0: Every life form is sacred. Each of us is a personification of divine love. In his Guru Purnima discourse on the 24th of July 2002, Bhagwan Baba urges us to exert our right of divinity and think noble thoughts and harbor pure feelings.
1: ప్రదోషే దీపకశ్చంద్ర ప్రభాతో దీపకో రవి ప్రదోషే దీపకశ్చంద్ర ప్రభాతే దీపకో రవి త్రైలోక్యే దీపకో ధర్మ సుపుత్రే కులదీపక సుపుత్ర కులదీపక
2: పగటి యందు సూర్యుడు ప్రకాశిస్తూ జీవులకు జగత్తును చూపుతూ ఉంటాడు.
3: డ్యూరింగ్ ద డే టైమ్ ఇట్స్ ద సన్ హూ షెడ్స్ హిస్ లైట్ అండ్ హెల్ప్స్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ దిస్ యూనివర్స్.
2: రాత్రుల యందు చంద్రుడు ఉదయించి జీవులకు దారులు చూపుతుంటాడు.
3: ఇస్ ద మూన్ హూ షోస్ ద పాత్ టు ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద నైట్ టైమ్.
2: ముల్లోకముల యందు కూడాను సర్వజీవులకు కూడాను జీవితానికి ఆదర్శాన్ని అందిస్తూ ప్రబోధిస్తూ ఉంటుంది ధర్మము.
3: ఇట్ ఈస్ ధర్మ రైచస్నెస్ దట్ షోస్ ద లైట్ ఇన్ ద పాత్ ఆల్ ద టైమ్ టు ఆల్ ద త్రీ అదర్ వరల్డ్స్.
2: కానీ కులమునకు జ్యోతిని ఎరివించి జీవితం యొక్క ఆదర్శాన్ని ప్రకటించి కులదీపకుడుగా నిలిచేటువంటి వాడు సుపుత్రుడు.
3: హీ ఈస్ ద ట్రూ సన్ హూ సెట్స్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ అండ్ అ లైట్ టు ద ఎంటైర్ క్లాన్ అండ్ ద లీనియేజ్.
2: ఇది ప్రాకృతమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన ప్రకృతికి సంబంధించినటువంటి యొక్క దృశ్యములే ఇవన్నీ.
3: దీస్ ఆర్ ఆల్ ద ఫిజికల్ థింగ్స్ దట్ వీ సీ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ మెటీరియల్ అండ్ వరల్డ్లీ.
2: కానీ సగత్తు విశ్రమలకు ఆదర్శాన్ని అఖండించి ఆదర్శాన్ని నిరూపించి తానే ఆ ఆదర్శంలో లీనమైనటువంటి వ్యక్తి ఒక్కడుండేది.
3: హౌఎవర్ ఇన్ దిస్ యూనివర్స్ దేర్ ఇస్ వన్ ఐడియల్ దట్ డిమాన్స్ట్రేట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఐడియలిజం అండ్ స్టాండ్స్ యాజ్ ఎ టెస్టిమనీ ద వెరీ మెటఫార్ ఆఫ్ ఐడియలిజం.
2: ఎక్కడ చూచినను దైవం తప్ప అన్యం లేదనేటువంటి సత్యాన్ని ప్రదర్శించి ప్రకటించి దర్శించి బోధించినటువంటి వాడు కాణాదుడు.
3: బట్ దిస్ వన్ హూ డెమన్స్ట్రేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద డివినిటీ ఎవ్రీవేర్ ఆల్ ద టైమ్ అండ్ హీ ఈజ్ ది టైమ్ సెల్ఫ్.
2: అతని పేరే కాణాదుడు. కాణాదుడు కాణాదుడు.
3: హిస్ నేమ్ ఇస్ కాణాద.
2: ఇతను దేనిని కనిపెట్టాడు?
3: వాట్ ఈజ్ ఇట్ దట్ హీ డిస్కవర్డ్?
2: అణో రణీయాన్ మహతో మహీయాన్. ప్రతి అణువునందు కూడాను దైవమే ఉండే. అణువునకు మరొక పేరు దైవము అని పేరు పెట్టాడు.
3: కాణాద named the smallest of the small, the atom, as God. God is present in the smallest of the small.
2: తనను జన్మించినప్పటి నుంచి మరణించినంత వరకు కూడాను పరమాణు పరమాణు పరమాణు అని అణువునే స్మరిస్తూ వచ్చాడు.
3: Right from the birth till his death, he went on thinking of the smallest particle, the atom.
2: అణు అనేటువంటిది లేకుండా ఈ జగత్తు అనేది కనిపించదు.
3: This world would not exist without atom.
2: పూర్వం విశ్వమునందు ఏ రూపము లేదు.
3: Earlier this universe has no form.
2: సూర్యచంద్రాదులు లేరు.
3: Sun or moon.
2: ఆకాశ భూములు లేవు.
3: The space and earth.
2: నక్షత్రాలు లేవు.
3: Stars.
2: ఏదియూ లేదు.
3: None existed in the past, at the beginning.
2: చీకటిగా క్రమ్ముకున్నటువంటిది.
3: Everything was pitch dark at the beginning.
2: కానీ పరమాణువుల యొక్క సంపుటమైనటువంటి యొక్క చేరిక చేత,
3: because of the combination of the smallest of the particles,
2: చాలా దట్టమైనటువంటి రీతిగా కుదురుకొనిపోయినది.
3: It could combine itself into hard matter.
2: అది కుదించుకున్న చేత ఎక్కువ వేడి సంభవించింది.
3: Because of the solidification of the hard matter, there generated heat.
2: ఈ యొక్క వేడి చేత బ్రహ్మాండమైనటువంటి శబ్దం ఏర్పడింది.
3: And out of the heat came a loud sound.
2: అప్పుడే ఈ దట్టమైనటువంటి చీకట ముక్కలు ముక్కలుగా ప్రారంభమైంది.
3: And there started this darkness which has spread all over.
2: సర్వత్రా విజృంభించిపోయినది.
3: It went on spreading everywhere.
2: ఇది ఏ సృష్టికి మూల కారణం.
3: This is the main cause for creation.
2: ఇది ఏ కానాదుడు సంభవించినటువంటి యొక్క అనుభవము.
3: This was the experience of Kanada.
2: Anaga ee anta dattamainatundi yokka anuvulu pagili sarvatra vyapinchipoyinayi.
3: That there was present this atomic power and the atoms that have been spread everywhere.
2: Aa pagalinamainatundi ee shabdame pranavam.
3: And the very primordial sound is pranava.
2: Adi ee omkaramu.
3: That is Omkara.
2: అది ఏ ప్రథమనాదము.
3: And that is the primordial
2: sound. ఇది ప్రథమనాదము.
3: That is the first sound vibration.
2: ఈ యొక్క ప్రణవము సర్వత్రా నిండినది.
3: The sound vibrations are spread everywhere.
2: ఈ ప్రణవము దేని నుండి ప్రారంభమైనది.
3: What was the origin of pranava, Omkara?
2: పరమాణువు నుంచి కూడా ప్రారంభమైనటువంటిది.
3: It started from this minutest particle.
2: ఈ పరమాణువు కంటే మరొకటి ఎక్కడ కూడా కానరాదు.
3: యు డు నాట్ ఫైండ్ ఎనీథింగ్ బియాండ్ దిస్ మైన్యూటెస్ట్ పార్టికల్, ది ఆటమ్.
2: దీనిని పొందుటకు ఏది మార్గము?
3: వాట్ ఇస్ ద వే టు నో దాట్
2: అనేటువంటి విషయాన్ని ఈ కానాడు విచారణ చేస్తూ వచ్చాడు.
3: కానాద ఇన్వెస్టిగేటెడ్ అండ్ ఎక్స్ప్లోర్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఆటమ్.
2: కట్టకటప్పటికి ఇది ఒక్కటే నాదం.
3: Finally he concluded that it is only primordial single sound.
2: ఇది ఏ ప్రథమ శబ్దము.
3: That is the first sound to begin with.
2: ఇలాంటి శబ్దమును ప్రతి మానవుడు కూడాను స్మరించాలి, తరించాలి.
3: The primordial sound Omkar has to be repeated and chanted for our own liberation.
2: ఇలాంటి సత్యమును ప్రబోధించి,
3: this truth was taught,
2: సూక్ష్మమైనట్టి అణువును సూక్ష్మమగుచు,
3: దట్ గాడ్ ఈజ్ స్మాలెస్ట్ టు ది స్మాల్,
2: మేటి వస్తువునందున మేటి ఎగుచు,
3: అండ్ దట్ ఈజ్ బిగ్గెస్ట్ టు ది బిగ్,
2: సర్వతను సాక్షి అయ్యుండు,
3: దట్ హీ స్టాండ్స్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
2: ఈ ప్రణవమే దైవము, దైవమే ప్రణవం.
3: అండ్ దట్ ఓంకార్ ఈజ్ గాడ్, అండ్ గాడ్ ఈజ్ ఓంకార్ ప్రైమార్డియల్ సౌండ్.
2: ఇలాంటి సత్యాన్ని జగత్తునికి ప్రబోధించాడు.
3: దిస్ ట్రూత్ వాజ్ ప్రొపగేటెడ్ all over the world.
2: ఈ ప్రణవ శబ్దము ప్రారంభమైన తరువాతనే సూర్యచంద్రాదులు, భూమి ఆకాశాలు, నక్షత్రాలు అన్ని కూడాను ప్రారంభమైనాయి.
3: After this primordial sound Omkar, that led to the creation of the planetary system, the sun, moon, stars, space, earth and so on.
2: ఈ సృష్టికంతా మూల కారణము పరమాణువి.
3: That which is the main cause for the whole of the creation is this atom, the smallest.
2: కనుకనే ప్రతి మానవుడు కూడాను పరమాణువుల యొక్క సంపూర్ణమైనటువంటి ఒక స్వరూపమే.
3: So every human being is the combination of the smallest particles, the atom.
2: పరమాణువు లేనటువంటి యొక్క దేహము, పరమాణువు లేనటువంటి యొక్క రూపము ఎక్కడను కానరాదు.
3: There is no body, there is no matter, there is no material without the combination of atoms.
2: అలాంటి పరమాణు తత్వాన్ని ఏనాడు కూడా మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
3: మ్యాన్ నెవర్ మేడ్ ఎన్ అటెంప్ట్ టు నో ద మిస్టరీ ఆఫ్ ఎన్ ఆటమ్.
2: ప్రాచీనులు కనిపెట్టినటువంటి ఒక సత్య దీపములను ఈనాటి మానవుడు అర్థం చేసుకునలేక హాస్యాస్పదంగా భావిస్తుంటాడు.
3: ద మోడర్న్ మ్యాన్ ఈజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఆల్ ద ట్రూత్స్ that were realized and propagated, the light of truths which were shared in the ancient times.
2: Anati prachina rishulu likinchinatundi vyasamulanu ee naati vyaktulu haasyaspadanga danini kathalaga bhavistunnaru.
3: All the compositions, the dicta and the declarations of the ancients were all made fun of by the modern man.
2: Mana prachina yokka సంస్కృతిని, భారతీయ యొక్క పవిత్రతను గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యము ఈనాటి మానవుడు కోల్పోయినాడు.
3: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ ద అబిలిటీ అండ్ ద కెపాసిటీ టు ఎక్స్పీరియన్స్ అండ్ టు కాంప్రిహెండ్ ది ఏన్షియంట్ కల్చర్ అండ్ ద సాంక్టిటీ బిహైండ్ ఇట్.
2: కనుకనే పరమసత్యం అనేటువంటిది తన దగ్గర ఉండి ఉడుకును దాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
3: Though the supreme truth is latent within, immanent within you are not able to recognize it.
2: Anati paramarshulu yokka swaroopalanu kevalamu oka oori mundu edo oka vigrahanga petti gurtunuku chupistuntaru.
3: The divinity was understood by way of certain signs, certain symbols in those days.
2: Adi kaadu manam.
3: That's not the fact anyway.
2: Aa pavitramainatundi swaroopalanu మన హృదయపీఠం పైన భద్రం చేసుకోవాలి.
3: ద సీక్రెట్ ఫార్మ్స్ విల్ హ్యావ్ టు బి ఇన్స్టాల్డ్ అట్ ద ఆల్టర్ ఆఫ్ అవర్ హార్ట్స్.
2: ఈ విధమైనటువంటి యొక్క భద్రత చేసుకోవాల్సినటువంటి యొక్క మానవుడు దీనిని అభద్రత చేత, హాస్యాస్పదం చేత, అలక్ష్యం చేత దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
3: ద డివినిటీ దట్ హ్యాస్ గాట్ టు బి ఇన్స్టాల్డ్ అట్ ద ఆల్టర్ ఆఫ్ హార్ట్స్ ఈజ్ నెగ్లెక్టెడ్. Is just taken in a little simple way.
2: Kani idi enaadu jariginatundi.
3: When had this happened?
2: Kanaadulu netundi vaadu ee kaalam vaadu.
3: Kanada, to which time does he belong to?
2: 20,000 samvatsaramla puramu,
3: 20,000 years ago.
2: Ee yokka kanaaduni vishayamu jagatlo entano uchcharinchetundi vaaru.
3: The world knew well the spirit of Kanada.
2: ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటువంటి విషయములు తాను గుర్తించాడు.
3: Kanada recognized the value of the hydrogen and oxygen.
2: హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటువంటివి కేవలము ఒక విధమైనటువంటి యొక్క అగ్నితో సమానమైనటువంటివి.
3: He considered hydrogen and oxygen equal to the fire.
2: ఇందులో ఒక దాని వల్ల అగ్ని ప్రవేశిస్తుంది.
3: The fire finds a place in one of the two.
2: ఇంకొక దాని వల్ల అగ్నిని ఆపివేస్తుంది.
3: The other one extinguishes the fire.
2: ఇది సైంటిస్టులు గుర్తించినటువంటి ఒక సత్యము.
3: This is the truth observed by scientists.
2: ఇలాంటి సైంటిస్టులు గుర్తించినటువంటి సత్యాన్ని ఈనాటి ప్రజలు చాలా గొప్పగా విశ్వసిస్తుంటారు.
3: The discoveries of the modern time scientists is exalted and very much praised by everybody.
2: కానీ ప్రాచీన పురుషులు అనుభవించి, ఆనందించి, అందించినటువంటి యొక్క సత్యవాక్యములను ఈనాడు విస్మరిస్తున్నారు.
3: But the principles of truth realized, experimented upon and propagated by the ancients
2: ఈ అణువును
3: are not recognized.
2: అణు ద్వారానే గుర్తించాలని ప్రవదించాడు.
3: And in fact the atomic power has got to be known by understanding the principle of atom.
2: ఈ అటామిక్ పవర్ అనేటువంటిది దేని రీతిగా గుర్తించాలి?
3: అటామిక్ పవర్ హౌ ఇస్ టు బి అండర్స్టూడ్?
2: ఇది కంటికి కనిపించదు.
3: యూ డోంట్ సీ విత్ ది ఫిజికల్
2: ఐ. ఎక్కడ ఉన్నది?
3: then where is it?
2: Tine tindilo untundadi.
3: It is there in the food that you can chew.
2: Chupulo untundadi.
3: It's present in your looks.
2: Maatade maatalo untundadi.
3: And also in the words that
2: nadche nadakalo untundadi.
3: It is present all over.
2: Sarvatra undinatvantidi adiye.
3: The atomic power is present everywhere.
2: దాని పైననే నడుస్తూ, దానినే తింటూ, దానినే త్రాగుతూ, దానినే అనుభవిస్తూ, దానిని మర్చిపోతున్నారు ఈనాటి మానవుడు.
3: మోడర్న్ మ్యాన్ హాస్ ఫర్గాటన్ ది అటామిక్ పవర్, ద మిస్టరీ ఆఫ్ ది ఆటమ్, దో హి ట్రెడ్స్ అపాన్ ఇట్ బై వే ఆఫ్
2: ఇది ఏదో మానవునికి దానికంటే ప్రత్యేకంగా ఇచ్చినటువంటి దానిగా భావించి,
3: హి కన్సిడర్స్ దట్ ఇట్ సెపరేట్ ఫ్రమ్ ది లైఫ్ ప్రిన్సిపల్.
2: దాన్ని ఒక సైంటిఫిక్ పద్ధతి పక్కన పెట్టారు.
3: అండ్ హీ కన్సిడర్స్ ఎస్ ఎ సైంటిఫిక్ ప్రిన్సిపల్ అండ్ బ్రష్డ్ ఇట్ అసైడ్. But
2: ఈ అటామిక్ ప్రాసెస్,
3: ది అటామిక్ ప్రాసెస్
2: ఇది చాలా పవిత్రమైనటువంటిది,
3: ఇస్ హైలీ సీక్రెట్.
2: కానీ దీనిని అల్పంగా భావిస్తున్నారు.
3: బట్ వీ కన్సిడర్ దిస్ లో అండ్ చీప్.
2: ఈ ప్రాసెస్ నుంచినే దైవత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
3: దిస్ ప్రాసెస్ విల్ టేక్ యూ టు ద డివినిటీ, దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ కానాద.
2: కనుక ఈనాడు ఆ అటామిక్ ప్రాసెస్ చక్కని రీతిలో అనుభవించటం లేదు.
3: వి ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ద ప్రాపర్ సెన్స్ ది అటామిక్ పవర్.
2: మనము భౌతికమైన లౌకికమైనటువంటి దీంట్లో మనము జీవితాన్ని గడుపుతూ వచ్చాం.
3: వీఆర్ లీడింగ్ అవర్ లైవ్స్ ఇన్ ద వరల్డ్లీ మెటీరియలిస్టిక్ వే.
2: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
3: ఏ స్మాల్ ఇలస్ట్రేషన్ ఫర్ దిస్.
2: ఒకానొక సమయం లోపల,
3: ఎట్ వన్ టైమ్,
2: శివాజీ ఒక మంత్రి
3: and his minister,
2: iruvuru cheri,
3: both of them together,
2: edo vanaviharanga velutunnaru.
3: They just went on to spend their evening time.
2: Kani marga madhyam lopala,
3: on the way,
2: oka buddhist sanyasi ediregadu.
3: They came across a buddhist monk.
2: Motta motta Shivaji tane okka kiritamunu pakkana petti aa okka buddhist sanyasi okka paadamul paina tana sirasu unchi నమస్కరించాడు.
3: వాట్ శివాజీ డిడ్ వాస్, హీ హస్ టేకన్ అవే హిస్ క్రౌన్ అండ్ కెప్ట్ ఇట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ బౌ డౌన్ టు ద ఫీట్ ఆఫ్ దిస్ బుద్ధిస్ట్ మాంగ్.
2: కానీ మంత్రికి ఇది ఏమాత్రము గిట్టలేదు.
3: దిస్ వాజ్ నాట్ అక్సెప్టబుల్ టు ద మినిస్టర్.
2: మహారాజు ఎక్కడ, ఈ బుద్ధిస్ట్ సన్యాసి ఎక్కడ?
3: హియర్ లైస్ ఎన్ ఎంపరర్ అండ్ ఎ బుద్ధిస్ట్ మాంక్ ఆన్ ది అదర్. వాట్ ఎ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ ఇట్ ఈస్.
2: అట్టి సామాన్యమైనటువంటి యొక్క మానవుని యొక్క పాదములపైన మా మహారాజు యొక్క శిరస్సును పెట్టడం మంచిది కాదు.
3: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ఎంపరర్ టు బౌ డౌన్ అట్ ద ఫీట్ ఆఫ్ ఎ మాంక్
2: అని భావించి తనలో తనకు అవమానంగా జరిగిందని చింతిస్తూ వచ్చాడు.
3: హీ ఫెల్ట్ సో సాడ్ అండ్ బ్యాడ్ దట్ హీ ఫెల్ట్ అషేమ్డ్.
2: కానీ దీనినంతా కూడా గుర్తిస్తూ వస్తున్నాడు శివాజీ.
3: బట్ శివాజీ వాజ్ నోటీసింగ్ వాట్స్ ఆల్
2: సర్వధర్మములు ప్రచారం చేసి, సమస్త త్యాగములు చేసి, మానవుని యొక్క గుణములను ప్రబోధించి లోకానికి నిలబెట్టినటువంటి వాడు శివాజీ మహారాజ్.
3: ఎంపరర్ శివాజీ స్టాండ్స్ ఫర్ ది అబ్జర్వెన్స్ అండ్ ద ప్రాపగేషన్ ఆఫ్ రైచియస్నెస్, ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ టు ది కంటెంపరీ వరల్డ్.
2: ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత,
3: the time passed on like that.
2: Kani mantri chintinchinatvanti vishayamu aa Shivaji hrudayamlo nilichipoyindi.
3: The feelings of the minister got themselves imprinted in the heart of Shivaji.
2: Oka dinamu mantri ni pilichadu.
3: One day he summoned the minister.
2: Minister, neevu ee naadu naaku moodu talalu teeskon raavali annadu.
3: Shivaji wanted the heads, three heads to be brought to him.
2: Okati goat, మేకతల.
3: వన్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ఎ గోట్.
2: రెండవది గొర్రెతన.
3: వన్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ఎ షీప్.
2: మూడవది మనిషితన.
3: అండ్ థర్డ్ వన్ ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
2: ఈ మూడింటిని తీసుకుని రామన్నాడు.
3: బ్రింగ్ దీస్ త్రీ హెడ్స్.
2: ఎక్కడికో వెళ్లాడు, ఆ మేకను కొట్టాడు, గొర్రెని కొట్టాడు, తలలు తీసుకున్నాడు, శ్మశానంలో కాచుకొని ఎవరో ఒక జీవితం ముగించినటువంటి యొక్క వ్యక్తి తలను తెంచుకొని దానిని తీసుకుని వచ్చాడు.
3: హీ బ్రాట్ ది త్రీ హెడ్స్, ద గోట్ అండ్ ద షీప్ అండ్ ద హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ ద క్రిమేషన్ గ్రౌండ్.
2: తెచ్చాను మహారాజ్ అన్నాడు.
3: హీ బ్రాట్ ఇట్ అండ్ సెడ్, హియర్ ఆర్ ద హెడ్స్ ఓ ఎంపరర్.
2: అయితే ఈ మూడు కూడాను మార్కెట్ కు తీసుకుని అమ్ముకొని రా అన్నాడు.
3: ది ఎంపరర్ వాంటెడ్ దీస్ త్రీ హెడ్స్ టు బి సోల్డ్ దేర్ ఇన్ ద మార్కెట్.
2: వెళ్లిన తక్షణమే గొర్రెతల ఎత్తుకొని పోయారు.
3: అండ్ ద హెడ్ ఆఫ్ The goat was immediately purchased.
2: మేకతలు కూడాను క్షణం లోపల ఖర్చు పెట్టుకున్నాడు.
3: The head of sheep was immediately bought.
2: ఎంతసేపు కాచుకున్నా కూడాను ఈ మనిషి తలకు ఎవరు కూడా కొనే రాలేదు.
3: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ వెయిటింగ్ నోబడీ పర్చేజ్డ్ ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
2: మరి వచ్చాడు మహారాజ్, దీన్ని ఎవరు కూడా అంగీకరించటం లేదు అన్నాడు.
3: ద మినిస్టర్ రిటర్న్ అండ్ సెడ్, ఓ ఎంపరర్, నోబడీ ఇస్ ప్రిపేర్డ్ టు బై ద హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
2: నీవు మార్కెట్ కి వెళ్లి ఫ్రీగా ఇచ్చేసిరా అన్నాడు.
3: అండ్ ఎంపరర్ సెడ్, ఆల్ రైట్, గివ్ ఇట్ ఫ్రీలీ టు ఎనీబడీ దేర్ ఇన్ ద మార్కెట్.
2: తీసుకెళ్లాడు. కొన్ని దినములు చూచాడు, అది ఫ్రీగా కూడా ఎవరు తీసుకోలేదు.
3: ద మినిస్టర్ టుక్ ది హెడ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, వెయిటెడ్ దేర్ ఇన్ ద మార్కెట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. నోబడీ వాజ్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ఇట్, దో ఇట్ వాజ్ గివెన్ ఫ్రీ.
2: ఆనాడు, నా ఈ శిరస్సును ఒక బుద్ధ సన్యాసి పాదముల పైన పెట్టినప్పుడు నీవు ఎంత బాధపడ్డావు.
3: ఓ మినిస్టర్, యూ ఫెల్ట్ సో సాడ్ వెన్ ఐ బౌడ్ డౌన్ అట్ ది ఫీట్ ఆఫ్ దట్ బుద్ధిస్ట్.
2: రేపటి దినము ప్రాణం పోయిన తర్వాత ఈ శిరస్సు కూడాను ఇంతే, ఎవ్వరు కొనరు.
3: టుమారో వెన్ ఐ లీవ్ దిస్ బాడీ, వెన్ ఐ బ్రీత్ మై లాస్ట్, దిస్ హెడ్
2: ఎవరు ఇవ్వరు.
3: నోబడీ వుడ్ రికగ్నైజ్, యాక్సెప్టెడ్.
2: అదే విధంగానే నాది ఏ బుద్ధ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టి నా జన్మ సార్థకం చేసుకున్నాను.
3: In fact, my life is redeemed by bowing down at the feet of the Buddhist.
2: Dhanamu vachunu povunu dharani yendu.
3: Money comes and goes on earth.
2: Gaurava maryadalu vachi povunu teerunu.
3: But the respect, the courtesy and the esteem would remain.
2: Gaurava dharmalu manavunku shashvatanga nilchunu.
3: The righteousness and truth would remain permanently.
2: Adi ee manavuni janmaku saarthakamu.
3: That is the true redemption for mankind.
2: ఇది కేవలము ఈ సోహం అనేటువంటి శబ్దము అందులో ఉండినంత వరకే దీనికి గౌరవము.
3: ద బాడీ హ్యాస్ గాట్ ది వాల్యూ సో లాంగ్ దిస్ సోహం, ద లైఫ్ బ్రెత్ ఈస్ దేర్.
2: అది ఏ ప్రణవ శబ్దము.
3: అండ్ దట్ ఈస్ ఓంకార.
2: అది ఏ అటామిక్ ఎనర్జీ.
3: అండ్ దట్ ఈస్ అటామిక్ ఎనర్జీ.
2: దీనికి శక్తి సామర్థ్యములు,
3: ది కెపాసిటీస్,
2: ఇది దైవము నుండి ప్రారంభమైనవే కానీ
3: the capacity is latent in an atom.
2: ఎవరు అన్యులు దీనిని సృష్టించిన వారు కాదు.
3: No one created it in particular.
2: ఈ సత్యాన్ని ఆనాడే కానాదుడు ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
3: This truth was propagated and taught by Kanada in the olden times.
2: మానవులు ఏదో దేహమున్నంత వరకు దీనిని గౌరవిస్తుంటారు.
3: Human being naturally, so long they are alive, he takes care of the body.
2: ఈ దేహములో నిజమైనటువంటి యొక్క ఆదిశక్తి అనేటువంటిది పోయిన తర్వాత ఎవరూ దీనిని ఆశించరు.
3: Nobody expects to remain. Nobody respects this body when once the life is gone.
2: ఇదంతా అణువు యొక్క శక్తియే.
3: In fact, the whole thing is the power of an atom.
2: ఈ అణువు యొక్క భావము ఎవరు అర్థం చేసుకోలేరు.
3: No one can understand the secret of an atom.
2: అణుస్వరూపమే దైవస్వరూపము.
3: God is present in the form of an atom.
2: అణుస్వరూపమే జగత్ స్వరూపము.
3: And the very atom is the entire universe.
2: అణుస్వరూపమే ఆకాశ స్వరూపము.
3: The atom is the space.
2: అణుస్వరూపమే శబ్ద స్వరూపము.
3: The atom is the sound.
2: చరాచరమంతా కూడాను అణుస్వనే నిండి ఉన్నది.
3: All that is motile, immotile, mobile and immobile is atomic basically.
2: కనుక ఈ అణుస్వరూపమును హాస్యాస్పదంగా మనం తీసుకోకూడదు.
3: So we should not neglect the principle of an atom.
2: ఈ అణుస్వరూపం అనేటువంటిది చాలా ఘనమైనటువంటిది.
3: దేర్ ఇస్ మైటీ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ ఆటమ్.
2: ఎంతో కాలం నుండి కూడాను ఈ సైంటిస్టులు దీనిని అంతా పరిశీలన చేస్తూ వస్తున్నారు.
3: సైంటిస్ట్ హావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ సిన్స్ లాంగ్ ఆన్ దిస్.
2: అణువు ఎక్కడి నుంచి ప్రారంభమైందో తిరిగి అక్కడికి వచ్చి చేరడానికి 22,000 కోట్ల సంవత్సరాలు పడుతుంది.
3: For an atom to go back to the place of its origin, it will take 22,000 crores of years.
2: Inta kaalam pattutunte ee anu mana sentane untunte manam enduku gurtinchukokoddu.
3: Though it has been there all the time with us, in us, how is it that we do not know?
2: Bhoomi tana chuttu taan tirugutundi.
3: The earth revolves around itself.
2: Tirigi tana suryuni chuttu tirugutundi.
3: It also revolves around the sun.
2: Dini evaru tipputunnaru?
3: Who is responsible for this rotation?
2: Enduvalla idu jarugutundadi?
3: Why does it happen?
2: Evaru tripputunnaru?
3: Who is the main cause behind?
2: Ee satyanni gurtinchadaniki evaru prayatninchadam ledhu.
3: No one is making an effort to know this secret behind.
2: Tana chuttu tanu terigatam cheta,
3: because earth revolves around it,
2: jagattukante ikkunu raatrim pagalu yerpadutunnayi.
3: We have day and night.
2: Tanu suryu chuttu terigatam cheta,
3: యాజ్ ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్,
2: ఈ దేహమును కావలసినటువంటి ఆహార విహారములంతా లభ్యమవుతున్నాయి.
3: వి హావ్ గాట్ వేరియస్ సీజన్స్ అండ్ ద ఫుడ్.
2: ఇవన్నీ కారణమైనటువంటి యొక్క సృష్టి తెలుపులు కాదు.
3: దే ఆర్ నాట్ రీజన్లెస్. ఇన్ ఫ్యాక్ట్
2: దైవం యొక్క సంకల్పం చేతనే ఈ కారణాలంతా కల్పించుకుంటున్నాడు.
3: ఇట్ ఈస్ ద డివైన్ విల్ విచ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ దిస్ క్రియేషన్. వై డస్ ఇట్ హ్యాపన్?
2: ఎవరు త్రిప్తున్నారు?
3: హూ ఇస్ ద మెయిన్ కాజ్
2: బిహైండ్? ఈ సత్యాన్ని గుర్తించడానికి ఎవరు ప్రయత్నించడం లేదు.
3: నో వన్ ఇస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ సీక్రెట్.
2: తన చుట్టూ తాను తిరగటం చేత

0: ఇదంతా జగత్తు నిమిత్తమై తాను ఏర్పరిచినటువంటి ఒక నియమమే.
1: ఇట్ ఈస్ గాడ్స్ మాస్టర్ ప్లాన్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్.
0: పవిత్రమైనటువంటి యొక్క ఈ అణుశక్తిని ఎవరు ఈనాటి వరకు గుర్తించడం లేదు.
1: టిల్ దిస్ డే నోబడి అండర్స్టూడ్ ద సీక్రెట్నెస్ ఆఫ్ అన్ ఆటమ్.
0: అణువు అంటే కేవలము ప్రాణం లేనటువంటి ఒక శక్తి అనుకుంటున్నారు.
1: వీ కన్సిడర్ ది అటమిక్ పవర్ యాజ్ పాసివ్ డల్ అండ్ ఇనర్ట్.
0: ఈ జగత్తునంత అంతా కూడాను కలిపిన ఏ ప్రాణశక్తి కలదో ఆ ప్రాణశక్తి ఆ అణువులో కూడా ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పవర్ ఆఫ్ లైఫ్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ ఆర్గానిక్ వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అన్ ఆటమ్ ఆల్సో.
0: కనుకనే భగవంతుడు అణుస్వరూపుడు ఘనస్వరూపుడు.
1: సో గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మైక్రోకాజం అండ్ ఆల్సో మాక్రోకాజం.
0: కనుక ప్రతి మానవుడు కూడాను జగత్తు యొక్క సంకల్పమును మానవుని యొక్క సృష్టిని తన యొక్క కర్తవ్యంను గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద మిస్టరీ ఆఫ్ నేచర్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ ఓన్ నేచర్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్లీ.
0: మానవుడు గుర్తించవలసినటువంటిది అణుస్వరూపమే.
1: మ్యాన్ హ్యాస్ టు నో కాంప్రిహెండ్ ది అటమ్.
0: అణువును గుర్తిస్తే సర్వమును గుర్తించిన వాడవుతాడు.
1: ఇఫ్ యు నో ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ యూ విల్ నో ది మైటీయెస్ట్.
0: అది ఏ దైవము.
1: దట్ ఈస్ గాడ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క మానవత్వము.
1: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: అది ఏ ప్రాణతత్వము.
1: అండ్ దట్ ఈస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: పరమాణువుల్లో ఉన్నటువంటి యొక్క ప్రాణతత్వమే.
1: ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ ద స్మాల్
0: ప్రపంచమంతా కూడా సంచరిస్తూ ఉంటుండాలి.
1: ఇట్స్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: అయితే దానిని పట్టడానికి ఏ విధంగా చేయాలి.
1: లైక్ వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ టు డూ టు నో దిస్.
0: కానీ ఈ మైక్రోజెనాలజీ ప్రాసెస్ ను ఫాలో చేయాలి.
1: అండ్ వన్ హ్యాస్ టు స్టార్ట్ ప్రాసెసింగ్ అండ్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్.
0: ఇది కాణాదు చెప్పాడు.
1: దిస్ వాజ్ టాట్ బై కాణాద.
0: దీనిని అనుసరించినప్పుడు ఆ దివ్యతత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
1: వెన్ వన్స్ యూ ఫాలో ద ప్రొసీజర్ లేడ్ బై కాణాద యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
0: చూడండి, ఒక అణు అట్ట పోతూ ఉండాలి.
1: See here, one atom is moving right now.
0: దానిని మనం సంచరిస్తు దానినే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మనం పోతే మన చేతికి అది చిక్కుతుంది.
1: When once you are able to concentrate on the movement of an atom, you will be able to catch.
0: ఎన్నో పరమాణువులను ఒక క్షణంలో మనం పట్టవచ్చును.
1: You can catch hold of number of atoms in a fraction.
0: ఎన్నో పట్టావు.
1: In a fraction you can hold them in your
0: fist. వదిలితే ఎక్కడ చూసినా వెళ్ళిపోతున్నాయి.
1: And then when you release your fist they go everywhere.
0: ఆ ప్రణవనాదం యొక్క శబ్దము ఆ యొక్క అణు పదార్థం యొక్క శబ్దము అణు మాత్రంగానే ఉంటుంటుంది.
1: అండ్ సౌండ్ బిహైండ్ దిస్ ఓంకార ప్రణవ అండ్ ఆల్సో దిస్ అటామిక్ ప్రిన్సిపల్
0: మానసిక తత్వం కూడా ఈ యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుంది.
1: అండ్ ఇట్ ఆల్ డిపెండ్ ది హోల్ థింగ్ లైఫ్ డిపెండ్స్ ఆన్ దిస్.
0: భక్తులు ప్రార్థన చేస్తుంటారు.
1: డివోటీస్ ప్రే.
0: ఈ ప్రార్థన వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అని సందేహించవచ్చును.
1: వీ మే డౌట్ ద రిజల్ట్ ఆఫ్ ప్రేయర్.
0: కానీ ప్రార్థనల వల్ల ఎంతో వైభవం జరుగుతుండాలి.
1: Through prayer you can accomplish
0: ento ghanamaina vijayanni sadhisthundadi.
1: You will have the mighty victory.
0: Manavudu sadhinchaleinatundi vishayanni kodanu sadhinchagalugutunnadu.
1: Impossible things can be made possible by prayer.
0: Oka chinna vishayam.
1: A small example.
0: Nenu ye mandu theesukonu.
1: Bhagavan does not take any medicine.
0: Nenu prayatinchanu.
1: He doesn't take any medicine.
0: Kaani 10 dinamulu nunchi kodanu ikkada peddaga vaadindi.
1: But for the last 10 days there is a swelling on the cheek.
0: Ninnadi dinamu nenu gamaninchanu.
1: ఎస్టర్డే భగవాన్ అబ్జర్వ్డ్
0: అందరూ వచ్చిన వారందరూ కూడాను వారి దృష్టి నా ముఖం పైన పోవటం లేదు, నా యొక్క చెక్కు పైన పోతుండాలి.
1: ఆల్ దట్ హ్యావ్ అసెంబ్లీ హియర్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద స్వెల్లింగ్ ఆన్ ద చీక్ నాట్ ఆన్ భగవాన్.
0: ఇంకా తగ్గలేదే, ఇంకా తగ్గలేదే, ఎంత బాధ ఉందో ఏమో అని సంతోషం ఒక బాధపడుతూ వచ్చారు.
1: ఆల్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ దట్ భగవాన్ హ్యాడ్ నో రిలీఫ్ టిల్ నౌ అండ్ దట్ ఈస్ ఫీలింగ్ దట్ ఈస్ సఫరింగ్.
0: రాత్రి అనగా సాయంకాలము వ్యాలిడిటీ మాట్లాడుతున్నప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు.
1: లాస్ట్ ఈవినింగ్ వై భగవాన్ వాజ్ గివింగ్ అస్ డిస్కోర్స్ డ్యూరింగ్ ది వ్యాలిడిటీ ఫంక్షన్ హీ డిడ్ నో వాట్ హీ వాజ్ స్పీకింగ్ అట్ దట్ మోమెంట్.
0: కానీ లోపల వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ ఇన్సైడ్.
0: పండుకున్నాను.
1: అండ్ హీ జస్ట్ రెస్టెడ్.
0: ఈ భక్తుల యొక్క ప్రార్థనలన్నీ కూడా కుప్పలు కుప్పలు వచ్చాయి.
1: ఆల్ ప్రేయర్స్ ఆఫ్ ది డివోటీస్ రీచ్డ్ హిమ్.
0: స్వామి రేపటికి గురుపోను.
1: భగవాన్
0: రేపటికైనా మీరు ఆనందంగా సరైనటువంటి స్థితిని మీరు మాకు దర్శింపచేయాలి.
1: భగవాన్ టుమారో ఇస్ గురు పౌర్ణిమ. బి నార్మల్. వీ వాంట్ టు సీ యూ ఇన్ యువర్ ట్రూ ఫామ్.
0: తెల్లవారు లేచాను.
1: భగవాన్ గాట్ అప్ దిస్ మార్నింగ్.
0: ఒక్క నొప్పి లేదు, ఒక్క బాధ లేదు.
1: నో పెయిన్ వాట్సోఎవర్.
0: నేను

0: ఏం కావాలని నేను సంకల్పించలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హాజ్ నాట్ విల్డ్ ఇట్ సో.
0: కానీ ఆ ప్రార్థన యొక్క ఫలితమే ఈ విధమైనటువంటి యొక్క దీనికి ఆనందానికి కారణం.
1: ద బ్లిస్ ఆఫ్ దిస్ డే ఈజ్ ద రెస్పాన్స్ టు ప్రేయర్స్.
0: చాలా మంది భోజనం కూడా చేయలేదు.
1: మెనీ హ్యావ్ నాట్ టేకెన్ దేర్ ఫుడ్.
0: యో, రేపటి దినం ఎంతో ఆనందించవలసినటువంటి సమయము.
1: టుమారో గురు పౌర్ణమి ఇస్ ఎ బ్లిస్ఫుల్ డే.
0: ఎట్టమేమి దర్శించే తెల్లవారులేస్తారే.
1: టుమారో వాట్ ఈస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సీ
0: అని ప్రార్థన చేస్తూ కంటిదారులతో వారు కష్టపడుతూ వచ్చారు.
1: ఆల్ డివోటీస్ వర్ షెడ్డింగ్ టియర్స్ అండ్ ప్రేయింగ్ కంటిన్యూస్లీ.
0: ఒక్క నిమిషంలో నా మనసు వారిపై అంత పడింది.
1: భగవాన్ కాన్సన్ట్రేటెడ్ హిస్ థాట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆన్ ద డివోటీస్.
0: నేను తలచుకోలేదు నాకు నేం కావాలని.
1: ఇన్ ఫ్యాక్ట్ హాస్ నాట్ విల్డ్ ఇట్ ఫర్ ఎనీ క్యూర్.
0: ఎప్పుడూ నేను తలచను.
1: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హింసెల్ఫ్.
0: నేను మీరు ఒకటే.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: మీరు ప్రత్యేకం కాదు, నేను ప్రత్యేకం కాదు.
1: భగవాన్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఇది నా దేహం కాదు, మీ దేహమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ ఆఫ్ భగవాన్ బిలాంగ్స్ టు యూ.
0: కాబట్టి మీ దేహాన్ని మీరు చూసుకోవడానికి మీ కర్తవ్యమే.
1: సో ఇట్స్ యువర్ డ్యూటీ టు మెయింటైన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: నేను ఎప్పుడు కూడా నా దేహాన్ని ఎప్పుడు కూడా నేను చూసుకోను.
1: భగవాన్ విల్ నెవర్ థింక్ ఆఫ్ హిస్ ఓన్ బాడీ.
0: నయం కావాలని కానీ, ఇది జరగాలని కానీ ఏ సంకల్పము నేను చేయను.
1: భగవాన్ నెవర్ విల్స్ రిగార్డింగ్ హిస్ బాడీ.
0: స్వార్థము నాలో ఏనాడు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ ఈవెన్ అయోటా ఇన్ హిమ్.
0: స్వార్థం అనేటువంటిది నా కాలి గోరు నుంచి వెంటి కొరి వరకు కూడా నాలో కనిపించదు.
1: రైట్ ఫ్రమ్ టాప్ టు టో దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
0: కనుకనే ఐ అండ్ యు ఆర్ వన్ అనడానికి ధైర్యము, ఒక విధమైనటువంటి అధికారము ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ రైట్ అండ్ అథారిటీ వెన్ యూ డిక్లేర్ దట్ ఐ అండ్ యు ఆర్ వన్.
0: కనుక ప్రతి మానవుని యందు కూడా ఉండినటువంటిది అణుశక్తి ఒక్కటే.
1: దేర్ఫోర్ ద సేమ్ అటామిక్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: ఈ అటామిక్ పవర్ ను కూడా కొంతవరకు అర్థం చేసుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ టు సమ్ ఎక్స్టెంట్ ద మిస్టరీ ఆఫ్
0: అటామిక్. మనం ప్రాచీన కాలం నుండి ఒక రూపములు, ఒక విగ్రహములు మనం ఆరాధన చేసుకుంటూ దానిపైనే మన జీవితం గడుపుతూ ఉన్నాం.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వి హావ్ బీన్ స్పెండింగ్ టైమ్ కాన్సన్ట్రేటింగ్ వర్షిపింగ్ ఆన్ ఎ ఫార్మ్ అండ్
0: అవి కూడాను ఆవిర్భవించినటువంటివి అనవి నుండి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆల్సో మేడ్ అవుట్ ఆఫ్ దిస్
0: రామాని ఒక విగ్రహాన్ని పెట్టి మనం ప్రార్థిస్తుంటాం.
1: And we keep a statue there and we go on praying.
0: కానీ ఆ రాముడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is he now?
0: లేదు.
1: No.
0: కృష్ణాని ఒక విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నాం.
1: We have the statue of Krishna.
0: ఉన్నాడా? లేదే.
1: He is not there now.
0: ఈశ్వరాన్ని పూజిస్తున్నాము, ఈశ్వరుడు కనిపించడం లేదు.
1: We worship Ishwara, we don't see.
0: అనగా రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఈశ్వరుడు, అన్ని రూపాలు ఉన్నాయి లోకంలో.
1: It only means all the forms, Rama, Krishna, Shiva are ever existing.
0: కానీ మన గుణములు సంకుచితమైనట్లుగా ఉంటున్నాయి.
1: And our feelings, our thoughts are narrow.
0: ఈ నాటి మానవుడు సంకుచితమైన హృదయాన్ని పెట్టుకోవడం చేతనే సర్వము శూన్యమయంగా కనిపిస్తుంటాయి.
1: As the modern man is narrow minded, he finds emptiness, void everywhere.
0: విశాల భావమే సృష్టి.
1: The broad mindedness is creation.
0: సంకుచిత భావమే మరణము.
1: The narrow mindedness is literal death.
0: కనుక ఈ సంకుచిత భావం మనలో ఉండినంత వరకు మనం చచ్చిన వారితో సమానమే.
1: So long we are narrow minded, we should consider our life a death in fact.
0: మనం ఎప్పుడు విశాల భావాన్ని పెంచుకోవాలి.
1: We should be broad minded.
0: విశాల హృదయాన్ని పెంచుకోవాలి.
1: We should have broad minded.
0: ఆ విశాల హృదయంలో విశాలమైన దైవత్వం చేరి ఉంటుంది.
1: And naturally we will find the vastness of the divinity.
0: ప్రాచీన కాలం నుండి
1: since ancient times
0: అనేక మంది మహర్షులు
1: many sages
0: అనేక విధమైనటువంటి సాధనలు చేస్తూ వచ్చారు.
1: Adopted many spiritual paths.
0: ఈ కానాదులు చాలా గొప్ప సాధన చేశారు.
1: Kanada did penance and followed spiritual paths.
0: కట్టకడపటికి ఇది ఏది కాదన్నాడు.
1: And ultimately he negated everything.
0: నేను అణువును, అణువునందే నేను లీనం కావాలి.
1: And I should merge in that atom, become one with it.
0: అనగా దేహాభిమానం కలిగినటువంటి వాడు అణువాభిమానంతో చేరిపోయాడు.
1: Because he has given up this body attachment, he could totally identify with an atom.
0: ee naadi lokam lopala anta vastu padarthamulu yokka cherika cheta manavatvam jeevistuntundali.
1: The human life today is based on the material objects.
0: Anta swartha sapriyojanamtho jeevistuntundali.
1: The modern life is full of selfishness and self interest.
0: Idi undinanta varaku kudanu divyatvam anetundi anutattvamu manaku ematramo artham kaadu.
1: So long we are selfish, we cannot understand even a trace.
0: సాధనలు చేసుకోవచ్చును, ధ్యానం చేసుకోవచ్చును, జపం చేసుకోవచ్చును, పూజలు చేసుకోవచ్చును అంటూ తప్పులేదు. కానీ
1: we may meditate, we may
0: అణుతత్వాన్ని మాత్రం మర్చకూడదు.
1: We should not forget the nature of an atom.
0: ఆ అణువునందే ఉంటుండాలి సర్వము.
1: Everything is present within this atom.
0: కనుక ఈ అణుతత్వాన్ని మన ఎందే ఉండినట్టుగా భావించాలి.
1: దిస్ ఆటమిక్ ప్రిన్సిపల్ ఇస్ వెరీ ఇన్ యూ.
0: మన దేహము అణువే,
1: ద బాడీ ఇస్ అనే
0: మనసు అణువే, బుద్ధి అణువే,
1: ఇంటెలెక్ట్
0: చిత్తము అణువే, అంతఃకరణ అణువే, సర్వము అణుమయమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ బట్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ అణుమయమైనటువంటిది అదే దైవతత్వం.
1: And this very atomic principle is divine principle.
0: దైవం ప్రార్థనలను తప్పక వింటుంటాడు.
1: God listens to our prayers.
0: కానీ కొంతమంది అయ్యో భగవంతుని ప్రార్థించి భగవంతుని కూడా మేము కష్టపెట్టినట్టు అవుతుందేమో అనుకుంటారు.
1: Some feel that we may be bothering God by praying fervently.
0: చాలా పొరపాటు.
1: You are mistaken.
0: భగవంతునికి ఎప్పుడూ కష్టం లేదు.
1: God will not have any difficulty.
0: భగవంతుడు ఏనాటి కూడాను బాధపడడు.
1: God never suffers.
0: భక్తుని యొక్క ఆనందమే భగవంతుని యొక్క ఆనందము.
1: Therefore, the bliss of the devotee is the bliss of God.
0: కనుక నీ ఆనందమునకు నా ఆనందమునకు భేదమే మాత్రము లేదు.
1: Therefore, there is no difference between your bliss and the bliss of Bhagavan.
0: కానీ మీ ఆనందము అల్పమైనటువంటి వస్తువుల చేత ఆనందిస్తుంది.
1: But we are happy and blissful by having smaller things, the material objects.
0: నేను అణువైనటువంటి వస్తువుతో ఆనందిస్తుంటాను.
1: But Bhagavan feels happy by watching the blissful state of atomic power.
0: కనుక మీరు ఇచ్చేటువంటి అణు మాత్రమే నాకు అది ఘనంగా ఉంటుంటుంది.
1: యూ మే ఆఫర్ ఎ ఫ్రాక్షన్ బట్ ఇట్ ఇస్ మైటీ గ్రేట్ టు భగవాన్.
0: కానీ మీకు ఘనమైనటువంటిది లభించినప్పటికీ మీకు అంత ఆనందం ఉంటుండదు.
1: యూ మే గెట్ ఎ లాట్ బట్ యట్ యు ఆర్ నాట్ హ్యాపీ.
0: నిజంగా గురు పూర్ణిమ అంటే ఏమిటి అర్థం?
1: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గురు పూర్ణిమ?
0: మనకు దివ్యమైన మార్గానికి ఒక విధమైన దారిని చూపినటువంటిది.
1: గురు పూర్ణిమ షోస్ యూ ఎ డివైన్ సీక్రెట్.
0: పూర్ణిమ అనగా పవిత్రమైనటువంటి యొక్క చంద్రుని యొక్క ప్రకాశము.
1: గురు పూర్ణిమ ఇస్ ది డే ఆఫ్ ఫుల్ మూన్ డే.
0: ఈ ఫుల్ మూన్ అనగా ఏమిటి? పరిపూర్ణమైనటువంటి మనస్సు యొక్క తత్వమే.
1: గురు పూర్ణిమ సిగ్నిఫైస్ ద టోటల్ మైండ్.
0: పరిపూర్ణమైనటువంటి మనస్తత్వము ఎట్టి మచ్చలు లేకుండా పరిపూర్ణంగా కనిపిస్తుంటుంది.
1: ద టోటల్ మైండ్ షుడ్ బి స్పాట్లెస్, బ్లెమిష్ లెస్, లైక్ ద ఫుల్ మూన్.
0: మనసులో ఏ విధమైన కొంచెం పాటు ఉండేప్పటికి అది అంధకారంగా ఉంటుంది, కానీ ఆనందాన్ని అందించలేదు.
1: ఎనీ స్పాట్ ఆన్ ద మూన్ ఆర్ ద మైండ్ విల్ నెవర్ గివ్ యూ టోటల్ జాయ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ప్రేమతత్వాన్ని ప్రకాశింపజేసుకునేటువంటి యొక్క మానసిక తత్వాన్ని పెంచుకోండి.
1: Develop that attitude so as to make your mind shine.
0: ఈ గ్రంథ పరిచయం చేత గ్రంథాలు చదివి చదివి చదివి చదివి కట్టగలిపటికి మీ యందు ఉన్నటువంటి యొక్క గంధం కూడాను మన్నమైపోతుండాలి.
1: We read many of the texts grantha, but we lose the very essence gantha.
0: కించిత్ మనం చదివినప్పటికీ పెద్ద ఘనమైనటువంటి చదువులు చదివినట్టుగా భావిస్తున్నాం.
1: దో వీ హ్యావ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ద నాలెడ్జ్ వీ కన్సిడర్ అవర్ సెల్స్ గ్రేట్.
0: నీవు చదివిన చదువులని నువ్వు ఘనమైనటువంటివి కాదు.
1: All that you have learnt is not that great.
0: పరమాణువుల్లో అణువైనటువంటిది.
1: It is smallest, still small.
0: కనుక చదువులు ఎందు మనకు దైవత్వం కానరాడు.
1: So you cannot attain reach divinity.
0: ఘనమునందు భగవంతుడు మనకు కానరాడు.
1: You cannot see him.
0: పదవుల యందు మనకు భగవంతుడు కానరాడు.
1: నార్ బై ఆక్యుపైయింగ్ ఎగ్జాల్టెడ్
0: అధికారం నందు భగవంతుడు మనకు కానరాడు.
1: యు కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఎనీ అదర్ వే.
0: ప్రేమ యందు మాత్రమే భగవంతుడు కనిపిస్తాడు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ లవ్ యు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ఆ ప్రేమతత్వాన్ని కించిత్తుగా నీవు అభివృద్ధి చేసుకుంటే అందులో నేను నీకు భగవంతుడు కనిపిస్తాను.
1: ఇఫ్ యు డెవలప్ అండ్ గ్రో లవ్ మోర్ అండ్ మోర్ యు కెన్ సీ గాడ్ ఇన్ ఎన్ ఆటమ్.
0: భక్తి అనగా కేవలము భగవంతుడిపైన పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఉంచుకోవటమే భక్తి.
1: The total love towards God is devotion.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee naadu guru purnima.
1: Today is guru purnima.
0: Nijamuga manam telusukovalsinatundi emti?
1: What should we know today?
0: Mundu venuka kinda paina and sarvatra undetundi bhagavantude.
1: We should know that God is present above you, below you, around you, in you.
0: In you, with you, around you.
1: In you, with you, around you.
0: Karakane nee endu untunnadu. నీ బయట ఉంటున్నాడు, నీ వేదికలా ఉంటున్నాడు.
1: సో గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: అసలు నీవెవరు? నీవే భగవంతుడవు.
1: హూ ఆర్ యూ? యూ ఆర్ గాడ్.
0: అనుస్వరూపమైనటువంటి వాడు.
1: అండ్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎన్ అటమిక్
0: ఫామ్. ఆ సత్యాన్ని మొట్టమొదట గుర్తించండి.
1: వీ షుడ్ నో దిస్ బేసిక్ ట్రూత్.
0: ఈ ప్రపంచంలో అనవసరంగా భిక్షపెట్టడానికి పోకండి.
1: డోంట్ బి ఎ బెగ్గర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఏదో మన పనులు మనం చేసుకుందాం.
1: లెట్ అస్ డూ అవర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: మన డ్యూటీస్ మనం చక్కగా ప్రవర్తిస్తాము.
1: వీ షుడ్ డూ అవర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అది ఏ నిజమైనటువంటి ఒక సాధన.
1: దట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: సాధన ఎందుకోసం చేస్తున్నావు?
1: వై షుడ్ యూ అండర్టేక్
0: ఈ డ్యూటీని నువ్వు సక్రమంగా చేయటం కోసమని.
1: in order to discharge your duty properly.
0: నీ యొక్క డ్యూటీ ఎటువంటిది?
1: What sort of duty is it?
0: ఇప్పుడు నీవు ఆఫీస్ లో పనిచేస్తున్నావు.
1: You work in office, for instance.
0: ఆఫీస్ లో పనిచేస్తుంటే ఆఫీసుకు సంబంధించిన విషయాలు నువ్వు ఆఫీస్ లోనే పెట్టుకోవాలి.
1: You should think of all the matters relating to your office there.
0: ఆఫీస్ లో పోయి కూర్చొని ఇంటి విషయాలంతా తీసుకోకూడదు.
1: You should not think of your family while sitting in the office.
0: ఇంటికి వచ్చావు,
1: you return home,
0: నీ ఫ్యామిలీ లో ఉంచినప్పుడు నీ భార్య బిడ్డల యొక్క సుఖాన్ని నువ్వు చూసుకో.
1: While you are with your family, think of your wife and children.
0: ఆఫీస్ ని తీసుకుని రావద్దు.
1: Don't bring here the office.
0: చాలా మంది ఈనాడు ఎక్కువ పని ఉండటం చేత ఇంటికి కూడా ఆఫీస్ పేపర్ తీసుకుని వచ్చి చాలా అవస్థ పడుతుంటారు.
1: టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఆఫీస్ వర్క్ దే బ్రింగ్ ఆల్ పేపర్స్ అండ్ ఫైల్స్ టు దేర్ రెసిడెన్స్.
0: ఆఫీస్ వర్క్ ఆఫీస్ కే,
1: జస్ట్ డ్రాప్ ఇట్ దేర్.
0: హౌస్ వర్క్ హౌస్ కే,
1: అండ్ యూ షుడ్ లిమిట్ యువర్ ఫ్యామిలీ.
0: బిజినెస్ వర్క్ బిజినెస్ కే,
1: బిజినెస్
0: ఆధ్యాత్మిక వర్క్ ఆధ్యాత్మికానికి,
1: అండ్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: అన్ని మిక్స్ చేయడం చేత మనము అనేక బాధలకు గురి అవుతున్నాము.
1: బికాస్ వీ మిక్స్ థింగ్స్ వీ ఆర్ కన్ఫ్యూజ్డ్ అండ్ సఫర్.
0: కనుక మన మందు మాలిన్యం పెరిగిపోవడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్ ద పొల్యూషన్?
0: మన హృదయం అంతా కూడా మాలిన్యంగా ఉంటుండాలి.
1: ద హోల్ హార్ట్ ఇస్ పొల్యూటెడ్
0: అని చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే,
0: కంసుడు ఎలాంటి వాడు? గొప్ప శక్తివంతుడే.
1: కంస ఇస్ హైలీ పవర్ఫుల్.
0: కానీ దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీడు కూడా గొప్పవాడే.
1: దుర్యోధన, దుశ్శాసన
0: ఉన్నంత వరకు జీవించినటువంటి వారు.
1: And they are known today, even today.
0: Hiranyakshudu, Hiranyakashipudu kodanu ento goppa shaktivantude.
1: Hiranyaksha, Hiranyakashipudu,
0: vallu chaala scientists.
1: They are scientists of eminence.
0: Hiranyakashipudu chandramandalam pota kaakunda suryamandalanni kuda veldadu.
1: Hiranyakashipu not only reached moon, he went to sun also.
0: Suryamandalame kaadu nakshatra mandalanni kuda cheraadu.
1: He reached even stars.
0: ధ్రువ నక్షత్రాన్ని పోయి తాకేటప్పటికీ భూమి తిరిగింది.
1: When once he touched the star Dhruva, the whole earth started moving.
0: దాంతో మరణం చెందాడు.
1: That ended his life.
0: ఎంతటి గొప్ప సైంటిస్ట్ అయినప్పటికీ,
1: ఎనీ గ్రేట్ సైంటిస్ట్,
0: ఏది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి, కానీ దానికి మితిమీరిపోతే ప్రమాదం కలుగుతుంది.
1: హ్యాస్ టు వర్క్ అండ్ డూ అండర్ సర్టన్ లిమిటేషన్స్.
0: కనుక అంతంత గొప్పవారంతా కూడాను దైవత్వాన్ని పొందడానికి ఎంత ప్రయత్నం చేశారు.
1: Such great people made all attempts to attain divinity.
0: Manamu alpulamainappudiki adhikamainatuvanti bhavanni pettukovali.
1: We may be small, but we should have big feelings.
0: Vishalamaina hrudayanni penchukovali.
1: We should be broad minded.
0: Ee vishalamaina hrudayam lopala vishalamaina daivatvam nindi untadi.
1: In this broad mindedness we can experience divinity.
0: Kabatti manishiki maranam undi kani manasuku maranam ledu.
1: Man has death but not the mind.
0: మనసుకు మరణమే లేదు.
1: మైండ్ ఇస్ డెత్ లెస్.
0: మనిషి మరణించిన ఈ యొక్క జీవితంలో చేసినటువంటి యొక్క భావములంతా కూడాను కేవలం అందులో ప్రింట్ అయి ఉంటుంటాయి.
1: Therefore all the consequences, the results of the actions are imprinted on the mind.
0: ఎన్ని జన్మముల యొక్క సంస్కారములో,
1: all that is the past of several
0: lives, ఎన్ని కర్మల యొక్క సంస్కారములో,
1: and the results of actions,
0: ఈ మనసు పైన ప్రింట్ అయి ఉంటుంటాయి,
1: are all imprinted on the mind.
0: ఈ మనసు ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీల్లేదు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద మైండ్.
0: కాబట్టి ఈ జన్మంతో ఈ మనసు పోయిందని మనం భావించకూడదు.
1: వి షుడ్ నాట్ థింక్ దట్ దిస్ ది ఎండ్ ఆఫ్ ది మైండ్ విత్ దిస్ లైఫ్.
0: ఎన్ని జన్మలకైనా గాని మనసే దైవము.
1: రిపీటెడ్ లైవ్స్ విల్ టెల్ అస్ దట్
0: ఈ మనసు పరమాణువులతో కూడినటువంటిది. మనసు,
1: ద మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ పరమాణువులతో కూడినటువంటి మనస్తత్వాన్ని మనం మరణించినట్టుగా భావించకూడదు.
1: అండ్ వి షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ చీప్ ఆర్ లో ఆర్ నెగ్లెక్ట్.
0: అనేక మంది బాధలను భరించుకొని లేక,
1: many people could not bear suffering,
0: ప్రాణాన్ని తీసుకుంటుంటారు.
1: They commit suicide.
0: ఈ మనసు ఉంటేనే ఇంత బాధలు కదా, ఈ మనసును మరణించుదాం.
1: Many people feel that it is the mind responsible for all the suffering and so they want to end their lives. But it is the worst of the sins.
0: నువ్వు మనసును కాదు మరణింపచేసేది.
1: It is not the mind that's going to.
0: నీ దైవత్వాన్ని నీవు ఆ విధంగా భావిస్తున్నావు.
1: And you have that idea of God.
0: ఇలాంటి ఆత్మహత్యకు ఏమాత్రం మనం సంకల్పంలే రాకూడదు.
1: వీ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ సూయిసైడ్ అట్ ఎనీ మోమెంట్.
0: ఆత్మనే దైవము,
1: అండ్ దిస్ సెల్ఫ్ ఇస్ గాడ్.
0: దైవమే ఆత్మ,
1: అండ్ గాడ్ ఇస్ ఆత్మ.
0: ఇందుకు అన్నాడు అందు లేదని సందేహం లేదన్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద సెడ్ నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ ఈస్ నాట్ దేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: మనం ఉండినంత వరకు కష్టమైనా సరే భరించుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
1: సో లాంగ్ వేర్ అలైవ్, We may have number of difficulties. We should resist.
0: సావు పుట్టుకలేనట్టు శాశ్వతుడు.
1: God is eternal, who has neither beginning.
0: ఆది మధ్యంతరహితుడు, అనాది వాడు.
1: And is quite eternal, has no birth.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He cannot be killed nor would kill.
0: సర్వత్రం తానే అయ్యుండు.
1: And is all pervasive.
0: సర్వత్రా జీవించినటువంటి వాడే భగవంతుడు.
1: And is eternal and immortal.
0: కనుక దైవత్వానికి ఏ విధమైనటువంటి యొక్క జన్మ మరణాలు ఉన్నదని భావించకూడదు.
1: God has neither birth nor death.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను దైవంని, నాకు ఈ దేహానికి ఉన్నది కానీ చావు పుట్టుకలు నాకు లేవు అని ధైర్యంతో జీవించాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ కరేజ్ టు సే ద బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
0: ఈ దేహం ఉండినంత వరకు కూడాను ఈ ప్రేమతత్వాన్ని దైవానికి అర్పితం చేయాలి.
1: సో లాంగ్ ఐఎమ్ అలైవ్ లెట్ మై లవ్ బి సరెండర్డ్ డెడికేటెడ్ టు గాడ్.
0: ఒకానొక సమయం లోపల షిర్డీ లోపల
1: at one time in Shirdi
0: Lakshmibai dinam rottilu cheskoni vachetundi.
1: Lakshmibai used to prepare rotis for Baba.
0: Kani oka naadu Patel anetundi vayina vachadu.
1: One day Patel came.
0: Vachi tan chaala srimantude.
1: He was a rich man.
0: Kani jobi ninduku notlu pettukunnadu.
1: He had currency notes in his pocket.
0: Baba chuchadu.
1: Baba noticed it.
0: Chuchi ఒక దగ్గర ఉన్నటువంటి మనిషిని పిలిచాడు.
1: హీ కాల్డ్ ఎ డివోటీ క్లోజ్ బై.
0: బాబాకి ఎప్పుడు కూడా శ్యామ్ అనేటువంటి వాడు దగ్గరగా ఉండేటువంటి.
1: దేర్ ఇస్ వన్ డివోటీ బై నేమ్ శ్యామ్, వెరీ క్లోజ్ టు భగవాన్.
0: శ్యామ్ ఓ ఊర్లో పోయి ఆ పటేల్ దగ్గర పోయి నాకు 5 రూపాయలు కావాలి తీసుకుని రా అన్నాడు.
1: హీ సెడ్ శ్యామ్ గో టు దట్ రిచ్ మ్యాన్ అండ్ బ్రింగ్ 5 రూపీస్.
0: పోయాడు. ఆ శ్యామ్ లేడు, తలుపు వేశాడు.
1: And he noticed the residence of Shyam locked.
0: Pari unko gari daggara poi inko patel nadigamannadu.
1: And Baba wanted him to go to some other man.
0: Ee vidhanga pampistu ustunte ekkada evar leyarani cheppani jawab teeskoni vacharu.
1: As this man was asked to go to different people, he could not get money wanted by him.
0: Kani
1: but
0: jobi nunduku notlu pettukunnatundi patel akade unnadu.
1: But there is Patel there sitting with the currency.
0: Swami meeku emane kavala idu teeskondi ani cheppetundi tyagame raledu.
1: He had no spirit of sacrifice. Baba, you want money, here is his currency.
0: Appudu Shyam cheppadu.
1: Then Shyam said,
0: Shyam, nee jeevithamlo jeevitham undinanta varaku na venta untavu nijame.
1: Shyam, you will be with me so long you are alive.
0: Eppatiki kuda nu ilanti pisnari tattvam nee nundi raakudadu.
1: You should not be miserly.
0: Lobitanam. లోపితనం.
1: యూ షుడ్ నాట్ బి మైజర్లీ ఎనీ టైం.
0: నేను 5 రూపాయలు అడుగుతుంటే నీకు స్వామి ఏం కావాలేమో తీసుకుని నేను చెప్పకూడదా?
1: నేను ఐ సే 5 రూపీస్ ఆర్ నీడెడ్ కాంట్ యూ ఆఫర్ ఇట్.
0: చాలా మందికి ధనమే దైవము.
1: మెనీ పీపుల్ కన్సిడర్ మనీ యాస్ గాడ్.
0: రాజకీయమే దైవము.
1: పాలిటిక్స్ గాడ్.
0: పార్టీసే దైవము.
1: పొలిటికల్ పార్టీ
0: ప్రభుత్వమే దైవము.
1: అండ్ దే కన్సిడర్ ఎవ్రీథింగ్.
0: ఇలాంటి భ్రాంతులు పెట్టుకునేటువంటి వాడు చచ్చినా కూడా వాళ్ళ వెంట యమలోకానికి కూడా ఇవే వస్తాయి.
1: సచ్ పీపుల్ will have all these that follow them even after their death.
0: Yemiti meer sadhinchetundi?
1: What is that you achieve?
0: Endukosam meer bratikaru?
1: Why, what for is
0: ee bratukanta kodunu ee vidhanga vyartham chesukotanika?
1: Why should you waste your life?
0: Manavudani peru pettukoni
1: and been born a human being.
0: ఈ మాలిన్యంతో జీవితాన్ని గడపటానికి.
1: Why should you lead a polluted life?
0: చీ చీ చీ చీ.
1: What a shame it is.
0: ఎవరికైనా పరోపకారం చేయి.
1: Help others.
0: ఎవరికైనా మంచి పని చేయి.
1: డూ గుడ్ టు అదర్స్.
0: మనం చేసి ప్రయోజనం ఏమిటి?
1: అండ్ దెన్ వాట్ ఫర్ ది రెస్ట్.
0: ఈ విధంగా కూడా ఈనాడు ప్రపంచంలో అంతా కూడా మీరేం అనుకోకండి.
1: డోంట్ ఫీల్ బ్యాడ్ వెన్ దిస్ ఈస్ సెడ్.
0: ఈనాడు ప్రపంచం అంతా కూడా ఇంత మాలిన్యంగా కావడానికి మారడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ థింగ్ దట్స్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ద వరల్డ్?
0: రాజకీయాలే దీనికంతా మూలకారణం.
1: పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్.
0: ప్రతి చిన్న పిల్లవాడి యొక్క మనసు కూడా మాలిన్యమైపోతుంది.
1: అండ్ ద మైండ్స్ ఆర్ పొల్యూటెడ్ బై పాలిటిక్స్.
0: ఇంట్లో భార్యాభర్తలు ఉంటుంటే వాళ్ళిద్దరు కూడా రాజకీయాలు తీసుకుని వస్తుంటారు.
1: అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్ హోమ్ ఆల్సో హ్యావ్ పాలిటిక్స్.
0: అక్కడ కూడా జగడాలే.
1: They also they have conflict.
0: ఎక్కడ చూసినా కానీ ఈ మాలిన్యం అనేటువంటి వ్యాపించిపోయింది.
1: ద పొల్యూషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ పొల్యూటింగ్ ఎవ్రీ ప్లేస్.
0: పూర్వం స్వతంత్రం రాకమనపు ఇంత బాధలు ఉండేటువంటివి కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇండిపెండెంట్ ఇండియా ఎర్లియర్ డిడ్ హావ్ సచ్ సఫరింగ్.
0: స్వతంత్రం వచ్చిన తర్వాత
1: ఆఫ్టర్ ది అడ్వెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్
0: పూర్వం అంతా కూడా ఏదో తెల్లవారు నల్లవారిని కొట్టుతూ వచ్చారు.
1: ఎర్లియర్ దేర్ వాస్ ఫైట్ బిట్వీన్ ది వైట్స్ అండ్ ది బ్లాక్స్.
0: కానీ ఈనాడు నల్లవారు నల్లవారిని కొడుతున్నారు.
1: అండ్ టుడే ది బ్లాక్స్ ఫైట్ విత్ ది అదర్ బ్లాక్స్.
0: కాబట్టి ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది. ఇది కాదు మనం ఆశించవలసింది.
1: ఇట్ ఇస్ నాట్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: పవిత్రమైనటువంటి యొక్క భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: వీ షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ విత్ ఇన్ us.
0: దుర్మార్గమైనటువంటి భావాలను తెంచుకోవాలి.
1: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ వికెట్ ఫీలింగ్స్.
0: దుర్మార్గమైన భావాలు మన హృదయంలో ప్రవేశిస్తే మనం కూడా దుర్మార్గులైపోతాం.
1: వెన్ వన్స్ క్రూయల్టీ స్టెప్స్ ఇన్ వీ టర్న్ క్రూయల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు ప్రేమ స్వరూపులు,
1: యు ఆర్ పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్,
0: మీ ప్రేమని పెంచుకోండి,
1: అండ్ నో యువర్ నేచర్,
0: ప్రేమ చేతనే బ్రతకండి,
1: లీడ్ యువర్ లైఫ్,
0: ప్రేమ చేతనే మీ జీవితాన్ని అంత్యం చేసుకోండి,
1: ఎండ్ యువర్ లైఫ్స్ ఇన్ లవ్.
0: అది ఏ నిజమైనటువంటి ఒక జీవితం,
1: దాట్ ఈస్ ట్రూ లైఫ్.
0: ఉపనిషత్తులందరికీ ఈ పరిమితమైనటువంటి మానవ జీవితానికి ఇంత ఉత్తమమైనటువంటి విలువనిచ్చారు.
1: దట్ ఈస్ ద వాల్యూ అటాచ్డ్ టు హ్యూమన్ లైఫ్ బై ఉపనిషత్స్.
0: మానవా,
1: ఓ మ్యాన్,
0: గౌరవించవలసినటువంటి వాడు,
1: యు హావ్ టు బి రెస్పెక్టెడ్,
0: ఇతన్ని ప్రేమించవలసినటువంటి వాడు,
1: యు హావ్ టు బి లవ్డ్,
0: ఇతన్ని మనం విశాలమైనటువంటి హృదయంతో స్వాగతం చేయవలసినటువంటి వాడు.
1: అండ్ యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్ అండ్ యూ హావ్ టు బి వెల్కమ్.
0: చైనా లోపల మీకు తెలిసినో లేదో,
1: యు నో ఆర్ నాట్ ఇన్ చైనా,
0: ప్రతి మానవుడు కూడా చైనాలో తెల్లవారు లేచిన తక్షణమే నమస్కారం చేస్తుంటాడు.
1: ఎవ్రీవన్ స్టార్ట్స్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్ దేర్ ఇన్ చైనా రైట్ ఫ్రమ్ ద డాన్.
0: స్వామి, మాకు తెల్లవారు లేచిన మొదలు రాత్రి పరుగునంత వరకు మా కష్టాన్ని ప్రసాదించు.
1: దే ఆల్ ప్రే, స్వామి, ఫ్రమ్ డాన్ టు డస్క్ ప్లీజ్ గ్రాంట్ అస్ డిఫికల్టీ.
0: ఈ కష్టంలో ఉండినటువంటి సుఖము మరొక దాంట్లో మనకు చిక్కదు.
1: ది హ్యాపీనెస్ దట్ వీ గెట్ అవుట్ ఆఫ్ డిఫికల్టీ ఈజ్ నాట్ నోటీస్ ఎనీవేర్.
0: మేమేమో సుఖపడాలని అనేక రకమైనటువంటి సౌభాగ్యాల కోసం ప్రయత్నం చేస్తుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ స్ట్రగుల్ హార్డ్ టు బి హ్యాపీ, టు హ్యావ్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: సుఖంలో ఈ విధమైనటువంటి సుఖం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్
0: ఆఫ్ సుఖ లభ్యతే సుఖం అన్నారు.
1: యూ డోంట్ గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దుఃఖంలోనే మనకు సుఖం ఉంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఆఫ్ సాడ్నెస్ యూ గెట్ హ్యాపీ.
0: నిజంగా చాలా మంది వస్తుంటారు, స్వామి నాకు దుఃఖంగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు కష్టంగా ఉంది అని అంటుంటారు, నాకు నవ్వు వస్తుంది.
1: మెనీ డివోటీస్ కమ్ టు భగవాన్ అండ్ దే సే, స్వామి, వీఆర్ సఫరింగ్, వీ హావ్ డిఫికల్టీస్, వీఆర్ బాదరింగ్.
0: ఆ సఫరింగ్, ఆ యొక్క బాధలు, ఆ కష్టములు నాకు రాకూడదు, చూడాలి నేను, దాన్ని చూడాలనుకుంటాను.
1: భగవాన్ వాంట్స్ టు నో వాట్ ద డిఫికల్టీస్ ఆర్, వాట్ ట్రబుల్స్ ఆర్.
0: కానీ నా దగ్గరికే కనిపించడం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ ఎనీవే నియర్.
0: కానీ ఎవరైనా బాధపడుతుంటే మాత్రము ఆ బాధను చూస్తే ఇది మంచిది కాదని చెప్తుంటాను.
1: బట్ భగవాన్ టెల్స్ యూ దట్ యూ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై యువర్ సఫరింగ్.
0: ఆ బాధలు మాత్రం నాకు ఏమాత్రము రాదు.
1: అండ్ సచ్ సఫరింగ్ విల్ నాట్ బి ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
0: దుఃఖములకు ఏమాత్రము అవకాశం ఇవ్వను.
1: భగవాన్ విల్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ.
0: 77 ఇయర్స్ అయిపోయింది.
1: భగవాన్ కంప్లీటెడ్ 77.
0: ఒక క్షణమైనా కూడా నువ్వు నేను దుఃఖపడినటువంటిది లేదు.
1: భగవాన్ నెవర్ సఫర్డ్, హి వాస్ నెవర్ సాడ్.
0: మానవుడు ఆనందమయుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో
0: ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఇస్ బ్లెస్డ్.
0: ఆనందమే అతని హృదయము.
1: అండ్ బ్లెస్ ఇస్ యువర్
0: సెల్ఫ్. ఆనందం అనే హృదయాన్ని పెట్టుకుని ఎందుకు దుఃఖపడిపోతావు?
1: Bliss being is the center of life, why should you grieve?
0: కాని హృదయం ఆనందమయమైనటువంటిది అని వాళ్ళు అర్థం చేసుకుని లేకపోవడం చేత దుఃఖపడుతున్నారు.
1: We do not know that we are the very embodiment of bliss and we suffer.
0: కొన్ని కొన్ని సంబంధాలు కలుస్తుంటాయి, పోతుంటాయి.
1: Some connections, relations come and go.
0: ఇవన్నీ comes and goes.
1: They all comes and goes.
0: కాని comes and grows. పోనటువంటిది మన ప్రేమతత్వం ఒకటే.
1: But that which comes and grows is love.
0: ఈ ప్రపంచం యొక్క సంబంధాలు ఈ రకంగా జరుగుతూ ఉంటాయి.
1: వరల్డ్లీ రిలేషన్స్ హ్యాపెన్ సో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్
0: సాధ్యమైనంత వరకు కూడా ఈనాటి నుంచి ఈ ప్రపంచ వ్యవహారములు తగ్గించుకుంటూ ప్రయత్నం చేయండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ రైట్ ఫ్రమ్ దిస్
0: మీరు సుఖంగా ఉండండి.
1: డోంట్
0: మీ తోటి వారిని కూడా సుఖపెట్టండి.
1: And do not think of too much of the world.
0: ఈనాడు మీరు సుఖం లేదు, మీ తోటి వారికి సుఖం లేదు.
1: And today what's your position? You are not happy, your neighbors are not happy.
0: కనుక ఎవరిని మనం కాదు కష్టపెట్టకూడదు.
1: We should not hurt anybody.
0: కష్టం వచ్చినా కానీ ఇవి కదిలిపోయే మేఘాలని భావించు.
1: Difficulties do come, consider them as passing clouds.
0: ఏదో బిడ్డలో, కొడుకులో, తల్లులో, తండ్రులో ఏదో సంబంధాలు, బాంధవ్యాలంతా ఉంటాయి.
1: We have got the family blood relationships.
0: దీంట్లో అనేక రకమైనటువంటి కష్టాలు, నష్టాలు జరుగుతుంటాయి.
1: We have many difficulties and losses in the family life.
0: కానీ ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: But they are like passing clouds.
0: ఆకాశం వైపును చూస్తే విశాలమైనటువంటి దృశ్యం.
1: And as if you look at the sky, you find the vast.
0: కానీ ఆకాశం అంతా మేఘములే.
1: But it is full of clouds.
0: మేఘములు లేకుండా ఉండేటువంటి స్కౌల్ ఎక్కడైనా ఉందా?
1: డూ యూ ఫైండ్ ది అబ్సెన్స్ ఆఫ్ క్లౌడ్స్ ఎనీ టైమ్?
0: కాబట్టి మన హృదయమే ఒక ఆకాశము.
1: అవర్ వెరీ హార్ట్ ఈస్ ద స్పేస్.
0: ఇందులో మన థాట్స్, మన భావములే ఒక క్లౌడ్స్.
1: ఆల్ అవర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ క్లౌడ్స్.
0: అనగా కొన్ని అటాచ్మెంట్ తో కూడినటువంటి క్లౌడ్ వచ్చేసినప్పుడు అంతా మనకు డార్క్ గా కనిపిస్తుంది.
1: వెన్ ది క్లౌడ్ ఆఫ్ అటాచ్మెంట్ సెట్స్ ఇన్, ఎవ్రీథింగ్ విల్ బి డార్క్.
0: కనుక మనం వచ్చిపోయేటువంటి యొక్క ఈ మేఘములకు మనం ఏమాత్రం వరీ చేయకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాసింగ్ క్లౌడ్.
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈజ్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: ఇట్ ఈస్ ఓన్లీ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్.
0: మనకు మనం భావించుకునేటువంటిది కానీ ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు.
1: ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ సైకలాజికల్ ఫీలింగ్ బట్ నాట్ ఎ రియాలిటీ.
0: కనుక ప్రతి మానవుడు కష్టములు వస్తుంటాయి, దుఃఖములు కలుగుతుంటాయి, అన్ని సంభవిస్తాయి. దానిలో మనం ఏమాత్రము ధైర్యం వదలకోకుండా ధైర్యంతో సాధిస్తూ రావాలి.
1: డిఫికల్టీస్, ట్రబుల్స్, ప్రాబ్లమ్స్ దే డు కమ్, బట్ వీ షుడ్ రెసిస్ట్, షుడ్ బి ఏబుల్ టు బేర్ దెం.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివాజీ తన మంత్రికి బోధించినటువంటి విషయము ఒకటే మీరు జ్ఞప్తి చెంది ఉంచుకోండి.
1: He taught his minister one main principle. Remember,
0: ప్రాణం ఉండినంత వరకు ఈ దేహాన్ని గౌరవిస్తారు.
1: The body has to be maintained so long we're alive.
0: పోతాని ఎవరు గౌరవించరు.
1: The moment life is lost, nobody would respect.
0: దుర్యోధను కూడా అదే చెప్పాడు.
1: The same thing was stated by Duryodhana.
0: కట్టగడపటికి తాను చెప్పాడు.
1: He said at the end,
0: ఈ ప్రాణం ఉండినంత వరకు నన్ను గౌరవించారు.
1: You respected me so long I am alive in this body.
0: రేపటి దినం ఈ దేహాన్ని నేను వదిలిపెట్టినా,
1: The moment I leave this body tomorrow,
0: కుక్కలు కక్కలు కాకులు కూర్చున్నటువంటి ఒక తల్లపైన అవి కూడా కూర్చొని బాధ పెడుతుంటాయి.
1: అండ్ ది బాడీ ఆఫ్టర్ లైఫ్ వుడ్ బి పుట్ టు సఫరింగ్ బై ద ఫాక్స్ అండ్ ద డాగ్.
0: చచ్చిన దేహాన్ని ఏ బాధ పెట్టినా మనకేం అర్థం కాదు.
1: డెడ్ బాడీ విల్ నాట్ నో ద సఫరింగ్.
0: ఇవన్నీ జరగవలసినటువంటి జరుగుతూ ఉంటాయి.
1: అండ్ థింగ్స్ డు హ్యాపన్ యాజ్ పర్ ద షెడ్యూల్.
0: కనుక మనం ఉండినంత వరకు కూడా గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: బట్ వీ షుడ్ అప్హోల్డ్ ద రెస్పెక్ట్.
0: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ద హ్యుమానిటీ షుడ్ డెవలప్ ద డివినిటీ ఇమ్మనెంట్ ఇన్.
0: ఈ విధంగా ఉండినప్పుడే
1: వెన్ వీ లీడ్ ద లైఫ్ లైక్
0: జీవితము అనుభవించిన వారం అవుతాం.
1: వీ ట్రూలీ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్.
0: ఇప్పుడు ఇంత లౌకికమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం.
1: వి ఆర్ లీడింగ్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లౌకికమైన జీవితము అవసరమే.
1: ద వరల్డ్లీ లైఫ్ ఇస్ నీడెడ్.
0: ఆ లౌకికమైన జీవితం లోపలనే ఈ అలౌకికమైనటువంటి ఒక ఆత్మతత్వం కూడా ఉన్నదని గుర్తుంచుకోండి.
1: ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్లీ లైఫ్ దేర్ వి ఫైండ్ ద స్పిరిచువల్ లైఫ్ టూ.
0: ఇది వస్తుంటాయి పోతుంటాయి.
1: ద వరల్డ్లీ లైఫ్ కమ్స్ అండ్ గోస్.
0: ఇవన్నీ కదిలిపోయేటువంటి మేఘములు వంటివి.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక దీనికోసం మనం ఏమాత్రము వరీ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాస్ట్.
0: నిరంతరము మానవుడు సంతోషంగా ఉండాలి.
1: మ్యాన్ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
0: మానవుడు ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లెస్.
0: ఆనందమే అతని సొత్తు.
1: అండ్ ఇట్ బ్లెస్ ఈస్ హిస్ ప్రాపర్టీ.
0: మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా ఆనందం ఆనందం ఆనందం.
1: రైట్ ఫ్రమ్ బర్త్ మ్యాన్ షుడ్ బి హ్యాపీ అండ్ బ్లెస్ఫుల్.
0: కనుక ఆనందాన్ని ఆశిస్తుంటాడు.
1: So he wants to be
0: ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: అండ్ హి ఎక్స్‌పీరియన్సెస్
0: ఆనందంతోనే అంత్యమవుతుంటాడు.
1: అండ్ హి ఎండ్స్ హిస్ లైఫ్ ఇన్ బ్లెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది గురు పూర్ణిమ. పూర్ణిమ అనగా హృదయం పరిశుద్ధమైనదిగా పెట్టుకోవాలి.
1: టుడే బీయింగ్ గురు పూర్ణిమ, ద ఫుల్ మూన్ సింబలైజ్ స్టాండ్స్ ఫార్ ఎ ప్యూర్ హార్ట్.
0: నిర్మలమైనటువంటిదిగా పెట్టుకోవాలి.
1: ఇట్ షుడ్ బి ప్యూర్ ఇన్ స్ట్రెంగ్త్.
0: కొన్ని వస్తుంటాయి కానీ దాన్ని నెట్టివేయాలి.
1: Just brush them aside that come and pass off.
0: మనం ఎక్కడైనా కూర్చుంటే కొన్ని దోమలు వస్తుంటాయి.
1: We also find mosquitoes in front.
0: కానీ దోమలను కొట్టివేస్తున్నాం, దాన్ని నెట్టివేస్తున్నాం.
1: Just brush them aside.
0: అదే విధంగానే మనకేదైనా దుఃఖాలు విచారంలో వచ్చేస్తే దాన్ని నెట్టివేయాలి.
1: Similarly, if there are any difficulties and problems, don't be mindful, don't bother about it.
0: కనుక దుఃఖములకు విచారములకు ఏమాత్రం మనం కృంగకుండా,
1: we should not be a victim to difficulty.
0: ఆనందమునకు పొంగకుండా,
1: and we should not be elated by praise.
0: పొంగనటువంటి ఒక జీవిత్వాన్ని మీరు పొందడానికి ప్రయత్నం చేయండి.
1: we should reach the state of divinity which is beyond the pleasure and the pain.
0: వాహే గురు, వాహే గురు, వాహే గురు జీ.

0: ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ జీవులు
1: ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ జీవులు
0: నిత్య నిత్యం జ

0: వాహే గురు, వాహే గురు, వాహే గురు. ఒక్కడే వాహే గురు.
1: ఓన్లీ వన్ గురు.
0: ఇద్దరు కాదు.
1: నాట్ టు.
0: ఒకరు అంతర్గురువు, ఒకరు బహిర్గురువు కాదు.
1: నాట్ వన్ ఇన్నర్ గురు, అనదర్ ఎక్స్టర్నల్ గురు.
0: గురు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాక్కును అనుసరించేటువంటిది.
1: గురు ఇస్ ద వన్ హూ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. హీ ఇస్ ద ట్రూత్ హింసెల్ఫ్.
0: కనుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ గురు ఇస్ బ్రహ్మ ద క్రియేటర్, గురు ఇస్ విష్ణు ద సస్టైనర్, గురు ఇస్ శివ ద డిస్ట్రాయర్.
0: కాబట్టి నీవే బ్రహ్మవు,
1: యువర్ బ్రహ్మ క్రియేటర్.
0: నీవే విష్ణువు,
1: యువర్ విష్ణు.
0: నీవే శివుడవు,
1: యువర్ శివ.
0: నీవే గురు,
1: అండ్ యువర్ గురు.
0: కనుక నే గురు అంటే ప్రత్యేకంగా కాదు.
1: గురు ఇస్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: సర్వము నీవేగా ఉన్నావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ యువర్ సెల్ఫ్.
0: కనుక ముఖ్యంగా నీ గురిని నీవు దాటుకోకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు డు నాట్ లూజ్ యువర్ గురి ఆర్ కాన్సన్ట్రేషన్ ఆన్ గురు ద ప్రిసెప్టర్.
0: ఈ కాన్సన్ట్రేషన్ మాత్రం ఎప్పటికీ స్థిరంగా పెట్టుకోవాలి.
1: కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ స్టడీ.
0: అది ఏ ముఖ్యమైనటువంటిది. విద్యార్థులకు కానీ, గృహస్థులకు కానీ, వానప్రస్థులకు కానీ, సన్యాసులకు కానీ, అందరికి కూడా ఒకటే ముఖ్యము.
1: ఎదర్ స్టూడెంట్స్ ఆర్ ఎల్డర్స్ ఆర్ హౌస్ హోల్డర్స్ ఆర్ సెలబెట్స్ ఆర్ రెనన్షియన్స్,
0: అందరికీ ఒక విధమైనటువంటి లక్ష్యం ఒక్కటే.
1: All should have one common goal.
0: ఏది ఇష్టం లేకపోయినప్పటికీ నీవు లోపల ఉన్నటువంటి ఆ హోహం, సోహం, సోహం, దాన్ని మీరు స్మరిస్తుండండి. అదే మీ గురు.
1: థింక్ ఆఫ్ ఇట్, కాన్సన్ట్రేట్, హ్యావ్ గురి ఆన్ దట్ సోహం ప్రిన్సిపల్.
0: అహం బ్రహ్మాస్మి,
1: అహం బ్రహ్మాస్మి. ఐఎమ్ గాడ్.
0: నేనే బ్రహ్మను.
1: ఐఎమ్ బ్రహ్మ.
0: తప్పేమి లేదు.
1: నథింగ్ రాంగ్.
0: అహంకారం అనుకుంటారేమో, చాలా పొరపాటు.
1: యు మే థింక్ ఇట్స్ ఈగో. నో.
0: నీవు నేనే గురువు, నేనే గురువు, నేనే గురువు అని పెట్టుకో.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్
0: నేనే దైవం, నేనే దైవం, నేనే బ్రహ్మ అనుకో.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ బ్రహ్మ.
0: తప్పేమీ లేదు.
1: నథింగ్ రాంగ్.
0: ఇది అహంకారమే కాదు.
1: ఇట్స్ నాట్ ఈగో.
0: నిజమైన రైట్.
1: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ దట్.
0: ఈ రైట్ లోపల పెట్టుకుని ఊరికి బయటెట్టి మాత్రం నేను మానవుడు, నేను మానవుడు అనుకుంటే ఇది కేవలము అసభ్యమైనటువంటిది.
1: విత్ ద రైట్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ యూ, వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ సింప్లీ ఏ హ్యూమన్.
0: కనుక మీరందరూ కూడా దైవ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
0: కానీ మీరు దైవ స్వరూపులని విశ్వసించి మీరు దైవంగా రూపొందండి.
1: విత్ ది ఫుల్ ఫెయిత్ దట్ యువర్ డివైన్ బికమ్ డివైన్.
0: దైవంలో ఎట్టి లోటు కూడా రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బీ ఎనీ మిస్టేక్.
0: దైవంలో ఎట్టి దుర్గుణములు రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బీ ఎనీ వాయిస్.
0: దైవంలో ఎట్టి మాలిన్యము చేరకూడదు.
1: దేర్ నో పొల్యూషన్ ఇన్ డివినిటీ.
0: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి దీంతో మీరు దైవంగా భావించుకోండి.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ divine.
0: మీరు చేసే పనులు మంచివే చేయండి.
1: దట్ ఆల్ యువర్ యాక్షన్స్ షుడ్ బి ప్యూర్.
0: మీ మాటలంతా మంచివే చేయండి.
1: దట్ ఆల్ యువర్ వర్డ్స్ షుడ్ బి గుడ్.
0: మీ దృష్టి అంతా మంచిదే చూడండి.
1: ఆల్ యువర్ లుక్స్ షుడ్ బి గుడ్.
0: ఇది ఏ కావాల్సినది.
1: దట్స్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: ఈ గురు పౌర్ణమి దినము మనం మంచి దృష్టిని పెంచుకోవాలి.
1: ఆన్ దిస్ డే ఆఫ్ గురు పౌర్ణమి వీ షుడ్ హావ్ గుడ్ లుక్.
0: దృష్టిని మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హావ్ బ్యాడ్ లుక్.
0: మంచి మాటలనే మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: వీ షుడ్ యూజ్ గుడ్ వర్డ్స్.
0: మంచి భావాల్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్.
0: మంచి జీవితాన్ని గడుపుకోవాలి.
1: అండ్ వీ షుడ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: మంచి జీవితం అంటే ఏమిటి? అందరికీ ఆదర్శవంతుడిగా నీవు నటించాలి.
1: దట్ యూ షుడ్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడి.
0: ఐడియల్ బాయ్ గా తయారు
1: కావాలి.
0: ఐడియల్ మ్యాన్ గా ఉండాలి.
1: యూ షుడ్ ఐడియల్ మ్యాన్.
0: అదే మనం నేర్చుకోవాల్సినటువంటి.
1: దట్స్ వాట్ వీ హావ్ టు లెర్న్ టుడే.
0: ఎన్ని పూజలు, ఎన్ని శేషిగా ప్రయోజనం లేదు.
1: ఇట్స్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్.
0: ఇంతమంది పూజలు చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వస్తున్నారు.
1: You have been worshipping God and you have been visiting.
0: కానీ ఏమి మార్పు వచ్చింది మీలోపల?
1: What change is there in you?
0: చాలా పొరపాటు.
1: And it's a big mistake.
0: వస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, పోతున్నారు.
1: You come here to visit and go.
0: మీరు వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this?
0: అలాంటి వాళ్ళు రానక్కర్లేదు.
1: Better such people don't come here.
0: మీరు ఎక్కడ ఉండినప్పటికీ మీ యొక్క సాధన చేసుకోండి చాలు.
1: You can remain where you are and do
0: spiritual practice. వచ్చి పోతివా, నీవు మంచి భావాలు తెచ్చుకో.
1: The moment you visit and go,
0: పవిత్రమైన భావాలను పెంచుకో.
1: Your sacred thoughts.
0: నీవు మాధవునిగా మారు.
1: You just transform yourself
0: and you marpo.
1: And then you should change.
0: Aham Brahmasmi anetundi vedavaku satyanni neevu nilabettu.
1: And uphold that spiritual dictum that you are God.
0: Prakrutamainti vastuvula yokka bhavanni marchipo.
1: Give up this materialistic tendency.
0: Ivanta laukikamainatundi.
1: That's all worldly feeling.
0: Sadhyamaina varaku dinni marchipovadaniki prayatnam cheyi.
1: Try to forget this worldly feeling and worldly thought.
0: Edo nee unnanta varaku ee gnapam pettukuntavu. Neenu chachipothe em chestavu?
1: You may have to remember so long you are in this body. Later what will happen?
0: Ee emi manaku ventaraadu.
1: Nothing will follow you later.
0: పోయే సమయంలో మట్టి కూడా తీసుకుని పోము.
1: యూ కెనాట్ క్యారీ ఇవెన్ ద డస్ట్ యాజ్ యూ గో లీవ్ దిస్ వరల్డ్.
0: తీసుకుని పోయేది ఏమిటి?
1: వాట్ డిడ్ యూ గో?
0: కనుకనే మనం తీసుకుని పోయేది ఆదర్శవంతమైనటువంటి మంచి గుణాలు.
1: యూ క్యారీ విత్ యూ ద ఐడియల్ క్వాలిటీస్.
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: పెద్దలను గౌరవించండి.
1: రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: గురువులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ టీచర్స్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్.
0: కనుక అందరినీ గాడ్గానే తీసుకుని,
1: కన్సిడర్ ఎవ్రీవన్ డివైన్.
0: డాగ్ ను కూడా గాడ్గానే తీసుకో.
1: కన్సిడర్ డాగ్ ఆల్సో యాజ్ గాడ్.
0: ఎందుకంటే ఇది డాగ్, ఈ వైపు నుంచి పోతుంది డిఓజీ డాగ్.
1: డిఓజీ డాగ్ దిస్ సైడ్, డిఓజీ
0: ఈ వైపు నుంచి ప్రయాణం చేయి, గాడ్ గా తయారవుతారు.
1: ట్రావెల్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్, జీఓడి గాడ్.
0: కనుక మీరు డాగ్ ను కూడా గాడ్గా తీసుకోండి.
1: కన్సిడర్
0: ఏ ప్రాణి కూడా మనం ప్రత్యేకమైనటువంటి ఒక జీవితగా భావించకూడదు.
1: నథింగ్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ యూ. Everything is divine.
0: Kanuka sarvatra undinatvanti daivatvanni manam visvasinchandi.
1: It is the divinity which is so vast and infinite. Have faith in it.
0: ఈ దివ్యత్వాన్ని మీరు స్మరిస్తే ఇంతకంటే గొప్ప సాధన లేదు.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ వాస్ట్నెస్, దేశం కూడా
0: సౌభాగ్యంగా అభివృద్ధి అవుతుంది.
1: దట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ యువర్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
0: దేశమంతా కూడా ఎంతయో కలకలలాడుతుంది, కిలికలు నవ్వుతుంది.
1: ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్ అండ్ వుడ్ బి హ్యాపీ.
0: కనుక ఈనాడు మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట మీ హృదయంతో భగవంతుని నింపుకోవాలి.
1: వాట్ యూ హావ్ టు లెర్న్ టుడే ఇస్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ గాడ్.
0: భజన బినా సుఖ శాంతి.

హరి హరి హరి హరి సుబ్రహ్మణ్యం.

0: The auspicious months of August and September 1984 had witnessed the great scene of Dharmakshetra once again. Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita to the confused Arjunas of the current age in the form of 34 discourses. We present you now the first divine discourse on Gita Bhagavan delivered on 22nd August 1984. Bhagavan outlines the essence of Bhagavad Gita, the characteristics of Atma Jnana, the spiritual wisdom, in this starter discourse. Sri Bhagavan Vacha.
1: పూర్ణ ప్రేమయందు పుట్టుము సౌఖ్యందు సత్య త్యాగ శాంతి శాంతమునకు పూర్ణ ప్రేమయందు పుట్టుము సౌఖ్యందు సత్య త్యాగ శాంతి శాంతునకు
2: you will have saukhyam, happiness, and you will have peace of mind, shanti and supreme peace. These are available only in the real love.
1: Prema lekayuna prema lekayuna kshemangu ledaya ప్రేమ లేకయున్న క్షేమంబు లేదయా సత్య సాయి మాట ప్రేమ ఊట సత్య సాయి మాట ప్రేమ ఊట
2: ఇఫ్ యు ఆర్ బిరెక్ట్ ఆఫ్ లవ్ దేర్ ఇస్ నో క్షేమ ఫర్ యూ దిస్ ఇస్ దిస్ వర్డ్ ఆఫ్ సాయి ది స్ప్రింగ్ ఆఫ్ లవ్ స్ట్రీమ్ ఆఫ్ లవ్ This world of sorry is the stream of love. Without prema, there is no khema at all. If you want khema, or khema cannot be translated properly.
3: Love.
2: Love. In love, if you do not have love, there is no khema at all. This world of sorry is spring of love. Stream of love.
3: Khema sarupulara.
2: Embodied love. Embodiment of love.
3: జ్ఞానానాం జ్ఞానోత్తమం ప్రపంచంలో ఎన్నో విధములైనటువంటి జ్ఞానములు ఉంటున్నవి.
2: There are several varieties of knowledge.
3: సంగీత సాహిత్య నృత్య చిత్ర శిల్పి ఇత్యాది జ్ఞానములే కాక లౌకిక వైజ్ఞానిక జ్ఞానములు కూడాను లోకంలో అనేక విధములుగా ఉంటుంది. పొందుటకు అవకాశం ఉంటుంది మానవులకు.
2: బై ది నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ వన్ కెన్ హ్యావ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
3: అందువలననే నహి నహి రక్షతి దుఃఖంకరణి అన్నాడు శంకరుడు.
2: ది గ్రామర్ రూల్స్ దేర్ఫోర్ ది గ్రామర్ రూల్స్ నహి నహి రక్షతి దే కెనాట్ సేవ్ యూ వెన్ డెత్ కమ్స్ సో సేస్ ఆచార్య శంకర.
3: మానవులకు ఎన్ని విధములైనటువంటి జ్ఞానములు ఉండినప్పటికీ ఇది భౌతిక జ్ఞానములు లోక సంబంధమైనటువంటి సౌఖ్య సంతోషములను ఇవ్వగలదు.
2: ఆల్ దీస్ నాలెడ్జెస్ వెరైటీ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ది వరల్డ్ దే కెన్ గివ్ యూ సెక్యులర్ హ్యాపీనెస్ ఓన్లీ లౌకిక ఆనందం సెక్యులర్ హ్యాపీనెస్.

0: కానీ ఆత్మజ్ఞానం సుస్థిరమైన శాంతి సుఖములను అందిస్తుంది. ఈ ఆత్మజ్ఞానమన్నను బ్రహ్మజ్ఞానమన్నను ఆధ్యాత్మిక జ్ఞానమన్నను ఒక్కటి.
1: సెల్ఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్ ఆర్ వన్ ఇన్ వన్ అంటే దెర్స్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది టూ థింగ్స్.
0: అయితే అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది, మృత్యుత్వంలోని అమృతత్వాన్ని నిరూపించేటువంటిది ఆత్మజ్ఞానం.
1: ఆత్మజ్ఞానాన్ని మేక్ యూ సే యూనిటీ అండ్ డైవర్సిటీ అండ్ ఇమ్మార్టాలిటీ అండ్ మార్టాలిటీ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి సుస్థిత్వను పవిత్రమైనటువంటి యొక్క దివ్య మార్గమైన మార్గంలో ప్రబోధించేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం.
1: ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్ దట్ గివ్స్ యూ దిస్ డివైన్ నాలెడ్జ్.
0: అయితే ఈ జ్ఞానమునకు ఆధారం ఏమిటి?
1: వాట్ ఇస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్?
0: దీనికి నిర్మలమైనటువంటి చిత్తం, చిత్తశుద్ధి అత్యవసరం.
1: ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఇస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్.
0: చిత్తస్య శుద్ధియే కర్మ. ఈ చిత్తశుద్ధికి పవిత్రమైనటువంటి కర్మలు కూడా అత్యవసరం.
1: ది యాక్షన్స్ ఆఫ్ మ్యాన్ విల్ ప్యూరిఫై హిస్ మైండ్.
0: ఈ కర్మలు సదాచారంచే, సత్వవర్తనంచే, సద్గుణములచే, సత్సంగముచే ఆచరించేటువంటి యొక్క పవిత్రమైన కార్యములు.
1: బై గుడ్ కాండక్ట్, బై ది అసోసియేషన్ విత్ గుడ్ పీపుల్ యూ మస్ట్ పర్ఫార్మ్ దిస్ నిత్యకర్మ, దిస్ సదాచారం.
0: ఇంతియే కాక పవిత్రమైనటువంటి భారత, భాగవత, రామాయణ, గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రం ఇత్యాది పవిత్ర గ్రంథములు కూడాను పఠింప చేయటానికి కూడాను ఉపయోగించుకునేటువంటిది కూడాను సత్కర్మలే.
1: ది సత్కర్మ ఇస్ దట్ విచ్ మేక్స్ యూ టు రీడ్ ది హోలీ స్క్రిప్చర్, భాగవత, భారత, రామాయణ, ఉపనిషత్ ఎట్సెట్రా.
0: దాన గ్రంథాదుల యొక్క కర్మలు కూడాను సత్కర్మల కిందనే, యజ్ఞయాగాది క్రతువులు కూడాను సత్కర్మల కిందనే రూపొందుతుంది.
1: దోస్ కర్మస్, ది యాక్షన్స్ విచ్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ ది శాస్త్ర ఆర్ ఆల్ సత్కర్మ.
0: అయితే లోక సంబంధమైన విద్యలను అభ్యసించినటువంటి వాడు పండితుడు కావచ్చును, మేధావి కావచ్చును, అతను విద్యావంతుడు కావచ్చును.
1: ఏ పర్సన్ లర్న్ ఇన్ ది సెక్యులర్ విద్య మేబీ ఏ గ్రేట్ స్కాలర్, మేబీ ఏ గ్రేట్ పండిట్,
0: కానీ
1: మేబీ ఏ గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్సో.
0: సర్వజ్ఞుడు కాలేడు, సర్వదేశుడు కాలేడు, సర్వజ్ఞుడు.
1: ఈ కెనాట్ బికమ్ ఆమ్నిషియట్
0: అవును. కనుకనే శోకమును నివారణ చేసుకునేటువంటి మార్గమునకు ఉపాయమును బోధించేటువంటిది ఈ ఆత్మ విద్య.
1: రిమూవ్ గ్రీఫ్ ఫ్రమ్ యువర్ థాట్, ఆత్మ జ్ఞాన ది పాత్ టు బీ ఫ్రీ ఫ్రమ్ ది గ్రీఫ్.
0: తర్వాత శోకమాత్మవిత్ అన్నారు. అలాగా శోకమును దాటేటువంటి ఒక మార్గము ఒక ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది.
1: శోకమాత్మవిత్ ఓన్లీ ది లోయర్ ఆఫ్ బ్రహ్మన్ కెన్ ట్రాన్స్సెండ్ ది మిజరీ.
0: అన్య మార్గముల చేత శోకమును నివారణ చేసుకోవటానికి వీలు కాదు.
1: బై అదర్ పాత్ యూ కెనాట్ కాన్కర్ యూ కెనాట్ ట్రాన్సెండ్ ది మిజరీ ఆర్ గ్రీఫ్.
0: శోకమును తప్పించి ఆనందమును ఇప్పించి ఆవేదనను అణగించి ఆత్మానందము చేకూర్చేటువంటిది ఆత్మ విద్య, అదే ఆధ్యాత్మిక విద్య. కనుక ఈ ఆత్మ విద్య అనేటువంటి దానికి ఇది ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
1: హూ ఆర్ ది డిజర్వింగ్ పీపుల్ టు లర్న్ దిస్ ఆత్మ విద్య? వి మస్ట్ ఎంక్వైరీ టు దిస్ నేచర్.
0: దీనికి బాలుల, వృద్ధుల, స్త్రీల, పురుషుల, ఇంకే విధమైన సంబంధించినటువంటి వారా అని విచారణ చేస్తే ఆత్మజ్ఞానం వెలిగించటకు అందరూ కూడా అర్హులే.
1: చిల్డ్రన్ డిజర్వ్ టు లర్న్ దిస్ విద్య, ఓల్డ్ పీపుల్, ఉమెన్, మెన్, ఆల్ ఆర్ ఆల్ కెన్ స్టడీ ది బ్రహ్మ విద్య.
0: విద్య చేత కీర్తి గౌరవ ప్రతిష్టను కూడా అందుకోగలరు.
1: బై హ్యావింగ్ దిస్ బ్రహ్మ విద్య మ్యాన్ మే బికమ్ ఫేమస్, హీ కెన్ ఫుల్ఫిల్ ఆల్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ హిమ్. By having laukika vidya, the secular education, man may become, man may satisfy his desire.
0: కాని ఆత్మ విద్య చేత దైవానుకృతమునికే పాత్రులై దివ్యమైన ఆత్మతత్వాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: By the knowledge of self, he will become a fitting person for the grace of God and enjoys the supreme
0: happiness. కనుక ఇట్టి విద్యను పొందుటకు లౌకిక విద్యలు ఎందుకని, లౌకిక ధనకనక వస్తువాసనాదులు ఎందుకని, కుల మత సౌఖ్యములు ఎందు కాని ఏమాత్రం కూడా సంబంధం లేదు.
1: ఫర్ లర్నింగ్ దీస్ థింగ్స్ ది క్యాన్ సీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ నాట్ నెసెసరీ.
0: వాల్మీకి యౌవని వంశమందలి వాడు.
1: వాల్మీకి టు విచ్ క్యాస్ట్ హీ బిలాంగ్స్?
0: నందు ముందు ఏ పల్లె అందు పుట్టే.
1: నందన ఇన్ విచ్ విలేజ్ వాజ్ బాన్?
0: ధరకు చేలుండెంత ధనము కలిగి ఉండే.
1: వాట్ ఈస్ ది వెల్త్ ఆఫ్ కుచేల?
0: గజరాజు ఏ విద్య కలిగి ఉండే. ఎంత వయసు కలిగి ఉండే. వసుద గృహంతెంత కలిగి ఉండే. తిమ్మణికెంతటి తెలివి ఉండే. తిమ్మణికెంత
1: వాట్ వాస్ ఇస్ నాలెడ్జ్? ఈ బిలాంగ్స్ టు
0: కనుక ఈ విధంగా మీరు విచారణ చేస్తే జాతి మత కుల వర్గ ధన కనుక వస్తు వస్తువాదులతో దైవత్వములకు ఎట్టి సంబంధము లేదు.
1: నాస్తి చేసి జాతి విద్యారూపకుల ధర క్రియా విభేద. ఫర్ అటైనింగ్ ది సుప్రీం విద్య క్యాస్ట్ క్రీడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అన్నెసెసరీ.
0: భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమేని.
1: లార్డ్ కమ్స్ టు హిమ్, వీ హ్యావ్ డివోషన్ ఫర్ హిమ్.
0: ఈ తులసి జడములకు తూడుగాక అన్నది రుక్మిణి.
1: రుక్మిణి సెడ్ దట్ హీ కెన్ బి వెరీ ఫిట్ దిస్ వెజిటబుల్ లీవ్ తులసి దాన్.
0: ఈ భక్తి యొక్క తత్వం అనేటువంటిది మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి స్థానమును ఆక్రమించినటువంటి.
1: ఫిలాసఫీ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: యో మద్భక్త సమీభ్యః.
1: ది డ్యూటీ ఈజ్ ద డియరెస్ట్ టు మీ, డియరెస్ట్ వన్ టు మీ. సో సేస్ భగవాన్ శ్రీకృష్ణ.
0: నన్ను భక్తితో కొలిచేటువంటి వారి అంటే నాకు అధికమైనటువంటి ప్రేమ అన్నాడు భగవంతుడు.
1: సో సేస్ దోస్ డ్యూటీస్ హు సర్వ్ మీ విత్ లవింగ్ అఫెక్షన్.
0: లౌకిక విద్యలు ఎందు మనము కొంత అశ్రద్ధను చూపరాదు.
1: ఈవెన్ ది సెక్యులర్ విద్య వీ షుడ్ నాట్ హ్యావ్ అశ్రద్ధ.
0: నెగ్లెక్ట్
1: యూ షుడ్ హ్యావ్ పెయిన్ ఆల్సో.
0: దీనికి మొట్టమొదట ఆత్మవిశ్వాసం నమ్మకము అనేటువంటిది ఉండినప్పుడే తనపైన దైవం పైన నమ్మకం ఉండినప్పుడే మానవత్వం ఒక విశిష్టమైనటువంటి దివ్యత్వాన్ని పొందుతుంది.
1: వన్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ ది లార్డ్ టు మేక్ హ్యూమన్ లైఫ్ ఫుల్ఫిల్డ్.
0: కనుకనే ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ అన్నారు వివేకానంద.
1: స్వామి వివేకానంద సెల్ఫ్ that you should have faith in yourself first.
0: కనుక మొట్టమొదట మానవునకు ఒక దివ్యమైనటువంటి ఒక విషయం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసమును పెంచుకోవాలి.
1: హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ ది డివినిటీ ఫస్ట్.
0: ఈనాటి విద్యలు లౌకిక సంబంధమైన అయినప్పటికీ ఇహమున సుఖింప హేమ తారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య. ఇది జీవనోపాధి, అది జీవిత పరమావధి.
1: ది సెక్యులర్ విద్య విల్ గివ్ యూ ఫుడ్ అండ్ క్లోతింగ్ ఇన్ దిస్ లైఫ్. బ్రహ్మ విద్య ఈజ్ ఫర్ రియలైజేషన్ ఆఫ్ రియాలిటీ.
0: కనుక జీవనోపాధి విద్యలే లేకుండా జీవిత పరమావధి ఎందును జీవిత పరమావధి మార్గం నందును మానవులకు అన్ని విధమైనటువంటి అభిరుచి కలుగలేదు.
1: వితౌట్ ది సెక్యులర్ విద్య టు హ్యావ్ దట్ పారమార్థిక విద్య ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్.
0: కనుకనే లౌకిక విద్యను కూడా మీరు అలక్ష్యం చేయరాదు.
1: యూ షుడ్ నాట్ బి కేర్లెస్ విత్ రిగార్డ్ టు ది సెక్యులర్ విద్యాస్ ఆల్సో.
0: చదువులతో పాటు సంస్కారం కూడా అత్యవసరం.
1: యూ మస్ట్ అలాంగ్ విత్ యువర్ విద్య యూ మస్ట్ హ్యావ్ సంస్కార అంటే కల్చర్.
0: వాల్మీకి వ్యాసుడు ఇలాంటి మహర్షులందరూ కూడా ఆనాటి సంస్కారంతో పాటు లౌకిక చదువులు కూడా నేర్చుకోవటం చేతని లోకమునకు పవిత్రమైన గ్రంథములను అందించి లోక మిత్రులు కాగలిగారు.
1: వాల్మీకి అండ్ వ్యాస దేవర్ గ్రేట్ స్కాలర్స్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్. Therefore, in those times also, they were honored to everybody. And they have written the holy scriptures like Ramayana.
0: Padjanmini Puranamudu, Vedamali Yaka Vifagamudu, Eevidamayana Kuttivanta Kudamu, Anaru Yee Maharishul Chayagaligarante, Lankka Vichyadu Kudamu, Kuntta Adhananmi Jishkuntunnai.
1: Those sages wrote 18 Puranas. Therefore, we can understand, they were also well-versed in secular Vidya also.
0: Lokamunandu Vela Samastha Padarthavul Kani, సమస్త లోకములు కానీ దైవం నుండి ఇబిడి ఉంటున్నవి.
1: ఆల్ ది థింగ్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ బీయింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ డివినిటీ ఫ్రమ్ గాడ్.
0: కనుక భగవంతుడికి ఇవ్వగలిగినటువంటి ఏమాత్రం కూడా లేదు, పవిత్రమైనటువంటి ప్రేమ ప్రేమ ప్రేమ.
1: వెన్ ఎవరింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హిమ్, వాట్ కెన్ యూ ఆఫర్ టు హిమ్?
0: అతను ఆశించేటువంటి లేదు, అతను ఆశించేటువంటిది కూడా మరొకటి లేదు.
1: ఎక్సెప్ట్ ఫ్రమ్ యూ ఓన్లీ లవ్.
0: అందుకోసమని తోటన చెప్పాడు,
2: బ్రహ్మాండమంతట భ్రమను చుండడి నీకు ఆలయంబు నమస్తన నవియగుని.
1: దట్స్ వై ది గ్రేట్ పోయట్ పోతున్నా ఐ సెడ్, యు ఆర్ ఆల్ పర్వేడింగ్ రియాలిటీ, ఎంటైర్ బ్రహ్మాండ ఇస్ పర్వేడ్ బై యూ, హౌ కెన్ ఐ విజిట్ టెంపుల్ ఫర్ యూ?
2: కోటి సూర్యుల కాంతి నేతి కలిగిన నీకు ప్రమిడీపమునెవరు పట్టగలరు?
1: యు ఆర్ వెరీ వెరీ ఎఫర్జెంట్ లైక్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ సన్ బిఫోర్ యూ, హౌ కెన్ ఐ ఆఫర్ ఏ స్మాల్ లైట్?
2: సర్వజీవులయందు సంచరించి నీకు సరి అయిన పేడ సత్యమగునా.
1: యు ఆర్ ది ఇండివిజువల్ రియాలిటీ ఆఫ్ ఆల్ బీయింగ్స్, హౌ కెన్ ఐ నేమ్ యూ బై పర్టికులర్ నేమ్?
2: బ్రహ్మాండమంతట బొచ్చలోను నట్టి బొచ్చ భోజము నీకు పెట్టటమున.
1: ది ఎంటైర్ వరల్డ్ యూనివర్స్ ఈజ్ యువర్ స్టమక్, హౌ కెన్ యూ ఆఫర్ యూ ఫుడ్ ఫర్
2: యూనున్నది? శ్రీ రామ రామాయణు
0: వసుడు తెలుపుతున్నది.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ టెలింగ్ యూ, టెలింగ్ అస్
0: కేవలము మానవుల యొక్క భ్రాంతి నిమిత్తమై, మానవుల యొక్క ప్రేమ నిమిత్తమై, మానవుల యొక్క ఆనంద నిమిత్తమై భగవంతునకు కొన్ని రూపనామములు కల్పించుకున్నవే కాని భగవంతునకు ఎట్టి రూపములు ఎట్టి నామములు కూడా లేదు. ఇతర సర్వభూతానం ఈశావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం, సర్వత్రా నిండి ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక రూపనామం అనేటువంటి మన యొక్క ప్రేమ స్వరూపములే కాని అన్య స్వరూపములు కాదు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ హ్యూమన్ సాటిస్ఫాక్షన్ వీఆర్ గివింగ్ నేమ్ అండ్ ఫార్మ్ టు ది లార్డ్, ఇన్ రియాలిటీ డజంట్ హ్యావ్ ఎనీ నేమ్ ఎనీ ఫార్మ్ అట్ ఆల్. ఫర్ ది సాటిస్ఫాక్షన్
0: ఈ ప్రేమ హృదయముతో దైవాన్ని ఆరాధించినప్పుడు సర్వస్వాన్ని కూడా పొంది జగద్వ్యాప్తిగా కీర్తిని అందుటకు కూడాను అవకాశం ఉంటుంది.
1: బై వర్షిప్ ఆఫ్ ది లార్డ్ లైక్ దిస్ యూ విల్ బికమ్ ఫేమస్ అండ్ యూ కెన్ ఆల్సో సాటిస్ఫై ఆల్ యువర్ ఆస్పిరేషన్స్.
0: రామకృష్ణ పరమహంస లౌకిక విద్యను ఏమాత్రం కూడా అభ్యసించలేదు.
1: పరమహంస రామకృష్ణ వాస్ నాట్ ఎ లర్నెడ్ మ్యాన్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్.
0: నిరంతరము దేవి ఆరాధన చెంది తన యొక్క మనసును సాధారణ భావంగా అనుభవిస్తూ వచ్చాడు.
1: ఈ మెసేజ్ ఇస్ మేడ్ ఆల్వేస్ ఇన్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్.
0: అతనికి ఎట్టి విద్యలు ఎందుకు అభిరుచి లేదు.
1: హీ డిడ్ హ్యావ్ ఎనీ అఫెక్షన్ ఆర్ అటాచ్మెంట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ లర్నింగ్.
0: అతను ఈ యొక్క ఆరాధన ఎందు తన జీవితం అంకితం చేసినప్పుడు తన తండ్రికి ఒక విధమైన పెన్షన్ ఉంటారు, అది 5 రూపాయలు వచ్చేటువంటిది. ఈ 5 రూపాయలతోనే జీవితంను ఆనందంగా గడిపేటువంటి వాడు.
1: వెన్ హీ డెడికేటెడ్ హిస్ ఎంటైర్ లైఫ్ ఫర్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్, హీ వాస్ గెటింగ్ ఓన్లీ 5 రూపీస్. బై 5 రూపీస్ ఓన్లీ హీ వాస్ లివింగ్.
0: ఈ పెన్షన్ అనేటువంటిది కూడా అతనికి తెలిసేటువంటిది కాదు. నాకు 5 రూపాయలు పెన్షన్ వస్తుంది అనేటువంటి వాడు అంత విద్యార్థి.
1: హీ వాస్ ఇల్లిటరేట్ యాక్చువల్లీ, హీ వాస్ అనేబుల్ టు ఈవెన్ ప్రొనౌన్స్ దట్ వర్డ్ పెన్షన్.
0: కానీ ఇట్టి లౌకిక విద్య ఎందు తాను వెనుకబడినటువంటి వాడైనప్పటికీ రామకృష్ణ పరమహంస ఈనాడు జగద్వ్యాప్తిగా ఎక్కడి చూచిన కూడా రామకృష్ణ మఠం అని స్థాపించి అందరికీ ఆరాధన మీద కుటి యొక్క ఆదర్శ ప్రాయుడిగా నిలిచగలిగాడు.
1: ఎంటైర్ వరల్డ్ ఇస్ వర్షిపింగ్ హిమ్ టుడే ఎవ్రీవేర్ యు ఆర్ హావింగ్ రామకృష్ణ మఠ్ ఈజ్ ఆనర్డ్ బై ఎవరీ పర్సన్ ఇన్ ది వరల్డ్.
0: అదే విధంగానే దారిని గుర్తుతున్నటువంటి యొక్క రత్నకారుడు వాల్పీపిగా మారటకు భగవత్ యొక్క ప్రేమ నాముడి యొక్క స్వభావమే.
1: ఇట్ లైక్ రత్నాకర ఆఫ్టర్వర్డ్స్ బికేమ్ వాల్మీకి అని కొంత లవ్ ఫర్ గాడ్.
0: రాక్షస పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను భగవంతుని చేయగలైనటువంటి ప్రేమ యొక్క ప్రభావం చేతని ఇంత జగద్వ్యాప్తిని పొందగలిగాడు.
1: ప్రహ్లాద సన్నమన్ రాక్షస
0: పవిత్ర చరిత్రుడు కాగలిగాడు.
1: హీ బికేమ్ గ్లోరియస్ అండ్ ఎ ప్యూర్ పర్సన్ బై అకౌంట్ ఆఫ్ డివైన్ లవ్.
0: మానవ జాతికి సంబంధించినటువంటి వాడైనప్పటికీ నిరంతరం కూడా రామ రామ రామ అనేటువంటి యొక్క నామము చేతని తన యొక్క జీవితంలో సార్థకంగా ఆలోచుకుని దైవ ఆరాధనలు ఎందు తాను కూడా ప్రధానమైనటువంటి వ్యక్తిస్వరూపుడుగా నిరూపించాడు హనుమంతుడు.
1: హనుమాన్ బై రిపీటింగ్ ది రామనామ్ హీ బికేమ్ వరల్డ్ ఆనర్డ్ ఎవరీ పర్సన్ ఆనర్స్ హిమ్ వర్షిప్స్ హిమ్ బై ది రిపీటేషన్ ఆఫ్ రామనామ హీ బికేమ్ సచ్ ఎ గ్లోరియస్ ఎంటిటీ.
0: ఇంతే కాదు పక్షు జాతికి సంబంధించినటువంటి జటాయు కూడాను రామనామను చింతించి ప్రేమతత్వంతో రాముని ఆరాధించడం చేత దశరథను కూడా పొందినటువంటి యొక్క మహాభాగ్యాన్ని పొందగలిగింది జటాయు.
1: జటాయు బిలాంగింగ్ టు ది బర్డ్ క్లాన్ బై లవ్ ఆఫ్ రామ హీ బికేమ్ ఎ ఫ్రెండ్ టు హిస్ ఫాదర్ దశరథ.
0: పక్షికి మానవుడని కాని దానవుడని కాని జంతువుని కాని పక్షి అని కాని భేదం ఏమాత్రమూ లేదు. సర్వులు కూడాను సర్వ జీవులు కూడాను ప్రేమతత్వం చేత దైవత్వాన్ని పొందుటకు అధికారం కాగలరు.
1: ఆ డివోషన్ టువర్డ్స్ గాడ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ ఆర్ నో డిఫరెన్స్ ఆల్ ఆల్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్.
0: కనుక ఇది పవిత్రమైనటువంటి భక్తి మార్గం నందు భగవద్గీతను 12వ అధ్యాయమును ప్రధానమైనటువంటి మార్గముగా ఈనాడు ప్రారంభిస్తూ వచ్చారు.
1: ది 12th చాప్టర్ ఇన్ ది గీత టీచర్స్ యూ భక్తి. దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది భగవద్గీత. దట్స్ వై యూ హావ్ స్టార్టెడ్
0: భక్తి భక్తి భక్తి అనగా కేవలము భజనలు చేయటము ధ్యానము చేయటము జపములు చేయటము చేతులు పోవటము దివ్యమైనటువంటి దర్శన స్పర్శన సంభాషణ పొందటం ఇంత మాత్రమే కాదు భక్తి యొక్క లక్షణములు.
1: భక్తి ఇస్ నాట్ గోయింగ్ ఆన్ టు ప్లిగ్వేజెస్ రిపీటింగ్ ది జప. దిస్ ఇస్ నాట్ భక్తి.
0: ఇది నిర్మలమైనటువంటి యొక్క ప్రేమతత్వమే భగవంతుని పైన కలిగినటువంటి ప్రేమభావమే భక్తికి సరి అయినటువంటి యొక్క గుణము.
1: And dying a pure love for God is bhakti.
0: It is swartha rahitamainatundi.
1: It is selfless in a
0: sense. It is dosha rahitamainatundi.
1: It is bereft of any defect.
0: Nishchalamainatundi.
1: It is perfect eternal.
0: Nirmalamainatundi.
1: It is pure.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భక్తిని మొట్టమొదట ప్రాకృతిక సంబంధమైనటువంటి మార్గంలో మనము ప్రారంభించాలి.
1: దట్ డివైన్ లైఫ్ లవ్ టు బి ప్రాక్టీస్డ్ ప్రాకృతం.
0: ఈ ప్రాకృత మార్గమందు మొట్టమొదట నేను దీనిని నేను అనేటువంటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ యు ఆర్.
0: నేను ఎవరు?
1: హుయామై?
0: ఈ దేహమా నేను?
1: ఇదే ది బాడీ?
0: ఈ దేహమే నేనైతే నా దేహమని ఎందుకు చెప్పాలి?
1: ఇట్స్ రియలీ బాడీ మై సెల్ఫ్. సో షుడ్ ఐ కాల్ దిస్ ఇస్ మై బాడీ?
0: మై బాడీ అనుకున్నప్పుడు మై ప్రత్యేకంగా ఉంది, బాడీ ప్రత్యేకంగా ఉంది.
1: మై బాడీ వెన్ యూ సే దిస్ ఇస్ మై బాడీ, బాడీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ రియలీ.
0: కానీ నా హృదయమే దైవం అని అనుకోవటానిక మై హార్ట్ అంటున్నాం. మై వేరేగా ఉంది, హార్ట్ వేరేగా ఉంది.
1: ఇఫ్ యూ సే మై హార్ట్, హార్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ. యు ఆర్ ది ప్రొసెసర్ ఆఫ్ ది హార్ట్.
0: ప్రతి మానవుడు ప్రాథమిక మార్గంలో ప్రయత్నపూర్వకంగా సాధించే సమయంలో మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియ, మై అంతఃకరుణ, బట్ గుణ మై అని క్వశ్చన్ వేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ది వరల్డ్ వేస్ ఆల్సో వీ సే ఈస్ మై సిస్టర్, మై బ్రదర్, మై బాడీ, లైక్ దట్ విల్ బి టాకింగ్.
0: మై ప్రత్యేకంగా ఉంటుండాలి.
1: మై ఈస్ ది పర్మనెంట్.
0: అంటే అన్నింటి ఎందుకు సాక్షిభూతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ది ఫిక్స్డ్ కాన్షియస్నెస్ ఇన్ ఎవరిథింగ్.
0: అది దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
1: దట్ ఈస్ కాన్షియస్నెస్.
0: దానికి ఈ చైతన్యకుడు చెప్తారు.
1: ఈ సాస్వతాలు చైతన్య,
0: ఈ చైతన్య తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
1: ఈ చైతన్య ఈస్ ఆల్ పర్వేయింగ్.
0: ఆ చైతన్యమని చిత్ అని చెప్తూ వచ్చారు.
1: ఈ చైతన్య ఇస్ కాన్షియస్నెస్ ఇస్ కాల్డ్ ఆల్సో చిత్.
0: ఈ చిత్ అనేటువంటి యొక్క తత్వంతో కూడినటువంటి యొక్క చైతన్యము సర్వవ్యాపి అయినట్టుంటున్నది. ఇస్ ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: ఇస్ కాన్షియస్నెస్ ఇస్ చిత్ ఇస్ ఆల్ పర్వేసివ్. ఇట్ ఇస్ ఇన్ యూ, ఇట్ ఇస్ ఎవరివేర్.
0: అట్టి చైతన్యమును మనం గుర్తించాలనుకున్నప్పుడు బాహ్య ప్రపంచంలో మనము ప్రయత్నపూర్వకంగా వెతికిన మనకు లభించదు.
1: టు రియలైజ్ దట్ చైతన్య ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ హ్యావింగ్ ఆపర్చునిటీ.
0: ఇది అంతర్ముఖం కావాలి.
1: ది మైండ్ మస్ట్ బి ఇంట్రాన్.
0: దృష్టిని అంతర్ముఖము రావించుకున్నప్పుడే ఇలాంటి పవిత్రమైనటువంటి చైతన్యము నీకు లభ్యమవుతుంది. వేదాంతమునందు నేతి నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్, బాడీ ఈజ్ నాట్, మైండ్ ఈజ్ నాట్, బుద్ధి ఈజ్ నాట్, చిత్రం ఈజ్ నాట్, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ. ఇలాంటి తత్వానికి అది నిర్ణయం చేసుకుంటుంది.
1: మ్యాన్ షుడ్ బికమ్ ఇంట్రోవర్టెడ్ అండ్ రియలైజ్ దట్ ది రియాలిటీ ఆఫ్ ఐ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎక్స్టర్నల్ థింగ్స్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క నీ సత్వరూప సందర్శన భాగ్యములకై సరైనటువంటి సాధనలు కలిపి నిత్యమైనటువంటి మార్గంలో సత్యాన్ని నిరూపింపజేసేటువంటిది ఈ యొక్క భక్తి మార్గం.
1: ఫర్ యువర్ సెల్ఫ్ రియలైజేషన్ ఇఫ్ యూ ఫాలో ఎ గుడ్ పాత్ దట్ ఆల్సో ఇస్ కాల్డ్ ది పాత్ ఆఫ్ లవ్ డివోషన్.
0: కాన దైవాన్ని వెతుకుటకు ప్రత్యేకించినటువంటి మార్గం మనకు అత్యవసరం కాదు.
1: టు సర్చ్ ఫర్ గాడ్ there is no separate path for that.
0: Sarvatra undinatuvanti oka divyatvanni ekkadaina kudalo manam sandarshinchavachu.
1: Divinity is everywhere, therefore you can see that everywhere.
0: I see nirguna nirakara parabrahmamainatuvanti tattvamu saguna sakaramto kontha aadharanni teeskovali.
1: The nirguna which is formless and nameless has become saguna with form and name also.
0: Saguna sakaramlo leka nirguna nirakaramlo praveshinchaledu.
1: Without the help of Saguna and Sakara, you cannot enter into the realm of Nirguna and Nirakara.
0: Kanuka prarambhamulo sakaram yokka aaradhana atyavasaram.
1: Therefore, in the beginning, you must worship the Lord with the name and form.
0: Kramakramina kudanu adi antarmukhamuga avinchukoni nirakara nirgunatvam lopala manamu praveshinchavachu.
1: Steadily, steadily, intimately, you must withdraw your mind from other external things.
0: నారాయణ ఎక్కడ చూసినా కూడా నారాయణత్వం ఉండేటువంటి సమయంలో మనము ఒక్క ప్రదేశం పోవాలని కాదు. అయితే అట్టి నమ్మకము, అట్టి విశ్వాసము, అట్టి దృఢమైనటువంటి ఒక శక్తి మనకు లభించేంత వరకు ఒక్క రూపమును, ఒక్క నామమును మనం ఆధారం చేసుకోవాలి.
1: నారాయణ ఇస్ ఎవరివేర్. బిఫోర్ యూ గెట్ దట్ రియలైజేషన్ యూ మస్ట్ వర్షిప్ ది లార్డ్ విత్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్.
0: ఈ విధంగా భక్తి మార్గములో మనం ప్రవేశించి తదుపరి దివ్యత్వమైనటువంటి యొక్క సాధారణ భావన పొంది పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానంలో మనం చేరవచ్చు.
1: దట్ ఇస్ ది బిగినింగ్ యూ వర్ సెంటర్ ఇన్ టు ది భక్తి కథ. ఆఫ్టర్ దాట్ యూ విల్ రియలైజ్ దట్ దిస్ కుడ రియలైజేషన్.
0: పుష్పమే లేక కాయి కాదు.
1: విదౌట్ ఫ్లవర్ యూ కెనాట్ హ్యావ్ ఫ్రూట్.
0: కాయి కాక ఫలం ఏర్పడదు.
1: దట్ షో ఫ్రూట్ అట్ ఆఫ్ ఫల్ వితౌట్ రైట్ రైట్ ఫ్రూట్ ఈస్ ఇంపాసిబుల్.
0: కనుక పుష్పము కాయి ఫలము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ది ఐడెంటిటీ ఆఫ్ ఫ్లవర్ అన్ రైట్ ఫ్రూట్ అండ్ రైట్ ఫ్రూట్ ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్.
0: ఈ పుష్పమే కర్మ మార్గం.
1: ది ఫ్లవర్ ఈజ్ ది పాత్ ఆఫ్ కర్మ.
0: ఇది క్రమక్రమేణ ఇది భక్తి మార్గం అనే కాయగా రూపొందుతుంది.
1: ది అన్ రైట్ ఫ్రూట్ ఈజ్ కాల్డ్ భక్తి మార్గం.
0: ఇది దీన్ని మనం పోషిస్తూ రాగా ఫలము అనేటువంటి జ్ఞానంగా తయారవుతుంది.
1: వెల్ ఇట్ బికమ్స్ రైట్ ఫుల్ ఆఫ్ రస ఇట్ బికమ్స్.
0: ఈ ఫలము పూర్తి కాగానే ఇందులో మాధుర్యం అనేటువంటి యొక్క ఇది ప్రదర్శించి తద్వారా డిటాచ్మెంట్ వైరాగ్యము అనేటువంటిది ఇందులో సహజంగా
1: ఏర్పడుతుంది.
0: కర్మ ఉపాసన జ్ఞానం యొక్క తత్వము వైరాగ్యములు ఇది ఫలింపజేస్తుంది.
1: కర్మ జ్ఞానాన్ని ఉపాసన దీస్ విల్ లీడ్ యూ టు వైరాగ్య పాత డిస్పాచ్.
0: కనుకనే మనము కర్మ మార్గంలో ప్రవేశించాలి.
1: దేర్ ఫోర్ వీ మస్ట్ ఎంటర్ ఇన్ టు ది పాత్ ఆఫ్ కర్మ యాక్షన్.
0: ఏది చేసినా కూడా భగవత్ ప్రీత్యాష్టము అనే కృష్ణ చేయాలి, కృష్ణుని మనం అభ్యసించాలి.
1: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ దిస్ వరల్డ్ యూ మస్ట్ లర్న్
0: అభ్యసించినటువంటి విద్యను ఆచరణలో పెట్టాలి.
1: యూ మస్ట్ ప్రాక్టీస్ వాట్ యూ హావ్ లర్న్డ్.
0: మానవునికి ఆలోచన శక్తి, ఆచరణ శక్తి ప్రధానమైనటువంటి నెగిటివ్ పాజిటివ్ వంటివి.
1: థాట్ అండ్ యాక్షన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్.
0: కనుకని మనస్సేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
1: ఫర్ ది జెంట్మన్ ఫర్ ది గ్రేట్ సోల్ ది మైండ్ అండ్ థాట్ అండ్
0: డీడ్. హృదయపూర్వకంగా మాటతో పాటు క్రియను మనం ఆచరించాలి.
1: థాట్ ది వర్డ్ అండ్ డీడ్ విల్ బి ఇన్ యూనిజన్.
0: ఈ క్రమక్రమేణ ఫలత్యాగములకి ఇది కొనిపోతుంది, ఫలత్యాగములకి కొనిపోతుంది.
1: బై రివర్సింగ్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్
0: ఫలాపేక్ష కొట్టమంట అవసరమే.
1: యూ మస్ట్ హ్యావ్ ది ఆస్పిరేషన్ ఫర్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్.
0: క్రమక్రమేణ నిష్కామ కర్ములు కావాలి.
1: After that, you must become selfless. You should not desire for the fruits of actions.
0: మొదలు వాంచలేక నిష్కామ కర్మను ఆచరించడం సాధ్యం కాదు.
1: Without desire, you cannot perform నిష్కామ కర్మ in the beginning.
0: కనుక ఈ డిజైర్ ను మనం క్రమక్రమేణా వర్క్ ను వర్షిప్ గా మార్చుకోవాలి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
1: గ్రాడ్యువల్లీ యూ మస్ట్ కన్వర్ట్ ది వర్క్ ఇంటూ వర్షిప్.
0: ఏం చేసినప్పటికీ అది దైవ ప్రీత్యార్థంగా మనం చేయాలి.
1: వాట్ ఎవర్ వర్క్ యూ డూ దట్ ఈస్ ఫర్ ది లవ్ ఆఫ్ గాడ్.
0: అట్టి దైవత్వం ఒక్కటే ఉండేది. ఈ దైవత్వానికి అనేక విధమైన రూపనామాలు ధరించారు.
1: దట్ అడ్వాంటెడ్ రియాలిటీ దేర్ ఆర్ సెవెరల్ నేమ్స్ అండ్ సెవెరల్ ఫార్మ్స్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అనేక విధమైనటువంటి పేర్లతో పిలిచబడుతూ వచ్చారు.
1: ట్రూత్ ఈజ్ వన్, సేజెస్ కాల్ ఇట్ వేరియస్ నేమ్స్.
0: కనుక దైవము ఏకం, ఏకోహం బహుశ్యాం.
1: లార్డ్ ఈజ్ వన్, హి హస్ బికమ్ మెనీ.
0: చూడండి చిన్నపిల్లలు మీకు బాగా తెలుసును, పుట్టిన తక్షణమే వాడిని చైల్డ్ అంటున్నాం.
1: వెన్ ఏ స్మాల్ బాయ్ ఇస్ బోర్న్ హి ఇస్ కాల్డ్ చైల్డ్.
0: పసి బిడ్డ
1: బేబీ
0: 10 సంవత్సరం అయ్యేటప్పటికీ అతన్ని బాయ్ పిల్లవాడు అని పిలుస్తారు.
1: ఆఫ్టర్ 10 ఇయర్స్ ది బేబీ విల్ బి కాల్డ్ బాయ్.
0: అదే 30 ఇయర్స్ అయ్యేటప్పటికీ 30 వర్షంలో అయ్యేటప్పటికీ అతను ఒక మనిషి మ్యాన్ అని పిలుస్తారు.
1: అట్ ఏజ్ ఆఫ్ 30 విల్ బి కాల్డ్ మ్యాన్.
0: అతని 75 ఇయర్స్ తప్పటికి గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్
1: అంటారు. గ్రాండ్ ఫాదర్ ఆల్సో ఆఫ్టర్ సమ్ టైమ్.
0: చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
1: చైల్డ్ బాయ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్
0: అనేది మొట్టమొదట ఆస్తి, అక్కార్తి, జిజ్ఞాసి, దాని ఈ నాలుగు ఒకే స్థితి అండి. మనకు స్థానములు వేరువేరు కానీ దివ్యత్వం అనేటువంటి ఒక్కటే గమ్యం, ఒక్కటే కోల్.
1: ఆర్త జిజ్ఞాసు అకార్తి దాని ది రియాలిటీ సొన్నది.
0: ఇవి క్రమక్రమేణ పరిణామాలు పొందేటువంటి స్థితులు.
1: దీస్ థింగ్స్ విల్ ఇవాల్వ్ ఇన్ టూ గ్రేటర్ థింగ్స్ ఆఫ్టర్వర్డ్స్.
0: కనుక ఈ పరిణామములకు సాధన అత్యవసరం.
1: ఫర్ ది ఎవల్యూషన్ యూ మస్ట్ హావ్ ప్రాక్టీస్.
0: ఈ సాధనల చేతనే సాధనమున్న పనులు సమకూరు ధరలోన.
1: బై ప్రాక్టీస్ యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: రేపటి నుంచి ప్రతి దినము కూడాను 4:30 గంటలకు భగవద్గీత ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క శ్లోకం ప్రత్యేకంగా చెప్పి ఈనాడు ప్రధాన దినం కనుక కొంత మీకు కొన్ని అవుట్లైన్ కొన్ని విధమైనటువంటి యొక్క ఆలోచనలు అందించినప్పుడే ఈ భగవద్గీత యొక్క సహజ స్వరూపాన్ని మీరు సాక్షాత్కరింపచేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటారు.
1: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అట్ ఫస్ట్ ఇట్ ఈస్ డిస్కోర్సెస్ విల్ ఆన్ గీత విల్ కంటిన్యూ.
0: ప్రేమ స్వరూపులారా భగవద్గీత యొక్క స్వరూపము మొట్టమొదట మీ హృదయంలో చిత్రించుకోండి.
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యూ మస్ట్ హావ్ ది పిక్చర్ ఆఫ్ భగవద్గీత ఇన్ యువర్ హార్ట్.
0: భగవద్గీత చెప్పినటువంటి యొక్క ఈ సారం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత?
0: ఒకరు జ్ఞానం అంటారు, ఒకరు భక్తి అంటారు, ఒకటి కర్మ అంటారు, మరొకరు యోగం అంటున్నారు.
1: సంశయ జ్ఞాన, సంశయ భక్తి, సంశయ కర్మ.
0: ఇది వారి వారి స్థాయిలో వారికి అది సత్యం కావచ్చు.
1: అకార్డింగ్ టు దేర్ ఒపీనియన్ దోస్ ఒపీనియన్స్ మేబి.
0: ఒక మనిషి యొక్క సరి అయినటువంటి ఒక రూపాన్ని మనం గుర్తించాలంటే కాళ్ళ నుంచి తల వరకు మనం చూసినప్పుడే అలాంటి మనిషి అని మనం నిర్ణయించవచ్చు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ది పర్సనాలిటీ ఆఫ్ మ్యాన్ యూ మస్ట్ హ్యావ్ ది కంప్లీట్ విజన్ ఆఫ్ ది.
0: కేవలం పాదం చూస్తే మాత్రం అతని మనిషిని గుర్తించుకోలేము.
1: బై సీయింగ్ ఓన్లీ ఫీట్ యూ కెనాట్ అండర్స్టాండ్.
0: కేవలం తలం చూస్తే మాత్రమే మనం గుర్తించుకోలేము.
1: బై ముఖం కూడా ఉండాలి. హెడ్ యూ కెనాట్ హ్యావ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్.
0: అందువల్లనే భగవద్గీతలో ఫస్ట్ మొదటి శ్లోకము ధర్మ చేస్తే కురుచేస్తే సమవేత యుచ్చవ. మామక పాండవాస్యవ కిమకుర్వత్సంజయ. ఈ శ్లోకములో ధర్మ, ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ వర్డ్ ధర్మ.
1: ఇది భగవద్గీత ఇట్ స్టార్ట్ ది శ్లోక ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఇట్ బిగిన్స్ విత్ ది వర్డ్ ధర్మ.
0: కట్టడపటి శ్లోకము ఎత్ర యోగిస్తర కృష్ణ ఎత్త పాత్రో నరుద్ర తస్త శ్రీ విజయ విభూతి ధ్రువానీతి మతి మమ. ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమ.
1: ఇన్ ది కన్క్లూడింగ్ శ్లోక ఆఫ్ ది గీత ది వర్డ్ ఇస్ మమ.
0: కనుక ఇక్కడ ధర్మ, ఇక్కడ మమ రెండు చేస్తే మమ ధర్మ బోధించింది గీత.
1: ఇఫ్ యు కంబైన్, ఇఫ్ యు యునైట్ బోత్ దీస్ వర్డ్స్ ఇట్ బికమ్స్ మమ ధర్మ, మై డ్యూటీ, మై
0: కనుక ఎవరెవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకునేటువంటిదే గీత యొక్క ప్రధానమైనటువంటి బోధ.
1: ది టీచింగ్ ఆఫ్ గీత ఈజ్ దట్ యు షుడ్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ టు హ్యూమన్ ఎక్సెల్.
0: విద్యార్థులు విద్యార్థి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: ది స్టూడెంట్ షుడ్ స్టడీ దర్ లెసన్స్ ప్రాపర్లీ.
0: బ్రహ్మచారుడు బ్రహ్మచర్యం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: ది బ్రహ్మచారి షుడ్ ఫాలో ది
0: గృహస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: హౌస్ హోల్డర్ షుడ్ ఫాలో దేర్ డ్యూటీ.
0: వానప్రస్థులు వానప్రస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: పీపుల్ హావ్ గివెన్ అప్ హౌస్ అండ్
0: సన్యాసులు సన్యాసి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: పీపుల్ ఆఫ్ రిలాక్సేషన్
0: ఎవరెవరి స్థానములకు తగినటువంటి యొక్క దీన్ని వారు కర్తవ్యంగా భావించి నిర్వర్తించేటువంటిది గీత యొక్క ప్రబోధన.
1: ఆల్ దోస్ పీపుల్ షుడ్ పెర్ఫార్మ్ దేర్ డ్యూటీ, దట్స్ ది టీచింగ్.
0: కానీ ఈనాటి మానవుని యొక్క ప్రభావము కేవలము ఒక విధమైనటువంటి తికమకల పొంది కన్ఫ్యూజన్ లోపల తాను అన్ని విధముల కూడా నిరుత్సాహానికి నిష్ఠుకు గురి అవుతున్నాడు.
1: ది స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కన్ఫ్యూషన్, దేర్ఫోర్ దేర్ ఇస్ మిజరీ.
0: అర్జునుడు గృహస్థుడే.
1: అర్జున హౌస్ హోల్డర్.
0: తన కర్తవ్యం అనేటువంటి యుద్ధమును నిర్వర్తించడమే.
1: హీ షుడ్ ఎస్టాబ్లిష్ హిస్ డ్యూటీ ఇన్ ది బ్యాక్ ఫీల్డ్.
0: కనుక ప్రతి విషయమునందు కూడా తన యొక్క మార్గమును తాను నిరూపింపజేసేటువంటిది ఈ భగవద్గీత యొక్క అంతరార్థం.
1: హీమస్ట్ ఫుల్ఫిల్
0: ఈ మోహము చేతను అభిమానము చేతను కట్టుబడి ఈ మమకార బంధము చేత తాను పరితపించుతున్నటువంటి యొక్క అర్జునకు బోధించి తన యొక్క కర్తవ్యము లోపల ప్రవేశపెట్టాడు.
1: అర్జున విత్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్ శ్రీకృష్ణ టాక్యం అండ్ మేక్ హిమ్ టు బీ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్.
0: ప్రశ్నించాడు, నిన్ను నిరహంకారం సదానికి మన రక్షతి అయ్యా అర్జున, నీకు మోహ అహంకారం ఇప్పుడు తగ్గినవా అని ప్రశ్నించాడు.
1: యువర్ అటాచ్మెంట్ అండ్ ఎగోయిజం దే హావ్ బీన్ రిడ్యూస్డ్ నాట్
0: నాకు ఇప్పుడు ఈ మోహం అనేటువంటి పూర్తి పోయింది అన్నాడు.
1: దట్ డెల్యూషన్ హస్ గాన్ నౌ.
0: ఈ మోహం ఉండినంత వరకు కూడా ఈ యొక్క బంధన మనకు తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు హావ్ దిస్ డెల్యూషన్
0: మోక్షము అన్నారు. మోహక్షయం మోక్షం,
1: మోహక్షయం ఇస్ కాల్డ్ మోక్ష, డిస్ట్రక్షన్ ఆఫ్
0: అంతే కానీ మోక్షం అనేటువంటి ప్రత్యేకించినటువంటి ఎయిర్ కండిషన్ కాదు, ఒక గృహం కాదు.
1: మోక్ష ఇస్ నాట్ ఎయిర్ కండిషన్.
0: సమసుకులతో సంతోషంతో తుడుతూగేటువంటి ఒక భవనం కాదు.
1: ఇట్స్ నాట్ ఏ ప్యాలెస్ వేర్ యూ ఎంజాయ్ ఆల్ బెటర్.
0: మోహక్షయం మోక్షం,
1: డిస్ట్రక్షన్ ఆఫ్ అటాచ్మెంట్ డెల్యూషన్ ఇస్ కాల్డ్ మోక్ష.
0: ఇది కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవితానికి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఐడియల్ లైఫ్ గా తయారు కావాలి.
1: యూ మస్ట్ పెర్ఫార్మ్ ఆల్ యువర్ డ్యూటీ అండ్ షుడ్ బికమ్ ఐడియల్ ఫర్ హ్యుమానిటీ.
0: కనుక రేపటి నుంచి ఈ భగవద్గీత యొక్క తత్వము ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క శ్లోకమును ప్రధానంగా తాను కంఠస్థము చేయటమే కాకుండా దాని అర్థమును కూడాను అనుభవించి ప్రాక్టికల్ లోపల మనం దాన్ని పెట్టి జీవితాన్ని ఒక్క అర్థమిని మనం ఆచరణలో పెట్టి కూడాను ధన్యులమైపోతాం.
1: ఎవ్రీవన్ షుడ్ గెట్ బై హార్ట్ ది శ్లోకాస్ అండ్ ప్రాక్టీస్ ది టీచింగ్ ఆఫ్ దట్ శ్లోకాస్ దెన్ ఎవ్రీబడి విల్ బి బ్లెస్డ్ బై దట్.
0: కానీ అనేక మంది భక్తులు కాలంను వ్యర్థం చేస్తున్నారు. కానీ దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైం ఈజ్ ఎవ్రీథింగ్, డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ప్రధానమైన పూర్తిగా తీసుకోవాలి. కాలస్వరూపుడే భగవంతుడు.
1: లార్డ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టైం. టైం ఈజ్ స్లీపింగ్ అవే ఆఫ్ ఇస్ లాంగ్, దేర్ఫోర్ ఎవరిబడి మస్ట్ బి కేర్ఫుల్.
0: ఇట్టి కాలమును పవిత్రం చేసే నిమిత్తమై దినము ఒక్కొక్క శ్లోకంలో కంఠస్థం చేసుకుని దానిని కంఠస్థం చేసుకునేటువంటి విషయంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి.
1: ఎవ్రీ డే వన్ శ్లోక మస్ట్ బి గాడ్ బై హార్ట్ అండ్ బై రిపీటింగ్ ఎట్ శ్లోక యూ మస్ట్ అండర్స్టాండ్.
0: ఇది కేవలం శ్లోకంలో కంఠస్థం చేసుకున్నంత మాత్రమే ప్రయోజనం లేదు, దాని అర్థమును గ్రహించాలి.
1: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ది శ్లోక.
0: గ్రహించినటువంటి అర్థమును ఆచరణలో పెట్టాలి.
1: ఈ మీనింగ్ షుడ్ బి ప్రాక్టీస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ
0: ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే పూర్ణత్వంగా మానవత్వం మారిపోతుంది.
1: దానిలో యూ విల్ అటైన్ ది పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
0: కనుక మీరు రేపటి నుంచి తగినటువంటి శ్రద్ధను వహించి కొన్ని గ్రంథం ఒక కూడను మీరు తీసుకుని తద్వారా నోట్బుక్ లో కూడా రాసుకొని ఆ విషయాన్ని మీరు నిత్య జీవితం లోపల సహజ జీవితంగా మీరు కాలాత్మ భావన పొందేటువంటి ఒక ప్రయత్నానికి మీరు కొంతవరకు పూనుకోవాలి.
1: టుమారో ఆన్వర్డ్ యూ మస్ట్ హావ్ ది టెక్స్ట్ ఆఫ్ గీత విత్ యూ అండ్ టేక్ యూ సబ్జెక్ట్ ప్రాపర్లీ.
0: ఇంకా 6 గంటలకు భజన ప్రారంభమవుతుంది. రేపటి నుంచి 4:30 ప్రారంభించి 5:30 పూర్తి మనం చేసుకోవటం తగినటువంటి యొక్క ఇది చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి.
1: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్ ఫ్రమ్ 4:30 to 5:30 ది డిస్కోర్సెస్ విల్ బి గివెన్ హియర్.
3: That was the very first discourse in the series of 34 discourses Bhagwan delivered on Bhagavad Gita in the year 1984. In this discourse delivered by him on 22nd August 1984, Bhagwan gave the essence of Bhagavad Gita and the characteristics of Atma Jnana, the spiritual wisdom, as a starter. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: వినయమభినవాడే విజ్ఞానియగును.
1: Those who seek education will get humility and will become humble. One who has acquired humility will become wise.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, సమావేశమైనటువంటి ఆత్మస్వరూపులారా,
1: ప్రేమస్వరూపర్స్ స్టూడెంట్స్ అండ్ దోస్ హూ హావ్ అసెంబ్ల్డ్ హియర్ ది మెంబర్స్ ఆఫ్ ది కాన్ఫరెన్స్,
0: మానవుని తన దేహమందు వ్యక్తిత్వం అనేటువంటి దానికి సమత్వం అనేటువంటి యొక్క వ్యక్తిత్వంకు, గుణము యొక్క చైతన్యమునకు కారణమైనది ఏదియో ఒకటి ఆధారమై అంతర్భూతమై ఉంది.
1: ఫర్ మ్యాన్స్ రికగ్నిషన్ ఆఫ్ ది ఇండివిజువాలిటీ ఇన్ ది ఇండివిజువల్ అండ్ ఇస్ రికగ్నిషన్ ఆఫ్ ది డిస్టింక్టివ్నెస్ ఆఫ్ ది కమ్యూనిటీ, దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ది బేస్ విచ్ ఇస్ హిడెన్ బిహైండ్ ఆల్ దట్.
0: బయటికి అది పదార్థం వలె మనకు కనిపించినప్పటికీ అంతరాత్మ యందు తానుగానున్నటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనకు గోచరింపజేస్తూ ఉంటున్నది.
1: Although this base does not appear to us for outward seeing as matter does, inwardly, inside, there is something which is a distinctive inner spirit.
0: దానిని ఆత్మ అనియు జీవత్వం అనియు పిలువబడుతూ వచ్చింది.
1: This has been called the Atma or the Jiva.
0: ఇట్టి జీవతత్వాన్ని, ఇట్టి ఆత్మస్వరూపాన్ని గుర్తింపజేయు నిమిత్తమై అనేక విధములైనటువంటి ధర్మములు, ఉపనిషత్తులు, వేదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: టు గివ్ యూ ఎ కాంప్రహెన్షన్ ఆఫ్ దిస్ ఆత్మ, ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ అండ్ ది ఫార్మ్ ఆఫ్ ది జీవ, దేర్ ఆర్ సో మెనీ వేస్ లైక్ ధర్మ, ది ఉపనిషత్స్, ది వేదాస్ హ్యావ్ ఆల్ కమ్ ఫర్ దట్ పర్పస్.
0: అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నటువంటి ఈ యొక్క పదము బ్రహ్మసూత్రమునందు మొదటి శ్లోకమై నిలిచినటువంటి.
1: ది వర్డ్స్ అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఆర్ ది ఫస్ట్ వర్డ్స్ ఇన్ ది ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ది బ్రహ్మసూత్ర.
0: అథ అత బ్రహ్మ జిజ్ఞాస, ఈ పవిత్రమైనటువంటి నాలుగు పదములు నాలుగు వేదము స్వరూపములుగా నిలిచి సర్వ వేదాంత సారమును కూడా నింపుకుని బ్రహ్మసూత్ర స్వరూపాన్ని ధరించి మానవ లోకములో మానవత్వాన్ని తరింపజేసే నిమిత్తము, వరింపజేసే నిమిత్తము, భ్రమింపజేసే నిమిత్తము అవతరించినటువంటిది.
1: ది ఫోర్ కంపోనెంట్స్ ఆఫ్ దిస్ గ్రేట్ సేయింగ్ అధ అత బ్రహ్మ జిజ్ఞాస, దీస్ హ్యావ్ స్టూడ్ యాజ్ ది ఫోర్ పిల్లర్స్ విచ్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు లిబరేట్ హ్యుమానిటీ అండ్ టు గివ్ ఎన్లైటన్మెంట్ టు ది హ్యూమన్ కైండ్.
0: సమస్త వేదాంత సారము కూడాను ఈ నాలుగు పదములు ఎంది, నాలుగు వాక్యములు ఎంది ఇమిటి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
1: టుడే వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ ది

0: essence of the philosophy and the Vedas is contained in these four words.
1: Brahma jignasi ainatunti vade brahma jnani kagaladu.
0: The one who is a brahma jignasi, who wants to understand Brahman, can become Brahman.
1: Brahma jnaniye vidyavantudani cheppabadunu.
0: A truly educated person will deserve that title only if he has the knowledge of Brahman.
1: Avidya kevalam janana maranamulku moola karaname kaani ఆత్మతత్వమును అందించేటువంటి యొక్క మార్గము కానేరదు.
0: Lack of education or ignorance can only be the path for birth and death, the cycle of birth and death, but not for wisdom.
1: అథ ఈ అథ అనేటువంటి పదము నానార్థములతో కూడి ఉంటున్నది.
0: The word అథ has got a manifold meanings.
1: మొదటి అర్థము మంగళాచరణము. మంగళాచరణము.
0: The first meaning is to accept victory or prosperity.
1: రెండవది అనంతరము.
0: The second meaning is infinitude.
1: మూడవది ఆరంభము.
0: The third meaning is beginning.
1: నాలుగవది ప్రశ్న.
0: The fourth meaning is inquiry or question.
1: ఐదవది సర్వస్వము.
0: The fifth meaning is knowledge.
1: ఇంకా ఇంకా ఇంకా ఎన్నో అర్థములు ఉంటున్నది ఈ అథ అనే పదపదంకు.
0: Yet many more meanings are given to this one word atha.
1: కానీ ఈ బ్రహ్మసూత్రములు ఉన్నటువంటి ఈ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి సమయమునకు మనము అథ అనగా అనంతరము అనేటువంటి అర్థాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది.
0: బట్ ది వర్డ్ అథ యాజ్ ఇట్ అకర్స్ ఇన్ ది బ్రహ్మసూత్ర ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ ది మీనింగ్ దట్ దిస్ ఈజ్ అనంతర, దట్ ఈస్ సంథింగ్ విచ్ హెస్ నో లిమిట్.
1: దేని అనంతరము అనేటువంటి ప్రశ్న తిరిగి మనం వేసుకోవాల్సి వస్తుంది.
0: We should also have to ask the question, what is it the content of?
1: Sadhana chatushtayamulat anantarami aneetvanti jawabu kudanu deeniki spashtam avutu vachu.
0: We will get the meaning that this gives us the large content of the eight types of sadhana.
1: Ee sadhana chatushtayamulanaga emiti anaga mottamodatidi nitya anitya vishaya parisilanam aneetvanti jnanamu ade vijnanam.
0: What are these eight types of sadhana? The first one is the ability to discriminate between the temporary and the permanent attitudes.
1: Rendavadi vairagyam.
0: The second one is vairagya.
1: Vairagyam anaga kevalamu aalu biddalanu aasti paastulanu visarjinchi aranyavasam cheyamani kaadu.
0: Here the word vairagya does not indicate that you should give up your wealth, your family and prosperity.
1: దుష్టకల్పితమైనటువంటి ఈ జగత్తు అంతయు కూడాను అనిత్యమైనటువంటిదని, ఇది అశాశ్వతమైనటువంటిదని, నీటి బుడగ వంటిదని మనము తెలుసుకోవటమే వైరాగ్యమునకు మూల లక్షణము.
0: The main meaning of this word vairagya is to recognize that the world that you see is impermanent and is like a water bubble.
1: ఇంకా మూడవది తమదమాది సత్సంపత్తి.
0: The third one is the ability to get forbearance.
1: Samadhi sattapatti anaga antaryindriyamulanu bahiryindriyamulanu anagadrukki tadvara pavitramaina satyamaina nirmalamaina nishchalamaina nishwarthamaina kunti yokka pavitra bhavamulanu abhruddhi gavinchukune kunti yokka parinamam.
0: The third one, which has been described as sama and dama, can be explained by saying it is acquiring control over the inner senses and the external organs and thereby obtain an amount of stability.
1: ఇక నాలుగవది ముముక్షత్వము అనగా మోక్షాపేక్ష కలిగి ఉండటము.
0: The fourth one is mumuksha, that is to be to see.
1: మోక్షం అనగా కేవలం ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం కాదనియు, ఈ మోక్షం అనగా జన్మరాహిత్యం అనియు అనుకోవటము ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతి.
0: దిస్ వన్ ఇస్ టు సీక్ మోక్ష ఆర్ లిబరేషన్ బట్ టు థింక్ దట్ మోక్ష ఇస్ సమ్ స్పెసిఫిక్ ప్లేస్ అండ్ దట్ ఇస్ టు గెట్ రీడ్ ఆఫ్ వన్స్ లైఫ్ దిస్ ఇస్ ఓన్లీ
1: మోహక్షయమే మోక్షము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం నిరూపించాలి.
0: వీ షుడ్ ఎస్టాబ్లిష్ ది ట్రూత్ దట్ ది వర్డ్ మోక్ష ఇస్ మోహక్షయ దట్ ఇస్ టు గెట్ రీడ్ ఆఫ్ ది ఇల్యూషన్.
1: ఇంకా ఐదవది శ్రవణము.
0: ది ఫిఫ్త్ వన్ ఇస్ లిసనింగ్ శ్రవణ.
1: శ్రవణం దేనిని మనం శ్రవణం చేయాలి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ వీ షుడ్ లిసన్ టు?
1: చేస్తున్నాం కావలసినన్ని శ్రవణం చేస్తున్నాం.
0: వీ ఆర్ లిసనింగ్ టు మెనీ థింగ్స్.
1: దుర్బోధనలు, దుర్వాక్యములు, అపశబ్దములు, అనవసరమైనటువంటి అపనిందలు, ఇలాంటివన్నీ కూడా మనం శ్రవణం చేస్తున్నాం.
0: We are listening to bad words, bad things and accusations of others.
1: శ్రవణం చేసేటువంటి ఇంద్రియములను, వాక్కును ఉచ్చరించేటువంటి ఇంద్రియములను, వాసన చూచేటువంటి ఇంద్రియములను, ఇంకా అనేక పనులు చేసేటువంటి ఇంద్రియములను, ఈ యొక్క ఇంద్రియములంతా కూడాను భగవంతుడు ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర కార్యముల నిమిత్తమే సృష్టించినటువంటి అనే సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: ది హ్యూమన్ ఆర్గన్స్ దట్ లిసన్, ది హ్యూమన్ ఆర్గన్స్ దట్ అటర్ వర్డ్స్ అండ్ ది హ్యూమన్ ఆర్గన్ దట్ స్మెల్స్, వీఆర్ నాట్ రికగ్నైజింగ్ దట్ గాడ్ హెస్ గివెన్ దెమ్ టు అస్ ఫర్ ఇన్వాల్వింగ్ అవర్ సెల్స్ ఇన్ సేక్రెడ్ టాస్క్స్.
1: మీతీతి మాత్రహ అని, ఈ ఇంద్రియములకు మాత్రహ అని ఒక పేరు.
0: దీస్ ఆర్గన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ బై వన్ నేమ్ మాత్ర.
1: మాత్ర అనగా రెండు అర్థములు.
0: ది వర్డ్ మాత్ర హ్యాస్ టూ మీనింగ్స్.
1: నియమితమైనటువంటి కర్మలలో ఉపయోగించుకోవటం ఒక అర్థం.
0: వన్ మీనింగ్ ఈజ్ టు యూజ్ దెమ్ ఇన్ ఎ లిమిటెడ్ కంట్రోల్డ్ మేనర్.
1: ఇంకా మాత్ర అనగా ఒక ప్రమాణం.
0: మాత్ర హ్యాస్ అనదర్ మీనింగ్, దట్ ఈస్ ఎ స్టాండర్డ్
1: మేనర్, అనగా ఒక సాక్ష్యము అని కూడా చెప్పవచ్చు.
0: వన్ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇట్ బై సేయింగ్
1: లేక ఒక కొలతబద్ద అని కూడా చెప్పవచ్చు.
0: ఇట్ కెన్ బి ఎ యార్డ్ స్టిక్ ఆర్ ఎన్ ఎవిడెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: దేర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
1: ఇతను అన్ని విధములు కూడా అందచందములుగా ఉంటున్నాడు కానీ ఎత్తు తక్కువగా ఉంటుందాది అంటాం మనం.
0: వీ సమ్ టైమ్స్ సే దిస్ పర్సన్ ఈస్ బ్యూటిఫుల్, ఈస్ అపియరింగ్ ఇన్ ఆల్వేస్ వెల్, బట్ హీస్ ఎ లిటిల్ షార్ట్.
1: అయితే అతని అందచందములు కొలిచినటువంటి యొక్క కొలత బద్ద ఏది?
0: What is the yardstick which we have used for measuring his beauty?
1: Ade kannu.
0: That is the organ which is the
1: eye. Kanukane itti kolata baddalato koodinatvanti kanukane indriyamulaku maatra ani peru.
0: Because our organs use such yardsticks, our organs have been called maatra.
1: Ee padartham pullagunnadi tiyagunnadi ani nirnayam chestunnam manam.
0: We decide that this material is sour or material is sweet.
1: ఈ పుల్లదనమును తీదనమును కూడా కొలిచినటువంటి కొలతబద్ద ఏమిటి? నాలుకని.
0: వాట్ ఈస్ ఇట్ దట్ గివ్స్ దిస్ యార్డ్ స్టిక్ ఆఫ్ స్వీట్నెస్ ఆర్ సవర్నెస్? దట్ ఈస్ ది టంగ్.
1: అబ్బా ఇది దుర్గంధము, ఇది సుగంధము అని ఒక విధమైనటువంటి యొక్క వాసనను నిర్ణయం చేస్తుంటుండాలి.
0: వీ ఆల్సో సే దిస్ ఇస్ బ్యాడ్ స్మెల్, దిస్ ఇస్ ఫ్రాగ్రెన్స్. దిస్ డెసిషన్ ఈస్ మేడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డను నిర్ణయం చేసినటువంటి కొలతబద్ద ఏమిటి? మన నాసికని.
0: What is the implement which decides this good and bad? It is this human organ.
1: Aite swasana pilchutaku pranamunu nilabettukunutaku pavitramainatunti yokka anda chandamulato kodinatunti yokka bhagavat srishtito unnatunti yokka ee jagattunu darshinchutaku pavitramainatunti yokka vakyamulanu paramatmanu yokka shravanamunu kontha varakunu antam dwara golutuku ee indriyamunu anugrahinchadaneatunti satyanni manam marchipoyi అనేక విధములైనటువంటి అపమార్గంలో ఈ ఇంద్రియములను ప్రవేశపెడుతూ వస్తున్నాం.
0: గాడ్ హెస్ గివెన్ అస్ దీస్ ఆర్గన్స్ ఫర్ మెయింటైనింగ్ అవర్ బ్రెత్ అండ్ మెయింటైనింగ్ అవర్ లైఫ్, ఫర్ ఆల్సో అటరింగ్ ది సీక్రెట్ వర్డ్స్ రిలేటింగ్ టు గాడ్, ఫర్ సీయింగ్ ది డివైన్ ఆస్పెక్ట్స్ ఇన్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్. బట్ ఫర్గెటింగ్ ద ట్రూత్, వీఆర్ యూజింగ్ దీస్ ఆర్గన్స్ ఫర్
1: భగవంతుడు నియమించినటువంటి ఈ నిబంధనను మనం ఉల్లంఘించిపోవటం వలనే పాపములు బయలుదేరుతున్నాయి.
0: బికాస్ వీఆర్ ట్రాన్స్గ్రెసింగ్ దీస్ లిమిటేషన్స్ ప్రిస్క్రైబ్ బై గాడ్ ఫర్ అవర్ ఆర్గన్స్, ఆల్ సిన్స్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్.
1: పాపం అనగా వేరు, పరదేశమున్ లేదు, తాను చేయు పనులు తగిలింది.
0: Sin is not something which exists external to you. Sin comes from the work that we do.
1: మనము చక్కని వాసన చూడటానికి, గాలిని పీల్చుకోవటానికి ముక్కును అందించాడు, కానీ భగవంతుడు నశాన్ని పీల్చుకోవటానికి అందించలేదు.
0: God has given us the nose to enjoy a good fragrance and to breathe good air. He has not given it to us to take snuff into the nose.
1: ఆకలి బాధను తప్పించుకొని నిమిత్తమై సాత్వికమైన ఆహారమును భుజించుటకు, సాత్వికమైనటువంటి గుణముతో జీవితాన్ని అభివృద్ధి గావించుకున్నటకు ఈ యొక్క నాలుకను అందించాడు. కానీ రాజసిక తమో గుణముల యొక్క సంబంధమైనటువంటి యొక్క ఆహారమును భుజించి కేవలము దానవుడుగా మార్చుకొని ఈ నాలుకను మనకు అనుగ్రహించలేదు.
0: God has given us this tongue so that we may eat sattvic food and relieve our hunger. God has not given the tongue so that we eat rajasic and tamasic food and become demoniac in our character.
1: హృదయమును ఉత్సాహపరిచి ఉప్పొంగింపచేసి ఆనందముతో కొంతవరకును ఆత్మానందాన్ని పొందేటువంటి నిమిత్తమై, శ్రవణం గావించుకునే నిమిత్తమై ఈ యొక్క చెవులను అందించాడు. కానీ అనవసరమైనటువంటి పరనిందను వినేటువంటి నిమిత్తమై ఈ చెవులను అందించలేదు.
0: God has given us these ears to listen to sacred words and to embolden and enrise our own heart, but he has not given us these ears to hear about the accusation ఆఫ్ అదర్స్ అండ్ ఫాల్టీ వర్డ్స్.
1: కనుకనే శ్రవణ మనన నిధిధ్యాసలు అనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంలో ఉంచుకొని సాధన చతుష్టయములనేటువంటి దాంట్లోపల ఈ శమద మాది సత్సంపత్తిలో ఈ శమము అనేటువంటి దాంట్లో శ్రద్ధ కొంతవరకు శ్రవణం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి రీతిగా అందిస్తూ వచ్చారు ఈ 5వ పాయింట్.
0: బేరింగ్ ఇన్ మైండ్ దీస్ 3 ఆస్పెక్ట్స్ శ్రవణ మనన నిధిధ్యాసన లిసన్ అబ్సార్బ్ అండ్ డైజెస్ట్ దే హావ్ గివెన్ టు us శ్రవణ యాజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ దీస్ 8 మెథడ్స్ ఆఫ్ సాధన.
1: ఈ శ్రవణం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిని మనం శ్రవణం చేయాలి.
0: దిస్ లిసనింగ్ వీ షుడ్ కన్ఫైన్ ఇట్ టు లిసన్ టు ఓన్లీ సేక్రెడ్ థింగ్స్.
1: అపవిత్రమైనటువంటిదో లేక భయంకరమైనటువంటివో ఇంకే విధమైనటువంటి ఉద్రేకం అందించేటువంటివో కొన్ని శబ్దములు వింటే ఈ యొక్క రంధ్రములు కూడా కొంతవరకు స్తంభించిపోతాయి.
0: ఇఫ్ వీ బిగిన్ టు లిసన్ టు అన్సేక్రెడ్ సౌండ్స్ ఆర్ టెరిఫైయింగ్ సౌండ్స్ సమ్ టైమ్స్ ఈవెన్ అవర్ ఇయర్స్ విల్ గెట్ డామేజ్డ్.
1: కొన్ని విధమైనటువంటి హద్దులో ఉండినటువంటి వాటిని ఇది వినడానికి వీలు పడుతుంది కానీ హద్దు మీరినటువంటి దానిని వినడానికి వీలు కాదు.
0: ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు లిసన్ టు థింగ్స్ విచ్ హ్యావ్ ఎ లిమిట్ బట్ లిమిట్లెస్ లిసనింగ్ విల్ నాట్ బి పాసిబుల్.
1: అనేక మందికి మీకు తెలుసు ఎయిర్ప్లేన్ లో ప్రయాణం చేసినప్పుడు మొట్టమొదటి పత్తిని అందిస్తుంటారు.
0: మెనీ ఆఫ్ యు నో దట్ వెన్ వి ట్రావెల్ ఇన్ ఎయిర్ప్లేన్ దే గివ్ అస్ ఫస్ట్ సమ్ కాటన్.
1: అయ్యా ఈ శబ్దం వినప్పుడు కొంతవరకు కూడా నీ యొక్క సహజమైనటువంటి శబ్దం స్తంభించిపోతుంది కనుక అటువంటి రీతిగా స్తంభించిపోకుండా ఉండే నిమిత్తమై నీవు దాన్ని కాపాడుకోమని చెప్పి ఆ పత్తిని అందిస్తుంటారు.
0: The significance of giving you cotton is to say that when you hear an unlimited sound, your natural reaction to sound will get destroyed. So, prevent and protect your ears with this cotton.
1: కనుక మనం చేయవలసినటువంటి శ్రవణం ఎలాంటిదంటే భగవత్ నామస్మరణం.
0: The kind of listening which we should accept is to listen to God's name.
1: పవిత్రమైనటువంటి సత్సంగంలో కూడినటువంటి సత్సంగముతో చేరినటువంటి యొక్క సద్వాక్యములను మనం శ్రవణం చేయాలి.
0: Good words which come out of good company are the things which we should listen to.
1: ఈ శ్రవణము చేసినటువంటి దానిని రెండవది మననము అన్నారు.
0: ది సెకండ్ స్టేజ్ ఈజ్ టు అబ్సార్బ్ వాట్ యు హావ్ లిసన్ టు.
1: ఈ మననము చేసినటువంటి దానిని నితిధ్యాస నిలుపుకోవటమే దీని యొక్క అంతరార్థము.
0: ది థర్డ్ స్టేజ్ ఈజ్ నితిధ్యాస దట్ ఈస్ వాట్ యు హావ్ లిసన్ టు అండ్ అబ్సార్బ్ యు హావ్ టు రిటైన్ అండ్ డైజెస్ట్.
1: ఇంకా కట్ట కదపటది త్వం పదార్థ పరిశోధన అన్నాడు.
0: The last one is to investigate what this Tvam Padartha, what does Tvam mean?
1: Tvam managa nenu evaru aneetvanti danni mottamottam manu vicharam cheyali.
0: Tvam means who am I? The investigation as to who am I is to be done first.
1: Nenu nijamuga manavudana leka danavudana leka daivamna aneetvanti yokka danini manamu prathi vyakti kudanu vicharam cheyali.
0: Every individual should investigate truly whether he is a human being or whether he is a rakshasa or whether he is God.
1: లేక నీవు మానవుడిగాని విశ్వసిస్తుంటే నీవు దానవ దీనిలో ప్రవేశించడానికి వీలుండదే.
0: If you believe that you are a human being, there is no opportunity for you.
1: నీవు మానవుడిగా విశ్వసిస్తున్నావు దానవ కార్యములు ఆచరిస్తున్నావు.
0: You are believing that you are a human being, but in practice you are undertaking actions.
1: కనుకనే పాపములు పర్వతముల వలె పెరిగిపోతూ వస్తున్నాయి.
0: This is the reason why sins are growing like mountains.
1: మానవుడిని విశ్వసించినప్పుడు మానవ కర్మలనే ఆచరించాలి.
0: When you believe that you are a human being, you
1: మానవుని కర్మలు దయ దాక్షిణ్యంతో ప్రేమతో కూడినటువంటి సహనంతో కూడినటువంటి యొక్క సత్సంపత్తి.
0: All human action is coupled with kindness, compassion and divinity. This good company is human.
1: కనుకని ఈ విధమైనటువంటి సాధనా సంపత్తిని తెలుసుకున్న తరువాత అప్పుడు బ్రహ్మజ్ఞాని కావడానికి అధికారి అవుతాడు అన్నారు.
0: It's only when you have realized these components of human action, you will deserve to become a wise man, Brahmajnani.
1: Ante kaadu, rendavadi ataha annadi.
0: Not only that, the second word in that Brahma Sutra is ataha.
1: Ee ataha anaga, ee kaaranam valana, ye kaaranam?
0: This ataha means, for this reason. What reason?
1: Ee jagattunnatvanti prati padarthamu kaani, ప్రతి కర్మలు కానీ మార్పు చెందినవే కానీ శాశ్వతమైనవి కాదు అని తెలుసుకున్న కారణం చేత.
0: వాట్ ఈస్ దిస్ రీజన్ ఆల్ దట్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఆల్ ది మ్యాటర్ అండ్ ఆల్ ది వర్క్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ థింగ్స్ విచ్ చేంజ్ అండ్ ది కాజ్ ఆఫ్ లెర్నింగ్ దట్ దే చేంజ్ ఈస్ ది రీజన్.
1: ప్రేమ స్వరూపులారా, ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునందు మనము దేని దేనిని చూస్తున్నామో ఏ ఏ విషయంలో మనం వింటున్నామో, దేనిని మనం అనుభవిస్తున్నామో, ఇవి ఒక్కటైనా కూడా మనకు శాశ్వతంగా ఉండటం లేదు.
0: ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ వాట్ ఎవర్ వి సీ, వాట్ ఎవర్ వి లిసన్ టు, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్.
1: యద్దృశ్యం తన్నశ్యం అనింది ఈ వేదాంతం.
0: దిస్ ఇస్ వై ది వేదాంత హెస్ సెడ్ వాట్ ఎవర్ యు సీ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: కనుక ఏది అయినప్పటికీ ఈ దృశ్యకల్పితమైన జగత్తు మనకు శాశ్వతమైన ఆనందాన్ని అందించటం లేదు.
0: వాట్ ఎవర్ ఇట్ మే బి,
1: పూర్ణానందాన్ని కల్పించటం లేదు. పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం ఆవిర్భవించటం లేదు.
0: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ యు సీ, వాట్ యు మేక్ విత్ యువర్ ఓన్ విజన్ డస్ నాట్ గివ్ యూ ఇటర్నల్ హ్యాపీనెస్, డస్ నాట్ గివ్ యూ పర్మనెంట్ బ్లిస్.
1: కనుక ఏ కర్మలు కాని, ఏ విషయము కాని, ఏ యొక్క రూపము కాని, ఇవన్నీ కూడా మార్పు చెందినవే కాని శాశ్వతమైనటువంటివి కాదు అని సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత, ఈ గుర్తించుకున్న కారణం చేత నాకు ఈ జగత్తు వద్దు అనే వైరాగ్యం అనేటువంటి భావాన్ని అనుభవించమని చెప్పని కోరింది ఈ యొక్క బ్రహ్మసూత్రము.
0: దిస్ బ్రహ్మసూత్ర టెల్స్ us దట్ ఫర్ ద రీజన్ ఆఫ్ యువర్ రికగ్నైజింగ్ ది ట్రూత్ దట్ ఆల్ ది వర్క్, ఆల్ ది మెటీరియల్ అండ్ ఆల్ ది థింగ్స్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ ఆర్ అన్ట్రూ, ఆఫ్టర్ దట్ దెన్ యు సీక్ విజ్డమ్ అండ్ సీక్ బ్రహ్మజ్ఞానం.
1: అత ఈ రెండు కూడాను మనకు అర్థమైపోయింది. బ్రహ్మ, ఈ బ్రహ్మ అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని బ్రహ్మతత్వం అన్నారు.
0: వీ హావ్ అండర్స్టూడ్ ది టూ వర్డ్స్ అథ అతః, ది నెక్స్ట్ ఇస్ బ్రహ్మ. బ్రహ్మ స్టాండ్స్ ఫర్ ది ఆమ్నిప్రెసెంట్ డివినిటీ.
1: దీనిని మనం తెలుసుకోవటానికి అదే జిజ్ఞాస, తెలుసుకోవాలి.
0: టు నో దిస్, టు సీక్ నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ ది జిజ్ఞాస.
1: శైశవంలో తల్లి వడిని తనకు సర్వస్వంగా భావించి ఆ బిడ్డ ఆడుకుంటూ ఉంటుంది.
0: When one is a child, the child thinks that everything is mother's lap and the child plays in the
1: తన తల్లి ఒడి కంటే మరొక ప్రపంచం ఉన్నదని కాని, మరొక సుఖం ఉన్నదని కాని ఏమాత్రం కూడా తాను విశ్వసించదు.
0: The child has no knowledge, no faith whatsoever that there is anything beyond the mother's lap.
1: కాని అట్లు విశ్వసించినటువంటి ఈ యొక్క బిడ్డ క్రమక్రమేణా పెరుగుతూ వచ్చేటప్పటికి ఆట బొమ్మల పైన కొంతవరకు వాంఛ పెరిగి తల్లి ఒడిని వీడి ఆట బొమ్మల్లో ప్రవేశిస్తుంది.
0: ది చైల్డ్ విచ్ స్టార్టెడ్ విత్ సచ్ లిమిటెడ్ బిలీఫ్ గ్రాడ్యువల్లీ యాజ్ ఇట్ గ్రోస్ అప్ ది చైల్డ్ బిగిన్స్ టు లుక్ ఎట్ టాయ్స్ టు ప్లే విత్ అండ్ విల్ లీవ్ ది మదర్స్ ల్యాప్ అండ్ విల్ బిగిన్ టు హ్యాండిల్ ది టాయ్.
1: ఆట బొమ్మలే తనకు సర్వస్వంగా భావించి ఆడుకుంటున్నటువంటి సమయమునందు అమ్మ పిలిచినప్పటికీ రాదు ఆ బిడ్డ.
0: At that time, when the child thinks that the entire world consists of toys and her play with the toys, even if the mother calls the child won't go.
1: ఈ స్థాయి క్రమక్రమేణా పెరిగి పెరిగి పెరిగి పెరిగి యువక స్థితి వచ్చేటప్పటికి, యవ్వనుడుగా మారేటప్పటికి ఆట బొమ్మలను ప్రక్కకు నెట్టి తాను ఏ కుటుంబీకుడో కావాలి, ఏ సంసారమును అనుభవించాలి అనేటువంటి వాంఛల్లో ఆ వాంఛను నెరవేర్చుకున్నటకై అనేక రకమైనటువంటి శ్రమలకు పాల్పడుతుంటాడు మానవుడు.
0: When man crosses this level and he gets into his youth, he will leave his toys, he will forget about the toys and he will want to enter a family, he will want to become a member of a family and he will take all steps to achieve his desire.
1: Awareness is life ani anni telusukovalanetundi uddesham cheta samsaram aneetundi dantlo munigi aa yokka sukha santoshanni anubhavinchalani aashistuntadu manavudu.
0: Man knows that awareness is life, but he wants to know about life, so he wants to enter a family and thereby
1: he wants aperigetappadiki inga amma nannala matalu kodanu atikramistadu.
0: At the time when this desire takes hold of him, he will begin to neglect the words of mother and father.
1: Lokam yokka nindala nishturanni kodanu tejistadu.
0: He will give up the sayings and the utterances of the world about him.
1: కామాంధుడై ప్రపంచంలో మునుగుతాడు.
0: హి విల్ బికమ్ బ్లైండెడ్ విత్ లవ్ అండ్
1: అదే సర్వస్వంగా భావిస్తాడు.
0: హి థింక్స్ దట్ ది వరల్డ్ కన్సిస్ట్ ఓన్లీ ఆఫ్ దట్.
1: ఇంకా క్రమక్రమేణా ముగ్గురు నలుగురు బిడ్డలు అయిన తర్వాత భగవంతుడా, ఈ సంసారాన్ని నేను ఎందుకు కట్టుకుంటే, ఈ బాధలు ఎందుకు, ఈ దుఃఖములు ఎందుకు కట్టుకుంటే అనేటువంటి దీంట్లో సర్వసంగ పరిత్యాగం అవడానికి ప్రయత్నం చేస్తాడు.
0: As time goes on and as he gets 3 or 4 children, then he will pray to God, oh God, why have I entered this family, why have I taken all these children on my head, I want to give up everything.
1: Indulo yedi ee vyaktiki aanandanni andinchindi?
0: Amongst all these things, none of them.
1: Seshavamlo talli vadi pradhananga undindi.
0: ఇన్ ది చైల్డ్హుడ్ మదర్ స్లాప్ వాజ్ ఎవ్రీథింగ్.
1: తదుపరి ఆట వస్తువులే ఆధారంగా ఉంటున్నాయి.
0: దేర్ ఆఫ్టర్ టాయ్స్ వర్ ది బేసిస్.
1: మూడవది కుటుంబమే ప్రధానంగా లక్ష్యంలో మునుగుతూ వచ్చాడు.
0: ది థర్డ్ వన్ వాజ్ దట్ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
1: ఆ తదుపరి సర్వసంగ పరిత్యాగమే దీనికి సరియైన మార్గం అని విశ్వసించాడు.
0: దేర్ ఆఫ్టర్ హీ బిలీవ్ దట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్ ఈజ్ ది ఓన్లీ పాత్ విచ్ హీ కెన్ యాక్సెప్ట్.
1: కనుక ఈ కర్మలయందు మానవుడు అనుభవించవలసినటువంటి యొక్క నిత్యానందము అనేటువంటిది ఏమాత్రము లేదనేటువంటి సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది. అది
0: ఇట్ బికమ్స్ ఎవిడెంట్ అట్ వన్స్ దట్ ది మ్యాన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్ డస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ స్టేజెస్.
1: కనుక మనము చేసేటువంటి సర్వ కర్మలు కూడాను చిత్తస్య శుద్ధయే కర్మ అని చెప్పింది వేదం.
0: The Veda has told us that all the work which we do should be intended to purify our own chitta.
1: మనము చేసేటువంటి సర్వ కర్మలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమే చేస్తున్నామే కాని మోక్ష ప్రాప్తి కోసం కాదు.
0: All the work that we do is only for purification for chitta but not for the final liberation.
1: చిత్తశుద్ధి నందించేటువంటివే కాని కర్మలు మోక్షాన్ని ప్రసాదించేటువంటివి కాదు.
0: Work can only purify your chitta but cannot lead you to liberation.
1: కనుక మనము ఈ నిత్యానంద ప్రాప్తిని అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తి కర్మలను ఆచరిస్తూ చిత్తమును శుద్ధి చేసుకుని మోక్ష ప్రాప్తి లక్ష్యం అందించుకోవటం అత్యవసరం.
0: ఇట్ ఈస్ దేర్ ఫోర్ వెరీ నెససరీ దట్ అన్ ఇండివిజువల్ హూ వాంట్స్ టు గెట్ పర్మనెంట్ ప్లేస్ షుడ్ బి ఇన్ వర్క్ బి డూయింగ్ వర్క్ క్లెన్స్ హిస్ చిత్త బట్ హ్యావ్ హిస్ డెస్టినేషన్.
1: కలిగినటువంటి మానవుని యందు ఆత్మతత్వం అనేటువంటిది అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంటాయి.
0: In the individual who has cleansed his chitta, this brilliance of atma will be seen in
1: loka vyavaharamulu yandu loka vanchali yandu munigi aneka vidhamulainatundi yokka allakallolamulainatundi bhavamulato koodinatundi chittamu ee atma tattvanni anagalukutu untadi.
0: That mind which involves itself in worldly work and worldly desires gets into confusion in so many ways will prevent this aspect of atma coming forward.
1: కిర్లియన్ అనేటువంటి వాడు ఒకడు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ అన్ ఇండివిజువల్ బై నేమ్ కిర్లియన్.
1: అతను ఫోటోగ్రాఫర్. అతని పేరే కిర్లియన్ ఫోటోగ్రాఫీ అని పేరు.
0: ది ఫోటోగ్రాఫ్స్ టేకెన్ బై హిమ్ ఆర్ కాల్డ్ కిర్లియన్ ఫోటోగ్రాఫ్.
1: రష్యాకు అతి సమీపంలో దక్షిణ దిశ యందు నల్ల సముద్రం ఉంటుండాలి.
0: క్లోజ్ టు రష్యా ఆన్ ది వెస్టర్న్ సైడ్ దేర్ ఇస్ ది బ్లాక్ సీ.
1: అక్కడ అనేక విధమైనటువంటి పరిశోధనలు జరిపాడు దేహం పైన.
0: This person performed a great deal of investigation on the human body.
1: ee dehamu yokka charmam nunchi edo konni kaantulanta kudunu vidrumbistu prakashistu vastundaya.
0: That from the surface of this body there are several radiations emitted. This was his conclusion.
1: kanukani ee dehamunandu oka agamya gocharamainatundi artham kaanatundi oka divya shakti unnadi ani thanu nirupistu vachadu.
0: Thereby he has also established that in this body there is some ununderstandable, unrecognizable divine power.
1: దానిని అనేక విధములుగా అంగ అంగమును కూడా ఫోటో తీస్తూ వచ్చాడు.
0: హీ హాజ్ ఆల్సో బిన్ ఫోటోగ్రాఫింగ్ ఆల్ ది హ్యూమన్ ఆర్గన్స్ త్రూ దిస్ లైఫ్.
1: అన్ని అంగములు ఎందు కూడా ఒక దివ్య కాంతి విజృంభిస్తూ కరెంటు వలె మెరుస్తూ వస్తున్నాయి.
0: In all the human organs photographed, there was seen some blazing, divine blazing like an electric current.
1: కేవలము ఎలక్ట్రాన్, కొన్ని న్యూట్రాన్స్, ప్రోట్రాన్స్ అంటారు. ఈ మూడింటి మంది మాత్రమే ఈ ఫిజిక్స్ కొంతవరకు ఇమిడి ఉంటుంటాయి.
0: ది పార్టికల్స్ విచ్ ఆర్ నేమ్డ్ ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ ఆర్ ది త్రీ బేసిక్ థింగ్స్ విత్ విచ్ ఫిజిక్స్ ఆఫ్ టుడే డీల్స్.
1: పదార్థములు అన్ని కూడా ఎలక్ట్రిక్ స్వరూపంలో కూడా ఉంటుంటాయని నిరూపించారు.
0: దట్ ఆల్ ది మ్యాటర్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ వాజ్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్.
1: కానీ దీనికంటే అతీతమైనటువంటిది లేదు అని కూడా వారు నిర్ణయించుకున్నారు.
0: They also come to the conclusion that there is nothing beyond matter and energy.
1: Aithe ee kirliyanu deeniki atheetamainatundi kudanu marukkuntundadani physics kontha varaku paiki velladu.
0: But Kirlian transgressed these boundaries and said that there was something which is beyond both these things.
1: Idi aneka rakamulainatundi yokka photolanta kudanu teesi oka chettunu guttanu raayini rappanu jantuvulanu munishulanu kudanu అనేక విధములుగా కూడా కొంతవరకు పరిశోధన సల్పుతూ వచ్చాడు.
0: ఇన్ మెనీ వేస్ బై టేకింగ్ సచ్ ఫోటోగ్రాఫ్స్ హీ వాజ్ ఎగ్జామినింగ్ ది ట్రీస్, ది రాక్స్, ది మౌంటైన్స్ అండ్ సో ఆన్.
1: ఈశావాస్యం ఇదం జగత్తు అనేటువంటి దాన్ని తాను సత్యమని నిర్ణయించుకున్నాడు.
0: హీ కేమ్ టు ది కన్క్లూషన్ దట్ ది ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ఈశావాస్యం జగత్.
1: ఈ ఫోటోలంతా చూసినటువంటి యొక్క వైజ్ఞానికులకు కొంతవరకు కూడాను చిక్కు కలిగి లేక అహంకారం చేతనో అతని యొక్క చేష్టలను అరికట్టడానికని ప్రయత్నించడానికి పూనుకున్నారు.
0: The scientists who saw these photographs of Kerylin were disappointed to some extent and they wanted to prevent him from going further with his investigation.
1: దీనిని కెరిలియను దివ్య శక్తి అని కూడా నువ్వు పిలుస్తూ వస్తుంటే ఆ దివ్య శక్తి అనేటువంటిది పిలచడానికి వీలు కాదని చెప్పని వీరు క్రొత్తగా ఒకటి ప్లాస్మా అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు సైంటిస్ట్.
0: While Kerylin was giving the name divine strength to what he thought would exist, the scientists did not like this name. They wanted to call it by another name. They called it plasma.
1: ఈ ప్లాస్మా అనేటువంటిది అర్థం కానటువంటి యొక్క నేముగా ఉంటుండాలి కానీ అతను చెప్పినటువంటిది దివ్యత్వం అనేటువంటి శక్తి అనేటువంటిది సరి అయినటువంటి పేరుగా ఉంటుండాలి.
0: This plasma is only a name which does not lead you to understand what we want to describe, but to call it the divine strength enables you to understand what we want to describe.
1: పేరు ఏదైతే ఏమి పదార్థం ఒక్కటే.
0: What does it matter if the names are different?
1: దీనిని వేదము ఏకం సత్వి ప్రాభౌదా వదంతి అన్నారు. అనేక మంది అనేక పేర్లు పెడుతూ వచ్చారు కానీ ఉన్న సత్యం ఒక్కటే అని నిరూపించాడు ఈ కెరిలియన్.
0: The same thing has been told to us in the Vedas that while the truth is only one, different people see it in different ways.
1: ఇతను ఒక దినము ఫ్లైయింగ్ సాసర్ అంటారు. అది అనేక మంది విశ్వసించడం లేదు. ఇప్పుడిప్పుడు కొంతమంది సైంటిస్టులు కూడాను పరిశోధనలు కలిపి అది కూడాను ఒకటి ఉన్నది అని కూడా నిరూపిస్తూ వచ్చారు.
0: There is what is called a flying saucer. Many people do not believe in it. But lately, some investigations have shown.
1: ఒకనాడు ఈ కెరిలియన్ ప్లేన్ లో పోతుంటే ఈ ఫ్లయింగ్ సాసర్ అనేటువంటి దాన్ని చూచాడు.
0: One day, when Kerylin was traveling in a train, he saw a flying saucer.
1: కెమెరాతో స్విచ్ ఆన్ వేశాడు.
0: He took his camera and switched on.
1: చూచి ఇంకా ఎన్నో లోకములు ఉంటున్నాయి భగవంతుని యొక్క సృష్టి లోపల, దీనిని తెలుసుకోవటానికి మానవునికి అసాధ్యం అన్నాడు.
0: He looked at it and came to the conclusion that there are many more worlds in God's creation. It is impossible for man to comprehend God's creation.
1: ఈ భూమిపై ఏ విధంగా జీవులు అనుభవిస్తున్నాయో, ఏ విధంగా జీవులు తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాయో, అదే విధంగానే చంద్రమండలం నందు సూర్యమండలం నందు కూడా కొన్ని జీవులు ఉంటున్నాయని తాను నిర్ణయం చేశాడు.
0: Like the jivas spending their lives in this world, so also there is life on the moon and life on the sun.
1: పాలుపంతల అంటారు, మిల్కీ వే అని.
0: There is what is called the Milky Way.
1: దానికి కొంత సమీపంలో ఇంకొకటి కూడా ఉంటుండాలి నక్షత్ర మండలము అని.
0: Close to the Milky Way, there is also a cluster of stars.
1: దానిని కూడాను కొంతవరకును అందులో ఏ జీవి ప్రాణము ఏ విధమైనటువంటి జీవిగా ఉంటుందనేటువంటి దాన్ని పరిశీలించాలని ఈ కెరిలియన్ ఈ ప్రయత్నం చేస్తున్నాడు.
0: Kerylin wanted to find out what kind of life exists in this cluster of stars near the Milky Way.
1: దానిని ఈనాటి సైంటిస్టులంతా కూడాను గెలక్సీ అనే పేరు పెడుతూ వచ్చారు.
0: This has also been called by the scientists of today by the word galaxy.
1: ఈ గెలక్సీ అనేటువంటి దానిలో కూడాను ఒక దివ్యమైనటువంటి ప్రాణి ఉంటున్నదని తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: He was establishing that in this galaxy there is some divine life.
1: కనుక ఈనాడు నాస్తికత్వము భౌతికవాదము ఒకవైపున పెరుగుతూ పోతుంటే మరొక వైపున ధార్మికవాదము ఆధ్యాత్మికవాదము నైతికవాదము మరొక వైపున పెరుగుతూనే వస్తూ ఉండాలి.
0: Thus today, while the atheistic arguments and material philosophy are growing on one side, so also
1: నేడు కాకపోయినా ఇంకా కొన్ని సంవత్సరం లోపల ఈ నాస్తికులు అందరూ కూడాను ఆస్తికులుగా మారుతారనేటువంటిది ఏమాత్రం కూడా సందేహం లేదు.
0: ఇఫ్ నాట్ టుడే, సమ్ టైమ్ ఆర్ అదర్, సూనర్ ఆర్ లేటర్, ఆల్ దీస్ ఎథీస్ విల్ టర్న్ ఇన్ టు బిలీవర్స్. దేర్ ఇస్ నో డౌట్ వాట్ సో ఎవర్.
1: ఆస్తికులందరినీ కూడాను కేవలం మూర్ఖులని, వీరు కేవలం బ్లైండ్ దీంట్లో పోతున్నారని, ఒక విధమైనటువంటి గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారని ఈనాడు హాస్యాస్పదం చేస్తున్నారు.
0: They ridicule those who have got belief and faith by saying that they have blind belief and they are going along blind path.
1: నిజంగా భౌతికవాదులు నాస్తికవాదులే గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారు.
0: Truly, those who follow the material philosophy
1: and పరమ మూర్ఖులైపోయి మూఢాచారాన్ని అనుభవిస్తున్నారు.
0: They are taking foolish paths and blind paths.
1: సత్యమైనటువంటి దాన్ని గుర్తించుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
0: They are not making an attempt to recognize the truth.
1: ఈనాటి విద్యార్థులు అందరూ కూడా ఈ కోవకే చెందుతుంటున్నారు.
0: The students of today, all of them belong to this category.
1: నిజముగా విద్య అనగా ఏమిటో వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు.
0: Truly, they do not understand the meaning of education.
1: ఏ ఒక బిఏ నో ఏ ఎంఏ నో ఏ ఎంఎస్సీ నో డిగ్రీ తీసుకున్న తక్షణమే మేము గొప్ప విద్యావంతులం అని విర్రవీగుతూ ఉంటున్నారు వేరే వారే.
2: The moment they take a degree, BA or MA or MSc, they feel proud that they are educated people.
1: ఈ కూటి కూట కూటి విద్యలన్నీ కూడాను కేవలం పొట్ట కూటిని అనుభవించడానికి చేస్తున్నాయి తని నిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన సత్యస్వరూపాన్ని నిరూపించడానికి ప్రయత్నించవు.
2: ఆల్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంటెండెడ్ ఓన్లీ టు ఎనేబుల్ యూ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్ బట్ దే డూ నాట్ ఎనేబుల్ యూ టు నో అండ్ అండర్స్టాండ్ యువర్ ఓన్ లైఫ్.
1: ఈ పొట్టకూటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ విద్యలు నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఏ రీతిగా బోధించగలవు?
2: Education which is intended to enable you to eke out your life, how is it going to tell you what permanent truth is?
1: కనుక మనము మంచిగా ఉండి మంచిని చేసి మంచిని జగత్తుకు అందించడానికి ప్రయత్నించేటువంటి వారే చక్కని విద్యార్థులని చెప్పవచ్చు.
2: Really, those students can be called students if they are good, if they do good, and by their good work help the world in a good manner.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
2: స్టూడెంట్స్, ప్రేమ స్వరూపస్,
1: ఇందులో మనము కొన్ని రకమైనటువంటి మార్గాన్ని అవలంబించవలసినటువంటి అత్యవసరము.
2: ఇట్ ఈస్ వెరీ నెసెసరీ దట్ అమంగ్స్ దీస్ వీ షుడ్ యాక్సెప్ట్ సర్టన్ పాత్స్.
1: తేనెటీగలు ఉంటుంటాయి,
2: ది బీస్, టేక్ ది ఎగ్జాంపుల్ ది బీస్,
1: ఒక్కొక్క పుష్పమునందున్నటువంటి మకరందాన్ని అంతా కూడా గోలుతుంటాయి.
2: Each of these bees goes and gets the honey that is present in each flower.
1: ఈ మకరందమును మాత్రమే తీసుకుంటాయి కానీ ఇంకా అపవిత్రమైనటువంటి రసాన్ని తాను గ్రోలవు.
2: They accept only the honey. They do not take other unsacred juice in the flower.
1: ఈ మధుర మకరందాన్ని గ్రోలి కట్టగడపటికి ఒక్క చోట ప్రోగు చేస్తున్నాయి.
2: Having acquired the sweet honey, they gather it in one place.
1: తిరిగి ఎవరికో ఆ యొక్క మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తూ ఉన్నాయి.
2: Ultimately, from the beehive, some other person gets the honey.
1: తాము అందుకునేది వంటిది మకరమైన మధురమైనటువంటి యొక్క మకరందము.
2: What they get is the sweet honey.
1: తిరిగి అందించేది ఎవరికో ఎవరికి త్యాగము.
2: What they hand over to others also consists of.
1: ఈ అందించేటువంటిది కూడాను పవిత్రమైనటువంటి యొక్క మకరందమే.
2: What they give away is also sacred honey.
1: నల్లటీగ ఉంటుంటాది, నల్లటి ఈగ.
2: There is a black fly.
1: అది ఎప్పుడు కూడాను అశుద్ధమైనటువంటి పదార్థములపైననే వాలుతూ ఉంటుంది.
2: This black fly always goes and rests on.
1: కేవలం తాను వాలటం అశుద్ధమైన పదార్థములు ఎందు మాత్రమే కాక తిరిగి శుద్ధమైనటువంటి పదార్థాన్ని కూడాను అశుద్ధం చేస్తుంటాయి.
2: The fly not only goes and sits always on dirty matter, but when it comes back and rests on good material, that also becomes dirty.
1: తాను నివసించేది అశుద్ధమైన పదార్థం పైన, తిరిగి శుద్ధమైనటువంటి దాన్ని కూడా అప అశుద్ధంగా చేయటము, ఈ రెండు కూడా చెడ్డ కార్యములు చేస్తున్నాయి.
2: ఇట్ లీవ్స్ ఆన్ డర్టీ మ్యాటర్, ఇట్ కరప్ట్స్ గుడ్ మ్యాటర్ ఇన్ టు డర్టీ మ్యాటర్. బోత్ దీస్ ఆర్ సిన్స్.
1: కనుక సత్యసాయి కళాశాల ఎందున్నటువంటి పాత విద్యార్థులంతా కూడాను నల్లటీగల వలె తయారు కాక తేనెటీగల వలె తయారు కావాలని ఆశిస్తున్నాను.
2: So I am hoping that the old students of the Satya Sai colleges will not become like the black flies, but they will be like the bees.
1: Meeru manchini maatrame aashinchi manchini maatrame progu chesukoni manchigaane itharulaku andinchadaniki prayatnam cheyali.
2: You should seek good, get good, and do good to others.
1: Aadarshavantamainatuvanti jeevithani andinchali mana yokka vidyarthulu.
2: Our students should show a life which is an ideal example to others.
1: ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని అందించినప్పుడే సత్యసాయి కళాశాలకు కానీ సత్యసాయికి కానీ ఒక సంతృప్తి కలుగుతుంది.
2: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ షో అవర్ సెల్ఫ్ సచ్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు అదర్స్, ఐదర్ ది సత్యసాయి కాలేజెస్ ఆర్ ది సత్యసాయి హింసెల్ఫ్.
1: కేవలం దురాశలను పెంచుకొని కేవలం లౌకిక భోగాలను ఆశించి జీవితాన్ని కేవలము ఒక విధమైనటువంటి పశువుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
2: డూ నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ సింప్లీ టు ప్రమోట్ యువర్ డిజైర్స్ అండ్ ఫుల్ఫిల్ యువర్ మెటీరియల్ డిజైర్స్ అండ్ బికమ్ అన్ యానిమల్.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే ఈ జగత్తును బాగుపడుతుంది. పవిత్రమైన భారతదేశమునందు ఎన్నియో ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించి దేశాన్ని తిరిగి పునరుద్ధరించినటువంటి వారు అవుతారు.
2: When you follow such a life, the world would become better and you would have had the right to establish again the ancient glory of this country of Bharat.
1: నిగమములు హరించి నిండు దూషణ చేసే సోమకాసురుడేమి సుఖమునుందే.
2: The Rakshasa, Somakasara, who has hidden the Vedas, hidden the truth, and given to the world absence of truth, what good has he done?
1: Parasati nasinche paditalal vaademi pattukapoyenu gattigaani.
2: The ten-headed Ravana has gone after a woman who does not belong to him, and what is it that he
1: ila sudi monalanta iya jalanatanna duryodhana undevi dochukoni ila sudi monayanta iya jalanatanna duryodhana undevi dochukoni.
2: Duryodhana, who would not be ready to give even a pinhead of plot on the earth, what is it that he has acquired and gained and taken with him?
1: పసిపాపలను బట్టి కసిబట్టి చంపిన కంసుండు ఏ మాత్రం కాచుకుని.
2: కంస, హూ హాస్ గాట్ హోల్డ్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్, ఇగ్నోరెంట్ యంగ్ చిల్డ్రన్ అండ్ కిల్డ్ దెమ్, వాట్ ఈస్ ఇట్ దట్ కంస హాస్ అక్వైర్డ్ అర్ గెయిన్.
1: వద్దురా బాబు, ఏ ఆశ పెద్దగాను.
2: డూ నాట్ హ్యావ్ దీస్ డిజైర్స్ ఇన్ ఎనీ లార్జ్ మెషర్.
1: నేటి దుర్మార్గులకు కూడా నిదే గతి.
2: If we look at the people of bad conduct of this day, they will only be in the same manner suffer.
1: Kani mundunnadira tondalaloni musalitanammana musulla pandagani Ramasarma rasinatundi vaadu paapam.
2: But Ramasarma has written that ahead of you, when you become old, then comes your trial. The old age will bring you all
1: kontamandi yuvakulu తాము చేస్తున్నటువంటి యొక్క తాత్కాలికమైనటువంటి యొక్క పనికి మాత్రమే లక్ష్యం అందించుకుని అదే పెద్ద ఆనందంగా భావిస్తున్నారు, కానీ దాని తత్ఫలితం ముందు వస్తుండాలనేటువంటిది వాళ్ళు గుర్తుంచుకోలేకపోతున్నారు.
2: సమ్ యూత్స్ అండ్ యంగ్ పీపుల్ హ్యావ్ దేర్ ఫుల్ అటెన్షన్ ఆన్ వాట్ దే డూ అట్ దట్ మోమెంట్ అండ్ దే డూ నాట్ థింక్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్ విచ్ దేర్ యాక్షన్స్ విల్ బ్రింగ్ దెమ్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక మనము తెలిసి చేసేటువంటి పనికి అంతా కూడాను తెలియక ఒక ఫలితం ఉంటుండాలి.
2: So all the work we do with full knowledge, there is a consequence which we do not know.
1: Kanuka manam satfalthanni pondalani aashinchetunte vyaktuluga undinappudu satkarmala aacharinchali.
2: So if we are individuals who want to have good consequences, we must do good work.
1: Ee vidhamugainatunte bhavamlo cheta vidyarthulu pavitramainatunte vidya yokka tattvanni kuda nu chakkaga gurtinchi వినయ విధేయతలతో తల్లిదండ్రులను సంతృప్తిపరిచి వారిని ప్రసన్నులు గావించి భారతదేశం నందు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా నిరూపిస్తూ తిరిగి ఉన్నటువంటి విద్యార్థులు కూడాను తమ యొక్క సత్యాన్ని గుర్తింపు చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

0: ఎంటైర్ వరల్డ్ ఈజ్ ప్రొవైడెడ్ బై హరి, ఫుల్ ఆఫ్ హరి. గాడ్ ప్రొవైడ్స్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ ఇన్ హిమ్ యు ఫైండ్ ద వరల్డ్ ఆల్సో. దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎన్ ఆటమ్ విచ్ డస్ నాట్ హ్యావ్ హరి ఇన్ ఇట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హరి. ద ఓన్లీ నీడ్ ఈజ్ యూ హ్యావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ఫైండ్ దిస్ పర్టికులర్ ట్రూత్.
1: ప్రేమ లేనట్టి మనసది ప్రేత భూమి,

0: A mind which is not filled with love is a burial ground. If only one looks in carefully, that is what one finds. Any human being who breathes in and breathes out, inhales and exhales, is only comparable to bellows and not a human being if he does not have love in him.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Premane Bhagavantudu.
0: Love is God.
1: Sarvatra nindinadi premane.
0: You find love filled every part of the world.
1: ఈ ప్రేమను ప్రేమ చేతనే పొందవదగుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు అక్వైర్ లవ్ అండ్ రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్.
1: ఈ ప్రేమ తప్ప ప్రేమస్వరూపుణ్ణి పొందుటకు మరొక మార్గము లేదు.
0: టు అటైన్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఎక్సెప్ట్ ఇన్ ది పాత్ ఆఫ్ లవ్.
1: పిట్టి ప్రేమ క్షణములో పెరిగి క్షణములో తరుగునటువంటిది కాదు.
0: Such love is not the one which grows in a moment and declines in another moment.
1: ఈ ప్రేమనే మానవుని యందు ఆత్మ స్వరూపంగా నిలిచి ఉన్నది.
0: This love is established as ఆత్మ in every man.
1: దేహో దేవాలయ ప్రోక్తో. దేహమే ఒక దేవాలయము.
0: The physical body is temple of God.
1: ఇందులో ప్రేమనే ఆత్మస్వరూపుడు.
0: Love in this physical body is ఆత్మ.
1: కిట్టి పవిత్రమైన ప్రేమ నిర్మలమైన హృదయమునందు ప్రతిష్ఠ అయి ఉంటున్నది.
0: Such sacred love is established in a pure heart.
1: కనుక ప్రేమమయము కానటువంటి హృదయమునందే భయము భ్రాంతులు నిండి ఉంటుంటాయి.
0: Fear and delusions exist in heart which does not have love in it.
1: Bhagavat premagala hrudayamu nirantaramu nirbhayamganu nischintaganu aanandanni pondutuntadi.
0: A heart filled with love for God is always free from fear and anxiety.
1: Chanamulonane taruguchu chanamulone perugunattidi nijamaina prema kaadu.
0: Love which grows in a moment and declines in another cannot be called love at all.
1: Chaavu puttakalenatti jeevu nedalo nitya nirmala jyoti ay negadu prema.
0: In a human being, the love exists as birthless and deathless, shining like a flame in his heart.
1: Kanuka bhagavantuni prema swarupudu ani cheppudagante ప్రేమనే తన యొక్క స్వరూపము అని చెప్పుట చాలా మంచిది.
0: ఇట్ ఈస్ మోర్ అప్రోప్రియేట్ టు డిస్క్రైబ్ గాడ్ యాజ్ లవ్ ఇట్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్క్రైబింగ్ హిమ్ యాజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: అట్టి ప్రేమనే ఆత్మస్వరూపంగా భావిస్తూ అనేక మంది ఆరాధనలు సల్పుతూ వచ్చారు.
0: ఎ నంబర్ ఆఫ్ పీపుల్ వర్షిప్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
1: ప్రేమ భగవత్స్వరూపం అగుట చేతనే దేహో దేవాలయం ఈ దేహం దేవాలయంగా పోల్చుకోగలిగారు.
0: యాజ్ లవ్ ఈజ్ ఎసెన్షియలీ డివైన్ అండ్ గాడ్లీ ది హ్యూమన్ బాడీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ టెంపుల్.
1: అంతే కాదు ఇది ఒక భవనముగా కూడాను విశ్లేషిస్తూ వచ్చారు.
0: నాట్ మెర్లీ దాట్ దిస్ హాస్ బీన్ కంపేర్డ్ టు ఎ ప్యాలెస్.
1: నిర్దోషం నిర్మమో నాథ సదోషం చంచలో వధువు. నిర్దోషి అయి నిర్మలమైనటువంటి ఒక భర్త దోషి అయి చంచలమైనటువంటి ఒక భార్య ఈ గృహములో జీవిస్తూ ఉంటున్నారు.
0: ఇన్ దిస్ హౌస్ దేర్ ఇస్ ఎ కపుల్ ద హస్బెండ్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఫాల్ట్ అండ్ హూ ఈజ్ పర్ఫెక్ట్ ద వైఫ్ హూ ఈజ్ హ్యావింగ్ డిఫెక్ట్స్ అండ్ హూ ఈజ్ వేవరింగ్ ఇన్ అవర్ మైండ్.
1: దోషి అయిన భార్య నిర్దోషి అయిన భర్త నిశ్చలమైన భర్త చంచలమైన భార్య ఈ ఇరువురు గృహమునందు ఉండినప్పుడు శాంతి అనేటువంటిది ఏ రీతిగా మనకు లభిస్తుంది?
0: వెన్ యూ హ్యావ్ A husband who is free from fault and who is steady in his approach, a wife who is full of faults and who is wavering all the while, how can you get peace from this world?
1: శాంతి సంతోషములు అనుభవించవలనన్నా భర్త అయినా భార్యను అనుసరించాలి, భార్య అయినా భర్తను అనుసరించాలి.
0: ఇఫ్ దేర్ షుడ్ బి పీస్ ఇన్ దిస్ హోమ్, ఎయిదర్ ది హస్బెండ్ షుడ్ ఫాలో ది వైఫ్ ఫెయిత్ఫుల్లీ ఆర్ ది వైఫ్ షుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో ది హస్బెండ్.
1: ఇందులో విచారించి చూచిన నిర్దోషి నిర్మలమైనటువంటి భార్య, దోషి చంచలమైన భర్త, దోషి చంచలమైనటువంటి భర్తను భార్యను అనుసరించటము, ఇది ధర్మ విరుద్ధము.
0: If you only inquire, it would not be appropriate for a fault-free, pure husband to follow a wife who is full of faults and wavering.
1: Doshi ay chanchalamainatunti yokka bharya, nirdoshi nirmalamainatunti bhartanu anusarinchadame sahajam.
0: It would be more appropriate and natural for this wife who is full of faults and wavering to follow the husband who is free from all faults and who is pure and steady.
1: ఇక్కడ భర్త ఎవరు, భార్య ఎవరు?
0: Here, who is husband and who is wife?
1: నిర్దోషియై నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమైనటువంటి యొక్క ఆత్మనే భర్త.
0: ఆత్మ who is free from fault, pure, steady and selfless, that is husband.
1: దోషియై చంచలమై స్వార్థమై కేవలము పరితాపంతో ఉండినటువంటి యొక్క ఈ భార్యనే మనస్సు.
0: ద వైఫ్ ఈజ్ ద మైండ్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫాల్ట్స్ అండ్ ఇంప్యూర్ అన్స్టడీ అండ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ మనస్సు ఆత్మను అనుసరించే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియనే భక్తి.
0: డివోషన్ ఈజ్ దట్ పర్టికులర్ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ బై విచ్ ది వైఫ్ దిస్ మైండ్ ఈజ్ మేడ్ టు ఫాలో ది ఆత్మ.
1: కనుకనే ఈ భక్తికి అనేక విధములైనటువంటి యొక్క పేర్లు కలవు.
0: దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివన్ ఫర్ డివోషన్.
1: భక్తి అనగా కేవలము సేవనే భక్తి అని కూడాను భాగవతం బోధించింది.
0: భాగవత హ్యాస్ టాట్ సర్వింగ్ ద లార్డ్
1: భజ సేవాయాం అనేది.
0: ఇట్ హ్యాస్ డిస్క్రైబ్డ్ భజ సేవాయాం
1: ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే అనింది. భగవంతుని సేవించటమే భక్తి అనింది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ డివోషన్ యాజ్ సర్వింగ్ ద లార్డ్,
1: అనగా మన దృష్టిని ఆత్మపైన ఉంచటమే భక్తి.
0: దట్ మీన్స్ టు సే కీపింగ్ అవర్ విజన్ ఫిక్స్డ్ ఆన్ లార్డ్ ఈజ్ డివోషన్.
1: ఆత్మ దృష్టితో జీవితం గడపటమే భక్తి.
0: స్పెండింగ్ లైఫ్ with the vision of atma is devotion.
1: Deha drishtito jeevitamu gadapatame mohamu ani.
0: It is infatuation if we spend our life with the body consciousness and fixing our vision on body.
1: Vishnu bhaktulu vishnu priyulu bhaktulu vishya priyulu vishaya priyulu manavulu.
0: Those people who love the Lord and who follow the Lord Vishnu is devotee. Those people who follow the world and who are slaves of the world, they are not the
1: world. కనుకనే కృష్ణ దృష్టి కలిగినటువంటి వాళ్ళే గోపికలు.
0: God is devotion.
1: ఆత్మ దృష్టితో జీవితము గడపటమే భక్తి.
0: Spending life with the vision of atma is devotion.
1: దేహ దృష్టితో జీవితము గడపటమే

0: హూ ఫాలో ద వరల్డ్ అండ్ హూ ఆర్ స్లేవ్స్ ఆఫ్ ద వరల్డ్ దే ఆర్ నాట్ ద వర్ల్డ్.
1: కనుకనే కృష్ణ తృష్ట కలిగినటువంటి వాళ్ళే గోపికలు.
0: గోపికాస్ ఆర్ దోస్ హూ హావ్ థర్స్ట్ ఫర్ ద లార్డ్.
1: విశ్వ తృష్ణ కలిగినటువంటి వారే జీవులు.
0: జీవి ఇండివిజువల్ సోల్ ఇస్ వన్ విచ్ థర్స్ ఫర్ ద వరల్డ్.
1: కనుకనే ఈ జీవుడు దేవుడిగా అనుభవించడానికి తగినటువంటి కృషి ఆత్మ దృష్టిని పెంచుకోవాలి.
0: ఇట్ ఇస్ దేర్ ఫోర్ నెసెసరీ టు డెవలప్ ద విజన్ ఆఫ్ ఆత్మ అండ్ స్పెండ్ అవర్ లైఫ్ టువర్డ్స్ గాడ్.
1: నిరంతరము కృష్ణ తృష్ణతో కాలమును సార్థకం గావించుకొని తమ జన్మను కూడాను పవిత్రము గావించుకున్నటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ ఆర్ దోస్ హూ హావ్ శాంక్టిఫైడ్ దర్ లైఫ్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఫిక్సింగ్ దర్ మైండ్ ఆన్ ద లార్డ్.
1: అయితే భగవంతుడంటే ఎలాంటి రూపం కలిగి ఉంటాడు? ఏ విధంగా మానవులకు అనుగ్రహించడానికి తగిన ఆదర్శంగా ఉంటాడు?
0: ఇఫ్ దట్ బి సో, ఇన్ వాట్ ఫారం డూ యూ ఫైండ్ గాడ్? ఇన్ వాట్ వే డస్ హి గ్రేస్ ద డివోటీ?
1: భగవంతుడనగా ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞాన, వైరాగ్యము, ఇన్ని ఈ షడ్గుణముల యొక్క స్వరూపంతో ఉంటుంటాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ద స్ప్లెండర్, ద రైచియస్నెస్ అండ్ ద ఫేమ్ అండ్ ఆల్ ది సిక్స్ క్వాలిటీస్ విచ్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు ద లార్డ్.
1: విషక్కారుడు అని కూడా ఇతనికి ఒక పేరు.
0: హి హాస్ ఆల్సో అనదర్ నేమ్ యాజ్ విషక్కార్.
1: షడైశ్వర్య సంపన్నము కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి విభుడు అని కూడా ఒక పేరు.
0: He has been called Vibhudu because he commands all the six types of splendor and
1: wealth. ee jagattunandu unna daniki raaboye daniki jarigina daniki kudanu taanu adhipati ga untunnadu.
0: He is the master of all the three things: what has happened in the past, what is happening now, and what is going to happen.
1: kanukane bhuta bhavishyat vartamanamulu kudanu naathudainatundi vaadu kanukane idaniki bhavaha ani peru vachindi.
0: He has been called Bhavaha because he is the master of the past, present and future.
1: మూడు కాలములు యందు కూడాను తాను కాలములతో లీనమై ఉండేటువంటి వాడు.
0: He is a part and parcel of the time itself in all the three aspects.
1: Bhavaha ani ante jagattunanta srushtincheetundi vaadu ani kudanu marok artham.
0: Another meaning of the word Bhavaha is that he is the creator of the entire cosmos.
1: samasta surya chandradulaku nakshatradulaku kudanu prakasham nandinchetunti vaadu kanukane itaniki bhavaha ani peru.
0: He has lent splendor for the sun, stars and every planet, and therefore he has been called bhavaha.
1: samasta srushti sthiti layamulakanta kudanu moolakarakuda kavatam chetane itaniki bhavakudu annaru.
0: He is the primordial cause of creation, sustenance and destruction, and therefore he has been called bhavaha.
1: ఇట్టి భగవంతుడు సర్వత్రా ఉండుటకు సాక్ష్యమేమిటి?
0: వాట్ ఈస్ ది ప్రూఫ్ ఆఫ్ సచ్ గాడ్ బీయింగ్ ఆల్ పర్వేసివ్, బీయింగ్ ప్రజెంట్ ఎవ్రీవేర్?
1: దీనికి చక్కని చిన్న ఉపాయం కూడాను మనం గుర్తుంచుకోవాలి.
0: దెర్ ఈస్ ఎ వెరీ స్మాల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: దైవం ఎక్కడ ఉన్నాడు?
0: వేర్ ఈస్ గాడ్
1: అని విచారణ చేసినప్పుడు నీరు, గాలి ఎక్కడ ఉన్నదో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
0: When you put that question to yourself, you can say that wherever you find water and wind, you have
1: neeru gali atma nundiye avirbhavinchinayi.
0: Water and wind have taken their birth from atma.
1: Karupane bhagavantuni kudunu naramulu ani kudunu maroka peru.
0: That is why God has also been called naramulu.
1: Jeevitaniki aadharabhootamainatundi yokka ee gali neeru atyavasaramu.
0: This water and wind are essential for
1: ఇవియ మన ప్రధానమైన యొక్క ఆత్మ స్వరూపము.
0: దిస్ ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
1: ఇట్టి భగవత్ తత్వమును సర్వత్రా ఉండినప్పటికీ మానవులు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దిస్ డివైన్ ఆస్పెక్ట్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్ బట్ హ్యూమన్ బీయింగ్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్.
1: అనోరణీయాన్ మహతో మహీయ.
0: హీ ఈస్ ది స్మాలెస్ట్ ఇన్ ది స్మాలెస్ట్ ఆటమ్ and biggest in the biggest mountain.
1: Karuka bhagavantudu dehamanandu atma swarupudai untunnadu.
0: In the physical body he is found in the form of atma.
1: Atma enne swarupam anetundi dehamanandu maatrame kaadu sarvatra kuda untunnadi.
0: This principle of atma is all pervasive, not merely found

0: ఇన్ ది ఫిజికల్ బాడీ.
1: అంతర్బహిష్ తర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఈ భగవత్ తత్వము.
0: దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఈస్ ఫౌండ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్ అండ్ ఎవ్రీవేర్.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించడమే ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఈస్ దట్ మ్యాన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: మానవులకు రెండు ప్రధానమైనటువంటి అంగములు.
0: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ లింబ్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
1: ఒకటి తల, రెండవది హృదయం.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ హెడ్, ద సెకండ్ వన్ ఈజ్ హార్ట్.
1: ఈ తల అనేటువంటిది కేవలము నిరంతరము బాహ్యమైనటువంటి యొక్క దీనిని ఆశిస్తూ ఉంటాడు.
0: ద హెడ్ గోస్ ఆన్ ఆస్పైరింగ్ ఫార్ ఎక్స్టర్నల్ థింగ్స్.
1: కేవలము తాత్కాలికమై భౌతికమై లౌకికమై ఉండినటువంటి వస్తువులను వ్యక్తులను విషయములు మాత్రమే ఆశిస్తూ ఉంటాడు.
0: ది హెడ్ గోస్ ఆన్ ఆస్పైరింగ్ ఫార్ ద మొమెంటరీ థింగ్స్ అండ్ వర్ల్డ్లీ థింగ్స్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్.
1: కనుక ఏతావాత దీనికి ప్రవృత్తి లక్షణం ఉన్నది ఈ శిరస్సుకు అని చెప్పవచ్చింది.
0: ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ ద హెడ్ ఫాలోస్ ద పాత్ ఆఫ్ యాక్షన్, ప్రవృత్తి.
1: ప్రవృత్తి నుండియే ఈ సమస్త సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తూ ఉన్నాయి.
0: ఆల్ దీస్ థాట్స్ టేక్ దేర్ బర్త్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్, ప్రవృత్తి.
1: ఇంకా హృదయము నుండి సత్యము, ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది నివృత్తిలు లక్షణాలు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఫ్రమ్ ద హార్ట్ కమ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్, లవ్, కైండ్నెస్, పేషెన్స్ అండ్ కంపాషన్.
1: కనుక మానవుడు హృదయం పైన దృష్టి పెట్టడం వల్లనే తాను పవిత్రుడిగా మారిపోతున్నాడు.
0: మ్యాన్ బికమ్ సేక్రెడ్ అండ్ శాంక్టిఫైడ్ ఇఫ్ హీ ఫిక్సెస్ హిస్ విజన్ ఆన్ సచ్ ఎ సేక్రెడ్.
1: కనుకనే వేదాంతమునందు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని బోధిస్తూ ఉంటారు.
0: దట్ ఈస్ వై ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ టీచ్ టు ఇంట్రవర్ట్ ద మైండ్.
1: అది నివృత్తి, ఇది ప్రవృత్తి.
0: ద వన్ ఈస్ ద పాత్ ఆఫ్ యాక్షన్, ది అదర్ ఈస్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ నివృత్తి దర్శనము ప్రవృత్తికి ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: The path of action is not in a position to understand the path of knowledge.
1: Bhasha sambandhamaina, chanakyamaina, ee yokka laukikamaina, ee dehamato anubhavinchetunti aanandamule pradhanamulani bhavistu manavudu deeni nimittamai aneka vidhamulga paata padutuntadu.
0: Man tries incessantly to acquire things which give him external joy, physical happiness, bodily pleasures.
1: Atti variki hrudaya tattvam e maatram kodunu artham kaadu. దానిని సరైన రీతిలో అనుభవించరు.
0: సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్, నార్ కెన్ హి ఎక్స్పీరియన్స్.
1: దేహమునందే హృదయం ఉండినప్పటికీ హృదయ తత్వం దేహం అనేటువంటిది గుర్తించుకోలేకపోతుండాలి.
0: ఆల్దో హార్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇట్ సెల్ఫ్, ద బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్నెస్ ఆఫ్ హార్ట్. యూ మే ఆస్క్ హౌ ఇస్ ఇట్.
1: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున,
0: డస్ ది ట్రీ నో ద స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్ ఆఫ్ ఎ ఫ్రూట్.
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున,
0: డస్ ది క్రీపర్ నో ది ఫ్రాగ్రెన్స్ అవైలబుల్ ఇన్ ఎ ఫ్లవర్.
1: కావ్యాల్లోని మధుర రసము గ్రంథం అనుభవించున,
0: డస్ ది బుక్ నో ది గ్రేట్నెస్ అండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది బుక్.
1: నివృత్తి సార సాహిత్యము ప్రవృత్త పండితుండెట్లెదుగును.
0: ఎ స్కాలర్ హూ ఈజ్ given to the external joys, how can he understand the path of knowledge?
1: చెట్టులోనే ఉన్నది పండు, ఈ పండులోనే ఉన్నది మధుర రసము, కానీ ఆ రసాన్ని చెట్టు ఏమాత్రం కూడా అనుభవించలేదు.
0: ఇన్ ది ట్రీ దెర్ ఇస్ ఫ్రూట్ అండ్ ఇన్ సైడ్ ద ఫ్రూట్ దెర్ ఇస్ స్వీట్ జ్యూస్, బట్ ది ట్రీ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది స్వీట్ జ్యూస్ అవైలబుల్ ఇన్ ద ఫ్రూట్.
1: మన దేహమే ఒక వృక్షము.
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ ట్రీ.
1: ఇందులోని హృదయమే ఒక ఫలము.
0: The heart may be compared to a fruit.
1: ఈ హృదయములోని యొక్క మాధుర్యమైనటువంటి ప్రేమనే ఇందులో రసము.
0: The sweet love inside the heart is the juice.
1: ఈ రసాన్ని దేహం అనే వృక్షం ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోవటం లేదు.
0: The physical body is not able to enjoy.
1: అనుభవించటం లేదు.
0: Nor does it enjoy.
1: ఆనందించటం లేదు.
0: It does not.
1: అర్థం చేసుకోవటం లేదు.
0: It has not been able to understand either.
1: కనుకనే మానవుడు ఇన్ని దుఃఖములకు, నిరాశలకు, నిస్పృహలకు కేవలం గురి అవుతున్నాడు.
0: That is why man is facing all these sorrows, disappointments, frustrations and problems.
1: Itti mana endundinatundi oka prema tattvanni manam artham chesukokunda undinanta kalamu manaku bhayam aneetundi tappinadi kaadu.
0: As long as we are in a position not to understand this love, we are full of fear.
1: ఆ ప్రేమను మనము పొందినప్పుడే మనకి భయం దూరం అవుతుంది.
0: The fear will be removed from us if we can acquire that love.
1: చిన్న ఉదాహరణ,
0: a small example.
1: రైలు నందు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి టికెట్ కొని తన జోబియందు ఉంచుకొని ఏ థర్డ్ క్లాస్ లో సీట్ పైన కూర్చున్నప్పటికీ ఎట్టి భయము ఉండదు అతనికి.
0: ఎ ట్రావెలర్ ఇన్ ఎ రైల్వే కంపార్ట్మెంట్ ఇఫ్ హి హాస్ ఎ టికెట్ విత్ హిమ్ హి ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫియర్.
1: కానీ టికెట్ లేకుండా ఏ ఫస్ట్ క్లాస్ సీట్ లో పోయి తాను కూర్చున్నప్పటికీ తనకు భయము వెంటాడుతూనే ఉంటుంది. ఎక్కడ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎక్కడ నన్ను చెక్ చేస్తాడో అనేటువంటి భయం అతని వెంటాడుతుంటాది.
0: Without a ticket, if the railway passenger is going even in the first class, he is full of fear. He is afraid that the ticket collector may catch him.
1: కారణం ఏమిటి? తాను ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నప్పటికీ భయం ఎందుకు అతనికి వెంటాడుతుంది?
0: In spite of his being seated in the first class, he is haunted by fear. What is the reason?
1: లేకపోవటం చేతనే.
0: The reason is he does not have the ticket.
1: అదే విధంగానే మన హృదయం లోపల ప్రేమ అనేటువంటి యొక్క భగవత్ టికెట్ మనలో ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన భయం లేదు.
0: Similarly, if you have the ticket of love in your heart, wherever you go, you are free from fear.
1: జీవితం ఒక ప్రయాణం.
0: Life is a journey.
1: ఇలాంటి సమయం లోపల ప్రేమ అనేటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క దీనిని మనం హస్తంలో ఉంచుకున్నప్పుడే ఎక్కడికి వెళ్ళినా కూడాను నిర్భయంగా, నిస్సందేహముగా, నిర్మలంగా, నిస్వార్థంగా ఆనందమును, ధైర్యమును అందిస్తుంది.
0: In this journey of life, if you have this love with you, which is permanent, which is based upon truth, you are free from all types of diffidence and problems, and you are full of courage and happiness and joy.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి భయాన్ని అనుభవిస్తున్నాడు.
0: Today's man is haunted by some type of fear or the other.
1: ఏ కార్యము ప్రారంభించినప్పటికీ మొదలు భయం అతనికి వెంటాడుతుంది.
0: Whatever work he wants to undertake, he is chased by the fear.
1: కారణం భగవత్ ప్రేమ లేకపోవటమే.
0: The reason is he does not have love for God.
1: ఆ భగవత్ ప్రేమ ఒక్కటి మాత్రమే మనం సాధించేస్తే సర్వమును సాధించిన వారం అవుతాం.
0: ఇఫ్ వీ కెన్ అటైన్ లవ్ ఆఫ్ గాడ్, వీ వుడ్ హావ్ అటైన్డ్ అండ్ అకాంప్లిష్డ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా,
0: వాట్ ఎవర్ బి వన్స్ స్కాలర్షిప్,
1: ఎంతటి భోగభాగ్యములు అనుభవించేటువంటి వాడైనా,
0: వాట్ ఎవర్ బి ది వెల్త్,
1: ఎంతటి పండితుడైనప్పటికీ,
0: వాట్ ఎవర్ బి ది స్కాలర్షిప్,
1: ఎంతటి ధనకనక వస్తు వాహనాలతో తులతూకుచుండినప్పటికీ,
0: వాట్ ఎవర్ వెల్త్ అండ్ పొసెషన్స్ ఇన్ ఎ కమాండ్,
1: ఆత్మవిశ్వాసమే లేకుండా వానికి నిరంతరము అశాంతి.
0: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హీఈస్ హాంటెడ్ బై రెస్ట్లెస్నెస్.
1: ఈనాడు ఆత్మవిశ్వాసం అత్యవసరం.
0: Today, self-confidence is very essential.
1: అది లేకపోతే దేనిని మనం సాధించలేము.
0: Without that, దేని
1: ఎందు మనం ఆనందాన్ని అనుభవించలేము.
0: Without that, we cannot attain anything. We cannot enjoy anything.
1: అనేక విధములైనటువంటి మనస్సును పెంచుకోవటం చేతనే మనం చింతలకు గురి అయిపోతున్నాము.
0: We are full of worries because our mind is going in different directions.
1: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ స్త్రీ భక్తులు అధికమవుతున్నారు కానీ హరిభక్తులు కనిపించటం లేదు.
0: టుడే ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ వెల్త్, నాట్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఏది చేసినా, ఏది చూసినా, ఏది చెప్పినా తన స్వార్థము, స్వప్రయోజనాన్ని ముందు ఉంచుకుని పోతున్నారు.
0: వాట్ ఎవర్ హీ సీస్, వాట్ ఎవర్ హీ డస్, ఆర్ వాట్ ఎవర్ హీ టాక్స్, హీఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఇది ఎంతకాలం మనను ఆనందింపజేస్తుంది?
0: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ గో ఆన్ లైక్ దిస్? ఇట్ కెన్ నెవర్ గివ్ యూ జాయ్ ఆర్ పీస్.
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటివి.
0: This is momentary.
1: కనుక మానవత్వములో మనము మొట్టమొదట మనం గుర్తించవలసినది, సాధించవలసినటువంటిది దైవ ప్రేమ.
0: Therefore, in the very first instance, we should achieve love for God in our own life.
1: ఏక మనస్కులు కావాలి.
0: We should have a single mind.
1: దృఢ మనస్కులు కావాలి.
0: We should have a firm mind.
1: నిశ్చల మనస్కులు కావాలి.
0: నిర్మల
1: హృదయం కలగల.
0: వి షుడ్ హావ్ ఎ ప్యూర్ హార్ట్.
1: నిస్వార్థమైనటువంటి భావములో మనము జీవితాన్ని గడపాలి.
0: వి షుడ్ స్పెండ్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్, ఫుల్ ఆఫ్ సెల్ఫ్లెస్.
1: ఒకానొక సమయంలో ఉద్ధవుడు కృష్ణుని సందేశాన్ని తీసుకుని గోకులం వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ.
1: ఇక్కడ ఉద్ధవుడు గోపికలకు చెప్తున్నాడు భగవంతుణ్ణి ఏ విధంగా మీరు వదిలిపెట్టి బాధపడుతున్నారో ఈ బాధకు నివారణమైనటువంటి ఒక మందును నేను తెచ్చాను, దీనిని మీరు ఆరగించాలి అన్నాడు.
0: He addressed the Gopikas and told them, I have brought a medicine which can give you the freedom from the type of suffering that you are undergoing.
1: ఈ యోగము చేత మీ యొక్క బాధలనేటువంటి రోగం నివారణ కలుగుతుంది అన్నాడు.
0: By this particular yoga, your disease of separation and the suffering will be cured.
1: గోపికలు చెప్తున్నారు, ఓ ఉద్ధవ మహాశయ, మాకు ఎట్టి రోగములు లేవు.
0: ఓ గ్రేట్ ఉద్ధవ, వీ డు నాట్ హ్యావ్ ఎనీ డిసీజ్.
1: మాకు ఎట్టి యోగములు మాకు అక్కర్లేదు.
0: వీ డు నాట్ వాంట్ ఎనీ యోగ ఐదర్.
1: ఒక కృష్ణుణ్ణి పొందేటువంటి యోగం మాకు తెలిస్తే చాలు అన్నారు.
0: ఇఫ్ వీ కెన్ హ్యావ్ ది యోగా టు అటైన్ గాడ్, దాట్ ఈస్ సఫిషియంట్ ఫర్ అస్.
1: ఏమిటి ఈ యోగము అని.
0: వాట్ ఈస్ దిస్ యోగా?
1: ఒక గోపిక చెప్పింది.
0: వన్ గోపిక డిస్క్రైబ్డ్
1: త్యాగభావంతో అనుభవించేటువంటి భోగమైనా కూడా అది ఒక యోగమేను అన్నది.
0: She said that even indulgence enjoyed on the basis of sacrifice, it is also yoga.
1: ఉద్ధవుడు చెప్పాడు, త్యాగమునకు యోగమునకు కేవలము యోగమునకు భోగమునకు పొందు కుదరదు కదా.
0: This sacrifice and indulgence can never go together, said Uddhava.
1: త్యాగమున్నటువంటి వాడు భోగం వైపున చూడడు.
0: A person filled with sacrifice will never look for enjoyment.
1: భోగమును అనుభవించేటువంటి వాడు త్యాగమును చింతించడు.
0: A person who is full of self indulgence will never look for
1: ఈ భోగమునకు త్యాగమునకు పొత్తు కుదరటం కష్టం.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రికన్సైల్ దీస్ టూ థింగ్స్ విచ్ కాన్ఫ్లిక్ట్.
1: యోగం ఎట్టవుతుంది అన్నాడు ఉద్ధవుడు.
0: ఉద్ధవ క్వశ్చన్, హౌ కెన్ దెన్ దట్ బి యోగా?
1: పిచ్చివాడా, కృష్ణుడి చెంత ఉంటుంది, నీవు తెలుసుకున్నది ఇదేనా?
0: ఓ మ్యాడ్ పర్సన్, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ స్టేయింగ్ విత్ కృష్ణ, ఈస్ దిస్ ఆల్ దట్ యు హవ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్?
1: ఆచరణలోని అహంకారము అనుభూతిలోని ఆసక్తి రెండూ వదిలితే త్యాగము భోగము యోగము మూడు ఒక్కటే అవుతాయన్నారు.
0: ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈగో వైల్ డూయింగ్ ద వర్క్ అండ్ ఇఫ్ యూ డు నాట్ క్రేవ్ ఫార్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఇట్ దెన్ దిస్ త్యాగ యోగ భోగ సాక్రిఫైస్.
1: నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని దూరం చేయి.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్.
1: ఇది నేను ఆచరించినటువంటి క్రియల వల్ల కలిగినటువంటి ఫలితము, ఇది నేనే అనుభవించాలి అనేటువంటి ఆసక్తిని దూరం చేసుకో.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డిజైర్ దట్ యూ షుడ్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్ బికాస్ యూ హ్యావ్ డన్ దెమ్.
1: ఆసక్తి యందు రాగము ఆచరణ యందు అహంకారము రెండూ వదిలితే ఈ యొక్క భోగమునకు త్యాగమునకు వ్యత్యాసం లేదన్నారు గోపికలు.
0: If you free yourself from the desire of fruits of action and doership in your action, then there is no difference whatsoever between tyaga and bhoga.
1: ప్రపంచము లోపల వర్షం కురుస్తుండాలి.
0: It is raining.
1: నదులు ప్రవహిస్తున్నాయి.
0: In the world you get rains and the rivers flow.
1: పంటలు పండుతున్నాయి.
0: The crops are raised.
1: సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారు.
0: Sun and moon shine.
1: ఇవి ఎవరి కోసం?
0: For whom are they?
1: ఏ ఒక్క వ్యక్తికి నిమిత్తమో కాదు.
0: They are not existing for the sake of
1: సర్వ మానవులకు వీటిని అనుభవించేటువంటి సమానమైన అధికారం ఉంటుంది.
0: The entire humanity has equal right to enjoy all these things.
1: కనుకనే ప్రాకృతమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి జీవులకు సర్వాధికారము ఉంటుంది.
0: The worldly people have got every right to enjoy the things available in the world.
1: కానీ పరతత్వమును మాత్రం అనుభవించడానికి ఏ కొద్ది మందికి మాత్రము ఈ యొక్క శక్తి సామర్థ్యములు చేకూర్చుకుంటారు.
0: ఓన్లీ ఎ ఫ్యూ బ్లెస్డ్ పీపుల్ విల్ హ్యావ్ ది ఆస్పిరేషన్ టు ఎంజాయ్ ది డివినిటీ అండ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: దైవత్వం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి ఇది ప్రాప్తిస్తుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక గోపికలందరూ కూడాను కృష్ణుని యొక్క వాక్కును విన్నంత మాత్రమే, మురళిగానమును శ్రవణం చేసినంత మాత్రం చేత వారు భవనమును వదలి వనములో ప్రవేశిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై గోపికాస్ యూస్ టు గో అవే ఫ్రమ్ దర్ హోమ్స్ ది మొమెంట్ దే హర్డ్ ద స్వీట్ ఫ్లూట్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
1: ఉద్ధవుడు కూడాను దీనినే ప్రశ్నించాడు.
0: ఉద్ధవ క్వశ్చన్ ఆన్ ద సేమ్ థింగ్,
1: కృష్ణ సందేశం వినడానికి మీకు అవకాశం లేదనుకుంటే ఇంక మీలో ఏమి భక్తి ఉంది, ఈ భక్తి యొక్క స్వరూపం ఏమిటి అని ప్రశ్నించాడు.
0: ఇఫ్ యు సే దట్ యు డు నాట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ కృష్ణ, వాట్ టైప్ ఆఫ్ డివోషన్ డూ యూ హ్యావ్ ఫర్ కృష్ణ?
1: యోగం యొక్క సారాన్ని ఒక్క వాక్యములో చెప్పారు.
0: దే టోల్డ్ ది ఎసెన్స్ ఆఫ్ యోగా ఇన్ వన్ సెంటెన్స్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్
1: ఉద్ధవ? మాకున్నది ఒకే మనసు.
0: ఉద్ధవ, we have only one mind.
1: ఆ మనసు కూడా ఇప్పుడు మాతో లేదు.
0: Even that mind doesn't exist with us now.
1: కృష్ణుడితో మధురకు వెళ్ళింది.
0: It has already gone with Krishna to Mathura.
1: మనసే లేని అమనస్కులం మేము, నీ యొక్క యోగములు నీ యొక్క సందేశములు వినడానికి మాకెక్కడ ఉంది మనసు?
0: When we do not have the mind itself, when we are enjoying the state of amanaskatva, where is mind to
1: ఏ నీ వలే మాకు 10 మనస్సులే ఉంటుండినా మేము కూడా ఒక సందేశం వినటము, ఒకవైపున కృష్ణుని చింతించటము, ఒకవైపున అత్తార్థను పాలించటము, ఒకవైపున భక్తార్థను ప్రార్థించటము, ఈ విధంగా జరుపుకొని ఉండవచ్చును.
0: ఇఫ్ యూ ఆల్సో హ్యాడ్ 10 మైండ్స్ లైక్ యూ హ్యావ్, వుడ్ హ్యావ్ యూజ్డ్ వన్ మైండ్ టు లిసన్ టు ది మెసేజ్ ఆఫ్ కృష్ణ, వన్ మైండ్ టు బాదర్ అబౌట్ ది హస్బెండ్స్ అండ్ వన్ మైండ్ టు బాదర్ అబౌట్ ది డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ గివెన్ బై ది మదర్స్ ఇన్ లా అండ్ ఆల్ సచ్ థింగ్స్. వీ డోంట్ హ్యావ్.
1: సకల శాస్త్రాల గ్రంథాల సారమెల్లా ఒక్క వాక్యాల చెప్పుదు ఒక్కసారి.
0: The essence of all the scriptures, I'll tell you in one sentence.
1: సర్వజీవుల యందు ఉన్న దత్తం ఒక్కటే అని మనం విశ్వసించాలి.
0: We have to firmly believe that the divinity existing in all human beings is only one and the same.
1: ఈ సమస్త చింతలకు మూల కారణం మనసే.
0: For all the worries, it is the mind which is responsible.
1: దైవ చింతనకు మూల కారణం మనసే.
0: Even to think of the Lord, it is mind which is responsible.
1: పుట్టుట ఒక చింత.
0: To be born is a worry.
1: భూమి నుండుట చింత.
0: To live on earth is one worry.
1: సంసారం ఒక చింత.
0: Family life is another
1: worry. చావు చింత.
0: Death itself is a worry.
1: బాల్యమంతయు చింత.
0: The full childhood is worry.
1: వార్ధక్యం ఒక చింత.
0: Old age is worry.
1: జీవించుట ఒక చింత.
0: Living itself.
1: చెడుపు చింత.
0: That is also worry.
1: కర్మలన్నీయు చింత.
0: All actions.
1: కష్టములు ఒక చింత.
0: Difficulties
1: ఒక చింత. సంతసం ఒక చింత.
0: And joy is a worry. అండ్ సర్ప్రైజ్ అండ్
1: ఈ రెండు చింతలు అనేటువంటి పగ్గములు కట్టినటువంటి చింత చెట్టు కింద కూర్చొని సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడ లభిస్తుంది?
0: ఇఫ్ యూఆర్ బౌండ్ బై దీస్ 12 రోప్స్ ఆఫ్ బాండేజ్ అండ్ స్టిల్ వాంట్ టు హావ్ పీస్ అండ్ జాయ్,
1: సర్వేశ్వ ప్రేమ కొరుడు ఇకనైనా ప్రజలార కోరికే మీరా?
0: ఓ సిటిజన్స్, now at least you give up all these things and fill yourself with the thought of the Lord alone.
1: Samasta chintalaku pariharam chesetundi chinta okkate ade prema.
0: It is a love which can free you from all these worries. And this
1: ee prema yendu etti vyathyasam kudanu manaku kanipinchadu.
0: There cannot be any differentiation in this love.
1: Samastamu bhagava swaroopam gane manamu nirupistam.
0: We will consider everything is the manifestation of the Lord.
1: Sarvatra unnadi daivattam okkate.
0: We recognize divinity as existing everywhere and it is the same.
1: Kalukane bhagavantudu desa kala vastu parichhedamu kalavadu leni vadu ani.
0: Therefore God transcends all the aspects of time, the region, the circumstances.
1: Oka deshamulo unnadu, oka deshamulo ledu ani cheppudaku sadhyam kadu.
0: It is not possible to say God dwells in one country and not in another country.
1: Oka kalamulo unnadu, maroka kalamulo ledu ani cheppadaniki veelu kadu.
0: It is wrong to say that God dwells in one time and not at another time.
1: Oka vastunandu unnadu, maroka vastunandu ledu ani cheppudaku sadhyam kadu.
0: It is not possible to say God dwells in one object and one thing and not in another thing.
1: Kanuka desha kala vastula parichhedam leni vadu.
0: Therefore he is one who transcends the time, ది కంట్రీ అండ్ ది
1: భగవంతుడు అనగా జ్ఞాపక శక్తి కలవాడు అని అర్థం.
0: గాడ్ రెఫర్స్ టు ది పవర్ ఆఫ్ పర్వేజివ్నెస్, ఆల్ పర్వేజివ్ హీస్.
1: వ్యాపక శక్తి కలిగినటువంటి ఒక భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని ఎట్లా చెప్పగలం?
0: గాడ్ హూ ఈజ్ ఆల్ పర్వేజివ్, హౌ కెన్ యూ డిస్క్రైబ్ హీస్ హియర్ అండ్ నాట్ దేర్?
1: వ్యాపించి ఉంటున్నాడు,
0: హీస్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: కనుక దీనికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ రాంగ్ టు సే దట్
1: సర్వత్రా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం సుస్పష్టంగా చెప్పవచ్చు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు క్లియర్లీ డిక్లార్ దట్ గాడ్ డ్వెల్స్ ఎవ్రీవేర్.
1: ఇంకా కాలము లోపల ఒక కాలంలో ఉన్నాడు మరొక కాలంలో లేడని చెప్పడానికి వీలు కాదు.
0: విత్ రెఫరెన్స్ టు టైమ్ ఫ్రేమ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు సే
1: బాడి మధ్య అంతములు ఎందుకు నువ్వు ఉండినటువంటి ఒక భగవంతుడికి ఈ కాలం అనేటువంటిది ఎక్కడ కట్టుబడుతుంది.
0: వెన్ గాడ్ డ్వెల్స్ ఇన్ ది బిగినింగ్ అండ్ ఇన్ ద మిడిల్ అండ్ ఇన్ ద ఎండ్ హౌ కెన్
1: ఆది మధ్యాంతరహితుడు అన్నాడు.
0: హీస్ ద వన్ హూ ఈస్ ఫౌండ్ ఇన్ బిగినింగ్ అండ్ ఎండ్ అండ్ బియాండ్ దట్.
1: ఇంకా ఏకాత్మ స్వరూపుడు అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు ఏ వస్తువునందు ఉన్నాడు ఏ వస్తువునందు లేడని చెప్పగలం.
0: వెన్ హీస్ డిస్క్రైబ్డ్ అస్ టు బి ఫౌండ్ ఎవ్రీవేర్ హౌ కెన్ యూ జస్ట్ సే దట్ హీ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ఆబ్జెక్ట్.
1: కనుకనే భగవంతునికి సర్వాత్మకుడు అన్నారు.
0: దట్ ఈస్ వై గాడ్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వాత్మ.
1: ఒక్కొక్క పదమును కూడాను ఒక్కొక్క విశిష్టమైనటువంటి అర్థములు చేరి ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ మీనింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్
1: పదములు కానీ దాని అర్థములు కానీ మనం ఏమాత్రమో గుర్తించుకుంటకు ప్రయత్నించడం లేదు.
0: We are not caring to recognize the words and their meaning.
1: సకల శాస్త్రములన్ని కూడాను సర్వేశ్వరత్వాన్ని సమస్తత్వంగా ప్రకటిస్తూ వచ్చింది.
0: All the scriptures have declared God as found everywhere.
1: దేవుడనగా వ్యక్తి స్వరూపుడు కాదు.
0: He cannot be identified with a particular individual.
1: సమస్తాత్మకుడు.
0: He exists in collectivity,
1: totality. సర్వత్రా ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: The principle of Atma found everywhere is the same.
1: అట్టి ఆత్మనే లోకాన్ని ఉద్ధరించే నిమిత్తము ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తము ఒక్కొక్క ఆకారాన్ని ధరిస్తూ వస్తుంటారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ రైచియస్నెస్ అండ్ ఇన్ ఆర్డర్ టు
1: ఇట్టి ఏకాత్మ భావాన్ని గుర్తించినటువంటి వారే గోపికలు.
0: గోపికాస్ హావ్ అండర్స్టుడ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఇది చెట్టే, ఇది పుష్పమే, ఇది కేవలం తీగే, ఇది ఒక పొదనే అనేటువంటి భేదభావం తమ వారికి లేవు.
0: They never had any sense of differentiation. This is a tree.
1: అన్నింటి యందు భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు.
0: They felt that Krishna, the Lord, is found in every
1: Krishnulu lenatundi ee srushtilo okkati kudanu ledu.
0: There is nothing in the creation which does not have Krishna in it.
1: Srushti trushna ne Krishna trushna annaru vaadu.
0: They said that the thirst for the creation is thirst for Krishna.
1: Vishwamunu visvarupamlo meeru chudakandi, Vishnu roopamlo chudandi annaru.
0: Do not see the world as world. See the world as the very manifestation of the Lord.
1: అన్నింటి భగవతాత్మగా మనం భావించినప్పుడు ఎంతటి ఆనందం అనుభవిస్తారో అది అప్పుడే తెలుస్తుంది.
0: ఇఫ్ యూ కెన్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ది లార్డ్ వాట్ గ్రేట్ డిలైట్ అండ్ జాయ్.
1: కేవలం గోపికలంతా మూర్ఖులని, అజ్ఞానులని, కేవలం భ్రమలో మునిగినటువంటి వారని అనేక మంది అనేక రీతిలుగా కూడాను వారిని తూలనాడుతారు.
0: క్వైట్ అ ఫ్యూ పీపుల్ క్రిటిసైజ్ గోపికాస్ యాజ్ ఇగ్నోరెంట్ వన్స్, ద ఫూలిష్ వన్స్, the ones who are not having intelligence.
1: Chala porapatu.
0: This is a very great mistake.
1: Vari yokka hrudayalu nirmalamainavi, nishkalamainavi, nishwarthamainavi, premapurikamainavi.
0: Their hearts are pure, selfless and full of love.
1: Loka prema puchukunedi kani ichukunedi kadu.
0: The worldly love believes in getting and not in giving.
1: Paramatma prema ichukunedi kani puchukunedi kadu.
0: The love of the Lord believes in giving and not getting.
1: ఇది లౌకిక ప్రేమకు పారమార్థిక ప్రేమకు ఉండినటువంటి వ్యత్యాసం.
0: This is the basic difference between the worldly love and divine love.
1: కనుకని ఇట్టి ప్రేమ చేతనే ఆ గోపికలు దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
0: The gopikas were able to attain divinity only through this kind of love.
1: ఆ యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సరైనటువంటి ఒక జీవితం సార్థకమవుతుంది.
0: Only when every human being understands the sacredness of this love of Gopikas, his life gets sanctified.
1: Krishna Adamu anaga nadamu Krishna vani Krishnudu pratyekam kaadu variki.
0: For them the sweet music of Krishna, the word of Krishna and
1: Deho devalaya prakto jivo deva sanatana. Mana yokka dehamu oka devalayamu.
0: Our physical body is a temple of God.
1: ఎప్పుడది దేవాలయం అవుతుంది?
0: When do we consider that as temple?
1: దైవ చింతన మన హృదయం నుండి చేసినప్పుడు మాత్రమే దేహం దేవాలయం అవుతుంది.
0: Our body becomes temple only when we contemplate on God.
1: ఆ చింతన లేకపోతే అది దేవాలయం కాదు, భవనం అయిపోతుంది.
0: If we don't contemplate on God, it is only a house.
1: కొన్ని దినములకు ఈ భవనం కూడా వనంగా మారిపోతుంది.
0: After a few days, even this house becomes a forest.
1: కనుక ఏ ఒక్క విషయమునందు కూడాను ఎక్కడో మనం దేవాలయంకు పోనక్కర్లేదు. భగవత్ నామం మన యొక్క నాలుక పైన చరించినంత వరకు కూడాను మన యొక్క దేహం దేవాలయమే.
0: As long as we make the name of the Lord dance on our tongue, our physical body is also a temple of God.
1: భగవద్గీతం అనేది ఇంటి ఎందు ఉంటున్నదంటే భగవంతుడు మన ఇంటి ఎందే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: ఇఫ్ వీ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ వీ షుడ్ ఫీల్ దట్ అవర్ ఓన్ హౌస్ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుకనే మనం దేవాలయం అనేటువంటి దానిని సాత్వికంగా గావించుకోవాలి.
0: వీ షుడ్ రియలీ శాంక్టిఫై ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దేవుడు ఉన్నటువంటి దేవాలయాన్ని ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలి.
0: ఎ టెంపుల్ వేర్ గాడ్ డ్వెల్స్, హౌ సేక్రెడ్ ఇట్ షుడ్ బి, హౌ నైస్లీ వీ షుడ్ యూస్.
1: ఆ పవిత్రము గావించుకున్నటువంటి వారే గోపికలు.
0: గోపికాస్ ఫర్ దోస్ హూ శాంక్టిఫైడ్ దర్ ఫిజికల్ బాడీస్.
1: వారికి ధన కనక వస్తు వాహనాదుల పని ఏమాత్రం కూడా వ్యామోహం లేదు.
0: దే నెవర్ హ్యాడ్ ఎనీ లవ్ ఫర్
1: వారికి సర్వస్వము భగవంతుడే.
0: ఫర్ దెమ్ ఎవ్రీథింగ్
1: కన్సిస్టేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి ప్రార్థనలో మునిగినటువంటి వారు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ ది ప్రేయర్ దట్ ఓ గాడ్ యు ఆర్ ది మదర్, యు ఆర్ ది ఫాదర్, యు ఆర్ ది ఫ్రెండ్, యు ఆర్ ఎవ్రీథింగ్.
1: వ్యత్యాసమే లేదు.
0: ఫర్ దెమ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్.
1: కేవలము కృష్ణ ప్రేమలో మత్తులై ఉన్మత్తులై కేవలం తన్మయత్తంగా మారిపోయినటువంటి వారు.
0: దే వర్ ఎక్స్టటిక్, ఆల్మోస్ట్ మ్యాడ్ ఇన్ ద లవ్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: లేకపోతే కృష్ణుని యొక్క వేణుగానం విన్నంత మాత్రమే అర్ధరాత్రి వేళలో అందరూ బృందావనంలో ప్రవేశించారు.
0: ఇఫ్ ఓన్లీ ఇట్ వాజ్ నాట్ సో, హౌ వుడ్ దే హావ్ ఎంటర్డ్ బృందావన్ ది మోమెంట్ దే హర్డ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ ది ఫ్లూట్ ఆఫ్ కృష్ణ.
1: భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని తెలుసుకున్నప్పటికీ ఏకస్వరూపాన్ని మాత్రమే వారు ఆరాధన చేస్తూ వచ్చారు.
0: ఆల్దో దే న్యూ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, దే ఆల్వేస్ వర్షిప్డ్ వన్.
1: కొంతమంది ఏకం నామమును మాత్రమే ఉచ్చరిస్తూ వచ్చారు.
0: సమ్ పీపుల్ ఓన్లీ యాక్సెప్ట్ ఓన్లీ వన్ నేమ్ యాజ్ సచ్ యాజ్ దేర్.
1: మీరా కూడాను కృష్ణుడు సర్వవ్యాపకుడు అని తెలుసును.
0: Even Meera knew that Krishna was found anywhere and
1: everywhere. Sarvaswarupudani kudanu telusunu.
0: He is found in all forms.
1: Kani Giridhara Gopala antene anuku chala trupti.
0: But she got real delight only when she addressed him as Giridhara Gopala. Sakkubai
1: knew Krishna sarvavyapakudani telusu.
0: Sakkubai also knew Krishna as
1: Sarvaswarupudani telusunu.
0: And she also knew that he dwells in
1: Kani anuku ranga pandu ranga antene anuku trupti.
0: She would be happy only when she calls ranga and panduranga.
1: ఉద్ధవుడు కూడాను వచ్చి యశోదకు అనేక విధములుగా కూడాను కృష్ణుని వర్ణిస్తుంటాడు.
0: ఉద్ధవ ఆల్సో యూస్ టు డిస్క్రైబ్ కృష్ణ ఇన్ డిఫరెంట్ వేస్ టు యశోద.
1: యశోదకుడును ఒక్కటే ఆమెకు నామం చాలా ఇష్టం.
0: బట్ ఫర్ యశోద దేర్ వాజ్ ఓన్లీ వన్ నేమ్.
1: బృందావని విహారీ ఎక్కడ పోయినా నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను.
0: ఐఎమ్ నాట్ బాదర్డ్ వేర్ బృందావన విహారీ గోస్.
1: నా గోపాలుడు బాగున్నాడా? గోపాల గోపాల గోపాల్, ఆ గోపాల అనేటువంటి పేరే ఆమెకు చాలా మధురమైనటువంటిది.
0: దిస్ నేమ్ గోపాల వాజ్ వెరీ స్వీట్ ఫర్ యశోద. హౌ ఇస్ మై గోపాల, ఈజీ ఓకే.
1: అదే విధంగానే గోపికలకంతా భగవంతుడు సర్వత్రుడు సర్వంతర్యామి అనేటువంటి యొక్క విశ్వాసం ఉండినప్పటికీ తమ కృష్ణ స్వరూపాన్ని మాత్రమే, ఆ మృదుమధురమైనటువంటి యొక్క వేణుగానమును వినేటువంటి ఆశ మాత్రమే వారికి హృదయం నిండుకు ఉండేటువంటిది.
0: ఆల్దో గోపికాస్ న్యూ దట్ కృష్ణ ఈజ్ ఆల్ పర్వేసివ్, బట్ దే వర్ అటాచ్డ్ టు స్వీట్లీ టు దట్ నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ దట్ ఫ్లూట్ ఆఫ్ మ్యూజిక్.
1: ప్రవేశించారు.
0: దే ఎంటర్డ్ బృందావన్.
1: పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు.
0: దే వర్ గోయింగ్ యాజ్ ఇఫ్ దే వర్ అబ్సల్యూట్లీ నాట్ బాడీ కాన్షియస్.
1: పొదల దగ్గరికి వెళ్ళాడు.
0: దే వెంట్ టు సర్టన్ గ్రోవ్స్.
1: అడుగుతున్నారు పొదలను.
0: దే వర్ ఆస్కింగ్ దెమ్.
1: నల్లని వాడు,
0: హీఈస్ ఎ బ్లాక్ వన్.
1: పద్మనయనమ్ముల వాడు,
0: లోటస్ ఐడ్ వన్.
1: కృపారసమ్ముపై చల్లెడి వాడు,
0: హీఈస్ ద వన్ హూ షవర్స్ ద
1: మౌడి తెప్పిత పింఛము వాడు.
0: హీఈస్ ద వన్ హూ వాజ్ హావింగ్
1: నవ్వు రాజుల్లెడి మోమువాడు.
0: ఫేస్ ఫుల్ ఆఫ్ స్మైల్, స్వీట్ స్మైల్.
1: మా ఉల్లబు దోచుకుని వచ్చే,
0: హీ హాస్ స్టోలన్ మై హార్ట్.
1: ఓ మల్లియలారా,
0: ఓ క్రీపర్స్,
1: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: He is not hiding himself behind you. Please let us know.
1: ఇక్కడ ఏమైనా దాక్కున్నాడా? చెప్పండి చెప్పండి చెప్పండి.
0: ప్లీజ్ లెట్ అస్ నో.
1: మొక్కలు మాట్లాడతాయా? వృక్షములు మాట్లాడతాయా? వారికి ఆ మాత్రం విచార శక్తి లేదు. వారి విశ్వాస శక్తి అధికంగా ఉంటుండాలి.
0: దే వర్ ఫిల్డ్ విత్ ఫెయిత్. దే వర్ నాట్ అట్ ఆల్ బాదర్డ్ అబౌట్ ది హెడ్ అండ్ థింకింగ్.
1: ఎక్కడ విచారణ శక్తి, ఈ డిస్క్రిమినేషన్ పవర్ ఉంటుంటాదో అక్కడ కాలి నుంచి తల వరకు డౌట్సే.
0: Where one goes on thinking and thinking in the name of discrimination power, he is chased by doubts.
1: Purna vishwasame variki.
0: They had full faith.
1: Ade purna madam పూర్ణమిదం పూర్ణాపూర్ణముదచ్చతే. ఈ పూర్ణత్వంలో ఉండినటువంటి వారికి ఈ అసంపూర్ణమైనటువంటి వాళ్ళకి ఏం అర్థమవుతుంది?
0: వెన్ దే ఆర్ సాచురేటెడ్ విత్ ఫుల్నెస్ హౌ కెన్ దే అండర్స్టాండ్ ఇన్కంప్లీట్ థింగ్స్ ఆర్ ఎనీథింగ్ దట్ ఇస్ ఓన్లీ.
1: కనుకనే కృష్ణతత్వం అనేటువంటిది చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు ఒక్క గోపికలు మాత్రమే.
0: ఇట్ వాజ్ ఓన్లీ ద గోపికాస్ హూ హ్యాడ్ అండర్స్టూడ్ థరలీ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: అయితే కృష్ణుడు ఎట్టివాడు?
0: బట్ దెన్ హూ ఇస్ కృష్ణ? వాట్ ఈస్ హిస్ నేచర్?
1: ఇతను అందరితో ఉండినప్పటికీ,
0: హీ వాస్ ఫౌండ్
1: అందరితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండినప్పటికీ,
0: హీ వాస్ ఫుల్ ఆఫ్ జాయ్ ప్లేయింగ్ విత్ ఎవ్రీ వన్,
1: దేన్ని తనలో చేర్చుకునేవాడు కాదు.
0: హీ నెవర్ అలౌడ్ ఎనీథింగ్ టు గెట్ ఇన్ టు హిమ్,
1: దేనికి తాను అంటనటువంటి వాడు.
0: హీ ఈస్ నాట్ టచ్డ్ బై ఎనీథింగ్,
1: నిత్య తృప్తుడు.
0: హీఈస్ ఆల్వేస్ కంటెంటెడ్ He doesn't have any desire whatsoever.
1: నిర్గుణుడు.
0: He doesn't have any quality.
1: అహంకారి.
0: He does not have any ego at all.
1: మకుటముల్ని ధరించినటువంటి యొక్క మాధవుడు అతనే మహారాజు.
0: He is the one who is real emperor.
1: ఎన్ని రాజ్యములు జయించినప్పటికీ ఒక్క రాజ్యమైనా తాను పాలించలేదు.
0: He conquered a number of kingdoms.
1: బట్ ఇతను రాజ్యమును కట్టే తాను ఆనందంగా జీవిస్తూ ఉండేటువంటి వాడు.
0: హీ హ్యాండెడ్ ఓవర్ ది కింగ్డమ్స్ టు సమ్ అదర్ కింగ్స్.
1: ఎట్టి వాంఛలు కూడా అతయంది లేదు.
0: హీ హ్యాడ్ నో డిజైర్ ఇన్ హిమ్ వాట్స్ ఎవర్.
1: అన్ని వాంఛలు కూడా అన్యుల నిమిత్తమే.
0: ఆల్ ది డిజైర్స్ ఇన్ హిమ్ ఆర్ మెంట్ ఫర్ అదర్స్.
1: ఇట్టి నిర్గుణుడైనటువంటి చేతనే భగవత్ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాయి.
0: యాజ్ కృష్ణ ఈజ్ వన్ హూ వాస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ క్వాలిటీస్, హీ బీ డిస్క్రైబ్డ్ యాజ్ భగవాన్.
1: గుణములు ఎందు కూడా భగవంతుడు ఉన్నాడు, కానీ భగవంతుని యందు గుణములు లేవు.
0: గాడ్ కెన్ బి ఫౌండ్ ఇన్ క్వాలిటీస్ సత్వరజతమో, బట్ దే ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ హిమ్.
1: సూర్యుని నుండి ఏ విధంగా కిరణులు ఆవిర్భవిస్తున్నాయో,
0: జస్ట్ యాజ్ ది రేస్ ఎమర్జ్ ఫ్రమ్ సన్,
1: ఏ విధంగా కూడా భూమి నుండి వృక్షములు పుడుతున్నాయో,
0: జస్ట్ యాజ్ ది ట్రీస్ స్ప్రింగ్ ఫ్రమ్ అర్త్,
1: ఆ విధంగా కూడా హృదయం నుండి ప్రేమ అనేటువంటిది ఆవిర్భవిస్తుంటాది.
0: ఇన్ ద సేమ్ వే లవ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద హార్ట్.
1: కనుక ఈ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమతత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే,
0: ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది లవ్ విచ్ ఎమర్జెస్
1: దివ్యత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోగలం,
0: దెన్ ఓన్లీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ వెల్ అండ్ క్లియర్లీ.
1: కనుక మనము నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం ఆధారంగా చేసుకుని,
0: వీ షుడ్ డెవలప్ లవ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సెల్ఫిష్నెస్,
1: ఈ యొక్క ఆధేయమైనటువంటి ఒక జగత్తునందు జీవించి,
0: we should live in the world which is the manifestation. ఈ ఆధార
1: ఆదాయములు రెండింటిని కూడా ఏకత్వం గావించేటువంటి యొక్క పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించాలి.
0: we should take the path which reconciles these two things. One is the basis, the other is the manifested world.
1: ఒకటి ఉపాదాన కారణము, రెండవది నిమిత్త కారణము.
0: One is the ఉపాదాన కారణ, the other is నిమిత్త కారణ.
1: నిమిత్త కారణము లోకానికి సంబంధించినటువంటిది.
0: This nimitta karana is the one which is associated with
1: upadana karanamu daivatvaniki sambandhinchinatundi.
0: The upadana karana is one associated with
1: God. Kanu ee jagat antai kudunu nimitta upadana karanamu cheta koodinatundi.
0: Therefore this world consists of these two causes. One is God, the other is the world.
1: Ee tumbler chudandi, vendi tumbler.
0: Take this tumbler as an example. Here is a
1: kani
0: silver tumbler.
1: Vendi anetundi upadana karana.
0: Silver may be described as దీని
1: టమ్లర్ గా చేసినటువంటి కంసలి నిమిత్త కారణం.
0: ది గోల్డ్ స్మిత్ హూ మేడ్ దిస్ టమ్లర్ ఈజ్ ది ఉపాదాన కారణం.
1: కేవలము ఈ యొక్క సిల్వర్ ను, ఈ యొక్క వెండిని సృష్టించినటువంటి వాడు ఇంకొకటి కాదు, భగవంతుడే.
0: ఇట్ ఈస్ గాడ్ హూ హాస్ క్రియేటెడ్ ది సిల్వర్ ఇట్సెల్ఫ్.
1: దీనిని టమ్లర్ గా సృష్టించినటువంటి వాడు మాత్రం ఈ లోకంలో ఉంటున్నాడు.
0: ది సిల్వర్ స్మిత్ ఈస్ ఫౌండ్ ఇన్ ది వరల్డ్ హూ హాస్ మేడ్ సిల్వర్ ఇన్ టు ది టమ్లర్.
1: ఈనాడు టమ్లర్ గా పెట్టుకోవచ్చును, రేపటి నువ్వు కప్పుగా మార్చుకోవచ్చును, మొన్నడు ప్లేట్ గా మార్చుకోవచ్చును.
0: టుడే ఇట్ మే బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టమ్లర్, ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎ ప్లేట్.
1: ఈ టమ్లర్ కప్పు ప్లేటు రూపనామములు మారినప్పటికీ వెండి వెండిగానే ఉంటుంది, అది ఊరి అదే ఉపాదాన కారణం.
0: ది ఫార్మ్స్ టమ్లర్ కప్ అండ్ ప్లేట్ దే మే చేంజ్.
1: మార్పు చెందినటువంటి వాడు భగవంతుడు, మార్పు చెందేటువంటిది జగత్తు.
0: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ గాడ్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్, బట్ ది వరల్డ్ చేంజ్.
1: చలించే జగత్తునందు,
0: ఇన్ ది చేంజింగ్ వరల్డ్,
1: స్థిరత్వమైనటువంటి ఒక దైవత్వం ఉంటుందని.
0: ది స్టడీ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఈస్ ఫౌండ్.
1: ఈ రెండింటితోనే కూడినటువంటిదే ఈ లోకం.
0: The world consists of these two entities.
1: నిత్యానుభవంలో అనేకంగా మీరు చూస్తున్నారు.
0: ఇన్ యువర్ డైలీ ఎక్స్పీరియన్స్
1: బస్సులో కూర్చుంటే, కారులో కూర్చుంటే, పరిగెత్తిపోతుంటాం రోడ్డు పైన.
0: వెన్ యూ సిట్ ఇన్ ఎ కార్ ఆర్ ఎ బస్, ఇట్ మూవ్స్ ఆన్ ద రోడ్.
1: ఈ కారు కదులుతోంది కానీ రోడ్డు కదలటం లేదే.
0: The car is moving, but the road is steady.
1: Road kuda kadilte manamu pramadamku guri
0: ayipothu. If road itself moves, it leads to danger.
1: Kanaka kadile carlu kadalanaatvanti road paine prayanam jarugutundadi.
0: The moving cars will have to go on a steady, unmoving road.
1: Kadalanaatvanti okka road idi kevalam shashvatamainatundi sthiramainatundi.
0: This road which is steady,
1: idi upadana karanam.
0: This may be described as upadhana.
1: Kadalanaatvanti carlu nimitta karanam.
0: The moving cars may be called as nimitta
1: karanam. Kadale ee jagattukanta kudanu kadalanaatvanti okka divyattamainatundi upadana karananga untundadi.
0: The principle of God, which is the basis of the entire creation, this does not change. This is upadhana karanam. Daani yavvaru
1: artham chesukotaniki kani vicharinchadaniki kani prayatninchadam ledu.
0: But we are not making any effort to understand, to inquire into this truth.
1: Nijanga idi enta kadileetundi jagat ainappudikini,
0: this changing world, no doubt,
1: oka divyattam aneetundi danni chakkaga manam artham chesukoni nerchukunte ఈ చెల్లెలు మనం ఏం చేస్తుంది?
0: వెల్, ఇఫ్ ఓన్లీ వీ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ క్లియర్లీ.
1: ఇది ఎన్ని కష్ట నష్టములు దుఃఖములతో కూడినప్పటికీ అయినప్పటికీ దీంతో మనం ఏమాత్రం కూడా భయపడనక్కర్లేదు.
0: వాట్ ఎవర్ బి ది డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ సారోస్ మే గెట్, వీ విల్ నెవర్ బి షేకెన్.
1: చెప్పారు మరే నీటి లోతును చూసి భయపడనక్కర్లేదు, ఈత నేర్చుకున్న వానికి నీటి లోటు ఏమో భయం అవుతుంది.
0: దట్స్ వాట్ ఐ జస్ట్ సెడ్. A person who knows swimming need not be afraid of the depth of the
1: water. నీటి యొక్క లోతుతో మనం భయపడనక్కర్లేదు.
0: వై షుడ్ వి అఫ్రైడ్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ ది వాటర్ ఇఫ్ వి నో.
1: అదే విధంగా దైవ ప్రేమనే మనం సంపాదించుకుంటే ఈ విషయమునందు కలిగేటువంటి యొక్క వికారములకు మనం భయపడనక్కర్లేదే.
0: We need not be afraid of the problems of the world if only we have love for God.
1: కనుకనే గోపికలు అట్టి ప్రేమను సాధించినటువంటి వారు.
0: Gopikas were such who had attained this love for God.
1: దైవత్వము సర్వత్రా కూడాను ప్రేమ స్వరూపుడే.
0: God is exists in the form of love everywhere.
1: సమయ సందర్భానుసారంగా కొంచెం మారినట్టు కనిపిస్తుంటాది, కానీ
0: you may get the impression that he is changing.
1: అది భగవంతుని యొక్క మార్పులు కాదు.
0: Those are not changes in God.
1: భక్తులలో ఉండేటువంటి మార్పులే ప్రతిబింబంగా వారికి ప్రతిబింబిస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ చేంజింగ్ ఫీలింగ్స్ ఇన్ ద డివోటీస్ విచ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిమ్.
1: గిల్టీ కాన్షియస్ అంటారు.
0: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాస్ గిల్టీ కాన్షియన్స్.
1: తమ దోషములే భగవంతుని యొక్క దీనిపైన ఇమిడ్చి తానే తిరిగి వారు దర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: He superimposes the guilt and the defects on God and thinks that God is changing.
1: Yetti doshamulu kudanu undadaniki veelledu.
0: There cannot be any defect in God.
1: Dosha rahitudu.
0: God is absolutely
1: pure. Anduvalle nirdosho nirmamo nataha annaru.
0: That is why he has been described as the one who is free from all fault.
1: Atane purushudu.
0: And he is
1: sadosho chanchalo vaduhu ade prakruti.
0: This prakruti or nature may be compared to the one who is
1: ఇది దోషములతో కూడినటువంటిదే.
0: There are defects in it.
1: చంచలమైనటువంటిదే.
0: It is wavering.
1: కానీ దాని యందు కూడాను నిర్దోషమైనటువంటి నిశ్చలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సందర్శించాలి.
0: Even in this kind of defective nature and creation, you should see God who is free from all defects.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of divine.
1: కేవలం కృష్ణ జన్మదినము రామ జన్మదినము అని మాత్రమే మనము ఆనాడు పండుగ పర్వదినంగా మనం భావిస్తున్నాము.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది బర్త్ డే ఆఫ్ ఓన్లీ కృష్ణ ఆర్ రామ యాజ్ ఎ ఫెస్టివల్ డే.
1: పర్వదినంలో చేసుకోవటం చేత వచ్చినటువంటి ఫలితం ఏమాత్రం ఉండదు.
0: వాట్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ సచ్ ఫెస్టివల్స్?
1: ఎవరిని భగవంతులని మనం విశ్వసిస్తున్నామో వారి వాక్యములను ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ to practice the words of those people whom we consider as God.
1: దీనిని మనం అభ్యాసంలో పెట్టకుండా,
0: if we don't practice it,
1: ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: ఇట్ ఈస్ నో యూజ్ వర్షిపింగ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: ఇది కేవలం ప్రాకృతమైనటువంటి ఒక సత్కర్మలుగా మనం భావించవచ్చును.
0: ఆల్ సచ్ వర్షిప్ వుడ్ బికమ్ ఓన్లీ గుడ్ యాక్షన్.
1: మనం ఒక్కటి రెండైనా కూడా ఆచరణలో పెట్టడానికి పూనుకోవాలి.
0: వీ షుడ్ ట్రై టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్.
1: అన్ని అవతారముల కంటే
0: ఆఫ్ ఆల్ ది టైప్స్
1: కృష్ణావతారం అనేటువంటిది చాలా ఆకర్షణీయమైనటువంటిది.
0: ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఈజ్ మోస్ట్ అట్రాక్టివ్.
1: అందువల్లే కృష్ణ అనేటువంటి పేరునకే ఉంటుండాలి దీని అంతరార్థము.
0: ది మీనింగ్ ఈజ్ ఇంబెడెడ్ ఇన్ ద వర్డ్ కృష్ణ ఇట్స్.
1: కర్షతీతి కృష్ణ అన్నారు.
0: One meaning is karshatiti krishna,
1: akarshinchetundi that krishnatvam.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ ఇస్ హైలీ అట్రాక్టివ్.
1: కృషితీతి కృష్ణ అన్నారు.
0: అనదర్ వర్షన్ ఈజ్ కృషితీతి కృష్ణ.
1: కృషి అనగా సేద్యం చేయటం, భూమి పైన పంటను పండించటం.
0: కృషి రెఫర్స్ టు కల్టివేషన్ అండ్ రైజింగ్ క్రాప్స్.
1: ఇక్కడ హృదయం అనే క్షేత్రం లోపల దుర్గుణములనేటువంటి మొక్కలను తీసివేసి సద్గుణములు సదాచారం అనేటువంటి పంటను పండిస్తుంటాడట.
0: కృష్ణ ఈజ్ వన్ హూ రైజెస్ ది క్రాప్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హార్ట్, రిమూవింగ్ ది వీడ్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్.
1: కర్షతీతి కృష్ణ అన్నారు.
0: దట్ ఈస్ వై హీ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కర్షతీతి కృష్ణ.
1: మరి కట్ట కడపటికి కుష్తీతి కృష్ణ అన్నారు. అలాగే ఆనందమును అందించేటువంటి వాడు అని. నేను చాలా ఖుషిగా ఉన్నావే అంటే కుష్ కుష్ అనేటువంటిది కృష్ణత్వం నుంచి వచ్చినటువంటిది.
0: ది వర్డ్ కుష్ మీన్స్ బ్లిస్ అండ్ దిస్ బ్లిస్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ కృష్ణ తత్వ, ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: అనగా హృదయాన్ని సాగు చేసి మనకు దివ్యమైనటువంటి యొక్క ఆనందం అనేటువంటి పంటను అందించేటువంటి వాడు.
0: కృష్ణ ఈజ్ వన్ హూ గివ్స్ ద క్రాప్ ఆఫ్ బ్లిస్, కల్టివేటింగ్ ద ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ రిమూవింగ్ ఆల్ ది వీక్నెసెస్.
1: ఈ ఆకర్షించేటువంటి హృదయం కలిగినటువంటి వాడు కనుకనే అతనికి ఆత్మారాముడు అని కూడా పేరు.
0: హి హాస్ ఆల్సో బీన్ కాల్డ్ ఆత్మారామ బికాస్ హీ హాస్ ఎ హార్ట్ విచ్ కెన్ అట్రాక్ట్ ఎవ్రీవన్.
1: ఆకర్షిస్తుండాలి ఈ ఆత్మ.
0: ఆత్మ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్.
1: ఆనందాన్ని అందిస్తుండాలి.
0: ఇట్ గివ్స్ బ్లిస్, ఆనంద.
1: ఈ మూడింటి యొక్క కారణం చేతనే కృష్ణ అనేటువంటి పేరు వచ్చింది.
0: ది వర్డ్ ది నేమ్ కృష్ణ హాస్ బీన్ గివెన్ ఆన్ అకౌంట్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్.
1: ఇక్కడ మరొకటి కూడా మనం యోచించాలి.
0: We have to think of one more aspect.
1: భగవద్గీత యందు ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని ఒక శ్లోకం, ప్రథమ శ్లోకం.
0: ది ఫస్ట్ స్టాంజా ఇన్ భగవద్గీత ధర్మక్షేత్రే కురుక్షేత్రే.
1: ధర్మక్షేత్రే కురుక్షేత్ర, ధర్మక్షేత్రం అంటే ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై ధర్మక్షేత్ర?
1: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉండేటువంటిది కాదు అది.
0: It is not a field found
1: somewhere. Our
0: physical body is dharma kshetra in the very first
1: place. Puttina samayam lopala nisvarthamai nischalamai nirahankaramai etti korakalu lekunda pavitramainatunte hrudayanga untuntadi.
0: When we are born, our heart is absolutely pure, doesn't have any desire whatsoever, does not have any selfishness at all.
1: Nirgunudai untadu.
0: He is free from all qualities in fact.
1: Atti manava jeevitamane dharma kshetranga polchukunnaru.
0: Such human life can be compared to dharma kshetra.
1: Idi perugutu perugutu aaharam marina koladi abhiruchulu abhiruchi aina koladi sahavasa doshamulu paashamulu antagattukunna koladi ivi marinta konni bandhanalu erpadutu vastuntayi.
0: As this body goes on increasing, it takes food, associates itself with many things and develop all sorts of desires.
1: కొన్ని రాగద్వేషములు కూడా ఇందులో ప్రవేశిస్తాయి.
0: The likes and dislikes also
1: enter. అభిమానం అమకారములు అభివృద్ధి అవుతూ ఉంటాయి.
0: This I and minus.
1: అప్పుడే ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: Then this body becomes కురుక్షేత్ర.
1: నేను నీవు అనేటువంటి భేదం ఏర్పడినప్పుడే ఇంకొకదానికోటి ప్రారంభమవుతాయి.
0: When you get this feeling of duality, I and you, then there will be differences and
1: problems. As
0: long as you are free from mine and thine, నా
1: పర అనేటువంటి ప్రారంభమయ్యేటప్పుడు కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: వన్స్ యూ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ మైన్ అండ్ థైన్, ఇట్ బికమ్స్ కురుక్షేత్ర.
1: కనుక ఈ ధర్మక్షేత్రంగా పుట్టి కురుక్షేత్రంగా మారినటువంటి దీనిలో నా మామక పాండవాశ్చైవ మమత్వం అనేటువంటి యొక్క నావారు పరిశుద్ధమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు ఏంటి? కిమ కురువత సంజయ, ఏం చేస్తున్నాయని ధృతరాష్ట్రుడు అడిగాడు.
0: ధృతరాష్ట్రుడు ఆస్క్డ్, ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ విచ్ ఇస్ బోర్న్ యాజ్ ధర్మక్షేత్ర అండ్ విచ్ హాస్ బికమ్ కురుక్షేత్ర, దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ మై.
1: ధృతరాష్ట్రుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ ధృతరాష్ట్ర?
1: కేవలము దైవ ప్రేమ లేక ఆత్మజ్ఞానం లేక లౌకికమైనటువంటి యొక్క విషయ వాసనతో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, హూ డస్ నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ది వర్ల్డ్లీనెస్.
1: విషయ వాసనలో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ద వన్ హూ హాస్ డ్రౌన్ హింసెల్ఫ్ ఇన్ ది వర్ల్డ్లీనెస్.
1: పాండవాచీవ నావారు నావారు నేను నావది అనేటువంటి అభిమానం పెంచుకున్నటువంటి వాడు.
0: ద వన్ హూ హాస్ డెవలప్డ్ I and my people, this kind of
1: ఇంతే కాదు. దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క కుమారులు ఏమి చేసినా గాని దానిని సమర్థించుకుని వారిని సై అని అనిపించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ నాట్ మెర్లీ దాట్, he is the one who goes on defending and appreciating his own sons in spite of all their weaknesses and
1: evil. కుమారులు గావించేటువంటి యొక్క అన్యాయ అక్రమ అనాచార అసత్యములంతా కూడాను సమర్థించుకుంటూ వచ్చేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: The one who goes on defending all the types of mistakes and evil things committed by his own
1: sons. అలాంటి తల్లిదండ్రులు అధికం కావటం చేతనే ఈ యొక్క కౌరవులు చాలా పెరిగిపోతున్నారు భూమి పైన.
0: In today's world, the Kaurava clan is growing because of this kind of approach towards their children.
1: కానీ అట్టి అజ్ఞానికి రెక్కలోపల ఉన్నాడు జ్ఞాని.
0: జస్ట్ బై
1: సంజయుడు అనగా సర్వేంద్రియములను కూడా నిగ్రహించుకున్నటువంటి ఒక మహాజ్ఞాని.
0: జస్ట్ బై ది సైడ్ ఆఫ్ ధృతరాష్ట్ర హూ ఈజ్ సో ఇగ్నోరెంట్ ఈజ్ వన్
1: కిమపూర్వత సంజయ సంజయ నీవు నాకు చెప్పమన్నాడు.
0: సంజయ హూ హాస్ కాంకర్డ్ ఆల్ ద సెన్సెస్
1: అనగా జ్ఞాని కనుకనే నీవు నాకు చెప్పడానికి అధికారం ఉన్నది అని అక్కడ అర్థం.
0: As you are the wise one, you have got the authority to tell me.
1: నాకు కావలసినంత సిరి సంపదలు ఉంటున్నాయి.
0: I've got all the
1: నాకు కావలసినంత భోగ భాగ్యములు ఉంటున్నాయి.
0: All the worldly possessions.
1: కానీ ఈ భోగ భాగ్యములు సిరి సంపదలు ఆనందాన్ని అందించటం లేదు.
0: But these worldly things, worldly possessions, wealth and such other things can never give you joy.
1: ఒక్క ఇంద్రియ నిగ్రహమే ఆనందాన్ని అందిస్తుంది.
0: Joy you can get
1: ఒక్క దైవ ప్రేమనే ఆనందాన్ని అందిస్తుంది.
0: Love of God alone can give you joy.
1: దీనికి ధృతరాష్ట్రుడే సరైనటువంటి ఒక ఎగ్జాంపుల్.
0: For this, ధృతరాష్ట్ర is an outstanding
1: example. హంసతూలిక పాను పైన పవడించినప్పటికీ నిప్పుల పైన పవడించినట్టుగా ఉంటుండాలి అతనికి.
0: ధృతరాష్ట్ర హూ వాస్ ఎంజాయింగ్ ఆల్ ది కంఫర్ట్స్ ఇన్ లైఫ్ వాస్ ఫీలింగ్
1: ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈస్ హీ డిడ్ నాట్ హ్యావ్
1: ప్రీతి లేకపోవటమే.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫియర్
1: దైవ ప్రీతి లేకపోవటమే.
0: నో లవ్ ఫర్ గాడ్ నో
1: దైవ ప్రీతి పాప భీతి ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చింతగా జీవితం జరుగుతుంది.
0: వేర్ దెర్ ఇస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్ life will be full of joy and peace.
1: కనుకని ధర్మ క్షేత్రం అనేటువంటిది ఎక్కడో ఒక ప్రత్యేకంలో ఉండేటువంటిది కాదు.
0: Therefore ధర్మ
1: మన దేహమే ధర్మ క్షేత్రము.
0: Our body itself is ధర్మ
1: దోషరహితమైనటువంటి దేహమే ధర్మ క్షేత్రము.
0: Body free from defects and evil tendencies ధర్మ
1: దోషములతో కూడినటువంటి దేహమే కురుక్షేత్రము.
0: Body full of defects is కురుక్షేత్ర
1: అనగా ప్రవృత్తి లక్షణాలు నివృత్తి లక్షణాలు రెండూ కూడుకున్నాయి ఈ దేహంలో.
0: In this physical body are found the path of action.
1: ఈ రెండింటికి ఎప్పుడు కూడాను పోరాటం జరుగుతూనే ఉంటుంది.
0: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ దీస్ టూ.
1: అందువల్లే ఈ ప్రవృత్తి లక్షణాలకు దూరం గావించుకుని నివృత్తి లక్షణానికి ఆత్మస్వరూపుడైన కృష్ణుడు సహాయం ఉంటున్నాడు.
0: కృష్ణ ఆల్వేస్ హెల్ప్స్ దోస్ పీపుల్ హూ ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి.
1: విజ్ఞానులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈనాడు భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించాలనుకుంటే, కౌరవులకు పాండవులకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే,
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ భగవద్గీత అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ కౌరవాస్ అండ్ పాండవాస్
1: మనం ఈ మహాభారతం లోపల లోతుగా దిగి విచారించాలి.
0: వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ మహాభారత అండ్ అనలైజ్ డీప్లీ.
1: పాండవులు ఏ చిన్న పని చేసినప్పటికీ కృష్ణుని ముందు పెట్టుకుని ప్రారంభిస్తున్నారు.
0: వాట్ ఎవర్ స్మాల్ వర్క్ పాండవాస్ అండర్టుక్ they kept krishna in front and under the
1: rajasuya yagam cheyalanukunte kudunu krishnuni aadya kosam ee kaachukoni unnaru.
0: Even while conducting rajasuya yaga they kept krishna beside them.
1: Ee karyam gaavinchavallanna mundu krishnudu.
0: Whatever work they wanted to do they gave first place to krishna.
1: Anduvalane pandavulaku vijayanni saadhinchukogaligaru.
0: That is why pandavas were victorious always.
1: కేవలం భౌతికమైనటువంటి సిరి సంపదలపైన తులతూగుచు అది ఏ మాకు ప్రధానము అది ఏ మాకు నిత్యము సత్యమని విశ్వసించినటువంటి వారు కౌరవులు.
0: కౌరవాస్ వర్ దోస్ హూ ఆల్వేస్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ది ఫిజికల్ వెల్త్ అండ్ పొజిషన్.
1: కృష్ణుని విశ్వసించారు.
0: దే గేవ్ అప్ కృష్ణ.
1: విశ్వమును విశ్వసించారు.
0: దే బిలీవ్డ్ వరల్డ్.
1: సర్వనాశనము గావించుకున్నారు.
0: దే వర్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ బై దట్ కైండ్ ఆఫ్ మిస్టేక్.
1: కనుకనే పాండవులకు కౌరవులకు ఉండినటువంటి వ్యత్యాసము కృష్ణుని యొక్క సహాయతత్వము ఏ విధంగా ఉంటున్నదో ఈ మహాభారతం చక్కగా మనకు బోధిస్తున్నది.
0: మహాభారత టీచర్స్ వెరీ క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ అండ్ ది చారిటీర్షిప్ ఆఫ్ కృష్ణ.
1: కనుకనే పాండవులంతా కూడాను గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ ఐ లాస్ట్ అనుకున్నారు వాళ్ళు.
0: పాండవాస్ బిలీవ్ గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ ఐ హావ్ లాస్ట్.
1: కౌరవులు అట్ల కాదు, ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ లాస్ట్ గాడ్.
0: కౌరవాస్ బిలీవ్డ్ ఇన్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ గాడ్ లాస్ట్.
1: కనుక భగవంతుని ముందు ఉంచుకుని జీవితాన్ని సాగించుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా నువ్వు విజయమే.
0: ఫర్ పీపుల్ హూ కీప్ గాడ్ ఫస్ట్ విల్ ఆల్వేస్ బి విక్టోరియస్.
1: ఇది చెప్పాడు ధృతరాష్ట్రంతో సంజయుడు.
0: దిస్ ఇస్ వాట్ సంజయ టోల్డ్ ధృతరాష్ట్ర.
1: ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుగ్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతి మతిర్మమ. ఎక్కడ భగవంతుడైనటువంటి కృష్ణుడు, ఎక్కడ సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి యొక్క అర్జునుడు ఇరువురు ఉంటారో అక్కడ సంపూర్ణమైనటువంటి విజయం సాధించుకుంటారన్నాడు.
0: హీ సెడ్ వేర్ దేర్ ఇస్ డివైన్ కృష్ణ అకంపెనీడ్ బై అర్జున హూ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ దేర్ విల్ బి ఆల్వేస్
1: భగవంతునికి తగినటువంటి విశ్వాసం రెండు ఉండాలి. అక్కడ
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ గాడ్ అండ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: భగవంతు ఉండి కూడా నువ్వు భగవంతుని పైన విశ్వాసం లేకపోతే విజయాన్ని సాధించలేము.
0: దేర్ మే బి గాడ్ ఇఫ్ దేర్ ఇస్ నో పర్సన్ హూ హాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: విజయం భగవంతుని యొక్క ఆధీనంలో ఉండేటువంటిది.
0: విక్టరీ లైస్ విత్ ఇన్ ది పవర్ ఆఫ్ గాడ్.
1: కనుక భగవంతుని మనం స్వాధీనం చేసుకుంటే విజయం మన వెంటనే ఉంటుంటాది.
0: ఇఫ్ వీ కెన్ హ్యావ్ గాడ్ హింసెల్ఫ్ విత్ అస్ దెన్
1: త్యాగరాజు కూడా చెప్పాడు రామ నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటుంటే నవగ్రహంలో నా హస్తగతం అయిపోతాయి అన్నాడు.
0: త్యాగరాజు ఆల్సో సెడ్ రామ ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ ఐ హావ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ది 9 planets.
1: అదే ఒక భగవత్ ప్రేమను మనం సాధించడమంటే సర్వం కులను మనం సాధించినటువంటి వారం అవుతాం.
0: ఇఫ్ యూ హావ్ సక్సీడెడ్ ఇన్ లవింగ్ గాడ్ వుడ్ హావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
1: సర్వత్రా ఉన్నది ఒక్కటే, అదే ప్రేమ.
0: దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఫౌండ్ ఎవ్రీవేర్ అండ్ దట్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్.
1: ఆధారమైనటువంటి యొక్క ప్రేమను మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అచీవ్ సచ్ గ్రేట్ సీక్రెట్ లవ్.
1: కృష్ణ జీవితం లోపల ప్రధానమైనటువంటి యొక్క ఉపదేశము ప్రేమతత్వమే, ప్రేమతత్వమే.
0: ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ కృష్ణ ఈజ్ లవ్, ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అలోన్.
1: ఈ ప్రేమ లేకపోతే కేవలము కృష్ణతత్వం మనకేమాత్రం అర్థం కాదు.
0: డివైడ్ ఆఫ్ లవ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: సర్వమును కూడా జోకానికి అందించినటువంటి వాడు ప్రేమతత్వమే.
0: ఇట్ ఈజ్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ కెన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు ద వరల్డ్.
1: తానే ప్రేమమయుడు,
0: హీఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి ప్రేమ ద్వారానే ప్రేమను మనం చూడాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ సీ లవ్ ఓన్లీ త్రూ.
1: ఈ ప్రేమ మహా కఠినమైనటువంటిది, అనగా గట్టిది అని.
0: దిస్ లవ్ ఈజ్ వెరీ ఫోర్,
1: చాలా విలువైనటువంటిది,
0: ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్,
1: చాలా ప్రకాశవంతమైనటువంటిది,
0: స్ప్లెండరస్, రెస్ప్లెండెంట్.
1: ఇట్టి ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం పొందాలంటే, ఈ ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలంటే ప్రేమ అనే వజ్రంతోనే దీన్ని తీర్చిదిద్దుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ సచ్ స్ప్లెండరస్ డైమండ్ లైక్ లవ్ వీ కెన్ అచీవ్ ఇట్ ఓన్లీ త్రూ ది లవ్.
1: డైమండ్ కట్ చేసేటువంటి వాళ్ళ దగ్గర పోయి చూడండి మీరు, ఈ డైమండ్ ను డైమండ్ తోనే కట్ చేస్తారు కానీ ఇంకొక కత్తితో చేయడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు కట్ డైమండ్ ఓన్లీ విత్ అ డైమండ్, విత్ అనదర్ డైమండ్, నాట్ బై ఎనీ అదర్.
1: కనుక మన ప్రేమ అనేటువంటి దాంట్లో మాలిన్యం ఏమైనంటే ఆ ప్రేమ అనేటువంటి డైమండ్ తోనే మనం దీన్ని మాలిన్యం తీసుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ యువర్ లవ్ ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ రిమూవ్ ఆల్ డిఫెక్ట్స్.
1: ప్రేమ చేతనే ప్రేమను పొందడానికి వీలవుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ లవ్ ఓన్లీ త్రూ
1: ద్వేషం చేత ప్రేమను పొందడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అటైన్ లవ్ త్రూ హేట్.
1: ద్వేషం చేత ద్వేషమే మనకు సంభవిస్తుంది.
0: వీ కెన్ గెట్ హేట్రెడ్ ఓన్లీ
1: అసూయ చేత అసూయనే మనకు అభివృద్ధి అవుతుంది.
0: త్రూ జలసీ వీ కెన్ రీచ్ ఓన్లీ
1: క్రోధం చేత క్రోధమే మనం పెంచుకుంటాం.
0: త్రూ యాంగర్ వీ కెన్ డెవలప్ ఓన్లీ యాంగర్.
1: ప్రేమ చేత ప్రేమనే మనం పెంచుకుంటాం.
0: త్రూ లవ్ వీ కెన్ డెవలప్ లవ్.
1: కనుక ఈ ప్రేమను పొందాలనుకుంటే ఏ అసూయనో, ఏ ద్వేషమో, ఏ క్రోధమో మనం ఆధారంగా తీసుకోకూడదు.
0: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు అటైన్ లవ్ యు కెనాట్ బేస్ యువర్ సెల్ఫ్ ఆన్ యాంగర్, హేట్రెడ్, జలసీ అండ్ సచ్ అదర్ ఈవిల్ క్వాలిటీస్.
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలంటే మనం ఏ టార్చ్ లైట్, ఏ హరికెన్ లాంటర్న్, ఏ పెట్రోమాక్స్ లైట్ తీసుకుని పోతున్నాం.
0: ఇఫ్ యు వాంట్ టు సీ ది షైనింగ్ మూన్ ఈజ్ దర్ ఎ నీడ్ ఫర్ ఎ పెట్రోమాక్స్ లైట్ ఆర్ ఎనీ అదర్ లైట్ టు సీ?
1: ఏవి మనకు అక్కర్లేదు.
0: దర్ ఈస్ అబ్సల్యూట్
1: ఆ చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు.
0: యూ కెన్ సీ మూన్ ఇన్ ది స్ప్లెండర్లెస్ లైట్ స్ప్రెడ్ బై మూన్ ఇట్స్.
1: అదే విధంగానే కృష్ణుడు ప్రేమస్వరూపుడు కనుక అట్టి ప్రేమస్వరూపుణ్ణి ప్రేమ ద్వారానే పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: టు అటైన్ కృష్ణ హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ లవ్ టు అటైన్ హిమ్.
1: ప్రేమ ముదిత మనసే కో.

దానమాసితం. కలియుగే కలౌ భక్తిర్గరీయసీ తవః పూర్వం

0: కలౌ భక్తిర్ గరీయశా. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మనువు యొక్క ప్రబోధలు మానసికముకు ఎంతనో హాయినిస్తుంది.
1: ద టీచింగ్స్ ఆఫ్ మను మేక్స్ యువర్ మైండ్ వెరీ హ్యాపీ.
0: కృతయుగ ధ్యానమును, త్రేతాయుగ యజ్ఞము, ద్వాపర యుగ అర్చన, కలియుగ నామస్మరణ, ఇది శాశ్వతంగా నిరంతరము నిండి ఉన్నవి అని బోధించాడు.
1: హి టాట్ దట్ ఇన్ కృతయుగ మెడిటేషన్ వాజ్ అడాప్టెడ్ ఇన్ త్రేతాయుగ సేక్రెడ్ రిచువల్స్ లైక్ యజ్ఞాస్ వర్ కండక్టెడ్ ఇన్ ద్వాపర ఏజ్ ఇట్ ఈస్ అర్చన ఆర్ వర్షిప్ వైల్ ఇన్ ద ప్రెసెంట్ కలియుగ నామస్మరణ ఆర్ చాంటింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అడాప్టెడ్.
0: ఆనాటి ఆహార విహారములు మరిన్న రహితమైనటువంటివి.
1: ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వర్ అన్పొల్యూటెడ్ ఇన్ దోస్ డేస్.
0: ఆనాటి మానవుని యొక్క ప్రవర్తన పవిత్రమైనటువంటిది.
1: ద బిహేవియర్ ఆఫ్ మ్యాన్కైండ్ ఇన్ దోస్ డేస్ వర్ హైలీ సేక్రెడ్.
0: ఆనాటి మానవుని యొక్క చర్యలు సత్యవాక్ చర్యలు.
1: ఇన్ దోస్ డేస్ దే ఇండల్జ్డ్ ఇన్ ట్రూత్ఫుల్ యాక్షన్స్.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను ఆనాటి మనువు గుర్తించి వర్తించి జగత్తునకు చాటుతూ వచ్చాడు.
1: మను హ్యాస్ రికగ్నైజ్డ్ ఎక్స్పీరియన్స్డ్ ద ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ ఇట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి.
0: అది ఏ భారతీయ సంస్కృతి.
1: దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి, దైవ ప్రీతి లేని దాని బట్టి, మానవత్వం అనగే మానవులందున విశ్వశాంతికి.

0: There's no fear of sin due to ignorance. There's no love of God. With the result, the human values are totally gone. This is the reason for revolution in this world.
1: కృతయుగ ప్రజలు నిరంతరము కూడాను దైవారాధన యందు, దైవ చింతన యందు, దైవ ధ్యానమునందే నిమగ్నమై ఉండేటువంటి వారు.
0: People of Krutayuga spent all the time in thinking of God, in meditating on God.
1: కేవలం గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు కాదు.
0: Not merely hours, days, months and years.
1: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను ఆనాటి ప్రజలు దైవారాధనలే మూలాధారంగా తీసుకుని బ్రతుకుతుండేటువంటి వారు.
0: Instead, all the time, everywhere, under all circumstances, they spend thinking of God, meditating on God.
1: Sarvada sarvakaleshu sarvatra harichintanamani prabodhinchetunti vallu.
0: They also thought that one has to chant his glory every time.
1: ఆనాడు కుచితమైనటువంటి వాంఛలు, సంకుచితమైన భావాలు ఎక్కడ చూసినా ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ డేస్ దేర్ వర్ నో మీన్ డిజైర్స్ నార్ నారో మైండెడ్నెస్.
1: పరిపూర్ణ హృదయులు,
0: దే హావ్ గాట్ ద
1: పవిత్ర భావములు,
0: సీక్రెట్ ఫీలింగ్స్,
1: నిండిన ఆనందము,
0: ఫుల్ బ్లిస్,
1: పండిన మనస్తో ఉండేటువంటి వారు.
0: అండ్ దే హావ్ గాట్ మెచ్యూర్డ్ మైండ్స్.
1: ఆనాటి ప్రజలకు ఎట్టి వాంఛలు లేవు.
0: పీపుల్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ నో డిజైర్స్.
1: ధాన్యం పుష్టిగా పండేటువంటిది.
0: దే హ్యాడ్ లాట్ ఆఫ్ గ్రెయిన్.
1: ధన కనక వస్తు వాహనాదులు అమితంగా ఉండేటువంటివి.
0: దే హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ గ్రెయిన్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: దాన్ని ఏమాత్రమో ఆశించేది వారు కాదు.
0: దే నెవర్ డిజైర్డ్ దెమ్, దే నెవర్ వాంటెడ్ దెమ్.
1: ఇట్టి వాంఛారహితులైనటువంటి యొక్క కృతజ్ఞ ప్రజలను ఈనాడు మనం స్మరించలేకపోతున్నాం.
0: We are not able to visualize the people of Krutayuga who are desireless.
1: కృతయుగ ప్రజలు వారి యొక్క నడతలు, వారి యొక్క పవిత్ర భావములు ఎంతటి ఉన్నతమైనటువంటివో ఒక్కతూరి వెనుకకు తీర్చు చూచినా అది ఏ భారతీయ సంస్కృతి యొక్క ఫలితం.
0: If you go back into history and find out for yourself the conduct and the behavior and the sacred feelings of the people of Krutai age, that reflects the culture of Bharat.
1: Anati prajalu anekatvamloni ekatvanni gurtinchi vartinchetivaru.
0: People in those days have recognized and conducted having known the unity in diversity.
1: Anati prajallo elanti asantrupti kani leka elanti asantrupti kani ఉండేటువంటిది కాదు.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్.
1: ఎప్పుడు చూసినా నిండిన మనసుతో ఉండేటువంటి వారు.
0: దే వర్ ఆల్వేస్ కంటెంటెడ్ అండ్ సాటిస్ఫాక్షన్.
1: పవిత్ర హృదయులు, పరిపూర్ణ భావులు.
0: దే హావ్ గాట్ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్స్ అండ్ దే హావ్ ద టోటాలిటీ ఫుల్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్.
1: వారికి అప్పటికి కాలం కూడాను చాలా కావలసినంత కాలం వాళ్ళకి మిగిలేటువంటిది.
0: దే హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ గుడ్ డీడ్స్.
1: ఈనాటి వలె తెల్లవారు లేచిన తక్షణమే బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, తర్వాత టీ, తర్వాత డిన్నర్, ఈ విధంగా వారు నిర్ణయాలు చేసుకునేటువంటి వారు కాదు.
0: దే హ్యావ్ నాట్ స్పెసిఫైడ్ ఫార్ థింగ్స్ లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, టీ అండ్ డిన్నర్ లైక్ దాట్. During the course of the day,
1: ఈనాటి తిండ్ల యొక్క పేరు ఆనాడు ఏమాత్రము ఎరుగరు.
0: And these names were not known in those days.
1: కేవలం తెల్లవారు లేచిన తక్షణమే మజ్జిగ అన్నం తినేటువంటి వారు.
0: The moment they get up in the early hours of the morning, they used to part a curd rice.
1: తిరిగి రాత్రి పరుండే సమయంలో మజ్జిగ అన్నం భుజించేటువంటి వారు.
0: And while going to bed at night, they eat curd rice.
1: ఈనాటి వలె రకరకములైనటువంటి కూరగాయలు వండుకునేటువంటి వారు కాదు.
0: They didn't have so many vegetables boiled and cooked as on today.
1: కనుకనే వారి యొక్క ఆరోగ్యం కూడాను చాలా పుష్టిగా, సంతుష్టిగా ఉండేటువంటిది.
0: And hence they were very strong and healthy.
1: నిరంతరం కూడాను వారు దైవ ధ్యానం నందే మునిగి ఉండేటువంటి వారు.
0: They spent all the time in meditation.
1: కానీ క్రమక్రమేణ కాలమార్పు చేత ఈ పవిత్రమైనటువంటి భావములు మరుగుపడుతూ వచ్చినవి.
0: విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ హావ్ బీన్ వాష్డ్ అవుట్.
1: తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది.
0: దేర్ కమెన్స్ ది త్రేతా ఏజ్.
1: త్రేత లోపల కొంచెం భక్తి సన్నగిల్లింది.
0: ఇట్ ఈస్ ద టైమ్ వెన్ డివోషన్ వాజ్ ఆన్ డిక్లైన్.
1: ఆ త్రేతాయుగం నుంచినే రాజత్వం ప్రారంభమైంది.
0: దేర్ స్టార్టెడ్ ది పాలిటిక్స్ ఫ్రమ్ త్రేతా ఏజ్.
1: రాజులు ప్రారంభం కావటము, దానికి పరిపాలన జరగటము, ప్రజలు వీరికి అనుసరించి పోవటము, యథా రాజా తదా ప్రజ అని భావించుకుని మెలగటం, ఇలాంటి పరిస్థితులు ఎందు పెరుగుతూ వచ్చింది.
0: ఇట్ వాజ్ త్రేతా ఏజ్ వేర్ యూ నోటీస్డ్ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. దేర్ వాజ్ ఎ ఫీలింగ్ యాజ్ ఇస్ ద కింగ్ సో ఆర్ ద సబ్జెక్ట్స్.
1: అప్పటి నుంచి కేవలము నిరంతరము ధ్యానం చేయటము సన్నగిల్లింది.
0: దే హ్యావ్ నాట్ స్పెంట్ అడిక్వేట్ టైమ్ ఇన్ మెడిటేషన్ సిన్స్ దెన్.
1: కొన్ని కాల నిర్ణయాన్ని పట్టుకుని వారు యజ్ఞయాగాదులు జరుపుతూ వచ్చారు.
0: However, they have got certain specific dates and times to perform sacred rituals.
1: Yajnam anaga bhavat arpitainatunti karmane yajnam.
0: Yajna is an act offered to God.
1: Swartharahitamainatunti yokka tyagame yajnam.
0: A selfless act of service, sacrifice is yajna.
1: Atti yajnayagadul chetane varu tarinchukuntu vacharu.
0: They work for their liberation through these sacred rituals.
1: ఇదే మా దైవత్వం అని భ్రమిస్తూ వచ్చారు.
0: దే థాట్ దట్ దిస్ ఇస్ ద డివైన్ పాత్.
1: బ్రహ్మతత్వం అని వరిస్తూ వచ్చారు.
0: దే వర్ ఆఫ్టర్ ద డివినిటీ.
1: వారు వరించినది, తరించినది, భ్రమించినది కేవలం దైవత్వం అని మాత్రమే.
0: వాట్ దే వాంటెడ్ వాట్ దే డిజైర్డ్ దట్ వాట్ దే స్ట్రగుల్ ఫర్ వాట్ దే ఎర్న్డ్ అండ్ ఫైండ్ ఇస్ ఓన్లీ ది డివినిటీ.
1: రాజసికం ప్రారంభమైపోతూ వచ్చింది.
0: బట్ హౌవర్ దే స్టార్టెడ్ ద రాయల్టీ ద రాయల్ ఫీలింగ్.
1: అప్పుడు కొన్ని రకములైనటువంటి మార్పులు సంభవించినాయి.
0: That led to certain changes.
1: కాలం మారుకొనది.
0: As time passed by,
1: చిత్ర విచిత్రములైనటువంటి యొక్క ప్రవర్తనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: Peculiar tendencies started cropping up.
1: ద్వాపర యుగం వచ్చింది.
0: Then dawned ద్వాపర ఏజ్.
1: ద్వాపరము లోపల ఈ యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి సన్నగిల్లినాయి.
0: In ద్వాపర ఏజ్ there were no more of యజ్ఞ and యాగాస్.
1: క్రమక్రమేణ కేవలం అర్చనలు ప్రారంభమైనాయి.
0: గ్రాడ్యువల్లీ దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. అర్చన
1: ఏదో కొన్ని సందర్భములు యందు దైవార్చన సల్పేది,
0: ఆన్ సర్టన్
1: దైవ వ్రతములు చేసేది, దైవ గ్రంథములు చదివేది ఇత్యాది కాలం చేత పవిత్రం గావిస్తూ వచ్చారు.
0: దే స్పెండ్ టైమ్ ఇన్ ఎ సీక్రెట్ వే బై వర్షిపింగ్ గాడ్, బై వర్షిపింగ్ హిమ్ గోయింగ్ త్రూ సర్టన్ సీక్రెట్ టెక్స్ట్ యాజ్ వెల్.
1: క్రమక్రమేణ ఈ రాజుల యొక్క ప్రభావములు అధికమవుతూ వచ్చాయి.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ ది కింగ్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేషన్ వాస్ మోర్ అండ్ మోర్ డే బై డే.
1: రాజులు, సామంతులు, ఇంకా రాజులు, జమీందారులు అందరూ కూడా పెరుగుతూ వచ్చారు.
0: దెన్ దేర్ వాస్ ఎ టైమ్ వెన్ దర్ మెనీ మెనీ కింగ్స్ అండ్ కింగ్డమ్స్ అండ్ ఆల్సో ద టాప్ పీపుల్ జమీందార్
1: క్రమక్రమేణ యజ్ఞ యాగాది క్రతువులు సన్నగిల్లుతూ వచ్చాయి.
0: అండ్ దెన్ ది యజ్ఞ యాగాస్ వర్ నాట్ పర్ఫార్మ్డ్.
1: అప్పుడు కలియుగం లోపల హరే నామ హరే నామ హరే నామ కేవలం కలౌ నాస్తేవ నాస్తేవ గతి. కలియుగం లోపల యజ్ఞయాగాదులు చేసేకి తగినటువంటి సమయం చిక్కటం లేదు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి వీ డు నాట్ హ్యావ్ టైమ్ టు పర్ఫార్మ్ యజ్ఞస్ అండ్ యాగాస్.
1: ధ్యానమునకు అవకాశం దొరకటం లేదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ మెడిటేషన్.
1: కనుకనే ఎప్పుడు ఎట్టి సమయం నందు కూడాను నామస్మరణ చాలా సులభమైందని భావిస్తూ వచ్చారు.
0: However, at any point of time, every day, like one can sing the glory of God.
1: ఈ విధంగా కేవలము ద్వాపర యుగంలో నామస్మరణ కూడాను అభివృద్ధి అవుతూ వచ్చింది.
0: Like this, the namasmarana, chanting God's name, has been very popular and widespread.
1: అయితే ఈ పవిత్రమైనటువంటి యొక్క నామస్మరణ యందు కూడాను
0: in the sacred act of
1: ఒక పరిమితమైనటువంటి యొక్క కాలం నిర్ణయిస్తూ వచ్చారు.
0: A limited time was spent.
1: పూర్వం పరిమితం అనేటువంటిదే లేదు.
0: దేర్ ఇస్ నో లిమిటేషన్స్ ఎర్లియర్.
1: ఆనాడు దినములు, వారములు, నెలలు, సంవత్సరములు కాకుండా ఈనాడు గంటలు, నిమిషాల కింద ప్రారంభమైంది.
0: ద డేస్, ద వీక్స్, మంత్స్ అండ్ ఇయర్స్ వర్ స్పెంట్ ఇన్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ ఇన్ దోస్ డేస్ అండ్ టుడే ఇట్ ఈస్ లిమిటెడ్ టు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ మినిట్స్ అండ్
1: అవర్స్. దీనిని పరిష్కరించుకుని భారతీయ సంస్కృతి ఎంతవరకు సన్నగిల్లిందో మీరు యోచించుకోవచ్చు.
0: Basing on this, you can judge for yourself how the culture of Bharata has been declining.
1: Treta Yugam nandu Ramulu palikadu, జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గారి యేసి అన్నాడు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ క్రియేటర్ రామా డిక్లేర్డ్,
1: తల్లి కంటే పుట్టిన దేశం కంటే స్వర్గం ఎక్కడున్నది?
0: He declared that more than one's own mother and motherland, where else you find the heaven?
1: Kanna thalli janmamichina bhoomi ivu rendu kudunu swargamunu kante minna.
0: The physical mother and motherland are much more than the heaven.
1: Ee naadu deshanni evaru viswasistunnaru?
0: Who has the spirit of nationality?
1: Deshanni evaru aaradhana salputunnaru?
0: Who have got this patriotism?
1: Ekkade gaani kanipinchatam ledu.
0: Nowhere.
1: దీనన్నిటికీ మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దిస్?
1: దుర్గుణములతో కూడిన, దురాచారములతో కూడిన, దుష్టంగములతో కూడిన, దుర్బుద్ధులతో కూడినటువంటి రాజకీయం లే దీనికి మూల కారణం.
0: పాలిటిక్స్ ఫుల్ ఆఫ్ వికెట్ థాట్స్, మెనోవరింగ్, మ్యానిపులేషన్ అండ్ బ్యాడ్ థాట్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
1: ఈనాడు దేశం యొక్క అభిమానం ఎవరికి?
0: పేట్రియటిజం, వేర్ ఇస్ ఇట్ నోటీస్ టుడే?
1: ఎంతమంది రాజకీయ నాయకులు లేరు ఇక్కడ.
0: There are lots and lots of politicians today.
1: Evaraina oka desham yokka gauravanni kaapaadtu vachara?
0: Is there anyone who will uphold the prestige of this country?
1: Kaapaadtam ledu.
0: No.
1: Tama swarthamu, tama saprayojanam kosam ane paatu padtu vastunnaru.
0: The politicians have been struggling hard for their selfishness and self-interest.
1: Nijamga rajakeeya naayakulu anukunte tama sarvasvanni sangha sreyasthukai arpitam gaavinchali.
0: If he is a true politician in the strict sense of the term, he should be selfless and be prepared to sacrifice everything.
1: కానీ అర్పితం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: There is no trace of sacrifice anywhere.
1: సంఘం యొక్క తత్వాన్ని, సంఘం యొక్క శక్తి సామర్థ్యములను తామే స్వీకరిస్తూ వచ్చారు.
0: In fact, they are benefited that from the society, out of the society, the resources of the society.
1: Sanghamulo adhikaramulu pondalani pani praakulaadtu vacharu.
0: They are working for positions in society.
1: Ee adhikaramuloni gaurav maryadalanu kudanu taame pondalani visishtu vacharu.
0: They want to receive all the respect and esteem by enjoying the positions in the community.
1: Ee yokka rajakeeyam anukunte deshame lekapothe rajakeeyam ekkada?
0: When there is no country, how do you expect politics to
1: deshanni gauravinchinatundi vyakti రాజకీయాలు ఏ రీతిగా తాము వేయగలడు?
0: ఇఫ్ యు డు నాట్ రెస్పెక్ట్ యువర్ ఓన్ కంట్రీ, హౌ కెన్ యూ బి ఎ పాలిటీషియన్?
1: దేశ సేవకుండే దేశ నాయకుడైనా,
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ యూ వర్ టు బి లీడర్,
1: సేవ చేయగలడు?
0: ఎ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ యూ వర్ టు బి లీడర్,
1: పదవి కాంతివాడు పరిశుద్ధ హృదయుడా?
0: ద మ్యాన్ ఆఫ్ పొజిషన్ కెన్ ఎవర్ బి
1: పదవి కాంతివాడు పరిశుద్ధ హృదయుడా?
0: దెన్ ఇన్ ఫ్యాక్ట్ does he possess this pure heart?
1: భారతీయ వీరస్తుల,
0: listen to this truth, the son of Bharat.
1: పదవి కోసం వాంఛిస్తున్నారే కానీ దేశం యొక్క సంక్షేమం కోసం ఎవరు కూడా ఆశించడం లేదు.
0: They want positions but not the progress of this country.
1: ఈ విధమైనటువంటి స్వార్థ స్వప్రయోజనం నిమిత్తమై ఈ యొక్క పాలిటిక్స్ అభివృద్ధి అవుతూ వచ్చినాయే కానీ,
0: the politics have been increasing day by day because of positions and craving.
1: భారతీయ పవిత్రమైనటువంటి యొక్క కల్చరు, సంస్కృతిని పూర్తి నిర్మూలం గావిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ కిల్డ్ ద రూయిన్డ్ టోటలీ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి.
0: థౌజండ్ థింగ్స్ మే బి డిక్లేర్డ్ బట్ దే డోంట్ డూ వన్.
1: ప్రతి వ్యక్తి కూడా భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కృతి అని చెప్తున్నారు.
0: ఎవ్రీవన్ స్పీక్స్ ఆఫ్
1: ఆ సంస్కృతి అంటే ఏమిటో, వారు ఏమి సంస్కృతిని అనుభవిస్తున్నారో, ఏమి ఆశిస్తున్నారో ఎవరికి అర్థం కాదు.
0: బట్ దే డు నాట్ నో వెరీ మీనింగ్ ఆఫ్ కల్చర్, వాట్ దే ఎక్స్పీరియన్స్, వాట్ దే ప్రాపగేట్, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: కనుకని దేశం యొక్క విశ్వాసం పూర్తి నిర్మూలన గావించి పార్టీ విశ్వాసాన్ని పెంచుకోవడం చేత వచ్చిన ఫలితం ఏమిటి?
0: దే డు నాట్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్ దేర్ కంట్రీ బట్ దే హ్యావ్ ఫెయిత్ ఇన్ పాలిటిక్స్.
1: కనుకని మొన్న చెప్పాం, 1+1=2 అవుతుంది.
0: భగవాన్ సెడ్ అదర్ డే 1+1=2.
1: 1-1=0 అవుతుంది.
0: 1-1=0.
1: కానీ ఈ ప్లస్ లు జీరోస్ రెండు పక్కకు నెట్టేసి వన్ వన్ పక్కలో ఒకటి పెట్టేస్తే 11 అవుతుంది.
0: But on the other hand, remove both plus or minus, but if you keep one and another one side by side, it's 11. Well, that's how you can improve.
1: ఈ ప్లస్ వద్దు, మైనస్ వద్దు.
0: Let us not have plus or minus.
1: నిజంగా దేశం యొక్క క్షేమము సమస్త యొక్క క్షేమంలోనే ఉంటుందని.
0: The welfare, the progress of the country depends upon the progress of the community.
1: సర్వలోక సృష్టి సుఖినో భవంతు, అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశించాలి.
0: We should pray for the advancement and happiness of the entire world.
1: రాజకీయాల లోపల వీరు నావాడు, వాడు వీరివాడు.
0: బట్ ఇన్ పాలిటిక్స్ దే క్లెయిమ్ మైన్ అండ్ థైన్.
1: కానీ ఈ విధమైనటువంటి భేదభావములు ఇది సంకుచితమైన భావములు.
0: Differences of this kind reflect narrow-mindedness.
1: Andaru navare aneetunti oka ekatva bhavanni manam vahinchali.
0: In fact, you should have the feeling that all belong to me, all are mine.
1: Sabuddhi cheratam chetane desham patanam aipothundadi.
0: Because of selfishness, the country is ruining day by day.
1: Kabatti ee swartha buddhini enaadu manam nirmoolam gaavinchukundamo.
0: That day when we kill the selfishness,
1: anaade desham yokka kshemam abhivruddhi avutundi.
0: Then there starts the advancement of this country.
1: ప్రతి మానవుడు కూడాను సంకుచితమైన స్వార్థ బుద్ధితో ఉన్నాడు.
0: Today every man is full of selfishness, narrow minded.
1: కనుక విశ్వ కుటుంబంగా రూపొందాలి.
0: And how can you expect one family of the universe?
1: భారతదేశం లోపల 100 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
0: Bharat has 100 crores of population.
1: 100 కోట్ల మంది కూడాను ఒకరికొకరు నావారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది.
0: If you have got the feeling of oneness towards the family, how blissful it will be.
1: ఎంత సుఖమంగా అభివృద్ధి అవుతుంది.
0: You can imagine how the country will progress.
1: మానవులకు,
0: but mankind,
1: ఈనాటి రాజకీయములకు,
0: among politicians,
1: దేశాన్ని ముక్కలు ముక్కలు చేయడం చాలా అభివృద్ధి.
0: The politicians today, they want to fragment the country into pieces.
1: ఈ విధంగా ముక్కలు ముక్కలు చేస్తే వాళ్ళ ఆశ ఏమిటి?
0: By dividing the country, what they want?
1: ఒక్కొక్కరు మినిస్టర్స్ కావచ్చును.
0: Each one of them can become a minister.
1: ఏమిటి ఈ మినిస్టర్స్?
0: What is this minister?
1: మినిట్ లో ఉండేటువంటి వాళ్ళు మినిస్టర్.
0: మినిస్టర్ ద వన్ హూ లివ్ ఫర్ ఎ మినిట్ ఈజ్ మినిస్టర్. వెన్ హీ వుడ్ లీవ్ ద పొజిషన్.
1: ఇలాంటి ఆశలకు మనం పోకూడదు.
0: డోంట్ హావ్ సచ్ సిల్లీ డిజైర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: విద్యార్థినిలారా, ఈ పాలిటిక్స్ లో మీరు ఏమాత్రమో ప్రవేశించకండి.
0: డోంట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్ అట్ ఎనీ టైమ్.
1: దేశ సేవ లోపల మీరు పాల్గొనండి.
0: సర్వ్ దిస్ కంట్రీ.
1: విశ్వ సంక్షేమాన్ని మీరు ఆశించండి.
0: ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: కనుకనే ఈ విధంగా ఒకదానికోటి మోసం చేయకుండా, ఒకదానికోటి భిన్నం కాకుండా ఐకమత్యంతో పెరగాలి.
0: డోంట్ బిట్రే దిస్ కంట్రీ, డోంట్ చీట్ దిస్ కంట్రీ, లివ్ ఇన్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి మీ సేవ.
0: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
1: అందరూ నా వారే, అందరూ నా బ్రదర్, నా సిస్టర్, నా బ్రదర్, నా సిస్టర్. ఈ విధంగా సిస్టర్ బ్రదర్స్ గా మనం పెరుగుతూ రావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ ఆర్ మై బ్రదర్స్, ఆల్ ఆర్ మై సిస్టర్, ఫీలింగ్ ద ఫ్రెటర్నిటీ.
1: కుటుంబంలో ఉండేటువంటి మానవులు ఏ విధంగా ఉంటుంటారో,
0: జస్ట్ యాజ్ వీ మింగిల్ ఇన్ ఎ ఫ్యామిలీ,
1: దానికంటే మించి కూడా మీరు ఉండాలి.
0: We should be much more than that.
1: ప్రాచీన సంస్కృతిని గురించి
0: వివేకానంద
1: చికాగోలో మాట్లాడుతూ,
0: వివేకానంద వాజ్ స్పీకింగ్ ఇన్ చికాగో,
1: ఫస్ట్ లోపల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు.
0: హీ అడ్రెస్ ది గ్యాదరింగ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: అమెరికన్ ప్రజలంతా కూడా ఎంతో క్లాప్స్ వేశారు.
0: ది అమెరికన్ ఆడియన్స్ చీర్డ్ హిస్ టాక్.
1: అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఎంత ఆనందం వచ్చింది.
0: దే వర్ వెరీ బ్లిస్ఫుల్ బై లిసనింగ్ టు దిస్.
1: ఈ సంస్కృతిని ఎరుగినటువంటి వారు కూడా ఆనందించారు.
0: Those that have no idea of culture appreciated it.
1: ఈ నాటి భారతీయులైనటువంటి వారు కూడాను,
0: భారతీయస్ టుడే,
1: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు.
0: వీ ఫీల్ ashamed టు అడ్రెస్ ది ఆడియన్స్ అస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: విశ్వశాంతిని చేకూర్చి విధము నేర్చి,
0: ఇన్ ఫ్యాక్ట్ ద టెక్నిక్ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్
1: భావములనెల్ల సమయ చేసి,
0: కిల్లింగ్ ఆల్ ది నారో ఫీలింగ్,
1: ఐకమత్యము సమజీవిత ఆమృతమును,
0: ఫాస్టరింగ్ ది యూనిటీ అండ్ కోఆపరేషన్,
1: ఇది పంచుటియే కాదే మానవత్వం.
0: దిస్ ఈస్ ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: అందరికీ ఈ మానవత్వాన్ని మనం పంచాలి.
0: వీ హ్యావ్ టు షేర్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఈ మానవత్వం మనతోనే ఆరంభమైంది.
0: ద హ్యూమన్ వాల్యూ స్టార్టెడ్
1: మనం పుట్టిన తర్వాత వచ్చింది కాదు. ఇది
0: దే ఆర్ నాట్ ఎనీవే దట్ హావ్ అపియర్డ్ ఇన్ బిట్వీన్.
1: మానవత్వము రెండు కూడాను ఈక్వల్ గా వచ్చింది.
0: ద హ్యూమన్ బీయింగ్ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ హావ్ బీన్ బోర్న్ అట్ ద సేమ్ టైమ్.
1: అలాంటి దివ్య జీవితాన్ని మనం ఈనాడు ఎట్ట మర్చిపోయినాం.
0: How have you forgotten this divine life?
1: ఎంత గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి.
0: What a great culture it is.
1: కేవలం భారతీయులకు మాత్రమే కాదు.
0: It's not limited to భారతీయులు.
1: సర్వ దేశములకు కూడా ఇది ఒక పెద్ద గొప్ప సంస్కృతి.
0: The culture of Bharat is the highest of all.
1: మానవుని సంస్కరింపచేయునదే సంస్కృతి.
0: Culture is the one that refines you, that polishes you.
1: కనుకనే సంస్కరింపచేయటమంటే ఏమి? దోషములను దూరం చేయటము, గుణములను పెంచటము.
0: Refinement meant giving up the bad things and improving the good.
1: కనుకనే దోషము నిర్మూలన చేయాలి.
0: యూ షుడ్ బి బ్లెమిష్ లెస్.
1: నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచరణ ఎందుకు దోషములు నిర్మూలన చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫెక్ట్స్ ఇన్ అవర్ డైలీ రొటీన్ ప్రాక్టీసెస్.
1: దేశం అంటే మానవులు కాదు, మానవులు దేశం అంటే మట్టి కాదు.
0: ది కంట్రీ డస్ నాట్ మీన్ ద డస్ట్ అలోన్.
1: ఈ మానవులు అంటే ఎవరు?
0: హూ ఇస్ ద హ్యూమన్?
1: మనసు కలిగినటువంటి వాడే మానవుడు.
0: మానవ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ మనస్. What is manas mind?
1: కోరికల యొక్క చేరికనే మనసు.
0: Manas or mind is bundle of desires.
1: కనుకనే సంకల్పములు సత్య సంకల్పములుగా మార్చుకున్నప్పుడు మనిషి మనిషిగా ఉంటాడు.
0: In fact, you have got truthful thoughts, you will be a true human being.
1: మనిషి ఆచరణగా ఉంటుంటాడు.
0: And you will conduct yourself as a typical human being.
1: ఈనాడు ఆ సత్య సంకల్పం ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో అయోటా ఆఫ్ ట్రూత్ఫుల్ థాట్స్.
1: కనుకనే అసత్య సంకల్పములతో మనము జగత్తులో మనం జీవిస్తుంటే జగత్తంతా అసత్యమైన మారిపోతుంది.
0: వీఆర్ లివింగ్ ఇన్ అట్టర్ ఫాల్స్హుడ్, దేర్ ఫోర్ ద హోల్ అపియర్స్ థింగ్ అపియర్స్ అస్ డిల్యూషన్.
1: మనలో ఉన్నటువంటి దోషములు నిర్మూలన చేయండి.
0: దేర్ ఫోర్ కిల్, రిమూవ్ ఆల్ యువర్ డిఫెక్ట్.
1: గుణములు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ ద క్వాలిటీస్ వర్క్.
1: దివ్యత్వాన్ని పవిత్రం గావించుకోండి.
0: అండ్ అండర్స్టాండ్ ది
1: సంకల్పమైన సాధన.
0: దిస్ ది ట్రూ స్పిరిచువల్
1: సాధన. ఏమిటని,
0: వాట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: చెడ్డను మంచిగా మార్చుకోవటమే సాధన.
0: కన్వర్టింగ్, ట్రాన్స్ఫార్మింగ్ బ్యాడ్ ఇంటూ గుడ్ ఈ సాధన.
1: ఇట్లాంటిది లేకుండా ఈనాడు మనం సాధన చేస్తున్నా ఏం సాధన?
0: వితౌట్ దిస్ వాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్
1: వి డు? చెప్తున్నాము,
0: వి జస్ట్ హోల్డ్ ఆన్ ది టాలిస్మన్.
1: ఆ బుద్ధి ఎక్కడ పోతుందో ఏమో తెలియదు, వానికే తెలియదు.
0: హోల్డింగ్ ఆన్ ది టాలిస్మన్ ఆన్ వన్ హ్యాండ్ మైండ్ వేవర్, ఇట్ ఇస్ నాట్
1: మనలో ఉన్నటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు దూరం చేసుకోవాలి.
0: వి హావ్ టు గివ్ అప్ డిస్టెన్స్ ఆల్ దిస్ బ్యాడ్ థాట్స్.
1: సద్బుద్ధులు, సదాలోచనలు, సచ్చింతనలు అభివృద్ధి పరచుకోవాలి.
0: వి హావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఐడియాస్ అండ్ థాట్స్.
1: అది నిజమైన సాధన.
0: That is the true spiritual endeavor.
1: ఈ నాడు కేవలం చదువుతూ ఉన్నాము.
0: Today we learn.
1: ఏమిటి ఈ చదువులు?
0: What are these studies?
1: దంత కేవలము ఒక విధంగా హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి.
0: It has become modern education is ridiculous.
1: ఈ కలియుగంలో మరింత విచిత్రమైనట్టుగా రూపొందుతున్నాయి.
0: Particularly the modern times has on today it is ridiculous.
1: ప్రశ్నలు ఆన్సర్స్ రెండు కూడాను ఒక బుక్లోనే వస్తున్నాయి.
0: The question and answer appear in the same booklet.
1: ఈ క్వశ్చన్ ఆన్సర్లు అంతా ఇచ్చేసి ఆ బుక్ చదవమంటారు, పరీక్షలు రాయమంటారు.
0: ది క్వశ్చన్ ఆన్సర్ ఆర్ గివెన్ సేమ్ బుక్లెట్ అండ్
1: యూ సాధించిన విజయం ఏమిటి?
0: వాట్ యు అచీవ్?
1: ఇలాంటివి చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ డూ దాట్.
1: ఈనాడు ఎంత ఫ్యాషన్ గా అయిపోయింది.
0: వాట్ ఎ ఫ్యాషన్!
1: చదువుకున్న ఫ్యాషన్ అయిపోయింది.
0: ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఫ్యాషన్.
1: పరిగెత్తిపోయేటువంటి బస్సునంతా ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటారు.
0: ఎవ్రీవన్ వాంట్స్ టు అటెంప్ట్ టు
1: గెట్ ఇన్ ది బస్. ప్రమాదం జరిగేది అలాగే జరుగుతుంది.
0: హూ విల్ పుట్ టు డేంజర్ ఇఫ్ యు బోర్డ్ ద బస్ దట్ రన్నింగ్ ఫాస్ట్?
1: ఇలాంటి దీంట్లో లోపల స్కూల్ కంతా పరిగెత్తిపోతుంటారు.
0: అండ్ యూ రన్ ద డిస్టెన్స్ టు యువర్ స్కూల్.
1: చదువు చదువు చదివి,
0: హావింగ్ బీన్ స్టడీడ్,
1: ఎన్ని విద్యలు నేర్చి,
0: విదౌట్ ఎడ్యుకేషన్
1: ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: చావులేని చదువు చదవలేదు. ఇది మన భారతీయ సంస్కృతి.
0: యూ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ సో హ్యాస్ టు బి ఇమ్మోర్టల్ యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుకనే
0: సో
1: మనం ఎడ్యుకేషన్ అనేటువంటిది కాదు, ఎడ్యుకేర్ కావాలి.
0: సో ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేషన్ కేవలం నెగిటివ్.
0: ఎడ్యుకేషన్ ఇస్ నెగిటివ్.
1: ఎడ్యుకేర్ అనేటువంటి పాజిటివ్.
0: ఎడ్యుకేర్ ఇస్ పాజిటివ్.
1: నెగిటివ్ అనేటువంటిది తలని నింపుకోవటమే.
0: నెగిటివ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హెడ్.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా నింపవచ్చు.
0: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంటీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబులు అది ఖాళీయగున.
0: ఇఫ్ ది బ్రెయిన్ హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ ఇట్
1: ఎవర్ బుర్రది ఖాళీగాక ఇది సుఖతము నింపనగున.
0: వితౌట్ బీయింగ్ ఎంప్టీ అండ్ ఓపెన్ మైండెడ్ కెన్ యూ హ్యావ్ స్పిరిచువల్ కంటెంట్.
1: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా తలతో తీసుకునేటువంటి ఎడ్యుకేషన్.
0: సో వీ హావ్ గాట్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఫుల్ ఆఫ్ అవర్ హెడ్.
1: కేర్ అనేటువంటిది తలతో కాదు, హృదయంతో తీసుకునేటువంటి.
0: వేర్ యాజ్ ఎడ్యుకేర్ relates to our heart.
1: Sadbhavamulu,
0: good ideas.
1: Satya chintanulu,
0: good thoughts.
1: Sadalochanulu,
0: good thinking.
1: Satya pravartanulu,
0: good conduct.
1: Dharmamu,
0: nyayamu,
1: tapas ilanti vanta kuda hrudayamto teesukuneetundi.
0: They all come out of one's own heart.
1: Kanuka ee naadu manam chadavalsinatuntivi kevalam text books kaadu.
0: What we have to study are not
1: kuda undavalsindi.
0: Yamanasukimpa
1: hematarak vidya, paramanasukimpa brahma vidya.
0: In order to be happy on earth we should have the secular knowledge. To be happy in the other world we should have spiritual knowledge.
1: కనుక పొట్ట కోసం కూడా మనం కొన్ని పాగు పడాల్సిందే.
0: We have to struggle for our living.
1: కానీ పొట్ట కోసమే కాదు,
0: not merely for that.
1: మన దీక్షను సాధించాలి, జీవితం కోసం సాధించాలి.
0: In fact we should determine to achieve the goal of
1: education
0: life.
1: Education should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: కనుకనే ఈ లైఫ్ కోసం మనం పాటు పడాలి.
0: So we should work for our life.
1: జీవితమునకు నిజమైనటువంటి ఎడ్యుకేషన్ సరైనటువంటి ప్రవర్తనే.
0: In fact, the good behavior is an indication of education.
1: అంతే పాటు కొన్ని గ్రంథములను కూడా మనం చదివి అందులో ఉన్నటువంటి మంచిని కూడా స్వీకరించాలి.
0: We have to read certain textbooks and accept good.
1: ఎందరో మహానుభావులు ఎటువంటి గొప్పవారో ఈ గ్రంథాలంతా పఠిస్తుంటారు, రాస్తుంటారు.
0: There are many, many great people who write and read books.
1: వాటిలో ఉన్న మంచిని కూడా మనం స్వీకరించాలి.
0: Take the essence out of them.
1: ఈ కులము ఆ కులము ఈ కులము అని పెట్టుకోకూడదు.
0: Don't go by the community.
1: కులమత భేదాలంతా దూరం చేయాలి.
0: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
1: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
0: ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: రిలీజన్ ఆఫ్ లవ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్,
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: ఈ మూడింటిని మనం పెంచుకోవాలి.
0: అండ్ హ్యావ్ దీస్ త్రీ థింగ్స్ స్ట్రాంగ్లీ ఎస్టాబ్లిష్డ్.
1: కొన్ని కొన్ని సందర్భాల లోపల
0: అట్ టైమ్స్
1: దైవ చింతన మాత్రం ఎలాంటి సమయంలో కూడా మానకూడదు.
0: యూ షుడ్ నెవర్ గివ్ అప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: అదే మన జీవితాధారము.
0: దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్.
1: సత్య మార్గంలో మనం ప్రయాణం చేసినటువంటి మహర్షులకు ఎంతటి పరాభవం జరిగిన కష్టములు వచ్చినా వారు సాధించుకుంటూ వెళ్ళారు.
0: ద సేజెస్ అండ్ సెయింట్స్ కుడ్ విత్స్టాండ్ ఆల్ ది హ్యూమిలియేషన్ హోల్డింగ్ ఆన్ టు ది నేమ్ ఆఫ్ గాడ్.
1: చదువుకున్నటువంటి మహనీయులు కూడా ఉన్నారు.
0: దేర్ మెనీ నాలెడ్జబుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్
1: సత్య మార్గంలో ప్రవేశిస్తుంటారు.
0: దే ట్రై టు నో ది పాత్ ఆఫ్
1: ట్రూత్. ఎలాంటి తప్పు మార్గంలోనా పోరు.
0: దే నెవర్ అలాంగ్ ది రాంగ్ పాత్.
1: అలాంటి మహనీయులకు ఎవరు చోటివ్వరు.
0: సచ్ నోబుల్ సోల్స్ హావ్ నో ప్లేస్ ఇన్ అవర్ కమ్యూనిటీ.
1: ఒక్కరు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, అలాంటి మహనీయులకు దైవమే చోటిస్తుంటాడు.
0: ఈవెన్ ఇఫ్ ది సొసైటీ డస్ నాట్ రికగ్నైజ్ దెమ్, ద నోబుల్ సోల్స్ ఆర్ బ్లెస్డ్ బై గాడ్. ఈ
1: మనకు చోటిచ్చి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ హావింగ్ ప్లేస్ ఇన్ సొసైటీ?
1: ఈనాడు ఎస్ అంటారు, రేపు నో అంటారు.
0: ద సొసైటీ మే సే ఎస్ టుడే అండ్ నో టుమారో.
1: నో ఎస్ లు వారి నోటికి గాని సాయిక సర్వం ఎస్ ఎస్ ఎస్.
0: నో ఎస్ బిలాంగ్ టు యువర్ మౌత్స్ అండ్ టు యువర్ టీచింగ్ స్పీకింగ్ ఫ్యాకల్టీ. బట్
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వానికి మనం తగినటువంటి బలం ఇవ్వాలి.
0: అప్లై ఆల్ ద స్ట్రెంగ్త్ టు నో ద ఇమనెంట్ డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
1: దివ్యత్వాన్ని విసర్జించి మనం ఎక్కడా వెళ్ళడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ డివినిటీ.
1: ఇది మనం వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది.
0: ది డివినిటీ ఇస్ విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ.
1: ఇట్టి దివ్యత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: వి హావ్ ఫర్గాటెన్ ద డివినిటీ.
1: ఇది ఏ ప్రాచీన సంస్కృతి అన్నారు.
0: దిస్ యాక్చువల్లీ కాల్
1: అందరూ చెప్తున్నారు ప్రాచీన సంస్కృతి, ప్రాచీన సంస్కృతి.
0: ఎవ్రీవన్
1: అనాది సంస్కృతి.
0: ఎవ్రీవన్ రిఫర్స్ టు ఏన్షియంట్ కల్చర్. ఇట్ ఇస్ ఎటర్నల్.
1: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ చేంజ్ లెస్.
1: శుద్ధ సత్వమైనటువంటిది.
0: ఇట్ ఇస్ ప్యూర్ అన్సల్యూట్ ట్రూత్.
1: ఎట్టి కాలం నందు త్రికాల భాగ్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఇట్ కెనాట్ బి చేంజ్ ఇన్ ఆల్
1: మారేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: పూసిపెడితే దాగేటువంటిది కాదు.
0: ఆర్ యూ కెనాట్ హైడ్ ఇట్.
1: ఇవి ఎప్పుడు కూడా నువ్వు ప్రకాశిస్తూనే ఉంటుంటాయి.
0: ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ ఆల్ ద టైమ్.
1: ఇది దివ్య భవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: వీ హావ్ ఫర్గాటెన్ దట్ నోవెల్ ఎవర్ గ్రీన్ ఫ్రెష్ డివైన్ హ్యూమన్ లైఫ్.
1: కనుకనే మానవత్వం అంటే ఏమిటో కూడా అర్థం కాకుండా పోతుంటాయి.
0: వీ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్.
1: మను చరిత్ర నుంచి వచ్చినటువంటి మానవత్వం.
0: ది హ్యూమానిటీ మానవత్వ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ మను.
1: చెప్పినటువంటి మను జా, అతని నుంచి పుట్టినటువంటి వాడే మనుజ.
0: మను జా, ద వన్ హూ ఇస్ బాండ్ టు మను ఇస్
1: జా అనగా పుట్టటము.
0: జా మీన్స్ బాండ్.
1: ఎవరి నుంచి పుట్టింది మను? ధర్మరూపుడు మనుడు.
0: మను ఈజ్ వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ ధర్మ.
1: కనుక మను ధర్మము అని కూడా లాయర్స్ అంతా బోధిస్తుంటారు.
0: లాయర్స్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ బుక్ మను ధర్మ.
1: కానీ బోధిస్తున్నారు,
0: దే స్పీక్,
1: వాళ్ళు వినియోగించేదంతా దానికి విరుద్ధమైనటువంటి ధర్మం.
0: బట్ దేర్ యాక్షన్ ఇస్ కాంట్రరీ టు దిస్.
1: ఎవరు దీన్ని సక్రమంగా నడుచుకుంటున్నారు?
0: హూ ఇస్ ఫాలోయింగ్ ది కరెక్ట్ పాత్?
1: సక్రమంగా ఎవరు నడుచుకుంటారో వాడే నిజమైన భారతీయుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఫాలో ద కరెక్ట్
1: ఏ దేశం వాడైనా సరే,
0: యు మే బి బిలాంగ్ టు ఎనీ కంట్రీ.
1: ముఖ్యం కాదు
0: ఎనీ కంట్రీ.
1: ధర్మం ముఖ్యమైనటువంటిది.
0: ధర్మ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక మన యొక్క ధర్మమును మనం ప్రవర్తించాలి.
0: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు అవర్ ధర్మ కోడ్ ఆఫ్ కాండక్ట్.
1: ఎలాంటి ఇక్కట్లు పెరిగినప్పటికీ దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాలి.
0: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ అవర్ వే, వీ షుడ్ రెసిస్ట్ అండ్ హోల్డ్ ఆన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు బోధించవలసినటువంటిది, మీరు చేయవలసినటువంటిది కేవలము మొట్టమొదట మన గృహాన్ని చక్క చేసుకోవాలి.
0: వాట్ యు హావ్ టు డూ, వాట్ యు హావ్ టు టీచ్ అండ్ ప్రాపగేట్,
1: కరెక్ట్ యువర్ సెల్ఫ్,
0: రెస్పెక్ట్ యువర్
1: పేరెంట్స్, తల్లిదండ్రులను ప్రేమించాలి,
0: లవ్ యువర్ పేరెంట్స్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: వారే లేకపోతే నీవెక్కడ వాడు?
0: Without them you don't exist.
1: కానీ ఈనాడు తల్లిదండ్రులు కూడా గౌరవించడం లేదు.
0: Today no one is respecting one's own parents.
1: అది చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఈనాడు నీవు తల్లిదండ్రులు గౌరవించకపోతే రేపు నీ బిడ్డలు నిన్ను గౌరవించరు.
0: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, యూ విల్ నాట్ బి రెస్పెక్టెడ్ బై యువర్ చిల్డ్రన్.
1: రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది తప్పినవి కాదు.
0: ఇన్ అవర్ లైఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఆర్ ఇన్ఎస్కేపబుల్.
1: కనుక మనం మంచిని చేసి, మంచిని చూసి, మంచిని అనుభవించి, మంచిని బోధించాలి.
0: సో యూ షుడ్ సీ గుడ్, you should be good, you should do good, listen to good things and be good.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: We should not be fear stricken.
1: తప్పులు ఉన్నటువంటి వాడే భయపడాలి, కానీ తప్పు లేని వాడు భయం ఎందుకు?
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్.
1: సత్య మార్గంలో ప్రవర్తించేటువంటి వాడికి ఏ మాత్రమూ భయం అనేటువంటిది ఉండకూడదు.
0: ఇఫ్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ వన్.
1: ఈనాడు
0: టుడే
1: మనం ఈ పిచ్చి పట్టినటువంటి రాజకీయాల్లో ప్రవేశించి
0: వీఆర్ ఆఫ్టర్ దిస్ మ్యాడ్ పాలిటిక్స్.
1: మీకు కూడా పిచ్చి పట్టించుకుంటున్నారు.
0: వీఆర్ ఆల్సో హావ్ బికమ్ అల్టిమేట్లీ మ్యాడ్.
1: దానికి ఒక గుడ్ బై చెప్పాలి మీరు.
0: బెటర్ వీ సే గుడ్ బై టు పాలిటిక్స్.
1: నాకు పాలిటిక్స్ కాదు, మీకు క్షేమం వస్తుంది.
0: పాలిటిక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్.
1: ప్రవర్తన నాకు చక్కది.
0: మై కాండక్ట్, బిహేవియర్ ఇస్
1: ఇంపార్టెంట్. ఈ ప్రవర్తనలో మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ హావ్ గుడ్ బిహేవియర్ అండ్ రీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్.
1: ఏనాడైనా కానీ ఇంకా ఒక్కొక్క చదువుకున్నటువంటి వ్యక్తిని చూస్తే, వాడి ప్రవర్తన చూస్తే నాకు చాలా కష్టమేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: గొప్ప డిగ్రీస్ అంతా తీసుకున్నారు.
0: దే హావ్ వెరీ హై డిగ్రీస్.
1: వీళ్ళ ప్రవర్తన చూస్తే చాలా విరుద్ధమైనగా ఉంటుంటాయి.
0: బట్ దే బిహేవియర్ ఇస్ జస్ట్ ఆపోజిట్.
1: ఇది చాలా చదువుకు విరుద్ధమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ది వెరీ ఆపోజిట్ ఆఫ్ యువర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: చదువుకు వినయమే ప్రధానమైనటువంటి గుణము.
0: హ్యూమిలిటీ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈ చదువు లోపల వినయం లేకపోతే ఇంకేం ప్రయోజనం చెప్పండి.
0: వెన్ దేర్ ఇస్ నో హ్యూమిలిటీ, వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
1: ప్రాచీన విద్యలన్నీ కూడాను వినయం విధేయతలతో కలుగుతూ వచ్చింది.
0: ది ఎన్షియంట్ ఎడ్యుకేషన్ లేడ్ ఎంఫసిస్ ఆన్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: ఈ వినయ విధేయత లేకపోతే విద్య కాల్చన ఎందుకు మనకు?
0: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ వాట్ ఫర్?
1: అది విద్యనే కాదు,
0: ఇట్ ఈస్ నో ఎడ్యుకేషన్ అట్ ఆల్.
1: ముఖ్యమైనటువంటి తత్వము వినయంలోనే ఉంటుంది. అది
0: హ్యూమిలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మానవుని యొక్క ప్రధాన గుణం వినయమే.
0: ది ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఇస్ హ్యూమిలిటీ. అందులో తిరిగింది
1: క్షమనే.
0: అండ్ దిస్ హ్యూమిలిటీ ఇస్ క్షమ.
1: నేను చెప్పాను, క్షమ సత్యము,
0: దిస్ ట్రూత్.
1: క్షమ ధర్మము,
0: ఇట్ ధర్మ.
1: క్షమ వేదము,
0: ఇట్స్ టెక్స్ట్.
1: క్షమ అహింస,
0: ఇట్ నాన్ వైలెన్స్.
1: క్షమ సత్యం బావు,
0: అండ్ ఇట్స్ ట్రూత్ ఎవ్రీథింగ్.
1: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫర్మేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఆల్ ది వరల్డ్.
1: క్షమ చేతనే మన విశ్వామిత్రుడు రాజయోగిగా మారాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫర్బేరెన్స్ విశ్వామిత్ర కుడ్ బికమ్ ఏ రాజయోగి.
1: రాజయోగి నుంచి తిరిగి గొప్ప యోగి అంటే ధర్మయోగి అయిపోయినాడు.
0: లేటర్ హీ బికేమ్ బ్రహ్మయోగి.
1: బ్రహ్మయోగి అయిపోయినాడు.
0: హీ బికేమ్ బ్రహ్మయోగి.
1: భగీరథుడు
0: భగీరథ
1: క్షమను సాధించడం చేతనే,
0: బికాస్ హీ కుడ్ హ్యావ్ దిస్ క్షమ,
1: కనపడినటువంటి గంగను కూడా తీసుకొచ్చి ప్రపంచంలో వదిలాడు.
0: హీ కుడ్ బ్రింగ్ డౌన్ ద గంగెస్ ఫ్రమ్ ద టాప్ డౌన్ టు అవర్
1: క్షమ చేతనే
0: అవుట్ ఆఫ్
1: జనక మహారాజు కర్మయోగిగా ఉండి జ్ఞానయోగంగా మారిపోయాడు.
0: King Janaka, a man of action, Karma Yogi, could become the Jnana Yogi, the one of his
1: because of forbearance.
0: And therefore, this out of this patience, you can accomplish anything. Students,
1: మీకు తెలియదు కానీ
0: యూ డూ నాట్ నో దిస్
1: స్వామి యందు ఆ క్షమ అనేటువంటి కాలి మొదలు తల వరకు ఉంటుండాలి.
0: దిస్ క్షమ ప్యూరిటీ పేషెన్స్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ భగవాన్. టాప్ టు టో
1: ఎన్ని రకమైనటువంటి వచ్చినా కూడా అన్నిటికీ శాంతంగా దాన్ని అందుకుంటున్నాను.
0: భగవాన్ రిసీవ్స్ పీస్ఫుల్లీ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఆన్ ద వే.
1: దానికి అంతా కూడా ట్రబుల్స్ అంతా నేను ఎప్పుడు వెల్కమ్ చేస్తుంటాను.
0: భగవాన్ వెల్కమ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్.
1: ఎందుకంటే క్షమ అనేటువంటిది మన యొక్క కష్టంలోనే దాన్ని మనం సాధిస్తూ రావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ పేషెన్స్ యూ కెన్ అచీవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
1: ఈనాటి భక్తులను చెప్తుంటున్నారు,
0: యూ డిక్లేర్ దట్ యువర్ డివోటీ టుడే.
1: సుఖం అంటే పొంగుతారు, కష్టం అంటే కృంగుతారు.
0: యు ఆర్ రియలీ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
1: సమత్వాన్ని మనం పొందాలి, అది క్షమ.
0: వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ ద టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: దానిలో ఉన్నటువంటి స్థానాన్ని మనం స్వీకరించాలి.
0: వీ షుడ్ యాక్సెప్ట్ ది ఎసెన్స్ ఆఫ్ ది టూ.
1: దివ్యత్వమైన పవిత్రత మనం అందుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో అచీవ్ ద డివినిటీ.
1: కనుక విద్యార్థులు ఈనాడు ప్రప్రథమంలో క్షమను సాధిస్తూ రండి.
0: స్టూడెంట్స్ షుడ్ అచీవ్ దిస్ నోబుల్ క్వాలిటీ ఆఫ్ క్షమ.
1: మీరు కొంచెం ఉత్తీర్ణులు కావచ్చును, కొన్ని మార్కులు తగ్గచ్చును.
0: You may be successful in examination.
1: మీరు ఏమాత్రం వెరగకండి.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎగ్జామ్.
1: తిరిగి దాన్ని పట్టి మీరు సాధించి మంచి మార్క్స్ తెచ్చుకోండి.
0: టేక్ నెక్స్ట్ ఛాన్స్ అండ్ గెట్ హై గ్రేడ్.
1: మీరు మార్కుల కోసమని ప్రాకులు ఆడొద్దండి.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ మార్క్స్.
1: రిమార్క్స్ రాకుండా చూసుకోండి.
0: బీ కేర్ఫుల్ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్.
1: పేరు రాకుండా చూసుకోండి.
0: సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్ ఆర్ బ్యాడ్
1: నేమ్. రాకుండా చూసుకోండి.
0: సీ దట్ యూ డోంట్ గెట్ బ్యాడ్ నేమ్.
1: మంచి భావాలతో మీరు మెలగండి.
0: కండక్ట్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ ఫీలింగ్.
1: విద్యార్థులు ఎక్కడ పోయినప్పటికీ
0: అవర్ స్టూడెంట్స్ వేర్ ఎవర్ దే గో,
1: ప్రవర్తన చేతనే వీరు సత్సాయి ఎడ్యుకేషన్ భక్తులు అని చెప్పొచ్చు.
0: యూ మే గో ఎనీవేర్ బేసింగ్ ఆన్ యువర్ కాండక్ట్ ఎవ్రీబడి కెన్ సే దట్ యూ బిలాంగ్ టు దిస్.
1: పేరు నాకు అక్కర్లేదు.
0: భగవాన్
1: మీరు మంచి పేరు తెచ్చుకోండి.
0: భగవాన్ డస్ వాంట్ వర్క్ ఫర్ హిజ్ నేమ్, ఫర్ యువర్ గుడ్ నేమ్.
1: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా చెప్పాడు.
0: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఆల్సో సేడ్.
1: ఏమని చెప్పాడు?
0: వాట్ డిడ్ హి సే?
1: మా సర్వ కల్చర్ సాయి అన్నాడు.
0: హి సెడ్ అవర్ కల్చర్ ఇస్ సాయి కల్చర్.
1: అది తప్పు,
0: ఇట్ ఇస్ అ మిస్టేక్.
1: ప్రేమ చేత చెప్పాడే కానీ కల్చర్ ఈనాడు వచ్చింది కాదు, ఈనాడో వచ్చింది. ఈనాడు సత్యసాయి వచ్చింది అటువంటి వాడు.
0: అవుట్ ఆఫ్ లవ్ హి సెడ్ సాయి కల్చర్, బట్ బికాస్ దిస్ కల్చర్ ఇస్ ఎటర్నల్ ఎన్షియంట్.
1: ఇది అనాది అయినటువంటిది.
0: ఇట్ ఇస్ వెరీ మచ్ ఎన్షియంట్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: ఇట్ ఈస్ అట్రిబ్యూట్లెస్. ఇట్ ఈస్ కామన్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్. ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్.
1: చాలా ఏదో గొప్పగా మాట్లాడుతుంటారు కానీ అది నాకు ఇష్టం ఉండదు.
0: పీపుల్ స్పీక్ ఇన్ ఎ బిగ్ వే హైవే, బట్ భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
1: బిగ్ వే హైవే మీరు నడుచుకోవాలి.
0: యూ షుడ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ బిగ్ హైవే.
1: దాన్ని ఆవిర్భవించి చేయాలి.
0: అండ్ యూ షుడ్ వర్క్ ఫర్ ఇట్.
1: మీ యొక్క సంతోషం నుంచి దాన్ని ఉప్పొంగా చేయాలి.
0: అవుట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ యూ ప్రొసీడ్ ఇన్ దట్ డైరెక్షన్.
1: కనుక వారిని వీరిని ఎగ్జాంపుల్స్ గా మీరు తీసుకోకండి.
0: డోంట్ టేక్ అదర్స్ యాజ్ ఎగ్జాంపుల్.
1: మిమ్మల్ని మీరే ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి.
0: యు మేక్ యువర్ సెల్ఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్.
1: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ ఇస్ సెల్ఫ్.
1: అదే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అదే సెల్ఫ్ సాక్రిఫైస్.
0: దట్ ఇస్ సెల్ఫ్.
1: అదే సెల్ఫ్ రియలైజేషన్.
0: దట్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
1: అంత సెల్ఫ్ లోనే ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ లైస్ విత్ ఇన్ ద సెల్ఫ్.
1: అలాంటి సెల్ఫ్ ని మీరు సాధిస్తూ రావాలి.
0: దట్ సెల్ఫ్ యూ షుడ్ అకంప్లిష్.
1: అది ఏ నిజమైనటువంటి భారతీయ సంస్కృతి.
0: దట్ ఈస్ ట్రూ భారత.
1: ప్రాచీన కాలం నుండి ఎన్ని కష్టములకో లొంగి, సాధించడానికి ప్రయత్నం చేశారు.
0: ఎవ్రీబడి వాంటెడ్ టు ఇన్వేడ్ అండ్ కాంకర్ దిస్ కంట్రీ.
1: భారతదేశం కంటే మించినటువంటి దేశం మరొకటి ఉందా?
0: ఇస్ దేర్ ఎనీ అదర్ కంట్రీ గ్రేటర్ దన్ భారత్?
1: కేవలం బీద దేశం అనుకుంటారు.
0: యూ సే ఇట్ ఇస్ మోర్.
1: నీ బుద్ధిలో అది బీరేగా ఉండొచ్చు.
0: ఇట్ ఇస్ యువర్ చీప్ మైండెడ్నెస్.
1: బీద దేశం అయిపోతే ఇంతమంది దేశీయులంతా దీనిపైన వచ్చి ఎందుకు పడతారు?
0: ఇఫ్ ఇట్ ఇస్ రియల్ ఏ పూర్ కంట్రీ, వై షుడ్ ఇట్ బి ఇన్వేడెడ్ బై సో మెనీ పీపుల్?
1: ఇందులో నుంచి ఏనుగులపైన, రథాలపైన, గుర్రాలపైన, ఒంటలపైన వేసుకుని పోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ క్యారీడ్ ఆల్ ద వెల్త్ అండ్ ద గోల్డ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: భారత దేశం అనేటువంటి పవిత్రమైనటువంటి శ్రీతన్ శ్రీతత్వత కలిగినటువంటి
0: భారత్ ఈస్ వన్ ఆఫ్ వెల్
1: సిరి సంపదలతో
0: తులుతూకుంటుండేటువంటి. వాట్ ఈస్ దేర్ షార్టేజ్?
1: మీ బుద్ధి చిన్నదిగా ఉండటం వల్ల అది చిన్నదిగా మారిపోతుంది.
0: యు ఆర్ మీన్ మైండెడ్ దేర్ ఫర్ యు కంట్రీ. బట్ హావ్ బ్రాడ్ ఫీలింగ్.
1: కనుక మీ బుద్ధిని విశాలం భావించుకోండి.
0: బి బ్రాడ్ మైండెడ్.
1: దేశం కూడా విశాలం అవుతుంది.
0: దెన్ యూ విల్ హావ్ బ్రాడ్ మైండెడ్నెస్ టువర్డ్స్ యువర్ కంట్రీ. శాస్త్రమును
1: బంగారు మనకుండా పద శాస్త్రములను ఎండి బంగారు ఏలా.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ హావ్ గాట్ ఆల్ దిస్ సీక్రెట్ టెక్స్ ఈక్వల్ టు ద గోల్డ్, వై డు యూ వాంట్ అదర్ టెక్స్ ఈక్వల్ టు దట్ ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్? నాట్ నెసెసరీ.
1: మన భారతదేశమే గొప్పది.
0: అవర్ కల్చర్ భారత్ ఇస్ గ్రేటెస్ట్.
1: ఇలాంటి భారతదేశాన్ని మనం ఎందుకు చిన్నదిగా చూడాలి?
0: వై డు యూ కన్సిడర్ ఇట్ లో?
1: ఈ భారతదేశం నుండి ఉద్భవించినటువంటి యొక్క మన సిరి సంపదలు ఎంత గొప్పవి.
0: ఎఫ్లూయెన్స్ అండ్ ప్రాస్పెరిటీ వీ ఎంజాయ్డ్ దే ఆర్ వెరీ హై స్టాండర్డ్.
1: కనుకనే ఈ భారతదేశంలో పుట్టనటువంటి ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ నోటీస్డ్ హియర్.
1: సర్వమునకు ఇది గొప్ప మాస్టర్ వంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
1: మీరు కేవలము ఈ యొక్క దేశాన్ని మాత్రమే మీరు వర్ణించుకోకుండా ఏ ఇతర దేశాన్ని వర్ణిస్తూ ఉంటారు.
0: యు హావ్ ఫర్గాటన్ యువర్ మదర్ ల్యాండ్.
1: దేన్ని వర్ణించకండి, అన్నింటినీ వర్ణించండి.
0: యూ డోంట్ క్రిటిసైజ్ ఎనీ కంట్రీ.
1: అన్ని దేశాలు మంచివే.
0: ఆల్ కంట్రీస్ ఆర్ గుడ్.
1: కానీ ఏది చెడ్డది?
0: విచ్ వన్ ఇస్ బ్యాడ్?
1: అన్ని మతములు మంచివే.
0: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
1: చెడ్డది?
0: విచ్ ఇస్ బ్యాడ్?
1: మన మతి చెడ్డది.
0: అవర్ మతి ద మైండ్ ఇస్ బ్యాడ్.
1: మతి చెడ్డది కావటం వల్ల మతం చెడ్డది అనుకుంటున్నాం.
0: మతి ద మైండ్ ఇస్ బ్యాడ్, సో వీ కన్సిడర్ మతం రిలీజియన్
1: మంచినే బోధించే.
0: ఆల్ రిలీజియన్స్ టుగెదర్ థాట్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
0: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ బేసింగ్ ఆన్
1: మతులు మంచివైన మతమేది చెడ్డది?
0: ఇఫ్ యువర్ మతీస్ మైండ్స్ ఆర్ గుడ్, నో మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: కాబట్టి మతమేది చెడ్డది? అన్ని మతములు మంచివే.
0: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
1: క్రిస్టియన్ మతం మంచిదే, ఇస్లాం మతం మంచిదే, జొరాస్ట్రియన్ మతం మంచిదే, బుద్ధిజం మతం మంచిదే, జైనిస్ మతం మంచిదే, అన్ని కూడా సిక్కు మతం మంచిదే,
0: సిక్కిజం.
1: అన్ని మతాలు మంచివే.
0: ఆల్ ఆర్ గుడ్.
1: నీ మతి చెడిపోవటం వల్ల అన్ని మతములు చెడిపోయినట్టుగా పోతుంది.
0: బికాజ్ యువర్ మైండ్ ఇస్ స్పాయిల్డ్ మతి, దేర్ఫోర్ యు కన్సిడర్ రిలీజియన్స్ బ్యాడ్.
1: సర్వము నీ మతి పైన ఆధారపడి ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ యువర్
1: సర్వత్రా ప్రయాణం జరుగుతుంది.
0: మైండ్ మూవ్స్ ఆల్ అరౌండ్.
1: మనోమూలం మిదం జగత్. జగత్తంతా నిండినటువంటి మనసే.
0: ద హోల్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
1: కనుక నీ మతిని మంచి చేసుకుంటే దేశమంతా మంచిదవుతుంది.
0: ఇఫ్ యు కరెక్ట్ యువర్ మతి ద మైండ్ ద హోల్ థింగ్ వుడ్ బి కరెక్ట్.
1: కనుక ఏదేదో చక్క చేయడానికి నీవు ప్రయత్నం చేయొద్దు.
0: డోంట్ అటెంప్ట్ టు
1: రెక్టిఫై. నీ మతిని నీవు చక్క చేసుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ మైండ్.
1: దేశమంతా బాగుపడిపోతుంది.
0: ద హోల్ కంట్రీ విల్ బి.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు చదవవలసినటువంటి కూడా ఎంతో చిటికాలో ఉంటున్నాయి.
0: వాట్ ఆర్ థింగ్స్ యూ లెర్న్?
1: పరీక్షల కోసం మీరు అన్ని చదువుకోవచ్చు.
0: ఫర్ ఎగ్జామ్స్ యూ కెన్ ప్రిపేర్.
1: కానీ రక్షించేది మాత్రం అది కాదు.
0: ఇస్ నాట్ దట్ గోయింగ్ టు
1: పరీక్ష?
0: పరీక్ష, ఎగ్జామినేషన్.
1: రక్ష, పరీక్ష.
0: రక్ష, ప్రొటెక్షన్, పరీక్ష, ఎగ్జామినేషన్.
1: కనుకనే ఈ యొక్క పరీక్షల కోసం మీరు పాస్ చేయవలసిన తప్పు లేదు.
0: సర్టన్లీ యూ షుడ్ వర్క్ టు పాస్ ఇన్ ది పరీక్ష, ఎగ్జామినేషన్.
1: అన్నింటినీ రక్షించేటువంటిది ఒక తత్వం ఉంటుంది.
0: బట్ దేర్ ఇస్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యూ. రక్ష.
1: భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప అదృష్టం.
0: It's good fortune to have been
1: భారతీయుడు చెప్పుకోవడమే గొప్ప అదృష్టము.
0: టు డిక్లేర్ యువర్ భారతీయ ఇస్ ద గ్రేటెస్ట్ ఫార్చ్యూన్.
1: అలాంటి అదృష్టాన్ని నీవు కాపాడుకో.
0: బట్ యూ షుడ్ లివ్ అప్ టు ఇట్ ఫార్చ్యూన్.
1: ఎలాంటి పరిస్థితి ఏంద కూడాను నీ మాతృభూమిని నీవు తిరస్కరించవద్దు.
0: అట్ ఎనీ టైమ్ నెవర్ డినై డిజోన్ యువర్ కంట్రీ.
1: స్వప్నమందు కూడాను దాన్ని ఏమాత్రం కూడాను మర్చిపోకూడదు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్ ఇన్ ద డ్రీమ్.
1: అది ఏ నిజమైనటువంటి కృతజ్ఞత.
0: దాట్ ఈస్ ట్రూ గ్రాట్యుట్యూడ్.
1: ఆ కృతజ్ఞత లేకపోతే
0: యూఆర్ నాట్ గ్రేట్ఫుల్.
1: మానవుడు పుట్టి ప్రయోజనం.
0: వాట్ ఫర్ ఇస్ ది హ్యూమన్ లైఫ్?
1: కృతజ్ఞత లేనటువంటి వాడు క్రూరుడు అన్నాడు.
0: అన్గ్రేట్ఫుల్ రిచ్ ఇస్ వికెడ్ మ్యాన్.
1: కనుక నేను సూర్య నమస్కారం నందు కృతజ్ఞాయ నమః.
0: సన్ గాడ్ వి సే, యు జస్ట్ ఎక్స్ప్రెస్ దట్ విజన్ టు అస్.
1: ఎట్టి వాడినైనా గానీ క్షమిస్తారట.
0: ఎనీ వన్ విల్ బి.
1: ఎవరైనా క్షమిస్తారు. కానీ మంచి పొందినటువంటి దానిని మనం మర్చిపోతే అది కృతజ్ఞత. కృతజ్ఞత అనేటువంటిది పోయినటువంటి వాడిని ఎవరూ రక్షించలేరు.
0: ఇఫ్ యు ఫర్గెట్ ది గుడ్ డన్ అన్ టు యూ, ఇట్ అమౌంట్స్ టు ఇన్గ్రాటిట్యూడ్, ఇట్ విల్ నాట్ బి ఎక్స్క్యూజ్.
1: కృతజ్ఞతను చూపాలి.
0: యూ షుడ్ బి గ్రేట్ఫుల్.
1: కృతజ్ఞుడు కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి అన్గ్రేట్ఫుల్.
1: కనుకనే మన భారతీయుల సంస్కృతిని చక్కగా మీరు ఎలిగెత్తి చాటాలి.
0: యూ షుడ్ డిక్లేర్,
1: ఏమాత్రము భయపడనక్కర్లేదు.
0: ఏదైనా
1: ఇతరులు ఏమైనా వచ్చి మనం ఏం చేస్తారో ఏమనుకుంటారు, ఏమైనా చేసుకొని
0: డోంట్ థింక్ దట్ అదర్స్ విల్ డూ సంథింగ్ హార్మ్ టు యు.
1: నీవు చాటుకుంటూ పోతే నిన్ను ఎవరైనా చంపని తప్పులేదు.
0: పబ్లిసైజ్ ద ప్రొపగేట్ కల్చర్ ఆఫ్ భారత్.
1: లైఫ్ లో ఒక్కటే కానీ రెండు కాదు.
0: ఆఫ్టర్ ఆల్ యు ఆర్ వన్ నాట్ టూ.
1: నీవు ఈ భారతదేశం యొక్క కృతజ్ఞత నీవు జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు అవుతావు.
0: ఇట్ అమౌంట్స్ టు సాక్రిఫైసింగ్ యువర్ లైఫ్ ఫర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: భయపడి మాత్రము మన యొక్క సంస్కృతిని ఏమాత్రము తూలనాడకూడదు.
0: అవుట్ ఆఫ్ ఫియర్ నెవర్ కన్సిడర్ యువర్ కల్చర్ లో ఆర్ రిడిక్యూల్ ఇట్.
1: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
0: ఇన్ఫాక్ట్ మోర్ దాన్ మదర్ గాడ్ ఈజ్ సో నియర్.
1: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
0: గాడ్ ఈజ్ మోర్ దాన్ ది ఫిజికల్ మదర్.
1: తల్లి దగ్గరే ఉంటుంది.
0: మదర్ ఈజ్ సో క్లోజ్.
1: దైవం ఎక్కడున్నాడు?
0: వేర్ ఇస్ గాడ్?
1: వెతుక్కోవాలి.
0: యూ హావ్ టు సర్చ్ ఫర్ హిమ్.
1: తల్లిని నీవు వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ సచ్ మదర్.
1: తల్లిని నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటిది.
0: మదర్ ఈజ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: అలాంటి తల్లిని మాత్రం నువ్వు వెట్టమరుస్తావు.
0: హౌ కెన్ యూ ఫర్గెట్ యువర్ ఫిజికల్ మదర్? కనుకనే
1: రాములు జనని జన్మభూమి స్వర్గాధిప కరియేసి అన్నాడు.
0: సో రామా సెడ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మచ్ మోర్ దాన్ ది హెవెన్.
1: ఈనాడు రామ భక్తులు ఎంతమంది ఉంటున్నారు?
0: దేర్ ఆర్ మెనీ డివోటీస్ ఆఫ్ రామ.
1: కానీ రామ్ రామ్ రామ్ రామ్ అంటున్నారు.
0: దే చాంట్ నేమ్ రామాస్ నేమ్.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: రాములు త్యాగం చేసినటువంటి సిరి సంపదంతా ఈ రామ భక్తులు అనుభవిస్తున్నారు.
0: రామా సాక్రిఫైస్ ఆల్ హిస్ వెల్త్ వేర్ ఆర్ డివోటీస్ ఆఫ్ రామా ఎక్స్పీరియన్స్.
1: ధనం కావాలని ఆశిస్తున్నారు.
0: దే వాంట్ మనీ.
1: రాముడు రాజ్యం వచ్చినా కూడా దాన్ని త్యజించిపోయాడు.
0: రామా సాక్రిఫైస్ ఇస్ రైట్ఫుల్ క్లెయిమ్ ఆన్ హిస్ కింగ్డమ్.
1: ఎవరైనా చేస్తారా?
0: ఇస్ దేర్ ఎనీవన్ టు ప్రిపేర్ టు దట్?
1: కనకరక వస్తువానాలు సర్వమును త్యజించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఆల్ ద కంఫర్ట్స్ అండ్ ద కన్వీనియన్సెస్.
1: కూడా అంతే.
0: సేమ్ థింగ్.
1: భర్తతో ఉండే నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు బి డివోటెడ్
1: పతే దైవం అని భావించి
0: కన్సిడరింగ్ హస్బెండ్
1: సర్వ సంపదలను త్యాగం చేసుకుంది.
0: సాక్రిఫైస్ ఆల్.
1: అప్పుడే రాముతో తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమవుతుంది.
0: అండ్ సీత వాజ్ రెడీ టు ఫాలో రామ.
1: కానీ తిరిగి
0: రామాట్నే.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: రాములు త్యాగం చేసినటువంటి సిరి సంపదంతా ఈ రామ భక్తులు అనుభవిస్తున్నారు.
0: రామా సాక్రిఫైస్ ఆల్ హిస్ వెల్త్ వేర్ ఆర్ డివోటీస్ ఆఫ్ రామా ఎక్స్పీరియన్స్.

0: He sacrificed all.
1: అప్పుడు రాముతో తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమవుతుంది.
0: And Sita was ready to follow Rama.
1: కానీ తిరిగి రాముకు దూరం ఎప్పుడైంది?
0: Then was she distanced from him.
1: జింకలపైనంత ఆశ పుట్టింది, రాముడు దూరం అయిపోయాడు.
0: బికాస్ షీ వాంటెడ్ దిస్ డియర్, దేర్ ఫోర్ షీఈస్ అవే ఫ్రమ్ రామ.
1: ఆ డియర్ ను కోరేటప్పటికి ఈ డియర్ దూరం అయిపోయాడు.
0: దెన్ వన్స్ షీ వాంటెడ్ ది డియర్, షీ హస్ లాస్ట్ ద డియర్.
1: బాధలు పడుతూ వచ్చింది.
0: దట్ ఈస్ ద రీజన్ ఫర్ సఫరింగ్.
1: పాపిష్టి మృగమే వచ్చెను, దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
0: వై దట్ రిచర్డ్ యానిమల్ హస్ కమ్ హియర్? హౌ ఇస్ ఇట్ దట్ ఐ ఆస్క్ ఫర్ ఇట్?
1: ఏడుస్తుంది, పాపిష్టి మృగమే వచ్చెను, దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
0: హి స్టార్ట్ క్రయింగ్, హౌ ఇస్ దట్ దిస్ హారిబుల్ యానిమల్ కేమ్ హియర్? హౌ ఇస్ దట్ ఐ డిసైడెడ్?
1: ఆపదలు వచ్చే సమయం లోపల అన్ని మనకు దూరం అయిపోతాయట.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఆల్ విల్ బి డిస్టెన్స్ ఫ్రమ్ యూ.
1: కనుక ఆపదలు వచ్చినప్పుడు మంచి చెడ్డ విచారణ ఉండదు.
0: In times of difficulties, you don't distinguish and discriminate.
1: కనుక మీరు ఏమాత్రమే కూడా తొందరపడపాటు లేకుండా ఆనందంగా శాంతితో మనం క్షమతో ఈ యొక్క విజయాన్ని సాధిస్తూ రావాలి.
0: Never be in a hurry. Be patient enough. And you
1: ఏ దేశమైనా వెళ్ళండి.
0: యు గో ఎనీ కంట్రీ.
1: ఏ యొక్క క్లాస్ అయినా పాస్ చేసుకోండి.
0: యు పాస్ ఎనీ ఎగ్జామ్.
1: ఎలాంటి గొప్ప పదవులైనా ఏలండి.
0: ఆక్యుపై పొజిషన్.
1: దానికి ఎవరు వద్దని చెప్పరు.
0: నోబడి విల్ సే నో.
1: దానికి నేను కూడా వద్దు చెప్పను.
0: భగవాన్ విల్ ఎవర్ సే నో.
1: గొప్ప అధికారం అయిపోతే అంత గొప్ప సేవలు చేయొచ్చు దేశానికి.
0: ఆక్యుపైంగ్ హై పొజిషన్, యూ కెన్ ఆల్సో సర్వ్ ఇన్ ఎ బెటర్ వే.
1: కానీ చిక్కి కూడా అవకాశము, దాన్ని దక్కించుకోలేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: బట్ ఇఫ్ ది ఛాన్స్ ఆన్ హ్యాండ్ ఈస్ లాస్ట్, వాట్ ఫార్ ఇస్?
1: చిక్కిన ఛాన్స్ ను వసకలేక చక్క చేసుకోండి.
0: హావింగ్ గాట్ దిస్ ఛాన్స్,
1: తీసుకుని ఈ పద సేవనండి.
0: హావింగ్ గాట్ ద ఛాన్స్ ఆఫ్ సర్వింగ్ గాడ్, నెవర్ లూజ్ ఇట్.
1: ముక్తి చేస్తునండి.
0: అండ్ హి విల్ టేక్ యు టు ద లిబరేషన్ గివింగ్ యు ద.
1: ఇతరుల మాటలు ఇంపుకన మీ కొంప తీయకండి.
0: నెవర్ ఫాలో ద వర్డ్స్ ఆఫ్ అదర్స్ అండ్ రూయిన్ యువర్.
1: నేర్చుకోండి ఈ బుద్ధులన్నీ, తీర్చుకోండి కర్మం.
0: అండ్ జస్ట్ కరెక్ట్ యువర్ mind and see that you are relieved from this karmic
1: effect. That's
0: what you have to do.
1: ఎవరి మాటలు మనం విన్నక్కర్లేదు.
0: నెవర్ గో బై అదర్ వర్డ్స్.
1: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: అది ఏ నిజమైనటువంటి దైవము.
0: దట్ ఇస్ ట్రూ గాడ్.
1: ఆ కాన్షియన్స్ ని ఫాలో చేయకుండా
0: వి డోంట్ ఫాలో కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ ఫాలో చేసుకుంటూ పోతున్నారు, సెన్సెస్ ని ఫాలో చేస్తూ పోతున్నారు.
0: యూ డోంట్ ఫాలో కాన్షియన్స్ బట్ యూ ఫాలో సెన్సెస్.
1: ఈ సెన్సెస్ ని ఫాలో చేసుకునేటువంటి వాడు కేవలం పతపతనం అయిపోతున్నాడు.
0: ద వన్ హూ ఫాలో సెన్సెస్ విల్ రూయిన్ హింసెల్ఫ్.
1: రావణుడు ఎలాంటి వాడు?
0: రావణ వాట్ మైటీ మ్యాన్.
1: అంత శ్రీమంతుడే లేడు.
0: ఇస్ ద రిచెస్ట్ మ్యాన్.
1: తన సోదరుడైన కుబేరుని ఆస్తంతా పరుక్కున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ క్యాప్చర్డ్ ఆల్ ద వెల్త్ ఆఫ్ కుబేరా.
1: తన కోటనంతా కూడా బంగారు కోటగా కట్టుకున్నాడు.
0: ఆల్ హిస్ ఫోర్ట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: కానీ అన్నిటి ఎందు తాను గొప్పవాడుగా అనిపించుకున్నాడు.
0: గ్రేటెస్ట్ ఇన్ ఆల్.
1: భుజబలము, బుద్ధి బలము, శక్తి బలం అంతా ఉంది.
0: ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఇంటెలెక్చువల్లీ స్ట్రాంగ్.
1: తపబలం కూడా ఉంటుంది.
0: అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పెన్.
1: కానీ ఉండి ప్రయోజనం ఏంటి?
0: వాట్ ఫార్.
1: కట్టగలిపటికి తాను మూర్ఖుడైపోయాడు.
0: అల్టిమేట్లీ హి హస్ బికమ్ ఎ ఫూల్.
1: ఇంద్రియములకు లోబడిపోవడం చేతనే
0: హి హస్ బికమ్ ఎ స్లేవ్ టు సెన్సెస్.
1: సర్వములకు కట్టుబడిపోయాడు.
0: సో హి ఇస్ బౌండ్.
1: ఇంద్రియాన్ని సాధించినటువంటి వాడే మహావీరుడు.
0: ద వన్ హూ కాంకర్ సెన్సెస్ ఏ వారియర్.
1: ఇంద్రియాలకు లోబడినటువంటి వాడే మహాదీనుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ హూ బికమ్స్ ఎ స్లేవ్ టు ద సెన్సెస్ ఇస్ దీనా, దీనా ద వీక్.
1: కనుకనే హనుమంతుడు కూడా లంకలో పోయినప్పుడు,
0: వెన్ హనుమాన్ హస్ గాన్ టు లంక,
1: రామా రామా రామా అనుకున్నప్పుడు రాముని దగ్గర దీనుడిగా నిలిచాడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఎస్ దీనా, సో హంబుల్.
1: రావణాస్ దగ్గర పెట్టాక ధీరుడైపోయాడు.
0: వెరేజ్ ఇన్ ఫ్రంట్ రావణ హి ఇస్ ధీరా, కరేజియస్ వన్.
1: అప్పుడు అడిగాడు రావణుడు,
0: నేను రావణాస్,
1: ఎవరు పంపారా నిన్ను?
0: హూ సెంట్ యు?
1: ఇప్పుడు ఏం చెప్పగలడు?
0: వాట్ ఈస్ యూ కెన్ సే?
1: ఎవరు పంపించినారు నిన్ను?
0: హూ సెంట్ యు హియర్?
1: నీ చెల్లె ముక్కు చవులటి కోసి పంపిన రాచ దొర నన్నంపెరా.
0: ద వన్
1: రావణ్,
0: ది వన్ హూ హాస్ కట్ ఆఫ్ the ears and the nose of your sister, the very man sent me here.
1: Nee sister mukku chevulu kosi pampadu chudu, adane nannu pampichadu.
0: That person who has cut off the nose and the ears of your sister, he has sent me here.
1: Sariyaina jawab ichadu hanumantudu.
0: That is the correct answer that
1: hanuman
0: has given.
1: Etuvanti vaadu?
0: What kind of man he is?
1: Gunavantudu, balavantudu, hanumantudu.
0: He is one of virtue, he is one of character, highly educated.
1: Andukosame ramulu sevakuliga tayyarayyadu.
0: So he could become the best
1: of the hanumantudu. Akada ehmatramu ledu.
0: He was egoless.
1: కనుక అతను కూడా రాజకీయ నాయకుడే.
0: అండ్ హీఈస్ ఆల్సో పాలిటీషియన్.
1: సుగ్రీవుని యొక్క మంత్రి.
0: అండ్ హీఈస్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సుగ్రీవ.
1: కనుక సుగ్రీవుని దగ్గరికి రామలక్ష్మణ్ తీసుకుని పోయాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హెస్ టేకన్ రామలక్ష్మణ్ టు సుగ్రీవ హిస్ మాస్టర్.
1: అక్కడ రావణుడి దగ్గర పోటాడటం వల్ల రావణుడి కోపం వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ఫైటింగ్ ఓవర్ దేర్
1: నన్ను ధిక్కరించేటువంటి వాడా నీవు?
0: డూ యూ డిసోబే మీ?
1: ఇంత జగత్ లోపల నన్ను ఎవరు కూడా ఏమిరా అనలేదు.
0: In this world, nobody addressed me like
1: this. అంటే ఏమి? ఒక సర్వెంట్ ని పిలిచినట్టు.
0: యు ఆర్ అడ్రెస్సింగ్ మీ యాజ్ ఇఫ్ యు ఆర్ అడ్రెస్సింగ్ ఎ సర్వెంట్.
1: అప్పుడు చెప్తాడు.
0: Then he says,
1: ఏ రాజు నన్ను ఏమిరా అనలేదు, నోరు ముయించేనురా.
0: నో కింగ్స్.

0: టు మీ లైక్ దట్ ఐ విల్ మేక్ యూ షట్ యువర్ మౌత్.
1: ఒరే పిచ్చివాడా, వారంతా ఎవరో నీకు తెలియనటువంటి వాడు, నిన్ను రా అనలేదు, నేను తెలిసినటువంటి వాడిని.
0: సమ్ పీపుల్ హూ డు నాట్ నో ఎనీథింగ్,
1: నా ప్రభు సాక్షాత్ దేవుడు,
0: మై గాడ్ ఇస్ మై మాస్టర్,
1: నేను నిన్ను రా అనడానికి హక్కు ఉంది, నిన్ను కొట్టడానికి హక్కుగా ఉంది.
0: ఐ విల్ అడ్రెస్ యూ యాజ్ ఇఫ్ యు ఆర్ ఎ సర్వెంట్, ఐ హావ్ గాట్ ఎవరీ రైట్ టు బీట్ యూ
1: అని చెప్పేటప్పటికి, ఇంత క్రోధంగా ఉంటున్నావా, ఇంత పరాక్రమంతుడుగా అంటున్నావా అని వాడి కోతికి ఎప్పుడు తోక చాలా రుచి.
0: బికాస్ వాచింగ్ ఇస్ ఆల్ ఇస్ యాంగర్ అండ్ ఫ్యూరీ. రావణ ఏమైనా
1: ప్రమాదం జరిగితే తన ప్రాణమనే పోగొట్టుకున్నంత కోపం వస్తుంది.
0: యాక్చువల్లీ మంకీ విల్ బి వెరీ మచ్ యాంగ్రీ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ డన్ టు ఇట్స్ టెయిల్.
1: ఏనుగు తొండం పైన, కోతికి తోక పైన.
0: ఎలిఫెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ట్రంక్ వైల్ మంకీ ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద టెయిల్.
1: చాలా సూక్ష్మమైన బుద్ధి ఉంటుంది,
0: వెరీ ఇంటెలిజెంట్.
1: దానికి అంటించాడు,
0: అండ్ హీ సెట్ ఇట్ ఆన్ ఫైర్.
1: నీవు చెప్పిన బిజీ ఏ నీరే అచ్చ, నీకే చేస్తా నీ పని అన్నాడు. తీసుకుని పోయాడు, లంకనంతా అగ్గి పెట్టాడు.
0: హీ సెడ్ దిస్ ఇస్ థింగ్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ యూ, హీ హస్ సెట్ ది హోల్ లంక ఇన్ టు ఫ్లేమ్స్.
1: రాక్షసులంతా ఒకే అల్లరి చేసుకుంటున్నారు.
0: డెమన్స్ వర్ డిస్టర్బ్డ్.
1: యర్దమ్మయి కోతి దిన్నెవరు వంపిరి నాతి మా వాడ గోడాడ చేసెని.
0: Who has sent this monkey? Who has sent all the houses into flames? The whole thing is spoiled.
1: Intintiki ni pantinchina vaal ganti evarintiki bodume. Intintiki ni pantinchina vaal ganti evarintiki bodume.
0: You have sent the every house into flames. I have seen you. Who has sent you here?
1: వింటిని రామును బంటును జానకి కంటికి చల్లనాయనే.
0: ఐ హావ్ హర్డ్ యువర్ మెసేజ్, యూ హావ్ బిన్ సెంట్ టు జానకి అండ్ ఐ సా యు.
1: పనుల ఇంటికి మింటిన నంటిన గది తెలియాడమ్మా ఈ కోతి దిన్నెవరు వంపిన నాతి మా వాడ గోడాడ చేసనే. ఈ విధంగా లంకలోని వారంతా కూడా రామును తలుచుకుంటూ వచ్చారు.
0: సో
1: ఆ దుఃఖంలో కూడా రామును తలుచుకుంటూ వచ్చారు.
0: ఈవెన్ ఇన్ సాడ్నెస్ హీ థాట్ ఆఫ్ రామా.
1: ఈ విధంగా ప్రతి భగవత్ యొక్క తత్వం కూడాను దూషణలో, భూషణలో, తిరస్కారంలో, పురస్కారంలో కూడాను దైవాన్ని తలుచుకోవటం చాలా గొప్పది.
0: ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు థింక్ ఆఫ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ బ్లేమ్, ద డిఫికల్టీస్ అండ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్.
1: కనుక ఏటి సమయం నందకు దైవనామాన్ని మాత్రం మర్చిపోకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ టు చాంట్ హిస్ గ్లోరీ.
1: ఎన్ని బాధలు కలిగినా సరే దైవాన్ని మాత్రం విడవకూడదు.
0: లెట్ దేర్ ఎనీ ట్రబుల్స్ దే మే కమ్ బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: అప్పుడే నిజమైనటువంటి మానవత్వం మీరు పోషించుకున్న వారు అవుతారు.
0: దెన్ యూ విల్ బి అప్హోల్డింగ్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ ఇన్ యూ.
1: ఆ వాల్యూని మనం పెంచుకోవాలి.
0: ఈనాడు
1: మనం వాల్యూ లేకుండా ఉంటే ఏం మానవుడు?
0: వేర్ వాల్యూ లెస్, వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వీఆర్?
1: వాల్యూనే సత్య ధర్మ శాంతి ప్రేమలు.
0: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: కనుక ఆ వాల్యూని మాత్రం కించిత్ కూడా కదలకుండా, మెదలకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ అప్హోల్డ్ దిస్ హ్యూమన్ వాల్యూ స్టడీ అండ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
1: అది కాపాడుకున్నటువంటి వాడే నిజమైన మానవుడు.
0: ద వన్ హూ సస్టైన్ ఫాస్టర్స్ దెమ్ ఇస్ ఎ ట్రూ హ్యూమన్.
1: అది లేనటువంటి వాడే దానవుడు.
0: ద వన్ విత్ దిస్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ మానవ. హ్యూమన్ వితౌట్ దట్ హిస్ దానవ, ద డెమన్.
1: కనుక మనము కాపాడుకోవాల్సినటువంటి మానవతా విలువలు.
0: సో వీ హావ్ టు కీప్ అప్ ది హ్యూమన్.
1: మనం మానవులని పేరు పెట్టుకున్నాం.
0: వీ హావ్ గాట్ ది నేమ్ టైటిల్
1: మానవ.
0: వీ ఆర్ మానవ హ్యూమన్.
1: ఈనాడు కొత్త వారు కాదు మనము.
0: వీ ఆర్ నాట్ న్యూ.
1: జన్మల నుంచినో వస్తున్నాము.
0: వీ హావ్ బీన్ దేర్ ఫర్ సెవెరల్ బర్త్స్.
1: మా కాదు,
0: మా నో.
1: నవ కొత్తది కాదు.
0: నవ న్యూ.
1: పాతదే మానవ.
0: నాట్ న్యూ, ఏన్షియన్.
1: చాలా పాత జన్మం వాళ్లే.
0: ఐఎమ్ క్వైట్ ఏన్షియన్.
1: మా నవ.
0: మా నవ.
1: మా అనగా కాదు.
0: మా నో.
1: నవ కొత్తది కాదు.
0: నవ న్యూ, నాట్ న్యూ.
1: అలాంటి మనం పాతవారు ఎన్ని జన్మల నుంచి వస్తున్నాము.
0: వీ హావ్ బీన్ దేర్ సిన్స్ లాంగ్ ఫర్ సెవెరల్ లైఫ్.
1: అదే మన అదృష్టంగా భావించుకోవాలి.
0: కన్సిడర్ యాజ్ యువర్ గుడ్ ఫార్చ్యూన్.
1: అదే మన ప్రాప్తిగా మనం అనుభవించుకోవాలి.
0: టేక్ ఇట్ యాజ్ యువర్ డిజర్వ్డ్నెస్.
1: ఈ మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
0: అండ్ బీ ఏ ట్రూ హ్యూమన్.
1: అది ఏ నిజమైన మానవత్వం రావడానికి కారణము.
0: దాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ బర్త్.
1: స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు కేవలం విన్నంత వరకు మాత్రం చక్కగా ఆనందంగా ఉంటుంటారని వింటారు.
0: యు ఆర్ సో హ్యాపీ టు లిసన్.
1: కానీ బయటికి పోయిన తర్వాత కూడా ఈ విన్నది మీరు తినడానికి ప్రయత్నం చేయాలి.
0: హావింగ్ హర్డ్ విన్నది, యూ హావ్ టు
1: ఇక్కడ వినాలి, అక్కడ తినాలి.
0: యు హావ్ టు హియర్ హియర్ అండ్ యూ హావ్ టు ప్రాక్టీస్ దేర్.
1: చూడండి, ఎక్కడైనా పశువులు పోతుంటాయి,
0: యూ సీ కౌస్,
1: పచ్చని గడ్డి చూస్తే పరిగెత్తిపోయి తినేసేస్తాయి.
0: ది కౌ విల్ రన్ ఆఫ్టర్ ది గ్రీన్ గ్రాస్
1: తినేసేస్తాయి.
0: ఇట్ విల్ ఈట్ ది గ్రాస్.
1: కానీ స్వస్థానానికి వచ్చిన తర్వాత తిరిగి బయట తీసుకుని నెమరు వేసి చక్కగా మింగుతాయి.
0: యాజ్ ద కౌ గోస్ బ్యాక్ ఇట్ రికాల్స్ బ్రింగ్స్ ఇట్ బ్యాక్ అండ్ మ్యాచ్ ది గేట్.
1: అదే విధంగా ఇక్కడ మీరు తినిపోయినటువంటి వాడు, తినిపోయినటువంటి వారు స్వస్థానానికి పోయి తిరిగి మననం చేసి దాన్ని నెమరు వేసుకుంటూ రావాలి.
0: హావింగ్ హర్డ్ ఆల్ దీస్ థింగ్స్ హియర్ బై ద టైమ్ యూ గో బ్యాక్ యూ షుడ్ రికాల్ రికాపిచులేట్ వాట్ యూ హర్డ్.
1: కనుక ఈ మూడింటి ఎందే నిజమైన మానవత్వం ఏమిటి ఉంటుండాలి.
0: ద హ్యూమన్ వాల్యూ లైస్ ఇన్ దీస్ త్రీ.
1: ప్రాప్తి చేసుకోవాలి,
0: అండ్ డిజర్వ్ ఎవ్రీథింగ్.
1: ప్రాప్తిని నిలుపుకోవాలి.
0: వీ షుడ్ కీప్
1: ప్రాప్తి అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చేటువంటిది కాదు, అంత మనమే పెంచుకునేటువంటిది.
0: యూ గెట్ యువర్ ఓన్ వర్క్ ఫర్ యువర్ ఓన్ డిజర్వ్డ్నెస్.
1: కనుక నీ ప్రాప్తిని నువ్వు పెంచుకొని
0: సో బీ డిజర్వింగ్.
1: భారతీయ సంస్కృతి ఏమాత్రం కూడా నువ్వు విడవకుండా.
0: నెవర్ గివ్ అప్ కల్చర్ ఆఫ్ భారత్.
1: ఏదో కృతజ్ఞత త్రేతాయుగ ద్వాపరయుగం అంతా కూడా మార్పు చెందుకుంటూ వచ్చింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాస్ బీన్ అండర్గోయింగ్ సో మెనీ చేంజెస్ ఏజ్ ఆఫ్ ఏజ్.
1: మార్పులు జరిగిందా కానీ మీలో మార్పు రాకూడదు.
0: లెట్ దేర్ బి నంబర్ ఆఫ్ చేంజెస్ బట్ యు బి చేంజ్లెస్.
1: మార్పు చెందుతూ ఉంటాయి.
0: దే డు చేంజ్.
1: నీ దేహం కూడా పుట్టినప్పుడు చిన్న బిడ్డగా ఉన్నావు.
0: అట్ ద టైమ్ బట్ యు ఆర్ సో టైనీ.
1: చైల్డ్ అన్నారు.
0: యు ఆర్ కాల్డ్ చైల్డ్.
1: 15 ఏళ్ళ తల్లికి నువ్వు బాయ్ అన్నారు.
0: ఏజ్ ఆఫ్ 10 బాయ్.
1: 30 ఏళ్ళ తల్లికి మ్యాన్ అన్నారు.
0: 30 మ్యాన్.
1: 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అన్నారు.
0: 75 యువర్ గ్రాండ్ ఫాదర్.
1: కాబట్టి చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నువ్వు మారలేదా?
0: ద చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ హావ్ నాట్ చేంజ్.
1: పేర్లు మారాయి కానీ నీవు ఉండేది ఒక్కడే.
0: నేమ్స్ హావ్ చేంజ్డ్ బట్ యువర్ వన్.
1: యుగాలు మారిపోయినాయి కానీ మన ప్రాచీన ధర్మం ఒక్కటే.
0: సో ఏజెస్ హావ్ చేంజ్డ్ బట్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ వన్. మార్పు
1: చెప్పించకూడదు.
0: అండ్ యు షుడ్ నెవర్ బ్రింగ్ ఎ చేంజ్.
1: అది సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటిది.
0: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ దట్ ఇస్ ఇమ్మోర్టల్.
1: కనుక అది మారకుండా ఉండాలంటే దైవ భక్తిని మనం మర్చిపోకూడదు.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ చేంజ్లెస్
1: భగవత్ నామాన్ని స్మరిస్తూ
0: హావ్ మోర్ ఆఫ్ డివోషన్ చాంటింగ్ దట్
1: మరవకుండా ఉండడానికి
0: నెవర్ ఫర్గెట్ గాడ్ ఎట్ ఎనీ టైం.
1: భగవంతుని యొక్క నామంలో మధురమైనటువంటి నామం తీసుకుంటాం.
0: గాడ్స్ నేమ్ ఇస్ సో స్వీట్.
1: ప్రేమ ముదిత మనసే కహో

0: Sairam, dear listeners, in today's society, people tend to have a misplaced sense of entitlement. They clamor for their rights while almost completely ignoring their responsibilities. In today's divine discourse, Bhagwan makes it clear that when we perform our duties, the results automatically become our rights. Let us now listen to a divine shower of grace from the Universal Chancellor, Bhagwan Baba, delivered on 22nd November 2002 in Prashanti Nilayam during the convocation of the Sri Satya Sai Institute of Higher Learning.
1: ప్రాచీన ఋషులకు పాఠము చెప్పంగా చారిన వేదాంత సారమితుడు. ప్రాచీన ఋషులకు పాఠము చెప్పంగా చారిన వేదాంత సారమితుడు. నిర్జీవశిలలతే నాట్యమాడింపంగా నిర్జీవ శిలలతో నాట్యమాడింపంగా నేర్పు కలిగిన సదా చారులతలు

నేర్చిన బహువీర శిరబుతే పాఠింప నేర్చిన

0: ఎందరుండియు ఏమి ఫలము? ఒక్కరును కూడా వారి ఆర్తనాదంబు వినరు. ఇంతకంటెను వేరెత్తి ఎరుగపరతూ సాధు సద్గుణగణ్యులవు సభ్యులార.
1: ఏన్షియంట్ సేజెస్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ వేదాంతిక్ నాలెడ్జ్ టు డిసిమినేట్ టు స్టూడెంట్స్ అండర్ దేర్ కేర్. దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ కంట్రీ హూ కుడ్ మేక్ లైఫ్ లెస్ బోల్డర్స్ ఈవెన్ డాన్స్. There are people of fine arts, music in particular, an expert with all this. What is it that one achieves? No one is prepared to hear that prayer appeal out of yearning. What more is to be conveyed other than this?
0: Vidyarthi, vidyarthi illara.
1: Students, boys and girls.
0: Vidyanaga emiti.
1: What is education?
0: ఎట్టి విద్యను మనం అభ్యసించాలి?
1: What sort of education should we acquire?
0: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
1: What is the standard of education?
0: మానవాభ్యుదయమునకు మార్గదర్శకమైనటువంటి విద్య ఏది?
1: What is that's really ideal to mankind?
0: ప్రస్తుత విద్య వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమి?
1: What is the result out of this modern education?
0: ఈ పంచతంత్రముల యొక్క ప్రభావాన్ని ఆలోచించి విలసించి దాన్ని విపులంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన విద్యార్థి.
1: హీఈ్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హెస్ గాట్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫైన్ ఆర్ట్స్ అండ్ దర్ ఇంపాక్ట్.
0: కేవలము విజ్ఞానము ప్రజ్ఞానం అనేటువంటిది విద్యార్థి వల్ల ఏర్పడినటువంటిది కాదు.
1: This awareness and the spiritual knowledge are not of your making.
0: విద్యయొక్క సంస్కారం చేతనే ఈ పవిత్రమైనటువంటి శక్తులు మానవులకు చేకూరుతున్నది.
1: Man acquires these potentialities because of the culture that he gets out of this education.
0: సంస్కృతి అనగా ఏమిటి?
1: What is సంస్కృతి, culture?
0: ఇది ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధన కాదు.
1: It is not any stipulation.
0: Nitya jeevitamlo manavudu anubhavinche asatyamainatundi margamu apramanamaina margamu anityamainatundi margamu veetini satyanityamuluga marchukoni divyatvanga taru jeevinchadaniki prayatninchatame samskaram.
1: The culture meant to be away from the untruth, that which is not ideal, that which is ephemeral and fleeting, and to reach the state of eternity and immortal truth.
0: Itti pavitramaina divyatvamu ekkada unnadi?
1: Where do you find such sacred divinity?
0: Prati manavuni chakkaru kudanu ee divyatvamu satya swaroopai taandavamaadutunnadi.
1: In every man there is divinity latent dancing within.
0: పుడమే కయగల ప్రతి వ్యక్తికి దగ్గర కూడాను ప్రత్యక్ష దైవమైనటువంటిది సత్యము.
1: ఇట్ ఈస్ ది ట్రూత్ దట్ ఈస్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: మీరు కాపాడవలసినటువంటిది దేశము కాదు, పోషించవలసినటువంటి దేశము కాదు.
1: యూఆర్
0: సత్యధర్మమును మీరు పోషిస్తే దేశము సత్యధర్మం చేతనే కాపాడబడుతుంది.
1: వాట్ యూఆర్ సపోజ్ టు డూ is not to protect this country, not to safeguard either, protect and uphold satya truth dharma righteousness, that is enough.
0: Satya dharmamulu kaapadinappude jagatantaikunnu suchheemanga untundi.
1: When satya and dharma are upheld, the welfare of humanity is ensured.
0: Ee jagatantaikunnu satya dharmamulu paine aadharapadi unnadi.
1: The entire universe rests on satya and dharma.
0: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి.
1: ది ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ ట్రూత్ యాజ్ ఇట్స్ ఆరిజిన్ అండ్ ఫైనలీ ది యూనివర్స్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్.
0: సత్యమహిమలేని స్థలమేది కనుగొన్నా శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: ఇస్ దేర్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ దట్ అన్సలిడ్ ట్రూత్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇఫ్ యూ ఆర్ కీన్ టు అబ్జర్వ్.
0: ప్రతి మానవుడు కూడాను ఈ సత్యం పైనే ఆధారపడి ఉంటున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ట్రూత్ యాజ్ హిస్ ఫౌండేషన్.
0: ఈ సత్య ధర్మమునే జగత్తును కాపాడుతూ ఉన్నది.
1: సత్య అండ్ ధర్మ ప్రొటెక్ట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించగలలేక అనేక విధములుగా కూడాను విలసిల్లుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దిస్ ట్రూత్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: విద్య అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కసరత్తు కాదు.
1: ఎడ్యుకేషన్ డెఫినెట్లీ ఇస్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్.
0: అనేక జీవనోపాధి నిమిత్తమై ఏర్పడేటువంటి యొక్క విద్య కాదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎ లివింగ్.
0: ఇది జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిదిగా భావించాలి.
1: వీ హావ్ టు కన్సిడర్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ ఎ లివింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎక్కడ నుంచి వచ్చారు?
1: Where from have you come?
0: Kevalamu pavitramaina Bharatadesamlone puttaru.
1: You are born here in the sacred land.
0: Ekkada unnaru? Bharatadesamunde unnaru.
1: Where are you? You are in Bharat.
0: Itti pavitramaina Bharat tattvani gurtinchukolalekapothunnaru.
1: You are not able to know the sanctity, the sacredness of Bharat.
0: Putti periginatvanti ee bhoomi ende mee yokka punya tattvani gurtinchukolalekapothunnaru.
1: You are not able to know your own land of merit where you are born.
0: Bharata bhumi kevalamu kartavyam ni nirvartinpa chesetvanti karma bhumiye.
1: Bharat wants you to discharge your duty, so this is the land of action.
0: Iti kartavyanni nirvartinchi punyamini progu chesetvantidi bharata bhumi.
1: Bharat wants you to accrue the merit by discharging your duty.
0: కనుకనే దీనిని పుణ్యభూమి అని పిలుచుతూ వచ్చారు.
1: సో ఇట్ ఈస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, పుణ్యభూమి.
0: ఈ భరత భూమి యందు మానవత్వాన్ని త్యాగం చేసి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రేమతత్వాన్ని పంచే నిమిత్తమై ఏర్పడినది. సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు రియలైజ్ ది ట్రూత్ దట్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ టు ఎక్స్పీరియన్స్ ది డివినిటీ విదిన్ అండ్ షేర్ ద లవ్ ఇన్ ద నైబర్హుడ్.
0: కనుకనే ఇట్టి పుణ్యత్వాన్ని పోషించుకునే నిమిత్తమే ఏర్పడేది కనుక పుణ్యభూమి అని పేరు పెట్టారు.
1: ఫర్ దట్ రీజన్ దిస్ ఇస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, పుణ్యభూమి.
0: ఈ భూమికి భగవంతునికి ఉన్నటువంటి సన్ని సంబంధం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ దిస్ అర్త్?
0: ఇది చెయ్యి.
1: దిస్ ఇస్ హ్యాండ్.
0: ఇది కాలు.
1: ఇస్ ద లెగ్.
0: ఇది తల.
1: ఇస్ ద హెడ్.
0: ఇది కడుపు.
1: ఇస్ ద స్టమక్.
0: ఈ అన్ని అంగములు కూడాను దేహంతో చేరినటువంటివి.
1: ఆల్ దీస్ పార్ట్స్, organs belong to the same body.
0: కనుక అనేక అంగములతో కూడినటువంటిది ఈ దేహము.
1: Body is the combination of different organs.
0: ఈ దేహము మానవత్వంతో కూడినటువంటిది.
1: This body is basically human.
0: కనుక ఈ మానవత్వము దేనికి సంబంధించినటువంటిది?
1: This humanness, how is it related?
0: సంఘముతో చేరినటువంటిది, సమాజంతో కూడినటువంటిది.
1: It is related to the community or society.
0: సమాజము దేనితో కూడినటువంటిది?
1: Society, how is it comprised?
0: ప్రకృతితో కూడినటువంటిది.
1: It is in nature, ప్రకృతి.
0: ప్రకృతి దేనితో కూడినటువంటిది?
1: What is the composition of ప్రకృతి?
0: ప్రకృతి పరమాత్మతో కూడినటువంటిది.
1: This nature is divine.
0: కనుకనే ప్రకృతి పరమాత్మని యొక్క అంగము.
1: So nature is the part of God.
0: మానవత్వం ప్రకృతి యొక్క అంగము.
1: Human life is a part of nature.
0: ప్రకృతి సమాజం యొక్క అంగము.
1: ద నేచర్ ఇస్ ద పార్ట్ ఆఫ్ సొసైటీ.
0: సంఘము మానవత్వం యొక్క అంగము.
1: అండ్ దిస్ సొసైటీ ఇస్ ద పార్ట్ ఆఫ్ హ్యూమానిటీ. కనుక
0: ఈ అంగముల యొక్క తత్వాన్ని గుర్తించుకుని వర్తించినప్పుడే దివ్యత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద ఇంటిమేట్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ, వీ కెన్ క్యారీ ఆన్ ద లైఫ్.
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: నిజంగా ఎవరికి వారు కన్నులు మూసుకుని విచారించినప్పుడు దివ్యత్వం అనేటువంటిది మానవత్వాన్ని నడిపిస్తూ ఉంటుంది.
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ డీప్ ఎనఫ్, యూ విల్ నో ద డివినిటీ విదిన్.
0: దివ్యత్వమే లేకుండా ఒక క్షణమైన కూడా మానవుడు జీవించలేడు.
1: మ్యాన్ కెనాట్ లివ్ విదౌట్ డివినిటీ.
0: కానీ తాను జీవించగలననేటువంటి అహంకారం చేత కొంతవరకును గడుపుతూ ఉన్నాడే గాని కాలమును గడిపినంత మాత్రం కర్మ సార్థకం కాదు.
1: మ్యాన్ ఈజ్ ఈగోయిస్టిక్ అండ్ స్పెండ్స్ హిజ్ లైఫ్ but he doesn't work for his redemption.
0: కర్తవ్యము మొదల లేక కర్మలు మొదలా అనేటువంటి విషయాన్ని విచారించుకున్నప్పుడు,
1: when we investigate, is the duty first?
0: Chaala mandi maaku right right right ani pothuntaru.
1: Many people proceed along the direction of right.
0: Ee right anetundi ekkada nunchi vachindi?
1: How do you get these rights?
0: Kartavyame lekundina ee oka right e meeku chikkadu.
1: Without duty there cannot be rights.
0: Kalukone kartavyanni aacharinchinappude kartavya phalamainatundi oka right neeku praaptistundi.
1: Likewise, if you discharge your duty, you will have your right.
0: Talliye lekundina bittiki ematramu chemam ledu.
1: Without the mother, child is not safe.
0: Adhe vidhamgane karmane lekundina kartavyamuniki ematram kodanu gunakaram raadu.
1: Likewise, when there is no duty, rights have no value.
0: Kalukone duty aneetundi modalu kaadu idi.
1: So duty is not there in the beginning.
0: Na right aneetundi modalu kaadu idi.
1: Right doesn't
0: manavuniki etti right kodanu ledu.
1: Man has no right whatsoever.
0: Tana kartavyanni nirvartinchinappude ee karma yokka phalithamu right ga maarutundadi.
1: The discharging the duty fructifies by giving you
0: pravaham modala varsham modala ani chakkaga vicharana chesinappudu varsham modulu.
1: If we inquire, is it the ceaseless flow that comes first or rain? It's the rain that occupies
0: varsham kurchinappude pravaham erpadutundi.
1: Because of the downpour of rain, the flow can go on.
0: Varshame lekundina pravaham ee pravahinchadu.
1: Without rain, the flow will never continue.
0: Kabatti pravaham anetundi kevalam right vantidi.
1: This ceaseless flow is like a right.
0: Kani rain anetundi oka vidhamainatundi oka baadhyata kaliginatundi.
1: Rain represents duty.
0: ఆ ప్రధానమైనటువంటి యొక్క రైట్ లేకపోయినప్పుడు ఈ అప్రవాహమైనటువంటి యొక్క రైట్లు ఏ విధంగా నీవు కాదించాలి?
1: Without this rain of duty, how do you expect the flow to continue the right?
0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: చదువుతున్నారు మీరు,
1: యు ఆర్ ఎడ్యుకేటెడ్,
0: గొప్ప గొప్ప డిగ్రీలు పొందుతున్నారు,
1: యూ హ్యావ్ హై డిగ్రీ,
0: కానీ ఎన్ని పొందినప్పటికీ మానసికమైనటువంటి శాంతి లభించటం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ యూ డోంట్ హ్యావ్ మెంటల్ పీస్.
0: ఇహమానసికింప హేమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య.
1: టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ వన్ షుడ్ హావ్ సెక్యులర్ నాలెడ్జ్.
0: ఈ విద్యను కోసం నిమిత్తమై ఈ భౌతిక విద్యను నేర్చాలి.
1: యు హ్యావ్ దిస్ ఫిజికల్ నాలెడ్జ్ టు బి హ్యాపీ అండ్ కంఫర్టబుల్.
0: పర విద్య కోసము కొంత విచారణ శక్తిని చెరపాలి.
1: ఎంక్వైరీ ఇస్ నీడెడ్ టు అక్వైర్ స్పిరిచువల్ నాలెడ్జ్.
0: కనుకనే స్పిరిచువల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఈ విద్యలతో లభ్యం కాదు.
1: యూ డోంట్ గెట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అవుట్ ఆఫ్ దిస్ ఫార్మల్ ఎడ్యుకేషన్.
0: విద్యా విద్యానాం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పిరిచువల్ ఇస్ ద కరెక్ట్ వన్.
0: సా విద్యా యా విముక్తయే.
1: ద ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ లిబరేషన్.
0: కనుకనే మన విద్యా విషయం లోపల మనం అనేక విధములుగా కూడాను కొంచెం సందేహాలతో ప్రవేశిస్తున్నాము.
1: యాజ్ స్టూడెంట్స్ యూ హ్యావ్ సో మెనీ డౌట్స్.
0: ఈనాటి మానవత్వము దివ్యత్వంతో కూడినదనే సత్యాన్ని విద్యార్థులు గుర్తించుకోలేకపోతున్నారు.
1: Students are not able to understand the immanent latent divinity within them.
0: Kanuka mottamota ee vidyarthulu nen evaru aneetundi satyanni gurtinchukovali.
1: Students must first of all know their true nature by putting a question, who am I?
0: Kartavyama modalu leka righta modalu aneetundi dani gurtinchukodaniki tallidandrulle manaku tagineetundi pradhana paathralu.
1: The parents play a major role if you want to know whether duty comes first or the right.
0: Right and responsibility lopala right mukhyamu.
1: Among the two, right and responsibility, the responsibility
0: kaani responsibility e maatramu ledaniki bhavistunnaru.
1: But we just dismiss our responsibilities.
0: Talli idanlu yokka sattvame mee andu lekundina meer ee vidhanga ee jagatlo jeevistunnaru.
1: Without parents putting their strain, how do you expect to live here today?
0: Kanukane talli idanlu yokka right ni meer kaapaadtu raavali.
1: So you have to safeguard the rights of your parents.
0: Ee right ni meer kaapaadtu vachinappude talli idanlu mee yokka baadhyathanu gurtinchi vartistaru.
1: Then once you know the rights of your parents, parents will discharge their duty according.
0: Kanukane bharatiya sanskruti yandu maatrudevo bhava pitrudevo bhava ani motta motta maata pitrulaku taginatundi sthanam andincharu.
1: Therefore, for that reason, as per the culture of Bharat, mother is held as God, so also the father.
0: ee not science goppadi.
1: Today science is at high level.
0: Ee science ku ye vidhanga vachindi ee goppatanam?
1: How do you expect this greatness attached to science?
0: Kevalam idi bhautikamainatundi vidyalato yerpadinatundi maatrame kaani laukikamainatundi atitamainatundi kaadu.
1: It is just limited to the earth and the life here is not transcendental.
0: Ee science yokka prabhavam emiti?
1: వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ సైన్స్?
0: ఈ ప్రభావము ప్రకృతి యొక్క పరిస్థితిని వివరించి చెప్తుంది.
1: The effects of science will speak of fluctuations, changes in
0: nature. ప్రకృతి యొక్క విషయాన్ని విపరీతంగా చెప్పడం చేతనే ఇది ఒక సైన్స్ గా మారిపోయింది.
1: The science explains clearly the mysteries of nature.
0: ఎట్లా పెరిగింది, ఎట్లా నడుచుకుంటుండాలి అనేటువంటి సత్యాన్ని ఈ ప్రకృతి మనకు ప్రబోధిస్తూ ఉంటుండాలి.
1: Nature teaches the principles of birth, growth, development, progress.
0: కానీ దీనికి ఆధారమైనటువంటి యొక్క తత్వం ఒకటి ఉన్నది.
1: But there lies a foundational principle.
0: అది ఆధ్యాత్మికము.
1: The foundation is
0: అంటే ఆధ్యాత్మిక ఆధారమే లేకుండా ఈ సైన్స్ ప్రభావము జగత్తుకు ఏమాత్రము గోచరించదు.
1: Without spiritual foundation, none can understand the influence of science.
0: Man has conquered all, అన్నాడు చర్చి.
1: Churchill said, man has conquered all.
0: But he has not conquered himself. తనం తాను మాత్రం తెలుసుకోలేకుండా పోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హింసెల్ఫ్.
0: అన్నింటినీ తెలుసుకుంటున్నాడు మానవుడు.
1: మ్యాన్ నోస్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ దెన్?
0: తనం తాను తెలుసుకోలేనప్పుడు ఇన్ని తెలుసుకుని ఉపయోగం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ నో యువర్ నేచర్, వాట్ ఈస్ ది యూజ్ బై నోయింగ్ ద హోల్ వరల్డ్?
0: కనుకనే ఈనాటి మానవుడు జగత్తులో ఉన్నటువంటి సర్వమును గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ఎవ్రీథింగ్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈ సైన్స్ ద్వారా ప్రకృతి యొక్క శీలమునే గుర్తించడానికి
1: ప్రయత్నిస్తున్నాడు. విత్ ది హెల్ప్ ఆఫ్ ద సైన్స్ హీ ఎక్స్ప్లోర్స్ నేచర్.
0: కానీ మొట్టమొదట నీవెవరు, నీ శీలతత్వం ఏమిటి అని ప్రధానంగా విచారిస్తే అప్పుడు తాను తెలకబడుతున్నాడు.
1: ఫస్ట్ అండర్స్టాండ్ హూ యు ఆర్, యువర్ నేచర్.
0: కనుకనే మొట్టమొదట తన శక్తిని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: టు బిగిన్ విత్ యూ హ్యావ్ టు నో యువర్ పొటెన్షియాలిటీ, యువర్ కెపాసిటీ.
0: పూర్వమంతా కూడాను ఈ యొక్క కాన్వకేషన్ జరిగినప్పుడు పెద్ద స్నాతకోత్సవం అని చెప్పి 10 మందిని చేర్చి అందరికీ చక్కగా బోధించేటువంటి వారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి ఆధారాలు ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఎర్లియర్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ ద కాన్వకేషన్ దే యూస్ టు గివ్ సీక్రెట్ టీచింగ్స్ బై టెలింగ్ దట్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
0: తల్లియే లేకుండా నీవే విధంగా పుట్టావు.
1: Without your parents, how do you expect to be here?
0: తల్లి తండ్రిని చూపుతుండాలి.
1: It's the mother who directs you to
0: తండ్రి గురువుని చూపుతున్నాడు.
1: Father takes you to teacher.
0: గురువు ఈనాడు దైవాన్ని చూపుతున్నాడు.
1: And the teacher takes you to God.
0: కానీ ఈనాడు దైవాన్ని చూపేటువంటి గురువులు చాలా తక్కువగా ఉన్నారు.
1: Today there are very few teachers who will direct you towards God.
0: ఈ పరిస్థితిని ఏ విధంగా మారినప్పటికీ తల్లి మాత్రం తండ్రిని చూపుతుండాలి.
1: Whatever may be the changes, mother certainly directs you towards your mother.
0: తండ్రిని చూపేటువంటి అధికారం ఒక తల్లికి మాత్రమే ఉన్నది, కానీ మరి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు.
1: It's only the mother who has the right to show the father. No one has any right.
0: కనుకని అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క మాతృభూమిని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
1: We have forgotten that eternal principle of our motherland.
0: ఇలాంటి సత్యమైనటువంటి యొక్క మాతృదేశాన్ని మనం విస్మరిస్తున్నాము.
1: You have forgotten the eternal principle of your motherland.
0: కనుకనే ఈ మాతృతత్వాన్ని ఈ యొక్క పిల్లలు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద మదర్ ఇన్ రిలేషన్ టు మదర్ ల్యాండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీరు డిగ్రీ తీసుకుంటున్నారు, బయటకు వెళుతున్నారు.
1: టుడే యూ రిసీవ్ యువర్ డిగ్రీస్ అండ్ లీవ్.
0: మన భారతదేశం లోపల 200 యూనివర్సిటీస్ ఉన్నాయి.
1: ఇన్ భారత్ దేర్ ఆర్ 200 యూనివర్సిటీస్.
0: 8,000 హై కాలేజీలు ఉన్నాయి.
1: దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ కాలేజెస్.
0: ఈ ప్రతి సంవత్సరం కూడాను ఈ యూనివర్సిటీస్ వల్ల అనేక వేల మందిని డిగ్రీలు ఇచ్చి పంపుతున్నారు.
1: దీస్ కాలేజెస్ యూనివర్సిటీస్ సెండ్ ఫోర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్.
0: కానీ ఈ యొక్క పోయినటువంటి విద్యార్థులు ఏం చేస్తున్నారు?
1: వాట్ ఈస్ ది అవుట్ గోయింగ్ స్టూడెంట్స్?
0: ఇంత చదువులు చదివి వీరికి జీవనోపాధి ఏమిటి?
1: విత్ ఆల్ దిస్ హై ఎడ్యుకేషన్ హౌ అబౌట్ దేర్ లివింగ్?
0: పూర్వమంతా కూడాను ఉద్యోగాల నిమిత్తమై విద్యను నేర్పించేటువారు.
1: ఎర్లియర్ డేస్ యు ఆర్ టాట్ ఫర్ ఎ జాబ్.
0: ఈనాడు విద్యల కోసమని ఉద్యోగాలు నేర్పాలి.
1: దేర్ఫోర్ ది జాబ్స్ హావ్ గాట్ టు బి టాట్ టు యూ అండ్ దేర్ఫోర్ ది ఎడ్యుకేషన్ మస్ట్ బి ఇంపార్టెంట్.
0: ఉద్యోగాలు చిక్కటం లేదు.
1: టుడే యు డోంట్ హావ్ ఎంప్లాయ్మెంట్.
0: దానివల్ల ఏం చేస్తున్నారు విద్యార్థులు?
1: వాట్ ఈస్ దట్ స్టూడెంట్స్?
0: విదేశాలకు ప్రయాణం అయిపోతున్నారు.
1: స్టూడెంట్స్ గో అబ్రాడ్.
0: విదేశాలకు పోయి ఏం చేస్తున్నారు?
1: వాట్ డూ దే డూ దేర్?
0: విదేశం లోపల చేయరాని సేవలు చేస్తున్నారు.
1: దే డూ ఆల్ దాట్ service that cannot be mentioned.
0: ఆ సేవలు స్వభూమిలో నువ్వు ఎందుకు చేయకూడదు? స్వధర్మమైనటువంటి భారత భూమిలో ఎందుకు చేయకూడదు?
1: Why don't you serve your own country? Why don't you extend services here in your own motherland?
0: ఈనాటి విద్యార్థులు చదువులు చదివి తమ మాతృదేవతకి ఆరాధన చేయలేటం లేదు.
1: స్టూడెంట్స్ టుడే దే డోంట్ సర్వ్ దేర్ మదర్స్ అండ్ మదర్ ల్యాండ్.
0: భూమికి సర్వింగ్ చేయటం లేదు.
1: దే డోంట్ సర్వ్ దేర్ మదర్ ల్యాండ్.
0: ఇతర దేశాలకు సర్వీస్ చేస్తున్నారు.
1: దే సర్వ్ ఇన్ ఫారిన్ కంట్రీస్.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఇది విద్యనే కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్.
0: నీ పుట్టి పెరిగినటువంటి యొక్క దేశంలో నీ యొక్క జీవితాన్ని దారపోయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ లైఫ్ టు ద ల్యాండ్ వేర్ యు ఆర్ బోర్న్. జీవిత
0: సంగ్రామం లోపల మానవుడు విద్యావంతుడైపోయి నిలిచి ధీరుడై విజయాన్ని సాధించాలి.
1: And man must be victorious and triumphant by serving his own country and educated.
0: కాని ఈ నాటి విద్యార్థి పనికి ఏ మాత్రము ముగించట్లేదు.
1: Student is not prepared to work today.
0: Work is important.
1: Work is important.
0: చదవటం గొప్ప, డిగ్రీ తీసుకోవటం గొప్పది కాదు.
1: Nothing great in earning degrees.
0: ఇప్పుడు ఇంతమంది చదివారు.
1: So many are educated.
0: ఇన్ని విద్యార్థులను మన స్వగార్జం వచ్చేసేసి 50 సంవత్సరాలు పైన అయింది.
1: And 50 years even more after
0: దాని తర్వాత
1: ఎన్ని
0: వేల మందో ఎన్ని లక్షల మందో డిగ్రీలు తీసుకున్నారు పిల్లలు.
1: థౌజండ్స్ అండ్ ల్యాక్స్ రిసీవ్డ్ దేర్ డిగ్రీస్.
0: వీరందరూ ఇప్పుడు దేశానికి ఏం చేస్తున్నారు?
1: ఆల్ ది ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ వాట్ ఈస్ ఇట్ దే ఆర్
0: డూయింగ్?
1: సమాజం
0: సేవలో ఏమాత్రమూ పాల్గొనటం లేదు.
1: దే ఆర్ నాట్ రెడీ టు సర్వ్ ది సొసైటీ.
0: దేశం యొక్క ఔన్నత్యాన్ని ఏమాత్రమూ పాటించడం లేదు.
1: దే డోంట్ ఫాలో ద ట్రెడిషన్ అండ్ కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మొట్టమొదటి దేశం యొక్క పవిత్రతను గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు నో ద కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ది కంట్రీ.
0: తన ఇంటిని తాను కాపాడుకోలేటువంటి బయట ఇంటిని ఏ విధంగా కాపాడుకోగలడు?
1: ఇఫ్ యూ కెనాట్ సేవ్ గాడ్ యువర్ ఓన్ కల్చర్ అండ్ ట్రెడిషన్ హౌ డు ఎక్స్పెక్ట్ టు కీప్ అప్ ద ప్రిన్సిపల్స్? సో స్టూడెంట్స్,
0: పరదేశ ప్రయాణం మానుకోండి.
1: గివ్ అప్ ది ఐడియా ఆఫ్ గోయింగ్ అబ్రాడ్.
0: ఏ ఉద్యోగం చిక్కకపోయినా కానీ కేవలం ఒక దాసత్వమైన ఈ స్వభావంలో చేయండి.
1: If you don't get any job, at least serve in your own residence.
0: కేవలము నీ యొక్క సమాజం లోపల నీవు సేవ చేసుకో.
1: సర్వ్ ద సొసైటీ.
0: నీ యొక్క సమాజం నీవు కీర్తివంతంగా కాపాడుకో.
1: అండ్ సీ దట్ యు హావ్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
0: నీ జన్మభూమి అయిన భారతదేశానికి పవిత్రమైన కీర్తిని సాధించు.
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ మదర్ ల్యాండ్ భారత్.
0: ఈ విద్యార్థి కర్మవీరుడు, సాధన వీరుడు అనేటువంటి యొక్క కీర్తిని సంపాదించుకో.
1: యు షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్, దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ డ్యూటీ.
0: కనుకనే ఈనాడు దైవము తన యొక్క స్వభూమిని కాపాడుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ మదర్ ల్యాండ్.
0: నీకందరికీ తెలుసును, కలాం ఉన్నాడు, ఆయన ఇప్పుడు భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
1: హిస్ ఎక్సలెన్సీ కలాం, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ భారత్.
0: ఆయన ఇంతవరకు కూడా విదేశాలకు పోలేదు.
1: టిల్ దిస్ డే హి హస్ నాట్ గాన్ అబ్రాడ్.
0: తాను నేర్చవలసినటువంటి సైన్స్ అంతా కూడా భారతదేశం నుండి నేర్చుకున్నాడు.
1: హస్ లెర్న్డ్ ఆల్ ది ఎక్స్‌పర్టీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: భారతదేశంలో లేనిది ఇతర దేశంలో ఏమిటి?
1: వాట్ ఈస్ నాట్ ప్రెసెంట్ హియర్ ఇస్ నాట్ అవైలబుల్.
0: భారత తన్న భారత అన్నది.
1: What is not present here is not present anywhere.
0: దేశంలో లేనటువంటిది విదేశాల్లో ఎక్కడ మనకు కనిపించదు.
1: What you don't notice here, you don't find anywhere.
0: భారతదేశంలోనే ఏమిటి ఉంటున్నది?
1: In fact, all capacities, capabilities, resources are here in Bharat.
0: సర్వ కీర్తి కూడాను భారతదేశంలోనే ఉంటుంది.
1: High reputation is here in this country.
0: అట్టి కీర్తి ప్రతిష్టలతో వెలసిల్లేటువంటి భారతదేశాన్ని విస్మరించి,
1: you have forgotten the pristine glory of this country.
0: డ్రై ల్యాండ్ కంతా నీవు పోయి ఏమి నువ్వు చేయగలవు?
1: వాట్ ఈస్ దట్ యు డిరైవ్ బై గోయింగ్ టు ద డ్రై ల్యాండ్?
0: ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి నాటకంగా చూస్తుంటున్నారు.
1: దిస్ ఆల్ అపియర్స్ టు బి ఎ డ్రామా.
0: నేర్చినటువంటి విద్యలు కూడా నువ్వు అక్కడ దారబోస్తున్నారు.
1: అండ్ యూ డెడికేట్ యువర్ ఆల్ యువర్ నాలెడ్జ్. నువ్వు
0: ఎంత విద్యను నేర్చినారో అంత స్వదేశంలో నీవు వినియోగించు.
1: All your knowledge in education must be beneficial to
0: you.
1: You serve your elders.
0: నీకు ఇంటిని నీవు కాపాడుకో మొదలు.
1: And then you take care of your family.
0: అప్పుడే నీ చదువుకు కీర్తి వస్తుంది.
1: Then your parents will get good name.
0: కనుకని మొట్టమొదటి నడుమంచి పని చేయాలి.
1: Therefore first bend your body.
0: నీ కర్మవీరులు కావాలి.
1: You should be a man of action.
0: ఈ కర్మ చేయకుండా కేవలం మాటల చేత, శోకుల చేత మన జీవితాన్ని గడపడం సరైనటువంటిది కాదు.
1: It is not proper to carry on your life sojourn by pomp and show and aggrandizement.
0: కనుక మనం మొట్టమొదటి కీర్తిని సంపాదించాలంటే దేహాన్ని ముందు ఉంచి పని చేయించాలి.
1: To get a good name, first bend your body and work.
0: పెద్ద వృక్షం కావాలంటే విత్తనం ఏం చేస్తుంది భూమిలో పోయి?
1: For a gigantic tree to grow, what is that seed
0: does? రూపాన్ని నాశనం చేసుకుంటుంది.
1: The seed loses its entity,
0: identity. అది ఒక రూపంగా బయలుదేరుతుంది.
1: It sprouts up.
0: అది ఏ వృక్షంగా మారుతుంది.
1: It grows into
0: a gigantic tree. ఆ అందిస్తుంది.
1: And then it carries its
0: తన అహంకారాన్ని నిర్మూలం కావించుకున్నప్పుడే అందులో నిజమైన ఫలితం మనకు లభిస్తుంది.
1: When you kill your ego, you will have positive results.
0: ఆ విత్తనం తన రూపాన్ని పూర్తి నాశనం చేసుకుంది.
1: The seed destroys its form and name.
0: కనుక దేహాభిమానం వదలాలి.
1: సో గివ్ అ బాడీ అటాచ్మెంట్,
0: దేశాభిమానం పట్టుకోవాలి.
1: యూ షుడ్ హావ్ దేశాభిమాన అటాచ్మెంట్.
0: ఈనాటి దేశాభిమానమే లేదు.
1: టుడే దేర్ నో దేశాభిమానం.
0: ఈనాటి విద్యార్థులకంత కూడా నేషనల్ సాంగ్ ఏమైనా తెలుసునా అంటే తెలియదు.
1: If you ask any question, what is about national standards, they don't know.
0: Cinema songs kavalsani valiki telusu.
1: They don't know patriotic songs, but
0: they
1: know
0: national
1: songs
0: teliju.
1: Why? What is the reason?
0: Janaganamana adinayaka jayheni ee bhagavaduni yokka tattvamlo ee nation yokka keerthini enduku sadhinchakoddu.
1: The national anthem carries with it the divine principle.
0: Ee naatana matrubhoomi yokka tattvanni ye maatramo gurtinchukovatam ledu.
1: Today we are not understanding, recognizing the value of our country.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, boys and girls,
0: desham yokka gauravanni manam kaapaduthu raavali.
1: See that the flag of the nation flies high.
0: ఆత్మగౌరవాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should improve upon the present respect.
0: ఆత్మగౌరవాన్ని విసర్జించి ఇంక ఏ గౌరవాన్ని నీవు సాధిస్తావు?
1: If you lose your self respect, what for is the life?
0: ఆత్మగౌరవం పోగొట్టుకున్నటువంటి వాడు ఏ చిన్న కీర్తిని కూడా సాధించలేడు.
1: A man who loses his self respect can never win esteem.
0: ఈనాడు మీరు సాధించవలసినటువంటిది ఆత్మగౌరవం.
1: What you should achieve today is self respect.
0: అది ఒక ఆధ్యాత్మిక నుండి బయలుదేరుతుంది, కానీ మరొక మార్గంలో మనకు చిక్కదు.
1: Out of spiritual awareness you can gain self respect.
0: ఈనాటి ప్రజలంతా విద్యార్థులంతా కూడాను కేవలము కలిమి బలిమి చెలిమి ఈ మూడింటిని కోరుకుంటున్నారు.
1: Today what are our desires? Kalimi the wealth, chelimi the friendship, and balimi the strength.
0: Gunam ekkada poyindi?
1: How about the guna, character?
0: Gunam lenetunti vaaniki ee balamu stalamu gunamu em prayojanamu?
1: Without guna the character, what for is friendship, the physical strength?
0: Kalimi balamu undinappudiki gunam lekapothe prayojanam ledu.
1: With all the wealth, the friendship, without quality character they are useless.
0: Chelimi andaru hello hello hello friendship avutunnaru.
1: In the name of chelimi
0: friendship lopala sarayina gunamu pettukovali.
1: We say hello hello, but we should have proper conduct.
0: Lopalanta halone,
1: but we say hello but hollow inside.
0: Kanukane manam motta motta gunamunu teeskovali.
1: So first, character is important.
0: Edati manushini manam gauravinchali.
1: We should respect other man.
0: Appude manamulu itharu gauravistaru.
1: Then you will be respected in turn.
0: Nannu evaru gauravinchatam lede ani vicharam chesthe neevu evarini gauravistunnavu?
1: If you question why you are not respected, know that how many you are respected.
0: ఇతరులను గౌరవించు.
1: First you respect others.
0: ఇతరులను నీవు సేవించు.
1: Serve others.
0: తిరిగి ఇతరులు నిన్ను గౌరవిస్తారు, ఇతరులు నిన్ను సేవిస్తారు.
1: Then others will respect you and serve you.
0: మనం ఏ ఫలం కావాలని ఆశిస్తున్నామో ఆ ఫలాన్ని మొట్టమొదట ఇతరులకు చేసి చూపించాలి.
1: Whatever the results you want, you expect, first render service.
0: అప్పుడే నీకు రియాక్షన్ వచ్చేస్తుంది.
1: Then it comes back to
0: the reaction. అప్పుడే నీకు రిసౌండ్ వస్తుంది.
1: Then you listen to
0: రిసౌండ్. అప్పుడే నీకు రిసెర్చ్ తెలుస్తుంది.
1: And then you will have the
0: కనుకనే నీవు మొట్టమొదట నీవు ఇతరులు గౌరవించడానికి నేర్చుకోండి.
1: ఫస్ట్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్.
0: పక్కింటి వారిని గౌరవించండి.
1: And respect your neighbors.
0: Prakinti vaari pati paristhiti egati unnadu ivu ematram yochinchukovatam ledhu.
1: Today you are not bothered of your neighbors.
0: కానీ నీ సత్తాన్ని మాత్రమే నీవు గొప్పగా విచారించుకుంటున్నావు.
1: You are self-centered and think too much of it.
0: అది మంచిది కాదు.
1: It is not proper.
0: చుట్టుపక్కల పరిసరముల వారిని చక్కగా గౌరవించాలి.
1: You should respect the entire neighbor.
0: నీ ధనం ఉండొచ్చును, గొప్పవాడు కావచ్చును, కానీ తిండి తీర్థాదులకు లోటు లేకపోవచ్చును.
1: You may be wealthy, rich enough, the neighbor may be poor.
0: తిండి తీర్థాలతో కాదు మన గౌరవం వచ్చేది.
1: You are not respected because of food and drink.
0: శీలము, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ మానవత్వాన్ని తప్పక మీరు సాధించాలి.
1: You will be reputed if only you have truth, righteousness, peace, love and self respect.
0: Vidyarthulara,
1: students,
0: manavata viluvanu neevu sampadinchukolekunda neevu manavudu ani cheppukunte ee vidhanga oppukuntaru?
1: Without human values how can you call yourself human?
0: Neevu manavude kaadu.
1: You are not human.
0: Viluvalu undatam chethane neevu manavudiga velleyettunnavu.
1: Because of these human values you can call yourself a human.
0: Edutivanni ee vidhanga gauravinchalanatundi manavatame neelo ledhu.
1: You don't have basic human quality of respecting
0: others. ఎదుటివారు నిన్ను ఏ రీతిగా గౌరవించగలరు?
1: How do you expect to be respected?
0: కనుక మొట్టమొదట మానవతా విలువలను కాపాడుకోవాలి.
1: First we should keep up, maintain human values.
0: ఈ మానవతా విలువలంటే మానవత్వంతో కూడినటువంటి విలువలు.
1: The human values have got the humanness.
0: దైవం యొక్క గుణము.
1: They are divine qualities.
0: ఆ డివైన్ క్వాలిటీని మనం పోవాలి, కానీ ఇది ఆ డివైన్ క్వాలిటీకి పోవటం లేదు.
1: Today we are not proceeding towards divine qualities.
0: Aa divyattamainatundi gunamto manam enta kaalamaina sadhinchavachchu.
1: With the divinity you can accomplish anything in this world.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Andariyendu undinatundi prema okati.
1: Love is uniform in all.
0: Pratyaksha daivam satyam okati.
1: ట్రూత్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
0: సత్యం నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలా కాపాడుతుంటుంది.
1: ట్రూత్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ.
0: ఎక్కడో దైవం అనేటువంటి దైవానికి మీరు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బీ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్సెవేర్.
0: సత్యమే నీ ప్రత్యక్ష దైవము.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ఈ సత్యాన్ని నీ వదలకుండా చూసుకోవాలి.
1: నెవర్ గివ్ అప్ ద ట్రూత్.
0: ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్యాన్ని నీ మారకూర్చోవాలి.
1: Under any circumstances, truth will never change.
0: ప్రాణం పైన అపాయం జరిగినప్పటికీ నీవు సత్యాన్ని మాత్రం వదలద్దు.
1: బాడీ మే ఫేస్ డేంజర్ బట్ జస్ట్ డోంట్ గివ్ అప్ ట్రూత్.
0: సత్యమే నిత్య సత్యమైనటువంటి సత్యమే నిజమైన దైవత్వము.
1: ఇట్ ఈస్ ది ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఒకరు బిగ్గర్ కావచ్చు, ఒకరు బెగ్గర్ కావచ్చు.
1: వన్ మే బి ఎ బిగ్గర్, అదర్ మే బి ఎ బెగ్గర్.
0: కానీ ఇద్దరు ఎందు ఉన్నటువంటి సత్యం ఒక్కటే.
1: బట్ ది ట్రూత్ ఈస్ సేమ్ ఇన్ బోత్.
0: కానీ ఆ సత్యాన్ని మనం కాపాడుకుంటే అందరూ ఒక్కటే అయిపోతావు.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ ట్రూత్, యూ అండర్స్టాండ్ యూనిటీ.
0: ఈ ఏకత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ ఎక్వైర్ దిస్ యూనిటీ.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం సాధించినప్పుడే నిజమైనటువంటి దైవత్వాన్ని పొందగలము.
1: వెన్ వన్స్ వీ అటైన్ దట్ యూనిటీ, యూ కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడండి.
1: లెట్ us see the unity in diversity.
0: చూడండి, ఇప్పుడు ఎన్ని బల్బ్స్ అంతా ఉన్నాయి ఇక్కడ.
1: యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్.
0: అనేకంగా ఉంటున్నాయి.
1: దర్ మెనీ.
0: అనేకంగా ఉన్నటువంటి బల్బ్ లోపల కరెంట్ ఒక్కటే.
1: బల్బ్స్ ఆర్ మెనీ బట్ కరెంట్ ఈజ్ వన్.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించుకో.
1: సో థింక్ ఆఫ్ దట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుకనే ప్రతి వ్యక్తి విషయంలో కూడాను భారతీయ సంస్కృతి యందు ఒక చక్కని ఆదర్శం చెప్పింది.
1: ది కల్చర్ హెస్ టాట్ యూ ఎ వెరీ గుడ్ ఐడియా.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఇట్ సెడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: అన్నిటి యందు ఉన్నటువంటిది అదే తత్వము.
1: ద సేమ్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ కామన్.
0: అదే నిజమైన సత్యము.
1: దట్ ఈస్ ట్రూత్.
0: అటు సత్యతత్వాన్ని కొనుకునేటప్పుడు అన్ని సౌభాగ్యాలు మనకు వెంటబడుతున్నాయి.
1: వెన్ వన్స్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్, ద రెస్ట్ విల్ ఫాలో.
0: సౌభాగ్యాల కోసం నీవు పాటుపడవద్దు.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ ప్రాస్పెరిటీ.
0: నీ సౌభాగ్యం నీ వెంటనే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ అఫ్లూయెన్స్
0: నీ సౌభాగ్యం నీలోనే ఉంటుండాలి.
1: ప్రాస్పెరిటీ ఇస్ ఇన్ యూ.
0: ఎవరు ఎత్తుకుని పోవడానికి వీలు కాదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: ఎవరు దీన్ని దొంగిలించడానికి సాధ్యం కాదు.
1: దీస్ రిచెస్ కెనాట్ బి స్టోలెన్.
0: కనుక ఆ యొక్క దివ్యత్వం అనేటువంటి సౌభాగ్యాన్ని నీవు కాపాడుకో.
1: యు హావ్ గాట్ ద వెల్త్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ యూ.
0: మంచి మాటలు నేర్చుకోండి.
1: Learn good words.
0: ఎవరిని కఠినమైనటువంటి మాటలతో నొప్పించకండి.
1: Don't hurt anybody by using
0: harsh words. ఎవరి మనసును కూడా నువ్వు బాధ పెట్టకండి.
1: Never hurt anybody.
0: అందరి మనసును ఆనందపరిచేట్టుగా నీవు సంభాషించు.
1: And speak such a way as to make everybody happy.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మాటలు మంచివైతే మన చేతులంతా మంచి అవుతాయి.
1: Your words are good, your actions are
0: bound to
1: be good.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: ఈ obligingly నీవు మాట్లాడినప్పుడు నీవు ఎంత అభివృద్ధి పొందుతావు.
1: If you talk obligingly, you will come up in life.
0: నిన్ను సమాజమే గౌరవిస్తుంది.
1: The society will respect
0: you. సమాజంలో నీవు గొప్ప గౌరవాన్ని పొందుతావు.
1: You will have high name, esteem in society.
0: నిన్ను మీకు తెలుసు కదా చెప్పాను.
1: You know the story of Lincoln.
0: ఈ లింకన్ చదువుకోవడానికి కూడా కాసు లేదు.
1: Lincoln didn't have money for education.
0: బజార్లో స్ట్రీట్ లైట్ లో కూర్చొని చదువుకునేటువంటి వాడు.
1: He had his learning by sitting under street lights.
0: అలాంటి చాలా బీదవాడు చదువుకోవడానికి కూడా బుక్కులు లేకపోతే స్నేహితుల దగ్గర నుంచి తీసుకుని రాత్రి చదివి తెల్లవారుదలకి వారికి ఇచ్చేవారు.
1: లింకన్ బారోడ్ బుక్స్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ స్టడీడ్ అండర్ స్ట్రీట్ లైట్స్.
0: ఒకనాడు ఆ యొక్క స్నేహితులందరూ కూడా ఇటువంటి బెగ్గరు ఏ విధంగా చదవగలడు అని చాలా హేళన చేశారు.
1: వన్ డే హిస్ ఫ్రెండ్స్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దిస్ మ్యాన్ టు రీడ్.
0: ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు.
1: Lincoln returned home crying.
0: అప్పుడు తల్లి దగ్గర పిలిచి, నాయన ఎందుకు ఏడుస్తున్నావు, దీనికి కారణం ఏమిటి అని అడిగింది.
1: Mother asked him to come close to her and said, why do you cry?
0: నా దగ్గర ఒక కాసు లేదు.
1: Mother, I have no money.
0: ఇంత టీ తాగడానికి కూడా కాసు లేదు.
1: I have no money to have any tea.
0: స్ట్రీట్ లైట్ దగ్గర కూర్చొని చదువుతున్నాను.
1: I am reading under the street lights.
0: నా స్నేహితుల దగ్గర ప్రార్థించి బుక్కులు తెచ్చుకొని చదివి తిరిగి వాళ్ళకి క్షేమంగా ఇస్తున్నాను.
1: I borrow books from my friends and return next day.
0: మన ఇంటి పరిస్థితి మనకు తెలుసును.
1: I know the position of my family.
0: ఎట్టి శక్తి లేదు. నాన్నగారికి ఏమాత్రము కార్పెంటర్ తో జీవిస్తున్నాడు.
1: And father is a carpenter. He has not enough of money.
0: ఈ తల్లి ఏం చేస్తుండది, ఇతరుల పాత గుడ్డలంతా తెచ్చి కుట్టి వారికి చక్క చేసి ఆ గుడ్డలు వాళ్ళకి ఇచ్చి దాంతో డబ్బును తీసుకుంటుండది.
1: Mother served as a tailor, stitching the old garments and returning to people.
0: ఈ కష్టపడినంత కష్టము ఎంతకు వచ్చింది, కష్టపడి అదే గౌరవాన్ని తీసింది.
1: And this hard work gave him all the name.
0: నీవు నా ఇంటి పరిస్థితి నీవు తెలుసుకుని వర్తిస్తున్నావు.
1: ద మదర్ సెడ్, యు ఆర్ బిహేవింగ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
0: నా పరిస్థితి గురించి వచ్చినవకాలకే నీకు తప్పక జయం కలుగుతుంది.
1: యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ బికాజ్ యు నో ఫ్యామిలీ కండిషన్.
0: నీవు ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోవద్దు.
1: నెవర్ గివ్ అప్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: ఆత్మగౌరవం కోసం నీవు పాటుపడు.
1: స్ట్రగుల్ హార్డ్ టు
0: ఆ గౌరవమే నీకు అన్ని విధాల గౌరవాన్ని పొందుతుంది.
1: దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ విల్ మేక్ యూ ట్రయంఫ్ అండ్ విక్టోరియస్.
0: ఆత్మగౌరవం కోసం అని పొంది పొంది పొంది కట్టగడపటికి కొన్ని పెయింట్ వేసి కొన్ని విధమైనటువంటి సేవలు చేసి బూట్లు తుక్కుట్టి ఈ విధంగా సేవ చేస్తూ వచ్చాడు.
1: While keeping up his self-respect, he did all kinds of jobs, the menial, the low.
0: Kramakramena talije matana angikarinchi aatmagauravanni penchukuntu vachadu.
1: Finally what happened, he developed Himalayan self-respect.
0: ఈ ఆత్మగౌరవాన్ని పెంచుకున్న తర్వాత సొసైటీలో అతనికి మంచి పేరు వచ్చింది.
1: అండ్ హీ వాస్ వెరీ వెల్ రిసీవ్డ్ అండ్ అప్రిషియేటెడ్ బై ద కమ్యూనిటీ.
0: ఈ లోపు ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోవద్దు.
1: నెవర్ గివ్ అప్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: ఆత్మగౌరవం కోసం నీవు పాటుపడు.
1: స్ట్రగుల్ హార్డ్ టు
0: ఆ గౌరవమే నీకు అన్ని విధాల గౌరవాన్ని పొందుతుంది.
1: దట్ సెల్ఫ్ రెస్పెక్ట్.

0: తర్వాత సొసైటీలో అతనికి మంచి పేరు వచ్చింది.
1: అండ్ హి వాస్ వెరీ వెల్ రిసీవ్డ్ అండ్ అప్రిషియేటెడ్ బై ద కమ్యూనిటీ.
0: ఈ లోపల తనకు ఒక చిన్న ఉద్యోగం కూడా చిక్కింది.
1: ఇన్ ద మీన్ టైమ్ హి గాట్ ఎ జాబ్.
0: ఆ దాంతోనే తల్లిని పోషించుకుంటూ తండ్రిని పోషించుకుంటూ తాను జీవిస్తూ వచ్చాడు.
1: విత్ ద లిమిటెడ్ లాట్ హి కుడ్ టేక్ కేర్ ఆఫ్ ద మదర్ అండ్ ఫాదర్.
0: ఈ విధంగా ఇతరులకు అంతా కూడా మంచి పేరు సంపాదించుకోవడం చేతనే అందరూ అతన్ని చాలా ప్రేమిస్తూ వచ్చారు.
1: బికాస్ ద గుడ్ నేమ్ హీ గాట్ హీ వాస్
0: కేవలం గౌరవిస్తూ కూడా వచ్చారు.
1: అండ్ హీ వాస్ రెస్పెక్టెడ్.
0: ఈ లోపల కొన్ని ఎలక్షన్లు వచ్చినాయి.
1: ఇట్ వాస్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్.
0: ఆ ఎలక్షన్ లోపల ఈ స్నేహితులందరూ కూడా నీవు చాలా సత్యాన్ని పలికేటువంటి వాడు, నీవు గౌరవం కోసం పాటుపడుతున్నావు, నీవు నిలిస్తేనే తప్పక మేమంతా ఓట్లు వేస్తామన్నారు.
1: All friends approached him and said, "You are respected. You are loved by everybody. Now you contest in the election," they said.
0: సరే, వారి మాటలు నమ్మి తాను నిలిచాడు.
1: He had full faith in his friends and contested.
0: గౌరవం కోసం తాను నిలిచాడు.
1: And only for respect.
0: I want only gauram, respect. I don't want money.
1: He said, "I want only self-respect, not money."
0: స్నేహితులు కూడా సహాయం చేస్తూ వచ్చారు. మీ సహాయం నాకు అక్కర్లేదని.
1: He denied the help from his friends.
0: అంత కష్టపడి చేయటం వల్లే అతను అమెరికాకు ప్రెసిడెంట్ అయిపోయినాడు.
1: బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
0: ఎక్కడ పిచ్చివెత్తుతూ వచ్చినటువంటి క్లింటన్ ఆ ఆత్మగౌరవాన్ని పెంచుకోవటం చేత ఈ అమెరికా ప్రెసిడెంట్ కావటం ఎంత గౌరవం.
1: ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ పవర్టీ హీ బికమ్ ప్రెసిడెంట్.
0: ఈ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ ఇట్?
0: ధనం వల్ల రాలేదు, పదవుల వల్ల రాలేదు,
1: నాట్ పొజిషన్,
0: ఆత్మగౌరవం వల్లనే వచ్చింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ అఫిలియేషన్.
0: విద్యార్థులారా, మీరు ఎక్కడ పోయినప్పటికి, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికి ఆత్మగౌరవాన్ని మాత్రం వదలకండి.
1: ఎనీవేర్ వేర్ ఎవర్ యూ గో నెవర్ గివ్ అప్ దిస్.
0: ఐ ఆమ్ మ్యాన్ నాట్ అనిమల్ అనేటువంటి దీంతో మీరు పోషించుకొని రావాలి.
1: జస్ట్ నో యువర్ సెల్ఫ్ ఆల్వేస్ బై టెలింగ్ దిస్ ఐ మ్యాన్ నాట్
0: అనిమల్. సంచరిస్తున్నాడు,
1: మ్యాన్ ఈస్ మూవింగ్ లైక్ ఎ వెగబాండ్.
0: కనుక ఈ విషయాత్తి లోపల సంచరిస్తున్నాడు.
1: బీయింగ్ ఎ వెగబాండ్ ఈస్ ఆఫ్టర్
0: భౌతికమైన సుఖాలు మీకు ఎంతవరకు వస్తాయి?
1: ది ఫిజికల్ ప్లెజర్స్ వోంట్ ఫాలో యు.
0: ప్రయోజనం లేదు.
1: నో.
0: కనుక ఈ భౌతిక భోగభాగ్యాలంతా క్షణంలో పోతాయి.
1: ది ఫిజికల్ సెన్షువల్ ప్లెజర్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్.
0: కనుక దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మగౌరవాన్ని పెంచుకో.
1: సెల్ఫ్ రెస్పెక్ట్ విచ్ ఇస్ డివైన్.
0: ఆత్మగౌరవాన్ని పెంచుకున్నప్పుడే నీవు దేశానికంతా కూడా గౌరవాన్ని పొందుతావు.
1: విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూల్ బి రెస్పెక్టెడ్ బై ద హోల్ కంట్రీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరిద్దరు కూడాను ఈ దేశానికి ఒక విధమైనటువంటి చక్కని క్యాండిల్స్ మాదిరి తయారు కాండి.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ బి క్యాండిల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఈ క్యాండిల్స్ ని పట్టుకుని ఈనాడు సాయంకాలం మా విద్యార్థులు ఒక డ్రామాను ప్రదర్శిస్తారు.
1: This evening you are going to witness a drama to be enacted by our students.
0: ఈ సాక్షాత్ విల్టన్ యొక్క స్థితికి వచ్చేస్తుంది.
1: It is all the story of Lincoln.
0: మా ఒక విద్యార్థి డాక్టర్ చదవాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నాడు.
1: And one student wanted to be a doctor.
0: కానీ డాక్టర్ చదవడానికి బుక్కులు కొనడానికి కూడా శక్తి లేదు.
1: He didn't have enough of money to buy books.
0: కానీ ఏం చేస్తుంది, తల్లి చెప్పింది, నాయనా నీవేం భయపడవద్దు.
1: Others said, "Don't be afraid."
0: మాకు భగవంతుడు ఉన్నాడు.
1: There is God.
0: సర్వ విధాలా రక్షణ చేసేటువంటి వాడు తానే.
1: God protects you.
0: కాబట్టి వీళ్ళ కోసం వాళ్ళ కోసం నేను సేవని పాటుపడద్దు.
1: So don't worry about others.
0: అని చెప్పేటప్పటికి ఆ నమ్మకం చేత ఒకనాడు కూర్చొని దైవానికి ఒక లెటర్ రాస్తున్నాడు.
1: With that faith, he wrote a letter to God.
0: దైవమా,
1: ఓ గాడ్,
0: నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట. మా తండ్రి గారు చెప్పారు, మా తండ్రి గారి మాటలు నేను చక్కగా విశ్వసిస్తున్నాను. ఆ విశ్వసిస్తున్నప్పుడు నీ ఉంటే నాకెందుకు దయ చేయకూడదు, నాకెందుకు దర్శనం ఇవ్వకూడదు.
1: He said, "Oh God, my father told me that you are everywhere. If you are existent, why don't you help me?"
0: అని భగవంతునికి ఒక లెటర్ రాస్తూ నిచ్చుకున్నాడు.
1: He was writing a letter to God.
0: బెల్ కొట్టింది కాలేజీలో.
1: And the bell is given there at the college.
0: బెల్ కొట్టేటప్పటికి కాలేజీ పోవాలని అదంతా మర్చి వచ్చిన ఈ జాబ్ అక్కడ కూలిపోయింది.
1: While collecting his books, the letter dropped on the way.
0: దాన్ని పెట్టుకున్నాననే ఉద్దేశంతో పోయినాడు పాపం.
1: Thinking the letter was with him, he returned.
0: జారిపోయింది.
1: But the letter dropped.
0: దాని వెనకనే ఒక పుణ్యాత్ముడు నడుచుకొని వస్తున్నాడు.
1: A virtuous man was passing by.
0: ఏదో పిల్లవాడు పాపం, ఏదో రాస్తున్నటువంటి వాడు కింద పోగొట్టుకున్నాడే అని దాన్ని తీసుకుని చదివాడు.
1: సమ్ ఇన్నోసెంట్ బాయ్ మస్ట్ హావ్ డ్రాప్డ్ ఇట్. హీ కలెక్టెడ్ ద లెటర్ అండ్ రెడ్.
0: ప్రారంభంలోనే ఉంటున్నది మై డియర్ గాడ్ అని.
1: దేర్ ద లెటర్ బిగాన్ దిస్ వే, మై డియర్ గాడ్.
0: ఎవరు దేవునికి రాశాడట అని చదివితే చూస్తే, నీవు దేవుడు, నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట, నువ్వు సర్వులను కాపాడుతావట, నేను ఆ నమ్మకాన్ని పెట్టుకుని నీకు ప్రార్థిస్తున్నాను, నన్ను కాపాడు, నన్ను కాపాడు, నాకు డాక్టరేట్ డిగ్రీ ఇప్పించు అనుకుంటా.
1: దిస్ నోబుల్ మ్యాన్ has gone through the whole letter. Oh God, you are everywhere, that you are capable of helping everybody, please make me a doctor.
0: Tanu medical college chadaganiki povalanu.
1: And he was
0: medical college principal kuda chaala manchi vaadu.
1: The principal of the medical college

0: నోబుల్ మ్యాన్.
1: నాయన నీకు చాలా తెలివితేటలు ఉంటున్నాయి, నువ్వు చాలా గొప్ప విద్యావంతుడు అవుతావు, నీవు తప్పక నీకు సీటు చిక్కుతుంది, నేను ఇస్తాను సీటు, కానీ ఫీజు కట్టుకోవాలా అన్నాడు.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ మెడికల్ కాలేజ్ సెడ్, యూ స్టూడ్ ఫస్ట్ in the examination, I'll give you admission, but you must pay fees.
1: Fees kattesapudu ee shakti lenappudu vaani evaru angikarincharu.
0: You may be highly intelligent, if you don't pay fees you cannot be admitted.
1: Nenu elanti vaallaina kadisku sari seat ivvali,
0: but because of his rank he must be admitted.
1: Vaalla dabbuto naaku avasaram ledu.
0: And he said, I'm not bothered.
1: Premathone naaku avasaramu.
0: His love that is important.
1: Vaalla premato sampayinchaleinatundi deentona sampayinchaleru.
0: If you don't acquire through love, it's not possible to get it by any way. And he could get seat.
1: Seat chikkethapudiki aanandanga untunnadu.
0: The boy was happy.
1: Kaani lopra maatram baadhaga untundali. Deeniki nithyamu prathi nela kodanu deen fees kattali.
0: But he was feeling so sad because fees must be paid.
1: Ekkadi nunchi techindi nenu?
0: Where from?
1: Naya paisa ledu naa daggara.
0: I don't have any paya.
1: Cheppulu kutteetunte vaari daggarena kodi naya paisa untayi.
0: Even a cobbler will have some money.
1: Cheppindi paisa ledhe annadu.
0: He had no money with him.
1: కానీ ఆ జాబు ప్రిన్సిపల్ దగ్గర పోయి చేరింది ఎప్పుడే.
0: బట్ దిస్ లెటర్ ఆల్రెడీ రీచ్డ్ ప్రిన్సిపల్.
1: ఆ యొక్క జాబును చూసుకున్నటువంటి వాడు తన మనసు కూడా మారినది.
0: అండ్ ద మైండ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చేంజ్ ట్రాన్స్ఫార్మ్.
1: నాయన నీవేమి యోచన పెట్టుకోవద్దు, దైవాన్ని నమ్ముకున్నావు తప్పక నీకు దిగ్విజయం జరుగుతుంది అన్నాడు.
0: ద ప్రిన్సిపల్ సెడ్ బాయ్ యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ హి విల్ నెవర్ బిట్రే యు.
1: జరిగింది ఈ జాబును ఒక శ్రీమంతుడు చిక్కినాడు, ఆ శ్రీమంతుడు తీసుకుని పోయి ఈ పిల్లవాడు చాలా మంచివాడని అతనికి 5 సంవత్సరం కూడా జరగవలసినటువంటి ఫీజు అంతా ఒకే తూరి కట్టేశాడు.
0: దిస్ లెటర్ టు గాడ్ ఈస్ పిక్డ్ అప్ బై ఎ నోబుల్ రిచ్ మ్యాన్ అండ్ హీ పెయిడ్ ది ఫీజ్ ఫర్ ది హోల్ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఆఫ్ హిస్ స్టడీ ఇన్ ద మెడికల్ కాలేజ్.
1: అప్పుడు ప్రిన్సిపల్ ఒకనాడు పిలిచాడు ఈ యొక్క పిల్లను.
0: ప్రిన్సిపల్ కాల్ దట్ బాయ్ వన్ డే.
1: నాయన నువ్వేం వరీ చేయవద్దు.
0: హి సెడ్ ఓ బాయ్ డోంట్ వరీ,
1: నీ యొక్క ఫీజ్ అంతా కూడా నాకు ముందుగానే అందిపోయింది.
0: యువర్ ఫీజ్ ఈస్ ఆల్రెడీ పెయిడ్ అప్.
1: ఎట్లా అందింది, ఏ విధంగా అందింది? చాలా ఆశ్చర్యపడుతున్నాడు.
0: హి వాస్ వెరీ మచ్ మిస్టిఫైడ్. హౌ కుడ్ యు గెట్ ద మనీ?
1: ఇప్పుడు నీకు తెలియదు, డిగ్రీ వచ్చిన తర్వాత చెప్తాను అన్నాడు.
0: యు విల్ నాట్ నో నౌ, ఆఫ్టర్ గెటింగ్ ది డిగ్రీ ఐ విల్ టెల్ యు.
1: ఈ విధంగా కష్టపడి పూర్తి తన డిగ్రీ తీసుకున్నాడు.
0: అండ్ హీ గాట్ హిస్ డిగ్రీ ఫైనల్.
1: డిగ్రీ తీసుకున్నటువంటి వాడు కట్టగలబడి ఈ యొక్క ప్రిన్సిపల్ ఈ రిచ్ మ్యాన్ ఇద్దరు చెప్పినటువంటి బోధనంతా విని అప్పుడు తాను అనుకున్నాడు.
0: Then he thought within himself, listening to the teachings of the principal and the rich man,
1: tana classmates anta vachesi nu goppa doctor avtavu dandiki sampadana chestavu ani anta varnicharu.
0: All his classmates came and said, you are going to be a big man.
1: Naaku akkarledu.
0: He said, I don't want position.
1: Nenu chadivindetundi seva cheyatam kosam chesanu.
0: I have studied to serve
1: samaja seva my life.
0: And my life is only service to society.
1: Samajaniki ni seva cheyali.
0: I must serve society.
1: Free seva cheyali.
0: I should serve
1: people. Nenu ee vidhanga chadivinanu aa vidhanga itharuku seva cheyali.
0: Just as I studied, I should also help others.
1: Alanti pillalu ee naadu lokamlo kanipistara?
0: Do you find such children today?
1: Chaala arduga untunnaru.
0: They are very rare.
1: డబ్బు చిక్కదు.
0: దే డోంట్ గెట్ మనీ.
1: డబ్బు లేకుండా స్కూల్లో ఎక్కడ ప్రవేశమే చిక్కదు.
0: దే విల్ నాట్ గెట్ అడ్మిషన్ ఎనీవే.
1: పుట్టిన బిడ్డకు ముందుగానే ఒక ఎలిమెంటరీ స్కూల్ లోపల బుక్ చేసుకుంటారు.
0: ద సీట్ ఈస్ రిజర్వ్డ్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ ద బర్త్ ఆఫ్ ద చైల్డ్.
1: అడ్వాన్స్ ఒకటి కట్టాలా, 20,000, 30,000, 40,000?
0: One has to pay 30,000 to 40,000 rupees as advance reservation for admission into school.
1: ఆ విధంగా ఉంటుంటే ఇలాంటి వాడికి ఎక్కడ చిక్కుతుంది?
0: When this is situation, can you find a boy of
1: nijamainatunte namakam kaliginatunte vaaniki nijamainatunte oka faith tho bhagavantuni poojinchetunte vaaniki talcheetunte vaaniki aatma vishwasam kaliginatunte vaaniki ekkadaina emaina jarugutundi.
0: Man of a strong faith, determination and self respect will certainly accomplish achieving anything in this world. Therefore, what happened to the faith in you?
1: నమ్మకము లేకుండా ఉండిన వారు ఏ విధంగా జీవించగలరు?
0: హౌ కెన్ యూ లివ్ ఇన్ దిస్ వరల్డ్?
1: నమ్మకము రెండు నయనమ్ములే లేవు, అంధులైన నేను అవని ఎందు.
0: పీపుల్ ఆన్ ఎర్త్ టుడే ఆర్ టోటలీ బ్లైండ్, హావింగ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: అంత జ్ఞాననేత్రం చెరువు చర్మచక్షం తెరిచి ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నాట్ ది ఫిజికల్ ఐ దట్స్ ఇంపార్టెంట్, ది విజ్డమ్ ఐ ఇస్
1: ఇంపార్టెంట్.
0: ఓపెన్ ది ఐ ఆఫ్ విజ్డమ్,
1: ఫలితం నీకు చిక్కుతుంది.
0: దెన్ యూ విల్ గెట్ ద రిజల్ట్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఇంతకాలము స్వామి యొక్క కాలేజీలో మీరు వినిపించారు.
0: యు హావ్ స్పెంట్ ఆల్ ద టైమ్.
1: ఎక్కడైనా సరే మీరు పోయి చెప్పండి, ఒక నయా పైసా మీకు ఏమైనా ఖర్చు అయిందా?
0: హ్యావ్ యూ స్పెంట్ సింగిల్ నయా పైసా?
1: లేదు.
0: నో.
1: మీకు ఎక్కడైనా ఖర్చు అవుతుందో ఏమని నేను చాలా బాధపడుతుంటాను.
0: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ ఆర్ టు స్పెండ్ మనీ.
1: చిన్న విషయం మీకు చెప్తున్నాను, ఈనాడు ఎప్పుడు నేను చెప్పను.
0: భగవాన్ నెవర్ టెల్స్ లైక్ దిస్. పిల్లలు
1: పరీక్షలు వచ్చిందంటే రాత్రి అంతా లైట్ వేసుకుని చదువుతుంటారు.
0: అండ్ బాయ్స్ విల్ పుట్ ఆన్ ద లైట్ టు రీడ్ త్రూ.
1: కానీ వార్డెన్ చెప్పాడు ఈ యొక్క లైట్ ని ఉపయోగపెట్టుకునేంతో కొంచెం లిమిట్ గా మీరు పెట్టుకోండి అన్నారు.
0: వార్డెన్ ఇన్స్ట్రక్టెడ్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండర్ సర్టన్ లిమిట్.
1: కరెంట్ బిల్లు చాలా అధికమవుతుంది అన్నాడు.
0: ది ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్ గోయింగ్ అప్.
1: కానీ వారు ఏమాత్రం వినలేదు.
0: ద బాయ్స్ డిడ్ హియర్ దట్.
1: చదువుతూనే ఉంటున్నారు.
0: దే వర్ రీడింగ్ అండ్ రీడింగ్.
1: తర్వాత పరీక్షలు వచ్చేసేసినాయి.
0: ఎగ్జామినేషన్
1: పరీక్షలకు ముందుగా 2 నెలలు వచ్చేటప్పటికి కరెంట్ వాడు దాన్ని కరెంట్ ఆపిచేశాడు.
0: అండ్ ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హస్ కట్ ఆఫ్ ది సప్లై, పవర్ సప్లై.
1: నీ కర్తవ్యాన్ని నివర్తించలేదు. వాట్ డ్యూటీ వాడు చేశాడు?
0: ది డిపార్ట్మెంట్ డిడ్ ఇట్స్ డ్యూటీ.
1: లైట్లు లేవు.
0: దేర్ వాస్ నో పవర్ సప్లై.
1: చాలా బాధపడుతున్నారు.
0: బాయ్స్ ఆర్ ఫీలింగ్ బ్యాడ్.
1: 4 నెలలు లైట్ లేదు.
0: దేర్ వాస్ నో పవర్ సప్లై ఫర్ 4 మంత్స్.
1: వచ్చి మా వార్డెన్ నా దగ్గర చెప్పుకున్నాడు.
0: వార్డెన్ కేమ్ అండ్ ప్రేడ్ టు భగవాన్.
1: కాలం మీరే మమ్మల్ని చూచారు. ఈ లైట్లు లేకుండా పోవడం వల్ల ఈ యొక్క ఎగ్జామినేషన్ టైం లోపల చాలా బాధపడుతున్నారు పిల్లలు అన్నారు.
0: ది వార్డెన్ టోల్డ్ భగవాన్, స్వామి, బాయ్స్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ దేర్ ఇస్ నో పవర్ సప్లై.
1: అప్పుడే వచ్చి నాతో ఎందుకు చెప్పకూడదు?
0: భగవాన్ సాడ్, వై డిడ్ యు రిపోర్ట్ టు మీ ఇమీడియట్లీ?
1: కానీ ఇన్ని ఖర్చులు పెడుతున్నారు, ఇన్ని బాధ్యతలు తీసుకుంటున్నారు, ఇవి కూడా మీకు ఎట్లా బాధ్యత పెట్టేది?
0: స్వామి, యూ హ్యావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బర్డెన్, హౌ కెన్ ఐ గివ్ యూ అడిషనల్ బర్డెన్?
1: ఎంత అవుతుంది అన్నాడు.
0: భగవాన్ ఆస్క్ వాట్ ఈస్ అమౌంట్.
1: 70,000.
0: 70,000
1: బిల్ ఇవ్వాలి వాళ్ళకు.
0: అండ్ దే డోంట్ గివ్ ద బిల్ ఎనీవే.
1: యోచించేయద్దు.
0: డోంట్ వరీ.
1: పిల్లలకు చెప్పద్దు.
0: Don't tell boys.
1: నేను ఇస్తాను, పోయి వాళ్ళు కట్టేసేసి లైట్ ఇప్పించేసేయండి.
0: భగవాన్ సెడ్ ఐల్ పే అండ్ లెట్ దేర్ బి పవర్ సప్లై యాజ్ యూజువల్.
1: ఆ విధంగా పిల్లల యొక్క క్షేమం కోసమని ఎన్నో పాటలు పడుతుంటాను.
0: భగవాన్ ఆల్వేస్ వర్క్స్ వెరీ హార్డ్ ఫర్ స్టూడెంట్స్.
1: ఒక పేపర్ లో చూచాను, చిన్న పేపర్ లో,
0: స్మాల్ న్యూస్ పేపర్
1: అంటే చూడను.
0: భగవాన్ డజంట్ రీడ్ న్యూస్ పేపర్స్.
1: కానీ చూచాను.
0: దట్ డే ఇట్ హ్యాపెన్స్.
1: ఒక తల్లి ముగ్గురు బిడ్డల్ని పెట్టుకుని బాధపడుతూ ఉంటున్నది. తండ్రి పోయినాడు.
0: A mother was feeling so sad with her 3 of the children because she lost her husband.
1: అలాంటి పిల్లల్ని ఎవరు చూడగలరని ఆ తల్లి విషయం పెట్టింది. ఆ ముగ్గురు పిల్లలను చంపుకుంది, తాను చచ్చింది.
0: What happened was the mother and the children consumed poison and died.
1: రెండవ దినమే నేను చూసి చాలా బాధపడ్డాను.
0: భగవాన్ saw this news item.
1: భారతదేశం అన్నపూర్ణ క్షేత్రమే.
0: భారత్ ఈజ్ ది సెంటర్ ఆఫ్
1: అన్నపూర్ణ క్షేత్రం లోపల తిండి లేకుండా చావటము ఎంత ఘోరము.
0: భారత్ బీయింగ్ ద సెంటర్ ఆఫ్ ఫుడ్ అన్నపూర్ణ, హౌ ఇస్ ఇట్ పీపుల్ డై ఆఫ్ స్టార్వేషన్
1: అనే ఉద్దేశంతో,
0: విత్ ది అంబిషన్ దట్ షుడ్ నాట్ హ్యాపన్.
1: తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు వారికి ఏ గతి పడుతుంది?
0: వాట్ విల్ హ్యాపన్ టు ద ఆర్ఫన్స్?
1: అలాంటి వాళ్ళకు మనం చోటు ఇవ్వాలి.
0: వీ షుడ్ హెల్ప్ దెం.
1: అలాంటి వాళ్ళకి మనం ఆదర్శం ఇవ్వాలి.
0: వీ షుడ్ గివ్ దెం సమ్ రిఫ్యూజ్ టు దిస్ పీపుల్
1: అని పిల్లలందరినీ కూడా తీసుకుని వచ్చేసాను.
0: అండ్ దెన్ స్వామి
1: మండలము, కొత్త చెరువు మండలము, పుట్టుబత్తి మండలము.
0: భగవాన్ వాంటెడ్ స్టూడెంట్స్ టు గో అరౌండ్ దీస్ 3 మండల్ ఏరియాస్.
1: అక్కడ తల్లిదండ్రులు లేకుండా ఏదో అవ్వలు, తాతలు, వాళ్ళు పోషించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కూడా చాలా బయదవాడైపోయినారు.
0: దేర్ ఆర్ సమ్ 4 lawn, ద ఆర్ఫన్స్ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ బై ద గ్రాండ్ పేరెంట్స్.
1: ఏర్పడింది.
0: దే డోంట్ హావ్ ఎనీథింగ్ టు కీప్. అలాంటి
1: పరిస్థితుల్లో అందరినీ కలెక్ట్ చేసేసి 60 మందిని తెచ్చారు.
0: ఆల్ ఆర్ఫన్స్
1: నాయన మీకు భోజనం పెడతాము, నేను చదువు చెప్పిస్తాము, అన్ని ఆధారాలు చేస్తాము, మీరేమాత్రం భయపడకూడదండి. గట్టిగా బోధించాను.
0: భగవాన్ టోల్డ్ దెమ్ క్లియర్లీ, ఐ విల్ గివ్ యూ ఫుడ్, ఐ విల్ ఎడ్యుకేట్ యూ, డోంట్ ఫీల్ సారీ, డోంట్ ఫీల్ సారీ.
1: నేను పిల్లలు 60 మందిని తెచ్చాము.
0: 60 children ఆర్ బ్రాట్.
1: వాళ్ళకి చెప్పాను, మీరు పాస్ అయిన తక్షణమే మీకు ఒక ఆధారం కూడా కలుగుతుంది, మీకు ఇండ్లు కట్టిస్తానని అప్పుడే 1 నెల లోపలే వాళ్ళకంతా ఇండ్లు కట్టించారు.
0: భగవాన్ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ ఫర్ దీస్ ఆర్ఫన్స్.
1: కట్టించి వాడికి పేరు చెప్పి, నాయన మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క 1 లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను.
0: భగవాన్ డిపాజిటెడ్ 1 lakh ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద బ్యాంక్.
1: మీరు చదువులు చదివి మీ ఉన్నత స్థితికి వచ్చేటప్పటికి 15 అవుతుంది.
0: ఇట్ మే టేక్ 10 years.
1: చిన్న పిల్లలు పాపం,
0: దేర్ ఆర్ సో యంగ్ చిల్డ్రన్.
1: అప్పటికి వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, వడ్డీ వడ్డీ చేసి మీకు 3-4 లక్షలు అవుతుంది.
0: ది ఇంట్రెస్ట్ అక్రూడ్ వుడ్ కమ్ టు 3-4 lakhs లేటర్.
1: అప్పుడు మీరు సుఖంగా జీవించుకోవచ్చు అని చెప్పి,
0: దెన్ యూ కెన్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: చెప్పేటప్పటికి వాళ్ళు ఎవరు నమ్మలేదు.
0: దే డిడ్ బిలీవ్ ఇనిషియల్లీ.
1: ఎలా నమ్మగలరు ప్రపంచం ఈ విధంగా ఉంటున్నప్పుడు? ఇలాంటి సత్యాన్ని వాడు నమ్మరు.
0: వెన్ ది సినారియో ఆఫ్ ద వరల్డ్ ఈస్ లైక్ దాట్, నోబడీ విల్ బిలీవ్ ట్రూత్.
1: అసత్యాన్ని బాగా వర్ణిస్తారు.
0: అండ్ అన్ట్రూత్ ఈస్ ఎక్స్టోల్డ్.
1: కనుకనే వాళ్ళకి చెప్పి వాళ్ళకి పోషణ చేసి భోజనం పెడుతున్నాం. ఈనాడు ఒకరికొక పిల్ల పేరుతో 1 లక్ష రూపాయలు ఇచ్చారు.
0: టుడే ఎవ్రీ చైల్డ్ హాస్ గాట్ 1 lakh rupees ఇన్ హిస్ నేమ్.
1: పరమహంస కూడా చాలా ప్రేమతో వాళ్ళని చూసుకుంటున్నాడు.
0: పరమహంస ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ ఆల్ ద లవ్.
1: ప్రతి దినం కూడా వాళ్ళు కారులో తీసుకురావటము, కారులో తీసుకుపోవటము, వీళ్ళంతా వదలటము.
0: ఎవ్రీడే హాస్ బీన్ సర్వింగ్, బ్రింగింగ్ దెమ్ హియర్ ఇన్ హిస్ కార్ అండ్ డ్రాపింగ్ దెమ్.
1: ఆనందంగా ఉంటున్నారు పిల్లలు.
0: బాయ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: వేదాన్ని నేర్చుకున్నారు.
0: They are learning Veda.
1: అందరూ వేదం చెప్పుకొచ్చారు.
0: ఆల్ వేదాస్ కెన్ చాంట్ వేదా.
1: ఆనందంగా ఉంటారు.
0: దే ఆర్ వెరీ డిలైట్ఫుల్.
1: నాయన మీరు బాగున్నారా అని అడిగితే, మాకేం స్వామి కల్పవృక్షం మాది మీరుంటే మాకేం తక్కువ అంటారు వాళ్ళు.
0: ఇఫ్ యు ఆస్క్ దోస్ బాయ్స్ If you ask those boys, how are you? The boys will say, Swami, you are here as a wish fulfilling to me.
1: వాళ్ళకి ఆనందం ఎక్కడి నుంచి చిక్కుతుంది?
0: How do you expect them to be blissful?
1: చిక్కుతుందా? చిక్కదు.
0: Not out of money.
1: ప్రేమ చేతనే వాళ్ళని అంత ఆదర్శంగా తీసుకోవటం వల్ల వాళ్ళకి అంత ఆప్యాయత కలిగింది.
0: It is only love that made them blissful.
1: ఆ విధంగా నేను చేసేటువంటి పనులు ఒక్కటి కాదు, ఎవరికి మేము చెప్పము.
0: భగవాన్ డస్ నాట్ డిక్లేర్ ఇన్ పబ్లిక్ వాట్ ఆల్ హీ డస్.
1: ఎందుకంటే వాడు నమ్మరు ఎవరు.
0: బికాస్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్ టు బిలీవ్ ట్రూత్.
1: నమ్మకంతో నాకేం కావాలి, నా నమ్మకం నాది.
0: భగవాన్ గోస్ బై హిజ్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: వాళ్ళని పోషించాలి,
0: and they have to be
1: వాళ్ళని ఉద్ధరించాలి.
0: And they should
1: come. మానవ మాత్రమే.
0: And they're humans.
1: మానవ కంటే విశేషం కాదు.
0: They are not separate.
1: కనుకనే ఎప్పుడు కూడా చెప్పినట్టు చేయాలి.
0: One should conduct according to the order. Come on.
1: మీరందరూ ఇంతకాలము ఈ హాస్టల్లో పెరిగినటువంటి వాడు.
0: You all have stayed in our hostel.
1: తిరిగి మీ స్వస్థానానికి వెళ్ళి
0: you go to your native place.
1: తల్లిదండ్రులను సేవించుకొని
0: serve your parents.
1: ఉద్యోగాలు కూడా చేసుకొని
0: get jobs.
1: మధ్య మధ్య వచ్చి పోతుండండి.
0: You also visit this place in between.
1: ఈ నేర్చుకున్నటువంటివన్నీ కూడా కొంతవరకు మర్చిపోతారు.
0: Sometimes you may forget what all you have learned.
1: ఈ వచ్చి మిమ్మల్ని పోషించడానికి పూర్తి అవుతుంది.
0: And once you come and repeat your visit.
1: మీరు యోచన చేసుకోండి, పెద్దగా అర్థం చేసుకోనక్కర్లేదు. ఒక పిల్లవాడు
0: you don't need to go that far. One boy
1: abbayani adagandi talli ledhu tandri ledhu.
0: That boy has
1: దగ్గరికి వచ్చినప్పుడు తల్లి మాత్రమే ఉన్నది. ఆమె కూడా కొత్త కాలంకు నేను చెప్పాను అన్నదప్పుడు హాస్టల్లో ఉంటుంది, ఆడపిల్లల్ని చూసుకొని బాగా ఉండమ్మా అన్నాను. ఆమె కూడా పోయింది. అప్పుడు ఈ పిల్లవాడిని తీసుకొచ్చి నేను అన్ని విధాలు చదివించి ఇప్పుడు ఎంబీఏ పాస్ అయిపోయినాడు. ఎంబీఏ పాస్ అయిపోయి లెక్చర్ గారు చాలా చాలా ఇప్పుడు తనకు అక్కడే మేమే ఉద్యోగం ఇచ్చేసేసాం.
0: అండ్ దట్ బాయ్ స్టేడ్ విత్ భగవాన్. భగవాన్ ఎడ్యుకేటెడ్ హిమ్. హి పాస్డ్ ఎంబీఏ. టుడే ఇస్ ఎ లెక్చరర్.
1: శ్రద్ధగా చదివాడు.
0: అండ్ హి స్టడీడ్ వెరీ వెల్.
1: ఒక చాలదా మీకు ఎగ్జాంపుల్.
0: అండ్ హి దట్ ఎగ్జాంపుల్ ఇస్ ఎనఫ్ ఫర్ ఆల్ ఆఫ్
1: us. ఈ విధంగా ఎంతమందికో నేను పోషిస్తున్నాను.
0: భగవాన్
1: అది నా డ్యూటీ. నా వారు వారు, నేను పరాయి వాడిని కాదు. వారు నా వారి కాకుండా పోలేదు. నేను వారి వాడిని, వారు నా వారు.
0: భగవాన్ కన్సిడర్స్ దట్ ఈస్ ఇట్ ఇస్ డ్యూటీ.
1: అలాంటి ప్రేమ చేతనే
0: feels that he belongs to you and you belong to him.
1: ఎంతో ఆదర్శంగా ఉంటుంటారు.
0: The number of such ideal students today.
1: చాలా మంచి పిల్లవాడు.
0: He is a very good boy.
1: ఎవరిని ఏమాత్రం కూడా ప్రశ్నించేటువంటి వాడు కాదు.
0: And he will never question anybody.
1: ఎవరిని అడిగేటువంటి వాడు కాదు.
0: He will never ask.
1: ఏదైనా ఉంటే ఎవరిని కూడా అడగకూడదు, నా దగ్గర నేను ఇస్తాను.
0: And Bhagavan said you come to me, don't ask anybody.
1: ఆ విధంగా చేసి వాళ్ళని పోషిస్తున్నాం.
0: And he was taken care of till now.
1: ఇవన్నీ ఈనాడు ఎందుకు చెప్తున్నానంటే
0: why these things are settled.
1: ఈ కాన్వకేషన్ అనేటువంటిది పిల్లలకు సంబంధించినటువంటి విషయము.
0: కాన్వకేషన్ హస్ గాట్ సంథింగ్ టు డూ విత్ స్టూడెంట్స్.
1: అలాంటి పరిస్థితులు ఎవరైనా మీకు కూడా చిక్కినటువంటి మీరు కూడా పోషించండి.
0: యూ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్.
1: సమాజ సేవనే ముఖ్యమైనటువంటి సేవ.
0: సర్వీస్ టు సొసైటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: సంక్షేమానికి సరైనటువంటి సమాజ సేవ అవసరము.
0: అండ్ ఫర్ వెల్ఫేర్ సర్వీస్ ఇస్ ఎసెన్షియల్.
1: కనుక ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
0: ద బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
1: ఆ రెండింటిని మీరు పెంచుకోండి.
0: డెవలప్ దిస్
1: అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి.
0: లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: వాళ్ళు ఏమైనా అనుకోని ఏమైనా చేసుకోని
0: లెట్ దెమ్ థింక్ యాజ్ దే లైక్.
1: ఇది మాత్రం ఈనాటి విద్యార్థులు మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ స్ట్రెంగ్థెన్ దీస్ టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవ చేయాలి.
0: సర్వ్ యువర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి అసంతృప్తి కూడా పెట్టకూడదు.
0: నెవర్ డిస్ప్లీజ్ యువర్ పేరెంట్స్.
1: అలాంటి రీతిగా చదివినప్పుడు చదువులో ఉన్నటువంటి సారం అది.
0: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: విద్య కలుగును వినయంబు, వినయమును కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మంబు.
0: సో ఎడ్యుకేషన్ షుడ్ కన్ఫర్ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ షుడ్ గివ్ యూ డిజర్వ్నెస్. అవుట్ ఆఫ్ డిజర్వ్నెస్ ది అఫ్లూయన్స్ ఆఫ్
1: ప్రయత్నం చేయండి.
0: అండ్ బి హంబల్.
1: విద్య యొక్క సారం ఏమిటి? వినయమే.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ హ్యూమిలిటీ.
1: అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ బి ఈగోయిస్టిక్.
1: అహంకారాన్ని నిర్మూలన చేసి ఆత్మవిశ్వాసం చేత మీ సమాజ సేవ చేయండి.
0: కిల్ యూర్ ఈగో విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సర్వ్ ది సొసైటీ.
1: ఒక నయా పైసా లేని పిల్లలకు
0: దోస్ వితౌట్ పైసా
1: వాడికి వచ్చే నెల నుంచి కూడా 7,000-8,000 అయిపోతుంది జీతం.
0: అండ్ ది సాలరీ ఇస్ 6,000-7,000 టుడే.
1: బిగినింగ్ లోనే అంత అవుతుంటే ఇంక ముందుకు ఎంతైనా కావచ్చు.
0: యూ కెన్ అండర్స్టాండ్ హౌ he will come up in life in future.
1: కానీ మంచి పిల్లలు కాబట్టి వారికి ఏమాత్రం లోటు రాదు.
0: There will be no shortage because he is good.
1: వాడ భవిష్యత్తు అంతా కూడా నేనే చూసుకుంటాను.
0: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యూచర్.
1: నేను అడిగాను అబ్బాయిని, నాయన నువ్వేమైనా బయటికి పోవాలని ఇష్టము?
0: భగవాన్ ఆస్క్డ్ హిమ్, డూ యూ విష్ టు గో అవుట్ సైడ్?
1: నాకు ఎక్కడ పోవాలని ఇష్టం,
0: ఐ డోంట్ వాంట్ టు గో ఎనీవేర్.
1: అయితే ఉండు,
0: దెన్ స్టే బ్యాక్.
1: నీ జీతం నువ్వు తీసుకో, నేను ఎవరికైనా ఇవ్వాల్సిందే కదా.
0: ద సాలరీ హాస్ టు బి పెయిడ్ టు ఎనీబడీ.
1: ఎవరే గాని ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకు జీతాలు లేకుండా ఎవరికి నేను చూసుకోను.
0: ఆల్ రిసీవ్ సాలరీస్ హియర్ ఇన్ అవర్ కాలేజ్.
1: వాళ్ళకంతా ఏమాత్రమో తెలియదు.
0: And they don't know. Many people know, they don't
1: వాళ్ళే నాకు ఇస్తున్నట్టుగా భావిస్తుంటారు.
0: Many people think that they are giving money.
1: ఎప్పటికి లేదు, ఒక్కరి వద్ద నుండి నేను నయా పైసా కూడా పుచ్చుకోవటం లేదు.
0: భగవాన్ డస్ నాట్ యాక్సెప్ట్ ఈవెన్ సింగిల్ నయా పైసా.
1: మంచి పనికి అవే వస్తుంటాయి.
0: And in fact, things come on in their own by his will.
1: నా మంచి పనికి అన్ని అక్కడికక్కడే లభిస్తుంటాయి.
0: ఆల్ గుడ్ టాస్క్స్ ఆఫ్ భగవాన్ ఆర్ ఫుల్ఫిల్డ్.
1: ఇన్ని లక్షల మంది ఉంటున్నారు ఇక్కడ, ఎవరైనా నేను పైసా అడిగానా?
0: Did Bhagavan ask any single paisa from anybody?
1: Nobody. Eppudu kuda adagaledu.
0: Never, never.
1: 30 40 ఏళ్ళ నుంచి వచ్చేటువంటి వారంతా ఉన్నారు.
0: There are devotees of 40 years standing.
1: అడగలేదు.
0: Bhagavan never asked.
1: అడగలేదు, అడగరు.
0: He will not ask in future.
1: కానీ నా దీక్షను సాధిస్తూ వస్తుంటారు.
0: But Bhagavan goes on giving and giving.
1: ఇది ఇంకా క్రమక్రమేణా అభివృద్ధి అవుతుంది, కానీ క్షీణించదు.
0: This will grow further and further.
1: ఈ పిల్లలంతా పోషించు రావాలి.
0: We have to take care of
1: youth. అంతా కూడా మంచి ఆదర్శప్రాయులుగా నిలచాలి.
0: Youth should be molded as ideal people.
1: ఇలాంటి ఆదర్శప్రాయులు పిల్లలు చిక్కితే అంతకంటే ఆనందం ఏమిటి? అదే నా ప్రాపర్టీ.
0: Bhagavan will be so happy to have such ideal students.
1: అందరూ అడుగుతుంటారు, స్వామి ప్రాపర్టీ ఎత్తుండాలని.
0: Many people ask, what is your property?
1: నా ప్రాపర్టీ అంతా పిల్లలే, నా ప్రాపర్టీ.
0: Students are Bhagavan's property.
1: వాళ్ళు బాగుపడి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి మంచి సత్కీర్తి చేస్తే అదే నాకు ఆనందం.
0: ఇఫ్ దే ఆర్ గుడ్ వేర్ ఎవర్ దే గో, ఇఫ్ దే గెట్ గుడ్ నేమ్, దట్ సాటిస్ఫైస్ భగవాన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు
0: టుడే
1: మీ డిగ్రీ పుచ్చుకునే సమయం లోపల ఇదే నా డిగ్రీ.
0: డ్యూరింగ్ దిస్ కాన్వోకేషన్ దిస్ ఇస్ ద డిగ్రీ దట్
1: ఎడ్యుకేషన్ డిగ్రీ వాళ్ళు ఇస్తుంటారు.
0: The degrees are given to
1: you. Educare degree nenu istunnanu.
0: Get the degree of educare.
1: Adi aatmanandamaku sambandhinatvanti.
0: It relates to the bliss of the self. Bliss of the self is educare.
1: Kalukani meeku edi kavasam nenu chusukuntanu.
0: Bhagavan will take care of you in every way.
1: Pani chestu nadumunchi pani cheyali.
0: You work, bend your body.
1: Somani potu kaakurdu.
0: Never be lazy.
1: Lazy kaakurdu.
0: Don't be lazy.
1: Laziness is rust and dust.
0: Laziness is rust and dust.
1: Realization is the best and rest.
0: Realization is rest and best.
1: Ah, realization cheyadaniki pranvadi.
0: Attain that realization.
1: Ee naadu
0: today
1: ee mana kalam vachi ee oka irrigation deentopala taanu bhagam vahinchatamu naaku ento aanandamayindi.
0: Bhagavan is extremely happy with the visit of Kalam, the president of India.
1: Atanu deshabhimanamu ఎవరైనా కులాభిమానం అనుకుంటారు, అతని కులాభిమానం కూడా లేదు.
0: హీ హాజ్ నో అఫిలియేషన్ ఆన్ గ్రౌండ్ కమ్యూనిటీ.
1: మహమ్మడన్
0: ఇస్ ఎ మహమ్మడన్.
1: ఏ మాత్రం వేదం లేదు.
0: హీ హాజ్ నో అఫిలియేషన్.
1: అందరినీ ప్రేమిస్తాడు.
0: హీ లవ్స్ ఆల్.
1: అందరినీ చేస్తూ దగ్గర చేస్తాడు.
0: అండ్ హీస్ క్లోజ్ టు ఎవ్రీబడీ.
1: ఏ దేశము పోలేదు.
0: హీ హాజ్ నాట్ గాన్ ఎనీవేర్.
1: ఏ దేశం నుంచి విద్యను అభ్యసించలేదు.
0: హీ హాజ్ నాట్ గాన్ ఎనీవేర్.
1: భారతదేశం నుండి ఉండి అన్ని విధాలా సాధించాడు.
0: హీ స్టేడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ అండ్ హీ హాజ్ బీన్ సర్వింగ్.
1: సైంటిస్ట్ ఎవరైనా కనిపించలేదు ఇక్కడ.
0: సచ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
1: అతనికి ఏమాత్రము ఒక విధమైన అలంకారం లేదు.
0: అండ్ నథింగ్, నో వాట్స్ ఎవర్.
1: అతని హృదయమే పెద్ద అలంకారం.
0: అండ్ హీ గోస్ బై విట్నెస్ ఆఫ్ హిస్ హార్ట్.
1: అతని మంచి గుణము.
0: హీ ఈజ్ వన్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్.
1: భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
0: సో హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
1: ఈ ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఇంకా ఐదేళ్ళంతా ఉండి దేశాన్ని ఇంకా ఉద్ధరించాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ హిమ్ టు సర్వ్ దిస్ కంట్రీ అండ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 22nd November 2002 in Prashanti Nilayam during the convocation of the Sri Satya Sai Institute of Higher Learning. Baba highlighted the need for all of us to use our education to serve our respective motherlands. He added that only by doing so can we attain glory. He urged everyone to eliminate dehabhimana or attachment to the body and to cultivate deshabhimana or attachment to one's country. Thank you. Sai Ram.

0: Sai Ram, dear listeners. In all the countries of the world, children and youth have important roles to play. All cultures across nations uphold the values of truth and righteousness. In today's discourse, Bhagwan Baba reveals the truth of that wealth which, when acquired by man, everything else in life can be easily acquired. Let us now listen to the divine discourse delivered by Bhagwan Baba during the inauguration of the Sri Satya Sai Seva Conference on 21st July 2002 in Prashanti Nilayam.
1: మంచి మనసు నడత మంచిగా లేకున్నా మంచి మనసు నడత మంచిగా లేకున్నా సాయి ఎట్లు మంచి సాయి ఎట్లు మిమ్ము మెచ్చుకొనును శాంతి ప్రేమదాయి సంతోష సుఖదాయి

0: without good mind and good conduct, how do you expect Sai to own you and appreciate you, the giver of peace and the giver of love and the one who confers happiness and comfort, the love of Sai, the Prema Sai? How do you expect Prema Sai to adopt you and to own you?
1: మానవ జీవితము సదయమైనటువంటిది, కాలము పవిత్రమైనటువంటిది, హృదయము నిర్మలమైనటువంటిది, మనస్సు మధురమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ నోబుల్, టైం ఈజ్ సీక్రెట్, human heart is pure and the mind is exalted.
1: Itti pavitramaina baamulu kaligineetuvanti okka vyaktiki edi punadiga undali, ee bhavanamunaku edi mukhyamainatuvantiga undali.
0: For such a sacred man, what should be the foundation for this mansion of life?
1: ప్రతి మానవుడు శాంతి సుఖములను అందుకోవాలని ఆశిస్తుంటాడు.
0: Every man aspires for peace and happiness.
1: కానీ ఈ శాంతి ఎట్లా మనకు లభిస్తుంది?
0: How can we be peaceful? Where from we get it?
1: ప్రతి మానవుని యందు కూడాను మానవతా విలువలు సరైనటువంటిగా ఉండినప్పుడే ఈ శాంతి మనకు లభ్యమవుతుంది.
0: When there are human values that are adhered and followed, you will have peace.
1: ఈ మానవతా విలువలు మనం పోషించుకున్నవి కావు, తెచ్చుకున్నవి కావు.
0: The human values are not of your making.
1: మానవుని జందే ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: The human values are latent in you. They have originated in you.
1: అట్టి విలువలను ఈనాడు మనము మర్చిపోయినా దేనిని మనం సాధించేది?
0: If such latent values are forgotten, what is it you are going to achieve?
1: Manavudu manavatvam kosam thanu jeevinchaledu.
0: Man has not taken the birth to lead the life of merely a human.
1: Manavudu manavuni kosamu janminchaledu.
0: Man is not born for another man either.
1: Manavudu deni kosam janminchinanu అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ బిహైండ్ ద హ్యూమన్ బర్త్.
1: సమత, సమైక్యత, సౌభ్రాతృత్వం, సౌజన్యం, ఈ నాలుగింటి యొక్క పునాదులపైన మానవ జీవితం ఆధారపడి ఉన్నది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్. సమత, ఈక్వాలిటీ, ఐక్యత, యూనిటీ, సౌభ్రాతృత, ఫ్రెటర్నిటీ, సౌజన్యత, నొబిలిటీ.
1: సమత, సమైక్యత, సౌభ్రాతృత్వము, సౌజన్యము, ఈ నాలుగు మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క పునాదులు.
0: ఈక్వాలిటీ, యూనిటీ, ఫ్రెటర్నిటీ అండ్ నొబిలిటీ కాన్స్టిట్యూట్ ద వెరీ ఫౌండేషన్ ఫర్ ద మెన్షన్ of human life.
1: Indulo emaina kudanu kadalika kaligina manavatvame vyartham.
0: If one of the four of these missing, the human life would be in vain.
1: Manavudu tana jeevithamulo poshinchukovalasinatundi, kaapadukovalasinatundi ee nalugu.
0: What is to be developed, what is to be fostered and protected are these four points.
1: మానవుడు మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: Man should know the very meaning of humanness, human quality to begin with.
1: సత్యమే మానవ నీతి.
0: Satya, the truth, is neeti, the morality.
1: Dharmame, manavuni yokka khyati.
0: Dharma, righteousness, is khyati. There lies the repute.
1: Tyagame, manavuni yokka jyoti.
0: Tyaga, sacrifice, is jyoti, the light.
1: Ee moodinti yokka ekatvame, manava jati.
0: The unity of these three, truth, righteousness, sacrifice, is manava jati, the human race.
1: Kani ee naati manavunaku satyamu dharmamu kyati jyoti aneetundi marchipothunnaru.
0: Men have forgotten the truth is the light, righteousness is the light, sacrifice is the light of life.
1: Idi samajam kosam kaadu.
0: It's not for the sake of society.
1: నీ నిమిత్తమై నీవు ఆచరించాలి.
0: యు హావ్ గాట్ టు అడాప్ట్ అండ్ ఫాలో ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: నీవు అందరినీ గౌరవించాలని ఆశిస్తావు.
0: యు ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్.
1: కాదు కాదు, నిన్ను నీవు మొట్టమొదట గౌరవించుకోవాలి.
0: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్.
1: ఆత్మగౌరవమే మానవునికి ఆధారమైనటువంటి యొక్క పునాది.
0: Self-respect is the very basic foundation of human life.
1: ఈ ఆత్మగౌరవమే లేకుండినా మానవుడు ఇతరులు ఏ విధంగా గౌరవించగలడు?
0: The man without self-respect is not expected to respect others.
1: ఇతరులు ఇచ్చేటువంటి గౌరవానికి కాచుకోవడానికి కూడా వీలు ఉండదు.
0: It's not possible to expect respect from others.
1: మరి నీవు ఇతరులను గౌరవించు.
0: First, you respect others.
1: నీవు ఇతరులను ప్రేమించు.
0: You love others.
1: నీవు ఇతరులకు తగినటువంటి హృదయాన్ని అందించు.
0: You share your heart and the sentiments with others.
1: ఇది నీ ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం.
0: This is your main duty.
1: మానవుడు వ్యక్తి జీవుడు కాదు.
0: Man is not merely an individual.
1: సమష్టి జీవుడు.
0: He belongs to a community.
1: Vyakti anaga jeevudu.
0: Individual is a soul.
1: Samasti anaga devudu.
0: Community is divinity.
1: Kanukane ee samasti aneetundi swaroopanni manam gurtinchadaniki vyakti nundi mana prayanam prarambhinchali.
0: From the individual we have to travel and reach the cosmic divinity.
1: Ee vyakti aneetundi sthanam nunchi సమష్టి స్థానానికి నీవు చేరాలి.
0: ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ వీ హ్యావ్ టు రీచ్ ది స్టేట్ ఆఫ్ యూనివర్సల్ సోల్.
1: సమష్టి స్థానానికి చేరవాలంటే వ్యక్తి ఏ విధమైనటువంటి యొక్క నడతలను తాను పొందాలి?
0: ఫర్ ఎన్ ఇండివిజువల్ టు రీచ్ ది స్టేట్ ఆఫ్ కాస్మాస్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్.
1: మొదలు అందరి యందు ఉన్నటువంటి యొక్క జీవన జ్యోతిని గుర్తించాలని ప్రయత్నించాలి.
0: First one has to recognize the common factor, the light of life in every person.
1: Andariyandu unnatundi yokka ekatvanni gurtinchinappude ee samatvam anetundi yokka tattvam manaku abhyasam avutundi.
0: When once the underlying principle of unity is recognized, then we can observe, understand equality.
1: Kanuka ee naadu chese sevalanni kudanu కేవలము సమస్తిని పొందే నిమిత్తమై చేయవలసినటువంటివి.
0: ఆల్ సర్వీసెస్ దట్ ఆర్ టు బి రెండర్డ్ ఆర్ టు బి డైరెక్టెడ్ ఇన్ టు రీచ్ దిస్ స్టేట్ ఆఫ్ కమ్యూనిటీ.
1: ఏదో ప్రజలకు చేస్తున్నానని, పరులకు చేస్తున్నామని, తనకు తాను ఆనందిస్తానికి పొందుతున్నానని భావించడం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ గ్రేట్ మిస్టేక్ ఇఫ్ యు కన్సిడర్ దట్ ది సర్వీస్ దట్ యు డూ ఈజ్ టు మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ నాట్ ది సర్వీస్ రెండర్డ్ టు అదర్స్.
1: పరులు ఎవ్వరు కూడా లేరు ఈ జగత్తులో.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో సెకండ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్.
1: అందరూ కూడా పరమాత్మ స్వరూపులే.
0: ఆల్ ఆర్ డివైన్ ఫార్మ్స్.
1: కానీ ఇట్టి సమస్త సత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: The cosmic feeling has not been recognized and felt.
1: అందువలననే మానవుడు అనేక రకమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: That is responsible for the chaos in humanity today.
1: సర్వత్రా ఉండినటువంటిది దైవత్వమే అని గుర్తించుకున్నప్పుడు ఈ బాధలే మనకు ఏమాత్రం కూడా కనిపించవు.
0: When once the all-pervading principle of divinity is experienced, you will no longer suffer.
1: కనుక మొట్టమొదట మన బాధలను నివారణ గావించుకోవాలంటే సమష్టి తత్వాన్ని అభ్యసించుకోవాలి.
0: To solve the problems that the humanity is facing today, one has to understand the universal principle.
1: అనేకత్వంలో ఉండినటువంటి ఒక ఏకత్వాన్ని గుర్తించినప్పుడే సమష్టి తత్వం మనం పొందిన వారం అవుతాం.
0: When once we know unity in diversity, we can have understanding of the cosmic principle.
1: ప్రతి వ్యక్తి కూడాను కేవలము శరీరధారిగా ఉన్నాడు.
0: Every individual has a physical form.
1: కాని ఈ శరీరము కేవలము ఒక ప్రకృతిలో ప్రాకృతమైనటువంటి అద్దములు వంటివి.
0: It is like a mirror in this world.
1: Mirror.
0: Mirror in this world.
1: ఈ యొక్క అద్దమునందు ఏది చూసినా కానీ మీ ప్రతిబింబమే కానీ అన్య పదార్థములు మనకు కనిపించవు.
0: ఇన్ దిస్ మిర్రర్ యు ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ నన్ ఎల్స్.
1: కానీ స్వార్థము స్వప్రయోజనంతో మానవుడు జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈనాటి జగత్తు లోపల స్వార్థము పెరిగిపోతున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ టుడే వి ఫైండ్ సెల్ఫిష్నెస్.
1: పరాత్మ కరిగిపోతున్నది.
0: There is no trace of selflessness.
1: దేశాభిమానం తరిగిపోతున్నది. దేహాభిమానం పెరిగిపోతున్నది.
0: There is no patriotic feelings, but on the other hand we find body attachment.
1: కనుకని ఈ దేహాభిమానము పెరగటం చేతనే దేశాభిమానం అనేటువంటి సమస్త స్వరూపాన్ని మర్చిపోతున్నాము.
0: As there is attachment to the body, dehabhimana, we don't have deshabhimana, national interest, national feelings.
1: Entati sadakudainanu entati pavitra hrudayulainappudikini ee dehabhimanaanni pogottukonalekapothunnaru.
0: One may be an aspirant and a seeker with a sacred heart, yet he is not able to give up the attachment to this physical world.
1: Dehabhimanam undinanta varaku manavudu ee maatram kodunu daivabhimanamuni guri kaadu.
0: So long there is dehabhimana, physical attachment, there cannot be daivabhimana, attachment to God.
1: ఏమిటి ఈ దేహాభిమానం?
0: What is this physical attachment?
1: ఇది పాంచభౌతికము.
0: It has got senses.
1: దుర్బలమైన కాయము.
0: It is so weak.
1: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: When it drops down, we do not know.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమును.
0: Though 100 years of life is said, you cannot believe it.
1: బాల్యమందు
0: at young age
1: leka prayamando
0: or youth
1: leka mudimiyando
0: old age
1: leka musaliyando
0: or advanced age
1: eppudu vidichedi erukaledu.
0: When you are going to leave this body, you cannot say
1: marame nischayamu.
0: Death is certain.
1: Buddhimantudaina,
0: if you are intelligent,
1: deham unnantalo taanu teriyavalayu.
0: In this life, know thyself.
1: Tanantaan telusukune nimittamai ee deham vachinadi kaani
0: body is gifted to know your nature.
1: ఏదో ప్రపంచాన్ని తెలుసుకోవాలి, ఏదో ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలి అని కొన్ని వెతుకుటవడం ఇది కేవలం వెర్రితనమే.
0: ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు నో ద వరల్డ్ అండ్ టు అక్వైర్ నాలెడ్జ్ అవుట్ సైడ్.
1: నిన్ను నీవు తెలుసుకున్నటువంటి వాడు సర్వమును తెలుసుకున్నవాడు అవుతాడు.
0: ఇఫ్ యు నో యువర్ ట్రూ సెల్ఫ్, యు విల్ బి నోయింగ్ ద రెస్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రపంచంలో ఏ ఏ పదార్థములు ఉన్నవని మీరు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు?
0: All the material you want to know in this world,
1: alumanokoni ghanam varaku kudanu edanni meer chintistunnaro,
0: all that you have been thinking from microcosm to macrocosm,
1: avanni kudunu meeyende unnavi,
0: all are within you,
1: nee hrudayamunde unnavi,
0: they are present in your
1: heart, paratmalanni nee hrudayamunde unnavi,
0: they are present in your heart,
1: samudramantayu nee hrudayamunde unnadi,
0: entire
1: పట్టణములన్నీ నీ హృదయమునందే ఉన్నవి.
0: ఎవ్రీథింగ్ ఇస్
1: కంటైన్డ్ పల్లెలన్నీ నీ హృదయమునందే ఉన్నవి.
0: ఆల్ దట్ ఇస్ ప్రెసెంట్
1: సర్వ జీవులు కూడా నీ హృదయమునందే ఉన్నవి.
0: ఆల్ బీయింగ్స్ ఆర్ ఇన్ యూ.
1: నువ్వు ఇంకా దేనిని చూడటం,
0: వాట్ ఈస్ దట్ యు వాంట్ టు సీ?
1: అన్ని నీయన్నే ఉంచుకొని బయట ప్రతిబింబాన్ని చూసేటువంటి వాడు ఎంత పిచ్చివాడు.
0: Having had everything within you, you want to notice something outside, you are certainly mad.
1: Kanuka annintiki nee aadharamai undinatunti vaadu inkoka padarthanni chudataniki prayatninchatam idi kevalam veritharame.
0: You are the basis, but you want to see something outside. It is a sign of foolishness.
1: Manavata viluvalu telusukovali.
0: Know the human values first.
1: Emiti ee manavata viluva?
0: What are they?
1: మార్పు చెందినటువంటిది సత్యము.
0: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ సత్యం.
1: సత్యం ఏ దేశమునకైనా ఏ కాలమునకైనా ఏ యొక్క దీనికైనా ఒక్కటే.
0: ట్రూత్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ విచ్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
1: ఇది అమెరికన్ సత్యము, ఇది రష్యన్ సత్యము, ఇది ఇండియన్ సత్యము, ఇది పాకిస్తాన్ సత్యము అని భేదములే లేదు.
0: There's nothing like American truth, Russian truth, Indian truth, Pakistan truth.
1: Satyam okate.
0: Truth is one.
1: Satyame daivamu.
0: Truth is God.
1: Kanukane ee satyanni motta motta gurtinchalaniki prayatninchali.
0: So we should make every effort to know this truth first.
1: Satyam bruyat.
0: Speak truth.
1: Priyam bruyat.
0: An acceptable
1: way. Nabruyat satyam apriyam.
0: Never utter a lie.
1: Itvanti శాశ్వతమైన నిత్యమైన సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఈనాడు మనం విస్మరించి
0: వి హావ్ ఫర్గాటెన్ దిస్ ఎటర్నల్ ట్రూత్ టుడే.
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క పదార్థముల నిమిత్తమై మనం అన్వేషణ జరుగుతున్నాం.
0: వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ మొమెంటరీ, దాట్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ టుడే.
1: కనుకనే ఆ సత్యమే మానవుని యొక్క నీతి.
0: Therefore, that satya truth is niti, the morality.
1: Niti anaga nijamainatunte nadata.
0: Niti means the proper conduct.
1: Adi maarpu chendinatunte nadata.
0: It should be changeless.
1: Chalachanamulaku maarpu chendinatunte kaadu.
0: It will never change from moment to moment.
1: Atuvanti satyanni manam gurtinchadaniki prayatninchali.
0: We should make an effort to know such a truth.
1: Meere satya swaroopulu.
0: You are the very embodiment of truth.
1: Ee daivame satyamu.
0: Your love is truth, in fact.
1: Kanukane ee satyanni motta motta gurtinchali.
0: So we should know this truth.
1: Satyamuniki rendo padartham addu ledu.
0: In fact, truth has no parallel.
1: Ee satyamu nilchadaniki oka aadharam undali.
0: And satya is eternal.
1: Adi dharmamu.
0: And it has got the basic foundation.
1: Satyam nasti paro dharmaha.
0: And in fact, beyond truth there's no other principle.
1: ఈ రెండింటి యొక్క సమత్వమే శాంతి ఏర్పడుతుంది.
0: సత్య ద ట్రూత్ అండ్ ధర్మ రైచస్నెస్ విల్ కన్ఫర్ పీస్ శాంతి.
1: ఎక్కడ సత్య జీవితాన్ని గడుపుతుంటాడో, ఎక్కడ ధర్మ జీవితాన్ని గడుపుతుంటాడో వాని యందు శాంతి సమృద్ధిగా ఉంటుంది.
0: ద వన్ హూ లీడ్స్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్, ద వన్ హూ ఫాలోస్ రైచస్నెస్ విల్ లివ్ ఇన్ పీస్.
1: శాంతి ఎక్కడో అని మనం వెతకనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ పీస్ ఎనీవేర్.
1: సత్యమున్న చోట శాంతి ఉంది.
0: In fact, there is peace where there is truth.
1: ఈ శాంతి సత్యమును చేరినటువంటి సమయంలో అహింస సహజంగా ఏర్పడుతుంది.
0: When once the truth and peace go together, there will be ahimsa, non-violence.
1: మనం పేర్లు పెట్టుకుంటున్నాం, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
0: We have names, terms like this, satya dharma shanti prema ahimsa.
1: ఈ సత్య ధర్మములకు మూలాధారమైనటువంటి యొక్క స్థానము ప్రేమ.
0: In fact, the very basic foundation for satya truth, dharma, righteousness is prema, love.
1: Preme daivamu.
0: Love is God.
1: Satyame daivamu.
0: Truth is God.
1: Dharmame daivamu.
0: Righteousness is God.
1: Satyamu prema rendigini pote pranamu leni jeevudu avutadu veedu.
0: If you do not have love and truth, you will be losing your life.
1: Satyam manam undi vereinida manlo oka pranam poyindi.
0: When once truth is gone, one principle is left. Of life is left.
1: Dharmam manlo nasinchina manlo rendu pranamulu poyinayi.
0: When once dharma righteousness is gone, one life breath is gone.
1: Bhautikamainatundi dehamunaku aidu pranamulu unnai.
0: The physical body has got five life principles.
1: Ee aidu pranamul lopala rendu pranamulu pogottukuntunnam.
0: Out of these five life principles, two are gone.
1: Kanuka మన ప్రాణములను మనం రక్షించుకోవాలి.
0: సో వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ అవర్ లైఫ్.
1: ఈ ప్రాణమే నీ యొక్క పరమాత్మ తత్వం.
0: దిస్ వెరీ లైఫ్ ఇస్ ఎసెన్షియల్ డివైన్.
1: కనుక ప్రతి విషయంలో కూడాను మనం చక్కగా విచారణ చేసి మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఏమిటి?
0: సో వీ హావ్ ఎంక్వైర్ క్లియర్లీ అండ్ నో ద డివినిటీ ఇన్ హ్యుమానిటీ.
1: ఈనాడు వ్యాపారం నందు కానీ,
0: టుడే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బిజినెస్,
1: ఉద్యోగంలోందు కానీ,
0: ఆర్ ఇన్ అవర్ ప్రొఫెషన్స్,
1: ఏ యొక్క రంగం నందు మనం చూసినప్పటికీ అంత కూడాను కేవలము మలినమై ఉన్నది.
0: ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అండ్ ఎండివర్ ఈజ్ హైలీ పొల్యూటెడ్.
1: ఎక్కడ ఏ పని చేయడానికి ప్రారంభించినప్పటికీ అక్కడ మొట్టమొదట మనకు ఈ యొక్క మాలిన్యమే కనిపిస్తుంది.
0: వాట్ ఎవర్ టాస్క్ యూ వాంట్ టు బిగిన్ విత్ అన్ అండర్ టేక్ యూ కమ్ అక్రాస్ దిస్ ఫిల్త్ ఆర్ డర్ట్.
1: ఎక్కడే కానీ పవిత్రమైనటువంటి పదార్థము మనకి ఈ జగత్తులో కనిపించడం లేదు.
0: వీ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్ దాట్ విచ్ ఇస్ ప్యూర్ అండ్ సేక్రెడ్.
1: కానీ నీ హృదయాన్ని పవిత్రం గావించుకో, సర్వము పవిత్రమే కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ యూ శాంక్టిఫై యువర్ హార్ట్ యూ విల్ బి ఏబుల్ టు విజువలైజ్ శాంక్టిటీ ఎవ్రీవేర్.
1: హృదయం యొక్క ప్రతిబింబమే జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్
1: హార్ట్. నీ హృదయంలో ప్రేమ నింపుకుంటేవా జగత్ అంతా ప్రేమమయమే అవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్
1: నీ హృదయం లోపల. అప్రేమ నింపుకుంటేవా జగత్ అంతా కూడా అప్రేమగానే కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ యువర్ హార్ట్ you will never face love anywhere in the world.
1: కాబట్టి ప్రపంచంలో మనం చూచినది, అనుభవించినది, ఆనందించినది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: So all that we see, all that we experience and say are the reflections and reactions and resound of our own.
1: చెడ్డదేమైనా మనకు కనిపించినా అది మన యందు ఉన్నటువంటి ఒక ప్రతిబింబమే.
0: If anything you find outside is your own reflection.
1: చెడ్డదేమైనా మనం విన్నామా ఇది మన యందు ఉన్నటువంటి ప్రతిబింబమే.
0: If you face anything bad is your own reflection.
1: ఎక్కడైనా చెడ్డది మనం అనిపించినా అదంతా కూడా మన ప్రతిబింబమే.
0: All the bad that you face, you meet, you is just your own reflection.
1: కన్న పనులందు ఏ మాత్రం కూడా మన దోషము పెట్టుకోకూడదు.
0: Never point out mistakes in others.
1: అన్ని తన మంచి తన చెడ్డలే.
0: In fact good and bad belong to you.
1: ప్రపంచమంతా ఇక్కడను మానవుల యొక్క పరివర్తనపైన ప్రవర్తనపైన ఆధారపడి ఉంటున్నది.
0: ద హోల్ వరల్డ్ ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
1: మనుషులు మంచి అయినప్పుడే ప్రపంచం మంచిదవుతుంది.
0: ఇఫ్ హ్యూమన్స్ ఆర్ గుడ్ ద హోల్ వరల్డ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
1: మనుషులు చెడ్డైనప్పుడే ప్రపంచం అంతా చెడ్డగా మారిపోతుంది.
0: ఇఫ్ పీపుల్ ఆర్ బ్యాడ్ ద హోల్ వరల్డ్ విల్ ఆటోమేటికలీ టర్న్ బ్యాడ్.
1: మనం అనుకుంటున్నాం ప్రపంచంలో ఎక్కడ చూసినా చెడ్డనే.
0: వీ థింక్ ఎవ్రీవేర్ వీ ఫైండ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కాదు కాదు కాదు.
0: నో,
1: మన చెడ్డనే మనకు ప్రతిబింబిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది బ్యాడ్ ఇన్ యూ కమ్స్ ఫార్వర్డ్ బై యువర్ రిఫ్లెక్షన్.
1: నీవు రాక్షసుడిగా మారిపోతే నీ ప్రవర్తనలంతా కూడా రాక్షసంగానే ప్రవర్తిస్తాయి.
0: ఇఫ్ యువర్ ఎ డెమన్ ఆల్ యువర్ యాక్షన్స్ వుడ్ బి డెమోనిక్.
1: నీవు దైవంగా మారిపోతే జగత్తంతా దైవంగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యువర్ గాడ్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ యూ విల్ సీ ద హోల్ వరల్డ్ డివైన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ యందు నిండి ఉన్నది ప్రేమనే.
0: In fact, you have got love in full.
1: మీ హృదయ ఆవేదనే ప్రేమ.
0: Your yearning is love.
1: మాట యొక్క ప్రతిబింబమే సత్యము.
0: In fact, the reflection of your word is truth.
1: క్రియ యొక్క ప్రతిబింబమే ధర్మము.
0: And the reflection of action is dharma.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే శాంతి.
0: The harmony of these three is peace.
1: కనుకనే శాంతి ఎక్కడ? ఈ మూడింటి యొక్క ప్రతిబింబమే చూడాలి.
0: సో వేర్ ఇస్ పీస్? ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆల్ ది త్రీ.
1: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రేమతత్వమే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు.
0: ద వెరీ లైఫ్ బ్రెత్ ఇస్ నథింగ్ బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: అది ఏ నీకు సత్యాన్ని బోధిస్తుండాలి.
0: దాట్ విల్ టీచ్ యూ ట్రూత్.
1: సో హం సో హం అదే నీ సత్యం బోధించేటువంటిది.
0: దిస్ బ్రెత్ సో హం స్పీక్స్ ఆఫ్ ట్రూత్.
1: ఆ సత్యమే నీ నుండి ఆవిర్భవిస్తుండాలి.
0: ద ట్రూత్ ఒరిజినేట్స్ ఇన్ యూ.
1: ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ఆ సత్యాన్ని బోధిస్తుండాలి.
0: దిస్ ట్రూత్ ఈజ్ టాట్ టు యూ రిపీటెడ్లీ అట్ ద రేట్ ఆఫ్ 21,600 టైమ్స్ పర్ డే.
1: ఒక దినమునకు 21,600 తూర్లు నీకు బోధిస్తుంటే నీవు జ్ఞాపకం నందుంచుకోలేకుండా పోతున్నావు. ఇంకా చదివినవి ఏం చెప్తుంటావు?
0: You are not able to remember. This truth taught to you 21,600 times and you forget it. What for is this?
1: ఎన్ని గొప్ప ఉపన్యాసములు ఇచ్చినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద లెక్చర్స్ గివెన్
1: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ
0: ఆర్ ఆల్ ద రీడింగ్ దట్ యు డు
1: ఎందరి పెద్దలను దర్శించినప్పటికీ
0: విజిటింగ్ నోబుల్ సౌల్స్
1: కట్టగడపటకు నీ యందు ఉన్నటువంటి ఒక సత్యాన్ని నీవు మర్చిపోతే ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమై అయిపోతాయి.
0: ఇఫ్ యూ ఫర్గెట్ ది అల్టిమేట్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ లేటెంట్ ఇన్ యూ ఆల్ దట్ అమౌంట్
1: కనుక మొట్టమొదట మన దృష్టిని మన శ్రవణాన్ని మన వాక్కును సరిదిద్దుకోవాలి.
0: దేర్ ఫోర్ లెట్ అస్ కరెక్ట్ అవర్ విజన్ అవర్ ఆడిషన్ అండ్ అవర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: బుద్ధుడు మహారాజుగా ఉండి సర్వసంగ పరిత్యాగైపోయి సన్యాసం స్వీకరించి అడవులంతా తిరిగాడు.
0: Buddha being an emperor renounced everything and moved about in this world as a renunciant.
1: జగత్తునందున్నటువంటి పెద్దలను దర్శించాడు.
0: He visited all great people.
1: వారి ప్రబోధనలన్నీ కూడా చక్కగా విన్నాడు.
0: He heard their sacred teachings.
1: వారు రాసిన గ్రంథాలంతా చదివాడు.
0: He has gone through all their texts.
1: కట్టకడపడి సత్యాన్ని గుర్తించుకొని
0: finally he has known truth.
1: ఈ పెద్దలను దర్శించడం మానేశాడు.
0: And he stopped visiting anybody.
1: వారు రాసిన గ్రంథాలంతా పారవేశాడు.
0: He has just thrown and brushed aside all books.
1: పరమాత్ముడు ఇచ్చినటువంటి ఒక గ్రంథము నా హృదయం.
0: The book of life given by God is my heart.
1: నా గాడే నా యొక్క నిజమైన స్నేహితుడు.
0: In fact, God is my true friend.
1: True friend ని ఇక్కడ పెట్టుకొని నిజమైన గ్రంథాన్ని మనం హృదయం నందే ఉంచుకొని ఎక్కడికెక్కడికి మనం తిరుగుతున్నాం.
0: God as the true friend is in me. The text of life is in me, but I am just going round in the outside world. Why?
1: కనుక మొట్టమొట భగవంతుడు ఇచ్చినటువంటి కన్నులను సద్వినియోగం చేసుకుందాం.
0: First, let us make use of these eyes we are gifted with by God.
1: ఈ ఐసును మనం పవిత్రం చేసుకున్నప్పుడే మన జీవితం పవిత్రం అవుతుంది.
0: When our looks, eyes are perfect, the whole life would be sacred.
1: మంచి మనసు నడత మనిషికి ఒకటైనా
0: when there is good mind the conduct are one
1: intakante manishi vere okade ledu
0: there is nothing to be achieved further
1: taraka motta motta mana drushtini marchukovali
0: therefore we have to change transform
1: enni sadhanalu chesinappudikini
0: with all our
1: enni grandamlo chadivinappudikini
0: with all our spiritual pursuits and learning
1: enta mandi peddalu darshinchinappudikini
0: and our visits
1: motta motta నీ నేత్రమును సరి చేసుకో.
0: ఫస్ట్ వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ లుక్స్.
1: నీ నేత్రము భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్రము.
0: విజన్ నేత్ర ఈజ్ శాస్త్ర సీక్రెట్ టెక్స్ట్.
1: ఈ శాస్త్రాన్ని నీవు చక్కగా వర్ణించు. మనిషికి ఒకటైనా
0: వెన్ దేర్ ఈస్ గుడ్ మైండ్ ద కాండక్ట్ ఆర్ వన్
1: ఇంతకంటే మనిషి వేరొకటి లేడు.
0: దేర్ ఇస్ నథింగ్ టు బి అచీవ్

0: విజన్ నేత్ర ఈజ్ శాస్త్ర సీక్రెట్ టెక్స్ట్.
1: ఈ శాస్త్రాన్ని నీవు చక్కగా వర్ణించు.
0: అండర్స్టాండ్ ది శాస్త్ర టెక్స్ట్ ఆఫ్ లైఫ్ వెల్.
1: కనుకనే మనం దృష్టిని మంచిగా పెట్టుకోవాలి.
0: సో హ్యావ్ గుడ్ లుక్స్ ఆల్వేస్.
1: తర్వాత గుడ్ వాక్
0: అండ్ దెన్ గుడ్ టాక్.
1: ఈ యొక్క టాక్ అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిది.
0: టాక్ ఈజ్ హైలీ సీక్రెట్.
1: సత్యమునకు మించినటువంటి ఒక ఇది మరొకటి లేదు.
0: దేర్ నథింగ్ బియాండ్ ట్రూత్.
1: కనుకనే ఈ నాలుగు నుంచి సత్యాన్ని పలకాలి.
0: వాట్ ఎవర్ యు అటర్ మస్ట్ బి ట్రూత్.
1: ఈ రెండింటిని మనం చక్కగా నేర్చుకుంటేమా,
0: వెన్ వీ లెర్న్ దీస్ టూ
1: చక్కగా గుర్తిస్తేమా,
0: రికగ్నైజ్ వెల్,
1: మూడవది మనకు చక్కగా అర్థమవుతుంది.
0: దెన్ వీల్ అండర్స్టాండ్ ద థర్డ్ వన్.
1: అది గుడ్ శ్రవణం.
0: That is good audition listening.
1: Motta motta samyak drushti annadu buddhudu.
0: Buddha emphasized on good looks to begin with.
1: Samyak vaaku annadu.
0: Second, good talk.
1: Samyak sevanam.
0: Third, good listening.
1: Ee moodu ayin tarvata samyak mananam.
0: When once these three are there, you will have good mind.
1: Ee grandhamulu kuda nu chadavaledu.
0: In fact, he did not go through any
1: ఆ గ్రంథముల పైన వచ్చినటువంటి విసుగు చాలా బాధ చేయించింది.
0: He was disgusted by going through all books.
1: యువకులైనటువంటి మీరందరూ కూడాను,
0: యంగ్స్టర్స్ యూత్ ఆల్ ఆఫ్ యూ,
1: మొట్టమొదట మన దృష్టిని అదుపులో పెట్టుకోవాలి.
0: హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ యువర్ లుక్స్.
1: దీన్ని మనం కంట్రోల్లో చేసుకుంటే మన టంగ్ కంట్రోల్కి వచ్చేస్తుంది.
0: When once you have total control on your looks, you will have a check on your tongue.
1: కనుక మానవుడు అయి పుట్టినందుకు మానవతా విలువలను మనం గుర్తించుకొని మానవతా విలువలను మనం అదుపులో పెట్టుకుని సరైన మార్గంలో దాన్ని అనుభవించినప్పుడే నీవు మాధవుడైపోతావు.
0: When having been born as a human being, if you understand the human values well, totally check on the rest of the factors and follow the path of human values, then you can be divine madhava.
1: ఈనాటి యువకులే యువతులే భావి భారతోద్ధారకులు.
0: యంగ్స్టర్స్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కనుకని మొట్టమొదట వీరి యువకులు తగినటువంటి ఒక స్థిరత్వాన్ని పెంచుకోవాలి.
0: సో యంగ్స్టర్స్ షుడ్ హ్యావ్ దిస్ స్టెడీనెస్.
1: దానికి తగినటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ అప్రోప్రియేట్ కాన్ఫిడెన్స్.
1: వేర్ దేర్ ఈస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
0: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
1: Where there is love, there is truth.
0: Where there is love, there is truth.
1: Where there is truth, there is peace.
0: Where there is truth, there is peace.
1: Where there is peace, there is bliss.
0: Where there is peace, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: మొట్టమొదట మీ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలి.
0: To begin with, you have to develop confidence.
1: ఈ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడే లాస్ట్ లో గాడ్ మనకు వస్తుంది.
0: విత్ దిస్ కాన్ఫిడెన్స్ యూ విల్ అటైన్ గాడ్
1: కనుకనే ఈ నమ్మకం అనేటువంటిది లేకుండా పోయినప్పుడు దైవం అనేటువంటిది మనకు లభ్యం కాదు.
0: వితౌట్ కాన్ఫిడెన్స్ యూ కెన్ నెవర్ అచీవ్ డివినిటీ.
1: నీ నమ్మకమే నీకు దైవం.
0: యువర్ వెరీ కాన్ఫిడెన్స్ ఇస్ డివైన్.
1: నీ నమ్మకాన్ని నీవు చెదిరించుకోకూడదు.
0: నెవర్ లూజ్ దిస్ కాన్ఫిడెన్స్.
1: నమ్మకం అనేటువంటి ఆత్మవిశ్వాసం కావాలి.
0: It is confidence in the self, self-confidence.
1: Atma gauravam kuda kavali.
0: Self-respect is necessary.
1: Atmanandam kuda kavali.
0: And bliss of the self is needed.
1: Atma sandarshanam kuda kavali.
0: And vision of the self is needed.
1: Ippudu meerandaru inta pedda hall lo kurchunnaru.
0: You have all assembled in this big hall.
1: Kaani ee hall kanta gunnu pillars anta kanipistundadi.
0: You also see pillars around.
1: Neeriki anta sandamlanta kuda meer gurtistunnaru.
0: And you also see the beauty of this auditorium.
1: Kaani ee anta sandam anetundi aanandam ekta meeku kalipistundadi.
0: How do you see all the beauty and the grandeur of this auditorium?
1: Motta motta foundation kavali.
0: We need a foundation for this.
1: Adi self confidence.
0: Self confidence is the foundation.
1: Ee self confidence undinappude
0: with this self confidence
1: self satisfaction
0: then you will have self satisfaction.
1: ee self satisfaction anetundi manam abhirudhi parchukunnappude self sacrifice.
0: When once you develop self satisfaction
1: aa self sacrifice
0: is self state of self sacrifice. Self sacrifice is the roof.
1: Roof anetundi undappude self realization.
0: With this roof you will have self realization.
1: కనుకని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
0: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ద వాల్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ద రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ లైఫ్.
1: కనుక

0: మన మొట్టమొట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ భద్రం చేసుకోవాల్సింది పునాదులే.
1: సో వీ హావ్ గాట్ టు అప్హోల్డ్ అండ్ సేఫ్ గార్డ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దీనిని పురస్కరించుకుని భారతీయ సంస్కృతము సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నారు. సత్యం వద ధర్మం చర.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇండియన్ కల్చర్ ఎంఫసైజ్డ్ ఆన్ టూ ప్రిన్సిపల్స్.
0: ఇండియన్ కల్చర్ కాదు, అన్ని కల్చర్లు కూడా ఒకటి.
1: ఇట్ ఈస్ నాట్ ఇండియన్ కల్చర్, ద కల్చర్ ఆఫ్ ద వరల్డ్ వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైట్.
0: అమెరికన్ కల్చర్ ఇంకో కల్చర్, ఇంకో కల్చర్ అనేది ఒకటే కల్చర్.
1: ద కల్చర్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్, నో డిఫరెన్సెస్ వాట్సోఎవర్.
0: అది ఏ ట్రూత్,
1: ద కల్చర్ ఇస్ ట్రూత్.
0: కనుక ఈ కల్చర్ లోపల మీరు ఏమాత్రం భేదం పెట్టుకోకండి.
1: దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ కల్చర్.
0: అన్ని దేశములు చేరి ఒకే ఇల్లు.
1: In fact, all countries belong to one mansion.
0: ఒక్కొక్క దేశం ఒక్కొక్క రూమ్ వంటివి.
1: Each country is a room here.
0: కనుకనే విభాగములు చేయకండి.
1: We should not have a differences.
0: ఈ విభాగముల చేతనే మానవత్వం చెడిపోతుండాలి.
1: Because of the segmentation, fragmentation, division, we are spoiling our lives.
0: సాయి డివోటీస్ అనేది కూడాను విభాగం చేయకూడదు.
1: సాయి డివోటీస్ should not have differences.
0: అందరూ ఏకంగానే ఉండాలి.
1: All should stand united.
0: మానవత్వం ఒకే జాతి.
1: In fact, humanity is one race.
0: మానవుడు ఒకే కుటుంబము.
1: Humanity belongs to one family.
0: రంగునందు పేర్లయందు రూపమునందు భేదం ఉండవచ్చును.
1: Names and forms may vary.
0: కానీ ఒకే దైవత్వమే.
1: But God is one.
0: పశువులన్నీ వేరు.
1: Cows are many.
0: పాలు ఒకటి.
1: But milk is one and the same.
0: జీవ జంతువులు వేరు.
1: Beings are many.
0: జీవుండు ఒక్కడే.
1: But the indweller is one.
0: జాతి నీతులు వేరు.
1: There may be different codes.
0: జన్మం ఒకటే.
1: The life is one.
0: దర్శనములు వేరు.
1: Paths are many.
0: దైవము ఒక్కడే.
1: God is one. Goal is one.
0: పువ్వుల జాతులు వేరు.
1: Flowers are many.
0: పువ్వులు ఒకటే.
1: And in fact worship the flower is one. Fragrance.
0: కనుక మనము ఈ జాతులు మతములు ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా సర్వమును త్యాగం చేసి ఒక విధమైనటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ నాట్ గో బై ద ఫీలింగ్స్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ అండ్ నేషనాలిటీ. వీ షుడ్ కీప్ ఇన్ యూ ఓన్లీ
0: యువతి యువకులంతా కూడా ఈనాడు దేశోద్ధారకులు కావాలి.
1: ది యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్ షుడ్ బి ద ఫ్యూచర్ లీడర్స్.
0: ఈ యొక్క యువతీ యువకులు చక్కబడినప్పుడే దేశమంతా బాగుపడుతుంది.
1: దెన్ ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
0: ఈ యువత యువకులు బాగుపడాలంటే వీరి అందు చక్కని నడతలుగా ఉండాలి.
1: The men and women should have very good conduct.
0: ఈ శీలరహితమైనటువంటి యొక్క యువతీ యువకుల వల్ల దేశం నాశనం అయిపోతున్నది.
1: And because of the character which is not there today, the whole world is spoiled.
0: కనుకనే మన యొక్క జీవితం అంతా కూడా శీలం పైన ఆధారపడి ఉండాలి.
1: Our life should depend on character.
0: మాటలు చెప్తాం.
1: We speak no doubt.
0: కానీ క్రియల్లో శూన్యం.
1: బట్ ఇట్స్ నాట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు యాక్షన్.
0: కనుక మొట్టమొదట మన గుణమును మంచిగా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ గుడ్ వర్చ్యూస్.
0: పవిత్రమైనటువంటి భావం ఉండినప్పుడే
1: వెన్ దేర్ సీక్రెట్ థాట్
0: పవిత్రమైన పనులు మనం చేస్తాం.
1: వీ అండర్టేక్ సీక్రెట్ యాక్షన్.
0: కనుక భక్తి భక్తి భక్తి అంటే కేవలం పూజలు చేయటం కాదు.
1: డివోషన్ డస్ నాట్ మీన్ మియర్లీ వర్షిప్.
0: నిర్మలమైనటువంటి ప్రేమతో చేసే ప్రతి పని కూడా భక్తి.
1: All that is done with pure heart is devotion.
0: Kanukane prema chittamto manam pani cheyali.
1: Do anything with love only.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Andaru prema swarupule.
1: All are the embodiments of love.
0: Kanukane meeru neti nunchi మీ యొక్క ఫార్మ్ అంతా కూడాను మీ యొక్క రూపం అంతా కూడాను ప్రేమమయంగా మార్చుకోవాలి.
1: రైట్ ఫ్రమ్ దిస్ డే మేక్ యువర్ ఫార్మ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: మీ హస్తములంతా కూడాను పరోపకార సంబంధమైన దీంట్లో పాటుపడాలి.
1: లెట్ యువర్ హ్యాండ్స్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ టు హ్యుమానిటీ.
0: మీ యొక్క చింతనంతా కూడాను ప్రేమలోనే ప్రయాణం కావాలి.
1: లెట్ ఆల్ యువర్ థాట్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్.
0: వెస్ట్ నుంచి సమష్టికి చేరాలి.
1: Right from the individual one should reach the state of cosmos.
0: Samasti nunchi parameshtiki chendali.
1: From the samasti con this cosmos one should reach parameshti divine.
0: Kalukane vyasti samasti parameshti.
1: So vyasti individual, samasti universe and parameshti the divine.
0: Kalukane ee moodinti oka ekatvanni manam ati swarlo pari pondali.
1: We should know the harmony, the unity of these three states.
0: ఈనాడు భౌతికమైన లౌకికమైన జగత్తునందు ఎక్కడ చూచినప్పుడు అశాంతిగానే ఉంటుంది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవేర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్ అజిటేషన్.
0: శరీరమునకు అనేక రకమైనటువంటి రోగములు సంభవిస్తుంటాయి.
1: In fact, body is full of diseases.
0: కానీ దీన్ని మనం లెక్క చేయకూడదు.
1: We should not bother about them.
0: శరీరం వస్తుంటది పోతుంటది.
1: బాడీ కమ్స్ అండ్ గోస్.
0: ఇది మరణపు కొంప.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ డర్ట్.
0: రోగమున మ్రగ్గడు సేవక గంప.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ అఫ్లిక్షన్స్.
0: జాతి సంచలనము పొందుతుంప.
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్
0: లైఫ్. సాగరం మీద గలియని కంప.
1: ఇట్ కెనాట్ క్రాస్ దిస్
0: అంబుల పదలంబు మనం ఎప్పుదలంప.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: మే నిశ్చలమైన నమ్మబోకు మనస.
1: నెవర్ కన్సిడర్ దిస్ లైఫ్ పర్మనెంట్.
0: ఈ దేహాన్ని పట్టుకుని మనం ఎందుకు ఇంత ప్రాకులాడుకోవటం?
1: Why should we struggle hard to maintain our body?
0: మన అజాగ్రత్తతో కొన్ని కొన్ని లభ్యం అవుతుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సర్టన్ థింగ్స్ డూ కమ్ బికాస్ ఆఫ్ నెగ్లెక్ట్.
0: కొన్ని ప్రేమతత్వం చేత స్వీకరిస్తూ ఉంటాము.
1: అండ్ వీ డూ యాక్సెప్ట్ దెమ్ బికాస్ ఆఫ్ లవ్.
0: కానీ వచ్చిన వచ్చినట్టుగానే పోవాలి.
1: దోస్ థింగ్స్ దట్ కమ్ షుడ్ వానిష్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నా సానుభవమే నీకు బోధిస్తున్నాను.
1: భగవాన్ ఈస్ టీచింగ్ అస్ అవుట్ ఆఫ్ హిస్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
0: ఒక బిడ్డకు ఇక్కడ వాపు వచ్చేసేసింది.
1: A child had a swelling.
0: కానీ ఆ బిడ్డ భరించుకోలేనంత బాధపడుతుండాలి.
1: The child could not bear the suffering pain.
0: డాక్టర్ చూపిస్తే ఇది చాలా 20-25 డేస్ అవుతుంది అన్నారు.
1: డాక్టర్ సెడ్ దట్ స్వెల్లింగ్ విల్ బి దేర్ ఫర్ 20-25 డేస్.
0: వాడు ఏడ్చిపోతున్నాడు పాపం.
1: ద చైల్డ్ వెంట్ ఆన్ క్రైయింగ్.
0: నేను పిలిచాను లోపల.
1: భగవాన్ కాల్ హిమ్ ఇన్ సైడ్.
0: నీవు ఏడ్చవద్దు.
1: డోంట్ క్రై.
0: స్వామి నీ వెంట ఉన్నప్పుడు ఎందుకు ఏడుపు?
1: When Swami is with you, why do you cry?
0: Ani teesi konchi sweet tinipinchanu.
1: And Swami made the child eat sweet.
0: Tarata inga nee pomannanu.
1: And Swami wanted him to go.
0: Talli teesukone poyindi.
1: And he followed his mother.
0: Aalani nen teesukunnanu.
1: And Swami received that pain.
0: Idi nijamuga idi దేహంలో పుట్టిందైతే భరించలేనంత బాధ ఉంటుంటుంది.
1: ద పెయిన్ బికాస్ ఆఫ్ ద స్వెల్లింగ్ ఈజ్ అన్బేరబుల్.
0: అలాంటి దీన్ని చూసేదంతా కూడా చాలా మంది చూస్తున్నారే, స్వామి ఎట్లా ఈ పండుగను మేము జరిపేది అని.
1: హౌ టు కండక్ట్ దిస్ కాన్ఫరెన్స్ బికాస్ భగవాన్ ఈజ్ సఫరింగ్ ఆఫ్ పెయిన్.
0: కానీ లోపల ఏమాత్రం మాట్లాడడానికి వీలు కాదు.
1: But it's not possible to speak even.
0: ఈ రెండిటికి జాయింట్ లోపల వచ్చేసేసింది.
1: There at the near the jaws at the joint there is swelling.
0: తినడానికి కూడా వీలు లేదు.
1: It's not possible to eat.
0: ఏం కొన్ని తినాలి ఈ దేహానికి భోజనం లేకపోతే ఏం నష్టం అవుతుంది?
1: What is the loss if we don't eat for a couple of days?
0: Then care చేయదు.
1: Bhagavan didn't mind about this.
0: దాన్ని ఏమాత్రం పరిహించకుండా వారితో చెప్పాను.
1: He was unmindful of all this and told him,
0: స్వామి ప్రారంభోత్సవం చేయాలి కదా, మీరు ఎట్లా మాట్లాడతారు అన్నారు.
1: ఆన్ ది ఇనాగరల్ డే హౌ ఆర్ యు గోయింగ్ టు స్పీక్.
0: నా దేహము అని అనుకున్నప్పుడే ఈ బాధలంతా నాకు వస్తాయి.
1: ఐ విల్ హ్యావ్ సఫరింగ్ ఇఫ్ ఐ ఐడెంటిఫై మై సెల్ఫ్ విత్ దిస్ బాడీ.
0: ఇది నా దేహం కాదు.
1: దిస్ ఇస్ నాట్ మై బాడీ.
0: మీ దేహము.
1: భగవాన్స్ బాడీ ఈజ్ యువర్ బాడీ.
0: మీ దేహాలంతా నా బాడీ.
1: In fact, all our bodies belong to Bhagavan.
0: Kalukani mee baadalanta nen teesukuntanu.
1: Therefore Bhagavan accepts all our suffering.
0: Adi naa yokka kartavyam.
1: Bhagavan considers it as his duty.
0: Kabatti idi naa deham kaadu kabatti deenni lechanam cheyanakkaledu.
1: As this body does not belong to him,
0: ippude kaadu eppudaina kuda ee yokka baadha kaligina nannu nen lechanam cheyanu.
1: Bhagavan never cares any suffering, anything that comes on the way.
0: కనుకనే ప్రతి విషయాన్ని కూడా నా అనుభవించి మీకు అందిస్తున్నాను.
1: Therefore whatever Bhagavan tells us is out of his experience.
0: ఇది మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: That's what is contained in this one. My life is my message.
0: మీరు నిజంగా నా కర్తవ్యాన్ని నా దీన్ని మీరు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదు, గుర్తించడానికి లేదు.
1: In fact, it's not possible for all of you to understand and recognize the divinity.
0: కాని నేను పబ్లిక్ అంతా చెప్పడానికి నాకు వీలు కాదు.
1: Bhagavan does not want to express in public.
0: ఈ నాకు ఈ అడ్వర్టైజ్ నాకు ఇప్పుడు ఇష్టం లేదు.
1: Bhagavan is not for advertisement.
0: నాది మీది, మీది నాది.
1: In fact, Bhagavan belongs to you and we belong to him.
0: నాకు ఈ కాలు దగ్గర నుంచి తల వరకు కూడాను నాకు ఎట్టి ఆశలు లేవు.
1: Bhagavan has no desire whatsoever from top to toe.
0: ఏ ఆశను నేను అనుభవించినా మీకోసమే నేను ఆశను.
1: ఆల్ హిస్ డిజైర్ ఇస్ ఓన్లీ డిజైర్ ఫర్ యూ. హీ డిజైర్స్ యూ.
0: మీ ఆనందం అందించే నిమిత్తమై నేను అన్ని కూడా ఆశిస్తుంటాను.
1: భగవాన్ వాంట్స్ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లెస్ఫుల్.
0: కనుకనే ఏ యొక్క విషయాన్ని కూడా మీకు బోధించి చెప్పటము గొప్పతనం కాదు.
1: In fact, there's nothing great in merely in teaching.
0: Acharinchi cheptame acharya yokka lakshanam.
1: It is the quality of a true teacher to practice experience and teach later.
0: Kalaka prathi chinna vishayam kuda nenu anubhavinchi meeku andistunnanu.
1: Every matter Bhagavan

0: టెల్స్ us after experiencing it.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: యువతులారా,
0: మెన్ అండ్ విమెన్,
1: అందరు కూడాను నిజమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించండి.
0: యు నో ద ట్రూ నేచర్, ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్.
1: సత్యాన్ని గుర్తించండి.
0: నో ద ట్రూత్.
1: ఈ దేహానికి పేరు సత్యం.
0: ద నేమ్ ఆఫ్ భగవాన్ ఈజ్ సత్య ట్రూత్.
1: ఈ సత్యమే మీ అందరి ఎందుకు పెట్టుకోండి.
0: దిస్ ట్రూత్ యూ డెవలప్.
1: అదే దైవత్వంగా మారుతుంది.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: Truth is God.
0: Truth is God.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఈ రెండింటిని మీరు గుర్తించుకొని జీవితాన్ని గడుపుతూ పోతుంటే ఎంతైనా మీరు ఆనందాన్ని పొందొచ్చు.
0: If you recognize this, adopt it and follow, you can achieve anything.
1: కానీ కొన్ని కొన్ని దోషములు మీ యందు ఉంచుకొని
0: with some mistakes in you,
1: అది నాపైన పడేస్తుంటారు.
0: And you blame God.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్, బ్లండర్.
1: నాలో ఎట్టి దోషములు కూడా కనిపెట్టడానికి వీలు కాదు.
0: దెర్ ఆర్ నో మిస్టేక్స్ వాట్స్ ఎవర్ ఇన్ భగవాన్.
1: మీ దోషములే నా ఎందు ప్రతిబింబిస్తుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ యువర్ ఓన్ మిస్టేక్స్. నేను
1: పవిత్రమైనటువంటి యొక్క ప్యూర్ మిర్రర్.
0: భగవాన్ ఈజ్ హైలీ సీక్రెట్ అండ్ ఎ ప్యూర్ మిర్రర్.
1: ఎట్టి ఈ అవకాశములు కూడా నేను అవకాశం అందించను.
0: దేర్ ఇస్ నో స్కోప్, దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ట్రేస్ ఆఫ్ మిస్టేక్ టు అపియర్.
1: మీరు నా ఎందుకు చూచి అది నావనుకుంటుంటారు. నావి కాదు, మీ అందే ఉన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్స్, నథింగ్ వాట్స్ ఎవర్.
1: కనుక
0: సో
1: ప్రతిదాన్ని కూడా మీ హృదయాన్ని భద్రపరచుకోండి.
0: దేర్ ఫోర్ ప్రిజర్వ్ ద సాంక్టిటీ ఇన్ యువర్
1: హార్ట్. నిర్మలం చేసుకోండి,
0: మేక్ ఇట్ ప్యూర్.
1: అప్పుడే మీకు మీ సత్యాన్ని మీకు గుర్తించడానికి వీలవుతుంది.
0: దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద ట్రూత్, యువర్ ట్రూ నేచర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు,
0: టుడే,
1: ఈ యొక్క సమావేశము ప్రారంభోత్సవం జరుపుతున్నాం.
0: ఇస్ ది ఇనాగరేషన్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్.
1: ఇంకా ముందు జరగవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
0: దర్ మెనీ థింగ్స్ టు ఫాలో నౌ.
1: కనుక ఆ కార్యక్రమానికి నేను అవకాశం ఇచ్చి మున్ముందు మీకు తెలపవలసినవి ఏమిటో అది నేను తప్పక ఎంతకాలమైనా తీసుకుని నేను మీకు బోధిస్తాను.
0: భగవాన్ వాంట్స్ us to follow our program and schedule, and భగవాన్ has promised us to teach, taking any much of time in future to explain all the details that we expect from him.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 21st July 2002 during the inauguration of the Sri Satya Sai Seva Conference in Prashanti Nilayam. Baba revealed that there is no quality greater or more valuable than love. Baba also spoke on how Buddha attained the state of Nirvana by forgetting the mind and establishing divinity firmly in the heart. He added that first and foremost, we must always speak the truth. Speak the truth pleasingly, and never speak a truth which is unpalatable. Only then will we be able to attain the state of Nirvana. Thank you. Sai Ram.

0: రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ఎ డివైన్ డిస్కోర్స్ ఆఫ్ భగవాన్ బాబా ఆన్ ది ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ ఆఫ్ ది ఇలస్ట్రియస్ సేజ్ ఆదిశంకర, డెలివర్డ్ ఆన్ 7th September 1996. Along with the nectarine narration of Shankara's story, Bhagavan also explains the physical evolution of man over ages and the spiritual evolution of man as he progresses towards the absolute truth of oneness with God. Listen and reap bliss.
1: Taruva taruva puttu taruvu mananayambu

0: I repeatedly.
1: Taruva taruva puttu taruvuna alayambu.
0: By repeatedly.
1: ఒక్కొక్క చెట్టు కొమ్మ ఒకదానితో ఒకటి అనేక పర్యాయముల రాపిడి జరిగినప్పుడు అందు నుండి అగ్ని ఆవిర్భవిస్తుంది.
0: By repeatedly rubbing one branch against another branch, there comes out the fire.
1: Taruva taruva puttu taruva taruva puttu dadhini ghrutamu.
0: By churning
1: chilukutu chilukutu raga peragu nundi perugu nundi venna prarambham avutundi.
0: By churning again and again, out of curd you get butter.
1: Taruva taruva puttu tanuvuna tatvambu. విచారిస్తూ రాగా తన యందే దివ్యత్వమైనటువంటిది ఆవిర్భవిస్తుంది.
0: ఆన్ ఎంక్వైరీ వన్ విల్ ఫైండ్ అవుట్ ద డివినిటీ విదిన్.
1: సాధనమున్న పనులు సమకూరు ధరలోన దేనికైనను మానవ ప్రయత్నము అత్యవసరం.
0: ఫర్ ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
1: శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ నానాధ్యానం విశిష్యతే జానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. మనం నడవడానికి కాని మాట్లాడటానికి కాని తినడానికి కాని వ్రాయడానికి కాని చదవడానికి కాని అన్నీ కూడాను ఒక అభ్యాసం చేతనే మనకు లభ్యమవుతుంటాయి.
0: వి హ్యావ్ దిస్ ఈటింగ్ రైటింగ్ టాకింగ్ వాకింగ్ ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ఓన్లీ.
1: రైటింగ్
0: రీడింగ్ రైటింగ్ ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
1: అదే విధంగానే దివ్యత్వాన్ని పొందాలనుకున్నప్పుడు దానికి కూడా నువ్వు తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద డివినిటీ వీ షుడ్ ఆల్సో మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: తట్టలో పెట్టుకున్నటువంటి పదార్థం పొట్టలో చేరాలంటే చేతికి నోటికి పని పెట్టాలి కదా.
0: ఫార్ ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వీ షుడ్ పుట్ సమ్ వర్క్ టు ద హ్యాండ్ సో యాజ్ టు క్యారీ ద ఫుడ్ టు అవర్ స్టమక్.
1: అట్టు కాక తట్టలో ఉన్నటువంటి పదార్థం పంచపక్ష ప్రమాణం అని 100 పర్యాయం చెప్పినప్పటికీ మన పొట్ట నిండదు.
0: By repeating the menu, your hunger will never be appeased.
1: అదే విధంగానే కేం రామ కృష్ణ గోవిందాని నామం ఉచ్చరించినంతు మాత్రం చాలదు.
0: Is not enough if you chant the name of God, Rama and Krishna.
1: దానికి తగినటువంటి ఒక క్రియారూపంలో మనము సమాజ సేవలు చేయాలి.
0: Appropriate the name that we say, we should also take to action.
1: సమాజ సంక్షేమాన్ని హృదయమునందు ఉంచుకొని ఎట్టి కర్మలు ఆచరించినప్పటికీ అవి భగవత్ కర్మలుగానే రూపొందుతాయి.
0: Keeping in view the welfare of the society, whatever action we undertake, it is bound to be sacred.
1: కాని ఈనాటి మానవుడు ఆ విధమైనటువంటి ప్రయత్నమునకు పాల్గొనక కేవలం అన్నీ కూడాను సులభంగా లభ్యం కావాలని ఆశిస్తుంటాడు.
0: Man is not trying to make any sort of effort today. He wants easy path for everything.

0: పాల నుండి వెన్న ఏ విధంగా బయటపడుతున్నదో,
1: జస్ట్ యాజ్ యూ డ్రా ద బటర్ అవుట్ ఆఫ్ ద మిల్క్,
0: నువ్వుల నుండి నూనె ఏ విధంగా మనకు ఆవిర్భవిస్తున్నదో,
1: యాజ్ యూ గెట్ ద ఆయిల్ అవుట్ ఆఫ్ ద తిల్ సీడ్స్,
0: పువ్వు నుండి పరిమళము మనకు ఏ విధంగా లభ్యమవుతున్నదో,
1: జస్ట్ యాజ్ యూ స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్,
0: పాలము నుండి మధుర రసము మనకు ఏ విధంగా కూడా ఆనందాన్ని అందిస్తున్నదో,
1: జస్ట్ యాజ్ ద స్వీట్ జ్యూస్ గివ్స్ యూ ద ప్లెజర్,
0: కర్ర నుండి నిప్పు బయలుదేరేటట్టుగా ప్రతి దివ్యత్వం కూడాను ప్రతి మానవుని యందు కూడాను ఆత్మస్వరూపమై ఆవిర్భవిస్తున్నది.
1: ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: దీనిని వేదాంతము ఏకం సత్విప్రాభూదావదంతి, ఉన్నది ఒక్కటే అది అనేకంగా కనిపిస్తూ ఉంటుంది.
1: ద వేదాంత టెల్స్ యూ ఇన్ ఫ్యాక్ట్ దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ బట్ ఇట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: కానీ ఇప్పటి పరిస్థితి ఎందు, ఈనాటి ప్రాకృత విద్యార్థులు ఎందు కాని యువకులు ఎందు కాని అనేక విధములైనటువంటి ఆపోహలకు చోటిచ్చి సత్యనిత్యమైనటువంటి ఒక దివ్యత్వాన్ని విస్మరించి అసత్యమే ఒక విధమైనటువంటి సత్యంగా భావించి కాలమును వ్యర్థం చేసుకోవటం కాకుండా కర్మను కూడా నువ్వు వ్యర్థం చేసుకోవటం కాకుండా కాయాన్ని కూడా నువ్వు నిరంతరం గావించుకుంటున్నారు.
1: బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ అమంగ్ స్టూడెంట్స్ అండ్ యూత్ of this country, we find they are deluded, they have got misunderstanding, they have no total idea of that eternal truth, and they waste their time and the body in action too.
0: రూపములు భిన్న భిన్నంగా మనకు గోచరించవచ్చును,
1: forms may be many,
0: ఆ రూపములకు తగినటువంటి పేర్లు కూడా మనం పెట్టుకోవచ్చును,
1: we may also name them,
0: కానీ ఒక్కొక్క పదార్థములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అనుభూతులు కూడా మనం అనుభవించవచ్చును,
1: వి మే ఆల్సో ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ ఆబ్జెక్ట్,
0: కానీ అన్నింటికి నీ మూలాధారమైనటువంటి యొక్క తత్వము ఒక్కటేనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ పోయినటువంటి వాడే శంకర్ల వారు. అది ఏ అద్వైత సిద్ధాంతం.
1: ఇట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర, ద థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం దట్ స్పీక్స్ ఆఫ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ బీయింగ్ వన్ అండ్ ద సేమ్.
0: విత్తనం నాటాం,
1: యు హావ్ సోన్ ఎ సీడ్,
0: ఒక మామిడి విత్తనం నాటాం.
1: They have sown a seed of a mango.
0: కొంతకాలమునకు అది వృక్షంగా రూపొందింది.
1: After some time it grows into a tree.
0: ఈ వృక్షములోపు శాఖ ఉపశాఖలంతా కూడాను అభివృద్ధి అయినాయి.
1: It branches repeatedly.
0: కానీ ఆ వృక్షం నందు అనేక వందల ఆకులు ఉంటున్నాయి.
1: That tree has hundreds and hundreds of
0: అనేక వేల పుష్పములు ఉంటున్నాయి.
1: It has thousands of flowers.
0: అనేక వందల కాయలు ఉంటున్నాయి.
1: It has hundreds of fruits.
0: కానీ కాయలకు పుష్పములకు సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది.
1: ఇట్ అపియర్స్ యాజ్ దౌ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్
0: ఆకులకు కొమ్మలకు ఏమిటి సంబంధము లేనట్టుగా కనిపిస్తుంది.
1: ఇట్ అపియర్స్ యాజ్ దౌ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ ఇన్ ద బ్రాంచ్.
0: వాటి ఫలితములు కూడాను భిన్న భిన్నంగా కూడాను మానవులకు అందిస్తుంటున్నాయి.
1: అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో అవుట్ ఆఫ్ దోస్ పార్ట్స్ ఆర్ డిఫరెంట్.
0: కాయలకు వచ్చి ఊరుగాయ వేసుకోవచ్చును.
1: వి మేక్ యూజ్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఫర్
0: ఆకులు తీసి తోరణాలు కట్టుకోవచ్చును.
1: లీవ్స్ ఆర్ యూజ్ ఫర్ బంతింగ్
0: ఎండిపోయిన కొమ్మలు తీసి పొయ్యిలో ఫైర్ వుడ్ మాదిరి ఉపయోగపెట్టుకోవచ్చును.
1: ద డ్రై బ్రాంచెస్ ఆర్ యూజ్ ఎస్ ఫైర్ వుడ్
0: ఫలములు తీసి భుజించవచ్చును.
1: ఫ్రూట్ కెన్ బి
0: పార్ట్ ఫలములు కూడా భిన్న భిన్నంగానే ఉంటున్నాయి.
1: అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో డిఫరెంట్ పార్ట్
0: బీజం మాం సర్వభూతానాం ఈ కొమ్మలకు రెమ్మలకు ఆకులకు పువ్వులకు కాయలకు ఫలములకు అన్నింటికీ ఆ విత్తనమే మూలాధారము.
1: It is the seed which is the main principle and the basis for all the leaves and the branches and the fruits thereof.
0: ee vittaname lekundina vrucchame ledu.
1: Without the seed there is no tree.
0: Vrucchame lekundina kommale levu.
1: Without tree there is no branch.
0: Kommale lekundina ayaka kayalu levu.
1: Without branches there is no leaves.
0: ee vidhanga okadani paina okati aadharapadi
1: each one depends on the other.
0: Anninti yokka ekatvanni nirupinchetunte divyattam entunte advaitam.
1: It is the principle of non-dualism that speaks of the divinity as one principle.
0: జగత్తునకు భిన్న భిన్నంగా రూపొందించవచ్చును, కానీ విచారణ శక్తి యందు మనం ఇది చేసినప్పుడు ఇందులో మూలాధారమైన తత్వము ఒక్కటే మనకు గుర్తింపజేస్తుంది.
1: ఇన్ దిస్ అపారెంట్ ఎఫీమరల్ వరల్డ్ యు ఫైండ్ వెరైటీస్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ బట్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఫండమెంటల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: నిన్న చెప్పాను శంకర్ల వారు కాలడీలో పుట్టి తండ్రి మరణించగానే తల్లిని ప్రార్థించి ఆమె యొక్క అనుమతి చేత సన్యాసము స్వీకరించి గోవిందు అనేటువంటి ఒక గురువు దగ్గర ప్రవేశించాడు వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క పఠన కోసం.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే శంకర్ వాజ్ బోర్న్ ఇన్ దట్ విలేజ్ కాలడీ అండ్ హీ లాస్ట్ హిస్ father at an engage with his permission of the mother, he could become a renunciant and approach the Guru by name Govinda, learn Shastras.
0: Govinda yokka guruvu Gaudapadulu.
1: Gaudapada is the preceptor of Govinda.
0: Aa Gaudapadulu anetunte okka atanu aneka vidhamainatunte okka rugvedamu nunchi ee ekattvam anetunte tattvanni rukkulunu veru chesi.
1: It was Gaudapada who separated out rukkus out of Rugveda.
0: తద్వార ఇతనికి మూడు విధములైనటువంటి ఒక తత్వములుగా ప్రబోధించి అనేక విధములుగా కూడా శంకర్ని తరబీదు చేశాడు.
1: He trained Shankara in this idea of Trinity, threefold path.
0: 14 సంవత్సరములు పూర్తి కాక పురుమే నాలుగు వేదములు ఆరు శాస్త్రములు పఠించి తర్క వ్యాకరణ మీమాంస ఇలాంటి యొక్క శాస్త్రములు కూడాను అతను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు.
1: Before he attained the age of 14, he could learn all four Vedas, six Shastras, Tarka, Mimamsa.
0: Shraddha kaliginatunte variki kaalam ye maatram addu raadu.
1: When once one has this steadfastness, time will not come on the way.
0: Annintiki nee kaalame pradhanamu, kaalame pramanamu.
1: In fact, the time is the main one and the impedance and the stand.
0: Kanukane Shankaralu varu kaalaya namaha. కాల కాలాయ నమః కాల ప్రమాయ నమః కాల అతీతాయ నమః కాల స్వరూపాయ నమః కాల నియమితాయ నమః అంతా టైమే ఇంపార్టెంట్.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ టైమ్, టైమ్ ఇస్ ఇంపార్టెంట్.
0: పుట్టిన బిడ్డ పెరిగి వృద్ధి నొంది వృద్ధుడు కావాలనేటప్పటికి కాలమే ప్రమాణంగా తీసుకుంటుంది.
1: ఎ చైల్డ్ హూ ఇస్ బోర్న్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఏజ్ అండ్ బికమ్ ఓల్డ్.
0: పుట్టగానే చైల్డ్ అని పేరు పెడుతున్నాము.
1: At the time of birth we call it.
0: 10 సంవత్సరం ఒక బాయ్ అంటున్నాము.
1: At the age of 10 boy.
0: 30 ఇయర్స్ కు మ్యాన్ అంటున్నాము.
1: At the age of 30 man.
0: 75 ఇయర్స్ కు గ్రాండ్ ఫాదర్ అంటున్నాము.
1: At the age of 75
0: ఈ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒకడే కానీ కాలానుగుణ్యంగా వచ్చినటువంటి ఒక రూపనామములే ఈ యొక్క భిన్నములు.
1: Therefore the child boy man and grandfather are one and the same individual but it's based on the variance of time.
0: కనుకనే శంకరుల వారికి శ్రద్ధ అధికంగా ఉండటం చేతనే 14 సంవత్సరం లోపలనే అన్ని విధములైనటువంటి శాస్త్రములు కూడాను పూర్తి చేసుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ డీప్ ఇంట్రెస్ట్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ శంకర కుడ్ అక్వైర్ ఆల్ ద నాలెడ్జ్.
0: ఒకనాడు శంకరుని యొక్క ప్రభావాన్ని ఒక శక్తి సామర్థ్యాన్ని గుర్తించాలని సంకల్పించి గోవిందుడు అతనితో వాదోపవాదములకు పూనుకున్నాడు.
1: One day, in order to judge the capacity and the power of Shankara, Govinda, his preceptor, wanted to test him. Meaning, he was prepared to argue with
0: Guru
1: his teacher.
0: Guru to vadam punukunna samayam nandu, ati vinaya vidhetanto kudinatunte vadu Shankarudu.
1: Shankara is one of great humility.
0: Vidya vinaya sampanneni. Vidyarthiki vinayame chala bhushanam.
1: For a student, humility is the real decoration.
0: Ee vinayame lekapothe vidyane manaku praptinchadu.
1: Without humility you cannot learn anything.
0: కనుకనే గురువుతో వాదోపవాదానికి పూనుకొని పూర్వము గురువుకు నమస్కరించి మీతో వాదం చేయడానికి అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించాడు.
1: He sought in all humility for permission from his guru to argue with him.
0: గురువుతో ఆజ్ఞ తీసుకొని గురువుతోనే వాదనకు ప్రారంభించాడు.
1: With his permission he started to argue with his guru.
0: ఈ వాదములో అత్యంత అద్భుతంగా గురువు యొక్క వాక్యములను ఖండిస్తూ శాస్త్రములకు విరుద్ధం కాకుండా వేదములకు ఏ విధమైనటువంటి అడ్డు తగలకుండా భౌతికమైనటువంటి యొక్క ప్రాకృత మార్గములకు ఏ విధమైనటువంటి యొక్క భిన్నం కలగకుండా నివృత్తి మార్గంలో ప్రవృత్తి లక్షణాన్ని చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: శంకర స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ ఇన్ ఎ వండర్ఫుల్ వే విత్ హిస్ టీచర్. ఆల్ ది ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఎండార్స్డ్ బై వేదిక్ టెక్స్ట్ అండ్ హి టాట్ ది ఇన్వర్డ్ పాత్ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్
0: అవుట్వర్డ్. 2000 సంవత్సరములకు పూర్వము
1: 2000 ఇయర్స్ అగో
0: గొప్ప గొప్ప పండితులంతా కూడా ఉండేటువంటి వారు.
1: దేర్ ఆర్ మెనీ గ్రేట్ స్కాలర్స్.
0: ఈ పండితులందరూ కేవలము ఈ విద్యను ఆధారం చేసుకుని ధన సంపాదన నిమిత్తమై విద్యను దారబోస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ స్కాలర్స్ ఆఫ్ దోస్ టైమ్స్ మేడ్ యూజ్ ఆఫ్ దేర్ నాలెడ్జ్ టు ఎర్న్ మనీ.
0: కానీ విద్య అనేటువంటిది కేవలము జ్ఞానం కోసం అనేటువంటి సత్యాన్ని వాళ్ళు విస్మరించారు.
1: They have forgotten the basic truth that the knowledge is for the wisdom.
0: ఈనాటి కూడాను అనేక మంది విద్యార్థులు కూడాను విద్య అనేటువంటిది కూటి కోసం ఏర్పడినటువంటిదనిగా భావిస్తున్నారు.
1: But many students consider today that education is for
0: కాదు ఇది చాలా పొరపాటు.
1: But it's wrong.
0: కృషి కూటి కోసం విద్య విజ్ఞానం కోసం.
1: Therefore we have to work for food whereas for education is for wisdom.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి శంకరులు ఈ పండితులను ఏ విధంగా మార్గంలో పెట్టాలి వీరింత గొప్పవారైనప్పటికీ కావలసినంత విద్య ఉంటున్నది కానీ దానిని దుర్వినియోగం చేస్తున్నారు దీన్ని సరైన మార్గంలో తెచ్చిపెట్టాలి అని అనేక విధమైనటువంటి శ్రమలకు పాటుపడ్డాడు.
1: Shankara could recognize the mistake among these scholars and pandits. He wanted to correct them because they were misusing all the knowledge on hand in those
0: times. దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: What are the reward out of it?
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది పొట్టకై

0: అరవిందదలాక్షుని విస్మరించి నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా యోచన చేయు మానవా మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా.
1: Right from the time you get up from bed until you retire, you struggle hard for your own living and to acquire all the forms of education. You spend all the time forgetting the lotus feet of God. I have gone through all books. I read all sacred texts
0: thoroughly.
1: Why do you pride yourself of all this knowledge?
0: నీ హస్తయుగంబు మోర్చి పరమాత్ముని భక్తితో కొలువలేని ఈ ప్రస్తుత విద్యలన్నీయును ధాత్రి నిరర్థకముల్ కదా మానవా, ధాత్రి నిరర్థకముల్ కదా మానవా.
1: ఓ మ్యాన్, ఆల్ యువర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ is useless on earth today if you cannot join both of your hands and respect pay salutation
0: ani
1: to the feet of God.
0: Shankaralu varu kantidaral kaachadu.
1: Shankara was shedding tears.
0: Ee drushyanu chuchadu Govindudu.
1: Govinda noticed it.
0: Govindani guru ainaatundi Gaudapadudu kudanu chaala vicharinchadu.
1: Gaudapada also felt
0: ee leeta vayassu unde ee pavitramaina bhavamulu ee Shankaralo praveshinchatamu chaala adbhutamu.
1: It's rather mysterious that Shankara could have sacred thoughts at that tender age.
0: ee naadu prapancham nadustunnatundi anyaya akrama anachara asatyamulaku veda shastri ithihasa puranamulu yokka pramanamulaku taginatundi aadharshanni aadharanni nirupinchetundi vaadu Shankaralu ani vaarlo vaaru ninnayinchukunnaru.
1: Both of them decided among themselves that is only Shankara who will set an ideal to the rest of the society which is full of injustice and falsehood.
0: శంకరుని పిలిచి నాయన ఇక్కడ ఉండనక్కర్లేదు.
1: దే టోల్డ్ శంకర యు డోంట్ నీడ్ టు బి హియర్ ఎనీ
0: లాంగర్. రేపటి దినమే నీవు కాశీకి బయలుదేరు.
1: టుమారో యు గో ఓవర్ టు
0: కాశీలో ఉండేటువంటి మహాపండితులతో నీవు సరైనటువంటి దీన్ని వారికి బోధించి ఈ అద్వైత సిద్ధాంతాన్ని జగత్ వ్యాప్తి గావించాలి. ఇది నీకే తగినటువంటి హక్కు, మరొకరికి లేదన్నాడు.
1: Both of them wanted Shankara to go over to Kashi and argue with all the scholars over there, teach them the principles of non-dualism.
0: Anyaya akrama anachara asatyamulu kodanu roopamapadaniki vidyarthule tagina samarthulu anetunte oka satyanni kodanu ee naati vidyarthulu gurtinchali.
1: Students should know today that the right persons to correct the society which is full of unrighteousness, injustice and falsehood.
0: Gurulato aagna teeskoni
1: taking permission from guru
0: kashiki bayaderadu.
1: He went to Kashi.
0: Anadu ye plane lo ye car lo ye bus lo ye trains lo edi ledu kali nadaktu.
1: In those days there was no transport facility.
0: 16వ సంవత్సరము
1: he was age 16.
0: ఆ వయసు లోపల తాను అనేక మంది శిష్యుల్ని తీసుకుని తాను కాశీకి బయలుదేరాడు.
1: He went to Kashi along with a number of disciples with him.
0: దారి లోపలనే ఒక పండితుడు ఒక చెట్టు కింద కూర్చొని డుక్కుం కరణే అని పాణి వ్యాకరణాన్ని వల్లిస్తూ ఉంటున్నాడు.
1: ఆన్ ద వే దే సా ఎ స్కాలర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ రిపీటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గ్రామర్.
0: ప్రారంభించాడు భజగోవిందం.
1: దేర్ హీ స్టార్టెడ్ దిస్ భజగోవిందం.

సంప్రాప్తే సన్నిహితే కాలే, సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి నహి.

0: ఓ మూర్ఖుడా, కేవలం గ్రామం తోపల, గ్రామర్ తోపల నీవు ఏం సంపాదిస్తావు? అంత్యము ప్రారంభం కాగానే నీ గ్రామర్ నిన్ను రక్షిస్తుందా? లేదు. భజ గోవిందం, భగవంతుని స్మరించు.
1: ఓ ఫూలిష్ మ్యాన్, వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ గ్రామర్? వెన్ ది ఎండ్ ఈస్ నియర్, దిస్ గ్రామర్ విల్ నెవర్ కమ్ టు యువర్ రెస్క్యూ.
0: బంధువులు కానీ, మిత్రులు కానీ, శక్తులు కానీ, ఏ విధమైనటువంటి ధనకనక వస్తు వాహనాలు కానీ నీ వెంట రావు.
1: నో రిలేషన్స్, నో మెటీరియల్ ఆబ్జెక్ట్స్, నో వెల్త్, నో మనీ.
0: నీ వెంట జంట, ఇంట కంట ఉంటుంది. నిన్ను కాపాడేటువంటిది దైవ చింతన ఒక్కటే, భజ గోవిందం, దాన్ని స్మరించు. ఇంత వయసు వచ్చి కూడాను నీవు ఈ విధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించవద్దు.
1: Your age now, the only one that follows you, that is with you, in you, around you, below you, above you, is only God. Think of God, chant His name.
0: అక్కడ అతని సమాధానం పరిచి అతనితో చక్కగా ఇది ప్రయోజనం లేదు, ఇంకా భగవంతుని యొక్క చింతన కావాలి అనేటువంటి మార్గమును అతనికి బోధించి కాశీలో ప్రవేశించాడు.
1: He taught him the need to glorify God, to sing His glory.
0: శంకరుల వారి ప్రబోధనలు దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాయి. శుక్లవర్తి చంద్రుడి వలె విశకాశిస్తుంటున్నాడు.
1: Shankara's teachings were spread, were publicized, propagated far and wide.
0: Panditulandarikunu pedda samavesham erpattu chesaru.
1: A big conference was convened by scholars.
0: Panditulandaru goppa goppa kankadalu dharinchi pedda pedda saravulu kappukoni rudrakshalamalalu veskoni chaala goppa teeviga vachi kurchunnaru.
1: All scholars assembled there in that conference with all the bracelets and shawls, with all the dignity and majesty.
0: ఈ ఆడంబరంలో ఏ విధమైనటువంటి కొరత లేకుండా ఉంటుండాలి ఆ సభ లోపల.
1: There in that congregation there's lot of pomp, show and aggrandizement.
0: సింపుల్గా వచ్చాడు.
1: But Shankara came there with all simplicity.
0: మోకాళ్ళ వరకు ఒక చిన్న పంచి కట్టుకున్నాడు.
1: He wore only one pancha there.
0: ఒక చిన్న టవల్ కప్పుకున్నాడు.
1: And a small towel.
0: ప్రవేశించాడు.
1: He stepped into that conference.
0: ప్రవేశించేటప్పటికి ఈ పండితులందరూ ఒక విధమైనటువంటి హాస్యాస్పదంగా చూస్తూ వచ్చారు.
1: All scholars stared at him as if they were started making fun of him.
0: ఒక్క రుద్రాక్షమాల కూడా లేదు.
1: He has nothing like any రుద్రాక్షమాల.
0: ఇది చూచారు.
1: ఇతను
0: ఏమిటి? పండితుడు అనేటువంటి వాడు ఎంత గంభీరంగా ఉంటుండాలి, ఇతను ఏమి చెప్పగలడు అని కొంతమంది తమలో తాము చింతిస్తూ వచ్చారు.
1: Many started thinking this way, what is that he has no rudrakshamala at least? What kind of capacity in the power?
0: అందరూ కోరారు. శంకర్ల వారు, మీరు గొప్ప పండితులట, వేద శాస్త్ర ఇతిహాస పురాణములు కారకం ఇంతే కాకుండా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, సర్వస్వములు కూడా ఎరిగినటువంటి వారు, వేద వ్యాకరణములంతా కూడా తెలిసినటువంటి వారు, మీమాంసను గొప్పగా తెలుసుకున్నటువంటి వారు, అద్వైత సిద్ధాంతంలో ఆణిముత్యం వంటి వారు మీరు.
1: We have come to know Shankara, that you are the greatest exponent and an expert in all Vyakarana, and also you are the propagator of the theory of non-dualism and expert of Veda. We have come to know that.
0: Teji ekkadu chinna pillavadu chirunavuto chetulu jodinchadu.
1: Smilingly stood on the dais with folded hands.

0: Do not have this thirst for money. With all the good mind and intellect, give up all worldly desires. The true wealth is nothing but the consequences of your past actions. To be contented with what little you have is the greatest of all.
1: Valadu valadu dhana dahamu naruda. Yenduku ee daham meelo praramam ayipindi. Pandito samadarsanaha. ఈ దాహం మీకు ఎందుకు వచ్చింది? ఇది చాలా పొరపాటు అయినటువంటిదని తాను చిన్న పిల్లవాడు అతని వారిని మందలిస్తూ వచ్చాడు.
0: Though he was quite young, he started telling like this. Why do you have thirst for money?
1: కర్మఫలితమే కదరా విత్తము.
0: Is only the
1: మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితమే ఈ విత్తము.
0: This wealth is nothing but the result of your past
1: actions. మన శ్రమల కొద్ది కూడా లభించినటువంటిది ఈ ధనము.
0: As is the effort, so is the wealth that you acquire.
1: రెక్కలాడితే డొక్కలాడుతాయన్నట్టుగా నీవు చేతులతో పనిచేస్తే నీ యొక్క పొట్ట నిండగా.
0: If you work with both your hands, you can just fill your stomach.
1: భగవంతుడు ఎంత అనుగ్రహపరుడు.
0: God is one of grace.
1: ఎంత కరుణామయుడు.
0: One of compassion.
1: రెండు చేతులను ఇచ్చాడు, ఒక్క పొట్టనిచ్చాడు.
0: He has given us two hands and one stomach.
1: ఒక్క పొట్టని నింపుకోవడానికి రెండు చేతులు చాలవా?
0: Another the two hands enough to.
1: ఈనాడు నేను రెండు చేతులతో పని చేయటం లేదు.
0: Today we are not working with
1: both hands. పొట్ట నిండటం లేదు.
0: Therefore your hunger is not a.
1: సోమరత్వానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదు.
0: Never give any scope for any laziness.
1: కనుక ధనదాహం అనేటువంటిది మానండి.
0: So don't have thirst for money.
1: దైవదాహాన్ని పెంచుకోండి.
0: Develop thirst for money.
1: ధర్మదాహాన్ని పెంచుకోండి.
0: Develop that.
1: అని చక్కగా గొప్పగా ఉపన్యాసం ప్రారంభించాడు.
0: Then he gave wonderful excellent lecture.
1: ఆ చేరిన పండితులే కాక పండిత శిష్యులు కూడా శిష్య శిష్యులు కూడాను అనేక మంది చాలా ఆశ్చర్యపడుతూ వచ్చారు.
0: నాట్ ఓన్లీ స్కాలర్స్, దేర్ డిసైపుల్స్ అండ్ దేర్ డిసైపుల్స్ ఇన్ టర్న్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్.
1: పిట్ట కొంచెము కూత ఘనము.
0: దో ద బర్డ్ ఈజ్ సో స్మాల్ బట్ హిస్ షౌట్ ఈజ్ సో లౌడ్.
1: పిల్లవాడు చాలా చిన్నగా ఉన్నాడు.
0: ద బాయ్ ఈజ్ సో యంగ్.
1: నీతులు చూస్తే చాలా గొప్పగా ఉంటున్నాయి.
0: బట్ హిస్ టీచింగ్ ఇస్ సెక్.
1: నీతులే కాదు, అతని ప్రవర్తన కూడా ఎంతో గొప్పగా ఉంటుండాలి.
0: నాట్ ఓన్లీ దట్ హిస్ బిహేవియర్ ఇస్ ఎగ్జాంపులరీ.
1: ఇది ఏ మహనీయుల యొక్క గుణములు.
0: దట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్.
1: కర్మణ్యేకం అంత మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
0: It's only the noble soul you, where you find the harmony of thought, word, and deed.
1: The proper study of mankind is man.
0: That's what he said. The proper study of mankind is man.
1: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం కలగాలి.
0: We should have this sanctity behind this trinity.
1: మనసు పరిశుద్ధంగా ఉండాలి.
0: Mind should be pure.
1: ఆ పరిశుద్ధమైన మనసు నుంచి వచ్చేటువంటి వాక్కులు కూడాను సత్యమైనటువంటివిగా ఉండాలి.
0: Out of the pure mind only comes
1: ee satyavaku tagnettiga satpravartana kuda cheyali.
0: As per the truth stated,
1: deenini trikarana suddhi ani cheptu vacharu vedamlo.
0: This is what is called purity.
1: Ee trikarana suddhi aa shankarla vayandu pratyakshanga kottavachinattuga kanipinchindi.
0: This purity is spectacular, quite conspicuous in Shankara.
1: Inka aneka mandi lecharu prashnalu vestu vacharu.
0: Many got up and started questioning him.
1: Advaitam ante emiti?
0: What do you mean by non-dualism?
1: అద్వైతం అంటే ఏకత్వమే.
0: ఇట్ మీన్స్ ఓన్లీ వన్ యూనిటీ, వన్నెస్.
1: అది ఏ నిజమైన అద్వైతము?
0: దట్ ఈస్ ట్రూ నాన్ డ్యూయలిజం.
1: ఏకాత్మ దర్శనమే అద్వైతము.
0: ద విజన్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ డ్యూయలిజం.
1: అద్వైత దర్శనం జ్ఞానం, అది ఏ నిజమైనటువంటి అద్వైతం.
0: ద నాన్ డ్యూయలిజం ఇస్ ద ట్రూ విజన్.
1: జ్ఞానం, జ్ఞానం
0: విజ్డమ్.
1: ఏమిటి, భౌతిక జ్ఞానమా?
0: Is it physical?
1: Lokik gnanama?
0: Or worldly?
1: Prapanch gnanama?
0: Worldly?
1: Prakrit gnanama?
0: Or that is physical?
1: Gnanama?
0: Or material?
1: Vaidik gnanama?
0: Spiritual?
1: Ye gnanamu?
0: What sort of wisdom?
1: Vaidgnanamu kaadu. Adhyatmik gnanam, atma gnanam.
0: It is only the spiritual knowledge, spiritual wisdom.
1: Idi ye mooladharam entundi.
0: It is the fundamental principle.
1: Itti mooladharam entundi tattvani ee naadu. ఏ పండితుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: This fundamental principle is not recognized by any scholar.
1: నిన్ను చెప్పాను, మృత్పిండమేకం బహుభాండ రూపం. మన వైస్ ఛాన్సలర్ కూడా చెప్పాడు, మట్టి నుండి కుండలు వచ్చాయి.
0: యు హ్యావ్ ద పాట్ మేడ్ అవుట్ ఆఫ్ మడ్.
1: కానీ
0: బట్
1: కుండల్లో కూడా మట్టి ఉన్నది, కానీ మట్టిలో కుండలు లేవు. ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
0: దేర్ ఈస్ మడ్ ఇన్ ద పాట్, బట్ పాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద మడ్.
1: మట్టి నుంచి అనేక రకమైనటువంటి కుండలు ఏర్పడిపోతూ వచ్చాయి.
0: ఇట్స్ అవుట్ ఆఫ్ దిస్ క్లే యు హ్యావ్ మెనీ పాట్స్.
1: బంగారమేకం బహుభూషణాని. బంగారం ఒక్కటే అయినప్పటికీ భూషణాలు అనేకంగా వస్తున్నాయి.
0: గోల్డ్ ఈజ్ వన్, జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: ఇదే విధంగానే
0: లైక్ వైజ్
1: మూలాధారమైనటువంటి తత్వం ఒక్కటే.
0: The fundamental principle is one and the same.
1: దీని రూపనామములు భిన్నంగా ఉంటున్నాయి.
0: But the names and forms were.
1: కంకణం అంటున్నారు ఇక్కడ పెట్టుకుంటే.
0: When once it is there, it's called bracelet. చెవులు
1: అంటున్నారు ఇక్కడ పెట్టుకుంటే.
0: There we call earring.
1: చెవులు పెట్టుకుంటే ఉంగరం అంటున్నారు.
0: The ring.
1: మెడకు వేసుకుంటే దండ అంటున్నారు.
0: It's a necklace.
1: కడుపు పెట్టుకుంటే వడ్డాణం అంటున్నారు.
0: Waistband.
1: ఈ రూపనామములంతా కూడా వేరు వేరే కానీ బంగారం ఒక్కటే.
0: The names and forms differ, but the gold is one and the same.
1: దీనిని అర్థం వచ్చేటట్టుగా ఆ సభ లోపల అందరికి చక్కగా గట్టిగా బోధిస్తూ వచ్చాడు.
0: దిస్ హి డిక్లేర్డ్ ఎంఫాటికల్లీ విత్ ఆల్ ది స్ట్రెస్ దేర్ ఇన్ ది కాంగ్రిగేషన్.
1: ఏమిటి ఇందులో భేదం?
0: వాట్ ఈస్ దిస్ డివర్స్?
1: రూపంలో భేదమా, నామంలో భేదమా, ప్రవర్తనలో భేదమా? కాదు కాదు.
0: ఇస్ దేర్ మల్టిప్లిసిటీ డైవర్సిటీ?
1: హృదయమే దీనికి మూలాధారము. హృదయమే మూలాధారం.
0: The heart is the fundamental basis for everything.
1: కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని అనుసరించండి. ఆ దానిని కాన్షియన్స్ అన్నారు.
0: సో వన్ షుడ్ ఫాలో ది కాన్షియన్స్, వన్స్ ఓన్ హార్ట్.
1: ఇలాంటి దీనిలో శంకరుల వారు ఇంకా చాలా ఒక సులభమైన మార్గాన్ని కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
0: శంకర ఆల్సో టాట్ ఈజీ పాత్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశుల వన్యలు వేరు పాలు ఒకటే, జీవ జంతులు వేరు జీవుండు ఒక్కడే, పూల జాతులు వేరు పూజలొకటే, దర్శనములు వేరు దైవంబు ఒక్కడే.
0: గోల్డ్ ఈస్ వన్ బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ. Cows may be of different colors, but the milk is one and the same. Beings are many, but the life is same.
1: ఓతరుకు విధికి విచారిస్తే అంతా ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: When once you go into the depth, you will understand this unity.
1: ఇంత మంది ప్రజలు ఇక్కడ కూర్చున్నారు.
0: So many assembled here.
1: అనేక రూపనామంతో ఉంటున్నారు.
0: With many names and forms.
1: అనేక భావములతో ఉంటున్నారు.
0: With many feelings.
1: అనేక ప్రవర్తనతో ఉంటున్నారు.
0: Varied behavior.
1: కానీ అందరి ఎందుకులను పంచభూతములు ఒక్కటే.
0: But in all, the five elements are one and the same.
1: నీలో నాలో వీరిలో వారిలో అందరిలో కూడా పంచభూతములు ఒక్కటే.
0: ఇన్ ఎవ్రీ వన్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ యూనిఫామ్.
1: ఈ పంచభూతముల తత్వమే పరమతత్వము.
0: ద నేచర్ ఆఫ్ దిస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ పరతత్వ.
1: అది అందరి ఎందు ఉంటున్నది.
0: దాట్ ఈస్ ప్రెసెంట్.
1: కాబట్టి నీవు వారు వీరు అందరు కూడా ఆత్మస్వరూపులే.
0: దేర్ ఫోర్ ఎవ్రీ వన్ ఈస్ ఎన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివైన్.
1: మీరందరు కూడా బ్రహ్మస్వరూపులే.
0: యూఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ.
1: అందువల్లనే భగవద్గీత ఎందుకని లేక ఉపనిషత్తు ఎందుకని తత్వం అసి అది నేనే అని చెప్పడానికి ధైర్యం ఉంటుండాలి.
0: Therefore Gita Upanishad says that we should pick up courage so as to declare that thou art tattvam asi.
1: Aham brahmasmi.
0: Aham brahmasmi. I am brahma.
1: Nene brahma.
0: I am brahma.
1: Idi kadani evaru cheppagalaru?
0: Who can deny?
1: Brahma ante emiti?
0: What, who is brahma?
1: Brahmaswarupamu.
0: That is vast.
1: Vyapinchetundi shakti kaliginatundi.
0: That which is ever expansive.
1: Kabatti manavuni endundinatundi bhavamulu vyapinchipothunnayi.
0: So human thought widens.
1: Meer ikkada untunnaru.
0: Here you are.
1: Kaani mee buddhi Delhi lo Madras lo Bombay lo pro tirugutundadi.
0: But your mind goes around the Delhi or Madras.
1: Enta vishalamainatundi.
0: How vast.
1: Okka kshanamulo vellipoyindi Delhi.
0: In a moment the mind goes to Delhi.
1: కాబట్టి ఇది సర్వత్రా బృహత్తరమైనటువంటి ఒక స్వరూపంగా ఉంటుండాలి.
0: సో ఇట్ ఈస్ కాస్మిక్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
1: కనుక ఇట్టి బృహత్తరమైనటువంటి శక్తి ఏ బ్రహ్మము అని పేరు.
0: సో దిస్ వాస్ట్నెస్ ఇస్ బ్రహ్మన్.
1: ఆ శక్తి ప్రతి మానవుని యందు ఉంటుంది.
0: దట్ పవర్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవరీవన్.
1: పోషించుకోవటం లేదు.
0: సో దట్ వి ఆర్ నాట్.
1: దాన్ని మనం బలపరచుకోవటం లేదు.
0: దట్ వి డోంట్ స్ట్రెంగ్.
1: కానీ దీనిలో ఆశలు కూడాను దురాశలు కూడాను ప్రారంభమవుతూ వచ్చాయి.
0: అండ్ వి డోంట్ హావ్ ఇంట్రెస్ట్ బట్ వి హావ్ ఎక్సెసివ్ డిజైర్ టు.
1: ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు రైట్.
0: There is a farmer.
1: ఆ రైతు ఏదో కొంత భూమి మాత్రమే ఉంటుండేది.
0: He has got only little land.
1: తాను ఇంకా ఎక్కువ భూమిని పెంచుకుని తాను ఒక జమీందార్ అనేటువంటి పేరు తెచ్చుకోవాలని ఆశపడ్డాడు.
0: He wanted to expand, have little more and call himself a zamindar. That was his plan.
1: కొంతమంది మిత్రులందరూ చేరి, అయ్యా నీవు కేవలం ఎక్కువ భూమిని కోరుతున్నావు, అంత భూమిని కొనడానికి నీ దగ్గర రొక్కం ఉంటుండాదా, డబ్బు లేదు కదా.
0: Many friends came and asked him, you want to have more of land, but do you have enough of money to buy that?
1: కాని మేము ఒక యుక్తిని చెప్తాం, దాన్ని అనుసరించు, కావలసినంత నీకు భూమి చిక్కుతుంది అన్నారు.
0: బట్ విల్ టెల్ యూ సమ్ స్మాల్ నాక్, ఇఫ్ యూ ఫాలో యూ కెన్.
1: ఆశ కలిగినటువంటి వాడు కానుకనే రెండు చేతులు కాదు 20 చెవులంతా పెట్టి విన్నాడు.
0: బికాస్ హీ హస్ గాట్ లాట్ ఆఫ్ డిజైర్ హీ పెయిడ్ అబ్సల్యూట్ అటెన్షన్ టు వాట్ హీ సెడ్.
1: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ, ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాను చెప్పు వేడ, వడ్డికగా నుండరేల ఓ చెవుల, మీరు వడ్డికగా నుండరేల ఓ చెవుల. మంచి మాటలు వినాలంటే చెవులు ఒద్దిగ్గా ఉండవు,
0: ఇయర్స్
1: విరుద్ధంగా ఉంటాయి. చెడ్డ మాటలు వినాలంటే కావలసిన చెవులు కూడా నువ్వు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఓ వేల కొద్ది చెవులు తెచ్చిపెట్టుకుంటారు.
0: ears are absolutely ready to listen to all the tales and the dirty things that happen along the streets and they are not prepared to listen to sacred things.
1: అప్పుడు ఏమో శ్రద్ధగా విన్నాడు ఈ రైతు.
0: And the farmer listened to in rapt attention.
1: చెప్పండి తప్పక నేను చేస్తాను అన్నాడు.
0: I certainly follow the knack you tell me.
1: ఈ ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ లోపల ఎక్కడ నీకు చిక్కదయ్యా ఇంత పెద్ద భూములు, మీరు హిమాచలం వెళ్ళండి, హిమాలయం లోపల కావలసినంత భూములంతా నీకు చిక్కుతాయన్నారు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు అక్వైర్ వాస్ట్ ల్యాండ్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బెటర్ యూ గో టు హిమాచల్ ప్రదేశ్.
1: హిమాచల్ ప్రదేశ్ రాజాని మీట్ చేశాడు.
0: దేర్ హీ మెట్ ద రాజా ఆఫ్ హిమాచల్ ప్రదేశ్.
1: సార్ నాకు భూమి కావాలన్నాడు.
0: హి సెడ్ ఐ వాంట్ ల్యాండ్.
1: నాయన ఎంత దూరం నుంచి వచ్చావు ఆంధ్రప్రదేశ్, ఎక్కడంత దూరం ఉంటుండాలి, కనుక నీకు తప్పక ఇస్తాను. అయితే ఒక దగ్గర నీవు ప్రారంభించు, అక్కడ నుంచి నువ్వు తెల్లవారి మొదలు ప్రయాణం చేసి రాత్రి తిరిగి 7 గంటల లోపల చుట్టుకొని ఆ ప్రదేశానికి ఎంత వస్తావో ఆ మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ అంతా నీకే ఇచ్చేస్తానన్నాడు.
0: The king of Himachal Pradesh said, you have come from a long distance, Andhra Pradesh. Now, I am prepared to give you the land as much as you want. You have come from
1: a long distance, Andhra Pradesh. ఎంత దూరం నుంచి చుట్టుకొని వచ్చి అంత గ్యాండ్ నీకు ఇచ్చేసిస్తానన్నా.
0: యూ స్టార్ట్ వన్ ఫ్రమ్ వన్ పాయింట్ గో రౌండ్ అండ్ కమ్ బ్యాక్ దట్ ఎక్స్టెండ్ ఐ గివ్ యూ దట్ ల్యాండ్.
1: సంతోషించాడు.
0: ఇట్ వాజ్ వెరీ హ్యాపీ.
1: టిఫిన్ గిఫన్ తీసుకుంటే భారం అయిపోతుంది, నడచడానికి వీలు కాదు, టిఫిన్ లేకుండా ఉన్నప్పుడు బాగా పరిగెత్తచ్చు, ఇంకా భూమి ఎక్కువగా సంపాదించుకోవచ్చు అన్నాడు. ఏమీ తీసుకోలేదు పాపం.
0: If he takes breakfast it would be heavy rather
1: మోసానికి గురి చేస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ దట్ డిజైర్ దట్ మేక్ ఎవ్రీబడి టు సఫర్.
1: పరిగెత్తాడు పరిగెత్తాడు పరిగెత్తాడు, ఒక 100 ఎకరాల వరకు వచ్చేంత వరకు పరిగెత్తాడు. తాను ప్రారంభం చేసిన స్థానానికి ఒక 20 అడుగులు దూరంలో ఉంటున్నాడు పాపం.
0: జస్ట్ ఈస్ అవే ఫ్రమ్ 20 feet ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్.
1: దాహమైంది.
0: He was thirsty.
1: గుండె పట్టింది.
0: అండ్
1: కింద కూలాడు.
0: He was breathless. He fell on ground.
1: ప్రాణం వదిలాడు.
0: అండ్ హీ డైడ్.
1: అప్పుడు కుమికూడినటువంటి ప్రజలందరూ చేరి రాజా పాపం ఎంతో ఆశగా వచ్చాడు, ఎన్నో 100 ఎకరాలు సంపాదించుకోవాలని వచ్చాడు, కానీ అతనికి ఇప్పుడు 6 అడుగులు మాత్రం చాలు ఉన్నారు.
0: ఆల్ పీపుల్ గ్యాదర్ దేర్ అండ్ సెడ్ ఓ కింగ్ దిస్ మ్యాన్ హెస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ లాంగ్ డిస్టెంట్ ప్లేస్ బట్ హీ వాంటెడ్ హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ నౌ 6 feet ఆర్ ఎనఫ్.
1: నౌ 6 feet అండ్ 4 feet.
0: 6 feet ఆర్
1: ఎందుకంటే ఆ బాడీని పెట్టడానికి అంతే స్థలం.
0: బికాస్ ఎనఫ్ ఫర్ ది బాడీ దేర్ టు రెస్ట్.
1: చూచారా ఇంత దురాశకు పోవటం చేత కట్టగడిపి ఎంత దుర్గతి పట్టిపోయింది.
0: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ వాట్ హ్యాపెన్ టు హిమ్ అల్టిమేట్.
1: కనుక మన ఆశలకు కూడా నువ్వు ఒక పరిమితం ఉంటుండాలి.
0: సో అవర్ డిజైర్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్.
1: ఈ పరిమితం లేకుండా పోయిన చేతనే ప్రమాదం సంభవిస్తూ ఉంటుండాలి.
0: బికాస్ దే బికమ్ లిమిట్లెస్ వీఆర్ పుట్ టు డేంజర్.
1: కనుకనే ఆ శంకర్ల వారు అందరికీ బోధించాడు.
0: సో శంకర్ ఆ టాక్ టు ఎవ్రీవన్.
1: వలదు వలదు దన్న దాసమునరుడా.
0: డోంట్ హ్యావ్
1: పాస్ అయిన తక్షణమే పిల్లలు కొను పాస్ అయిన తక్షణమే.
0: ఇట్ ఈస్ క్వైట్ నేచురల్ టు హ్యావ్ దీస్ డిజైర్స్.
1: ఇంకా వీసాకో ఇక్కడ పాస్పోర్ట్ కో బయలుదేరుతారు.
0: పీపుల్ గో ఫర్ వీసా అండ్ పాస్పోర్ట్.
1: ఏ ఇరానో ఏ ఇరాక్ ఏ అమెరికానో ఏ న్యూజిలాండ్ ఏ విధమైనటువంటి బయట ప్రదేశాలకు పోవాలి.
0: దే వాంట్ టు గో అబ్రాడ్. ఇరాన్ ఇరాక్
1: విద్యార్థులారా ఇక మన ఆశలకు కూడా నువ్వు ఒక పరిమితం ఉంటుండాలి.
0: సో అవర్ డిజైర్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్.
1: ఈ పరిమితం లేకుండా పోయిన చేతనే ప్రమాదం సంభవిస్తూ ఉంటుండాలి.
0: బికాస్ దే బికమ్ లిమిట్లెస్ వీఆర్.

0: అమెరికాను, ఏ న్యూజిలాండ్, ఏ విధమైనటువంటి బయట ప్రదేశాలకు పోవాలి.
1: దే వాంట్ టు గో అబ్రాడ్, ఇరాన్, ఇరాక్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: చక్కగా గుర్తించుకోండి.
1: నో దిస్ క్లియర్.
0: ఎన్న భారతే తన్న భారత. భారతదేశంలో లేనటువంటిది మరొక దేశంలో ఏమీ లేదు.
1: వాట్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ భారత్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: సర్వమునకు భారతదేశమే ఒక మాస్టర్ వంటిది.
1: భారత్ ఈస్ ద మాస్టర్ ఫర్ ది హోల్ వరల్డ్.
0: అలాంటి భారతదేశానికి అనేక మంది వచ్చిపోతున్నారు.
1: మెనీ విజిట్ దిస్
0: కంట్రీ. ఈ భారతదేశం ఎంత కర్మభూమి, ఎంత పుణ్యభూమి, ఎంత త్యాగభూమి, ఎంత యోగభూమి.
1: దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ స్పిరిచువల్ పాత్, దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్.
0: కనుకనే ఇక్కడ మీరు ఏ కొద్దిగా సంపాదించినప్పటికీ శాంతిగా జీవించవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యు ఎర్న్ లిటిల్, జస్ట్ యు కెన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
0: గొప్ప చదువు కలిగి చిన్న గుణంబున్నా, గొప్ప చదువు చదివి చిన్న గుణంబున్నా, ఫలమదేమి వాణి గుణమదేమి.
1: విత్ ఆల్ ది హై ఎడ్యుకేషన్, if your qualities are so low and mean, what is the reward, what is the result of it?
0: Panta pandani bhumi padi ekramulela konchamaina chalu manchi bhumi, konchamaina chalu manchi bhumi.
1: Why 10 acres of useless barren land? It is enough if you have small
0: konchamaina unte kuda chalu manaku. Adhe vidhangani ee videshala prayanam lopala manam ento కాలాన్ని, కర్మను, కాయాన్ని ఖర్చు పెట్టేస్తున్నాం.
1: By going abroad we waste lot of time and money.
0: తిరిగి భారతదేశం తిండి.
1: In fact we
0: తాగేది భారతదేశం నీరు.
1: And we drink this
0: భారత భూమి పైన.
1: And we live here.
0: భారత భూమి.
1: This is
0: భారతీయుడును.
1: You are భారతీయ.
0: ఇన్ని పెట్టుకొని ఈ భారతదేశాన్ని వదిలిపెట్టి ఏ దేశానికి పోయి మీరు ఏమి సంపాదించుకొని వస్తున్నారు?
1: What is that you earn there abroad by leaving this country?
0: ఈ దురాశలు మానండి.
1: Don't have too much of this.
0: మాతృభూమిలో మీరు ప్రవేశించి సేవలు చేయండి.
1: యు బీ హియర్ ఇన్ దిస్ కంట్రీ అండ్ సర్వ్ దిస్ కంట్రీ.
0: ఈ పవిత్రమైన భారతదేశంలో ఎంతమందో కూడాను దిక్కులేని వారు, దీనులంతా ఉంటున్నారు, వారికి సేవలు చేయండి.
1: There are many poor and needy people, serve them.
0: స్వార్థంతో పాటు పరార్థాన్ని కూడా మీరు గుర్తించండి.
1: Along with your own selfish interest, think of the spiritual end also.
0: ఇదే సమాజ సంక్షేమాన్ని మీరు దృష్టి అందించుకుని చదువులు ప్రారంభించాలి.
1: Keep in view the social progress and the welfare of the society.
0: ఏదో పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకున్నామనుకుంటే దానివల్ల వచ్చే ఫలితం ఏమీ లేదు.
1: You may have very high degrees, after all they are useless.
0: బయట దేశాలకు పోతున్నారు.
1: You go abroad.
0: ఉద్యోగాలు ఎక్కడ చిక్కకపోతే హోటల్స్ లో కప్పులు కడిగేటువంటి పనిలో పోతున్నారు.
1: There in foreign countries, when they don't get job,
0: ఎవ్వరు ఏం చూసేటువంటి వారు లేరు.
1: బికాస్ నోబడి విల్ నోటీస్ యూ.
0: యూనిట్ మనం తిన్నటువంటి ఒక టిఫిన్ ఈ యొక్క ప్లేటే మనం కడగడానికి సిగ్గుపడుతున్నాం.
1: హియర్ వీఆర్ అషేమ్డ్ ఈవెన్ టు వాష్ ద వెరీ ప్లేట్.
0: ఎందుకు సిగ్గు?
1: వై
0: మన ప్లేట్ మనం కడుక్కోవటంలో సిగ్గేమిటి?
1: వై కాంట్ యూ క్లీన్ యువర్ ఓన్ ప్లేట్?
0: ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరాలకు మనం పోవటం చేతనే మన భారతదేశం యొక్క పవిత్రతను మనమే మనం క్షీణింపజేస్తున్నాం.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ షో అండ్ పాంప్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్
0: డిగ్రేడేషన్. ఇది నాదు మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా, ఇది మాతృభాష.
1: దిస్ ఇస్ మై మదర్.
0: ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువనేరని బతికిన పీనుగ కండు వసుదం గలడా.
1: Is there anyone who does not declare
0: that? దేశాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ఉండాలి.
1: As attachment body is important, so also attachment.
0: మన దేశం కదా అనుకుని పరదేశాన్ని మనం ఏమాత్రమో ఆశాస్పదంగా కానీ, బాధలకు కానీ, ఇంకే దూషణకు కానీ మనం పాల్గొనవు.
1: Because of the patriotism that you have in you, you cannot criticize any other country.
0: Samasta sukino bhavantu, andaru kshemanga untundali.
1: The whole world should be happy for that matter.
0: Kani Sri Ramulu cheppadu.
1: Sri Rama said,
0: రావణను చంపిన తర్వాత
1: విభీషణ
0: పట్టాభిషేకం చేయడానికి ప్రయత్నించినప్పుడు
1: జాంబవంతుడు,
0: వీరందరూ కూడా అంగదుడు అందరూ చేరి, స్వామి ఇంకా రావణుడు పోయినాడు, ఈ బంగారు విలువలతో కూడినటువంటి యొక్క ఈ రాజ్యానికి తమరే పట్టం కట్టుకుంటే మంచిది కదా అన్నారు.
1: సుగ్రీవ, జాంబవాన్, అంగద, ఆల్ కేమ్ అండ్
0: ప్రేయర్. లక్ష్మణుడు కూడా చెప్పాడు.
1: ఈవెన్ లక్ష్మణ్ ఆల్సో సెడ్,
0: అన్నా
1: బ్రదర్,
0: మనం ఇంకా అయోధ్యకు పోయినప్పటికీ భరతుడు రాజ్యం ఏలుతున్నాడు.
1: భరత ఇస్ ఆల్రెడీ రూలింగ్.
0: మనం రాజులకు కాము.
1: వీఆర్ నో లాంగర్ కింగ్స్.
0: కనుక ఈ రాజ్యానికి నీ ఉంటుంది, ఈ లంకను కూడా నువ్వు పవిత్రం గావించు.
1: శాంక్టిఫై దిస్ లంక, రూల్ దిస్ లంక ఆల్సో.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: దెన్ రామా సార్,
0: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిపి గరేయసి. నా తల్లి కురీపిగా ఉండేదని, నా తల్లి అందంగా లేదని, ఎవరో అందంగా బలంగా ఉంటున్నదని ఆమె నేను తల్లి అని పిలిచడం వీలవుతుందా?
1: For the simple reason my mother is not beautiful and ugly, I cannot call

0: అదర్ బ్యూటిఫుల్ ఉమెన్ యాస్ మై మదర్.
1: అయినప్పటికీ నా తల్లి నా తల్లి.
0: మై మదర్ మే బి అగ్లీ, షీ కంటిన్యూస్ టు బి మై మదర్. అలాంటి
1: ఈనాటి విద్యార్థులు పెంపొందించుకోవాలి.
0: స్టూడెంట్స్ టు డెవలప్ దట్ సచ్ స్ట్రాంగ్.
1: మన మాతృభూమి,
0: అవర్ మదర్ ల్యాండ్,
1: ఈ భూమికి తగినటువంటి గౌరవాన్ని మనం అందించాలి.
0: వి షుడ్ బ్రింగ్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్
1: ఈ దేశానికి తగినటువంటి ఒక గౌరవాన్ని మనం అందించాలి.
0: వి షుడ్ అప్హోల్డ్ ద రెస్పెక్ట్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కనుకనే ఆనాటి కాలడిలో పుట్టినటువంటి శంకర్ల వారు ఈనాటి కూడా కేరళ రాజ్యానికి ఎంతో గొప్ప కీర్తిని తెప్పిస్తూ వచ్చాడు.
0: ఫర్ దట్ రీజన్ శంకర్ బోర్న్ దేర్ ఇన్ ద కాలడి విలేజ్ ఆఫ్ దట్ స్టేట్ ఆఫ్ కేరళ బ్రాట్ వెరీ గుడ్ నేమ్.
1: మంచితనం ఎక్కడో అక్కడే అన్ని విధాల కీర్తి ప్రతిష్టలు అంతా వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ గుడ్నెస్ దేర్ ఇస్ రెప్యుటేషన్.
1: ఈ గుడ్నెస్ ఏ గాడ్నెస్.
0: దిస్ గుడ్నెస్ ఇస్ గాడ్నెస్.
1: గుడ్నెస్ లేకపోయినప్పుడు గాడ్నెస్ అయిపోతుంది.
0: వెన్ దేర్ ఇస్ నో గుడ్నెస్ ఇట్ విల్ బి గాడ్లెస్.
1: కనుకనే మొట్టమొదట మనము మనమే దైవము.
0: వీఆర్ గాడ్.
1: దైవానికంటే ఇంకా గొప్పది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దెన్ ద డివైన్.
1: మనలో ఉన్నటువంటి ప్రేమనే మన యొక్క దైవ గుణము.
0: అండ్ దిస్ లవ్ ఇస్ గాడ్. ఇది
1: మానవతా విలువ.
0: దిస్ ఇస్ ద హ్యూమన్ వాల్యూ.
1: ఈనాటి మానవతా విలువను ఈనాడు మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్
1: దయా,
0: హ్యూమన్ వాల్యూ,
1: ప్రేమ, సహనము, సానుభూతి, క్షమ ఇత్యాది ప్రేమతత్వాలు మనం అభివృద్ధి పెంచుకున్నప్పుడు అప్పుడే మనం మానవులు అనిపించుకుంటాం.
0: వీ హావ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ ద డివైన్ క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్.
1: మానవుడిగా కనిపిస్తున్నాడు కానీ మానవతా గుణములు కనిపించడం లేదు.
0: బట్ వీఆర్ హ్యూమన్స్ ఫర్ నేమ్ సేక్. బట్
1: కనుకనే ఆకార మానవులే తప్ప ఆచార మానవులు కాదని స్పష్టంగా చెప్పవచ్చు.
0: ఇట్ కెన్ బి క్లియర్లీ సెడ్ దట్ వీఆర్ హ్యూమన్స్ జస్ట్ ఇన్ ఫార్మ్ బై ఫార్మ్ నాట్ బై బిహేవియర్.
1: శంకర్ల వారు
0: శంకర
1: 16 సంవత్సరం నుండి
0: మీ
1: ఓటు విద్యార్థులుగా ఉంటుండి ఆయన సాధించినటువంటి గొప్ప ఘనకీర్తిని ఎంత యుగ యుగంలో ఎందుకును తరతరములు ఎందుకును మాసిపోని మాణిక్యం వలె తేలిపోతుంటుంది. ప్రతి విద్యార్థి కూడాను ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి ఎన్ ఐడియల్ స్టూడెంట్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించాలి.
0: దే షుడ్ మేక్ దేర్ పేరెంట్స్ హ్యాపీ.
1: సమాజానికి తగినటువంటి పేరును తెప్పించాలి.
0: దే షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ద సొసైటీ.
1: దేశానికి తగినటువంటి కీర్తిని మనం నిలబెట్టాలి.
0: దే షుడ్ ఆల్సో హోల్డ్ ద రెప్యుటేషన్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మానవత్వాన్ని సార్థకంగా గావించుకోవాలి.
0: అండ్ వి షుడ్ రిడీమ్ అవర్ లైఫ్స్ బీయింగ్ హ్యూమన్.
1: కనుకనే శంకర్ల వారి యొక్క ప్రబోధనను కొంత నేను సందేహిస్తున్నాను. మీరు వేరుగా అనుకోకూడదు. ఈ యొక్క భజగోవిందం లోపల పిల్లలకు అనేక రకములుగా విరక్తిని కలిగించేటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రబోధిస్తూ ఉన్నాడు.
0: శంకర టాట్ ఇన్ దిస్ టెక్స్ట్ ఆఫ్ భజగోవింద ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: ఈ పిల్లలకు ఈ విధమైనటువంటి యొక్క ప్రబోధలు చేస్తున్నాడే సాయిబాబా అని ఇతరులు ఎవరైనా ఏమైనా అనుకోవచ్చును. అనుకున్నా భయం లేదు. సత్యానికి భయం ఎందుకు?
0: అదర్స్ మే ఫీల్ వాట్ ఈస్ దిస్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్ ఈస్ టాట్ టు ది యంగ్స్టర్స్.
1: సులభంగా విరక్తి లభిస్తుందా?
0: ఈజ్ ఇట్ దట్ సింపుల్? దట్ ఈజీ? నో.
1: సంవత్సరాల కొలది సంవత్సరాల కొలది వింటున్నటువంటి వారు కూడా కించిత్ అయినా మార్పు లేదు.
0: వన్ మైట్ లిసన్ టు దిస్.
1: ఒక్కటూరి వింటానే మార్పు కలుగుతుందా?
0: వన్ మైట్ లిసన్ టు ది డిస్కోర్స్.
1: ఏ గొప్ప అదృష్టవంతులకు అలాంటి మార్పు సంభవిస్తుంది.
0: ఓన్లీ ది లక్కీ అండ్ మెరిటోరియస్ విల్ బి ఏబుల్ టు డెవలప్ డిటాచ్మెంట్.
1: ఆ వైరాగ్యమే ప్రాప్తించిందంటే అంతకంటే మహాభాగ్యం ఏముంటుందా?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ రెనన్సియేషన్ విల్ బి అబ్సల్యూట్లీ.
1: అందువల్లనే చెప్పాడు, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసః. ఈ త్యాగం అనేటువంటిది మనలో ఉన్నప్పుడే మనకు క్షేమం అనేటువంటి ఆరోగ్యం మనకు అందిస్తుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ద ప్రోగ్రెస్ ఇస్ ఎన్ష్యూర్డ్.
1: త్యాగం అంటే ఏంటి?
0: వాట్ డు యు మీన్ బై సాక్రిఫైస్?
1: త్యాగం మనకు క్షేమాన్ని కోరుతుంది. అది
0: సాక్రిఫైస్ దట్ ఎన్ష్యూర్స్ అవర్ వెల్ఫేర్.
1: పీల్చుకుంటున్నాము, గాలి పీల్చుకుంటున్నాం మనము.
0: వీ బ్రీద్.
1: పీల్చుకున్న గాలిని మరొక క్షణంలోనే వదలకపోతే మన లంగ్స్ పాడైపోతాయి.
0: దట్ విచ్ ఇస్ ఇన్హేల్డ్ అండ్ దట్ విల్ ఫాలోడ్ బై ఎక్సలేషన్.
1: కాబట్టి అక్కడ త్యాగం చేస్తున్నామా లేదా?
0: డోంట్ వీ సాక్రిఫైస్?
1: మరి ఫుడ్ తీసుకుంటున్నాము.
0: వీ ఈట్ ఫుడ్.
1: ఆహారం తీసుకున్నటువంటి ఫుడ్ మరొక మార్గం లోపల దాన్ని బయటకు పంపకపోతే కడుపు పాడైపోతుంది.
0: అండ్ దేర్ ఇస్ ఎక్స్క్రీషన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్ ఎల్స్ స్టమక్ వుడ్ బి అప్సెట్.
1: అదే విధంగా ఒక చేతిలో ఒక ప్రదేశంలో అక్కడ రక్తం ఉంటుంది. అది
0: సపోజ్ దేర్ ఇస్ బ్లడ్.
1: ఆ రక్తము సరఫరాగా ఉండాలి, దేహమంతా సంచరిస్తూ రావాలి.
0: ఇస్ ద బ్లడ్ దట్ మస్ట్ సర్క్యులేట్.
1: అది లేకుండా ఒక చోట నిలిచిపోతే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ది సర్క్యులేషన్ స్టాప్స్ యు హావ్ బాయిల్.
1: బుద్ధి, బ్లడ్, దుడ్డు ఈ మూడు కూడాను సర్క్యులర్ కావాలి.
0: అండ్ దేర్ ఫోర్ ద ఇంటెలెక్ట్, ద మనీ అండ్ బ్లడ్ మస్ట్ సర్క్యులేట్ ఆల్వేస్.
1: బుద్ధి,
0: బుద్ధి, ఇంటెలిజెన్స్ ఆల్సో.
1: ఇవన్నీ సంచరిస్తూ ఉంటుండాలి.
0: దే షుడ్ సర్క్యులేట్.
1: ఈ త్యాగములకు ఎవరు అర్హులవుతారు? వారు నిజంగా గొప్ప అదృష్టవంతులు.
0: దోస్ హు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ సాక్రిఫైస్ దే ఆర్ లక్కీ వన్స్.
1: దైవానికి దూరంగా ఉండినంత వరకు కూడాను దైవతత్వం వారికి ఏమీ అర్థం కాదు.
0: సో లాంగ్ దే ఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ గాడ్ దే కెన్ నాట్ అండర్స్టాండ్ డివినిటీ.
1: దైవానికి సమీపంగా సమీపంగా సమీపంగా పోయే కొలది జీవితం యొక్క రహస్యం మనకు చక్కగా అర్థమైపోతూ వస్తుంది.
0: యాజ్ దే కమ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్ దే విల్ నో ద సీక్రెట్స్ ఆఫ్ లైఫ్.
1: అది వారికి తెలియకోకుండానే ఆ వైరాగ్యము పండిపోతుంది.
0: అన్నోయింగ్లీ దే డెవలప్ రెనన్సియేషన్.
1: ఈ వైరాగ్యం పండిటమే కాదు, మనసు నిండిపోతుంది.
0: And your heart will be full and satisfied.
1: జీవితమే సార్థకమైపోతుంది.
0: And the life will be redeemed.
1: అందువల్లే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, రెండు ఒక్కటైపోతుంది.
0: Therefore nor of the Brahman becomes Brahman himself, both become one.
1: కనుక మీరందరూ మంచి బుద్ధులు కలిగి, త్యాగబుద్ధులు కలిగి, వ్యాసుడు రాసిన ప్రకారము 18 పురాణంలో ఉన్నటువంటి సారం రెండే ఇది. పాపాయ పరపీడనం, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, ఈ రెండింటి మీరు ఆచరణలో పెడితే అదే గొప్ప వేదాంతం.
0: ది ఎసెన్స్ ఈజ్ సమరైజ్డ్ బై వ్యాస ఇన్ టూ, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ఫాలో దిస్ టూ.

సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మానుసార్థకత సున్నా.

ధర్మంబు నిలువ గుణములివి నాలుగు పునాది గోడలప్ప. గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప. ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతూ సాధు సద్

0: We cannot say this is good and we cannot say some other thing is bad, because both are created by God himself, and one has to understand the mystery, the secret behind these two.
1: Vidyarthulara.
0: Students.
1: Vidyarthinilara.
0: Girls and boys.
1: Jagattulo endu chuchinappatikini kalatalu kallolamulu viruddhamaina bhavamula cheta kanipinchutunnadi.
0: The whole world is full of confusion, chaos, agitations and contradictory feelings.
1: Samaikyata, samagrata, saubhratuttam anetuntidi ekkada matsunukainanu kalipinchutaledu.
0: We don't find not even a trace of unity, integration and brotherhood.
1: Desham modalukoni desham varaku kudanu ee vidhamainatundi kalatalu kallolamulu vikruta bhavamulu vitrumpinchipoyinavi.
0: Right from the individual body to the national level, we find agitations, emotions and perverted notions.
1: Manishiki manishiki madhya kalatalu.
0: Between person to person there is conflict.
1: Intiki intiki madhya kalahamulu.
0: Between house and house there is fight.
1: Gramamunaku gramamunaku madhya kallolamulu.
0: Between village to village there is infight.
1: Jillaku jillaku madhya viruddha bhavamulu.
0: A district and district they don't go together.
1: Rashtramunaku rashtramunaku madhya aneka vidhamainatundi bheda abhiprayamulu.
0: Number of difference of opinions prevail between province to province.
1: దీనికి కారణములేమిటి?
0: What is the reason behind it?
1: కేవలము పదవి వ్యామోహముల చేతను, దురాశ చేతను, స్వార్థము చేతను ఈ విధమైనటువంటి యొక్క అశాంతులు ప్రపంచంలో వ్యాప్తి అవుతూ వస్తున్నాయి.
0: The restlessness in the world is on the increase because of love for power, excess of desire and selfishness.
1: దీనికి తోడుగా అధికారం అనేటువంటి యొక్క బలము కొంత బలహీనము కావటం చేతను, సత్యధర్మములను విస్మరించటం చేతను, ప్రభుత్వం యొక్క శక్తిని తమ కర్తవ్యాన్ని కోల్పోవటం చేతను ఈ విధమైనటువంటి అరాజకములు, అశాంతులు, అల్లకల్లోలములు కూడాను అభివృద్ధి అవుతూ వస్తున్నవి.
0: బికాస్ ఆఫ్ లవ్ ఫర్ పవర్ వన్ బికమ్స్ వీక్ యాజ్ వన్ డస్ నాట్ ఫాలో ది ట్రూత్ అండ్ రైచియస్నెస్. As one does not discharge one's own duty expected of him, we find conflict and confusion all over.
1: Satya dharma swaroopudaina bhagavantudu sarvatra unnadani andaru cheptunnaru.
0: Everyone declares that
1: he
0: is
1: omnipresent, omniscient ani palugutunnaru.
0: We say God is omniscient.
1: Kani danini artham chesukotam kani danini darshinchatam kani danini tagina anubhutiki techukotam kani evvaru kodanu prayatnam cheyatam ledu.
0: But no one is making an attempt to understand this omniscience, omnipotence, to have a vision and an experience.
1: Rendu moodu chukkalaina kodanu amrita binduvulu kanthamlo posinappudu kontha sarthakam avutundi kani kadavada kadavalanta kodanu amrutamu bayata pettukunnappudu dani upayogam emiti.
0: If you just taste one or two drops of nectar, you can experience. There's no use of having pot full of nectar outside.
1: Teenadu satya dharma swaroopudaina bhagavantuni gurinchi aneka vidhamulaga kudanu prabodhalu jarugutunnayi jagattulo.
0: In this world you find the teaching of God relating to these two aspects of truth and righteousness.
1: Aithe ee satyanni darshinchina vaaru entha mandi?
0: But how many experience this truth?
1: Ee dharmanni aacharinchina vaaru entha mandi?
0: How many practice dharma?
1: Kontaina kudanu anubhootiloki techukunnara?
0: Have they experienced a fraction?
1: Kontaina di yokka satyanni sakshatkarinchadaniki prayatninchara?
0: Would they have the reality, the experience?
1: Led.
0: No.
1: Kevalamu veetini sakshatkarinchaka veeti anubhutulanu maatrame parukulalo palikinappudu idi kevalamu okka aadhyatmikaniki viruddhamainatundi margam ane cheppavachu.
0: If we just utter without any experience, it is just the opposite of spiritual pursuit.
1: గోపరాజు, త్యాగరాజు, రామదాసు వీరందరూ కూడాను, ఇంకా అనేక మంది సాధకులందరూ కూడాను భగవంతుని అనుగ్రహాన్ని పొందగోరి, అతని యొక్క ఆనందాన్ని చెందగోరి అనేక విధములైనటువంటి త్యాగమును చలిపి సాధనను సల్పుతూ వచ్చారు.
0: గ్రేట్ డివోటీస్ లైక్ కోపరాజు, త్యాగరాజు, రామదాసు, దే ఎక్స్పీరియన్స్ బ్లిస్ బై అండర్టేకింగ్ ద పాత్ ఆఫ్ సాక్రిఫైస్.
1: వీరు ఏ పదవులకు పాటు పడలేదు.
0: దే నాట్ సాటిస్ఫై బై
1: ఏ అధికార వాంఛలు కూడా వారు ఆకాంక్షించలేదు.
0: దే డిడ్ డిజైర్ ఎనీ పొజిషన్.
1: కేవలము భగవంతుని అనుగ్రహమే వారికి తగినటువంటి ఫలంగా విశ్వసించారు.
0: దే వాంటెడ్ ఓన్లీ గాడ్స్ గ్రేస్.
1: భగవంతుని యొక్క ప్రేమతత్వమే వారి ప్రధానమైన ఆస్తిగా విశ్వసించారు.
0: దే కన్సిడర్ ద డివైన్ లవ్ యాజ్ దేర్ వెల్త్.
1: కానీ ఈ కలి ప్రభావం చేత ఈనాటి సాధకులు కూడాను, ఈనాటి భాగవతులు కూడాను ధనముల పైన, పదవుల పైన, లేక అధికార వాంఛ చేతను అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములు పట్టి తమ తత్వాన్ని తాము విశ్వసిస్తూ పరతత్వాన్ని విస్మరిస్తూ ఉన్నారు.
0: Because of the effects of Kali, we find the even aspirants in the spiritual path, they are after money, the position, the authority, and leading a wrong life altogether.
1: Rakshakudu Bhagavantude gani, ye vidhamainatundi adhikarulu kaadu.
0: In fact, we should pray for God, no position.
1: Atti Rakshakudini vismarinchi,
0: we forget the protector.
1: Rakshakudini vishwasinchi, తమ జీవితాన్ని గడపటము ఇది విరుద్ధమైనటువంటి మార్గము.
0: టు స్పెండ్ ద లైఫ్ ఇన్ వరల్డ్లీ వే ఇస్ జస్ట్ ది ఆపోజిట్ వే ఆఫ్ స్పెండింగ్ లైఫ్.
1: ఈనాటి మానవుడు భోగముల నిమిత్తమై, విలాసముల నిమిత్తమై వందలు వేళ్లు లక్షలు కూడాను ఖర్చు పెడుతున్నారు.
0: మ్యాన్ టుడే స్పెండింగ్ థౌజండ్స్ అండ్ లాక్స్ ఫర్ ప్లెజర్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: కానీ ధర్మమునకు, దానమునకు, దైవమునకు ఏ కించిత్తైనా కూడా ఇందులో ఒక భాగం కూడా వినియోగించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దేర్ వెల్త్, నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఫర్ చారిటీ, ఫర్ గుడ్ యాక్ట్స్ అండ్ ఫర్ గాడ్.
1: భగవంతుని పూజ అని ఇంటిలో ఏదైనా ఆడవారు ఉంచుకుంటే దానికి రెండు ఊదత్తులు, రెండు ఫలములు, కొంచెం పుష్పములు కూడా ఇవ్వడానికి కూడా వీరు కొంత వెలుగంజ వేస్తుంటారు.
0: ఈవెన్ వీ విత్ డ్రా, ఈవెన్ టు ఆఫర్ ది ఇన్సెన్స్ స్టిక్స్, ద ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ టు గాడ్.
1: ఇంతటే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: దీని వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించడం కూడా ప్రారంభమైంది.
0: వి ఆల్సో స్టార్ట్ క్వశ్చనింగ్ వాట్ ఈస్ ది యూజ్, వాట్ ఈస్ ద రిజల్ట్ బై డూయింగ్ దిస్.
1: నీవు అనేక విధమైనటువంటి యొక్క సుఖములు, భోగములు, వ్యామోహములు అనుభవిస్తున్నావు, దీనివల్ల ఏ సుఖాన్ని పొందావు?
0: యువర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్, వాట్ హ్యాపీనెస్ యు
1: గాట్? భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి భోగములు క్షణభంగురములు.
0: ఆల్ దిస్ వరల్డ్లీ ట్రాన్సియెంట్ ప్లెజర్స్ ఆర్ మొమెంటరీ.
1: దానములు, ధర్మములు, త్యాగములు ఇట్వి సత్యనిత్యమైనటువంటి యొక్క, శాశ్వతమైనటువంటి యొక్క దైవ గుణములు.
0: ద చారిటీ, ద రైచియస్నెస్ అండ్ సాక్రిఫైస్ ఆర్ డివైన్ క్వాలిటీస్.
1: మానవ జీవితము ఒక సుదీర్ఘమైనటువంటి యొక్క మాల.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ గార్లెండ్.
1: ఒక కొస జననము, మరొక కొస మరణము.
0: At one end is birth, another end is death.
1: ఈ రెండింటికి నీ మధ్య లోపల అనేక విధమైనటువంటి కలతలు, కల్లోలములు, అవిశ్వాసములు, ఆత్మవిశ్వాసము లేకపోవటం ఇలాంటివన్నీ కూడా కట్టబడినటువంటివి.
0: Both ends are there, in between we find agitations, confusions, restlessness.
1: కానీ ఈ మధ్యలో ఉండినటువంటి యొక్క ఈ పుష్పముల యొక్క ప్రభావము అమితంగా కనిపిస్తుండాలి.
0: We see the effect of the flowers more and more.
1: లోకులు ఈ యొక్క కల్లోలములు, కలతలు, అశాంతులు, అక్రమాలు ఇత్యాది పుష్పములు మాత్రమే చూస్తున్నారు. కానీ ఈ అన్ని పుష్పములకు చేర్చినటువంటి యొక్క దారము ఇందులో ఒకటి ఉన్నది అనే సత్యాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీ గో బై ద ఫ్లవర్స్ ఆఫ్ ఎజిటేషన్స్ అండ్ కన్ఫ్యూజన్స్ అండ్ అన్రైచువస్ యాక్ట్స్ దేర్, బట్ వీ ఫర్గెట్ ది వెరీ థ్రెడ్ దట్ బైండ్స్ ద ఫ్లవర్స్.
1: ఈ దారమే లేకపోతే పూలే చేరవు.
0: Without this thread you cannot join the flower.
1: Janana maranamule levu,
0: there's no birth and death.
1: Ee daramu chetane anni kudunu bandhimpabadinatuntivi.
0: It's only the thread that brings them all together.
1: Aa darame brahma sutram.
0: That thread is the principle of
1: adiye brahma aneetvanti daramu.
0: That is the thread of
1: brahma. Aa brahma ane daramu lopale ee kashtamulu, nashtamulu, sukamulu, dukkamulu, nindalu, nishturamu anni oka poola vale cheri untunnayi.
0: It's only the thread of brahma that binds, brings together the flowers.
1: Aithe ee rangula pubbulu enduku cherchali?
0: Why should they be brought together?
1: Ee rangu rangula pubbulu cherchinappude haramunaku oka andamu.
0: The garland is really beautiful when you have different
1: jeevithamu andamu emiti. Kashtamulu oka andame,
0: Difficulty is beauty.
1: బాధలు ఒక అందమే.
0: Suffering is beauty.
1: దుఃఖములు ఒక అందమే.
0: Misery.
1: ఆనందము ఒక అందమే.
0: Bliss.
1: ఇవన్నీ కూడా నువ్వు ఒక విధమైనటువంటి అందాన్ని చేకూర్చేటువంటి యొక్క పుష్పములుగానే భావించాలి.
0: They are all the flowers that give us joy.
1: ఇట్టి సమత్వాన్ని మానవుడు వహించినప్పుడే విద్యల యొక్క ఘనత్వాన్ని కూడా మనం అర్థం చేసుకున్న వారం అవుతాం.
0: When we develop this equanimity, you can understand the inner significance
1: of it. ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి అమిత దోషములను కూడాను గుర్తించుకోకుండా చూసుకుంటున్నాడు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ మిస్టేక్స్.
1: సరళు ఎందున్నటువంటి అణుమాత్రమైనటువంటి దోషములను సహస్ర నేత్రములతో దర్శిస్తున్నాడు.
0: బట్ హీ ఫైండ్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ డిఫెక్ట్ ఇన్ అదర్స్ విత్ 1000 ఐస్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: ఒక పల్లె స్త్రీ గోదావరి కృష్ణ నదుల పైన ట్రైన్ లో ప్రయాణం జరుపుతూ ఉండాలి.
0: ఏ లేడీ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ ఆన్ ద గోదావరి కృష్ణ.
1: పల్లెల వారి విశ్వాసము చాలా పవిత్రమైనటువంటి విశ్వాసం.
0: ద ఫెయిత్ ఆఫ్ విలేజర్స్ ఇస్ సీక్రెట్.
1: భారతీయ సంస్కృతి ఇంకా అంతనో ఇంతనో పల్లెలు ఎందే కూడా కనిపిస్తుంటుంది.
0: ది భారత్ కల్చర్ ఇస్ దేర్ ఇన్
1: పట్టణం. ఎక్కడ కూడా ఈ సంస్కారమే కనిపించటం లేదు.
0: ఇన్ సిటీస్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రేస్ ఆఫ్ భారత్ కల్చర్.
1: ఆ నది పైన ప్రయాణం చేస్తున్న సమయంలో తన దగ్గరున్నటువంటి రెండు కాసులు తీసి కృష్ణార్పణమని కృష్ణ నదిలో వేసింది.
0: యాస్ షీ వాజ్ క్రాసింగ్ దిస్ రివర్ షీ డ్రాప్ టూ కాయిన్స్ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: ప్రక్కనే ఉంటున్నాడు ఒక భారతీయ యువకుడు.
0: దేర్ ఇస్ ప్రెసెంట్ యంగ్స్టర్ ఏ భారతీయ.
1: ఛీ, భారతీయుల యొక్క విశ్వాసం అంతా మూర్ఖ విశ్వాసము, మూఢ విశ్వాసములు.
0: ది యంగ్స్టర్ సెడ్ ద ఫెయిత్ ఆఫ్ భారత్ ఇస్ బ్లైండ్, ఇట్స్ ఫూలిష్.
1: ధనము లేక అల్లాడిపోతుండగా ఈ కాసులు తీసుకుని కృష్ణార్పణమని కృష్ణలో వేస్తుండాలి. దీనివల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: When people are suffering out of poverty, why do you drop coins like
1: that? You vyartham chesinatunti vaadi daanam kada ani aame nindinchadu.
0: He went on blaming her for wasting money.
1: Palle paduche kaani aameku telivitetalu adhikanga untunnayi.
0: Though she belongs to a village, she is highly
1: palle vaari kundinatunti telivitetalu pattanam vaari kuda levu.
0: The villagers are more intelligent than
1: common sense, general knowledge pallelu ane untundadi inka.
0: కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్.
1: ఈనాటి ఆధునిక విద్యల చేత కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ జీరో అయిపోయింది పట్టణాల్లో.
0: ఇన్ సిటీస్ దోస్ దట్ హ్యావ్ మోడర్న్ ఎడ్యుకేషన్ డోంట్ హ్యావ్ కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్.
1: ఆ మాట ఏమి నిందిస్తూ తక్షణమే పాకెట్ తీశాడు, ఒక సిగరెట్ ప్యాక్ తీశాడు, దాని నుంచి ఒక అగ్గిపెట్టి తీసి గీసి నోట్లో పెట్టుకుని తాగుతున్నాడు పొగ విడుతూ.
0: దిస్ యంగ్స్టర్ ఇమీడియట్లీ పిక్ అప్ హిస్ సిగరెట్ ప్యాకెట్ అండ్ స్టార్టెడ్ స్మోకింగ్ ఎ సిగర్.
1: ఈ పల్లె మనిషి చెప్పింది, నాయన నేను రెండు కాసులు ఏదో కృష్ణార్పణమని భగవద్భావంతో నేను వేశాను.
0: లుక్ సర్, ఐ డ్రాప్ ద టూ కాయిన్స్.
1: నా జీవితంలో ఎప్పుడో ఒక పర్యాయం ఈ కృష్ణానది పైన ప్రయాణం చేస్తాను, నిత్యము నేను చెయ్యను.
0: ఐ డోంట్ ట్రావెల్ ఎవ్రీ డే, వన్స్ ఇన్ ఎ లైఫ్.
1: జీవితంలో రెండు కాసులు కృష్ణార్పణమని నీటి పాలు చేసినంత మాత్రమే నీవింత విర్రవీగుతున్నావు, నన్ను కోప్పడుతున్నావు.
0: You are very angry with me because I dropped two coins.
1: దీనివల్ల ఫలితం ఏమని ప్రశ్నిస్తున్నావు.
0: You also ask what is the result of
1: నీవు దినమునికి ఎన్ని సిగరెట్లు పాడు చేస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు, నీకు అంత మాత్రం తెలియదా?
0: Don't you know that much, how much of money you are wasting for smoking?
1: ఎంత ధనమును నీవు అగ్నిపాలు చేస్తున్నావో నీవు గుర్తించుకోలేకపోతున్నావా?
0: How much of money you are burning?
1: దీనివల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: What is the result
1: ఏ క్యాన్సర్, ఏ లంగ్ వ్యాధిలో, ఏ టీబీలో, ఏ విధమైనటువంటి యొక్క దుర్వ్యాధులకంతా గురి అయిపోతున్నావు?
0: యూ విల్ సఫర్ ఫ్రమ్ సివియర్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ అండ్ టీబీ.
1: నీలో ఉండినంత కొండంత దోషమును నీవు గుర్తించుకోలేక నాలో ఉన్నటువంటి అల్ప దోషమును మాత్రమే నీవు గుర్తిస్తున్నావు.
0: యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మిస్టేక్ ఆఫ్ ద మౌంటైన్.
1: మొట్టమొదట నీ దోషం నీవు సవరించుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ మిస్టేక్.
1: నిన్ను నువ్వు బాగు చేసుకో.
0: యూ రెక్టిఫై.
1: నీ క్షేమాన్ని నువ్వు కోరుకో.
0: యూ జస్ట్ డిసైర్ యువర్ వాట్.
1: అది దైవ చింతన.
0: దాట్స్ వాట్ యూ షుడ్ డూ.
1: అంతేకాని కేవలం పరుణం నిందించడము, పరుణం దూషించడము, హాస్యము చేయటము ఇవి కాదు నీ యొక్క గొప్పతనము, చదువుల యొక్క గొప్పతనము.
0: ద గ్రేట్నెస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ డజంట్ లై ఇన్ అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఎంతో గొప్పదైనటువంటిది ఉన్నది.
0: ద డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఈజ్ రియలీ నో.
1: దానికి ఏ మానవుడు కూడాను కించిత్తైన కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: నో మ్యాన్ ఈజ్ మేకింగ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
1: ఒకానొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: గోపరాజును ఉన్నత స్థాయికి తెప్పించాలని శ్రీనాథుడు వచ్చాడు.
0: శ్రీనాథ కేమ్ ఇన్ ఆర్డర్ టు ఆఫర్ గుడ్ పొజిషన్ టు గోపరాజు.
1: కానీ అక్కడ త్యాగరాజు కాదు, గోపరాజు కాదు, పోతన.
0: ఈ పోతరాజు, పోతన.
1: ఈ పోతరాజు దగ్గరికి వచ్చి అతను భావమర్ది
0: అండ్ హీ ఇస్ హిస్ బ్రదర్ ఇన్ లా.
1: బావా, నీవు కేవలం నీ కవిత్వం అంతా కూడా విలువైనటువంటి కవిత్వమును వ్యర్థం చేస్తున్నావు.
0: యు ఆర్ రియలీ వేస్టింగ్ యువర్ ఎక్సలెంట్
1: రామార్పితం చేస్తున్నావు నీ కవిత్వాన్ని.
0: యు ఆర్ ఆఫరింగ్ టు రామ,
1: రాములకు అంకితం చేస్తున్నావు.
0: యు ఆర్ డెడికేటింగ్ టు రామ,
1: నీవు చాలా పొరపడుతున్నావు.
0: యు ఆర్ మిస్టేకెన్,
1: రాములు నీ కూటి గుటలను అందిస్తున్నాడా?
0: రామ ఇస్
1: ఈ యోగక్షేమాన్ని చూసుకుంటున్నాడా?
0: ఈజ్ ఈ టేకింగ్,
1: ఈ సంసారం కాపాడుకోగలుగుతున్నాడా? లేదు లేదు.
0: ఈజ్ ఈ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? నో.
1: కనుక నీ కవిత్వాన్ని రాజునికి అర్పితం చేయి.
0: బెటర్ యు ఆఫర్ యువర్ లిటరేచర్ కంపోజిషన్,
1: ఈ రాజు నీ పైన కనకవర్షాన్ని కురిపిస్తాడు.
0: అండ్ ది కింగ్ విల్ షవర్ ద రెయిన్ ఆఫ్ వెల్త్,
1: శాంతిగా జీవిస్తుంది.
0: యూ కెన్ లీడ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
1: అప్పుడు చెప్పాడు పోతన్నా.
0: దెన్ పోతన్నా సెడ్,
1: బావా నువ్వు చాలా పొరపడుతున్నావు.
0: బ్రదర్ లా, యు
1: రక్షకుడు రాముడే కాని రాజును కాదు.
0: వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ రామా బట్ నాట్ ద కింగ్.
1: ఈ రాజులంతా ఎంతకాలం నిలిచగలిగారు?
0: హౌ లాంగ్ దే లివ్?
1: ఎంత పోషింపగలిగారు?
0: హౌ కెన్ దే ప్రొటెక్ట్? హౌ లాంగ్?
1: లేదు. నాకు నిజమైన మాత భూమాత.
0: రియల్ ది మదర్ ఇస్ మదర్.
1: భూమాత నమ్ముకొని రామచంద్రుడు స్మరించడం చేత నా జీవితం సార్థకం పొందుతుంది.
0: ఐ రిలై ఆన్ ద మదర్ ఎర్త్, ఫుల్ ఫెయిత్ ఇన్ రామా, దెన్ ఐ రిడీమ్ మై లైఫ్.
1: బాలర సాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కునలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే హాలికుడైన నేమీ. బావా, నే హాలికుడైన నేమీ? కేవలము రాజుల చేతిలో పవిత్రమైనటువంటి యొక్క రామకథను అందించి ఆ ఎత్తి వేసేటువంటి ఒక కూటిని నేను భుజించేదానికంటే భూదేవిని నమ్ముకొని నా సంసారం రక్షించుకోవటం నా ప్రథమ ధర్మం అన్నాడు.
0: Instead of stretching my hand in front of the king and receive what gifts he would give by offering my sacred composition, better I lead the life of a farmer.
1: Idi kevalam saraswati swaroopamu na kavittamu.
0: My composition is the very embodiment of saraswati.
1: Saraswati ni brahmake andinchali kani marokariki andinchadaniki veelu kaadu.
0: Saraswati, the god of literature, should be offered to Brahma, to none else.
1: Kanuka atti pavitramainatundi saraswati devini teesukoni poi kevalamu durmargulainatundi rajuluku arpitam kavinchatama?
0: This composition, embodiment of Saraswati, should not be dedicated to king.
1: నేను ఆ పనికి పూనుకోను అన్నాడు.
0: I don't do that.
1: కానీ ఈ వార్త చేత శ్రీనాథుడికి చాలా కోపం వచ్చింది.
0: Srinatha was very angry.
1: రాజు దగ్గరికి వెళ్లి చెప్పాడు.
0: He reported the matter to the king.
1: ఈ స్వార్థపరుడైనటువంటి రాజుకు కూడా చాలా కోపం వచ్చింది.
0: The king who is selfish was very furious.
1: రాజు అనగా రజోగుణం కలిగినవారు రాజులు అని.
0: Raju, the king, is one with rajas emotion.
1: కరుకుని ఆ రజస్ అనేటువంటిది మరింత పెరిగిపోయింది.
0: He was more emotional.
1: దాని చేత అనేక విధమైనటువంటి దూతలను పంపించి తన ఇంటికి అగ్ని అంటి చెప్పచేశాడు.
0: ద కింగ్ సెంట్ ఆల్ సోల్జర్స్ అండ్ సెట్ ఆన్ ఫైర్ ద హోల్ హౌస్.
1: తన ఇల్లంతా కూడా అగ్నితో మండుతూ ఉంటుండాలి.
0: ది ఎంటైర్ హౌస్ వాస్ పుట్ ఇన్ టు ఫ్లేమ్స్.
1: కానీ రామచింతన చేస్తూ కూర్చున్నాడు ఆ రామాయణంకి ఎదురుగా, పుస్తకం ఎదురుగా.
0: పోతన సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ సీక్రెట్ టెక్స్ట్ థింకింగ్ ఆఫ్ రామా.

0: అని ప్రార్థించాడు.
1: హి ప్రేడ్, ఓ రామా, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై రిలేషన్, అండ్ యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై నాలెడ్జ్, యు ఆర్ మై వెల్త్.
0: ఇదంతా కాలిపోయింది. కానీ భాగవతము తన రూమ్ కూడాను, తన పూజ రూమ్ కూడాను సుక్షేమంగా ఉంటుండాలి.
1: ద హోల్ హౌస్ ఇస్ బర్న్డ్ ఎక్సెప్టింగ్ హిస్ పూజా రూమ్ అండ్ భాగవత.
0: నిజముగా హృదయపూర్వకంగా భగవంతుని నమ్మినటువంటి వానికి ఎట్టి కొరతను రావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ గాట్ ద హోల్ హార్టెడ్ ఫెయిత్, దేర్ విల్ బి నో షార్టేజ్ ఆర్ డర్.
0: కేవలం బాహ్యమైనటువంటి యొక్క వాంఛల చేతను,
1: బికాస్ ఆఫ్
0: ప్రాప్తమైనటువంటి ఇష్టముల చేతను,
1: ఆఫ్ యువర్ ఓన్ లైక్స్,
0: భగవంతుని పెదవులతో ప్రార్థిస్తున్నారు కానీ హృదయములతో ప్రార్థించటం లేదు.
1: యు జస్ట్ ప్రే గాడ్ విత్ యువర్ లిప్స్, నాట్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: కనుక పెదవుల చేత ప్రార్థించే దానికంటే చేతులతో సేవ చేయి, అదే గొప్పతనం.
1: Therefore the hands that serve are holier than the lips that pray.
0: అదే హనుమంతుడు కూడాను విభీషణుడికి చెప్పినటువంటిది.
1: That's what Hanuman told him.
0: విభీషణ, కేవలము నీవు వాక్ శుద్ధిని మాత్రమే గావించుకుంటున్నావు కానీ చిత్త శుద్ధిని గావించుకో.
1: ఓ విభీషణ, యు హావ్ ప్యూరిఫైడ్ యువర్ టాక్ బట్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: అదియే సర్వకర్మల యొక్క ప్రమాణం యొక్క ఫలితము.
1: దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ యాక్ట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మః. మనం చేసే సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు ప్యూరిఫై అవర్ హార్ట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో విద్యను నిమిత్తమై, మనం అనేక విధ పదముల నిమిత్తమై ప్రాకులాడుతున్నామే కానీ సర్వ విద్యలకు సారమైనటువంటి యొక్క దైవ విద్యను, ఆత్మవిద్యను మనం గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: వీ స్ట్రగుల్ హార్డ్ టు స్టడీ, టు రిసీవ్ ఎడ్యుకేషన్ and to occupy positions, but we don't study atmic knowledge or spiritual
0: dhanamu vachunu povunu dharani yendu.
1: On earth money comes and goes.
0: Ivi rendu kudanu shastralu kaadu.
1: Both are not permanent.
0: Dhanamunna danuchunu ganamuga palikina pudamiyandisumanta santasamu ledu.
1: If you really feel proud of all the wealth, there's no fraction of happiness on this earth.
0: Vidya unnadani విర్రవీగిన గానీ పుడమియందిసుమంత శాంతి లేదు.
1: దో యు ఆర్ ఈగోయిస్టిక్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్, యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్.
0: గుణమున్న వానికే స్థలము గలదు.
1: ద వన్ ఆఫ్ క్యారెక్టర్ హెస్ గాట్ ఎ ప్లేస్.
0: ఈ ప్రపంచంలో గుణవంతునికి మాత్రమే స్థలం ఉంటుండాలి.
1: ద వన్ ఆఫ్ క్యారెక్టర్ హెస్ ఎ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్.
0: అందరూ నివసిస్తున్నారు, నిజమే.
1: ఆల్ లివ్.
0: వారికి స్థలం లేదా? ఉంది. కానీ వారికి ఏ స్థలం ఉంటుందని? బాహ్యమైన ప్రాకృతమైనటువంటి స్థలం వారికి స్వాధీనమైపోయింది.
1: ద పీపుల్ హ్యావ్ ప్లేస్ అవుట్ వర్డ్ ఇన్ ద వరల్డ్.
0: కానీ గుణవంతునికి భగవంతుని హృదయంలోనే స్థలం ఏర్పరచుకున్నాడు.
1: బట్ వర్చ్యుయస్ పర్సన్ ఫైండ్స్ ఎ ప్లేస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనం ఎక్కడ స్థానం సంపాదించుకోవాలి? భగవంతుని హృదయంలో మనం స్థానం సంపాదించుకోవాలి.
1: వేర్ షుడ్ వీ ఫైండ్ ఎ ప్లేస్.
0: నిజముగా ప్రాచీన కాలం నుండి భారతీయులు ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం చేతనే అన్ని దేశములకు శాంతి సుస్థిరమైన శాంతి భద్రతలను చేకూరుస్తూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ సీక్రెట్ కల్చర్ ఇన్ భారత్, ఇట్ కుడ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద నేషన్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఆనాటి పండితుడు, ఆనాటి విద్యావంతుడు, ఈనాటి విద్యావంతుల లోపల ఏ క్షణం కూడా వైపు దీనికి కూడా పనికిరారు.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ స్టాండ్ నో వేర్ వెన్ కంపేర్ టు దోస్ పీపుల్.
0: గొప్ప మహనీయులు,
1: నోబుల్ సౌల్స్,
0: వారు తమ విద్యలన్నింటినీ కూడాను దైవార్పిత భావంతో చూస్తూ వచ్చారు.
1: ఆల్ దేర్ నాలెడ్జ్ ఇస్ ఆఫర్డ్ టు గాడ్.
0: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడా మేము మనము కేవలం ధనమును అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: బట్ వీఆర్ సెల్లింగ్ అవుట్ ఆల్ అవర్ నాలెడ్జ్ ఫర్ మనీ.
0: మనీ కాదు ఇంపార్టెంట్, మైండ్ ఇంపార్టెంట్.
1: మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్, మైండ్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుకనే మన మనసును మన స్వాధీనం నందుంచుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్.
0: మనసును దైవార్పిత భావంతో మనం అర్పితం గావించాలి.
1: వీ షుడ్ సరెండర్ అవర్ మైండ్ టు గాడ్.
0: ఈనాడు బాహ్యమైనటువంటి యొక్క జగత్తుకును బ్రహ్మకును నిండి సంబంధం ఏమిటి అని అనేక మంది ప్రశ్నిస్తారు.
1: మెనీ క్వశ్చన్ టుడే, వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఔటర్ వరల్డ్ అండ్ బ్రహ్మ.
0: నాయన, ఈ ప్రాకృతమైనటువంటి జగత్తు బ్రహ్మము రెండు ఒక్కటే.
1: యాక్చువల్లీ స్పీకింగ్, ద ఫిజికల్ వరల్డ్ అండ్ బ్రహ్మన్ ఆర్ వన్.
0: కార్యము జగత్తు, కారణము భగవంతుడు. కార్యము జగత్తు, కారణం భగవంతుడు.
1: ది ఎఫెక్ట్ ఇస్ ద వరల్డ్, ద కాజ్ ఇస్ గాడ్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: ఇట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్
0: ఈ జగత్తులో బ్రహ్మ తప్ప మరొకటి లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ బ్రహ్మ, నో వన్.
0: కనిపించేదంతా కూడా జగత్తుగా కనిపిస్తుంటుండాలి.
1: ఇట్ అపియర్స్ యాస్ వరల్డ్.
0: దీనికి చక్కని ఒక ఉదాహరణ,
1: గుడ్ ఎగ్జాంపుల్.
0: ఒక విత్తనమును భూమిలో నాటినప్పుడు,
1: వెన్ యూ సో ఎ సీడ్,
0: అది మట్టిలో నాటాము.
1: యు హావ్ సోన్ ఇన్
0: ఎర్త్. కానీ మొక్క అయింది.
1: ఇట్ గ్రోస్ ఇన్ ఎ ప్లాంట్.
0: వృక్షమైంది.
1: ఎ ట్రీ.
0: శాఖోపశాఖలుగా అభివృద్ధి అయింది.
1: ఇట్ ఇస్ రిపీటెడ్.
0: అందులో ఫలములు పుష్పములు కూడా వికసించాయి.
1: యు ఫైండ్ సో మెనీ ఫ్లవర్స్ బ్లాసమింగ్ ఫోర్.
0: అయితే ఈ పుష్పములు, ఈ ఫలములు, ఈ శాఖలు, ఈ శాఖోపశాఖలు, ఈ కొమ్మలు, ఈ యొక్క చెట్టు, ఇదంతా దేని స్వరూపము?
1: ద ఫ్లవర్స్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్రూట్స్ అండ్ ఎ హోల్ ప్లాంట్, what do they signify?
0: అంత మట్టిమయమే.
1: That's full of mud only.
0: ఈ మట్టే కొమ్మలుగా మారిపోయింది.
1: It mud that becomes branches.
0: ఈ మట్టే వృక్షంగా మారిపోయింది.
1: It has grown into tree.
0: ఈ మట్టే ఫలములుగా మారిపోయింది.
1: The very same mud.
0: ఈ మట్టే పుష్పములుగా మారిపోయింది.
1: The same flower.
0: నీ యొక్క దృష్టి లోపల భిన్న భిన్న స్వరూపంగా నీవు చూస్తున్నావు.
1: But from your point of view they are varied.
0: సర్వం ఏకాత్మ స్వరూపం.
1: Everything is only one.
0: Kanukane bijam mam sarvabhutanam annadu Bhagavad Gita lo.
1: Therefore Bhagavad Gita says,
0: vittanam nene.
1: I am the seed.
0: Ee vittanam nundi vachinatundi vividha roopamlanta kodanu nene.
1: The different forms you find are only my own.
0: Aakulo unnadi matte, puvulo unnadi matte, kommalo unnadi matte, వేర్లలో ఉన్నది మట్టి, అంతా మట్టి మయమే.
1: ద వెరీ సేమ్ మట్టి ఇస్ ప్రెసెంట్ ఇన్ ద రూట్ ఇన్ ద ఫ్లవర్ ఇన్ ద బ్రాంచెస్ ఇన్ ద ఫ్రూట్.
0: కనుక ఇవన్నీ భిన్న భిన్న స్వరూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
1: దే అస్యూమ్ వేరీడ్ ఫార్మ్స్.
0: మృత్పిండమేకం బహుభాండ రూపం.
1: మట్టి సేమ్ బట్ పార్ట్స్ ఆర్ మెనీ డిఫరెంట్ ఫార్మ్స్.
0: గోచిరమేకం బహుధేను జాత.
1: Milk is one, cows are many.
0: Suvarnamekam bahubhushanani.
1: Gold is one, jewels are many.
0: Ekam paratma bahudehavarti. Anta paramatmude bahudehavarti. Dehamulu anekanga unnai.
1: There is only one God who dwells in many of the beings and creatures.
0: దేహముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా ఉంటున్నాయి.
1: ద నేమ్స్ అండ్ ద ఫార్మ్స్ ఆఫ్ బాడీ వేరీ.
0: కానీ దైవము ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఇలాంటి సత్యాన్ని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించాలి.
1: ఎవ్రీవన్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ షుడ్ నో దిస్.
0: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు కేవలం ధనమే ధనమే ధనమే ప్రధానమని జీవితాన్ని అంకితం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే educated, he thinks of money
0: ధనము
1: only.
0: కావలసినదే.
1: Money is needed.
0: ధనము ఉండవలసినదే. ధనము లేకపోతే క్షణమైన ఈ జగత్తులో ఉండలేము.
1: We cannot live for a second of money.
0: దానికి కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
1: But it should be under certain limit.
0: పరోపకార సంబంధమైన కార్యంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: Sacrifice for the world.
0: కేవలం దాన్ని దాచిపెడితే మట్టిలో ఉన్నటువంటి రాళ్ల వలె ఉంటుంటాది డబ్బు కూడాను.
1: ఇఫ్ యూ అమాస్ వెల్త్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ప్రెషర్ స్టోన్స్.
0: దాచవద్దు, దాచవద్దు.
1: నెవర్ హైడ్.
0: మనకు తెలియకుండా మట్టిలో ఎన్ని విలువైన రాళ్ళలో ఉంటున్నాయి.
1: దట్ ప్రెషర్ స్టోన్స్ ఆన్ ఎర్త్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏమి?
1: వాట్ ది యూజ్ ఆఫ్ దెమ్.
0: దానిని తిరిగి వెలుపలకు తీసి దానికి తగినటువంటి విలువ నచ్చి జగత్తును దాన్ని వ్యాపింప చేయాలి.
1: యూ షుడ్ బ్రింగ్ అవుట్ ద ప్రెషర్ స్టోన్స్ అవుట్ ఆఫ్ ద ఎర్త్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్.
0: కనుకని ఆ సత్కర్మల లోపల దీన్ని ప్రవేశపెట్టాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యాక్షన్.
0: లేకుండా పోతే మానవత్వాన్ని ఆ ధనము కృంగింపజేస్తుంది.
1: అదర్వైజ్ ది వెరీ సేమ్ మనీ విల్ మేక్ యూ డికే.
0: ధనమెచ్చిన మదమెచ్చును.
1: If you have more money, you'll be more egoistic.
0: Madamechina durgunambu manaka hechun.
1: Out of pride, you'll have many bad qualities.
0: Dhanamudigina madamudugunu.
1: The moment money goes, you'll not be egoistic.
0: Madamudigina durgunambu manunu maishi.
1: When the pride is gone, there'll be no bad qualities.
0: Oh, manavuda.
1: Oh, man.
0: Ee satyanni neevu gurtinchu.
1: Know this truth.
0: Dhanamu kavalsinadi.
1: Money is necessary.
0: Dana dharmamu lopala. త్యాగభావము లోపల, లోకక్షేమం లోపల, లోక కళ్యాణమునకై దీన్ని వినియోగించు.
1: మేక్ యూజ్ ఆఫ్ ది మనీ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ అండ్ సాక్రిఫైస్ ఇట్.
0: అది ఆనాటి రామరాజ్యములో గావించినటువంటి మహాత్యాగం.
1: ఇట్ ఈస్ ది హైయెస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ రామరాజ్య.
0: రాముడు సర్వస్వమును త్యాగం చేస్తూ వచ్చాడు.
1: రామ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: అందువల్లనే ఆనాటి వేదం కూడాను నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. అందువల్లనే అది రామరాజ్యము అని గొప్ప కీర్తిని ఆర్జించింది.
1: ఇట్ ఓన్లీ త్యాగ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ, దేర్ఫోర్ రామరాజ్య ఈజ్ రిప్యూటెడ్.
0: తన కట్టుకున్నటువంటి వస్త్రములు కూడాను ఇచ్చి అరణ్యానికి వెళ్లాడు.
1: ఈ సాక్రిఫైస్ ఈవెన్ హిస్ క్లోదింగ్.
0: గోవులంతా దానం చేశాడు.
1: జస్ట్ ఆఫర్ టు ఎవ్రీ.
0: తన పడకలు కూడా దానం చేశాడు.
1: ఈ ఆఫర్ డిస్ట్రిబ్యూటర్
0: సర్వమును త్యాగం చేశాడు.
1: ఈ సాక్రిఫైస్ ఆఫ్.
0: ఆ త్యాగం చేయటం వల్లనే రామతత్వం అనేటువంటిది వ్యాప్తి గావించింది జగత్తుకు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది సాక్రిఫైస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్ప్రెడింగ్ ఆఫ్ రామ నేమ్.
0: అన్ని మనకు కావాల్సిందే.
1: In fact, we
0: తన వెంట ఏమి తీసుకెళ్లాడు?
1: వాట్ ఇస్ హీ హాస్ టేకెన్?
0: ఏమి తీసుకున్నాడు?
1: నథింగ్.
0: తన పాదములకు చెప్పులు కూడా వేసుకోలేదు.
1: హి డిడ్ంట్ వేర్ ఈవెన్ చెప్పల్స్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: సర్వసంగ పరిత్యాగములో ఉండేటువంటి వైరాగ్యం ఇదియే.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ రెనన్సియేషన్.
0: వైరాగ్యం అనగా సర్వాన్ని త్యాగం చేయటం కాదు.
1: ఇట్స్ నాట్ గివింగ్ అప్ టోటలీ.
0: సమత్వాన్ని వహించటమే త్యాగము. అది ఒక వైరాగ్యము.
1: ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇస్ రెనన్సియేషన్.
0: ఎవరైనా నిందించని,
1: one may blame you,
0: evarina bhushinchani,
1: one may praise,
0: rendittini samattanga teesko,
1: take them in equal spirit,
0: evaraina oka vidhamainatundi dinto neeku apakaram cheyini,
1: one may harm you,
0: marokaru upakaram cheyini,
1: or
0: rendittini samattanga teesko,
1: take it in equal spirit.
0: Oka vyaparamlo lashtam ochindi, maroku vyaparamlo aadayam ochindi.
1: You may sustain a loss or you may gain.
0: ఈ రెండింటిని సమత్వంగా తీసుకో.
1: టేక్ దెమ్ ఇన్ ఈక్వల్
0: స్పిరిట్. కనుకనే సమత్వం యోగముచ్యతే.
1: సో దిస్ ఈక్వానిమిటీ ఇస్ యోగ.
0: ఈ యోగం సుకర్మ కౌశలం.
1: And it is
0: అదియే సుకర్మ కౌశలం.
1: It is doing work.
0: అదియే మన యొక్క జీవితం యొక్క కళ్యాణం.
1: It only confers joy to our life.
0: సాధ్యమైనంత వరకు
1: to the extent possible
0: దీనులను దిక్కులేనటువంటి వారిని కాపాడటానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We should render service to the needy, poor, needy people.
0: చేయాలంటే ఈ త్యాగభావం మనలో రావాలనుకుంటే
1: to develop the spirit of sacrifice
0: మొట్ట హృదయంలో దైవ భావం ప్రారంభించాలి.
1: We should develop divine thoughts.
0: దైవ భావమే హృదయంలో లేకపోతే ఈ భావములన్నీ నిరుపయోగమే.
1: Without divine thoughts all other are useless.
0: మనకు ఏ విధమైనటువంటి అస్త్రశస్త్రములు ఇంట్లో చేతిలో ఉంటాయో అప్పుడు దానికి తగినటువంటి భావములే మనలో ఆవిర్భవిస్తుంటాయి.
1: As the things that you have on hand, you develop the
0: mana chethulo dhanam kudanu adhikanga unte daniki sambandhinchinatu lobhitvam kudanu adhikanga vastuntadi.
1: If you have more of money, naturally you
0: just okkal oka samayam lopala ramulato sita cheppindi.
1: At one time sita told rama,
0: rama ఈ అడవిలో సంచరించేటువంటి మృగములు నీకే అపకారము చేయలేదు కదా.
1: The animals in the forest haven't harmed you.
0: అలాంటి అపకారం చేయనటువంటి మృగములు నీవు శిక్షించడం ఎంత దోషము.
1: Why do you kill them though they haven't harmed you anyway?
0: రాక్షసులు అరణ్యములో సంచరిస్తున్నారు దండకారణ్యములో.
1: Demons are moving about.
0: వారెవరూ నీకు అపకారం చేయలేదు.
1: They have not harmed you.
0: వారిని ఎందుకు నీవు సంహరించటం?
1: Why do you kill them?
0: నీ అస్త్రములు దగ్గరున్నాయి కనుకనే సంహరించేటువంటి భావం నీలో ఆవిర్భవిస్తున్నాయి.
1: As you have weapons with you, you develop this idea of killing.
0: వెపన్స్ నీ దగ్గర లేకపోతే సంహరించాలంటే దుర్భావమే నీలో రాదు.
1: ఇఫ్ యూ డోంట్ క్యారీ వెపన్స్ యూ విల్ నెవర్ ఎంటర్టైన్ ది ఐడియా టు కిల్ దెం.
0: నీలో సత్యం ఉన్నది,
1: యూ హావ్ ట్రూత్.
0: కానీ ధర్మం ఉన్నది,
1: యూ హావ్ ధర్మ.
0: కానీ హింస మాత్రం ఒకటి, విరుద్ధమైనటువంటిది కూడా ఉంటుండాలి.
1: బట్ దిస్ వయలెన్స్ ఇస్ ఆల్సో.
0: ఈ హింసను నీవు దూరం చేసుకో, నీవు అహింసా స్వరూపుడు అయిపోతావు.
1: గివ్ అప్ దిస్ వయలెన్స్ దెన్ ఫాలో నాన్ వయలెన్స్.
0: దీనికి ఒక చక్కని కథ చెప్పింది సీతని.
1: సీత నేరేటెడ్ ఏ గుడ్ స్టోరీ హియర్.
0: ఇంద్రుడు,
1: ఇంద్ర
0: ఒక తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక మహర్షిని చూచాడు.
1: ఈ
0: తపస్సు గాఢమైన తపస్స లేక కృత్రిమైనటువంటి తపస్స పరీక్షించాలని ప్రయత్నించాడు.
1: ఇంద్ర డిసైడెడ్ టు టెస్ట్ వెదర్ ద పెనెన్స్ ఇస్ జెన్యున్ ఆర్ ఆర్టిఫిషియల్.
0: ఆ ఇంద్రుడు ఒక సేవకుని వేషంతో వచ్చాడు.
1: ఇంద్ర కేమ్ ఇన్ ది అటైర్ ఆఫ్
0: ఖడ్గమును తీసుకుని వచ్చాడు. ఖడ్గమును
1: హి బ్రాట్ ద స్వార్డ్.
0: మహర్షి నేనేదో ఒక అర్జెంట్ పని పైన వెళుతున్నాను.
1: I'm going on urgent
0: work. ఇది చాలా విలువైనటువంటి ఖడ్గము.
1: This is a valuable sword.
0: ఇది నీ దగ్గర పెట్టిపోతున్నాను, దీనికి కాపాడుండు, తిరిగి నేను వచ్చి తీసుకుంటాను అన్నాడు.
1: I'm keeping this sword by your side. Take care of it. I'll collect it back on my return.
0: సరే మంచిదన్నాడు.
1: He said yes.
0: మాట ఇచ్చాడు.
1: He promised.
0: ఇంకా ఆనాటి నుంచి కూడాను ఈ మనసంతా ఖడ్గం పైనే.
1: సిన్స్ దెన్ హి వాస్ కాన్సంట్రేటింగ్ ఆన్.
0: ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఖడ్గాన్ని చేతిలో పెట్టుకుని తీసుకుపోవటం, ఎందుకంటే కాపాడుతానని దానికి వాగ్దానం ఇచ్చాను.
1: వేర్ ఎవర్ హి వాస్ గోయింగ్ హి వాస్ టేకింగ్ దిస్ వర్డ్ అలాంగ్ విత్ హిమ్ బికాజ్ హి మేడ్ ఎ ప్రామిస్.
0: ఈ ఖడ్గమును చేతిలో పట్టుకుని పోట్టుకుని పోతూ తిరుగుతూ ఉండటం చేత కొన్ని హింస భావములు అతనిలో ప్రారంభమైనాయి.
1: యాజ్ హి వాస్ క్యారింగ్ దిస్ వర్డ్ విత్ హిమ్ ఎంటర్టైన్డ్ ఐడియాస్.
0: కడపటికి తపశక్తి అనేటువంటి భావమే పూర్తి పోయింది.
1: హి లాస్ట్ ఆల్ ద సెన్స్ ఆఫ్ పెనెన్స్.
0: ఈ విధమైనటువంటి ఒక తపస్సు భావం అనేటువంటి కూడా నిర్మూలమైపోయింది.
1: ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆర్ గాన్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: ఈ వస్తువు యొక్క ప్రభావమే.
1: ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది స్వోర్డ్ హీ వాస్ క్యారీయింగ్.
0: కనుకనే మనలో ఒక విధమైనటువంటి దుర్గుణములు అనేటువంటి ఆయుధములు మనలో ఉండినప్పుడు
1: వెన్ యూ హ్యావ్ దిస్ వెపన్
0: ఎక్కడికైనా వెళ్ళు, ఆ దుర్గుణములు దుర్భావంలోనే ప్రవేశపెట్టుంటాయి.
1: ఇఫ్ యూ క్యారీ ది వెపన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ యూ విల్ ఎంటర్టైన్ బ్యాడ్ ఐడియాస్.
0: నామం అనేటువంటి సద్గుణములు నీ హృదయంలో నింపుకో.
1: Develop the divine.
0: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ సద్గుణ స్వరూపుడిగానే రూపొందుతావు.
1: Wherever you go, you'll be one of character and virtue.
0: సత్కీర్తిని ఆర్జిస్తావు.
1: You'll be reputed.
0: సదాచార సంపన్నుడవుతావు.
1: You'll practice.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైన విలువలు.
1: They are the human values.
0: ఈ యొక్క దమమును సాధించాలి.
1: You should have sense control.
0: ఈ విధమైన ప్రేమను సాధించాలి.
1: You should develop love.
0: అది ఏ విద్య యొక్క నిజమైనటువంటి ప్రమాణములు.
1: That is the real value in our life.
0: సత్య ధర్మ ప్రేమ శాంతును లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువ సున్నా.
1: Without these values, all your education, its value is a zero.
0: అయితే నేర్చండి విద్యలు.
1: Of course, learn.
0: నేర్చే నిమిత్తమే మేము కూడా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాము.
1: We started the institute. అయితే స్టడీ
0: ఆ విద్యను కూడాను పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: But all your education should be made use of to render
0: service. లోక శ్రేయస్సుకై దీనిని వినియోగించాలి.
1: For the welfare of others.
0: సమాజ క్షేమమునకై వినియోగించాలి.
1: For the progress of society.
0: తన క్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
1: You should keep your own also.
0: తనం తాను విసర్జించమని కాదు.
1: నాట్ దట్ యు షుడ్ గివ్ అప్ యువర్
0: ఏ ఇంద్రియమును నీకు అనుగ్రహించాడో ఆ ఇంద్రియమును స్వార్థమునకు పరార్థమునకు రెండింటికి నీ ఉపయోగించుకోవాలి.
1: దోస్ సెన్సెస్ గిఫ్టెడ్ టు యు షుడ్ బి యూజ్డ్ పర్సనలీ అండ్ ఫర్ సొసైటీ.
0: కనుకనే
1: సో
0: ఈ విధమైనటువంటి స్వార్థ పరార్థ భావంతో మానవుడు ప్రవర్తించినప్పుడే ఇతనికి మానవత్వము అనేటువంటి ఒక సార్థక నామం అతనికి దక్కుతుంది.
1: యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ if you make use of senses for your benefit and for the benefit of the society.
0: Ramayana manta kudanu satya dharmamunu prabodhistune vachayi.
1: Ramayana teaches the truth and righteousness.
0: Ee satya dharmamune kolpothe manavatvamunku viluve ledu.
1: When these two are lost, human has no
0: dahana shaktini kolpothe adi etta bogguga maaripothundo.
1: Just as when the power to burn is lost,
0: bogguna agni ani evaru chepparu.
1: Nobody will call coal a fire.
0: అగ్నిని ముట్టుకుంటే కాలుస్తుంది, బొగ్గును ముట్టుకుంటే మాలిన్యం అవుతుంది.
1: When there is fire, it burns. Otherwise, if you touch the coal, it will be dirty.
0: ఆ అగ్ని యొక్క ధర్మము కోల్పోవడం చేతనే అది బొగ్గుగా మాలిన్యంగా మారిపోతుంది.
1: As the fire has lost its value, it has come down to a level of coal.
0: కనుకనే మానవుని యొక్క శక్తులు అనేటువంటి ఈ సత్య ధర్మ ప్రభావములు ఈ కోల్పోయినప్పుడు మనం కేవలము మనుష్యమునేటువంటి తత్వం లోపల మాలిన్యంగా రూపొందుతాం.
1: Therefore, when human qualities such as truth and righteousness are lost,
0: ఆ బొగ్గును ముట్టినప్పటికీ తిరిగి మాలిన్యమైపోతాం.
1: You come down to a level of a coal, full dirt.
0: అదే విధంగానే ఈనాడు మన హృదయాలంతా మాలిన్యం కావడానికి మన యొక్క సహజ ధర్మాన్ని మనం కోల్పోవటమే దీనికి మూల కారణము.
1: Our hearts are polluted and dirty because we have lost our natural values.
0: కనుక మానవత్వం అనగా
1: human life,
0: ఈ యొక్క మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
1: Should have the unity of the Trinity.
0: మనస్సు,
1: మైండ్,
0: వాక్కు, కాయము, ఇదే త్రికరణ శుద్ధి అని.
1: The harmony of thought, word and deed.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: అతని నీవు మనిషి.
1: Then you are a human.
0: ఈ మూడు ఏకం కాకపోతే నీవు మనిషి కాదు.
1: Bereft of these three, you are no human being.
0: కనుక మనిషి కావాలన్నప్పుడు ఈ త్రికరణ శుద్ధిని మనం పెంచుకోవాలి.
1: In order to be a true human being, you should develop this harmony.
0: అప్పుడే సమాజంలోనే కాదు, ఇంటిలోనే కాదు, దేశంలోనే కాదు, ఎక్కడైనప్పటికీ నీకు సత్కీర్తి అనేటువంటిది వెతుక్కుంటూ వస్తుంది.
1: Not only at home in society but in nation by a large.
0: సత్యాన్ని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ సత్యం.
0: నీవు పవిత్రుడిగా ఉంటే సత్యమే నిన్ను వెతుక్కుని వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ సీక్రెట్, ద ట్రూత్ విల్ ఫాలో యూ.
0: ధర్మాన్ని నీవు పవిత్రంగా ఒక సంచరించడం ప్రయత్నంగా వెతకడం అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ధర్మ.
0: ధర్మమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.
1: ధర్మ విల్ బి ఆఫ్టర్ యూ.
0: కనుకనే దానిని మనం వెతుక్కుంటూ పోయటం మన బలహీనత.
1: ఇఫ్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్, యూ ఆర్ వీక్.
0: అదే మనమల్ని వెతుక్కుంటూ రావాలి, అది యొక్క మన బలము.
1: That should come in search of you. There lies your
0: దైవమే నిన్ను వెతుక్కుంటూ రావాలి.
1: God should come in search of you.
0: దైవాన్ని వెతకడానికి నీవు ప్రయత్నించడం కేవలం మూర్ఖత్వము.
1: It is your foolishness if you search for God.
0: ఎందుకనగా సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడు.
1: Yes, God is everywhere.
0: అన్వేషణ అనేటువంటిది ఎందుకు?
1: Why do you search?
0: ఎక్కడో ఒక చోటు ఉంటే అతను అక్కడ ఉన్నాడా లేదా అని అన్వేషణ జరపాలి.
1: If God is present at one location, you
0: need to సర్వత్రా ఉండేటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
1: When God is everywhere, why do you search?
0: అందుకోసమనే అనిబిసెంట్ కూడా ఒకానొక సమయంలో చెప్పింది.
1: So అనిబిసెంట్ also said at one time.
0: ఈనాడు భక్తులందరూ కూడాను భగవంతుని వెతుకుతున్నారు.
1: Today devotees are in search of God.
0: ఇది సరియైన భక్తి కాదు.
1: It's not true devotion.
0: భగవంతుడే భక్తుని వెతుకుంటూ రావాలి.
1: God should come in search of
0: the devotee. Where is my devotee? Where is my devotee? Where is my devotee? తానే వెతుకుంటూ రావాలి.
1: God himself should be in search of the devotee saying, where
0: is my devotee? అది నిజమైనటువంటి యొక్క ఫలితము.
1: That is true consequence.
0: అది లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: Otherwise what is the use?
0: నేను భగవంతుని భక్తుడను, నేను భగవంతుని భక్తుడను, కృష్ణ భక్తుడను, రామ భక్తుడను, సాయి భక్తుడని చెప్పుకోవడం ప్రయోజనం లేదు.
1: It's useless to declare one's own self as Rama.
0: భగవంతుడు చెప్పాలి, నాయన నీవు నా భక్తుడవు, నీవు నా వాడవు అని భగవంతుడే చెప్పాలి.
1: God should say, you are my devotee.
0: అదియే భగవద్గీత యందు చక్కని ఆదర్శం చేశాడు.
1: A very good ideal is taught in భగవద్గీత.
0: మన్మనా భవమద్భక్తో మజ్జాజి మాం నమస్కురి మామే వైశసి సత్యంతే ప్రతి జానే ప్రయోజమే. అయ్యా, నేను నీ భక్తుడునే అనుకుంటున్నావు, అది సరైంది కాదు. భగవంతుడి నుంచి రావాల రిప్లై నీవు నా భక్తుడవు అని.
1: You claim that you are a devotee. No, you should get reply from God.
0: నీవు ఒక రిజిస్టర్ కవర్ రాశావు నీ ఫ్రెండ్ కు.
1: You have written a letter to your friend.
0: కానీ ఆ రిజిస్టర్డ్ లెటర్ అక్కడ చేరినట్టుగా అక్కడ నుంచి ఫ్రెండ్ నుంచి అక్నాలెడ్జ్మెంట్ రావాలి.
1: వెన్ యు రైట్ ఎ రిజిస్టర్డ్ లెటర్ యూ షుడ్ గెట్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్.
0: అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే ఈ కవర్ ఒక మిత్రునికి చేరింది అని ఒక గుర్తు.
1: వెన్ యు ఆర్ ఇన్ డ్యూ రిసీట్ ఆఫ్ అక్నాలెడ్జ్మెంట్ ఇట్ మీన్స్ ఓటీ.
0: అది భగవద్గీత యందు చక్కని ఆదర్శం చేశాడు.
1: ఎ వెరీ గుడ్ ఐడియల్ ఇస్ టాట్ ఇన్ భగవద్గీత.
0: మన్మనా భవమద్భక్తో మజ్జాజీ మాం నమస్కరి మామే వైశేషి సత్యం.

0: నీవు చేసినటువంటి ప్రార్థన భగవంతునికి అందిందని భగవంతుడు నాయన నీవు నా భక్తుడు అని చెప్పించుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ షూర్ దట్ యువర్ ప్రేయర్స్ ఆర్ హర్డ్, నీ ప్రార్థన
0: లేకపోతే అందినట్టు అవుతుంది.
1: అదర్వైజ్ హౌ డు యు కాల్?
0: ఈనాటి విద్యావంతులు ఏ విధంగా కవర్స్ పోస్ట్ చేస్తున్నారు తెలుసునా?
1: మోడర్న్ ఎడ్యుకేటెడ్ పీపుల్ డు యూ నో హౌ దే పోస్ట్ లెటర్స్?
0: లెటర్స్ రాస్తున్నారు, చాలా బాగా రాస్తున్నారు.
1: దే రైట్ లెటర్స్ వెరీ నైస్లీ,
0: కానీ అడ్రస్ రాయటం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ రైటింగ్.
0: ఫ్రమ్ అడ్రస్ లేదు, టు అడ్రస్ లేదు.
1: దేర్ ఇస్ నో ఫ్రమ్ అడ్రస్, దేర్ ఇస్ నో టు.
0: ఆ బాక్స్ లో వేస్తున్నారు.
1: దే పుట్ ఇన్ ద బాక్స్.
0: ఈ లెటర్ ఎక్కడ పోతుంది?
1: వేర్ డస్ ఇట్
0: గో? లెటర్స్ ఆఫీస్ కు పోతుంది.
1: ఇట్ విల్ గో టు ద డెడ్ లెటర్ ఆఫీస్.
0: ఫ్రమ్ అడ్రస్ అయినా ఉండాలి.
1: ఎయిదర్ దే షుడ్ బి ఫ్రమ్.
0: టు అడ్రస్ అయినా ఉండాలి.
1: ఆర్ అట్లీస్ట్ టు అడ్రస్.
0: టు అడ్రస్ లేదు, ఫ్రమ్ అడ్రస్ లేదు.
1: నైదర్ ఆఫ్ ది టు ఆర్ మెన్షన్డ్.
0: లోపల చూస్తే చాలా గుండైనటువంటి అక్షరాలు, మంచి భాషతో ఉంటుండాలి.
1: ఇట్స్ ఎ వెరీ గుడ్ లెటర్, నైస్లీ రిటెన్.
0: ఉపయోగమే,
1: ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: చూసారా? అదే విధంగానే నేను ఎక్కడి నుంచి వచ్చాను అని ఫ్రమ్ అడ్రస్ నైనా నీవు తెలుసుకోవాలి.
1: నో యువర్ ఫ్రమ్ అడ్రస్, వేర్ ఫ్రమ్ ఐ హావ్ కమ్.
0: ఎక్కడికి నేను పోతున్నాను అని టూ అడ్రస్ నైనా తెలుసుకోవాలి.
1: ప్లీజ్ యూ షుడ్ నో టూ అడ్రస్, వేర్ డు యూ గో?
0: టూ అడ్రస్ తెలియదు, ఫ్రమ్ అడ్రస్ తెలియదు, ఈ కవర్ ఏం ప్రయోజనం?
1: యూ డోంట్ నో ది టూ అడ్రస్ ఆర్ ఫ్రమ్ అడ్రస్.
0: పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం.
1: బర్త్ అండ్ డెత్ ఆర్ రిపీటెడ్ ఆఫ్.

0: ఈ రెండూ తెలియనటువంటి వాడు తిరిగి పుట్టటము చావటం, పుట్టటం చావటం, పుట్టటం చావటం.
1: The one who does not know these two addresses will be born and die off and on.
0: కాని ఈ యవ్వనము లోపల మన మనస్సు అనేక రకమైనటువంటి యొక్క ఉడుదుడుకుల్లో ప్రవేశిస్తుంటుంది.
1: It's only in this age of youth the mind is highly confused with agitation.
0: కనుక ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిదే కాని మన పుట్టుకతో రాలేదు, అంత్యం వరకు ఉండదు.
1: It comes in between, passes off. Why do you get confused?
0: కనుకని చెప్పాడు శంకరాచార్యుడు కూడా.
1: సో శంకరాచార్య సార్
0: మా గురు.

0: యవ్వన గర్వం. ఏమిటి ఈ యవ్వన గర్వము? హరతి నిమిష కాల సర్వం. నీ జీవితం అంతా కూడా ఒక అర నిమిషం లోపలనే పోతుంది.
1: All your life will vanish in a fraction of a
0: moment. దీనికోసం ఎందుకు ఈ గర్వము?
1: Why are you going?
0: ఎందుకు ఈ అహంకారం?
1: Why are you proud of
0: ఈ అహంకారాన్ని నిర్మూలన చేసినప్పుడే ఆనందం నీలో అభివృద్ధి అవుతుంటుంది.
1: When you kill all the pride and ego, you will be blissful.
0: అందువల్లనే భగవంతునకు ఒక చక్కని పేరు ఉంటుండాలి.
1: గాడ్ హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్.
0: మధుసూదనః అన్నాడు అతని పేరు.
1: వి కాల్ గాడ్ హ్యాస్ మధుసూదనః.
0: మధుసూదన అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై మధుసూదన?
0: మధు అనే రాక్షసును సంహరించినటువంటి వాడు అని దీని అర్థం.
1: ది మీనింగ్ ఈస్ ద వన్ హూ కిల్డ్ మధు, ఎ డెమన్.
0: ఈ మధు అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ మధు?
0: అదే మధురము, అదే తీపి, అదే తేనె.
1: That is sweet, sweetness, honey.
0: ఈనాటి మానవునికి ఏది తీపి?
1: What is sweet to people today?
0: ఈనాటి మానవునికి ఏది మధురము?
1: What is the real
0: thing? అహంకారం అంటే చాలా మధురము.
1: The ego is so sweet to people today.
0: కనుక అహంకారం అంటే ఆశపడినటువంటి వాడు లోకంలోనే కనిపించడు.
1: There are none in this world who are.
0: అహంకారం అంటే చాలా మాధుర్యము.
1: Ego is so sweet, very sweet.
0: ఒక్క నిమిషం లోపల, కొన్ని నెలల లోపల నేను తాతా మాదిరి కావాలి, బిర్లా మాదిరి కావాలి, కిర్లాస్కర్ మాదిరి కావాలి అంటారు.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎవ్రీబడి వాంట్స్ టు బి లైక్ తాతాస్ అండ్ బిర్లా, సో రిచ్.
0: నేను తాతా కావడానికి నీ బిడ్డకు కుమారుడు పుడితే వాడు నిన్ను తాత అని పిలుస్తాడు, అంతే కదా. ఇంక తాతా ఎందుకు కావాలి నీవు?
1: ఇఫ్ యూ వాంట్ బి తాతా, ఇఫ్ యూ యువర్ డాటర్ హ్యాస్ ఎ సన్, యూ బికమ్ తాతా లైక్ గ్రాండ్ఫాదర్.
0: పడుతున్నారు అర్థరక్తమైన వాంఛలు.
1: యూ హ్యావ్ మీనింగ్లెస్ డిజైర్.
0: కనుకనే ఈ అహం అనేటువంటిది అణిగినప్పుడే అప్పుడు దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
1: When this ego is subdued, then divinity will originate.
0: కనుకనే భగవంతుడికి మధుసు అట్టి అహంకారాన్ని నిర్మూలము గావించేటువంటి వాడు భగవంతుడు. కనుకనే అతనికి మధుసూదనః అన్నారు.
1: As God killed this ego totally, he is called మధుసూదనః.
0: భగవంతుని యొక్క నామంలో ఎంత అంతరార్థంతో కూడినటువంటి నామములు ఉంటున్నాయి.
1: ఎవ్రీ నేమ్ ఆఫ్ గాడ్ హెస్ గాట్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్.
0: కానీ ఎవరు అట్టి గ్రంథాన్ని ఎవరు చదవటం లేదు.
1: నో వన్ వుడ్ ఎవర్ గో
0: ఈ పిచ్చి కథలంతా కూడా పట్టుకుని ప్రాకులాడుతుంటారు.
1: వీ గో త్రూ ది
0: కనుకనే పిచ్చి జీవితంగా రూపొందుతుంటాది.
1: దేర్ ఫర్ ద లైఫ్ ఇస్ ఆఫ్ డెల్యూషన్.
0: ఎంత చదువు చదివి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్

0: Use of all our
1: knowledge. తప్పించే ఎవరి తరము?
0: Who can make you escape from destiny?
1: కాలము తందరు జేరినేని.
0: When the bad thoughts are there in the mind.
1: ఎండబారును బుద్ధులు బండబారు.
0: Whole mind will be dry and perverted.
1: కరికి మొట్టమొదట మన యొక్క పవిత్రమైన భావాన్ని మనం పెంచుకోవాలి విద్యార్థులు.
0: So we should entertain sacred ideas, students.
1: అధిక భాషాన్ని తగ్గించండి.
0: We should not talk too much.
1: ఇతరులతో అధిక స్నేహాన్ని కూడా తగ్గించుకోండి.
0: Don't have too much of friendship with others.
1: ఈ స్నేహం.
0: What is this friendship?
1: ఎవరు నీకు నిజమైన స్నేహితుడు?
0: Who is your true friend?
1: ఈ ప్రపంచ స్నేహితులు అంతా నిజమైన స్నేహితులు కాదు.
0: The worldly friends are not true.
1: నీకు గనక వస్తు మహనాదుతో తొలతూగుతుండేంత వరకు హలో హలో హలో హలో అని వస్తుంటారు.
0: So long you have money and position, people say hello.
1: పాకెట్ లో మనీ ఉంటున్నప్పుడు హలో కమాన్ పోదాం సినిమాకి అంటారు.
0: When there's money in the pocket, hello, let's go to cinema.
1: కాని నీ పదవులు నీ అధికారము నీ యొక్క ఇది క్రమక్రమేణ తగ్గేటప్పటికి గుడ్ బై కూడా చెప్పడు, ఎక్కడో తప్పించుకుని తిరుగుతాడు.
0: The moment position, properties are gone, nobody will say goodbye at least.
1: కనుకని అతని కాదు నీ ఫ్రెండ్.
0: He's not your friend.
1: నిజమైన మిత్రుడు భగవంతుడే.
0: True friend is God.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడే.
0: You may go anywhere, he will follow you.
1: అడవులు ఎందున్నా,
0: ద ఫారెస్ట్,
1: ఆకాశంలోనున్నా,
0: ద స్కై,
1: పట్టణంలోనున్నా,
0: సిటీ,
1: పల్లెనున్నా,
0: విలేజ్,
1: గుట్ట మీదనున్నా,
0: మౌంటెన్ టాప్,
1: నట్టేటబడి ఉన్నా, దిక్కు లేని వాని దేవుడోము.
0: ఆర్ ఇన్ ఎ డీప్ సీ, గాడ్ ఈజ్ ది రిఫ్యూజ్ ద ఫోర్ లార్న్.
1: ఈ మిత్రులంతా కూడా అంతవరకు రారు.
0: దీస్ ఫ్రెండ్స్ డోంట్ ఫాలో.
1: చెరువులో నీళ్లు ఉండినంత వరకు కప్పలు బెకబెకలాడుతుంటాయి.
0: సో లాంగ్ ది ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ యు ఫైండ్ ది ఫ్రాగ్స్ దేర్.
1: నీరు ఎండిపోతే ఒక్క కప్ప అక్కడ ఉండదు.
0: The moment is dry, not even one frog. ఇది
1: ప్రాకృతమైనటువంటి ఒక సంబంధము, స్నేహము.
0: This is the friendship today.
1: ఎన్ని చూస్తున్నాం మనము,
0: సో మెనీ వి
1: ఎన్ని అనుభవిస్తున్నాం మనము,
0: సో మెనీ వి ఎక్స్పీరియన్స్.
1: ఈ స్నేహితులంతా ఎక్కడున్నారు?
0: వాట్ హ్యాపెన్ టు ఫ్రెండ్స్?
1: రెండేండ్లు మూడేండ్లు కాలేజ్ లో ఉన్నంత వరకు హలో హలో హలో హలో పట్టుకుని తిరుగుతారు.
0: దే లాస్ట్ ఫర్ 2 to 3 years saying hello hello.
1: ఈ కాలేజీ వదిలిన తర్వాత ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్.
0: The moment they leave the college, it will be in different
1: direction.
0: East
1: to west. One is south. East to
0: west. And south, north appear in between.
1: అందువల్లనే ఈ విధమైనటువంటి స్నేహాలు కాదు. మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు, మంచిగా వారితో ఉండు, అంతేకాని స్నేహంగా ఉండకూడదు.
0: Be good, talk nicely, but don't be a friend.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige.
1: ద్వేషాన్ని పెంచుకోకూడదు.
0: Don't have
1: మైత్రిని కూడా అభివృద్ధి గావించుకోకూడదు.
0: బట్ డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
1: ఎంత అవసరమో అంత మతమే.
0: ఓన్లీ టు ది ఎక్స్టెంట్ నీడ్.
1: ఏ పనికో ఆ పనికే మనం వినియోగించుకోవాలి.
0: బట్ ది జాబ్ గివెన్ టు యూ.
1: మితిమీరి పోతే ఇద్దరికి మతి చెడిపోతుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ టూ మచ్ యూ టర్న్ మ్యాడ్ బోత్ ఆఫ్ యూ.
1: కనుక మైత్రిని కూడా నువ్వు మితంలో పెట్టుకోవాలి.
0: ఫ్రెండ్షిప్ అండర్ షుడ్ బి సర్టన్.
1: కానీ మితములకు అతీతమైనటువంటి మైత్రి ఒక దైవత్వమే.
0: యూ షుడ్ హావ్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ ఓన్లీ వన్ గాడ్.
1: ఏనాటికి కూడా అతన్ని వదలడు.
0: He will never drop you anytime.
1: బంధువులందరూ వాకిటి దాకనే వల్లకాటికే వస్తారు.
0: Relations will follow you up to the doorstep or to the graveyard.
1: బాయనే నీ బంధు బాను బాయనేటువంటి ఆపద్ బంధువు భగవన్ నామమిరా.
0: God is the only refuge you'll follow.
1: ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తుంటాడు భగవంతుడు.
0: He'll be with you wherever you go.
1: అట్ట వచ్చేటువంటి ఫ్రెండ్స్ ఈ జగత్తులో ఎవ్వరూ లేరు.
0: There are no friends in this world that will be.
1: కనుక రాముడు కూడా ఇదే రామాయణుడు ఒక సమయంలో చెప్పాడు.
0: This is stated by Rama in Ramayana.
1: లక్ష్మణుడు మూర్చిల్లినాడు.
0: When Lakshmana fainted,
1: రాముడు అక్కడ కూర్చున్నాడు.
0: Rama was there.
1: లక్ష్మణ,
0: లక్ష్మణ,
1: కావాలంటే సీత వంటి భార్యలు ఎంత మంది అయినా చిక్కుతారు.
0: If I want, I can have wife.
1: కౌసల్య వంటి తల్లులైనా ఎంతవరకు నేను చిక్కుతారు.
0: I can have mother of the child. కానీ
1: నా లక్ష్మణ వంటి సోదరుడు నాకు చిక్కడు ఇంకా.
0: But I cannot get a brother.
1: లక్ష్మణుడు జీవితం నాకు అక్కర్లేదు.
0: There's no brother like Lakshmana.
1: నేను కూడా నువ్వు పోతాను.
0: ఐ ఆల్ సో గో.
1: ఓ జాంబవంత,
0: ఓ జాంబవంత,
1: ఓ సుగ్రీవ,
0: సుగ్రీవ,
1: ఓ అంగద, ఓ హనుమంత, మీరందరూ ఇంకా కిష్కిందకు వెళ్ళండి.
0: బెటర్ యూ గో బ్యాక్, యూ రిటర్న్.
1: లక్ష్మణ మూర్తి నుంచి వెనుకకు రాకపోతే నేను ఈ సముద్రంలోనే పడిపోతానన్నాడు.
0: ఇఫ్ లక్ష్మణ డజంట్ రీగెయిన్ హిస్ కాన్షియస్నెస్, ఐ విల్ ఆల్సో గో.
1: అలాంటి స్నేహం అంటే ఆత్మ ఒక్కటే.
0: ఆత్మ స్పిరిట్ ఇస్.
1: మన వైస్ ఛాన్సలర్ చెప్పాడు, రాముడు దేవుడు, లక్ష్మణుడు జీవుడు అన్నారు.
0: వైస్ ఛాన్సలర్ సెడ్, రామ ఇస్ గాడ్, లక్ష్మణ ఇస్ ఇండివిడ్యువల్.
1: లక్ష్మణుడు కూడా జీవుడు కాదు, లక్ష్మణుడు దేవుడే.
0: లక్ష్మణ ఇస్ నాట్ ఇండివిజువల్, హీస్ ఆల్సో గాడ్.
1: అందరూ దేవుళ్ళే.
0: ఆల్ ఆర్ డివైన్.
1: జీవులు అనేటువంటి వారే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్
1: జీవత్వం అనేటువంటిది ఏమిటి?
0: వాట్ దట్ ఇండివిజువల్?
1: చైతన్యమే జీవత్వము. అది ఏ దైవత్వం?
0: ఇస్ ఓన్లీ ద బాడీ దట్ మేక్స్ యూ.
1: కాబట్టి దైవం సర్వుడు ఎందు ఉంటున్నాడు అంటే చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు సర్వుడు ఎందు.
0: గాడ్ ఈజ్ ఇన్ ఆల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
1: కనుక ఆ చైతన్యం నుంచి ఆవిర్భవించేటువంటిది పవిత్రమైనటువంటి ప్రేమ.
0: సో దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద టోటల్ అవేర్నెస్ ఇస్
1: ప్రేమ. స్వరూపమే భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ

సాయిరామ్ రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 2 April 2003 ఇన్ బృందావన్ ఆన్ ది హోలీ అకేషన్ ఆఫ్ ఉగాది. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ బాబా స్ట్రెసెస్ ఆన్ ది నీడ్ టు ప్రాక్టీస్ ది నోబల్ క్వాలిటీ ఆఫ్ గ్రాటిట్యూడ్.

0: యే పరిపాటైపోయను దుష్కృతం బిలన్, శ్రీపతి భక్తి పోయే వివరించగలేని దురంత కృత్యముల్ దాపురమయ్యే లోకమున దాపురమయ్యే లోకమున తాపసలోక శరణ్యుడైన ఆ శ్రీపతి నామచింతనమే చేకుర చేయు సుఖంబు మానవా.
1: There is no fear of sin. Evil deeds and the cruelty has become a matter of routine everywhere. Devotion has vanished. We are living amidst all misdeeds today. It's absolutely necessary to surrender the feet of the Lord for all comfort, safety and security.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: నిత్య జీవితంలో మన జనన మరణాలతో అనుభవించేటువంటి ఈ ప్రకృతియే నిజమైనటువంటి ఒక ప్రాణదేవత.
1: The very nature is the presiding deity of life, full of birth and death in succession repeatedly.
0: ప్రతి మానవుని మోహింపచేసేటువంటి యొక్క రూపమే ఈ ప్రపంచము.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఈజ్ ద వెరీ ఫార్మ్ దట్ డెల్యూట్స్ మ్యాన్కైండ్.
0: ఈ ప్రపంచమునకు మూలాధారమైనటువంటిది పదార్థమే.
1: ద బేసిస్ ఫర్ దిస్ వరల్డ్ ఈజ్ ద మెటీరియల్.
0: పదార్థం యొక్క చేరికనే ఈ ప్రపంచము.
1: It is only the combination of the material that constitutes this world.
0: Yeta vata manavuni varimpacheyinadi pradarthamule.
1: Be that as it may, it is the material that is drawn, highly attractive.
0: Ee pradarthamulu shashvatamainatundi kavu satyamainatundi kavu.
1: This material is not permanent. It does not symbolize truth.
0: అసత్యమైనటువంటి యొక్క పదార్థములు సత్యమైనటువంటి జీవితమునకు ఏ విధంగా శాంతిని చేకూర్చగలదు?
1: దిస్ మెటీరియల్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ మోమెంటరీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఇట్ టు కన్ఫర్ ది ఎటర్నల్ ట్రూత్?
0: యత్ దృశ్యం తద్ నశ్యం, కంటికి కనిపించినది అన్నయ్య కూడాను మార్పు చెందినటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ సీన్ విత్ ది నేకెడ్ ఐ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: ఇటువంటి మార్పు చెందేటువంటి యొక్క పదార్థములు మార్పు చెందేటువంటి జగత్తునకు ఏ విధమైనటువంటి శాశ్వతమైన ఆనందాన్ని అందించగలవు?
1: దిస్ చేంజింగ్ వరల్డ్, దిస్ మొమెంటరీ వరల్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ ఇట్ టు గివ్ యూ ది ఎటర్నల్ పర్మనెంట్ జాయ్?
0: అహం యత్ తత్ నా, ఇది ప్రపంచ మూలాధారమైనటువంటి జ్ఞాన సూత్రము.
1: The main principle of wisdom for this world is aham tat na.
0: Para brahma tattvamu kevalamu oka swaroopamto koodinatvanti kaadu.
1: The other fundamental value of life is not simply composed of material.
0: Aham anetvanti padamunaku vedamunandu aatma ani nirvachanam erpiyapparu.
1: In Vedic parlance, అహం మీన్స్ ఆత్మ, ద సోల్.
0: ఏ తత్ నా, అది నేను కాదు.
1: ఏ తత్ నా మీన్స్ ఐఎమ్ నాట్ దట్.
0: ఈ అస్థిరమైన అశాశ్వతమైన అసత్యమైన దేహతత్వమే నేను.
1: ఐ కన్సిడర్ మై సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ దిస్ టెంపరీ మెటీరియల్.
0: ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడా మనం చూస్తున్నాము. ఇది సత్యము, ఇది శాశ్వతము అని భ్రమిస్తున్నాము.
1: ఇన్ దిస్ వరల్డ్
0: పొరపాటు.
1: ఇన్ దిస్ వరల్డ్ వి సీ సో మెనీ ఆఫ్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్, వి కన్సిడర్ దెమ్ పర్మనెంట్ అండ్ ట్రూ, బట్ దట్స్ నాట్ సో.
0: మన దృశ్యము ఏ అస్థిరమైన పదార్థమును చూచి ఇది అశాశ్వతమని భ్రమిస్తున్నామో అది ఏ దృష్టి ఈ శరీరమును కూడా చూస్తున్నది?
1: దట్ విచ్ సీస్ దిస్ వరల్డ్ యాజ్ పర్మనెంట్, దట్ వెరీ సైట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద విజువలైజేషన్ ఆఫ్ ద బాడీ విచ్ ఈస్ ఆల్సో టెంపరరీ. కనుక
0: దృశ్యకల్పితమైనటువంటి ఈ శరీరం కూడాను అశాశ్వతమే.
1: దిస్ బాడీ విచ్ ద ఫామ్ ఈజ్ ఆల్సో టెంపరరీ.
0: ఇట్టి అశాశ్వతమైనటువంటి యొక్క దేహమును శాశ్వతంగా భావించుకోవటం, విశ్వసించటము, ఇది మానవుల యొక్క పొరపాటే.
1: ఇట్ ఇస్ అ మిస్టేక్ ఆఫ్ మ్యాన్ టు కన్సిడర్ దిస్ బాడీ యాజ్ పర్మనెంట్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ టెంపరరీ.
0: ప్రాచీన కాలము నుండి కూడాను మానవుడు అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి యొక్క వస్తువులను భ్రమించి, వరించి, తరింపచేయటం అనడానికి తగిన ఉపయోగం చేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ సిన్స్ ఏజెస్ మ్యాన్ హ్యాస్ బీన్ డెల్యూటెడ్ అండ్ హైలీ అట్రాక్టెడ్ బై దిస్ వరల్డ్ విచ్ ఇస్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్.
0: కనుక ఇట్టి అశాశ్వతమైనటువంటి దానిని మనం శాశ్వతంగా మార్చుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
1: So we have to make every attempt to know that the principle of permanence in this temporary material world.
0: Bhagavad Gita yandu mamai vamso jeeva loke jeeva bhuta sanatana. Prati padarthamu, prati manavudu, prati prani naa yokka amsame. Mamai vamso jeeva loke jeeva lokamanta kudanu naa amsame annadu.
1: God has declared in Bhagavad Gita, this entire creation is only my spark, the material, the organic world, and all the living creatures as well.
0: Kanuka prati vyakti kudanu bhagavad amsame, kanuka prati manavudu kudanu bhagavad amsame.
1: As every individual is a spark of the divine, it is clearly understood that man is divine.
0: Bhagavad amsame anitvanti manavudu కేవలము అనిత్యుడు, అశాశ్వతుడు అని చెప్పుటకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ దెన్ టు సే దట్ మ్యాన్ ఈస్ ఓన్లీ టెంపరరీ వెన్ హీస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: మన ప్రాచీనులు భగవచ్చింతన చేస్తూ భగవంతుడు సర్వత్రా ఉన్నాడని భ్రమిస్తూ, భావిస్తూ, ఆరాధన జరుపుతూ వచ్చేవారు.
1: ది ఏన్షియన్స్ వర్షిప్ గాడ్ కన్సిడరింగ్ యాజ్ ఓమ్నిషియంట్, ఓమ్నిపొటెంట్ అండ్ ఓమ్నిప్రెసెంట్.
0: భగవంతుడు ముక్కోటి స్వరూపుడు, దేవతాస్వరూపుడు అన్నారు.
1: గాడ్ అస్యూమ్స్ మెనీ మెనీ ఫార్మ్స్, 3 crores ఆఫ్ ఫార్మ్స్.
0: ఈ 3 కోట్ల దేవతలు ఎవరని, ఇంతమంది దేవతలు ఉన్నారా?
1: డు యూ ఫైండ్ ద 3 crores ఆఫ్ డైటీస్ దేవతాస్?
0: కాదు కాదు, ఆనాడు ప్రపంచంలో 3 కోట్ల ప్రజలు మాత్రమే, జీవులు మాత్రమే ఉండేటువంటి వారు.
1: ఇట్స్ నాట్ సో. The population in those times was only 3 crores.
0: దానికి పూర్వము సహస్ర శీర్ష పురుషః, అనేక శిరస్సులతో కూడినటువంటి వాడు భగవంతుడు అన్నారు.
1: Prior to that it was said God has many heads.
0: అనగా ఆనాటి ప్రపంచం లోపల కొన్ని వేలకు మాత్రమే జీవులు కనిపించేటువంటి వారు.
1: It only meant the population was in thousands.
0: తరువాత 3 కోట్ల ప్రజలు, జీవులు కనిపించేటువంటి వారు.
1: లేటర్ ద పాపులేషన్ రోజ్ అప్ టు క్రోర్స్.
0: నేడు చూస్తామంటే 580 కోట్ల జీవరుసులు ప్రపంచమంతా కూడా కనిపిస్తుండాలి.
1: ద ప్రజెంట్ పాపులేషన్ ఇస్ 580 క్రోర్స్.
0: వీరంతా ఎవరు?
1: వర్దే
0: సహస్ర శీర్ష పురుష, అన్ని శిరస్సులు కూడాను భగవత్ యొక్క సహకారములే.
1: ఆల్ హెడ్స్ రిప్రజెంట్ ద గాడ్ హెడ్.
0: మానవుడని భ్రమించకూడదు.
1: Can't consider him as mortal.
0: ప్రతి జన్మం కూడాను భగవత్ అవతారమే.
1: Every birth is the advent of God.
0: ఇట్టి అవతార స్వరూపమైనటువంటి మానవత్వాన్ని మనం ఎందుకు నిష్ప్రయోజనంగా, నిర్వియోగం చేస్తున్నాము?
1: Man being essentially divine is wasting his life.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి జీవి కూడాను దైవమే.
1: So every individual is God.
0: దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం భావించరాదు.
1: We should never consider that God is separate from us.
0: ఏకం సత్వ ప్రాభవదావదంతి, ఉన్నది ఒక్కటే భగవంతుడు.
1: God is one, truth is one, that's all.
0: దాని పేరే ఆత్మ, అహం అహం అహం అన్నారు.
1: That very name is అహం అహం.
0: అట్టి అహం అనేటువంటి ఆత్మనే సర్వ జీవుల యందు కూడాను ప్రతిబింబిస్తూ ఉండదు.
1: దిస్ అహం ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: కాబట్టి ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి రూపం కూడాను దైవారాధనకు సంబంధించినటువంటి స్వరూపమే.
1: దెర్ఫోర్ ఎవ్రీ క్రీచర్, ఎవ్రీ ఫామ్ రిప్రజెంట్స్ గాడ్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎవరినైనా పోయి ఏమయ్యా భగవంతుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తే,
1: if you put a question, where is God?
0: నా హృదయంలో ఉన్నాడు అంటాడు.
1: He says that he is installed in the altar of my heart.
0: నీ హృదయంలో ఉన్నాడంటే అప్పుడు భగవంతుడు ఎక్కడ ఉండినట్టు.
1: When you say God is in my heart, then where is he?
0: అప్పుడు ఎవరు భగవంతుడు అయినట్టు.
1: Who is God in fact?
0: ఈ కర్చీఫ్ ఎక్కడ ఉంది, నా చేతిలో ఉన్నది.
1: Where is this kerchief? It's held in my hand.
0: నా చేయి పెద్దది, కర్చీఫ్ చిన్నది.
1: My hand is bigger while the kerchief is smaller.
0: భగవంతుడు నాలో ఉన్నాడు అంటే నీవు పెద్దవాడు, భగవంతుడు చిన్నవాడు.
1: When you say God is in me, it means you are big and God is small.
0: కాబట్టి భగవంతుడు నీలో లేడు.
1: God is not in you.
0: నీవే భగవంతుడు.
1: You are in God.
0: నీలోనే సర్వము ఉన్నది కానీ భగవంతుడు నీలో లేడు.
1: In fact, everything is in God. Don't say that God is in you.
0: కనుకనే సర్వత పాణిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమా వృతిష్ఠతి. ప్రపంచం అంతా కూడాను మానవుని యొక్క హృదయం నుండి చిత్రింపబడినటువంటిది.
1: అండ్ దెర్ఫోర్ ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ పిక్చరైజ్డ్ విత్ ఇన్ ది హార్ట్ ఆఫ్ మ్యాన్.
0: కనుకనే దైవం మానుష రూపేణ అన్నారు.
1: గాడ్ ఇన్కార్నేట్స్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: భగవంతుడు మానవాకారంతో ఉండే ఉన్నాడు.
1: God is in human form.
0: ఏ పిక్చర్ నైనా మీరు చూడండి, మానవాకారంతో ఉండినటువంటి ఒక రాముడు, మానవాకారంతో ఉన్నటువంటి కృష్ణుడు, ఇలాంటి స్వరూపాలే మనకు కనిపిస్తున్నాయి.
1: All forms like Rama and Krishna are human.
0: అనగా మానవాకారములే మనకు కనిపిస్తున్నాయి.
1: God incarnates in human form.
0: ఇట్టి మానవత్వంతో ఉండినటువంటి ఒక దైవత్వాన్ని మనం విస్మరించి మానవాతీతమైనటువంటి దైవత్వానికి ప్రాకులాడుతున్నాం మనం.
1: In fact, we have forgotten God, the principle of God in humanity, but we want to know the transcendental principle.
0: మనం సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
1: For that reason, we are not able to know truth.
0: సత్యం ఒక్కటే.
1: Truth is one.
0: ఏకం సత్.
1: Truth is only one, not two.
0: ఇది దీనినే వేదమునందు ఋతం అన్నారు.
1: This in Veda is called ఋతం.
0: ఋతం అనగా ఏమి? ఏకాత్మ స్వరూపమే.
1: Rutam means oneness.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు మార్పు చెందినటువంటిది.
1: That which is changeless in all periods of time and space.
0: అట్టి మార్పు చెందినటువంటి ఒక సత్యము ఒక్కటే.
1: The changeless truth is one.
0: అది సర్వలయందు ఉండినటువంటిది ఒక్కటే.
1: That is present in everyone.
0: ఆత్మ ఒక్కటే.
1: Atma is one.
0: అట్టి మానవత్వాన్ని నీవు ఆకారములుగా విభజించి దివ్యత్వంగా భ్రమించి నీవు దీనిని వివిధంగా మనం ఆరాధన జరుపుతున్నాం.
1: బట్ వీ డివైడ్ ఇట్, వీ గో బై డైవర్సిటీ, ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ అండ్ అడోర్.
0: భారతీయుల యొక్క పర్వదినములన్నీ కూడాను పవిత్రమైనటువంటి దినములే.
1: ఆల్ ఫెస్టివల్స్, ఆల్ డేస్ ఆర్ సీక్రెట్.
0: నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది.
1: దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్
0: నిత్య తిరుగుడు సంబంధమైనటువంటిది.
1: విచ్ ఇస్ beyond attributes.
0: దీనికి గుణమే లేదు.
1: It has no attribute.
0: దీనికి ఆకారమే లేదు.
1: It is formless.
0: సర్వత్రా విభజించబడినటువంటి ఒక స్వరూపములే ఇవన్నీ.
1: It only manifests in different forms.
0: అట్టి అనేకత్వమైనటువంటి ఏకత్వాన్ని మనం విస్మరిస్తున్నాం.
1: We are forgetting that unity in diversity.
0: సర్వోపనిషత్తులు కూడా ఈనాడు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపింపజేస్తున్నారు.
1: Therefore, it is only a clear proof of unity in diversity.
0: కాని ప్రకృతి యొక్క ప్రభావం ఈనాడు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తుండాలి.
1: But in the modern times, we find the unity viewed as diversity.
0: ఈనాటి ప్రజలు, ఈనాటి జీవులు విభజించడం మాత్రమే గుర్తించున్నారు, కానీ ఏకత్వంగా గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: The present day people are after segmentation, division, fragmentation. They are not for unity.
0: కనుక మనం ఈనాడు చేయవలసినటువంటిది అనేకత్వంలో ఉండనటువంటి ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి సాధన మనం కనిపెట్టాలి.
1: Our endeavor today should be to experience unity in diversity.
0: Fundamental, ఆధారమైనటువంటిది ఒక్కటే.
1: The fundamental is only one.
0: ఆధేయమైనటువంటిది అనేకత్వం.
1: In fact, the fundamental one assumes many forms.
0: బల్బులు ఎన్నో కనిపిస్తున్నాయి.
1: There are many bulbs.
0: ప్రతి బల్బు నందు కూడా ప్రకాశం మనకు గోచరిస్తూ ఉండాలి.
1: You have the light in every bulb.
0: కానీ బల్బులు ఎన్ని ఉండినప్పటికీ కరెంటు ఒక్కటే, అది ఏ సత్యాన్ని గుర్తించాలి.
1: Bulbs may be many, but the current is one.
0: ఈ విధంగానే మనము అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
1: Likewise, we should experience this oneness in this
0: multiplicity. ఆ గృహంలో అనేక విధమైనటువంటి యొక్క వెలుతురుకు మనం బల్బులు పెట్టుకున్నాం.
1: At home, we have got bulbs that shed light.
0: నీవి బల్బుల యొక్క ప్రకాశం నీవు అందుకునవాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేస్తే అన్ని బల్బులు వెలుగుతాయి.
1: యు షుడ్ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్ సో దట్ ద బల్బ్స్ విల్ ఇల్యూమిన్.
0: మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని బల్బులు నీళ్ళు ఆరిపోతాయి.
1: Then once you put off the main switch, you don't get the light.
0: కనుకనే ఇవన్నీ కూడాను కేవలము మెయిన్ స్విచ్ పైన ఆధారపడినటువంటివి.
1: So they all depend on the main switch.
0: ఆత్మయక్ సర్వభూతానాం, ఆ ఆత్మనే సర్వభూతములందు అనేకత్వంగా గోచరిస్తున్నాయి.
1: It is this atma, the self, present in all creatures.
0: ఆత్మ అనగా చైతన్య శక్తియే.
1: This atma means the power of awareness. That is super
0: power. అది నిత్యానంద శక్తి.
1: That's eternal.
0: అది యోగానంద శక్తి.
1: It is one of spirituality.
0: అది అద్వైతానంద శక్తి.
1: That is the power of non-duality.
0: కనుక అట్టి అద్వైత శక్తిని మనం గుర్తించడానికి ప్రయత్నించక,
1: without making an effort to know the strength of non-duality, we get drowned in duality.
0: అనేకత్వమును పెంచుకొని,
1: and we go by plurality.
0: అంతకారమును అనుభవిస్తున్నాము.
1: And we experience the same till the end.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించండి.
1: Understand clearly that the self, atma, is one.
0: దేశభేదములు ఏమాత్రం కూడా నువ్వు పెంచుకోనకండి.
1: Don't have any differences whatsoever.
0: ప్రేమతత్వం ఒక్కటే.
1: The principle of love is one.
0: ఆనందతత్వం ఒక్కటే.
1: Bliss is one.
0: దీని ప్రభావము సర్వులకు కూడా మనము ఒక విధమైనటువంటి యొక్క ప్రకాశంగా నిరూపించాలి.
1: The effect of the bliss will be in the form of effulgence to everybody.
0: కానీ ఈనాటి ప్రజలు స్వభావానికి రుచిపరి ప్రభావాన్ని మర్చిపోతున్నారు.
1: Today people go by swabhava, the form, but they have forgotten prabhava, the effect.
0: Swabhava nama samvatsaram.
1: This year is swabhava nama samvatsaram.
0: Swabhavam mana atma bhavame mana prabhavam.
1: Swabhava, the bhava, the feeling.
0: Dalini anusaristu ravali.
1: We should follow this.
0: అది పెరగదు తరగదు.
1: ఇట్ నైదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
0: సత్యనిత్యమై ఉంటుంటుంది.
1: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ త్రూఅవుట్.
0: అట్టి ప్రభావతత్వమైన ఆత్మతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ నో ది ఎఫెక్ట్ క్లియర్లీ అండ్ అండర్స్టాండ్ ఆత్మ ద సెల్ఫ్.
0: ప్రభావం అనగా ఏమిటి? చైతన్య శక్తి.
1: వాట్ ఈస్ ప్రభావ? ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవేర్నెస్.
0: ఆ చైతన్యము సర్వత్రా ఉండేటువంటిది.
1: This awareness, chaitanya, is everywhere.
0: In you, with you, above you, below you, around you.
1: This awareness is in you, with you, above you, below you, around you.
0: Sarvatra unnadi ee yokka atma tattvame.
1: It's only the self atma everywhere.
0: Ee vibhajinchadaniki ekkada veelavutundi?
1: How is it possible to divide it?
0: Kanuka manam deenini vibhajinchadaniki ee matramu vibhajinchakoddu.
1: Never divide this principle of the self.
0: Annintini okkate aneetvanti satyanni gurtinchukovadam chaala sulabham.
1: It's quite easy to know oneness in this plurality.
0: ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మీరు చూడండి.
1: కన్సిడర్ స్మాల్ మ్యాటర్.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? నా హృదయం నందే ఉన్నాడు.
1: వేర్ ఈస్ గాడ్? హీ ఈస్ ఇన్ మై హార్ట్.
0: నీ హృదయంలో ఉండేటువంటి భగవంతుడు నీ హృదయానికంటే చిన్నవాడై ఉంటాడు, కానీ పెద్దవాడు కాదు కదా.
1: గాడ్ ఇన్ యువర్ హార్ట్ మస్ట్ బి నెసెసర్లీ స్మాలర్ దాన్ యూ.
0: కనుకనే నీవు నీ హార్ట్ గొప్పది, భగవంతుడు చిన్నవాడిగా నీవు భావిస్తున్నావు.
1: సో యూ కన్సిడర్ యువర్ హార్ట్ బీయింగ్ క్వైట్ లార్జర్ బిగర్ దెన్ గాడ్.
0: నీ హార్ట్ కూడా నువ్వు భగవంతుడిలోనే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హార్ట్ ఈజ్ ఇన్ గాడ్.
0: సర్వత పాణిపాదం అన్నారు.
1: యస్, గాడ్ ఈజ్ ఫీట్ ఎవ్రీవేర్.
0: కనుక దైవం సర్వలో ఉన్నది, కానీ దైవం నీలో లేడు.
1: సో వీఆర్ ఆల్ ఇన్ గాడ్. Don't consider that God is in you.
0: నీవు నీ ప్రేమ చేతను, నీ భావం చేతను, నీ ఉత్సాహం చేతను భగవంతుడు నాలో ఉన్నాడు అని భ్రమిస్తున్నావే, కానీ భగవంతుడు నీలో లేడు. నీవు, నేను, వారు, వీరు అందరూ భగవంతుడిలోనే ఉన్నారు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ లవ్, యువర్ సెంటిమెంట్, యువర్ బబ్లింగ్ ఎంథూజియాజం దట్ మేక్ యూ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ. నౌ ఆల్ ఆఫ్ us are in God.
0: పాప భీతిని పెట్టుకుని మానవుడు ఇన్ని విధమైనటువంటి పెడమార్గములు పడుతున్నాడు.
1: ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ పర్వర్షన్ మ్యాన్ యాక్ట్స్ ఇన్ ఎ పర్వర్టెడ్ వే.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి,
1: because of ignorance that made you forget the fear of sin.
0: దైవ ప్రీతి లేని దాని పట్టి.
1: Because there is no conduct whatsoever.
0: మానవత్వం అనేక మానవులందున.
1: The humanness is gone.
0: దైవం ఒక్కడే. మానవుని యందు ఈ దైవత్వం అడగడానికి ఇదే కారణం.
1: So the absence of the human quality is mainly due to the absence of fear of
0: sin. అందరి యందు ఉన్నది ఒక్కటే.
1: It's only one same God in
0: everyone. ఏకం సత్ ఇప్రా బహుదా వదంతి ఉన్నది ఒక్కటే.
1: Truth is only one. Truth is one.
0: ఆ సత్యమే దైవము.
1: And the truth is God.
0: ఆ సత్యమే సర్వత్రా ఉన్నది.
1: This truth is everywhere.
0: సత్యం పైనే ప్రపంచం ఆధారపడి ఉన్నది.
1: The whole world rests on
0: సత్యమునందుండి సర్వమే సృష్టించే.
1: From the point of truth, God created the whole
0: universe.
1: సత్యమునను
0: అడగే సర్వ సృష్టి.
1: The whole creation merges back in truth.
0: సత్య మహిమలేని స్థలమేది కనుగొన్న.
1: Is there any place where there is no truth?
0: శుద్ధ సత్వమిదియ చూడరయ్యా.
1: If you watch clearly, you will know that it is pure, unsullied
0: truth. In fact, the
1: whole creation
0: emanated of truth.
1: It is only in truth we see
0: everything.
1: All get merged finally in
0: truth. Therefore,
1: truth is God.
0: నిజమైనటువంటి సత్య స్వరూపుడు భగవంతుడు.
1: God is embodiment of truth.
0: అట్టి సత్యమును ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ట్రూత్ ఎనీవేర్.
0: ఎక్కడ చూసినా సత్యం కనిపిస్తూనే ఉండాలి.
1: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు చూడటానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు సీ.
0: ప్రయత్నించినా ఎక్కడ చూసినా అక్కడ సత్యం కనిపిస్తుంది.
1: ఇఫ్ యు సిన్సియర్లీ ట్రై యు విల్ సీ ట్రూత్.
0: ప్రత్యక్ష దైవము సత్య స్వరూపము.
1: గాడ్ ఈజ్ ది పర్సనిఫికేషన్ ఆఫ్ ట్రూత్.
0: బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం.
1: ది స్పీక్ ట్రూత్ ఓన్లీ ఇన్ ఎ పాలటబుల్ యాక్సెప్టబుల్ వే.
0: కనుకనే సత్యం అనేటువంటిది ప్రియంతో కూడినటువంటిది.
1: The truth is always acceptable.
0: ఆ ప్రియం కూడా ఎట్ట ఉండాలి.
1: How should it be?
0: సత్యం అనేటువంటిది ఇంతో మృదు మధురంగా ఉండాలి.
1: It should be soft and sweet.
0: సత్యము చాలా కఠినంగా ఉండకూడదు.
1: It should never be harsh.
0: సత్యము బాధించేటువంటిదిగా ఉండకూడదు.
1: The truth should never hurt.
0: మృదు మధురంగా ఉండాలి.
1: It should be soft.
0: అది దైవత్వం అయినటువంటి సత్యము.
1: That is the divine truth.
0: లోకములో భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు అనుకుంటారు.
1: వీ నో దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎక్కడ చూసినా ఉన్నాడు నిజమే.
1: Yes, it is true.
0: కానీ మృదుమధురమైనటువంటి ఒక సత్యంలో భగవంతుడు ప్రకాశిస్తుంటాడు.
1: బట్ గాడ్ షైన్స్ విత్ ఆల్ బ్రిలియన్స్ ఇన్ సాఫ్ట్ టెండర్.
0: కఠినమైనటువంటి సత్యం సత్యం కాదు.
1: ట్రూత్ షుడ్ నెవర్ బి హార్ష్.
0: నప్రూజాత్ సత్యం అప్రియం.
1: సో నెవర్ స్పీక్ ట్రూత్ హార్ష్లీ.
0: అటువంటి ప్రియమైన సత్యాన్ని మనము ఉపయోగించుకోవాలి.
1: దట్ ట్రూత్ విచ్ ఇస్ నెక్టరైన్ షుడ్ బి
0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవుడు కూడా ప్రేమస్వరూపుడే.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్
0: ప్రేమస్వరూపమే.
1: ఎవ్రీ క్రీచర్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రాణికుడును భగవత్స్వరూపమే.
1: ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కూడాను మానవుడు ఆశించినట్టుగా ఆనందాన్ని ఆశిస్తున్నాయి.
1: The birds and animals also want to be blissful, happy.
0: అవి కూడాను ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: They too experience joy.
0: కానీ మానవుడు అనుభవించే ఆనందమునకు పశుపక్షి మృగాదులు అనుభవించే ఆనందమునకు కొంత వ్యత్యాసం గుర్తించాలి.
1: There is little difference between the happiness of mankind and the happiness of the animal world.
0: పశుపక్షి మృగాదులు
1: birds and animals
0: అణిగిపోరు. సంతోషానికి ఉబ్బిపోరు.
1: The animals and birds are not elated by joy nor frustrated otherwise.
0: సమత్వాన్ని గుర్తించి ఉంటాయి.
1: They recognize the equanimity in both the situations.
0: మానవుల యందు ఈ విధమైనటువంటి సమత్వం లేదు.
1: There is no equality in man.
0: పశుపక్షి మృగాదుల యందు కూడాను సమత్వం ఉంటుండాలి.
1: In birds and animals there is equanimity.
0: కామ క్రోధములు అనేటువంటివి మానవునికి ఒకటి వృక్షము.
1: And this desire and anger.
0: వృక్షమునకు క్రోధము శత్రువు వేరు పురుగు.
1: And this anger is a pest that disturbs.
0: ఇంకోటి చీడ పురుగు.
1: And also we find another pest that destroys.
0: క్రోధము.
1: And there's anger.
0: క్రోధము అసూయ ఈ రెండు చేరేసేసి మానవ జీవితం అనే వృక్షాన్ని శిథిలం చేస్తుంటాయి.
1: Therefore, this anger and jealousy ruin, spoil the tree of life.
0: ప్రతి మానవునికి ఈనాడు క్రోధం అధికమైపోతుండాలి.
1: టుడే వీ ఫైండ్ మ్యాన్ ఇస్ ఫుల్ ఆఫ్ అఫ్లిక్షన్స్.
0: ఆ క్రోధం చేరినప్పుడు అనేక విధమైనటువంటి భేదములు కనిపిస్తుంటాయి.
1: ద అఫ్లిక్షన్స్ ఆఫ్ యాంగర్ ఈస్ ద కాజ్ ఫర్ డిఫరెన్స్.
0: సంభవించినప్పుడు ఎక్కడ చూసినా ద్వేషమే లభిస్తుంది.
1: వీ ఫైండ్ హేట్రెడ్ ఎవ్రీవేర్ ర్యాంపెంట్.
0: మీకు తెలుసు నిత్యము మనం బేపస్సు చూస్తుండేటువంటి యొక్క క్రోధము ద్వేషము అసూయ ఇత్యాదింత కూడాను ఎన్ని రకములైనటువంటి రీతిగానో మనం అనిపిస్తున్నది.
1: In daily newspaper, you find many columns and items speaking of anger, jealousy and hatred.
0: ఇవి రెండే మానవునికి పెద్ద శత్రువులు.
1: The anger and hatred are enemies.
0: అనేక గ్రహాలు ఉంటున్నాయి.
1: And there are many planets.
0: కానీ ఇన్ని గ్రహములో రెండు గ్రహములు మాత్రమే చాలా దుర్మార్గమైన గ్రహములు.
1: Of all the planets, two planets are really harmful.
0: క్రోధం అనేటువంటి గ్రహము.
1: The planet of anger.
0: వాంఛ అనేటువంటి గ్రహము.
1: And the planet of
0: desire. ఈ రెండు గ్రహముల చేతనే మానవత్వం శిథిలమైపోతుండాలి.
1: The planet of anger and the planet of desire spoils human life.
0: మానవునికి ఈ డిజైర్స్ చాలా ప్రమాదాన్ని కల్పిస్తుండాలి.
1: And it's only the desire that will put you in danger.
0: డిజైర్స్ ఉండవలసిందే.
1: They are necessary indeed.
0: నస్సేయో నియమం వినా ఒక నియమంలో ఉంటుండాలి డిజైర్.
1: But the desire should be under control, under some limit.
0: కానీ ఆ డిజైర్ ను మితిమీరిన రీతిగా మనం పెంచుకోకూడదు.
1: You should not have limitless desires.
0: ఒక క్షణంలో మనకు క్రోధం వస్తుంది.
1: In a moment you will be
0: ఒక క్షణంలో మనకు ప్రేమ పుడుతుంది.
1: In a bit of moment you will be full of love.
0: ప్రేమ అప్పటికప్పుడు పుట్టేటువంటి క్రోధము ఇది సత్యమైనటువంటి కాదు.
1: The love and anger that find their birth as in a moment.
0: ఈ మానవుని ఆహార విహారం చేత సంభవించేటువంటి దుర్గుణములే.
1: And such tendencies are the consequences of our habits and food.
0: ప్రతి దానికి కూడాను ఒక కాలము నియమించుకోవాలి.
1: For everything we should have stipulations.
0: మన కొత్త సంవత్సరం వచ్చింది ఈనాడు.
1: Today is the advent of new year.
0: ఇంటిలో పండుగ చేసుకుంటాము.
1: We observe festival.
0: అనేక రకాలుగా ఆనందిస్తాము.
1: It's all full of gaiety and festivity.
0: ఎంతవరకు?
1: To what extent?
0: ఒక దినం కూడాను పూర్తి ఉండదు.
1: It's not even for one full day.
0: ఇది కాదు మన ఆనందము.
1: This is not celebration.
0: ఇది కాదు మన నూతన సంవత్సరము.
1: This is not true celebration.
0: వచ్చినటువంటి ఆనందము శాశ్వతంగా ఉండాలి.
1: If it's true bliss, it should remain with you permanently.
0: అది అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటిది కాదు.
1: The true bliss neither comes nor goes.
0: ఇది కేవలం passing clouds కాదు.
1: The real bliss is not like a passing cloud.
0: వచ్చినటువంటిది permanent గా ఉంటుండాలి.
1: That which comes to you should remain with you.
0: పుట్టినప్పుడు ఎట్టి దీంతో వచ్చాం, ఆనందంతో వచ్చాం.
1: In fact, you are born with bliss.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: At the time of birth, there's nothing like a chain round our neck.
0: మంచి బుత్యపు సరులు మచ్చునకును లేవు.
1: There are no traces of precious stones and pearls.
0: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
1: There's no golden chain either.
0: రత్నాల హారము రంజిల్లగా లేదు.
1: The gems and stones are not there, precious stones.
0: రత్నాల హారము రంజిల్లగా లేదు.
1: There's no diamond chain there.
0: మేల్మి పూల దండ మెడకు లేదు.
1: There's no garland of flowers.
0: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
1: There is definitely one chain round your neck.
0: పూర్వ జన్మాల గలపను పొందుపరిచి.
1: With all the consequences of the past life.
0: జన్మ మీకిచ్చి పంపిన బరువుమాల.
1: God sends you that with the chain which is so
0: heavy. కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: It is the chain of the results of the past lives.
0: ఏమిటి మన కంఠమాల ధరించుకొని వస్తున్నాము?
1: What chain you have now?
0: జన్మ జన్మం నుంచి చేసినటువంటి పాప కర్మల అనేటువంటి యొక్క మాలను మనం ధరించుకొని వస్తున్నాం.
1: It's all the sins of the past lives accrued in the form of a chain round your neck.
0: ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలం ఉంటుండాలి.
1: Every action we have a reaction.
0: రియాక్షన్ లేనిటువంటి ఒక యాక్షన్ కనిపించదు మనకు.
1: దేర్ కెనాట్ బి ఎనీ యాక్షన్ వితౌట్ రియాక్షన్.
0: ప్రతి కర్మ కూడా చిన్న కర్మ చేసినా దానికి ప్రతిఫలం ఉండే ఉంటుండాలి.
1: ఎవ్రీ మైన్యూట్ యాక్షన్ విల్ హ్యావ్ రియాక్షన్.
0: నీవు చిన్న సూదితో నీవు బట్టను కొట్టుకుంటున్నావు.
1: విత్ ఎ నీడిల్ యు ఆర్ ట్రైయింగ్ టు స్టిచ్ ఎ క్లాత్.
0: చిన్న నీడిల్ నీ చేతి కుచ్చుకుంటుంది.
1: సపోజింగ్ దట్ నీడిల్ పించెస్ యు.
0: కానీ నీడిల్ చిన్నదే కానీ తక్షణమే దాని ప్రతిఫలము రక్తం బయటకు వస్తుంది.
1: బట్ వాట్ హ్యాపెన్స్ ఇమీడియట్లీ ఇట్ స్టార్ట్స్ బ్లీడింగ్.
0: ఆ క్షణమే వస్తుంది రక్తము.
1: It starts bleeding immediately.
0: ఈనాడు మనం భోంచేశాము.
1: Today have partaken food.
0: ఇప్పుడు భోంచేసినటువంటి భోజనము ఇంకా 2 గంటల టైం తీసుకుంటుంది జీర్ణానికి.
1: The food you have partaken requires 2 hours time to have it digested.
0: ప్రతిఫలానికి.
1: So the results will come to you in 2 hours time.
0: కొన్ని మనం భూమిలో నాటినాము.
1: You have sown a seed in soil.
0: అవి ఒక వారానికి కానీ మొక్కలుగా రావు.
1: In a week's time it sprouts.
0: కావి అని వారం తీసుకుంటుంది.
1: బట్ ఇట్ టేక్స్ ఎ వీక్.
0: ఇట్లనే ఒక్కొక్క కర్మ కొన్ని నెలలు, కొన్ని గడియలు, కొన్ని గంటలు, కొన్ని క్షణములు, కొన్ని జన్మములు కూడా తీసుకుంటుంది.
1: సిమిలర్లీ ఫర్ రియాక్షన్ ఇట్ మే బి వేరీయింగ్ టైమ్ లైక్ మొమెంట్స్, అవర్స్, డేస్, మంత్స్, ఇయర్స్ ఆర్ ఈవెన్ లైఫ్స్.
0: కనుకనే మనం ఇయర్స్ గాను జన్మలుగా గాను తీసుకునేటువంటి మక్కలు మనం చేసుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ గో బై ఇయర్స్ అండ్ లైవ్స్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: వచ్చిపోయేటువంటివిగా ఉండాలి.
1: థింగ్స్ షుడ్ హ్యాపెన్ యాజ్ అండ్ వెన్ దే షుడ్.
0: ఇలాంటి కర్మలు మనం ఆచరించినప్పుడు కర్మ ఫలితం మనం ఏమాత్రం కూడా బాధించదు.
1: When we undertake such actions as and when we should do, you don't expect
0: any result. వ్యక్తి అయినప్పటికీ తాను చేసినటువంటి పనికి ప్రతిఫలం అనుభవించే తీర్తాడు.
1: Let him be anyone. One is bound to face the consequences of the actions.
0: ఈ కర్మ ఫలం తప్పినది కాదా అని చింతించవచ్చు.
1: So you may think that you can never escape from the bonds of reaction.
0: తప్పుతుంది.
1: But it's possible to
0: see. హృదయ స్థాయి నుండి కూడాను పవిత్రమైనటువంటి ప్రేమ బయలుదేరినప్పుడు ఈ యొక్క బాధ అంతా కూడాను మరిగిపోతుంది.
1: When once the sacred love finds a place in your heart, you'll be free from all suffering.
0: నీ యొక్క విషయాన్ని పురస్కరించుకుని దానికి కొన్ని విధమైనటువంటి అభివృద్ధి పరచుకుంటున్నావు.
1: యూ జస్ట్ ఇంప్రూవ్ బేసింగ్ ఆన్ యువర్ ఓన్ టెంపర్మెంట్.
0: ప్రతి ఫలితము కూడా మన యొక్క ఆలోచన చింతలపైనే కాచి ఉంటాయి.
1: In fact, all results are based on thoughts.
0: Mana aalochana ettido phaltham attide.
1: As is the thought, so is the result.
0: Karma ettido kaayam attide.
1: As is the action, so is the
0: result. Kaayam ettido phaltham attide.
1: As is the action, so is the result.
0: Kanukane manamu kaayanni sariyina reetilo manam balaparchukovalante satkarmanu aacharinchali.
1: In order to maintain kaya, the body strong, we should undertake good deeds.
0: Aa satkarmanu aacharinchinappude satpramana kalmanu kalugutundedi.
1: When once you do good deeds, you'll have positive
0: దుర్మార్గపు భావంలో లోపం నుంచుకొని సన్మార్గంగా బయటికి ప్రవర్తిస్తే గాని అది ప్రయోజనం లేదు.
1: విత్ ఆల్ వికెట్ థాట్స్ బిహైండ్ యూ కెనాట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గుడ్.
0: లోపల నాటినటువంటి విత్తనమే మొక్కలు వస్తుంది కానీ
1: ద సీడ్స్ సోన్ విత్ ఇన్ విల్ స్ప్రౌట్ జర్మినేట్
0: అవుట్వర్డ్. యొక్క విత్తనము మొక్కలు రాదు.
1: ఇట్స్ నాట్ దట్ విచ్ ఇస్ సోన్ అవుట్ సైడ్.
0: నీవు భ్రమించేటువంటి బయట తట్టు నటించేటువంటి నటనలు అవి ఫలితమునివ్వవు.
1: All that is pretension will never give positive results.
0: Jopala neevu naatukoni poyetundi oka sankalpamulu pavitramayinduga unte nee palitham kodunu pavitramayindiga untuntadi.
1: The seeds of pure thoughts, the sacred thoughts must be sown within so as to bear fruits outward.
0: Nootaramaina samvatsaram kada ee samvatsaramlo em maarpu jarugutundi ani meer bhavinchavachchu.
1: You may be imagining what kind of changes we will face in this new year.
0: Meeku telusunu ప్రతి దినం కూడాను జరుగుతున్నటువంటి యొక్క ప్రతిఫలము మీరు అనుభవిస్తూనే ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ పాస్ త్రూ సెవెరల్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీడే.
0: ఈ జగత్తులో జరిగేటువంటి యొక్క సత్కర్మ దుష్కర్మలంతా కూడాను దినదినములకు పెరిగిపోతున్నవే కానీ తరుగుటకు వీలు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ గుడ్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ దే గో ఆన్ ఇంక్రీజింగ్ ఎవర్ అండ్ ఎవర్.
0: ప్రతి మానవుడు కూడాను సత్కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ డూ గుడ్ యాక్షన్.
0: అందుకోసమనే ప్రతి మానవుడు కూడాను సత్సంగంలో మనం చేరాలి అన్నారు.
1: వీ షుడ్ నెసెసరీ జాయిన్ సత్సంగ గుడ్ కంపెనీ.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ సత్సంగ?
0: సత్ అనగా ఏమి? త్రికాల భాగ్యం సత్యం.
1: సత్ మీన్స్ దట్ విచ్ ఇస్ ఇండివిజిబుల్.
0: మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటిదే సత్.
1: సత్ విచ్ డస్ నాట్ చేంజ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: సత్ యొక్క సంఘాన్ని మనం కూడాలి.
1: వీ షుడ్ బి ఇన్ ది కంపెనీ ఆఫ్ సచ్ సత్.
0: అప్పటికప్పుడు భజనలు చేసి అప్పటికప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి మనం విన్నటువంటివి అవి సత్సంగం కింద చేరవు.
1: ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ జాయినింగ్ భజన్ ఆర్ గివింగ్ ఏ టాక్ ఫర్ ద మోమెంట్ అండ్ ఫర్గెట్ దేర్ ఆఫ్టర్.
0: నీవు మొట్టమొదట మంచి మాటలు విను.
1: ఫస్ట్ లిసన్ టు గుడ్ వర్డ్స్
0: అనగా మంచి మాటలు విను, మంచి చూపులు చూడు, మంచి ఇది విషయంలో కర్మలు ఆచరించు.
1: సో హ్యావ్ గుడ్ లుక్స్, గుడ్ లిసనింగ్ and involve in good deeds and actions.
0: ఇది మను చక్రవర్తి మానవులకు అందించినటువంటి ఒక మూడు ప్రధానమైనటువంటి మంత్రములు.
1: This is the message of Manu to humanity.
0: దీనిని మనం ధర్మశాస్త్రంలో పోయేటప్పుడు మను శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుంటారు.
1: This is coded in Manu Dharma Shastra.
0: మానవుడు ఈ మూడు మంత్రాలు మాత్రము నిత్య జీవితంలో అనుభవించాలి.
1: Man should experience these three mantras.
0: మంచిని చూడు, మంచిని చేయి, మంచిని తలంచు.
1: సీ గుడ్, డూ గుడ్, థింక్ గుడ్.
0: ఇంతే కాదు, ఇంతకంటే మనకేం కావాలి?
1: వాట్ మోర్ యూ వాంట్?
0: ఈ మూడింటి ద్వారానే మనం మంచివారమైపోతాం.
1: బై ఫాలోయింగ్ దీస్ త్రీ యూఆర్ బౌండ్ టు బి గుడ్.
0: మొట్టమొదట మనం మంచిని చూడు.
1: ఫస్ట్ సీ గుడ్.
0: శృణ్వంతు విషే అమృతస్య పుత్రః. మంచిని విను.
1: హియర్ గుడ్.
0: మంచిని చేయి.
1: డూ గుడ్.
0: ఇలాంటి చేసినప్పుడే మనకు మంచి ఫలితం లభిస్తుంది.
1: When you act like that, you are bound to be good.
0: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను ఎన్నయో కర్మలు ఆచరిస్తున్నాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ మ్యాన్ అండర్ టేక్స్ మెనీ యాక్షన్స్.
0: ఈనాడు లోకంలో సంభవించినటువంటి యొక్క భయభ్రాంతులకు మూల కారణము మన యొక్క దుర్మార్గ సంకల్పం లే.
1: ఓన్లీ ది వికెట్ థాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ఫియర్ అండ్ క్రూయల్టీ దట్ వీ ఫైండ్ ఇన్ ద వరల్డ్.
0: ఈ దుర్భావంలో మన నుంచి దూరం కావాలంటే దుస్సంగంలో మనం చేరి కొంచెం అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: In fact, you are in bad company and promoting bad evil thoughts in you.
0: ఏనాటి కూడాను చీనించదు.
1: Well, you never be able to be
0: సత్సంగం డెవలప్ చేసుకో.
1: డెవలప్ సత్సంగం.
0: అభివృద్ధి చేసుకో.
1: డెవలప్ ఇట్ మోర్ అండ్ మోర్.
0: సత్సంగం చేత ఏది కనిపించినా మంచిగా నీవు భావించు.
1: When you are in satsanga, whatever that you see is good.
0: గొప్ప విరోధి నీకు ఎదురైపోయినాడు.
1: You face your enemy.
0: ఆ ఎరువు విరోధి అయినటువంటి వాడు ఎదురుగా వచ్చినప్పుడు దుర్మార్గుడు నువ్వు నాకు ఇటువంటి అపకారం చేశావు అని వాడిపైన మనం ఉట్టిపడకూడదు.
1: When once you face your enemy, don't be angry, saying that you are the victim of his cruelty.
0: Plus, plus, plus.
1: It only adds
0: up. ఈ కోపము వాడి కోపము రెండు చేరేటప్పటికీ కోపం మరింత మర్చిపోతుంది.
1: It will go on adding plus and plus.
0: నీ దుర్మార్గుడైనటువంటి దేశి నీకు ఎదురుకు వచ్చినప్పుడు హలో మిత్ర, హౌ ఆర్ యూ అని అడిగితే ఎంత ఆనందం ఇస్తుంది.
1: దెన్ యూ ఫేస్ యూ వర్స్ట్ ఆఫ్ యువర్ ఎనిమీ అండ్ సే హలో హౌ ఆర్ యూ, యూ విల్ బి హ్యాపీ.
0: అప్పుడు వాడు కూడా నువ్వు ఫ్రెండ్ అయిపోతాడు.
1: అండ్ హీ టూ బికమ్స్ యువర్ ఫ్రెండ్.
0: నీవు వాడితో ఫ్రెండ్ అయిపోతావు.
1: అండ్ యూ ఆల్సో.
0: ఆనాటి నుండి ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ గా మారిపోతుంది.
1: దేర్ ఆఫ్టర్ బోత్ ఆఫ్ యూ బికమ్ ఫ్రెండ్స్.
0: కనుక నీవు పలుకరించేటువంటి పలుకు నువ్వు మృదుమైనటువంటిగా పలికించు.
1: సో స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: వారిని మన ప్రేమగా మనం ఉచ్చరించినప్పుడు మన ప్రేమ కూడాను వారి ప్రేమతో చేరి ఏకమైపోతుంది.
1: When once you talk to people lovingly, this love would mix with the love.
0: కనుక మనం ఈనాటి దేశము ప్రపంచంలో జరిగేటువంటి యొక్క క్రోధములు ఇవన్నీ తగ్గిపోవాలంటే మన క్రోధములు దేశములు చల్లార్చడానికి మృదుమధురమైనటువంటి మాటలు రావాలి.
1: In order to pacify hatred and anger, we should talk softly and sweetly.
0: ఆ పవిత్రమైనటువంటి ప్రేమనే నీ యొక్క పవిత్రమైన ప్రేమను పెంచుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది సీక్రెట్ లవ్ విచ్ విల్ ఇంక్రీస్ డే బై డే.
0: ప్రేమ పలిచేటప్పటికీ శాంతి ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ యూ షేర్ దిస్ లవ్ దేర్ విల్ బి పీస్ అబైడింగ్.
0: దేర్ ఇస్ కాన్ఫిడెన్స్
1: వేర్
0: దేర్ ఇస్ లవ్.
1: వేర్ దిస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
1: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: ఇంక దేశం ఎక్కడుంది?
1: దెన్ వేర్ ఇస్ హేట్రెడ్.
0: కాబట్టి నీవు కాన్ఫిడెన్స్ మొట్టమొదటి నమ్మకాన్ని నీవు పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ డెవలప్ దిస్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఫెయిత్.
0: ఆ నమ్మకాన్ని నీవు పెంచుకున్నప్పుడే నీ నుంచి శాంతం ఏర్పడుతుంది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ యు డెవలప్ పీస్.
0: కనుక శాంతం మనకు కావాలంటే మన ఉన్నటువంటి ఒక ద్వేషాన్ని మనం దూరం చేసుకోవాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు బి పీస్ఫుల్
0: విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Develop this confidence, faith in God.
0: Deva sarupulara vishwasame manaku nijamaina swasa.
1: Vishwasa faith is swasa breath.
0: Kani ee naati vidyarthulu kudanu bala balikalu kudanu chaala durmargamaina bhavalu abhikruti avutunnayi.
1: Today the students, boys and girls, have got all evil thoughts behind.
0: Evil thought kaadu
1: crooked thoughts. Crooked thoughts.
0: కనుక ఈ యొక్క చెడ్డ భావాలను మన హృదయంలో చేరనివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ క్రికెట్.
0: నీవు ఎంతో అనుభవించావు.
1: యు ఎక్స్పీరియన్స్ అ
0: లాట్. దానికి తగినటువంటి గ్రాటిట్యూడ్స్ నీవేమిస్తున్నావు?
1: డు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్
0: భగవంతుడు దేనికి కూడాను తత్ఫలితాన్ని ఇవ్వమని కోరడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనింగ్ ఇన్ రిటర్న్.
0: నీ తత్ఫలితం కోసం భగవంతుడు ఏనాడు కాచుకోడు.
1: అండ్ గాడ్ నెవర్ వెయిట్స్.
0: కానీ డూ యువర్ డ్యూటీ.
1: బట్ డూ యువర్ డ్యూటీ.
0: నీ యొక్క కృతజ్ఞత నీవు చూపుకోవాలి.
1: యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యూడ్.
0: కృతజ్ఞత లేనిటువంటి మానవుడు క్రూరుని కంటే హీనుడు.
1: ద వన్ విదౌట్ గ్రాట్యూడ్ ది వర్స్ట్ రిచ్.
0: నీవు ఎన్నో అనుభవిస్తున్నావు.
1: యూ హ్యావ్ మెనీ.
0: ఎన్నో నీవు అందుకుంటున్నావు.
1: అండ్ యూ రిసీవ్ మెనీ.
0: ఎన్నో విధంలో నీవు అభివృద్ధి వస్తున్నావు.
1: అండ్ యూఆర్ ప్రోగ్రెసింగ్.
0: కానీ అభివృద్ధి చేసినటువంటి వాడు అందింపు చేసినటువంటి వాడు వారికి తగినటువంటి కృతజ్ఞత నీవు ఇవ్వాలి.
1: యూ షుడ్ సర్టన్లీ బి గ్రేట్ఫుల్ టు ద వన్ ఫ్రమ్ హోమ్ యూ రిసీవ్.
0: మాతృదేవో భవ పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: తల్లి నవమాసంలో మోసి కష్టములకు లోబడి అన్ని విధాలా నీకు సహింప చేసుకుని ఆ బాధలను నీవు భరింప చేసుకుని నిన్ను ఎంతో పోషిస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ ద మదర్ హూ గేవ్ బర్త్ టు యూ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ద పెయిన్.
0: అట్టి బాధపడి నిన్ను పెంచినటువంటి తల్లికి నీవు ఎంత కృతజ్ఞత అందించాలి?
1: వాట్ కైండ్ ఆఫ్ గ్రాట్యూడ్ షుడ్ యు ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ మదర్?
0: అందువల్లే మాతృదేవో భవ.
1: సో ఇట్ ఈస్ సెడ్,
0: ఆమె నీకు దేవత సమానం.
1: మదర్ ఇస్ గాడ్ ట్రూలీ స్పీకింగ్.
0: పితృదేవో భవ.
1: ఫాదర్ ఇస్ గాడ్.
0: ఆ యొక్క తండ్రి ఎన్నియో విధంలో చదివించి అభివృద్ధి చేసి ధనమును సంపాదించి తాను కడపైన ఎండబెట్టుకుని పిల్లల్ని పోషిస్తాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ, సాక్రిఫైసింగ్ హిజ్ ఓన్ కంఫర్ట్, ఎర్నింగ్ మనీ.
0: అట్టి శ్రమకు వచ్చినటువంటి తండ్రికి నీవేం కృతజ్ఞత అందిస్తున్నావు?
1: వాట్ గ్రాటిట్యూడ్ యు ఆర్ షోయింగ్ టు యువర్ ఫాదర్.
0: నీవు ఈనాడు ఈ తల్లికి తండ్రికి ఏ కృతజ్ఞత అందించావో అది ఏ రేపటి దినము నీ కుమారుడు నీ బిడ్డలు నీకు అదే గతిని అందిస్తారు.
1: ద కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దట్ యు ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్ టుడే విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్.
0: కానీ పది మంది ఎదురుగా మాత్రం మంచి పలుకులు పలికేది.
1: యూ స్పీక్ సో నైస్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్.
0: లోపల చూస్తే దుర్మార్గమైన భావాలు పెంచుకుంటూ ఉండే.
1: దేర్ ఇస్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ విత్ ఇన్.
0: ఇది ఏ రాక్షసత్వము అన్నారు.
1: దిస్ ఇస్ డెమోనిక్ టెంపర్మెంట్.
0: రాక్షసులకు రాత్రిపూట చాలా ధైర్యం వస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ డెమన్స్ ఆర్ కరేజియస్ ఇన్ నైట్స్.
0: పగల పూట ఏమాత్రము జ్ఞానం ఉండదు.
1: ఇన్ డే టైమ్ దే ఆర్ పవర్లెస్.
0: అనగా రాత్రి అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి దుర్గుణములతో కూడినటువంటిది.
1: ద నైట్ ద డార్క్నెస్
0: సింబలైజ్ అనేటువంటిదే రాత్రి.
1: సింబలైజెస్ ఇగ్నోరెన్స్.
0: సుజ్ఞానం అనేటువంటిదే పగలు.
1: అండ్ విజ్డమ్ ఇస్ డే టైమ్.
0: అజ్ఞానం అనేటువంటి రాత్రిలో నీవు పోయినప్పుడు నీకు అన్ని చెడ్డవే కనిపిస్తాయి.
1: ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూ ఎన్కౌంటర్ ఓన్లీ బ్యాడ్.
0: ఈ చీకటిని ఆశించేటువంటి వాడు రాక్షసుడు తప్ప మనిషి కాడు.
1: సో ద వన్ హూ వాంట్స్ దిస్ డార్క్నెస్ ఇస్ ఎ డెమన్.
0: మనం దుర్మార్గాన్ని ఆశించేటువంటి వారు మనం మానవులం కాదు.
1: If you are cruel, you are not a true man.
0: Sunnati vishe amrutasya putraha manavudu amruta putrudu.
1: You are the son of immortality.
0: Jantu naam narajanma dullabham manava janmam chala dullabhamainatu.
1: Human life is rest.
0: Atti dullabhamainatu manava janma etti kudanu రాక్షసుల వలె ప్రవర్తించడం ఇది చాలా పొరపాటు.
1: హ్యావింగ్ హ్యాడ్ ద రేర్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ యూ కెనాట్ కండక్ట్
0: కృతజ్ఞత ఉంటుండాలి.
1: యూ షుడ్ షో గ్రాటిట్యూడ్.
0: మృగములకైనా ఒక ప్రేమ యొక్క అద్దు ఉంటుండాలి.
1: ఇన్ అనిమల్స్ దే యూ ఫైండ్ లవ్.
0: కానీ ఈనాటి మానవునికి ప్రేమ యొక్క అద్దు లేదు.
1: మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో లిమిట్స్ వాట్స్ ఎవర్.
0: దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞత లేదు.
1: హీ హ్యాస్ నో గ్రాటిట్యూడ్.
0: కనుక మానవులై పుట్టినందుకు మానవులుగా మనం బ్రతికి మానవునిగా జీవించి మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: సో హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వి షుడ్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ ఎండ్ అవర్ లైఫ్.
0: మానవుడు కూడా దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద పర్సోనిఫికేషన్ ఆఫ్ లైఫ్ ఇస్ రేరెస్ట్.
0: అట్టి దుర్లభమైనటువంటి మానవ జన్మ ఎత్తి కూడాను రాక్షసుల వలె ప్రవర్తించడం ఇది చాలా పొరపాటు.
1: హావింగ్ హ్యాడ్ ద రేర్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ యూ కెనాట్ కండక్ట్ యువర్సెల్ఫ్.

0: ఉన్నాయి.
1: దీస్ ఐస్ విత్ ది హెల్ప్ ఆఫ్ వాట్ ఆర్ దే షైనింగ్ అండ్ ఏబుల్ టు సీ.
0: మనము నిద్రించినప్పుడు లేక అంధులైనటువంటి వారి యందు ఒక విధమైనటువంటి యొక్క తెలివితేటలు ప్రజ్ఞ ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: When a person is sleeping or in a person who is blind, a particular type of effulgence is shining.
0: Kanuka kannula kante buddhi maha pragnato kurinatvantadi prakashamto undinatvantadi.
1: Therefore more effulgent than the eyes is intelligence.
0: Oka chinna katha.
1: One small story.
0: Oka gruddivadu kuntivadu iddaru sneham ayyaru.
1: One blind man and one lame man, they became friends.
0: ఇరువురు చేరి బిచ్చమెత్తడానికి ఊరు ఊరు ప్రయాణం చేస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ బెగింగ్.
0: కుంటివాణికి కన్నులున్నాయి, గుడ్డివాణికి కాళ్ళున్నాయి.
1: ది బ్లైండ్ వన్ హ్యాస్ ది లెగ్స్ అండ్ ది లేమ్ వన్ హ్యాడ్ ఐస్.
0: కాళ్ళు ఉన్న గుడ్డివాణి యొక్క వీపు పైన కుంటివాడు కూర్చున్నాడు.
1: ద బ్లైండ్ మ్యాన్ సాట్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ది లేమ్.
0: ఈ కుంటివాణికి కన్నులున్నాయి కనుక తమ్ముడు ఇట్లా బయలుదేరు, ఇట్ల రోడ్డు పో, ఈ రోడ్డు పో అని తాను స్టేరింగ్ తిప్పుతున్నాడు పాపం.
1: The one who is blind and who is having eyes, he was able to just direct the other person.
0: ఈ విధంగా ఒకరినొకరు సమర్థించుకొని అర్థం చేసుకుని ఇరువురు కూడాను గ్రామ గ్రామము ప్రయాణమై వెళుతున్నారు బిచ్చాడు.
1: In this way, with the help of each other, they were able to just go from village to village for begging.
0: ఒక మార్గ మధ్యము లోపల ఎక్కడో పెద్ద దోసకాయ తోట కనిపించింది, ఒక వనం కనిపించింది.
1: ఇన్ ఆన్ ద వే దే కేమ్ అక్రాస్ ఎ పర్టికులర్ గార్డెన్ వేర్ కుకుంబర్స్ వర్ అవైలబుల్.
0: ఈ పైన కూర్చున్నటువంటి కుంటివాడు చెప్పాడు, తమ్ముడు ఇక్కడ చాలా దోసకాయలు ఉంటున్నాయి, కొంచెం ఆకలి కూడా వేస్తుంటుండది, కొన్ని దోసకాయలు తీసుకుని దాన్ని తిని ఆకలి తీర్చుకొని తిరిగి ఇంకో గ్రామం మనం ప్రయాణం అవుదాం అన్నాడు.
1: ద లేమ్ పర్సన్ టోల్డ్ ద బ్లైండ్ వన్, బ్రదర్, there are a number of cucumbers here, we'll just go there and eat a little, take a little rest, then we'll proceed.
0: ee kannu leni vaadu cheppadu, anna evaranna kaapala geepla unnaremo jagrataga chusko annadu.
1: The blind one told the lame person, brother, just be careful, there may be some watchman here watching over this particular field.
0: Aa evvaru manushulu kanipinchaledra annadu.
1: He said there is no one in the sight.
0: దానికి ఏమైనా కంచికించి గట్టి ఏమైనా గేటు గీటు పెట్టారేమో యోచన చేసుకో అన్నాడు.
1: ప్లీజ్ థింక్ అబౌట్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దేర్ ఇస్ ఫెన్స్ అండ్ ఎ గేట్ ఫర్ దిస్ పర్టికులర్ గార్డెన్.
0: ఈ కుంటివాడు చెప్పాడు, మనుషులు లేరు, కంచె లేదు, గేటు లేదు, ఏమీ లేదు, ఎవరు లేరు, కొన్ని తినేసి పోదాము అన్నాడు.
1: దిస్ లేమ్ పర్సన్ సెడ్ దేర్ ఇస్ నైదర్ ఫెన్స్ నార్ గేట్ ఎనీ వాచ్మెన్, విల్ గో అండ్ హ్యావ్ అవర్ ఓన్ ఫీల్ అండ్ దెన్ విల్
0: జస్ట్. గుడ్డివాడు చెప్పాడు, అన్నా ఇవి మంచి దోసకాయలు కాదైతే, ఇదేదో చేదు దోసకాయలుగా ఉంటుంటాయి, లేకపోతే మంచి దోసకాయలైతే కంచె కట్టకుండా కాపలా గాయకుండా ఉంటారా, వద్దు వద్దు మనం వెళ్లిపోదాం పా అన్నాడు.
1: బ్లైండ్ పర్సన్ ఇమీడియట్లీ టోల్డ్, బ్రదర్, దీస్ మే నాట్ బి ది నైస్ వన్ ఫర్ టేస్టీ వన్, దే మస్ట్ బి బిటర్ ఫ్రూట్స్, అదర్వైజ్ విల్ దర్ బి, హౌ కెన్ యూ హ్యావ్ వితౌట్ ఫెన్స్ వితౌట్ ఎ వాచ్మెన్ ది ఎంటైర్ ఫీల్డ్.
0: ఇక్కడ కన్నులు ఉన్నవాని కంటే కన్నులు లేని వాని యొక్క ప్రజ్ఞ ప్రకాశం చాలా అధికంగా కనిపించింది.
1: హియర్ యూ కెన్ సీ the greatness of a person who might not have eyes but who had intelligence.
0: Kanuka kannulaku buddhi prakashanni andistundadi.
1: Therefore intelligence lends shining and effulgence to the eyes.
0: Aithe buddhiki ye prakasham nunchi idi buddhi prakashistundadi.
1: Then how, from which is this intelligence getting its power?
0: Idi aatma yokka prakasham tone buddhi prakashistundadi.
1: Intelligence is shining on account of and from atma.
0: Kanuka buddhi valla mana netramulu, netram valla suryachandradulu, suryachandradula valla jagat prakashistuntundadi.
1: Therefore on account of intelligence the eyes, from eyes sun and moon, and from sun and moon
0: kani manu itu nundi manam prayanam chesthe jagat prakashamunaku suryachandradulu aadharamu.
1: From the other side, if we proceed to try to understand, for the light in the world, sun and moon are responsible.
0: Suryachandradulu prakashanni anubhavinchadaniki kannulu pradhanamu.
1: For enjoying the light of the sun and moon, eyes are responsible and important.
0: Kannulanu prakashimpacheseetundi buddhi.
1: It is intelligence which is making the eyes see.
0: Buddhini prakashimpacheseetundi atma.
1: It is atman which is making intelligence shine.
0: Kattapadiki atmane gamyamu.
1: Therefore the goal is atman.
0: Atmane main switch.
1: That is the main switch.
0: Kanuka atti atmanu neevu aaradhinchumannadu.
1: Therefore such atma you please worship.
0: Ee atmane lakshyam nanduchukomannadu.
1: Keep atman in your view.
0: Ee atmane lakshyam nanduchukunnappude neevu sthita prajnudu kaagalavu annadu.
1: Only

0: And you keep Atman in your view and in all that you do, then only
1: ఇక ప్రకారంగా మరి కొంతమంది మరికొన్ని విషయాల లోపల కూడాను లౌకిక ప్రజలను కొంతవరకును కంగోగలు చేసేదానికోసమే ఉపయోగపెట్టుంటారు.
0: దిస్ వర్డ్ స్థిత ప్రజ్ఞ ఇస్ ఎంప్లాయిడ్ బై సమ్ పీపుల్ ఇన్ డిస్క్రైబింగ్ ది వరల్డ్లీ పీపుల్ అండ్ వరల్డ్లీ యాటిట్యూడ్స్ ఆల్సో టు కన్ఫ్యూజ్.
1: అజ్ఞానులైనటువంటి యొక్క సామాన్య మానవులకు స్థిత ప్రజ్ఞ అంటే సులభమైనటువంటి మార్గంలో ఏదో ఒకటి చెప్పి వారిని మోసపుచ్చుతుంటారు.
0: సమ్ పీపుల్ ట్రై టు కన్విన్స్ ది మీనింగ్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ ఫర్ ఆర్డినరీ పీపుల్ బై గివింగ్ ది రాంగ్ మీనింగ్.
1: అది ఎట్లనగా
0: అందరూ
1: మేలుకున్న సమయంలో స్థితప్రజ్ఞుడు నిద్రిస్తుంటాడు.
0: డ్యూరింగ్ టైమ్ వెన్ ఆల్ పీపుల్ ఆర్ అవే స్థితప్రజ్ఞ విల్ బి స్లీపింగ్.
1: అందరూ నిద్రించే సమయంలో స్థితప్రజ్ఞుడు మేలుకొని ఉంటాడు అన్నాడు.
0: స్థితప్రజ్ఞ విల్ బి అవే వెన్ ఆల్ ది అదర్ పీపుల్ ఆర్ స్లీపింగ్.
1: అట్లయితే రాత్రిపూట నైట్ డ్యూటీ చేసే స్టేషన్ మాస్టర్లంతా ఉంటుంటారు, గుర్ఖాలంతా ఉంటుంటారు, వీళ్ళందరూ నిద్రపోయేటప్పుడు ఈ స్టేషన్ మాస్టర్లు గుర్ఖాలు మేలుకొని ఉంటారు.
0: ఇఫ్ దట్ ఈస్ సో దట్ డ్యూరింగ్ ద నైట్ టైమ్ ది స్టేషన్ మాస్టర్స్ అండ్ నైట్ వాచ్ మెన్ దే విల్ బి అవేక్ వెన్ ఆల్ అదర్ పీపుల్ ఆర్ స్లీపింగ్.
1: పగలపూట అందరూ మేలుకున్నప్పుడు ఈ నైట్ డ్యూటీ చేసిన వాళ్ళందరూ వారు నిద్రపోతుంటారు.
0: డ్యూరింగ్ ద డే టైమ్ వెన్ ఆల్ పీపుల్ ఆర్ అవే పీపుల్ హు హావ్ డన్ ది నైట్ డ్యూటీ దే వుడ్ బి స్లీపింగ్.
1: ఈ అర్థాన్ని స్థితప్రజ్ఞుడిగా మనం తీసుకుంటే నైట్ డ్యూటీ చేసేటువంటి స్టేషన్ మాస్టర్లు, గుర్ఖాలు, వాచ్మ్యాన్లు వీరందరూ స్థితప్రజ్ఞుల కిందనే చేరుతారు.
0: ఇఫ్ వి టేక్ దిస్ పర్టికులర్ మీనింగ్ ఆఫ్ స్థితప్రజ్ఞ ద గుర్ఖాస్ అండ్ ద నైట్ వాచ్మెన్ అండ్ ద స్టేషన్ మాస్టర్స్ ఆల్ దీస్ ఆర్ స్థితప్రజ్ఞాస్.
1: అది కాదు సరైనటువంటి అర్థము.
0: దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్థితప్రజ్ఞ.
1: నశ్వరమైనటువంటి ఈ జగత్తును పైన ఆధారపడినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ యొక్క జగత్ విషయంలో జాగ్రత్తగా ఉంటుంటారు.
0: All those people who base their lives on this impermanent world, they will be fully awake to this world and its objects.
1: ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి భోగ భాగ్యములు యందు స్థితప్రజ్ఞుడు అలక్ష్యంగా నిద్రిస్తుంటాడు.
0: స్థితప్రజ్ఞ ఆన్ ది అదర్ హ్యాండ్ వుడ్ బి స్లీపింగ్ అండ్ ఇమ్యూన్ టు దిస్ కైండ్ ఆఫ్ వరల్డ్లీ సెక్యులర్ ఆబ్జెక్ట్స్.
1: సామాన్యమైనటువంటి మానవులు ఆత్మతత్వములో కేవలము నిద్రిస్తుంటారు, అనగా జాగ్రత్త అవస్థ లేకుండా ఉంటారు.
0: Ordinary people will not be alive to the beauty of the Atman. They will be
1: happily sambandhamainatundi oka jagat vishayam lopala ati jagrataga melukoni untaru.
0: But on the other hand, this world which is full of these sense objects, they will be extremely careful and awake.
1: Anaga atma lakshyamato jeevinchetundi vaadu jagat lakshyanni vismarinchetundi vaadu sthitaprajnudu ani.
0: Therefore sthitaprajna is one who is sleeping to the principle of the world and who is fully awake to the principle of Atman.
1: Kanukani sthitaprajnudanaga sarvasanga parityagi annini teginchi tejinchi ekkado aranyamunu cheyatam kaadu.
0: Therefore sthitaprajna does not mean the one who has renounced the entire world and has gone to the forest.
1: Neevu anni panulu cheyi.
0: You do all the works.
1: Nee jagat sambandhamainatundi vruttullo neevu undu.
0: You do live in the things which are incidental to your daily life.
1: కానీ లక్ష్యమును ఆత్మ లక్ష్యమునందు ఉంచుకో.
0: But keep your concentration and your attention on Atman.
1: అయితే ఇలాంటి వాళ్ళు కర్మలు చేయవలసిన అవసరం ఏమిటి అని కొంత సందేహం రావచ్చు.
0: Then a doubt may arise. Such people, where is the need for such people to do the daily works?
1: మేము జ్ఞానులము కదా స్థితప్రజ్ఞులము కదా అని వారు స్తంభించి ఉంటుంటే అజ్ఞానులను ఉద్ధరించడం అనేటువంటిది ఇది వీలు కాదు.
0: If sthitaprajnas would take to that attitude and do not do the work, they would not be able to help the ordinary.
1: Ajnanulu uddharinchi prakashamulo praveshimpa cheyadaniki sthitaprajnulainatundi jnanulu veeru adarshaprayaluga untundali.
0: Sthitaprajnas and these wise men will have to set an example for ordinary people and ignorant people so that they would be able to follow that.
1: Vari karmalato etti phalamu lekapoyinappatikini ఎట్టి సంబంధం లేకపోయినప్పటికీ అజ్ఞానులు ఉద్ధరించే నిమిత్తమై వారు ఈ కర్మలలో ప్రవేశించాలి.
0: దే డు నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ వర్క్, దే డు నాట్ హ్యావ్ ఎనీ అసోసియేషన్ విత్ ద వర్క్, బట్ స్టిల్ ఫర్ ది సేక్ ఆఫ్ గుడ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఇగ్నోరెంట్ పీపుల్ దే హావ్ టు టేక్ అప్ దీస్ వర్క్స్.
1: కనుకని అర్జున నీవు ఆదర్శప్రాయమైనటువంటి ఒక వ్యక్తిగా నీవు తయారు కా.
0: దేర్ఫోర్ అర్జున యు హావ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్.
1: నీవు కృష్ణునికి సన్నిహిత సంబంధుడు.
0: యు ఆర్ ఎ క్లోజ్ person to Krishna.
1: Aptudavu.
0: You are dear to Krishna.
1: Bandhulavu.
0: You are a relative of
1: Bhavavu.
0: యువర్ బ్రదర్ ఇన్ లా.
1: ఇన్ని రకములైనటువంటి సంబంధ బాంధవ్యంతో కూడినటువంటి నిన్ను ఆదర్శప్రాయుడుగా నేను ఈ జగత్తు నిరూపించాలి.
0: ఐ వాంట్ ప్రూవ్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ అన్ ఐడియల్ పర్సన్ టు ద వరల్డ్ బికాస్ యూఆర్ ఇన్ సచ్ గ్రేట్ నంబర్ ఆఫ్ వేస్ రిలేటెడ్.
1: అంతరాత్మను హృదయం నందు ఉంచుకునే కృష్ణుడు,
0: keeping all this inner significance in the heart, Krishna
1: nimitta matram bhavasavya sachi annadu. Ninnu nimittanga teeskoni nenu ee jagat lopala konni rakamainatunti yokka aatma tattvanni ప్రకటించడానికి ప్రవేశపెట్టడానికి నేను పూనుకున్నాను అన్నాడు.
0: కృష్ణ టోల్డ్ అర్జున, ఐ విల్ ఓన్లీ యూజ్ యూ యాజ్ ఇన్స్ట్రుమెంట్, యూ విల్ బి ఇన్స్ట్రుమెంటల్ ఇన్ మై డూయింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద వరల్డ్.
1: కృష్ణుడు చెప్పినవన్నీ కూడాను కేవలము లోకాదర్శ నిమిత్తమై, మానవ కళ్యాణ నిమిత్తమై, ఆత్మజ్ఞాన నిమిత్తమై అందించినటువంటివి.
0: Whatever Krishna has uttered and told, it is all for the welfare of the world. It is all for setting an ideal for the world. It is all for the good of the world. And this, that thing you has given.
1: Tanaku itti bodha valla kaani, itti jnanopadesham valla kaani, tanaku vacheetundi laabham kaani, kaligeetundi nashtam kaani, ye maatramu ledu.
0: By the teachings of
1: Mandu praveshinchutadu.
0: During all incarnations, God will undertake activity which is absolutely
1: selfless. సామాన్యమైన మానవులు దానిని అర్థం చేసుకోలేరు.
0: But ordinary people will not be able
1: to దైవత్వాన్ని గుర్తించలేరు.
0: They would not be able to recognize such God.
1: అందుకోసమనే కృష్ణుడు కూడాను చెప్పాడు, అర్జున.
0: Therefore, in that particular context only, Krishna told Arjuna,
1: ఏదో నీకు రత్సారథనై నేను నిల్చుకొని నీకు రథం నడపటం అనేటువంటి డ్రైవింగ్ చేయటం అనేటువంటిది నాకు చాలా ఉత్సాహం ఉల్లాసంగా ఉంటుంది, నేను ఈ పనికి రాలేదు.
0: అర్జున, ఐ నాట్ యాక్సెప్టెడ్ ది చారిటర్షిప్ ఆఫ్ యువర్ చారియట్ బికాస్ ఐ లైక్ ఇట్, ఐఎమ్ ఎంథూజియాస్టిక్ అండ్ ఐ లవ్ దట్ పర్టికులర్ థింగ్. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ దాట్.
1: అర్జున, నీ గుర్రంబులు తోలునట్టు పనికి నేనేటికి నా ఇంటిలో లేవే గుర్రంబులు.
0: ఇట్ ఈస్ నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ ద హార్సెస్ ఆఫ్ దిస్ చారియట్ దట్ ఐ హావ్ కమ్. డోంట్ ఐ హావ్ ది హార్సెస్ విత్ ఇన్ మీ?
1: కనుక నాకు ఆ గుర్రాలు లేక రథం లేక ఏదో నీ రథాన్ని నీ గుర్రాన్ని తోలాలనే ఉద్దేశంతో వచ్చినట్టుగా నువ్వు భావిస్తున్నావు. నేను ఉన్నటువంటిది ఆరడుగుల వ్యక్తిని కాదు.
0: యూ మే బి థింకింగ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ది హార్సెస్, ఐ డోంట్ హ్యావ్ ది చారియట్స్ ఆఫ్ మై ఓన్ అండ్ దేర్ఫోర్ ఐ హావ్ టేకెన్ అప్ దిస్.
1: నీకు దేహాత్మ భావన అనేటువంటిది దేహంలో బాగా రక్తంలో చేరిపోయి ఉంటుండాలి.
0: యువర్ దిస్ బాడీ కాన్షియస్నెస్ ఇస్ సాచురేటెడ్ విత్ యూ అండ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ బ్లడ్.
1: నీకు ఈ దేహాత్మ భావన దూరం చేసి పరమాత్మ తత్వాన్ని లోపల చేర్చే నిమిత్తమై నేను ఇంత నాటకం ఆడుతున్నానన్నాడు.
0: ఐ ఆమ్ ఎనాక్టింగ్ దిస్ ఎంటైర్ ప్లే ఇన్ ఆర్డర్ టు సీ దాట్ యు ఆర్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ బాడీ కాన్షియస్నెస్.
1: ఎవరితో కూడా ఊరికే వర్ణించుకునేటువంటి స్వభావం భగవంతుని యందు ఉండదు.
0: God doesn't have any liking to be described and praised by anyone.
1: కనుక ఎప్పుడు చూచినా కూడా అర్జునుడు బావా బావా బావా అని ఈ బావమరదల యొక్క సంబోధనలే తాను చేస్తుండేటువంటి వాడు.
0: Arjuna was just addressing Krishna as brother-in-law throughout.
1: ఒకానొక సమయంలో కృష్ణుడు యమునా తీరం దగ్గర ఇసుక దిన్నెల పైన చెప్పాడు, అర్జున నిరంతరము నన్ను బావా బావా బావా అనుకుంటున్నావు. ఈ సులభంగా ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా నీతో నేను బావా అనిపించుకోవటం నాకు ఇష్టం లేదన్నాడు.
0: Krishna once told Arjuna on the banks of Yamuna in the sands, Arjuna, I don't like to be called brother-in-law for nothing at all.
1: Without lokamulo bhagavantuni aneka mandi varnistu untaru pogudutu untaru.
0: In the world a number of people will be praising God.
1: Kani ee pogudutallo bhagavantudu ye matram kuda nu angikarinchadu.
0: But these such praises God doesn't agree and accept it.
1: Edo oka officer no oka adhikaranu varnan chesi atan daggara edo konni vidhamaitundi palitamunu pondhe nimittamai ee loka sambandhamaitundi vruttulu yendu ee pogadimpulu undavachchu.
0: Such praise may be natural and common for people to go to some officers for some favors and praise them. This may be natural there.
1: Kani karanam leni pogadutalu,
0: praise which does not have sufficient reason,
1: artham lenitundi pogadutalu,
0: praise which does not have any
1: reason, పన్నీరు వంటివి మాత్రమే అని చెప్పాడు.
0: ఇట్ ఈస్ ఓన్లీ లైక్ ది పర్ఫ్యూమ్డ్ వాటర్.
1: పన్నీరును వాసన చూస్తూ కూర్చోవచ్చునే తప్ప దానిని త్రాగుతూ కూర్చోకూడదన్నాడు.
0: పర్ఫ్యూమ్డ్ వాటర్ కెన్ బి ఓన్లీ స్మెల్ బట్ ఇట్ కెనాట్ బి టేకన్ యాజ్ డ్రింక్.
1: వారి వర్ణనలు నీవు వినవచ్చునే కానీ హృదయానికి తీసుకోకూడదు.
0: సచ్ ప్రైజ్ యు మే బి ఓన్లీ హియరింగ్ బట్ యుల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్ టు ది హార్ట్.
1: ఏది సత్యమైనట్టు అవి మాత్రమే భగవంతుడు హృదయానికి తీసుకుంటాడు.
0: ఓన్లీ ట్రూ థింగ్స్ గాడ్ యాక్సెప్ట్స్ అండ్ టేక్స్ ఇట్ టు ది హార్ట్.
1: అయితే నీ నుంచి బావా బావా అనేటువంటి పదం తీసివేయటం అనేటువంటిది నాకు కూడా ఇష్టం లేదు.
0: బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డు నాట్ వాంట్ యు టు గివ్ అప్ కాలింగ్ మీ బ్రదర్.
1: నేను వద్దన్నా కూడా నీవు బావా బావా అనటం మాత్రం నీవు మానవు.
0: ఈవెన్ ఇఫ్ ఐ ఆస్క్ యూ నాట్ టు డూ ఇట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ కాలింగ్ మీ బ్రదర్ ఇన్ లా.
1: కనుక నీకు నిజంగా నేను బావగానే చేసుకుని నేను ఆనందించాలి అని అప్పుడు సుభద్రనిచ్చి పెళ్లి చేశాడు.
0: Therefore he said, I really want to become your brother-in-law and offered Subhadra in marriage and he became brother-in-law to Arjuna.
1: ఈ సుభద్రని ఇవ్వటము బలరామునికి ఇష్టం లేదు.
0: ఆఫరింగ్ సుభద్ర ఇన్ మ్యారేజ్ టు అర్జున బలరామ డిడ్ నాట్
1: లైక్. కట్టకడిపటికు ఈ పెళ్లి సమయంలో కూడా బలరాముడు లేడు.
0: ఈవెన్ డ్యూరింగ్ ద మ్యారేజ్ టైం బలరామ వాజ్ నాట్ దే.
1: తాను అరణ్యవాసం బయలుదేరాడు.
0: షీ వెంట్ టు ఎ ఫారెస్ట్.
1: అప్పటి నుంచి కూడా కృష్ణుని పైన కూడా బలరాముడు ద్వేషాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ బలరామ వాజ్ నాట్ హ్యావింగ్ లవ్ ఫర్ కృష్ణ.
1: అనగా కృష్ణుని యొక్క స్వభావం ఏమిటంటే ఏ ఒక్క విషయం కూడాను మాటతో పాటు క్రియను కూడాను ఆచరించి చేయాలి.
0: Therefore one thing about Krishna which is extraordinary is that along with the word action should follow.
1: ఇది మానవుని యొక్క నిజ స్వభావం అన్నాడు.
0: This is true nature of man.
1: ఏది తలస్తాడో అది చెప్పాలి.
0: Whatever you think he you have to
1: ఏది చెప్పునో అది చెయ్యాలి.
0: Whatever you say you will have to do it.
1: కనుక మనోవాక్ కర్మలను ఏకత్వం గావించుకునేటువంటి ఒక నిజ తత్వమే దైవత్వం.
0: Divinity is unity of thought, word and deed.
1: కనుకని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఇది నిజమైనటువంటి మానవుని యొక్క మానవత్వం అన్నాడు.
0: ద రియల్ నేచర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: కనుకనే ఈనాడు యుద్ధ భూమి ఎందు కూడాను నిన్ను స్థితప్రజ్ఞుడి గావించి నీవు ఇంద్రియానికంతా కూడాను వశం చేసుకున్నటువంటి వాడి గుడాకేశుడిగా నీకు నిరూపించి తదుపరి నేను ఇతరులకు బోధించాలి, అంతవరకు నేను ఇతరులకు బోధించటకు వీలు కాదన్నాడు.
0: హీ టోల్డ్ అర్జున ఐ వాంట్ టు మేక్ యూ అన్ ఎగ్జాంపుల్ దేర్ ఫార్ ఐఎమ్ టీచింగ్ యూ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ విల్ ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ అండ్ ఐ వాంట్ టు మేక్ యూ అన్ స్థిత ప్రజ్ఞ అండ్ దెన్ ఓన్లీ టీచ్ అదర్స్.
1: మొట్టమొదట నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ అండర్స్టాండ్ మై
1: నేను దేహస్వరూపుణ్ణి కాదు.
0: ఐ ఆమ్ నాట్ దిస్ బాడీ.
1: నీవు దేహ స్వరూపుడు కాదు.
0: యు ఆర్ ఆల్సో నాట్ ద బాడీ.
1: నీవు నేను దేహిని.
0: We are both of us are the indwellers, dehi.
1: కనుక ఈ దేహి అనేటువంటి దాన్ని సత్యంగా గుర్తించినప్పుడు దేహభ్రాంతి నీకు ఏమాత్రము ఉండదు.
0: Once you recognize this particular fact that you are not deha, you will not be having dehabhranti or body consciousness.
1: దేహము క్షణికమైనటువంటిది, క్షుద్రమైనటువంటిది.
0: Body is mean and temporary.
1: దేహి సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: God is permanent and eternal.
1: కనుక నీవు ధరించేటువంటి వస్తువు కాదు, ధరింపబడేటువంటి వాడు.
0: You are not the cloth. You are the one who wears that cloth.
1: కనుకని దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన.
0: Therefore it is said that this body is the temple of God and the indweller is God himself.
1: అనిత్యం అసుఖం లోకం విమం ప్రాప్య భజస్వమాం. అనిత్యం అసుఖం లోకం విమం ప్రాప్య భజస్వమాం.
0: This world is impermanent and this world is full of sorrow.
1: కనుకని ఇది అనిత్యము అసుఖమైనటువంటిది. కనుక నిత్య సుఖములతో కూడినటువంటి దైవత్వాన్ని నీవు ఆశ్రయించు.
0: As this world is impermanent and not
1: ఎవరిని ఆశ్రయించుకోవడము ప్రయోజనం లేదు.
0: There is no use in taking refuge
1: in ఇవన్నీ మార్పు చెందినటువంటివి.
0: All these people will be changed.
1: ఈ మార్పు చెందినటువంటి యొక్క ఆరో గుణము ఒక్క దైవం ఒక్కడే.
0: The only sixth quality which an entity is God who does not
1: అతనే ఆరని దీపము. అతనే ఆరని దీపము.
0: He is the one lamp which does not get extinguished.
1: ఆ దీపాన్ని నీవు ఆశ్రయించు.
0: You take shelter in it.
1: అదే పరంజ్యోతి.
0: That is paranjyoti.
1: అదే జీవనజ్యోతి.
0: That is జీవనజ్యోతి.
1: అదే అఖండ జ్యోతి.
0: This is అఖండ జ్యోతి.
1: అదే అద్వైత జ్యోతి.
0: This is also the light of Advaita.
1: కనుక అట్టి దానిని ఆశ్రయించమని బోధించి అనేక విధములుగా అజ్ఞానంతో కూడినటువంటి యొక్క అర్జున్ యొక్క హృదయాన్ని పరిశుద్ధం గావించి ప్రకాశింపచేశాడు.
0: కృష్ణ మేడ్ ది హార్ట్ ఆఫ్ అర్జున విచ్ వాస్ ఫుల్ ఆఫ్ ఇంప్యూరిటీస్ హీ ప్యూరిఫైడ్ ఇట్ అండ్ మేడ్ ఇట్ షైన్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ దీస్ థింగ్స్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
2: That was the 18th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered by him on 23rd August 1984, Bhagavan enlightened us on the way one can achieve control of senses. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message
3: of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: You will now hear a divine discourse delivered by Bhagavan Baba on 12th of March 2002 on the occasion of Sivaratri.
1: దైవాదీనం జగత్సర్వం సత్యాదినం చు దేవతం తత్ సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత దైవాదీనం జగత్సర్వం సత్యాదీనం చు దేవతం

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవాదీనం జగత్ సర్వం, ఈ ప్రపంచమంతా కూడాను దైవాధీనమై ఉన్నది.
1: ది హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: సత్యాదినంచు దేవతం, ఈ దైవము సత్యం యొక్క ఆధీనంలో ఉంటుంది.
1: ద డివినిటీ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: తత్ సత్యం ఉత్తమాదీనం, అట్టి సత్యము ఉత్తముల యొక్క ఆధీనంలో ఉంటుంటాయి.
1: దిస్ ట్రూత్ ఈజ్ అడ్హియర్డ్ అండ్ స్పోకన్ బై ఎ నోబుల్ మ్యాన్.
0: ఉత్తమో పరదేవత, అట్టి ఉత్తముడే దైవస్వరూపుడు.
1: That noble person is personification of the divine.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Daivanni gurchi purna parijnanam lenatu aa samayam nandu aneka vidhamulu ga kudanu vicharana salputu vacharu.
1: People investigated about the divine and the divinity in several ways.
0: కానీ దైవాన్ని నిర్ణయించుకోలేక ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They could not estimate the divinity in full and therefore they started worshipping prakriti, the nature.
0: కాలము గడిచిన కొలది ప్రకృతి ఆరాధన సల్లంగిల్లి మూర్తి ఆరాధన లోపల భారతీయులు అభివృద్ధిగాంచారు.
1: As the times passed by, they discontinued worshipping the nature and had taken to worshipping the idols, మూర్తి.
0: మూర్తి అనగా జన్మించినటువంటి ప్రతి ప్రాణి కూడాను మూర్తి స్వరూపమే.
1: మూర్తి, the I meant the one, everyone that's born has a form, మూర్తి.
0: జన్మతో కూడినటువంటి యొక్క జీవులన్నీ కూడాను మూర్తి స్వరూపాలే.
1: ఆల్ దోస్ దట్ ఆర్ బోర్న్ హ్యావ్ ఫార్మ్స్ స్పెసిఫిక్.
0: తల్లిని పూజించటము, తండ్రిని పూజించటము, గురువులను పూజించటము, పెద్దలను గౌరవించటము, ఇవన్నీ నువ్వు తప్పేమున్నది.
1: వర్షిపింగ్ ద మదర్, వర్షిప్ ద ఫాదర్, ద ప్రిసెప్టర్ అండ్ ఎల్డర్స్ amount to the worship of the form, మూర్తి.
0: వీరే మూర్తి స్వరూపులు.
1: They have forms.
0: అయితే ఇట్టి మూర్తులకు చైతన్యము, దయ, ప్రేమ, కరుణ, సహనము, సానుభూతి ఇత్యాది ఆచరణీయమైనటువంటి సద్గుణములు ఉంటున్నాయి.
1: These forms that received adoration and worship have in them the awareness, the compassion, love, forbearance and sacrifice.
0: కాని ఇది ఎవరు కూడాను కాదని చెప్పలేరు.
1: None can deny this.
0: కొన్ని శిలారూపములుగా ఉంటున్నాయి.
1: Some forms are idols made up of stone.
0: ఇందులో చైతన్యము లేక, సహనము లేక, ప్రేమ లేక, కదలిక లేక, ఆనందము లేక, ఆ విధంగా జడస్వరూపమై ఉంటున్నాయి.
1: దీస్ ఐడల్స్ మేడ్ అప్ ఆఫ్ స్టోన్ యూ డు నాట్ ఫైండ్ ఇన్ ద అవుట్వర్డ్ వే ద లవ్, ద మూమెంట్, ద బ్లిస్ అండ్ సో ఆన్.
0: ఇట్టి రూపమును ఆరాధన చేయటము అనేక మంది ద్వేషిస్తూ వచ్చారు.
1: ది ఐడోలాట్రీ ఈజ్ కండెమ్డ్ బై మెనీ.
0: అయితే దీన్ని ద్వేషించడం కూడాను ఒక విధమైన అజ్ఞానమే.
1: ద డినైల్ ఆఫ్ ఐడోలాట్రీ ఈజ్ ఆల్సో ఎ సైన్ ఆఫ్ ఇగ్నరెన్స్.
0: ఇది ఒక పుష్పము.
1: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
0: ఇది పుష్పము అని ఈ యొక్క వ్రేలు ఆ పుష్పాన్ని చూపుతుండాలి.
1: ఇట్ ఈస్ ది పాయింటింగ్ ఫింగర్ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ ద ఫ్లవర్.
0: ఇది ఒక టంబ్లరు అని ఒక ఈ యొక్క వ్రేలు ఆ టంబ్లర్ ను చూపుతుండాలి.
1: ద ఫింగర్ పాయింట్స్ యూ టువర్డ్స్ ద టంబ్లర్ దేర్.
0: చూపేంత వరకు మాత్రమే ఈ వ్రేలు.
1: ద ఫింగర్ హెల్ప్స్ యూ యాజ్ ఎ పాయింటర్.
0: పుష్పాన్ని చూసిన తర్వాత పుష్పం పైననే మన యొక్క దృష్టి పోతుంది కానీ వ్రేలు పైన పోదు.
1: ద మూమెంట్ పాయింటర్ ద ఫింగర్ డైరెక్ట్స్ యూ టువర్డ్ ద ఫ్లవర్ యూ స్టార్ట్ సీయింగ్ ద ఫ్లవర్ అండ్ నో మోర్ ద ఫింగర్.
0: అదే విధంగానే ఈ యొక్క విగ్రహములన్నీ కూడాను మన వేలుతో చూపినటువంటివిగా దైవాన్ని చూపుతాయి. దైవాన్ని చూసిన తర్వాత ఈ విగ్రహాలు మనము అక్కర్లేదు.
1: లైక్ వైజ్ దీస్ ఐడల్స్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్ డివైన్.
0: దైవాన్ని ఈ యొక్క విగ్రహములు
1: దీస్ ఐడల్స్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద డివైన్ అండ్ గో టువర్డ్స్ ద డివైన్.
0: ఇట్టి స్వరూపాన్ని విమర్శించటము దోషము కాదా?
1: Criticizing such a noble idea is a mistake.
0: కొన్నింటిని మనము అతి ప్రీతిగా మనము ఆరాధన చేస్తున్నాం.
1: We worship some endearingly.
0: మన తాతలు ముత్తాతలైనటువంటి వారిని చిత్రములుగా చేసుకుని వారిని మన గృహములో పెంచుకొని వారిని ఆరాధన చేస్తుంటాం.
1: We have the photographs of our parents, the grandparents, and we worship them.
0: కాని ఆ యొక్క చిత్రముల లోపల చైతన్యం ఉన్నదా?
1: డూ యూ ఫైండ్ లైఫ్ దేర్ ఇన్ దోస్ పిక్చర్స్?
0: కరుణ ఉన్నదా?
1: యూ ఫైండ్ ఎనీథింగ్
0: దేర్? ప్రేమ ఉన్నదా?
1: లవ్
0: లేదు.
1: నో.
0: కానీ వీటిని పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వై డూ యూ వర్షిప్ ద పిక్చర్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ ఫోర్ ఫాదర్స్?
0: మన పెద్దలు ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని మనకు నిరూపించిపోయారు.
1: ది ఎల్డర్స్ హావ్ గివెన్ us an ideal to tread.
0: కనుకనే మన గృహం లోపల అనేక చిత్రములంతా ఉంటుంటాయి.
1: And hence we have got the pictures of our parents adorning the wall.
0: ఈ చిత్రములను ఆదర్శం గారు నిరూపించి ప్రబోధించి ప్రచారం సల్పి అన్ని విధాలా మనకు ఆదర్శంగా నిరూపించినటువంటి పెద్దలు మనకు ఉన్నారు.
1: We have elders who have passed on to us the ideals to follow.
0: కనుకనే వారి యొక్క ఆదర్శముల చేతనే ఈ యొక్క పటములను మనము ఉంచుకొని చైతన్యం లేకపోయినప్పటికీ మనం వాటిని ఆరాధన చేస్తున్నాము.
1: These pictures stand for all the idealism they lived up to. Though they have no life as such, we worship them.
0: 6 inchalu padavu 4 inchalu vedalpu undinatvanti oka 100 rupayala note undi.
1: We have 100 rupee currency note, 6 inches
0: and 4 inches.
1: And 4 inches.
0: Aithe danlo chaitanyam unnada?
1: Is there life in the currency note?
0: దానిలో ప్రేమ ఉన్నదా?
1: Do you find love?
0: కానీ ప్రేమనే లేకుండా ప్రతి మానవుడు కూడాను దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు?
1: Though the currency note has no love there, yet man loves it.
0: 100 రూపాయల నోటును ద్వేషించేటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: In this world there is not even a single person who does not love the currency note.
0: ఏ దేశీయుడైనా కూడాను,
1: of any country,
0: ఏ ప్రాంతీయుడైనప్పటికీ,
1: of any region,
0: ఏ కాలం వారైనప్పటికీ,
1: any time,
0: ఈ ధనమును ఆశించేవారే కానీ దాన్ని విరోధించేటువంటి వారు కాదు.
1: ఎవ్రీవన్ వెల్కమ్స్ మనీ, నో వన్ డినైస్.
0: అయితే ఆ రూపాయి కోసమని ప్రాణాలు త్యాగం చేసినటువంటి వీరులు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ సాక్రిఫైస్ దేర్ లైవ్స్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయి కోసమని తన యొక్క జీవితాన్ని దారబోసేటువంటి వారు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ జస్ట్ డైడ్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయిలో ఉన్నటువంటి యొక్క చైతన్యం ఏమిటి?
1: What is the life principle in this money?
0: దీని యొక్క మహత్యం ఏమిటి?
1: What is the mystery behind it?
0: దీని మహత్యము గవర్నమెంట్ ముద్రనే దీని మహత్యం.
1: The mystery of a currency note, it carries the stamp of the government.
0: ఆ ముద్ర దాని యందు ఉండటం చేత దాన్ని అనేక మంది అనేక రీతులుగా ప్రేమిస్తూ అనుభవిస్తూ వస్తున్నారు.
1: Because of the stamp of the government on the currency note, people value it, adore it and worship it.
0: మనము జాతీయ పతాకాన్ని చూస్తుంటాం మనం.
1: వీ హ్యావ్ ద నేషనల్ ఫ్లాగ్.
0: ఈ జాతీయ పతాకము ఏదో నేసినటువంటి గుడ్డలు.
1: ఇట్ ఈస్ జస్ట్ ఎ క్లాత్ దట్స్ యార్న్డ్.
0: కానీ చెరుకు పిచ్చి యొక్క తత్వము, ఒక గడ్డి పరుస యొక్క తత్వము ఈ యొక్క బట్టలో చేరి ఉంటున్నది.
1: వీ ఫైండ్ ఇట్స్ ఆల్ మేడ్ అప్ ఆఫ్ యార్న్ అవుట్ ఆఫ్ ది ప్లాంట్స్ దట్ ఆఫ్ ది గ్రాస్ ప్లే.
0: ఈ 100 రూపాయల నోటు ఎందుకు కూడాను గడ్డిపోచ యొక్క ముద్దనే ఉంటుండాలి.
1: ది కరెన్సీ నోట్ ఆల్సో క్యారీస్ బేసికలీ దట్ ఆఫ్ ద గ్రాస్ బ్లేడ్.
0: చెరుకు పిచ్చి యొక్క ముద్దనే దీనిలో చేరి ఉంటున్నది.
1: అండ్ దే ఆల్ రిప్రజెంట్ ద వైల్డ్ గ్రాస్.
0: కానీ దీనికి ఎట్టి విలువ లేదు.
1: దే హావ్ నో వాల్యూ.
0: కానీ అట్టి పతాకాన్ని మనము ప్రతి భారతీయుడుకును ప్రతి దేశీయుడుకును గౌరవిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు.
1: బట్ ద నేషనల్ ఫ్లాగ్ ఈజ్ హైలీ కెప్ట్ ఇన్ హై ఎస్టీమ్.
0: దీనికి ఈ ఆరాధన ఎందుకు చేయాలి?
1: వై షుడ్ యు డూ దాట్?
0: జడమైన విగ్రహాన్ని చేయటము మూర్ఖత్వాన్ని వాదించేటువంటి యొక్క మూర్ఖులు ఈ యొక్క పతాకాన్ని ఆరాధన చేయటము మూర్ఖం కాదా?
1: మెనీ ఫూల్స్ ఆర్గ్యూ దట్ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు వర్షిప్ ఐడల్స్. బట్ ది వెరీ సేమ్ ఫూల్
0: ఈ 100 రూపాయల నోటును మనం కాపాడుకోవటము, దీనికోసం అన్ని విధాల కూడాను త్యాగం చేయటము, ఇది మూర్ఖత్వం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ ఫూలిష్నెస్ టు సాక్రిఫైస్ వన్స్ ఓన్ లైఫ్ ఫర్ మనీ?
0: ఈ విధంగా మానవుడు తన ఇష్ట అయిష్టములను పురస్కరించుకుని పూజలు ద్వేషములు కొనసాగుతూ వస్తున్నాయి.
1: దేర్ఫోర్ బేస్డ్ ఆన్ ద లైక్స్ అండ్ ద డిస్లైక్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ వి ఫైండ్ ద వర్షిప్ అండ్ ద డినయల్.
0: ప్రతి మానవుని ఎందుకును ఒక విశ్వాసం ఉన్నది.
1: ఎవ్రి మ్యాన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ హిమ్.
0: ఆ విశ్వాసమే లేకుండా దేనిని కూడాను ఆశించలేడు.
1: ఇఫ్ హ్యాస్ నో ఫెయిత్ హీ కెనాట్ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ఎనీథింగ్.
0: ప్రతి మానవుని ఎందుకును మొట్టమొదట ఆ విశ్వాసము అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ హ్యాస్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: ఈశావాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్. ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈస్ డివైన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర సర్వభూతానాం
0: అంటే ఈశ్వరత్వము అన్ని భూతములు ఎందుకూడను చైతన్య స్వరూపంతో కలుగుతూనే ఉంటున్నది.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ద బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: సకలేశ్వర స్వరూపుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఐశ్వర్య.
0: ఇది 6 రకమైనటువంటి గుణములతో కూడి ఉంటున్నది.
1: గాడ్ హ్యాస్ 6 అట్రిబ్యూట్స్.
0: ఐశ్వర్యము,
1: ఐశ్వర్య వెల్,
0: దానము,
1: చారిటీ,
0: యశస్సు,
1: రెప్యుటేషన్,
0: గ్రంథ ఒక జ్ఞానము,
1: విజ్డమ్,
0: రసము,
1: ఎసెన్స్,
0: వీజిక. ఈ 6 యొక్క తత్వాన్ని ఈ యొక్క ఈశ్వరత్వం అంటున్నారు.
1: ఈశ్వరత్వ డివైనిటీ రిప్రజెంట్ దీస్ 6 అట్రిబ్యూట్స్.
0: కనుకనే షడైశ్వర్య స్వరూపుడు ఈశ్వరుడు అని పేరు.
1: సో గాడ్ ఈస్ ద వెరీ మాస్టర్ ఆఫ్ దీస్ 6 ఫార్మ్స్ ఆఫ్ వెల్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సంగ్ అనగా చిదానందము, ఆత్మానందము.
1: సమ్ మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్?
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.
0: కనుక దైవత్వంతో అన్ని రకములైనటువంటి యొక్క నామముల యొక్క స్వరూపం కూడా ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ వీ ఫైండ్ గాడ్ ఇన్ ఎవ్రీ నేమ్ అండ్ ఇన్ ఎవ్రీ ఫార్మ్.
0: ప్రతి మానవుడి ఎందుకూడను ఈశ్వరత్వం అనేటువంటిది తాండవమాడుతూ ఉన్నది.
1: దేర్ యూ ఫైండ్ కాస్మిక్ ప్రిన్స్, డివైన్ ప్రిన్సిపల్.
0: సర్వభేదముల యొక్క సారమే ఈ యొక్క పదముల యొక్క అంతరార్థం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వర్డ్ కనోట్స్ ది వెరీ సెన్స్.
0: సత్య అనేటువంటి దానికి ఋగ్వేదము అని అర్థం ఉంది. సత్య అనే పదమునకు ఋగ్వేదము అని అర్థం ఉంది.
1: ద వర్డ్ సత్య హ్యాస్ ఎ మీనింగ్ ఋగ్వేద.
0: సా అనేటువంటి పదమునకు సామవేదంగా ఉంటుండాలి.
1: ద లెటర్ సా స్టాండ్స్ ఫర్ సామవేద.
0: ఆ అనేటువంటి పదమునకు అథర్వణ వేదంగా ఉంటుండాలి.
1: ఆ సిగ్నిఫైస్ అథర్వణ వేద.
0: మా అనేటువంటి పదమునకు, అది యా అనేటువంటి పదమునకు యజుర్వేదంగా ఉంటుండాలి.
1: యా సింబలైజెస్ యజుర్వేద.
0: సత్య సా ఆయి.
1: సత్య సా ఆయి.
0: సత్య ఋగ్వేదము.
1: సత్య ఋగ్వేద.
0: సా
1: సా
0: సామవేదము.
1: సామవేద.
0: ఆ అథర్వణ వేదము.
1: అథర్వణ వేద.
0: మా యా అనేటువంటిది యజుర్వేదం.
1: యా యజుర్వేద.
0: సత్యాస.
1: సత్యాస.
0: కనుకని ప్రతి పదమునందు కూడా వేదం యొక్క సారము ఇమిడి ఉంటున్నది.
1: ఎవ్రీ లెటర్ కంటైన్స్ ది ఎసెన్స్ ఆఫ్ వేద.
0: ప్రమాణపూర్వకంగా మనం విచారణ చేసినప్పుడు అర్థం తెలియనిటువంటి మూర్ఖులు ఎన్ని రకమైనటువంటి అర్థములైనా చేసుకోవచ్చు.
1: ద ఫూలిష్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
0: లింగం అనగా ఏమిటి దీని అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లింగం?
0: గుర్తు అని దీనికి ఒక పదం.
1: లింగం మీన్స్ సైన్.
0: ఈ పదం దేనికోసం ఉపయోగపెట్టారు?
1: వై డూ యూస్ దిస్?
0: అనగా లింగాకారము ఆత్మకు మాత్రమే సంబంధం.
1: ది వెరీ ఫార్మ్ ఆఫ్ లింగ రిప్రజెంట్స్ ద సెల్ఫ్.
0: ఇట్టి ఆత్మతత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై లింగము అనేటువంటి రూపం లోపల దానికి ఎటు ముఖము ఎటు కాలు అనేటువంటి తెలియదు.
1: లింగ హ్యాస్ నో డైమెన్షన్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుకనే భగవంతునికి ఆద్యంతములు లేనటువంటి స్వరూపానికి లింగము అని పేరు పెట్టారు.
1: గాడ్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్ అండ్ సో ఇట్స్ కాల్డ్ లింగం.
0: ఈశ్వరత్వం అనేటువంటి దాన్ని సకలైశ్వర్యం అన్నారు.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద మాస్టర్
0: ఈశ్వరత్వమే.
1: అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో
0: జ్ఞానము ఈశ్వరత్వమే.
1: విజ్డమ్
0: ఆరోగ్యము ఈశ్వరత్వమే.
1: హెల్త్
0: సంపద ఈశ్వరత్వమే. సిరి ఈశ్వరత్వమే.
1: సిరి ది వెల్త్.
0: కనుకని ఇవన్నీ కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు అని.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: విద్య కూడా ఈశ్వరత్వమే.
1: ద నాలెడ్జ్ ఇస్ ఆల్సో ఈశ్వర.
0: కనుకని ప్రతిది కూడా ప్రపంచం లోపల మనం ముట్టినదంతా కూడా ఈశ్వర స్వరూపమే.
1: వాట్ ఎవర్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ లైఫ్, వాట్ ఎవర్ దట్ యు టచ్ ఇస్ డివైన్.
0: అన్నింటినీ చూపేటువంటిది మన యొక్క హృదయము.
1: ఇట్ ఇస్ అవర్ హార్ట్ దట్ డైరెక్ట్స్ దట్ పాయింట్స్ అవుట్ ఎవ్రీథింగ్.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకనే కరుణ స్వరూపమైనటువంటి యొక్క తత్వమే ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ కంపాషన్.
0: జీవేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద హార్మోనీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
0: ఇటువంటి దివ్యత్వమైనటువంటి ఒక ఈశ్వరత్వాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ఈశ్వర.
0: ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి.
1: వీ ఫైండ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్.
0: కానీ ఈ ఆరాధనలన్నీ కూడాను ఒక్క తత్వమునకు మాత్రమే ఉన్నది.
1: బట్ ఆల్ దీస్ మోడ్స్ ఆఫ్ రిప్రజెంట్ ఓన్లీ వన్ మెయిన్.
0: దానికి వేరు వేరు పేర్లంతా కూడా పెట్టుకుంటూ వచ్చారు.
1: బట్ డిఫరెంట్ వర్డ్స్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
0: రామ అన్న కృష్ణ అన్న ఈశ్వరుడు అన్న అంతా ఒక్కటే.
1: రామ కృష్ణ ఈశ్వర ఆల్ ఆర్ వన్.
0: కానీ కొంతమంది విశ్వాసము గాఢముగా ఉండటం చేత ఈశ్వరత్వము అని అనుకుంటారు.
1: సమ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దేర్ ఫోర్ దే.
0: మరికొంతమంది రామ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంలో ఉండటం చేత రామతత్వాన్ని అభిష్టపెడతారు.
1: సమ్ లైక్ ద నేమ్ రామ.
0: ఈ విధంగా వారి వారి లైక్ అనగా రమేతీతి రామ ఆ రమింపబడినటువంటి దానికి వారు వరిస్తూ ఉంటారు.
1: దేర్ ఫోర్ బికాస్ దే లైక్ ద వెరీ నేమ్ రామ సో దే వర్షిప్ హిమ్.
0: కనుక శివరాత్రి.
1: శివరాత్రి
0: ఈ శివ అనగా ఏమిటి?
1: హూ ఈజ్ శివ?
0: మంగళకరమైనటువంటి ఒక రాత్రి శివరాత్రి.
1: శివరాత్రి మీనింగ్ ఆస్పిషియస్ నైట్.
0: అనగా ఈ శివ అనేటువంటి మంగళకరమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వచ్చింది?
1: శివ ఆస్పిషియస్నెస్ వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: తన యొక్క శ్వాస నుంచి వచ్చినటువంటిది.
1: ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ బ్రెత్.
0: అది ఏ సో హం సో హం అది ఏ ఆత్మ నుంచి వచ్చినటువంటిది శబ్దం.
1: దిస్ బ్రెత్ స్టాండ్స్ ఫర్ దిస్ వర్డ్ సోహం. That comes out of Atma, the self.
0: దీనిని హంస గాయత్రి అని పిలుస్తూ వచ్చారు కొంతమంది.
1: దిస్ ఇస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హం అనగా తాను.
1: హం మీన్స్ ఐ.
0: సో దైవము.
1: సో దట్ గాడ్.
0: కాబట్టి దైవాన్ని నేనే అనేటువంటి అంతరార్థాన్ని బోధిస్తూ వచ్చింది.
1: సో ది ఇన్నర్ మీనింగ్ ఈజ్ ఐఎమ్ గాడ్.
0: సోహం.
1: సోహం
0: ఇది ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ప్రబోధిస్తూ వస్తుండాలి.
1: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ సోహం ద బ్రెత్ దట్ వీ టేక్ 21,600 టైమ్స్ ఏ డే.
0: ఇలాంటి ప్రబోధలు అనాది కాలం నుంచి కూడాను భారతదేశంలో ఆచరిస్తూ వస్తున్నారు.
1: దీస్ టీచింగ్స్ హావ్ బీన్ ప్రాపగేటెడ్ అండ్ ప్రాక్టీస్డ్ సిన్స్
0: విగ్రహారాధన మూర్ఖత్వం అని ఎవరు కూడాను భావించరాదు.
1: No one should consider it as foolish.
0: ఇది మూఢత్వము అని చింతించరాదు.
1: You should not decide it as foolishness.
0: అది ఏ నిజమైనటువంటి మూర్తిని దర్శింపచేసేటువంటిది.
1: In fact, that will direct you to God.
0: ఇది పుష్పము అని ఈ వ్రేలు చూసినప్పుడు.
1: When this finger directs you to the flower.
0: ఈ వ్రేలు కేవలం మూర్ఖమైనటువంటిదేనా?
1: Can you call this finger a fool?
0: ఇది మూర్ఖమైనటువంటిది అయితే ఇది పుష్పము అని దీన్ని చూపగలుగుతుందా?
1: If that is foolish act, how does it direct you to God?
0: కనుక చూపబడినటువంటిది పుష్పము. చూపించినది వ్రేలు.
1: సో దాట్ విచ్ ఇస్ షోన్ ఇస్ ద ఫ్లవర్, దాట్ విచ్ షోస్ ఇస్ ద ఫింగర్.
0: దైవము చూపబడినటువంటిది,
1: గాడ్ ఇస్ షోన్,
0: విగ్రహము చూపింపబడినటువంటిది,
1: ఐడల్ దట్ డైరెక్ట్స్ టు గాడ్.
0: కనుకనే దైవం అనేటువంటి విగ్రహాన్ని మనం ఏమాత్రం కూడా విస్మరించరాదు.
1: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్ ఐడల్స్.
0: ఇది జడమైనటువంటి విగ్రహం అని భావించరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ యాస్ లైఫ్.
0: జడమందు చైతన్యం ఉంటుంది.
1: దేర్ ఇస్ అవేర్నెస్ దేర్ ఈవెన్ ఇన్ దిస్
0: ఈ చైతన్యములైనటువంటి ఒక జడము ఎక్కడ కూడా మనకు కానరాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఇనఫ్ మ్యాటర్.
0: ప్రతి అణువునందు కూడా ఈ యొక్క చైతన్యం ఉంటుండాలి.
1: అండ్ ఎవ్రీ ఆటమ్ హాస్ గాట్ దిస్ అవేర్నెస్.
0: సర్వ రూపములందు కూడా ఈ చైతన్య శక్తి ఉంటున్నది.
1: ఇన్ ఆల్ ఫార్మ్స్ వీ ఫైండ్ దట్ పవర్ ఆఫ్ అవేర్నెస్.
0: అణువురణీయాన్ మహతో మహీయాన్, అణువు నుంచి ఘనం వరకు కూడా చైతన్యం ఉంటున్నది.
1: వీ ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఆల్ ఓవర్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: కనుకనే మనము ఏదైనా కూడా ఇది జడం అని భావించరాదు మనము.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ యాస్
0: ఇనర్. దృష్టిలో ఆ విధమైన జడంగా నీకు కనిపించవచ్చును.
1: ఇట్ మైట్ బి ఇనర్ట్ ఫ్రమ్ యువర్ వ్యూ పాయింట్.
0: కానీ
1: బట్
0: వేద దృష్టి లోపల అన్ని చైతన్యమే.
1: ఫ్రమ్ వేదిక్ పార్లన్స్ ఎవ్రీథింగ్ ఇస్ అవేర్నెస్.
0: కనుకనే అట్టి అవేర్నెస్ అనేటువంటి ఒక శక్తిని మనం విస్మరించడము చాలా పొరపాటు.
1: ఇట్స్ అ బిగ్ మిస్టేక్ టు ఫర్గెట్ దట్ అవేర్నెస్.
0: కనుక ప్రతి దినం కూడాను మనం చేసే ఆరాధనలన్నీ కూడాను దైవానికి చెందినటువంటివి.
1: దేర్ఫోర్ వాట్ ఆల్ యాక్ట్స్ దట్ వీ డూ ఎవ్రీ డే అమౌంట్ టు వర్షిపింగ్ ద లార్డ్.
0: సర్వ పూజ సర్వత్ర సర్వవ్యాపి అయినటువంటి ఒక ఉదాహరణ తత్వము ఆత్మతత్వము ఎందుకు కనిపించటం లేదు?
1: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ యూనివర్సల్, హౌ ఇస్ దట్ వీ డోంట్ సీ దెమ్?
0: క్షీరమందు వెన్న చూడంగా కోరుదురు.
1: దేర్ ఇస్ బటర్ ఇన్ ద మిల్క్ అండ్ యూ డోంట్ సీ ఇట్.
0: కానీ వెన్న కోరినంత మాత్రమే మనకు లభించునా?
1: బై మియర్లీ డిజైరింగ్ ద బటర్ కెన్ యూ గెట్ ఇట్? నో.
0: ఆ క్షీరంను పెరుగుగా చేసి
1: అండ్ యూ హావ్ టు కర్డిల్ ఇట్ ఫస్ట్.
0: దాన్ని చిలికినప్పుడే ఆ వెన్న మనకు లభ్యమవుతుంది.
1: యూ హావ్ టు కర్డిల్ ద మిల్క్ అండ్ ద చర్న్ లేటర్ టు గెట్ ది బటర్.
0: కనుకనే కనిపించలేదు ఆత్మ అనుకుంటే చాలా పొరపాటు.
1: బికాస్ ద సెల్ఫ్ ఇస్ నాన్ అపేరెంట్ యూ కెనాట్ డినై.
0: ఆత్మ సర్వులు ఎందుకు సర్వమానవులు ఎందుకు ఉండేటువంటి ఒక చైతన్య స్వరూపమే.
1: ద స్పిరిట్ ఆర్ ద సోల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ అవేర్నెస్. సో
0: ఈ సత్యాన్ని మనం గుర్తించకుండా రెండు దోషములు మనకు వెంటాడుతూ ఉంటుంటాయి.
1: వి డోంట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అండ్ వీఆర్ కమిటింగ్ టూ మిస్టేక్.
0: రెండు దోషములు వెంటాడుచుంటూ నరుని.
1: అండ్ దీస్ టూ మిస్టేక్స్ వన్ ఫాలోస్ ది అదర్.
0: ఒకటి
1: వన్
0: లక్షల తప్పులు తన తప్పులను తాను మర్చిపోతుంటాడు.
1: వీఆర్ ఫర్గెటింగ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మిస్టేక్స్ దట్ వీ కమిట్ ఫర్ అవర్ సెల్ఫ్.
0: అది ఒక్కటి.
1: దట్ వన్ మిస్టేక్.
0: దాని వల్లనే దైవత్వాన్ని జ్ఞాపకం లేకుండా చేస్తుంది.
1: దట్స్ రీజన్ వై వీ ఫర్గెట్ గాడ్.
0: పరుల అణుమాత్ర దోషము పెద్ద చేయు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మిస్టేక్ కమిటెడ్ బై అదర్స్.
0: పరుల చిన్న తప్పును కూడా మనం పెద్దదిగా భావిస్తుంటుంటాం.
1: ఎ స్మాల్ మిస్టేక్ కమిటెడ్ బై అదర్ మ్యాన్.
0: ఆ యొక్క దోషమే నీకు దైవత్వానికి దూరం చేస్తుండాలి.
1: పాయింటింగ్ టు ది మిస్టేక్స్, మైన్యూట్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
0: తన యందు ఉన్నటువంటి లక్షల దోషాన్ని కూడా
1: ది ఇన్యూమరబుల్ మిస్టేక్స్ ఇన్ యూ
0: దాచి పెడుతుంటాలి.
1: అండ్ యూ హైడ్ దెమ్.
0: ఈ రెండు దుర్గుణులు మన యొక్క హృదయం నుండి తీసివేసినా మనం నిజమైనటువంటి దైవ స్వరూపులమే.
1: హైడింగ్ అవర్ ఓన్ మిస్టేక్స్ అండ్ కన్సిడరింగ్ మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ మైట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ గాడ్.
0: ఎప్పుడు పరదోషములను మాత్రం వెతుక్కుంటూ పోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ అ బిగ్ మిస్టేక్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్.
0: తన దోషమును తాను వెతకాలి.
1: సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్.
0: తన చిన్నదైనా కూడా దాన్ని పెద్దదిగా భావించాలి.
1: యువర్ ఫాల్ట్ మే బి సో స్మాల్ అండ్ టైన్ అండ్
0: సింపుల్. తన దోషం నీకు కనిపించినప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా చూసుకోవాలి.
1: బట్ ఇగ్నోర్ ది మిస్టేక్స్ ఆఫ్ అదర్స్.
0: అట్టి త్యాగభావమే సాధకులకు అత్యవసరము.
1: అండ్ దట్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈ త్యాగభావమే లేకుండా ఈ యోగత్వమే మనకు ప్రాప్తించదు.
1: Without the spirit of sacrifice, you cannot proceed along the spiritual path.
0: ఈనాడు ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ,
1: in this world, wherever you see,
0: పరలోదోషంలో వెతికేటువంటి ఒక పాపులు దినదినానికి అభివృద్ధి అవుతున్నారు.
1: Sinners are increasing day by day who point out others' mistakes.
0: తన అణుమాత్రమైన దోషాన్ని కూడా వెతకడానికి ప్రయత్నించినటువంటి యొక్క వారు ఎక్కడా కనిపించడం లేదు.
1: There's not even a single wise man who will be able to find out a simple mistake.
0: కనుకనే అందరూ కూడా అశాంతికి గురి అవుతున్నారు.
1: That's the reason why all of us
0: are అందరూ కూడా దుఃఖములకు గురి అవుతున్నారు.
1: That's why we are all miserable.
0: కనుక మొట్టమొదట మనం దుఃఖాన్ని దూరం చేసుకోవాలని,
1: So we have to cross this misery.
0: అశాంతిని మనం దూరం గావించాలని.
1: We have to shed this restlessness.
0: కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి దోషాన్ని మొట్టమొదట చంపివేయాలి.
1: All those that aspire to be peaceful must give up these two.
0: పరల దోషాన్ని వెతికేటువంటి వాడు ఆ పాపి.
1: He is the worst of the sinners who finds fault with others.
0: మనం ఎప్పుడు కూడాను ఇతరుల దోషాన్ని వెతకకూడదు.
1: We should never find out faults in others.
0: ఇది ఏ నిజమైనటువంటి శివత్వానికి తెలియనటువంటి అర్థము.
1: This is the meaning of Sivatva, the principle of Siva.
0: ఇది పవిత్రమైనటువంటి గుణం మనలో ప్రవేశించాలి.
1: We should have a sacred quality within us.
0: పరదోషం అనేటువంటిది మహాపాపమైనటువంటి.
1: Accusation of others is the worst of the sins.
0: కనుక దాని జోలికే మనం పోకూడదు.
1: We should not be after that quality.
0: ఒకవేళ దూషించడానికి నీకు ఇష్టమైన నిన్ను నీవు దూషించుకో.
1: In fact, if you want to criticize anybody, criticize yourself.
0: నేను మానవుడై పుట్టి
1: Having been born a man,
0: మానవత్వాన్ని ధరించి
1: having been a man,
0: ఇలాంటి మానవుడు చేయవలసినటువంటి పనులు నేను చేయగలుగుతున్నానా?
1: Am I able to do manly deeds, the activity of a human being? What kind of activity am I doing?
0: నిన్ను నీవు విమర్శించుకో.
1: So you criticize yourself.
0: నిన్ను నీవు దూషించుకో.
1: You accuse yourself.
0: నిన్ను నీవు దండించుకో.
1: And you punish yourself.
0: ఇది నిజమైనటువంటి సాధన.
1: Punishing one's own
0: సాధన సాధనగా జపం చేయటం సాధన కాదు.
1: Is not simply repeating names.
0: ధ్యానాన్ని కూర్చోవటం సాధన కాదు.
1: Not sitting for meditation.
0: మనలో ఉన్నటువంటి దోషాన్ని దూరం చేయటమే గొప్ప సాధన.
1: Giving up all the bad qualities within is the true spiritual path.
0: సాధన అనగా మన దుర్భావం దూరం చేసుకుని సద్భావంను పెంచుకోవటమే సాధన.
1: True sadhana, spiritual path meant cultivating good qualities
0: and
1: getting rid of bad qualities.
0: అది ఏ సాధన?
1: That is sadhana.
0: Sanaga sakaleshwarya swarupam.
1: Sa, a very form of different forms of wealth.
0: Atti sakaleshwarya swarupamainatundi aa saanu manamu dushistam enta paapam.
1: It's what a mistake, what a sin it is if you are aware of
0: it. Manam penchukunnappude adhe mana dhanam.
1: And in fact, if we develop good qualities, there is our wealth.
0: కొంతమంది మానవులకు క్రోధం వస్తుంటుంది.
1: Some are angry.
0: క్షణం లోపలే క్రోధం వస్తుంది.
1: They will have temper.
0: కానీ ఆ క్రోధము ఎవరిని చెడుస్తుంది?
1: Well, who will be spoiled by that?
0: తన కోపమే తన శత్రువు.
1: Your anger is your enemy.
0: తన శాంతి తనకు రక్ష.
1: And in fact, your peace is
0: to protect you. కోపమును తను చంపుకోవాలి.
1: Therefore, you have to kill your anger.
0: దయ చుట్టంబవు.
1: And the compassion is your religion.
0: తన సంతోషమే స్వర్గము.
1: And your happiness is the very heaven.
0: తన దుఃఖమే నరకమండ్రు.
1: And your very misery is the hell.
0: ఇలాంటి దుఃఖమే నరకం మనకు.
1: And that misery is the hell.
0: ఈనాడు మానవులు నిరంతరం కూడా దుఃఖములో మునిగిపోతున్నారు.
1: Man has drowned himself in misery.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన దోషాన్ని తాను గుర్తించుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
1: The reason is that he is not able to know his own fault.
0: మొట్టమొదట తన దోషాన్ని తాను గుర్తించాలి.
1: First he should find out his own mistake.
0: తాను గొప్ప అని పరులు చాలా చిన్నవారని అమాయకులని అలుపులని భావించుకోవటం చాలా పొరపాటు.
1: It's a big mistake to consider yourself so high and others so low.
0: మొట్టమొదట దైవత్వం ఎక్కడ ఉన్నది?
1: Where is God?
0: ప్రతి మానవుని యందు ఉంటుంది.
1: God is in everyone.
0: ప్రతి జీవి యందు ఉంటున్నది.
1: In every living creature.
0: ప్రతి ప్రాణి యందు ఉంటున్నది.
1: In every living
0: being. ప్రతి ప్రాణి ప్రతి జీవి ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపమే.
1: Therefore every living creature, every living being, every human being is embodiment of God.
0: అది కాకుండా ఉండినప్పుడు ఈశ్వర సర్వభూతానాం అని ఎందుకు చెప్తాడు?
1: If it is not so, why should the scriptures declare ఈశ్వర సర్వభూతానాం?
0: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: కనుకనే దైవం మనిషి రూపంలో వస్తుంటాడు.
1: God incarnates in human
0: కాబట్టి అట్టి మనుషులను మనం దైవంగా భావించుకుంటే వారిని మనం ఏమాత్రం కూడా విమర్శించము.
1: సో ఇఫ్ యూ కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ డివైన్ యూ విల్ నాట్ క్రిటిసైజ్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను భావాన్ని చూస్తాడే కానీ బాహ్యమైన చర్యలు చూడడు.
1: God is after the feeling and not the external ritual.
0: ఈనాటి మానవుడు చర్యలపైనే దృష్టి అభివృద్ధి పరుస్తున్నారు.
1: Man today concentrates on the external ritual.
0: భావాన్ని విస్మరిస్తున్నారు.
1: He is forgetting the inner feeling.
0: భావప్రియుడే భగవంతుడు.
1: God relishes your feeling.
0: కనుకనే దృష్టి దోషాన్ని మనం కొంతవరకు మార్చుకోవాలి.
1: So we have to correct our
0: పశ్చతీతి పశువు.
1: It's only animal that will have external looks.
0: బయట దృష్టి చూచేటువంటి పశువు.
1: That which has got the outer view is an animal.
0: అంతర్దృష్టిని చూచేటువంటి వాడు మానవుడు.
1: If he is a true human, you will have inner vision.
0: ఎప్పుడు మనం బయట దృష్టి బయట దృష్టి బయట దృష్టి చూస్తుంటాం.
1: If we have got the external view all through, we are animals.
0: ఇది కాదు, మంచిది కాదు.
1: It's not proper.
0: ఎక్కడ పచ్చ కనపడితే అక్కడంత పశువు పరిగెత్తిపోతుంది.
1: It's the cow that runs after the green grass.
0: కానీ మానవుడు దాన్ని విచారణ చేస్తాడు.
1: But man must inquire.
0: అది పంట భూమి.
1: That is a frigid.
0: దాని కాపలా వాడు ఉన్నాడా?
1: And there I have
0: దాన్ని మేటానికి పోతే మనం వారు దండిస్తారా?
1: And if after that will be
0: కనుకనే మన కర్తవ్యాన్ని మనం విస్మరిస్తున్నాం ఈనాడు.
1: Today we are forgetting our own duty.
0: మన కర్తవ్యాన్ని విస్మరించడమే మానవత్వంలో పెద్ద దోషము.
1: Forgetting one's own duty is the biggest mistake in
0: ఒక చిన్న ఉదాహరణలు,
1: a small example.
0: ఈనాడు ఒక ప్లేన్ పోవాలనుకున్నాం.
1: Today you want to catch a flight.
0: ఒక బస్సు పోవాలనుకున్నాం.
1: You want to catch a bus.
0: అది సకాలానికి ఎగిన రాకపోతే,
1: if it does not come there at
0: మనం
1: right
0: ఆ బస్సును ఆ ప్లేన్ ఎంత దూషిస్తాం.
1: You go on criticizing the bus or the flight.
0: ఈ సకాలానికి ప్లేన్ రావటం లేదే.
1: Even the flight is not at the right
0: time. సకాలానికి ఈ యొక్క బస్సులు రావటం లేదే.
1: Buses are not reaching at the right time.
0: అని కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు దాన్ని మనం దూషిస్తున్నాం.
1: Naturally you accuse when duty is forgotten.
0: అదే విధంగానే మానవుడు తన కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు మానవుని మరొక మానవుడు దూషిస్తాడు.
1: Similarly when man forgets his duty, he will be accused by the
0: తన కర్తవ్యాన్ని తాను గుర్తించగలుగుతున్నాడా?
1: Are you able to know your own duty?
0: తన పవిత్రతను తాను పోషించుకోగలుగుతున్నాడా?
1: Are you able to maintain your
0: తన దివ్యత్వాన్ని తాను కాపాడుకోగలుగుతున్నాడా?
1: Are you able to safeguard your divinity? No.
0: ఇందువల్లనే మానవత్వం అనేటువంటిది మసిగలిపోయింది.
1: That's the reason why the human quality is totally gone.
0: కనుక మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop the human
0: మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop the human values.
0: ఈనాడు మానవతా గుణములను అభివృద్ధి పరచుకోకుండా మానవుడు మానవుడు మానవుడు అనుకుంటే దీని అంతరార్థం ఏమిటి?
1: Without cultivating human values we call ourselves humans.
0: మానవతా గుణములను మనం పెంచుకోవాలి.
1: We have to develop the human values.
0: అది ఏ సత్యము?
1: That's truth.
0: అది ఏ ధర్మము?
1: Righteousness.
0: అది ఏ ప్రేమ?
1: That's love.
0: అది ఏ ఆనందము?
1: That's bliss.
0: అది ఏ అన్ని విధాల సుఖము?
1: And it confers bliss in every way.
0: కాబట్టి మానవుడు అయిపోయిన వాడు నీవు సత్యాన్ని ఎందుకు వదులుతున్నావు?
1: So being a man, why should you?
0: నీ ప్రాణములు, నీ ఐదు ప్రాణములు నీ దగ్గర ఉంటున్నాయి.
1: You have got the five life principles.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: The five human values are the life principles.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
0: కనుక నీలో ఆ సత్యమే లేకుందంటే నీలోని ఒక ప్రాణం చచ్చిపోయింది.
1: When there is no true satya in you, you have lost one life principle.
0: నీలో ధర్మమే లేకపోతే నీలో రెండు ప్రాణములు చచ్చిపోయినాయి.
1: When there is no dharma, two life breaths are gone.
0: నీలో ప్రేమనే లేకపోతే నీలో మూడు ధర్మములు చచ్చిపోయినాయి.
1: Bereft of love, three life principles are lost.
0: ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఒక ప్రాణాలు మనమే తీసుకుంటున్నాం.
1: Therefore the life principles are gone one after another by our own
0: ఈ గుణములతో చేరినటువంటి మానవత్వము.
1: And in fact the human quality
0: ఈ గుణాలను మనం చంపుకోవటం చేత మనమే చచ్చిపోతున్నాం.
1: Since we are killing these good qualities,
0: ఎవరో
1: మనం
0: చంపడం లేదు.
1: In fact, no one is killing you.
0: మనమే మన గుణముల ద్వారా మనల్ని చంపుకుంటున్నాం.
1: By losing these qualities, we kill ourselves.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ప్రేమ అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక వస్తువును దగ్గర ఉంచుకున్నారు.
1: యు హావ్ గాట్ దట్ మోస్ట్ ప్రెషస్ క్వాలిటీ.
0: ఆ ప్రేమనే మీరు చంపుకుంటే మీరు చచ్చిన వారే అవుతారు.
1: If you kill love all by yourself, it is the life of death.
0: ఆ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: We have to develop love.
0: ఆ సత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to grow truth.
0: ఎక్కడ పోయినప్పటికీ ఇప్పుడు అసత్యం అసత్యం అసత్యం.
1: Today we find falsehood, lies everywhere.
0: సత్యం,
1: truth,
0: నాలుగు ప్రాణం.
1: And that is the very life of the tongue.
0: Dharmamu,
1: righteousness,
0: chetiki pranam.
1: And it's the very life of the hands.
0: Ahimsa, hrudayaniki pranam.
1: Non-violence is the life of the heart.
0: కనుకనే ఈ మూడింటిని మనం చంపుకుంటే మన నాలుగు చచ్చిన వాడు అవుతాం.
1: చేతిని
0: చంపుకున్న
1: వారమైపోతాం.
0: కనుక మనము ప్రతి ఒక్కటి కూడాను మన యందే ఉంటున్నామనే సత్యాన్ని గుర్తించు
1: వర్తించాలి.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి సూక్తులు
1: the sacred teachings
0: ఈ శివరాత్రి దినం బోధించే నిమిత్తమై
1: to teach you these things on sacred
0: శివరాత్రి అని వచ్చింది.
1: శివరాత్రి is prescribed.
0: ఈ శివమునకు అణకువా అని కూడా ఒక పేరు.
1: శివ హ్యాస్ గాట్ అనదర్ మీనింగ్, అణకువా, హ్యూమిలిటీ.
0: అనగా సి, ఇది సి
1: లెటర్స్.
0: ఎత్తు లేకుండా పోతే అది అణకువుగా కనిపిస్తుంది.
1: The letter C on the top, you find it is bent, sign of humility.
0: దానికి ఒక కిరీటం మాదిరిగా పెడితే శవం అయిపోతుంది.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దిస్ లెటర్ షా just raises his ugly head, it is
0: shava. అహంకారం అనేటువంటి శవాన్ని మనం ఆశ్రయిస్తున్నామే కానీ వినయ విధేయతం అనేటువంటి శివాన్ని మనం ఆశ్రయించడం లేదు.
1: ఇట్ ఇస్ ఈగో దట్ టేక్స్ యూ టు డెత్, బట్ ఇట్ ఇస్ హ్యూమిలిటీ దట్ టేక్స్ యూ టు లైఫ్.
0: సత్యం జన విరోధాయ అనుకుంటున్నారు ఈనాడు.
1: అండ్ వీ కన్సిడర్ ద ట్రూత్ ఈస్ నాట్
0: అసత్యం జనరంజనం.
1: అండ్ పీపుల్
0: అవే ఇప్పుడు పాలన చేస్తున్నాయి.
1: అండ్ టుడే వీ ఫైండ్ ద లైస్ బ్లేట్
0: స్థానే గధ్యాధికం పీత్వా గృహే గృహే. సత్యం జన విరోధాయ, ఈనాడు సత్యం చెప్పాలంటే విరోధంగా కనిపిస్తుంటుంది.
1: అండ్ ద ట్రూత్ ఈస్ నాట్ అక్సెప్టెడ్ బై ఎనీబడీ, ఇట్ ఇస్ వ్యూడ్ యాజ్ ఎన్ ఎనిమీ.
0: అసత్యం జనరంజనం.
1: And untruth is accepted.
0: అసత్యం చాలా జనాన్ని రంజింపజేస్తుంది.
1: Lies, falsehood will attract everybody.
0: కనుకనే అందరూ అసత్యాన్ని ఆడుతూ వస్తున్నారు.
1: దేర్ఫోర్ వి యుటర్ లైస్.
0: కానీ జనాన్ని రంజింపజేశారు, కానీ నీ హృదయాన్ని రంజింపజేశారా?
1: యు మే యు ప్లీజ్ అదర్స్ బట్ యు హావ్ నాట్ ప్లీజ్డ్ యువర్సెల్ఫ్.
0: నీ హృదయం రంజించకుండా ఉండినప్పుడు అది ప్రజలను రంజించి ప్రయోజనం ఏమిటి?
1: దేర్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ ఇన్ ప్లీజింగ్ యువర్ హార్ట్. వాట్ ఫన్ ఇస్ దేర్ ఇఫ్ యు ప్లీజ్ అదర్స్?
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ప్రజల యొక్క దీని కోసం నువ్వు పాటు పడుతున్నావు, కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి స్వదృష్టి కోసం నీవు పాటు పడటం లేదు.
1: యూ స్ట్రగుల్ హార్డ్ టు ప్లీజ్ అదర్స్ బట్ యూ డోంట్ ప్లీజ్ యువర్ సెల్ఫ్.
0: ఎలాంటి పరిస్థితులు ఏంటైనప్పుడు సత్యాన్ని చెప్పాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఒకవేళ
1: అసత్యం
0: చాలా జనాన్ని రంజింపజేస్తుంది.
1: లైస్ ఫాల్స్హుడ్ విల్ అట్రాక్ట్ ఎవ్రీబడీ.
0: కనుకనే అందరూ అసత్యాన్ని ఆడుతూ వస్తున్నారు.
1: దేర్ఫోర్ వి యుటర్ లైస్.
0: కానీ జనాన్ని

0: is yourself.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పుడు సత్యాన్ని చెప్పాలి.
0: Under any circumstances, follow the path of truth.
1: ఒకవేళ అది మనకు ప్రాణాపాయంగా తెప్పించేటట్టుగా ఉంటే ఆ సత్యాన్ని నువ్వు పలకవద్దు.
0: Suppose if it takes you to danger, better you don't.
1: ఆ స్థానంలో అసత్యాన్ని చేర్చవద్దు.
0: But never speak a lie at that moment.
1: You quiet గా ఉండు.
0: Remain quiet.
1: అది ఒకానొక సమయం లోపల.
0: That at one time.
1: నేను పుట్టినాను, మానవుడిగా పుట్టాను.
0: I'm born as a human being.
1: మానవుడిగా పుట్టి సత్యాన్ని నేను చెప్పాలి.
0: Being a human being, I should speak truth.
1: నేను అన్యాయానికి పాల్పడకూడదు.
0: I should not resort to
1: injustice. ఒక వ్రతం పట్టాడు ఒక సాధకుడు.
0: And a seeker has taken that vow.
1: అరణ్యంలో పోయి కూర్చున్నాడు.
0: He sat there in a forest.
1: నారాయణ నామస్మరణ చేస్తున్నాడు.
0: He started chanting Narayan.
1: పంచాక్షరాన్ని వర్ణిస్తున్నాడు.
0: And he started repeating God's name.
1: కానీ
0: but
1: వీ నెట్టైనా సని అసత్యం ఆడించాలా అని ఈశ్వరుడు పట్టుబట్టాడు.
0: ఈశ్వర్ వాంటెడ్ టు టెస్ట్ హిమ్ బై మేకింగ్ హిమ్ స్పీక్ లైస్.
1: లేక ఇతనితో అపాయం కనిపించాలి.
0: అండ్ హీ వాంటెడ్ టు సీ దట్ హీ వుడ్ బి పుట్ ఇన్ డేంజర్
1: అని ఒక జింకను తరుముకుంటూ వచ్చాడు ఆ ఈశ్వరుడే.
0: ఈశ్వర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హంటర్ వాస్ రన్నింగ్ ఆఫ్టర్ ది డియర్.
1: ఈ వ్రతం పట్టినటువంటి వ్యక్తి చూచాడు.
0: ద మ్యాన్ ఆఫ్ ట్రూత్ వాచ్డ్ దిస్.
1: తన ఎదురుకు పొద లోపలనే ఆ జింక పోయి చేరిపోయింది.
0: హీ సా దిస్ డియర్ హైడింగ్ ఇన్ ఎ బుష్ క్లోజ్ బై.
1: ఈశ్వరుడు వచ్చాడు.
0: ఈశ్వర్ కేమ్.
1: తపస్వి,
0: ఓ మ్యాన్ ఆఫ్ ఫ్రెండ్,
1: నేను ఒక జింకను తరుముతూ వచ్చాను, మీరు చూచారా?
0: ఐ యామ్ జస్ట్ చేసింగ్ దిస్ డియర్, హావ్ యు వాచ్డ్ ఇట్.
1: ఏం చెప్పాలి? చూచాను.
0: Yes, I saw.
1: చూడలేదంటే అసత్యం ఆడినట్టు అవుతుంది.
0: If he says, I have not seen, it is false.
1: చూచినానంటే దాని ప్రాణం పోతుంది.
0: If he says, I have seen, the deer will lose its life.
1: దీనికి అపకారం చేసినట్టు అవుతుంది.
0: So it amounts to death of the
1: deer. అపకారం రెండు చేసిన వాడిని అవుతాను కదా.
0: So he will be committing a lie.
1: నేను మానవుడిగా పుట్టి ప్రయోజనం ఏంటి?
0: Death of this deer. So what for?
1: ఇంతకాలం వ్రతం చేసి ప్రయోజనం ఏమిటి?
0: I adhere to the truth.
1: నా దీక్షనంతకు నువ్వు మంట కలిపినటువంటి వాడు అవుతాను.
0: All the oath and the vow I have taken is just gone.
1: తిరిగి ఈశ్వరుని తలుచుకున్నాడు లోపల.
0: So he thought of God at that moment.
1: పరమాత్మ నాకు చక్కని యుక్తిని నేర్పించమన్నాడు.
0: Then he, oh God, teach me a good knack to get out of this.
1: తక్షణమే భగవంతుడు ఇచ్చాడు.
0: God gave him a good thought.
1: అడిగిన తక్షణమే ఇచ్చేటువంటి ఒక దైవత్వము మనం వెంటనే జంటనే ఇంటనే ఉంటుండగా మనం ఎందుకు భయపడాలి?
0: When God is with you, in you, above you, below you, around you, responding your prayers, why should be afraid?
1: చెప్పాడు.
0: He said,
1: నాయన, ఏది చూచెనో అది పలుకదు.
0: O person, that which has seen cannot say.
1: ఏది పలుకునో అది చూడలేదు.
0: What that says can has not seen.
1: ఇది నే ఇచ్చే ఆన్సర్.
0: Well, this is only thing I can say.
1: కన్నులు చూచినాయి.
0: Eyes watch.
1: కానీ కన్నులకు నోరు లేదు చెప్పడానికి.
0: But eyes cannot speak.
1: నోరు చెప్పగలుగుతుంది.
0: Yes, the tongue can.
1: కానీ నోరు చూడలేదు.
0: But it has not seen.
1: చూచినది ఒకటి, చెప్పేది మరొకటి.
0: Therefore the one sees, the other speaks.
1: ఇది నేను అంగీకరించను అన్నాడు.
0: And so I cannot express.
1: అప్పుడు తప్పించుకున్నాడు.
0: That's how he found an escape.
1: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి,
0: then Ishwara incarnated.
1: ఈ యుక్తియే యోగము అన్నాడు.
0: And Ishwara manifested and said, this kind of escape is yoga.
1: మనకు అపకారం గావించకుండా ఉపకారం గావించి ఉత్తమమైన మార్గం లోపల దాన్ని సంరక్షించేటువంటి ఒక భావమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు.
0: The true human quality lies in not harming anybody, rendering help to everybody and find an escape that way.
1: దాన్ని రక్షించాడు.
0: He has protected that.
1: అపకారం చేయలేదు.
0: He has not harmed.
1: అసత్యం ఆడలేదు.
0: And he has not told a lie.
1: నిజమే, చెప్పేది నోరు.
0: It's the tongue.
1: కానీ నోటి కన్నులు లేవు కదా.
0: And the tongue has
1: కన్నులు, కానీ కన్నులకు నోరు లేదు కదా.
0: And eyes cannot speak.
1: కనుక ఒకటి చెప్పి ఒకటి చేయటం ఇది సరైనది కాదని తాను సమర్థించుకున్నాడు.
0: సో హీ సపోర్టెడ్ హిస్ స్టాండ్ లైక్
1: ఈనాటి మానవులు
0: మ్యాన్ టుడే
1: యుక్తి చేత మనము సత్యాన్ని సాధిస్తూ రావాలి.
0: బై అప్రాప్రియేట్ నాక్ లైక్ దాట్ వీ కెన్ అఫోర్డ్ అవర్ ఓన్
1: ఇది దైవ ప్రార్థన చేత మన యొక్క కష్టములను తప్పించుకుంటూ పోవాలి.
0: బై కాన్స్టెంట్ ప్రేయర్ we can be away from all the problems of life.
1: సర్వలకు ఉపకారం గావించుకునేటువంటి ఒక సద్భావము, ఉన్నత భావము, ఉత్తమ భావము మనం పెంచుకోవాలి.
0: we should have good feelings and noble thoughts so as to render help to everybody.
1: ఎవరికి మనం అపకారం చేయకూడదు.
0: we should not harm anyone.
1: అపకారం అనేటువంటిది మనకే అపకారం ఆపిస్తుంది.
0: yes, the very harm will harm you.
1: నేను ఒకరికి అపకారం చేస్తున్నానంటే రేపటి దినం నీకు 10 అపకారాలు జరుగుతుంది.
0: You may be harming somebody, tomorrow you have to face the consequence.
1: కనుకని నీవే నీవు అపకారాలు పెంచుకున్న వాడవుతావు.
0: You are harming unto yourself only.
1: అపకారం చేయవద్దు.
0: Never harm anybody.
1: ఎవరికి ఏ విధమైనటువంటి ద్రోహము చల్పవద్దు.
0: Never be a traitor to anybody.
1: ఎవరిని ఏ విధంగా దూషించవద్దు.
0: Never accuse anybody.
1: ఈ దూషణ, భూషణ, తిరస్కారములు, పురస్కారములు అన్ని కూడాను ప్రాకృతమైన జగత్తు.
0: The criticism, accusation, they happen in this world.
1: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే కానీ నివృత్తి లక్షణాలు కాదు.
0: They all represent the worldly trend, worldly path.
1: ఇవన్నీ కూడా నెగటివ్ లక్షణాలు.
0: They are all negative qualities.
1: కానీ పాజిటివ్ క్వాలిటీ నీవు పెంచుకోవాలి.
0: But develop the positive quality.
1: నీవు మానవుడై పుట్టావు.
0: You are born as a human.

0: మగవాడై పుట్టి ఇన్ని విద్యలు నేర్చి ఇంత గొప్పవాడని తెలివితేటలు పెంచుకుని కట్టకడపడి నువ్వు చేసే పనులు ఇవే.
1: Having been born as a human being, highly educated and highly intelligent, what is this situation?
0: చదువుని చదువుని ఏమి ప్రయోజనము?
1: What for is your education?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్యుడు మందమతుడు.
1: Having been highly educated, having gone through the books, a fool does not know his own true self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: With all the education and the familiarity with the text, a mean man would never give up his mean mentality.
0: తరచు చదువు చదువ తక్కువాదమి కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: Education will take him to argumentation, but not to the total awareness
0: of the knowledge. చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: After all, we study and study, ultimately die. Now let us study to be immortal.
0: మానవుడై పుట్టి ఇంత ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమును నీవు సంపాదించి కట్టగడపడికి నీవు పశువులు వలె నీవు అజ్ఞానంలో పడిపోవటము మంచిది కాదు.
1: Having been born a human being with all the knowledge, the wisdom and the spiritual knowledge,
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: To help others is a merit, to harm others is a sin.
0: వ్యాసుడు మహాభారతమందు రెండు వాక్యముల చేత సర్వులకు ప్రబోధ చేశాడు.
1: This has been the teaching of Vyasa in these two sayings.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఇది నిజమైనటువంటిది మనం నేర్చుకోవాల్సింది.
1: This is the thing that we have to learn.
0: సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులకు బాధ కలిగించకుండా మనం చూసుకోవాలి.
1: We should see that no one is put to suffering.
0: ఒకవేళ నీకు బాధ కలుగుతుందా, కలిగినా పర్వాలేదు.
1: Even if you were to suffer, doesn't matter.
0: నీ బాధను భగవంతుడు రక్షిస్తాడు.
1: God will protect you even if you were to suffer.
0: కానీ మనమే మనం ఇతరులకు బాధ కలిగించకూడదు.
1: But we should not make anyone to suffer.
0: నీకు బాధ కలిగించేటువంటి అధికారం నీకు లేదు.
1: You have no right authority to make.
0: నీవు సామాన్య మానవుడే.
1: In fact, he is also
0: ee manavuni endu madhavattam untundadi.
1: There lies God in everyone.
0: Ee madhavattam anetundi mayam chesi neevu kevalam kruratvaniki neevu poonukunte idi neeku apakarame kada.
1: You forget the divine quality and resort to wickedness. Can you be a human being any longer?
0: Kalaka neevu manavudiga pravartinchu.
1: Behave as a human being.
0: Needi ye jati?
1: To what community, race you belong?
0: Manava jati.
1: I belong to the race of humanity.
0: Aa jatini manchi manava jati ga teerchididdukko.
1: And see that you shape and mold the humanity
0: into a jati manava jati.
1: You belong to human society, race.
0: Kalukane atti jatini manam pochinchadaniki tagineti krushi manam cheyali.
1: We have to make every effort to uphold the human value. Ee
0: manava jati
1: yedi
0: pranamulu.
1: What are the life principles?
0: Neeti nijayitili pranamulu.
1: These two principles, neeti, the honesty, nijayiti, integrity.
0: Neeti galugu jati.
1: The race with honesty.
0: Nijamaina jatira.
1: It is a true race.
0: Adi panna jati.
1: That is our.
0: Aa neeti lekapothe idi manava jati ani etta peru pettukunedi.
1: Without this neeti, the morality, you cannot call it jati, the nationality.
0: Morality ni manam penchukovali.
1: So we have to develop morality.
0: ఈ మొరాలిటీ లేకపోతే ఏమి చేసి ప్రయోజనం లేదు.
1: వితౌట్ మొరాలిటీ వాట్ ఎవర్ యూ డూ ఇట్ విల్ బి ఇన్ వెయిన్.
0: మనం నీతిగా బ్రతకాలి.
1: సో వీ షుడ్ లీడ్ అన్ ఆనెస్ట్ లైఫ్.
0: అది నిజమైనటువంటి యొక్క ఈశ్వరత్వానికి ప్రబోధ.
1: దట్ ఈస్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ ది డివినిటీ.
0: సర్వజీవులు ఎందు ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే అని తెలుపుకోవటమే భారతీయుల యొక్క ప్రధాన ధర్మం.
1: ఇట్ ధర్మ ఆఫ్ భారతీయ ఎస్ టు ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ ద సేమ్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్.
0: భారతీయ సంస్కృతి ఇది ఒక్క పదంలోనే ఉంటుండాలి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ సమ్డ్ అప్ ఇన్ దిస్ వర్డ్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యం.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ మెయిన్ ప్రిన్సిపల్ ఈజ్ టు మేక్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ
1: బట్
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించకుండా
1: without understanding this unity
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నావు.
1: The principle of unity is viewed as multiplicity or plurality. It's not
0: నీ వేరు నేను వేరు అని తన పరా అనే భేదమునకు చోటు ఇవ్వకూడదు.
1: There should not be any differences based on I, mine and thine.
0: కనుకని అందరూ మనమే మనమే మనమే.
1: The feeling of we-ness should be developed.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: విద్యార్థులారా,
1: students.
0: మొట్టమొదట నీవెవరో నీవు తెలుసుకో.
1: The first instance, know who you are.
0: Who am I? I.
1: Put a question, who am I?
0: Nenu aneetundi neevu telusukolenappudu nee samajamulo nee gramamulo entha mandi nenu aneetundi vaaru leru.
1: Without knowing who am I, what is the fun of knowing everybody in the village?
0: Kaga neeku neevu nenu evaru ani telusukunte andaru nene aneetundi artham avutundi.
1: Then once you know who am I first, you'll be knowing the rest.
0: ఎన్నో నేనులు ఉన్నాయి ఈ ప్రపంచంలో.
1: We find this I in everyone.
0: ఇన్ని నేనులు నీవు తెలుసుకోవటం నీకు సాధ్యమవుతుందా?
1: Is it possible to know everyone?
0: కాదు కాదు.
1: No.
0: నిన్ను నీవు తెలుసుకుంటేవా అన్ని నేనులు తెలుసుకునే వాళ్ళు అవుతావు.
1: Then once I know who am I, I'll be knowing the rest.
0: క కనుక నీవు అందరినీ తెలుసుకోవాలనుకుంటే నీవెవరో మొట్టమొదటి నీకు తెలుసుకో.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ఎవ్రీవన్ ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: నేను ఆత్మ అనేటువంటిది నీవు తెలుసుకున్నప్పటి తర్వాత అందరూ ఆత్మస్వరూపులేని సులభంగా మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఆత్మ ద స్పిరిట్
0: అయితే
1: నో ది సేమ్.
0: కొన్ని ప్రభుత్వ ఉద్యోగం లోపల, కొన్ని ప్రభుత్వం యొక్క అధికారం లోపల కొన్ని కొన్ని మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వీరందరూ ఈ సమత్వాన్ని భావించుకోవటం చాలా కష్టమవుతుంది.
1: బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ అండ్ వొకేషన్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు అబ్జర్వ్ ఈక్వాలిటీ.
0: కానీ
1: బట్
0: సాధ్యమైనంత వరకు కూడాను
1: ఎక్స్టెండ్ పాసిబుల్
0: దాన్ని కూడా కొంచెం వరకు తప్పించుకుని
1: వీ హావ్ టు ఆల్సో ఫైండ్ అ వే
0: వారిని కూడా క్షమించి
1: వీ హావ్ టు పార్డన్ దెం
0: వారి సరైన మార్గానికి తిప్పడానికి పూనుకోవటం మానవత్వం యొక్క దివ్యత్వం.
1: ది రియల్ డివినిటీ లైస్ హియర్ ఇన్ షోయింగ్ దెం దట్ రైట్ డైరెక్షన్.
0: అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ స్పిరిచువాలిటీ?
0: ఆధ్యాత్మికం అనగా
1: స్పిరిచువాలిటీ
0: తన ఎందున్నటువంటి పశుత్వాన్ని హింసించి
1: ఫస్ట్ కిల్లింగ్ ది యానిమల్ క్వాలిటీ
0: తన ఎత్తున్న మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఇదే దివ్యత్వమైన ఆధ్యాత్మికం.
1: ట్రాన్స్ఫార్మింగ్ ది హ్యూమన్నెస్ ది హ్యూమన్ క్వాలిటీ ఇన్ యూ ఇన్ టు ద డివైన్.
0: ప్రతి మానవుని ఎందుకు పశుత్వం ఉంటుండాలి?
1: దేర్ ఇస్ యానిమాలిటీ ఇన్ ఎవ్రీ
0: మ్యాన్. మొట్టమొదటి ఈ పశుత్వాన్ని మనం తింపుకోవాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు కిల్ ది బీస్టియల్ క్వాలిటీ.
0: ఆ పశుత్వాన్ని చంపి
1: ఇట్ హ్యాస్ టు బి కిల్డ్.
0: మన మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ ది హ్యూమన్నెస్ హ్యూమన్ క్వాలిటీ ఇన్ టు ద డివైన్
0: ఆధ్యాత్మికము.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికమనగా
1: స్పిరిచువాలిటీ మ్యాన్
0: ఆత్మను తెలుసుకోవటం కాదు.
1: నాట్ మియర్లీ నోయింగ్ సెల్ఫ్.
0: మన ఎందున్నటువంటి యొక్క ఈ పశుత్వాన్ని దూరం చేసి
1: వీ హావ్ టు డిస్టెన్స్ యానిమాలిటీ
0: దివ్యత్వంగా మనం మార్చుకోవటమే నిజమైన ఆధ్యాత్మికం.
1: అండ్ బికమింగ్ వన్ విత్ ది డివైన్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: కనుక ఆధ్యాత్మికం అనేటువంటి దానికి కూడా అనేక అర్థాలు ఉంటున్నాయి.
1: స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక
0: ఆది ఆత్మ యొక్క సంబంధమే ఆధ్యాత్మికం.
1: అండ్ ఆధ్యాత్మ ఇస్ ద కనెక్షన్ దట్ ఇస్ రిలేటెడ్ టు ద బిగినింగ్ అండ్ ది ఎండ్.
0: అందరి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వమే ఆధ్యాత్మికం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ప్రెజెంట్ ఎవ్రీవన్ ఇస్ ఆధ్యాత్మిక.
0: నీవు నేను ఒకటే అనేటువంటి ఏకత్వంగా భావించుకోవటమే ఆధ్యాత్మికం.
1: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ దట్ ఐ అండ్ యూ ఆర్ వన్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనం ప్రవేశపెట్టాలి.
1: అండ్ వీ హావ్ టు గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ వన్నెస్.
0: ఎవరేమనుకున్నప్పటికీ మనం దానికి ఏమాత్రం కూడా జంకకూడదు.
1: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ దే లైక్ బట్ డోంట్ బి బదర్డ్ ఆఫ్ ఇట్.
0: ధర్మరాజు మహాసభ లోపల కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ఇన్ హిస్ కోర్ట్.
0: దుర్యోధనుడు ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నాడు.
1: దుర్యోధన వాస్ స్పీకింగ్ యాజ్ హీ లైక్
0: కట్టగడపకి కృష్ణుని నిందిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ ఈవెన్ కృష్ణ.
0: అగ్రతాంబూలం ఇవ్వడానికి కృష్ణుడికి
1: and Krishna has no authority deserved this.
0: Krishna agrathambulam teeskodaniki arhude kaadu.
1: He said Krishna is not eligible to receive.
0: Ani aneka rakamulga dushinchadu.
1: And he went on accusing him.
0: Appudu
1: then
0: Dharmaraja chaala baadha paddadu.
1: Dharmaraja felt so sad.
0: Na prabhuvunu itta goppa sabalopala ee vidhanga tuchyanga dushistunnade.
1: My lord is criticized openly in this public court. He felt so sad.
0: Veediki dushinchee adhikaram ekkada undi?
1: What right has he?
0: Idi kevalam personal disappointment yokka rogamai.
1: That's all the reflection of his personal disappointment.
0: కనుకని ఈ యొక్క పర్సనల్ డిసపాయింట్ వచ్చినటువంటి రోగానికి తగినటువంటి మంది ఇవ్వాలి.
1: Therefore he should be cured from the disease that has come up because of the personal disappointment.
0: ధర్మజుడు కృష్ణుని పాదాలు పట్టుకున్నాడు.
1: ధర్మజ caught hold of the feet of Krishna.
0: కృష్ణ
1: ఈ
0: విధంగా దూషిస్తుంటే మీరు ఎంత చిరునవ్వు నవ్వుతున్నారు.
1: Just blaming you, you are smiling.
0: కానీ మీకు నవ్వు వస్తుందేమో కానీ నాకు చాలా దుఃఖంగా ఉంది అన్నాడు.
1: You may smile but I feel like crying.
0: పిచ్చివాడా ధర్మజ,
1: ఓ మ్యాన్ క్యాప్,
0: దూషణ భూషణ తిరస్కార పురస్కారములన్నీ కూడా దేహమునికే కానీ నాకు కాదు.
1: ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్ బిలాంగ్ టు ద బాడీ బట్ నాట్ టు ద సెల్ఫ్.
0: ఈ దూషణ భూషణ తిరస్కారాలకు మనం ఎందుకు రుంగాలి?
1: యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డినైల్ ఆర్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: మనమే మన దేహాన్ని దూషించుకుంటుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు క్రిటిసైజ్ అవర్ బాడీ.
0: నాకు అన్ని రోగములు చెందుతున్నాయే అని దేహాన్ని మనమే దూషిస్తున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఫీల్ సో బ్యాడ్ ఆఫ్ అవర్ బాడీ ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్.
0: నీ దేహాన్ని నీవు దూషిస్తుంటున్నప్పుడు ఇతరులు నీ దేహాన్ని దూషించడం నీకు సహాయమే చేసిన వారు అవుతారు.
1: వెన్ యువర్ బాడీ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు యూ బీయింగ్ ఫుల్ ఆఫ్
0: ఎఫ్లిక్షన్,
1: బై క్రిటిసైజింగ్ యువర్ హెల్త్
0: నీకు తోడునీడైన వాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హెల్ప్ యూ.
0: అప్పుడు ధర్మజుడు చాలా ఆనందాన్ని పొంది, స్వామి ఇలాంటి ప్రబోధనలు చేసేటువంటి వారు లేకపోవటం చేతనే లోకంలో అనేక మంది ఈ రకమైనటువంటి అజ్ఞానంలో మునిగిపోతున్నారు.
1: ధర్మజా సెడ్ దేర్ ఆర్ నన్ టు గివ్ దట్ బ్యూటిఫుల్ స్పిరిచువల్ టీచింగ్ టు ఎవ్రీబడి, దేర్ ఫోర్ ఆల్ ఆర్ ఇగ్నోరెంట్.
0: వాడు ఎలాంటి మార్పులు పడ్డాడు?
1: వాట్ కైండ్ ఆఫ్ స్ప్లైట్.
0: స్నానము చేయు, ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుకు అప్పు చెయ్యకు.
1: Krishna, do you deserve the salutations in the first place because you have robbed the garments of those ladies?
0: Kolla bhoobhundato jallaladinnadu harinchinanduka adhyaminuta.
1: Is it because that you have stolen the butter and the curd?
0: Dharmaja, chaluniki katti petti nee panchangam inka.
1: You just stop whatever you do.
0: Pogadukona boku chalinchi mui nor anna.
1: Don't praise Krishna anymore. Shut up, he said.
0: Shut up annadu.
1: Shut up, he said.
0: చాలా మంచి మాట చెప్పాడు అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ హి సెడ్ వెరీ గుడ్ వర్డ్స్.
0: దుర్యోధనుడు అన్ని తెలిసినటువంటి వాడే.
1: అండ్ హి నోస్ ఆల్.
0: అన్ని తెలిసి కూడా అజ్ఞానంలో మునుగుతున్నాడు.
1: దో హి నోస్ ఆల్ హి ఇస్.
0: నీవు అన్ని తెలిసి నీవు కూడా అజ్ఞానంలో మునిగితే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యు ఫాలో హిమ్ యు ఆల్సో టర్న్ ఇగ్నోరెంట్. వాట్ ఇస్ ది యూజ్
0: ఆఫ్ మూయ్ అన్నాడు.
1: సో యు షట్ అప్.
0: అది మౌనానికి సరైనటువంటి అర్థం.
1: అండ్ దట్ ఈస్ ది ట్రూ మీనింగ్.
0: ఎక్కువ ఇతరులపైన దూషించకూడదు.
1: వి షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: మౌనం కలహం నాస్తి అన్నారు.
1: అండ్ ఇఫ్ యు రిమైన్ సైలెంట్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్.
0: వాడు చేస్తే చేసినాడు.
1: లెట్ హిమ్ క్రిటిసైజ్ యు.
0: నీవు వాడికి చేయవద్దు.
1: యు డోంట్ డు ఇట్.
0: ఎవరు నీకు అపకారం చేశారో
1: ద వన్ హూ హస్ హార్మ్డ్ యు
0: వారికి ఒక వందనం ఇచ్చేసి
1: యు జస్ట్ పే రెస్పెక్ట్.
0: వారికి తిరిగి నీవు ప్రత్యుపకారం చేయవద్దు.
1: అండ్ డోంట్ రిటాలియేట్.
0: చేస్తే వాడు చేసింది నువ్వు చేశావు, నీవేమంత గొప్పవాడవుతావు?
1: ఇఫ్ యు రియాక్ట్ అండ్ రిటాలియేట్ యు ఆల్సో బి కమిటింగ్ ఎ సిన్.
0: వాడు చేసింది తప్పు అనుకుంటున్నావు.
1: యు సే దట్ అదర్స్ ఇస్
0: నీవు తిరిగి అదే అపకారం చేస్తే నీవు మే చేసింది మాత్రం రైట్ అవుతుందా?
1: అండ్ ఇఫ్ యు కమిట్ ది సేమ్ థింగ్ యు విల్ బి కమిటింగ్ ఎన్ అఫెన్స్.
0: చేయవద్దు. వారు చేస్తే చేసుకొని.
1: లెట్ దెం డు ఇన్ దేర్ ఓన్ వే.
0: నీవెవ్వరికీ అపకారం చేయవద్దు.
1: డోంట్ హార్మ్ ఎనీబడీ.
0: అందరి క్షేమాన్ని నువ్వు కోరు.
1: Wish for the well-being.
0: అందుకోసమే దినము మనం చేస్తున్నాము. లోక సమస్త సుఖినో భవంతు.
1: That's our daily prayer. లోక సమస్త సుఖినో భవంతు.
0: అందరూ సుఖంగా ఉండాలి.
1: All should be happy.
0: సర్వులు సుఖంగా ఉండినప్పుడే నీ సుఖం కూడాను ప్రాప్తిస్తుంది.
1: When all are happy, you can be happy.
0: కనుక మనం అందరి సుఖాన్ని కూడా కోరుతున్నాం.
1: వి షుడ్ ప్రే ఫర్
0: అందరి క్షేమాన్ని మనం ఆశిస్తాము.
1: అండ్ వి వాంట్ ద ఆల్ షుడ్ బి ఆల్ షుడ్ ప్రాస్పర్.
0: అందరి ఆరోగ్యాన్ని కూడా మనం ఆశిస్తాము.
1: వి ప్రే ఫర్ ది హెల్త్ ఆఫ్ ఎవ్రీబడి.
0: ఎవరి అపకారము మనం కోరకూడదు.
1: అండ్ వి షుడ్ నాట్ విష్ ఫర్ బ్యాడ్.
0: ఎవరు మనకు
1: బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు ఎనీబడి.
0: ఈ లోకంలో ద్వేషులే లేరు.
1: దేర్ ఇస్ నో హేట్రెడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఏదో ద్వేషులుగా నీవు భావిస్తున్నావు కానీ
1: యు కన్సిడర్ ఇట్ సెల్ఫ్.
0: అందరు నీ మిత్రులే.
1: ఆల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్.
0: కనుక అందరినీ మిత్రులుగా భావించు.
1: కన్సిడర్ ఆల్ యాజ్ యువర్ ఫ్రెండ్.
0: అప్పుడే నీ యొక్క ఉదారమైనటువంటి యొక్క స్వభావము,
1: యువర్ బ్రాడ్ మైండెడ్నెస్,
0: విశాలమైనటువంటి యొక్క హృదయము,
1: అండ్ యువర్ గాడ్ బ్రాడ్
0: నీ పవిత్రమైనటువంటి యొక్క భావము,
1: సీక్రెట్ థాట్
0: ప్రపంచానికి అందించినటువంటి వాడవుతావు.
1: యూ విల్ బి షేరింగ్ విత్ ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్.
0: దీనికోసమే భగవంతుడు నిన్ను పుట్టించాడు.
1: అండ్ ఫర్ దట్ పర్పస్ యు ఆర్ గిఫ్టెడ్ విత్ లవ్.
0: భగవంతుడు ప్రతి మానవుడిని పుట్టించేది ఏదో ఒక అంతరార్థం కోసమని పుట్టించాడు.
1: యు ఆర్ గిఫ్టెడ్ విత్ లైఫ్ విత్ సమ్ పర్పస్ బిహైండ్.
0: తన ఇష్టం వచ్చింది ఆ పని చేసుకుని.
1: And then you do what you like
0: to do.
1: And you offer.
0: ఏ హృదయమును నొసికితివి ఈశనాకు మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: ఓ గాడ్, ద హార్ట్ దట్ యు హావ్ గివెన్ మీ గిఫ్టెడ్ మీ ఎర్లియర్ ఇస్ ఆఫర్డ్ టు యు బ్యాక్.
0: పరగ వేరేమి దెత్తు నీ పాదార్చనకును.
1: వాట్ ఎల్స్ కెన్ ఐ ఆఫర్ అన్ టు యు?
0: అంజలకింతు అందుకోవయ్య నీవు అన్నాడు.
1: ఓ గాడ్, ఐ జాయిన్ బోత్ ఆఫ్ మై హ్యాండ్స్.
0: నీకు హృదయాన్ని నీకు అందిస్తున్నాను.
1: ఐ గివ్ యు బ్యాక్ ద హార్ట్ దట్.
0: నా దగ్గర కొత్త వస్తువు నాదేమీ లేవు.
1: ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ యు.
0: నా దగ్గర నీవు ఇచ్చినవే ఉన్నాయి.
1: ఐ గాట్ ఆల్ దట్ యు
0: గివెన్. నీకు నేను అందిస్తున్నాను.
1: ఐ గివ్ యు బ్యాక్ దట్ యు గిఫ్టెడ్ మీ.
0: అది నీవు ఇచ్చిన పెద్ద వస్తువు నాకు.
1: దట్ ఇస్ ద బిగ్ గిఫ్ట్ యు హావ్ గివెన్.
0: అది ఏ ప్రేమ ప్రేమ ప్రేమ.
1: దట్ ఇస్ లవ్ అండ్ లవ్ అలో.
0: ఆ ప్రేమను నేను తిరిగి 10 మందికి పంచాలి.
1: అండ్ దట్ లవ్ ఐ హావ్ టు షేర్.
0: ఆ ప్రేమను పంచే కోసం నీ ప్రేమను పెంచుకోవాలి.
1: అండ్ టు షేర్ దిస్ లవ్ ఇన్ మీ విత్ అదర్స్.
0: ఏ మానవుని యందు ద్వేషము, అసూయ, క్రోధము ఈ మూడు కూడా మునిగి ఉంటాయో అలాంటి వారు చాలా 10 మంది కట్టుకున్న భార్య బిడ్డలు కూడా పరిగణించరు.
1: ద మ్యాన్ విత్ హేట్రెడ్, జెలస్ అండ్ యాంగర్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు హిజ్ ఓన్ ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: కనుక ఆ దుర్గుణాలను మొట్టమొదటి దూరం చేయాలి.
1: సో వీ షుడ్ రిమూవ్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: మనం ప్రేమను పెంచుకుంటే ఈ దుర్గుణాలంతా సహజంగా దూరం అయిపోతాయి.
1: అండ్ వన్స్ వీ ఫాస్టర్ లవ్, దీస్ బ్యాడ్ క్వాలిటీస్ విల్ గో.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా వచ్చినటువంటి ఒక స్వరూపమే.
1: సో హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎసెన్షియల్లీ డివైన్.
0: కానీ అనేక మంది లోపల కొన్ని దుర్గుణాలంతా కూడా కదిలిపోతుంటాయి.
1: వీ ఫైండ్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్ అమంగ్ మెనీ.
0: పుట్టినప్పుడు పవిత్రమైన హృదయంగానే పుడతాడు.
1: హి వాస్ బోర్న్ సేక్రెడ్.
0: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెద్ద బాబు కోత అయినట్టుగా ఈ దుర్గుణాలంతా వచ్చి ఒక చేర్చుకుంటారు.
1: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ ద వికెట్ క్వాలిటీస్ ఆల్సో గ్రో.
0: ఈ యొక్క దుర్గుణాలను తమని తాము చేర్చుకున్నారే కానీ అవి పెరగలేదు.
1: ద ప్రెజెన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: ఆ యొక్క దుర్గుణాలు నీకే దూరం చేస్తాయి.
1: అండ్ దే విల్ టేక్ యూ, పుట్ యూ టు డేంజర్.
0: నీ మానవత్వాన్ని మసగలుపుతాయి.
1: యుల్ రూయిన్ యువర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ.
0: కనుక నీవు హ్యూమన్ క్వాలిటీని పాడు చేసుకోవద్దు.
1: Don't spoil your human nature.
0: మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది.
1: The human life is
0: ఎంత దివ్యమైనటువంటిది.
1: It's divine.
0: ఎంత భవ్యమైనటువంటిది.
1: In you.
0: ఎంత సున్నితమైనటువంటిది.
1: So soft and
0: tender. అలాంటి మానవత్వాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటున్నావు?
1: Such a noble human life you're spoiling with your
0: ఈ స్వార్థం కోసమని, స్వప్రయోజనం కోసమని పరులను దూషించి, పరులను హింసించి, పరులను నొప్పి పెట్టడం మంచిది కాదు.
1: For your selfishness and self-interest, it is not proper on your part to harm others, criticize others, put others to suffering.
0: పరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
1: Be happy when others are happy.
0: పరుల యొక్క సుఖాన్ని చూచి నీవు ఆనందించు.
1: Be happy when others are in pleasure.
0: అప్పుడే ఆనందం నీకు లభిస్తుంది.
1: Then only you can find happiness in you.
0: అప్పుడే మానవత్వం పెంచుకునే వాడవుతావు.
1: Then you can develop this human nature.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు,
1: today,
0: శివరాత్రి,
1: శివరాత్రి,
0: శంకర రాత్రి,
1: శంకర రాత్రి,
0: శంకర దినము.
1: And this is
0: శంకర అనగా చెప్పినానే, శంకర అనగా శం అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి యొక్క భావము.
1: శం, ద డివైన్ థాట్,
0: చిదానందము,
1: ఎటర్నల్ బ్లిస్,
0: ఆత్మానందము,
1: ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్,
0: ఆత్మానందమును కర అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర passes on the bliss of the self to everyone.
0: అలాంటి శంకరుణ్ణి మనం హృదయం నందు ఉంచుకొని,
1: we have శంకర in our heart,
0: ఆత్మానందాన్ని,
1: the bliss of the self,
0: బ్రహ్మానందాన్ని,
1: the supreme bliss,
0: నిత్యానందాన్ని, పరమానందాన్ని, అద్వైతానందాన్ని,
1: non dual bliss,
0: అభివృద్ధి పెంచుకుందాం.
1: we have to develop them more.
0: అప్పుడే నీవు మానవత్వాన్ని, పూర్తి సున్నితమైనటువంటి మానవత్వాన్ని గడిపిన వాడవుతావు.
1: then only the human life becomes sacred and redeemed.
0: మానవుడిగా పుట్టి
1: అండ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్,
0: హీనుడిగా నీవు బ్రతకకూడదు.
1: అండ్ డోంట్ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ వీక్,
0: హింసించినటువంటిది క్రూరత్వము.
1: అండ్ దిస్ అనిమల్ దట్ ఇస్ వికెడ్ అండ్ క్రూయల్.
0: కానీ నీవు పరుని హింసించడం వల్ల నీవు మృగమైపోతావు.
1: బై హార్మింగ్ అదర్స్ యూ బికమ్ ఎన్ అనిమల్.
0: నిన్ను నీవు హింసించుకోవటం వల్ల పశువు అయిపోతావు.
1: బై హార్మింగ్ యూ బికమ్ ఎన్ అనిమల్.
0: నీవు పశువు కాదు, మృగం కాదు.
1: యువర్ ఎన్ అనిమల్ నార్ ఎ క్రూయల్ అండ్ వైల్డ్ అనిమల్.
0: మానవుడు,
1: you are a human being.
0: కనుక ఇతరుని ఎప్పుడు కూడా మనం బాధించకూడదు.
1: So don't make anyone to suffer.
0: ఇతరుని ఎప్పుడు కూడా హింసించకూడదు.
1: Don't suffer anybody.
0: అప్పుడే మనకు ఆనందం అనేటువంటిది డబుల్ ఆనందాన్ని అందిస్తూ వస్తుంటాడు.
1: Then you will be happy, doubly happy, doubly blissful.
0: ఎప్పుడు కూడా తదాస్తు తదాస్తు తదాస్తు అంటుంటాడు.
1: Every time God says let things happen as per your wish.
0: నువ్వు ఎలాంటి సంకల్పం చేస్తావు దానికి తదాస్తూ ఉంటాడు.
1: యాజ్ ఈజ్ యువర్ విష్ గాడ్ బ్లెసెస్ యూ.
0: నువ్వు చెడ్డ సంకల్పమే చేస్తే అక్కడ కూడా తదాస్తూ ఉంటాడు.
1: ఇఫ్ యూ హావ్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ డీడ్స్,
0: ఆ చెడ్డ నీకే వస్తుంది.
1: యూ విల్ గెట్ ది రియాక్షన్.
0: నేడు కనిపించకుండా పోవచ్చును.
1: యూ మే నాట్ ఫైండ్ ఇట్ టుడే.
0: కానీ మున్ముందు అది నీకు బాధ కలిగిస్తుంది.
1: ఇన్ ఫ్యూచర్ యూ విల్ సర్టన్లీ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: కనుక మనము బాధ పెట్టకుండా, మనము బాధ పడకుండా అందరూ కూడా ఆనందంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
1: వీ షుడ్ నాట్ మేక్ ఎనీవన్ సఫర్, not suffer for ourselves, that we should lead a happy blissful life.
0: మనం చదివిన చదువుకు కూడాను గౌరవాన్ని ఇవ్వాలి.
1: And we should also maintain the quality of an educated
0: మానవత్వానికి కూడాను గౌరవాన్ని ఇవ్వాలి.
1: We should also respect the human nature.
0: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
1: And we should be respected.
0: ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి.
1: We should respect everybody.
0: అప్పుడే మన గౌరవానికి ఇతరులు కూడా గౌరవిస్తారు.
1: Then only you will be respected in turn.
0: కనుక మనం గౌరవించి గౌరవాన్ని అందుకోవాలి.
1: We should respect and be respected.
0: నీవు రెస్పెక్ట్ ఇవ్వకుండా నీవు రెస్పెక్ట్ పొందాలంటే ఇది అసాధ్యం.
1: వితౌట్ రెస్పెక్ట్ నీ అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్.
0: నీవు రెస్పెక్ట్ ఇచ్చి నీవు రెస్పెక్ట్ పుచ్చుకో.
1: యూ రెస్పెక్ట్ అండ్ బి రెస్పెక్టెడ్.
0: అదే నిజమైన మానవత్వము.
1: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ లైఫ్.
0: నీవు ప్రేమను ఇచ్చి తిరిగి నీవు ప్రేమను పెంచుకో.
1: యూ లవ్ అండ్ బి లవ్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణాలు మనం పెంచుకునే నిమిత్తమై మన చదువులంతా కూడా చక్కపరచుకోవాలి.
1: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఈస్ ఫర్ దిస్ పర్పస్, టు కల్టివేట్ వర్చ్యూస్.
0: ఏదో ఒక సబ్జెక్ట్ కోసం అని పాటు పడటం,
1: నాట్ మియర్లీ నాలెడ్జ్ ఆఫ్ ఎ పర్టికులర్
0: డిసిప్లిన్. ఇవంతా కూడా కేవలం నెగటివ్ చదువులే.
1: ఆల్ దిస్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇస్ నెగటివ్.
0: ఇవంతా కూడా ఎక్కడ పోయినప్పటికీ దీనికి ఒక చదువులే.
1: Everywhere you find this learning.
0: ఏమి చదువులు ఈ చదువులు?
1: What's all this learning?
0: ఒకానక్కడ ఎప్పుడు ఏమి ఎవరు చెప్పారట, చదివిన వాడికంటే చాకలోడు మేలని.
1: Somebody has said the dhobi, the washerman, is better than an educated man.
0: ఒక ఇంటికి పోతే రెండు పంచులు, ఒక చొక్క, ఒక బనీన్ వేస్తాడు.
1: Then if a washerman comes to you, you put your garments.
0: వాడు ఒక నోట్బుక్ లో రాసుకుంటాడు.
1: And you make note of all the dresses.
0: నోట్బుక్ లేకపోతే గోడలపైనన్నా రాసుకుంటాడు.
1: At least you scribble on the wall.
0: ఈ విధంగా ఇంటింటి వారు కూడాను ఎన్నో గ్రంథాలు రాస్తున్నారు.
1: So every householder writes the list.
0: కానీ చాకలవాడు,
1: బట్ ద వాషర్మన్,
0: ఈ నోట్బుక్ తీసుకోడు.
1: హీ డజంట్ క్యారీ
0: ఈ నోట్ పైన రాయడు.
1: హీ డజంట్ రైట్ ఎనీవేర్.
0: మనసులో పెట్టుకుని తక్షణమే వాడిది ఇంటికి దగ్గరపెట్టి తెచ్చిస్తుంటాడు.
1: బట్ హీ విల్ హ్యాండ్ ఓవర్ ది ఐరన్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ.
0: ఏమి చదువు చదివాడు?
1: వాట్ నాలెడ్జ్ హస్ హీ?
0: ఏమి చదువు చదివాడు?
1: వాట్ ఎడ్యుకేషన్ హీ రిసీవ్?
0: కనుక ఈ చదువులు కాదు మనం చదవాల్సింది.
1: నాట్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఈ చదువులతో పాటు
1: అలాంగ్ దిస్
0: పాజిటివ్ చదువులు కూడా చదవాలి.
1: అలాంగ్ విత్ సెక్యులర్ నాలెడ్జ్
0: పరోపకార సంబంధమైన చదువులు చదవాలి.
1: అండ్ వి స్టడీ టు హెల్ప్ అదర్స్.
0: ఈ పరోపకార సంబంధమైన చదువుల చేతనే మనము పవిత్రమైపోతాము.
1: ద నాలెడ్జ్ దట్ హెల్ప్స్ us to help others is the true education.
0: Puramanta kodunu ee aaradhana chestu vacharu.
1: What sort of worship was there in the
0: kevalam prakrutini aaradhana chestu vacharu. Prakruti,
1: they worship the nature. Prakruti,
0: prakrutini aaradhana cheyadam tappu kade.
1: It's not a mistake to worship nature.
0: Na tine tindini,
1: the food that we partake,
0: trage neerini,
1: and the water that
0: pande pantanu,
1: and the harvest grain,
0: aneka rakamainatvanti oka aahara viharamunta manaku andistundadi ee bhudevi.
1: And it is the nature that supplies the food, raiment and shelter.
0: Inte kaadu manuviki kavalsinatvanti oka dhanadhanyamulu kodunu andistundayi.
1: All the essentials like the grain also supplied by earth.
0: Inte kaadu,
1: not only this,
0: నాణ్యములుగా ఉండేటువంటి బంగారు వెండిని కూడా పండిస్తుంటారు.
1: అండ్ వి ఆల్సో ఫైండ్ ప్రెషస్ మెటల్స్ లైక్ గోల్డ్,
0: వజ్రాలు కూడా పండిస్తుంటారు.
1: ఇవన్నీ
0: కూడా పండించి నీకు ఇచ్చేది ఆ భూమిని ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
1: వాట్ మిస్టేక్ ఇస్ దేర్ ఇఫ్ యు వర్షిప్ మదర్ ఎర్త్ దట్ సప్లైస్ యు ద గ్రెయిన్ ద ఫుడ్ అండ్ ద వాటర్
0: రచించేటువంటి యొక్క పంచ ప్రాణములను మనం ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
1: వాట్ ఇస్ ది మిస్టేక్ ఇఫ్ యు వర్షిప్ అడోర్ ద లైఫ్ ప్రిన్సిపల్స్?
0: కనుకనే మనము ప్రాచీనం చేస్తున్నటువంటి యొక్క ఈ ఆరాధన అన్ని కూడా పవిత్రమైనటువంటివి.
1: ఆల్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియన్స్ ఆర్ సీక్రెట్.
0: ఏదో ఒక తుచ్చమైనటువంటి దానికోసమని ఉత్తమమైనటువంటి దాన్ని నిర్మించి చేసుకుని దానికంతా మనం ఆరాధన చేస్తున్నాము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మీన్ లో థింగ్స్ వి ఫర్గెట్ దిస్ పాయింట్.
0: వద్దు వద్దు,
1: వి షుడ్ నాట్
0: ప్రకృతి మన భూమాత
1: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్
0: ఈ భూమాత గోమాత
1: అండ్ ఆల్సో ద కౌ ఇస్ రివియర్డ్ యాస్ మదర్
0: వేదమాత
1: అండ్ స్క్రిప్చర్ ఇస్ మదర్
0: కన్నమాత
1: అండ్ ఫిజికల్ మదర్
0: ఈ నలుగురు మదర్లే మనకు నిజమైనటువంటి యొక్క ఆరాధన దేవత.
1: దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ మదర్ హావ్ గాట్ టు బి రివియర్డ్.
0: అట్టి మాతలను మనం రక్షించుకుంటూ వారి సంతృప్తి పరిచేటువంటి నిమిత్తమై మనం సరైన సాధన చేస్తూ రావాలి.
1: వి హావ్ టు రెస్పెక్ట్ అండ్ వర్షిప్ ద మదర్, ద ఫిజికల్ మదర్, ద కౌ ద మదర్, ద స్క్రిప్చర్ మదర్.
0: దైవారాధన చాలా ముఖ్యము.
1: అండ్ వర్షిపింగ్ ఆఫ్ గాడ్ ఈనాడు
0: దైవారాధన అనేటువంటి సన్నగిల్లి పోవటం చేతనే,
1: బికాస్ దేర్ ఇస్ నో వర్షిప్ ఆర్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్,
0: ప్రపంచంలో అనేక దుఃఖములంతా పెరుగుతూ వస్తున్నాయి.
1: వి ఫైండ్ ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ కయాస్.
0: ఎక్కడ చూసినా దుఃఖమే.
1: వి ఫైండ్ మిజరీ.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు.
1: ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ గాన్.
0: ఆత్మవిశ్వాసం పోయిన తర్వాత వాడి బతికి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫర్ ఇస్ ద లైఫ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్?
0: దైవారాధనలే దేశానికి రక్షణ చేసేది.
1: Worship of the God, it will protect this country.
0: దైవారాధన చేస్తుంటుంటే దేశం అంతా బాగుపడిపోతుంది.
1: When once you think and worship God, the whole
0: ప్రజలందరూ ఆనందిస్తారు. ప్రజలందరూ ఆనందిస్తారు.
1: And all people will be happy.
0: సుఖశాంతులు పొందుతారు.
1: You will have peace and prosperity.
0: ఉండదు.
1: And there will be no death or shortage.
0: అన్ని విధాలా మనము శాంతిని పొందుతాము.
1: You will be peaceful in every way.
0: కానీ శాంతి శాంతి శాంతి పలుకుతున్నాం శాంతి పాట.
1: We say simply repeat peace peace peace thrice.
0: ఏంటి శాంతి?
1: What is peace?
0: ఎందుకోసం బలుపుతున్నావు?
1: వాట్ ఫర్?
0: ఆది భౌతికము,
1: ఫిజికల్,
0: ఆది దైవికము, ఆధ్యాత్మికము,
1: స్పిరిచువల్.
0: ఈ మూడింటి ఎందు మనకు శాంతి కావాలి.
1: వి షుడ్ హావ్ పీస్ ఇన్ దీస్ త్రీ రెల్మ్స్.
0: దేహరీతిగా మనకు శాంతి కావాలి.
1: ఫిజికలీ వి షుడ్ బి పీస్ఫుల్.
0: మనస్సురీతిగా శాంతి కావాలి.
1: మెంటలీ వి షుడ్ బి పీస్ఫుల్.
0: ఆత్మరీతిగా శాంతి కావాలి.
1: అండ్ స్పిరిచువల్లీ వి షుడ్ బి పీస్ఫుల్.
0: ఈ మూడింటి శాంతి ఉంటేనే మనము సరైనటువంటి మానవులుగా ఉంటాం.
1: వెన్ దిస్ వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యు విల్ బి పీస్ఫుల్.
0: పీస్ పీస్ పీస్ పీస్ ప్రపంచంలో వెతుకుతావా?
1: Do you find peace in the outer
0: ప్రపంచంలో
1: world?
0: వెతికితే పీసే చిక్కదు నీకు.
1: There is no peace in the outer world.
0: ప్రపంచం అంతా పీస్ పీస్ అయిపోతున్నాయి.
1: You find only peace is peace peace outside.
0: కనుకనే ఈ పీస్ నీలోనే ఉంది.
1: The true peace is within you.
0: కనుక నీ యందు ఉన్నటువంటి ఒక శాంతిని నీవు పోషించుకో.
1: Keep up, maintain the inner peace.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు రాత్రి అంతా కూడాను
1: throughout night
0: చక్కగా నామస్మరణ చేసి
1: chant glory of God.
0: ఈ పవిత్రమైనటువంటి ఒక శక్తిని ప్రపంచానికంతా కూడా నువ్వు ప్రసరింప చేయాలి.
1: ద సీక్రెట్ ఎనర్జీ దట్ యు ఆర్ గోయింగ్ టు హావ్, అది
0: ఈశ్వరత్వానికి సరైనటువంటి గుర్తు.
1: దట్ ఈస్ ద ట్రూ సైన్ ఆఫ్ ది డివినిటీ.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: ఈశ్వర
0: గాలి వలె సంచరించేటువంటి వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ద డివైన్ మూవ్స్ అబౌట్ ఫ్రీలీ లైక్ ఎయిర్.
0: గాలి ఏ విధంగా సర్వత్రా సంచరిస్తుందో
1: జస్ట్ యాజ్ ఎయిర్ ఇస్ ఆల్ పర్వేసివ్,
0: ఈశ్వరుడు ఆ విధంగా సంచరించేటువంటి.
1: సో ఆల్సో గాడ్ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: కనుకని మీ యొక్క ప్రేమను మీ యొక్క నామస్మరణను ఈ ప్రపంచానికంతా కూడా చక్కగా ప్రచారం చేస్తూ రావాలి.
1: Therefore you should publicize, propagate, practice the God's name and share with everybody.
0: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి.

0: వీరసుతుడా, వినుడు భారతీయ వీరసుతుడా, వినుడు భారతీయ వీరసుతుడా.
1: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ టోటల్ లవ్. The truth sacrifice peace and forbearance. We acquire them because of the total love. Without love, there cannot be any happiness and security. Listen to this word, the son of Bharat.
0: Vidyarthulare.
1: Students.
0: Prema anu padamu. Teliyani manavudu ledu.
1: There is no human who doesn't know this word, love.
0: విశ్వమంతయు ఈ ప్రేమలో ఇమిడి ఉన్నది.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ కంటైన్డ్ ఇన్ దిస్ లవ్.
0: ప్రేమకు ప్రేమయే సాటి.
1: లవ్ ఈజ్ ఈక్వల్ టు లవ్ ఓన్లీ.
0: దీనిని వర్ణించుటకు భాష లేదు.
1: నో లాంగ్వేజ్ కెన్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ ఫుల్.
0: ఒకవేళ ప్రయత్నించినను పదములు చిక్కవు.
1: ఈవెన్ ఇఫ్ వన్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు డిస్క్రైబ్, he would not find
0: vocabulary. Yatho vacho nivartante apraapya manasasah. Manasunaku kani vaakunaku kani ateetamainatundi ee prema.
1: Therefore love is beyond the comprehension of the mind and the description by word.
0: Anirvachaneyam prema annadu naradudu.
1: Narada said love is indefinable.
0: ఇట్టి వచనమునకు భావమునకు తలంపునకు అతీతమైనటువంటి ప్రేమతత్వాన్ని సామాన్యమైన మానవుడు ప్రాకృతమైన జీవితంలో భౌతికమైన జగత్తునందు ఏ రీతిగా పొందగలడు, ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు?
1: దిస్ లవ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ద మైండ్ అండ్ ద వర్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ ఎ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెస్ దిస్ లవ్?
0: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటించుతుంది.
1: దిస్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ మానిఫెస్ట్ ఇన్ ద డివైన్.
0: ఇది కేవలము ఒక దిక్సూచక యంత్రం వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ కంపస్.
0: ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ ఇది ఉత్తరం వైపునే తిరుగుతూ ఉంటుంది.
1: The compass, wherever you may keep it, it always directs itself towards
0: God. అదే విధముగాని నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వము నిరంతరము దైవం వైపునే ప్రయాణం సలుపుతూ ఉంటుంది.
1: Therefore, the eternal truthful love is always directed towards God.
0: ఇంతే కాదు,
1: not only this,
0: algebra number వంటిది.
1: It is like an algebra number.
0: ఇది ఏ విధముగా వర్ణించినప్పటికీ ఎన్ని సంఖ్యలు పెట్టినప్పటికీ ఇటువైపున అటువైపున సమంగానే ఉంటుంటాది.
1: యు మే పుట్ ఎనీ నంబర్ ఆన్ ఈదర్ సైడ్ బట్ ఇట్ రిమైన్ సేమ్.
0: తైలము దీపమును వెలిగిస్తుంది.
1: ఇట్ ఈస్ ద ఆయిల్ దట్ లైట్స్ ద ల్యాంప్.
0: ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
1: ఇట్ ఈస్ లవ్ దట్ లైట్స్ ద లైఫ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించవలనన్న చాలా కష్టం.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ for a human being to realize this love.
0: ee naadu bhautika jagattunandu praaptamaina jeevithamulo anubhavinchetundi prema kevalamu premaga bhavistunnaru manavulu.
1: Human beings consider this love which he enjoys and experiences in the physical transient world as true love.
0: idi prema kaadu,
1: is not love at all.
0: idi prema ani anipinchukodu.
1: You cannot call it love.
0: తల్లిదండ్రుల ప్రేమ గాని తల్లి బిడ్డల ప్రేమ గాని లేక భార్యాభర్తల ప్రేమ కాని ఇవన్నీ కూడా కేవలము అనురాగములకు సంబంధించినవే కాని ఆత్మ సంబంధమైన ప్రేమతత్వము కాదు.
1: ద లవ్ బిట్వీన్ ద మదర్ అండ్ ఫాదర్, మదర్ అండ్ ద చైల్డ్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్, దట్స్ ఓన్లీ అటాచ్మెంట్. యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
0: ఇది మోహమని కూడా చెప్పవచ్చు.
1: You can also call it attachment, moha.
0: ఇది దేహమునకు సంబంధించినది మాత్రమే కాని ఆత్మకు సంబంధించినది కాదు.
1: The attachment relates to the body and but not to the spirit.
0: దేహమును ప్రేమిస్తున్నారు.
1: We love the body.
0: అధికారిని ప్రేమిస్తున్నారు.
1: We love the one in authority.
0: అంతస్తులను ప్రేమిస్తున్నారు.
1: We love status.
0: కానీ ఇవన్నీ ఎంతవరకు?
1: హౌ లాంగ్ దే లాస్ట్
0: దేహం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: వి లవ్ సో లాంగ్ దిస్ బాడీ ఎగ్జిస్ట్
0: అధికారం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: వి లవ్ సో లాంగ్ వేర్ ఇన్ పొజిషన్
0: మానవత్వం అనేటువంటి జీవితం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: సో లాంగ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ సస్టైన్డ్
0: ఇవి మూడు కూడా అనిత్యము అశాశ్వతము.
1: ఆల్ ది త్రీ ఆర్ టెంపరరీ
0: కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది.
1: దేర్ఫోర్ దిస్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ లవ్ ఇస్ టెంపరరీ
0: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు.
1: యూ కెనాట్ కాల్ ఇట్ ఎస్ ట్రూ లవ్
0: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
1: వి టేక్ దిస్ ఎస్ ట్రూ లవ్ అండ్ వేస్ట్ అవర్ టైమ్ అండ్ లైఫ్
0: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది, ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకార రహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
1: దిస్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్, ఇట్ ఈస్ ఈగోలెస్, ఇట్ ఈస్ బ్లిస్ఫుల్.
0: ఇట్టి ఆనందమయమైనటువంటి, స్వార్థరహితమైనటువంటి, అహంకార రహితమైనటువంటి, దివ్యమైన భవ్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోవాలంటే ప్రేమ ద్వారానే తెలుసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో దిస్ బ్లిస్ఫుల్ సెల్ఫ్లెస్ ఈగోలెస్ డివైన్ లవ్ యూ కెన్ ఓన్లీ నో ఇట్ త్రూ లవ్ ఓన్లీ.
0: కాన ప్రేమ అనగా కేవలం భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యం గురించి ఉచ్చరించేటువంటిది, స్మరించేటువంటిది, తలంచేటువంటిది, ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినవి కావు.
1: సో వాట్ ఆర్ వీ ఇంటరాక్ట్ అట్ ది ఫిజికల్ లెవెల్ ఈజ్ నాట్ లవ్ ఎట్ ఆల్ విచ్ ఇస్ జస్ట్ ట్రాన్సెంట్ అండ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ.
0: ఇవి మధ్యలో వచ్చి మధ్యలో పోతుంటాయి.
1: దే హావ్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ పాస్ ఆఫ్.
0: నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
1: దిస్ ఎటర్నల్ లవ్ ఒరిజినేట్స్ ఫ్రమ్ హార్ట్.
0: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది.
1: ఇట్స్ నాట్ దట్ ఇట్స్ బోర్న్ దేర్, ఇట్ ఇస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించడం లేదు?
1: Why the human is not able to know this love which is pervasive everywhere?
0: ee naati manavuni yokku hrudayamu kevalamu marubhumiga maaripothundadi.
1: The heart of human has become barren, barren land. Barren land.
0: Ante kaakunda ee manavuni yokku hrudayamu ee naadu kevalamu kalmashamainatuntidiga untundadi.
1: The heart of the human is polluted.
0: మాలిన్యమైనటువంటిదిగా కనిపిస్తుంది.
1: ఇట్ ఈస్ డర్టీ.
0: కారణమేమిటి?
1: వై
0: ఈ అనిత్యమైన ప్రాకృతమైన భావములను హృదయము నుండి నింపుకున్నారు.
1: హీ హాస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ వరల్డ్లీ థాట్స్.
0: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
1: దేర్ ఇస్ నో స్పేస్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సీక్రెట్ పర్మనెంట్ లవ్ టు ఎంటర్.
0: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ అనురాగం అనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
1: ద మూమెంట్ వీ కీప్ దిస్ వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఎట్ డిస్టెన్స్, దిస్ అటాచ్మెంట్ ఎట్ డిస్టెన్స్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ దిస్ ట్రూ లవ్ ఒరిజినేటింగ్ విచ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ ద హ్యూమన్ బీయింగ్ షుడ్ నో నౌ?
0: ఈనాటి మానవుని యొక్క ప్రేమ నిరంతరము మారుతూనే ఉంటుంది.
1: ద హ్యూమన్ లవ్ టుడే చేంజెస్ ఎవ్రీ టైమ్.
0: పుట్టినప్పుడు తల్లి ఒడిలో కూర్చొని తల్లి ఒడియే తన యొక్క స్వర్గంగా భావిస్తుంది.
1: ఆఫ్టర్ బర్త్ ద చైల్డ్ కన్సిడర్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ యాజ్ ద వెరీ హెవెన్.
0: కానీ పెరుగుతూ పెరుగుతూ కొంతవరకును ప్రాపంచిక సంబంధమైనటువంటి విద్యల్లో ప్రవేశిస్తుంది.
1: లేటర్ ద చైల్డ్ ఏజెస్ అండ్ స్టార్ట్ స్టడీయింగ్.
0: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు, ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
1: అండ్ ద చైల్డ్ ఫర్గెట్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ అండ్ థింక్స్ ఆఫ్ హిస్ స్టడీస్ అండ్ ద స్కూల్ లేటర్.
0: ఈ విద్యా విధానమునందు అనేక విధమైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకుని నెట్టుకుని ముందుకు కొనసాగుతూ వస్తుంటాడు.
1: This grown up person studies in an institution and faces all challenges in the educational front.
0: తదుపరి ఈ విద్యను విస్మరిస్తాడు.
1: Later he forgets all the
0: గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు.
1: Later he becomes a householder.
0: అప్పుడు గృహస్థాశ్రమమే నిత్య సత్యమైన ప్రతిగా భావించి దానిని లక్ష్యమునందుంచుకుంటాడు.
1: He considers his family as permanent and forgets everything rest.
0: క్రమక్రమేణా ఇది పెరుగు కొలది. ఒకరిద్దరు బిడ్డలైన తరువాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
1: After one or two children, he'll be disgusted with his family.
0: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము సలుపుతాడు.
1: Later he moves about to earn money.
0: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను ఛేదిస్తుంటాడు.
1: He gives top priority to money. He forgets his own family because money is his aim, money is his goal.
0: కష్టపడటకి ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించటం చేత దీనిని విసిగించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
1: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore, he will be ultimately vexed and disgusted.
0: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొక దాని వియోగము, ఒకదాని వియోగము మరొక దాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు.
1: Therefore, all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
0: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
1: This love is not true.
0: ఇది ఆత్మ ప్రేమ కాదు.
1: It is not the love of the spirit.
0: ఇది అనంతమైన ప్రేమ కాదు.
1: It's not infinite love.
0: ఈ ప్రేమ మారనటువంటిది.
1: This love is one that changes.
0: దైవ ప్రేమ నిరంతరం కూడాను చలించనటువంటిది.
1: The divine love is changeless.
0: కానీ ప్రాకృతమైన ప్రేమ భ్రమించేటువంటిది.
1: The worldly love deludes you.
0: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
1: So long this delusion is there, you cannot know Brahman, the divine.
0: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
1: Therefore, if we keep our heart in proper position, we'll know this love which is eternal and truth.
0: Yat drushyam tannasyam. Chusana dandai kudanu ukaroka samayam nandu idi adrushyamai pothundi.
1: All that you see is bound to vanish at one time or other.
0: Ee adrushyamayetvanti yokka satyamainatundi kaadu.
1: All that disappears is not truth.
0: Kanuka adrushyamu kaanatvantidi antarbhavamlo undinatvantidi అంతర్భావమును అభివృద్ధి పరచునటువంటిది, పరిశుద్ధ పరచునటువంటిది ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
1: దేర్ఫోర్ దట్ విచ్ డస్ నాట్ డిసపియర్, దట్ విచ్ ఫాస్టర్స్ ది ఇన్నర్ ఫీలింగ్ అండ్ సెంటిమెంట్స్ ఈజ్ ట్రూ లవ్.
0: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కానీ పుచ్చుకునే స్వభావం లేదు.
1: లవ్ ఓన్లీ గివ్స్ అండ్ గివ్స్, ఇట్ విల్ నెవర్ రిసీవ్.
0: నిరంతరం కూడా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటారు.
1: లవ్ కంటిన్యూస్లీ gives and gives.
0: ఈనాడు లోకంలో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
1: ఇన్ దిస్ వరల్డ్ డు యు ఫైండ్ ఎనీబడీ హూ గివ్స్?
0: తనకు జన్మించినటువంటి కుమారులు కూడా తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడా వెనుకంజ వేస్తుంటాడు తండ్రి.
1: ఫాదర్ థింక్స్ ట్వైస్ బిఫోర్ గివింగ్ హిస్ ప్రాపర్టీ టు హిస్ ఓన్ సన్.
0: కనుక తండ్రియే కుమారులకు ఆస్తిని ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నప్పుడు ఇంక మిగిలినటువంటి ప్రజలు ఇచ్చుకునేదానికి ఎట్లా సిద్ధమవుతారు?
1: When father is not prepared to partake, he is not prepared to give his own share of the property to the son, how do you expect others to give
0: property? It's
1: only God who gives and gives, no one
0: else.
1: Therefore, this love is divine.
0: ఈ ప్రేమ అనేటువంటిది నిత్యం కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నకశిఖ పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
1: This love is present in the heart and just flows from there, from top to toe, continuously.
0: ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటాది.
1: This love is experienced by every cell in our body and all over the body.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడాను కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించుటకు వీలు కానటువంటిగా ఉంటుంటాది.
1: As the heart of the modern man is highly polluted and dirty, there's no sacred love there.
0: నిరంతరం కొడును బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
1: He spends all his time in this desire which is worldly, ephemeral and physical.
0: కనుకనే ఈ ప్రేమతత్వం అనేటువంటి దాన్ని హృదయంలో మనము సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: Therefore, we should direct our love along the proper path in our heart.
0: ఈ ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడాను ఇతనికి చెంత చేర్చదు.
1: The world also will not accept you If you have no love in your heart,
0: prema rahitamainatundi yokka jee hrudayamu kevalamu pranamu lene jeevitame.
1: A heart without love is a dead body.
0: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
1: ఫర్ దిస్ లైఫ్ లవ్ ఇస్
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
1: Therefore this love which is divine must be known by every human being.
0: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
1: We should see all those things that we see and listen to get into our hearts.
0: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికి కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
1: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
0: దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైనటువంటి పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా, దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
1: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
0: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చారు.
1: ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ కీపింగ్ విజిలెంట్, కీపింగ్ ఎ వాచ్ అరౌండ్ దిస్ స్వీట్స్.
0: కానీ ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీన్ని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
1: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీస్ స్వీట్స్ and got them digested and he could be strong and remain there with all the courage.
0: Anaga emiti indulo unnatundi antaratham.
1: What is the inner significance here?
0: Edo bahyamainatundi prapanchamunandu bhagavat bhavamulu, bhagavat upadeshamulu badram cheskovatam kaadu.
1: It's not enough if you keep all the divine teachings safe and secure.
0: Madhurati madhuramainatundi yokka bhagavat bhavamulanu tana hrudayamlo praveshimpa cheskovali.
1: Sweetest feelings must be preserved, kept safe and secure.
0: ఈ హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: We should have that digestion of experience.
0: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరమునకు తగిన పుష్టి సంతృప్తి ఏర్పడుతుంది.
1: It's only after digestion our body will be strong enough.
0: అదే విధంగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
1: లైక్ దట్ ఆల్ దట్ వి హర్డ్, ఆల్ దట్ వి రీడ్,
0: ఈ హృదయంలో ప్రవేశించినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
1: లేటర్ వి షుడ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటు యాక్షన్ అండ్ డైజెస్ట్ దెమ్.
0: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యు విల్ హావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లవ్.
0: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
1: It's useless by merely listening.
0: లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనమేమీ లేదు.
1: It is useless by merely eating.
0: జీర్ణించుకోవాలి.
1: You have to get them digested.
0: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
1: You should experience in your daily life.
0: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
1: When once all these things are digested, then you will find the strength.
0: కనుక నిరంతరం కూడాను గోపికలు ఆనాడు ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
1: This was the prayer of Gopikas in those times.

శేషముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే.

0: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్
1: ప్రేమాంకురమును పెంపొంద
0: ఇన్ ఆర్డర్ టు జర్మినేట్ ద సీడ్స్ ఆఫ్ లవ్
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ది ఎమోషన్ ఆఫ్ లవ్
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే కృష్ణ గానము సేయగదే
0: ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో కంటిన్యూస్లీ కృష్ణ సింగ్ అండ్ సింగ్ ఫర్
1: కానీ ఈనాటి మానవుని యొక్క హృదయములు మరుభూములుగా తయారైపోతున్నాయి
0: బట్ హ్యూమన్ హార్ట్ టుడే ఈజ్ ఎ బ్యారన్ ల్యాండ్
1: ఇసుకలో వర్ష ధలధారలింకిపోవు
0: ఇట్స్ ఓన్లీ ఆన్ శాండ్ ద వాటర్ జస్ట్ సింగ్స్
1: మధురమై నిల్చు రేగని మసకలోన
0: Whereas in a fertile land, the same rainwater becomes sweet.
1: Isukalo varsha jaladara linki povu.
0: Whereas in a sand,
1: water is absorbed. Regadi masakalona.
0: In a fertile
1: Akule
0: land.
1: Praptanusaramuga alaru bhakti. Atte praptanusaramai alaru bhakti.
0: The rain is absorbed in the sand, whereas the same rainwater becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness.
1: ఈ ఆధ్యాత్మిక మార్గం కాని లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కాని వైజ్ఞానిక మార్గం కాని హృదయం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఇవన్నీ కూడా ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి. రేగడి మసకలోన
0: In a fertile land,
1: praptanusaramuga

0: పరిశుద్ధముగా ఉండినప్పుడే ఇవన్నీ కూడాను ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
1: స్పిరిచువల్ మ్యాటర్ ఆర్ వర్ల్డ్లీ ఆర్ సైంటిఫిక్ ఆర్ టెక్నాలజికల్ అన్లెస్ హార్ట్ ఈస్ ప్యూర్ ఆల్ ద రెస్ట్ విల్ బి ఫ్యూటైల్.
0: కనుక సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివే కాని కేవలము ప్రాపంచ రీతి లోపల వీటితో ఆటలాడుకునేటువంటి ఒక స్వభావం కాదు.
1: ఆల్ స్పిరిచువల్ పాత్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు ప్యూరిఫై అవర్ హార్ట్ ఈజ్ నాట్ మియర్లీ ఏ మ్యాటర్ ఆఫ్ గేమ్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ పర్సన్ షుడ్ డిటర్మిన్ టు రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ దిస్ లవ్.
0: ఇది నేచర్ కాదు, దీనికి అతీతమైనటువంటిది ఈ ప్రేమ.
1: దిస్ లవ్ ఈజ్ ట్రాన్సెండెంటల్.
0: కనుక ప్రేమ నేచర్ లో లేదు, నేచరే ప్రేమలో ఉంటుండాలి.
1: లవ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద నేచర్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ లవ్.
0: కనుక విశ్వమే ఈ ప్రేమ యందు ఇమిడి ఉంటున్నది.
1: దేర్ ఫోర్ యూనివర్స్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ లవ్.
0: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ కెనాట్ బి కంటైన్డ్ విత్ ఇన్ దిస్.
0: ఈ వస్త్రం నా చేతిలో ఉంటున్నది అనగా ఏమిటి? నా చెయ్యి పెద్దది, వస్త్రం చిన్నది.
1: యు ఫైండ్ దిస్ క్లాత్ వెల్ బికాస్ మై హ్యాండ్ ఈస్ బిగ్గర్ దాన్ ద క్లాత్ ఐ హోల్డ్ హియర్.
0: అదే రీతిగా ఈ విశ్వంలో ఇమిడి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విశ్వం పెద్దది, ప్రేమ చిన్నది.
1: లైక్ వైజ్ ఇఫ్ యు సే దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇట్ మీన్స్ యూనివర్స్ ఇస్ బిగ్గర్ దాన్ దిస్ లవ్.
0: కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఇమిడి ఉంటున్నదనగా ఈ ప్రేమనే పెద్దది, విశ్వం చాలా చిన్నది.
1: లైక్ వైజ్ యూనివర్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లవ్ ఇట్ మీన్స్ లవ్ ఇస్ బిగ్గర్ దాన్ దిస్ నేచర్.
0: కనుక ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు ప్రేమ ఆధీనమైనటువంటిదే కాని ప్రేమ ఈ యొక్క జగత్తునకు ఆధీనమైనటువంటిది కాదు.
1: Therefore, all this apparent transient universe is present in love, and love doesn't submit itself to this universe.
0: Trayamulu kani leka kalana bhindamainatundi oka karmakattamulu kani ee oka premalone imidi untunnavi.
1: Creation, sustenance and annihilation, all the three periods of time are present within love only.
0: Ivanni kudunu prakrutamainatundi maatrame.
1: All others are physical, worldly.
0: ఈ శరీరం ఎంత కాలం ఉంటుంది?
1: How long the body lasts?
0: ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి.
1: All these are just temporary.
0: ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి ఒక దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము, అశాశ్వతంగానే ఉంటుంటది.
1: This which is ephemeral and temporary love also doesn't last long.
0: కనుక హృదయ తత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడాను నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు.
1: Whereas the nature of one's own heart filled with love and the nature of the spirit are eternal truth.
0: ఇది నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమ తత్వాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: The main aim and objective of mankind is to recognize this eternal truth which is love.
0: ఈనాటి దృశ్యము, ఈనాటి ప్రపంచము తీనేరి రోగముతో బాధించుచున్నటువంటి యొక్క రోగి వలె కనిపిస్తుంటుంది.
1: The apparent world, what you see now, is full of all diseases, like a sick person, a patient.
0: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి, అశాంతి, అశాంతి.
1: You may go anywhere, you find agitation and restlessness.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైన ఒక ద్రోహము, అన్యాయము, అక్రమము, అనాచారము.
1: Wherever you go, you find betrayal, deceit. You find cheating.
0: ఇవన్నీ కూడాను ప్రేమకు విరుద్ధమైనటువంటి ఒక చర్యలే.
1: They are all the actions just opposite to love.
0: కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వ వ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
1: సో ఇట్స్ ఓన్లీ లవ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ విచ్ విల్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
0: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ దిస్ ఎటర్నల్ బ్లిస్, ఇట్ ఇస్ పాసిబుల్ ఓన్లీ త్రూ లవ్.
0: ఇది శారీర, మానసిక, ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటిది ఈ ప్రేమ తత్వము.
1: ది లవ్ remains there when there is unity in this trinity, the body, mind and the spirit.
0: Kevalamu deham tho kudinanta varaku untuntadi ee prapanchika sambandhamaina prema.
1: The worldly love lasts so long there is this body.
0: Manastho kudinatvanti dey untuntadi ee prapanchika prema.
1: The worldly love relates to the mind.
0: Kontha varaku buddhi tho cherinatvantiga untuntadi ee prapanchika prema.
1: The worldly love to some extent goes with the
0: sharirika manasika buddhi ki atheetamainatvanti oka tattamu atma prema.
1: But that which is beyond the body, mind, intellect is the love of the spirit.
0: ఏమిటి?
1: What do you mean by atma?
0: ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు కానీ దీనికి ఆనందం అనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది.
1: ఆత్మ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
1: ద ప్యూర్ లవ్ ఈజ్ ఆత్మ.
0: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
1: సీక్రెట్ లవ్ ఈజ్ ఆత్మ.
0: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
1: సెల్ఫ్ లెస్ లవ్ ఈజ్ ఆత్మ.
0: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
1: ఈగోలెస్ లవ్.
0: నిర్గుణమైనటువంటి ప్రేమ.

0: ఆత్మ,
1: ద లవ్ విచ్
0: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ, నిరాకారమైనటువంటిది ఆత్మ,
1: ఫార్మ్లెస్ లవ్ ఇస్ ఆత్మ.
0: అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి.
1: హవెవర్ దిస్ లవ్ హ్యాస్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్.
0: చక్కెర ఉంది,
1: హియర్ ఇస్ షుగర్.
0: చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుండాలని చెప్పవచ్చు.
1: ఇఫ్ యు ఆస్క్ ఫర్ ద ఫార్మ్ ఆఫ్ ద షుగర్ యూ విల్ సే ఇట్ ఈస్ లైక్ శాండ్ విచ్ ఇస్ వైట్ ఇన్ కలర్.
0: కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
1: బట్ వి ఆస్క్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్, నో వన్ కెన్ సే.
0: కేవలము ఇది స్వీట్ అని చెప్పవచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
1: హవెవర్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ యూ విల్ సే ఇట్ ఇస్ స్వీట్ అండ్ యూ కెన్ సే స్వీట్ బట్ యూ కెనాట్ సే ద ఫార్మ్.
0: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి, కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
1: దేర్ఫోర్ ది స్వీట్నెస్ కమ్స్ టు అవర్ ఎక్స్పీరియన్స్ నాట్ టు ఎక్స్ప్రెషన్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని అనేక విధములుగా కూడాను ఈ లోకములో మనం అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We experience this love in a varied form in this life, in this world.
0: అనిత్యమైనటువంటి ప్రేమలో కూడాను సత్యమైన ప్రేమ కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: However, in this temporary love, there is a permanent love.
0: కానీ అనిత్యమైనటువంటిది అగోచరమవుతుంది.
1: However, that which is truth is non-apparent.
0: నిత్యమైనటువంటిది అంతర్భూతమవుతుంది.
1: And that which is eternal is inner current.
0: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
1: We have to investigate. The love, info.
0: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
1: Therefore, the love which relates to the spirit is ఆత్మ ప్రేమ.
0: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఈ లోకముతో సంబంధించినటువంటిదిగా ఉంటుంటాయి.
1: Whereas the worldly love relates to our body, the mind and intellect.
0: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమలు నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును, అశాంతిని, కష్టములను అందిస్తూ ఉంటాయి.
1: ద వర్ల్డ్లీ లవ్ బికాస్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్ విల్ పుట్ యూ టు సఫరింగ్, విల్ పుట్ యూ టు
0: సాడ్నెస్. భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది.
1: ఇట్ మే బి ది డివైన్ లవ్ బట్ యెట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
0: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
1: బట్ The love of the spirit will be happy even in times of separation.
0: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుండవి.
1: It has four levels.
0: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
1: However, most important are three.
0: ఒకటి స్వార్థ ప్రేమ.
1: One is selfish love.
0: రెండవది సమంజస ప్రేమ.
1: The second is సమంజస ప్రేమ.
0: మూడవది పరార్థ ప్రేమ.
1: Third one పరార్థ ప్రేమ.
0: నాలుగవది యథార్థ ప్రేమ.
1: Fourth one యథార్థ ప్రేమ.
0: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
1: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్ ఈజ్ లైక్ లైట్ ఇన్ ఎ రూమ్.
0: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటుంది.
1: ద లైట్ ఈజ్ లిమిటెడ్ కన్ఫైన్ టు దట్ రూమ్ ఓన్లీ.
0: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
1: బట్ యూ డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్.
0: ఇది కేవలం రూముకు మాత్రమే పరిమితమై ఉంటుంటుంది.
1: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
0: రెండవది సమంజస ప్రేమ.
1: సెకండ్ సమంజస ప్రేమ.
0: ఇది ఏ మూన్ లైట్.
1: సమంజస ప్రేమ ఇస్ మూన్ లైట్.
0: అనగా బయట లోపల కూడా ఈ యొక్క వెలుతురు ఉంటుంటుంది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్గా ఉంటుంది.
1: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఇస్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
0: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
1: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఇస్ సన్ లైట్.
0: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: అయితే ఇది శాశ్వతం కాదు.
1: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
0: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడని అనుకుంటాం మనము.
1: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
0: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
1: సన్ డజంట్ సెట్.
0: సూర్యుడు ఉదయించడం లేదు.
1: నార్ డస్ హీ రైజ్.
0: అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మము నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
1: When there is absence of righteousness, you cannot say it has decayed or degenerated.
0: Yada yada hi dharmasya glanit bhavatu bharata glanit bhavatu anaga emti kanipinchakunda poyindi.
1: Glanir bhavatu means the righteousness is non-apparent.
0: Kanipinchakunda poyindi matrame kaani idi lekunda poledu.
1: You don't see it, but doesn't mean that it is not existing.
0: Suryudu astaminchinadani manam bhavistunnamu.
1: You think that sun has set.
0: కానీ భూగోళం యొక్క అడుగు భాగమున పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాము.
1: బికాస్ ద సన్ హాస్ గాన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యు ఫీల్ ద సన్ హాస్ సెట్. సూర్యుడు
0: అస్తమించలేదు.
1: సన్ డజంట్ సెట్.
0: సూర్యుడు లేకుండా పోలేదు.
1: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
0: అదే విధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
1: లైక్ దిస్ సేమ్ వే బికాజ్ యూ డోంట్ సీ దిస్ ధర్మ యూ సే దట్ ఇట్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
0: అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటాది లోపల వెలుపల.
1: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైడ్ అవుట్ సైడ్.
0: కానీ ఇది కూడాను శాశ్వతం కాదు.
1: ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: ఇది పరార్థ ప్రేమ.
1: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
0: ఇంకా ఆత్మ ప్రేమ అది యథార్థ ప్రేమ.
1: ద ఫోర్త్ వన్ ఆత్మ ప్రేమ, ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
0: అనగా లోపల వెలుపల కూడాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను ఇది గోచరమవుతుంటాది.
1: The love of the spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
0: దీనిని వేదమునందు అంతర్బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః. అంతర్బహి లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
1: The love of the spirit gives you the light both inside and outside.
0: ఇలాంటి ఆత్మ ప్రేమకు నాశము లేదు.
1: This love of the spirit, it doesn't die.
0: దీనికి తరగటము పెరగటం కూడాను లేదు.
1: It neither increases nor diminishes.
0: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
1: It is the state, a permanent state which neither comes nor goes.
0: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
1: We have to struggle for such love which is present latent in us.
0: ఎక్కడి నుంచినో మనం కొననక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
1: You don't need to bring from outside nor buy nor receive by way of gift.
0: ఎప్పుడు అక్కడనే ఉంటుండాలి.
1: It stays there all the time.
0: అది సర్వత పాణిపాదం తస్ సర్వతో శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
1: It is present everywhere, all over.
0: ఇట్టి ప్రేమ తత్వాన్ని, మాధుర్యమైనటువంటి ఒక తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరం కూడాను శాంతి శాంతి శాంతి.
1: Therefore, if we make use of this love in a perfect order, in the way we are expected to, you find the peace at all levels.
0: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
1: You can remain in the state of peace because of love only.
0: భగవత్ ప్రార్థన లోపల శాంతకారం భుజగ శయనం పద్మనాభం సురేశం శాంతకారం భుజగ శయనం. ఏమిటి దీని అంతరార్థం?
1: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే శాంతాకారం భుజగ శయనం. వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
0: 1000 పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతకారం.
1: లార్డ్ రిక్లైన్స్ ఆన్ ది సర్పెంట్ విత్ 1000 హుడ్స్ బట్ యెట్ హీ రిమైన్స్ ఎస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: అనగా ఈ వేల కొలది శిరస్సులు కలిగినటువంటి ఒక దీనిపైన పవడించి కూడాను శాంతంగా ఉంటున్నాడు.
1: దో హీస్ రిక్లైనింగ్ ఆన్ ద సర్పెంట్ విత్ 1000 హుడ్స్ హీ ఆల్వేస్ రిమైన్స్.
0: ఎందువల్ల శాంతిగా ఉంటున్నాడు?
1: వై? వాట్
0: దాని తన క్రింద వేసుకున్నాడు అందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
1: బికాస్ ద సర్పెంట్ ఈస్ ప్రెసెంట్ అండర్ హిమ్ దేర్ ఫోర్ హీ రిమైన్స్ ఇన్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విషయవాసనలనేటువంటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు అందువల్ల నిరంతరము భయమే.
1: Because man has kept the sensual indulgence and involvement on his head, therefore he is restless, agitated.
0: విషయ వాసనలనేటువంటి ఒక డిజైర్స్ ను మనం అణగదొక్కాలి.
1: Therefore we should put the sensual desire under control and
0: check. అదే భగవంతుడు శాంతాకారం భుజగశయనం. భుజగశయనము అయి కూడాను నారాయణుడు శాంతంగా ఉంటున్నాడు.
1: Lord Narayana, though he reclines from the serpent,
0: ఎక్కడ ఉన్నాడు నారాయణ?
1: Where is Narayana?
0: సర్వుల హృదయము నారాయణ యొక్క స్థానమే.
1: Narayana resides in the altar of the heart.
0: కనుక హృదయం అనేటువంటిది కోరికలకు ఏ మాత్రమే అవకాశం ఇవ్వటం లేదు.
1: So the heart should not entertain any desire.
0: ఈ కోరికలకు అవకాశం ఇచ్చేటువంటిది ఏమిటి?
1: What is that you scope for the desire? It's on the mind.
0: ఇది అన్ని విధమైనటువంటి యొక్క ఈ యొక్క తుంటరి పనులు చేస్తుండేటువంటి.
1: It's the mind behind all this mischief.
0: కనుక ఈ మనస్సును మొట్టమొదట మరల్చాలి హృదయం వైపున.
1: Therefore you have to direct the mind towards
0: God. అది మరల్చాలి ప్రేమ చేతనే.
1: You can direct it through love only.
0: ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
1: It's not possible to direct.
0: అన్నింటినీ అణగదొక్కుతుంది ఈ మనస్సు.
1: You can only control it only with the love.
0: కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
1: Mind is expansive, it is so vast.
0: కనుకనే వేదం మనోమూలం ఇదం జగత్, జగత్తంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
1: The whole universe is because of the mind only.
0: ప్రేమ కూడాను ఈ యొక్క దీనికి లోబడి ఉండేటువంటిది కాదు. మనస్సు జగత్తుకు లోబడినటువంటిది, కానీ జగత్తే ప్రేమకు లోబడినటువంటిది.
1: In fact, the whole universe is under the control of the mind, while the mind is under the control of God.
0: కనుక మాస్టర్ ను మనం సరైన ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ చిల్లర దేవతలంతా కూడా మనలో ప్రవేశిస్తాయి.
1: When once we go by this master command, the rest will follow you automatically.
0: సుగ్రీవుడు వారితో యుద్ధం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు.
1: Sugriva decided to fight with Vali and devised all sorts of warfare and plan.
0: ఇతని చుట్టూ ఉండినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ ఇస్ ప్రెసెంట్ దేర్.
0: హనుమంతుడు కూడా సామాన్యుడు కాదు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఆర్డినరీ.
0: అనేక రకములైనటువంటి యుక్తి ప్రయుక్తులంతా కూడా ప్రవేశపెట్టాడు.
1: He has got all the experts.
0: విచారణ సలిపాడు, ఎక్స్పెరిమెంటల్ చేశాడు, ఎక్స్పీరియన్స్ పొందాడు.
1: హనుమాన్ ఎక్స్పెరిమెంటెడ్, హ్యాస్ గాట్ ఎనఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
0: కానీ వాళ్ళని చంపాలంటే, వారితో విజయాన్ని సాధించాలంటే, వారి కంటే ఎక్కువ బలవంతుడైనటువంటి వాడి స్నేహాన్ని నేను పొందాలి.
1: ఇన్ ఆర్డర్ టు కాంకర్, ఇన్ ఆర్డర్ టు కిల్ వాలే, ఐ షుడ్ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ మైటియర్, స్ట్రాంగర్ దాన్.
0: అప్పుడే నేను వారిని జయించడానికి వీలవుతుంది. కానీ వారి కంటే శక్తి తక్కువగా ఉండేటువంటి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ప్రయోజనం ఏమిటి?
1: దెన్ ఓన్లీ వాలీ కెన్ బి డిఫీటెడ్. If I am to have a friend who is of lower strength than Vali, it is useless.
0: కనుకనే రామును కూడాను పరీక్షించాడు హనుమంతుడు.
1: సో రామా ఆల్సో ఎగ్జామిన్డ్ హనుమాన్.
0: ఏ వాలి ఏ విధమైనటువంటి బలాన్ని ప్రవేశపెట్టి ఏ విధమైనటువంటి శక్తిని నిరూపించాడో ఆ యొక్క శక్తిని కూడాను రాముడు నిరూపించమని కోరాడు.
1: ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ వాలి ఆర్ టు బి సీన్ ఇన్ హనుమాన్.
0: అంతకంటే అధికంగా నిరూపించాడు రాముడు.
1: అండ్ హనుమాన్ హాస్ ప్రూవ్డ్ హీ ఎక్సెల్డ్ వాలి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: అప్పుడే రాముడి యొక్క స్నేహాన్ని కోరి తనకంటే వారికంటే అధికమైన శక్తి గల వాడు కనుక ఇతని స్నేహం చేసినప్పుడే నేను వారితో విజయాన్ని సాధించవచ్చునని దృఢ నమ్మకాన్ని పొందుకున్నాడు.
1: దెన్ హీ కుడ్ హావ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్, హాస్ హిస్ మోర్ పవర్ఫుల్ దాన్ వాలి. హీ వాంటెడ్ హిమ్ యాజ్ హిస్ ఫ్రెండ్.
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: వాలి సంధ్యావందనం ఆర్చుకుంటే సమయం లోపల,
1: వాలి వాజ్ ఆఫరింగ్ హిస్ ప్రేయర్ డ్యూరింగ్ ట్వైలైట్.
0: ఆ సమయంలో రావణాసురుడు వచ్చాడు.
1: రావణాసుర కేమ్.
0: నా సంధ్యావందనం ఏమైనా విమృతం కలుగుతుందో ఏమో అని, విఘ్నం కలుగుతుందో ఏమో అని వచ్చిన రావణ్ణి ఒక చేతిలో అదుముకున్నాడు.
1: బికాస్ హీ డజంట్ వాంట్ ఎనీ వన్ టు కమ్ ఇన్ బిట్వీన్ యాజ్ హీ ఇస్ ఇన్ ప్రేయర్, హీ కెప్ట్ రావణ ఇన్ హిస్ ఆర్మ్స్.
0: రావణాసురుణ్ణి కేవలం ఒక్క చేతిలో అదుము పట్టినటువంటి వాడు ఒక్క వాలి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యం లేరు.
1: ఇట్స్ ఓన్లీ వాలి హూ ఇస్ సో పవర్ఫుల్ హూ కుడ్ హ్యావ్ రావణ ఇన్ వన్ ఆర్మ్.
0: రాములపైన ఉన్నటువంటి ప్రేమ చేతనే విభీషణుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క దీనిని ఓర్చుకుని సహించుకుని భరించుకుని సాధించుకుంటూ వచ్చాడు.
1: విభీషణ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ డివోషన్ ఫర్ రామ.
0: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం.
1: ఆల్ దిస్ స్ట్రెంగ్త్ ఈస్ డ్యూ టు హిస్ లవ్ ఫర్ గాడ్.
0: మూడవ దినము,
1: థర్డ్ డే,
0: ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారిని అందరినీ వధించాడు రామలక్ష్మణులు.
1: రామలక్ష్మణ కిల్డ్ ఆల్ వారియర్స్.
0: అంగదుడు, వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
1: అంగద అండ్ అదర్స్ ఫాట్.
0: కుంభకర్ణుడు,
1: కుంభకర్ణ
0: ఇంకా రావణుని కుమారుడు, వీళ్ళందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
1: ఆల్ ఆఫ్ దెమ్ డైడ్, ఓన్లీ రావణ రిమైన్డ్.
0: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
1: At that time, a very strong man came there.
0: Then cheptunnadu Vibhishanudu, Rama, itanni maatrame nee anagadukte ante inga jagattanta kuda nee sadinchina vaadu avtavu, lankalanta poorthi nee hastagatam gaavinchukunna vaadu avtavu annaru.
1: Vibhishana started telling Rama, if you kill this mighty man, strong man,
0: itane ravanu katte mahashakti sampannudu,
1: he is more powerful than Ravana,
0: athani kante pedda vaadu,
1: is elder than Ravana.
0: ఎవరని అతని పైన అనేక విధములుగా పోరాడినాడు రాముడు.
1: అండ్ రామ ఫాట్ విత్ హిమ్.
0: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
1: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
0: కడపటికి రాములే అలసిపోయాడు.
1: రామ వాజ్ టైర్డ్.
0: అప్పుడు వెనుక ఉంటుండి విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతని పైన యుద్ధం పోరాడుమన్నా చెప్పాడు.
1: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్, రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ.
0: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంకా నీకు దక్కడు.
1: ఇఫ్ యూ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్,
0: నీకు విజయం కూడా చేకూరదు.
1: అండ్ యూ నెవర్ విన్.
0: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నానన్నాడు.
1: దిస్ ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ లవ్.
0: అప్పుడు ఈ విభీషణ యొక్క ప్రోద్బలం చేత రాముడు ఆ వ్యక్తిని సంహరించాడు.
1: బికాస్ ఆఫ్ ఆల్ ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది వర్డ్స్ ఆఫ్ విభీషణ, రామ కిల్ దట్ మ్యాన్.
0: క్షణం లోపల ఆ వ్యక్తి, మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
1: స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
0: నేల కూలేటప్పటికీ, మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పి చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
1: ద మూమెంట్ దట్ పవర్ఫుల్ మ్యాన్ ఫెల్ డౌన్, విభీషణ ఆల్సో ఫెల్ అట్ ద సేమ్ టైం.
0: తర్వాత రామచింతన్ చేశాడు.
1: దెన్ హీ థాట్ ఆఫ్ రామ.
0: తదుపరి లేచి
1: హీ గాట్ అప్.
0: స్వామి, ఇది నా బలహీనత.
1: సార్ స్వామి, దిస్ మై వీక్నెస్.
0: ఇలాంటి బలహీనత నాకు ప్రవేశించకూడదు.
1: సచ్ వీక్నెస్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ మీ.
0: నీ ప్రేమను నా హృదయం నుండి నింపుకున్నటువంటి నేను ఈ బలహీనతకు నీకు అవకాశం ఇవ్వటమా?
1: వెన్ యువర్ లవ్ ఇస్ దేర్ ఫుల్ ఇన్ మై హార్ట్, వై షుడ్ ఐ బి వీక్?
0: మంచిదే, కానీ నీవు ఈ పడిపోవటానికి కారణమేమిటి?
1: ఇట్స్ ఓకే, దెన్ వై డిడ్ యూ ఫాల్ ఆన్ ద గ్రౌండ్ లైక్ దాట్?
0: స్వామి, ఇది దేహానుబంధం చేత, కొంత అనురాగ బాధంతో చేతనే ఈ విధమైనటువంటి యొక్క స్పృహ తప్పిపోయింది అన్నాడు.
1: స్వామి, ఐ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్. అండ్
0: అనురాగం యొక్క సంబంధమే
1: ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్.
0: ఎందువల్లనగా, ఆ బలవంతుడైనటువంటి వ్యక్తి నా కుమారుడు.
1: బికాస్ దట్ పవర్ఫుల్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్,
0: విభీషణ కొడుకు,
1: ఈ ది సన్ ఆఫ్ విభీషణ.
0: భగవంతుని విజయాన్ని సాధించాలని చెప్పని తన కొడుకైనా సరియే దానిని మరణించేయమని చెప్పి కోరాడు.
1: In order to receive the God's love, Vibhishana was prepared even for the death of his own son.
0: Vibhishana, enduku ee vidhanga chesavu?
1: Vibhishana, why did you do like that?
0: Porapaatu kada?
1: Is not a mistake.
0: Nee modale naaku cheppakudadu naa kumarudani.
1: Why did not tell in the beginning that he is your son?
0: Cheppadu.
1: Then he said,
0: Swami, elanti vishayam nandaina kuda nu manaku eduruga tirigi manato yuddham cheyadaniki vachinatuntu vaadu evadaina sare sambandha bandhavyanni ee maatram kuda pettukokoddu.
1: Swami, in warfare let him be anyone. We should not go by our relationships in times of war.
0: వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రం ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
1: There is no consideration on grounds of blood relationship.

0: జాగ్రత్త. ఇవన్నీ యుద్ధంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసినప్పుడు వాడు మనకు విరోధే కాని బంధువు కాదు.
1: హీ మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హీస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాసేవలు ఈ బాంధవ్ ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ మీ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ దర్ సన్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్ ఆఫ్
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యు.
0: నేను నీ దాసుడను.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: కనుక నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యమైన ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanamu lopala kooli poyedi kaali poyedi raali poyetuvantivi.
1: All those things are sure to pass off like
0: nitya satyamanti yokka tattvam nee okka bhavame.
1: This eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramaka vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: కనుక ప్రేమ అనేటువంటిది భగవంతుని పైన విడదీయలేనటువంటి ఒక బంధంగా ఉంటుండాలి.
1: This love should be a permanent attachment towards God.
0: లోక సంబంధమైనటువంటి బంధములంతా కూడాను ఏదో ఒక రకమైనటువంటి రీతిగా విలువ ఉండవచ్చును కానీ బంధ విమోచన జరుగుతుంది.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: తమోగుణ సంబంధమైనటువంటి బంధన ఇనప సంకెళ్ళు.
1: On the other hand, that which is of dullness, tamoguna, is like
0: rajoguna sambandhamainatundi yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion is like a copper chain.
0: Kaani sattvikamainatundi yokka gunamu sambandhamainatundi idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kaani inumaina ragaina bangaraina bandhana bandhane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku కాపర్కు బంగారుకు విలువలు ఉంటాయి కానీ బంధనకు మాత్రం విలువ లేదు. ఒకే బంధనే కానీ నాకు ఆ బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ బి చైన్డ్.
0: ఆ సాత్విక బంధన కూడా నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ బి బౌండెడ్ బై ది సాత్విక చైన్.
0: సత్యమైనటువంటి యొక్క రామప్రేమ తత్వం ఒక్కటి నాకు చాలు అన్నాడు.
1: ఐ వాంట్ ద ప్యూర్ అన్సలీడ్ పైయస్ లవ్ ఫర్ రామ.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: To propagate and to share and to teach the power of this divine love, Vibhishana worked in that particular direction.
0: Kanukane Vibhishana entuvadu sattvikamainatundi mitrudu.
1: Vibhishana is a pious friend.
0: Ramunuku sattvikamitrudu.
1: Is a pious friend to Rama.
0: Inta kaalam undinappudiki Lakshmanudu kuda sattvikamitrudu kaadu, sattvika sodarudu maatrame.
1: Lakshmana is not a pious friend, he is a pious brother.
0: Sugrivudu kudanu rajoguna mitrude.
1: Sugriva is one of emotion.
0: Jambavantudu kudanu tamoguna mitrude.
1: Jambavan is one of tamoguna.
0: Kani sattvika mitrudu rakshasudainappudikini sattvikanga daivaniki arpitam gavinchukunnatundi vaadu Vibhishanudu okkade.
1: Vibhishana though a demon, but he remained as a pious friend of Rama.
0: Adi kudanu shuddha sattvamainatundi yokka bhavamu.
1: That is pure and unsullied.
0: Aa shuddha sattvamunandi ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పైస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్ నోర్ మెజర్.
0: భాషనే లేదు.
1: ఇట్ హస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లనే వేదం అంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా.
1: దేర్ఫోర్ వేద డిక్లేర్డ్ దట్ మైండ్ వుడ్ రిటర్న్ బికాస్ ఇట్ కెనాట్ కాంప్రిహెండ్.
0: నవస పృష్టి నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ప్రేమ ఇది స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవస పుష్టే. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేక భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడు ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed, taught by Veda.
0: Hrudaya grande nase iti srutihi. Sruti anaga vedam.
1: Sruti is Veda.
0: Ide vedam cheppinatundi oka ghanamainatundi oka varnana.
1: This is the teaching and the description by Veda.
0: Inka evaru kudunu ee premanu varninchadaniki veelu kaadu.
1: It's not possible for anybody to describe.
0: Enta varninchinappudiki naradulu kudunu chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదములంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: He used bombastic words.
0: Labdapuman, Icharamo Bhavati, Tapto Bhavati, Matto Bhavati, Atma Ramo Bhavati. Ee vidhanga aneka rakamuga cheptu vachadu. Kaani okati ee premaku samanam lekapoyindi.
1: He used all bombastic words. Not even one word was ever equal to love.
0: Prema oka ratnam vantidi annadu.
1: So love is a diamond.
0: ఈ రత్నమునకు ఇంత విలువ అని ఎవరు చెప్పలేరు.
1: నో వన్ కెన్ ఎస్టిమేట్ ఇట్స్ వాల్యూ.
0: కనుకనే తులసిదాసు కూడాను నామరతన ధన పయో పయోరేమైని రామరత్నము అనగా రామ అనేటువంటి ఒక నామం అనేటువంటిది పెద్ద రత్నము అన్నాడు.
1: The name of Rama is a diamond.
0: ఇక్కడ ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నము అన్నాడు.
1: Love is a highly valuable diamond.
0: ఇది ఎక్కడ చిక్కుతుంది?
1: Where do you get it?
0: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
1: Which market?
0: కేవలం సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బట్ట బయలు పెట్టరు.
1: యు డోంట్ ఫైండ్ జస్ట్ డైమండ్స్
0: అన్ని బయలు పెట్టారు ఫిష్ మార్కెట్ లోపలే.
1: దోస్ విచ్ ఆర్ సోల్డ్ అవుట్
0: రత్నాల మార్కెట్ లోపల చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వాళ్ళకి చూపుతారు.
1: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
0: కానీ ఈ ప్రేమ రత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
1: This diamond of love, where is it sold?
0: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not limited to business transaction.
0: కనుకని ప్రేమ అనేటువంటి బజారులో ప్రేమ అనే అంగడి లోపల
1: అండ్ ద షాప్ ఆఫ్
0: ప్రేమ స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు.
1: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
0: అతను ఒక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు.
1: God is only the master of this love, no one else.
0: అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది.
1: You can only get from him alone.
0: కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ.
1: Love is such a valuable diamond.
0: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంత విలువ కట్టొచ్చు.
1: You can estimate the price of all the worldly diamonds.
0: ప్రేమ రత్నానికి మాత్రమే ఎవ్వరు కూడా విలువ చెప్పలేరు కట్టలేరు.
1: But no one can ever estimate the price and the value of the diamond of love.
0: ఇంతటి ఘనమైన ఇంతటి విలువైన ఇంతటి పవిత్రమైన ఇంతటి నిత్యమైన ఇంతటి సత్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్ లవ్ ఇన్ ఫుల్ విచ్ ఇస్ మైటీ ద సీక్రెట్ ఎటర్నల్ ట్రూత్.
0: కనుక ప్రేమను మీరు అలక్ష్యంగా భావించి ప్రేమను ఏదో ఒక సామాన్యమైనటువంటిగా మీరు విశ్వసించి ఇటువంటి పవిత్రమైనటువంటి ప్రేమను మీరు కోల్పోకండి.
1: డోంట్ కన్సిడర్ లవ్ చీప్. నెవర్ నెగ్లెక్ట్ ఇట్. Never lose it. Never drop it.
0: ఇది తిరిగి చిక్కేటువంటిది కాదు.
1: You cannot get it back.
0: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
1: Have Sai, having got him one.
0: పోయిన చిక్కని పట్టీసుని ఈ పాదసేవయండి.
1: When once you lose this opportunity of serving the Lord, you will
0: not get it.
1: It is only devotion that gives you power.
0: ఇతరుల మాటలు నింపుగా నమ్మి కొంపదీయకండి.
1: Don't be carried away by hearsay what
0: రండి రండి రండి రండి ఈ ప్రేమను కొనుగొండి.
1: కమ్ అలాంగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ బాస్క్ ఇన్ దిస్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కో.

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 27th of July 1996.

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: Dear students, లోకంలో అందరిని భగవంతుని ఆశించి భగవంతుని చేరాలని తపిస్తున్నారు.
2: In this world, people aspire to be close to God and to merge in Him.
1: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
2: This yearning is not of this day. It has been going on since long.
1: అదే విధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
2: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
1: Kanuka idi aarati nunchi vaaru ichinatvanti oka sampradayam.
2: Hence this has been the tradition since those times.
1: Narada vastu naam cheppukuntu vachadu.
2: Narada, while he was moving about, he went on chanting, singing the glory of God.
1: Ayyo, kotti naamam chepte prayojanam emiti? Idi kevalam sombeyalu chesesinattu panu.
2: What is the fun of simply singing is the glory? The mere singing is the quality of a lazy man.
1: చెప్పాడు తానే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
2: This singing glory of God is doing for my own satisfaction.
1: కేవలం కీర్తనం విష్ణుస్మరణం.

0: listening, singing, recalling, service, salutation, worship, servitude, friendship, and surrender.
1: ఇది ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పని చేస్తున్నారు.
0: The ninefold path of devotion is followed by the devotees of those days and the devotees even now.
1: ప్రపంచమంతా కూడాను ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతుడికి ఎక్కడ రెస్ట్?
0: When all the devotees are singing his glory, where is rest for God?
1: అని తిరిగి నారదుడే వచ్చి బోధించాడు.
0: Thinking so, Narada returned and started teaching.
1: నారాయణ, మేము నామమును మాత్రమే చెప్పుదాము గాని నామరసమైనటువంటిది నీ ఎందుంటున్నది, నీవు ఆ రసం ఇచ్చినప్పుడేవే మేము ధన్యులు అవుతాము అని తాను ప్రార్థించాడు.
0: And he came to Narayana and said, though we sing your glory, your name, in fact, you are the very essence of that name. Unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
1: ఇది చెప్తూ రావటం చేత మరికొంత దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
0: While he was talking so, some people felt in a different way and started contradicting him.
1: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
0: These political explanations, the conflicts, have been there then and now.
1: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
0: If anyone says one thing, there are three people to oppose.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: నారద సైడ్,
1: అయ్యా మీ చేతికి ఐదు వేళ్ళున్నాయి.
0: Your hand has five fingers.
1: ఈ ఫైవ్ ఫింగర్స్ కూడాను ఫైవ్ లైఫ్స్. లైఫ్స్
0: ఫైవ్ ఫింగర్స్ ఆర్ ఫైవ్ లైఫ్స్.
1: ఈ ఫైవ్ ఫింగర్స్ కూడాను ఒక ఫింగర్ ఎవరైనా ఒకరిని చూపుతుంటుంటే మిగతా మూడు ఫింగర్స్ నిన్ను చూపుతుంటాయి.
0: If the pointing finger is directed towards you, the other three fingers are pointed towards you only.
1: చూడు, అది నీవు గుర్తించుకోవటం లేదు. ఒకటి నీవు వాడు అని చెప్పిస్తే నేను మూడు నువ్వు అని చెప్తుంటారు.
0: You are showing the other man with the pointing finger, but the three fingers are directed towards you.
1: అదే విధంగానే కొందరు వెళ్ళి నారదుతో చెప్పారు.
0: Likewise, some went to Narada and said,
1: Ayya, meer cheppinattuga meem chestune unnamu kaani daivam ma kanipinchatam ledu.
0: We are acting exactly what you are telling us, but yet we could not see God.
1: Appude yantamatramu evaru telachina antamatame నేను ఎంత మాత్రంతో ఎవరు చెప్తుంటారో అంత మాత్రమే నేను.
0: యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్, ద వే హౌ విజువలైజ్ హిమ్.
1: వారిది వారికే అప్పచెప్పేది.
0: అండ్ హీ జస్ట్ అపియర్స్ ఇన్ ద వే యూ వాంట్ హిమ్.
1: ఈ విధంగా ఆనాటి మొదలకు నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
0: Therefore, the argumentation was going on right from those days and have been continuing even this day.
1: అప్పుడు తానేం చేసింది? ఏదో భగవంతుని స్మరిస్తూ వస్తుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపలే మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.
0: Therefore, as people have been commenting, when I am singing loudly, and he decided, let me sing within myself.
1: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
0: Likewise, the singing went on.
1: ప్రపంచం లోపల ఒకరు ఒకరు ఒక రకము.
0: ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ హిజ్ ఓన్ టైప్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీలైనటువంటి వారు చేయడానికి వీలు లేదు.
0: ఈచ్ వన్ ఫాలోస్ ద మెథడ్ దట్ హీ రిలీషియస్ హీ లైక్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో.
1: సర్వలయందు కూడా ఉన్నటువంటిది పరమాత్మ ఒకడే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ప్రతి ఒక్కరి కూడా ఈ యొక్క హృదయం వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
0: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
1: Radha na krishnudu kavali, krishnudu kavali ani korutundali.
0: Radha prays for Krishna, she wants him.
1: Kani Radha yokka chellale Prabha undadu.
0: But Radha's sister Prabha,
1: Prabha ane kutama na krishnudu vaddu, na krishnudu vaddu అని ఆమె కోరుతూ వచ్చింది.
0: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఇస్ ఐ డోంట్ వాంట్ కృష్ణ, ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
1: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
0: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
1: ప్రభ ఎంతనో విరుద్ధము రాముడు కృష్ణుడికి.
0: ప్రభ టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
1: ఒకనాడు రాధ పాడుకుంటూ పాడుకుంటూ బృందావన్ వెళుతుండాలి.
0: వన్ డే రాధ వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: ప్రభ ఆమె భర్త కూడాను వారు కూడా బృందావనం వస్తున్నారు.
0: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధ.
1: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు ప్రభ.
0: ప్రభ నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: రాధ ఒక క్షణమైనా కూడాను కృష్ణుని వదిలిపెట్టలేదు.
0: రాధ కెనాట్ లివ్ అవే ఫ్రమ్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా ఇరువురి భావం కూడాను విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ ది ఫీలింగ్స్ ఆఫ్ దీస్ టూ ఆర్ క్వైట్ అపోజ్డ్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్.
1: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుడు.
0: వన్ డే హి హస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
1: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుచున్నావు.
0: కృష్ణ యు పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
1: కానీ నీ ఒక్కతూరి నా ప్రభ హస్బెండ్ యొక్క ఫామ్ తరిస్తే మంచిది అన్నారు.
0: అట్ వన్స్ యు టేక్ ది ఫార్మ్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ ప్రభ షీ ప్రేడ్.
1: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నాడు.
0: హి సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ ఎన్ అప్రోప్రియేట్ టైం.
1: ఒకనాడు ప్రభ భర్తతో వస్తున్న సమయం లోపల కృష్ణుడు అన్ని రూపంలో వస్తున్నాడట, నీ రూపంలో కూడా వస్తే చేస్తే నేను నా గతి ఏమిటి అనేది ఆమె.
0: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. షీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ దిస్, కృష్ణ యు టేక్ మెనీ ఫార్మ్స్, ఇఫ్ యు కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
1: కానీ కొంచెం లేటుగా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
0: అండ్ రాధ ఆల్సో రీచ్ రాధర్ లేట్ ఫ్రమ్ ది విలేజ్.
1: వచ్చేటప్పటికి ప్రభ భర్త బెడ్ పైన పడుకున్నాడు ముందు కప్పుకొని.
0: బై దట్ టైమ్ ద హస్బెండ్ ఆఫ్ ప్రభ వాజ్ రెస్టింగ్ ఆన్ బెడ్ విత్ ది బ్లాంకెట్ ఓవర్ హిమ్.
1: రగ్గు తెచ్చాడు.
0: అండ్ దే జస్ట్ రిమూవ్ ది బ్లాంకెట్.
1: చెప్పాడు ప్రభ ఎవరితను.
0: అండ్ దెన్ కృష్ణా ఆస్క్డ్ ప్రభ హూ ఇస్ హీ.
1: ఆమె వచ్చి చూసింది, అయ్యో అయ్యో ఈయన నా భర్తకి ఇప్పించి పెట్టింది, అందరికీ పెట్టిన పిచ్చి నా భర్తకు కూడా పెట్టింది అని చాలా ఇది చేసి టై అనింది.
0: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్, వాట్ ఈస్ ఇట్ దట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో మ్యాడ్ లైక్ ఎనీ అదర్ పీపుల్. దేర్ ఫోర్ ప్రభా సెడ్ కమ్ ఆన్ గెట్ అప్.
1: ఇప్పుడు ఆయన చెప్పాడు లేచి.
0: దెన్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
1: నా పేరు అది కానీ చెప్తే అప్పుడు ఆమె చెప్పింది, అయ్యో నేను పొరపడ్డాను స్వామి, మిమ్మల్ని చంద్రికా భర్త అని అనుకున్నాను, ప్రభా భర్త అని.
0: అండ్ హీ స్టార్ట్ టెల్లింగ్ I am not your husband. What is the name of your husband? That is not my name. You are mistaken. And what he said.
1: అని చెప్పి చాలా ఏడ్చింది.
0: And she cried.
1: ఇది ఏదో భగవంతుడి మాయలు చేస్తున్నాడు.
0: This is all the divine play.
1: అప్పుడు ఈమె భర్తను తీసుకుని 10 మంది బయటకు పోయింది.
0: And she, followed by her husband, went to the public.
1: ఇలాంటి చిన్న చిన్నవి ఎన్నో మార్పులు చేస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ did so many miracles like this, so many.
1: ఈమె భర్త ఎవరు అని అడిగాడు పబ్లికుడు.
0: And the question was put, who is the husband of this lady?
1: వెంటనే వస్తున్నారు కదా మీరు, నేను ఎందుకు చెప్పాలి అని చెప్పింది.
0: And she said, he is following me, why should I say specially?
1: అప్పుడు కృష్ణుడు చెప్పారు రాధతో, రాధ చూస్తున్నా పబ్లిక్ అంతా కూడాను ఆమె భర్తనే అంటున్నారు, కాబట్టి నీ భర్త అని చెప్పి చెప్పలేదు.
0: See, Krishna said, Radha, have you not watched? All the public are feeling that the person by her side is husband, you see. And he never said that he is her husband.
1: ఆమెకు చాలా తలవంపులు వచ్చింది.
0: And she was put to shame.
1: తల వంచుకొని లోపలికి వెళ్ళింది.
0: She bent down her head and went in.
1: అప్పుడు పూర్వం చెప్పినటువంటి యొక్క మాట ఈనాడు చెప్తూ వచ్చాడు.
0: అండ్ హీ స్టార్టెడ్ రిపీటింగ్ వాట్ హీ సెడ్ అర్లియర్.
1: రాధా, నీవు నా చర్యలు మనసు మార్చమని నన్ను కోరావు కదా.
0: రాధా, యు ప్రే టు మీ దట్ ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ది హార్ట్ ఆఫ్ యువర్ సిస్టర్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి,
0: ద నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్.
1: కలుపునే అటువంటి బ్రహ్మను మార్చాలనుకుంటుంటే బ్రహ్మనే ఈ భ్రమను మార్చాలి, బ్రహ్మస్వరూపం ధరించి.
0: Therefore, to change this Brahma illusion, it is only possible for Brahma the divine to transform.
1: అది వినింది పాపం రాధ.
0: Radha heard this.
1: రూపలికి వెళ్ళింది.
0: She went in.
1: కానీ ప్రభు ఏమని తలుచుకుంటున్నారో అని చాలా బాధపడుతూ వచ్చింది.
0: And she was feeling sad because she wanted to know what would happen to Prabha, her sister.
1: కానీ ప్రభ బయటనట్టు చాలా దూషిస్తూ ఉండాలి.
0: బట్ ప్రభా వెంట ఆన్ క్రిటిసైజింగ్, అక్యూజింగ్.
1: కానీ నా భర్త ఈమించి ఎందుకు వచ్చాడు,
0: హౌ ఇస్ దట్ మై హస్బెండ్ హ్యాస్ కమ్ దిస్ వే
1: అని చాలా దూషించింది.
0: అండ్ షీ అక్యూజ్డ్.
1: అది భగవంతుడు బ్రహ్మవిత్ బ్రహ్మమే భవతి, నేను బ్రహ్మగానే ఉన్నాను కనుకనే నేను బ్రహ్మగానే వచ్చాను.
0: And then this is a reply of God. Since I am God, I have come in the form of God. I can take any form.
1: కనుక ఎవరేం దూషించినప్పుడు దూషణభూషణ తిరస్కారములన్నీ కూడా నాకేమీ అంటవు.
0: And he also declared that I am not carried away by the praise or blame.
1: దూషణ ద్వేషంతో చెప్తారు.
0: And one accuses out of hatred.
1: పూజ కేవలము భక్తితో చేస్తారు.
0: And one praises in the process of worship.
1: దూషణ భూషణ రెండు కూడా ఒకటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక నేను ఒకటిగానే తలుస్తాను అని చెప్పి తాను ఆ విధంగానే నడుస్తూ వచ్చాడు.
0: అండ్ కృష్ణ కన్సిడర్డ్ బోత్ అలైక్ అండ్ హస్ కండక్టెడ్ హింసెల్ఫ్ దట్ వే.
1: అప్పుడు 3 దినములు అయిన తర్వాత చాలా సంతోషించింది.
0: ఆఫ్టర్ 3 డేస్ పాస్ట్ చంద్రిక వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: మరి పోత్రే ఈ రాజుతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
0: On the 4th day, Chandrika also started journeying.
1: Radhato paatu raavatamo,
0: she accompanied.
1: Radhato paatu bhajan cheyatamo,
0: and she too does bhajan.
1: Aa bhajan lopala bhagavantuni taanu neelam cheskovatamo,
0: and while singing glory of God, she forgets herself.
1: Ee vidhanga jarugutu vachindi.
0: Things went on like this.
1: Kaani idi endukosam cheptunnanu ante, రాధా భర్త చంద్రభర్తగా మారిపోవటం.
0: ఐ భగవాన్ ఇస్ టెల్లింగ్ దిస్ ఇస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
1: చంద్రిక. చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధవనే మారటం.
0: అండ్ ది చంద్రిక గెట్ హర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ రాధా.
1: ఈ రెండు కూడాను కేవలం జీవ బ్రహ్మల యొక్క మార్పులే.
0: దీస్ ఆర్ ది చేంజెస్ బిట్వీన్ ది యూనివర్సల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
1: కనుక నేను రాధగా ఉంటున్నాను, రాధగానే నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
0: Therefore her reply was, I want to remain as Radha, and as Radha, I am worshipping you.
1: భగవంతుడు ఎట్టి లేనను చూపవచ్చు.
0: God can play, can will, do any miracles whatsoever.
1: కానీ కలికాలం దీన్ని అంగీకరించదు.
0: But in this Kali age, people do not accept.
1: వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే చేయకపోయినా సరే భగవంతుడు లేనని భగవంతుడివి.
0: Whether people accept or reject, God's will continue.
1: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
0: There will be no defects or mistakes in the will of God.
1: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేస్తూ వస్తారు, కానీ దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
0: In fact, these mistakes are merely we attribute them. In fact, in reality, there are no mistakes at all.
1: మిస్టేక్ లేనప్పుడు ఎందుకు తాను భయపడాలి?
0: When there is no mistake, why should he have any fear at all?
1: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
0: All that we say may change.
1: ఇవన్నీ కూడా కేవలం మాటల మ్యాజిక్.
0: This is all the magic of words.
1: కనుక ఈ యొక్క మ్యాజిక్ అనేది మనం ఏమాత్రము నమ్మకూడదు.
0: We should not be carried away by the magic of words.
1: ఈ విధంగా చేసేటప్పటికీ రాధతో పాటు ప్రభ కూడాను చాలా ఏకమైపోయింది.
0: As things went on, Prabha could accept like Radha, both are one now.
1: కాదు, ఇద్దరు కూడా ఒకటైపోయి
0: both are one now.
1: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
0: They were praying to Krishna.
1: కృష్ణుడు చాలా లీలామానుష విగ్రహుడు.
0: Krishna is the cosmic form of his own, the divine will.
1: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేమేమాత్రము వదలము.
0: We will not give up, we will not leave Krishna under any circumstance.
1: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
0: This was declared by Krishna even before.
1: రాధా, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
0: The people are deluded. Because of the delusion, they are full of attachment, and therefore they are carried away by illusion.
1: Attachment lekapothe ee premane naaku raadu.
0: When there is no attachment, there will be no trace of love at all.
1: Kaluka ee attachment kosamani ee vidhanga bhagavantudu aneka rakamga roopalu maarustu vastuntadu.
0: Because for this reason of love and attachment, God goes on changing his form.
1: Bhagavantudu endu
0: substance
1: ee purvame cheppadu krishnudu.
0: This was declared by Krishna even before.
1: Radha, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో

0: మారుస్తూ వస్తుంటాడు.
1: బికాస్ ఫర్ దిస్ రీజన్ ఆఫ్ లవ్ అండ్ అటాచ్మెంట్ గాడ్ గోస్ ఆన్ చేంజింగ్ హిస్ ఫామ్.
0: భగవంతుడు ఏం చేస్తే దోషములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ నో మిస్టేక్స్ ఇన్ గాడ్.
0: కనుక ఎవరేమనుకుంటే నాకేమి.
1: ఈజ్ నాట్ బాదర్డ్ వాట్ ఎవర్ వీ సే అబౌట్ హిమ్.
0: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
1: వెన్ దెర్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ మై హ్యాండ్ ఇన్ మై గ్రిప్ యు మే థింక్ ఇన్ ఎనీవే వాట్ ఇట్ ఈస్.
0: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు కానీ అందరికి తెలియదు.
1: వాట్ ఐ హోల్డ్ ఈజ్ బెస్ట్ నోన్ టు మీ అండ్ నాట్ టు అదర్స్.
0: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడు కాబట్టి కృష్ణుడు అనేక రకముల అనేక యుక్తులు చేస్తుంటాడు.
1: బికాస్ కృష్ణ బీయింగ్ కాన్షియస్నెస్ హీ కుడ్ హ్యావ్ ఎనీ ఫార్మ్ ఎనీ నంబర్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్.
0: కృష్ణుడి లీలను విన్నారు.
1: దీస్ ఆర్ ఆల్ లీలాస్ ఆఫ్ కృష్ణ.
0: ఈ కృష్ణ లీలలు ఎవరికి తెలియదు.
1: లీలాస్ ఆఫ్ కృష్ణ ఆర్ నాట్ కాంప్రిహెండెడ్ అండర్స్టూడ్ బై ఎనీబడి.
0: కృష్ణుడు వలే వస్తాడు.
1: కమ్స్ ఎస్ కృష్ణ.
0: పామరుడు వలే వెళ్తాడు.
1: అండ్ ఈ రిటర్న్స్ యాజ్ ఇన్నోసెంట్ వన్.
0: పామరుడుగా వెళ్ళినాడు కృష్ణుడు.
1: కృష్ణ బీయింగ్ సో ఇన్నోసెంట్
0: తిరిగి పామరుడు కాడు.
1: అండ్ ఈజ్ నాట్ ఇన్నోసెంట్ ఎనీ లాంగర్.
0: అందులో కృష్ణుడు కృష్ణుడే.
1: కృష్ణ ఇస్ కృష్ణ ఎట్ ఎనీ టైం.
0: కనుక భగవంతుని యొక్క లీలలు ఎవరు మార్చడానికి చెప్పడానికి వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ఇన్ డెప్త్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ అండ్ నారోట్ అండ్ ఎక్స్టోల్ హిమ్ ఇన్ డెప్త్.
0: అసలు కృష్ణుని యొక్క శిష్యుడే కృష్ణుని నమ్మలేకుండా పోయాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ ఫాలోవర్ ఆఫ్ కృష్ణ కుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్.
0: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
1: వై కృష్ణ గోస్ ఆన్ చేంజింగ్ లైక్ దిస్.
0: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
1: కృష్ణ హ్యాస్ బీన్ చేంజింగ్ లైక్ దిస్ ఓన్లీ టు సీ దట్ పీపుల్ బై బీయింగ్ క్యారీడ్ అవే బై దిస్ అటాచ్మెంట్ దే విల్ గెట్ అటాచ్ టు గాడ్ వన్స్ ఫర్ ఆల్ త్రూ ద పాత్ ఆఫ్ డివోషన్.
0: కనుక భగవంతునితో అటాచ్మెంట్ చేయడం కోసమని ఈ విధంగా పెంచుతుంటాడు.
1: కృష్ణ ఇస్ లైక్ దిస్ ఇట్ ఈస్ హిస్ డిజైన్ సో దట్ వీ మే బి అటాచ్ టు
0: కృష్ణ. ఎట్టి వాంఛలు లేవు.
1: కృష్ణ ఈజ్ డిజైర్లెస్.
0: డిజైర్స్ అనేటువంటిదే లేదు.
1: He has no desire at all.
0: ఏ కాంక్షలు అతనికి లేదు.
1: అండ్ హీ హస్ నో అంబిషన్ వాట్స్ ఎవర్.
0: అటువంటి కాంక్షలు లేనటువంటి భగవంతుణ్ణి అనేక రకంగా వీడు వర్ణించుకోవటము ఇది కేవలం వీడి మాయా కాదని వీళ్ళ యొక్క మనసు కాని భగవంతుని యొక్క దోషం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ డెల్యూటెడ్ మైండ్ దట్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డిజైర్స్. ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్.
0: కట్టగలిపటికీ రాధా ప్రభలు ఇద్దరు కూడా ఒకటే.
1: ఫైనలీ వాట్ హ్యాపెండ్ రాధ అండ్ ప్రభ బికేమ్ వన్.
0: ఈ ప్రభతో చేరి రాధ కూడాను ప్రభగానే మారింది.
1: బికాస్ ఆఫ్ దిస్ యూనిటీ రాధ ఆల్సో కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్
0: సంగము అట్టి యొక్క స్నేహం చేస్తుంటుంది.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఫ్రెండ్షిప్.
0: నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
1: యాజ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సో యూ విల్ బీ.
0: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
1: మై ఫ్రెండ్ ఈజ్ మై సిస్టర్.
0: నా నా సిస్టర్ కూడాను నా వలే మార్చాలి.
1: ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ మై సిస్టర్ ఆల్సో షీ షుడ్ బి లైక్ మీ.
0: అందుకోవల్ల రాధా చంద్రిక ఇద్దరు కూడా ఒకటే అయిపోయినారు.
1: లైక్ దిస్ రాధా అండ్ చంద్రిక ఆర్ ఎగ్జాక్ట్లీ అలైక్ దే ఆర్ వన్.
0: ఆ చంద్రికకు మరొక పేరు ప్రభ.
1: ది అదర్ నేమ్ ఆఫ్ చంద్రిక ఇస్ ప్రభ.
0: తల్లి పిలుస్తున్నటువంటిది ప్రభ అని.
1: మదర్ అడ్రెసెస్ హర్ యాజ్ ప్రభ.
0: బయట ప్రజలంతా పిలిచేది చంద్రిక.
1: షీ ఇస్ చంద్రిక ఇన్ సొసైటీ. దట్స్ హౌ షీ ఇస్ కాల్డ్ బై ఎవ్రీబడి.
0: కానీ రెండు మూడు పేర్లు ఉంటుంటాయి అందరికి కూడా.
1: అండ్ పీపుల్ హ్యావ్ టూ టు త్రీ అదర్ నేమ్స్ ఆల్సో.
0: కనుక ఆ ప్రభ రాధ ఇద్దరు కూడా ఒకటైపోయి
1: ప్రభ అండ్ రాధ ఆర్ వన్.
0: ఇద్దరు మనసు ఏకమైపోయి
1: బోత్ ది మైండ్స్ ఆర్ వన్.
0: మైండ్స్ ఏకం చేయటం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యూనిఫై మైండ్స్.
0: దేన్నైనా మార్చొచ్చు కానీ మనసును మార్చేకి వీలు కాదు.
1: యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీథింగ్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ద మైండ్.
0: కానీ అది ఒక భగవంతుడికి మాత్రమే తెలుసు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ద మైండ్.
0: కనుక మనవ మార్పులు కావాలంటే దైవం తప్ప అన్యులకు ఇది అర్థం కాదు.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ మైండ్ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ సరెండర్ టు గాడ్. హీ ఓన్లీ కెన్ చేంజ్ యువర్ మైండ్.
0: కనుక ఇలాంటి భగవంతుడు చేయనటువంటి యొక్క మనసును అందరికీ ఇచ్చాడు.
1: గాడ్ హ్యాస్ గివెన్ ద మైండ్ దట్ హీ కెన్ చేంజ్.

0: కనుక అందరు కూడాను భగవంతుని మైండ్ మార్చాలని, వాళ్ళ మనసు మార్చండి స్వామి, నీ పైన చాలా ద్వేషంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
1: Therefore, parents always pray to Bhagavan, Swami, you change the mind of that fellow because he has not developed any kind of love for you. Please change his mind.
0: నా కుమారుడు చాలా మంచివాడు.
1: My son is very good.
0: కానీ వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గంలో పోడు.
1: But he'll never take to any wicked activity, cruel actions.
0: కనుక మీరే వాడిని మార్చండి అని చెప్తుంటారు నాకు.
1: And they also say, you should only set him right, Bhagavan.
0: చెప్పాడు భగవంతుడు కూడాను, నేను కూడా నువ్వు మార్చలేనమ్మా.
1: God says, I too cannot change.
0: ఎందుకంటే మైండ్ మైండే.
1: Because mind is the mind.
0: మనోమూలం మీద జగత్తు.
1: The whole world, universe depends on the mind.
0: కనుక ఈ యొక్క ప్రపంచం తగుడును మైండ్ పైనే ఆధారపడి ఉంటుంది.
1: Therefore, the whole universe goes on depending on the mind.
0: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి ఒక భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు.
1: Therefore, by transforming the mind, the principle of devotion is propagated in this world.
0: ఈ విధంగా మార్చి,
1: having transformed,
0: కృష్ణుడు తన యొక్క కార్యములు తర్వాత జరుపుతూ వస్తున్నాడు.
1: And Krishna went on fulfilling his own tasks.
0: కనుక భగవత్ యొక్క యుద్ధము, రామాయణం గాని, భారతం గాని, భాగవతం గాని, మూడింటి అంత కూడాను కేవలం దైవం యొక్క మార్పు వల్లనే జరుగుతూ వచ్చింది గాని, యుద్ధం విజయం కాదు చూస్తూ వచ్చింది గాని, లేకపోతే వారి యొక్క మనోశక్తి వల్ల కాదు.
1: రామాయణ, భారత, భాగవత, ద స్పీక్ ఆఫ్ లీలాస్ ఆఫ్ గాడ్, హౌ హీ గోస్ ఆన్ చేంజింగ్ అండ్ హౌ విన్స్ ది విక్టరీ, ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ది మైండ్ ఆఫ్ మ్యాన్.
0: కనుకనే మైండ్ మార్చడం అనేటువంటిది మానవ చేత అయ్యేటువంటి పని కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ మ్యాన్ టు చేంజ్ ద మైండ్.
0: కర్ర తిట్టవచ్చు చిన్నగాను.
1: You can just change the bend and straighten any tree.
0: కానీ రాయి మార్చగలరా?
1: But can anyone change the mind?
0: కానీ మనసు మార్చగలరా?
1: But can they transform the mind and its mentality?
0: మైండ్ మార్చడానికి వీలే లేదు.
1: It is not possible at all.
0: మైండ్ యొక్క స్వభావం దాని స్వభావమే.
1: The nature of the mind remains as it is.
0: కనుక ఈ మనసు మార్చుకోకుండా అన్నింటి కూడా మార్చేసేస్తూ తానే మారే వస్తున్నాడు.
1: Therefore, man is just transforming externally, but he has not changed his mind.
0: తానే మారుతాడు గాని పరుల యొక్క మైండ్ మార్చడు.
1: You may change for yourself, but you cannot change the mind of others.
0: మైండ్ అదర్స్ కాదు, సెల్ఫ్ ఆల్సో చేంజ్.
1: And it is not possible even for you, for yourself, to change your own mind.
0: కనుక మనసు మార్చుటకు మార్గమే లేదు.
1: There is no path to change the mind.
0: ఇలాంటి పరిస్థితులు ఎందు భగవంతుని యొక్క విశ్వాసము మనము ఎందు దృఢంగా ఉండాలి.
1: Under these circumstances, one should have strong faith in God.
0: అటువంటి ఫెయిత్ దృఢంగా ఉండినప్పుడే భగవంతుడు కూడా వారికి హెల్ప్ చేస్తుంటాడు.
1: When our faith is strong, God also will help us.
0: Kanuka God anetvanti kevalam oka roopam kaadu.
1: God is not a specific form.
0: Adokka shakti.
1: It is power.
0: Aa shakti ki etti power aina untundadi.
1: God is the divine power, infinite.
0: Ee power cheta etti maarpulenu cheyavachunu.
1: This infinite divine power can bring about any number of changes.
0: Aa vidhanga రాధా చంద్రిక ఇద్దరు కూడా ఏకమైపోయి,
1: రాధా అండ్ చంద్రిక ఆర్ వన్ అండ్ ద సేమ్ యూనిఫైడ్,
0: వారిద్దరూ ఏకమైపోయి గోకులంతా కూడా పూర్తి మార్చివేశారు.
1: బీయింగ్ వన్, బోత్ ఆఫ్ దెమ్ కుడ్ బ్రింగ్ ఇన్ టోటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ది హోల్ ఆఫ్ గోకులం.
0: వారిద్దరు కూడాను కృష్ణుని కోరారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ప్రే టు కృష్ణ.
0: కృష్ణ, మేము మీ ద్వారకకు వచ్చి చేరిపోలే.
1: కృష్ణ, వీ షుడ్ రీచ్ యువర్ ద్వారక.
0: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
1: కృష్ణ, సీ దట్ వీ రీచ్ యువర్ ద్వారక వేర్ యు ఆర్.
0: నేనే వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు.
1: కృష్ణ సెడ్, ఐ మై సెల్ఫ్ విల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ.
0: ఈ విధంగా చెప్పిపోయినటువంటి కృష్ణుడు,
1: హావింగ్ సెడ్ సో, కృష్ణ
0: పాండవులు కౌరవుల యొక్క యుద్ధంలో గుడిగూడారు.
1: అండ్ దేర్ వాస్ వార్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్.
0: ఇందులో అన్ని చెప్పిన మాటలంతా కూడా మర్చిపోయాడు. అని అనుకున్నారు ఈ రాధా ప్రియులు.
1: అండ్ దీస్ పీపుల్ థాట్ దట్ కృష్ణ హ్యాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ గివెన్ టు దెమ్.
0: ఉన్నట్టుండి ఒక దినము రథం వచ్చింది.
1: ఆల్ ఆఫ్ ఎ సడన్ ద చారియట్ రీచ్డ్ దేర్.
0: రీచ్డ్ ఎక్కడికి? ద్వారకు.
1: అండ్ ఇట్ రీచ్డ్ ద్వారక.
0: ద్వారకు వెళ్ళాడు, కృష్ణుడు దిగాడు.
1: అండ్ కృష్ణ గాట్ డౌన్ దేర్.
0: ద్వారక నుంచి అందరూ అన్ని 1000 కన్నులతో చూస్తూ వచ్చారు.
1: ఆల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ విత్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వెయిటింగ్.
0: ఎందుకు కృష్ణుడు ఇక్కడికి వస్తున్నాడు అని ఆశ్చర్యపడ్డారు.
1: They were very much surprised to watch the chariot there. What has brought him here?
0: అక్కడ ఉన్నటువంటి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడంటే రాధా ఇంటిలో ఉన్నాడు.
1: Where is he, Krishna? Where is Krishna? He is found at the residence of Radha.
0: అప్పుడు అందరూ అనుకున్నారు, ఇది రాధా చింతక యొక్క భక్తి ప్రభావమే ఇది అని అనుకున్నారు.
1: All people could know this is the effect of the devotion of Radha and Chandrika.
0: అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి వారిద్దరిని తీసుకుని ద్వారకు వెళ్ళారు.
1: అండ్ దెన్ కృష్ణ కేమ్ టు బోత్ ఆఫ్ దెమ్ అలాంగ్ విత్ హిమ్ టు ద్వారక.
0: ఆ ద్వారకను ఎన్ని రకాలు చిత్రించుకున్నారు ఈ రాధా చంద్రికడు.
1: రాధా చంద్రిక హ్యాడ్ పేడ్ టు కృష్ణ దేర్ ఇన్ ద్వారక, హ్యాడ్ మెనీ ఆఫ్ ద డిజైర్.
0: రాధా చంద్రికడే ఉన్నారు కానీ అక్కడ ఇంకెవరు లేరు.
1: రాధా చంద్రిక ఓన్లీ రిమైన్ దేర్, నో వన్ ఎల్స్.
0: వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి.
1: ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాన్ దేర్.
0: చూసేటప్పటికీ కృష్ణుడు వేరుగానే ఉన్నాడు, రాధా చంద్రిక వేరుగానే ఉంటున్నారు.
1: దే సా కృష్ణ అపార్ట్ ఫ్రమ్ రాధా చంద్రిక.
0: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
1: కృష్ణ సెడ్, వెన్ వన్స్ ఐ చేంజ్ ఎ పర్సన్ నో వన్ ఎల్స్ కెన్ బ్రింగ్ కెన్ చేంజ్ హిమ్.
0: కనుక దైవం అనేటువంటి వాడు ఎన్ని రూపంతో మారవచ్చు.
1: గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ హీ విల్స్.
0: కానీ దేహం ఒక్కటే.
1: బట్ ద బాడీ ఈజ్ వన్.
0: మార్గములు ఎన్నైనప్పటికీ అందులో ఉన్నటువంటి యొక్క మహాశక్తి ఒకటే.
1: దేర్ మే బి మెనీ పార్ట్స్ అండ్ మెనీ ఫార్మ్స్ బట్ ద డివైన్ పవర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: అందరి ఎందు ఒక్కొక్క పవర్ ఉంటున్నదని మీరు భావిస్తారు.
1: యూ థింక్ దట్ ద డివైన్ పవర్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్.
0: వేరు వేరుగా ఉండదు.
1: దట్స్ నాట్ డిఫరెంట్.
0: ఈ దేహం నందు ఏ ప్రాణం ఉంటుంటుందో, ఏ ఆత్మ ఉంటుంటుందో, అదే రీతిగా ఈ దేహం నందు అదే ఆత్మ ఉంటుంటుంది.
1: ఆత్మ ప్రెసెంట్ ఇన్ దిస్ బాడీ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ దట్ బాడీ ఆల్సో.
0: అందరి ఎందుకు అదే ప్రేమ ఉంటుంది, అదే ఆత్మ ఉంటుంది.
1: ద సేమ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
0: కనుక ఇది ఏసీ కరెంటు, ఇది డీసీ కరెంటు అంటే ఇన్ని రకాలైన మార్చు అది కరెంట్ ఏమో ఒకటే.
1: యూ మే సే దిస్ ఈజ్ ఏసీ కరెంట్ ఆర్ డీసీ కరెంట్ బట్ కరెంట్ ఈజ్ కరెంట్.
0: అదే రీతిగా ఆత్మ అనేటువంటిది అందరి ఎందు ఒక్కటే ఉంటుంది.
1: Similarly, Atma is one and the same in all.
0: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పు చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు.
1: Depending upon their deservedness, God brings about changes.
0: అయితే అతని యొక్క ప్రిన్సిపల్స్ అనగా డిసిప్లిన్ ఏమి మారడానికి వీల్లేదు.
1: The divine law, discipline, will never change.
0: ఇట్టి చేంజ్ కానటువంటి యొక్క మనసును భగవంతుడు ఒక్కడు మాత్రమే మార్చగలడు.
1: The mind, which is difficult to be changed, it is only for God, to whom it is possible to bring about this transformation.
0: కనుక మనో మార్పులు మానవుల వల్ల జరిగేటువంటివి కాదు.
1: The changes are not of our making.
0: కానీ మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
1: It is not possible to bring about
0: మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
1: By mantra or tantra.
0: యంత్రంతో కూడా మారదు.
1: It is not possible to bring about change with yantra.
0: Kaduga change ayinattu entha kodunu bhagavantulu marchinappude andariki manasu maarthu untadi.
1: The real change possible if only God wills it.
0: Kaduga bhagavantulu emainanu cheyagaladu.
1: God can do anything.
0: Ekkadigainanu vellagaladu.
1: He can reach anywhere.
0: Evarinaina kodunu cheskon pogaladu.
1: He can know anybody and approach and be him.
0: Kaani evaru tisukondi vellinappudu అది ఒక్కరే.
1: బట్ గాడ్ ఈజ్ వన్. హీ మే బి విత్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినటువంటి పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
1: వెదర్ ఈజ్ ది కంపెనీ ఆఫ్ కౌరవాస్ ఆర్ పాండవాస్, కృష్ణ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ అందులో వేరు వేరు రూపాలుగా కనిపించాడు.
1: బట్ హీ అపియర్డ్ ఇన్ మిరియడ్ వేస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్.
0: కానీ ఎట్టి రూపం కొరు అతనిది కాదు.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ దీస్ ఫార్మ్స్ నన్ ఆఫ్ ది నేమ్స్ బిలాంగ్ టు హిమ్ ఇన్ రియాలిటీ.
0: కానీ తాను ఒక్కడే.
1: బట్ గాడ్ ఈస్ వన్. కృష్ణ
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: ఎందుగా ఏడు.
1: అండ్ ఈజ్ నాట్ టూ, ఈజ్ నాట్ డ్యూయల్.
0: ఒక్కడిగానే ఉన్నాను.
1: గాడ్ ఈజ్ నాట్ డ్యూయల్ వన్.
0: ఎక్కడ పోయినప్పటికీ, ఇక్కడ ఉండినప్పటికీ, ఏ దేశం పోయినప్పటికీ గాడ్ ఒక్కడే ఒకడు.
1: యు మే బి ఎనీవేర్, యు మే గో ఎనీవేర్, యు మే బి వాట్ ఎవర్ యు మే బి, బట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ యూ ఆల్ ద టైమ్.
0: కనుక భగవంతుడిని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: గాడ్ విల్ నెవర్ చేంజ్, హీస్ చేంజ్లెస్.
0: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
1: ఇఫ్ గాడ్ చేంజెస్, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ చేంజ్.
0: కనుక భగవంతుడిని మార్పు చేయడానికి వీలు లేదు.
1: సో గాడ్ ఈజ్ చేంజ్లెస్, ఈజ్ ఎటర్నల్.
0: కనుక ఈ భగవంతుడు మార్చాడు, భగవంతుడు ఇన్ని విధాల మనసు తిప్పించాడు అని అనుకోవటము కేవలం ఒక పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ దీస్ చేంజెస్ ఆర్ బ్రాట్ ఇన్ యూ బై గాడ్. నో, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో.
0: ఆ విధంగా మీరు చింతించుకుని భగవంతుడు సత్యము, నిత్యము, నిర్మలము, నిరంజనము.
1: గాడ్ ఈజ్ ఎటర్నల్, ఈజ్ ఇమ్మార్టల్, ఈజ్ ఎవర్ ఎఫల్జెంట్.
0: ఇట్టి పరమాత్మని ఎవరు కూడా మార్చలేరు. ఇట్టి పరమాత్మ తత్వాన్ని అందరూ అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని ప్రేమకు మరొకరి ప్రేమ ఏమాత్రం కూడా సాటి రాదు.
1: ద డివైన్ లవ్ ఈజ్ అన్పారలల్డ్, నో అదర్ లవ్ వుడ్ ఎవర్ మ్యాచ్ ఇట్.
0: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
1: డివైన్ లవ్ ఈజ్ చేంజ్లెస్.
0: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ బట్ ద డివైన్ లవ్ ఈజ్
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఈస్ ప్యూర్, ఇట్ ఈస్ ఎవర్ ఎఫల్జెంట్, ఇట్ ఈస్ ఇమ్మోర్టల్, ఇట్ ఈస్ నెక్టరైన్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్.
0: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
1: హూ కెన్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ గాడ్?
0: కనుక ఏ పేరు పెట్టినప్పటికీ వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టే పేర్లు మాత్రం మారలే గాని తాను ఎవరు కాదు.
1: There are many names, Venkateswara, Rama, Krishna, any name, but God is one and the same.
0: అందుకోసమే చెప్పాడు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Therefore Bhagavan says God is only one, not two.
0: రెండుగా లేదు.
1: He is not dual.
0: కానీ కొంతమంది భావించవచ్చు దేవుడు రాముడిగా మారినాడు, విష్ణుడిగా మారినాడు, ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నారు.
1: We may consider God is Rama at one time, but he has become Krishna later, that he goes on changing. You may feel so.
0: కానీ అది నీ చేంజ్ గాని గాడ్ చేంజ్ కాదు.
1: ఇట్ ఈస్ ఆల్ ది చేంజ్ ఇన్ యువర్ మైండ్, బట్ గాడ్ ఈజ్ చేంజ్లెస్.
0: అటువంటి మార్పు చెందినటువంటి యొక్క భగవంతుడిని మనం భగవంతుడా అని పిలిచడం తప్పేముంది?
1: We should understand that God is changeless. We should pray to God that way. Oh, changeless God, you are eternal.
0: అని మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
1: We should have full faith in the divinity that is changeless.
0: కనుక దైవమును ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగవు.
1: Because there is a change in the name, but God is one and the same.
0: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మార్చడానికి వీలు లేదంటే భగవంతుని యొక్క మనసు సంకల్పము చాలా గొప్పది.
1: You may give any name, but the will of God is mighty and greatest.
0: అది మారినందుకే సర్వము మారవచ్చు.
1: When once the will of God changes, everything will change automatically.
0: కనుక భగవంతుడికి ఈ చేంజెస్ అంతా కూడా ఎప్పుడు నచ్చదు.
1: There are no changes whatsoever in God.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి.
1: కీప్ దట్ లవ్ యాజ్ ప్యూర్ లవ్.
0: ఆ ప్యూర్ని ప్యూరిటీగానే తీసుకోండి.
1: దట్ ప్యూర్ లవ్, లెట్ ఇట్ రిమైన్ ద ఆల్ ఇట్స్ ప్యూరిటీ.
0: కానీ ప్యూరిటీనే యూనిటీ.
1: అండ్ దట్ ప్యూరిటీ విల్ లీడ్ టు యూనిటీ.
0: యూనిటీనే డివినిటీ.
1: అండ్ దట్ వెరీ యూనిటీ ఈజ్ డివినిటీ.
0: కనుకనే మీ యొక్క ఇండివిజువల్ ప్రేమను ప్రేమగా మార్చుకోండి.
1: Convert the individual love into divine love.
0: అప్పుడు డివైన్ లవ్ నిజమైనటువంటి యొక్క భగవద్గా మారుతుంది.
1: అండ్ దట్ డివైన్ లవ్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: ఈ డివినిటీతోనే మీరు ఎన్నైనా చేయవచ్చు, ఎన్నైనా చూడవచ్చు.
1: విత్ డివినిటీ యూ కెన్ అకంప్లిష్, యూ కెన్ అటైన్, అచీవ్ ఎనీథింగ్.
0: కానీ ఈ డివినిటీ తప్పో ఏమో అని కొంతమంది సందేహిస్తుంటారు.
1: యూ డౌట్ డివినిటీ అండ్ యూ క్వశ్చన్ ది డివినిటీ. సమ్ పీపుల్ డూ ఇట్.
0: కానీ ఎవరు చేయడానికి వీల్లేదు.
1: వీ కెన్ నెవర్ క్వశ్చన్ ది విల్ ఆఫ్ గాడ్.
0: ఈనాడు భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం.
1: అండ్ వీ థింక్ దట్ వీ హావ్ చేంజ్ ద మైండ్ ఆఫ్ గాడ్, దట్ గాడ్ హెస్ చేంజ్ అవర్ మైండ్. వీ థింక్ సో.
0: కానీ భగవంతుని మనసు ఎప్పుడు కూడా చేంజ్ కాదు.
1: But God's mind is changeless, it is uniform, it is one and the same.
0: అది స్థిరమైనటువంటిది.
1: It is steady and strong.
0: Steady and strong.
1: It is steady and strong.
0: అటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు?
1: That strong divinity, that steady divinity, well, we cannot meddle with it.
0: ఒక చెక్క ఉంటుంది, అది వుడ్ ఉంటుంది అది.
1: And here lies the wood.
0: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును.
1: You can make with that
0: అంబు మాదిరి చేయవచ్చును.
1: You can make it into a ball.
0: అంబుగా చేయవచ్చును.
1: And you can make it into a bow and an arrow.
0: కానీ దాన్ని ఒక విధమైనటువంటి ఒక అంబుగా చేయడానికి వీలు కాదు.
1: And you cannot make it into completely bend it in the form of a bow.
0: భగవంతుని యొక్క మనసు ఎప్పుడు కూడా ఒక్కటిగానే ఉంటుంటుంది.
1: Therefore the cosmic mind, the universal mind of God is one and the same.
0: ఆ యూనివర్సల్ మైండ్ ఎన్ని అప్పుడప్పటికి ఏది కావాలో అది మాది మారుతుంటుంది.
1: The universal mind wills and brings about transformation just then there itself.
0: అవన్నీ కూడా ఎట్టి మార్పులైనా చేయవచ్చును.
1: And the divine universal will can bring about any number of changes.
0: Kanuka bhagavantudu emaina marchagaladu.
1: God can bring about any change to any
0: emaina cheyagaladu.
1: He can do anything.
0: Andarki oka vidhamaina oka chanam lopala andarki oka darshanam ivvachunu.
1: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
0: కలిగి ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
1: బట్ ఈచ్ వన్ విల్ నాట్ హ్యావ్ ద దర్శన్ సెపరేట్లీ మెన్ డిజైన్ ఫర్ హిమ్.
0: అది వారి వారి ధ్యాన సమయం నందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చును.
1: హౌఎవర్ డిపెండింగ్ అపాన్ యువర్ మెడిటేషన్ అండ్ యువర్ కంటెంప్లేషన్ యు మే విజువలైజ్ గాడ్.
0: కనుక ఇమిటేషన్ లోపల ఎన్ని రకాలైన చేయొచ్చు.
1: బట్ ద మెడిటేషన్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ బట్ గాడ్ కెన్ అపియర్ టు ఎవ్రీబడి అట్ ది సేమ్ టైమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఇట్టి రహస్యమంతా కూడా మీరు తెలుసుకోవటం చాలా అవసరం.
1: భగవాన్ సేస్ దట్ ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ డివినిటీ దిస్ డే.
0: ఒక డివినిటీ తెలుసుకుంటుంటే యూనివర్సల్ అంతా తెలుసుకున్నట్టు.
1: అండ్ వన్స్ యూ నో ది డివినిటీ యూ విల్ బి నోయింగ్ ద హోల్ ఆఫ్ ది యూనివర్స్.
0: కనుక ఈ ఒక్కదాన్ని మీరు గుర్తించండి.
1: This factor you should know.
0: కానీ కొంతమంది చూస్తారు మరి మార్చుకుంటారు.
1: సమ్ పీపుల్ ఎక్స్పీరియన్స్ బట్ దే గెట్ చేంజ్డ్.
0: ఆ విధంగా చేంజ్ కాకూడదు.
1: నెవర్ చేంజ్ లైక్ దాట్.
0: ఆ చేంజ్లెస్ గా నీవు ఉండినప్పుడు నీకు ఎంతైనా కూడా అనుగ్రహిస్తాడు.
1: ఇఫ్ యూఆర్ చేంజ్లెస్ యూ విల్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్లీ.
0: గాడ్ రూపంలోని మీరు లీనమైపోతారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మర్జ్ ఇన్ గాడ్ ఇఫ్ యూఆర్ చేంజ్లెస్ అండ్ స్టడీ.
0: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడా ఇది నమ్ముతారు.
1: అండ్ యూఆర్ క్యారీడ్ అవే, యూ హావ్ గాట్ బిలీఫ్ ఇన్ ఎవ్రీబడి వాట్ ఎవర్ ఈజ్ సెడ్ టు యూ.
0: కానీ నేను ఇట్టి చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించనక్కర్లేదు.
1: బట్ యూ డోంట్ డౌట్ వాట్ ఎవర్ భగవాన్ సేస్. ఎవ్రీ వన్ ఈజ్ బౌండ్ టు హ్యావ్ ఫెయిత్, టోటల్ ఫెయిత్ ఇన్ వాట్ భగవాన్ సేస్.
0: కనుక మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉంటుండండి.
1: ఆల్ ఆఫ్ యూ రిమైన్ with one pointedness, with one mind.
0: అనేక మంది యోగులు, భోగులు, జోగులు, విరాగులు, వైరాగులు అందరూ కూడా మార్పు చెందుతూ వచ్చారు.
1: We find many people aspirants, the seekers, the rich, the affluent, the renunciants who go on changing.
0: వారి మనసు వల్ల ఉండినప్పుడే వారికి తప్పక అక్కడ దర్శనమిస్తుంది.
1: And if they have the changeless mind, they will have the experience of the manifestation of God.
0: Rishikesh poyinappudu, Rishikesh poyinappudu,
1: when Bhagavan had been to Rishikesh,
0: Purushottamananda ani oka sanyasi undeyatundi vaadu.
1: There was a celibate renunciant by name Purushottamananda.
0: Purushottamananda ekkada unnadu? Vasishtha cave lo untunnadu.
1: Purushottamananda was staying in a cave near Rishikesh.
0: వశిష్ఠ కేవ్.
1: అండ్ దట్ కేవ్ ఇస్ వశిష్ఠ కేవ్.
0: ఆయన ఒకరు తప్ప ఆ కేవ్ లో ఎవ్వరు ఉండరు.
1: పురుషోత్తమానంద లివ్డ్ ఆల్ అలోన్ ఇన్ దట్ వశిష్ఠ కేవ్, నో వన్ ఎల్స్ దేర్.
0: అందులో చిన్న దీపం పెట్టుకుని,
1: అండ్ హి హస్ గాట్ ఎ ల్యాంప్ ఓవర్ దేర్ వెన్ స్మాల్ వన్,
0: తాను ఒక్కడే అక్కడ ఉంటుంటారు.
1: అండ్ హి రిమైన్డ్ ఇన్ సాలిట్యూడ్.
0: కొంచెం బజార్కి వచ్చి అంటే రోడ్డుకు వచ్చేసి ఎవరైనా పోతుంటుంటే కొంచెం పాలు ఇవ్వండి అంటారు.
1: ఇఫ్ ఎనీవన్ పాసెస్ బై ద స్ట్రీట్ పీపుల్ విల్ ఆస్క్ వుడ్ యు గివ్ us సమ్ మిల్క్.
0: ఏ మిల్క్ అయినా సరే,
1: ఎనీ మిల్క్ వాట్ సో ఎవర్,
0: ఎనిమిది కానీ ఆవుది కానీ కేజీ కానీ ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
1: ఇట్ మే బి ఎనీ మిల్క్ దట్ యు హ్యావ్, హి యూజ్ టు ఆస్క్ వుడ్ యు గివ్ మీ సమ్ మిల్క్.
0: వాళ్ళు ఏమైనా ఇస్తే దాన్ని భద్రంగా పెట్టుకునే వెళ్ళాడు.
1: అండ్ హీ టేక్స్ ఫ్రమ్ దెమ్ ద మిల్క్ అండ్ కీప్స్ ఇట్ ఇన్ ఎ సేఫ్ ప్లేస్.
0: టీ చేసుకునేవాడు.
1: అండ్ దెన్ హీ యూజ్ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్.
0: దాంట్లో కొంచెం నీళ్లు పోసి దీన్ని టీతో కలుపుకునేటువంటి వాడు, చక్కెర వేసుకునేవాడు.
1: హీ విల్ మిక్స్ ఇట్ విత్ వాటర్ అండ్ యాడ్ సమ్ టీ అండ్ షుగర్ అండ్ కన్స్యూమ్ ఇట్.
0: కట్ట కలిపడానికి ఆయన కొండ ఎక్కడానికి రోడ్డు పైన పోవడానికి కొంచెం శక్తి లేదు.
1: He didn't have sufficient strength to climb upon the mountain and walk.
0: కానీ ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్ పోయాడు. చాలా ఎత్తైనటువంటిది.
1: ద మౌంటైన్ ఈస్ వెరీ హై ఎన్ రూట్ టు ఋషికేశ్.
0: కానీ నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పెట్టి కట్టగలిపి కొండెక్కేవాడు.
1: అండ్ హీ హాడ్ టు క్రాల్ విత్ బోత్ ది లెగ్స్ అండ్ హ్యాండ్.
0: పోయి ఎవరైనా కొంచెం పాలిచ్చిందంటే అది ఒక వారం రోజులు పెట్టుకునేవాడు.
1: And if anyone gives him some milk, he used to keep it for a week.
0: దాంట్లో ఇంత పాలు పోసుకునేవాడు.
1: అండ్ దెన్ హీ మిక్స్ సమ్ వాటర్ ఇన్ ద మిల్క్.
0: ఒక వారం కూడా ఎవరి దగ్గరికి పోయేటువంటి వాడు.
1: అండ్ ఫర్ వన్ వీక్ హీ నెవర్ విజిటెడ్ ఎనీబడి.
0: దాంతోనే కాలం గడిపేటువంటి వాడు.
1: అండ్ హీ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దట్ లిటిల్ మిల్క్ హీ హ్యాడ్.
0: అట్లా ఉండేటువంటి ఒక పురుషోత్తమానంద,
1: సచ్ ఎ పర్సన్ పురుషోత్తమానంద,
0: స్వామి అక్కడ పోతానే ఇచ్చాడు.
1: When one Swami had been to Rishikesh, Purushottamananda saw Bhagavan there.
0: Chinna cheeti rasichadu. Please, please, please, come Bhagavan, come Bhagavan, come Bhagavan.
1: He wrote a small slip. Please, please, please, come Bhagavan, come Bhagavan.
0: Darshan Devi, Darshan Devi, Darshan Devi.
1: Oh Bhagavan, give me your darshan. I want your darshan, he prayed.
0: Okka jaabu chusanu parigetta chalikindi.
1: The moment Bhagavan saw that slip, immediately Bhagavan went there.
0: Kaani akkade vachinappudike talu pesukunnadu.
1: But Bhagavan went there and he closed the doors.
0: Kaani ayin daliki nirechi vachi teeseki balu ayipindi vallu varu.
1: He didn't have enough of strength to get up and open the door.
0: Nenu pothunte naa venta parigettochadu Kasturi.
1: And Kasturi ran behind Swami as Swami was proceeding ahead.
0: అప్పుడు కస్తూరి కూడా మంచి బలవంతుడిగా ఉండేటంటాడు.
1: కస్తూరి వాస్ రిలేటివ్లీ క్వైట్ స్ట్రాంగ్ ఎట్ దట్ టైమ్.
0: నేను కస్తూరి ఇద్దరు వెళ్ళాం.
1: కస్తూరి అండ్ భగవాన్ వెంట్ దేర్.
0: అప్పుడు ఆయన చిన్న మాటలతో మాట్లాడుతున్నాడు ఈ పురుషోత్తమానంద.
1: పురుషోత్తమానంద వాస్ స్పీకింగ్ వెరీ సాఫ్ట్లీ.
0: ఇప్పుడు నేను పురుషోత్తముడైనాను.
1: నౌ హీ సేస్ ఐఎమ్ పురుషోత్తమ ద నోబ్లెస్ట్ అమాంగ్ మెన్.
0: ఉత్తమ పురుషుడు అయిపోయినాను నేను.
1: Now I am a noble man.
0: అంటే పెద్దప్పటికి అక్కడ ఎవరు లేరు తాళం కొట్టడానికి. కస్తూరి ఒక్కడే ఉన్నాడు.
1: No one is there to tap the door. Kasturi was there all alone.
0: ఆయన మాత్రం చాలా సంతోషించి,
1: అండ్ హీ వాస్ వెరీ హ్యాపీ,
0: మీరిద్దరు కలిసినప్పుడు నాకు చాలా ఆనందమైంది.
1: ఐఎమ్ సో హ్యాపీ దట్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ కమ్.
0: అప్పుడు ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
1: అండ్ పురుషోత్తమానంద వాజ్ ఇన్ సైడ్. Called Bhagavan also to go in. Swami went into that.
0: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరికి చెప్పాడు.
1: అండ్ పురుషోత్తమానంద టోల్డ్ కస్తూరి,
0: కస్తూరి మీరంతా లోపల చూడండి లోపల.
1: హీ సెడ్ కస్తూరి యు సీ వాట్ ఆల్ ఇస్ దేర్ ఇన్ సైడ్.
0: అన్నప్పటికీ కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా, అతనికి కొంచెం ఆశగా ఉంది.
1: కస్తూరి బీయింగ్ ఎ జర్నలిస్ట్ హీ వాస్ క్వైట్ ఇంక్విజిటివ్.
0: కనుక అంతా చూస్తూ పోతున్నాడు.
1: సో హీ వెంట్ ఆన్ వాచింగ్ ది సరౌండింగ్స్.
0: ఈ పురుషోత్తమానంద దృష్టి నాపై పెట్టాడు.
1: బట్ పురుషోత్తమానంద హ్యాస్ కాస్ట్ హిస్ కాన్సన్ట్రేటెడ్ లుక్స్ ఆన్ భగవాన్.
0: నేను ఒక డేట్ ఇచ్చిపోయాను.
1: భగవాన్ గేవ్ ఎ డేట్.
0: ఎప్పుడైనా నేను కల్పించానంటే మీ ఇదంతా కూడా చాలా ఇదైపోతుంది, గలాట అయిపోతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ మీ దేర్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, దేర్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ విసినిటీ
0: అని చెప్పి నేను ఒక జాబ్ ఇస్తాను, ఆ జాబ్ లో అప్పుడు చూసుకోమని చెప్పి చెప్పారు.
1: భగవాన్ సెడ్ ఐ విల్ గివ్ యు ఎ లెటర్ అండ్ దెన్ యూ కెన్ ఓపెన్ ద లెటర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్.
0: కస్తూరి దగ్గర ఇంత చీటీ తీసుకున్నాను
1: అండ్ హీ కలెక్టెడ్ ఎ స్మాల్ స్లిప్ ఫ్రమ్ కస్తూరి.
0: పలాని డేట్ కు పలాని టైం కు నేను వస్తాను.
1: భగవాన్ సెండ్ ద మెసేజ్ ఐ విల్ సర్టన్లీ కమ్ అట్ ఎ స్పెసిఫిక్ డేట్ ఆన్ సచ్ ఎ సచ్ ఎ టైమ్ సచ్ ఎ సచ్ ఎ డేట్.
0: ఆ నాటికి తాను బాగా స్నానం చేశాడు, గంగలో పోయి మునిగాడు, చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు.
1: దట్ డే హీ గాట్ అప్ హ్యాడ్ హిస్ హోలీ డిప్ ఇన్ గంజెస్ అండ్ సాట్ క్వైట్లీ.
0: నా యొక్క దర్శనం కోసమని కాచుకోని ఉన్నాడు.
1: హి వాస్ వెయిటింగ్ ఫర్ దర్శన్ ఆఫ్ భగవాన్.
0: ఆయన కేవలం నేను పోతే నేను ఆయన కనపడ్డు, ఆయన నాకు కనపడ్డు.
1: If he is not there in the cave, it is not possible for him to see Bhagwan, and Bhagwan cannot see him physically.
0: Kanuka ani pettukoni kucchunadu chustunnadu atte padipoyadu.
1: He was watching and he was staring and fell.
0: Appudu atanu naaku oka telegram ichchadu
1: and then he sent a telegram to Bhagwan.
0: I am coming today.
1: He sent a telegram to Bhagwan, I am coming today.
0: Be ready అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి, రాజారెడ్డి ఉన్నాడు. రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
1: అండ్ దర్ ఇస్ ఆల్సో రాజారెడ్డి ఇన్ ది కంపెనీ ఆఫ్ భగవాన్, హీఈస్ నౌ దేర్ ఇన్ బాంబే.
0: అప్పుడు రాజారెడ్డికి నేను చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ రాజారెడ్డి,
0: ఇవో పలాంటి డేట్ లోపల మీరు కాచుకోండి, మీరే రేడియోలు పెట్టుకుంటారు, అది మీకు తెలిసిన కానీ నాకు తెలియదు.
1: And you keep this slip with you. I am going to visit you on such and such a date at a particular time.
0: Delhi lo andaru kaachukunnaru.
1: There in Delhi all people were waiting for Swami. All dignitaries were waiting for Swami.
0: Andaru kaachukunnaru.
1: They were all waiting for him.
0: Waiting chestunte aa date ku anta danni edo edo number ichuntaru.
1: Then there was broadcast news.
0: Oka number untadi, aa number vesukunnaru, andaru chusaru.
1: And they could tune their radio and they all could see Swami.
0: Apraina Purushottamananda kinda padipoyadu, pranam poyindi.
1: As all were watching, Purushottamananda fell down and breathed his last.
0: Poyetappudiki andaru naaku telegram icharu
1: and all sent telegrams to Bhagwan.
0: Swami Purushottamananda nivite vacharu.
1: Swami Purushottamananda reached you.
0: నేను చెప్పాను అవును అవును అన్నాను.
1: భగవాన్ సెడ్ yes yes he reached me.
0: కనుక అతని గుహ లోపల మీరు పోయి చూడండి అని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ యు గెట్ ఇన్ దట్ వశిష్ట కేవ్ వేర్ పురుషోత్తమానంద స్టేడ్, యు గో అండ్ వాచ్.
0: హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోయినారు అక్కడికి.
1: ఆల్ ది జర్నలిస్ట్ హిందూ ఎక్స్ప్రెస్ దే ఆల్ వెంట్ దేర్.
0: అక్కడ పోయి ఆ కేవ్ ను తెరిచి చూస్తే
1: when they opened the door and started seeing the whole cave,
0: guha anta kuda nu basmanga nidindi.
1: Whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
0: Kala doriki Sivananda vaadu anta vachesi ayani teesukoni poi ayani gangalo kalipar.
1: Ultimately the body was taken and then immersed in Ganges.
0: Appadi nunchi kuda nu Purushottamananda peru chaala perigipoyindi.
1: And since that day Purushottamananda was popular day by day, more and more.
0: Purushottamananda shishyulu andaru Puttaparthiki vachesaru.
1: All disciples of Purushottamananda visited Puttaparthi. They arrived here.
0: Akkada vachi 10 dinalu nilichipoyaru.
1: They stayed here for 10 long days.
0: Maa guru mee daggariki vachesaru.
1: They all told Bhagwan, our guru reached you and we all have come here.
0: Kaduka memu atani darshinchukoni povalla.
1: Want to see him and go Bhagwan.
0: అని చెప్పి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ నేను ఒక రూమ్ లో పెట్టుకుని చాలా వాళ్ళకంతా మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు ప్రేమించి నేను పంపించాను.
1: ఆల్ కర్టెసి హాస్పిటాలిటీ వర్ ఆల్ ఎక్స్టెండెడ్ టు ది డిసైపుల్స్ ఆఫ్ పురుషోత్తమానంద అండ్ ఆల్ రిటర్న్ హ్యాపీలీ.
0: పురుషోత్తమానంద చాలా ఉత్తముడే.
1: పురుషోత్తమానంద ఈజ్ రియల్లీ నోబుల్ సోల్.
0: ఉత్తముడే, పురుషోత్తముడు.
1: Is Purushottama, the noble among Purushas, men.
0: Ani andaru chaala aanandincharu.
1: All were very happy on noticing this.
0: Purushottamananda kevalo nenu 2 dinalu untunnanu.
1: Swami stayed with Purushottamananda for 2 days.
0: Oka dinam undi vellipodam anukunnanu.
1: వన్ డే హీ వాంటెడ్ టు రిటర్న్.
0: కానీ ఆయన కోరాడు ఇంకా ఒక దినం డ్రెస్ తీసుకోండి, వచ్చినారంటే నేను ఆయన చెప్పి
1: ప్రే టు భగవాన్ టు స్టే దేర్ ఫర్ ఎ డే మోర్.
0: అప్పుడు ఒక దినం ఎక్కువగా ఉంటుంది అతన్ని సంతోషపెట్టి అతను అన్ని విధ ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తను నా తొడ పైన పెట్టి పండుకున్నాడు.
1: స్వామి స్టేట్ దేర్ వన్ డే ఎక్స్ట్రా అండ్ పురుషోత్తమానంద కెప్ట్ హిజ్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ భగవాన్.
0: నిద్రపోయాడు
1: అండ్ హీ స్లెప్ట్.
0: నిద్రపోయిన వాడు ఎట్టబోయినాడు, చాలా సమాధిలో పోయాడు.
1: అండ్ ద స్లీప్ టుక్ హిమ్ టు సమాధి స్టేట్.
0: ఎంతసేపు అయినా ఇంకా దేయలేదు.
1: అండ్ హీ డిడ్ గెట్ అప్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైం.
0: కానీ ఇంకొకరు డిస్టర్బెన్స్ చేయకూడదు.
1: బట్ నో వన్ షుడ్ బి డిస్టర్బ్డ్.
0: అప్పుడు అతనే ఉంటుంది, నేను కూడా అక్కడే ఉన్నాను.
1: అండ్ యాజ్ హీ రిమైన్డ్ ఇన్ సమాధి భగవాన్ ఆల్సో డిడ్ డిస్టర్బ్ హిమ్.
0: చీకటి అయిపోయింది.
1: అండ్ ఇట్ వాస్ డార్క్.
0: ఎక్కడ ఏమీ కనపడటం లేదు.
1: అండ్ నథింగ్ ఈజ్ విజిబుల్ ఎట్ దట్ టైం.
0: అది చూసి కస్తూరి ఎవరితో చెప్పాడు, ఓ చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
1: వాచింగ్ దిస్ కస్తూరి టోల్డ్ సంబడి అట్లీస్ట్ బ్రింగ్ సమ్ ల్యాంప్.
0: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను కస్తూరి పురుషోత్తమానంద ముగ్గురు మాత్రమే ఉన్నాం.
1: విత్ దట్ ల్యాంప్ స్మాల్ ల్యాంప్ ఓవర్ దేర్ భగవాన్ కస్తూరి పురుషోత్తమానంద స్పెండ్ ద హోల్ నైట్ ఇన్ దట్ కేవ్.
0: ఇది పురుషోత్తమానంద చరిత్ర.
1: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పురుషోత్తమానంద.
0: అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి శివానంద ఒకే కోపం.
1: శివానంద ఈజ్ ఫుల్ ఆఫ్ యాంగర్.
0: అక్కడ రెండు దినాలు ఉన్నారు, ఇక్కడ ఉండలేదు, మా శాస్త్రం ఉండకూడదు, అట్లా ఇక్కడ చాలా బాధపడ్డాడు.
1: శివానంద ఫెల్ట్ వెరీ సాడ్. భగవాన్ యు స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద ఫర్ టూ డేస్ అండ్ నౌ యు ఆర్ నాట్ స్టేయింగ్ విత్ అస్. హీ వాజ్ వెరీ యాంగ్రీ అప్సెట్.
0: ఎవరైనా కోపడుకొని నాకేమి
1: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ దే ఫీల్ భగవాన్ ఇస్ నాట్
0: బాదర్డ్. దగ్గర ఉండేదాను.
1: ఐ స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద.
0: ఎవరేమనుకున్నా నాకేం భయం లేదు.
1: లెట్ ఎనీవన్ ఫీల్ యాజ్ దే విష్ బట్ స్వామి ఇస్ నాట్ బాదర్డ్.
0: రెండవది నేను పురుషోత్తమానంద ఆశ్రమంలో రెండు దినములు నేను ఉండినాను అని పేపర్లో వచ్చేటప్పటికి అందరూ ఆనందించారు.
1: వెన్ వన్ ది న్యూస్ పేపర్స్ కేమ్ విత్ ది న్యూస్ దట్ భగవాన్ స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ టూ డేస్ ఎవ్రీబడి ది హోల్ పాపులేషన్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ కమింగ్ టు నో దిస్ న్యూస్.
0: అట ఆయన దగ్గర ఉంటుంటే అందరూ ఆనందించారు.
1: అండ్ భగవాన్ గేవ్ హ్యాపీనెస్ బ్లిస్ టు ఎవ్రీబడి దట్ అసెంబ్ల్డ్.
0: మీ అందరి హ్యాపీనెస్ నా హ్యాపీ అన్నాను.
1: భగవాన్ సెడ్ ఇఫ్ యూఆర్ ఆల్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ.
0: ఇప్పుడు కూడా ఆ వశిష్ఠ కేవ్ అట్లా ఇచ్చిపెట్టారు.
1: దట్ వశిష్ఠ కేవ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ ఈవెన్ దిస్ డే.
0: ఇప్పుడు కూడా అట్టే ఉంది.
1: ఈవెన్ నౌ ఇట్ ఈస్ లైక్ దాట్.
0: పోయేతోరి ఢిల్లీకి పోయినప్పుడు కూడాను ఢిల్లీలో కూడాను అతని ఫోటో పెట్టి ఆ డేట్ లోపల అందరికీ భజన జరిపించారు.
1: వెన్ భగవాన్ విజిటెడ్ ఢిల్లీ అండ్ భగవాన్ మేడ్ ఎవ్రీబడి టు జాయిన్ భజన్.
0: ఈ విధంగా అనేక మంది ఋషులు చాలా పరితపిస్తున్నారు.
1: దెర్ ఆర్ మెనీ సేజెస్ అండ్ సెయింట్స్ హూ ఆర్ యర్నింగ్ ప్రేయింగ్ ఫర్ భగవాన్.
0: ఈ విధంగా వారందరూ కూడా ప్రేమిస్తుంటుంటే మీరందరూ ఈ విధంగా ప్రేమిస్తున్నారు.
1: When that is the height of love of those sages saints there, and this is the state of our love here.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of October 2005 in Prashanti Nilayam during the Dasera festival. By giving an example from the life of the Krishna avatar, Baba described how God alone can bring about a transformation of the human mind. He also added that only when we develop faith in God, He will come to our rescue. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: మనసు కారణమన్నిటికీ మానవుండ.
1: One may chant the Vedic text. One may compose the poetry. Without the purity of heart, he ruins himself. The mind is responsible for everything, O man.
0: Bharatiya Vagmayam Kevalamu Andhavishwasamani వాదించిన వారలకు సహేతుకమైన సమాధానమిచ్చి సంతృప్తిపరిచినటువంటి యొక్క దివ్య దర్శనములే షడ్ దర్శనములు.
1: దోస్ దట్ టేక్ ద కల్చర్ ఆఫ్ భారత్ యాజ్ బ్లైండ్ బిలీఫ్ వాజ్ నెగేటెడ్ బై టెక్స్ కాల్డ్ షడ్ దర్శనాస్ విత్ ఆల్ రీజనింగ్.
0: వేదములకు ఒక విధమైన అర్థములు మాత్రమే కాక వివిధ విధములుగా అర్థములను బోధించి విశ్వానికి అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే సద్దర్శనములు.
1: వేద ఎక్స్ప్లెయిన్స్ ఇన్ వన్ వే వన్ మీనింగ్ టు ఎ వర్డ్ బట్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మీనింగ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ బై ది షడ్దర్శనస్.
0: వేద జ్ఞానములు విపులంగా వివరించి జగత్తునకు విజ్ఞానతత్వమును విజృంభింపజేసినటువంటివే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ ఎక్స్ప్లెయిన్ వేదిక్ లిటరేచర్ ఇన్ డీటెయిల్ అండ్ హస్ స్ప్రెడ్ ద వేవ్స్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్.
0: అవిశ్వాసము, అంతర్దర్శనము, వేదము ఈ మూడు సూత్రములే ఈ దర్శనకర్తలకు ప్రధానమైనటువంటి ముఖ్య సూత్రములుగా ఏర్పడినవి.
1: దీస్ త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ షడ్దర్శనస్ ఆర్ ది ఇన్ విజన్, ద వేద అండ్ ద విశ్వాస, ద లేక్ ఆఫ్ ఫెయిత్.
0: భూత భవిష్యత్ వర్తకాలములలో మారినటువంటి సత్యాన్ని, విషయతత్వాన్ని ప్రపంచములకు అందించి మానవత్వంలో ఉండినటువంటి యొక్క బలహీనతను, భయమును, సంశయమును, దుఃఖమును దూరము గావించినటువంటిది ఈ షడ్దర్శనములు.
1: ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ, అండ్ ద రీజన్స్ ఫర్ ఫియర్, ద డౌట్ అండ్ ద మిజరీ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ సాల్వ్డ్ బై ది షడ్దర్శనస్.
0: విశ్వమునకు యోగక్షేమమును ప్రబోధించి యోగక్షేమ మార్గమును కూడాను అందించి మానవత్వములో మాలిన్యము లేకుండా నిర్మూలము గావించి నిర్మలత్వాన్ని అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ హావ్ టాట్ us ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, వెల్ఫేర్ అండ్ ఆల్ ద డర్ట్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రిమూవ్డ్ అండ్ దేర్ బై ద ప్యూర్ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ క్వాలిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్.
0: వేదము, వేదాంతము, వేదజ్ఞులు కర్ములు కూడాను ఒక్కటే అనేటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటిది ఈ షడ్దర్శనములే.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ ద టాట్ ది వేద అండ్ ది ఎండ్ ఆఫ్ వేద అండ్ ఆల్సో ద నోవర్ ఆఫ్ వేద అండ్ ఎక్స్ప్లెయిన్ ద డివినిటీ ఇన్ ఫుల్.
0: ఈ అన్ని విధములైనటువంటి ప్రబోధనకు, ప్రచారములకు, పవిత్రతకు, వివేక విజ్ఞానములకు మూల కారణము మనసే.
1: ఫర్ ఆల్ ది డిస్క్రిమినేషన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ మానసిక తత్వాన్ని అర్థం చేసుకునే నిమిత్తమై ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించి అనేకత్వం నుండి ఏకత్వానికి మానవుని కొనిపోయేటువంటి రాజమార్గమే ఈ యొక్క షడ్దర్శనములుగా రూపొందినవి.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ విల్ టేక్ us టు యూనిటీ అవుట్ ఆఫ్ డైవర్సిటీ.
0: ఇవియే న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంసములని ఆరు.
1: దీస్ షడ్దర్శనస్ ఆర్ న్యాయ వైశేషిక సాంఖ్య పూర్వమీమాంస అండ్
0: యోగ
1: యోగ పూర్వమీమాంస అండ్ ఉత్తరమీమాంస.
0: మొదటిది న్యాయం.
1: ద ఫస్ట్ షడ్దర్శన ఇస్ న్యాయ.
0: ఈ మిగిలినటువంటి యొక్క ఐదు దర్శనములు కూడాను ఈ న్యాయమే ప్రాణము.
1: ఫర్ ద రిమైనింగ్ ఫైవ్ షడ్దర్శనస్ ద న్యాయ ఈజ్ ద లైఫ్.
0: మానవుని యొక్క సానుభూతిని సమరసాన్ని ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుని యందు మాత్రమే ఈ న్యాయము స్వేచ్ఛ ఆనందము లభ్యమవుతుంది.
1: దిస్ న్యాయ కుడ్ బి రియలైజ్డ్ ఇన్ మ్యాన్ హూ హాస్ గాట్ దిస్ టాలరెన్స్ ఈక్వాలిటీ ఫ్రీడమ్.
0: అనగా న్యాయతత్వం అనేటువంటిది కేవలము కొన్ని ప్రమాణములపైన ఆధారపడి ఉన్నది.
1: మీనింగ్ న్యాయ ఆర్ జస్టిస్ ఈస్ బేస్డ్ ఆన్ సర్టన్ మెజర్స్.
0: విషయమును వివరించవలనన్నను వస్తువులను ప్రకటించవలనన్నను దీనికి కూడాను కొన్ని ప్రమాణములు అత్యవసరము.
1: టు ఎక్స్ప్లెయిన్ ద మ్యాటర్ క్లియర్లీ అండ్ ఆల్సో టు మెజర్ ద ఆబ్జెక్ట్స్ వీ నీడ్ సర్టన్ స్టాండర్డ్.
0: మానమనగా కొలత.
1: ఇట్ ఈస్ మెజర్.
0: ప్రామానగా ముందు.
1: ప్రా మీన్స్ ఎర్లియర్.
0: దేనిని మనం విచారించవలనన్నను దీనికి ముందు ఒక విధమైనటువంటి ఒక ప్రమాణం మనకు అవసరం.
1: టు ఎంక్వైర్ ఎనీథింగ్ వీ నీడ్ ఎ స్టాండర్డ్ ఎ మెజర్.
0: కొలత బద్దు చేత కొన్ని వస్తువులను బట్టలను ఇత్యాది కొన్ని నియమితమైనటువంటి యొక్క వస్తువులను మాత్రమే దీనితో కొలత వేయవచ్చును.
1: విత్ దిస్ మెజర్ ఆఫ్ ద స్కేల్ వీ కెన్ సర్టన్లీ మెజర్ ద క్లాత్ అండ్ సర్టన్
0: పదార్థములకు ఒక కొలత.
1: ఫర్ ద మెటీరియల్ ఎ మెజర్.
0: విషయములకు ఒక కొలత.
1: అండ్ ఆల్సో ద మెజర్
0: విజ్ఞానములకు ఒక కొలత.
1: మెజర్ ఫర్ నాలెడ్జ్.
0: విజ్ఞానములకు ఒక కొలత.
1: నాలెడ్జ్ ఫర్
0: ప్రజ్ఞానములకు ఒక కొలత.
1: నాలెడ్జ్ ఫర్ గుడ్ నాలెడ్జ్.
0: విజ్ఞానములకు మెజర్ కొలత.
1: దేర్ ఇస్ ఎ మెజర్ ఈవెన్ ఫర్ ఇగ్నోరెన్స్.
0: అన్నిటికీ ప్రమాణము అత్యవసరం.
1: ఫర్ ఎనీథింగ్ మెజర్ ఇస్ నెసెసరీ.
0: ఈ ప్రమాణము లేక ఒక వస్తువును కాని విషయమును కాని వ్యక్తిని కాని మనము మంచి చెడ్డలుగా నిర్ణయించలేము.
1: వీ కెనాట్ డిసైడ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఎనీ మెటీరియల్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్ వితౌట్ మెజర్.
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను మనస్సుపైనే ఆధారపడి ఉంటున్నవి.
1: ఆల్ మెజర్స్ రెస్ట్ ఆన్ మైండ్.
0: కనుక ఈ ప్రమాణములు నాలుగు విధములుగా ఉంటున్నవి.
1: దర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ మెజర్స్.
0: ఒకటి ప్రత్యక్ష ప్రమాణము.
1: వన్ ఈజ్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: రెండవది అనుమాన ప్రమాణము.
1: దెన్ ద ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్.
0: మూడవది ఉపమాన ప్రమాణము.
1: దెన్ స్టాండర్డ్ ఆన్ సిమిల్ ఎగ్జాంపుల్.
0: నాలుగవది శబ్ద ప్రమాణము.
1: దట్ ఈస్ ద స్టాండర్డ్ బేస్డ్ ఆన్ సౌండ్.
0: ఈ నాలుగు ప్రమాణములు కూడా చేతను మానవుని ఎందుండేటువంటి సర్వ సంశయములు కూడా నివారణ గావించి
1: దీస్ మెజర్స్ విల్ సర్టన్లీ సాల్వ్ సర్టన్ డౌట్స్.
0: మానవత్వం యొక్క విశిష్టతను గుర్తింపజేసి
1: విల్ మేక్ us realize the significance of human life.
0: సత్యస్వరూపాన్ని నిరూపణ గావించి
1: అండ్ ఇట్ ప్రూవ్స్ ద ట్రూ ఫామ్.
0: మానవత్వాన్ని సార్థకం గావిస్తూ వచ్చినది ఈ న్యాయము అనేటువంటి దర్శనం.
1: దిస్ దర్శన న్యాయ విల్ మేక్ ది హ్యూమన్ లైఫ్ సీక్రెట్.
0: మొదటిది ప్రత్యక్షము.
1: ద వన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: ఈ ప్రత్యక్షం అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై డైరెక్ట్?
0: కేవలం ఇంద్రియ గోచరమైనటువంటిది ప్రత్యక్షం అని భావిస్తున్నాము.
1: వీ టేక్ ఇట్ ద డైరెక్ట్ ప్రూఫ్ విచ్ యూ ఆర్ ఏబుల్ టు సీ విత్ ది నేకెడ్ ఐ.
0: కంటితో చూచినటువంటిది ప్రత్యక్షము.
1: దట్ విచ్ యూ సీ విత్ ది ఐ ఇస్ డైరెక్ట్.
0: చెవితో విన్నటువంటిది ప్రత్యక్షము.
1: దట్ విచ్ యూ లిసన్ టు ఇస్ డైరెక్ట్.
0: చేతితో చేసినటువంటిది ప్రత్యక్షము.
1: వాట్ యూ డూ విత్ ది హ్యాండ్స్ ఇస్ డైరెక్ట్.
0: కానీ ఈ ఇంద్రియములు కొన్ని విధమైన వ్యాధులతో కూడటం చేత ఈ ప్రత్యక్షము సరైనటువంటి యొక్క ప్రమాణము కాదు.
1: యాజ్ దిస్ ఆర్గన్స్ హావ్ గాట్ దేర్ ఓన్ లిమిట్స్ దే ఆర్ నాట్ డైరెక్ట్ ప్రూఫ్స్.
0: కన్ను.
1: ఐ.
0: కన్ను చూచినది.
1: ఐ సీస్.
0: కానీ ఇది నలుపు తెలుపు ఎరుపు అని నిర్ణయిస్తూ వచ్చింది.
1: ఇట్ డిసైడ్స్ వైట్ రెడ్ బ్లాక్.
0: ఈ ప్రమాణము సత్యమని ఏ రీతిగా చెప్పవచ్చు?
1: హౌ డు యూ డిసైడ్ దట్ ఇట్ ఈస్ ట్రూ?
0: ఈ ఇంద్రియముల లోపల మనస్సు ఆవరించి ఈ మనస్సు యొక్క ఇష్ట అయిష్టముల ద్వారా ఈ యొక్క దీనిని నిర్ణయించడానికి పూనుకుంటుంది.
1: ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఎన్కేసెస్ ఆల్ ద సెన్సెస్ అండ్ ప్రూవ్స్ అండ్ డిసైడ్స్.
0: ఇంతే కాక ఈ ఇంద్రియం కూడాను కొన్ని రోగములతో పీడింపబడుతుంది.
1: ఈవెన్ ది సెన్సెస్ హావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్.
0: ఈ కన్ను దృష్టి ఆరోగ్యముగా ఉండినప్పుడు నలుపు నలుపు, తెలుపు తెలుపు, ఎరుపు ఎరుపు, పసుపు పసుపుగా కనిపిస్తుంది.
1: సో లాంగ్ ద ఐ సైట్ ఇస్ పర్ఫెక్ట్, వైట్ అపియర్స్ వైట్, బ్లాక్ అపియర్స్ బ్లాక్, యెలో అపియర్స్ యెలో.
0: మనలో ఒక జాండీస్ తగిన బయలుదేరినప్పుడు కన్ను పచ్చగా పసుపు పచ్చగా మారుతుంది.
1: When we are afflicted by jaundice, everything appears yellow.
0: చూచినవన్నీ కూడాను పచ్చగానే ఉంటుంటాయి.
1: All that you see appear yellow.
0: ఇది ఎట్లా ప్రత్యక్ష ప్రమాణం?
1: How do you call it? Direct proof.
0: రోగముతో కూడినటువంటి ఒక నేత్రంతో చూచినటువంటివన్నీ కూడాను ప్రత్యక్షమవుతాయా?
1: Do you call it a direct proof when you see it with the eye afflicted with all the senses?
0: ఇంద్రియములన్నీ కూడాను కేవలము మన ప్రభావముతో కూడినటువంటివి.
1: Therefore all senses are affected by mind.
0: ఇంకా నోటితో రుచి చూచినటువంటిది ప్రత్యక్షము.
1: యు సే దట్ వాట్ యు టేస్ట్ ఇస్ డైరెక్ట్.
0: నేను తిన్నాను, రుచి చూచాను, ఇది సత్యము అని వాదించవచ్చు.
1: యు మే ఆర్గ్యూ ఐ హావ్ ఈటన్, ఐ హావ్ టేస్టెడ్ అండ్ యు మే ఆర్గ్యూ సో.
0: ఇది కూడాను ప్రత్యక్ష ప్రమాణము కాదు.
1: దిస్ ఇస్ ఆల్సో నాట్ డైరెక్ట్ ప్రూఫ్.
0: ఎట్లా?
1: హౌ?
0: నీకు ఆరోగ్యముగా ఉండినప్పుడు తీపి తీపి, కారము కారము, చేదు చేదుగా ఉంటుంది.
1: వెన్ యు ఆర్ హెల్దీ, స్వీట్ విల్ బి స్వీట్ and hot will be hot, bitter will be bitter.
0: Neelo malaria fever egina vachinatte ee yokka naaluka teepunu kudanu cheduga roopondimpa chestundi.
1: When you suffer from malaria, the tongue will make the sweet also taste bitter.
0: Idi pratyaksham ani ee reethiga neevu vaadinchagalavu?
1: Then how do you consider it a direct proof?
0: Laddu teeyagane unnadi kaani neevu chedantunnavu.
1: The laddu is sweet but you call it bitter.
0: Idi ee samayamunandu పదార్థాన్ని కూడాను ఒక ప్రమాణంగా రూపొందింపజేసుకోవాలి.
1: దెన్ వీ షుడ్ టేక్ ద మెజర్, ద స్టాండర్డ్ ఆఫ్ ద మెటీరియల్ ఆల్సో.
0: ఇంద్రియ ప్రమాణమే కాకుండా పదార్థ ప్రమాణములు కూడాను మనం విచారించాలి.
1: నాట్ ఓన్లీ ది స్టాండర్డ్ ఆఫ్ ద సెన్సెస్, వీ షుడ్ ఆల్సో టేక్ ద మెజర్.
0: నీవు చేదుని చెప్పినటువంటిది పదార్థాన్ని విచారిస్తే అది తీయగా ఉంటుండాలి.
1: When you view from the standpoint of the sense, it
0: కనుక ఇది ప్రమాణములకు సరైనటువంటి ఆధారము కాదు.
1: Therefore, it is no basis for a standard.
0: ఇంకా మూడవది ఏమనగా,
1: ద థర్డ్ వన్,
0: పాలను ప్రత్యక్షంగా చూస్తున్నాము.
1: యు సీ ది మిల్క్ డైరెక్ట్లీ.
0: ఈ పాలలో కొంచెం మజ్జిగ తోడంట వేసినప్పుడు పెరుగుగా మారిపోతుండాలి.
1: వెన్ యు జస్ట్ డ్రాప్ లిటిల్ కర్డ్, ఇట్ కర్డ్స్ ఇంటూ కర్డ్.
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారిపోయింది.
1: మిల్క్ హెస్ బికమ్ కర్డ్.
0: పెరుగును మనము మధ్యన చేసినప్పుడు ఇది వెన్న తేలుతుండాలి.
1: వెన్ యు చర్న్ కర్డ్ యు గెట్ బటర్.
0: వెన్నను మనం కాచినప్పుడు నెయ్యిగా మారుతుండాలి.
1: When you boil butter, you get ghee.
0: ఈ నెయ్యి, వెన్న, మజ్జిగ, పెరుగు అన్ని పాలలోనే ఉంటున్నాయి.
1: ఘీ, బటర్, కర్డ్ ఆర్ ఆల్ కంటైన్డ్ ఇన్ మిల్క్.
0: కానీ వివిధ మార్పుల చేత, వివిధ కర్మల చేత, వివిధ కాలములో వేరువేరుగా రూపొందుతూ వచ్చింది.
1: Because of difference in times, because of different processes we do,
0: కానీ
1: ప్రత్యక్షం
0: కాదని చెప్పడానికి వీలు కాదు.
1: But we cannot negate.
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారింది.
1: మిల్క్ హెస్ బికమ్ కర్డ్.
0: పెరుగు వెన్నగా మారింది.
1: ద కర్డ్ గేవ్
0: వెన్న నెయ్యిగా మారింది.
1: బటర్ బికేమ్ ఘీ.
0: ఇది దేనిలోనా తిరిగి మన చేరదు.
1: దిస్ ఘీ విల్ నాట్ బికమ్ ఎనీథింగ్ ఎల్స్ లేటర్.
0: మజ్జిగ నుంచి వచ్చినటువంటి యొక్క వెన్ననే,
1: ద బటర్ ద కేమ్ అవుట్ ఆఫ్ బటర్ మిల్క్,
0: చేసి తిరిగి మజ్జిగలో వేస్తే కూడా మజ్జిగతో కలవదు.
1: ద బటర్ విల్ నెవర్ మిక్స్ అప్ విత్ ది బటర్ మిల్క్.
0: పాలలో వేసినా కరగదు.
1: ఇట్ విల్ నాట్ డిజాల్వ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ ఇట్
0: ఇన్ ఉంటుంటాయి.
1: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: ఎక్కడ నుంచి వచ్చింది ఇది?
1: వేర్
0: పాల నుంచే వచ్చింది, పెరుగు నుంచే వచ్చింది, మజ్జిగ నుంచే వచ్చింది. తిరిగి వాటితో ఇది చేరటం లేదు.
1: దిస్ బటర్ కేమ్ అవుట్ ఆఫ్ మిల్క్, కేమ్ అవుట్ ఆఫ్ కర్డ్, కేమ్ అవుట్ ఆఫ్ బటర్ మిల్క్, బట్ ఇట్ విల్ నాట్ గెట్ డిజాల్వ్.
0: దీనినే న్యాయ మీమాంస అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ ఆల్సో కెన్ బి సెడ్ న్యాయ మీమాంస.
0: అనగా మీమాంస అనగా,
1: మీమాంస మెంట్
0: ఏ మాంసమో కాదు.
1: Is no meat anyway.
0: Vastuvu yokka chivara niskarshane meemamsamu.
1: The end that you arrive at in discussion is meemamsa.
0: Neyi poorthi ainatundi katta kanipati amsamu.
1: Ghee is the final stage.
0: Neyi ni manam emi cheyagalamu?
1: What can you do with the ghee? You must partake.
0: Ee maro antyam ledu.
1: It has no further end.
0: Pala yokka antyamu neyye.
1: The end of the milk is ghee.
0: Adhe chivara niskarshane meemamsam annaru.
1: The final stage is meemamsa.
0: Kanukane ఈ న్యాయము అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే మనం ప్రధానంగా తీసుకోవటం, ఇది కొంతవరకు కూడాను సాధ్యమవుతుంది.
1: దేర్ ఫోర్ ఇన్ దిస్ న్యాయ టు టేక్ ది డైరెక్ట్ ప్రూఫ్ యాజ్ రియాలిటీ ఈజ్ అక్సెప్టబుల్ టు సర్టన్ ఎక్స్టెంట్.
0: ఈ న్యాయ సూత్రములను గౌతముడు దీనిని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాయ ఆర్ ఎక్స్ప్లెయిన్ బై గౌతమ.
0: న్యాయ శాస్త్రములకు కర్త గౌతముడు.
1: The one who taught this nyaya This is another name, Gautama Sruta.
0: ఇది మహనీయులు అనేక తపస్సులు చేసి అనేక విధముల విచారణ సలిపి ప్రచార ప్రబోధములు జరపడానికి పరిశోధనలు కూడాను సలిపి ప్రమాణములు కూడాను విశ్వసించి ఈ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చారు.
1: The saints
0: సంతానంగా తీసుకోవటం ఇది కొంతవరకు కూడాను సాధ్యమవుతుంది.
1: Therefore in this nyaya to take the direct proof as reality is acceptable to certain extent.
0: ఈ న్యాయ సూత్రములను

0: Saints and seers, after undertaking penance for a long time, after deep process of inquiry and investigation, they arrived at these conclusions.
1: ప్రమాణ కర్తలు, ఆనాటి పరిశోధన కర్తలు ఈనాటి యొక్క కర్తలకు పోలికనే లేదు.
0: There is no comparison between those people that investigated, experimented, and those present
1: now. ఆనాటి యొక్క పరిశోధన మహర్షులంతా కూడాను కేవలము మనస్సును దాటి,
0: those that investigate in those times have crossed the mind.
1: దాని తరువాత ఉన్నతమైన మనస్సును సూపర్ మైండ్ ను దాటి,
0: they crossed even super mind.
1: ఆ సూపర్ మైండ్ తర్వాత కూడాను హయ్యర్ మైండ్ ను దాటి,
0: they crossed even the higher mind.
1: ఆ హయ్యర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్ ను దాటి,
0: from higher mind they crossed the illuminated mind.
1: ఓవర్ మైండ్ ను కూడా దాటి,
0: they crossed even over mind.
1: వారు విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని వారు దర్శించగలిగారు.
0: దే కుడ్ విజువలైజ్ ది సిగ్నిఫికెంట్ డివినిటీ.
1: ఈనాటి వైజ్ఞానికులు,
0: ద మోడర్న్ సైంటిస్ట్,
1: కేవలం లో మైండ్ నందే ఉంటుంది.
0: దే రిమైన్ ఇన్ ద లో మైండ్.
1: ఈ విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేక,
0: నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ సిగ్నిఫికెంట్ డివినిటీ.
1: ఆనాటి ఋషులు కూడా కనిపెట్టలేనటువంటి విషయాలను ఈనాడు మేము కనిపెట్టాము అని అహంకారంతో గొర్రెవీగుతున్నారు.
0: They pride themselves declaring that they could discover those which could not be done by the earlier saints.
1: Anadu rushulu kanapettaleneetundivi kaadu ee naadu meeru kanapettindedi.
0: You have not discovered anything new which you haven't.
1: Anadu rushulu ivanni kudunu vyarthamainatundivi, ivanni kudunu low class ku chendinatundivi ani danini vadali pettatam natundivanni kudunu ee naati vaigyanikulu kanapettunnaru.
0: The saints left them, they consider them wasteful, and they are picked up by the modern scientists.
1: ఈ నాటి వైజ్ఞానికులు కనిపెట్టేటువంటి యొక్క సమస్తము జ్ఞాన స్వరూపములు కూడాను అన్ని ప్రాకృతమైనటువంటివి.
0: ద మోడర్న్ సైన్స్ టు డిస్కవర్ ద ఓన్లీ థింగ్
1: పదార్థములతో కూడినటువంటివి,
0: దట్స్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: కానీ ఆనాటి వైజ్ఞానికులు కనిపెట్టేటువంటి పదార్థముతో చేరినటువంటివి.
0: బట్ ద సైంటిస్ట్ ఆఫ్ దోస్ డేస్ హస్ గాట్ ద స్పిరిచువల్ కంటెంట్.
1: కనుకనే ఈనాటి వైజ్ఞానికులు,
0: so modern scientists,
1: ఆనాటి మహర్షులు కనిపెట్టినటువంటి వాటినంతా కూడాను,
0: what all that is discovered by science,
1: విశ్వసించలేకపోతున్నారు.
0: They're not able to believe.
1: వీరు విశ్వసించలేకపోయినా కూడాను ఇవి పరమ సత్యములే.
0: Whether you believe it or not, they are true perfect truths.
1: ఈ అల్పమైనటువంటి జ్ఞానమునికి అహంకారపడి,
0: you pride yourself because of this low wisdom.
1: మీరు ఆత్మతత్వమైనటువంటి దైవత్వాన్ని కూడాను విస్మరిస్తున్నారు.
0: You forget even this, that self which is the divinity.
1: సైన్స్ చెడ్డది కాదు.
0: సైన్స్ ఇస్ నాట్ బ్యాడ్.
1: సైన్స్ భగవంతుని విశ్వసించలేకపోలేదు.
0: సైన్స్ హ్యాస్ నాట్ డినైడ్ గాడ్.
1: కొంతమంది సైంటిస్ట్ మాత్రం యాంటీ గాడ్ గా ఉంటున్నారు.
0: ఓన్లీ సమ్ సైంటిస్ట్ టేక్ ఇట్ దట్ వే.
1: కానీ సైన్స్ యాంటీ గాడ్ కాదు.
0: సైన్స్ ఇస్ నెవర్ యాంటీ గాడ్.
1: దీనిని విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
0: దిస్ సైంటిస్ట్ షుడ్ నో క్లియర్లీ.
1: కొంతమంది అల్పబుద్ధి కలిగినటువంటి వారే ఈ విధమైనటువంటి యొక్క యాంటీ గాడ్ గా రూపొందుతుంటారు.
0: ఓన్లీ పీపుల్ కన్సిడర్ ఇట్ యాజ్ యాంటీ గాడ్.
1: మిడుగురు పువ్వు ఉంటుంటారు.
0: హియర్ ఇస్ ఎ గ్లో వర్మ్.
1: ఇది చీకటి లోపల నాకంటే ఇంకా గొప్ప వెలుతురైనటువంటి వారు లేరు ఈ లోకంలో అని వెర్రవీగుతుందట.
0: దీస్ గ్లో వర్మ్స్ ప్రైడ్ దెమ్సెల్వ్స్ బికాజ్ దే ఆర్ బ్రైట్ ఇన్ ద నైట్.
1: సూర్యుని ముందు ఈ మిడుగురు పువ్వు ఎంత?
0: బిఫోర్ ద సన్ లైట్ వాట్ ఆర్ దే ఆఫ్టర్ ఆల్.
1: అట్లనే ఈ విజ్ఞానవంతులైనటువంటి మహర్షుల యొక్క దృష్టి లోపల ఈ అజ్ఞానంతో కూడినటువంటి వైజ్ఞానికుల యొక్క దృష్టి ఎంత చిన్నది.
0: బిఫోర్ ద విజ్డమ్ ఆఫ్ దోస్ సెయింట్స్ హౌ ఫ్రాక్షనల్, హౌ డిసిమల్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్. గురువులు
1: వంటిది,
0: దట్ జస్ట్ లైక్ గ్లో వర్మ్.
1: కానీ ఆనాటి వైజ్ఞానికుల యొక్క ఈ తత్వము సూర్య ప్రకాశం వంటిది.
0: దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది సైంటిస్ట్ ఆఫ్ దోస్ టైమ్స్ ఈక్వల్ టు ద ఎఫల్జెన్స్ ఆఫ్ సన్.
1: కనుక విచారణ చేత ఇంద్రియములను మాత్రమే లక్ష్యంగా ఉంచుకొని ఇది ఏ ప్రత్యక్ష ప్రమాణం అనుకోవటము, ఇది పెద్ద అజ్ఞానమే.
0: దేర్ఫోర్ విత్ ఆల్ ద ఎంక్వైరీ టు లిమిట్ అవర్ నాలెడ్జ్ టు ద సెన్సెస్ ఇస్
1: పరిశోధన చెయ్యాలి.
0: వి షుడ్ ఎంక్వైర్.
1: కేవలం యంత్ర పరిశోధన కాదు,
0: నాట్ మియర్లీ మెకానికల్.
1: యంత్ర పరిశోధన కాదు,
0: నాట్ ఎంక్వైరీ, మెషిన్
1: పరిశోధన.
0: వి హట్ ఇన్వెస్టిగేట్ విత్ హార్ట్.
1: ఈ హృదయ పరిశోధనే నిజమైన ప్రమాణము.
0: ఎంక్వైరీ విత్ ద హార్ట్ ఈస్ ద ట్రూ స్టాండర్డ్.
1: యంత్ర పరిశోధనే అల్ప ప్రమాణము.
0: The inquiry with the machine is low.
1: Yantramemaina chedipoyina pramaaname chedipothundi.
0: If the machine is spoiled, you lose the result.
1: Ee yantramlanta evaru srushtinchinatuvantivi?
0: Who discovered the machine?
1: Kevalam manava kalpitamainatuvantivi.
0: Yeah, just
1: ఈ నాడు మీకు అందరికీ బాగా తెలుసును.
0: టుడే యు నో వెల్,
1: ఈ కంప్యూటర్స్ అంతా కూడా అనేక మంది వైజ్ఞానికులు దీన్ని సృష్టిస్తున్నారు.
0: మెనీ సైంటిస్ట్ హావ్ డిస్కవర్డ్ ద కంప్యూటర్.
1: ఈ కంప్యూటర్ ఎలాంటిది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్ ఇస్ కంప్యూటర్?
1: కేవలం ఒక రబ్బిష్ వంటిది.
0: ఇట్ ఈస్ రబ్బిష్.
1: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వస్తుంది.
0: ఇఫ్ యూ కీప్ ద రైస్ యూ గెట్ ద రైస్ ఫ్లోర్ బిలో.
1: బేడలు వేస్తే బేడల పిండి వస్తుంది.
0: ఇఫ్ యూ కీప్ ద దాల్ దేర్ యూ గెట్ ద ఫ్లోర్ బిలో.

0: చేస్తే అలాంటిది వస్తుంది కింద.
1: యాజ్ యు కీప్ ద మెటీరియల్ సో యు గెట్.
0: కాబట్టి ఈ సైంటిస్ట్ ఏ విధమైనటువంటి అడ్జస్ట్ చేస్తే ఆ విధమైనటువంటి రీతిగా ఫలితం వస్తుంది.
1: దేర్ఫోర్ సైంటిస్ట్ గెట్ ద రిజల్ట్ డిపెండింగ్ అపాన్ ద ఫీడింగ్ ద కంప్యూటర్.
0: ఏమైనా కొంత పొరపాటు జరిగినా
1: if there is any mistake in feeding at the computer
0: anta pramadame pramanam kaadu
1: everything is danger no result
0: ee computer lo marks anta kuda lo results telipetvanti konni computers lo pass aina vaadunu fail gaanu fail aina vaadunu pass gaanu teliputuntai
1: the results announced by the computer sometimes declared fail those who passed and vice versa
0: ee yantra pramanam anta kuda lo alpa pramanamule
1: therefore the standard of the machine is low
0: కానీ రాసినటువంటి వాడి యొక్క హృదయ ప్రమాణము సత్యమైన నేను పాస్ అవుతాను నేను తప్పక పాస్ అవుతాను అని ఆ విశ్వాసమే అతని పాస్ సాధిస్తుంది.
1: దేర్ఫోర్ ది వన్ హూ హస్ రిటన్ ది ఎగ్జామినేషన్ ద స్టాండర్డ్ ఆఫ్ ద హార్ట్ ఈస్ ట్రూ వన్.
0: కనుకనే ఈ మూర్ఖ ప్రమాణాలంతా కూడా అభివృద్ధి అయిపోతూ వస్తున్నాయి.
1: వి ఫైండ్ దిస్ ఫూలిష్ స్టాండర్డ్స్ ఆన్ ద రైజ్.
0: దీని అన్నిటికీ మనసే కారణము.
1: ఫర్ ఆల్ దిస్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: దీనిని తిరుత్తుండాళ్వారు కూడా చెప్పాడు, మనసుకు మనం కారణం.
1: తిరుత్తుండాళ్వార్ సెట్ ఫర్ ద మైండ్
0: మైండ్ స్వామి కారణమే. సర్వమునకు స్వామే కారణము.
1: ఫర్ ఎవ్రీథింగ్ స్వామి ఇస్ రెస్పాన్సిబుల్.
0: ముఠాలకు మూర్ఖమే కారణం అన్నారు.
1: ఫర్ ది ఫీలింగ్ ఆఫ్ ద గ్యాంగ్స్ ఇట్ ఇస్ ది ఫూలిష్నెస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణాలు అనుకోవటము చాలా మూర్ఖత్వం.
1: సో ఇట్ షేర్ ఫూలిష్నెస్ టు రిలై ఆన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: కనుక ప్రత్యక్ష ప్రమాణం అనగా ఏమిటి? హృదయ ప్రమాణమే ప్రత్యక్ష ప్రమాణము.
1: దేర్ఫోర్ ద డైరెక్ట్ ప్రూఫ్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ హార్ట్.
0: సరైన న్యాయము
1: ఇస్ ద ట్రూ విజ్డమ్.
0: కానీ ఈనాటి న్యాయము
1: బట్ ద మోడర్న్ నాలెడ్జ్
0: విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటుండాలి.
1: ఇట్ రన్స్ ఇన్ ద కాంట్రడిక్టరీ వే.
0: న్యాయమును అన్యాయంగా అన్యాయం న్యాయంగా కూడా మారుస్తున్నారు.
1: జస్టిస్ ఇస్ వ్యూడ్ యాజ్ ఇన్జస్టిస్, ఇన్జస్టిస్ యాజ్ జస్టిస్.
0: ఒక 1,000 రూపాయలు జాస్తి ఇస్తే అన్యాయం న్యాయం అయిపోతుంది, న్యాయం అన్యాయం అయిపోతుంది.
1: ఇఫ్ యూ పే 1,000 రూపీస్ జస్టిస్ కెన్ బి అన్జస్టిస్, ఇన్జస్టిస్.
0: ఇలాంటి న్యాయంలో న్యాయం అవుతుందా?
1: కెన్ దట్ జస్టిస్ బి విజ్డమ్?
0: ఇలాంటి న్యాయస్థానంలో న్యాయస్థానంలో అవుతాయా?
1: కెన్ దే బి ది సెంటర్స్ ఆఫ్ జస్టిస్?
0: కాదు. నిత్య జీవనోపాధి నిమిత్తమై పొట్టకూటికై పాటు పడేటువంటి న్యాయం ఇవన్నీ కూడా.
1: వాట్ సార్ట్ ఆఫ్ జస్టిస్ ఈస్ ఇట్ ఈస్ వెన్ యూ స్ట్రైవ్ స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్?
0: ఇట్ న్యాయం కాదు. ఆనాటి కాలంలో
1: దిస్ నాట్ ద జస్టిస్ ఆఫ్ దోస్ టైమ్స్.
0: న్యాయం తన పర అనేటువంటి భేదం లేకుండా న్యాయాన్ని విచారించి దాన్ని సక్రమంగా దాన్ని సరైన మార్గంలో పెట్టేటువంటి వారు.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఐ అండ్ మైన్ అండ్ అదర్స్ ద జస్టిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దోస్ టైమ్స్.
0: ఏ మతంలో కూడా ఇలాంటి న్యాయము సక్రమైన మార్గాన్ని అనుసరించింది.
1: ఎవ్రీ రిలీజియన్ స్పీక్స్ ఆఫ్ ద జస్టిస్ ఇన్ దిస్ ప్రాపర్ డైరెక్షన్.
0: హజ్రత్ మహమ్మద్, ఇది మహమ్మద్ లో కూడా ఎంతో న్యాయం ఉంటుండాలి. మతములు వేరు కావచ్చును, న్యాయం అందరికీ ఒక్కటే.
1: మహమ్మద్ ఆల్సో ఎస్టాబ్లిష్ జస్టిస్. రిలీజియన్స్ మే బి డిఫరెంట్ బట్ దే స్పీక్ ది జస్టిస్.
0: మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వాడిని కఠినమైన శిక్షించేటువంటిది ఆనాటి మహమ్మద్ మతములు.
1: ద రిలీజియన్ ఆఫ్ ప్రాఫెట్ మహమ్మద్ జస్ట్ సెట్ ఆఫ్ సివియర్ పనిష్మెంట్ ఇఫ్ ఎనీవన్ కమిట్స్ ఎ మిస్టేక్.
0: అందరికీ సమానమైనటువంటి పనిష్మెంట్.
1: సేమ్ పనిష్మెంట్ టు ఎవ్రీవన్.
0: దుష్ట దృష్టితోట, దుష్టి మనస్సుతోట, దృష్టి యొక్క క్రియ చేత మానవుడు అనేక దోషములు చేస్తుంటాడు.
1: మ్యాన్ కమిట్స్ మెనీ మిస్టేక్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ మైండ్ అండ్ బ్యాడ్ థాట్.
0: అలాంటి వారికి 100 కొరడా దెబ్బలు అని ఒకరు నిర్ణయించారు మహమ్మద్ మతంలో.
1: మహమ్మద్ ప్రిస్క్రైబ్డ్ 100 విప్స్ టు సచ్ పీపుల్ ఎస్ ఎ పనిష్మెంట్.
0: కాలి అలాంటి దోషము ఈ హజరత్ మహమ్మద్ యొక్క కుమారుడే చేశాడు.
1: ద వెరీ సేమ్ మిస్టేక్ ఈస్ కమిటెడ్ బై ద సన్ ఆఫ్ మహమ్మద్.
0: అప్పుడు తన కుమారుడే అనేటువంటి భేదం లేకుండా ఆనాటి మహమ్మద్ మహతంలో కూడాను ఈ కుమారుడు కూడాను 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు.
1: వితౌట్ ఎనీ కన్సిడరేషన్ దట్ హీస్ ది వెరీ సన్, హీ జస్ట్ ఆస్క్డ్ టు బి 100 లక్స్.
0: న్యాయము.
1: దిస్ ఇస్ జస్టిస్.
0: తన పర భేదం లేకుండా సర్వులకు నువ్వు సమానమైన శిక్ష.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ మై పీపుల్ అండ్ అదర్స్ సేమ్ పనిష్మెంట్.
0: కానీ 50 దెబ్బలు కొట్టేటప్పటికీ ఈ కుమారుడు కూలి ప్రాణం ఇచ్చాడు.
1: ఆఫ్టర్ 50 whiplashes, the son fell and died.
0: ఇదన్ని తిరిగి సమాధి చేశారు.
1: Then he was cremated.
0: ఆ సిపాయిలు వచ్చి మహమ్మద్ హజ్రత్ ను ప్రార్థించారు, స్వామి ఇంకా 50 దెబ్బలు మిగిలి ఉంటున్నా, ఏం చేయాలన్నారు.
1: The sipais came and said, sir, 50 more are remaining, what is to be done?
0: ఆ సమాధి పైన కొట్టండి అన్నాడు.
1: He said, let this stone, which is the whiplash.
0: ఎంత న్యాయము, ఎంత ధర్మము, ఎంత పవిత్రత.
1: What sort of justice, what sort of sanctity there?
0: ఈనాడు తన పర అనే భేదం ఉంచుకుని
1: టుడే వీ హావ్ ద ఫీలింగ్స్ మై పీపుల్ అదర్.
0: పరాయి వారంటే 10 సంవత్సరాల శిక్ష.
1: If others 10 years of imprisonment,
0: తనవాడైతే కోర్టు పూర్తి దాన్ని ధిక్కరిచ్చేసేస్తుంది.
1: If they are my people, the court will just
0: absolve. పేపర్ కూడా చూస్తుంది.
1: That's what we see in the paper.
0: దీన్ని తప్పించేటువంటి విధానం ఏమిటని యుక్తితో కుయుక్తితో ఈ యొక్క మార్గాన్ని తప్పించుకుంటుంది.
1: They will also show you the ways of escape.
0: ఇట్టి కుయుక్తులతోనా ఇట్టి అల్పమైన బుద్ధులతోనా అల్పభావంతోనా కూడినటువంటిది కాదు న్యాయం.
1: The justice is not the one which has got this knack and low feeling of devices.
0: న్యాయము న్యాయమే.
1: Justice is just
0: అలాంటి దానిని గౌతముడు దీనిని ఆవిర్భవింపజేశాడు.
1: It was Gautama who taught this న్యాయం.
0: ఇది న్యాయ దర్శనము.
1: This is న్యాయ దర్శన.
0: ఈ న్యాయ దర్శనము లోపల మొట్టమొదటి ప్రత్యక్ష ప్రమాణము.
1: ఇన్ దిస్ న్యాయ దర్శన ద ఫస్ట్ వన్ ఇస్ డైరెక్ట్.
0: రెండవది అనుమాన ప్రమాణము.
1: ద సెకండ్ ఇస్ డౌట్ ఆఫ్ దిస్ డౌట్.
0: కొంగలంతా అక్కడ బాగా తిరుగుతున్నాయంటే ఓ అక్కడ నీరున్నాయి అనేటువంటిది విశ్వాసం.
1: వెన్ యూ ఫైండ్ సో మెనీ దేర్ యూ ఫైండ్ దేర్ ఇస్ వాటర్.
0: కొంగలు సంచరించేటువంటి ప్రదేశంలో నీరు ఉన్నది.
1: వేర్ యూ ఫైండ్ ద క్రేన్ దేర్ యూ ఫైండ్ వాటర్.
0: కొంగలను సాక్ష్యంగా తీసుకుని నీరు ఉన్నదని ప్రమాణం నిర్ణయిస్తున్నాడు.
1: యూ హావ్ నాట్ సీన్ వాటర్ బేసింగ్ ఆన్ ద క్రేన్ దేర్ యూ డిసైడ్ ద వాటర్.
0: అక్కడెక్కడో పొగ వస్తుండాలి.
1: You find the smoke.
0: అగ్ని కనిపించటం లేదు.
1: You don't see the fire.
0: పొగను ఆధారంగా చేసుకుని అగ్ని ఉన్నదని విశ్వసిస్తున్నాడు.
1: Basing on the smoke, you believe the fire present there.
0: ఇక్కడ ఎక్కడో దుర్గంధం వస్తుంటుండాలి.
1: You find
0: ఈ గంధాన్ని ఆధారం చేసుకుని ఇది ఏదో దుర్గంధం ఉంటుండాలి, ఇది ఏదో సుగంధమైనటువంటి మల్లె పువ్వులున్నాయి అని స్వరూపాన్ని నిరూపణ చేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్మెల్, ఫౌల్ స్మెల్ ఆర్ గుడ్ స్మెల్ ఫ్రాగ్రెన్స్ యూ డిసైడ్ ద ఆబ్జెక్ట్.
0: స్వరూపము కనిపించకపోయినప్పటికీ స్వభావాన్ని విశ్వసించి దీనిని ఈ విధమైన స్వరూపం ఉండవచ్చును అనేటువంటిది అనుమాన ప్రమాణం.
1: దో యూ డోంట్ సీ ద ఫార్మ్ యూ సీ ద నేచర్ అండ్ డిసైడ్ దట్ ఈస్ కాల్డ్ ది ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్.
0: అనుమాన ప్రమాణం కూడాను ఒకటి అవసరమే.
1: దిస్ ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్ ఈస్ నీడెడ్.
0: ఈ దివ్యమైన ప్రకృతి యందు
1: ఇన్ దిస్ డివైన్ నేచర్
0: కేవలం ఇంద్రియంతో కూడినటువంటి యొక్క దేహంతో
1: ద బాడీ విత్ ద సెన్సెస్
0: హృదయం కూడినటువంటి యొక్క మనస్సుతో
1: ద మైండ్ విత్ ద హార్ట్
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను ప్రమాణములుగానే తోస్తుంటాయి.
1: ఆల్ దిస్ ప్రూఫ్స్ అపియర్ టు బి ట్రూ.
0: కనుకనే అనుమాన ప్రమాణమునగా
1: ద ప్రూఫ్ ఆఫ్ డౌట్
0: విషయాన్ని ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ ద మ్యాటర్
0: విషయ స్వరూపాన్ని నిరూపణ చేయటమే అనుమాన ప్రమాణము.
1: ప్రూవింగ్ ఇట్స్ ఫార్మ్ ఈస్ దిస్ ప్రూఫ్ ఆఫ్ డౌట్.
0: ఇంకా ఉపమాన ప్రమాణము.
1: దెన్ థర్డ్ వన్ ద ప్రూఫ్ బేస్డ్ ఆన్ ఎగ్జాంపుల్.
0: ఇందులో ఉపమాన ప్రమాణం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై ఉపమాన ప్రమాణ?
0: ఈ భౌతికము పారమార్థికము అనేటువంటి కొన్ని ఉంటుండాలి.
1: దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్.
0: సముద్రం ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఓషన్.
0: ఈ సముద్రంలో అలలు బయలుదేరినాయి.
1: యూ గెట్ ద వేవ్స్ అవుట్ ఆఫ్ ద ఓషన్.
0: నుంచి నురుగు వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ది వేవ్స్ యూ ఫైండ్ ద ఫామ్.
0: ఇది అలలు ఎందు చూచినా నురుగునందు చూచినా సముద్ర జలమే ఉంటుండాలి.
1: ఎయిదర్ ఇన్ ద వేవ్స్ ఆర్ ఇన్ ద ఫామ్ యూ ఫైండ్ ద సీ వాటర్.
0: ఈ మూడింటిని విచారణ చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఉపమానంగా మనం తీసుకోవచ్చును.
1: ఎంక్వైరింగ్ ది నేచర్ ఆఫ్ దీస్ త్రీ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎగ్జాంపుల్.
0: పారమార్థికము ప్రాతిభాషికము వ్యావహారికము అంటే ఏమిటి అని ప్రమాణం చెప్పమంటే అయ్యా ప్రాతిభాషికమనగా కేవలం ఒక అల,
1: ప్రాతిభాషికమనగా
0: నురుగు,
1: వ్యావహారికమనగా
0: జలము. ఈ అన్నింటిలోనూ ఉండినటువంటి ఒకే జలమే అనేటువంటి ఉపమానాన్ని తీసుకుని దీని ఏకత్వంగా భావించటం.
1: యూ ఎస్టాబ్లిష్ ది యూనిటీ బై టేకింగ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ద ఓషన్ వాటర్ ద వేవ్ అండ్ ద ఫోమ్ ద వెరీ సేమ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ.
0: పారమార్థికమనేటువంటి యొక్క సముద్ర జలము నుండి
1: out of this paramarthika the ocean water
0: pratibhasikam anetundi alalu aavirbhavistunnai.
1: You find the waves pratibhasika
0: aavirbhavinchinatundi pratibhasikam anetundi alalu ende
1: out of the waves pratibhasika
0: prakrutam anetundi oka nurugu untundali.
1: You find the form the prakruta
0: kanaka paramarthikamu pratibhasikamu vyavaharikamu vyavaharikame nurugu.
1: Therefore this vyavaharika the physical is form.
0: ee pratibhasikam anetundi ala.
1: This pratibhasika is wave.
0: పారమార్థికమే సముద్రము.
1: పారమార్థిక ఇస్ ఓషన్.
0: ఇలాంటి ఉపమానాన్ని తీసుకుని అర్థము కానటువంటి విషయాన్ని అర్థమయ్యే రీతిగా నిరూపించటం.
1: టేకింగ్ సచ్ ఎగ్జాంపుల్స్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ కుడ్ బి మేడ్ అండర్స్టూడ్.
0: కేసుకు ఏ విధంగా నిర్ణయాలు అవుతున్నాయి?
1: హౌ డు యు డిసైడ్ థింగ్స్?
0: కేసుకు సాక్ష్యాలే ఒక విధమైనటువంటి ఒక నిర్ణయం.
1: ఓన్లీ ది విట్నెసెస్ హెల్ప్ యూ టు డిసైడ్.
0: కేసుకు సాక్ష్యాలు ఎంత ఆధారమో
1: జస్ట్ ఎస్ ది విట్నెసెస్ ఆర్ ది బేసిస్
0: సత్యాన్ని గుర్తించడానికి
1: to know the truth
0: ee vidhamaina upamanalu chaala avasarame.
1: These examples are very essential.
0: Kanuku nenu amitanga upamanalu cheptuntanu.
1: Swami gives many many examples.
0: Ee upamanala chetane
1: because of the example
0: satyanni manam gurtinchadaniki veedu avutundi
1: would be able to recognize truth.
0: Akkado chudu chandamama untundadi
1: There you see the moon.
0: ఈ కంటికి కనిపించినటువంటి చందమామను.
1: The moon you see.
0: అందరాని చందమామను.
1: The moon whom you cannot catch.
0: ఏ విధంగా చూపడానికి వీలవుతుంది?
1: How is it possible to see?
0: అదిగో అక్కడ ఉన్నటువంటి ఎక్కడో ఎక్కడో చూస్తాడు. కాదు కాదు, ఆ

0: ఎట్టు పైన ఉంటుండాది చూడు, ఆ గుట్ట పైన ఉంటుండాది చూడు, ఆ మిద్దె పైన ఉంటుండాది చూడు అని చెప్పినప్పుడు అప్పుడు చక్కగా దృష్టి అందులో ప్రసరించేస్తుంది.
1: When you say there is moon, where do you look? You look all around. Therefore, look on the top of the tree. Look on the top of the staircase.
0: చంద్రమాను వేలితో చూపించినట్టుగా
1: just as the moon is directed to the finger.
0: చేత
1: విత్ ది ఎగ్జాంపుల్స్
0: మన మనస్సుకు అందనటువంటి యొక్క దీనిని కూడాను అర్థమయ్యే రీతిగా మనం గుర్తించవచ్చు.
1: దోస్ థింగ్స్ విచ్ కుడ్ నాట్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ కుడ్ బి టాట్.
0: దీనిని ఉపమానము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఉపమాన ఆర్ ఎగ్జాంపుల్.
0: ఇంకా ప్రత్యక్ష ప్రమాణము,
1: దెన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి కాదు, ఇదే శబ్ద ప్రమాణం.
1: దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్.
0: ప్రత్యక్షం
1: డైరెక్ట్,
0: అనుమానం
1: డౌట్,
0: ఉపమానం
1: ఎగ్జాంపుల్,
0: శబ్ద ప్రమాణం
1: దెన్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్.
0: ఈ శబ్ద ప్రమాణం అనేటువంటిది,
1: ది శబ్ద ప్రమాణం,
0: ఇది సత్య ప్రమాణం అని భావిస్తూ వచ్చారు.
1: పీపుల్ స్టార్ట్ కన్సిడరింగ్ యాజ్ ది ట్రూత్.
0: ఈ సత్య ప్రమాణమును,
1: దిస్ ట్రూత్,
0: ఆధారం చేసుకుని,
1: బేసింగ్ ఆన్ దిస్,
0: వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాదివన్నీ కూడాను, మహాగ్రంథములంతా కూడాను ఈ ప్రత్యక్ష ప్రమాణములకు సంబంధించినటువంటి ఉన్నాయి.
1: All sacred texts, the Veda, the Vedanta, Bhagavad Gita, Upanishad, rely on
0: them. Cheta, avutundi, ee pratyaksha pramanam ye reethiga manaku sambhavistundi.
1: How do you experience the direct proof?
0: Ee indriyamulu yokka tattvanni poorthi anagadrokkali.
1: We should subdue the nature of the senses.
0: Chuchina kannulaku,
1: the eyes that see,
0: ninna chevulaku,
1: the ears that listen,
0: kalchina manasuku,
1: and the mind that thinks,
0: vicharinchinatundi buddhiki,
1: and the intellect that discriminates.
0: Adhi sthitini povali.
1: We should go beyond.
0: అందువల్లనే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు.
1: Therefore the intellect is beyond the senses.
0: కనుక మనము ఈ ప్రత్యక్ష ప్రమాణమును వదిలిపెట్టి, అనుమాన ప్రమాణమును వదిలిపెట్టి, ఈ ఉపమాన ప్రమాణమును వదిలిపెట్టి శబ్ద ప్రమాణమును పోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
1: Therefore we leave the direct proof and also proof of the doubt and also example and travel to
0: the sound.
1: Having acquired
0: all
1: education, you can be successful in congregation.
0: Sakala vidyalu nerchi sabhajayin chagavachu.
1: Having acquired all forms of
0: education,
1: you can also fight in the battlefield.
0: Raja rajai putti rajyamelagavachu.
1: Having been born as a king, you can rule the kingdom.
0: Hema godanamul iyavachu.
1: You can also offer the cow and the gold.
0: Gaganamandunna chukkalu lekkagonavachu.
1: You can count the stars across the sky.
0: Chandramandalamaina cheravachu.
1: You can reach even moon.
0: Ashtanga vidyalu anni nerchagavachu.
1: You can acquire all the eight forms of knowledge.
0: Kani.
1: But
0: dehe

0: One cannot have full control of the body and the senses. He can never turn inward and remain in the state of steady equanimity. One should have that equanimity. That should be steady equanimity.
1: తరంగముల వలె అటు ఇటు లేచేటువంటి మనస్సు కలిగి ఉండేవాడు కాకూడదు.
0: యు షుడ్ హ్యావ్ ద మైండ్ లైక్ వేవ్స్ విత్ బంప్స్ అండ్ జంప్స్.
1: అది ఏ శబ్ద బ్రహ్మం.
0: దట్ ఈస్ ది బ్రహ్మన్ ఆఫ్ ది సౌండ్.
1: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయ్యి వాంగ్మయ్యి నిత్యానందమయ్యి పరాత్పరమయ్యి మాయామయ్యి శ్రీమయ్యి అష్టేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈ శబ్దము.
0: ది సౌండ్ హ్యాస్ ఆల్ దీస్ ఎయిట్ ఫార్మ్స్ అష్టైశ్వర్య.
1: ఎక్కడో దూరంగా ఉండినటువంటి వాడుని ఓ బాబూ అని పిలిస్తే ఆ శబ్దం చేతనే వాడు కనుక్కొని తిరిగి వస్తున్నాడు.
0: When a person is in a distance, if you call him by name, he will come to you.
1: ఇంతవరకు మనం పోనకర్లేదు. నిత్యం కూడా మనము శబ్దముల చేతనే మన యొక్క హృదయాన్ని ముంచుకోవటమో లేక హృదయాన్ని తేల్చుకోవటమో హృదయానికి ఆనందాన్ని ఇవ్వటమో లేక హృదయాన్ని దుఃఖాన్ని చేకూర్చుకోవటమో జరుగుతూ ఉంటుండాలి టీవీలలో.
0: On TV, you will certainly watch with the help of the sound. Either you can make your heart happy or miserable. They are all the proofs of sound.
1: కనుకని ఈ శబ్దములు అన్నింటిపైన కూడాను ప్రమాణ శబ్దము భగవత్ సంకీర్తన.
0: And therefore of all this, it is singing the name of glory of the Lord is a pramana.
1: ఒకానొక సమయంలో నారదుడు మహావిష్ణువును సర్దించి,
0: therefore at one time Narada went to Vishnu.
1: స్వామి, తమ దర్శనార్థమే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇది నా సహజం.
0: He said, Swami, it's my natural quality to come to see you.
1: ఎందుకు ఇతనికి సహజమైంది?
0: Why is it natural?
1: తాడుల పేడుల ఇల్లుల బిడ్డల ఇష్టం వచ్చినప్పుడు తిరుగుతూ ఉంటాడు.
0: Narada has no family, no house, therefore he moves about.
1: ఇష్టం వచ్చినప్పుడు వైకుంఠము, ఇష్టం వచ్చినప్పుడు కైలాసము, ఇష్టం వచ్చినప్పుడు స్వర్గము, సర్వత్రా సంచరిస్తుంటాడు.
0: He moves everywhere, కైలాస, వైకుంఠ and the heaven.
1: కనుక స్వామి, నా అవసరం వచ్చినప్పుడు తమను సందర్శించుకోవాలంటే ఎక్కడికి రావాలి, నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ అని చెప్పాడు.
0: సో హి ఆస్క్డ్ టు సీ యు, వాట్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్, వాట్ ఇస్ యువర్ అడ్రస్.
1: పిచ్చివాడా, మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. రాసుకో నా అడ్రస్.
0: హి సెడ్,
1: మద్భక్తః,
0: టేక్ డౌన్ మై అడ్రస్.
1: యత్ర గాయంతి, ఎక్కడ గానం చేస్తుంటారో,
0: వేర్ మై గ్లోరీ, వేర్ మై డివోటీస్ సింగ్ ఇన్ గ్లోరీ.
1: తిష్ఠామి నారద, తిష్ఠామి, అక్కడనే ప్రతిష్ఠ అయి ఉంటాను.
0: ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్ దేర్.
1: వశామి నారద అని చెప్పలేదు, నేను వసిస్తుంటానని చెప్పలేదు.
0: హి నెవర్ సెడ్
1: తిష్ఠామి అన్నాడు.
0: హి నెవర్ సేస్ హి లివ్స్ దేర్, హి ఇన్స్టాల్స్ దేర్.
1: కనుకనే ఎక్కడ భగవత్ నామం అదే శబ్ద బ్రహ్మము.
0: Where the glory of the Lord is sung, that is శబ్ద బ్రహ్మ.
1: అంటే ఏదో బాంబుల శబ్దము, పటాకుల శబ్దము, ఆ శబ్దం ఈ శబ్దములు కాదు, భగవత్ శబ్దమునే నిజమైనటువంటి ప్రమాణము.
0: సౌండ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది క్రేకర్స్, ఇట్ ఇస్ ది సింగింగ్ ఆఫ్ ది లార్డ్.
1: ఈ శబ్దాలంతా మన డ్రమ్ములంతా పగిలిపోతాయి.
0: విత్ దీస్ సౌండ్స్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది ఇయర్ డ్రమ్స్ బ్రేక్.
1: ఈ గానం అనేటువంటి శబ్దాలంతా మన హృదయమునంతా వికసింపజేస్తుంది.
0: విత్ ది సింగింగ్ ఆఫ్ ది లార్డ్ ది హోల్ హార్ట్
1: బ్లాసమ్స్, భేదింపజేస్తుంది.
0: అండ్ దెన్ ఇట్ ఆల్సో బ్రేక్ ఓపెన్స్ అప్.
1: కనుక ఈ శబ్ద ప్రమాణమే వేద ప్రమాణము.
0: అండ్ దేర్ఫోర్ ది సౌండ్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ వేద.
1: ఈ వేదము శబ్ద ప్రమాణంతో కూడినటువంటిది.
0: దిస్ వేద హ్యాస్ గాట్ దిస్ ప్రూఫ్ ఆఫ్ సౌండ్.
1: కనుక ఈ మానవత్వంలో న్యాయ విచారణకు నాలుగు విధములైనటువంటి ప్రమాణములు బోధిస్తూ కదపటది శబ్ద ప్రమాణము.
0: Therefore, in this branch of Nyaya, everything is explained in these four ways. The final is
1: ప్రమాణములు ఎందుకూడను న్యాయము సమానమైనటువంటి అంతర్వాహినిగా ప్రవహిస్తూ వచ్చింది.
0: And this Nyaya justice is inner current in all the four.
1: కనుక విద్యార్థులారా,
0: so students,
1: మనము శబ్దస్పర్శ అనేటువంటి దాంతో మనం ఎంత యోగుడో మన జీవితాన్ని మనము పెడమార్గం పట్టిస్తున్నాం.
0: విత్ ది సౌండ్ అండ్ ద సెన్స్ ఆఫ్ టచ్ వి లీడ్ గో అలాంగ్ ద రాంగ్ పాత్.
1: మనవలసినటువంటి శబ్దము పవిత్రమైన శబ్దాన్ని వినాలి.
0: వి షుడ్ లిసన్ టు సీక్రెట్ సౌండ్.
1: ఇది దైవిక సంబంధమైనటువంటి శబ్దాన్ని మనం వినాలి.
0: వి షుడ్ లిసన్ టు డివైన్ సౌండ్స్.
1: కనుకనే న్యాయం అనేటువంటి యొక్క దర్శనం నందు,
0: సో ఇన్ దిస్ న్యాయ దర్శనం,
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: ప్రాకృతమైన జీవితం నందు కూడాను,
0: ఇన్ ది డైలీ లైఫ్,
1: ఈ యొక్క మానవత్వాన్ని కొంతవరకును విశ్వసించి,
0: హ్యావింగ్ ఫెయిత్ ఇన్ ది హ్యూమన్ లైఫ్,
1: ఈ హృదయ సంబంధమైనటువంటి యొక్క తాపము చేత,
0: విత్ దట్ యర్నింగ్ ఆఫ్ ద హార్ట్,
1: నిత్యానిత్య పరిశీలనా శూన్యుడై,
0: విత్ ది డిస్క్రిమినేషన్ సెన్స్ ఆఫ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్,
1: సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసుకో.
0: యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద ట్రూ ఫామ్.
1: ఈ సత్యాన్ని నిరూపణ చేసేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ షోస్ ద ట్రూ ఫామ్?
1: జడ్జీనో కాదు,
0: నౌ జడ్జ్,
1: ఏ లాయరో కాదు,
0: నో లాయర్,
1: కాన్షియన్స్, తన యొక్క చిత్తమే తనకు నిర్ణయం చేస్తుంది.
0: ఇట్ ఇస్ ద కాన్షియన్స్ దట్ డిసైడ్స్.
1: కనుకనే తన యొక్క మనస్సు అనేటువంటి దానికి అతీతమైనటువంటి స్థాయిలో అది నిర్ణయం చేస్తుంది.
0: దేర్ఫోర్ ఇట్ డిసైడ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్.
1: దీనినే కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ నే ప్రాణం యొక్క వైబ్రేషన్ ఉన్నారు.
0: దేర్ఫోర్ దిస్ కాన్షియన్స్ ఇస్ ది వైబ్రేషన్.
1: ఈ వైబ్రేషన్ యొక్క తత్వం చేతనే మొట్టమొదటి వాక్ ఆవిర్భవిస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద వర్డ్ కమ్స్.
1: మనసు నుంచి పుట్టేటువంటిది వాక్.
0: అవుట్ ఆఫ్ ద మైండ్ కమ్స్ ద స్పీచ్.
1: ఆ వాక్కు మనస్సుతో సమానంగా పుట్టినప్పుడు కొంతవరకు భిన్నమైనటువంటి వాక్గా రూపొందుతుంది.
0: యాజ్ ఇట్ కమ్స్ అవుట్ ది మైండ్ ఇట్ టర్న్స్ డిఫరెంట్.
1: మనసుకు అతీతమైన స్థాయి నుండి దీనిని ఆవిర్భవించినప్పుడు సత్యవాక్గా రూపొందుతుంది.
0: ఇఫ్ ది స్పీచ్ కమ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఇట్ విల్ బి ట్రూత్.
1: ఆ సత్యవాక్కునే వైబ్రేషన్ అన్నారు.
0: దాట్ విచ్ ఇస్ ట్రూత్ ఈజ్ వైబ్రేషన్.
1: కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఇలాంటి కాన్షియన్స్ అనేటువంటి దానినే
0: దిస్ కాన్షియన్స్
1: భూర్ అని పిలిచేది వేదాంతం.
0: ఇస్ ఆల్సో కాల్డ్ భూ.
1: భువః
0: భువః
1: సువః
0: సువః
1: భూర్ అనగా ఈ శరీరమునందు.
0: భూర్ మీన్స్ ఇన్ దిస్ బాడీ.
1: సర్వత్రా వ్యాపించేటువంటి భువః.
0: దట్ భువః విచ్ ఇస్ ఆల్
1: వైబ్రేషన్.
0: దట్ వైబ్రేషన్
1: ప్రాణశక్తి.
0: ఈజ్ ద లైఫ్ ఫోర్స్.
1: ఈ ప్రాణశక్తి అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుండాలి?
0: వేర్ ఫ్రమ్ ద వైబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ ఒరిజినేటెడ్?
1: ప్రజ్ఞ నుంచి ఆవిర్భవిస్తుండాలి.
0: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సువహ అవేర్నెస్.
1: నాట్ అవేర్నెస్, రేడియేషన్.
0: ఇస్ నాట్ అవేర్నెస్, ఇస్ రేడియేషన్.
1: రేడియేషన్ నుంచి వైబ్రేషన్, వైబ్రేషన్ నుంచి మెటీరియలైజేషన్, ఈ విధంగా సంబంధం ఏర్పడుతుంది.
0: సో ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ రేడియేషన్, వైబ్రేషన్, దేర్ ఆఫ్టర్ మెటీరియలైజేషన్.
1: దీనినే భూర్ భువస్వహ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ భూర్ భువస్వహ.
1: ఈ వేదమునందు,
0: ఇన్ దిస్ వేద,
1: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని అనేక రకాలుగా మనం ఉచ్చరిస్తూ మంత్రాలతో మనం ఉచ్చరిస్తున్నాము.
0: వి డిపిక్ట్ బై వే ఆఫ్ చాంటింగ్ మంత్రాస్ ఋగ్వేద, యజుర్వేద, సామవేద.
1: కనుక ఋగ్వేదం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ఋగ్వేద?
1: వాక్కే ఋగ్వేగము.
0: దట్ వర్డ్ ఇస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఈస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఈస్ ఋగ్వేద.
1: ఈ ఋగ్వేదము అనేటువంటిది వాక్ నుంచి ప్రారంభమవుతుంది.
0: ద ఋగ్వేద కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ వర్డ్ స్పీచ్.
1: ఈ వాక్ ఏ విధంగా వస్తుందది?
0: హౌ డు యూ గెట్ దిస్ వర్డ్?
1: కనుక అంతర్భావమైన మూలాధారమైనటువంటి నాభి నుండి వస్తుండాలి.
0: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద నేవల్ అట్ ద బేసిస్.
1: దీనినే ఋగ్వేదము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ఋగ్వేద.
1: మనసునే యజుర్వేదము అన్నారు.
0: మైండ్ ఇస్ యజుర్వేద.
1: ప్రాణమునే సామవేదము అన్నారు.
0: లైఫ్ ఇస్ సామవేద.
1: ప్రాణమును ప్రాణోపాసన చేత
0: లైఫ్ వెన్ ఇట్ వర్క్
1: విధమైనటువంటి స్వరము, శ్వాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
0: దేర్ కమ్స్ ద బ్రెత్.
1: ఈ శ్వాసము సుస్వరంతో కూడినటువంటిది అయిపోతుంది.
0: దిస్ బ్రెత్ హ్యాస్ గాట్ రైట్ ట్యూన్.
1: ఇది నిజమైన సామము.
0: దిస్ ఈస్ ది సామవేద.
1: సామగానం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ది సింగింగ్ ఆఫ్ సామ?
1: ప్రాణోపాసన చేత ఆవిర్భవించినటువంటి యొక్క,
0: ఇట్ ఈస్ దట్ బై వర్షిపింగ్ ద మైండ్.
1: శ్రవణానందమే సామము.
0: ద బ్లిస్ బై లిసనింగ్ ఇస్ సామ.
1: ఆనందమే సాధన.
0: ద వి లిసన్ టు దట్, దట్ ఈస్ సామ.
1: ఈ సామము యొక్క గుణము ఎలాంటిదంటే సుస్వరమైనటువంటిదిగా ఉండాలి.
0: ద క్వాలిటీ ఆఫ్ సామ షుడ్ హ్యావ్ గుడ్ సౌండ్.
1: సుస్వరము కానటువంటిది ఇది ఏమాత్రము సాధన కాదు, సాధ్యము కాదు, ఏ విధమైనటువంటి యొక్క సామగానం కాదు.
0: వెన్ దర్ ఇస్ నో గుడ్ ట్యూన్ ఇట్ కెనాట్ బి సామగాన.
1: సుస్వరంతో కూడి ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ హ్యావ్ గుడ్ ట్యూన్.
1: అది ఏ సామగానము.
0: దిస్ ఇస్ కాల్డ్ సామగాన.
1: కనుక ఈ సామగానము ప్రాణం నుంచి ఆవిర్భవించేటువంటి.
0: సామగాన ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ లైఫ్.
1: యజుర్వేదము.
0: నెక్స్ట్ యజుర్వేద.
1: యజ్ఞయాగాది కృతములు యందు మంత్ర స్వరూపమైనటువంటిది ఈ యజుర్వేదము. ఈ ప్రపంచమునందు మనకు కానవచ్చేటువంటి సమస్త తేజస్సును కూడాను ఒక స్వరూపంగా నిరూపణ చేసి,
0: ది ఎఫల్జెన్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇస్ డెమోన్స్ట్రేటెడ్
1: భగవంతుడు తేజోమయుడు అనేటువంటి రూపాన్ని ధరింపజేసి ఈ యొక్క ఋగ్వేదము ప్రపంచానికి చాటుతూ వచ్చింది.
0: ఋగ్వేద టీచర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ గాడ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఎఫల్జెన్స్ బ్రిలియంట్.
1: సామాన్యంగా మన భారతీయులంతా కూడాను భగవంతుడు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నాడు అని మనం ఉచ్చరిస్తుంటాం.
0: దేర్ఫోర్ భారతీయస్ డిస్క్రైబ్ గాడ్ హ్యావింగ్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ క్రోర్ సన్.
1: అనగా తేజస్వరూపమే ఋగ్వేదము.
0: దేర్ఫోర్ ఋగ్వేద ఇస్ ఆల్ దట్ బ్రిలియంట్.
1: మంత్ర స్వరూపమే యజుర్వేదము.
0: యజుర్వేద ఇస్ మంత్ర.
1: గాన స్వరూపమే సామవేదము.
0: సామ ఇస్ బేస్డ్ ఆన్ సింగింగ్ మ్యూజిక్.
1: మానవులకు ఈ మూడు కూడాను లోకానికి అవసరమే.
0: దీస్ త్రీ ఆర్ నీడెడ్ ఫర్ ద వరల్డ్.
1: భగవంతుడు తేజోమయుడిగా నిర్మించుకుని
0: క్రియేటింగ్ గాడ్ యాజ్ రేడియేట్
1: ఆ భగవంతుని మంత్రంతో ఉచ్చరించి
0: రిపీటింగ్ బై వే ఆఫ్ మంత్ర
1: గానముతో ఆనందించమని కోరింది
0: అండ్ డిలైట్ యువర్ సెల్ఫ్ బై సింకింగ్
1: కాబట్టి ఈ ఋగ్వేద యజుర్వేద సామవేదములు మూడు కూడా దివ్యత్వాన్ని అనుభవింపజేయడానికి వచ్చినటువంటివి
0: దేర్ఫోర్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద
1: ధరించడానికి కాదు వచ్చిండేటువంటిది
0: దే హావ్ నాట్ కమ్ మియర్లీ టు గివ్ నాలెడ్జ్
1: ఋగ్వేదము తేజోమయుడైనటువంటి భగవంతుణ్ణి
0: Rugveda, the God who is all
1: యజుర్వేదం మంత్ర పూర్వకమైనటువంటి ఒక ఆరాధన చేత
0: యజుర్వేద వర్షిపింగ్ గాడ్ బై వే మంత్ర
1: సామవేదమైనటువంటి గానము చేత
0: సామవేద ద స్టాండ్ ఫర్ మ్యూజిక్
1: లీనము కా అని బోధించింది
0: అండ్ ఇట్ టాట్ మర్జ్ యువర్ సెల్ఫ్
1: గానము చేత తప్ప మరొక దాంతో లీనము కావడానికి వీలు లేదు
0: యు కెన్ ఓన్లీ మర్జ్ విత్ ది హెల్ప్ ఆఫ్ సింగింగ్ మ్యూజిక్ నాట్ అదర్వైజ్
1: చాలా మందికి మీకు తెలుసును
0: మెనీ ఆఫ్ యు నో
1: చాలా మంది పద్యాలు చెప్తుంటారు
0: మెనీ రిసైట్ పోయమ్స్
1: మాటలు చెప్తుంటారు
0: దే స్పీక్
1: మాటల చేతను పద్యాల చేతను హృదయం ఏమాత్రం కూడాను ఆ యొక్క దీనిని ఆకర్షించదు
0: ద వర్డ్స్ అండ్ పోయమ్స్ విల్ నాట్ అట్రాక్ట్ హార్ట్
1: ఒకడు రాముల ముందు పోయి రామ నన్ను కాపాడురా అనే ప్రయత్నం చేస్తే ఈ మాటలతో ఏమాత్రం హృదయం కలగదు
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ దేర్ అండ్ సేస్ రామ యూ ప్రొటెక్ట్ మీ వెల్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ఎఫెక్ట్
1: రామ నన్ను కాపాడు పద్యంతో చెప్తే ఇది కూడా ఏమాత్రము కూడా కదలదు
0: ఇఫ్ హి రిసైట్స్ బై వే ఆఫ్ పోయమ్ రామా యు ప్రొటెక్ట్ మీ దెన్ దేర్ విల్ బి నో రియాక్షన్
1: రామా నన్ను కాపాడు హృదయాన్ని ఆకర్షిస్తుంది
0: వెన్ ఇట్ ఇస్ మ్యూజికల్లీ సెడ్ ది హార్ట్ అట్రాక్ట్
1: కనుక గానములో ఇంత ఈ విధమైనటువంటి లీనం ఉంటుండాలి
0: దేర్ఫోర్ ఇన్ మ్యూజిక్ దేర్ ఇస్ మర్జర్
1: ఈ లీన తత్వాన్ని అర్థం చేసుకోవాలని చెప్తే వ్యర్థ జీవులంతా కూడా గానాన్ని కొంతవరకు వినలేకపోతున్నారు
0: ద వేస్ట్ఫుల్ లైఫ్స్ విల్ నాట్ బి బాదరింగ్ అబౌట్ దిస్ మ్యూజిక్ దట్ హెల్ప్ అదే ఏదైనా
1: కొంత అపస్వరం అయిపోతే హృదయాన్ని భ్రష్ట్ పట్టిస్తుంది కేవలం బ్రద్దలు చేస్తుంది
0: వెన్ ది ట్యూన్ ఇస్ నాట్ ప్రాపర్ ఇట్ కంప్లీట్లీ రూయిన్ స్పాయిల్స్
1: కనుక మన ఏకాగ్రతను చెడగొడుతుండాలి
0: ఇట్ స్పాయిల్స్ కాన్సన్ట్రేషన్
1: కనుక మనం పాడే సమయ లోపల సుస్వరంగా కూడా పాడేటట్టుగా ఉంటే మనం మైక్ ముందు కూర్చోవాలి
0: So we should sit in front of the mic when we are sure of singing melodiously.
1: లేకపోతే మైక్ కు మనం దూరంగా ఉండి శ్రవణం చేస్తే మంచిది.
0: So better we be away from the mic and merely listen.
1: అపస్వరం చేసేటువంటి ఒక గానము అపస్వరంగా పాడేటువంటి ఒక భజనలు మనం ఏమాత్రం కూడాను హృదయాన్ని కొంతవరకు చెలింప చేస్తున్నాయి.
0: And therefore the one who doesn't sing properly in proper tune will spoil our heart also.
1: నీ కొంత ఇష్టంగా ఉంటుంటే నీ ఒంటరిగా ప్రాక్టీస్ చేయి.
0: If you like it, practice all alone yourself.
1: అదే వాడు మైక్ ముందు వచ్చి కూర్చో.
0: The later you sit in front of mic.
1: నేను పాడాలి స్వామి ముందు నేను పాడాలని చెప్పి వచ్చేసేసి ఈ భజనలో పాడితే చాలా కర్ణకఠోరంగా ఉంటుంటాలి
0: బట్ ఇఫ్ ఎవ్రీవన్ హాస్ గాట్ డిజైర్ దట్ ఐ షుడ్ సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్వామి వన్ కెనాట్ లిసన్
1: కనుకనే భగవంతుని ఆకర్షింపజేసేటువంటిది హృదయాన్ని రంజింపజేసేటువంటిది గానం
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ అట్రాక్ట్స్ గాడ్ అండ్ మేక్స్
1: శబ్ద ప్రమాణము
0: That is the proof of sound.
1: కనుక భగవత్ తత్వం లోపల
0: ద నేచర్ ఆఫ్ గాడ్
1: ఈ న్యాయము న్యాయము న్యాయము అనేటువంటి దర్శనంలో
0: ఇన్ దిస్ దర్శన న్యాయ
1: ఇంకా ఎన్నో విధమైనటువంటి యొక్క మానవత్వానికి అవసరమైనటువంటి ఎన్నో ఉంటున్నవి
0: దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ నీడెడ్ ఫర్ హ్యూమన్ లైఫ్
1: మానవుని యొక్క సంశయాలంతా నివర్తింపజేసి
0: క్లారిఫైయింగ్ ఆల్ డౌట్స్
1: మానవ హృదయాన్నంతా కూడా ఉప్పొంగింపజేసి
0: మేకింగ్ అవర్ హార్ట్ ఎక్స్టాటిక్
1: వికసింపజేసి ప్రకటింపజేసి
0: మేనిఫెస్టింగ్ అండ్ దెన్ లాట్స్ ఆఫ్
1: చేసేటువంటివి ఈ యొక్క న్యాయంలో చాలా ఉంటున్నాయి
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ న్యాయ
1: ఈ న్యాయ వైశేషిక
0: న్యాయ వైశేషిక
1: యోగ
0: యోగ
1: పూర్ణమీమాంసం
0: పూర్ణమీమాంస
1: ఉత్తరమీమాంసం
0: ఉత్తరమీమాంస
1: ఈ యొక్క ఆరు యొక్క దర్శనములు కూడాను
0: ఆల్ ది సిక్స్ దర్శన
1: ఒక్కతూరి మనం చక్కగా విని అర్థం చేసుకుంటే ఇంకా మానవత్వంలో మనం చేయవలసిన సాధనలు ఒకటి ఉండవు
0: ఇఫ్ యు లిజన్ వన్స్ And understand clearly, nothing you need to do in human life.
1: కనుకనే ఈ యొక్క షడ్దర్శనములంతా కూడాను
0: all the six darshanas
1: సృష్టి యొక్క రహస్యాన్ని నిరూపించి ప్రబోధించి ప్రచారం సలిపి ఆనందాన్ని అందించినటువంటివి
0: Prove, publicize, teach the secrets of nature.
1: కనుక విద్యార్థులు ఈ భారతీయ వాంగ్మయము కూడాను కొంతవరకు అర్థం చేసుకోవటానికి తగిన కృషి చేయాలి
0: సో స్టూడెంట్స్ షుడ్ మేక్ సిన్సియర్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ లిటరేచర్
1: ఈ భారతీయ వాంగ్మయములంతా కూడా ఏమి తెలియకుండా పోవటం చేతనే అయోమయం స్థితి లోపల కేవలం బజార్లో తిరుగుతూ కుక్కల వలె జీవితాన్ని గడుపుతున్నాం
0: బికాస్ దిస్ లిటరేచర్ భారతీయ లిటరేచర్ ఇస్ నాట్ అండర్స్టూడ్ దే జస్ట్ మూవ్ అబౌట్ లైక్ ఫ్రీ డాగ్
1: తెలుసుకోని మనం పశువులు కాదు మేము మనుషులము అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించాలి
0: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ఐఎమ్ నాట్ అన్ అనిమల్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ వీ షుడ్ హావ్
1: అలాంటి మహర్షులు ఎన్నో విధమైనటువంటి పరిశోధనలు పరిశీలనలు కలిపి ఈ పవిత్రమైనటువంటి యొక్క సారాంశాన్ని అందిస్తూ వచ్చారు.
0: సెయింట్స్ ఎక్స్పెరిమెంటెడ్, ఇన్వెస్టిగేటెడ్ అండ్ గేవ్ ది ఎసెన్స్.
1: సర్వశాస్త్రములు సర్వవేదములు మదించి అందించినటువంటి సుధా సారములే ఈ షడ్దర్శనములు.
0: షడ్దర్శనస్ ఆర్ దట్ నెక్టర్ అమృత గివెన్ టు అస్.

0: సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం. ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర
1: సుబ్రహ్మణ్యం.
0: జయ శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం. శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం. శివ శివ హర హర సుబ్రహ్మణ్యం.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం జై సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం ఓం.

0: Sairam, dear listeners, the Lord, in His Rama avatar, perfectly abided by truth and righteousness. He also urged everyone to follow these two cardinal principles. In today's discourse, Bhagwan Baba explains that the Ramayana has a universal appeal as it emphasizes the two main principles of Satya, truth, and Dharma, righteousness. He adds that if people take care to follow these principles in the true spirit, the problems faced by the world would diminish. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Dasara celebrations in Prashanti Nilayam on the 10th of October 2005.
1: విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి ఐకమత్యము సజీవం అధికములు ఐకమత్యము సహజీవనాధికములు విరిచి నేర్చుటయే కాదే సరస విద్య చేర్చి చేర్చుటయే కాదే సరస విద్య విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి సంకుచిత భావముల నెల్ల సమయ చేసి ఐకమత్యము సహజీవనాధికములు నేర్పునదే కాదే ఈ జగతి సరస విద్య.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఈస్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్ దట్ టీచెస్ యూ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ దిస్ యూనివర్స్ అండ్ డిస్పెల్స్ ఆల్ నారో మైండెడ్నెస్ దట్ విచ్ డెవలప్స్ యూనిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ coexistence, and it is only that education which is the true education that confers all this.
1: Kevalamu aneka grandhamulanu chadivi aneka vishayamulanu telusukoni 10 mandiki bodhinchadame kaadu sarasa vidya.
2: Education does not mean going through many of the books, sharing and teaching them all to others.
1: పుస్తకం చదివినంత మాత్రమే నా లభించే ఫలితం ఏమీ ఉండదు.
2: అబ్సల్యూట్లీ బై గోయింగ్ త్రూ ఏ బుక్ థరోలీ దేర్ విల్ బి నో రిజల్ట్ ఎట్ ఆల్.
1: నీవు ఒక బుక్ అవుతావు,
2: యు బికమ్ ఎ బుక్.
1: కనుక ఇది కేవలము విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి.
2: It should teach you the way how to establish peace in Vishwa, in this universe.
1: Aikamatyam sahajivanadikamulu.
2: It is unity aikamatya sahajivanadi coexistence.
1: Shantito sahajivanam cheyale.
2: One has to live together in peace.
1: Adi e sarasavidya.
2: That is proper education.
1: Education ante kevalamu patrikalu chadavatam, kevalamu granthamulu chadavatam, chinna chinna bookulanta kuda chadivi paraveyatam, ivanta cheyatam matram chadivu kadu.
2: Education does not mean going through periodicals, reading texts, big books and so on.
1: Idi లౌకిక విద్య.
2: దిస్ ఈస్ వరల్డ్ ఎడ్యుకేషన్, సెక్యులర్ ఎడ్యుకేషన్.
1: చాలా మంది ఈనాడు జగత్తునందు ఇట్లే చదువుతున్నారు.
2: దిస్ ఈస్ ద వరల్డ్ ఎడ్యుకేషన్ దట్ వన్ ఎక్వైర్స్ టుడే.
1: కానీ దానిని విద్య అని చెప్పడం వీలు లేదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కాల్ ఇట్ యాజ్ ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్గా Education.
2: Education, meaning education.
1: అది కేవలము హృదయం నుండి ఆవిర్భవించాలి.
2: It has to originate from the heart.
1: అది educare.
2: Then it is called educare.
1: బయట వచ్చేటువంటి శబ్దము education.
2: All that we get from the exterior outside is education.
1: Educare కును education కును చాలా వ్యత్యాసం ఉన్నది.
2: There is wide difference between education and educare.
1: Educare అనేటువంటిది చాలా foundation.
2: Educare is the foundation.
1: అది అన్నిటికీ ఆధారమైనటువంటిది.
2: It is the foundation for all.
1: ఈ పైన పలికేటువంటి యొక్క విద్యను కేవలము అది ఎడ్యుకేషన్.
2: All that rests above this foundation educare is the education that you see outside.
1: అది ఆధారము, ఇది ఆధేయము.
2: One is the foundation, the other one that rests on this foundation.
1: కనుక ఈనాడు చదివేటువంటి గ్రంథములందరి కూడాను కేవలము ఎడ్యుకేషనే.
2: All the books that we go through, they give us only education.
1: కానీ మనము ఎడ్యుకేషన్ తో పాటు ఎడ్యుకేషన్ చేయాలి.
2: Therefore, along with education, we should also acquire educare.
1: కనుక వాల్మీకి రామాయణం రాసినాడంటే తాను లోపల అన్ని విధాలు కూడా గమనించి పునాది భద్రంగా ఉందా లేదని యోచించి తర్వాత 10 మందితో కూడా దీన్ని పలికి అది కళాశాలకు 10 మంది ఎస్ అని తర్వాతనే దీన్ని ప్రింట్కు వేశారు.
2: వాల్మీకి పాండర్డ్ ఓవర్ ఆల్ ద థాట్స్ బై కాన్స్టెంట్ కంటెంప్లేషన్ అండ్ మెడిటేషన్ అండ్ దెన్ హీ షేర్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది హ్యుమానిటీ అండ్ దెన్ ఓన్లీ హీ పబ్లిసైజ్డ్ ఇట్.
1: భాగవతం కూడాను వ్యాసుడు అదే విధంగానే చేశాడు.
2: భాగవత వాజ్ కంపోజ్డ్ బై వ్యాస ఇన్ ఎ సిమిలర్ వే.
1: ఈ గొప్ప గొప్ప ఋషులందరూ కూడాను ఏది వారు చెప్పవలనను అన్ని విధాలా అనుభవించి తాము అందులో ప్రాక్టీస్ లో పెట్టి తాము చేసి ఇతరులకు చెప్పేటువంటి వారు.
2: సో వాట్ ఆల్ సేజెస్ హావ్ రిటన్ షేర్డ్ విత్ ది హ్యుమానిటీ ఆర్ ఎక్స్పీరియన్షియల్ అండ్ ఎగ్జిస్టెన్షియల్.
1: ఇట్టి సత్యనిత్యమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి.
2: దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ది ట్రూత్ అండ్ ఆర్ ఎటర్నల్.
1: కానీ అప్పటికప్పటికి చదివి అప్పటికప్పటికి నేర్చుకుని దాన్ని ప్రింటింగ్ ఇచ్చేటువంటి వారంతా కూడాను కేవలము అది అజ్ఞానులు.
2: ఓన్లీ ఇగ్నోరెంట్ పీపుల్ థింక్ ఫర్ ద మోమెంట్, ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్ అండ్ స్క్రిబుల్ ఆన్ పేపర్.
1: కనుక ప్రపంచమందు భగవంతుని గురించి చెప్పటం వేరు, భక్తుని గురించి చెప్పటము వేరు.
2: Therefore, speaking about God is different from speaking about a devotee.
1: Experience తో కూడా చేసి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై దాన్ని అనుభవించినటువంటి వాడే రాసినటువంటి నిజమైనటువంటి గ్రంథములు.
2: Therefore, a true book is the one which is based on the experience after having been received God's grace.
1: కనుక మనము నిజమైనటువంటి యొక్క ఎడ్యుకేర్ దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరము.
2: Therefore, it's most essential to know the value and the spirit of educare and conduct ourselves accordingly.
1: సీత అడవిలో ఉన్నప్పుడు భగవంతుడే గురువుగా వచ్చి ఆమెకు అన్ని బోధించాడు.
2: When Sita was there in the forest, God himself appeared as guru and taught her.
1: కానీ దానిని ఆమె మనసులో పెట్టుకుని బయట చెప్పలేదు.
2: He kept her in her mind and never revealed to anybody.
1: ఆమె దానిని సాధనలో పెట్టి సాధిస్తూ వచ్చింది.
2: She has put it all the teaching into practice and could attain.
1: ఈ విధముగా అనేక మంది భక్తులు ప్రతి విషయం కూడా భగవంతుడు చెప్పేటువంటి దాన్ని సాధనలో పెడుతూ వచ్చారు.
2: Therefore, devotees have practiced what all that God said, what all that God taught.
1: ఒకనాడు ఒంటరిగా కూర్చొని రాత్రి కల వచ్చింది. తమ గురువు వచ్చి చెప్పాడు.
2: వన్ డే షీ వాజ్ సిట్టింగ్ ఆల్ అలోన్ అండ్ గురు కేమ్ అండ్ సెడ్.
1: వాల్మీకి నాకు స్వప్నంలో కనిపించాడు.
2: వాల్మీకి అపియర్డ్ ఇన్ మై డ్రీమ్.
1: కానీ స్వప్నమే కాదు అది.
2: ఇట్ ఈస్ నాట్ ఎ డ్రీమ్.
1: కానీ అది పగలాకంటే అది కాదు.
2: నార్ ఈజ్ ఇట్ ది డే? నో, సర్టన్లీ నాట్.
1: డే అండ్ నైట్ రెండూ కాదు అది.
2: ఇట్ ఈస్ నైదర్ ది డే నార్ ద నైట్.
1: కాబట్టి స్వప్నమని ఏ రీతిగా చెప్పగలరు?
2: సో హౌ కెన్ యూ కాల్ ఇట్ ఎ డ్రీమ్?
1: కన్నులు మూసుకొని
2: షీ క్లోజ్ హర్ ఐస్.
1: యోచన చేస్తూ
2: షీ వెంట్ ఆన్ థింకింగ్.
1: నా కుమారుడికి ఎందుకు ఇటువంటి కష్టస్థితి ఏర్పడింది?
2: అండ్ దిస్ ఈస్ ది సిచ్యువేషన్, ది డిఫికల్టీ ఫేస్డ్ బై మై సన్.
1: రామలక్ష్మణులతో మేము ద్వేషం చేసుకుని వారితో యుద్ధములకు పోతున్నారట. రాముడు ఎంతటి వాడు, నా కుమారుడు ఎంతటి వాడు.
2: వాట్ ఎ మైటీ మ్యాన్ ఈజ్ రామ, వాట్ అబౌట్ మై సన్స్?
1: వీరంతా కూడా కేవలం ఏమీ తెలియనటువంటి పిల్లలు.
2: మై సన్స్ ఆర్ వెరీ ఇగ్నోరెంట్, దే ఆర్ వెరీ ఇన్నోసెంట్.
1: ఇలాంటి వారు గొప్పవారైనటువంటి ఒక రాములతో యుద్ధం చేయటమా? ఇది చాలా అవమానకరం.
2: వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్ ఫర్ సచ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ టు ఫైట్ విత్ రామ హూ ఇస్ సో గ్రేట్ అండ్ మైటీ.
1: అప్పుడు ఆమె చాలా లోపల చాలా బాధపడుతున్నది.
2: హి వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ విత్ ఇన్.
1: ఆ రాముడైతే ఈ బిడ్డను చూసి దగ్గర చేర్చుకుంటాడు, కానీ ఈ విధంగా దేశంగా యుద్ధం చేయడు.
2: రామ విల్ ఆస్ ద చిల్డ్రన్ కమ్ క్లోజ్ టు హెమ్ అండ్ యూ విల్ కరాస్ దెమ్, బట్ హీ విల్ నాట్ బి ప్రిపేర్ టు ఫైట్ విత్ దెమ్.
1: కనుక తండ్రి అయినటువంటి వాడు బిడ్డలను గౌరవించటము, వారిని ప్రేమించటము, వారిని రాణించటము, వారికి తగినటువంటి గుణపాఠం నేర్పడటం ఇలాంటివంతా చేస్తారు తండ్రి.
2: దేర్ ఫోర్ యూజువల్లీ ది ఫాదర్ కెరాసెస్ అండ్ ఫౌండర్స్ ద సన్ అండ్ టీచెస్ ఆల్ ఇంపార్టెంట్ లెసన్స్ టు ద సన్.
1: ఆ లోపల లవకుశ ఇద్దరు కూడా ఆశ్రమం చేరారు.
2: ఇన్ ద మీన్ టైమ్ లవకుశ అరైవ్డ్ ఎట్ ది ఆశ్రమ్.
1: అప్పుడు ఈమె తుడుచుకుంటుండాలి కంటిన్యూ.
2: హి వాజ్ వైపింగ్ అవుట్ హర్ టీయర్స్.
1: చూచాడు లవుడు.
2: అండ్ లవ్ ఐ నోటీస్ దిస్.
1: అమ్మా, నీవెందుకు కట్టిదారు కాస్తున్నావు?
2: మదర్ వై డూ యూ షెడ్ టీయర్స్?
1: లేదు నాయన, చాలా ఎండ వచ్చింది, ఎండ వచ్చి కన్నుల కట్ట మంట జరిగింది, దానివల్ల నీరు వచ్చింది అని చెప్పి
2: హి సెడ్ ఐ యామ్ నాట్ క్రయింగ్ బికాస్ ఆఫ్ ది ఇంటెన్స్ హీట్. There is some burning sensation in my eye. Therefore, the just dripping water is dripping.
1: అప్పుడు సీత చెప్పింది.
2: Then Sita said,
1: నాయన, నేను ఊరికి కంటిన్యూ చేయను.
2: I don't cry just like that.
1: నా కుమారుడు ఈ వయసు నందు ఎంతనో గొప్పగా ఉండవలసినటువంటి వారు. అలాంటి సమయం నందు చాలా ప్రకృతి యొక్క పరివర్తన చాలా కఠినంగా ఉంటుండాలి.
2: మై సన్స్ బై దిస్ టైమ్ షుడ్ హావ్ బీన్ సో గ్రేట్ అండ్ దే షుడ్ హావ్ బీన్ ఐడియల్, బట్ ద నేచర్ ఈజ్ అగేన్స్ట్ దెమ్. ఇట్ ఈస్ సో హార్ష్ అండ్ స్ట్రాంగ్ టువర్డ్స్ దెమ్.
1: అప్పుడు చెప్తాడు లవుడు.
2: దెన్ లవర్ స్టార్ట్స్ టెల్లింగ్,
1: అమ్మా, ఊరికే కన్నీరు ఇచ్చడం ఎందుకు?
2: మదర్ వై డూ యూ షెడ్ టీయర్స్ లైక్ దాట్?
1: శ్రీరాముడు గొప్పవాడని నీవు అనుకుంటున్నావు.
2: యు గో ఆన్ ఎక్స్టోలింగ్ ప్రైజింగ్ శ్రీరామ.
1: అతను గొప్పవాడు కావచ్చు.
2: Certainly he may be great.
1: కానీ గొప్పవాడు అయినటువంటి వాడు ఈ విధమైనటువంటి యొక్క చర్యలు చేయరు.
2: Such a great man would not do these things.
1: కనుక అతనికంటే మెచ్చినటువంటి వారు మేమిద్దరు.
2: We too are greater than him.
1: అటువంటి కుమారుడు నీకుండగా ఎందుకు నీవు కంటిదారం పెట్టడం?
2: When you have such sons who are greater than Rama, why do you shed tears?
1: దాంతో వాల్మీకి చెప్పాడు, అమ్మా, నువ్వు ఇంక మాట్లాడద్దు.
2: And then Valmiki said, don't speak further.
1: పిల్లలు సామాన్యులు కాదు.
2: Boys are not ordinary.
1: వారు చదువుతమే కాదు.
2: They are not only
1: యోచించి ఇది సరియా కాదా అని నిర్ణయం చేసుకుంటుంటారు.
2: They are not only learned, they have got this sense of discrimination, what is good and what is bad.
1: అప్పుడు ఆమె కూడా తెలిపింది, అవును నాయన, అవును.
2: He also said, yes, it is true.
1: వారికి ఏమీ తెలియదు.
2: దే డు నాట్ నో ఎనీథింగ్.
1: అతి అమాయకులైనటువంటి యొక్క బొద్దు పిల్లల్ని తీసుకుని వచ్చి,
2: సచ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ ఆర్ బ్రాట్ హియర్,
1: నీకు అప్పచెప్పారు.
2: అండ్ ఐ హావ్ హ్యాండెడ్ దెమ్ ఓవర్ టు యూ.
1: పిల్లలు చాలా తెలివైనటువంటి వారు.
2: ద బాయ్స్ ఆర్ ఇంటెలిజెంట్, నో,
1: చాలా వివేకం కలిగినటువంటి వారు.
2: దే హావ్ గాట్ డిస్క్రిమినేషన్,
1: చాలా విచక్షణతో నడిపేవారు.
2: దే హావ్ గాట్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్ అండ్ జడ్జ్మెంట్
1: అని చెప్పి వెళ్లిపోయాడు.
2: సో సేయింగ్ హీ లెఫ్ట్.
1: తరువాత
2: లేటర్
1: ఈ పిల్లలు నిరంతరం కూడాను ఏదో ఒకటి రామును, రాముని ఇలాంటి వాడు, రాముని అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఈ ఎగ్జామ్లకు కు ఈ గుర్రమును వదలి తర్వాత దాన్ని పట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని వారిని విచారించి వారికి తగినటువంటి యొక్క బుద్ధి చెప్పి పంపించారు. కానీ ఈ విధంగా ఏమీ తెలియనటువంటి పిల్లలని వాడు ఆ అశ్రాన్ని బట్టి పీడిస్తుంటే మీరు ఈ విధంగా మంచిది కాదు.
2: దే వెంట్ ఆన్ స్పీకింగ్ అబౌట్ రామ. ఇట్ వాజ్ ద హార్స్ దట్ వాజ్ లెట్ లూజ్ అట్ ద టైమ్ ఆఫ్ అశ్వమేధ యాగ. Whosoever that catches this horse should be caught and punished. Instead of that, it is rather pitiable that he developed enmity towards children.
1: Hari varu iddare vacharu.
2: They are prepared to fight.
1: Bharata Shatrughna iddaru kuda vacharu.
2: Bharata Shatrughna also arrived.
1: Vaa iddaru vachi meeru saa balu.
2: You are boys.
1: Etti kashtamulu gaani erigirutaru.
2: You don't have any difficulties, you have no knowledge of difficulties.
1: కనుక నాలెడ్జ్ అనేటువంటిది మీకు ఏమాత్రము లేదు.
2: యు హ్యావ్ నో నాలెడ్జ్ వాట్స్ ఎవర్.
1: కనుక మీరు యుద్ధం మానండి.
2: దేర్ ఫోర్ గివ్ అప్ దిస్ ఐడియా ఆఫ్ ఫైటింగ్.
1: లేకపోతే యుద్ధం చేసే తీరాలని పట్టుదల పెడితే తప్పక మేము కూడా సిద్ధంగా ఉన్నాము.
2: ఇఫ్ యు స్టిల్ పర్సిస్ట్ ఇన్సిస్ట్ టు ఫైట్ వీఆర్ ఆల్సో ఈక్వల్లీ రెడీ.
1: సరే మీరు సిద్ధంగా అండి అన్నారు పిల్లలు.
2: అండ్ బాయ్ సెడ్ ఎస్ యు బి రెడీ.
1: దేనికి నీ పిల్లలు భయపడలేదు.
2: The boys were not afraid of anything.
1: Yuddham chesaru.
2: They fought.
1: Dantlo Shatrughnudu anaga tanu tammudu ainaatvanti vaadu.
2: The Shatrughna, the brother,
1: atanu oka ambu vesadu.
2: And he shot an arrow.
1: Adi yokka tammudiki tagilindi.
2: It had hit the brother.
1: Appudu tammudu mochipoyadu.
2: And the brother fainted.
1: అప్పుడు ఈ అన్న చాలా బలే అస్త్రము.
2: దెన్ ద బ్రదర్ షాట్ అనదర్ ఆరో.
1: చెల్లెని మా జానకి దేవి సాధ్వి అని,
2: ఇఫ్ మై మదర్ జానకి ఈజ్ ఎ చేస్ట్ ఉమెన్,
1: ఇతను ఈ అస్త్రములను ముచ్చే ముందుగాక అని చెప్పి అస్త్రాన్ని చూపించాడు.
2: ప్రైజింగ్ ది చేస్టిటీ ఆఫ్ దేర్ మదర్ దే షాట్ ఎన్ ఆరో అండ్ దట్ మేడ్ హిమ్ ఫాల్ డౌన్ ఆన్ ద గ్రౌండ్.
1: అప్పుడు కుషుడు కూడా పడిపోయాడు.
2: అండ్ దెన్ కుష ఆల్సో ఫెల్ డౌన్.
1: అప్పుడు భరత శత్రుఘ్న పంపించాడు రాముడు.
2: అండ్ రామా సెండ్ భరత శత్రుఘ్న.
1: వారి కూడాను మాటల చేతనే దొంగించాడు.
2: అండ్ హీ హాజ్ కన్విన్స్డ్ దెమ్ బై యూజింగ్ అప్రోప్రియేట్ వర్డ్స్.
1: ఈ లోపల సీత పరిగెత్తింది.
2: ఇన్ ద మీన్ టైమ్ సీత ర్యాన్.
1: అయ్యో ఈ పిల్లలు తెలియనటువంటి వారు, తండ్రిని జయించడానికి వీలవుతుందా? అది వీలు కాదు.
2: దీస్ ఆర్ యంగ్ బాయ్స్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు విన్ ఓవర్?
1: ఈనాడు కసిగంతమైనటువంటి పిల్లలు తండ్రులు కూడా వంచడానికి ప్రయత్నిస్తారు.
2: బట్ టుడే ద బాయ్స్ ఎట్ ఎ టెండర్ ఏజ్ ఆర్ ఈవెన్ ప్రిపేర్డ్ టు
1: వీరు చదివేటువంటి చదువంతా కూడా కేవలం ఈ దుర్వినియోగం చేస్తుంటారు.
2: టుడే ఆల్ ది ఎడ్యు అండ్ రామాస్ అండ్ భరత శత్రుఘ్న.
1: వారి కూడాను మాటల చేతనే దొంగించాడు.
2: అండ్ హీ హాజ్ కన్విన్స్డ్ దెమ్ బై యూజింగ్ అప్రోప్రియేట్ వర్డ్స్.

0: ఉండేటువంటి చదువంతా కూడాను కేవలం ఈ దుర్వినియోగం చేస్తుంటారు.
1: టుడే ఆల్ ది ఎడ్యుకేషన్ ఈజ్ మిస్యూజ్డ్.
0: అప్పుడు ఈమె పరిగెత్తిపోయేటప్పటికీ అప్పటికి ఆంజనేయ వచ్చాడు.
1: అండ్ వెన్ షీ ర్యాన్ షీ దేర్ ఆంజనేయ అరైవ్డ్.
0: ఆంజనేయులు వచ్చేటప్పటికి ఈ పిల్లలు రామచరిత్ర వచ్చారు.
1: దెన్ బాయ్స్ వర్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ, ద రామచరిత దే వర్ సింగింగ్.
0: ఆ రామనామం చెప్పేటప్పటికి హనుమంతుడు కూడా దీనికి వశమైపోయాడు.
1: వెన్ వన్స్ దే వర్ రిపీటింగ్ రామాస్ నేమ్ సింగింగ్ ద గ్లోరీ హనుమాన్ హింసెల్ఫ్ సబ్మిటెడ్.
0: పిల్లలతో పాటు హనుమంతుడు రామ రామ రామ రామ అని వారు స్వరంలో చేరారు.
1: హనుమాన్ ఆల్సో జాయిన్ బోత్ ద బాయ్స్ ఇన్ కోరస్ సింగింగ్ రామాస్ నేమ్.
0: అప్పుడు సీతమ్మ చెప్పింది.
1: దెన్ సీతా సెడ్
0: ఇప్పుడు ఈ కోతిని పెట్టుకుని వస్తామమ్మా అని చెప్పి అమ్మతో ప్రామిస్ చేసి వచ్చారు.
1: అండ్ ఎ ప్రామిస్ వాస్ మేడ్ దట్ ఐ విల్ సర్టన్లీ బైండ్ హిమ్ అండ్ బ్రింగ్ ఫోర్త్ టు యూ.
0: అయ్యో నాయన, హనుమంతుడు సామాన్యుడు కాదు.
1: హనుమాన్ ఈజ్ నాట్ ఆర్డినరీ వన్.
0: గొప్పవాడు.
1: ఈజ్ గ్రేట్ వన్.
0: హనుమంతుడు ఏదో శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు ఉన్నాడు.
1: అండ్ ఇట్ ఇస్ సెడ్ హనుమాన్ స్టాండ్స్ ఫర్ వర్చ్యూ గుణ, హీ స్టాండ్స్ ఫర్ పీస్ శాంత, అండ్ హీ స్టాండ్స్ ఫర్ వర్చ్యూస్ అండ్ స్ట్రెంగ్త్ బల.
0: బలవంతం ఉండేటువంటి వాడు.
1: అండ్ ఈజ్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: అతను పట్టుకుంటే మీరు ఏమైనా కూడా చేయగలరు.
1: యూ విల్ బి హెల్ప్లెస్ ఇఫ్ యూ వాంట్ టు క్యాచ్ హిమ్.
0: అప్పుడు హనుమంతుడు వెళ్ళి,
1: దెన్ హనుమాన్ వెంట్.
0: వెళ్ళేటప్పటికి సీత చూసింది.
1: సీత సాహ హిమ్.
0: అప్పుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, సీతమ్మ నాయన, ఈ పిల్లలు నా పిల్లలే.
1: అండ్ షీ వెంట్ హనుమాన్ అండ్ సెడ్ దీస్ ఆర్ మై బాయ్స్ మై చిల్డ్రన్.
0: రాముని బిడ్డలే.
1: దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ రామ.
0: కనుక రామచంద్రుడు సీతని ఈ విధంగా బాధ పెట్టాడని తెలుసుకున్నాడు.
1: దే హావ్ కమ్ టు నో ద సఫరింగ్ ఐ హావ్ అండర్ గాన్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ రామ.
0: తను సంతోషపెట్టుకై రామును శిక్షించాలనుకుంటున్నారు.
1: టు మేక్ మీ హ్యాపీ ద చిల్డ్రన్ ఆర్ ప్రిపేర్ టు ఫైట్ విత్ రామ.
0: నాయన, ఇది మంచిది కాదు. అతను శిక్షించినా రక్షించినా సర్వము అతనే చేయాలి, కానీ ఇంకెవరు ఇది చేయలేరు.
1: Then he said, boys, it's not proper on your part to fight. Either to reward you or punish you, only he can do, no one else.
0: Ramana mundugane cheppadu.
1: Rama said in the beginning itself,
0: nenu brahmatattvamu.
1: I represent the cosmic principle brahmatattva.
0: Nenu jayinchukopoyetvanti oka rajyamu lo samanya manavuluga unnaru.
1: And the one whom I am going to fight appears to be an ordinary one.
0: వారందరూ కూడాను జీవతత్వంతో కూడినటువంటి వారు.
1: అండ్ దే రిప్రజెంట్ ది ఇండివిజువల్ సెల్ఫ్ జీవతత్వ.
0: ఇది బ్రహ్మతత్వము.
1: బ్రహ్మతత్వ ది డివినిటీ.
0: అది జీవతత్వము.
1: ది ఇండివిజువల్ సెల్ఫ్ జీవతత్వ.
0: దాన్ని కూడా నేను తీసుకుని వెళ్తానన్నాడు.
1: అండ్ ఐ విల్ టేక్ ఇట్ అలాంగ్ విత్ మీ.
0: అప్పుడు జీవతత్వాన్ని పిలిచి తాను చేరి ఆ జీవతత్వంతో పాటు రాములు అయోధ్యకు బయలుదేరాడు.
1: దేర్ ఫోర్ హీ కాల్డ్ దిస్ ఇండివిజువల్ స్పిరిట్ ద సోల్ జీవతత్వ. Come close to him, accompanied by Jivatattva, he went to Ayodhya.
0: Taru yuddham chestunte,
1: while he was fighting,
0: veerandaru kudanu ram ram ram ram ram ram ram ram ani naamam cheptu vacharu.
1: All of them were repeating God's name, Rama Rama Ram.
0: Rama Rama Rama ani varu dani vallistu vachitappudiki ramaru kudanu chaala pratishatru chaala manasu maarindi.
1: And when all were repeating God's name, Rama, Rama, Rama, Bharata, Shatrughna, they were very, very happy.
0: Bharata, Shatrughna, he pilled to see, he went to Varada, Puttare, Ramanaku, and he was Taru, Shatrughna.
1: Bharata, Shatrughna were thinking time and again, how is that Rama had such boys?
0: Chepti, appudu, Hanumanthuru kudanu, Ravakasaraku, manchi buddhi cheptu vacharu.
1: హనుమాన్ ఆల్సో టాట్ దమ్ ఇన్ ఎవ్రీ వే టు లవ్ అండ్ కుశ.
0: అయోధ్య వాసులు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య వర్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఆ యొక్క తల్లి యొక్క అవడ బిడ్డలు వీరు ఇంతటి వారైపోయినారా అని నేను చాలా ఆశ్చర్యపడుతూ వచ్చాను.
1: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు నోట్ దీస్ బాయ్స్ హౌ వెల్ దే హ్యావ్ కమ్ అప్ ఇన్ లైఫ్ హ్యావింగ్ బ్రాట్ అప్ బై ద మదర్.
0: అప్పుడు
1: దెన్
0: తల్లి వచ్చి,
1: మదర్ కేమ్,
0: నాయన ఇది మీకు మంచిది కాదు.
1: బాయ్స్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్.
0: తల్లితో యుద్ధం చేయటము ఇది మహాపాపము.
1: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు ఫైట్ విత్ ఫాదర్.
0: తల్లిని పూజించి ప్రార్థించి అతనికి వశం కావాలి, కానీ

0: యుద్ధం చేసి తండ్రిని నీవు వసప చేసుకోవాలనుకుంటే ఇది కేవలం అజ్ఞానమే అని చెప్పింది.
1: యూ షుడ్ ప్లీజ్, యూ షుడ్ వర్షిప్, యూ షుడ్ రెస్పెక్ట్, ప్లీజ్ హిమ్ అండ్ బీ బ్లెస్డ్ అండ్ ఇట్స్ యువర్ ఇగ్నోరెన్స్ ఇఫ్ యూ వాంట్ టు ఫైట్ విత్.
0: నీవు ఎట్టి పరిస్థితి ఏంది ఉండేటప్పటికీ
1: యూ మే బీ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: తండ్రి ఏనాటికి తండ్రియే,
1: ఫాదర్ ఈజ్ ఎ ఫాదర్.
0: కనుక అట్టి ఫాదర్ ను నీవు వసూలు చేసుకోవటం నీ చేత కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు ఫైట్ విత్ యువర్ ఫాదర్.
0: వారిద్దరిని కూడా అవసరానికి తీసుకెళ్ళింది.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ టేకెన్ అవే బై సీత.
0: అప్పుడు సీత వారి ముగ్గురిని ఒక రూమ్ లో పెట్టి బుద్ధి చెప్తూ వచ్చింది.
1: అండ్ షీ కెప్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ ఎ రూమ్ అండ్ షీ టాట్ దెమ్.
0: నా వ్రాతానుసారము నన్ను ఈ విధంగా బాధ పెట్టచ్చు.
1: బికాస్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ ఐ మే బి సఫరింగ్.
0: ఇదంతా నా మంచి కోసమే కానీ మీకేమాత్రం కష్టం కాదు.
1: ఆల్ దిస్ ఇట్ హ్యాపెండ్ ఫర్ మై ఓన్ గుడ్, నథింగ్ టు డూ విత్ యూ.
0: బంగారం ఎంత కాల్చి ఎంత పుట పెట్టినప్పటికీ ఆ బంగారం పవిత్రమే అవుతుంది కానీ బలి గలీజు కాదు.
1: ద మోర్ యూ హీట్ ఇట్ ది మోర్ యూ బర్న్ ఇట్ ద గోల్డ్ షైన్స్ మోర్ అండ్ మోర్ మోర్ బ్రిలియంట్లీ దెన్ ఎవర్.
0: అది షైనింగ్ చాలా అధికమవుతుంది.
1: ఇట్ ఇంక్రీజెస్ ఇట్ షైనింగ్ మోర్ అండ్ మోర్.
0: అదే విధంగానే జీవశక్తిని కూడా రాముడు తీసుకుని రావటం చేత ఆమెకు చాలా బలం వచ్చేసేసింది.
1: యాజ్ రామా ఇస్ అకంపనీడ్ బై జీవతత్వ ది ఇండివిజువల్ సెల్ఫ్ ది ఇండివిజువల్ కుడ్ గెట్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: దైవత్వము జీవతత్వము రెండింటి ఎందుకు కూడా ఏకమైపోయి
1: ది కాస్మిక్ సెల్ఫ్ అండ్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఆర్ యునైటెడ్.
0: అన్ని అప్పటికప్పటికే సృష్టించి
1: అండ్ ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: యుద్ధంలో విజయాన్ని పొందాడు రాముడు.
1: అండ్ రామా వాజ్ విక్టోరియస్, హీ వన్ ద బ్యాటిల్.
0: ఈ విధమైనటువంటి దృశ్యములు కుమారులు చూచారు.
1: ఆల్ దిస్ వాజ్ వాచ్డ్ బై సన్స్.
0: ఇంకా హనుమంతుడు వారి వెంటనే జంటనే ఉన్నాడు.
1: హనుమాన్ వాజ్ ఆల్వేస్ ఇన్ దేర్ కంపెనీ బై దేర్ సైడ్.
0: ఆ సీతమ్మ వారు చెప్పేటువంటివన్నీ కూడాను హనుమంతుడు చాలా ఆనందిస్తున్నాడు.
1: అండ్ హనుమాన్ వాజ్ వెరీ హ్యాపీ ఆన్ లిసనింగ్ టు వాట్ ఎవర్ సీత సేడ్.
0: సీత గొప్ప గుణవంతురాలు.
1: సీత ఈజ్ ఎ లేడీ ఆఫ్ వర్చ్యూస్.
0: ఆమె యొక్క గుణము ఎవరికీ లేదు.
1: ఆర్ క్యారెక్టర్ ఇస్ మ్యాచ్లెస్, సెకండ్ టు నన్.
0: ఇటువంటి సీత పిల్లలకు కూడా బుద్ధి చెప్తూ వచ్చింది.
1: అండ్ సచ్ సీత టాట్ ఎ లెసన్ టు హర్ సన్స్.
0: నాయన పిల్లలు మీకు వివిధ తెలుసు అని చెప్పి దీంతో ఏమైనా చేయవలసిందని ధైర్యం చేత మీరు ఇలాంటి అజ్ఞానంలో దిగి ప్రయాణం అవుతున్నారు.
1: హి టోల్డ్ దెమ్ బాయ్స్ బికాస్ యూ నో ఆర్చరీ యూ ఆర్ అండర్ ది ఇంప్రెషన్ దట్ యూ కెన్ విన్ ఓవర్ ఎవ్రీబడి అండ్ దేర్ ఫోర్ యూ ఆర్ ప్రిపేర్డ్ టు ఫైట్ విత్ యువర్ ఫాదర్. ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానము మీరు దూరం చేసుకోండి.
1: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ ఇగ్నోరెన్స్.
0: రాముడు చాలా మహాత్ముడు.
1: Rama is no blessed.
0: Rama kevalam sakshat akarapudu.
1: Rama is verily the manifestation of God.
0: Athe kevalam manavatvani dharinchinatvanti oka divya purushudu.
1: And he is God in human form, the holiest.
0: Appude Valmiki Ramanu andaru kuda aashramam cheyaledu.
1: Then Valmiki Rama reached the hermitage.
0: Ramanu vastunnadu telisipidu cheppiki.
1: The moment the news is sent that Rama is arriving,
0: పిల్లలు చాలా భయపడిపోయారు.
1: ద బాయ్స్ వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్.
0: ఓ సాక్షాత్ రాముడే వస్తున్నాడా,
1: రామ హింసెల్ఫ్ ఇస్ కమింగ్ హియర్
0: అని చెప్పి వాళ్ళు చాలా భయంతో ఉండేవారు.
1: దే వర్ టోటలీ ఫియర్ స్ట్రికెన్.
0: ఇంకా కొంత దూరంలో రాముడు ఇంకా నడుచుకొని వస్తుండగానే
1: ఆన్ కమింగ్ టు నో దట్ రామ ఇస్ ప్రెసెంట్ ఎట్ ఎ క్లోజర్ డిస్టెన్స్,
0: పరిగెత్తి వచ్చి రాముడి పాదాల పైన పడ్డారు.
1: రన్నింగ్ ద ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ రామ.
0: రామ నీ శక్తి సామర్థ్యం మేము తెలియదు.
1: రామ వీ డు నాట్ నో యువర్ ఎబిలిటీస్ అండ్ కెపాసిటీస్ అండ్ ఎక్స్పర్టీస్.
0: కానీ మా తల్లి చెప్పడం చేత మేము అన్ని గుర్తించాము.
1: బికాస్ అవర్ మదర్ టోల్డ్ అస్ వాట్ యు ఆర్ అండ్ దట్ వీ కుడ్ రికగ్నైజ్ ఇట్.
0: కలుగునే అప్పుడు రాముడు చెప్పాడు.
1: దెన్ రామ సేడ్
0: మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. మాతాపితృదు నిజమైనటువంటి యొక్క గురువులు.
1: యూ హ్యావ్ ఎ గురు ఎ ప్రిసెప్టర్. ఇట్ ఈస్ సెడ్ that mother is the guru, father is the guru, and you have got the preceptor, the guest is a guru, so you have such gurus, said Rama.
0: Anduvalla aanatam chudunu matru devini nirantaramu smarinchutu unnatuvaru.
1: Since that day mother was highly respected in all esteem.
0: రెస్పెక్ట్ చేయటమే కాకుండా ఆమెను పూజించారు.
1: She was not merely respected, she was also worshipped.
0: కనుక లవకుశను కూడాను గుర్తించారు.
1: లవకుశ ఆల్సో రికగ్నైజ్ దిస్.
0: చిన్నపిల్లలు తెలియక ఏదో పెనమార్గం పడతారు.
1: బాయ్స్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మే బి పర్వర్టెడ్
0: కానీ పెనమార్గం పట్టినప్పటికీ వారు సవరించుకుని తిరిగి సరి మార్గంలోకి వస్తారు.
1: దో దే ఆర్ మిస్డైరెక్టెడ్ దే కెన్ కరెక్ట్ దెమ్సెల్వ్స్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: కనుక తల్లిదండ్రులపై ఏమాత్రమో మనం ద్వేషం చేయకూడదు.
1: Therefore, we should never develop hatred towards parents.
0: అందులో ఈ కలియుగంలో తండ్రి ద్వేషం చాలా అధికంగా అయిపోయింది.
1: In this Kali age, there is more of hatred towards the mother.
0: తండ్రి అప్పుడు సీతమ్మ వారు పిలిచి
1: దెన్ సీత కాల్డ్
0: పిల్లలు ఎంతటి మార్పు కలిగారు.
1: వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ దేర్ అమంగ్ చిల్డ్రన్.
0: ఇదన్నీ కూడా కేవలము రాములు చేసినటువంటి లీలే.
1: దిస్ ఈజ్ ఆల్ ద ప్లే ద లీలా ద విల్ ఆఫ్ రామా ఓన్లీ
0: అని చెప్పి పిల్లల్ని లోపలిపించి
1: అండ్ దెన్ షీ కాల్ దెమ్ ఇన్
0: నాయన మీరు ఇంత రౌద్రానికి పోకూడదు.
1: యూ షుడ్ నాట్ బి సో హార్ష్ అండ్ బి ప్రిపేర్ టు ఫైట్.
0: వారు పరమాత్మ స్వరూపులు
1: అండ్ హీస్ గాడ్ హింసెల్ఫ్.
0: అతనిపైన మీరు ఈ విధంగా యుద్ధములకు సిద్ధమైపోతే నేను మాత్రం ఉండదు ఇంకా.
1: ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్ టు ఫైట్ విత్ హిమ్ ఐ కెన్ నాట్.
0: ఎవరో అడిగినప్పుడు మీరు నా కుమారుడు అని చెప్పినప్పుడు నాకు చాలా అవమానకరంగా ఉంటుంటారు.
1: ఐ రియలీ ఫీల్ ఎషేమ్డ్ ఆఫ్ యూ ఇఫ్ ఎనీవన్ సేస్ దట్ యు ఆర్ మై సన్స్.
0: కనుక మీరు ఆ విధమైన చర్యలు దిగకండి అని చెప్పి చాలా నివారించింది.
1: అండ్ షీ ప్రివెంటెడ్ దెమ్ ఫ్రమ్ దర్ అటెంప్ట్ టు ఫైట్ అండ్ షీ టోల్డ్ దెమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే అండ్ బ్రాట్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్.
0: నిదానంగా ఇది నా కుమారుడు అని చెప్పి రాముడు తెలుసుకున్నాడు.
1: Slowly as time went on, Rama could know that they are his sons.
0: కానీ ఇప్పుడు మాత్రం ఆమె కలగకూడదు.
1: And now it's not the time to drive her out.
0: ఇప్పుడు కలిస్తే నా యొక్క ప్రామిస్తంతా కూడా చాలా విషమమైపోతుంది.
1: This is not the time for him to meet her because the whole plan would be diverted.
0: కనుక అతను అప్పటి నుంచి తిరిగి వెనుకపోయాడు అయోధ్యకు.
1: And then he returned from their battlefield back to Ayodhya.
0: అయోధ్యకు పోయేటప్పటికీ అయోధ్యలంతా కూడా రామరామ అయిపోయింది.
1: ద హోల్ అయోధ్య హ్యాస్ బీన్ టోటలీ చేంజ్డ్.
0: కుమారుడైనటువంటి చిన్న పిల్లలు తల్లిని ఓడించారట.
1: పీపుల్ ఆర్ స్పీకింగ్ దట్ బాయ్స్ వన్ ఓవర్ ద ఫాదర్ ఇన్ బ్యాటిల్.
0: చెప్పేటప్పటికి అతనికి చాలా ఆశ్చర్యం వేసింది.
1: అండ్ హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు హియర్ దిస్.
0: ఆయన జయించి వెనక్కి వచ్చాడు అని చెప్పని లక్ష్మణుడు చెప్పాడు.
1: అండ్ ఇట్ వాజ్ లక్ష్మణ హీ సెడ్ నో హీ వన్ ఓవర్ దెమ్ అండ్ రిటర్న్.
0: అప్పుడు సీత ఈ విధంగా ఇద్దరు బిడ్డలు కన్నదేని తెలుసుకుని అప్పుడు ఆమెను తీసుకుని రావడానికి భర్త శత్రుఘ్నుడు వచ్చారు.
1: అండ్ దెన్ హ్యావింగ్ కమ్ టు నో దట్ దీస్ బాయ్స్ ఆర్ ద చిల్డ్రన్ భర్త శత్రుఘ్న వెంట్ దేర్ టు బ్రింగ్ దెమ్ హియర్.
0: వాల్మీకి ఆశ్రమంలో తగినటువంటి గౌరవాన్ని అందించి
1: యాజ్ పర్ ద రెస్పెక్ట్ అండ్ ద స్టేటస్ ఆఫ్ వాల్మీకి ఆశ్రమం
0: ఈ వాల్మీకి ఆశ్రమంలో చాలా గొప్పతనం ఉంటుండదని తాను వర్ణించి
1: అండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది హెర్మిటేజ్ ఆఫ్ వాల్మీకి వాజ్ ఫుల్లీ నేరేటెడ్
0: అయోధ్యకు వచ్చి చేరారు.
1: అండ్ దే రీచ్డ్ అయోధ్య.
0: అప్పటి లోపల
1: ఇన్ ద మీన్ టైమ్
0: రాముడు అన్ని కూడా గుర్తించి
1: Rama has noticed all.
0: ఇదంతా కూడా నేను చేసిన తప్పేను అని ఒప్పుకున్నాడు.
1: He has accepted that what all he has done is wrong.
0: అది నా తప్పుని మన్నించి
1: and he wanted that this mistake is to be forgiven.
0: ఈ పిల్లలు తనపై ద్వేషం మానవని చెప్పాడు.
1: And he wanted the children to give up this hatred towards him.
0: వాళ్ళిద్దరిని చేతులు పెట్టుకుని
1: He caught hold of the hands of both the boys.
0: ఆశ్రమంలో ప్రవేశించి
1: and he stepped back into the hermitage.
0: అక్కడి నుంచి కూడాను విమానంలో తిరిగి అయోధ్యకు వచ్చి చేరాడు.
1: And then they traveled by flight and reached Ayodhya.
0: సీతమ్మ వారు ప్రతి ఒక్క విషయం కూడాను చాలా సుస్పష్టంగా చెప్తూ వచ్చింది.
1: All these things are explained in every minute detail by Mother Sita.
0: చెప్పేటప్పటికీ పిల్లలందరూ గుర్తించారు.
1: Boys have understood.
0: తమ యొక్క వాక్యం ఈ వాల్మీకి రాసినటువంటి విషయం చాలా నమ్మకం ఏర్పడిపోయింది.
1: దే హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద రైటింగ్స్ ఆఫ్ వాల్మీకి.
0: వాల్మీకి ఉన్నతి ఉన్నతి ఉన్నట్టుగా రాశాడు.
1: వాల్మీకి హాస్ డిస్క్రైబ్డ్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ ఇన్ లెటర్ అండ్ ఫిల్మ్.
0: కవులు కల్పితాలు చేసేటువంటి వారు కాదు.
1: ద పోయిట్స్ ఆఫ్ దోస్ డేస్ డిస్క్రైబ్డ్ వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ రియాలిటీ.
0: సత్యాన్ని పలికేటువంటి వారు.
1: దే జస్ట్ షేర్డ్ ది ట్రూత్ ఓన్లీ.
0: సత్యం తప్ప ఇంకే చిన్న అసత్యం కూడా అందులో చేర్చేవారు కాదు.
1: దేర్ నథింగ్ ఆర్టిఫిషియల్, నో ఫాల్స్హుడ్ దేర్.
0: అప్పుడు చెప్పేటప్పటికి
1: వెన్ ఇట్ ఈస్ సెట్ సో
0: అందరూ గుర్తించారు.
1: ఆల్ హ్యావ్ నోటీస్.
0: కనుక దైవత్వాన్ని గుర్తించడానికి మానవత్వం కూడా సహాయం చేస్తుంది.
1: టు నోటీస్ ది డివినిటీ, ద హ్యూమానిటీ, ది హ్యూమన్నెస్ ఆల్సో హెల్ప్స్.
0: హెల్ప్ చేసేసి అతనికి వాళ్ళందరూ సీతారామలక్ష్మణులు అందరూ క్షేమంగా ఉన్నారు.
1: అండ్ హ్యావింగ్ రికగ్నైజ్డ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ, సీతారామ లక్ష్మణ్ ఆల్ ఆర్ హ్యాపీ
0: చెప్పి రామాయణము పూర్తి చేశారు.
1: ద రామాయణ ఈజ్ కంప్లీటెడ్.
0: అప్పటి నుంచి కూడాను భగవంతుని చావరించేటువంటి వారు సత్యమే.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ వీ సే స్పీక్ అబౌట్ గాడ్, ఇట్ ఈస్ ఓన్లీ ట్రూత్.
0: ఆ ఇద్దరు పిల్లలు సత్య స్వరూపుడే.
1: ద టూ బాయ్స్ రిప్రజెంట్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్.
0: దీని లోపల వెళ్లి రాముడు చెప్పాడు, సత్యం వద, ధర్మం చెర.
1: అండ్ రామ రిపీటెడ్ వన్స్ అగైన్, స్పీక్ ట్రూత్, ఫాలో ధర్మ.
0: కానీ మాట్లాడమని చెప్పాడు, కానీ సత్యము సత్యం చేయమని చెప్పలేదు.
1: హీ సెట్ స్పీక్ ట్రూత్, హీ హాజ్ నాట్ సెట్ టు ఆస్క్ దెమ్ టు యాక్ట్ ట్రూత్.
0: ధర్మం చెర, ధర్మమును ఆచరించు కాని ధర్మమును ఉచ్చరించవద్దు.
1: వన్ హ్యాస్ టు ఫాలో ధర్మ, నాట్ మియర్లీ స్పీక్ అబౌట్ ధర్మ.
0: కనుక అప్పటి నుంచి కూడాను ఈ రామాయణం పారాయణం చేసుకుంటూ వచ్చాను.
1: అండ్ సిన్స్ దట్ డే రామాయణ ఈజ్ రెడ్ అవుట్ ఎవ్రీడే.
0: ఇప్పుడు మన యొక్క ఆశ్రమం లోపల
1: హియర్ ఇన్ అవర్ ఆశ్రమ్
0: రామాయణ పారాయణము,
1: వీ హావ్ రామాయణ పారాయణ,
0: భాగవత పారాయణము,
1: భాగవత పారాయణ,
0: సప్తశతి పారాయణము, సప్తశతి,
1: సప్తశతి పారాయణ,
0: ఇవన్నీ కూడాను ఈనాడు పెట్టారు యజ్ఞంలో.
1: భగవాన్ వాంటెడ్ దీస్ థింగ్స్ టు బి రెడ్ ఎవ్రీడే హియర్ ఇన్ దిస్ ఆశ్రమ్.
0: ఇవన్నీ చేసి కట్టేటప్పటికి రాములకు దైవము అనేటువంటి దాన్ని ప్రపంచానికి అంత చాటుతూ వచ్చారు.
1: After doing all these things, they could know that Rama is God, and this was publicized to everybody in this world.
0: ఇది రాముల పైన తన కుమారుడికే ద్వేషం వచ్చిందంటే ఇది కేవలము అది మానవత్వంలో ఉన్నటువంటి వీక్నెస్.
1: It is the sign of weakness in the human life to develop a kind of hatred towards God, which had happened to Lava and Kusha.
0: దైవం పైన faith రావాలి కానీ
1: one should develop faith in God.
0: Doubt వచ్చేస్తే ఉన్న నమ్మకం కూడా పోతుంది.
1: And once you start doubting God, you will lose your faith.
0: Kanuka manavudu yendu namakam anetvadi pradhanamga undadu.
1: Therefore faith is most essential for all human beings.
0: Kanuka manavudu anetvadi peruku artham emiti,
1: what is the meaning of this manava?
0: Namakam galavadu ani artham.
1: The one with faith is manava.
0: Kanuka manavudu namakam galavadu,
1: so man has faith.
0: కానీ ఈనాడు అతి నమ్మకం పోయింది. కానీ
1: టుడే దట్ ఫెయిత్ ఈజ్ లాస్ట్.
0: మొదటి నుంచి కూడాను మానవుడు అంటే నమ్మకం కలిగినటువంటి వాడు.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మ్యాన్ హ్యాస్ ఫెయిత్.
0: కనుకని మానవులను ఆధారంగా తీసుకుని దైవం కూడాను ముందు ముందుకు పోతూ వచ్చాడు.
1: దేర్ ఫోర్ బేసింగ్ ఆన్ ది ఫెయిత్ ఆఫ్ మ్యాన్ గాడ్ హ్యాస్ బీన్ బెస్టోయింగ్ ఆల్ దట్ హీ డిజర్వ్స్.
0: కనుక భగవంతుడు నిరంతరం కూడాను సత్యాన్ని చూసేటువంటి వాడు, ధర్మాన్ని నచ్చేటువంటి వాడు.
1: గాడ్ ప్రొటెక్ట్స్ సత్య ద ట్రూత్ అండ్ ధర్మ రైచియస్నెస్.
0: కనుకనే మన యొక్క భారత భాగవత రామాయణం నందు ఈ రెండు వాక్యములు ముఖ్యంగా రాస్తుంటారు.
1: దేర్ ఫోర్ ఇన్ భారత భాగవత రామాయణ దీస్ టూ సెంటెన్సెస్ ఆర్ ఆఫ్ సుప్రీం ఇంపార్టెన్స్.
0: సత్యం వద ధర్మం చెర, సత్యం వద ధర్మం చెర,
1: సత్యం వద స్పీక్ ట్రూత్, ధర్మం చెర ఫాలో ధర్మ.
0: కానీ సత్యం వద,
1: బట్ టుడే సత్యం వధ, ద ట్రూత్ ఈస్ కిల్డ్.
0: కానీ సత్యాన్ని పోషించేటువంటి వాడు కాని భగవంతుడు, తను రక్షించేటువంటి వాడు కాని భగవంతుడు, కానీ శిక్షించేటువంటి వాడు కాదు.
1: గాడ్ సస్టైన్స్, ప్రొటెక్ట్స్, అప్హోల్డ్స్ ట్రూత్, హీ విల్ నెవర్ కిల్ ఇట్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవంతుడు ఎప్పుడు కూడాను అందరినీ రక్షించేటువంటి వాడే కాదు, ఎవరిని కూడా శిక్షించలేదు.
1: గాడ్ ప్రొటెక్ట్స్ ఆల్, హీ నెవర్ పనిష్ ఎనీబడి.
0: కానీ ఈ లోసత్యాన్ని గుర్తించుకోలేక
1: దిస్ ఇన్నర్ ట్రూత్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్
0: కానీ బయట అందరూ ఆడినట్టుగా వీళ్ళు కూడా ఆడుతున్నారు
1: బట్ పీపుల్ బిహేవ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద వరల్డ్లీ వే లైక్ అదర్ వరల్డ్లీ పీపుల్
0: కనుక వరల్డ్లీ ఇది పీపుల్ చేసేటువంటి తప్పులు చాలా మందికి పంచుకోవాల్సి వస్తుంది
1: దేర్ఫోర్ వెన్ వీ గో ఇన్ ద వరల్డ్లీ వేస్ వీ హావ్ టు ఫాలో మెనీ ఆఫ్ ది మిస్టేక్స్ ఆఫ్ ద వరల్డ్
0: కానీ భగవంతుడు ఎప్పుడు కూడా ఏ ఒక్కదాన్ని కూడా మంచిదాన్ని చేయలేదు
1: బట్ గాడ్ స్పీక్స్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ కరెక్ట్ విచ్ ఇస్ గుడ్ ఓన్లీ
0: కానీ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు భగవంతుడు
1: గాడ్ ఈజ్ ట్రూత్ హీ రికగ్నైజెస్ ట్రూత్
0: కానీ చాలా మంది మానవులు భగవంతుడు కూడా గుర్తించుకోలేకుండా కేవలం ఈ విధంగా అమాయకులను బాధిస్తున్నాడే అని అనుకుంటుంటారు
1: మెనీ పీపుల్ ఫీల్ దట్ గాడ్ హ్యాస్ నాట్ నోన్ ద ట్రూత్ దట్ ఈస్ పనిషింగ్ మెనీ ఇన్నసెంట్ పీపుల్
0: అప్పటి నుంచి కూడా భగవంతుడు దేవుడు దేవుడు దేవుడిని ఈనాడు అనేక గ్రంథములంతా వచ్చినాయి
1: టుడే వీ హ్యావ్ మెనీ మెనీ బుక్స్ డిక్లేరింగ్ డివినిటీ గాడ్ హుడ్
0: కానీ రామాయణకు వచ్చినటువంటి యొక్క జీవితం ఎవరికి ఏ విధంగా కూడా రాలేదు
1: బట్ నథింగ్ ఈస్ గ్రేటర్ దాన్ రామాయణ దోస్ డీటెయిల్స్ మెన్షన్డ్ ఇన్ రామాయణ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్
0: అనేక మంది అనేక రకములుగా కూడా వాదిస్తూ వచ్చారు
1: మెనీ పీపుల్ వెంట్ ఆన్ ఆర్గ్యూయింగ్ ఇన్ డిఫరెంట్ వేస్
0: కానీ రామాయణాన్ని రష్యన్స్ కూడా వాదిస్తూ వచ్చారు
1: ఈవెన్ రష్యన్స్ ఆల్సో డెల్ట్ ఇన్ డెప్త్ దిస్ రామాయణ
0: ఇప్పుడు ఆ రామాయణ ప్లేట్ వేస్తే కళ్ళు మూసుకొని ఆనందంగా వింటుంటారు
1: అండ్ టుడే వెన్ వన్స్ రామాయణ గోస్ ఆన్ బీయింగ్ రెండర్డ్ దే లిసన్ టు ఇట్ విత్ క్లోజ్డ్ ఐస్
0: అవును వాళ్ళందరూ కూడా చాలా పరమ భక్తులు అయిపోయినారు
1: అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆర్డెంట్ డివోటీస్ టుడే
0: కనుక రామాయణం అనేది ధర్మము సత్యంతో కూడినటువంటివి
1: దేర్ఫోర్ రామాయణ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ సత్య అండ్ ధర్మ
0: ఈ విధమైనటువంటి ఒక సత్యధర్మాన్ని చక్రాలుగా తీసుకుని రాములు దేశాన్నంతా పరిపాలన చేస్తూ వచ్చారు
1: రామ రూల్డ్ ది ఎంటైర్ కింగ్డమ్ బేస్డ్ ఆన్ ది టూ వీల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ
0: ఇలాంటి సత్యధర్మాన్ని ఆధారం చేసుకుని పూజించేవాడు రాముడు ఒక్కడే
1: ఇట్స్ ఓన్లీ రామ ఓన్లీ వన్ హూ హ్యాస్ గాట్ దీస్ టూ వీల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ
0: వర్షిప్ చేయటమే కాకుండా
1: నాట్ ఓన్లీ వర్షిపింగ్ ద బుక్
0: ఏ చిన్న బాధలు కలిగినా కూడా రామాయణాన్ని వర్షిప్ చేస్తున్నారు
1: ఎనీ స్మాల్ డిఫికల్టీ దే ఫేస్ దే టర్న్ టు రామాయణ దే వర్షిప్
0: ఇట్టి పరమభక్తి ఈ కఠినమైనటువంటి ఒక కమ్యూనిస్ట్ కూడా వచ్చింది
1: దట్ ఇంటెన్స్ డివోషన్ ఈజ్ నోటీస్ అమాంగ్ ద కమ్యూనిస్ట్ హు ఆర్ సో స్ట్రాంగ్ సో హార్ష్
0: కానీ మన భారతీయులకి ఇంకా దీనికి కూడా లేదు
1: బట్ భారతీయస్ నో ఇట్ ప్రిటీ వెల్ ద శాంక్చురిటీ ఆఫ్ రామాయణ
0: అనేక సంవత్సరములు ఈ బ్రిటిష్ వారితో చేరి
1: బికాస్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ ది బ్రిటిష్ ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్
0: దైవం ద్వేషం చేసుకుంటూ వచ్చారు
1: దే స్టార్టెడ్ హేటింగ్ గాడ్
0: ద్వేషం చేసేటువంటి వాడు కాదు రాముడు
1: బట్ రామ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ ఎట్ ఆల్
0: నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని పలికి అందులో ఏకమయ్యేటువంటి వాడు
1: He said the basic truth that you and I are one and he moved with this thought.
0: ఇటువంటి రామాయణమును ఎందరు ఏ విధంగా పూజిస్తూ వచ్చారు
1: రామాయణ ఇన్ వాట్ ఫార్మ్ ఇట్ ఈస్ వర్షిప్ బై పీపుల్
0: రామాయణం అంటే ఎంత గొప్ప జీవిత రామాయణం
1: రామాయణ ఈజ్ ది లైఫ్ స్టోరీ ద స్టోరీ ఆఫ్ లైఫ్
0: జీవుని
1: ద స్టోరీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవ
0: ఇండివిజువల్ జీవాలకు ఇది ఒక పెద్ద లైఫ్ వంటిది
1: సో రామాయణ ఇస్ ద స్టోరీ ద నరేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవ
0: కనుక రామాయణం అనేటువంటిది సర్వులకు పారాయణం చేయవలసినటువంటి యొక్క వస్తువే
1: దెర్ఫోర్ రామాయణ షుడ్ బి గాన్ త్రూ షుడ్ బి రెడ్ అవుట్ బై ఎవ్రీబడి
0: భగవంతుడు ఎవరిని ద్వేషించేటువంటి వాడు కాదు
1: గాడ్ విల్ నాట్ హేట్ ఎనీబడి
0: ద్వేషం అనేది అతనికి తెలియదు
1: He doesn't know what hatred is.
0: Dveshamu, krodhamu, himsa, ivanni kudanu athaniki teliyinatundi padamulu.
1: God does not know the words like anger, hatred.
0: ఇటువంటి దేవుణ్ణి చాలా అనేక రకములను విమర్శిస్తూ వచ్చున్నారు.
1: బట్ రామా ఇస్ క్రిటిసైజ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ బై పీపుల్.
0: నవకుశుడు ఎంత గొప్పవారు,
1: నవకుశ రియల్లీ గ్రేట్,
0: కానీ
1: బట్
0: ఒక రాముడు వీళ్ళతో వచ్చి మాట్లాడేటప్పటికి వారికి అంతా క్లియర్ అయిపోయింది హృదయం.
1: దెన్ వన్స్ రామా స్పోక్ టు బోత్ ఆఫ్ దెమ్ లవ అండ్ కుశ, దే ఆర్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్.
0: ఇట్టి బుద్ధులు మార్చేటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ చేంజెస్ ది మైండ్, గాడ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పీపుల్.
0: ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాడు భగవంతుడు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్.
0: కనుకనే ఈనాడు మీరు కూడాను దైవాన్ని నిరంతరం కూడా ప్రార్థిస్తుంటే మీ మనసును కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడు.
1: Therefore, if you pray to God, even now from today, God will transform everybody.
0: ఒక్క విషయాన్ని మీరు గుర్తించాలి.
1: One point you should recognize.
0: కొంతకాలం లోపల,
1: for some time,
0: ఇంకా ఎక్కువ కాలం కూడా లేదు ఇప్పుడు,
1: not very long to come,
0: చాలా తక్కువ కాలం లోపలనే,
1: within a short time,
0: ప్రపంచమంతా కూడాను,
1: the whole world,
0: ఒక్క భావం చేరిపోతుంది.
1: We'll all be united with one thought, one feeling.
0: అది సహనాభవతు, సహనాభవంతు, సహవీర్యం కలవారం. అనగా ఏమిటి? కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి వెలుగుదాం, కలిసిమెలిసి తెలిసి ఉన్నా తెలియని పోషించుదాం అని అందరూ ఇలాంటి మార్గాలకు రాగల.
1: And all people will join the same path as when they start declaring that we should grow together, we should mingle together, we should live together and share all the knowledge among ourselves that we have acquired.
0: అది అతి శీఘ్రకాలం నుండి సిద్ధిస్తుంది నాకు.
1: It is going to happen very soon.
0: వ్యక్తిగతమైనటువంటి భేదములు,
1: డిఫరెన్సెస్,
0: వ్యక్తిగతమైనటువంటి దేశములు,
1: ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ హేట్రెడ్,
0: ఒక్కటి కూడా భారతదేశంలో ఉండవు.
1: విల్ నాట్ బి హియర్ ఇన్ భారత్.
0: ఇప్పుడు మాత్రమే కొంతవరకు ఇది ఉండినట్టుగా కనిపిస్తున్నది, కానీ
1: యు ఫైండ్ దర్ ప్రెజెన్స్ రైట్ నౌ,
0: కానీ మునుముందు దీని భావమే ఉండదు.
1: ఇన్ ఫ్యూచర్ దేర్ విల్ బి నో ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ ఎట్ ఆల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని ప్రేమ ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పలేరు.
1: డివైన్ లవ్ నోబడీ కెన్ సే, నోబడీ కెన్ కామెంట్ అబౌట్ ఇట్.
0: కనుక అట్టి డివైన్ లవ్ ను మనం ద్వేషిస్తే మనకు కలిగేది ఏమిటి? మనకు ద్వేషమే వస్తుంది.
1: ఇఫ్ యూ హేట్ ద డివైన్ లవ్ వాట్ విల్ హ్యాపన్? యూ విల్ బి ఫుల్ ఆఫ్ హేట్రెడ్.
0: కనుక మీరందరూ కూడాను డివైన్ లవ్ ను ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి.
1: దేర్ఫోర్ బీ లవింగ్, లవ్ మోర్ అండ్ మోర్ టు ఎర్న్ దట్ డివైన్ లవ్.
0: ఇవన్నీ కూడాను ఈ భగవంతుని యొక్క వాక్యముల లోపల లీనమైపోయినాయి.
1: అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ మర్జ్డ్ ఇన్ ద టీచింగ్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి పవిత్రమైన చరిత్రను మీరు పలుకుతూ వింటూ చేస్తూ వచ్చినప్పటికీ ఎంతనో ప్రపంచం చాలా మారిపోతుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ చేంజ్ ఇఫ్ యూ అటర్ దీస్ సేక్రెడ్ వర్డ్స్, ఫాలో ద సేక్రెడ్ పాత్ అండ్ లిసన్ టు సేక్రెడ్ థింగ్స్.
0: కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో, ఎట్టి కష్టపడిగా ఉండేటప్పటికీ మీరు రామనామాన్ని మాత్రం మరవకండి.
1: వాట్ ఎవర్ మే బి ది డిఫికల్టీ, వాట్స్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, నెవర్ గివ్ అప్ రామాస్ నేమ్.
0: రామాస్ నేమ్ అందరూ కూడా ఉచ్చరిస్తూనే ఉండాలి.
1: దేర్ఫోర్ ఆల్ షుడ్ సింగ్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ రామ.
0: రామ రామ రామ సీత రామ.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba On the 10th of October 2005 in Prashanthi Nilayam during the Dasara festival, Baba mentioned how the Ramayana is widely popular all over the world and that people of many nations have cultivated great faith and devotion in the way of life prescribed therein. He asserted that very soon the entire human race would forget all differences and live in harmony. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

రేడియో సాయి నౌ ప్రెసెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 12th ఆఫ్ మే 1980 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ది యానివర్సరీ ఆఫ్ ధర్మక్షేత్ర.

తీరణమందు కోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.

జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కాని దేహేంద్రియములరి

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.

0: one who is defeated by the inner enemies, how is he going to conquer the enemies from outside himself? If one can understand the nature of man, the inner aspects of man, then one can know all things about himself. This is the truth, the plain truth which I am telling you.
1: మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
0: ప్రేమ స్వరూపస్, మ్యాన్ డిజైర్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్.
1: ఆనందమును పొందుటకై రాత్రింపగలు మానవుడు అనేక విధములైనటువంటి ప్రయత్నములు జరుపుచున్నాడు.
0: In order to attain this happiness and enjoy this bliss, man is making all efforts day and night.
1: మానవునికి ఉన్నదే రెండు కోరికలు.
0: Man has only two desires.
1: ఒకటి సుఖ ప్రాప్తి, దుఃఖ రెండవది దుఃఖ నివృత్తి.
0: One is to attain happiness and bliss, the second one is to get rid of his sorrow.
1: అయితే మానవుడు సుఖమును ఆనందమును కోరటలో ఉండేటువంటి కారణం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ మ్యాన్ వాంటింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్?
1: సుఖము ఆనందము మానవుని స్వరూపం కనుక తన స్వరూపమును తాను కోరుతున్నాడు.
0: ఇట్ సో హ్యాపన్స్ దట్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ది వెరీ ట్రూ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, సో హీ వాంట్స్ టు హ్యావ్ హిస్ న్యాచురల్ ఫార్మ్.
1: దీనికి వైజ్ఞానికమైనటువంటి యొక్క సత్యం కూడా లేకపోలేదు.
0: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ నాట్ ఎ ట్రూత్ విత్ ఎ సైంటిఫిక్ బేసిస్ ఫర్ దిస్.
1: చక్కెర తన యొక్క స్వభావము తీపి.
0: ది నేచర్ ఆఫ్ షుగర్ ఈస్ టు బి స్వీట్.
1: విచ్చిన గులాబీ పుష్పములకు సుగంధము సహజము.
0: A rose which blossoms has its natural quality of fragrance.
1: అదే విధముగా మానవుడు తన సహజమైనటువంటి ఆనందమును తాను కోరుటలో ఇది కేవలము తన కర్తవ్యమే.
0: In the same manner, man desiring to have happiness which is his nature is his normal duty.
1: లౌకిక జగత్తునందు ఈ సత్యమును మనము నిత్యము దర్శిస్తున్నాము, వ్యవహరిస్తున్నాము.
0: In the daily world, we experience and see this truth every day and we follow this truth in our behavior.
1: ఎక్కడెక్కడ ఈ సహజం ఉన్నదో అక్కడక్కడ ఈ విధమైనటువంటి యొక్క మనకు స్పృహిస్తూ ఈ యొక్క సహజాన్ని మనము నిరూపిస్తూ ఉన్నాము.
0: Wherever there is such natural truth present, there we also feel and experience this very truth and demonstrate that truth.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: ఒక వ్యక్తి దుఃఖముతో బాధపడుతున్న సమయమునందు మార్గమునందు వెళ్ళు ప్రతి వ్యక్తి కూడాను అతను దుఃఖమునకు కారణమేమని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: ఇఫ్ ఎన్ ఇండివిజువల్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ సారో, ఎవరీ అదర్ ఇండివిజువల్ హూ మీట్స్ హిమ్ ఆన్ ది వే విల్ ట్రై అండ్ ఆస్క్ ఇన్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ సారో?
1: నిజముగా ఈ దుఃఖమునకు కారణమేమని అడుగుటలో ఉన్నటువంటి హేతు ఏమిటి?
0: Truly, what is the reason for asking for the reason for this sorrow?
1: Anaga dukkhamu manavuniki asahajamu kanuka ee asahajamainatundi dukkhamunu manavudu vichitramuga prashninchadaniki prayatnistadu.
0: This means that since sorrow is unnatural to man, man asks a question, why is this unnatural sorrow come to you?
1: Maraku tegeyandu ఒక వ్యక్తి ఆనందముతో ప్రసన్నుడై ఉంటాడు.
0: ఇన్ అనదర్ ఇన్స్టెన్స్ మ్యాన్ విల్ బి వెరీ హ్యాపీ విత్ బ్లిస్.
1: అయితే అట్టి మానవుని చూచినటువంటి వ్యక్తులు అయ్యా నీవెందుకు దుఃఖించటం లేదని ఎవరు కూడా నువ్వు ప్రశ్నించారు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ అనదర్ ఇండివిజువల్ హూ సీస్ సచ్ ఎ హ్యాపీ మ్యాన్ విల్ నాట్ ఆస్క్ ది క్వశ్చన్, వై ఆర్ యూ నాట్ ఇన్ సారో, వై ఆర్ యూ హ్యాపీ?
1: ఈ విధమైనటువంటి ప్రశ్న వ్యవహారములకు విరుద్ధముగా ఉంటుంది.
0: Such a question, if asked, will be contrary to what is normal.
1: Kanuka itti sahajamainatundi yokka manavattvanni vyaktutvanga mana bhavinchi divyatvanni vismarinchi manamu aneka vidhamainatundi dukkhamulaku guri avutunnamu.
0: We in our lives think that this natural quality of happiness is not natural and we forget the divinity in it and we subject ourselves to many difficulties.
1: Tana satyamainatundi aanandamunu taanu koratamu tana asatyamainatundi dukkhamunu dveshinchadamu prati manavuniki kartavyam.
0: that which is truly his, namely happiness, to desire such happiness, and that which is truly is not his, that is sorrow, to get rid of it is natural to every human being.
1: ఈ సహజమైనటువంటి ఆనందము మనం అందుకోలేకపోతున్నాము, దీనికి కారణం ఏంటి?
0: But what is natural to us in the form of happiness, we are unable to acquire and reach. What is the reason for that?
1: దీనికి దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి యొక్క గుణకారణములే దీనికి హేతు.
0: The reason for this situation is related to our body, to our sensory organs, to our mind and to our intellect.
1: ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి యొక్క మాలిన్యములు ఏమిటి?
0: What are the impurities and faults relating to the body, relating to the sensory organs, the mind and the intellect?
1: వీటి మాలిన్యమును మనం దూరము చేసుకున్నప్పుడే మనం సహజ ఆనందాన్ని అనుభవించడానికి అర్హులమవుతాం.
0: It's only when we can push away the impurities in these regards away from us will we deserve to enjoy happiness.
1: అయితే ఈ వీటికి ఉన్నటువంటి గుణ దోషములు ఏమిటి?
0: What exactly are the faults that are contained here?
1: రాగ, ద్వేష, పదవి, ప్రతిష్టలే దీనికి మూల కారణం.
0: The main reasons for this are our attachments and our dislike of certain things and liking to be in a position of authority.
1: కేవలము మానవత్వములో అనేక విధమైనటువంటి యొక్క సమస్తయందు నిత్యము మనము అనుభవిస్తున్నాము.
0: In all organizations relating to humanity, we are experiencing these things every day.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: మానవుడు శ్రీమంతుడైనటువంటి వారిలో కొంతమంది, అధికారులు ఎందు కొంతమంది కూడాను నిత్య జీవితంలో మనకు ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: Men who are prosperous, men who are in positions of authority in daily life tell us various things.
1: సుఖాపేక్ష చేత కొంతమంది సాయంకాలం అయ్యే సమయానికి క్లబ్బులకు వెళుతున్నారు.
0: In order to have happiness and enjoyment, some people, by the evening comes, they go to the clubs.
1: ఈ క్లబ్బులకు వెళ్లి త్రాగటము, జూదములు, ఇంకా ఇంకా అనేక విధమైనటువంటి యొక్క చెడు మార్గములలో మనం జీవిస్తున్నాము.
0: Thus going to the club, in many ways drinking, gambling and many other such bad paths we are living in them.
1: కానీ ఆ వ్యక్తి ఈ క్లబ్బులకు ప్రవేశించినది సుఖప్రాప్తి నిమిత్తమే.
0: But that individual, he joined the club for the sake of getting satisfaction and happiness.
1: కానీ ఈ సుఖము అనేటువంటిది పేకాటలో ఉంటున్నదా లేక త్రాగటంలో ఉంటున్నదా? లేదు.
0: But this happiness, is it contained in gambling, in playing cards or in drinking? No.
1: ఈ సహజమైనటువంటి ఆనందము తనయందున్నది కానీ వేరొక ప్రదేశమందు లేదు.
0: This natural happiness is present in him but not outside him.
1: కనుక ఈ ఆనందాపేక్ష నిమిత్తమై మానవుడు పెడమార్గమును అనుసరించి అనేక విధములుగా తనకు తాను భ్రష్ట్ అయ్యి సమాజమును కూడా నువ్వు భ్రష్ట్ గావించుతున్నావు.
0: For the sake of happiness, man takes to these wrong paths and destroys himself. And not only destroys himself, he loses all the pleasure and happiness in his life.
1: ఆనందము తన యొక్క స్వరూపమే.
0: Happiness is his form.
1: తాననగా ఎవరు?
0: But who is it that we refer to as?
1: Tananaga nenu oka purushunnu, nenu oka vyaktini, nenu oka baludanu, nenu oka streeni aneetunti oka deha branthito cheppinatunti jawabu kaadu.
0: But the correct answer to who is this is not to say that he is an individual or he is a man or a woman or a child.
1: Taanu anaga kevalamu tana yokka tattvamunu telusukovadaniki prayatnam cheyatamlo aatma swaroopudu maatrame.
0: Here I refers to the form of Atma which is intended to find out his own true nature.
1: Anandamu Atma swaroopam kanuka itti aanandaanveshamainatunti yokka manava tattvamu manamu antarmukhamainatunti yokka divyamainatunti yokka tejasunandu manam parikinchadaniki prayatninchali.
0: Since bliss and happiness are simply forms of Atma which is in us, we should try to seek this happiness by looking inwards.
1: కానీ ఆనందం ఉన్నది ఒక ప్రదేశము, మనం దానిని అన్వేషించటము మరొక మార్గము.
0: బట్ ఇట్ హ్యాపెన్స్ దట్ ది ప్లేస్ వేర్ దిస్ బ్లిస్ రిసైడ్స్ ఇస్ వన్ అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ఇట్ ఇన్ ఎ టోటల్లీ డిఫరెంట్ ప్లేస్.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక గృహస్థునకు ఏకైక పుత్రుడున్నాడు.
0: One householder has got only one son.
1: ఒకానొక దినమున ఆ పుత్రునకు తేలు పుట్టింది.
0: On one day, this son was stung by a scorpion.
1: కానీ బాధపడుచున్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూచాడు.
0: The father looked at this son who is suffering.
1: కానీ దానికి కారణం అడిగేటప్పటికి నాన్న తేలు పుట్టింది అని చెప్పని ఏడ్చాడు.
0: When the father asked for the reason for his pain, the son cried and said that he was stung by a
1: scorpion. కుమారుని యొక్క బాధను సహించుకోలేక తండ్రి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు.
0: Unable to bear the pain of the son, the father runs to the doctor.
1: డాక్టర్ దగ్గర నుంచి మందు తీసుకుని వచ్చాడు.
0: He has brought the medicine from the doctor.
1: ఒరే నాయన, తేలు ఎక్కడ కుట్టింది అని ప్రశ్నించాడు.
0: The father asked, where has the scorpion stung you?
1: నాన్న, ఆ మూల కుట్టింది అని చెప్పాడు.
0: The son says, the scorpion has stung me in this corner.
1: కానీ ఈ బుద్ధిమంతుడైనటువంటి తండ్రి ఆ తెచ్చినటువంటి మందును మూల పెట్టి తిక్కాడు.
0: But this wise parent put the medicine which he has brought in the corner where the scorpion had stung the son.
1: Kani unna baadha deham paina pettina mandu moola pakka.
0: The pain is in the body. The medicine has been placed in the corner where the scorpion had stung.
1: Adhe vidhamugane manakunnatundi ashanti oka margamu oka pradeshamu danani pariharamai nimittamai manam aacharinchetundi margamulu maroka margamu.
0: In the same manner, the restlessness that is present to us is in one place and the remedy we have tried to find is in another place.
1: ఈ విధముగానే మన దుఃఖమునకు, మన అశాంతికి, మన కష్టమునకు కారణం ఏమిటి అనేటువంటి విచారణ మనము చేయటం లేదు.
0: In the same manner, for our sorrow, for our restlessness and for our troubles, what is the reason? We are not trying to ask such a question.
1: దీనికి కారణము మనము తెలుసుకున్నప్పుడే దీని పరిహారం కూడాను మనం చేసుకోగలం.
0: It's only when we learn what the reason is, then we can find the remedy.
1: మనము కేవలము ప్రాపంచకమైనటువంటి విషయ వాసనలు యందు, ప్రాపంచకమైనటువంటి లౌకిక జీవితమునందు మన జీవితం అనేటువంటి యొక్క దీర్ఘత్వాన్ని అర్థము చేసుకునలేక కాలమును వ్యర్థముగా విస్తున్నాము.
0: Without understanding, amidst these worldly desires and amidst this worldly life, what the nature of true divinity is, we are wasting our time.
1: ఏనాడు మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకొని పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించుమో ఆనాడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: That day when we can recognize the sacred divinity in us and that day when we take to the sacred path of recognizing that, will we have happiness.
1: మన యొక్క ఇంద్రియముల యొక్క స్వస్వరూపాన్ని మనం కనిపెట్టాలి.
0: We should find out and understand the true form of our sense.
1: ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We should make an attempt to control these sensory organs.
1: సర్వ విధములైనటువంటి యొక్క ఉద్రేకములు కాని, విప్రములు కాని, పరమ శాంతి మార్గములు కాని మన యొక్క ఇంద్రియముల యొక్క చెలరేగటంతోనే ప్రారంభమవుతున్నాయి.
0: All types of passion, all types of agitation, they start from our sensory organs.
1: ఈ యొక్క ఇంద్రియముల యొక్క పటుత్వాన్ని మనము కొంతవరకు వశము గావించుకోవడానికి ప్రయత్నించాలి.
0: The strength of these sensory organs should to some extent be brought under our control.
1: ఉద్రేకము మన యొక్క స్వభావం కాదు.
0: Agitation and passion are not our qualities.
1: అశాంతి మన యొక్క స్వభావం కాదు.
0: Restlessness is not our quality.
1: ఆనందమే మన యొక్క స్వరూపము.
0: Happiness is our form.
1: ఇటువంటి ఆనందాన్ని మనము సర్వేంద్రియముల యందు ప్రసరింప చేసుకుని సర్వ కర్మల యందు కూడాను మనము నిత్యానుభవంగా మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడే మనకు సహజ ఆనందము లభిస్తుంది.
0: When we try and spread such happiness and bliss in all our organs and fill our daily work with such happiness and bliss,
1: లౌకిక సంబంధమైనటువంటి జగత్ పదార్థముల యందు సహజ ఆనందము లేదు.
0: In all matters relating to the world, there is no natural happiness.
1: ప్రతి పదార్థమునందు కూడాను కల్పిత ఆనందమే తప్ప సహజ ఆనందము శూన్యము.
0: In all materials of this world, there is no natural happiness but only artificial.
1: ఒక ఉదాహరణము.
0: One small example.
1: ఎండల కాలములో వేడి సమయమునందు మనం ధరించేటువంటి దుస్తులు చలికాలంలో దీనికి నిరుపయోగమైపోతుంది.
0: The kind of robes we wear in the hot season or in summer become useless in winter.
1: అదే ఎండల కాలంలో మనం ధరించేటువంటి యొక్క దుస్తులు చలికాలంలో మనకు నిరుపయోగమైపోతుంది.
0: The kind of clothes we wear in winter again become useless for us in hot season.
1: నిజముగా పదార్థం యొక్క సహజ గుణమే అది అయిపోయినప్పుడు ఇది ఎల్లవేళలో ఎందుకు సహజమైనటువంటి యొక్క సంతోషాన్ని అందించాలి కదా.
0: Truly, if giving happiness and comfort is the nature of this material, they should give us happiness at all times.
1: ప్రతి పదార్థము కూడాను మార్పు చెందినటువంటిది.
0: All matter is continually changing.
1: ప్రతి వ్యక్తి కూడాను మార్పు చెందినటువంటి వాడే.
0: Every individual is continually changing.
1: దృశ్య కల్పితమైన జగత్ అంతా కూడాను క్షణ క్షణమున కూడా మార్పు చెందినటువంటిది.
0: All the created world goes on changing from moment to moment.
1: మార్పు చెందేటువంటి ప్రపంచము, మార్పు చెందేటువంటి వ్యక్తిత్వము, మార్పు చెందేటువంటి యొక్క పదార్థము సత్యమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా ఆనందించగలరు?
0: Such changing world, such changing individuals and such changing matter, how can they give true happiness to anyone?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందే ఆనందాన్ని అందిస్తుంది.
0: What keeps on changing will give you pleasure which will also keep on changing.
1: అందించిన పదార్థము మార్పు చెందుతున్నది, అందుకున్న వ్యక్తి కూడాను మార్పు చెందుతున్నాడు.
0: That material which gives you this pleasure is changing. The individual who is receiving that is also changing.
1: Kanuka inka aanandam anetundi marpu kaanetundi aanandam etla avutundi?
0: How can we get out of this situation a bliss which is permanent and not changing?
1: Kanukani దేహాభిమానం ఉండినటువంటి యొక్క మానవునికి మాత్రమే ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తు నందు కొంతవరకు కూడాను సుఖానందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తుంటాడు.
0: Thus we see that only such human beings who have attachment to the comforts of their body, they will try and get happiness in this
1: world. నీవు దేహము కాదు.
0: You are not your body.
1: ఇది నా దేహం అంటున్నావు. నా దేహం అనుకున్నప్పుడు దేహము నీవు కాదనేటువంటి యొక్క సత్యము గుర్తించవచ్చు.
0: You say that this is your body. The moment you say that this is your body, you can find out that you are not the body.
1: ఇది నా కర్చీఫ్ అనుకున్నప్పుడు ఈ కర్చీఫ్ నేను కాదనేటువంటి సత్యం స్పష్టమవుతున్నది కదా.
0: When I state that this is my kerchief, it becomes clear that this kerchief is not me.
1: కనుక దేహము నీవు కాదు.
0: So you are not the body.
1: నీ దేహము.
0: It is your body.
1: కనుక ఈ దేహం అనేటువంటి యొక్క తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రవర్తన యందు కూడాను పవిత్రమైన మార్గమును ప్రవేశించడానికి అవకాశం ఉంటున్నది.
0: When we truly and fully understand the nature of this body, there is an opportunity for us to conduct ourselves.
1: దీనిని పురస్కరించుకునే తత్వము ప్రారంభమైనది.
0: It is in this context that the philosophical investigations have started.
1: తత్వము ఏమి చెప్పినది? బ్రహ్మ సత్యం ఒకటి.
0: What has these philosophical investigations taught us?
1: Jagat mithya. Rendavadi.
0: The first thing is Brahma is truth and world is mithya.
1: Jeevaiva Brahma vanapara. Anaga jeevude devudu anetundi yokka moodavadi.
0: The third truth is jeeva is God.
1: Kanaka yekavata jeevudu evaru? Jeevude devu.
0: Who is the jeeva? Jeeva is the God.
1: Kanukane deha bhranti cheta neevu manavudiga bhavistunnavu.
0: It's by your illusion of the body, you think you are the human being.
1: Jeeva branchi cheta neevu chaitanyudiga visvasistunnavu.
0: By your illusion of the jeeva, you think you are a living person.
1: Atma bhavam cheta neeve paramatma ga untunnavu.
0: But by the aspect of atma, you regard
1: yourself. Deeni anek paryayam cheppan. You are not one person but three. The one you think you are, the one others think you are, the one you really are.
0: This same thing has been mentioned by me many times, that is, that you are not one person, you are three persons, namely, the one you think you are, the one others think you are, the one you really are. These are the three personalities.
1: Yetavata, jeevo, devayivanapara, jeevatthume, daivatthunga untunani, ee tattvamu prabodhistu unnadi.
0: In this context, the attitude and the philosophical truth is being taught that jeeva is the God and there is no other separate God.
1: కనుక జీవుడు ఒక విధమైన యాత్రగా ప్రారంభమైనాడు.
0: So jeeva commences existence as a pilgrim.
1: దీనినే జీవ యాత్ర అన్నారు.
0: This has also been called the pilgrimage.
1: ఈ యాత్రకు ఒక గమ్యం ఉన్నది.
0: The pilgrimage of the jeeva has got a destination.
1: ఈ యాత్రకు ఒక మార్గం ఉన్నది.
0: For this pilgrimage there is a path.
1: కానీ మానవులు అనేక మంది అనేక విధమైన మార్గములను అవలంబిస్తూ వచ్చారు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అడాప్టెడ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్.
1: శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వారు అన్ని మార్గములను కూడా ప్రవేశిస్తున్నారు.
0: Those who have had the strength and the courage, they are taking to several paths.
1: బలహీనులైనటువంటి మానవులు తబ్బిబ్బైపోతున్నారు.
0: The weaker human beings are getting confused.
1: ఈ జీవయాత్ర చేసేటువంటి పాంతునకు తన్మయత్వం వస్తుంటున్నది.
0: the pilgrims who are undertaking this pilgrimage, they are being confused.
1: ఏది సత్యము ఏది అసత్యము,
0: what is truth what is untruth.
1: ఈ విధమైనటువంటి ఒక అయోమయ స్థితి లోపల మానవులు అనేక మంది పెడమార్గమును అవలంబిస్తున్నారు.
0: In this state of confusion, many human beings are taking the wrong path.
1: తన యొక్క దివ్యమైనటువంటి భావమే తనకు నిజమైనటువంటి సత్యము.
0: Truly, one's own divine consciousness is his truth.
1: కానీ ఆ దివ్యమైనటువంటి యొక్క భావమును మానవుడు మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఇస్ ఫర్గెటింగ్ దిస్ డివైన్ కాన్షియన్స్ అండ్ థాట్స్.
1: దీనిని పురస్కరించుకుని మనము మరొకరిని అనుసరించనక్కర్లేదు.
0: It is
1: మన యొక్క కాన్షియస్నెస్ ని మనం అనుసరించాలి.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ డూ నాట్ హ్యావ్ టు ఫాలో ఎనీ వన్ ఎల్స్, వీ హ్యావ్ టు ఫాలో ది వెరీ కాన్షియస్ విచ్ ఇస్ ఇన్ అస్.
1: ఈ కాన్షియస్ అనేటువంటిది నీ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వం. అయోమయ స్థితి లోపల మానవులు అనేక మంది పెడమార్గమును అవలంబిస్తున్నారు.
0: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్, మెనీ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ టేకింగ్ ది రాంగ్ పాత్.
1: తన యొక్క దివ్యమైనటువంటి

0: follow the very conscience which is in us.
1: ee conscience anetvante nee yokka divyamainatvanti yokka tattvam.
0: This conscience itself represents your divine aspect.
1: kanukane nen aneka paryamalo naalugu f'lu gurinchi nen cheptuntanu.
0: It is in this context many times I mention the four f's.
1: modati f, follow the master, ide nee conscience.
0: The first f is follow the master, this is your consciousness.
1: inka rendavadi face the devil.
0: The second F is face the devil.
1: Moodavadi fight to the end.
0: The third F is fight to the end.
1: Naalugavadi finish the game.
0: The fourth F is finish the game.
1: ee vidhamainatvanti oka tattvamu manaku brahma sutramunandu prati anu aduguna manaku bodhisthu untundadi.
0: This aspect and this path is being taught to us every step in brahma sutra.
1: Deenine tattvam asi okati.
0: These have been said as the first one.
1: Rendavadi prajnanam brahma.
0: The second one is brahma is prajnanam.
1: Moodavadi ayam atma brahma.
0: The third one is my atma is brahman.
1: Naalugavadi aham brahmasmi.
0: The fourth one is I and brahma are identical.
1: Mana prachina sambandhamainatvanti yokka veda shastra itihasa puranamula yokka pramanamulanu ee naadu manamu visvesistunnamu.
0: It is therefore to be concluded that the Vedic truths which have been our traditions and culture, we have to believe them today.
1: ee naadu vidya vidya vidya ani kevalamu bahula grantha parichayamune vidyaga manam bhavistunnamu.
0: Today we talk of education and we regard acquaintance with several texts as right education.
1: ee naati vidya antai kodanu kevalamu potta kooti vidyalu maatrame.
0: All education of today is simply intended to eke out your life.
1: manavatvanni vikasimpa cheseetuvanti vidya vidya.
0: Education is truly education which can blossom the human nature in you.
1: Chitta suddhi gavincheetvanti vidya vidya.
0: That education which purifies your mind is education.
1: Naitika aadhyatmika seela tattvanni pempondimpa cheseetvanti vidya.
0: That education which promotes the morality and ethics is education.
1: Manavatvanni అభివృద్ధి గావింపు చేసేటువంటి ఒక దివ్యత్వాన్ని ప్రకటింప చేసేటువంటిది విద్య.
0: దాట్ విచ్ ప్రమోట్స్ హ్యూమన్ నేచర్ అండ్ బ్లాసమ్స్ ది డివినిటీ.
1: కానీ ఈనాటి మానవుడు అనేక విద్య విధములైనటువంటి అభివృద్ధులు గావిస్తున్నాడు.
0: బట్ టుడేస్ మ్యాన్ ఈస్ ప్రమోటింగ్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కావలసినన్ని కొత్త మార్గములను తాను కనిపెడుతున్నాడు.
0: హీఈస్ ఆల్సో ఫైండింగ్ మెనీ న్యూ పాత్స్.
1: కానీ ఎన్ని అభివృద్ధులు గావించినప్పటికీ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి విద్యలు మనం ఈనాడు కనిపెట్టడం లేదు.
0: వాట్ ఎవర్ అదర్ థింగ్స్ హీ మే బి ప్రమోటింగ్ టుడే వి ఆర్ నాట్ ఫైండింగ్ అవుట్ ది రైట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ విల్ ప్రమోట్ హ్యూమన్ నేచర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ప్రతి పదార్థము కూడా ఎచ్చట నుండి వచ్చిందో అచ్చటికి చేరిపోతుంది.
0: All material in this world has to go back to where from it has come.
1: మనం ఈ జీవయాత్ర ఎక్కడికి చేస్తున్నాం?
0: Our pilgrimage of the jiva, what is
1: manam ekkada nunchi vacham,
0: where from have we come?
1: Manam ekkada nunchi vachamu aneetvanti from address manaku teliyatam ledu.
0: Where from have we come, the from address is not known to us.
1: Ekkadiki cherutamo ane two address kuda manaku teliyatam ledu.
0: Where are we going to end, this two address is also not known to us.
1: Ee postal department lo from address two address lekapothe ee cover ni ekkada padestaru?
0: In this postal department, if the envelope has no from address, has no to address, where are we going to put this envelope?
1: కనుక ఈనాడు మనము మానవుడై పుట్టినందుకు from address లేక to address ఇందులో ఏదో ఒక దాన్ని మనం గుర్తించాలి.
0: Having been born as a human being, one of the two, where from have we come, where are we going, we should recognize this.
1: ఎక్కడ నుంచి వచ్చామో మనకు తెలియదు.
0: We do not know where from we have
1: come. కానీ ఎక్కడికి పోతాము అనేటువంటిది మనకు తెలుసు బాగా.
0: But we know where we are going to end up.
1: ఇది ఎట్లా తెలుసుకోవడానికి వీలు అవుతుంది?
0: How can we find this?
1: మనము చేసేటువంటి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను పురస్కరించుకుని మన యొక్క గమ్యం అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు.
0: Depending on the conduct which we adopt in our daily lives, we can decide also the destination to where we will go.
1: మనము మంచి మార్గమును, సత్య మార్గమును, ధర్మ మార్గమును, పవిత్రమైన మార్గమును ఈ విధంగా మనం అనుసరించడం చేత దివ్యమైనటువంటి యొక్క ఆనంద మార్గమునికే మనం చేరిపోతాం.
0: By following a good path, by following a dharmic path and by following truth, we will reach the final end which is the good one.
1: కనుక మన నిత్య జీవితంలో మనం అనుసరించవలసినటువంటి మార్గములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In that context we should try and recognize the path which we should follow in our daily life.
1: కనుకనే మనం ఎచ్చట నుండి వచ్చినో అచ్చటికి చేరటం అనేటువంటిది భాగవతం యొక్క ప్రమాణం.
0: It is the authority of the Bhagavata which says from where you have come to that place we have to reach.
1: Ade vidhamugane Bhagavad Gita lendu kodanu mamai vamso jeevaloke jeevabhuta sanatanah.

0: In the same manner, in the Bhagavad Gita, it has been said that all the living creatures, the jivas, have come from me as the origin.
1: Kanuka ekkadi nunchi vachindi acchatiki mi cheradaniki prayatninchali.
0: So we should make an attempt to reach that place.
1: Yetavata manamu bhagavantu nunchi vachavu.
0: Be that as it may, we have come from God.
1: Prati manavudu kudanu messenger of God.
0: Every human being is a messenger of God.
1: ప్రతి మానవత్వం కూడాను దైవము నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపమే.
0: ఆల్ హ్యూమన్ యాక్టివిటీ హ్యాస్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ గాడ్.
1: దైవత్వం నుంచి వచ్చినటువంటి మానవుడు దానవ కార్యములు యందు మనం ప్రవేశించటము, ఇది మానవత్వానికి విరుద్ధము.
0: Man who has emanated from God to undertake demoniac qualities is contrary to human nature.
1: మన యొక్క జీవితము గమ్యము పోయి చేరేంత వరకును శాంతి మనకు చిక్కదు.
0: Until our life goes and reaches the destination, we cannot have peace of mind.
1: Oka chinna udaharanam.
0: There is one small example.
1: Manam gruham nunchi karyartamai gramantaram vellinam.
0: From our home, in order to fulfill a task, we go out of the village.
1: Gramantaram vellina tarvata aa gramamulo mana karyanni poorthi chestuntam.
0: After going to the village, we finish our work which is
1: karyam poorthi aina tarvata aa gramamulo ఎంత ఆకర్షణీయమైనటువంటి యొక్క విచిత్ర విచిత్రములు ఉండినప్పటికీ మనం అక్కడ స్థిరంగా నిలిచిపోము.
0: ఆఫ్టర్ ది టాస్క్ ఇస్ డన్, ఆల్దో దేర్ మే బి సెవెరల్ అట్రాక్షన్స్ ఇన్ దట్ విలేజ్, వి ఆర్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ దట్ విలేజ్ పర్మనెంట్లీ.
1: తిరిగి మన స్వస్థానమైనటువంటి మన గృహం వచ్చి చేరేంత వరకు శాంతి కానీ విశ్రాంతి కానీ శూన్యం.
0: Till we come back and reach our own home, we can never have peace of mind or rest.
1: అదే విధముగానే మన ఒక కార్యార్థమై ధర్మ కార్యార్థమై పవిత్ర కార్యార్థమై సత్యంగా సత్ప్రవర్తన సదాలోచన సచ్చింతన కార్యార్థ నిమిత్తమై మనము ఈ భూలోకంలో వచ్చాము.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఫుల్ఫిలింగ్ ఎ సేక్రెడ్ టాస్క్ ఎ రైచువస్ టాస్క్ ఫర్ ఫుల్ఫిలింగ్ గుడ్ అండ్ కీపింగ్ గుడ్ కంపెనీ వీ హావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్.
1: మన మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి కార్యార్థమై ఇక్కడ వచ్చాము.
0: వీ హావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఫర్ ది టాస్క్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ది purpose.
1: మన దివ్యత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇక్కడికి వచ్చాం.
0: We have come here to recognize the divinity in us.
1: కేవలము జీవితం అంతా కూడా లోడింగ్ అన్లోడింగ్ లో జీవితం వ్యర్థం గావించుకునే కోసం రాలేదు.
0: We have not come here to waste our life all the time loading and unloading.
1: కనుక తిండి తీర్థాదుల కోసం వచ్చామా? రాలేదు.
0: Have we come for food and drink? No.
1: ఎంతోనాం నరజన్మ దుర్లభం.
0: Of all the animals that are born, to get a human being's birth is very difficult.
1: నిజముగా మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది.
0: Truly, human nature is a very sacred thing.
1: తిండి తీర్థాదుల కోసమే మనం వచ్చి ఉంటే పశుపక్షి మృగాదులు తిండి తీర్థాదులు అనుభవించటం లేదా?
0: If we have come for food and drink, are not the birds and animals also taking food and drink?
1: Kanuka tindi teethadulu nimittamai kaadu manam vachindedi pavitramaiti aatmaarthamai vachavu.
0: We have not come for food and drink, we have come in order to know the nature of sacred aatma.
1: Ee yokka aadarshanni sanna chinna chinna udaharananga nadulu kudano manaku prabodhisthu vastunnayi.
0: The ideals that are contained in this situation are being taught to us in a nice manner by rivers.
1: Inka nadulu unnavi.
0: We will take the case of the river.
1: ఈ నదులు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: Where from have these rivers?
1: సముద్రము యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని మేఘములుగా రూపొందించుకుని వర్షములుగా కురిచి వంకలుగా ప్రవహించి నదులుగా పూరుతున్నాయి.
0: The water that is contained in the ocean becomes vaporized, that becomes cloud, that becomes rain, and as streams they flow and the rivers come.
1: ఈ యొక్క నదులు మొట్టమొదటి సముద్రం నుంచి పుట్టాయి.
0: These rivers therefore are born from the ocean.
1: కాని ఏదో ఒక విధముగా తిరిగి ఎక్కడికి పోయి చేరుతున్నాయి? సముద్రానికే చేరుతున్నాయి.
0: In some manner or other, where are they going to end? They are going to end by merging in the ocean.
1: అదీనాం సాగరో గతిహి.
0: All the rivers go into the ocean.
1: ఎక్కడ నుంచి వచ్చెనో అక్కడికే పోయి చేరునాయి.
0: The place from which they have come, they go back to that place.
1: మనము ఒక కుండ చట్టి అనేటువంటిది మట్టి నుంచి చేచాము.
0: We look at a pot. This pot or a pan has been made from mud.
1: Kumarivadu matti nunchi aneka vidhamainatundi kundalu chestu vachadu.
0: The potter uses mud and makes different types of
1: kani ivi bhadramuga undinanta varaku manavudu uniyogichukuntunnadu.
0: So long as these pots are secure and safe, man uses them.
1: అది బాగుండినంత వరకే మనకు యూస్ఫుల్ గా ఉంటుంది.
0: ఇట్ ఈస్ యూస్ఫుల్ టు us so long as it is in a good condition.
1: అది ఏమైనా కింద పడి పగిలిపోయినా యూజ్లెస్ అవుతుంది.
0: బట్ ఇఫ్ ది పాట్ ఫాల్స్ డౌన్ అండ్ బ్రేక్స్ ది పాట్ బికమ్స్ యూస్లెస్.
1: కానీ అది క్రింద పడిన తర్వాత ఎవరో త్రొక్కి ఇంకా ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది.
0: When the pot falls and breaks, people tread on that and become smaller and smaller pieces.
1: కట్టగడపడికి ఏమైపోతుంది? మట్టిగానే మారిపోతుంది.
0: In the end, it changes into mud.
1: ఈ కుండలు మట్టి నుంచి వచ్చి తిరిగి మట్టికే చేరిపోతున్నాయి.
0: These pots coming from mud go back to mud.
1: మధ్యలో ఉండేటువంటి ఒక జీవితమే యూజ్ఫుల్, యూజ్లెస్.
0: It is the interim life of the pot which is either useful or useless.
1: మన దేహములు కేవలము ఒక పాత్రల వంటివి.
0: Our bodies are like the pots.
1: ఇది మట్టి పాత్రలు.
0: These are made up of mud.
1: దీని పేరే మృణ్మయము.
0: This is called
1: చిన్మయం కాదు.
0: This is not made up of divinity.
1: చిన్మయం అనేటువంటి ఒక స్థానమునకు మృణ్మయం అనే రూపంలో ప్రయాణం సలుపుతూ ఉన్నది.
0: In the form of a mud pot, this is making the journey to reach the immortal place.
1: కనుక ఈ విధమైనటువంటి అమృత స్థానమునకు మనము చేరవలసడానికి ఏమి మార్గమును అనుసరించాలి?
0: What is the path which we have to adopt?
1: What is the way to immortality?
0: What is the way to attain immortality?
1: Removal of immoralities is the only way to immortality.
0: Removal of immorality is the only way to reach immortality. మనలో ఉన్నటువంటి
1: యొక్క ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుష్ప్రవర్తనలు, ఈ దుశ్చింతలు మనం ఏనాడో త్యాగం చేయాలి. సంకుచితమైన భావాలను మన నుంచి తీసి పారవేయాలి.
0: Someday we have to sacrifice and remove the bad qualities and the bad ideas and the narrow ideas that are contained in us.
1: ఈనాటి మానవుడు సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Today's man is attempting to lead a narrow life.
1: పంచభూతములు కూడాను తన స్వస్థానమును చేరుకుంటున్నాయి.
0: ఆల్ ది ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్, ఫైవ్ ఎలిమెంట్స్,
1: కానీ పంచభూతములు కూడాను అస్తమందించుకుని ఆడుతున్నటువంటి యొక్క మానవుడు తన స్వస్థానాన్ని మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ హూ హాస్ గాట్ కంట్రోల్ ఆఫ్ దీస్ ఫైవ్ బేసిక్ ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ ఈజ్ ఫర్గెటింగ్ హిస్ నేచురల్.
1: ఈనాడు సైన్స్ చాలా ఆకాశములకు ఎగిరిపోయింది.
0: టుడే సైన్స్ హాస్ రీచ్డ్ ది స్కైస్.
1: వారు కనిపెట్టినటువంటి యొక్క యంత్రములన్నీ కూడాను గగన మార్గాన్ని సంచారం చేస్తున్నాయి.
0: The machines which they have discovered are following the path in the sky.
1: కాని సైన్స్ చంద్రమండలం చేరింది కానీ సెన్స్ లో ఉన్నారు.
0: బట్ సైన్స్ హాస్ రీచ్డ్ ది మూన్ బట్ ది సెన్స్ ఇస్ ఎట్ ఎ వెరీ లో లెవెల్.
1: ఈనాడు మన యొక్క సెన్స్ ఇంద్రియములు పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేర్చాలి.
0: Today our sense and the sensory organs should be made to go to the highest.
1: మానవుడు లక్షలమై అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ 6 inches హృదయాంతరాళానికి చేరటం లేదు.
0: Man is traveling millions of miles in the sky, but he is unable to penetrate 0.5 inches into himself.
1: ఈ విధమైనటువంటి యొక్క డెవలప్, ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి ఎవరి కోసం?
0: Such development and such discoveries for whom are they intended?
1: మానవుడు కూడాను తన హృదయాన్ని అభివృద్ధి గావించుకుని విశాలమైనటువంటి రీతిగా తాను పెంపొందింపు చేసుకోవాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ప్రమోట్ హిస్ హార్ట్ అండ్ బ్రాడెన్ హిస్ హార్ట్.
1: దివ్యత్వమైన సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో తన యొక్క మానవత్వం చేర్చాలి.
0: The aspect of Atma, the omnipresent divinity, it should be
1: able. వ్యక్తిత్వమైనటువంటి యొక్క మానవత్వం గొప్పతనము కాదు.
0: Human nature, which is highly individualistic, is
1: not great. సమస్త స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం చేరాలి.
0: We must reach the omnipresent divinity.
1: ఒక్క చెట్టు అరణ్యము కాదు లేక వనం కాదు.
0: One tree does not make a garden or a forest.
1: ఒక్క ఇల్లు గ్రామం కాదు.
0: One house does not make a village.
1: అనేక ఇళ్ళు చేరినప్పుడే అది ఒక పెద్ద గ్రామంగా ఉంటుంది.
0: Only when many houses come together it becomes a village.
1: అనేక వృక్షములు చేరినప్పుడే అది ఒక వనముగా రూపొందుతుంది.
0: It's only when many trees come together it becomes a forest.
1: అదే విధంగానే మానవత్వం అనేటువంటిది భిన్న భిన్నంగా లేకుండా ఏకత్వమైనటువంటి ఒక వనముగా, ఒక గ్రామముగా తయారు కావాలి.
0: In the same manner, human nature should not divide into small individuals.
1: మానవత్వమునకు మానవత్వమునకు మధ్యనున్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి.
0: ఎవరీ ఇండివిజువల్ షుడ్ రికగ్నైజ్ ది కనెక్షన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ అండ్ కండక్ట్ హిమ్.
1: మానవుని యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్.
1: సోదరి మానవుడైనటువంటి యొక్క ప్రక్కన వాడు బాధపడుతుండగా ఆ బాధలో అర్ధ భాగాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
0: When a fellow human being is suffering from pain, we should make an attempt to take half that pain.
1: కానీ ఈనాడు మానవుడు స్వార్థపరుడై తన స్థానము, తన అధికారము, తన యొక్క ఆనందమును మాత్రమే తాను కోరుకుంటూ జగత్తు యొక్క విశాలమైనటువంటి యొక్క భావాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Unfortunately today, man in his selfish nature thinks only of his position, of his authority and of his happiness, does not think of the fellow human beings.
1: కనుక ఈనాడు విశాలమైనటువంటి ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి.
0: We should in that context కాంటెక్స్ట్ ప్రమోట్ బ్రాడ్
1: ఈ ప్రేమ వల్లనే మనకు లభించేటువంటి శాశ్వత ఆనందాన్ని మనం అనుభవించవచ్చు.
0: ఇట్స్ ఓన్లీ త్రూ దిస్ ప్రేమ దట్ వీ కెన్ ఎంజాయ్ పర్మనెంట్ హ్యాపీనెస్.
1: నిజముగా పదార్థముల యొక్క తత్వము కేవలము ఒక విధమైనటువంటి యొక్క సంయోగ వియోగములతో కూడినటువంటిది.
0: ట్రూలీ ది నేచర్ ఆఫ్ మ్యాటర్ ఇస్ సచ్ దట్ ఇట్ ఇస్ ఇంటిమేట్లీ కనెక్టెడ్ విత్ కమింగ్ టుగెదర్ అండ్ సెపరేట్.
1: పదార్థములు కూడా సంయోగ వియోగములు ఉంటున్నవి.
0: ఆల్ మ్యాటర్ కన్సిస్ట్ ఆఫ్ కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్ ఫ్రమ్ ఈచ్
1: అదర్. ఈనాటి మానవుడు కేవలము వన్ వే ట్రాఫిక్ లో బయలుదేరుతున్నాడు.
0: మ్యాన్ ఆఫ్ టుడే యాక్సెప్ట్స్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్.
1: అతనికి సంయోగం మాత్రమే కావాలి కానీ వియోగాన్ని ఆశించటం లేదు.
0: హి ఓన్లీ వాంట్స్ యూనియన్. హి డస్ నాట్ వాంట్ టు ఫేస్ సెపరేషన్.
1: పుట్టిన వ్యక్తి గిట్టక తప్పదు.
0: వన్ హూ ఇస్ బోర్న్ హ్యాస్ టు డై.
1: తీసుకున్న గాలి విడువక తప్పదు.
0: The air you breathe in has to be given out.
1: Ninna annamu visarjinchaka tappadu.
0: The food you take has to be kept out.
1: Ivanni kudano samyoga viyogamulato kootamalele mana jeevitamu cheemanga abhijjavutunnadi.
0: It's only when all these things contain coming together and giving up separating our life can
1: kevalam samyogamu maatrame manam aashinchatamu chaala dukkhamunaku hetum.
0: If we only want to have acquisition and coming together, it becomes the origin of sorrow.
1: చిన్న ఉదాహరణ.
0: One small example.
1: గాలిని తీసుకున్నాం. ఇది సంయోగం.
0: We breathe air. This is coming together.
1: తిరిగి గాలిని మనం వదలకపోతే మన లంగ్స్ చెడిపోతాయి.
0: If we do not breathe out and give up this air, our lungs will get ruined.
1: చూడు వియోగం కూడా నువ్వు వెంటనే అవసరం.
0: సో ఇమీడియట్లీ as soon as
1: మనం ఆహారాన్ని భుజిస్తున్నాము,
0: we take food.
1: ఆ భుజించిన ఆహారము మరొక పర్యాయం దానిని విసర్జించకపోతే కడుపు చెడిపోతుంది.
0: If that food is not excreted, our stomach will get bad.
1: మన చేతిలో ఒక ప్రదేశం నందు రక్తం ప్రసరిస్తూ ఉండాలి.
0: In our hand, in a place, blood is flowing.
1: ఆ ప్రదేశంలో ఉన్నటువంటి రక్తం చనచనము కూడా దేహంలో ప్రసరించడం వల్లనే దేహం ఆరోగ్యంగా ఉంటుండాలి.
0: Moment after moment, because the blood is circulating into the body, body is healthy.
1: ఆ రక్తం అదే ప్రదేశంలోనే ప్రసరించకుండా ఉంటే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
0: If that blood does not circulate and is stationary, there a boil will come.
1: సంయోగ వియోగములే మానవునికి సంతోషమునకు మూల కారణం.
0: So for man coming together and separating, they are the origin of man's
1: కరుణ. మనలో ఉన్నటువంటి యొక్క సంయోగమైనటువంటి సద్గుణములను తిరిగి ఇంకొకరికి ప్రసరించడానికి, ఇంకొకరికి అందించడానికి ఈ వియోగములో కూడా మనము కొంతవరకు సర్వీస్ చేయాలి.
0: Thus, the good qualities which come to us, we should also see that these good qualities separated from us and go to others and do some good work.
1: ఈ విధమైనటువంటి యొక్క మనలో ఉన్నటువంటి మంచిని, సత్య సాయి సంస్థలకు సంబంధించినటువంటి యొక్క పవిత్ర భావాలను యావత్ ప్రపంచమునకు మనము ప్రసరించడానికి ప్రయత్నం చేయాలి.
0: We should recognize this and the Satya Sai organization should promote and spread the sacred qualities that are present in this organization. We should not live all the time like a frog in the well.
1: విశాలమైన సముద్రంలో జీవించేటువంటి యొక్క ఫ్రాగ్స్ వలె మనము జీవితం గడపాలి.
0: We should spend our lives like frogs living in a broad, wide ocean.
1: ఏ విధంగా?
0: How do we do this?
1: ఈనాడు మనం స్వార్థము అత్యవసరమే.
0: Today, some amount of selfishness is necessary.
1: అది ఎంతవరకు? కొంతవరకు మాత్రమే.
0: But how far? Only to a limited extent.
1: కనుక మానవునికి ధృతి ఒక ముఖము.
0: For man, there is one face and that is righteousness.
1: రెండవది న్యాయము.
0: The second one is justice.
1: రే మూడవది ప్రేమ.
0: The third one is ప్రేమ.
1: నాలుగవది కరుణ.
0: The fourth one is compassion.
1: ఐదవది సంయమము అనగా ఇంద్రియ నిగ్రహం.
0: The fifth one is control.
1: ఐదు భిన్నమైనటువంటివి కావు.
0: These five are not distinct.
1: ఐదు కూడా మానవునికి ఐదు ముఖములు వంటివి.
0: These five can be regarded as the five different
1: faces. ఇవే మానవుని యొక్క పంచ ప్రాణములు.
0: These are the five lives of human being.
1: ఈనాడు మానవునికి ధర్మం అనేటువంటి యొక్క ముఖము పోయింది.
0: Today man has lost that face which we have called
1: న్యాయము అనేటువంటి ముఖము పోయింది.
0: He has also lost the face of justice.
1: ప్రేమ అనేటువంటిది స్వార్థములో ఉన్నది.
0: There is an amount of prema in his selfishness.
1: కరుణ అనేటువంటిది కుటుంబముతో చేరింది.
0: There is a compassion to his own family.
1: సంయమము అనేటువంటిది అసలే లేదు.
0: The control of senses doesn't exist.
1: కాబట్టి ఈనాడు మానవుడు లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
0: Today therefore we can describe man as living death.
1: కనుక మనం ఈనాడు మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుని యావత్ భారతదేశం యొక్క క్షేమాన్ని, యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని, లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైన మార్గంలో మనము ఈనాడు ప్రయాణం చేయాలి.
0: టుడే వీ షుడ్ మేక్ ది జర్నీ ఇన్ రివ్యూయింగ్ అండ్ రివైవింగ్ ది హ్యూమన్ నేచర్ అండ్ మేక్ ది జర్నీ టేక్ టు ది బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: స్వార్థము సెల్ఫిష్నెస్ నుంచి ప్రారంభం కావాలి.
0: It is not possible to help unless you help yourself.
1: కట్టకడపడికి ఏది సెల్ఫ్ అనేటువంటి విచారం చేసి సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్.
0: When we make the inquiry, what is this self? We come to the conclusion that selflessness is the true self.
1: ఇది ఏ విధంగా సంభవిస్తుంది?
0: How does it happen?
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is one small example.
1: చిన్న పిల్లలు బెలూన్ ఊదుతుంటారు.
0: Children blow a balloon.
1: అది ఊది ఊది ఒక దగ్గర కట్టి వేస్తారు.
0: They blow the balloon to a big size and
1: they సర్వత్రా గాలి ఉండినప్పటికీ ఆ బెలూన్ లో ఉండేటువంటి గాలి ఒక హద్దులో నిలిచిపోయింది.
0: ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్దో ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ది ఎయిర్ దట్ ఇస్ కన్ఫైన్డ్ ఇన్ ది బెలూన్ ఇస్ లిమిటెడ్
1: కానీ ఆ హద్దులో ఉండినటువంటి యొక్క గాలి విశాలమైనటువంటి గాలిలో చేరడానికి ఇంకా మార్గమే లేదు.
0: In that condition, there is no way in which this confined air can join and merge the broad
1: మార్గము లేదు అని మనం నిరుత్సాహానికి గురి కాకూడదు.
0: But we should not be disappointed that there is no way.
1: దానికి కట్టినటువంటి దారం విప్పి
0: if we remove the thread with which we have tied up the balloon
1: ఆ లోపల చేరినటువంటి గాలికి మనం మరింత గాలిని అధికంగా చేర్చడం చేత అది పెద్దదై పెద్దదై పెద్దదై పెద్దదై ఒక్కతూరి బట్ అని పగిలిపోతుంది.
0: If we can add more air to the confined air in the balloon, it will become bigger and bigger and it will burst.
1: కట్టకడబడికి విశాలమైన గాలిలో ఈ గాలి కూడా ఏకమైపోతుంది.
0: In the end, the confined air will also merge and mix with the broad outside.
1: ఈనాడు స్వార్థము అనేటువంటిది బెలూన్ లోపల మనము అభిమానము అనేటువంటిది గాలిని ఊపి దానికి మమకారం అనేటువంటి తాడును కట్టి పెట్టాం.
0: Today we are putting what we call selfishness and confining the air into a balloon and tying it up with a thread.
1: ఏనాడు ఈ అభిమానము అనేటువంటి తాడును విప్పి ఈ మమకారం అనేటువంటి గాలి తోపల అధికంగా ఈ యొక్క బెలూన్ ఊదినప్పుడు స్వార్థం అనేటువంటిది అది ఒక్కతూరి పగిలి విశాలమైన పరార్థములో ఏకమైపోతుంది.
0: The day when we can remove this thread of attachment and the way when we can blow more into this selfish confined air, that will become big and that will merge with the broad outside environment.
1: కనుకనే మానవత్వము కేవలము నేను అనేటువంటి ప్రదేశం నుంచి నేను అనే దానికే ప్రయాణమయ్యేటువంటి పెద్ద రాజబాట కాదు.
0: Therefore, human nature should not consist of the royal path which starts with the self and reaches again the self.
1: కాదు. ఐ అనేటువంటి స్థానం నుంచి వి అనేటువంటి దానికి ప్రయాణం అయ్యేటువంటిది మానవత్వం.
0: ది జర్నీ ఫర్ హ్యూమన్ కైండ్ షుడ్ బి టు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ ది ప్లేస్ ఆఫ్ వి.
1: కానీ ఐ అనేటువంటి దీని నుంచి యు అనేటువంటి దానికి పోయినప్పుడు వి అనేటువంటిదిగా ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ వెన్ యు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ యు, ఐ అండ్ యు బికమ్ వి.
1: వి ప్లస్ హీ అయిపోతుంది.
0: వి ప్లస్ హీ విల్ బికమ్ వి.
1: మనం అందరూ చేరి తిరిగి మనము మనవాడైనటువంటి ఒక దైవం దగ్గరికి ప్రయాణం కావాలి.
0: ఆల్ ఆఫ్ us together again should travel to God who belongs to us.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవం సన్నిధికి దైవమనే పెన్నిధికి సత్యమైన ఆనందమునకు ప్రయాణం చేసేటువంటి బాటసారి.
0: Every human being is a pilgrim who is making a pilgrimage to the position of God who is truth and who is his.
1: కనుక ప్రతి మానవనీయతకు తత్వమును కూడా బైబిల్ కూడా అదే చెప్పింది. ఫస్ట్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ది బైబిల్ హెస్ ఆల్సో ఎక్స్ప్రెస్ ది సేమ్ థింగ్. ఫస్ట్ ఇట్ వాస్ సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: కానీ ఈ మెసెంజర్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గావించుకుంటూ మానవత్వాన్ని విశాలమయ్యేటువంటి కరుణ తత్వాన్ని అభివృద్ధి గావించడం చేతనే తక్షణము ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనే స్థాయికి పోయి చేరాడు.
0: Because of broadening this nature of messenger and reaching a wider humanity, from that position, with the help of compassion, he becomes, I am the Son of God.
1: Son of God ane tappudu relationship erpadipoyindi.
0: The moment you say Son of God, there is a relationship with God that has been established.
1: Messenger ane tuntu vaadu kevalamu gruhamlo oka service chesetunte vaade.
0: Messenger denotes one who does service in a house.
1: కాని ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనేటప్పటికి రక్త సంబంధము అనుబంధము బాంధవ్యము నిర్బంధము అన్ని విధములుగా కూడా కూడి వచ్చింది.
0: ఫర్ ది మోమెంట్ యు సే సన్ ఆఫ్ గాడ్ దెన్ దేర్ ఇస్ ఎ బ్లడ్ రిలేషన్షిప్ అండ్ దేర్ ఇస్ ఎన్ అటాచ్మెంట్ అండ్ దేర్ ఇస్ ఎ టుగెదర్నెస్ దట్ హస్ కమ్.
1: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: దేర్ ఆఫ్టర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: అదే విధముగానే మనం ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక మెసెంజర్ messenger of God గా తయారు కావాలి.
0: In the same manner, today every human being should transform himself into being a messenger.
1: God messenger ఏ మెసేజ్ తీసుకుని పోవాలి, ఏ యొక్క ప్రచారం తీసుకుని పోవాలి.
0: But being a messenger of God, what is the kind of message and what is the kind of propagation which you should do?
1: ఈ మెసేజ్ అనేటువంటిది మిస్యూజ్ చేయడానికి కాదు.
0: This message is not intended to be misused.
1: మనం ఈ మెసేజ్ అనేటువంటిది దైవం యొక్క ప్రేమను, దైవం యొక్క కరుణను, దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అందరికీ పంచడానికి ప్రయత్నించాలి.
0: దిస్ మెసేజ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ రీచింగ్ ఎవ్రీవన్ గాడ్స్ లవ్, గాడ్స్ కంపాషన్ అండ్ గాడ్స్ బ్రెడ్త్ ఆఫ్ లవ్.
1: నిజముగా మనం చేయవలసినటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: Truly what we should do and show is one thing, and that is love. This prema is God.
1: Love is God. Live in love.
0: God is love. Love is God. Live in love.
1: ఏనాడు మనం ఈ ప్రేమను అభివృద్ధి గావించుకుందామో అక్కడ మన స్వార్థము నాశమవుతుంది.
0: That day when we can promote this kind of love, our selfishness will disappear.
1: అన్ని విధములు అయినటువంటి యొక్క సహన భావాన్ని కూడా పెంచుతుంది.
0: It will also promote certain amount of patience and forbearance.
1: Samara sattvanni abhruddhi gavistundi.
0: It will develop an equal
1: Kanukane
0: attitude.
1: Love lives by giving and forgiving.
0: Love lives by giving and forgiving.
1: Kani atti premane manam abhruddhi gaakuchukondaa lekapothe kevalam swarthamlone manam unte selfish anetvadi kavalamo. Self lives by getting and forgetting. Ani ప్రేమ స్వరూపులారా, ఏనాడు మన ఎంత ప్రేమ ఉంటున్నదో ఆ ప్రేమ హృదయంలో స్వార్థము చేరడానికి వీలు లేదు.
0: When your heart is filled with love, selfishness cannot enter. There is no place.
1: Love is selflessness.
0: Love is selflessness.
1: Self is lovelessness.
0: Self is lovelessness.
1: కనుక ఏనాడు మనం ఈ స్వార్థమనేటువంటి దాన్ని మనం నిర్మూలన గావించుకుందామో ఆనాడే సహజమైన ఆనందం మనకు లభిస్తుంది.
0: When we can remove and exterminate this selfishness from our heart, love will flow into.
1: మనం వచ్చినటువంటిదంతా కూడా దైవస్థానం నుంచి వచ్చాము.
0: We have come from the place of God.
1: కనుక దైవస్థానమునకు పోయేటువంటి యొక్క ప్రయాణంలోని మనం ఈ సమాజం యొక్క సేవలను మనం సలుపుకుంటూ పవిత్రమైన కార్యాల చేతని మన కర్మలు ముగిస్తూ రావాలి.
0: In our attempt to reach the place of origin, namely God, service to human beings, in that we should spend our life and
1: journey. కనుకనే భగవద్గీత యందు మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుచ్చవః మామక పాండవాచేవ కిము కుర్వత్ సంజయ. ధర్మక్షేత్రం, ధర్మ అనేటువంటి యొక్క పదము మొట్టమొదటినే అక్కడ ఓంకార రూపమై నిలిచింది.
0: In the Bhagavad Gita, in the very first word is Dharma Kshetra. Dharma, the word righteousness, has stood there as the very first word.
1: Bhagavad Gita lo 700 shlokamulu.
0: In Bhagavad Gita there are 700 verses.
1: Indulo mottamodati shlokamu Dharma Kshetram ane shlokam.
0: The first verse begins with the word Dharma Kshetra.
1: Ee modati shlokamulo modati padamu dharma.
0: In this first verse, the first word is dharma.
1: Inga 700 shlokamlo 700 shlokam anetundidi yatra yogischara krishna yatra paatro danudraha tatra sri vijaya vibhuti dhruva niti matir mama.
0: In the 700th verse, the last sentence is last word in the last sentence is mama.
1: Indulopala modati shlokamlo modati padamu dharma, అంత్య శ్లోకములో అంత్య పదము మమ, ఈ రెండూ చేరితే మమ ధర్మము అని బోధించింది భగవద్గీత.
0: హియర్ ది ఫస్ట్ వర్డ్ ఇన్ ది ఫస్ట్ వర్స్ ఇస్ ధర్మ, ది లాస్ట్ వర్డ్ ఇన్ ది లాస్ట్ వర్స్ ఇస్ మమ, అండ్ సో భగవద్గీత హాస్ టాట్ us these two together.
1: ఏది నీ ధర్మము?
0: What is your dharma?
1: పవిత్రమైనటువంటి యొక్క ప్రజా సేవనే, సమాజ సేవనే మమ ధర్మం అని చెప్పాలి మనం.
0: Your dharma, mama dharma, is sacred service to humanity.
1: Samajame lekapothe chanamaina manam jeevinchalemu.
0: If there is no society of human beings, we cannot live for one moment.
1: Manam society valane ee samajam valane mana jeevithanni pompondipa chesukuntunnam.
0: It is only with the help of the society that
1: sarva sukhamulu sarva anandamulu kodanu samajam nunchi andukuntunnam.
0: All happiness and all experience comes to us from the society.
1: Atti kutagnatanu manam andinchukune nimittame samajamunaku seva cheyali.
0: In order to pay back this debt of gratitude, we should serve the humanity.
1: Adhe nee dharmam.
0: This is your dharma.
1: Kanukani krishnudu kudanu arjunuki em cheppadu, nayana sarvada sarvakalamulu yendu kudanu nanne smaristu undamani cheppadu.
0: It is in this context that Krishna told Arjuna to at all times and under all circumstances to think of him.
1: Yuddham chese samayamlo bhagavantunu ee reetiga smarinchadaniki veelavutundi.
0: But during a battle, how can one think of God?
1: అయితే ఆ యుద్ధము కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావించమన్నాడు.
0: బట్ హీ సెడ్ రిగార్డ్ ఈవెన్ ది ఫైట్ ఇన్ ది బ్యాటిల్ యాజ్ బీయింగ్ డన్
1: సర్వ కర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించినటువంటి యొక్క మానవత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
0: That human nature which regards all work as work done for God and the benefit of God.
1: మానవులందరికన్నా ఒక దైవం యొక్క బిడ్డలే.
0: All human beings are children of God.
1: అలాంటి దైవం బిడ్డలైనటువంటి మానవులు అన్న తమ్ముల వలె, అక్క చెల్లెండ్రుల వలె ఒకరికి అన్యోన్యతగా అభివృద్ధిగా కొంతవరకు జీవితాన్ని పెంపొందింప చేసుకోవాలి.
0: Such children of God should regard themselves like brothers, like sisters, and promote each other's good and well-being.
1: కానీ ఈనాడు మనము వేదికలపైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాత్రం పదాలు ఉపయోగపెడుతున్నామే కానీ ఆ సంబంధ బాంధవ్యం ఏమాత్రము లేవు.
0: But today, on this stage, we are using words like brothers and sisters. But the kind of relationship between brothers and sisters does not exist. ఈ
1: పదముల యొక్క అంత అర్థము వేదికపైనే చచ్చిపోతుండాలి.
0: The meaning of these words is becoming extinct on the stage itself.
1: అధికారం మనం నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన యొక్క వ్యక్తుల యొక్క కర్తవ్యం. Brotherhood of man, fatherhood of God.
0: But that should not be the aspect of individuals who have taken to spiritual path. Their aspect should be brotherhood of man and fatherhood of God.
1: Prema swaroopulara, ee naadu prapancham yokka paristhiti meeku teliyindi kaadu.
0: Prema swaroopas, it's not as if you are ignorant of the situation of the world.
1: Adhi ekkadu naipetti alajalachocha manavattam chaala alajipothunnadi.
0: As a result of several types of agitation in this world,
1: naitika, bhautika, dharmika, aadhyatmika, rajakeeya, bhautika, anninti endukudano manavattam chaala alasi solasi nischaramai nilichipothundadi.
0: The human nature is getting extinct, is getting tired in all spheres, ethical, moral, political and worldly spheres.
1: Aadhyatmika margamulandukudano ayomaya sthitilo untundadi.
0: Even in the spiritual path, this become a confused state.
1: Manavuni yokka manasu chaala tabbibbai pothuntundadi doubts cheta.
0: Man's mind is being confused with many doubts.
1: ఎందుకనగా మానవుడు అనేక విధమైనటువంటి అనుమానాలకు గురైపోతున్నాడు.
0: The reason for this is man is subjected to considerable suspicion. What is the reason?
1: అనగా చెప్పటం ఒకటి చేయటం మరొకటి, అందువలన అనుమానాలకు గురి అయిపోతున్నాం.
0: The reason for this is we state one thing, we do a different thing.
1: కానీ మానవత్వం అట్టిది కాదు.
0: But mankind, man's nature is not like that.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: ఏది ది ప్రాపర్ స్టడీ?
0: What is this proper study?
1: మన మనసులో ఉన్నటువంటి భావము, మాటలో చెప్పేటువంటి పలుకు, క్రియలో ఆచరించేటువంటి ఆచరణ మూడు ఏకమైపోవాలి.
0: There should be complete correlation between the thought, between the word and between the deed of a human being.
1: కాని ఈనాడు అట్టి పవిత్రమైన స్థితిని మనం అందుకోలేకపోతున్నాం.
0: But we are unable to reach such a sacred situation.
1: మనసులో తలచేది ఒకటి, మాటలో చెప్పేది ఇంకొకటి.
0: The thought which comes to us in our mind is one and the word which we utter with our mouth is a totally different.
1: మాటలో చెప్పేది ఒకటి, క్రియలో ఆచరించేది ఇంకొకటి.
0: The word which we utter is one and the deed which we do is a different thing.
1: కనుకనే మన యొక్క వేదాంతం ఏమి చెప్పింది? మనస్సు ఏకం, వచస్సు ఏకం, కర్మణ ఏకం, మహాత్మనం.
0: What has our Vedanta told us? It's only when there is a unity between our thought, word and deed, he becomes a great man.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ అన్యత్, దురాత్మనం అనింది.
0: Thought is different, word is different, action is different. Such a man is a bad man.
1: కనుకనే ఈనాడు మనము మూడింటిని ఏకము గావించుకునేటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి గావించాలి.
0: We should promote that kind of human nature which can harmonize our thought with word and
1: deed. జీవితము కేవలము నేటితో రేపటితో గడిచిపోయేటువంటిది కాదు. ఇది లాంగ్ జర్నీ.
0: ప్రేమ స్వరూప
1: దీర్ఘ ప్రయాణం.
0: లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ టుడే ఆర్ టుమారో. ఇట్స్ అ లాంగ్ జర్నీ.
1: మనం నిజంగా ప్రయాణాలు చేసే సమయం లోపల చిన్న చిన్న షూట్ కేసో లేక ఒక బాక్సో లేక ఒక బ్యాగో తీసుకుని మనం ప్రయాణం అవుతుంటాం.
0: ట్రూలీ వెన్ వి అండర్టేక్ ఎ జర్నీ వి టేక్ ఎ స్మాల్ సూట్ కేస్ ఆర్ ఎ స్మాల్ బ్యాగ్.
1: అంతమైనటువంటి యొక్క లగేజ్ ని మనం తీసుకుని పోతే మన ప్రయాణం కూడా చాలా అలసటతో కూడుకుంటుంది.
0: ఇఫ్ వి టేక్ హెవీ లగేజ్ అండ్ టూ మచ్ లగేజ్ అవర్ జర్నీ ఆల్సో విల్ బికమ్ వెరీ టైరింగ్. కనుకనే
1: మీరు చూచింటారు రైల్వే డిపార్ట్మెంట్ లో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంట.
0: దట్ ఈస్ వై యూ వుడ్ హావ్ సీన్ ఇన్ ది రైల్వే డిపార్ట్మెంట్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్స్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: మనము ప్రయాణమైపోతున్నాం.
0: We are undertaking the journey of life.
1: Ticket teeskunnamu.
0: We have purchased a ticket.
1: Dehamane rail lo ekkinamu.
0: We have entered the train of our body.
1: మాట్లాడు, ఇంకే విధంగా పాటలు పాడు, బళ్ళు చేయి, ఇంట్లో భోజనం చేయి, ఏమి చేస్తున్నా గాని ఈ బండేమో కదిలిపోతుంటుండాలి.
0: You may sleep, you may sing, you may talk, whatever you may be doing, this journey is going on.
1: ఈ యొక్క కంపార్ట్మెంట్ వెళ్ళిపోతుండాలి స్టేషన్ వరకు నిలుచుకుండా.
0: This compartment is going on moving. It's not stopping in any station.
1: ఎక్కడ స్టేషన్ వచ్చిందో అక్కడ నిలిచిపోతుంది.
0: Where there is a station, it will stop.
1: కనుక మన జీవితం యొక్క స్టేషన్ ఎక్కడిది? శ్మశానమే మన స్టేషన్.
0: What వాట్ ఈస్ ది స్టేషన్ ఫర్ అవర్ లైఫ్? ఇట్ ఈస్ ది బెరియల్ గ్రౌండ్ విచ్ ఈస్ ది స్టేషన్ ఫర్ అవర్ లైఫ్.
1: కనుక మనం తీసుకున్నటువంటి టికెట్ ను మనం స్టేషన్ దిగేంత వరకు సరైనటువంటి మార్గంలో మనం దీన్ని అనుభవించుకుంటూ పోవాలి.
0: Thus, having taken the ticket for the journey, until we reach the station, we should take the right path.
1: మన యొక్క డిజైర్స్ అనేటువంటి లగేజ్ ని మనం తగ్గించుకోవాలి.
0: The luggage which is in the form of our desires should be diminished by
1: ఈనాడు మానవుని యొక్క డిజైర్స్ అబ్బో అబ్బో అబ్బో ఆకాశానికి కూడిపోతున్నాయి.
0: Today man's desires are many, they are reaching the sky.
1: అనేక ఊహాగానములు పాడుతున్నాడు మానవుడు.
0: Man is thinking of many thoughts.
1: ఒక్క బుక్కు రాసినటువంటి కవి 10 బుక్కులు రాయాలని ఆశపడుతున్నాడు.
0: A poet who has produced one book wants to produce 10 books.
1: ఒక ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఇంకా 4 ఇళ్ళు కట్టాలని ఆశపడుతున్నాడు.
0: An individual who has built a house wants to build 4 more houses.
1: ఒక లక్ష ఉన్నటువంటి మానవుడు నాకు 1 కోటి కావాలని ఆశపడుతున్నాడు.
0: A man who has a lakh of rupees wants to have a crore of rupees.
1: జ్ఞానుడు పొట్ట నిమిత్తమై మనం ఇన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నాలు చేస్తున్నాం. కట్టగడపటికి ఏ క్షణము, ఏ సెకండ్ నందు, ఏ నిమిషం నందు, ఏ ప్రదేశం నందు మనం ఒక్కతూరి బుస్సని ఈ ప్రాణం వెళ్లిపోతుండాలి.
0: ఫర్ ఎ స్మాల్ స్టమక్ వీ ఆర్ మేకింగ్ సో మెనీ అటెంప్ట్స్, బట్ టువర్డ్స్ ది ఎండ్, అట్ సమ్ మోమెంట్, అట్ సమ్ సెకండ్ దిస్ లైఫ్ ఇస్ గోయింగ్ టు డిసపియర్ లైక్ ఎ ట్వింకిల్.
1: మనం వేసినటువంటి ఊహాగానములంతా కూడా ఒక్క క్షణం లోపల నిరాశ పొందిపోతున్నాం.
0: ఆల్ ది ప్లాన్స్ విచ్ వి హావ్ మేడ్ విల్ ఆల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ వన్ మోమెంట్.
1: కలలో చూచిన మేడలు మిద్యలు కన్నులు విప్పిన లేవు కదా. మనం స్వప్న దృశ్యంగా మనం ఈ జగత్తును చూస్తున్నాము.
0: The mansions which we see in our dream do not exist when we wake up.
1: ఈ స్వప్నంలో ఉండినటువంటివన్నీ కూడా సత్యములు కావు.
0: All that we see in this dream of the world, they are not the truth.
1: కనుకు మనం జగత్తంతా కూడా దృశ్య కల్పితమైన జగత్తంతా కూడా ఇది డే డ్రీమ్.
0: The created world is like a day dream.
1: మన ఊహలంతా కూడా నైట్ డ్రీమ్.
0: All our thoughts are like the night dream.
1: కానీ రెండు రెండు డ్రీమ్లు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: But the truth that both of them are dreams is to be recognized.
1: రెండింటి యందు నీ ఉన్నావు అనేటువంటి ఆమ్నిప్రెజెంట్ యొక్క తత్వాన్ని నీవు భావించాలి.
0: The aspect of omnipresence of you in both the dreams you should recognize.
1: అనవసరమైన మాటలతో మన జీవితాన్ని వ్యర్థము గావించకూడదు.
0: We should not waste our life with unnecessary words.
1: పవిత్రమైన మాటల చేత, పవిత్రమైన పలుకుల చేత మనం పరుణ ఆనంద పెట్టడానికి ప్రయత్నించాలి.
0: With sacred words and sacred talk we should give happiness to others.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but you can always speak obligingly.
1: మనకి ఇచ్చినటువంటి యొక్క ఈ జీవను సాధ్యమైనంత వరకును సన్మార్గంలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: The tongue which is given to us, to the extent possible, we should put it along the right path.
1: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
0: The tongue that has been given to us should be used along the path of truth, should utter good words, should talk of Lord's name in Govinda Madhava.
1: Prema swarupulara, kannulu matram manaki ichadu bhagavantudu.
0: Prema swarupas, God has given us the eyes.
1: Kani kannulaku okka shakti matrame undadi.
0: But the eyes have got only one type of power.
1: Chudagaladu matram.
0: They can only see.
1: Chevulunu ichadu rendu.
0: They have given 2 ears.
1: అవి కేవలం వినగలవు మాత్రమే కానీ రెండవ శక్తి దానికి లేదు.
0: They can only listen. They have no other function.
1: ముక్కును ఇచ్చాడు.
0: He has given us the nose.
1: కానీ దానిని గాలి మాత్రం తీసుకోవటం వదలటం మాత్రమే కనిపిస్తుండాలి.
0: The nose can only breathe in and breathe out the air.
1: కానీ నాలుకకు మాత్రం డబుల్ ప్రమోషన్.
0: But the tongue has got a double promotion in
1: taste. చూడగలదు, మాటలు చెప్పగలదు.
0: It can taste and it can speak.
1: కనుక ఇది చాలా శక్తివంతమైనటువంటిది. కనుక మొట్టమొదట మనం టంగును కంట్రోల్ చేసుకోవాలి.
0: Since this tongue is a very powerful organ, we should control the tongue.
1: ఇది నాలుగు రకములైనటువంటి పాపములు చేస్తుండాలి.
0: This tongue can commit 4 types of sin.
1: అసత్యమాడటం ఒకటి.
0: To speak untruth is one.
1: చాడేలు చెప్పటం రెండోది.
0: To speak ill of others is another.
1: ఇంకా పరులను దూషించేది మూడవది.
0: టు ఫైండ్ ఫాల్ట్ అండ్ బ్లేమ్ అదర్స్ ఇస్ ది థర్డ్ వన్.
1: అతిభాష మాట్లాడేది నాలుగవది.
0: టు టాక్ టూ మచ్ ఇస్ ది ఫోర్త్.
1: ఈ నాలుగింటి వల్ల మనకు పాపములు మూటగట్టి పెడుతుండాలి.
0: బై దీస్ 4 మెథడ్స్ ది టంగ్ ఇస్ అక్యుములేటింగ్ సిన్స్.
1: కనుక మనం ఈ మొట్టమొదట జిహ్వే రసగ్ని దీనిని మొట్టమొదట అరికట్టుకోవాలి.
0: Therefore, we must first recognize this fact and control
1: it. అరికట్టినప్పుడు గుహ్య కూడాను అరికట్టడానికి వీలవుతుంది.
0: Only when we can control this palate or the tongue, will we be able to control our vision.
1: ఈ ఐదేంద్రియముల లోపల ఈ టంగ్, ఈ నాలుక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ఆల్ ది 5 sensory organs, ది టంగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మహర్షులందరూ కూడాను మౌనము మౌనము అని ఈ యొక్క విల్ పవర్ ఎనర్జీని అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేసేవారు.
0: That is why in the old days the rishis have always wanted to promote by silence their strength.
1: Adhika bhasha cheta napa shakti tagipothundadi.
0: By talking too much, one's own strength and memory becomes
1: weak.
0: Our strength of the atma melts
1: away. Our
0: nerves become
1: weak. చెడ్డ పేరు వస్తుండాలి.
0: In the society we get a bad name.
1: కనుక మనము క్వైట్ గా కొంతవరకు నిశ్శబ్దంగా అతి భాష లేకుండా పవిత్రమైనటువంటి దీంతో మనస్సు మననం చేసుకోవటానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని అందించాలి.
0: సో క్వైట్లీ అండ్ వితౌట్ టాకింగ్ టూ మచ్ సైలెంట్లీ వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ టు స్ట్రెంగ్తన్ అవర్ మైండ్.
1: ఈ విధమైనటువంటి యొక్క నిత్య జీవితం లోపల తరబిది చేయటమే ఇది నిజమైన దైవ మార్గం.
0: To train oneself in this manner in his daily life.
1: కేవలం జపం చేయటము ధ్యానం చేయటమే దైవ మార్గం కాదు. నిత్య జీవితంలో సమాజం యొక్క ఆనందాన్ని, సమాజం యొక్క అభివృద్ధిని, సమాజం యొక్క క్షేమాన్ని, లోక క్షేమాన్ని కోరటమే నిజమైన సాధన.
0: The true sadhana is to want the prosperity of society in your daily life and conduct yourself in that manner.
1: మానవుడు మూడు రకములైనటువంటి సాధనలతో నిత్యము జీవిస్తున్నాడు.
0: Man lives every day with three types of sadhana.
1: వ్యక్తిగత సాధన, ఇంకొక సాధన, సమాజ సాధన.
0: ఇండివిజువల్ సాధన, ఫ్యామిలీ సాధన అండ్ సొసైటీ సాధన.
1: ఈ మూడు సాధనలు ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములుగా జీవితాన్ని గడుపుకోవడానికి శక్తి సామర్థ్యం ప్రోగు చేసుకుంటున్నాడు.
0: బికాస్ దర్ ఆర్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ సాధన విచ్ మ్యాన్ కెన్ అండర్టేక్ హీఈస్ ఏబుల్ టు కలెక్ట్ హిస్ స్ట్రెంగ్త్.
1: జపము ధ్యానము చేయటము కేవలం వ్యక్తిగత సాధన.
0: Japa and jhana is purely an individual effort.
1: ఇట్లో ఉండినటువంటి వారందరికీ సమన్వయం చేసుకుని ఒకరితో ఒకరికి అన్యోన్యం చేత జీవించటము ఇది గృహస్థ సాధన.
0: To harmonize all the members of the family and live in a manner that comforts everyone is the sadhana relating to the family.
1: సమాజములో పోయి వ్యక్తిగతమైనటువంటి యొక్క పర జీవితమును కొంతవరకు సహాయకారిగా చేసేటువంటిది ఇది సొసైటీ సాధన.
0: Entering the society and making others' life bearable and happy.
1: దీనిని మనము స్వార్థం అనేటువంటి ఫలితం అనేటువంటిది లేకుండా ఈ సమాజ సేవ చేయాలి.
0: This kind of service to the society should be done by us without wanting to get some selfish benefit.
1: మనం ఏ స్వార్థాన్నో ఏ ఫలితాన్నో మనసులో పెట్టుకుని సమాజ సేవ చేయకూడదు.
0: We should not have in our mind some kind of a selfish desire and serve
1: the society. ఈ విషయమంతా కూడాను విశ్వస్వరూపం.
0: This entire world is the form of God.
1: ఇది సమాజ సేవ దైవ సేవగా భావించాలి.
0: సర్వింగ్ సొసైటీ షుడ్ బి రిగార్డెడ్ బై అదర్
1: మానవ సేవనే మానవ సేవ.
0: టు సర్వ్ మ్యాన్ ఇస్ టు సర్వ్
1: జన సేవనే జనార్దన సేవ.
0: టు సర్వ్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ టు సర్వ్ జనార్దన.
1: ఈ విధంగా మనం భావించి సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధములుగా ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించినప్పుడే జీతము అన్ని విధములు కూడా నిత్య కళ్యాణ పచ్చలతో కలకల కిలకిలలాడుతూ ఉండడానికి ఏ విధమైనటువంటి సందేహం ఉండదు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి రిగార్డ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ అండ్ డూ దర్ వర్క్ ఇన్ దిస్ మేనర్ and demonstrate an ideal life, there is no doubt whatsoever that the country will be prosperous and the country will benefit.
1: Desha kala patra e matramu bhedam lekunda chuchukovali.
0: We should regard any change in the country, in the time and in the situation as not affecting
1: us. Bharat deshame na desham anetundi swarthamlo kuda manam undakoddu anni deshamulu manave.
0: We should not be in the selfish thought that only Bharat belongs to us, all countries belong to us.
1: Oka pedda gruham lopala okkoka desham okkoka room vantidi.
0: In a big mansion, each country is like a room in the mansion.
1: Adeka vishwamu anetundi oka pedda gruhamu.
0: We should regard the entire world as a mansion.
1: Ee vishwam anetundi gruham lopala Germany, Japan, America, France, China, Italy, India anni konni konni roomulu.
0: In this huge mansion, different countries like Germany, Japan, China, they are like distinct rooms.
1: కనుక ఈ విధమైనటువంటి సమత్వం చేత మానవుడు ఏనాడు అభివృద్ధి పొందుతాడో అప్పుడు లోక సమస్త సుఖినోభవంతు.
0: When man can promote himself in this kind of harmonious thinking, then the entire world and humanity will be well.
1: ఇట్టి సమతత్వాన్ని, ఇట్టి ప్రేమతత్వాన్ని, దివ్యమైనటువంటి భావాన్ని ప్రతి మానవుడు కూడాను ఏనాడు అభివృద్ధి పొందుతాడో, ఏనాడు దీనిని అభివృద్ధి గావించుకుంటాడో ఆనాడే మన జీవితం కూడాను ధన్యమైపోతుంది.
0: Such equal attitude and such love and compassion to everyone, if you can promote, that day our life's purpose would have been fulfilled.
2: You were listening to a Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of May 1980 on the occasion of the anniversary of

0: సర్వమిరిగిన వాడు సాయి ఒకడే. సర్వమిరిగిన వాడు సాయి ఒకడే.
1: ది ఆల్ నోయింగ్ పర్సన్, ది ఓమ్నిసియెంట్ పర్సన్ డజంట్ ఎగ్జిస్ట్. There is no person who does not know anything at all. People who know a little is a small person. There is only one who knows everything and who is omniscient, and that is Sai and Sai alone.
0: పంచభూతములతో కూడినది ఈ ప్రపంచం.
1: ది వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ 5 టైప్స్ ఆఫ్ యాక్టివిటీ అండ్ 5 ఎలిమెంట్స్.
0: పంచ జ్ఞానేంద్రియములతో పాంచభౌతికమైన దేహములో జీవుడుగానున్న తత్వమునకు పంచాక్షరములు ప్రాణం వంటివి.
1: The five letters panchakshara are life breath itself. For the human being who is encased in the body which consists of 5 elements.
0: యజుర్వేదము నందు నమకములు నమః శివాయ చ శివతరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అని మంత్రపూరితమైనటువంటి వాక్యమునకు ఈ పంచాక్షర నామమే మొదటి మంత్రము.
1: ఇన్ యజుర్వేద, ఇన్ నమక, ది 5 లెటర్ మంత్ర నమ శివాయ చ శివతరాయ చ ఈజ్ ద వెరీ ఫస్ట్ వన్ అండ్ ప్రైమరీ ఇంపార్టెంట్ వన్.
0: మంత్రమనగా మరణము చేయనటువంటి వారిని కాపాడునదే మంత్రము అని.
1: ద మీనింగ్ ఆఫ్ మంత్ర ఈజ్ ఎన్ ఇన్కాంటేషన్, ద రెపిటేషన్ ఆఫ్ విచ్ విల్ సేవ్ ది పర్సన్ హూ రిసైట్స్ ఇట్.
0: ఇది బీజాక్షరముల యొక్క కలియక చేత ఇది మహాశ్రేష్ఠ స్వరూపాన్ని ధరించింది.
1: ఇట్ గెట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సీక్రెట్ అండ్ పొటెన్షియల్ పవర్ as it consists of bijaksharas.
0: Ishwara yokka sankalpame shuddha brahmam.
1: The very thought and sankalpa of Ishwara is shuddha brahma.
0: Ide shabda brahmam.
1: This itself will be described as shabda brahma.
0: Kanukane mantramuniki inkati mahattaramainatundi shakti unnadi.
1: Therefore mantra acquires such extraordinary potency and power.
0: Mantramulu moodu vidhamu.
1: There are 3 types of mantras.
0: Indulo vaidika mantramu tantrika mantramu chala pradhanamainatundi.
1: Of the 3, the mantra which will be called vaidika mantra and the second tantrika mantra are very important ones.
0: Ee rendinti yandu వైదిక మంత్రము చాలా శ్రేష్టమైనటువంటి.
1: బిట్వీన్ దీస్ టూ ఆల్సో వైదిక మంత్ర ఈజ్ వెరీ సీక్రెట్.
0: వైదిక మంత్రం అనగా వేదమునకు సంబంధించినటువంటి.
1: ది మీనింగ్ ఆఫ్ వైదిక మంత్ర ఈజ్ ఇట్ ఈస్ అ మంత్ర విచ్ రిలేట్స్ టు వేద.
0: ఈ వైదిక మంత్రమునకు రెండు విధములైనటువంటి మార్గములు ఉన్నవి.
1: దేర్ ఆర్ టూ పాత్స్ విచ్ విల్ ఫాలో త్రూ దిస్ వైదిక మంత్ర.
0: మొదటిది ప్రణవ సహితమైన మంత్రం.
1: ద వన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ప్రణవ.
0: రెండవది వేద విహితమైన మంత్రం.
1: ది అదర్ వన్ ఈజ్ వేద విహిత అసోసియేటెడ్ విత్ వేద ఇట్సెల్ఫ్.
0: ఇక్కడ నమశివాయ అనే పదమునకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ మంత్ర నమశివాయ.
0: ఇది ఋగ్వేదమునందు చమకములో మొదటి మంత్రము.
1: ఇన్ ఋగ్వేద ఇన్ చమక దిస్ ఇస్ ది వెరీ ఫస్ట్ మంత్ర.
0: నమ శివాయ. శివాయ అనగా ఒక శుభమైనటువంటి ఒక తత్వం.
1: శివాయ రెఫర్స్ టు ఏ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఆస్పిషియస్, వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఆస్పిషియస్,
0: మంగళకరమైనటువంటిదని కూడా మరొక అర్థం.
1: అనదర్ మీనింగ్ ఆల్సో దట్ ఇట్ ఈస్ సేక్రెడ్ అండ్ ఆస్పిషియస్,
0: శుభంకరమైనటువంటిదని మరొక అర్థము.
1: అనదర్ మీనింగ్ ఇస్ దట్ దిస్ కన్ఫర్స్ ఏ లాట్ ఆఫ్ గుడ్ అండ్ వెల్ఫేర్.
0: నమ ఆ మంగళకరమైనటువంటి దానికి నమస్కరిస్తున్నాను.
1: The word nama is added to indicate that to such a sacred mantra I am offering my obeisance.
0: Aithe aa mangalakaramainatundi daniki emitadi?
1: What is it that is so sacred and auspicious?
0: Ade om namah shivaya subhankaramainatundi omkaramunaku namaskaramu ani deeni artham.
1: The meaning is that I am offering the obeisance to the om which is very auspicious.
0: శుభంకరమైనటువంటి ఓంకారమునకు నమస్కారము అనంతలో చాలా ప్రత్యేక విశేషమవుతున్నది.
1: There is an extraordinary special significance in uttering that we offer obeisance to this sacred mantra of Om.
0: ఈ ఓంకారమునందు అకార ఉకార మకారముల యొక్క చేరికున్నది.
1: In this form of Om, there are three syllables, akara, ukara and makara, a, u and ma.
0: Akaram vallane mocham manaku praptinchadu, leka ukaram vallane sakshatkaram manaku sambhavinchadu, makaram vallane manaku mukti labhinchadu.
1: Through akara we may not be able to get liberation, we may not be able to get self realization through akara. Liberation may not be obtained through makara exclusively.
0: అకార స్వరూపుడు తానై ఉకార మకారములు అనేటువంటి పాలన లయములను గావించే నిమిత్తమై ఓంకార స్వరూపుడుగా మారినాడు.
1: హీ బికమ్స్ ఓంకార స్వరూప విత్ ది ఫార్మ్ ఆఫ్ ఆ అండ్ ఊ అండ్ మా జాయిన్ టుగెదర్ టు దిస్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ఆ.
0: పాలన లయములు ఇందులో ప్రధానమైనటువంటి నేత్రములు.
1: ప్రొటెక్షన్ అండ్ మధ్య మధ్య these two are essential parts of its form of a.
0: Namashivayaku aneka mandi aneka vidhamulainatundi arthamulu teluptu vacharu.
1: Quite a number of people have been giving different meanings to this mantra Namashivaya.
0: Acharthamulu veru, vakyarthamulu veru, padarthamulu veru.
1: The meaning arising out of the letters may be different. The meaning arising out of this particular sentence as a whole may be different, but the meaning arising out of the reality may be quite different.
0: Aithe anninti endukudanu shastratmula kante aatmatma anetundi chaala shreshthamainatundi.
1: Of all the meanings, the meaning which one may get from scriptures may not be as sacred as the meaning which one may get out of experience.
0: Ikkada aksharatmulaku ఒక్కొక్క అక్షరమును పురస్కరించుకొని ఒక్కొక్క మేధావి ఒక్కొక్క రీతిగా బోధిస్తూ వచ్చాడు.
1: ఇంటెలిజెంట్ పర్సన్స్, హైలీ అకాంప్లిష్డ్ వన్స్ ట్రై టు గివ్ ద మీనింగ్ టు దిస్ పర్టికులర్ మంత్ర ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈచ్ లెటర్ దట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దిస్ మంత్ర.
0: నా అనగా నంది వాహనుడని,
1: నా ఈజ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ద వన్ హూ హ్యావ్,
0: మా అనగా మందారమాలను ధరించినటువంటి వారిని,
1: the one who has worn the mandara mala, a garland of mandara.
0: Si anaga shivudu aneetundi surudu udayinchagane
1: si
0: parvati aneetundi kamalamu vikasistundi ani.
1: Si has been interpreted as the moment the sun of Shiva rises, the lotus of parvati blossoms.
0: Anaga buddhi prabhalu vikasinchina dakshaname hrudaya kamalu vikasistundi aneetundi deeni antaraartham.
1: The inner meaning is that the moment the intelligence arises, the feelings and the heart responds to this particular arising of the intelligence.
0: Aithe ee vidhamainatundi artham anamu క్రోడీకరించుకున్న మాత్రమున మనకు యథార్థము చిక్కుట లేదు.
1: బై మియర్లీ పుటింగ్ టుగెదర్ ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద రియల్ మీనింగ్.
0: నమశివాయ అనగా శుభప్రదమైనటువంటి ఓంకారమునకి నమస్కారము అనేటువంటిది ఇది సరి అయినటువంటి అర్థంగా మనం స్వీకరించాలి.
1: వీ కెన్ యాక్సెప్ట్ దిస్ మీనింగ్ ఆఫ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ దట్ ఈస్ నమశివాయ రెఫర్స్ టు ఆఫరింగ్ ఓయసాల్స్ టు దిస్ ఓంకార.
0: పోతన భాగవతమునందు చక్కగా ఈ నమశివాయాన్ని పంచాక్షరమునకు సమన్వయం గావిస్తూ వచ్చాడు. చేతులారంగీకరించుకున్నంత మాత్రమున మనకు యథార్థము చిక్కుటలేదు.
1: బై మియర్లీ పుటింగ్ టుగెదర్ ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద రియల్ మీనింగ్.

0: వరకు సమన్వయం గావిస్తూ వచ్చాడు. చేతులారంగా శివుని పూజించడేని అన్నాడు.
1: ఇన్ భాగవత పోతన హ్యాస్ బీన్ ఏబుల్ టు గివ్ ఎ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మీనింగ్ టు దిస్ మంత్ర నమ శివాయ. హియర్ జస్ట్ సే ఇఫ్ వన్ డస్ నాట్ వర్షిప్ శివ త్రూ హిస్ హ్యాండ్స్,
0: చెయ్యికి 5 వేళ్లు ఉంటున్నాయి.
1: పామ్ హ్యాస్ 5 ఫింగర్స్.
0: ఈ 5 వేళ్లు 5 అక్షరములకు చిహ్నంగా నిరూపించారు.
1: దీస్ 5 ఫింగర్స్ హావ్ బీన్ గివెన్ యాజ్ స్టాండింగ్ ఫర్ ది 5 లెటర్స్ ఇన్ ద
0: నామ శివాయ. ఈ 5 వేళ్లకును ఈ పంచాక్షర నామాన్ని దీనికి ప్రతిష్ఠ చేస్తూ వచ్చాడు.
1: హియర్ బీన్ ఏబుల్ టు ఇంటర్ప్రిట్ అండ్ జస్ట్ సే దట్ దీస్ 5 లెటర్స్ ఆర్ సింబలైజ్డ్ బై దీస్ 5 ఫింగర్స్.
0: కనుక ఈ 5 వేళ్లతోన ఈశ్వరుని సేవించినటువంటి వాడే పంచాక్షరాన్ని దర్శించినటువంటి వాడు అని అతని అంతరార్థం.
1: ది ఇన్నర్ మీనింగ్ ఈస్ దట్ ద వన్ హూ మేక్స్ యూజ్ ఆఫ్ ఆల్ ద 5 ఫింగర్స్ ఇన్ వర్షిపింగ్ శివ ఈజ్ వర్షిపింగ్ దిస్ మంత్ర పంచాక్షరి మంత్ర.
0: కనుక ఈశ్వరత్వమునందు ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వమే కాకుండా మానవత్వంతో కూడినటువంటి యొక్క ప్రకృతి తత్వం కూడా ఏమిటి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ఇన్ ఈశ్వరత్వ దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్. వన్ ఇస్ ద సేక్రెడ్ డివినిటీ అండ్ ఆల్సో ద ప్రిన్సిపల్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్ ఇట్.
0: ఈశ్వరుడు అనగా సకలేశ్వర్య స్వరూపుడు.
1: ఈశ్వర రెఫర్స్ టు ద వన్ హూ కమాండ్స్ ఆల్ ద టైప్స్ ఆఫ్ వెల్త్ అండ్ ట్రెజర్.
0: కనుకనే అతని యొక్క ప్రతిబింబమే గణపతిగా అవతరించినదని కూడాను కొన్ని పురాణముల యొక్క ఆధారం.
1: సర్టన్ స్క్రిప్చర్స్ సే దట్ గణేష ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ తత్వ.
0: ఆత్మావై పుత్ర అనగా తండ్రి యొక్క ఆత్మని పుత్ర స్వరూపాన్ని ధరిస్తుండేట.
1: ఇట్ మీన్స్ దట్ సన్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫాదర్.
0: కనుక ఈశ్వరుని యొక్క అంశమే ఈశ్వరుని యొక్క ఆత్మని విఘ్నేశ్వరునిగా అవతరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో మీన్స్ విఘ్నేశ్వర ఈజ్ ది ఆస్పెక్ట్ విచ్ హాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్
0: చేతను మహత్తరమైన శక్తుల చేతను గణముల కంట అధికారిగా చేశారు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ అండ్ దేర్ఫోర్ హి హస్ బీన్ మేడ్ ద మాస్టర్ అండ్ ది కమాండర్ ఆఫ్ గణస్ హూ కమాండ్ ఎ లాట్ ఆఫ్ పవర్.
0: ఇతరు విజ్డమ్ యొక్క అనగా దివ్య శక్తి యొక్క ప్రతిబింబము అని అనుకుంటున్నారు.
1: వినాయక్ హ్యాస్ బీన్ టేకన్ యాజ్ ద సింబల్ ఆఫ్ ద విజ్డమ్.
0: తెలివితేటలకు మారు పేరు వినాయకుడి.
1: ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎ సినానమ్ టు క్లెవర్నెస్.
0: కనుకని గజ తెలివి అని కూడా లోక వాడుక.
1: ఇట్ ఈస్ ఆల్సో ఐ పాపులర్ సేయింగ్ దట్ ఎనీ పర్సన్ హూ ఇస్ హావింగ్ ఇంటెలిజెన్స్ ఇస్ కన్సిడర్డ్ టు బి ఆర్ కంపేర్డ్
0: గజమునకు తెలివితేటలు అమితం.
1: ఫర్ ఎన్ ఎలిఫెంట్ దేర్ ఆర్ అన్లిమిటెడ్ పవర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ క్లెవర్నెస్.
0: కనుకని అట్టి తెలివితేటలు గుణములతో కూడినటువంటి వారు గణపతి కనుకని అతనికి ఒక ఏరుగ తలనుగా నిరూపిస్తూ వచ్చారు.
1: యాజ్ వినాయక ఐ హావ్ బీన్ ఏబుల్ టు కమాండ్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ క్లెవర్నెస్ హి హాస్ బీన్ గివెన్ దిస్ పర్టికులర్ ఫేస్ ఎలిఫెంట్ ఫేస్ విత్ ద ట్రంక్.
0: ఈశ్వరునకు అశ్వేభ్యో నమః అని కూడా మరొక పేరు.
1: ఈశ్వర హ్యాస్ అనదర్ నేమ్ అశ్వేభ్యో నమః.
0: అశ్వం అనగా ఆ ప్లస్ స్వః అనేటువంటిది మనం విచారిస్తే రేపు అనేటువంటిది లేదు అని దీని అర్థం.
1: ఇఫ్ యూ వాంట్ యూ హావ్ టు ఎగ్జామిన్ అండ్ ఫైండ్ అవుట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఆశ్వ స్వాహ అశ్వ దేర్ ఇస్ నథింగ్ లైక్ టుమారో దట్ ఇస్ ది మీనింగ్.
0: ప్రతి మానవుడు కూడాను ఏది సంపాదించుకున్నప్పటికీ రేపటికి ఎల్లుండికి ముందుకు అనేటువంటి ఒక కాలమునకు దాన్ని ఆధారంగా చేసుకుంటుంటారు.
1: వాట్ ఎవర్ మ్యాన్ అక్వైర్స్ హీ ట్రైస్ టు మేక్ ఎ ప్రొవిజన్ ఫర్ టుమారో ద డే ఆఫ్టర్ అండ్ ఫర్ ద ఫ్యూచర్.
0: అనగా ఈశ్వర తత్వము ఎప్పటికి అప్పుడే అనేటువంటి ఒక తత్వం.
1: The principle of Ishwara, on the other hand, refers to the present and the present alone.
0: రేపు అనేటువంటి దానిని మనం ఏమాత్రం కూడా యోచించరాదు.
1: One should never think of tomorrow at all.
0: ఎందుకనగా భవిష్యత్తు మీ చేతిలో లేదు.
1: The reason for such an attitude

0: ఫ్యూచర్ ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: ప్రస్తుతాన్ని నీవు ఆనందంగా అనుభవించవని దీని యొక్క అంతరార్థం.
0: సో ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ దట్ యు హావ్ టు ఎంజాయ్ ది ప్రెసెంట్ టు ఇట్స్ ఫుల్నెస్.
1: ఇక్కడ విజ్ఞేశుని యొక్క అంతరార్థాన్ని కూడా మనం గుర్తించాలి.
0: వి హావ్ టు ఆల్సో రికగ్నైజ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ విఘ్నేశ్వర.
1: జంతువుల యొక్క నివాసము అరణ్యము.
0: ఫారెస్ట్ ఇస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ఎనిమల్స్.
1: ఈ అరణ్యములో అన్ని జంతువులు కూడా స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి.
0: ఇన్ ఫారెస్ట్ ఎనిమల్స్ విల్ బి కండక్టింగ్ దెమ్సెల్వ్స్ వెరీ ఫ్రీలీ.
1: ఈ జంతువుల్లో భారీ దేహం కలిగినటువంటి జంతువు ఏనుగు.
0: ఆఫ్ ఆల్ ది ఎనిమల్స్ ద వన్ విచ్ హ్యాస్ ఎ వెరీ హ్యూజ్ బాడీ ఇస్ ఎలిఫెంట్.
1: ఎంత శౌర్య పరాక్రమవంతమైనటువంటి సింహము పులి అయినప్పటికీ తమ యొక్క నడకల జాడ లోపల కూడాను ఏనుగు జాడ, ఏనుగు యొక్క ప్రతిబింబము అయిన పాదము పడిన తక్షణమే ఆ బింబం ఏమాత్రము కనిపించదు.
0: హౌ మచ్ ఫెరోషియస్ అండ్ క్రేజియస్ ఎ టైగర్ అండ్ లయన్ బి, ఇట్స్ ఫుట్ ప్రింట్ గెట్స్ మర్జ్డ్ ఇన్ ది ఫుట్ ప్రింట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ విచ్ ఇస్ సో బిగ్.
1: ఏనుగు యొక్క పాదముద్ర లోపల మృగరాజు అయినటువంటి యొక్క సింహం యొక్క పాదముద్ర కూడా ముద్ర కూడాను లయమైపోతుంది.
0: ఇది వాస్ట్ ఫుట్ ప్రింట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్, ది ఫుట్ ప్రింట్ ఆఫ్ ఎ కింగ్ ఆఫ్ ఆల్ ఎనిమల్స్ అండ్ ద లయన్ ఆల్సో గెట్స్ మర్జ్డ్.
1: ఇంతే కాదు, ఏనుగ అరణ్యములో సంచరించే సమయంలో ఏదైనా ఒక పొదలో తాను ప్రవేశించి దానిని చించుకుని అటువైపున ప్రవేశిస్తుంటాడు.
0: నాట్ మెర్లీ దిస్, వెన్ ఎ లైఫ్ ఎలిఫెంట్ ఇస్ మూవింగ్ ఇన్ ది ఫారెస్ట్ ఇట్ టేర్స్ ది వాట్ ఎవర్ బుష్ ఆర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఇట్స్ వే అండ్ గోస్.
1: మృగములు కూడా ఆ విధంగా దారిని చేసుకుని తాము సంచారం సల్పవు.
0: నో అదర్ ఎనిమల్ would be able to make way for itself in the same way as an elephant does.
1: Yenugu nadchina darilo anni mrugamulu kuda sulabhanga sanchanchadaniki veelavutundi.
0: In the path which an elephant has taken, all the other animals can easily move about.
1: Kanuka margadarshakamainatundi ee yokka yenuga.
0: It also means that it sets an example and sets a path for all the other animals.
1: Adhe vidhamugane vigneshwaru kudanu సర్వ గ్రహములకు, సర్వ గణములకు, సర్వ గృహములకు కూడాను మార్గదర్శకుడైనటువంటి వాడని.
0: ఇన్ ద సేమ్ వే విఘ్నేశ్వర ఆల్సో ఈజ్ అన్ ఐడియల్ అండ్ మోడల్ ఫర్ ఆల్ ద ప్లానెట్స్, ఫర్ ఆల్ ద గాడ్స్ అండ్ ఫర్ ఆల్ ద మెన్.
1: విఘ్నేశ్వరుడనగా తనను తిరస్కరించినటువంటి వారికి కార్యములందు విఘ్నములు కలిగించటమని, తనను ఆరాధించినటువంటి వారికి విఘ్నములను దూరం చేయునని లోకవాడుక.
0: It is generally understood by the world that Vigneshwara is one who creates obstacles for people who criticize and comment on him, and for people who worship, he removes the obstacles.
1: ఇది సరైనటువంటి అర్థం కాదు.
0: But this is not a correct interpretation or understanding.
1: అనగా ఎవరు అతన్ని మార్గదర్శకులుగా చేసుకుని పూజించులో వారికి మార్గాన్ని నిరూపిస్తుంటాడు.
0: It only means, actually means, that Vigneshwara is one who provides a way for people who take shelter and who take him as a model and an ideal.
1: ఇప్పుడు ఈ విఘ్నేశ్వరుని యొక్క మహత్తరమైన ఈ యొక్క శక్తి సామర్థ్యములను భూగోళ శాస్త్రజ్ఞులు కూడా గుర్తిస్తూ వస్తున్నారు.
0: The geographers and geologists also have come to realize the extraordinary powers which Vigneshwara represents.
1: ఇది ఒక విధమైనటువంటి వైజ్ఞానమునకు కూడా కొంత ఆధారంగా నిరూపిస్తూ వచ్చారు.
0: ఇట్ కుడ్ బి ఈవెన్ సైంటిఫికలీ ఆల్సో ప్రూవ్.
1: విఘ్నేశ్వరుడు అనేటువంటి వాడు నక్షత్ర మండలం యొక్క దారిలో తాను కూడా ఉన్నాడు, ఒక నక్షత్ర రూపుడై ఉన్నాడు అని కనిపెడుతూ వచ్చారు.
0: ఇట్ హస్ బీన్ జస్ట్ సెడ్ అండ్ ప్రూవ్ that Vigneshwara is also has also taken the form of a star.
1: Kontha chakkaga parisilam chesinappudu aa yokka nakshatramu yerugu talavale kanapistu vachindi.
0: That star, when it has been very carefully scrutinized and observed, it takes the form of the head of an elephant.
1: Vigneshwara nakshatra swarupudai undaga veeru daiva swarupudani aaradhana chestunnarani heelanu kudanu chestu vachchaaru.
0: A few people have made fun of, by telling that when Vigneshwara is really star, why should he be worshipped as a god?
1: అయితే ఇది క్రమక్రమేణా కూడాను అన్ని నక్షత్రముల వలె కాక ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కాలమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి దేశమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఎందు కూడాను నిరూపిస్తూ వస్తుంది.
0: This star, unlike the other stars, has got a special feature of finding itself at a particular time, in a particular country, and in a particular season.
1: Bhadrapada Shuddha Chaturthi Dinam.
0: On the fourth day, Chauthi of Bhadrapada, on the 12th fortnight, you get this.
1: Anadu Matrame ee Nakshatramu Oka ఏనుగు ఆకారము ధరించినట్టుగా కనిపిస్తూ వచ్చింది.
0: ఓన్లీ ఆన్ దట్ పర్టికులర్ డే దిస్ స్టార్ కెన్ బి సీన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
1: కనుకని భూగోళ శాస్త్రజ్ఞులు ఇది ఒక విశిష్టమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి నక్షత్రం అని కూడాను ఆనందిస్తూ వచ్చారు.
0: As those people, who have observed this particular star have felt happy that this is a very unique type of star.
1: ఇది మహా విద్యా స్వరూపమైనటువంటిది.
0: This is the very embodiment of education.
1: అందువల్లనే అనేక మంది విద్యార్థులు సిద్ధిగణాయక బుద్ధిగణాయక అని ఆరాధన చేస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ స్టూడెంట్స్ వర్షిప్ విఘ్నేశ్వర as సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక.
1: ఇతనుకు బుద్ధి సిద్ధి గణపతి అని కూడా ఒక పేరు.
0: అనదర్ నేమ్ గివెన్ టు దిస్ గాడ్ ఇస్ సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక. సిద్ధి బుద్ధి వినాయక.
1: ఇతని యొక్క జ్ఞానము చాలా తీక్షణమైనటువంటిది.
0: హిస్ విజ్డమ్ ఇస్ హైలీ రిఫైన్డ్ అండ్ వెరీ.
1: ఇతను కవులలో మహాకవి.
0: Among the poets, he is the greatest.
1: ఒకానొక సమయంలో వ్యాసుడు మహాభారతాన్ని వ్రాయమని కోరినప్పుడు ఇతను వ్యాసుడు చెప్పటము గణపతి వ్రాయటం.
0: Once upon a time, Vyasa asked Ganapati to write, take down Mahabharata when he was dictating.
1: ఇతను రాయు సమయం లోపల అది మహాభారతం అనగా గొప్ప భారతమే కొన్ని లక్షల శ్లోకములతో చేరినటువంటిది.
0: While writing, he had to write a number of shlokas because Mahabharata consists of a thousands or lakh of shlokas.
1: కాలమును వ్యర్థము చేయకూడదనేటువంటి అర్థంని వినాయకుడు ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
0: Vinayaka has been teaching to the world that one should not waste time.
1: ఆ కాలము విరుగగానే తన వైపు ఉన్నటువంటి ఒక పళ్ళును పెరిగి దానితో భారతాన్ని రాస్తూ వచ్చారు.
0: When the pen was broken while writing, without wasting time, he broke his one tusk and began using it as a pen for writing.
1: కనుక అతనికి ఏకదంతుడు అని కూడా మరొక పేరు.
0: That is why he has got another name, ఏకదంత.
1: ఇంతే కాకుండా త్యాగరాజు కూడాను లోకానికి మొట్టమొదట తన యొక్క భక్తి ప్రపత్తులను చాటే నిమిత్తమై గణపతిని మాత్రమే వర్ణిస్తూ వచ్చాడు.
0: నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ త్యాగరాజ వైల్ హీ వాంటెడ్ టు జస్ట్ డిస్క్లేర్ అండ్ షో టు ద వరల్డ్ హిస్ ఓన్ డివోషన్ అండ్ సరెండర్, హీ బిగాన్ డిస్క్రైబింగ్ వినాయక్.

0: ప్రపంచానికంతా కూడాను, మానవులకందరికీ కూడాను మొట్టమొదట శ్రీ గణపతిని ప్రార్థించమన్నారు.
1: He just said that all the people all over the world should offer their first worship to Ganesha.
0: Inte kaas ganapati yokka aaharamunu chakkaga aadharam chesukoni prajala yokka bhavamulu kudanu sarthiche nimittamai saatvika aaharanga kudanu daanini maarchukuntu vachadu Tyagaraja.
1: Tyagaraja has also went on to prove to the world that there is a need for sattvic type of food, and this on the basis of food taken by Ganesha.
0: Lokamuloni manavulaku aya sankalpamulanu sampradayamulanu samskaramulanu puraskarinchukoni konni konni aaharamulanu aashistuntaru.
1: People in the world, depending upon their own tendencies, their own habits, their own disposition, would be liking certain types of food.
0: Manavudu ఎట్టి స్వభావం కలవాడనేటువంటి దానిని కూడాను ఆహారాన్ని ఆధారం చేసుకుని చెప్పవచ్చు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫుడ్ బీయింగ్ టేకన్ బై పీపుల్ యూ కెన్ డిటర్మిన్ అండ్ సే వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఎ పర్సన్ ఈస్.
0: కనుకని గణపతి యొక్క ఆరాధన యందు ఆహారమును ప్రధానమైనటువంటి యొక్క మార్గం నందు నిరూపిస్తూ వచ్చారు.
1: ఇది ఫార్మల్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ఫాలో టు వర్షిప్ గణపతి. Food taken by Ganapati also is taken as an example for good type of food.
0: సాత్వికమైనటువంటి ఆహారములకున్న లక్షణాలు కూడాను చెబుతూ వచ్చారు.
1: He has also gone on to describe the various features of sattvic food.
0: రసభరితమైనటువంటి ఆహారం.
1: Food which is fully, which is having a lot of strength and vitamins.
0: తైలముతో ఉడికినటువంటి ఆహారం.
1: Food which is cooked with oil.
0: తలలోపలనే జీర్ణమయ్యేటువంటి ఆహారం.
1: Food which can be easily digested.
0: మనసును బుద్ధిని దేహమును కూడాను పుష్టివంతము చేసేటువంటి ఆహారం.
1: Food which can impart strength to the body, to the mind and to the intelligence.
0: ఆకలిని అధికంగా అణచగొట్టేటువంటి ఆహారం.
1: Food which can reduce hunger.
0: ఇది సాత్వికమైన ఆహారము అన్నారు.
1: This type of food is sattvic food.
0: కారం, అధికమైన ఉప్పు, అధికమైన పులి, అధికమైన చేదుగా ఉండేటువంటి యొక్క ఆహారములు రజోగుణ సంబంధమైన ఆహారం అన్నారు.
1: Food which is very much pungent, very sour or very saltish, bitter, this is all ఫుడ్ విచ్ ఇస్
0: వేడి వేడిగా భుజించేటువంటి ఆహారం కూడాను రాజసికమని తెలుపుతూ వచ్చారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్, ఇట్ ఈస్ ఆల్సో రాజసిక్ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఈ పొగలు పోయేటువంటి యొక్క అన్నము హృదయాన్ని మండింప చేస్తుంది అని కూడాను నిర్ణయం చేశారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు జనరేట్ బ్యాడ్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఇన్ ది హార్ట్.
0: దీనిని రజోగుణమైనటువంటి ఆహారంగా నిర్ణయం చేస్తూ వచ్చారు.
1: This food has been described and decided as food, rajasika food.
0: ఇంకా తమో గుణం అనేటువంటి ఆహారం పూర్తి చల్లబడినటువంటిది, పాచినటువంటిది, లేక దుర్గంధంతో ఉండినటువంటిది, గట్టిగైపోయినటువంటిది, ఇలాంటి ఆహారము తమో గుణ సంబంధమైనటువంటి ఆహారం అన్నారు.
1: Food which is stale, which has become very hot, which is stinking or smelling bad, this type of food has been described as tamasic food.
0: ఈ అన్నింటికంటే ముఖ్యంగా కొంచెము విచారించుకున్నప్పుడు మాంసాహారం అనేటువంటిది పూర్తి దీన్ని ఖండిస్తూ వచ్చారు.
1: నాన్ వెజిటేరియన్ ఫుడ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ బీన్ క్రిటిసైజ్డ్ అండ్ కండెమ్డ్ యాస్ వెరీ బ్యాడ్. కనుకనే
0: గణపతి అనగా ఏనుగు శాకాహారి.
1: గణపతి హూ ఆల్సో రిప్రజెంట్స్ అన్ ఎలిఫెంట్, ఎలిఫెంట్ ఈస్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్.
0: చక్కని గరిక, చెరుకు,
1: ఇట్ ఈట్స్ గ్రాస్ విచ్ ఇస్ గుడ్ అండ్ ఆల్సో షుగర్.
0: ఎద్దులకు ఉపయోగపెట్టేటువంటి యొక్క పత్రములు,
1: ది లీవ్స్ విచ్ కెన్ బి ఆఫర్డ్ అండ్ యూజ్ ఫర్ యజ్ఞ ఆర్ ఆల్సో బీన్ టేకన్ బై ఎలిఫెంట్.
0: మర్రి ఆకు, రాగి ఆకు,
1: ది లీవ్స్ ఆఫ్ బానియన్ లీవ్స్ అండ్ నీమ్ లీవ్స్,
0: మామిడి ఆకు,
1: మ్యాంగో లీవ్స్,
0: ఈ విధమైనటువంటి యొక్క ఆకులను మాత్రమే తాను భుజిస్తుంది.
1: Only such leaves are taken as food by elephant.
0: Vishnu Grandam, Vishnu Priya, అనేటువంటి ఆకును చాలా ప్రీతిగా భుజిస్తుంది.
1: A leaf which is described as Vishnupriya is eaten with a lot of relish by an elephant.
0: గణపతికి బుద్ధికి ప్రతిష్ఠ స్థానం అనేటువంటిది నిరూపిస్తూ వచ్చారు.
1: విఘ్నేశ్వర ఇస్ వన్ హూ సింబలైజర్ అండ్ హూ హోల్డ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ విజ్డమ్, క్లెవర్నెస్, గుడ్ క్వాలిటీస్ అండ్ స్వీట్నెస్ అండ్ సాఫ్ట్నెస్.
0: ఈశ్వరుడు జగన్నాటక సూత్రధారి.
1: ఈశ్వర ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఎంటైర్ ప్లే ఆఫ్ ద యూనివర్స్.
0: ఇతను జగత్తుని ఆడించేటువంటి యొక్క డైరెక్టర్, అనగా తన యజమాని.
1: ది డైరెక్టర్ ఆఫ్ ది ఎంటైర్ షో ఆఫ్ ద యూనివర్స్ హూ కెన్ కండక్ట్ అండ్ డైరెక్ట్ ది ఎంటైర్ ప్లే.
0: ఈశ్వరుని యొక్క నటన వర్ణనాతీతమైనటువంటి.
1: ద ప్లే అండ్ ది కాండక్ట్ ఆఫ్ ఈశ్వర ఇస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ యాడిక్వేట్లీ.
0: ఇతను శివతాండవం ఆడుతుండగా తాళం వేసేటువంటి వారు గణపతి.
1: దెన్ హి వాస్ ప్లేయింగ్ ది డాన్స్ ఆఫ్ శివతాండవ, ద వన్ హూ ప్లేడ్ ఆన్ ద సింబల్.
0: అనగా సంగీత సాహిత్యమునందు కూడాను గణపతి మహా గొప్పవాడు.
1: దట్ మీన్స్ గణపతి వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ అండ్ ఎక్స్ట్రీమ్లీ అకామిడేటెడ్ వన్ ఇన్ లిటరేచర్.
0: సామాన్యంగా ఈశ్వరుని యొక్క నాట్యములకు తాళం కొట్టేటువంటి వారు ఎవ్వరు కూడా లేరని చెప్పవచ్చు.
1: ట్రూలీ స్పీకింగ్ వి మే సే దట్ దేర్ ఇస్ నో వన్ హూ విల్ బి ఏబుల్ టు గివ్ ది టైమింగ్ వెన్ లార్డ్ హింసెల్ఫ్ ఈజ్ డాన్సింగ్.
0: కనుకని విజ్ఞేశ్వరునకు ఇన్ని విధములైనటువంటి యొక్క అధిష్టమైనటువంటి ఒక ప్రతిష్టమైనటువంటి స్థానములను అందిస్తూ వచ్చారు.
1: విఘ్నేశ్వర ఇన్ దిస్ పర్టికులర్ వే హాస్ బీన్ గివన్ ఎ ప్లేస్ ఆఫ్ సచ్ హై ఎమినెన్స్ అండ్ ఇంపార్టెన్స్.
0: కేవలం విఘ్నేశ్వరుడు అనగా అన్ని ఆరాధనలకు కూడాను మొట్టమొదటి ఆరాధకుడు విఘ్నేశ్వరుడు.
1: విఘ్నేశ్వర ఆల్సో ఇస్ వర్షిప్ బిఫోర్ ఎనీ అదర్ గాడ్ ఇస్ వర్షిప్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ వర్షిప్.
0: కనుకనికి ఈశ్వరునికి పరమ ప్రీతికరమైనటువంటి యొక్క పుత్రుడ గుట చేతనే ఇతన్ని ప్రార్థించి ఈశ్వరుని ద్వారా కొన్ని వరములను పొందే నిమిత్తమై ప్రతి ఒక్క వ్యక్తి కూడా విఘ్నేశ్వరుని ప్రప్రథమంలో పూజిస్తారు.
1: యాజ్ విఘ్నేశ్వర ఈజ్ ది డియరెస్ట్ చైల్డ్ ఆఫ్ ఈశ్వర, ఇఫ్ వన్ వాంట్స్ టు గెట్ ద బ్లెస్సింగ్స్ అండ్ బూన్స్ ఆఫ్ ఈశ్వర వన్ వర్షిప్స్ విఘ్నేశ్వర అండ్ ప్రొపిషియస్.
0: ప్రతి మానవుడు కూడాను మూడు విధములైనటువంటి యొక్క గుణములతో కూడి ఉంటున్నాడు.
1: ఎవరి మ్యాన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ త్రీ క్వాలిటీస్.
0: కావాలనేటువంటి కామం.
1: Everyone has a feeling to have, the desire, to have.
0: అది నెరవేరలేదా క్రోధం.
1: If one does not get his desire fulfilled, he gets angry.
0: లభించలేదు పోయినా లోభం.
1: If only he gets them, he gets more and more grief.
0: కావాలి.
1: One is desire.
0: విఫలం కాకూడదు.
1: One should not get disappointed.
0: లభించలేదు పోకూడదు.
1: And whatever one gets, one doesn't want to lose.
0: Manavuni yokka swabhavam ettivi.
1: These are the three important characteristics of a man.
0: Povun anedi bheeti, poradu anedi preeti.
1: He doesn't want to lose that particular thing and he is afraid that he can lose what he has.
0: Kalukani ee moodu gunamulu kaligineetundi manavunaku motta mota విఘ్నేశ్వరుని ప్రార్థించినప్పుడే ఈ మూడు కూడా సిద్ధిస్తాయని కూడాను దీని యొక్క అంతరార్థం.
1: ఇండియన్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఫర్ ఎ మ్యాన్ హూ హ్యాస్ గాట్ దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఇఫ్ హీ వర్షిప్స్ విఘ్నేశ్వర దేర్ విల్ బి నో ఆబ్స్టికల్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్.
0: మానవుని యొక్క కార్యములు ప్రయత్నములు కూడాను నిర్విఘ్నముగా జరగాలని చెప్పని విఘ్నేశ్వరుని ఆరాధిస్తారు.
1: పీపుల్ వర్షిప్ విఘ్నేశ్వర with a prayer that whatever action they undertake, they should not face any obstacles.
0: కానీ మానవుడు మనం ఆశించినటువంటి కార్యములు ఎట్టివి అనేటువంటి ప్రశ్నలు వాడు వేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ డస్ నాట్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్ అస్ టు వాట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ హాస్ హి అండర్టేకన్.
0: మంచి కార్యములకు మనము సంకల్పించి తద్వారా విఘ్నేశ్వరుని ప్రాప్తించినప్పుడే మనకు విఘ్నములు దూరమై అవిఘ్నంగా మనకు కార్యములు సఫలమవుతాయి.
1: We should plan for good activity and pray to Vigneshwara to remove the obstacles and in that case the obstacles could be removed.
0: మనము చెడ్డవి మాత్రమే మనం సంకల్పించి చెడ్డ కార్యములకు విఘ్నములు కలగకుండా ఉండాలనుకుంటే ఇది విఘ్నేశ్వరుని యొక్క సంకల్పం మనకి ఏమాత్రం కూడా సరిపోదు.
1: If on the other hand, we have plans and thoughts about
2: bad activity and harmful activity, it is not in keeping with the intentions of Vigneshwara to remove the obstacles.
0: దొంగలు కూడా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తుంటారు, రాత్రికి మా దొంగతనం సక్రమంగా జరిగిందంటే ఈ కొన్ని కొబ్బరికాయలు కొడతామని. కానీ ఈ భారతదేశం లోపల ఇది ఒక విధమైనటువంటి పరిపాటైన పొరపాటుగా ఉంటుండాలి.
2: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ దిస్ హస్ బికమ్ ఏ హ్యాబిచువల్ మిస్టేక్.
0: అన్ని సంకల్పములకు విఘ్నేశ్వరుని ప్రార్థించడం.
2: ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ డిజైర్స్ అండ్ విషెస్ దే క్రియేట్ విఘ్నేశ్వర.
0: కానీ ఈ సంకల్పములకు కోరము ఇది మంచిదా చెడ్డదా, ఇది కోరదగినదా కోరరానిదా అనేటువంటి విచారణ చేయాలి.
2: బట్ బిఫోర్ వి ప్లాన్ అండ్ బిఫోర్ వి ప్రే వి హావ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద ప్లాన్ అండ్ ది థాట్ వెదర్ ఇట్ ఇస్ గుడ్ అండ్ డిజైరబుల్ ఆర్ హార్మ్ఫుల్.
0: ఈ విచారణ శక్తి మానవులకు లేకపోవటం చేతనే విఘ్నేశ్వరుడు విచారణ చేసి ప్రసాదాన్ని అందిస్తుంటాడు.
2: As man does not have the power of discrimination, Vigneshwara himself discriminates and blesses the people according to their desire.
0: విఘ్నేశ్వరునికి విచారణ శక్తి చాలా సూటిగా ఉంటుంటాడు.
2: Vigneshwara has the power of discrimination very.
0: ఇతనికి ఎట్టి వాంఛలు లేవు.
2: He does not have any desires.
0: సర్వ వాంఛలను కూడా తాను తన క్రింద వేసుకుని ఉంటున్నాడు.
2: He has been able to suppress and control all the desires and keep them.
0: అనగా అది ఎలుక అని.
2: And that represents the rat.
0: ఈ ఎలుక వాసనలు పట్టి అన్నింటినీ ఆశిస్తూ ఉంటాయి.
2: Rat goes on the basis of the smell that it gets to various places.
0: ఇది వాసనామయమైనటువంటి ఎలుక.
2: Rat is one who is swayed by the smell.
0: కనుక ఈ వాసన స్వరూపమైనటువంటి ఎలుకను తను హస్తము నందించుకున్నాడు, అనగా తన స్వాధీనం నందించుకున్నాడు.
2: The inner meaning of this is Vigneshwara has been able to keep under control the world which is full of desires.
0: విఘ్నేశ్వరుని యొక్క స్వరూపమునకు కానీ స్వభావమునకు కానీ అన్నిటికీ అన్ని అంతరాత్మలో లేకపోలేదు.
2: For the form of Vigneshwara and for the nature of Vigneshwara, for everything there is a lot of inner meaning and significance.
0: విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, నరసింహుడు, గరుడ ఇవన్నీ కూడాను కొన్ని కొన్ని అంతరాత్మలతో కూడినటువంటివై ఉంటున్నాయి.
2: విఘ్నేశ్వర, నరసింహ, గరుడ ఆల్ దీస్ హావ్ ఇన్నర్ మీనింగ్.
0: అనగా భగవంతుడు సర్వస్వరూపుడు అని.
2: వన్ మీనింగ్ ఇస్ దట్ గాడ్ హస్ టేకన్ ఆల్ ద ఫార్మ్.
0: సర్వ వ్యాపకుడు అని.
2: హీస్ ఓమ్నిప్రెసెంట్.
0: సర్వజ్ఞుడు అని. సర్వ జీవరాశులు ఎందుకు తాను ఆత్మస్వరూపుడై ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
2: దిస్ ఆల్సో డిక్లేర్స్ ది ట్రూత్ దట్ హి హస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ ద బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ద ఫార్మ్.
0: కనుకనే ఏకం వసి సర్వభూతాంతరాత్మ, అన్ని భూతములు ఎందుకు తాను ఒక్కడే నివాసమై ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
2: దిస్ ఆల్సో గోస్ టు ప్రూవ్ ది ట్రూత్ దట్ హి హస్ బీన్ లివింగ్ యాజ్ ద సింగిల్ ఎంటిటీ ఇన్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
0: పశువుల యందు, మృగముల యందు, పక్షుల యందు, మానవుల యందు, క్రమకీటకాదుల యందు కూడాను తాను ఉన్నాడని చెప్పిన నిరూపిస్తూ వచ్చింది.
2: ఇట్ ఆల్సో గోస్ టు ప్రూవ్ దట్ హి ఎగ్జిస్ట్ ఇన్ అనిమల్స్, బీస్, బర్డ్స్, గోస్ అండ్ మెన్.
0: విషమయమైనటువంటి సత్వములు ఎందుకు కూడాను భగవంతుడు ఉన్నాడనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించి ఆ సత్వములను తాను ఒక ఆభరణములుగా ధరించాడు ఈశ్వరుడు.
2: ప్రూవింగ్ దట్ ఈశ్వర ఎగ్జిస్ట్ ఇట్ ఇస్ పాయిజనస్ స్నేక్స్ ఆల్సో. టు ప్రూవ్ దట్ వర్కింగ్ అలోన్ హి హస్ టేకెన్ పాయిజనస్ స్నేక్స్ యాజ్ హిస్ ఆర్నమెంట్స్.
0: ఎట్టి జీవులైనా సరే భగవంతుని ఆశ్రయించినప్పుడు వాటికి ఎప్పుడు కూడా రక్షణ జరుగుతుంది.
2: వాట్ ఎవర్ ది టైప్ ఆఫ్ form of living being, when it takes protection and shelter at the lotus
0: kevalam lakshana matrame kaadu avi kuda nu unnata sthayilo gauravinchabadtayi.
2: Not merely does it get protection but it gets worshiped when it takes shelter at the feet of the Lord.
0: Sattamulu eeshwarunki aabharanamuluga cherinayi.
2: Take for example, snakes have become the ornaments for Ishwara.
0: Nijamga manam sattamule chuste దానిని చంపటము లేక పట్టించి దూరంగా విడిచిపెట్టడము ఈ విధమైనటువంటి యొక్క పనులు మనం చేస్తాం.
2: ఇఫ్ యూ వాంట్ టు సీ స్నేక్ either we kill them or we get them caught and hand them over to people who can handle them.
0: కానీ ఈశ్వరుని ఆశ్రయించడం చేత ఆ సత్వములకు కూడా మనం నమస్కరిస్తున్నాము.
2: But when the same slave takes shelter and becomes an ornament of God, we also offer our obeisance even for a slave.
0: కారణం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించిన వ్యక్తి కనుక ఈ సత్వములు కూడా పూజనీయమైనటువంటి.
2: What is the reason for this kind of change in the attitude? The reason is, as the snakes have taken shelter under God, they also become...
0: ఎలుకలను మనం ఎక్కడైనా ఇంటిలో చూస్తే బోలు పెట్టి పట్టడము కర్ర తీసి కొట్టడమో జరుగుతుంది.
2: Rats, for example, when you see in a house, you try to trap them or you try to kill them.
0: అది వినాయకుని చెంపు చేరినప్పుడు దానికి కూడా నువ్వు పదార్థములు పెట్టి నమస్కరిస్తావు.
2: బట్ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ వినాయక, వి ఆఫర్ నైవేద్య అండ్ ఆల్సో వర్షిప్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా సరే వారు ఉన్నత స్థాయి లోపల ప్రపంచంతో గౌరవింపబడతారు అని.
2: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్? ది ఇన్నర్ మీనింగ్ ఈస్ whosoever takes shelter under God will be worshipped and respected by the entire world.
0: Kaluka etti manavudainappudikini, etti gunaheerudainappudikini, etti gunavantudainappudikini daivanni aashrayinchatamu adi oka pavitravainatundi oka pennidi adi sannidhi.
2: The inner meaning of this is that whoever he be, whether he is a virtuous person or a bad person, if he were to take shelter under God, he would become extremely
0: రక్షింపబడటము ఉన్నత స్థాయిని చేరుకోవటం కూడా జరుగుతుంది.
2: హి వుడ్ గెట్ ప్రొటెక్షన్ అండ్ ఆల్సో హి వుడ్ బి ఏబుల్ టు రీచ్ హైయర్ రెల్మ్స్.
0: కనుక దైవత్వాన్ని కొంతవరకు మనం విస్మరించక దైవత్వాన్ని విశ్వసించి అన్ని రూపములు ఎందుకున్నటువంటి యొక్క జీవతత్వాన్ని కూడా మనము గౌరవించటము ఇది ఎంతైనా గొప్ప సాధన.
2: Therefore, it becomes an extraordinarily good sadhana to worship everything and to take shelter under God and not to give up God.
0: ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తించాలి.
2: One more thing we have to recognize here.
0: ఈశ్వరత్వం అనేటువంటిది కేవలము ఒక మానవత్వంగా అవతరించినటువంటిది ఏ పురాణంలో కూడా లేదు.
2: No mythological text gives an instance of an avatar being born.
0: ఇది మార్పులు చెందినటువంటిది ఏ విధమైనటువంటి యొక్క దీని లోపల కూడా తాను చెల్లించినటువంటిది.
2: ఈశ్వర బీయింగ్ బోర్న్ యాజ్ అన్ అవతార్ ఇస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ టెక్స్ట్. ఈశ్వర ఇస్ వన్ హూ డస్ నాట్ చేంజ్, హూ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ.
0: దేహము ధరించినటువంటి వాటికే మార్పులు.
2: ఆల్ దోస్ ఎంటిటీస్ విచ్ టేక్ ఎ హ్యూమన్ బాడీ, దేర్ విల్ బి చేంజ్.
0: ఈ మార్పులు చెందేటువంటి దానికి కొన్ని గౌరవ ప్రతిష్టలు.
2: Only things which have changes will have the name and also
0: మార్పులు చెందక నిత్య శుద్ధ బుద్ధమైనటువంటి యొక్క దైవత్వం మనకు ఏ విధమైనటువంటి ఇది కూడా ముందు నిరూపించదు.
2: A changeless entity like ఈశ్వరత్వం is not subject to these things.
0: ఇప్పుడు ఎవరైనా గొప్ప విద్యావంతుడు ఉంటున్నాడు, ఎవరైనా కొంచెం శ్రీమంతుడు ఉంటున్నాడు, వాళ్ళు శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అలాని వారు అని మనం స్త్రీలు పెట్టుకుంటుంటూ వస్తుంటాం.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్, లెట్ అస్ సే దట్ దేర్ ఇస్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆర్ ఎ వెరీ వెల్తీ పర్సన్. వెన్ యు ఆర్ డిస్క్రైబింగ్ హిమ్ ఆర్ రైటింగ్ హిస్ నేమ్, ఇట్ ఈస్ ప్రిఫెక్స్డ్ బై
0: రాముడు. మానవ అవతారం ధరించడం చేత శ్రీ రాముడు అని స్త్రీ పెట్టిన తర్వాత రాముడు అని పెట్టున్నారు.
2: వెన్ గాడ్ హస్ టేకన్ ది ఫార్మ్ ఆఫ్ రామ, వి జస్ట్ కాల్ హిమ్ శ్రీ రామ.
0: కారణం ఏమిటి? ఈ దేహములు శాశ్వతమైనటువంటివి కాదు అని.
2: ది రీజన్ ఇస్ ది బాడీస్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: శ్రీ కృష్ణ అనగా ఈ కృష్ణకు ముందుగా శ్రీ అనేటువంటి ఒక గ్రంథం పెట్టుకున్నారు.
2: ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ది నేమ్ శ్రీ కృష్ణ, ప్రిఫిక్స్ ఆఫ్ కృష్ణ
0: అనగా అవతరించినటువంటివన్నీ కూడా కేవలము స్త్రీతో మాత్రమే ఉంటుంటాయి గాని శాశ్వతంగా ఉంటుండవు అని.
2: దట్ మీన్స్ దట్ ఆల్ దోస్ entities of God who have descended as an avatar will be associated with Sri.
0: Kani Ishwarudu atti kadu.
2: But Ishwara is not like that.
0: Ataniki Sri Ishwara, Sri Shankara, Sri Linga ani akkada pettaru.
2: No one describes Ishwara as Sri Ishwara, Sri Linga.
0: Atanu shashvatudu kanuka aakaram paranidhyam ledu.
2: As he is a permanent entity, there is nothing like a specific form.
0: కనుకని శాశ్వతమైనటువంటి యొక్క ఈశ్వరత్వం యొక్క ఆత్మ పింపకై ఈ ఉద్దేశుడు కనుక ఇతను శాశ్వతుడు అని.
2: as Vigneshwara is only a reflection that we meet of this particular entity which is permanent of Ishwara, he also is extremely sacred.
0: కనుకని ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క విఘ్నేశ్వరుడే ఒక స్టార్ అనగా చుక్క రూపమై తార రూపమై నిలిచాడు అని.
2: ఇట్ ఆల్సో గోస్ టు ప్రూవ్ దట్ దిస్ పర్టికులర్ విఘ్నేశ్వర హూ ఇస్ ఏ పర్మనెంట్ ఎంటిటీ హస్ టేకన్ ది షేప్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్
0: తారలు. శాశ్వతమైనటువంటివి
2: స్టార్స్ ఆర్ పర్మనెంట్
0: ధ్రువతార అంటున్నారు.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ధ్రువ స్టార్
0: ధ్రువుడు చిరంజీవి అంటున్నాము. చిరంజీవిగా ఈ లోకంలో ఒక దేహాన్ని ధరించలేడు, అతను ఒక తార రూపంలో ఉంటున్నాడు.
2: ఎనీ పర్సన్ హాజ్ అ ఫార్మ్ అండ్ హాజ్ టేకన్ ఎ బాడీ కెనాట్ బి పర్మనెంట్ లైక్ దట్. వన్ కెన్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్ టు బి పర్మనెంట్.
0: కనుక విఘ్నేశ్వరుడు శాశ్వత స్వరూపుడు.
2: విఘ్నేశ్వర దేర్ఫోర్ ఈస్ ఎ పర్మనెంట్ ఎంటిటీ.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఆరాధించి మన అభిష్టమును నెరవేర్చుకుని ఉన్నత స్థాయిని మనం చేరి తాదాత్మ భావన పొంది ఆనందాన్ని అనుభవించమని దీని యొక్క చిహ్నం.
2: ది ఇన్నర్ మీనింగ్ అండ్ ది సింబాలిక్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ టేక్ షెల్టర్ అండ్ వర్షిప్ సచ్ ఎ పర్మనెంట్ ఎంటిటీ అండ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ గెట్ యువర్ సెల్ఫ్ ఎలివేటెడ్ గోయింగ్ టు ది హైయర్ రెల్మ్స్ అండ్ అటైన్ మోక్షం.
0: ఇంతే కాకుండా ఈ విఘ్నేశ్వరుని యొక్క చతుర్థి భారతీయులకు మొట్టమొదటి పర్వదినం.
2: నాట్ మెయిన్లీ దాట్ దిస్ వినాయక చతుర్థి విఘ్నేశ్వర చతుర్థి ఈజ్ ది ఫస్ట్ డే ఫర్ భారతీయ.
0: ఈనాటి నుంచి ఇంకా పర్వదినములు ప్రారంభమవుతాయి.
2: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ ద ఫెస్టివల్స్ కమెన్స్.
0: ఇది దాటిన తక్షణమే నవరాత్రి వస్తుండాలి.
2: ఆఫ్టర్ దిస్ వి గెట్ నవరాత్రి.
0: తర్వాత దీపావళి వస్తుండాలి.
2: దెన్ వి గెట్ దీపావళి.
0: మరి సంక్రాంతి వస్తుండాలి.
2: దెన్ వి గెట్ సంక్రాంతి.
0: తదుపరి శివరాత్రి వస్తుండాలి.
2: దెన్ వి గెట్ శివరాత్రి.
0: కనుక పర్వదినములను తాను పెట్టబెట్టుకుని తాను ప్రత్యేకమైనటువంటి నాయకత్వాన్ని వహిస్తూ వస్తున్నది ఈ విఘ్నేశ్వరుని యొక్క పండుగ.
2: వినాయక చతుర్థి ఈ సంథింగ్ లైక్ లీడర్ విచ్ గివ్స్ లీడ్ ఫర్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ విచ్ ఇస్ ఫాలో దిస్.
0: మిగిలినవన్నీ కొన్ని జన్మాష్టములు అంతేకాని పర్వదినములు కావు.
2: ఆల్ ది అదర్ ఫెస్టివల్స్ మేబీ ది బర్త్
0: రామనవమి కృష్ణాష్టమి అని జన్మము యొక్క స్థితులు.
2: ది సెలబ్రేషన్స్ ఆఫ్ ది బర్త్డేస్ ఆఫ్ రామ కృష్ణ రామనవమి
0: అవన్నీ పర్వదినములు కాదు.
2: Those are not such extraordinary festivals.
0: పర్వదినములు అనగా మానవులు భక్తి అందించుకొని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించే నిమిత్తమై ఏర్పడినటువంటి
2: పర్వదిన ఆర్ దిస్ ఫెస్టివల్ ఈజ్ వన్ విచ్ గోస్ టు సే దట్ విల్ హావ్ టు రిమెంబర్ దిస్ పర్టికులర్ డే పర్మనెంట్లీ. ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ నాట్ రిమెంబర్ త్రూ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్
0: మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఒక అంతరార్థాన్ని ప్రబోధించి ఆదర్శవంతమైనటువంటిగా నిలిచినటువంటివి ఈ పర్వదినములు.
2: దీస్ డేస్ స్టాండ్ యాజ్ బేస్ విచ్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ మోడల్ విచ్ గివ్ ఎ లెసన్ ఫర్ ది హ్యూమానిటీ.
0: కనుక ఈ విఘ్నేశ్వరుని పండగలుగా కేవలం ఏదో ఉడుములు గుండ్రాళ్ళు చేసుకుని మనం భోజనం చేసుకోవటం, ఈ విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి యొక్క పత్రిక తెచ్చి అతనికి అందించటము ఇంత మాత్రమే కాకుండా మనలో ఉన్నటువంటి సద్గుణములు సద్భావములు సదాచారములు సత్సంకల్పములు అనేటువంటి యొక్క మధురమైనటువంటి వాటిని భగవంతునికి అందించి అతని ద్వారా అనుగ్రహం అనేటువంటి మాధుర్యాన్ని పొంది జీవితము శాంతివంతమైన జీవితాన్ని గడుపుకోవాలనే దీని యొక్క పర్వదినం యొక్క అంతరార్థం.
2: The inner meaning of these sacred days is that we'll have to not merely offer a day like this, the sweets to Vigneshwara or the different types of leaves to Vigneshwara and satisfy others. Not merely that. We have to develop great virtues within us, offer these virtues to God, and through Him we'll have to just get all the grace of God and sanctify our lives.

0: అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు, గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు, అతడే హైందవుండు, అతడే ముస్లిమును, అతడే మానవుండు, అతడే గురువు, అతడే మానవుండు, అతడే గురువు.
1: If one cultivates the harvest, the crop of love in the field of his heart, he is a true Christian, Sikh, he is Hindu, Muslim, he is true man in the strict sense of the word, he is also Guru, the teacher.
0: Bhagavantudu, Sarvavyapi, Sarvabhutantaratma, అని చెప్పినట్టుగాని భగవంతుని శక్తులైనటువంటి యొక్క పంచభూతములు కూడాను సర్వవ్యాపకమైనటువంటివి, సర్వశక్తిమయమైనటువంటివి.
1: జస్ట్ యాజ్ వి సే గాడ్ ఈజ్ ఆల్ పర్వేసింగ్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ వెలా హెస్ ఆల్ గాట్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్, సో ఆల్సో వి ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ అండ్ సో పవర్ఫుల్.
0: ప్రపంచమంతా కూడాను పంచభూతములతో నిండి ఉన్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫిల్డ్ విత్ దిస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతముల చేతనే కట్టబడి ఉంటున్నవి.
1: ద వరల్డ్ ఇస్ బౌండ్ బై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతముల చేతనే నడచబడుచున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ రన్స్ ఇస్ కండక్టెడ్ బై ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతములో ఏ భూతము తక్కువైనప్పటికీ జగత్తు నడవలేదు.
1: The world cannot proceed with one of the elements missing.
0: Kanuka prati manavuniki kudanu ee pancha bhutamulu pancha pranamulu.
1: Therefore every man should consider the five elements as the five life principles.
0: Viti shakti samarthyamulu evarunu gurtinchaleru.
1: None can estimate and know the power and the capacity of the elements.
0: అర్థం చేసుకునలేరు.
1: నార్ కెన్ కాంప్రిహెండ్.
0: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును ప్రతి మానవుడు కూడా గుర్తించక తప్పదు.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ నెసెసరీ నో ద సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: గుర్తించినటువంటి వాడే ధన్యుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీస్ లిబరేటెడ్, రిడీమ్డ్ ఇఫ్ హీ నోస్ ద
0: వాల్యూ.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద మెరిటోరియస్ వన్ ఇఫ్ హీ నోస్.
0: అతడే పురుషార్థమును గుర్తించినటువంటి వాడు.
1: It amounts to knowledge of the objectives of the world.
0: Kanuka panchabhutamulu yokka tattvamunu chakkaga artham chesukoni dani vartinchadamu prati manavuniki kartavyam.
1: And hence it is the duty of everyone to know the value and the significance of the five elements and behave.
0: Sukhadukkhamulaku manchi cheddalaku ee panchabhutamule moola karanamulu.
1: For the pleasure and the pain, good and bad, the five elements are responsible.
0: Kanuka manam sukhapadavalanna panchabhutamulu chetane sukhapadali.
1: If you really want to be happy, you can be happy with these elements only.
0: Manam dukkhamulo munagavalannannu ee panchabhutamulu chetane manam munagali.
1: The misery is also due to these five elements.
0: Ivi verlakkani aakaramna kani అతి అల్పంగా కనిపించవచ్చును, కానీ ఇది మహా శక్తివంతమైనటువంటివి.
1: దిస్ మైట్ అపియర్ టు బి సో లిటిల్ అండ్ ఫ్రాగ్మెంటల్ బట్ యెట్ దెన్ అండ్ నౌ దే ఆర్ మైటీ పవర్స్.
0: ఈనాటి మానవుడు పుట్టినటువంటి వాడు కొన్ని సంవత్సరముల వరకు పెరిగి తదుపరి ఈ దేహమును విసర్జిస్తున్నాడు.
1: మ్యాన్ హ్యావింగ్ బీన్ బోర్న్ గ్రోస్ బై ది ఏజ్ అండ్ అడ్వాన్సింగ్ ఇయర్స్ and leaves this world.
0: ఈ పెరుగుటకు కాని విసర్జించుడు కాని ఏది కారణం?
1: ఫర్ గ్రోత్ అండ్ డెత్ వాట్ ఈస్ ద కాజ్?
0: ఈ పంచభూతములు,
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ఈ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను అణు మొదలు ఘనం వరకు కూడాను వ్యాపించి ఉన్నవి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ స్ప్రెడ్ రైట్ ఫ్రమ్ మైక్రోకాజం టు ద మాక్రోకాజం.
0: కనుక వీటి రహస్యమును మనం చక్కగా గుర్తించవచ్చు. అత్యవసరము.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద సీక్రెట్స్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: దీనిని చక్కగా అర్థం చేసుకుని బుద్ధుడు ఈ పంచభూతములను వశం చేసుకునే నిమిత్తమై అనేక ప్రయత్నములు చేస్తూ వచ్చాడు.
1: బుద్ధ మేడ్ అటెంప్ట్స్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హావింగ్ అండర్స్టూడ్ దేర్ సిగ్నిఫికెన్స్.
0: బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పాడు. బుద్ధుడు తన యొక్క తత్వమును సంఘములో ప్రవేశపెట్టి తద్వారా ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాడు.
1: బుద్ధ మేడ్ యూజ్ ఆఫ్ హిస్ ఇంటెలెక్ట్, హిస్ అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్టెప్డ్ ఇన్ టు ద సొసైటీ, దేర్ బై షేర్డ్ హిస్ విజ్డమ్.
0: మొట్టమొదట తన ఈ పంచభూతములు యందు దృష్టిని అరికట్టుతూ పోయాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హెస్ టోటల్ కంట్రోల్ ఓవర్ హిస్ విజన్, ఓవర్ హిస్ లుక్స్.
0: ఈ దృష్టిని అరికట్టుకోవడానికి కారణమేమిటి?
1: వై హ్యాస్ హీ ఎక్సర్సైజ్డ్ కంట్రోల్ ఆన్ హిస్ లుక్స్?
0: ఈ పంచభూతములు యందు కూడాను ఈ దృష్టి అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: ద విజన్ ఇస్ మోస్ట్ హైలీ పవర్ఫుల్ ఆఫ్ ఆల్.
0: ఇందులో 40 లక్షల కాంతి కిరణములు ఉంటున్నాయి.
1: దేర్ లైస్ 40 లక్షల ఆఫ్ లైట్ రేస్.
0: ఈ కాంతి కిరణములను మనము అనేక విధములుగా కూడా మనము వ్యర్థము గావించుకుంటున్నాం.
1: వి హావ్ బీన్ వేస్టింగ్ దిస్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లైట్ రేస్.
0: కనుకనే మానవుని ధరించినటువంటి దేహము క్రమక్రమేణా కూడాను నశించిపోతూ వస్తుండాలి.
1: ఇట్ ఫర్ దట్ రీజన్ ద బాడీ దట్ యు హావ్ పుట్ ఆన్ ఇస్ డికేయింగ్ డే బై డే.
0: మనం చూచేటువంటి చూపులు,
1: ఆల్ అవర్ లుక్స్,
0: మనం అనుభవించేటువంటి ఆనందములు,
1: ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ దట్ వి ఎక్స్‌పీరియన్స్,
0: దృశ్యకల్పితమైనటువంటి యొక్క ప్రభావములు,
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ ద సినారియో,
0: ఇవన్నీ కూడా మానవుని యొక్క ఆయు ప్రమాణమును క్షీణింపచేస్తున్నాయి.
1: ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్ స్పాన్ దట్ ఈస్ కట్ షార్ట్.
0: ఒక్కొక్క తూరి చెడ్డ దృష్టి చూచినప్పుడు ఈ మానవుని యందు ఉన్నటువంటి యొక్క 40 లక్షల కాంతి కిరణం లోపల ఎన్నో లక్షలు క్షీణించిపోతున్నాయి.
1: బై కాస్టింగ్ బ్యాడ్ లుక్స్ మెనీ ల్యాక్స్ ఆఫ్ లైట్ రేస్ ఆర్ లాస్ట్.
0: కనుకనే మానవునికి మొట్టమొదట ఐ డిఫెక్ట్ అనగా దృష్టి యొక్క దోషము లభిస్తుండాలి.
1: దాట్స్ ద రీజన్ వై వి డెవలప్ ఐ డిఫెక్ట్.
0: దానికి ఏదో ఒక క్యాట్రాక్ట్ వచ్చిందని దాన్ని ఆపరేషన్ చేసుకోవటము, మందులు వేసుకోవటము, ఈ విధమైనటువంటి రీతిలో ఈయన సంరక్షించుకుంటూ వస్తున్నాడు.
1: దట్స్ వాట్ అపియర్స్ బై వే ఆఫ్ క్యాట్రాక్ట్ ఫర్ విచ్ వీ గో ఫర్ సర్జరీ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ టు సీక్ ఎ రిలీఫ్.
0: ఇదంతా కూడా డాక్టర్ దృష్టి లోపల క్యాట్రాక్ట్ అని అనుకుంటున్నాడు, కానీ చెడ్డ దృష్టి యొక్క స్వభావములే ఇవన్నీ.
1: ఫ్రమ్ ది డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ క్యాట్రాక్ట్ బట్ ఇట్ ఈస్ ది ఇఫెక్ట్ ఆఫ్ బ్యాడ్ లుక్స్.
0: ఈ చెడ్డ దృష్టి యొక్క ప్రభావము తన యొక్క దృష్టి యందు చేరి అనేక విధములుగా తన శక్తిని కోల్పోపు చేస్తున్నది.
1: ఆల్ దిస్ బ్యాడ్ గెట్స్ ఇన్ టు యువర్ ఐ, కమ్స్ అవుట్ బై వే ఆఫ్ బ్యాడ్ లుక్స్ అండ్ రెస్పాన్సిబుల్.
0: మందులు వేసుకోవటము, ఈ విధమైనటువంటి రీతిలో ఈయన సంరక్షించుకుంటూ వస్తున్నాడు.
1: దట్స్ వాట్ అపియర్స్ బై వే ఆఫ్ క్యాటరాక్ట్ ఫర్ విచ్ వీ గో ఫర్ సర్జరీ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ టు సీక్ ఎ రిలీఫ్.

0: that gets into your eye comes out by way of bad looks and responsible for eye defect.
1: కనుక మనం దృష్టిని మొట్టమొదట అరికట్టాలి.
0: So we have to control our vision.
1: మనం ఇంద్రియాలను అరికట్టడం చేత ఏదో మనం పవిత్రమైనటువంటి స్థితిని పొందగలుగుతున్నామని భ్రమిస్తున్నాము.
0: You are deluded that you reach a state of sacredness by controlling your senses.
1: ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ దృష్టిని అరికట్టక ఈ సాధనల యొక్క ఫలితం ఏమాత్రం కూడా మనము అందుకొనలేము.
0: If you cannot control your looks, all your spiritual practices will be in vain.
1: ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి తృప్తి నిమిత్తమే మనం సాధనలు సల్పుతున్నాము.
0: Spiritual practices confer temporary happiness.
1: ధ్యానము కాని జపం కాని తపం కాని ఏకాగ్రత కాని ఇత్యాది సాధనలన్నీ కూడాను కేవలము మనం తాత్కాలికమైనటువంటి తృప్తి నిమిత్తమే చేస్తున్నాము.
0: Practices like meditation, the penance, concentration give you only temporary pleasure, happiness.
1: కాదు కాదు ఇవి కాదు మన దృష్టిని రక్షించేది.
0: They do not give you a kind of guarantee.
1: సృష్టిని రక్షించేటువంటి దృష్టిని ఎవరు రక్షించగలరు?
0: In fact, if the entire creation cannot protect you, who else will protect you?
1: కనుకనే మన దృష్టియే మన యొక్క సృష్టి.
0: Therefore, the vision is the creation.
1: మన నేత్రమే మన నిజమైనటువంటి శాస్త్రము.
0: Netra, the eye, is the shastra, the sacred text.
1: కనుక మన యందు ఉండేటువంటి యొక్క సర్వశక్తిని కూడాను ఈ దృష్టియే కోల్పోయి చేస్తుంది.
0: Therefore, the bad look is responsible for all the defects of the eye.
1: ఇంకా రెండవది.
0: The second.
1: నాలుక.
0: The tongue.
1: దీనిలో 300,000 టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
0: There are taste buds.
1: 300,000 టెస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
0: 3 lakhs of taste buds.
1: మనం రుచిని మరిగి అనేక రకమైనటువంటి రుచులకు మనం అభ్యాసం అయిపోయి ఈ రుచులను తిన్నుకుంటూ ఈ ఆనందం అనుభవించుకుంటూ ఆ యొక్క నాలుగు యొక్క శక్తిని అంతా కూడా మనం కోల్పోతున్నాం.
0: We got addicted to various types of taste. We go on eating all the stuff that we relish, and that's responsible for the tongue that gets spoiled.
1: కేవలము రుచికరమైనటువంటి పదార్థములు తినటం మాత్రమే కాదు మనము అయిష్టమైనటువంటి పదములు కూడాను ఈ నాలుగు చేత ఉపయోగపెడుతున్నాము.
0: Not that we simply eat with the help of the tongue, we also utter useless words.
1: ఇతరుల యొక్క హృదయాన్ని కూడాను మనం బాధింప చేస్తున్నాము.
0: By using harsh words, we hurt others.
1: కఠినమైనటువంటి పదములు ఉపయోగపెట్టి వారి హృదయాన్ని గాయపరుస్తున్నాము.
0: Harsh words injure the other man.
1: కనుకనే ఈ నాలుగు చేత మరింత ఆయుధం తగ్గిపోతుంటుంది.
0: ఇట్ ఇస్ ద టంగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద లైఫ్ స్పాన్ దట్స్ కట్ షార్ట్.
1: ఇదే విధముగానే ప్రతి ఇంద్రియము కూడాను తమ తమ శక్తులను అధికంగా ఉపయోగించడం చేత కోల్పోయి మన జీవితమనే కోల్పోతున్నాము.
0: లైక్ వైజ్ ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ సెన్సెస్ బికాస్ ఆఫ్ దే ఆర్ పుట్ టు ఎక్సెసివ్ యూజ్ అవర్ లైఫ్ ఇస్ షార్ట్.
1: కనుక మొట్టమొదట మన దృష్టిని రుచిని అరికట్టడానికి ప్రయత్నించాలి.
0: So to begin with, we have to control our looks and also our taste.
1: ఈ రెండింటిని అరికట్టడంపై మన యందు ఆవిర్భవిస్తుంది ఒక నూతనమైనటువంటి శక్తి.
0: There lies, there begins, emanates the new power.
1: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ ఇది పెరిగినటువంటి ఒక తపశ్శక్తి మన యొక్క దృష్టి చేతను మన వాక్కు చేతను టేస్ట్ చేతను పెరుగుతూ ఉంటుండాలి.
0: Above all types of penances, is only out of our look and the good taste in the word you get the power more and more.
1: Manam chaala porabadi pothunnamu.
0: We are very often mistaken.
1: Mana nitya jeevithamlo edo chinna padamulu kadani manam upayoga pedutunnamu.
0: We use all sorts of words recklessly.
1: Kanukuni manamu rasagnata teligina jeevithi vaalam manamu.
0: Therefore we don't have proper taste.
1: Jihvem rasagnem

0: your tongue you are not able to understand, recognize the word that hurts others.
1: ఎదుటివాడు వ్యక్తి ఎదుటివాడు కాదు.
0: In fact, the one in front of you is not separate.
1: అందులో కూడాను ఉన్నది నీవే.
0: In fact, you are present in him.
1: దేహములు వేరు వేరైనప్పటికీ ఆత్మ ఇరువురి యందు ఒక్కటే ఉన్నది.
0: Bodies are different, but the spirit is same.
1: బాధ పడున్నది బాధ పెట్టున్నది రెండు ఒకే వ్యక్తిత్వమే.
0: The one who causes pain, the one who suffers from pain are one and the same.
1: కనుక మనం ఎదుటి వ్యక్తిని బాధించుట్టుగా మనం మాట్లాడకూడదు.
0: We should not speak in such a way as to hurt others.
1: కనుక నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
0: Bhagavan tells us
1: thoughtless అని.
0: Bhagavan tells us.
1: కానీ అవన్నీ మీరు చాలా అలక్ష్యంగా తీసుకుంటున్నారు.
0: But you neglect the teaching.
1: కానీ మున్ముందు దీని యొక్క ప్రభావము ఎంతవరకు మిమ్మల్ని కృషింపజేస్తుందో మీకు తెలియకుండా పోతుండాలి.
0: యు డు నాట్ నో రైట్ నౌ ద కైండ్ ఆఫ్ హజార్డ్స్ దట్ యుడ్ సఫర్ బై టాకింగ్ టూ మచ్.
1: సీ గుడ్
0: సీ గుడ్
1: కానీ నీవు చెడ్డను చూడవద్దు.
0: నెవర్ సీ బ్యాడ్.
1: నీవు మంచిని చూడు.
0: సీ గుడ్ ఓన్లీ.
1: అప్పుడే నీకు నేత్రం కూడాను పవిత్రమైనటువంటి శక్తిని పొందుతుంది.
0: దెన్ దే ఆర్ ది ఐ విల్ ఎర్న్ ద సీక్రెట్ పవర్.
1: దివ్యమైనటువంటి విశ్వస్వరూపాన్ని కూడా చూపగలుగుతుంది.
0: You will also be able to visualize the divine cosmic form.
1: Kanuka manamu indriyanna chaala adippulo pettukunnappude mana yokka sadhana yokka phaltamu goppaga abhiruddhi avutundi.
0: The results of spiritual practices depend on the more and more of sense control you exercise.
1: Inaati manavudu bhautikamaina laukikamaina prakrutamaina sadhanalaku marigi divyamaina bhavyamainatundi yokka ఈ శక్తులను మనము విస్మరిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ప్రాక్టీసెస్ బట్ హీ హస్ ఫర్గాటన్ ది ఎటర్నల్ ట్రూత్ఫుల్
1: ఇవన్నీ తాత్కాలికమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ జస్ట్ ఇల్యూజన్.
1: మానవుని యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ.
0: దే ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ మ్యాన్.
1: ఈ సాధన చేత మేమేమో పొందగలుగుతున్నాము అని అనుకుంటున్నారు.
0: యూ థింక్ దట్ యు హావ్ అచీవ్డ్ సంథింగ్ అవుట్ ఆఫ్ దీస్.
1: వీటి వల్ల పొందేటువంటిది ఏమాత్రం కూడా లేదు.
0: నథింగ్ యూ వుడ్ గెట్ అవుట్ ఆఫ్ దెమ్.
1: మొట్టమొదటి ఇంద్రియాన్ని అరికట్టుకో.
0: First you should exercise sense control.
1: Sparsha, roopa, rasa, gandhamulu.
0: The five senses have got to be under check.
1: Ye chedda vishayalu kuda nu vinadaniki prayatninchaddu.
0: Never listen to anything that's bad.
1: Alanti sandarbham emaina kaliginda aa sthanam nunchi nu vellipo.
0: If any such thing is to happen, leave that place.
1: Chedda vishayalu vinavaddu.
0: Never listen to bad.
1: Chedda drushyalu chudavaddu.
0: Never look bad.
1: Chedda matalu vinivogi pettavaddu.
0: Never use bad words.
1: Ee vidhamainatti yokka చెడ్డ నుంచి నీవు దూరం అయిపోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గెట్ అవే ఫ్రమ్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్.
1: అది ఏ దినదినాభివృద్ధిగా పొందినటువంటి ఒక సాధనాశక్తి నీలో అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ యూ డూ దట్ ద పవర్ ఆఫ్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ విల్ గ్రో మోర్.
1: ఎందుకు పవిత్రమైనటువంటి మహర్షులందరూ కూడాను ఏకాంతంగా ఒక అరణ్యానికి వెళ్లి తమ ఇంద్రియాలను సరైనటువంటి స్థితిలో ఉంచుకోగలుగుతున్నారు?
0: ఏన్షియంట్ రిషీస్ హావ్ గాన్ టు సాలిట్యూడ్ స్పెంట్ లైఫ్ in isolation exercising control over senses.
1: Kalkune indriyanna arikattukuneetundi sadhane nijamainatundi sadhana.
0: Spiritual practice, true spiritual practice is to have sense control.
1: Indriyanna arikattukonakunda ye sadhana chesinappudiki avi neekudunu nirupayogame.
0: All spiritual practices are useless if we don't have control over the senses.
1: Naaluku cheta chedda matalu maatladadanikante Rama Krishna Govinda Nara ilanti manchi matalu nee upayogapettuko.
0: Instead of using all bad words with the tongue you can repeat God's name Rama Krishna Govinda.
1: Karukane manamu mana indriyal chetha mana aneka vidhamainatundi paapamunu odigattukuntunnam.
0: In fact we are committing many sins with these senses.
1: Kaani deeni mootalu manaku kanipinchatam ledhu.
0: That you don't see right now.
1: Manaku kanipinchakunda venuku unnatundi daagi manam aneka vidhamga baadha pedutundadi.
0: But there lies in a hidden way the consequences which you have to face.
1: Kanipinchanade tinipinchunu nee karmala phalavanu marmam jeeva.
0: Oh individual, understand the hidden consequences of your actions which you cannot escape.
1: Yedi neeku kanipinchakunda undo ade neeku tinipistuntundi adi karma phalam ane.
0: The results of your action, though you do not see right now, will make you suffer.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Prati manamuniki nee indriyamile pranamulu.
0: For every man the senses of the life
1: breath. ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీ యొక్క ప్రాణం కూడాను పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
0: When once the senses are controlled, your life will proceed in a happy way.
1: కనుకనే మన జీవితాన్ని పరమ శాంతపరంగా ఉంచుకుని జీవించాలనుకుంటే ఇంద్రియాలను అరికట్టాలి.
0: In order to spend peaceful life, you should control your senses.
1: ఇది కేవలం చెడ్డ మాటలు చెప్పడమే కాకుండా మితముగాను హితముగాను మాట్లాడాలి.
0: యూ షుడ్ అబ్స్టెయిన్ ఫ్రమ్ యూజింగ్ బ్యాడ్ వర్డ్స్, బట్ యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ లిమిటెడ్
1: స్పీచ్,
0: షార్ట్ అండ్ స్వీట్.
1: ఈ విధంగా కూడా నువ్వు మాట్లాడాలి.
0: యూ షుడ్ టాక్ లైక్ దాట్.
1: మాటల్లో ఎన్ని రకమైనటువంటి యొక్క పవిత్రత ఉంటుండాలి.
0: సో మచ్ ఆఫ్ సాంక్టిటీ లై ఇన్ అవర్ వర్డ్స్.
1: చాలా మంది ఈ మాటల వల్ల లేకుండా వ్రాతల వల్ల పవిత్రమైనటువంటి గ్రంథాలు రాస్తూ వచ్చారు.
0: సమ్ ఆల్సో కంపోజ్ ది రైట్ బుక్స్. వాల్మీకి,
1: వ్యాసుడు,
0: వ్యాస
1: ఇత్యాది పోతన, వీరందరికీ పవిత్రమైనటువంటి యొక్క కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై ఈ విధమైన భగవత్ శ్లోకాలు రాస్తూ వచ్చారు.
0: దే హ్యావ్ కంపోజ్ సేక్రెడ్ టెక్స్ట్ అండ్ దస్ సాంక్టిఫైడ్ ద టైమ్.
1: ఇలాంటి ఆదర్శ పురుషుల యొక్క పవిత్రతను మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడే మన జీవితం కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది.
0: When you emulate the example of these ideal people, we would also be exemplary.
1: మనం చదవటం కూడాను చెడ్డ పుస్తకాలను మనం చదువుతున్నాము.
0: We also read often bad books.
1: అది కూడా చాలా చెడ్డది.
0: It's very bad indeed.
1: చదివినా వ్రాసినా చూచినా చెప్పినా చేసినా అన్ని కూడాను మంచివే చెయ్యాలి.
0: Whatever you read, whatever you see, whatever you do must be good.
1: తెలిసినంత వరకు కూడా ఏది ఒక దోషం కూడా అందులో కలగకుండా చూసుకోవాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సీ దట్ దేర్ వుడ్ నాట్ బి ఎనీ మిస్టేక్స్.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వము ఈ ఇంద్రియం ద్వారా ఉంటుండాలి.
0: ద లేటెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఈజ్ ఓవర్ దేర్.
1: ఈ ఇంద్రియం ద్వారా మనం ఎంతైనా దివ్యత్వాన్ని పొందవచ్చును.
0: By sense control you can attain divinity.
1: ఎంత సాక్షాత్కారాయనైనా అనుభవించవచ్చును.
0: You can experience even the divine manifestation.
1: ఆయన సాక్షాత్ స్వరూపంగా మారవచ్చును.
0: You can be divine for that matter.
1: కనుక ఇంతటి శక్తి ఉండినటువంటి ఒక మానవునియందు తమ ఏ శక్తి లేనట్టుగా భావించుకుని అమాయకుడిగా జీవిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
0: Man being so powerful and mighty has become so weak and considered himself ignorant.
1: తనకంటే ఏదో ఒకటి రెండవది ఒక శక్తి ఉన్నదని ఆ శక్తి నిమిత్తమే తాను ప్రాకురాడినట్టుగాని భావిస్తున్నాడు.
0: మ్యాన్ థింగ్స్ దట్ దేర్ ఇస్ సెపరేట్ సంథింగ్ బియాండ్ హిమ్ విత్ దట్ ఇస్ మోర్ పవర్ఫుల్.
1: తనకంటే శక్తివంతమైనటువంటి మరొకటి లేనే లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ పవర్ఫుల్ థింగ్ అబౌ హిమ్.
1: ఏకం సత్విప్రాబహుదావదంతి, ఉన్నది ఒక్కటే ఒకటి.
0: ఓన్లీ వన్ అండ్ నాట్ టూ, దట్ ఇస్ ద రియాలిటీ.
1: రెండో పదార్థం ఉన్నదని వెతుక్కోవటము చాలా అజ్ఞానమే.
0: టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ద సెకండ్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: రెండో పదార్థమే లేదు ఈ ప్రపంచంలో.
0: దేర్ ఇస్ నథింగ్, ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఉన్నది ఒక్కటే.
0: ఓన్లీ వన్ దట్
1: మనమే ఏకోహం బహుశ్యాం కల్పించుకుంటూ వస్తున్నాం మనం.
0: ఇస్ ఓన్లీ వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ, అవర్ ఓన్ క్రియేషన్.
1: కనుకనే ఇవన్నీ కూడా మనం ఇంద్రియాన్ని అరికట్టుకున్నప్పుడు
0: అండ్ వన్స్ వీ కంట్రోల్ అవర్ సెల్ఫ్.
1: చాలా మంది భావిస్తుంటారు,
0: మెనీ థింక్,
1: కోరికలు నెరవేరినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది అంటారు.
0: దట్ ఆర్ హ్యాపీ బై ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దర్ డిజైర్స్.
1: కోరికలు నెరవేరినప్పుడు కాదు ఆనందము.
0: You will never be happy by the fulfillment of your desire.
1: కోరికలను అరికట్టినప్పుడే మనకు ఆనందం చిక్కుతుండాలి.
0: You will be really blissful when you control your desires.
1: కోరికలను అరికట్టినటువంటి వాడే నిజమైన ఆనందాన్ని పొందుతున్నాడు.
0: A blissful person is really enjoys the state of bliss by controlling his desire.
1: కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు మహా అశాంతికి గురి అవుతున్నాడు.
0: Fructification of the desire will make you restless.
1: ఏమిటి ఈ కోరికలు?
0: What is this desire?
1: ఈ కోరికలన్నీ కూడాను ప్రపంచానికి సంబంధమైనటువంటి ప్రవృత్తి వచ్చినాలే కదా.
0: Desires are worldly and outward.
1: ఈ ప్రవృత్తి లోపల ఏమాత్రం కూడాను సుఖం లేదు.
0: In this worldly outward life there is no trace of happiness.
1: ఇందులో సుఖమనదని భావించి నివృత్తిని దూరం చేసుకుంటున్నావు.
0: యూ థింక్ దేర్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్ అండ్ యూఆర్ అవే ఫ్రమ్ ది ఇన్వర్డ్ పార్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమనే అన్నింటి యందు ప్రధానమైనటువంటి ప్రాణము.
0: లవ్ ఇస్ ద మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్.
1: అట్టి ప్రేమతత్వాన్ని మనము ఉండాలనుకున్నప్పుడు పవిత్రమైన ఇంద్రియాలను మనం సద్వినియోగం చేసుకోవాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ లవ్ యూ షుడ్ మేక్ యువర్ సెన్స్
1: సీక్రెట్. సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: దెర్ఫోర్ టు బిగిన్ విత్ సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: నీవు మంచిని చూడు,
0: సీ గుడ్.
1: చెడ్డని చూడవద్దు,
0: నెవర్ సీ బ్యాడ్.
1: మంచిని మాట్లాడు,
0: టాక్ గుడ్.
1: చెడ్డను మాట్లాడవద్దు,
0: నెవర్ టాక్ ఎనీథింగ్ బ్యాడ్.
1: సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు.
0: బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి, గుడ్.
1: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని పెంచుకుందాం.
0: డెవలప్ గుడ్ సైట్.
1: అనేక మంది పెద్దలను దర్శించాడు బుద్ధుడు.
0: బుద్ధ విజిటెడ్ మెనీ నోబుల్ సోల్స్.
1: అనేక పెద్ద పెద్ద గ్రంథాలంతా కూడా చదివాడు.
0: హి హస్ గాన్ త్రూ సేక్రెడ్ టెక్స్ట్.
1: అనేక సాధనలంతా చలిపినాడు.
0: హి డిడ్ మెనీ ప్రాక్టీసెస్.
1: ఈ సాధనలు చలిపి పెద్దలను దర్శించి గ్రంథాలు పఠించి ఏమి ప్రయోజనమైంది?
0: What happened ultimately, having visited noble souls, having gone through books?
1: See, ivanni kudunu pravrutti yokka lakshanale.
0: He has known that all that is outward.
1: అన్నాడు, ఆ పుస్తకాలు పక్కన పెట్టాడు.
0: And has given up all the books.
1: ఈ పెద్దలు దర్శించడం మానివేశాడు.
0: He has discontinued visiting elders.
1: వారి బోధనలు వినటం కూడా మానివేశాడు.
0: He stopped listening to their teaching.
1: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచభూతములను నేను సార్థకంగా గావించుకోలేదు.
0: He has decided to make his elements.
1: భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క పంచభూతములను నేను సార్థకంగా గావించుకొనుకున్నా, ఇంకా దేని నేను సాధన చేయాలి?
0: If I do not realize the sanctity behind the five elements, what for is my life?
1: ఈ దేహం ఊడిపోయేదే, కాలిపోయేదే, రాలిపోయేది.
0: ద బాడీ ఇస్ బౌండ్ టు డికే, ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే.
1: దీంతో మనం చేసినటువంటిది ఎప్పుడు ఇది కూడా నాశనం అవుతుంది.
0: వాట్ ఎవర్ యు డు విత్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ,
1: అనిత్యమైన దేహంతో చేసినవి అనిత్యమే అయిపోతాయి.
0: ద బాడీ విచ్ ఇస్ టెంపరీ విల్ గివ్ యూ టెంపరీ రిజల్ట్.
1: నిత్య సత్యమైనటువంటి భావంతో నీవు ఆచరించినటువంటి సాధనలు నిత్య సత్యంగా నిలిచిపోతాయి.
0: బట్ ది ఎటర్నల్ ట్రూత్ఫుల్ ప్రాక్టీసెస్ దట్ యు అండర్టేక్ విల్ గివ్ యూ పర్మనెంట్ రిజల్ట్.
1: అప్పుడే తాను ఈ ఇంద్రియాన్ని అరికట్టడానికి ప్రయత్నించాడు.
0: Then he started controlling his senses.
1: తాను ఈ ఇంద్రియాలు అరికట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే,
0: when he made every attempt to control,
1: ఇన్ని దినాభివృద్ధి పొందింది ఆనందము.
0: Yes, all the happiness that he enjoyed,
1: ఆనందం
0: so far,
1: తనను మించిపోయింది.
0: It has become much more.
1: ఆనందమును కూడా తాను భరించుకోలేకపోయాడు.
0: He could not bear all the bliss.
1: ప్రక్కన ఉన్నటువంటి ఒక తన సోదరుడైన ఆనందాన్ని పోయి ఖర్చుకున్నాడు.
0: అండ్ ఈ హగ్డ్ ఆనంద, హిస్ కజన్.
1: ఆనంద, ఈ ఆనందమును నేను భరించుకోలేకపోతున్నాను.
0: హీ సెడ్, ఆనంద, ఐ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ బ్లిస్.
1: నాకు ఇంకా నిర్వాణ స్థితి సంభవించింది.
0: ఐఎమ్ రీచింగ్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ లిబరేషన్.
1: నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానన్నాడు.
0: హీ సెడ్, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ నౌ.
1: అప్పుడు ఈ ఆనందుడు పిల్లతల్లి కుమారుడు పేరు ఆనందుడు.
0: ఆనంద, హిస్ కజన్ బ్రదర్.
1: ఆనందుడు కంటిదారలు కార్చాడు.
0: హీ వాస్ షెడ్డింగ్ టియర్.
1: పిచ్చివాడా, నేను పొందేటువంటి ఆనందాన్ని,
0: ది బ్లెస్ దట్ ఐ ఎంజాయ్,
1: ఈ ఆనందానికి నీవు ఆనందపడకుండా నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు?
0: వై డోంట్ యూ అప్రిషియేట్ ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ దట్ ఐ యామ్ ఎక్స్‌పీరియన్సింగ్ నౌ?
1: ఇది ఏ ప్రకృతి యొక్క వికృతి?
0: దిస్ ఇస్ ద పర్వర్షన్, ద డైవర్షన్ ఇన్ ద అవుట్వర్డ్ ట్రెండ్.
1: ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఆనందం కోసం ప్రాకులాడుతున్నాం.
0: ఇన్ ద వరల్డ్లీ మ్యాటర్స్ వీ వాంట్ టు బి హ్యాపీ.
1: పరతత్వ విషయం లోపల ఆనందం కోసం ప్రాకులాడినాడు బుద్ధుడు.
0: బట్ బుద్ధ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ బ్లిస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
1: అది ఏ నిజమైన ఆనందము?
0: దాట్ ఈస్ ద ట్రూ,
1: అది ఏ సత్యమైన ఆనందము?
0: దాట్ ఈస్
1: ఆల్, అది ఏ నిత్యమైన ఆనందము?
0: దాట్ ఈస్ ఎటర్నల్ బ్లిస్,
1: అది శాశ్వతమైన ఆనందము.
0: అండ్ ఇట్స్ నోవల్,
1: అది ఏ అమృతత్వము?
0: దాట్ ఈస్ నెక్టర్ అండ్ ఇమ్మోర్టాలిటీ.
1: అమృతత్వమైనటువంటి యొక్క స్థితిని మనకు దూరం చేసుకుంటున్నాం.
0: In fact, we are distancing ourselves from that nectarine immortality.
1: మనం చేసేదంత తప్పులే.
0: All we have been doing are mistakes.
1: కాని తప్పులు క్షమించమని మనం కోరుకుంటున్నాం మనం.
0: But we seek for the pardon.
1: ఈ తప్పులు క్షమించమనే కోరకూడదు.
0: You should never seek pardon.
1: తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించాలని కోరాలి.
0: In fact, we should undergo the punishment for the mistakes done.
1: అప్పుడే ఈ దోషం మనకు నివారణ అవుతుంది.
0: Then you will be free from all the mistakes.
1: ఎవడైనా తప్పు పని చేస్తే వాడిని జైల్లో కూడా పెడతారు.
0: If anyone commits a mistake, he will be imprisoned.
1: ఈ తప్పు యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై ఈ జైలు శిక్షని అనుభవిస్తున్నాడు.
0: The imprisonment is because of the crime committed.
1: ఆ శిక్షను పూర్తి కాగానే తనను విడిచిపెడుతున్నారు.
0: After the punishment is over, he will be released.
1: అదే విధంగానే మన దోషములను పరిహారం గావించుకున్నప్పుడు మనమే విడుదలైపోతాం.
0: When once you atone your sins, you will be relieved.
1: కనుక మనం విడుదల కావాలనుకుంటే,
0: if you want release,
1: ఈ దోషమును అనుభవించాలి.
0: We have to face the punishment consequences.
1: దోషములు తిరిగి దాంతో ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: See that we don't repeat those mistakes.
1: ఈ ఇంద్రియాలు ఇవి ప్రవేశించకుండా చేసుకోవాలి.
0: And exercise control over the senses.
1: మనం ఎన్నో రకములైనటువంటి పాపములు చేస్తున్నాము.
0: We commit many types of sins.
1: ఇవన్నీ పాపములుగా మనం భావించటం లేదు.
0: We are not considering.
1: ఇది ఏదో నా సహజమైనటువంటి తత్వములుగా భావిస్తున్నాము.
0: We think they are quite natural to us.
1: కాదు కాదు.
0: It's not so.
1: పవిత్రమైనటువంటి పదములను అర్థం గావించుకునే నిమిత్తమై వేదశాస్త్ర ఇతిహాస పురాణములను పఠిస్తూ వచ్చాము.
0: పీపుల్ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ టు మేక్ యూజ్ ఆఫ్ సీక్రెట్ వర్డ్స్.
1: వేదములలో ఉండినటువంటి పవిత్రమైన మంత్రములను ఎంత ఉచ్చారించినా అంత ఆనందమే కలుగుతుంది. కనుకనే పూర్వమంతా కూడా ద్వేషించినటువంటి బుద్ధుడు,
0: బుద్ధ వాస్ హేట్రెడ్ టువర్డ్స్ దెం ఎర్లియర్,
1: తానే దీనిని ఆశిస్తూ వచ్చాడు.
0: హీ వాంటెడ్ టు హ్యావ్ ఇన్ హిస్
1: జ్ఞాన దయా సింధూ రఘాద శనగా గుణ సేవితా మక్షయో ధీర శశి అయితామృతాజిత. ఈ విధంగా భావించాడు. అమరా నిజరాదేవ త్రిజ విభుజాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది వంకష ఆదిత్యో ఆదిత్య నందన అన్నాడు. అనగా వేదంలో చెప్పినవన్నీ కూడాను తాను తిరిగి ఉచ్చరించుకుంటూ వచ్చాడు.
0: He started chanting, repeating all that is mentioned in Vedas.
1: ఈ వేదాన్ని ఖండిస్తూ ఉన్నారు బుద్ధులన్నిటిను. అప్పుడు శంకరాచార్యులు బయలుదేరారు.
0: థింకింగ్ దట్ బుద్ధ అపోజ్ వేదాస్, శంకరాచార్య రోజ్ అప్ ద కేషన్.
1: శంకరాచార్యులు బయలుదేరి బుద్ధుడు దీన్ని ఖండించటం లేదు.
0: బుద్ధ హ్యాస్ నాట్ కాంట్రడిక్టెడ్ వేదాస్.
1: మేమే అవివేకములో పడి దీన్ని మేము ఖండించుకుంటున్నాము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కాంట్రడిక్టింగ్ ద వేదిక్ టెక్స్ట్.
1: బుద్ధుడు ఈ సత్యనిత్యమైన యొక్క పదములను చక్కగా ఉచ్చరిస్తున్నాడు.
0: బుద్ధ రిపీటెడ్ దట్ ఎటర్నల్ ట్రూత్స్ ఆఫ్ వేదాస్.
1: ఇలాంటి దాన్ని మనము తప్పుగా భావిస్తున్నాము.
0: వీ థింక్ ఇట్స్ ఎ మిస్టేక్.
1: మదనో మన్మతో మారవ్ పద్యంలో మేనకేతన కందర్పో దపకోనంగ కామ పంచ అన్నారు. ఈ కామములు జయించటం అనేటువంటిది ఎంత గొప్పది.
0: టు బి డిజైర్లెస్ ఈస్ ది హైయెస్ట్ థింగ్.
1: మదనో మన్మతో మారవ్ పద్యంలో మేనకేతన, ఎవరు దీన్ని సాధించగలరు?
0: హూ కెన్ అచీవ్ దిస్?
1: ఇది కేవలం ఒక బుద్ధుడు మాత్రమే సాధించగలిగాడు.
0: ఓన్లీ బుద్ధ కుడ్ అకంప్లిష్.
1: దీన్ని సాధించడానికి పెద్ద సాధన చేయనక్కర్లేదు.
0: ఎవ్రీవన్ వాంట్స్ టు సక్సీడ్.
1: దీని యొక్క అంతరార్థం ఇది అని గుర్తించుకున్న తర్వాత తనమే మర్చిపోతాం.
0: దెన్ వన్స్ యూ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
1: ఇది ఏమాత్రం కూడా మనకి ఒత్తిడి చేయదు.
0: ఇట్ విల్ నెవర్ ప్రెషర్ యూ.
1: ఈనాడు మనము రూపాయి కోసమై లోపాయికారిగా అడ్డమైన గడ్డి తింటారయ్యా.
0: For rupai money, lopai, with all unlawful means, we eat all dirty stuff, the grass.
1: Ranga ringa yanchu, donga mokkulu mokki, panganavam prajaku pertaraya.
0: Like a thief, we utter God's name and ultimately we leave him unnoticingly. Is that what we are supposed to do?
1: Kaadu.
0: No.
1: మనం ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వి హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్.
1: దీన్ని మనం జయించాలి.
0: వి షుడ్ విన్.
1: దీన్ని మనం సాధించాలి.
0: వి షుడ్ అచీవ్.
1: మనం సాధించడానికి యోగ్యత లేకుండా దీన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము.
0: విదౌట్ నోయింగ్ దట్ వి డోంట్ డిజర్వ్ ద సక్సెస్ యట్ వి వాంట్ కంట్రోల్.
1: మీరు యువకులు,
0: యువర్ యంగ్స్టర్స్,
1: ఈ వయసులో అప్పుడు దీన్ని అరికట్టవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి పాత్ర.
0: ద మెయిన్ థింగ్ టు బి డన్ ఎట్ దిస్ ఏజ్ ఇస్ టు కంట్రోల్.
1: ఎంత సంతోషంగా దీన్ని అరికట్టవచ్చు.
0: Happily you can exercise
1: ఎంత పవిత్రమైన మార్గంలో వినియోగించవచ్చు.
0: You can make use senses in
1: ఎంత ధన్యమైన పుణ్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశించవచ్చు.
0: You can do it in a meritorious way and redeem your life.
1: చాలా అదృష్టవంతమైనటువంటిది.
0: And it's really lucky thing to do that.
1: ఇలాంటి దీంతో మనము సరైన మార్గాన్ని తెలుసుకుంటే దీన్ని ఏమాత్రం మనము దీన్ని వదలము.
0: If you know the proper path, you'll never give up.
1: పవిత్రమైన పదాలంతా ఎందుకోసం వేదంలో ఉచ్చరించారు?
0: Why sacred words are mentioned there in Veda?
1: ఈ పదాలంతా కూడా నువ్వు కొన్ని సద్గుణముల చేత దీన్ని అరికట్టవచ్చును అన్నారు.
0: దీస్ వర్డ్స్ కెన్ బి బ్రాట్ టు రియాలిటీ బై కల్టివేటింగ్ వర్చ్యూస్.
1: ఈ సద్గుణములను అధికరించడానికి ఏది ముఖ్యము?
0: హౌ టు డెవలప్ వర్చ్యూస్.
1: సదాచారమే ముఖ్యము.
0: గుడ్ లైఫ్, గుడ్ బిహేవ్, గుడ్ ప్రాక్టీసెస్.
1: ఈ గుడ్ ప్రాక్టీసెస్ మనం పెట్టుకోవాలి.
0: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ఎసెన్షియల్.
1: ఈ ప్రాక్టీసెస్ లోనే ఈ యొక్క సద్గుణములను మనం అభివృద్ధి చేసుకుంటాం.
0: దట్ లీడ్స్ టు ది కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్.
1: కొన్ని వస్తుంటాయి ప్రపంచంలో, అడ్డు తగులుతుంటాయి.
0: సమ్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
1: కానీ దీనికి మనం ఏమాత్రము లొంగకూడదు.
0: వి షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు దెం.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: పూర్ణిమ అంటారు.
0: వి సే గురు పూర్ణిమ.
1: పూర్ణిమ అనగా ఏమిటి? ఫుల్ మూన్ డే.
0: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ డే.
1: ఏ దినము? గురు పూర్ణిమ.
0: దిస్ ఇస్ గురు పూర్ణిమ.
1: గురువు యొక్క పూర్ణిమ అనేది.
0: ఇట్ ఈస్ రిలేటెడ్ టు గురు.
1: గురు అంటే ఎవరు?
0: హూ ఇస్ గురు?
1: కానీ ఈనాటి గురువులు కాదు.
0: నాట్ ది గురుస్ ఆఫ్ టుడే.
1: చెవులో మంత్రాలు చెప్పటము, చేతిలో డబ్బులు తీసుకోవటం, ఇది ఆ గురుత్వము.
0: దే విస్పర్ సంథింగ్ ఇన్ యువర్ ఇయర్ అండ్ కలెక్ట్ మనీ స్ట్రెచింగ్ దేర్ హ్యాండ్.
1: ఇది కాదు గురుత్వము.
0: దేర్ లైఫ్ ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ రిసెప్టర్.
1: గుకారో గుణాతీత, టుకారో రూపవజ్జిత. రూపవజ్జితమైన గుణాతీతమైనటువంటి తత్వాన్ని మొట్టమొదటి గురువుగా మనం భావించుకోవాలి.
0: గు స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్లెస్. రూ స్టాండ్స్ ఫర్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డివైన్.
1: కనుకని ఈ గుణాతీతమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించడానికే ఈ గురుత్వం మనకు అత్యవసరము.
0: ద ప్రిసెప్టర్ ఇస్ నెసెసరీ టు ఎక్స్పీరియన్స్ గాడ్ హూ ఇస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
1: అలాంటి గురువు చిక్కటం చాలా కష్టం, కనుకని దైవమునే గురువుగా తీసుకుందాం.
0: సిన్స్ ఇట్స్ సో డిఫికల్ట్ టు గెట్ రైట్ గురు,
1: వేదశాస్త్ర ఇతిహాస పురాణం యందు శంకర్లు వారు చెప్పారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ. గురువే నాకు సర్వము.
0: గురు ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ.
1: అతనే విష్ణువు.
0: హీఈస్ విష్ణు.
1: అతనే శివుడు.
0: అండ్ హీ శివ.
1: అతనే బ్రహ్మ.
0: హీఈస్ బ్రహ్మ క్రియేటర్.
1: అతనే సర్వము.
0: అండ్ హీఈస్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: కాబట్టి ప్రపంచంలో సర్వం కూడా భగవత్ స్వరూపమే.
0: ది ట్రినిటీ ఈస్ రిప్రజెంటెడ్ బై గాడ్.
1: సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు.
0: Everything is divine, cosmic.
1: ఎవరిని చూచినా కానీ అందరూ బ్రహ్మ స్వరూపులే.
0: హూమ్ సో యూ కమ్ అక్రాస్ కన్సిడర్ హిమ్
1: ఎవరిని చూచినా అందరూ విష్ణు స్వరూపులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ సస్టైన్
1: విష్ణు. విరాట స్వరూపాన్ని చూస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ వాచింగ్ దిస్ కాస్మిక్ ఫార్మ్ ఇన్
1: శిరస్సులు. దీనిని పురస్కరించుకుని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ చెప్పాడు వేదం.
0: ద వేద సేస్ యు వాచ్ thousands of faces, thousands of feet, thousands of hands.
1: ఆ పరిస్థితి లోపల థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటా ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ ఉంటా ఉన్నాయి.
0: ది పాపులేషన్ దోస్ డేస్ వాజ్ లిమిటెడ్ దేర్ ఫోర్
1: కోట్లు పెరిగినాయి.
0: నౌ పాపులేషన్ క్రోర్స్ అండ్ క్రోర్స్.
1: కానీ ఆనాడు మీరు ఈ మంత్రం చెప్పే సమయం లోపల థౌజండ్స్ లోపల ఇమిడి ఉంటుంది.
0: బేసింగ్ ఆన్ ది పాపులేషన్ ఆఫ్ దోస్ డేస్ ఇట్ వాస్ సెడ్ థౌజండ్ హెడ్స్ థౌజండ్ హ్యాండ్స్ థౌజండ్ ఫీట్ అండ్ సో ఆన్.
1: అందరు కుటుంబం దైవ స్వరూపులుగానే భావిస్తూ వచ్చారు.
0: దే కన్సిడర్డ్ ఆల్ ఇస్ డివైన్.
1: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ
0: హూమ్ సో యూ ఆఫర్ సాల్యుటేషన్
1: ఈశ్వర సర్వభూతానాం అని నమస్కారం చేసేవారు.
0: ఇట్ అమౌంట్స్ టు అబిసాన్స్ టు గాడ్ హింసెల్ఫ్.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
0: హూమ్ సో యూ రెస్పెక్ట్ ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్.
1: ఎవరికి నమస్కారం చేసినా కేశవునికే పోయి చేరిపోతుంది.
0: యూ మే డూ నమస్కార్ టు ఎనీబడి.
1: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ ఈశ్వరికే అందిపోతుంది.
0: ఈశ్వర విల్ రిసీవ్ ఆల్ నమస్కార్స్ దట్ యూ డూ.
1: ఎందుకోసం ఈశ్వర సర్వభూతానాం.
0: Why? Because God is indwelling in all.
1: Vishavasam idam jagattu.
0: The entire world is divine.
1: Jagat anta kuda ishwara yokka tattvam gane untundi.
0: The whole universe is divine.
1: Kanukane aa yokka ishwaratvam anetundi ikkada akkada untundani kaadu.
0: Divinity is not restricted to a place.
1: Ikkada akkada ekkada chusina okkade aatmalo makkuvai unnadu. Okkade undedi hrudayamlo.
0: Only one is present ikkada here akkada there ekkada anywhere.
1: Andaru undeetundi oka eeshwarattvam okkate.
0: The divinity is one in the same all over.
1: Andaru endu undeetundi oka vishnuttvam okkate.
0: The Vishnu principle is present in all.
1: Ee brahmana kosam ane manam ee bhantulu pandutunname kaani.
0: But we go by our imagination.
1: Daivamlo etti bhedamulu levu.
0: There are no differences in the divine.
1: Sarvam kalvidam.
0: Everything is divine.
1: Ilanti ekatvanni bodhinchukune nimittamai ఆనాటి గురువులను సృష్టిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ టు ప్రాపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ గురు ప్రిసెప్ట్ ఐ హావ్ అండర్టేకెన్.
1: ఈనాడు ఉత్తమ గురువును చిక్కటం చాలా కష్టంగా ఉంటుంది.
0: సో డిఫికల్ట్ టు గెట్ ఎ ట్రూ గురు టుడే.
1: ఉత్తమ శిష్యులైనా చిక్కుతున్నారు కానీ ఉత్తమ గురువులు చిక్కటం లేదు.
0: టుడే ఇట్ మైట్ బి పాసిబుల్ టు గెట్ గుడ్ డిసైపుల్స్ బట్ నాట్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
1: ఎంత మంచి శిష్యులు ఉన్నారు ఇప్పుడు.
0: మెనీ లాట్స్ ఆఫ్ గుడ్ డిసైపుల్స్.
1: మన పిల్లల్లో కూడా ఎంతో మంచి మంచి పిల్లలంతా ఉన్నారు.
0: అమంగ్ అవర్ స్టూడెంట్స్ దేర్ ఆర్ మెనీ మెనీ గుడ్ స్టూడెంట్స్.
1: కానీ ఇందులో ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే పిల్లలందరికీ చెడ్డగా వస్తుంది. అనుభవించవలసి వస్తుంది. చిన్న ఉదాహరణ, రాత్రి నీవు పండుకున్నావు. పండుకుంటే నిన్ను రెండు దోమలు వచ్చి కరిచినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ బిట్టెన్ బై వన్ ఆర్ టూ మస్కిటోస్.
1: మస్కిటోస్
0: మస్కిటోస్
1: రెండు మూడు మస్కిటోస్ వచ్చి నిన్ను కరిచినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిట్టెన్.
1: తెల్లవారు లేచావు,
0: నెక్స్ట్ మార్నింగ్
1: మస్కిటోస్ నన్ను కరిచినాయి అని ఫిట్ తీసుకున్నావు. అన్ని మస్కిటోస్ కొట్టేసేసినావు.
0: యూ స్ప్రెడ్ ఫ్లిట్ నెక్స్ట్ మార్నింగ్ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ మస్కిటోస్.
1: నిన్ను కరిచింది రెండు మూడే.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిట్టెన్ యు.
1: చంపుతున్నావు.
0: బట్ యు ఆర్ కిల్లింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది మస్కిటోస్.
1: కరిచినవే చంపినావా?
0: హావ్ యు కిల్ దట్ విచ్ హాస్ బిట్టెన్ యు?
1: అదే విధంగానే దైవత్వం కూడాను ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే
0: లైక్ వైజ్ గాడ్ ఆల్సో వెన్ వన్ ఆర్ టూ
1: సంఘం చేతనే పక్కనున్నటువంటి వారి కూడా శిక్షించవలసి వస్తుంది.
0: బికాస్ ఆఫ్ దేర్ అసోసియేషన్ విత్ ద బ్యాడ్ పీపుల్
1: దుర్జన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: భజ సాధు సమాగమం.
0: బీ ఇన్ ద గుడ్ కంపెనీ.
1: కురు పుణ్య మహోరాత్రం.
0: డూ మెరిటోరియస్ డీడ్స్ ఆల్ ద వైల్.
1: ఇది మొట్టమొదటి చెప్పాడు శంకరుడు.
0: దట్స్ వాట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ శంకర.
1: తేజ దుర్జన సంసర్గం. చెడ్డవారిని మొట్టమొదటి వదిలిపెట్టుకో.
0: జస్ట్ గివ్ అప్ ద బ్యాడ్ కంపెనీ.
1: అప్పుడే నీ యొక్క హృదయం పవిత్రమవుతుంది.
0: దెన్ యువర్ హార్ట్ ఇస్ బౌండ్ టు బి సెక్రెట్.
1: కనుక మొట్టమొదట మన ఇంద్రియాలను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
1: మనకు కోపం వస్తుంది.
0: సపోజింగ్ యువర్ యాంగ్రీ.
1: ఈర్ష్య వచ్చేస్తుంది.
0: ఆర్ జెలస్.
1: ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
0: వాట్ షుడ్ వీ డూ దెన్?
1: కోపం వచ్చినప్పుడు ఈ కోపాన్ని విజృంభింప చేయకూడదు.
0: వెన్ వన్స్ యు ఆర్ యాంగ్రీ డోంట్ ఎక్స్ప్రెస్.
1: దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
0: కంట్రోల్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: ఈ కోపం నా చెడ్డ కోసం వస్తున్నాయి.
0: దిస్ యాంగర్ ఈజ్ అ బ్యాడ్ క్వాలిటీ.
1: ఇది నా చెడ్డ క్వాలిటీ.
0: ఇట్ ఈస్ మై బ్యాడ్ క్వాలిటీ యాంగర్.
1: చెడ్డ పనులు చేస్తుంది.
0: అండ్ ఇట్ డస్ బ్యాడ్ డీడ్స్.
1: అది ఒక టంబ్లర్ చల్లటి నీళ్లు త్రాగేసి,
0: డ్రింక్ సమ్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ కూల్ వాటర్,
1: కూర్చో ఒక చోట,
0: సిట్ అసైడ్,
1: ఏదైనా ఒక నామాన్ని స్మరించు,
0: అండ్ రిపీట్ గాడ్స్ నేమ్.
1: కొంతసేపటికి అది తగ్గిపోతుంది.
0: దెన్ ది యాంగర్ వుడ్ బి పసిఫైడ్.
1: లేక నీ కోపం ఇంకా మరింత అధికంగా అయిపోతే ఏకాంతమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళు.
0: ఇఫ్ ది టెంపర్ ఇస్ మోర్ అండ్ మోర్, go all alone and move about.
1: ఆర్ధమైన చక్కగా స్పీడ్ గా నడుచు.
0: Walk briskly for half a mile.
1: ఈ కోపం తగ్గిపోతుంది.
0: Then there will be no more of anger.
1: ఈ విధంగా కోపాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో సులభమైన మార్గాలు ఉన్నాయి.
0: మెనీ ఈజీ టెక్నిక్స్ ఆర్ గివెన్ టు కాంకర్ యాంగర్.
1: కానీ ఈనాటి పిల్లలు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: బట్ మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్
1: దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద టెంపర్
1: ఈ సమయం తప్పితే వాడిని తిట్టడానికి మరొక సమయం లేదు.
0: దిస్ ఇస్ ద రైట్ టైం టు బ్యాంగ్ హిమ్, అక్యూజ్ హిమ్, ఆర్ ఎల్స్ ఐ లూజ్ ద ఆపర్చునిటీ.
1: వాడి ఉన్న దగ్గరనే మనం నిలుచుకొని వాడిని ఇష్టం వచ్చినట్టు తినేస్తాం.
0: లెట్ మీ స్టాండ్ దేర్ అండ్ సీ టు ఇట్.
1: అది మరింత పాపంగా తోస్తుంది.
0: ఓ ఇట్స్ మచ్ వర్స్ దాన్ ద అదర్ సెన్స్.
1: మంచిది కాదు.
0: దట్స్ నాట్ ప్రాపర్.
1: కనుకనే దాన్ని చల్లార్చుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ ట్రై టు పసిఫై, కూల్ డౌన్.
1: ఆ విధంగా మనలో వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి గుణమును క్రమక్రమేణ దైవ ప్రార్థన చేతను, దైవ చింతన చేతను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: బై కాన్స్టెంట్ ప్రేయర్ అండ్ థింకింగ్ ఆఫ్ గాడ్ వీ కెన్ బి రిడ్ ఆఫ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మొట్టమొదట మన దృష్టిని, నాలుకను
0: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ కంట్రోల్ యువర్ సైట్ అండ్ ద టంగ్.
1: ఈ కన్నుల వల్ల మనం ఎన్నో పాపాలు చూస్తున్నాము.
0: ది ఐస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ ఆఫ్ ది బ్యాడ్ సీన్స్.
1: ఎన్నో పాపాలు అనుభవిస్తున్నాము.
0: వి ఎక్స్పీరియన్స్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది సిన్.
1: ఎన్నో దృశ్యాలను మనం చూస్తున్నాము.
0: వి సీ మెనీ సీన్స్ అరౌండ్.
1: ఆ దృశ్యములకు ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాము.
0: అండ్ వి ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ది
1: రిజల్ట్. అలాంటి పిల్లలే మనకు పుడుతున్నారు.
0: అండ్ వి హావ్ చిల్డ్రన్ ఆఫ్ ది సేమ్ సార్ట్.
1: కనుకనే మనం చెడ్డని ఎప్పుడు చూడకూడదు.
0: సో నెవర్ సీ ఎనీథింగ్ బ్యాడ్.
1: చెడ్డని ఎప్పుడూ మనం పలకకూడదు.
0: నెవర్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్.
1: పూర్వకాలం లోపల,
0: ఇన్ ఎర్లియర్ టైమ్స్,
1: మీకు ఇంత తెలియదు.
0: యు డు నాట్ నో.
1: ఆడవారికి తెలుసును.
0: విమెన్ నో దిస్.
1: వారికి నవమాసంలో వచ్చేటప్పటికి,
0: వెన్ ఇన్ ఎ ఫ్యామిలీ వే 9 మంత్స్,
1: ఏ చెడ్డవి కూడా చూపకుండా,
0: దే సీ టు ఇట్ దే డోంట్ సీ,
1: ఏ చెడ్డ పలుకులు కూడా పలకకుండా,
0: అండ్ దే డోంట్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్,
1: భగవత్ కథలు చెప్పుకుంటూ,
0: అండ్ దే థింక్ ఆఫ్ గాడ్స్ స్టోరీ.
1: వాళ్ళకి శ్రీమంతాలని, మంచి వంటలు, మంచి ఆనందమైనటువంటి వార్తలు తెలుపుకుంటూ వచ్చారు.
0: ఆల్ గుడ్ న్యూస్ ఇస్ కన్వేట్ టు దెమ్, ఆల్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: వాళ్ళు మంచి భావాలు లోపలిపోతే ఆ లోపల ఉన్నటువంటి పిల్లలకు కూడా మంచి భావాలు వస్తాయి.
0: ద రీజన్ బిహైండ్ ఇస్ వెన్ వన్స్ ద గుడ్ ఫీలింగ్స్ గెట్ ఇన్ టు దెమ్, దే విల్ బి గెట్ గుడ్ చిల్డ్రన్ ఇన్ టర్న్.
1: తల్లిదండ్రులు చేసినటువంటి పాపంలో పిల్లలు తప్పక అంటుతుంది.
0: ద సిన్స్ కమిటెడ్ బై పేరెంట్స్ విల్ నేచురలీ గో టు దేర్ చిల్డ్రన్. దే మస్ట్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: బాగా తెలుసు.
0: యు నో దిస్.
1: సుభద్ర గర్భంగా ఉంటున్నప్పుడు,
0: అండ్ సుభద్ర వాజ్ ప్రెగ్నెంట్,
1: కానీ అర్జునుడు వచ్చి పద్మ వ్యూహాన్ని గురించి చెప్తున్నాడు.
0: అండ్ ది ఎంటైర్ మిస్టరీ ఆఫ్ పద్మ వ్యూహ వాజ్ నేరేటెడ్.
1: ఆ ఉద్దేశాన్ని గురించి చెబుతుండేటప్పుడు తక్షణమే కృష్ణుడు వచ్చి బాబా నిలిచిపెట్టేయండి.
0: ఇమీడియట్లీ కృష్ణ కేమ్ అండ్ సెట్ స్టాప్ దేర్ అట్ దట్ స్టేజ్.
1: నీవు చెప్పవలసిన సమయం కాదు ఇది.
0: దిస్ నాట్ ద టైమ్ టు టెల్.
1: ఇది ఎవరు వింటున్నారు?
0: హూ ఇస్ ద లిసనర్?
1: నువ్వు కొట్టినట్టుగా అని సుభద్ర అంటున్నారని భావిస్తున్నావు.
0: యు థింక్ ద సమ్వన్ ఇస్ లిసనింగ్
1: సుభద్ర? సుభద్ర కాదు, లోపల ఉన్న బిడ్డ ఊ కొడుతుంది.
0: ఇస్ నాట్ ద సుభద్ర హూ ఇస్ లిసనింగ్, ద చైల్డ్ ఇన్ ద వూంబ్ ఈస్ రెస్పాండింగ్.
1: కనుకనే ఈ పద్మవ్యూహంలో ప్రవేశించేటంత వరకు చెప్పాడు అర్జునుడు.
0: సో అర్జున నేరేటెడ్ ద వే టు గెట్ ఇన్ పద్మవ్యూహ.
1: అన్నాడు అభిమన్యుడు.
0: And so Abhimanya listened to that extent.
1: Krishnudu nilabettamani cheppetapudiki Arjunudu maanivesadu.
0: When Krishna asked him not to proceed further,
1: aa padmam
0: yuhamlo
1: pravesinchenta varaku telisindi, tirigi venukku raavatam teliyakapovatam cheta Abhimanyudu andulo maraninchadu.
0: So Abhimanya could know to get into padmam yuha and he does not know the way to get out, therefore he died.
1: Manaku teliyakunda untuntadi gaani teliyakunda enno jarugutuntunnayi jagattu lopala.
0: There are many things that happen without our knowledge.
1: ఇది నాకు మాత్రమే తెలియదు అనుకుంటున్నావు.
0: యూ థింక్ దట్ యూ అలోన్ డోంట్ నో.
1: తెలియదు.
0: యూ మే నాట్ బి నోయింగ్.
1: నీకు తెలియకుండా ఈశ్వరుడు అడు కూడా.
0: బట్ గాడ్ నోస్.
1: అతనికి తెలుసు.
0: హీ నోస్.
1: కనుక మనం ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడాలి.
0: సో వీ షుడ్ స్పీక్ గుడ్ ఆల్వేస్.
1: మంచి పనులు చేయాలి.
0: వీ షుడ్ డూ గుడ్ డీడ్స్.
1: మంచి మార్గంలో ప్రవేశించాలి.
0: అండ్ వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: కనుకనే మనం పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే మన పాపములు అన్ని కూడా పరిహారం అయిపోతాయి.
0: వెన్ వన్స్ వీ మేక్ యూజ్ ద సెన్సెస్ ఇన్ సేక్రెడ్ వే దట్ వుడ్ అటోన్ అవర్ సెన్స్.
1: ఒక చెయ్యి ఉంటుండాలి.
0: హియర్ లైస్ ద హ్యాండ్.
1: దీనికి ఐదు ఐదు వేళ్లు ఉన్నాయి.
0: ఇట్ హస్ ఫైవ్ ఫింగర్స్.
1: ఈ ఐదు వేళ్లతోనే కొడితే ఎంత దెబ్బ తగులుతుంది?
0: Yes, if you try to beat with all the five fingers joining together,
1: కానీ
0: then you can harm.
1: కొట్టవద్దు.
0: But never beat.
1: కొట్టవద్దు.
0: Never beat people, attack people.
1: ఒకవేళ నీ కొట్టాలని ఇష్టం వచ్చిందా?
0: Well, if you want to do that, slap
1: him. వేలుతో కొట్టు.
0: Just try to slap him with one little finger.
1: అనగా కొట్టేవాడికి ఒక వేలు కనిపిస్తుందా? ఐదు వేలు కనిపిస్తుందా?
0: అండ్ ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్ టు బీట్ యూఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఫైవ్ ఫింగర్స్. కొడతాడు,
1: చేత్తోనే కొడతాడు, కాలుతోనే కొడతాడు.
0: Well, he'll try to hit you with his hand and also the leg.
1: చెయ్యి కాలే అనేటువంటి విచక్షణ జ్ఞానమే ఉండదు.
0: You won't have any kind of discretion whether it's hand or the leg.
1: కనుక ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు అక్కడ నుంచి వేడిపోయి.
0: And once there is anger, leave that place.
1: నువ్వు దూరమైపో.
0: Distance yourself.
1: అప్పుడు ఈ పాపానికి గురి కావు.
0: And never commit a sin like that.
1: కనుకనే మనం పాపం చేసి తర్వాత మనం పరిహారం కోసమని చాలా బాధపడేదానికంటే పాపమునే చేయకుండా చూసుకోవటం మంచిది.
0: We commit a sin and we try to atone the sins committed. Better you don't commit a sin at all.
1: కానీ
0: but
1: దీనికి మరొక విషయము.
0: There's another point.
1: మీ అందరికీ కష్టం కలగవచ్చును.
0: You may feel bad.
1: కానీ నాకు అది చాలా ఆనందమే.
0: బట్ భగవాన్ ఫీల్స్ వెరీ హ్యాపీ అబౌట్.
1: ఎందుకంటే అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేషన్.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని
0: యు నో దిస్ ట్రూత్.
1: నేను ఈనాటి నుండి
0: ఫ్రమ్ దిస్ డే
1: ఎవరికి నేను నమస్కారం ఇవ్వను.
0: Bhagavan is not going to grant namaskara.
1: ఎందుకంటే మీరు నేను ఒక్కటే.
0: Because you and I are one.
1: కనుక మీలో మీరు నమస్కారం చేసుకోండి.
0: అండ్ యూ సాల్యూట్ యువర్ సెల్ఫ్.
1: నాకు ఈనాటి నుంచి ఈ విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ పట్టాలని చూస్తున్నాను.
0: అండ్ దిస్ ఇస్ ద వౌ ద డిటర్మినేషన్ హి హస్ నాట్ టేకెన్.
1: ఎవరికి మనం నమస్కారం చేయాలి? తల్లిదండ్రులకు చేయండి.
0: Yes, do namaskar to your parents.
1: ఎందుకంటే వారికి సత్యం తెలియదు, నీకు ఆ సత్యం తెలియదు.
0: బికాస్ పేరెంట్స్ ఆర్ అన్అవేర్ ఆఫ్ దిస్, యూ టూ డోంట్ నో.
1: ఈ సత్యం నాకు తెలుసు కనుకనే నేను ఈ సత్యాన్ని పాటించాలి.
0: భగవాన్ ఇస్ ఆల్ ట్రూత్ హిమ్సెల్ఫ్.
1: మీలో ఉన్నది, నాలో ఉన్నది, వీరిలో ఉన్నది, వారిలో ఉన్నది ఒకటే ఒకటి ఆత్మ.
0: భగవాన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఎవరికి ఎవరు కూడా నమస్కారం చేయనక్కర్లేదు.
0: నో వన్ నీడ్స్ టు డూ నమస్కార్ టు ఎనీవన్.
1: నీకు చేయవలసినటువంటి ఇష్టం ఉంటుంటే
0: ఇఫ్ యూ సో లైక్
1: మనసులో చేసుకో.
0: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: నీవు ఐదు వేళ్లు చేర్చుకో.
0: జాయిన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్.
1: ఈ పది చేసి స్వామి ఈ దశేంద్రియములు నీకు అర్పితంగా చేస్తున్నాను అనేటువంటి భావంతో చేసుకో.
0: Do namaskar with the feeling that all the 10 senses are offering to you.
1: Adamu mutti namaskaram cheyanakkaledu.
0: You don't need to touch the feet and pay your respect.
1: Kaluku ee naati nunchi
0: from this day
1: idi meeku koncham kashtanga kalavachu.
0: You feel bad about it.
1: Kaani
0: but
1: meeku adi vinadani kashtanga untuntadi gaani chevulaku.
0: We also feel so sorry to hear.
1: కానీ చెవులను ముయ్యవచ్చు కానీ నోరును ముయ్యటానికి వీలవుతుందా?
0: యూ కెన్ జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ బట్ నాట్ యువర్ మౌత్ ఆర్ ద టంగ్.
1: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
0: నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: ఈ నమస్కారములు మాత్రం ఈనాటి నుంచి మాత్రం ఎవరు చేసుకోకూడదు.
0: నోబడీ షుడ్ డూ నమస్కార్ లైక్ దిస్ హియర్ ఆఫ్టర్.
1: అందరి ఎందు నాయందే ఉంటున్నాడు భగవంతుడు, నాయందే ఉంటున్నాడు భగవంతుడు అని మీరు ఆ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
0: నో ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ. గాడ్ ఈజ్ ఇన్ యూ ఇన్ ఎవ్రీవన్.
1: ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుంటే మీ అందే సాక్షాత్కరిస్తుంది దైవత్వం.
0: When once you have that feeling, you will have the experience of the manifestation of divine.
1: ఇందులో కూడా కొన్ని కొన్ని కలతలు కూడా జరుగుతూ ఉన్నాయి.
0: There are certain conflicts in this.
1: ఒకరికి నమస్కారం ఇస్తే వారికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు.
0: If one is gifted, blessed with namaskar, the other one would feel.
1: భేదభావం కూడాను పెరిగిపోతున్నాయి, ద్వేషాలు కూడా.
0: The differences and hatred are increasing day by day.
1: ఈ ద్వేషభావాన్ని కూడాను తగ్గించుకునే నిమిత్తమై నేను నమస్కారంలో మానివేస్తాను.
0: In order to see that there will be no more of hatred, Bhagavan instructs us not to do namaskar.
1: మీరు ఎక్కడ మనసులో చేసుకోండి.
0: Do it within yourself.
1: అదే ఆనందము.
0: That makes Bhagavan happy.
1: కానీ మొదలు నుంచి ఉండే నేను చెప్తూనే ఉన్నాను కానీ అది మీరు ఎవరు పాటించడం లేదు.
0: భగవాన్ హ్యాస్ బీన్ టెలింగ్ అస్ ఫ్రమ్ ద బిగినింగ్ బట్ వీఆర్ నాట్ అబ్జర్వింగ్.
1: కనుక ఈ పిచ్చి పిచ్చి భావాలంతా క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
0: ఆల్ దీస్ సిల్లీ థాట్స్ షుడ్ బి రిడ్యూస్డ్.
1: ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటము,
0: కంట్రోలింగ్ ద సెన్సెస్,
1: ఈ విధమైనటువంటి కోపతాప ఈశ అసూయ డమ్మంలంతా కూడా అరికట్టుకోవటము,
0: కంట్రోలింగ్ అవర్ యాంగర్ హేట్రెడ్ జెలసీ సో ఆన్,
1: నమస్కారాలు చేయటము,
0: అండ్ డూయింగ్ నమస్కార్
1: వర్ణన్ను చేయటము,
0: ఎక్స్ట్రోలింగ్ గాడ్,
1: ఇవన్నీ కూడా మంచిది కాదు.
0: దే ఆర్ నాట్ ప్రాపర్ గుడ్.
1: బాహ్య సంబంధమైనటువంటి ఒక వృత్తులు.
0: దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
1: కనుక ఈ గురు పౌర్ణం నుంచి కూడాను
0: రైట్ ఫ్రమ్ దిస్ గ్రూప్ ఆఫ్
1: పవిత్రమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని
0: డెవలప్ గ్రో మోర్
1: మీరు కూడా పవిత్రులైపోయి
0: యు బి సీక్రెట్ ఫర్ యువర్
1: పరమశాంతిని పొందండి
0: అండ్ బి పీస్
1: ఆనందంలో ఉండండి
0: అండ్ హ్యావ్ దట్ ఎటర్నల్ డివైన్
1: ఆనందం ప్రతి మానవుడు కూడా ఆశించేటువంటి వ్యక్తి
0: ఎటర్నల్ బ్లెస్ ఇస్ వాంటెడ్ బై ఎవ్రీబడి
1: ఎప్పుడు వస్తుంది ఈ ఆనందము
0: వెన్ కెన్ యూ గెట్ ఇట్
1: కానీ మొట్టమొదట అన్నగత ప్రాణమైన దేహం చేత
0: ద ఫస్ట్ వన్ ఇస్ హియర్ ఇస్ ద బాడీ
1: అది అన్నగత ప్రాణమైనటువంటి దేహం చేత ప్రారంభమైంది
0: ద బాడీ బోర్న్ అవుట్ ఆఫ్ ద ఫుడ్ హ్యాస్ గాట్ ద లైఫ్
1: ప్రాణమయమైపోయింది
0: అండ్ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్
1: మనోమయమైపోయింది
0: అండ్ దేర్ లైస్ ద మైండ్ దేర్
1: ఆఫ్టర్ ఆనంద విజ్ఞానమయం వస్తుంది
0: అండ్ దెన్ కమ్స్ ద విజ్డమ్
1: ఆ విజ్ఞానమయం వచ్చిన తర్వాత ఆనందమయమే
0: బియాండ్ ద స్టేట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ప్రెసెంట్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్
1: ఈ విజ్ఞానమయం వరకు కూడా మీరు తగినటువంటి సాధన చేసుకోండి
0: యూ షుడ్ డూ ఆల్ ప్రాక్టీసెస్ అంటిల్ యూ రీచ్ విజ్ఞానమయ ద విజ్డమ్
1: విజ్ఞానమును మీరు పోషించుకున్నప్పుడే మీకు ఆనందమయం చిక్కుతుంది
0: దెన్ వన్స్ యూ సస్టైన్ దిస్ విజ్డమ్ యూ కెన్ బి బ్లిస్ఫుల్
1: కనుక ఆనందంతో మీ జీవితాన్ని అభివృద్ధి గావించుకుని సుఖశాంతులతో పల జీవితాన్ని గడిపి ఇతరులకు ఈ జీవితాన్ని అందించడానికి ప్రయత్నించండి
0: విత్ దిస్ ప్లేస్ భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఏ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ అండ్ షేర్ దిస్ పీస్ అండ్ ద బ్లిస్ విత్ అదర్స్
1: ఈ ఆనందం అనేటువంటిది ఎంత గొప్పదో మీకు తెలియదు
0: యూ కెనాట్ ఎస్టిమేట్ ది హైట్స్ ఆఫ్ బ్లిస్
1: ఒక్కతూరి మనము ఆనందాన్ని అనుభవిస్తే ఒక చిన్న విషయము అగ్ని ఉంటుంది అగ్నికి చిన్న పుల్ల కొనబోయి నువ్వు పెట్టు ఆ పుల్ల కూడా అంటుకుని పుల్లంతా కూడా అగ్నిగా మారిపోతుంది
0: Well, even if you carry a single matchstick and get it burnt, well, the whole thing would be transformed into fire.
1: అదే విధంగా స్వామికి సమీపంగా ఉంటుంది.
0: Being close to Swami,
1: స్వామి యొక్క మనోతత్వానికి మీరు సమీపంగా అయినప్పుడు ఆ మనోతత్వం మీలో కూడా ప్రవేశిస్తుంది.
0: When you are very close to Bhagavan, mentally, you will also be divine.
1: మీ మైండ్ కూడా ప్రకాశవంతంగా ఉంటుంది.
0: Your mind also illumines.
1: అక్కడ కూడా మీ అంధకారాన్ని దూరం చేస్తుంది.
0: And you will be beyond the body.
1: మీ ఆనందాన్ని ప్రకాశింపజేస్తుంది
0: అండ్ ద బ్లిస్ షైన్స్ బ్రిలియంట్లీ
1: కనుక ఇది మంచి కోసంగా భావించాలి మీరు
0: ఇట్ ఈస్ సెట్ ఫర్ యువర్ ఓన్ గుడ్
1: అయ్యో స్వామి ఈ విధంగా చెప్పాడని మీరు ఏమాత్రం బాధపడకూడదు
0: నెవర్ ఫీల్ సారీ ఫర్ వాట్ భగవాన్ సెడ్
1: ఈ బాధ కొడును మన ఆనందం కోసమని
0: దిస్ పెయిన్ ఇస్ ఆల్సో ఫర్ యువర్ గుడ్
1: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్
0: ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్
1: ఈ రెండు బాధల మధ్యలోనే మీకు ఆనందం చిక్కుతుంది
0: అండ్ యూ ఫైండ్ ద ప్లెజర్ యాజ్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్
1: పోతూ ఉన్నప్పుడు వస్తుండేటప్పుడు పాదాల పైన పట్టడం ఇవంతా ఇతరులు కూడా చాలా కష్టంగా కనిపిస్తుంటారు
0: యాజ్ భగవాన్ పాసెస్ బై వీ ఫాలో ఇట్ హిస్ ఫీట్ అండ్ అదర్స్ ఫీల్ సో బ్యాడ్
1: కనుక ఈనాడు ఇండియన్ నిగ్రహము
0: టుడే సెన్స్ కంట్రోల్
1: పాద నమస్కారము
0: అండ్ ది పాద నమస్కారం
1: రెండింటినీ సరైనటువంటి దీంట్లో మీరు వినియోగించుకోండి
0: దీస్ టూ మస్ట్ బి ప్రాపర్లీ యూజ్డ్
1: ప్రేమ ముదిత మనసు రామ రామ

0: ఓ నాలుక, రుచి కలిగినటువంటి నాలుక, సర్వశక్తిమయమైనటువంటి నాలుక, ప్రసక్తమైనటువంటి ఒక నాలుక, నీవు తెలిసి మాట్లాడు.
1: ఓ టంగ్, యు నో ద టేస్ట్, యూఆర్ ఆల్ పవర్ఫుల్, యు నో హౌ టు టాక్, బట్ బీ కేర్ఫుల్ అండ్ స్పీక్.
0: ఏ పలుకు చేత ఎదుటి వారి మనసును నొప్పిస్తుందో నీవు గుర్తించుకోలేవు.
1: యు ఆర్ నాట్

0: రేడియో సాయి నౌ ప్రెసెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆన్ ది 22nd ఆఫ్ నవంబర్ 1988 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ది 7th కన్వోకేషన్ ఆఫ్ ది శ్రీ సత్యసాయి యూనివర్సిటీ.
1: విద్యానామ నరస్వరూపం అధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యాభోగకరీ యశస్సుభకరీ.

0: విద్యా పరం లోచనం విద్యా పూజ్యతే నహి ధనం విద్యా విహీనం పశు. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, స్టూడెంట్ విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: స్టూడెంట్స్ ద ఎంబోడిమెంట్ ఆఫ్ లా, ది పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ద టీచర్స్.
0: విద్యని మానవులకు సౌందర్యం.
1: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ బ్యూటీ ఆన్ మ్యాన్.
0: విద్యని మానవులకు గుప్త ధనం.
1: దట్ ఇస్ ఎడ్యుకేషన్ అలోన్ ప్రొవైడ్స్ ప్రాస్పెరిటీ అండ్ వెల్త్.
0: విద్యనే కీర్తి, విద్యనే సుఖము, విద్యనే భోగము.
1: ఇట్ కన్ఫర్స్ రెప్యుటేషన్, ఇట్ ప్రొవైడ్స్ ఆల్ ద సస్టెనెన్స్ అండ్ ఇట్ గివ్స్ హిమ్ ద రైట్ టు ఎంజాయ్ లైఫ్.
0: విద్య గురువులందరికంటే గొప్ప గురువు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ది గ్రేటెస్ట్ టీచర్, గ్రేటర్ దాన్ ఆల్ ద అదర్ టీచర్స్.
0: విదేశీయాత్ర తెలిపినప్పుడు విద్య మనకు గొప్ప బంధువు వలె తోడ్పడుతుంది.
1: When any person visits a new foreign country, it is education which comes to his rescue.
0: Vidya maroka netram drishti.
1: Education confers a new vision.
0: Rajul cheta poojimpabadetundi vidya kaani dhanam kaadu.
1: It is the education which confers the capacity to be honored by king and not the wealth.
0: ఇట్టి పవిత్రమైన దివ్యమైనటువంటి విద్యను నోచుకోలేనటువంటి వాడు పశువుతో సమానం.
1: ఎనీ పర్సన్ హూ ఈజ్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు బి ఎడ్యుకేటెడ్ దస్ ఈజ్ వర్స్ దాన్ ఎన్ ఎనిమల్.

0: True education therefore consists of acquiring these four qualities of truth, right conduct, peace and love. And what other thing can be called true education? Oh, people who have assembled here, noble ones.
1: Prema swarupulara.
0: Embodiments of divine love.
1: స్థూల జగత్తుకు జీవలోకమునకు మానసిక సీమకు సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉన్న సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ప్రొవైడ్ విచ్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ and which are helpful in the gross world and to live a life in the world and to attain the highest and the supreme.
1: మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను సవాళ్లను ఎదుర్కొనేటువంటి మానసిక ధైర్య స్థైర్యం యొక్క శక్తిని చేకూర్చున్నదే విద్య.
0: Education is only that one can be called education which can confer us the mental strength and capacity to face the problems that occur in daily life and succeed in life.
1: Sritti yokka roopa namamulanu teerchi diddunatvantidi vidya.
0: It is the education again which can make life, nature and everything meaningful and purposeful.
1: Divya manasa tattvanni gurtinchinappude prapanchamunaku sanghamunaku మానసిక ధైర్య స్థైర్యం యొక్క శక్తిని చేకూర్చున్నదే విద్య.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ దాట్ వన్ కెన్ బి కాల్డ్ ఎడ్యుకేషన్ విచ్ కెన్ కన్ఫర్ అస్

0: పుట్టించినప్పుడే ప్రపంచమునకు సంఘమునకు తనలో ఉన్నటువంటి సమస్త శక్తులకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యము ఏర్పడుతుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ కరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద మైండ్ ద వరల్డ్ అండ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ దట్ ఎడ్యుకేషన్ ప్రాపర్లీ.
0: యావత్ మానవ జాతిని ఒక్క కుటుంబముగా నిరూపింప చేయనిదే దివ్యమైన విద్య.
1: ఎడ్యుకేషన్ అలోన్ కెన్ మేక్ ఎవ్రీవన్ ఫీల్ దట్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఫ్యామిలీ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
0: సమాజంలోని సమస్త శక్తులను ఏకీభవించి ఐకమత్యముతో అనుభవింప చేయనిదే విద్య.
1: ఎడ్యుకేషన్ ఎనేబుల్స్ టు బ్రింగ్ అబౌట్ యూనిటీ ఇన్ ది సొసైటీ అండ్ మేక్ ఎవ్రీవన్ ఎ లైఫ్ బేస్డ్ అపాన్ కోఆపరేషన్ అండ్ యూనిటీ.
0: కానీ ఈనాటి విద్యా విధానము మనము సరి అయినటువంటి స్థితిలో అనుభవించుకుటకు తగిన అవకాశం లేకపోతున్నది.
1: బట్ టుడే ద ఎడ్యుకేషనల్ మెథడ్స్ అండ్ పాలసీస్ డూ నాట్ ప్రొవైడ్ అస్ అన్ ఆపర్చునిటీ టు ఎంజాయ్ ఎడ్యుకేషన్ ఇన్ ద ప్రాపర్ వే.
0: లోకములో అనేక మంది మేధావులు ఉన్నారు.
1: దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ
0: క్లాస్ కలర్
1: ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్.
0: కానీ ఇట్టి మేధావులను ఇట్టి వైజ్ఞానికులను సక్రమమైన మార్గమును అనుసరింపచేసేటువంటి సరి అయిన విద్య లేకపోవటం చేతనే ఈ మేధాశక్తి వైజ్ఞానము పెద్ద మార్గం పట్టి జగత్తులో అనేక విధములైనటువంటి అశాంతులకు గురి చేస్తున్నవి.
1: యూ డు నాట్ కమ్ అక్రాస్ ద మెథడ్స్ విచ్ కెన్ యూజ్ ద ఇంటెలెక్చువల్ పవర్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ ది పీపుల్ అండ్ ద సైంటిఫిక్ నాలెడ్జ్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద ప్రాపర్ వే. దేర్ఫోర్ ద వరల్డ్ ఈజ్ సఫరింగ్ టుడే.
0: ఈనాటి విద్యా విధానము ఇంద్రియములను తృప్తిపరిచే నిమిత్తమే అదే పరమ లక్ష్యమని భావిస్తూ ఉన్నారు.
1: ఎడ్యుకేషన్ టుడే ఈజ్ కీపింగ్ సాటిస్ఫైయింగ్ ది సెన్స్ ఆర్గన్స్ యాజ్ ద సుప్రీం గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్య కేవలము తెలివితేటలు మాత్రమే చేకూర్చుతున్నది కానీ గుణములను ఏమాత్రం కూడా అభివృద్ధి చేయటం లేదు.
1: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ హెల్పింగ్ పీపుల్ ఓన్లీ టు డెవలప్ ది క్లవర్నెస్ బట్ ఇట్ ఈస్ నాట్ కన్ఫరింగ్ పీపుల్ ది క్వాలిటీస్ విచ్ కెన్ హెల్ప్ దెమ్ వర్చ్యూస్.
0: ఇంటి విద్యా విధానమును సంస్కరింపచేసే నిమిత్తమై మన భారత నాయకులు అనేక విధములైనటువంటి ప్రయత్నములు సల్పుతూ వచ్చారు.
1: అవర్ లీడర్స్ ఆఫ్ ది కంట్రీ హావ్ మేడ్ ఎ నంబర్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ సమ్ చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఎడ్యుకేషనల్ మెథడ్.
0: ఎన్నో కమిటీలను కూడా స్థాపించినారు.
1: ఎ నంబర్ ఆఫ్ కమిటీస్ వర్ ఎస్టాబ్లిష్డ్.
0: కానీ ఇవన్నీ కూడా కేవలము కమ్ ఫర్ టీ. ఇంత మాత్రం చోటనే ఇది విరమించుకున్నవి కానీ విద్యా విధానమును సరి అయినటువంటి మార్గంలో తీర్చిదిద్దటానికి ఎవరు కూడా గట్టి సంకల్పము చేయలేదు.
1: బట్ ఆల్ దీస్ కమిటీస్ హావ్ ఎండెడ్ అప్ ఇన్ కమింగ్ ఫర్ టీ రాదర్ దాన్ ఇన్ జస్ట్ ట్రైన్ టు ఫైండ్ అవుట్ మెథడ్స్ విచ్ ఆర్ అబ్సల్యూట్లీ మోడల్ అండ్ ఐడియల్.
0: కావలసిన మీ ప్లానులు వేసినారు కానీ అది ఆచరణలో నిరూపించలేదు.
1: దేర్ ఆర్ పేపర్ ప్లాన్స్ బట్ దే ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆల్ దోస్ ప్లాన్స్ ఇన్ టు యాక్షన్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
0: భారతీయులు అనేక కష్టములకు నష్టములకు దుఃఖములకు కట్టుబడి లెక్క చేయక స్వరాజ్యమును మాత్రమే సాధించగలిగి కానీ ఐకమత్యమును సాధించలేకపోయారు.
1: విత్ గ్రేట్ ఎఫర్ట్ అండ్ డిఫికల్టీ ఫేసింగ్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్ ఇండియన్స్ హావ్ బీన్ ఏబుల్ టు అక్వైర్ ఫ్రీడమ్ బట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ యూనిటీ.
0: ఐకమత్యం లేకపోవటమే ఇన్ని దురవస్థలకు మూల కారణం.
1: ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ యూనిటీ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్.
0: ఐకమత్యమే జీవితమైనటువంటి పరమధర్మము.
1: యూనిటీ ఈజ్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ లైఫ్స్ గోల్.
0: ఇట్టి ఐకమత్యం చేత మానవుడు సాధించలేనటువంటిది జగత్తులో ఏమీనూ లేదు.
1: విత్ యూనిటీ దెర్ ఇస్ నథింగ్ విచ్ కెనాట్ బి అకాంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్.
0: అట్టి జీవితములకు మూలాధారమైన ఐకమత్యమును విస్మరించి కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క స్వరాజ్యమును ఆశించడం చేతనే భారతదేశము ఇన్ని కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి కావలసి వచ్చింది.
1: నాట్ పేయింగ్ ప్రాపర్ అటెన్షన్ టు సచ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ యూనిటీ అండ్ నియర్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ విన్నింగ్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విచ్ యూఆర్ ఒబ్టైనింగ్.
0: విద్యా విధానములో కావలసినన్ని మార్పులు చేయాలి.

0: There is a need for making a number of changes in the educational policy.
1: ఈ విద్యా విధానములకు తగినటువంటి వివేక విజ్ఞానములు కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు డెవలప్ విజ్డమ్ అండ్ డిస్క్రిమినేషన్ అలాంగ్ విత్ దిస్ ఎడ్యుకేషన్.
1: కానీ దురదృష్టవశాత్తు విజ్ఞానం పెరిగినది కానీ దానికి తగిన వివేకము పెరగలేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ అ గ్రోత్ ఇన్ సైన్స్ బట్ దెర్ ఇస్ నో ప్రొపోర్షనేట్ గ్రోత్ ఇన్ డిస్క్రిమినేషన్.
1: వినయము లేని విజ్ఞానము కేవలము నిరుపయోగము.
0: సైన్స్ వితౌట్ హ్యావింగ్ ద పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్
1: వినయము ప్రధానమైన ప్రాణము.
0: హ్యూమిలిటీ ఈజ్ ఎసెన్షియల్ లైఫ్ ఫోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఇలాంటి ప్రాణ సమానమైన వినయమును ఈనాడు మనం కోల్పోయినాము.
0: టుడే వీ డు నాట్ గెట్ దట్ హ్యూమిలిటీ ఇన్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: దేశం యొక్క భవిష్యత్తును లక్ష్యం నందు ఏమాత్రం కూడా ఉంచుకోవటం లేదు.
0: వీఆర్ నాట్ కేరింగ్ ఫోర్ టు కీప్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ ఇన్ వాట్ ఎవర్ వీ డూ.
1: కనుకనే మానవుని యందు సుజ్ఞాన ప్రజ్ఞానములు అనేటువంటివి శూన్యమైపోయినవి.
0: దట్ ఈస్ వై ది విజ్డమ్ అండ్ సచ్ పవర్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ అండ్ కన్స్ట్రక్టివ్ ఆర్ నాట్ ఒబ్టైన్ ఇన్ మ్యాన్ టుడే.
1: కానీ ఈనాటి భారతీయుల యొక్క భావము విద్య విరివిగా పెరిగినదని, ప్రతి పల్లె ఎందుకును విద్యా సంస్థలు స్థాపింపబడినవని, విద్య చాలా ప్రోగ్రెస్ సరైనటువంటి అభివృద్ధిలో ఉన్నదని భావిస్తున్నారు పాపం వెర్రివారు.
0: Unfortunately today quite a few people wrongly believe that the education has made tremendous progress. Institutions have been established in villages in innumerable numbers.
1: Kevalam vidya samasthalu periginanta maatramuna vidya perigindani bhavinchukovadam veritharame.
0: It is rather foolishness to believe that a mere growth in the number of education institutions is the same thing as
1: kotlaku kattu pettunnaru. Kani vidya nidhanamulu గుర్తించుకనుక కేవలం విద్యా సంస్థలను అభివృద్ధి పరుస్తున్నారు.
0: క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆర్ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్ వితౌట్ రియలైజింగ్ వాట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ప్రాపర్ అండ్ గుడ్ ఎడ్యుకేషన్.
1: దీని యొక్క ప్రోగ్రెస్ ఏమిటి నువ్వు చక్కగా మనం లోతులందుకు విచారించినా,
0: ఇఫ్ యు మేక్ అన్ ఇన్డెప్త్ అనాలిసిస్ ఆఫ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఎడ్యుకేషన్.
1: మేలు చేసిన వానినే గెలిసేయు, కూడు పెట్టిన దాతనే కూలద్రోయు. విద్య చెప్పిన గిరువునే వెక్కిరించు, ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్య యందు.
0: టుడేస్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్ కన్సిస్ట్ ఆఫ్ బీయింగ్ అన్గ్రేట్ఫుల్ టు పీపుల్ హు హావ్ డన్ సో మచ్ గుడ్ ఫర్ అస్ and not caring for people who have fed us and who have brought us up in life, and also ridiculing the masters and teachers who have taught us. This seems to be the progress which we have achieved in education.
1: Samgha samskaramantayu gangagalase, Samgha samskaramantayu gangagalase, Manuja jati ke truptiye maya maiye, శీల నీతులు జగతిలో చీనమించే, ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్య ఎందు.
0: ఆల్ ది కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ ది సొసైటీ విచ్ హెస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ థ్రోన్ ఓవర్ బోర్డ్ అండ్ థ్రోన్ ఇన్ టు విండ్స్ అండ్ there is absolutely lack of satisfaction and contentment. Character and integrity also are ignored today. This is all the progress that we have achieved in education.
1: Govya bhavalu erigina bharatiya sangha sanskruti gurtimpa neragairi govya bhavalu kaligina bharatiya సంఘ సంస్కృతి గుర్తింపని అరరైరి.
0: పీపుల్ హ్యావ్ నాట్ రియలైజ్డ్ ద గ్రేట్ ఐడియల్స్ అండ్ గ్రేట్ ఫీలింగ్స్
1: భారతీయుల యత్నం పనిరకున్నా.
0: అండ్ ది ఇండియన్ కల్చర్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ గ్రేట్ వాల్యూస్ అండ్ గ్రేట్ ట్రెడిషన్స్ ఈజ్ నాట్ ప్రాపర్లీ అండర్స్టాండ్.
1: ఇంతకంటేను దురదృష్టమేమీ కలదు.
0: What great misfortune and bad luck can there be than this state of affairs which you obtain today.
1: Sarva samskruti endukunu aari teerinatunti yokka Bharat desamu ee naadu aa samskrutini gurtinchadaniki prayatninchadam ledu.
0: Bharatiya culture which has attained the aim of excellence is not being realized today.
1: సంస్కృతిని గుర్తించినటువంటి యొక్క భారతీయుని దీనిని ఆచరణ పెట్టుటకు యత్నించటం లేదు.
0: దోస్ పీపుల్ హావ్ రికగ్నైజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్.
1: అసలు సంస్కృతి అంటే ఏమిటో ఈనాటి విద్యార్థులకి అర్థం కాదు.
0: టుడే స్టూడెంట్స్ హావ్ నాట్ అండర్స్టాండ్ వాట్ రియలీ కల్చర్ మీన్స్.
1: దివ్యమైన మానవత్వాన్ని పరిపూర్ణత్వం గావించేటువంటిదే సంస్కృతం అనేటువంటి సత్యాన్ని విస్మరించిపోతున్నారు.
0: పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ లైఫ్ ఇన్ టు డివైన్ లైఫ్.
1: శరీర మనస్సు ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవడానికి తగినటువంటి యొక్క ప్రయత్నములే చేయటం లేదు.
0: పీపుల్ ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద ఫంక్షనింగ్ అండ్ ద సటిల్ ప్రిన్సిపల్స్ విచ్ అండర్లైన్ ద ఫిజికల్ ద ఇంటెలెక్చువల్ అండ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్.
1: నిత్య జీవితంలో సమగ్రతా భావాన్ని సాధించేటువంటిది సంస్కృతి.
0: కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ ఒబ్టైనింగ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ డైలీ లైఫ్.
1: శరీరమునకు మనస్సునకు ఆత్మకు ఉండినటువంటి యొక్క సరైన సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి ఏకత్వాన్ని భావించడమే సంస్కృతి.
0: కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ రికగ్నైజింగ్ ద అండర్లయింగ్ యూనిటీ బిట్వీన్ ద ఫిజికల్ ద మెంటల్ అండ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్
1: మానవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి యొక్క భావంతో అనుభవింపజేయనిదే సంస్కృతి.
0: కల్చర్ ఈజ్ వన్ విచ్ కెన్ మేక్ పీపుల్ టు ఎంజాయ్ లైఫ్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
1: జాతి మత భేదములకు ఏమాత్రము కూడా లొంగక
0: నాట్ టేకింగ్ నోట్ ఆఫ్ ఎనీ
1: ఏకత్వమైనటువంటి దైవత్వాన్ని గుర్తింపచేయనిదే సంస్కృతి.
0: Superficial differences based upon caste creed and realizing the supreme divinity which exists in everyone, that is culture.
1: Anekatvamloni ekatvanni kuda nu nirupimpacheyaledi sanskruti.
0: Culture is one which can prove the unity in multiplicity and diversity.
1: Itti pavitramaina sanskrutini enta varaku vandinchinappatikini tanivi teeradu.
0: It is impossible to describe all the aspects of culture which
1: అతిదివ్యమైన భవ్యమైనటువంటి భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: సచ్ గ్రేట్ ఈజ్ ఇండియన్ కల్చర్ బట్ అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ టుడే ఆర్ నాట్ రికగ్నైజింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
1: కనుక ఈ భారతీయ సంస్కృతిని కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచమునకే ఇది నాయకత్వాన్ని దివ్యమైనటువంటి యొక్క మార్గాన్ని నిరూపింపచేయలేదే సంస్కృతి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize the truth that Indian culture is not merely setting a goal and proper path for Indians alone, but for the entire humanity. This truth must be recognized by all of us today.
1: Papa bhiti daiva pritini kudamu samskarimpacheyudhi samskruti.
0: Fear of sin and love for God are the two important aspects of Indian culture.

0: ఇంత కన్నను దౌర్భాగ్యమేమి కలదు.
1: వితౌట్ హ్యావింగ్ ది ఫియర్ ఆఫ్ సిన్ అండ్ వితౌట్ హ్యావింగ్ లవ్ ఆఫ్ గాడ్, ద హ్యూమన్ ఫీలింగ్స్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ సప్రెస్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. వాట్ గ్రేట్ మిస్ఫార్చ్యూన్ కెన్ దర్ బి దాన్ దిస్ స్టేట్ ఆఫ్ అఫైర్స్.
0: ఈనాడు ఎట్టి చదువును ఎరుగునట్టి పల్లజన ఎందున్నటువంటి యొక్క పవిత్రమైన భావములు, చదువుకున్న పట్టణములు ఎందున్న విద్యావంతులు ఎందు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ క్వాలిటీస్ విచ్ ఆర్ ఒబ్టైన్డ్ ఇన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ది రూరల్ ఏరియాస్ ఆర్ సో గ్రేట్, బట్ టుడే అన్ఫార్చునేట్లీ సిటిజన్స్ ఇన్ ద సిటీస్ డు నాట్ హ్యావ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్.
0: కొండ జాతి వారు, కోయి జాతి వారికి ఉండినటువంటి యొక్క నీతి నియమాలు కూడా ఈనాడు విద్యావంతులలో కనిపించటం లేదు.
1: ద ట్రైబల్స్ అండ్ రూరల్ పీపుల్ హ్యావ్ క్వాలిటీస్ విచ్ ఆర్ ఐడియల్ విచ్ ఆర్ నాట్ ఆబ్టైన్డ్ ఇన్ ది అదర్ పీపుల్.
0: ఎక్కడ విద్యా సంస్థలు, ఎక్కడ విశ్వవిద్యాలయములు, ఎక్కడ కోర్టులు కచేరీలు అధికంగా పెరిగినవో అక్కడే అన్యాయములు, అక్రమములు, అనాచారములు అధికమైపోతున్నాయి.
1: యు గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ అట్రాసిటీస్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్ ఓన్లీ ఇన్ ప్లేసెస్ వేర్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, గ్రోత్ ఆఫ్ కోర్ట్స్ అండ్ అదర్ సచ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మోడర్న్ సివిలైజేషన్.
0: ఈ కోర్టులు, కచేరీలు, విద్యా సంస్థలు లేనటువంటి యొక్క పల్లె ప్రజలు అంటే నీతి నిజాయితీలు ఇంతో అంతో అనే పనులు ప్రకాశిస్తూ ఉన్నాయి.
1: మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ ఒబ్టైన్ ఇన్ ద రూరల్ పీపుల్ వేర్ యూ డు నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కోర్ట్స్ అండ్ సచ్ అదర్ ఆఫీసర్స్.
0: కనుక ఈ విద్యా అభివృద్ది వల్ల మనకు కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యూఆర్ గోయింగ్ టు అచీవ్ బై దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్?
0: మానవత్వాన్ని మరచి కేవలం పశుత్వాన్ని పెంచుకుంటూ ఉన్నాము.
1: వీఆర్ ఫర్గెటింగ్ ద రియల్ హ్యూమన్ ఫీలింగ్స్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ డెవలపింగ్ ద బీస్ట్లీ అండ్
0: స్వేచ్ఛా విహారాన్ని ఆశిస్తున్నాము.
1: లైసెన్షియస్ బిహేవియర్ ఈజ్ లవ్డ్ బై అస్.
0: ఇంద్రియ భోగాల కోసమే పాటు పడుతున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ ఓన్లీ ఫర్ సాటిస్ఫైయింగ్ ది
0: మానస శాంతిని నోచుకోలేక అతి దూరమైపోతున్నారు.
1: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు మెంటల్ పీస్.
0: కానీ విద్యార్థులు ఉన్న ప్రదేశము శాంతి భద్రతలు కలకలలాడవలసినటువంటి విద్యా సంస్థలు ఈనాడు భయభ్రాంతితో కుళ్ళి కుమిలి కూలిపోతున్నవి.
1: ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వేర్ స్టూడెంట్స్ ఆర్ సపోజ్ టు బి లర్నింగ్ హ్యావ్ బికమ్ ప్లేసెస్ ఆఫ్ అన్రెస్ట్ అండ్ టోటల్ డిస్ట్రక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ పీస్.
0: ఈ విద్య యొక్క విశిష్టత ఏమిటి?
1: వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ కైండ్?
0: మనం నేర్చుకున్నటువంటి విద్యను సమాజంలో సమన్వయం గావించుకుని సక్రమమైన మార్గంలో ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే విద్య యొక్క పరమ లక్ష్యం.
1: The most important goal of education is to practice whatever you have learned for the benefit and for the progress and welfare of the society.
0: Intiye kaadu inkanu inkanu inkanu enniyo vidhamulaitundi yokka avaneeti margamulandu idi pravesha pettunnadi ee vidya.
1: But today's education is making man take to wrong paths and paths of immorality in a number of ways.
0: Inaadu science and technological kavalsinanta perigipothundadi.
1: Today, science and technology has made tremendous progress.
0: ఈ విద్యా విధానం లోపల వైజ్ఞానిక శాస్త్రం మరింత మితిమీరిపోతున్నది.
1: ఇన్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ స్పెషలీ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ సైన్స్ ఇస్ మేకింగ్
0: ఈ విజ్ఞానం సమాజంలో పరిజ్ఞానమును అభివృద్ధి గావించినటువంటి నిజమే.
1: We have made good progress in science. This is a fact.
0: కానీ ఈ విధమైన పరిజ్ఞానము మనకు చేసినటువంటి మేలు కంటే కీడునే అధికంగా కనిపిస్తుంది.
1: బట్ ది నాలెడ్జ్ విచ్ హావ్ ఒబ్టైన్ బై సైన్స్ హ్యాస్ ఓన్లీ హార్మ్డ్ అస్ మచ్ మోర్ దాన్ ది హెల్ప్ దట్ ఇట్ హస్ కన్ఫర్డ్ ఆన్ అస్.
0: ఈ యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రము మానవులకు అందించేటువంటి యొక్క సుఖం కంటే దుఃఖముని అధికంగా చేకూరుస్తున్నది.
1: వాట్ ఎవర్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ విచ్ దిస్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఆర్ కన్ఫరింగ్ ఆర్ నాట్ యాజ్ మచ్ యాజ్ ది హార్మ్ దట్ ఇట్ ఈస్ డూయింగ్ టు హ్యూమానిటీ.
0: నిజమైన శాంతి భద్రతలు మానవ జీవితంలో అనుభవించడానికి ఏమాత్రం కొన్ని అవకాశం లేకుండా చేస్తున్నవి.
1: దే ఆర్ మేకింగ్ మ్యాన్ నాట్ ఎంజాయ్ రియల్ పీస్ ఇన్ ఎనీ వే ఇన్ ది డైలీ లైఫ్.
0: ఈనాడు వైజ్ఞానిక శాస్త్రంలో వీడియోలు, రేడియోలు అధికమైపోయినవి.
1: అన్ అకౌంట్ ఆఫ్ గ్రోత్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ అండ్ రేడియోస్ మల్టీ
0: సినిమాలు, విమానాలు కూడా అధికమైపోయినవి.
1: సినిమాస్ అండ్ ఏరోప్లేన్స్ ఆల్సో హావ్ ఇంక్రీజింగ్ నంబర్.
0: టెలివిజన్లు, అనేక విజన్లు కూడా చాలా అధికమైపోయినాయి.
1: అండ్ ద నంబర్ ఆఫ్ విజన్స్ ఇన్క్లూడింగ్ టెలివిజన్స్ ఆల్సో గ్రో.
0: కానీ డివైన్ విజన్ మాత్రం కనిపించటం లేదు.
1: బట్ యూ కెనాట్ కమ్ అక్రాస్ ద డివైన్ విజన్ టుడే.
0: దీనివల్ల మానవుని యొక్క నిత్య జీవితము మరింత భారంగా తోస్తున్నది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దిస్ డివైన్ విజన్ మ్యాన్స్ లైఫ్ ఈజ్ బికమింగ్ బర్డెన్సమ్.
0: మానవ జీవితము చాలా వ్యయముతో కూడి ఉంటున్నది.
1: Man's life consists of very heavy expenditure.
0: ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రము మానవునికి మనశ్శాంతికి దూరం చేస్తున్నది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాన్ ఇస్ లూజింగ్ పీస్ ఆఫ్ మైండ్.
0: మానవుని యొక్క దేహ పరిస్థితి ఎందుకు దినదినమునకును క్షీణించి కేవలము బలహీనతగా ఉంచుతున్నది.
1: ఫిజికలీ ఆల్సో మ్యాన్ ఇస్ లూజింగ్ హిస్ హెల్త్ అండ్ బికమింగ్ వీకర్ డే ఆఫ్టర్ డే.
0: నీతి నిజాయితులను నేలిమట్టం గావించుతున్నవి.
1: మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ హావ్ రీచ్డ్ ది రాక్ బాటమ్ లెవెల్.
0: ఏ విధంగా?
1: హౌ యు మే ఆస్క్.
0: ఈనాడు కొన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అనుభవంగా తీసుకుంటే ఎంతైనా కూడాను ఈ యొక్క అవినీతికి మూల కారణము ఈ విజ్ఞానం అనే స్పష్టంగా వచ్చిస్తున్నది.
1: ఇఫ్ యు టేక్ ఎ ఫ్యూ ఇన్స్టెన్సెస్ ఆఫ్ అవర్ డే టు డే లైఫ్ టుడే ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ విల్ బి ప్రూవ్డ్.
0: వీడియోలు, రేడియో,
1: యు టేక్ వీడియోస్ అండ్ రేడియోస్,
0: ఇవి అందరి ఇండ్ల ఎందు కూడాను అతి కఠినంగా ఉండే తీరాలి.
1: ఎవ్రీ ఫ్యామిలీ ఎసెన్షియలీ వాంట్స్ టు హ్యావ్ దీస్ థింగ్స్ ఇన్ దేర్ హౌసెస్.
0: వీడియో లేనటువంటి ఒక ఇల్లు అది కేవలం ఒక అశాస్త్రీయమైనటువంటి యొక్క గృహంగా తోస్తుండాలి.
1: పీపుల్ కన్సిడర్ ఏ హోమ్ వితౌట్ ఎ వీడియో,
0: ఇది అనాగరికంగా తోస్తుండాలి.
1: ఏ కన్సిడర్ దట్ అన్ అన్సివిలైజ్డ్ హోమ్ అన్కల్చర్.
0: మధ్య తరగతిలో జీవించేటువంటి అధికారి యొక్క స్థితి ఎటువంటి అనేటువంటి దాన్ని మనం కొంచెం విచారిస్తే ఈ యొక్క పరిస్థితుల వల్ల తన యొక్క జీవితం చాలా అశాంతికి గురి అయిపోతున్నది.
1: The lives of middle class officers and people are occupying middle class families, you can just see the type of problem that they are facing today.
0: అతనికి వచ్చేటువంటి జీతము 1000 or 1500 ఉంటాయి.
1: He may be drawing a salary of 1000 or 1500 rupees.
0: కానీ ఈ ధనముతో తాను వీడియోలు తీయగలడా, రేడియోలు తీయగలడా, టెలివిజన్లు తీయగలడా, ఏమి తీయగలడు?
1: With this amount of salary, is it possible for him to go in for either a radio or a video or a television?
0: ఇవి లేకపోతే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆరు బిడ్డలు అనేక విధముల బాధపడతారు.
1: The family and the children will feel terribly upset if you do not have these things.
0: ఆరు బిడ్డలను సంతోషపరిచే నిమిత్తమై ఈ వీడియోలు రేడియోలు కూడా కొనవలసి వస్తుంది.
1: In order to satisfy the wife and children, they go in for buying all these videos.
0: ఈ కొనడానికి చేతిలో డబ్బు ఉండదు.
1: But for buying these things he does not have money.
0: ఈ కారణం చేతనే లంచాలు ప్రారంభిస్తున్నారు.
1: This kind of situation leads to corruption.
0: ఈ లంచాలకు మూల కారణం ఏమిటి?
1: What is the main reason?
0: ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రమే మూల కారణం.
1: It is this growth of science and technology which has led to the high corruption now.
0: కనుక ఈ విధముగా కింద మొదలు పై వరకు కూడాను తమ యొక్క ఇంటి వారిని సంతృప్తిపరిచే కోసమని, పిల్లలను ఆనందపరిచే నిమిత్తమై, అనేక విధములైనటువంటి యొక్క ఈ వస్తువాహనాలు సేకరించే నిమిత్తమై ఈ యొక్క కరప్షన్ అనగా లంచాలు ప్రారంభిస్తున్నారు.
1: రైట్ ఫ్రమ్ ద లోయెస్ట్ క్లాస్ ఆఫ్ పీపుల్ టు ద హైయెస్ట్ క్లాస్ ఆఫ్ పీపుల్, ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దేర్ వైఫ్, దేర్ ఫ్యామిలీ, దేర్ చిల్డ్రన్, దే గోయింగ్ ఫర్ బయింగ్ థింగ్స్ విచ్ దే కెనాట్ అఫోర్డ్. అండ్
0: తమ పిల్లలకు చదువును నేర్పించాలంటే అది మరింత కష్టంగా తోస్తుంది.
1: యు టేక్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ది చిల్డ్రన్. దట్ ఇస్ అనదర్ వెరీ
0: ఒకటో తరగతి చదివేటువంటి పిల్లవాడిని ఒక స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో చేర్చాలంటే 5,000 or 10,000 డొనేషన్ కట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ సీట్ ఇన్ ద ఫస్ట్ స్టాండర్డ్ ఇన్ ద ప్రైమరీ స్కూల్ వన్ హాస్ టు పే డొనేషన్.
0: వాడు నేర్చుకునేటువంటి చదువు కంటే వారి యొక్క యూనిఫామ్, డ్రెస్ కు మరింత ఖర్చు కావాలి.
1: In addition to expenditure on his education, expenditure on his uniform has to be added on.
0: ఆ విధంగా డొనేషన్ లేకుండా లేక యూనిఫామ్ లేకపోతే ఆ స్కూల్లో ఆ పిల్లలు చేర్చుకోరు.
1: If you do not give donation or if you do not provide the uniform, there is no...
0: ఈ మధ్య తరగతి ఆఫీసరు ఈ ధనమును ఎక్కడి నుంచి తెస్తాడు?
1: How can a middle class man provide so much of expenditure?
0: కనుకనే వీడు పెద్ద మార్గం పట్టడానికి ప్రయత్నిస్తుంది.
1: Therefore he goes in the wrong way and the wrong path.
0: ఈ విధంగానే ఈ విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది మానవుని నిత్య జీవితంలో అక్కడ గొప్ప అశాంతిని కలిగింపు చేస్తున్నది.
1: దట్ ది సో కాల్డ్ సైన్స్ ఇస్ మేకింగ్ మ్యాన్ లూజ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ డైలీ లైఫ్.
0: ఇంకా మన ఇంటిలో ఎన్ని విధమైనటువంటి బాధలు ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ మే హావ్ ఇన్ అవర్ హోమ్,
0: పరిస్థితుల యొక్క ప్రభావములకు మనకు గురి అయినప్పటికీ,
1: సబ్జెక్టెడ్ టు వేరియస్ డిఫికల్టీస్ అండ్ సిచ్యుయేషన్స్ ఇన్ డైలీ లైఫ్,
0: తినడానికి ఉండడానికి కూడా అతి కష్టంగా అనుభవించడానికి వీలైనప్పటికీ,
1: ఈవెన్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ సఫిషియంట్ వాడితే కానీ బయట మాత్రము మన ఆడంబరము మితిమిది పోతూ ఉండాలి. ఈవెన్ యూ డు నాట్ హ్యావ్ మినిమం థింగ్స్ బట్ అవుట్ సైడ్ యూ వాంట్ టు ఇండల్జ్ ఇన్ ఆల్
0: ఈ ఆడంబరం చేత కూడాను అహంకారం చేత కూడాను మానవుని యొక్క జీవితము అతి వ్యయంతో కూడి ఉంటుండాలి.
1: దిస్ ఆస్టెంటేషియస్ లైఫ్ అవుట్ సైడ్ మీన్స్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
0: ఈనాటి డాక్టర్స్ అనుకోండి లేక లాయర్స్ అనుకోండి ఎవరైనా కానీ ఈ చదువుకున్నటువంటి అధికారులంతా కూడాను బయట తిరగాలంటే ఏదో ఒక వాహనం కావాలి.
1: వెదర్ ఇట్ ఈస్ ఎ డాక్టర్ ఎర్ లాయర్ ఆర్ ఎనీ అదర్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్ ఇఫ్ హి వాంట్స్ టు మూవ్ అవుట్ అవుట్ సైడ్ హి నీడ్
0: ఇంట్లో ఎన్ని ఈ విధమైనటువంటి అనానుకూలం ఉండినప్పటికీ బయట మాత్రము ఈ కారులో మోటార్ సైకిల్ లో తాను సంచారం చేయాలి.
1: దెర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అట్ హోమ్ బట్ స్టిల్ హి వుడ్ హావ్ టు హావ్ ఎ వెహికల్ ఎ కార్.
0: ఈ విధమైనటువంటి ఆడంబరమే చేయకపోతే డాక్టర్ దగ్గర పేషెంట్లు రారు లాయర్ దగ్గర క్లయింట్స్ రారు.
1: ఇఫ్ దే డు నాట్ ఇండల్జ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ షోవీ ఆస్టెంటేషియస్ లైఫ్ డాక్టర్ విల్ నాట్ గెట్ పేషెంట్స్ అండ్ లాయర్స్ విల్ నాట్ గెట్
0: క్లయింట్స్. సహజ జీవితం లోపల జరుగుతున్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సమస్యలు.
1: దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఫేస్డ్ నేచురలీ బై పీపుల్ ఇన్ డే టు డే లివింగ్.
0: ఈ సమస్యలను తప్పించుకునే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దీస్
0: వీటిని సాధించే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు అచీవ్ అండ్ ప్రొవైడ్ ఫర్ దీస్ థింగ్స్
0: ఈ అవినీతిలో పాల్పడుతున్నారు.
1: దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద పార్ట్ ఆఫ్ ఇమ్మొరాలిటీ.
0: ఏటావాత దీని యొక్క అవినీతికి కారణమేమనగా ఈ సైన్స్ యొక్క అభివృద్ధియే మూల కారణం.
1: ద కామన్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఇట్ ఇస్ సైన్స్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్.
0: సైన్స్ చెడ్డది కాదు.
1: సైన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ బ్యాడ్.
0: అది వినియోగించుకునేటువంటి విధానంలో ఉంటుంది అది దోషం.
1: బట్ ఇట్ ఇస్ ది డిఫెక్ట్ లైస్ ది వే దట్ యు యూజ్ దిస్ సైన్స్.
0: కనుక ఆ వినియోగించుకునేటువంటి విధానముల గురించినటువంటి విద్య ఈనాడు మనకు అత్యవసరం.
1: బట్ టుడే వాట్ వి నీడ్ ఇస్ ఎడ్యుకేషన్ విచ్ కెన్ మేక్ అస్ యూజ్ ద సైన్స్ ప్రాపర్లీ.
0: విద్య అనగా కేవలం పరిపూర్ణమైనటువంటి ఒక ఆత్మజ్ఞానం అని చెప్పచ్చు.
1: ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, టోటల్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
0: ఇలాంటి విద్యను నేర్చవలసినటువంటి ఈనాటి విద్యార్థులు కేవలము ఈ ఆధునిక విద్య లోపల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురవుతున్నారు.
1: స్టూడెంట్స్ హూ షుడ్ అక్వైర్ దిస్ ఆప్టిక్ నాలెడ్జ్ ఇన్స్టెంట్ ఆర్ సబ్జెక్ట్ అంటే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ ఓన్లీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కేవలం ఆవిగించేంత ఆ ఆధునిక విద్యను నేర్చితే గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతుంది.
1: ఎడ్యుకేషన్ ఇస్ ఈగో ఈస్
0: ఇలాంటి విద్యావంతులే భారతీయ సంస్కృతి పైన కేవలము విసుగు పుట్టు ఉండాలి.
1: సచ్ స్టూడెంట్స్ నేచురలీ డెవలప్ హేట్రెడ్ ఫార్ ఇండియన్ కల్చర్.
0: ఇది సరైనటువంటి విద్య కానేరదు.
1: దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ కరెక్ట్ ఎడ్యుకేషన్.
0: ముఖ్యమైనటువంటి విద్యను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ వాట్ రియల్ ఎడ్యుకేషన్ మీన్స్.
0: విద్య కేవలం ఉద్యోగ నిమిత్తమై ఏర్పడినటువంటి ఒక సంబంధాన్ని మనం దూరం చేయాలి.
1: వీ షుడ్ నాట్ బిలీవ్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ మేకింగ్ అ లివింగ్ అండ్ గెటింగ్.
0: సమాజంలో మనం గౌరవంగా న్యాయంగా జీవించడానికి తగినటువంటి ఒక సహాయం గావించినటువంటిది విద్య అని మనం విశ్వసించాలి.
1: Education is that which can confer us to a life, which can make us live a happy life in the society and a useful life in the society.
0: Samajamulo gauravanni kolipoyinappudu tarvata manaki ee vidyalu kaapadeyatundi emiti.
1: If we lose honor in the society, what is the use of having that kind of education at all?
0: Manam yokka neeti nijayathinanu manam poshinchadaniki taginatundi krushi cheyali vidya dwara.
1: Through education we should develop integrity and morality in our life.
0: కృతజ్ఞతా జీవితాన్ని మనం అర్పించి చేసుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ లైఫ్.
0: కానీ ఈనాడు అట్టి కృతజ్ఞత అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: బట్ యూ కెనాట్ గెట్ గ్రాటిట్యూడ్ ఈవెన్ ఫర్ ఎ శాంపుల్.
0: తన తల్లిదండ్రులను కూడా గౌరవించడానికి వెనుకంజ వేస్తున్నాడు విద్యావంతుడు.
1: పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ హెసిటేటింగ్ ఈవెన్ షోయింగ్ రెస్పెక్ట్ టు దేర్ పేరెంట్స్.
0: తన బ్లడ్ తన ఫుడ్ తన హెడ్ పేరెంట్స్ గిఫ్ట్ అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: దే ఆర్ ఫర్గెటింగ్ ది ట్రూత్ విత్ దేర్ బ్లడ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ ఆల్ ది గిఫ్ట్స్ ఆఫ్ దేర్ ఓన్ పేరెంట్.
0: తల్లిదండ్రులు కూడా సరైన మార్గంలో గౌరవించడానికి ప్రయత్నించడం లేదు.
1: దే ఆర్ నాట్ షోయింగ్ ప్రాపర్ రెస్పెక్ట్ ఈవెన్ టు దేర్ ఓన్ పేరెంట్స్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: ఇది అవిద్యనే చెప్పవచ్చును కానీ విద్యను కానేరా.
1: దిస్ కెన్ బి కాల్డ్ ఇంప్రాపర్ ఎడ్యుకేషన్. ఇట్స్ నాట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: జ్ఞానం ఎంత పెరుగుతున్నదో తనతో పాటు అజ్ఞానం కూడా అంత నీడ వలె వెంటాడుతూ వస్తున్నది.
1: ఇగ్నరెన్స్ ఇస్ గ్రోయింగ్ ఇన్ ది సేమ్ ప్రపోర్షన్ యాజ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
0: విద్యార్థులారా, మీరు విద్యాభ్యాసం చేయవాలంటే కేవలం దేశం నిమిత్తమై మీ విద్యను అభ్యసించండి, కానీ నీ నిమిత్తమై నీ స్వార్థ నిమిత్తమై విద్యను అభ్యసించకండి.
1: స్టూడెంట్స్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఎడ్యుకేషన్ అండ్ అక్వైర్ నాలెడ్జ్ ఇట్ మస్ట్ బి ఎంటైర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషన్.
0: మన భారతదేశం యొక్క సంస్కృతి శాశ్వతంగా నిలిచాలనుకుంటే మీరు పవిత్రమైనటువంటి యొక్క మన సంస్కృతిని అర్థం చేసుకోండి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇండియన్ కల్చర్ ఆన్ ఎ ఫర్మ్ ఫుటింగ్, యూ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఇండియన్ కల్చర్ ఈస్.
0: భారతీయ సంస్కృతి ఉండినంత కాలమే భారతదేశం సుక్షేమంగా ఉంటుంది.
1: ఇండియా కెన్ బి సేఫ్ ఓన్లీ ఆస్ లాంగ్ యాజ్ ఇండియన్ కల్చర్ ఈస్ సేఫ్.
0: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని మనం ఏనాడు కోల్పోతామో అప్పుడు భారతదేశమే మనకు లేదు.
1: The moment we lose Indian culture, we lose our country itself.
0: ఇట్ దివ్యమైనటువంటి ఒక సంస్కృతిని మీ యొక్క దేశంలో లేక దేశం నందు ఒక రక్త సమానంగా మీరు విశ్వసించాలి.
1: Consider that Indian culture as your very lifeblood.
0: ఇది కేవలము ఇండియన్స్ దీన్ని పోషించడం చేతనే దీనికి ఇండియన్ కల్చర్ అని వచ్చింది, కానీ ఇది ప్రపంచమునకే ఒక విధమైనటువంటి యొక్క సంస్కృతి.
1: The name Indian culture is given to this culture because Indians have fostered it. Otherwise, it is a culture
0: of the world. మానవత్వం దివ్యత్వాన్ని పోషించడానికి తగినటువంటి యొక్క ఆధారమే ఈ సంస్కృతి.
1: ఇండియన్ కల్చర్ ప్రొవైడ్ ద బేసిస్ ఫర్ డెవలపింగ్ ద సుప్రీం నాలెడ్జ్ ఆఫ్ అవర్ డివినిటీ.
0: ఈనాడు మానవుడు కనిపించుతున్నాడు, కానీ మానవత కనిపించటం లేదు.
1: టుడే యూ కెన్ కమ్ అక్రాస్ హ్యూమన్స్ ఓన్లీ ఇన్ ఫారం.
0: మానవత లేని మానవత్వం ఏమిటి?
1: వాట్ ఈస్ ఎ హ్యూమన్ బీయింగ్ వితౌట్ హ్యూమన్ క్వాలిటీస్?
0: స్టార్ యొక్క సందర్శనం నందు మాత్రమే మానవుడు గారు నిరూపిస్తూ ఉన్నాడు.
1: Only in form and in appearance one is appearing like a human being.
0: అతనికి ప్రాణసమానమైన మానవత్వం కోల్పోవడం చేతనే ఈ జగత్తు నందు ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ధి అయిపోయేవి.
1: బట్ హీఈస్ లూజింగ్ హ్యూమన్ క్వాలిటీస్ విచ్ ఆర్ ది వెరీ లైఫ్ బ్లడ్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ దేర్ఫోర్ హీఈస్ ఫేసింగ్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్ టుడే.
0: కనుక సమాజమును మనము విసర్జించడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ గివ్ అప్ అవర్ సొసైటీ.
0: సమాజాన్ని మనం పోషించాలి.
1: వీ హ్యావ్ టు ఫాస్టర్ ది సొసైటీ.
0: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా కేవలం పట్టణం అందించే కర్మాగారములుగా నిరూపిస్తూ ఉన్నాయి.
1: ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అపియర్ టు బి ఫ్యాక్టరీస్ విచ్ కెన్ మ్యానుఫ్యాక్చర్ గ్రాడ్యుయేట్స్.
0: కానీ ఇది కాదు విద్యా సంస్థల యొక్క విశిక్షణము.
1: దిస్ ఇస్ నాట్ ది స్పెషల్ ఫీచర్ ఆఫ్ ది గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
0: విద్యయందు వివేకమును వివేకమందు విద్యత్తును కొంతవరకు అనుభవించి తద్వారా సమాజంలో ఉన్నటువంటి వారి సమన్వయం గావించేటువంటి స్థితిని మనము సంపాదించాలి. కనుక మనము చదివిన విద్యను కేవలము ఒక పట్టమును అందుకునేటువంటి నిమిత్తమై ఏదో ఒక పుస్తకమును కంఠస్థం గావించి ఎగ్జామినేషన్ లో పాస్ చేయడంత మాత్రమున మన విద్యావంతనం కాము.
1: వీ కెనాట్ కాల్ అవర్ సెల్వ్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ బై మియర్లీ స్టడీయింగ్ సంథింగ్ అండ్ రైటింగ్ అన్ ఎగ్జామినేషన్ పాసింగ్ అండ్ గెటింగ్ డిగ్రీస్.
0: మన జీవితం అంతా ఇప్పుడు ఆదర్శవంతమైనటువంటి రీతిగా సమాజంలో మనం సేవ చేయాలి.
1: వీ హావ్ టు సర్వ్ ది సొసైటీ ఇన్ అన్ ఐడియల్ వే త్రూఅవుట్ అవర్ లైఫ్.
0: సమాజమే మన యొక్క ప్రాణము.
1: వీ మస్ట్ కన్సిడర్ సొసైటీ అస్
0: సమాజమునకు దూరముగా మనం క్షణమైనా జీవించలేము.
1: వీ కాంట్ లివ్ లైఫ్ అవే ఫ్రమ్ ది సొసైటీ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
0: ఈనాడు తాను తన కుటుంబము తాను క్షేమంగా ఉండాలంటే మాత్రమే స్వార్థము సప్రయోజనంతో పాటుపడుతున్నాడే కాని విద్యావంతుడు సమస్తమైనటువంటి సమిష్టి అయినటువంటి యొక్క సమాజాన్ని ఏమాత్రమూ గుర్తించడం లేదు.
1: టుడేస్ మ్యాన్ ఈజ్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ హిమ్సెల్ఫ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ అండ్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఎండ్స్ బట్ హీ ఈజ్ నాట్ కేరింగ్ ఎ జాబ్ ఫర్ వాట్ ది సొసైటీ వాంట్స్ అండ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
0: ప్రాచీన కాలమునందు విద్యకు ఎంతయో విలువనిచ్చేటువంటి వారు.
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఎడ్యుకేషన్ కమాండెడ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్.
0: కేవలము ఆనాటి విద్యార్థులు కూడాను కేవలం సింపుల్ లైఫ్ సహజమైన జీవితాన్ని అనుభవించేటువంటి వారు.
1: స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ హ్యాడ్ సింపుల్ అండ్ వెరీ నేచురల్ లివింగ్ అండ్ లైఫ్.
0: ఈనాటి ఆడంబరాలు ఆనాడు లేవు.
1: టుడేస్ షో అండ్ ఆస్టెంటేషన్ వర్ నెవర్ ఆబ్టైన్డ్ ఇన్ దోస్ డేస్.
0: వారి దుస్తులు కానీ వారి ప్రవర్తనలు కానీ చాలా గౌరవమైనటువంటి రీతిగా వారు ధరించేటువంటి వారు.
1: Whether it is their clothes or is their behavior, everything was most respectable.
0: వారి బిహేవియర్ అనగా వారి నడతలు వారి చర్యలు ఎంతయో గౌరవంగా ఉండేటువంటిది.
1: దేర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ వాజ్ హైలీ రెస్పెక్టెడ్ అండ్ ప్రైజ్ వర్తీ.
0: ఈనాటి విద్యావంతులు ఎందుకని లేక విద్యా అధికారులు ఎందుకని ఈ యొక్క వినయ విధేయతలు ఏమాత్రం కూడా కనిపించవు.
1: బట్ యూ కెనాట్ కమ్ అక్రాస్ సచ్ హ్యూమిలిటీ అండ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్.
0: మేనర్స్ ఉంటే ఏమంటే వాళ్ళకి అర్థం కాదు.
1: దే డు నాట్ నో వాట్
0: బిహేవియర్ అంటే వాడికి ఇంత అర్థం కాదు.
1: దే డు నాట్ అండర్స్టాండ్ వాట్ బిహేవియర్ మీన్స్.
0: డిసిప్లిన్ అంటే అసలే అర్థం కాదు.
1: దే డు నాట్ అండర్స్టాండ్
0: ఇలాంటి మూడు ముమ్మూర్తులుగా ఉండేటువంటి యొక్క గుణముల్నే మనం ఈనాడు అర్థం చేసుకోలేకపోయినా మన విద్య యొక్క విలువ ఏమిటి?
1: వీ వీ కెనాట్ అండర్స్టాండ్ దీస్ త్రీ ఎసెన్షియల్ క్వాలిటీస్. వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ అట్ ఆల్?
0: కనుక మనం ఈనాడు మన సమాజంలో అక్కడ గౌరవంగా బ్రతికి సమాజమును సరి అయినటువంటి రీతిలో తీర్చిదిద్దేటువంటి యొక్క వ్యక్తులుగా మనం రూపొందాలి.
1: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఆల్ దోస్ ఇంటు పీపుల్ హూ కెన్ లివ్ ఎన్ ఆనరబుల్ లైఫ్ ఇన్ ద సొసైటీ అండ్ హెల్ప్ ద సొసైటీ ఫర్ ఇట్స్ ఓన్ వెల్ఫేర్. అండ్
0: కేవలం ఆధ్యాత్మిక మార్గమునందు కూడా ప్రకృతి నుండి ఆత్మలో ప్రవేశించడం కాదు ప్రధానం, ఆత్మ నుండి ప్రకృతిలో ప్రవేశించామని చూడాలి.
1: వీ షుడ్ ఆల్సో ఫాలో ది స్పిరిచువల్ పాత్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఫ్రమ్ నేచర్ టు స్పిరిట్, ఫ్రమ్ స్పిరిచువల్ టు నేచురల్ లైఫ్. దాట్ షుడ్ బి ది ట్రాన్స్ఫర్మేషన్.
0: కేవలం ప్రకృతిని పరిపాలన చేసేటువంటి దక్షిణగా మీరు తయారు కావాల్సినటువంటి విద్యావంతులు ఈనాడు ప్రకృతికి వశమైపోయి దాసులుగా జీవిస్తున్నారు.
1: స్టూడెంట్స్ హూ షుడ్ బికమ్ ద మాస్టర్స్ ఆఫ్ నేచర్ అండ్ రూల్ ద నేచర్ హ్యావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ నేచర్ అండ్ ఆర్ సఫరింగ్ అండర్ ది
0: సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క ఈ రెండు సూక్తులను మీరు సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకోవటం లేదు.
1: You have not been able to understand in the correct sense what to speak the truth and follow the right righteous
0: path. Satya jeevitam anekundi vikala bhajyamtho kudinatundi. Satya jeevitam vikala bhajyam.
1: The life based upon truth transcends all the three times.
0: Bhuta bhavishyat vartamanam kalam kudunu samanamayam gavinchinatundi.
1: It reconciles the past, the present and future and makes everything. విస్మరించినారు.
0: ధర్మం అంటే వారి ఇష్టానుసారం ప్రవర్తించడమే ధర్మం అని భావిస్తున్నారు.
1: పీపుల్ ఆర్ కన్సిడరింగ్ కండక్టింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎనీ వే దే లైక్ ఈజ్ ది రైట్ కాండక్ట్.
0: కనుక ఆనాటి గురుకులంలో పూర్తి విద్యను అభ్యసించి గృహస్థాశ్రమంలో చేరడానికి పోయినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి యొక్క గురువులు వారిని చెంత చేర్చి శ్రేయో మార్గమును శ్రేయో మార్గమును బోధించి ఆనాడు పిల్లలను వదలలేక వదలలేక కంటి దారాలతో గురువులు ఇంటికి పంపేటువంటి వారు.
1: ఇన్ ది ఏన్షియంట్ టైమ్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దర్ ఎడ్యుకేషన్ ద టీచర్స్ వుడ్ కలెక్ట్ దెమ్ అండ్ టెల్ దెమ్ ది పాత్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ దిస్ లైఫ్ అండ్ ఇన్ నెక్స్ట్ లైఫ్.
0: గురువులకు శిష్యులకు ఇంత సన్నిహితమైన సంబంధ బాంధవ్యం ఉండేటువంటిది.
1: దేర్ వాస్ సచ్ లైఫ్ బేస్డ్ అపాన్ మ్యూచువాలిటీ అండ్ అఫెక్షన్ దట్ దే వుడ్ నాట్ లైక్ టు పాస్.
0: కానీ ఈనాటి గురువులకు అట్టి వాత్సల్య భావము కాని శిష్యులకు కేవలం పితృభావం కాని గురుభావం కాని కనిపించటం లేదు.
1: బట్ యూ డు నాట్ కమ్ అక్రాస్ సచ్ ఫీలింగ్ ఆఫ్ లవ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ టీచర్స్ అండ్ సచ్ ఫీలింగ్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ స్టూడెంట్స్.
0: కనుకనే ఈనాడు విద్యా సంస్థలంతా కూడా పిల్లలు ఎప్పుడెప్పుడు బయట పోతారా అని ఆశపడుతుంటారు.
1: దట్ ఈస్ వై ఇన్ టుడేస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దే విల్ ఆల్వేస్ బి ఆఫరింగ్ వెన్ వుడ్ దీస్ పీపుల్ ది స్టూడెంట్స్ గెట్.
0: ఈనాడు విద్యార్థులను చూసి అధ్యాపకులు భయపడవలసి వచ్చింది కానీ అధ్యాపకులను చూసి విద్యార్థులు భయం అనేటువంటిది ఏమాత్రము లేదు.
1: టుడేస్ వాట్ ఈస్ ఒబ్టైన్డ్ ఈస్ స్టూడెంట్స్ ఆర్ నాట్ అట్ ఆల్ అఫ్రైడ్ ఆఫ్ టీచర్ ఆన్ ది అదర్ హ్యాండ్ టీచర్
0: లాంటి విద్యార్థులకు సరి అయినటువంటి విద్య ఏ రీతిగా చేకూరుతుంది.
1: హౌ కెన్ సచ్ స్టూడెంట్స్ గెట్ ట్రూ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ ఎడ్యుకేషన్?
0: కోవా గురుయోహి హితోపదేశ హితమును బోధించడమే గురువు యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: టీచర్ ఆల్వేస్ టీచర్స్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద స్టూడెంట్.
0: శిష్యస్తి కోయో గురు భక్తి ఏవా, గురువులకు సేవించి గురువు యొక్క ఆత్మ చిత్తావ ఇచ్చడమే శిష్యుల యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: స్టూడెంట్స్ మెయిన్ డ్యూటీ టు సర్వ్ ద టీచర్ అండ్ టు గివ్ హిమ్ జాయ్.
0: ఈనాడు రెండు కూడాను ఏమాత్రం కూడాను కనిపించటం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అబ్టైన్ ఎయిదర్ ఆఫ్ దెమ్ ఇన్ టుడేస్ వరల్డ్.
0: ఆనాటి విద్యార్థుల సంఖ్య చాలా చిన్నదిగా ఉండేటువంటిది.
1: The number of students in the ancient days was very small.
0: Vidya vidhanam chaala garamga undeyukuntedi.
1: But the quality of education was of a very high order.
0: Kaani ee naadu vidyarthula sankha perigeyakodadi, vidya vidhanam tarugutu vastundadi.
1: But today the trend is reverse. With the growth in the number of the students, the quality of education has declined.
0: Ee vidhanam gunavata taragatamu sahajame. Aanaati vidyarthulalo okoka class lo 5 mandi 6 mandi maatrame.
1: In those days, in each class, the number of students was either 5 or 6.
0: ఈనాటి విద్యా విధానంలో ఒక్కొక్క క్లాస్ కు 3-4 సెక్షన్స్ పెడుతున్నారు. ఒక్కొక్క సెక్షన్ లో 60 మంది 80 మందిని చేరుతున్నారు.
1: టుడే ఇన్ ఈచ్ క్లాస్ దేర్ ఆర్ 3 or 4 సెక్షన్స్. ఇన్ ఈచ్ సెక్షన్ దేర్ ఆర్ 50-60 స్టూడెంట్స్.
0: ఈ విధమైనటువంటి విద్యాభివృద్ధి దీని వల్ల జగత్తులకు ఏమి మేలు చేకూరుతుందని ప్రపంచంలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: టుడేస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నాట్ రికగ్నైజింగ్ వాట్ ఈస్ ది గుడ్ విచ్ ఆర్ గోయింగ్ టు అచీవ్ బై ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఏదో వచ్చిన వాళ్ళందరినీ స్కూల్లో చేర్చుకోమని చెప్పని ఆర్డర్స్ వేస్తుంటారు.
1: ది ఆర్డర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ టుడే ఎక్స్పెక్ట్ ఎవ్రీ స్టూడెంట్.
0: ఇందులో చదివేటువంటి వారు ఎంతమంది, చదవని వారు ఎంతమంది చేరడానికి వీలు లేదు.
1: they are not caring to know who is interested in education, who is not interested in education.
0: ఈ విద్యా విధానంలో ప్రభుత్వం తగినంత శ్రద్ధను వహించటం లేదు.
1: Government is not showing enough interest in the educational policy.
0: వారు వారి కుడుము సమయం చిక్కటం లేదు.
1: They are not getting sufficient time for this either.
0: వారి స్థానాన్ని నిలబెట్టుకునేటువంటి కోసం పోరాటమే సరిపోతుంది అది కారణం.
1: Parental time is spent in safeguarding their own position, not to speak of education.
0: ఈనాడు విద్యా విధానం లోపల అమితమైన మార్పు రావాలి.
1: Therefore, there is a need for bringing about great change.
0: తగినటువంటి విద్యను అభ్యసింపజేయడానికి ప్రయత్నించాలి.
1: Make efforts to give proper education, good education.
0: ఆ విద్యాన్ని దేశం కూడా బాగుపడుతుంది. కానీ ఈ విద్య దిగజనానికి తరిగిపోతుంటే ఇంక దేశం యొక్క అభివృద్ధి ఏమాత్రం కూడా ఊహించడానికి వీలు లేదు.
1: Country can attain progress only when there is good education. Otherwise, reverse would be the trend.
0: విద్యార్థులారా, మీ తల్లిదండ్రులను ఒట్టమొట్ట గౌరవించండి.
1: డియర్ స్టూడెంట్స్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: సమాజంలో అక్కడ మీరు ప్రవేశించి సేవల లోపల మీరు కొంతవరకు శ్రద్ధ వహించండి.
1: ఎంటర్ ఇన్ ది సొసైటీ, సర్వ్ ది సొసైటీ విత్ ఆల్ ఇంట్రెస్ట్.
0: దేశమే మన దేహముగా మనం భావించాలి.
1: కన్సిడర్ ది కంట్రీ యాజ్ యువర్ ఓన్ ఫిజికల్ బాడీ.
0: దేశ నిమిత్తమైన విద్యను అభ్యసించగానే ఊహించాలి.
1: You will always feel that your own education for the sake of the country.
0: నీ శరీర మనసు ఆధ్యాత్మిక శక్తిని అన్ని కూడా దేశమునకే దారపోయాలి.
1: All your physical, mental and spiritual capacities for the use for the
0: dedication. యొక్క జీవితము కేవలం వ్యర్థంతు కూడినటువంటిది.
1: A life which is not dedicated for the nation must be considered as a waste.
0: కనుక ఇది నాదు మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నాదు మాతృభాషని.
1: This is my mother tongue.
0: ఎదగొట్టి నుడవనీరని బతికిన పీనుంగొక్కడు వస్తుందని కలడా?
1: You should declare with all
0: your ఉండాలి.
1: You would have the love of the nation.
0: సమాజంతో సరైనటువంటి గౌరవ మర్యాదలను సంపాదించుకోవాలి.
1: You would have all of the society.
0: తల్లిదండ్రులకు ప్రేమకు పాత్రలు కావాలి.
1: You should earn the love of your own parents.
0: తల్లిదండ్రులకి ప్రేమకే పాత్రగా రోచుకోలేనటువంటి ఈ దురదృష్టవంతులు దేశానికి ఏమి సేవ చేయగలరు?
1: Those unfortunate ones who cannot earn the love of their own parents, how can they serve the nation?
0: కానీ ఇలాంటి కొన్ని సంస్థలు ఈనాడు అభివృద్ధి అయిపోయినప్పుడు దేశంలో ఎంతైనప్పుడు శాంతి భద్రత చేకూర్చవచ్చు.
1: బట్ ఇఫ్ దేర్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దట్ వి ఆబ్టైన్ హియర్ టుడే, ఇట్ ఇస్ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ ప్రాస్పరిటీ అండ్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ ఇన్ ద కంట్రీ.
0: ప్రేమ స్వరూపులారా, విద్య యొక్క విషయాన్ని చక్కగా గుర్తించండి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. అండర్స్టాండ్ వాట్ ఎక్కువ ఎడ్యుకేషన్ ఈస్.
0: విద్య కేవలము చదువు నేర్చుకునే మాత్రం విద్యార్థులు కాదు.
1: బై నియర్లీ రోట్ లెర్నింగ్ అండ్ బుక్ లెర్నింగ్ యూ కెనాట్ బి కాల్డ్ ఎడ్యుకేటెడ్.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: కెన్ యూ కాల్ ఎవ్రీవన్ హూ కెన్ రీడ్ అండ్ రైట్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్?
0: కాలేజీల డిగ్రీలను పొంద విద్యావంతులగున?
1: బై అక్వైరింగ్ నియర్లీ డిగ్రీస్ ఇన్ ఎ కాలేజ్ కెన్ యూ క్వాలిఫై?
0: సుజ్ఞానము సుకృతి లేక విద్యలేదు విద్యలగున?
1: Without having wisdom and knowledge, can you call education as education?
0: బ్రతుకుటకే విద్య అన్న పచ్చిపచ్చులు బ్రతుకులేదే.
1: If education is meant for living, are not animals and birds living?
0: కనుక బ్రతుకు కోసం కాదు మన విద్య.
1: Education is not for living.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించండి.
1: This truth must be very clearly recognized by you.
0: చదివి నేర్చినంత మాత్రం నా విద్యావంతులు కాదు.
1: By merely reading and writing you cannot
0: రాయొచ్చు చదవచ్చు.
1: You may read and you may write.
0: ఇది విద్యకు సంబంధం కాదు.
1: This is not
0: ఇది కేవలం అభ్యాసంతో చేకూరినటువంటిది.
1: This can be acquired by mere practice.
0: విద్య హృదయంతో చేరాలి.
1: Education is associated with the heart.
0: హృదయం వరకు పోయినటువంటి విద్య విద్య అవుతుందా?
1: Education which cannot reach the heart.
0: హృదయంతో కూడి దానినే మనం ప్రాక్టికల్ లో ఆచరణలో పెట్టినప్పుడే ఇది ఆత్మ విద్య అన్నారు.
1: Education which is associated with the heart and which is practiced.
0: ఆత్మ విద్య ఆధ్యాత్మిక విద్య.
1: ఆత్మ విద్య అలో ఈజ్ స్పిరిచువల్ నాలెడ్జ్.
0: విద్య నాం ఆత్మ విద్య ఆధ్యాత్మిక విద్య.
1: అమంగ్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇట్ ఈజ్ ఆధ్యాత్మిక విద్య.
0: లౌకికమైనటువంటి విద్యలు అన్ని కూడా చిన్న చిన్న కాలువలు వంటివి.
1: ది వరల్డ్లీ ఎడ్యుకేషన్ మరి కాల్ డిస్క్రైబ్ యాజ్ స్మాల్.
0: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, జువల్ అన్ని రకమైనటువంటివన్నీ చిన్న చిన్న చీటి కాలువలు.
1: నాలెడ్జ్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ కంపేర్డ్
0: ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
1: The knowledge of Atma and spiritual knowledge.
0: ఈ సర్వ విద్యలు కూడా ఆ సముద్రంలో చేరిపోసినది.
1: All these streams will mix.
0: నది నామ సాగరోగతి.
1: Just as all the rivers will mingle.
0: కనుక ఈ సర్వ విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా అభ్యసించడం అత్యవసరం.
1: All along with this worldly education, you must acquire spiritual education also.
0: ఆధ్యాత్మిక విద్య లేకపోతే ఇది మానవత్వమే దానించదు.
1: Humanity cannot shine without spiritual education. ఆత్మవిశ్వాసం అత్యవసరము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎసెన్షియల్.
0: కానీ మనం దేని దేనికో ఏడుస్తున్నాం.
1: వి గో ఆన్ క్రైయింగ్ అండ్ వీపింగ్ ఫర్ ఎవరీ స్మాల్ లిటిల్ థింగ్.
0: ఏది మనం సాధించాలో దాని నిమిత్తమై మనం ఏడ్చడం లేదు.
1: వి ఆర్ నాట్ కేరింగ్ టు అక్వైర్ వాట్ వి షుడ్ అక్వైర్.
0: పుట్టినప్పుడు ఏడ్చినాం.
1: When we are born, we cry.
0: వచ్చినప్పుడు ఏడ్చినావు.
1: When a person dies, we cry.
0: మధ్య మధ్య ఎన్నెన్నో విషయాలకు ఏడ్చినావు.
1: Throughout the life, we go.
0: ఎంతకాలం ఉంటుందా ఉద్ధరింప ఏడ్చినారా?
1: If there is decline of dharma, have we been able to cry and weep?
0: దేనికోసం ఏడ్చినారు?
1: Why have you cried?
0: ఏడుపు కోసం ఏడ్చినారా?
1: Have you cried for the sake of crying?
0: ఇదే నా మీ ఏడుపులు.
1: All these the cries which you are having.
0: అనిత్యమైనటువంటి యొక్క విషయభోగంలోకి ఏడ్చుతున్నారు. కానీ నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మభావంలోకి ఏడ్చేటువంటి వ్యక్తి ఒక్కడైనా కనిపించడం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఈవెన్ వన్ పర్సన్ హూ ఈస్ క్రైయింగ్ ఫర్ గ్రేట్ థింగ్స్ ఫర్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ ఫర్ ధర్మ. బట్ పీపుల్ ఆర్ ఇన్యూమరబుల్.
0: ఈ విద్యను నేర్చుకుంటే మాత్రం మన హృదయం వికాసించదు.
1: By merely learning this kind of education, your heart, it does not blossom.
0: Putta paina madhyanchina paavu maranam unduna.
1: If you go on hitting on the
0: tanumta dandinchina vishayabhogam anukuna.
1: If you
0: tanumunu ta dandinchina vishayabhogam anukuna.
1: By merely placing the physical body, can you just overcome
0: aganita vakkunu maranantha aatmagani taraguna.
1: By merely overcoming the thirst and the hunger, can you be called?
0: తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటు కుదురును?
1: If you do not know who you really are,
0: నీవెవరో నీవు తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: You are not making any effort.
0: ఇంకా ప్రపంచంలో జరిగేటువంటి అన్ని న్యూస్లు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నావు.
1: We are trying to know everything else about the world.
0: ఎన్ని న్యూస్లు విని నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నువ్వు తెలుసుకోకపోతే ఏమి ప్రయోజనం?
1: What are news you hear? If you do not know how nuisance comes from you, what is the use of all
0: this? You are useless. అయిపోతున్నావు.
1: That is how you are becoming useless.
0: మొట్టమొదట నిన్ను నీవు తెలుసుకునేప్పుడు చేసేటువంటిదే విద్య.
1: In the very first instance, education must teach you who you really are.
0: ఈ విద్యను మనం అభ్యసించాలి.
1: You should learn that type of education.
0: నేను మానవుడను మానవుడనే మీ కేవలం మానవాకారం ధరించినంత మాత్రం మానవుడు కానేరు.
1: By merely declaring that you are a human being, you cannot be called a human being.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలకల వలె పలుకున్నా.
1: ఆల్ ది గ్రీన్ రిపీట్ లైక్ ప్యారెట్స్.
0: పువ్వులపై పారాడిన పురుగులు తుమ్మెదలగునా.
1: సో స్మాల్ ఇన్సెక్ట్స్ విచ్ మూవ్ ఆన్ ద ఫ్లవర్స్ కెన్ దే బి డిస్క్రైబ్డ్.
0: పురిచర్మము కప్పినట్టు ఏనికి తాపుడియ గాడిద తాపుడియగునా.
1: A donkey which covers itself with the skin of a tiger, can you call it a tiger?
0: ఏనుగంత పరిచి ఉన్న పంది ఏనుగ ఉన్నటయ్యా.
1: హౌఎవర్ that a pit may grow, can you ever call it an elephant?
0: కనుక మనం మానవుల మనకున్నందుకు మానవాకారం ధరించినందుకు మానవత్వాన్ని మనం వరించాలి.
1: Just by having a human form, you cannot be called human being. You would have the human qualities, then only you can call human.
0: కనుకనే మానవతా విలువను పెంచుకోవడానికి విద్యార్థులు ముందంజ వేయండి.
1: Students should come forward to develop human values in them.
0: ఈ యుక్తులతో కుయుక్తులతో మీరు కేవలము మత్తులు కావద్దండి.
1: By merely this tricks and trickery, you should not get intoxicated.
0: మీ యొక్క భావములు విశాలము గావించుకోండి.
1: Broaden your feelings.
0: హృదయములు దివ్యమైనటువంటి యొక్క భావంగా రూపొందింప
1: చేసుకోవాలి.
0: ప్రేమ తత్వాన్ని పెంపొందింప చేసుకోవాలి.
1: డెవలప్ లవ్.
0: యావత్ సమాజం కూడా నా యొక్క గృహంగా మీరు భావించుకోవాలి.
1: Consider the society as your home.
0: అప్పుడే ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: Then only
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని నీవు దర్శించగలవు.
1: Then only you can get a vision of unity in diversity.
0: విద్యార్థులారా, తల్లిదండ్రులను గౌరవించి, గురువులను ప్రేమించి, దైవాన్ని విశ్వసించి అనేక విధములుగా మీ యొక్క జీవితాన్ని అర్పితం గావించుకున్నప్పుడే ఇదే సరైనటువంటి విద్య.
1: Respect your parents, honor your teachers, have faith in God. Then only you can
0: ఇదే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సర్వ మానవుడు ఎందు ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మీరు గుర్తించండి.
1: దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ రెస్పెక్ట్ యువర్ మదర్, రెస్పెక్ట్ యువర్ ఫాదర్, రెస్పెక్ట్ యువర్ టీచర్, రెస్పెక్ట్ ద గాడ్.
0: నిన్ను నీవు గౌరవించుకోవడానికి పూనుకుంటావు.
1: ఓన్లీ వెన్ యూ సీ గాడ్ ఇన్ ఎవరీ అదర్ హ్యూమన్ బీయింగ్ కెన్ యూ రెస్పెక్ట్.
0: నీ జీవితం దివ్యమైనటువంటి ఆనందంతో వర్ధిల్లుతుంది.
1: యువర్ లైఫ్ విల్ బి ఫుల్ ఆఫ్ బ్లిస్.
0: హ్యాపీ, happy, happy, be happy. Happy, happy, make others happy. All will be happy, God will be happy.

0: మాట తెలుపుచున్న మాట.
1: God shines with all the brilliance and effulgence in this universe. Similarly, the universe shines and develops in God. This is the relationship between the Creator and the creation, which are inseparable. That is the friendship between the Creator and the creation, which are inseparable. This is the fact that Bhagavan declares to us.
0: విశ్వము కారణం, విశ్వం కార్యం.
1: ది యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విభుడు కారకుడు.
1: క్రియేటర్ ఈజ్ ద కాజ్.
0: సృష్టి సృష్టికర్తకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు ఎవరు కూడా వివరించలేరు.
1: నో వన్ క్యాన్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెపరేట్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: దిస్ హోల్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
0: ఇట్టి విశ్వమనందు ఎందు చూచినను దివ్యత్వమే కాని మరొక పదార్థం లేదు.
1: దిస్ యూనివర్స్ ఆల్ ఓవర్ షోస్ ద డివినిటీ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్.
0: చరాచర ప్రపంచమంతా ఇకుడును దైవం యొక్క స్వరూపమే కాని అన్యము కాదు.
1: ద హోల్ వరల్డ్ యానిమేట్ ఇన్యానిమేట్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్ దట్ ఆర్ వెరీ ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: విష్ణు స్వరూపం.
1: ది యూనివర్స్ ఈజ్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కాని వివిధ రూపనామంతో మనకు గోచరించుచున్నప్పటికీ ఇది కేవలం విష్ణు స్వరూపమే.
1: దో వి ఫైండ్ ది ఎంటిటీస్ విత్ వేరీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ దే ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
0: ఇట్టి విశ్వస్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయంలో మునిగి అనేక విధములైనటువంటి యొక్క నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నాము.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ కాగ్నైజ్ ద డివినిటీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఫిజికల్ ఎఫీమరల్ ఫ్లీటింగ్ జాయ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ and drowned in frustration, disappointment.
0: నిరంతర కృషిచే నిర్విగ్రామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడి కట్టగడపటకు నిస్పృహను పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ ఫర్ ది ఫాలోయింగ్ రీజన్స్. హీ హాస్ గట్ అన్లిమిటెడ్ డిజైర్స్ మీనింగ్లెస్ డిజైర్స్ అండ్ that anxiety which has no reason behind. He wants all that though he is not deserving.
0: Karanam taanu negative sthayilo untunnadu.
1: The reason is he is in the position of negativity.
0: Vishwamantakudunu positive sthayilo untunnadu.
1: The whole world is on the positive side.
0: Kanukane negative positive rendintu oka ekattvam chetani ee divyattvam praptistundi.
1: One attains the divinity by mixing the positive and the negative.
0: Chedda pani chesi manchi ni chendabodu.
1: By doing bad you'll never get good.
0: Manchi pani chesi keedunu kaanchaledu.
1: Having done good you'll never be put to harm.
0: Sudamunu naati mega phalammukanna.
1: Having sown the neem seeds do you expect mango fruits?
0: కనుకనే మనం ఏ విత్తనం నాటదుమో ఆ మొక్కనే, ఏ మొక్కగా ఉండునో ఆ వృక్షమే, ఆ వృక్షమైనటువంటి ఫలమే మనకు ప్రాప్తిస్తుంటారు.
1: యాజ్ ఇస్ ద సీడ్ సో ఈజ్ ది ట్రీ, యాజ్ ఇస్ ది ట్రీ సో ఈజ్ ద ఫ్రూట్ ఇట్ బేర్స్.
0: మానవుడు అనేక విధమైన సంకల్పములను అభివృద్ధి పరుచుకొని తన సంకల్పములకు తగినటువంటి ఫలితం లభించలేదని అనేక విధములుగా కూడాను తాను నిరాశకు గురి అవుతుంటాడు.
1: Man entertains so many thoughts with high expectations and is frustrated when those are not there.
0: Idi chetu adi chetu inkenniyo chetu nanu chuhalu alli alasipoku.
1: Man goes on imagining that he'll be doing this and that and gets tired.
0: Ye vittulu naati ichchota nuntivo aa phalamulu neeku anduchundu.
1: యు ఆర్ హియర్ బికాస్ యు హావ్ సోన్ సీడ్స్ ఇన్ ద పాస్ట్ అండ్ యు విల్ హ్యావ్ ద ఫ్రూట్స్.
0: విత్తనం ఒకటైనా వేరైనా ఫలము లభించేటట్లు అది ఎట్టు సాధ్యమగును?
1: We have sown one type of seed then. How do you expect different fruit now?
0: Enni chesina avi anni enchi enchi.
1: Whatever we might have done, everything will be counted.
0: Manchi ayinu chedugaina trunchakunda.
1: Without breaking good or bad.
0: Brahma neekichi pampunu baruvumala.
1: Brahma, God will send you here.
0: Karmalanni chechina kantamala.
1: With a heavy garland, with all the gems are the consequences of past
0: actions. తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమీ కానరావు.
1: At the time of birth, no one has any necklace around.
0: మంచి ముత్యపు సరులు మచ్చనుకును లేవు.
1: Not even precious pearls around him.
0: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
1: There is no gold chain even round the neck.
0: రత్నాల హారములు రంజిల్లగా లేదు.
1: There are no diamond chains either.
0: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా.
1: Without breaking good or bad.
0: బ్రహ్మ నీకిచ్చి పంపును బరువుమాల.
1: బ్రహ్మ, God will send you here.
0: కర్మలన్నీ చేర్చి.

0: రత్నాల హారములు రంజిల్లగా లేదు.
1: దేర్ ఆర్ నో డైమండ్ చైన్స్ ఐదర్.
0: పచ్చలమాలను పొతకలేదు.
1: దేర్ ఆర్ నో ప్రెషస్ స్టోన్స్.
0: కానీ
1: బట్
0: కలదు కలదు మీ యొక్క కంఠమందు.
1: Yes, there is a necklace around our neck.
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: It is the necklace of all the consequences of our actions in the past.
0: ప్రతి మానవుని కంఠమునందు కూడాను తెలియనటువంటి ఒక ఈ మాల ధరించి ఉన్నాడు.
1: Every man has this necklace, though he is not aware of it.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: So every man must necessarily do
0: అప్పుడే పవిత్రమైన ఫలితం కూడాను అందుకోవడానికి అర్హుడవుతాడు.
1: Then he deserves sacred results.
0: కానీ దివ్యత్వమును గుర్తించుకొనలేక,
1: he doesn't understand divinity.
0: మానవత్వాన్ని అర్థం చేసుకొనలేక,
1: he doesn't understand human quality.
0: కేవలం పశుత్వం చేత అశాంతికి గురి అవుతున్నాడు.
1: He is restless because of animal traits in him.
0: ఇది మానవులకు సరి అయినటువంటి ధర్మం కాదు.
1: దిస్ ఇస్ నాట్ ప్రాపర్ కోడ్ ప్రిస్క్రైబ్ ఫర్ మ్యాన్కైండ్.
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ సీక్రెట్.
0: ఈ దివ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని ధరించి కూడాను,
1: హ్యావింగ్ టేకెన్
0: ఈ మానవతా విలువలను గుర్తించుకోలేకపోవటము, ఇది మరింత శోచనీయం.
1: హ్యావింగ్ టేకెన్ మోస్ట్ ప్రెషస్ వాల్యుబుల్ డివైన్ లైఫ్, ఇఫ్ వీ డు నాట్ అండర్స్టాండ్ హ్యూమన్ వాల్యూస్,
0: ఎందరో యోగులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు.
1: There are many seekers, aspirants, devotees and knowledgeable people.
0: Kani manavuni yendu unnatundi manavatvanne gurtinchukolalekapoyina vaadu inga manavandu unnatundi daivatvanni ee reethiga gurtinchagaladu.
1: Yet if he doesn't understand the human qualities, how do you expect him to know the divinity latent?
0: Kanuka motta motta manavatvanni gurtinchali.
1: First human quality must be known.
0: తదుపరి దివ్యత్వం అనేటువంటి దైవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then we will know the divinity thereafter.
0: ABCDలు నేర్చుకోలేనటువంటి వాడు వర్డ్స్ బిల్డింగ్ ఏ రీతిగా ఆడగలడు?
1: A person who doesn't know the alphabets ABC, how do you expect him to pick up words?
0: ఈ వర్డ్స్ బిల్డింగ్ ని ఆడలేనటువంటి వాడు సెంటెన్స్ ఏ రీతిగా చదవగలడు?
1: If he doesn't know words building, how do you expect him to read sentences?
0: కనుకనే మొట్టమొదట వర్డ్స్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో వర్డ్స్ సింబలైజ్ ద స్టేట్ ద వన్ యూ థింక్ యు ఆర్.
0: పదములు ది వన్ అదర్ థింక్ యు ఆర్.
1: సెంటెన్సెస్ ఆర్ ద వన్ అదర్స్.
0: ఈ సెంటెన్స్ ఏ ది వన్ యు రియలీ ఆర్.
1: అండ్ ద హోల్ థింగ్ ఇస్ ద వన్ యు రియలీ ఆర్.
0: ఈ భౌతికమైన దేహము,
1: the physical body,
0: మానసికమైన దేహము,
1: and the psychological,
0: ఆత్మదేహం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Depend on atmic principle of the body.
0: కనుక మానసు అనేటువంటిది కేవలము ఒక పిచ్చికోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: body
1: monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఈ మార్గములో మానవుడు ప్రయత్నం చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకోగలడు.
1: When man makes attempt in this direction, he'll be able to understand divinity to some
0: extent. ఎన్ని విధములైనటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు కూడాను,
1: man having understood the divine,
0: గొప్ప పండితుడు కూడాను,
1: a great scholar,
0: కవులు కూడాను,
1: poets,
0: మేధావులు కూడాను,
1: intellectuals,
0: మధ్య మధ్య కొంచెం తప్పు మార్గంలో పడుతుంటారు.
1: In between, on the way, they go along the wrong path.
0: దైవాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతుంటారు.
1: They don't understand God clearly.
0: ఈ పర్సనల్ యొక్క భావములకు కష్టములకు గురి కావటం చేత దైవత్వాన్ని దూషిస్తుంటారు.
1: Because of the difficulties, troubles and the problems in their life,
0: ఇది కేవలం ఒక ఇండివిజువల్ కు సంబంధించినటువంటిదే కానీ,
1: this is purely individual.
0: ఇది ఫండమెంటల్ కు సంబంధించినటువంటిది కాదు.
1: This has nothing to do with the fundamental.
0: ఈ స్వార్థ సప్రయోజనములకు పాటుపడి తను అనేక విధమైనటువంటి నిరాశకు గురి అయిపోయి దైవాన్ని కూడాను విమర్శిస్తుంటారు.
1: హీ సబ్జెక్టెడ్ టు సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ బ్లేమ్స్ గాడ్.
0: మీకందరికీ తెలుసు,
1: యు ఆల్ నో,
0: త్యాగరాజు గొప్ప కవి భక్తుడు.
1: త్యాగరాజు ఈజ్ ఎ గ్రేట్ సెయింట్,
0: గొప్ప గాయకుడు,
1: కంపోజర్ అండ్ ఎ గ్రేట్ సింగర్.
0: కానీ తనకు లభించినటువంటి కష్టములు భరించుకోలేక,
1: హీ కుడ్ బేర్ ద సఫరింగ్.
0: రామ
1: ప్రేట్ సో,
0: ఎన్ని విధములుగా నిన్ను భజించాను, స్మరించాను, గానంతో నిన్ను వర్ణించాను.
1: ఓ రామ, ఐ ప్రేట్ యు హోల్ హార్టెడ్లీ, ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఫర్ లాంగ్.
0: కానీ నా బాధలు నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ట్రబుల్స్.
0: నాలో భక్తి లేదా, లేదా నీలో శక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: నాలో భక్తి ఉన్నది.
1: Yes, there is devotion.
0: సర్వకాల సర్వావస్థలందు కూడాను నీ నామంనే స్మరిస్తూ, నీ నామంనే జపిస్తూ, నీ నామంనే గానం

0: చేసుకుంటున్నాను.
1: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆల్ త్రూ నాన్ స్టాప్ ఐఎమ్ చాంటింగ్ యువర్ గ్లోరీ.
0: నీలోనే శక్తి లేదనుకుంటాను.
1: యూ డోంట్ హ్యావ్ పవర్.
0: తక్షణం మరి కన్నులు మూసుకుని చింతించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ థాట్ ఓవర్.
0: తిరిగి జ్ఞానం అనేటువంటిది అతనిలో ఆవిర్భవించింది.
1: విజ్డమ్ హస్ సెట్ ఇన్.
0: అప్పుడు తిరిగి రామును క్షమాపణ కోరుకుంటున్నాడు.
1: దెన్ హీ సాట్ పార్డన్ ఆఫ్ రామ.
0: కపివారది దాటునా
1: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్.
0: కలికి రోటెగట్టునా
1: విల్ ఇట్ బి పాసిబుల్ టు టై అప్ టు ఎ మోటర్.
0: లక్ష్మీదేవి వలచునా
1: విల్ ది గాడెస్ of wealth serve
0: you. Kolachuna
1: will Lakshmana serve you.
0: Sutva buddhi gala bharatudu chuchi chuchi mrukuna
1: of all waiting for long will that intelligent serve you.
0: Shakti yanto gopara
1: the power of Rama is infinite beyond all measure.
0: O Rama, నీ శక్తిని నేను గుర్తించుకోలేకపోయాను.
1: రామా, ఐ కుడ్ నాట్ నో యువర్ పవర్.
0: నేను మానవుడను,
1: ఐఎమ్ మ్యాన్,
0: అజ్ఞానిని,
1: ఐఎమ్ ఇగ్నోరెంట్
0: అని తనను తాను నిందించుకున్నాడు.
1: హీ బ్లేమ్డ్ హిమ్సెల్ఫ్.
0: ఈ విధముగా ఇలాంటి ఎందరో గొప్ప గొప్ప భక్తులైనటువంటి వారు కూడాను కొన్ని బాధలను భరించుకునలేక భగవంతుని విమర్శిస్తూ ఉంటారు.
1: గ్రేట్ డివోటీస్ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ అండ్ ట్రబుల్స్ and they blamed him.
0: కానీ ఈ కష్టములు కూడా ఒక సుఖమునకే లభించినవని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: They are not able to know that the difficulty will give them pleasure later.
0: కష్టములు లేక సుఖమునకు విలువనే లేదు.
1: Without difficulty the pleasure has no value.
0: నసుఖ లభ్యతే సుఖం. సుఖం నుంచి సుఖం మనకు ప్రాప్తించదు.
1: You don't get happiness out of happiness.
0: చీకటి లేక వెలుతురుకు ప్రకాశం లేదు.
1: Without darkness there is no light either.
0: ఈ లైట్కు ప్రకాశం అందించేటువంటిది చీకటే.
1: ఇట్ ఈస్ ద డార్క్నెస్ దట్ మేక్స్ ద లైట్ వాల్యుబుల్.
0: మానవుని ఎందున్నటువంటి విలువలను, దివ్యత్వమైన భావములను ప్రకాశింపజేసేటువంటి కష్టములే.
1: ఇట్స్ ఓన్లీ ద డిఫికల్టీ దట్ విల్ మేక్ ద డివైన్ క్వాలిటీ, హ్యూమన్ క్వాలిటీ షైన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ఇస్ హ్యూమన్
0: లైఫ్. ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుకనే ఒకనొక సమయం లోపల కష్టములు మనకు వచ్చినప్పటికీ ఇది ఏదో ఒక విధమైనటువంటి సుఖాన్ని పొందింపజేసే కోసం లభించిందని మనం సరించుకోవాలి.
1: At times we may have certain difficulties. We should feel that we are going to have pleasure thereafter in times to come.
0: తమిళ దేశము లోపల
1: ఇన్ తమిళనాడు
0: పాండ్య దేశం అనేటువంటిది మహాప్రఖ్యాతిగాంచినటువంటి దేశం.
1: And this place Pandya is very famous one.
0: కానీ ఈ పాండ్యరాజు,
1: this Pandya king,
0: తన యొక్క అశ్వశాలను అభివృద్ధి పరచుకోవాలని ఆశించాడు.
1: He wanted to have more and more of armaments.
0: అప్పుడు తన మంత్రి అయినటువంటి వారిని పంపించి ఆ మంత్రితో కొంత సిపాయిలను కూడా చేర్చి రొక్కమునిచ్చి సరైనటువంటి అశ్వమును తీసుకుని రామని పంపించాడు.
1: He has sent his all his associates with some money and wanted good horse to be brought.
0: ఈ గుర్రమును తెచ్చే నిమిత్తమై ఈ మంత్రి సిపాయిలతో వెళుతున్నాడు.
1: The minister was going with sipais to bring the needed horse.
0: అనేటువంటి గ్రామం దగ్గర నిలిచాడు.
1: He stood there nearby a village.
0: Perindurai. అప్పుడు అక్కడ ఒక భక్తుడు, కేవలం సాధకుడు, యోగీశ్వరుడు అనేటువంటి వారు ఉన్నారు.
1: There at that village there is an aspirant, seeker and a spiritual.
0: అతని బోధనలన్నిటి కూడాను వింటూ వచ్చాడు అక్కడ కూర్చొని.
1: There the minister sat and was listening to the teachings of the
0: noble soul. Minister chala yuvakudu.
1: Minister is an youngster.
0: Aanati yuvakulu endukudanu ilanti pavitramainatundi bhakti bhavamulu abhiruddhi avutu vachayi.
1: Youngsters in those days had devotion.
0: Ee bhakti prapattulanu abhiruddhi garchukovalani akkadine anni marchipoyi kurchunnadu.
1: He sat there in full devotion and sincerity.
0: Sipayalu kudanu akkade untunnaru.
1: Even soldiers were there.
0: Teesakapoyina rokkamanta kudanu deeni kharchulike saripothundunnadi.
1: And in fact all expenses are to meet this.
0: Koncham pakkalopalle ఒక శివ దేవాలయం కూడా ఉంటుంది.
1: దేర్ ఇస్ శివాస్ టెంపుల్ బై ద సైడ్.
0: ఈ శివ దేవాలయం చాలా పాడుపడిపోయింది.
1: ది శివాస్ టెంపుల్ ఈజ్ టోటలీ
0: దాన్ని చక్కేసి దాన్ని సవరించి ఆ యొక్క దీన్ని నిర్మాణం గావిస్తూ వచ్చారు.
1: శివ టెంపుల్ వాజ్ రెనోవేటెడ్.
0: ఈ విధమైనటువంటి వార్త పాండ్యరాజుకు చేరింది.
1: దిస్ మెసేజ్ హ్యాస్ రీచ్డ్ పాండ్య కింగ్.
0: గుర్రములకు తీసుకుపోవడానికి వచ్చినటువంటి మంత్రి ఈ విధమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురువును సేవించుకుంటూ మందిరాలు కట్టించుకుంటూ నీవు తీసుకుని పోయిన రొక్కమంతా కూడా వ్యర్థం చేస్తున్నారు అని తెలిపించారు.
1: It was informed to the king of Pandya that the minister was sent to bring the hearts. Instead of that, he is serving all preceptors on the way, spending time in the spiritual path, constructing temples and wasting money thereby.
0: ఆ పాండ్య రాజుని పిలిపించాడు ఈ యొక్క మంత్రిని.
1: The minister was summoned by Pandya king.
0: మంత్రి వెళ్ళాడు.
1: Minister went.
0: ఆనందంగా వెళ్ళాడు.
1: He went.
0: ఏ విచారము లేదు.
1: He had no worry.
0: ఎందుకు విచారము?
1: Why should he worry?
0: తప్పు చేసిన వానికి విచారం ఉంటుంది, కానీ భగవత్ని స్మరించుకు కాలమును పవిత్రంగా గడిపేటువంటి వానికి బాధలు ఎందుకుంటాయి?
1: ద వన్ హూ కమిట్స్ ఎ మిస్టేక్ విల్ బి ఫుల్ ఆఫ్ వరీ. ద వన్ హూ థింక్స్ ఆఫ్ గాడ్ నాన్ స్టాప్ హీ నీడ్స్ నో వరీ.
0: మంత్రి, నిన్ను గుర్రమును తేమని పంపించేస్తే ఈ రొక్కమునంతా ఈ విధమైన దుర్వినియోగం చేస్తూ వచ్చావు.
1: ద కింగ్ సెడ్, ఓ మినిస్టర్, యు ఆర్ వేస్టింగ్ ఆల్ దిస్ మనీ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ యూ టు బై ఎ హార్స్.
0: ఈ వినియోగమునకు నేను ఏమాత్రం కూడా నువ్వు దుఃఖించటం లేదు, కోపం పెట్టడం లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ for the misuse of the money.
0: నా ఆజ్ఞను నీవు పాలించటం లేకపోతున్నాయి.
1: But you are not able to follow my command.
0: ఇలాంటి మంత్రి ఉండి ప్రయోజనం లేదు.
1: Such a minister is useless.
0: అని అతన్ని ఒక చెరసాలలో పెట్టించాడు.
1: And minister was kept in jail.
0: అక్కడ కూడా నువ్వు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు ఈ యువకుడు మంత్రి.
1: Even in the jail, this youngster minister went on singing the glory of God.
0: ఆ చెరసాల యందే భగవంతుని గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తూ వచ్చాడు.
1: There, this youngster minister started composing certain verses.
0: అతని యొక్క ప్రవర్తన చాలా ఉత్తమమైనదిగా గోచరించింది.
1: His behavior was very noble.
0: అతని యొక్క నడవడికలు చాలా పవిత్రమైనదిగా గోచరించాయి.
1: His conduct is sacred.
0: దీన్ని గుర్తించినటువంటి రాజు అతన్ని చెరసాల నుంచి విడిపించాడు.
1: Having known the fact, the king had set him free.
0: ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నీవు సాధన చేసుకోమన్నాడు.
1: And he wanted the minister to do spiritual practice of his choice.
0: ఆ మంత్రి ఎంతనో ఆనందించి, దయామయ కృపానిధి, నాపై ఈనాటికి నీకు దయ కలిగిందా?
1: ద మినిస్టర్ వెంట్ ఆన్ ప్రేయింగ్, ఓ కంపాషనేట్ గాడ్, ద లార్డ్ ఆఫ్ మెర్సీ, నౌ యు రికగ్నైజ్ మీ.
0: నా కాలమును వ్యర్థం చేసుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వేస్టెడ్ టైమ్ సో లాంగ్.
0: నిన్ను స్మరించడానికి కాలమే లేకపోయినది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ డిడ్ ఫైండ్ టైమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఈనాడు నీవు తగినటువంటి కాలం నాకు ప్రసాదించావు.
1: యూ హ్యావ్ గిఫ్టెడ్ మీ ద టైమ్ నౌ.
0: కనుక నేను నీ చింతనలోనే నా జీవితం అంత్యం గావిస్తుకుంటానన్నాడు.
1: ఐల్ ఎండ్ అప్ మై లైఫ్ సింగింగ్ యువర్ గ్లోరీ ఆల్ అలాంగ్.
0: అక్కడ అతని ఈ భగవంతుని యొక్క వాక్యములు రాసుకుంటూ,
1: ఐల్ కంపోజింగ్ దీస్ వర్డ్స్ ఆన్
0: దీనిని ఒక విధమైనటువంటి వేద ప్రమాణంగా కూడా తీసుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ వేద, ద స్టాండర్డ్ టెక్స్ట్.
0: దానిని తిరువయూరు అని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ కాల్డ్ తిరువళ్ళూరు.
0: తిరువళ్ళూరు కాదు, తిరుపూర్. ఈ విధమైనటువంటి పెట్టి కట్టగలిపటికి తాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలందు కూడాను భగవంతుడి నామంనే స్మరిస్తూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఈవెంట్ ఆన్ చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అన్సీజింగ్లీ.
0: అతనే మాణిక్యవాచక.
1: అండ్ హీఈస్ మాణిక్యవాచక.
0: పేరుకు తగినట్టుగా అతను మాణిక్యంగానే ప్రకాశిస్తూ వచ్చాడు.
1: హీ వాజ్ షైనింగ్, బిఫిటింగ్ హిస్ నేమ్ మాణిక్య, ద ప్రెషస్ జెమ్.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి.
1: People face difficulties, no doubt.
0: కనుక ఈ కష్టములు మనం మంచి కోసమే కానీ చెడ్డ కోసం కాదు.
1: Difficulties will give you at the end good only.
0: దివ్యత్వాన్ని అనుభవించగోరినటువంటి వాడు ఈ ప్రాకృతమైనటువంటి కష్టములను భరించుకునే తీరాలి.
1: The one who wants to attain divinity must necessarily bear these troubles.
0: ఈ కష్టములను నీవు భరించుకోకుండానే దివ్యత్వం నీకు ప్రాప్తించదు.
1: If you cannot bear the suffering, you can never reach divine.
0: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించు.
1: Discharge your duty.
0: సత్యమును పలుకు.
1: Utter truth.
0: సత్యం వద, ధర్మం చెర. ఈ రెండింటిని నీవు పాలిస్తూరా.
1: Observe these two principles. Speak truth, follow righteousness.
0: ఈ రెండింటిని అపజయమనేటువంటిది ఎప్పటికీ లేదు.
1: It will never take you to failure.
0: విజయం అనేటువంటిది ఈ రెండింటిని వరిస్తుంది.
1: Success will be after these twin principles.
0: కనుక సత్యం నాస్తి పరో ధర్మ.
1: There's no higher principle than truth.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడాను నీవు సత్యాన్ని మాత్రం మరవద్దు.
1: Under any circumstances,
0: విడవద్దు.
1: Never forget truth. Never drop it.
0: సత్యమే నీ ప్రాణంగా తీసుకో.
1: Take truth as your life.
0: సత్యమే భగవత్ స్వరూపము.
1: Truth is God.
0: సత్యము లేని స్థానమే లేదు.
1: There's no place.
0: సత్యము సర్వత్రా ఉంటున్నది.
1: Truth is all over.
0: ఒక దేశము, కాలము, ప్రమాణములు అనేటువంటివి లేవు.
1: Truth is beyond time and space.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: Truth is one and same.
0: అమెరికా సత్యము, జపాన్ సత్యము, జర్మనీ సత్యము, ఇటలీ సత్యము అని దీనికి పేర్లు వేలేవు.
1: The truth is not separate like Japanese truth.
0: అన్ని దేశముల వారికి కూడాను సత్యం ఒక్కటే.
1: Truth is one and the same for all.
0: కనుక truth is God.
1: So truth is God.
0: నీవు సత్యమనే నీవు అనుసరించు.
1: యు ఫాలో
0: ఈ సత్యమును అనుసరిస్తూ పోయినప్పుడు ధర్మం అనేటువంటిది దాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: యాజ్ యు ఫాలో ట్రూత్ ధర్మ రైచియస్నెస్ నేచురలీ ఫాలో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. ఈనాడు మనం రక్షించవలసింది దేశాన్ని కాదు.
1: What we are supposed to safeguard and protect is not the country. None can protect the country.
0: Satyani dharmani niu rakshisti aa satya dharmamle desamunu rakshistayi.
1: If you uphold the truth and dharma, they in turn will protect the country.
0: Kanuka manam ee naadu cheyavalsinatundi satya margamunu anusarinchi
1: what we should do is to follow
0: dharmam tucha nadchukunnappudu
1: and when we organize ourselves righteously
0: utti padutundi.
1: Naturally, divine love will come to us.
0: ఈ యొక్క దివ్యమైన love ఉండినప్పుడే
1: when there is divine love
0: దివ్యత్వమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Divine feelings originate.
0: కనుక మనము పవిత్రమైన మార్గాల్లో మనం ప్రవేశపెట్టాలి.
1: So we should tread along the sacred path.
0: ధర్మమునకు రెండవ రూపము ప్రేమ పవిత్రము అని దీనికి అర్థం.
1: ద అదర్ ఫార్మ్ ఆఫ్ ధర్మ ఆర్ దీస్ టూ లవ్ అండ్ శాంక్టిటీ.
0: ఈ ప్రేమ లేని ధర్మం కాని ధర్మం లేని ప్రేమ కాని పనికిరాదు.
1: దేర్ కెనాట్ బి ధర్మ విదౌట్ లవ్, దేర్ కెనాట్ బి లవ్ వితౌట్ ధర్మ.
0: భగవంతుని యొక్క భావములు కేవలము సోర్స్తో వచ్చేటువంటిది కానీ ఫోర్స్తో వచ్చేటువంటివి కాదు.
1: డివైన్ ఫీలింగ్స్ కాన్ బి అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ ఫోర్స్, దే ఆర్ అవుట్ ఆఫ్ సోర్స్.
0: మన హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: దే షుడ్ ఎమనేట్ అవుట్ ఆఫ్ అవర్
0: హార్ట్. ఈ హృదయమే పవిత్రమైన విశాలము.
1: Our heart is sacred vast.
0: భగవంతుడు అందరి హృదయం నందు ఉంటున్నాడు.
1: God dwells in the heart of everybody.
0: ఇది భగవంతుని నిలయము.
1: That is the temple.
0: ఇది భగవంతుని పీఠము.
1: It is the altar of God.
0: కనుక ఎక్కడ పోయినా కూడా నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు.
1: God is always with you, in you, around you, above you,
0: కనుక
1: below you.
0: కనుక మంచి చేసినా చెడ్డ చేసినా పరులు చూడకపోయినప్పటికీ పరమాత్ముడు నిన్ను వాచి చేస్తుంటాడు.
1: You may do good or bad, may not be noticed by others, but God knows.
0: కనుకనే నీవు ఏమాత్రం కూడాను తెలిసి పొరపాటులో నీవు ప్రవేశించవద్దు.
1: నెవర్ కమిట్ ఎ మిస్టేక్ ఇన్ నోయింగ్ ఫుల్లీ వెల్.
0: ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: ఇన్ని విధములైనటువంటి అశాంతికి గురి కావడానికి కారణమేమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్?
0: కొన్ని ఈ విధములైనటువంటి యొక్క బాధలు భావములు అడ్డు తగిలి తన యొక్క శాంతిని నిర్మూలన చేస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ ద పీస్ టోటలీ బికాస్ ఆఫ్ దిస్ సఫరింగ్ అండ్ ద ఫీలింగ్.
0: నీ భావమును పీసెస్ చేయటం వల్లనే ఈ పీస్ నీకు లభించకలేకపోతున్నది.
1: యాజ్ యు మేడ్ యువర్ ఫీలింగ్స్ ఇన్ టు పీసెస్ యూ లాస్ట్ పీస్ టోటలీ.
0: నీ భక్తి భావాన్ని ఏమాత్రం కూడా చెదరింపకుండా చూసుకోవాలి.
1: లెట్ నాట్ యువర్ డివోషన్ బి లాస్ట్.
0: ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదం సంభవించినప్పటికీ భక్తిభావం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డేంజర్ అహెడ్ ఆఫ్ యూ నెవర్ గివ్ అప్ డివోషన్.
0: ఇవన్నీ కూడా ప్రపంచంలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఆల్ దీస్ థింగ్స్ డూ కమ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ ద వరల్డ్.
0: ఇలాంటి దీనికోసం మనం ఎందుకు వేరచాలి?
1: వై షుడ్ యూ వరీ అబౌట్ ఇట్?
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మంచి పనిగా మనం భావించాలి.
1: వాట్ ఎవర్ వీ మైట్ డూ కన్సిడర్ ఇట్ గుడ్.
0: ఈ మంచి పని భగవంతుని యొక్క అనుగ్రహములకు మూల కారణం.
1: And this good work will confer God's grace.
0: Manchi pani chesi cheddanu chendabodu.
1: By doing good you'll never get bad.
0: Chedda pani chesi manchini chendaledu.
1: Having done bad you can never get good.
0: Nimmamunu naati sootha palambuganna.
1: Having sown the seeds of the neem tree can't get mango.
0: Nimma palambuganna.
1: Or vice versa, having sown the mango seed you don't get neem fruits.
0: Kanuka
1: so
0: manamu chesukunnatundi manchi cheddare mana badalaku moola karanamu.
1: The good and bad actions that we do are the reason for happiness and pain.
0: ఎవరో నన్ను బాధిస్తారని మనం భావిస్తున్నాము, అది చాలా పొరపాటు.
1: We feel that we are hurt, put to harm by someone
0: else. మంచి చెడ్డలకు రెండింటికి మనమే మూల కారణము.
1: For good and bad we are responsible.
0: కనుకనే దీని మనయేవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవోని.
1: It's the mind that's responsible for the bondage and liberation.
0: మన యొక్క మనోభావముల యొక్క స్వరూపమే మన బంధములకు బంధ కారణములకు మూలము.
1: Our psychological feelings are responsible for bondage and liberation.
0: కనుక మొట్టమొదట మన చెడ్డ భావములు మనలో రానివ్వకుండా చూసుకోవాలి.
1: So we should give up bad feelings first.
0: చెడ్డ భావములు వచ్చినప్పుడే చెడ్డ మనసుగా రూపొందుతుంది.
1: When there are bad feelings we do have
0: చెడ్డ భావములే నీవు అరికట్టినప్పుడు చెడ్డ మనసుకి అవకాశం లేదు.
1: When you control bad feelings you can't have bad mind.
0: కనుకనే మనం నిరంతరం కూడా సంకల్పాలను క్షణక్షణం కూడా మనం వాచ్ చేయాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు కేర్ఫుల్లీ వాచ్ అవర్ థాట్ ఫ్లో.
0: ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
1: వీ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ కాన్స్టెంట్లీ, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్.
0: నీ కాన్షియన్స్ ఇది సరికాదు అని తెలిసినప్పుడు దాన్ని ఏమాత్రం నీవు ఫాలో చేయవద్దు.
1: ఇఫ్ యువర్ కాన్షియన్స్ సేస్ నో, డోంట్ ఫాలో దాట్.
0: కనుక
1: సో
0: కాన్షియన్స్ ఇది చైతన్య తత్వం.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ దిస్ వెరీ అవేర్.
0: ఆ చైతన్యం మన యందే ఉంటుండాలి.
1: దట్ అవేర్నెస్ ఈస్ విత్ ఇన్ అస్.
0: కానీ దేహాభిమానం చేత ఈ దేహ కాన్షియస్ మనం తెలుసుకోలేకపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ వీ డోంట్ కాగ్నైజ్ కాన్షియస్. వాట్ ఈస్ దిస్ బాడీ?
0: ఇంత కేవలం మెటీరియలైజేషన్.
1: ఆల్ దిస్ బాడీ ఈస్ మియర్లీ మెటీరియలైజేషన్.
0: అందుకోసమనే గాయత్రి మంత్రం చెప్పేది ఓం భూర్ భువః సువః.
1: ఇన్ గాయత్రి మంత్ర ఇట్ ఈస్ సెడ్ ఓం భూర్ భువః సువః.
0: భూర్
1: భూ
0: మెటీరియలైజేషన్ బాడీ.
1: భూర్ ఇస్ ద బాడీ మెటీరియలైజేషన్.
0: భువః అదే మైండ్ యొక్క వైబ్రేషన్.
1: భువః ఇస్ ద వైబ్రేషన్ ఆఫ్ ద మైండ్.
0: సువః
1: సువః
0: ఇదే జ్ఞానం యొక్క రేడియేషన్.
1: ఇట్ ఈస్ ద రేడియేషన్ ఆఫ్ ద విజ్డమ్.
0: కాబట్టి మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ మూడు కూడా మన యందే ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ మెటీరియలైజేషన్, వైబ్రేషన్ అండ్ రేడియేషన్
0: ఈ రేడియేషన్నే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: This radiation is prajnana, that
0: constant
1: is divine.
0: Integrated awareness.
1: Prajnana is constant integrated awareness.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం బోధించింది.
1: Veda says that constant
0: ఈ
1: integration.
0: ప్రజ్ఞానం అనేటువంటి బ్రహ్మ మన యందే ఉంటున్నాడు.
1: దిస్ బ్రహ్మ ప్రజ్ఞానం
0: బ్రహ్మ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మ.
0: వేదమును విభజించి
1: we divide on
0: vedamulam prapanchamunaku chaati
1: and having propagated this
0: ఎన్ని విధములైనటువంటి వేదస్థాయిని అభివృద్ధి పరిచినటువంటి వ్యాసుడే.
1: వ్యాస who has propagated principles of
0: Veda. Putra vachanyamunu veedaleka
1: he could not give up attachments.
0: Sarvasanga parityagai velutunnatvanti vyasunni sukunni
1: that as Sukha was passing by as a renunciant.
0: Kumara kumara nilchu nilchu okka thuri naa maata vinu unnadu.
1: He went on asking, my dear son, stand still for a moment.
0: Kaani ye maatramu lekka cheyaledu.
1: But son didn't bother.
0: Kattagadapatiki
1: finally
0: itaniki satyam cheppatam manchidi anukunnadu.
1: He thought that he should teach truth
0: nilchu.
1: To father he stood there.
0: తండ్రి దగ్గరికి వెళ్ళాడు.
1: ఇన్ వెన్ క్లోజ్
0: నాయన నీవు నా కుమారుడవు.
1: సన్ యు ఆర్ హియర్
0: నా మాట నీవు వినకూడదా?
1: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ.
0: అప్పుడు అబ్బాయి చెప్పాడు.
1: దెన్ ద బాయ్ స్టార్టెడ్ రిప్లై.
0: యువకుడు
1: ఇస్ యంగ్
0: సుకుడు
1: సుక
0: చెప్పాడు.
1: హీ సెడ్
0: నేను కొడుకు కాదు, నీవు తండ్రి కాదు.
1: ఐఎమ్ నాట్ ద సన్ అండ్ యు ఆర్ నాట్ ద ఫాదర్.
0: నీవు బ్రహ్మవే, నేను బ్రహ్మనే.
1: యు ఆర్ గాడ్
0: సర్వం బ్రహ్మమయం జగత్తు.
1: The whole world is divine. So saying he left.
0: Vyasuniki koncham kanudirpu jarigindi.
1: And then Vyasa opened his eyes then.
0: Kanukane
1: so
0: anadi kaalam nundi ee Bharata desham nandu aneka vidhamulainatti yokka prabodhalu jarugutune vastunnayi.
1: Sacred teachings have been there in Bharat since ages.
0: Idi maha pavitramainatti Bharata desham.
1: Bharat is a sacred land.
0: Idi అనేక విధమైనటువంటి యొక్క ఆపోహల చేత కానీ లేక డౌట్స్ చేత కానీ నిండినటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద కంట్రీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ డౌట్స్.
0: ఇది ఎప్పుడు కూడా పవిత్రమైన దివ్యత్వంతో కూడినటువంటిది.
1: ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ డివినిటీ.
0: ఈ పవిత్రమైన భారతదేశం నందు ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి పరిచి
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్
0: ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తిని యుగ యుగమునకు గ్రామ గ్రామమునకు పట్టణ పట్టణమునకు దేశ దేశమునకు చాటి సుఖశాంతిని అందించినటువంటి యొక్క ఈ సూక్తులే లోక సమస్త సుఖినో భవంతు.
1: దీ సీక్రెట్ టీచింగ్స్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ డౌన్ ది ఏజెస్ ఇస్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ లెట్ ఆల్ ది వరల్డ్ బి హ్యాపీ లోకా సమస్త సుఖినో భవంతు.
0: కనుక అన్ని లోకములు భగవంతుని యొక్క సంబంధించినటువంటివి.
1: ఇన్ఫాక్ట్ ఆల్ ది వరల్డ్స్ బిలాంగ్ టు గాడ్.
0: రూపనామములు ప్రత్యేకంగా ఉండవచ్చును కానీ
1: it may be separate apart.
0: దివ్య శక్తి ఎక్కడ పోయినా ఒక్కటే.
1: But the divine power is uniform.
0: మానవత్వంలో కూడా రూపనామాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
1: Human beings they differ in name and form.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: But atmic principle is one.
0: అద్దున ఒక సాధకులు అడిగారు.
1: A seeker asked
0: the స్వామి కోటాను కోట్లు భక్తులు ఉన్నారు కదా లోకంలో.
1: స్వామి ఇన్ దిస్ వరల్డ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డివోటీస్
0: ఆర్ దేర్. అందరియందు ఒకే ఆత్మ ఎలా ఉండగలదు?
1: How is that same atma dwells in all?
0: ఒక్కొక్కరు ప్రార్థన పురస్కరించుకుని ఉంటాయి కదా.
1: It depends on the deservedness, isn't it?
0: దానికి నేను జవాబు చెప్పాను.
1: This is Bhagavan's reply.
0: ఒక అలంకారం చేసినప్పుడు ఎన్నో వేల బల్బులంతా కూడా చిన్న చిన్న బల్బులంతా పెట్టుకుని ఒక చక్కని అలంకారం చేస్తుంటారు.
1: As you decorate with illumination, you have so many colored bulbs all around.
0: కానీ ఒక్కొక్క బల్బ్ ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుంది.
1: The bulbs are separate.
0: ఈ బల్బుల యొక్క రూపం కూడా వేరువేరుగా ఉంటుంది.
1: The form of the bulb is also separate.
0: ఇది కూడా వేరువేరుగా ఉంటుంది.
1: Its capacity voltage is also different.
0: కానీ అన్నింటి యందు ఉన్నది ఒకే కరెంట్ కదా.
1: But the same current is present in all of the bulbs.
0: మతములన్నీయు వేరు, మార్గంబు ఒక్కటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఈజ్ వన్.
0: వస్త్ర భేదము వేరు, వస్తువు ఒకటే.
1: ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్.
0: పశుల వన్యలు వేరు పాలు ఒకటే.
1: ది కలర్స్ ఆఫ్ ది కౌ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్ ఇస్ సేమ్.
0: జంతువులు వేరు జీవుండు ఒక్కడే.
1: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండ్వెలర్ ఇస్ సేమ్.
0: పూల జాతులు వేరు పూజలొకటే.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్ వర్షిప్ ఇస్ సేమ్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి.
1: మ్యాన్ ఇస్ బౌండెడ్ బికాస్ టు క్యారీ అవుట్ హిస్ లివింగ్.
0: ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతు.
1: What else is to be communicated to you?
0: Sadhusadguna ganyulavu sabhyularam.
1: Oh sacred moon.
0: Sadhusadguna sanyulavu sabhyularam.
1: What else is to be communicated to you, oh members of this noble August sacred assembly?
0: Bulbs are ప్రత్యేకంగా ఉండినంత మాత్రమే కరెంటు ప్రత్యేకంగా ఉండదు.
1: Though bulbs are many and different, current is separate.
0: బల్బు వంటిది.
1: ఎవ్రీ బాడీ ఇస్ లైక్ ఎ బల్బ్.
0: దీని రూపనామాలు వేరువేరుగా ఉండొచ్చును.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: దీని రంగులు వేరువేరుగా ఉండొచ్చును.
1: కలర్స్ వేరు.
0: దీని వోల్టేజెస్ వేరువేరుగా ఉండొచ్చు.
1: వోల్టేజెస్ డిఫర్.
0: కానీ కరెంట్ ఒకటి.
1: బట్ కరెంట్ ఇస్ వన్.
0: మనం బెడ్రూమ్ లో డిమ్ బల్బ్ వేసుకుంటాం.
1: వీ హ్యావ్ ఎ డిమ్ బల్బ్ ఇన్
0: బ్రైట్ బల్బ్ వేసుకుంటాం.
1: దేర్ ఇస్ ఎ బ్రైట్ బల్బ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
0: అక్కడ కరెంట్ ఎక్కువ అని చెప్పడానికి వీలవుతుందా?
1: Can you distinguish that we have higher current here and lower current there?
0: ఎందుకు కరెంట్ ఒకటే?
1: Current is one and the same.
0: కానీ వోల్టేజ్ అక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది.
1: There the voltage is less.
0: అంటే ఎవరెవరు ప్రాప్తిని పురస్కరించుకొని వారి ప్రాప్తి కొంచెం అభివృద్ధిగా ఉంటుంటారు.
1: Basing on our deservedness, he gets
0: వారి యందు దివ్యత్వము సాక్షాత్కరిస్తూ ఉంటారు.
1: Divinity manifests in them.
0: ఆ భావము లేనటువంటి వారి యందు డిమ్ బెడ్రూమ్ బల్బ్ మాదిరి ఉంటుంటారు.
1: They don't have sacred feelings. The bulb is rather dim.
0: అందరి యందు కూడాను దైవత్వం ఒకటే.
1: The divinity is one and the same.
0: ఇలాంటి సత్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: Those that know this truth will not observe differences.
0: కనుక
1: so
0: ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తమ తమ స్థాయిని పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్,
0: తమ తమ అనుభూతులను పురస్కరించుకుని
1: అండ్ ఎక్స్పీరియన్స్
0: దివ్యత్వాన్ని వర్ణించుకుంటూ ఉంటారు.
1: స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ డిస్క్రైబింగ్ డివినిటీ.
0: కానీ ఒకరి భక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు.
1: ద డివోషన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి
0: ఎక్సాల్టెడ్. విశ్వం పైన అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు.
1: వన్ మే హావ్ లవ్ ఫర్ ద క్రియేషన్.
0: ఒకడు విశ్వమునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ క్రియేషన్.
0: ఒకడు విష్ణువునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఒకడు విశ్వమును పొందు, రెండో వాడు విష్ణువుని పొందు.
1: ద వన్ దట్ లవ్స్ ద క్రియేషన్ విల్ గెట్ ద వర్డ్.
0: యత్ భావం తద్ భవతి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: తమ తమ భావం పురస్కరించుకుని ఆ ఫలమును మనం అందుకుంటుంటాం.
1: డిపెండింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
0: గంగా నదిలో కావలసినంత జలం ప్రవహిస్తుండాలి.
1: దట్స్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్ గ్యాంజెస్.
0: కానీ నీ ఎంత పాత్రం తీసుకుని పోతావో అంత పాత్రకు అది నిండిపోతుంది.
1: యాజ్ ఈస్ ది సైజ్ ఆఫ్ ద టంబ్లర్ యూ టేక్ యూ గెట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్.
0: ఉన్నంత మాత్రమే గంగా జలము.
1: Is that all the Ganges water?
0: ఎంత పాత్రలైనా కూడా ఆ గాంజెస్ నింపుతుంది.
1: Yes, the Ganges will fill all the tumblers.
0: కనుక ఈనాడు మనం ఏం చేసుకోవాలి? మన యొక్క పాత్రను, కంటైనర్ను పెంచుకోవాలి.
1: Let expand our containers.
0: దాన్ని పెంచుకున్నప్పుడే ఈ యొక్క భగవత్ ప్రేమ గాని భగవశక్తి గాని మనలో అమితంగా ఆవిర్భవిస్తుంది.
1: If we have big and bigger containers, we can have more and more of divine love.
0: ఈనాడు భగవంతుని పొందడానికి శ్లోకముల చేత ప్రయోజనం లేదు.
1: To attain God is not the shloka verse.
0: లేక సాధన చేత ప్రయోజనం లేదు.
1: Or any kind of king. లేక
0: గ్రంథపఠనం చేత ప్రయోజనం లేదు.
1: Nor textual reading. Or spiritual rituals. If we don't do it wholeheartedly, all will be in vain.
0: హృదయవాసి భగవంతుడు.
1: God dwells in our
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: ఈశావాస్యం ఇదం జగత్.
1: God is present in the entire universe.
0: జగత్తంతా కూడాను ఒక్క దైవ స్వరూపమే.
1: The universe is the manifestation of own one God.
0: ఏకం సత్విప్రాభవదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనేకత్వంగా పెంచుకొని
1: దిస్ యూనిటీ
0: దివ్యత్వాన్ని దూరం చేసుకుంటున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కటింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది డివినిటీ.
0: అంత అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకరాదు.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ యూనిటీ ఇన్ టు డైవర్సిటీ.
0: ఇది కేవలం సంకుచితమైన భావము.
1: ఇట్స్ ఎ నారో మైండెడ్
0: కంట్రాక్షన్ లవ్.
1: Is contraction love.
0: Kani anekatvamunu ekatvamga chesukunnappudu idi expansion love.
1: When you take unity in diversity, it is expansion love.
0: Ee vidhamainatvanti oka divyatvanni manam pondali.
1: We have to attain the divinity.
0: Gee, stars are many.
1: Stars are many.
0: But sky is one.
1: But sky is one.
0: Nations are many.
1: Nations are many.
0: But earth is one.
1: But earth is one.
0: Cows are many.
1: Cows are many.
0: Milk is one.
1: Milk is one.
0: Gold is one.
1: Gold is one.
0: But jewels are many.
1: Jewels are many.
0: Chusara. ఆ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనము దివ్యత్వాన్ని పొందాలి.
1: We can attain divinity by following this path of unity, oneness.
0: అప్పుడు మానవత్వానికి తగినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
1: Then we'll have peace in this human life.
0: ఈనాటి మానవుడు
1: man today
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
1: in spite of spiritual endeavors
0: స్మరణ చేసినప్పటికీ
1: in spite of practices
0: కానీ శాంతి లేకపోతుండాలి.
1: He is devoid of
0: కారణం ఏమిటి?
1: Why?
0: దీనికి అనేక విధమైనటువంటి భౌతికంగా, లౌకికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
1: He has got so many social, political, worldly obstacles on the way.
0: ఈ అభ్యంతరాల వల్లనే నీ యొక్క ఏకత్వం పొందలేకపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ అబ్స్టకల్స్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు నో యూనిటీ.
0: అభ్యంతరాలను దూరం చేయాలి.
1: ఫస్ట్ హీ షుడ్ రిమూవ్ దీస్ అబ్స్టకల్స్. దేన్ని
0: మనం లెక్క చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
0: మీ లక్ష్యాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకో.
1: కీప్ యువర్ ఎయిమ్ ఇన్ వ్యూ.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండి చింత.
1: లైఫ్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యం అంతే చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: జరుపు చింత.
1: కష్టములన్నీ
0: చింత.
1: డిఫికల్టీ.
0: కష్టములు ఒక చింత.
1: లాస్.
0: సంతసం ఒక చింత. ఎంత చింత.
1: ఈవెన్
0: అన్ని చింతలే ఈ జగత్.
1: మిస్టరీ. ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్.
0: చింతలేని మానవుడు, చింతలేని దినము ఎక్కడా లేక కనిపించదు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ఎనీ వరీ.
0: ప్రతి మానవుని కూడా తనకు తగినంత వరకు ఎంతో ఇంతో ఉంటుంటాది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ సమ్ వరీ.
0: ఒకరికి అమితమైన చింత ఉంటుంది, ఒకరికి అల్పమైన చింత ఉంటుంటాది.
1: వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బాదరేషన్ ది అదర్ వన్.
0: కానీ ఇది క్వాంటిటీ డిఫరెన్స్ కానీ క్వాలిటీ ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ వన్.
0: కనుక మనసుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉండేటువంటి స్థితిని మనం పొందాలి.
1: వీ షుడ్ అటైన్ ద స్టేట్ దట్ మైండ్ విల్ నాట్
0: హావ్ ఈ విధమైనటువంటి స్థితిని పొందాలనుకుంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చక్కగా పరిశీలన చేయాలి.
1: టు అటైన్ ద స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ వీ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
0: నేను మంచి మార్గంలో పోతున్నాను.
1: I am treading along the right path.
0: పవిత్రమైన దివ్యమైన మార్గాన్ని అనుసరిస్తున్నాను.
1: I am following sacred
0: divine path. ఎవరికి ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: I don't harm anybody.
0: ఎవరికి ఏ విధమైన కీడు చేయటం లేదు.
1: I am not putting anybody
0: ఈ సత్యాన్ని దృఢంగా మనం ఉంచుకున్నప్పుడు దేనికి మనం అభ్యంతరం పడనక్కర్లేదు.
1: When you follow the path of truth, you don't need to fear.
0: కనుకనే truth is God.
1: Truth is God.
0: దానిని మనం పెట్టుకుందాం.
1: We have to keep in
0: view. Consciousness follow chee.
1: Follow your conscience.
0: Nee dehaanni follow cheyavaddu.
1: Don't follow the mind.
0: Mind ni follow cheyaddu.
1: Don't follow the mind.
0: Mind is like a mad monkey.
1: Mind is
0: body
1: like,
0: is like a water bubble.
1: Body is like
0: don't
1: water
0: follow
1: bubble.
0: Follow the body and mind.
1: Don't follow the body
0: follow
1: and mind.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: Nee conscience adhe nijamainatundi daivam.
1: Your conscience is divine.
0: Nee deham nunde nee daivam untunnadu.
1: God is in you.
0: దైవం ప్రత్యేకంగా లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
0: దేవుడనగా తనదు దేహమందే.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ బాడీ.
0: పాపమనగా వేరు పరదేశమున లేదు.
1: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: సిన్ ఈజ్ అటాచ్డ్ టు ది యాక్షన్.
0: ఈ పాపం కూడా పరదేశంలో లేదు.
1: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
0: తాను చేసే పనిలోనే పాపం ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఓన్
0: యాక్షన్. దేవుడు అనేటువంటి వారు మరొక దేశంలో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
0: దేహమందే ఉంటుండాలి.
1: హి డ్వెల్స్ ఇన్ అవర్ బాడీ.
0: దేహో దేవాలయకృతో జీవో దేవ సనాతన.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ ది ఇండివిజువల్ అండ్
0: టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఎలాంటి టెంపుల్?
1: వాట్ సార్ట్ ఆఫ్ టెంపుల్?
0: పర్మనెంట్ టెంపుల్ కాదు ఇది.
1: ఇస్ నాట్ ఆర్డినరీ
0: మూవింగ్ టెంపుల్. మూవింగ్ టెంపుల్ ఎక్కడ బాడీ పోతే అక్కడంతా దైవం వస్తుండాలి నీ వెంట.
1: బాడీ ఈజ్ ఎ మూవింగ్ టెంపుల్. వేర్ ఎవర్ యూ గో ఇట్ ఫాలోస్.
0: ఇది పవిత్రమైన టెంపుల్.
1: ఇస్ ఎ సేక్రెడ్ టెంపుల్.
0: దివ్యమైన టెంపుల్.
1: ఎ డివైన్.
0: భవ్యమైన టెంపుల్. నవ్యమైన టెంపుల్.
1: న్యూ.
0: ఇలాంటి టెంపుల్ పైన మనం ఎందుకు విసుగుపడాలి?
1: వై షుడ్ బి డిస్గస్టెడ్ ఆఫ్ దిస్ టెంపుల్?
0: కనుక ఈ టెంపుల్ యొక్క పవిత్రత మనం అనుభవించాలి.
1: Experience the sacredness of this temple.
0: దేహం ఇచ్చినది ఎందుకు?
1: Why the body is given?
0: దేహం ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why it is given?
0: సందులు గొందులు తిరుగుటక.
1: Is it to go around the roads and by lane?
0: కైలాసవాసుని కన్నులారా చూచేందుకురా.
1: The body is given to see God wholeheartedly, opening your eyes.
0: కనుక మనము దేహం అనేటువంటిది పవిత్రమైన కర్మల కోసం అందించాడు భగవంతుడు.
1: Body is gifted.
0: ఇది దైవం యొక్క గిఫ్ట్.
1: Body is God's gift.
0: ఈ దేహం చేతనే మనం సర్వకర్మలు కూడా పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: విత్ దిస్ బాడీ వీ కెన్ అండర్టేక్ సీక్రెట్ యాక్షన్స్.
0: కర్మానుబంధీని మనుష్యలోకే.
1: హ్యూమన్ సొసైటీ ఈజ్ బౌండ్ బై యాక్టివిటీ.
0: ఇలాంటి యొక్క మనుష్యలోకంలో కర్మను మనం ఆశ్రయించాలి.
1: ఇన్ దిస్ హ్యూమన్ సొసైటీ హూమ్ షుడ్
0: ఎలాంటి కర్మలు? సత్కర్మలు.
1: వీ షుడ్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: సత్కర్మలు దీని సత్సంగము.
1: Good actions, good company.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: What is good company?
0: ఏదో మంచి భక్తులతో సంఘం అనుకుంటున్నారు.
1: Not an assembly of devotees. No.
0: సత్.
1: సత్.
0: Being. ఎప్పటికీ పర్మనెంట్ అనేటువంటి దాని పేరు.
1: సత్ బీయింగ్, దట్ విచ్ ఇస్ ఎటర్నల్.
0: సంగత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ బి ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ది డివైన్.
0: సత్తును మనం పొందేటప్పటికే చిత్ మనకు వెంటనే ఉంటుంటారు.
1: వెన్ వన్స్ వి కాగ్నైజ్ దిస్ సత్ బీయింగ్
0: అవేర్నెస్
1: చిత్ అవేర్నెస్
0: ఈ సత్తు చిత్తు రెండు చేతులకి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: ది కాంబినేషన్ ఆఫ్ సత్ బీయింగ్ చిత్ అవేర్నెస్ విల్ గివ్ ఆనంద బ్లిస్. సత్ ఇస్ చేంజ్లెస్.
0: అదే ఒక షుగర్ వంటిది, అదే మధురం వంటిది, అదే మాణిక్యం వంటిది, అదే మధురాతిమతం.
1: This being sat is pure, unsullied, sweet, precious gem.
0: అది చక్కెర వంటిది.
1: It is like a sugar.
0: ఎప్పటికీ ఏ నీళ్ళలో వేసినా, ఏ కాఫీలో వేసినా, ఏ టీలో వేసినా, ఏ పాయసంలో వేసినా, ఏ పదార్థంలో వేసినా, ఏ పిండిలో వేసినా దానికి మధురమైనటువంటి దాన్ని అందిస్తుంది.
1: You mix this sugar, that is the being, either in water or tea or coffee,
0: కాబట్టి అది ఎప్పటికీ సత్యమైనటువంటిది.
1: Because it is eternal.
0: ఆ చక్కెరను ఒక తట్టు సత్ అనేటువంటి దానిగా పట్టుకోవాలి.
1: Hold the sugar of sat on one hand.
0: చిత్ చైతన్యము, అది అవేర్నెస్.
1: చిత్ ఇస్ అవేర్నెస్.
0: ఆ అవేర్నెస్ అనేటువంటి నీళ్లను ఒక చేతిలో పెట్టుకోవాలి.
1: Hold the awareness of water on another hand.
0: ఇది సత్, ఇది చిత్తు, ఇది చక్కెర, ఇది నీరు.
1: This is sugar and that is water.
0: కానీ ప్రత్యేకంగా ఉండకూడదు.
1: దే షుడ్ నాట్ బి డిఫరెంట్.
0: షుగర్ అండ్ వాటర్ రెండింటిని మిక్స్ చేయాల.
1: మిక్స్ బోత్ షుగర్ అండ్ వాటర్.
0: అది షుగర్ కాదు, వాటర్ కాదు.
1: దెన్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్.
0: సిరప్. మూడో పేరు వచ్చేస్తుంది.
1: ఇట్ గెట్స్ థర్డ్ నేమ్.
0: సత్తు చిత్తు రెండు చేతుడికి ఆనందం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ ది బీయింగ్ అండ్ అవేర్నెస్ దేర్ కమ్స్ బ్లిస్, ఆనందం.
0: ఈ రెండింటిని చేర్చేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ప్రొసీజర్ టు జాయిన్ దీస్ టూ.
0: అందరి ఎందు సత్తు ఉన్నది.
1: దేర్ ఇస్ బీయింగ్ సత్ ఇన్ ఎవ్రీబడీ.
0: మన యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం.
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: మన దేహతత్వం.
1: చిత్ స్టాండ్స్ ఫర్ బాడీ ప్రిన్సిపల్.
0: ఏకత్వమే మానవత్వం.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ హ్యూమన్.
0: మానవత్వం అనేది కేవలం మానవత్వమే కాదు, ఇది అర్ధనారీశ్వర అన్నారు.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్ యాజ్ సచ్.
0: ఈశ్వరుని ఎందు మాత్రమే అర్ధనారీశ్వరం కాదు, ప్రతి మానవుని ఎందుకు కూడా అర్ధనారీశ్వరం ఉంటుండాలి.
1: దిస్ అర్ధనారీశ్వర హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్ వుమన్.
0: లక్ష్యము.
1: దట్ టు అటైన్ దట్ ఇస్ మెయిన్.
0: అది అక్షరము.
1: దట్ ఈస్ అక్షర.
0: అక్షరం అనగా ఏమిటి? అకారం అనేటువంటి ఆత్మతత్వము. క్షరం అనగా నశించిపోయేటువంటి దేహతత్వము.
1: అక్షర ద లెటర్స్ ఆ మీన్స్ ఆత్మ, క్షర మీన్స్ పెరిషబుల్.
0: కాబట్టి దేహము నశించిపోయేటువంటిది.
1: బాడీస్ పెరిషబుల్.
0: ఆత్మ నిరంతరము ఉండేటువంటిది.
1: ఆత్మ
0: దీనిని వర్ణిస్తూ వచ్చింది వేదము.
1: వేద ఎక్స్టోల్డ్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అని.
1: వేద డిస్క్రైబ్ ఇట్ యాజ్ ప్యూర్, అన్పొల్యూటెడ్, అన్సలీటెడ్, అన్సలీడ్, ఎటర్నల్ ట్రూత్.
0: అతి నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన దేహంతో ఉంటుండాలి.
1: ది ఎటర్నల్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ టెంపరరీ.
0: కాబట్టి రెండూ చేరినటువంటిది అక్షరం.
1: The combination of these two is
0: akshara.
1: This is androgynous nature.
0: Prakriti.
1: Body is nature.
0: ఈ ప్రకృతి ఏ పార్వతి.
1: అండ్ దిస్ నేచర్ ప్రకృతి ఇస్
0: ఆత్మ. ఇది ఏ శివుడు.
1: ఆత్మ ఇస్ శివ.
0: కాబట్టి శివ పార్వతుల యొక్క ఏకత్వమే మానవత్వము.
1: ది కాంబినేషన్ ఆఫ్ శివ అండ్ పార్వతి ఇస్ హ్యూమన్ లైఫ్.
0: కనుక ఇది అర్ధనారీశ్వరం అన్నారు.
1: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ అర్ధనారీశ్వరం.
0: మానవత్వంలో ఎన్నో విధమైనటువంటి రహస్యాలు తెలుసుకోవాల్సినటువంటివన్నీ ఉన్నాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దర్ లాట్స్.
0: దైవత్వాన్ని తెలుసుకోవడం చాలా సులభం.
1: ఇట్స్ వెరీ ఈజీ టు నో ది డివినిటీ.
0: తెలియదు కానీ మన మనసునందు ఉన్నటువంటి దుర్భావములు, దుర్యోచనలు, దుర్భా ఇవన్నీ తీసిపారవే.
1: యూ డు నాట్ నో. బట్ వెన్ వన్స్ యూ గివ్ అప్ ది మెనోవరింగ్, మానిపులేషన్,
0: దూరం చేస్తే సద్భావములు ఆవిర్భవిస్తాయి.
1: వెన్ వన్స్ యూ గివ్ అప్, నేచురలీ నోబుల్ థాట్స్ అరైజ్.
0: అప్పుడు అన్ని పవిత్రమైనటువంటి కార్యములుగానే ఉంటుంటాయి.
1: దెన్ ఆల్ యాక్టివిటీ వుడ్ బి సేక్రెడ్.
0: హృదయం అనేటువంటి ఒక ట్యాంక్ లోపల,
1: ఇన్ ది ట్యాంక్ ఆఫ్
0: ప్రేమ అనేటువంటి ఒక జలము నింపించమంటే,
1: ఫిల్ ఇట్ అప్ విత్ ది వాటర్ ఆఫ్ లవ్.
0: సత్కర్మలు ఎందు, సద్భావములు ఎందు, సద్వాక్ అన్నిటి ఎందుకు ఈ ప్రేమ రసమే వస్తుంటుంది.
1: అండ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ విల్ నేచురల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ వర్డ్స్.
0: పంచ ప్రాణములు, పంచేంద్రియములు, పంచకోశములు, పంచ ఇవన్నీ ట్యాప్స్ వంటివి.
1: ద బాడీ హ్యాస్ గాట్ ద లైఫ్ బ్రెత్స్, ద లైఫ్ షీట్స్.
0: ఈ ట్యాప్స్ అంతా కూడా హృదయం అనేటువంటి ట్యాంక్ తో కనెక్షన్ అయి ఉంటుంది.
1: ఆల్ దీస్ ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ ఆఫ్ ద హార్ట్.
0: ఏ ట్యాప్ తిప్పినా కానీ అక్కడ లోపల ప్రేమనే వస్తుంది.
1: యూ మే ఓపెన్ ఎనీ ట్యాప్, యూ డ్రా ద వాటర్ ఆఫ్ లవ్.
0: కనుక మనం మొట్టమొదటి హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
0: లవ్. ఎందుకు ఇది ప్రేమ అక్కడే ఉంటుండదు అనుకుంటారు మీరు?
1: యూ మే సే భగవాన్ సేస్ లవ్ లవ్ ఆల్.
0: దీని పేరే అది.
1: ఇట్స్ వెరీ నేమ్.
0: హృదయము. హృత్ ప్లస్ దయా హృదయ.
1: హృదయ. హృత్ ప్లస్ దయా హృదయ.
0: అదే కంపాషన్.
1: దయా ఇస్ కంపాషన్.
0: ఈ కంపాషన్. ఆ కంపాషన్ అనేటువంటిది ప్రేమ.
1: దిస్ కంపాషన్ ఇస్ లవ్, ప్రేమ.
0: కనుకనే ఇది మ్యాన్ కైండ్.
1: వీ సే మ్యాన్ కైండ్.
0: అంతేగాని మ్యాన్ కైండ్ అంటే కైండ్ లేనిటువంటి మానవత్వమే కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో కైండ్నెస్,
0: కైండ్
1: ఇన్ దే, వెన్ దేర్ ఇస్ నో కైండ్నెస్, దేర్ కెనాట్ బి దిస్ మ్యాన్ కైండ్. మానవుడు
0: ఎప్పుడూ కైండ్నెస్ తో ఉంటుండాలి.
1: సో మ్యాన్ షుడ్ ఆల్వేస్ హావ్ దిస్ కైండ్నెస్.
0: ఆ కైండ్నెస్ ఏ హృదయమునకు సరైనటువంటి గుర్తు.
1: ద కైండ్నెస్ ఇస్ ఎ ట్రూ సైన్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ఆ కైండ్నెస్ ను మనం భంగపరిస్తే మనం పాపం చేసిన వారం అవుతాం.
1: వెన్ వన్స్ వి గివ్ అప్ బిట్రే దిస్ కైండ్నెస్ విల్ బి కమిటింగ్ ఎ సిన్.
0: అపకారము మనం చేయకూడదు.
1: నో వన్ షుడ్ హార్మ్ ఎనీబడీ.
0: దీనిని పురస్కరించుకునియే
1: బేసింగ్ ఆన్ దిస్
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడను. 18 పురాణం చదవడానికి ఎవరికి కాలం చిక్కుతుంది?
1: హూ విల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు గో త్రూ 18 ఎపిక్స్?
0: కనుక ఈ అన్నింటి యొక్క సారత్వం అనేటువంటిది రెండు వాక్యంలో చెప్పాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ సెడ్ ఇన్ టూ సెంటెన్సెస్.
0: పరోపకార పుణ్యాయ, పరులకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు.
1: టు హెల్ప్ అదర్స్ ఇస్ ఎ మెరిట్.
0: కానీ ఇది కాదు దీని అర్థము.
1: ఇస్ నాట్ ది మీనింగ్.
0: పరా ఉపకార, ఇది మూడు పదంతో చేరి ఉంటుండాలి.
1: పరోపకార, పర ఉపకార.
0: పరా ఆత్మతత్వము,
1: పర ఆత్మ.
0: ఉప సమీపత్వము,
1: ఉప ప్రకారం
0: చేరడానికి ప్రయత్నం చేయి.
1: కర ఎన్ ఎఫర్ట్ టు బి నియర్,
0: సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారము.
1: ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ ఆత్మ,
0: ఎవరికైనా దానమో ధర్మం చేస్తే అది పరోపకారం కాదు.
1: నాట్ ది యాక్ట్ ఆఫ్ చారిటీ,
0: అది పరోపకారం కాదు.
1: ఇట్ కెనాట్ బి పరోపకార.
0: పర ఉప సమీపంలో పోవాలి.
1: పర గాడ్ ఉప
0: దైవత్వానికి సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారం.
1: మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ అండ్ క్లోజర్.
0: పాపాయ పరపీడనం, పరపీడనం,
1: పరపీడనం,
0: పరపీడనం,
1: పరపీడనం.
0: పర అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ పర?
0: ఏకత్వము,
1: యూనిటీ.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా చేయటమే పీడనం.
1: టు వ్యూ దట్ వన్నెస్ యాజ్ మల్టిప్లిసిటీ ఇస్ పీడ.
0: ఏకత్వంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా మనం మార్చకూడదు.
1: టు వ్యూ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఆత్మ,
0: ఏకత్వంగా ఉండేటువంటి దైవత్వాన్ని భిన్నత్వంగా మనం చేయకూడదు.
1: కన్సిడర్ వన్ గాడ్ యాజ్ మెనీ ఇస్ ఎ సిన్.
0: కనుక ఇదే పాపము అన్నారు.
1: దిస్ ఇస్ ద సిన్.
0: కనుక ఏకత్వాన్ని ఏకత్వంగా ఉండటమే పుణ్యము.
1: The merit lies in viewing the oneness as that.
0: అది ఏకత్వంగా ఉంచకపోతేప్పుడు పాపం అవుతుంది.
1: If we don't view like that, it's a sin.
0: కనుక నీ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్న.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: మనం ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికి చేతగానప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. అపకారం చేయకుండా పోవటమే గొప్ప ఉపకారం.
1: If you can't help, close your mouth and sit down. Don't harm anybody at least.
0: కనుక నీవు ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినప్పుడు నీ కుటుంబము, నీ వంశము, నీ యొక్క సంపద, నీ యొక్క సమాజము, ఈ ప్రపంచం అంత కూడా పవిత్రమైనటువంటి రూపొందుతుంది.
1: When you lead the life following the principle of help ever hurt never, yourself, your family, the country,
0: ఎవరిని
1: బాధ పెట్టినా భగవంతుని
0: బాధ పెట్టినట్టే అవుతుంది.
1: If you hurt anybody, ఉన్నటువంటి
0: భగవంతుడే.
1: God is present in all.
0: అందరి యందు ఉన్నటువంటి ఏకాత్మ తత్వమే.
1: The same Atma is present in all.
0: కాబట్టి ఏకం సత్.
1: Truth is one.
0: విప్ర బహుదా వదంతి. ఉన్నదాన్ని అనేక మంది అనేక రకంగా చెప్తూ వచ్చారు.
1: స్పీకర్స్ డిక్లేర్ ఇన్ ఎ వేరీడ్ వే.
0: ఈ కప్పులో వాటర్ ఉంది.
1: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ కప్.
0: ఇంగ్లీష్ వాడు వస్తాడు దీని వాటర్ అంటాడు.
1: ఇంగ్లీష్ మెన్ కాల్స్ ఇట్
0: హిందీ వాడు వస్తాడు తన్ని అంటాడు, పాని అంటాడు.
1: అండ్ హిందీ పర్సన్ కాల్స్ తమిళ
0: వాడు వస్తాడు తన్ని అంటారు.
1: తమిళియన్ కాల్స్ ఇట్
0: వాడు వస్తాడు వారి అంటాడు.
1: సంస్కృత్ పర్సన్ కాల్స్
0: ఇట్ వాడు వస్తాడు నీరు అంటాడు.
1: తెలుగు మ్యాన్ కాల్స్ ఇట్ నీరు.
0: ఈ పేర్లంతా కూడా ఒక పదార్థముకు పెట్టినటువంటివి కానీ ఆ భాషల యొక్క మార్పే.
1: All the names relate to the same sub matter here, basically the language.
0: దివ్యమైనటువంటి ప్రేమ తత్వం అందరి హృదయమునందు ఉంటుండాలి.
1: Divine love is in everybody.
0: అది మార్పు చెందేటువంటిది కాదు.
1: It will never change.
0: దాని కూర్పు చేసేటువంటిది కాదు.
1: And nobody can diminish it.
0: ఎవరేమి చెప్పినా ఇది ఫోర్స్ తో వచ్చేటువంటిది కాదు.
1: It cannot be obtained out of force.
0: మనలో నుండి ఆవిర్భవించేటువంటిది.
1: It comes out of source.
0: అందరి యందు ఉండేటువంటిదే దివ్యత్వము.
1: Divinity is in all.
0: ఇది అనేకత్వం కాదు.
1: ఇట్స్ నాట్ మల్టిప్లిసిటీ.
0: ఏకత్వమే.
1: ఇట్ ఇస్ వన్ అండ్ వన్ అలోన్.
0: ఇట్ ఏకత్వాన్ని మనం చింతించుకుంటూ
1: వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ వన్.
0: మన జీవితంలో ఏదో సమయం చిక్కినప్పుడు పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ పోవడం చాలా ఉత్తమమైన కర్మ.
1: ద నోబ్లెస్ట్ థింగ్ ఇస్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీస్ వెన్ వీ ఫైండ్ టైం.
0: మీరు ఏ కర్మలను వదలనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు గివ్ అప్ అవర్ డ్యూటీస్.
0: ఏ సాధనలు వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్
0: సాధనలు. సర్వకర్మలు ఆచరించుకో.
1: డూ ఆల్ యువర్ ప్రాక్టీసెస్.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం పెట్టుకో.
1: లెట్ ఆల్ అవర్ డ్యూటీస్ బి అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: ఏది చేసినా అంతా దైవం అర్పితమే.
1: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ ఆఫర్ టు గాడ్.
0: అంతా కూడా దైవమయంగా మారిపోతుంది.
1: దెన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డివైన్.
0: దైవము లేనటువంటిది ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: అంతా దైవమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: నీ వెంట, నీ జంట, నీ ఇంట, నీ కంట, నీ జంట అన్నిటి ఎందుకు కూడా దైవమే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్.
0: కానీ మనకు కనిపించదు.
1: బట్ యూ డోంట్ సీ.
0: కానీ మనకు చిక్కదు.
1: యూ కాన్ క్యాచ్.
0: చిక్కకపోయినంత మాత్రం, నాకు కనిపించకపోయినంత మాత్రం లేదు అనడానికి వీలు లేదు.
1: యాజ్ యూ కెనాట్ సీ, యాజ్ యూ కెనాట్ క్యాచ్, యూ కెనాట్ డినై.
0: నేను చెప్పాను, మన చుట్టూ గాలి ఉంది.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే దట్
0: ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
1: వితౌట్ ఎయిర్ వీ కెనాట్ లివ్.
0: కానీ ఆ గాలిని మనం చూడలేము.
1: యూ డోంట్ సీ దట్.
0: ఆ గాలిని పట్టలేము.
1: యూ కాన్ క్యాచ్.
0: పట్టకుండా పోయినంత మాత్రమే నా.
1: As you cannot catch it.
0: చూడకపోయినంత మాత్రమే.
1: As you can't see.
0: ఎంత వెర్రితనము.
1: Can you deny the presence of air?
0: అది లేకపోతే మనమే లేము.
1: Can we live without it?
0: కాబట్టి ఉన్నది పంచభూతములంతా భగవత్ స్వరూపమే.
1: All five elements are divine.
0: కాబట్టి ఏ భూతమును కూడాను మనం వ్యర్థం చేయకూడదు.
1: We should not waste any one of these elements.
0: ఈ భావం చేత ప్రతి మానవుడు కూడాను తన నిత్య జీవితంలో సాధన సల్పుకుంటూ పోతే దివ్యత్వాన్ని తప్పక తాను పొందగలడు.
1: విత్ దీస్ ఫీలింగ్స్ బిహైండ్ ఎస్ ద బ్యాక్ గ్రౌండ్ ప్రాక్టీస్ విల్ బి సక్సెస్
0: వెనుక ఉండేటువంటి కొన్ని బంధనల చేత ఆ దివ్యత్వాన్ని పొందలేకపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ సమ్ బాండేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ డివినిటీ.
0: ఈ బాండేజ్ ఏ ఒక నెగటివ్.
1: దిస్ బాండేజ్ ఇస్ నెగటివ్.
0: ఈ లిబరేషన్ ఏ ఒక పాజిటివ్.
1: లిబరేషన్ ఇస్ పాజిటివ్.
0: కనుక దీన్ని పాజిటివ్ గా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ పాజిటివ్.
0: లాక్ ఉంది.
1: హియర్ ఇస్ లాక్.
0: కీ ఉంది.
1: హియర్ ఇస్ కీ.
0: ఈ కీని లాక్ లో పెట్టు.
1: పుట్ ది కీ ఇన్ ద లాక్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: ఓపెన్.
1: ఇట్ ఓపెన్.
0: టర్న్ రైట్ సైడ్.
1: టర్న్ రైట్ సైడ్.
0: లాక్.
1: ఇట్ గెట్స్ లాక్.
0: సేమ్ లాక్ సేమ్ కీ. టర్నింగ్ డిఫరెన్స్.
1: సేమ్ లాక్ సేమ్ కీ. డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
0: కనుక మనం ఈ ప్రపంచం అంతా కూడా ఒక దైవత్వం.
1: ద హోల్ వరల్డ్ ఇస్ డివైన్.
0: మైండ్ అనేటువంటిది కీ.
1: మైండ్ ఇస్ ది కీ.
0: నీవు దైవం వైపు తిప్పు.
1: టర్న్ గాడ్ వర్డ్.
0: పాజిటివ్ అవుతుంది.
1: ఇట్ బికమ్స్ పాజిటివ్.
0: నీవు ప్రకృతి వైపు తిప్పు. బంధన అయిపోతుంది.
1: టర్న్ టువర్డ్ ది వరల్డ్. ఇట్ ఇస్ బాండ్.
0: దీన్ని పరిశీలించుకొని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్ మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: ఏనాటికైనా కూడా ఈ బంధనం మనం తప్పించుకోక తప్పదు.
1: వన్ డే ఆర్ అదర్ వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్.
0: నీవు తప్పించుకోకపోయినప్పుడు అదేనా నిన్ను వదిలిపెట్టిపోతుంది.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు షెడ్ ఇట్ విల్ గివ్ యూ అప్.
0: పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టక తప్పదు.
1: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు.
0: కానీ చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: But there is one without birth and death.
0: ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు.
1: He has no beginning nor end. తాను
0: చావక పుట్టక చంపబడక.
1: He doesn't die nor born.
0: సర్వమును సాక్షి అయి వెలుగు.
1: He stands an eternal witness.
0: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు.
1: And he is truth.
0: తాను పుట్టుక లేదు చావుకు లేదు.
1: He has no birth nor death.
0: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదట గుర్తించాలి.
1: వీ షుడ్ నో దిస్ డివైన్ ప్రిన్సిపల్. దైవ
0: ప్రేమను పొందిన వాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు.
1: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆల్.
0: ఆ ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: సో భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకమవుతుంది.
1: వెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్ అవర్ లైఫ్స్ వుడ్ బి
0: రీడీమ్డ్. ఈ సంబంధమైనటువంటి సుఖ దుఃఖములు సంతోషములు ప్రాప్తులు ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్.
1: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు.
1: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్.
0: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు.
1: మెనీ సఫర్డ్.
0: వారేది?
1: వేర్ ఆర్ దే?
0: కారే రాజు రాజ్యమును కలగరే గర్వమును తిండి పొందరి వారేది?
1: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్? వేర్ ఆర్ దే నా?
0: నిరుత సత్యప్రభుడి ధరణి నేను హరిశ్చంద్రుడి రభాసి తనగలేదా?
1: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ హరిశ్చంద్ర హుస్టుడ్
0: నలరాజు తన వెంట భూమిని గనుచుదన్నా?
1: అండ్ డూ యూ ఫైండ్ దట్ నల కింగ్?
0: జలది సేతువు గట్టే
1: బ్రిడ్జ్ ఇస్ బిల్ట్.
0: అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉన్నవాడా?
1: రామా హూ బిల్ట్ ద బ్రిడ్జ్ ఈజ్ హి దేర్ నౌ?
0: ఎందరెందరు రాజులు ఏగినారో.
1: సో మెనీ లెఫ్ట్.
0: ఒక్కరును వెంటకొని పోవరు ఈ ఉరివి స్థలం.
1: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్
0: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదు వా ధర్మ హృదయ అన్నాడు.
1: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ ద వన్ ఆఫ్ ధర్మ?
0: ఎవడు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు.
1: నో బడీ విల్ టేక్
0: ఇట్. అన్ని వదిలిపెట్టి పోయేటువంటి వాడే.
1: All should give up.
0: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు.
1: జస్ట్ యాజ్ వీ బోర్న్ వీ డై లైక్ దట్.
0: వచ్చే సమయం ఎంత బట్టైనా కట్టుకుని రాడు.
1: And as time of birth we don't give our address. And as we leave we don't give our address.
0: మనం కట్టుకొని మనం ఏం అనుభవించేది?
1: What that we experience with this?
0: ఎవరెవరి ప్రాప్తానుసారం వాడు పొందుతుంటాడు.
1: Each one gets as per the deserve.
0: కానీ ఉన్నంతలో మనం దీన్ని అనుభవించాలి, పవిత్రతను పొందాలి.
1: To the extent possible we should experience and be sacred.
0: Good name తేవాలి.
1: We should get a good name.
0: ఆదర్శవంతమైన వ్యక్తిగా రూపొందాలి.
1: We should be ideal individuals.
0: ఈ ఐడియల్ యొక్క వ్యక్తితే మానవత్వము.
1: The ideal life is true human life.
0: కనుకని కర్మానుబంధిని మనుష్యులోకి దీంతో బంధింపబడింది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్.
0: ఈ మానవ దేహము పరోపకార నిమిత్తమై ఏర్పడినటువంటి దేహమే.
1: హ్యూమన్ బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రెండర్ సర్వీస్ టు అదర్స్.
0: సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: అది పర ఉపకార అనగా ఏమి దైవత్వానికి సమీపంగా పోయేటువంటి కార్యంలో పాల్గొను.
1: ది గ్రేటెస్ట్ హెల్ప్ ఈస్ టు టేక్ వన్ నియర్ గాడ్. పర ఉపకార.
0: ఈ విధమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఎన్ని రకమైనటువంటి మార్గంలోనన్నా మనం బోధించుకోవచ్చు.
1: దిస్ డివినిటీ కెన్ బి టాట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: గమ్యం ఒక్కటే.
1: బట్ గోల్ ఇస్ వన్.
0: ధన్యం ఒక్కటే.
1: గోల్ ఇస్ వన్.
0: ఈ గోల్ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ దిస్ గోల్.
0: గోల్ను మర్చిపోతే మనం ఏమి జయము పొందలేము.
1: వీల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ వీ ఫర్గెట్ దిస్ గోల్.
0: చాలా మంది పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్.
1: మెనీ బాయ్స్ ప్లే ఫుట్బాల్.
0: ఈ ఫుట్బాల్ ను ఎంతవరకు కాలుతో కొడతారు?
1: How long can you hit with your leg?
0: ఎప్పుడు కాలుతోనే కొడుతుంటారు. అక్కడ వాడు కొడుతుంటాడు, ఇక్కడ వాడు కొడుతుంటాడు.
1: యూ జస్ట్ హిట్ ఇట్ విత్ యువర్ ఫుట్.
0: దెబ్బలు ఈ ఫుట్బాల్ కు తప్పక తప్పింది కాదు.
1: ద ఫుట్బాల్ ఇస్ బౌండ్ టు ఫేస్ ది హిట్.
0: ఎంతవరకు దీనికి తప్పది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఫుట్బాల్ లో గాలి ఉన్నంత వరకు వాడు కొడతాడు, వీడు కొడతాడు.
1: సో లాంగ్ ది ఫుట్బాల్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎయిర్ బ్లోన్ ఇట్ విల్ రిసీవ్ హిట్.
0: అందులో గాలి పోయితే అప్పుడు చేతికి అందుకుంటాడు.
1: వెన్ వన్స్ దిస్ బాల్ ఇస్ డిఫ్లేటెడ్ ఇట్ విల్ బి పిక్డ్ అప్.
0: అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక ఫుట్బాల్ గేమ్.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ ఫుట్బాల్ గేమ్.
0: అక్కడ ఆరు మంది ఉంటారు, ఇక్కడ ఆరు మంది ఉంటారు.
1: సిక్స్ దట్ సైడ్ అండ్ సిక్స్
0: ఈ ఆరు మంది దుర్మార్గులోకి తట్టుంటారు, సన్మార్గులోకి తట్టుంటారు.
1: సిక్స్ వికెట్ ఆన్ వన్ సైడ్,
0: సమావేశం జరుగుతూనే ఉంటుంటారు.
1: There's a conflict between good and wicked constantly.
0: ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంటుంది.
1: దేర్ ఇస్ వార్ బిట్వీన్ ది టూ.
0: ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
1: దిస్ ఫైటింగ్ గోస్ ఆన్.
0: అయితే ఈ ఆరు ఎవరు?
1: హు ఆర్ ది సిక్స్?
0: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములు.
1: ద లస్ట్, గ్రీడ్,
0: అవారు. ఆరు మంది ఒక వైపున.
1: ఆల్ ద సిక్స్,
0: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ప్రకృతి ధర్మము.
1: ద సిక్స్ వికెడ్ ఆన్ వన్ సైడ్, ద
0: సిక్స్ నోబుల్ ఆన్ ద అదర్ సైడ్. ఆరు మంది ఒక వైపున కొడుతుంటారు.
1: ఆల్ ద సిక్స్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ హిట్ ద బాల్. బట్
0: దీనికి గోల్ ఒకటి ఉండాలి.
1: బట్ దేర్ ఇస్ ఎ గోల్ వన్.
0: అదే రెండు స్తంభములు నాటి ఉంటారు.
1: ద టూ పోల్.
0: ఈ రెండు స్తంభములకు మధ్యలో పోయినప్పుడు గోల్ అవుతుంది, కానీ బయట పోతే అవుట్ అవుతుంది.
1: వెన్ ద బాల్ పాసెస్ ఆఫ్ బిట్వీన్ ది టూ ఎండ్స్ ద గోల్, దెన్ యూ విల్ బి గెటింగ్
0: ఇట్. హిమను సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య. ఈ రెండు విద్యల్లోనూ మనం మారుతేరాలి.
1: To be happy in this world, we should have secular knowledge.
0: అవి ఏ మనకు లిమిట్?
1: The spiritual knowledge for the other world.
0: మన దైవపనేటువంటి గోల్ కొట్టినప్పుడు ఇది దివ్యమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది.
1: These are the two goals. When you hit it, you will be successful in the game of life.
0: ఇది ధర్మ విద్య, బ్రహ్మ విద్య రెండు విద్యలకు మధ్యలో లేనప్పుడు అది అవుట్ అయిపోతుంది.
1: When it is not between these two points of the goal, it is a waste.
0: అప్పుడు ఏమవుతుంది? పునరపి జననం, పునరపి మరణం.
1: Then what happens? You'll be born again and
0: die. గోల్ మధ్యలో పోయింది, పునర్జన్మ నవిద్యతే.
1: When once you hit at the goal, you will not be born again.
0: No life, no.
1: There's no life.
0: No birth.
1: No birth.
0: కాబట్టి బర్త్ ఉన్నప్పుడు డెత్ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ బర్త్,
0: బర్త్ లేనప్పుడు డెత్ ఎక్కడ ఉంది?
1: When there's no birth, where's
0: death? మోక్షము అన్నారు.
1: This is called liberation.
0: మరొక విత్తనంగా ఉండదు అది.
1: It will never be a seed again.
0: ఈ సంబంధమైనటువంటి ఒక సత్వమని మనం గుర్తించాలి.
1: We should know this principle behind this.
0: కనుక
1: so
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ప్రేమమయులి.
1: You are all embodiments of love.
0: ఆనంద పిపాసులి.
1: You aspire bliss.
0: ఆత్మస్వరూపులి.
1: Embodiments of ఆత్మ.
0: ఆ భావాన్ని మీరు తప్పక అభివృద్ధి పరచుకోండి.
1: Strengthen this feeling more and more.
0: I am not man. I am God.
1: Let's start repeating. I am not man. I am God.
0: దేహము మ్యాన్ తత్వమే కాని నేను దేహం కాదు.
1: This manhood applies to the body, not to me.
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే గాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: The human body is full of fecal matter and horrible urine. It's dirty place.
0: రోగముల ముగ్గేడు గంప.
1: Afflicted by diseases.
0: జాతకం చలనము బొందు దుంప.
1: It perinates like a
0: కంప. బలకారమే లేని కంప.
1: It's full of bones.
0: అమ్ముల మప్పు దలంప.
1: And it's full of bones.
0: నిశ్చలమని నమ్మబోకు మనసా.
1: Don't think, oh mind, the body is permanent.
0: ఈ దేహం అనేటువంటిది ఒక ఉపాధి.
1: Body is a vesture.
0: అందులో ఉన్నటువంటి ఒక చైతన్యమే మన యొక్క స్వరూపము.
1: There lies the awareness of our true form.
0: నీవు నాశరహితుడు కాదు, నాశం ఉన్నటువంటి వాడు కాదు.
1: యు ఆర్ నాట్ పెరిషబుల్.
0: నీ ఆత్మతత్వం నిరంతరం కూడా నాశరహితమే.
1: యు ఆర్ ఇమ్మోర్టల్ ఆత్మ.
0: కనుక అట్టి ఆత్మతత్వాన్ని భావించుకుని
1: holding on to this atmic principle.
0: ఉపాధిగాని విశ్వసించు.
1: టేక్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఉపాధి, ఉపాధి.
1: బాడీ ఇస్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ, మైండ్, ఇన్ సెన్సెస్, ఇవన్నీ కూడా ఉపాధులే.
1: బాడీ, మైండ్, ఇంటెలెక్ట్, సెన్సెస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్, నెగటివ్స్.
0: ఈ నెగటివ్స్ ను పాజిటివ్ లోపల ఉండి అన్ని నడిపిస్తుంటుండాలి.
1: అండ్ ఇట్స్ ద పాజిటివ్ బిహైండ్ దట్ మేక్స్ దిస్ నెగటివ్స్ వర్క్.
0: నీవు పాజిటివ్ థాట్స్ ని డెవలప్ చేసుకో.
1: డెవలప్ పాజిటివ్ థాట్స్.
0: అప్పుడే నీవు ధన్యుడైపోతావు.
1: దెన్ యుల్ వర్క్ ఫర్ రిడెంప్షన్.
0: ఈ తుచ్చమైనటువంటి, అనిత్యమైనటువంటి, అశాశ్వతమైనటువంటి వాటిపైన మనసు అభివృద్ధి పరచుకోవద్దు.
1: డోంట్ అలౌ యువర్ మైండ్ టు ట్రెడ్ అలాంగ్ ద ఫ్లీటింగ్ ఎఫిమరల్ మొమెంటరీ జాయ్.
0: అందరికీ శాంతి లభిస్తుంది.
1: దెన్ ఎవ్రీబడి విల్ అటైన్ పీస్.
0: ఈ శాంతిని మనం అనుకోవడమే కాకుండా మన స్వార్థం కోసం కాకుండా జగత్తు కోసం కూడా ఈ శాంతిని మనం చాటాలి.
1: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ అండ్ షేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అప్పుడే మన జన్మం కూడా సార్థకమవుతుంది, జగత్తు కూడా పవిత్రమైపోతుంది.
1: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్ అండ్ ద వరల్డ్ వుడ్ బి హ్యాపీ.

0: జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పువ్వుల మొగము అల్లంత విప్పి మన గృహం కుల ధాన్య సంపదల నిల్పి సరసురాలైన సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే దినకరుడు శాంతుడైతోచే.
1: The sun is calm and quite peaceful.
0: పగటి వేళ తక్కువై రాత్రి వేళ అధికమై ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది.
1: The Sankranti begins with the daytime being short and the night duration being long.
0: దినములింత కురుచనయ్యను చలిగాలి చురుకు హెచ్చే.
1: The days have become short and the cold winds are blowing fiercely.

0: శంభు వచ్చే.
1: ది బ్యూటిఫుల్ మంత్ ఆఫ్ పుష్య అప్రోచ్డ్.
0: ప్రేమస్వరూపుల
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయుల పర్వదినములన్నీను విశిష్టమైన అంతర్భావంతో కూడిన అంతరాత్మతో కూడిన ఆనంద సౌధములే కాని కేవలము ఆడంబర సూక్తులు కావు.
1: ఆల్ ది ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయస్ హ్యావ్ గాట్ స్పెషల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్, ఇన్నర్ ఫీలింగ్ అండ్ గివ్స్ అస్ ఆల్ బ్లిస్ అండ్ జాయ్. దే ఆర్ నాట్ వన్ ఆఫ్ పాంప్ అండ్ ఎగ్జిబిషనిజం.
0: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థము, ఒక అద్భుతమైనటువంటి యొక్క విశిష్టత, భౌతికమైనటువంటి యొక్క మార్పులతో కూడినటువంటి ఆనందమును చేకూర్చుతూ వస్తున్నది.
1: ఎవ్రీ ఫెస్టివల్ హ్యాస్ గాట్ వండర్ఫుల్ మీనింగ్, ఎక్స్ప్రెషన్ అండ్ సిగ్నిఫికెన్స్ అండ్

0: గివ్స్ అస్ గ్రేట్ జాయ్.
1: సూర్యుడు ప్రతి నెల ఒక రాశి పైన ప్రవేశిస్తుంటాడు.
0: సన్ ఎంటర్స్ ఇన్ టు ఎవ్రీ హౌస్ ఆఫ్ ది జుడాయిక్.
1: 12 నెలలకు 12 రాశుల పైన ప్రవేశిస్తుంటాడు.
0: హి స్టెప్స్ ఇన్ టు 12 హౌసెస్ ఆఫ్ ది జుడాయిక్ సిస్టమ్.
1: ఇందులో ప్రధానమైనటువంటి రాశులు 4.
0: ద మెయిన్ హౌసెస్ ఆర్ 4.
1: మొదటిది మకర సంక్రమణ.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ క్యాప్రికాన్ ద గోట్.
1: రెండవది కర్కాటక సంక్రమణ.
0: ద సెకండ్ వన్ ఈజ్ క్యాన్సర్ ఆఫ్ ద జుడాయిక్. ఫోర్త్ సైన్.
1: మూడవది తులా సంక్రమణ.
0: థర్డ్ వన్ ఇస్ తులా సంక్రమణ.
1: నాలుగవది మేష సంక్రమణ.
0: ద ఫోర్త్ వన్ ఇస్ మేష.
1: ఈ నాలుగింటి యందు ప్రధానమైనటువంటి సంక్రమణ కేవలము మకర సంక్రమణ.
0: Of all the most important one is that of Capricorn, the 10th sign of zodiac.
1: ఈ మకర సంక్రమణలో అనేక విధములైనటువంటి యొక్క భౌతిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, దివ్యమైనటువంటి యొక్క సంభూతులతో కూడినటువంటిదై ఉంటుంది.
0: This will be full of ethical, moral, physical, righteous changes and transformations.
1: ఈ సంక్రమణం నుంచి సూర్యుడు నేటి నుండి దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రయాణమవుతుంటాడు.
0: ఫ్రమ్ దిస్ డే సన్ మూవ్స్ ఫ్రమ్ సౌత్ టువర్డ్స్ నార్త్.
1: ఉత్తర దిశ అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై నార్త్ వర్డ్ మూవ్మెంట్?
1: మోక్షదాయకమైనటువంటి స్థానమనే ఉత్తర దిశ అంటారు.
0: నార్త్ వర్డ్ మూవ్మెంట్ ఇస్ ద వన్ దట్ కన్ఫర్స్ లిబరేషన్.
1: అనగా హిమ ప్లస్ చలం, హిమాచలము.
0: Meaning combination of two words, hima chalam, hima chalam.
1: Anaga hima plus achalam, hima chalam.
0: Meaning hima plus achalam, hima chalam.
1: Yemti hima chalam.
0: What is this hima chala?
1: Hima managa parisuddhamu.
0: Hima means all pure.
1: Hima managa paripurnamayin pintiyokka telladanam.
0: Hima means that which is totally white.
1: Achalam anaga సుస్థిరం.
0: అచల మీన్స్ దాట్ విచ్ ఇస్ స్టేబుల్.
1: ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క హిమము, ప్రశాంతమైనటువంటి యొక్క హిమము అచలమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉంటుంది.
0: దేర్ఫోర్ ద ప్యూర్ వైట్ బ్రైట్నెస్ బికమ్స్ క్వైట్ స్టడీ.
1: ఏమిటి ఆ స్థానము?
0: వాట్స్ దట్ పొజిషన్?
1: అది ఏ హృదయ స్థానము.
0: దట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ హార్ట్.
1: హృదయము నిర్మలముగా, నిశ్చలముగా, ప్రశాంతమైనటువంటి స్థితి అందే ఈ సూర్యుడు అనేటువంటి బుద్ధి అందులో చక్కగా ప్రవేశిస్తాడు.
0: హియర్ ద సన్ ఇస్ ది ఇంటెలెక్ట్ హూ విల్ సటిల్ స్టెప్ ఇన్ టు అవర్ హార్ట్ వెన్ ఇట్ ఈస్ ప్యూర్ అండ్ సలీడ్ అండ్ ఎట్ పీస్.
1: మనం ఎక్కడనో బాహ్యమైనటువంటి భౌతికమైనటువంటి ప్రయాణములు చేయనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎక్స్టర్నల్ ఔటర్ జర్నీ.
1: అనగా ఈ ఉత్తరాయణ ప్రయాణం అనగా మన యొక్క బుద్ధిని అంతర్ముఖంగా మరల్చటమే.
0: మూవ్మెంట్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ మీనింగ్ డైరెక్ట్లీ ఇంటెలెక్ట్ ఇన్ వర్డ్.
1: హృదయము దిశకు దీనిని పంపటమే.
0: ఇంటెలెక్ట్ హ్యాస్ టు టర్న్ టువర్డ్స్ ది హార్ట్.
1: ఈ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందమే మానవునికి నిజమైన ఆనందం.
0: ది ఇంటర్నల్ జాయ్ ఈజ్ ది ట్రూ హ్యాపీనెస్.
1: బాహ్యమైన, లౌకికమైన, ప్రాప్తమైన ఆనందములు అస్థిరములు.
0: That which is external, physical or temporary.
1: ఇది కేవలము క్షణభంగురమైనటువంటివి.
0: They are momentary.
1: నిత్యము, సత్యము, నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే నిరంతరము కూడాను అక్షయమై, అమరమై, అనంతమై ఉంటుంది.
0: That which is eternal, pure and solid nature of Atma is infinite and eternally immortal.
1: మోక్ష సదనము అన్నారు.
0: This is the center of liberation.
1: దీనికి చేసే ప్రయాణమే మోక్ష సాధకము అన్నారు.
0: Journey towards that is aspiration towards liberation.
1: Kanuka sankranti anaga antarmukhamainatundi drishtini oka nirmalamainatundi hrudayanni parishuddhamainatundi yokka tattvanni prabodhinchetundi yokka karaname sankramanam.
0: Sankranti means the movement that would make us inward in with all purity.
1: Kanuka ee sankranti anetundi సూర్యుడు ఏ విధంగా ఉత్తర దిశకు ప్రయాణమవుతున్నాడో అదే విధంగానే మన అంతర్ముఖం నందు బుద్ధిని ఆత్మవైపున మరల్చి దీనిని అటువైపునే ప్రయాణం సలపాలి.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద సన్ మూవింగ్ టువర్డ్స్ ద నార్త్, వీ హ్యావ్ టు డైరెక్ట్ అవర్ ఇంటెలెక్ట్ ఇన్ వర్డ్ టువర్డ్స్ లిబరేషన్.
1: ఈ ఉత్తరాయణ కాలమునే పవిత్రమైన కాలమని ప్రబోధిస్తూ వచ్చింది వేదం.
0: Veda teaches this time is highly auspicious, northward movement.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క దినము నిమిత్తమై 56 దినములంతా కూడాను శరతల్పం పైన పవళించినటువంటి భీష్ముడు కూడాను ఈ పవిత్ర కాలమునకై కాచి ఉన్నాడు.
0: As these days happened to be quite auspicious, that great warrior Bhishma was resting on the bed of arrows.
1: ఈ పవిత్ర కాలములో మరణించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను కేవలము దివ్యత్వాన్ని పొందగలడని మన పురాణముల యొక్క ప్రబోధనం.
0: The teaching of the epics is this: the one who leaves this mortal body during this sacred time will certainly attain liberation.
1: కనుక సంక్రమణమనగా కేవలము ఒక్కొక్క నెల సూర్యుడు ఒక్కొక్క రాశిపైన ప్రవేశిస్తుంటాడు.
0: సంక్రమణ మీన్స్ ద షిఫ్టింగ్ ఆఫ్ సన్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ ఇన్ జోడైక్.
1: ఈ 12 రాశులు యందు కూడాను మకర రాశి చాలా ముఖ్యమైనటువంటిది.
0: ఇన్ ఆల్ ది 12 హౌసెస్ ద క్యాప్రికార్న్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ మకర సంక్రాంతి అనేటువంటిది ఒక శాంతిని కాంతిని ప్రబోధిస్తుంది అందిస్తుంది.
0: దిస్ క్యాప్రికార్న్ గివ్స్ us పీస్ అండ్ ఆల్సో లైట్.
1: దీనికి మరొక విధంలో మనము ప్రాకృతంగా మన విచారణ చేసినప్పుడు
0: వెన్ వీ ఎంక్వైర్ ఫ్రమ్ ద వరల్డ్లీ వ్యూ పాయింట్,
1: ఇది ఆంగ్ల సంవత్సరముగా ప్రారంభమైంది ఈ సంక్రాంతి.
0: This Sankranti begins as per the English calendar.
1: January 13th, 14th తేదీ యందు ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది.
0: The Sankranti begins on 13th and 14th of January.
1: ఇది ఒక విధమైనటువంటి ఒక శారీరక మానసిక శాంతిని కూడాను విశ్రాంతిని కూడాను చేకూరుస్తుంది.
0: It gives physical and mental rest also.
1: ఈ నెలలో రైతుకు కాని మరెవరికి కాని భూమిని ఆధారం చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను విశ్రాంతిగా ఉంటాడు.
0: A farmer or agriculturist, anyone who depends on his own earth or the soil will be at peace.
1: ఈ కర్షకుడు ఏ విధమైనటువంటి పనులు లేక శాంతిగా తన గృహంలో పండించిన పంటను భుజించి ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
0: The farmers, they find enough of leisure to enjoy and certainly enjoy the grain that he collected.
1: నిజముగా కర్షకులకు ఈ ఒక్క దిన నెల తప్ప మరొక నెల వారికి విశ్రాంతి చిక్కదు.
0: Truly speaking, farmers are busy all round the year excepting this month.
1: సకల సంపదలను కూడాను వారు గృహములో చేర్చుకుంటారు.
0: They will have all forms of wealth and grain at home by this time.
1: ఇందులో నవధాన్యములు కూడాను పండించి తమ గృహమును నిండించుకుంటారు.
0: They will fill their houses with all 9 types of grain.
1: ఈ నవధాన్యముల చేత గృహమును నిండించుకున్నప్పుడు మనసును పండించుకుంటారు.
0: With all their grain they will have mental satisfaction.
1: కనుకనే మానసిక శారీరక శాంతులు ఈ సంక్రాంతిలో అభివృద్ధి అవుతుంటాయి.
0: Therefore in this season of Sankranti there will be physical and mental rest.
1: ఈ సంక్రాంతి అనేటువంటి ఒక పదమునందే దీని యొక్క క్రాంతి ఎంతనో అంతరాత్మను అందిస్తూ వచ్చింది.
0: The very word Sankranti conveys you the inner meaning a lot.
1: అయితే మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించుకొనలేక
0: but man without knowing the inner significance
1: భారతీయుల ప్రాచీన సంస్కృతిని ఈనాడు విస్మరించి
0: they forget the ancient tradition of Bharat.
1: ఈ పవిత్రమైన పర్వదినముల యొక్క అంతరార్థాన్ని విస్మరించి
0: they forget the inner meaning of the sacred festival.
1: భౌతికమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క క్రియల చేతనే మానవుడు సంతృప్తి పడుతూ ఉన్నాడు.
0: Man gets himself satisfied with the physical worldly activity.
1: ఎంతకాలము భౌతికమైన ఆనందములు అనుభవించినప్పటికీ నిత్య సత్యమైనటువంటి ఆనందం ఇందులో మనకు ప్రాప్తించదు.
0: In spite of long period of happiness in this physical world, it will never remain permanent.
1: ఎందు వెతికినప్పటికీ ఈ ఆనందం మనకు లభ్యం కాదు.
0: You may search anywhere, you will never get bliss.
1: వెతికి వెతికి వెతికి కడకు తన ఎందే తాను అర్థంకు చేర్చుకున్నప్పుడే ఆ నిజతత్వం మనకు అర్థమవుతుంది.
0: As you go on searching everywhere, you will understand it that it is within that gives you true bliss.
1: ముక్కుపై పెట్టుకున్నటువంటి అద్దములు ఇల్లంతా వెతికి కట్టకడపడి అయ్యో ఈ అద్దములు నా ముక్కుపైనే ఉన్నవే అనేటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించినట్టుగా ఈనాడు ప్రతి మానవుడు కూడాను తన యందే ఉండినటువంటి యొక్క నిత్యానంద బ్రహ్మానంద పరమానంద యోగానంద అద్వైతానందముల యొక్క తత్వాన్ని అనంత మార్గంలో వెతికి కట్టగడపటకు తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తింపచేయనదే ఈ సంక్రాంతి.
0: ద గ్లాసెస్ ప్రెసెంట్ రైట్ ఆన్ ద నోస్ వన్ ఫర్గెట్స్ బట్ ఇన్ సచ్ ద గ్లాసెస్ ఎవ్రీవేర్ లైక్ దట్ ఇస్ ఎటర్నల్ సుప్రీం పర్మనెంట్ ఇమోర్టల్ జాయ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ బట్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ ఎల్స్వేర్.
1: కనుక మనం ఆశించేటువంటి ఆనందము ఏ పరదేశమునందో లేదు.
0: Therefore, the bliss that the bliss we want is not present in a foreign land.
1: కరయందే అట్టి ఆనందం ఉంటున్నది.
0: It is present within one's own self.
1: దేవుడనేటువంటి వాడు ఏ దేశమునందో లేడు.
0: God is not present.
1: ఏ పర్వతములందో లేదు.
0: Not in a mountain.
1: ఏ వైకుంఠ కైలాస స్వర్గములందో లేదు.
0: Not in Vaikuntha Kailasa.
1: సర్వమునకు తన యొక్క హృదయమే పవిత్రమైన మందిరము.
0: A pure heart is a temple of God.
1: కనుక మీ బహిర్దృష్టినంతా కూడాను అంతర్దృష్టిగా మార్చుకున్నటకు ఏ మానవుడు ప్రయత్నించినో వాడే ధన్యుడవుతాడు.
0: Therefore, one would be redeemed if he diverts his external vision inward.
1: ధన్యతను పొందినటువంటి వాడే మోక్షమును చెందుతాడు.
0: The one goes along this path will certainly be liberated.
1: అంతవరకు ఈ యొక్క మానవునికి మోహము తప్పినది కాదు.
0: Till then, man cannot be free from attachment.
1: మోహము ఉన్నంత వరకు మోక్షము మనకు చిక్కదు.
0: So long there is attachment, you cannot have liberation.
1: మోక్షం అనగా ఏదో ఒక ప్రత్యేకమైన ప్రదేశము కాదు.
0: Liberation is not a separate place.
1: మోహక్షయం మోక్షం అన్నారు.
0: This detachment is moksha or liberation.
1: ఈ మోహం అనేటువంటిది బాహ్య దృష్టి వలనే అది బలపడుతూ వస్తుంది.
0: This attachment is due to external looks.
1: ఏ మానవుడు అంతర్దృష్టిని అభివృద్ధి గావించుకున్నో ఆనాడే ఈ యొక్క బహిర్దృష్టి అనేటువంటి యొక్క చంచలము చల్లారుతుంది.
0: The one who has got inward vision will certainly pacify the external approach.
1: మానవుడు అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సల్పుతున్నాడు.
0: Man undertakes various forms of spiritual pursuit.
1: నవవిధమైన మార్గములందు ఈయన ప్రవేశిస్తున్నాడు.
0: He takes to 9 paths of devotion.
1: కానీ ఎన్ని విధములైన మార్గములో ప్రవేశించినప్పటికీ తనకు లభించవలసినటువంటి యొక్క స్థానము, తాను అనుభవించవలసినటువంటి స్థానము, తాను ఆనందించవలసినటువంటి స్థానము తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: In spite of all pursuits in spiritual path that he aspires, that he wants to experience, is present in within himself, which he forgets.
1: Vashya sadhanalanni kudanu kevalam appatikappatiki aanandanni chekutundi.
0: External endeavors give you temporary happiness.
1: Bhajanalu chese samayalo vineyanta varaku aanandanga untundi.
0: As we listen to bhajan, so long you listen, you'll be happy.
1: Bhajanalu mugiyagane తన ఆనందం కూడా నుంచి పోతుంది.
0: ద మూమెంట్ భజన్స్ కంక్లూడ్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ హ్యాపీనెస్.
1: బాహ్య సంబంధమైనటువంటి చర్యలతో ఏర్పడేటువంటి ఒక ఆనందము బాహ్యంగానే ఉంటుంది.
0: ఆల్ ద హ్యాపీనెస్ దట్ యు డిరైవ్ అవుట్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ విల్ బి ఓన్లీ ట్రాన్సియంట్.
1: కనుక భజనలు చేయకూడదని కాదు, మనం ఏ సాధనలు చేసినప్పటికీ వాటిని అంతర్ముఖంగా మార్చుకున్నటకు తగిన కృషి చేయాలి.
0: నాట్ దట్ యూ షుడ్ నాట్ డూ భజన్స్, వాట్ యువర్ స్పిరిచువల్ పర్సూట్స్ యూ మే అండర్టేక్, యూ షుడ్ డూ ఇట్ ఇన్ వర్డ్ విత్ ఇన్నర్ ఫీలింగ్.
1: చేస్తారు, ధ్యానము చేస్తారు, యోగము చేస్తారు, ఈ రకమైనటువంటి యొక్కవన్నీ కూడాను కేవలము దేహములకు సంబంధించినవే కానీ హృదయానికి సంబంధించినవి కాదు.
0: యూ డూ వేరియస్ స్పిరిచువల్ పర్సూట్స్ సచ్ అస్ పెనెన్స్ ద మెడిటేషన్ అండ్ యోగా.
1: మానవుడు కూడాను చేసే సాధనలన్నీ కూడాను మనసు ద్వారానే చేస్తున్నాడు.
0: Every spiritual path is followed at the mental level.
1: Manasu sthiramainadi kaadu.
0: Mind is not steady.
1: Chanchalam hi mana krishna pramadi balavadrudam. Idi maha chanchalamainatundidi, maha pramadamainatundidi, maha drudamainatundidi ee yokka manasu.
0: Mind is wavering, it's dangerous and so strong.
1: Itti manastu chesinatundi sadhanalanniti kudanu hrudayamuni ee reetiga cheyagaladu cheragaladu.
0: All the spiritual pursuits followed by mind, how does it take you to the heart?
1: కాని తాత్కాలికి తృప్తిని మాత్రం అందించి ఆ యొక్క తనలో ఆవేశించినటువంటి వేడిని చల్లారుస్తుంది మాత్రమే.
0: ఇట్ గివ్స్ యూ టెంపరీ సాటిస్ఫాక్షన్ అండ్ పాసిఫైస్ ఆల్ ది హీట్ ఎమోషన్.
1: ఏ సాధనలు కూడాను శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చలేవు.
0: నో స్పిరిచువల్ పర్సూట్ వుడ్ ఎవర్ గివ్ యూ పర్మనెంట్ హ్యాపీనెస్.
1: సర్వ సాధనలు కూడాను బహిర్ముఖంగా ఆచరించేటువంటివే.
0: ఆల్ స్పిరిచువల్ ఎండ్యూవర్స్ ఆర్ ఎక్స్టర్నల్.
1: అవి నవవిధ మార్గములు.
0: ద 9 పాత్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: ది లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: శానిటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: దాస్యం,
0: ది సర్వీస్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: అది కట్టకడపతి ఒక్కటే మనకు శాశ్వత ఆనందాన్ని చేకూర్చేది.
0: ద అల్టిమేట్ సరెండర్ గివ్స్ యు పర్మనెంట్
1: ఆత్మనివేదనం,
0: దట్ ఈస్ సరెండర్.
1: ఇది కలిగిన తర్వాత మరొకటి ఇంకా మన దగ్గర లేదు.
0: The moment you surrender, nothing you have with you
1: remaining. సర్వము అందులోనే మిళితమై ఉంటుంది.
0: Everything is there only.
1: కనుకనే అట్టి అంతర్దృష్టిని ప్రబోధింపచేసే నిమిత్తమై ఈ సంక్రాంతి ప్రారంభించి.
0: In order to give that teaching which is inward, which is inner,
1: సంక్రాంతి is meant. కేవలము ఒక ఫ్యామిలీ సాధన అనుకున్నాడు సుబ్బారావు చెప్పారు. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటిదిగా అనుకున్నారు.
0: సుబ్బారావు సెడ్ దట్ సంక్రాంతి ఈజ్ ఎ ఫ్యామిలీ అఫేర్ ఫెస్టివల్.
1: నిజమే, ఇది ఫ్యామిలీనే.
0: Yes, truly it is family.
1: వసుదైక కుటుంబము యావత్ ప్రపంచమే ఒక ఫ్యామిలీ.
0: The whole world is a family.
1: ప్రపంచమునకే సంబంధించినటువంటిది ఇది.
0: It's related to the entire world.
1: భార్య భర్త కొడుకులు కోడళ్ళు కోడళ్ళు మనుమళ్ళు ఇలాంటి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ మియర్లీ రిస్ట్రిక్టెడ్ టు ద హస్బెండ్ ద వైఫ్ ద చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ అలోన్.
1: సర్వ మానవ జాతికి సంబంధించినటువంటిది ఈ సంక్రాంతి.
0: ఇట్ ఈస్ రిలేటెడ్ ది ఎంటైర్ హ్యూమన్ రేస్.
1: వారికి తెలిసినను తెలియకపోయినను ఇది ఒక విధమైనటువంటి యొక్క అంతర్భావాన్ని చేకూర్చి నిజమైనటువంటి ఆనందాన్ని కలిగింపచేస్తుంది.
0: వెదర్ దే నో ఆర్ నాట్ బట్ ఇట్ గివ్స్ దెమ్ ది ఇన్నర్ జాయ్.
1: తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్ని ఏ విధంగా కాల్చునో ఆ విధంగా సంక్రాంతి యొక్క మహత్యమును గుర్తించినను గుర్తించకపోయినను ఆ సంక్రాంతి యొక్క విషయము సర్వలకుడును దీని అనుభూతి తనలో చేకూరుతుంది.
0: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇఫ్ యూ టచ్ ద ఫైర్ ఇట్ షూ టు బర్న్. లైక్ వైజ్ వెదర్ యు నో ఆర్ నాట్ సంక్రాంతి
1: గావించేటువంటిదే సంక్రాంతి.
0: సంక్రాంతి బ్రింగ్స్ mental transformation.
1: తనకి ప్రవర్తన యొక్క దీనిని పరిగణింపజేసినది సంక్రాంతి.
0: There will be change in behavior.
1: పవిత్రమైనటువంటి యొక్క ప్రకాశము అందించినటువంటిది సంక్రాంతి.
0: సంక్రాంతి గివ్స్ అ సీక్రెట్ లైట్.
1: అంతర్భావం నందు చేకూరినటువంటి యొక్క సర్వ శక్తులు కూడాను బహిర్ముఖంగా ఆవిర్భవింపచేయునదే సంక్రాంతి.
0: ఆల్ ఇన్నర్ ఫ్యాకల్టీస్ వుడ్ బ్లాసమ్ ఇట్ ఇస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్.
1: గుప్తమై అంతర్గతమై అగోచరమై ఉండేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని వ్యక్తీకరింపచేయునదే సంక్రాంతి.
0: సంక్రాంతి ఇస్ ది వన్ విచ్ మానిఫెస్ట్ ఎక్స్ప్రెసెస్ దట్ విచ్ హిడెన్ ఇన్నర్ విచ్ ఇస్ నాట్ అపారెంట్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
1: కనుక ఇట్టి అనంతమైనటువంటి యొక్క అంతరాత్మతో కూడినటువంటిది ఈ సంక్రాంతి.
0: సంక్రాంతి హెస్ గాట్ దట్ ఇన్ఫినిట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: ఇది మనస్సుతో పాటు ప్రకృతిని కూడాను ఇందులో ప్రవేశపెడుతుంది.
0: Therefore it brings us, drives home the combination of the mind and
1: nature. ప్రకృతికి మనసుకు భేదం లేదు.
0: There is no difference between the nature and the mind.
1: మనస్సు యొక్క ప్రభావమే ప్రపంచము.
0: The whole world is nothing but the effect of the mind.
1: మనోమూలం ఇదం జగత్. జగత్తంతా మనసు యొక్క స్వరూపమే.
0: The whole world is nothing but the form of the mind.
1: మనసే లేకపోతే జగత్తే లేదు.
0: When there is no mind, there is no world.
1: కనుకనే సర్వం కూడాను మనోమయంగా ఉంటుండాలి.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
1: కనుక అట్టి మనస్సును హృదయం వైపున మరల్చి దివ్యత్వం పైన ఇమిడ్చి దివ్య కాంతిలో మనము చింతించినప్పుడే ఈ యొక్క మన ప్రభావము ఏమి మనం బాధించకుండా ఉంటుంది.
0: Therefore we should direct our mind towards the heart and that should march towards the divinity and be in that splendor, the light.
1: అయితే మనసునందు కాని బయటే కాని మనలో ఇన్ని విధమైనటువంటి సంకల్పములకు మూల కారణం ఏమిటి?
0: However, either in the mind or in our thoughts, what's the cause behind it?
1: ఇంద్రుని జయించినటువంటి వాడైనా కూడాను ఇంద్రియాన్ని జయించకపోతే వాడు అల్పుడే.
0: One might conquer even Indra. If he cannot conquer his indriyas or senses,
1: Indrudanaga evaru?
0: Who is Indra?
1: Indriyamulaku adhipatiye Indrudu.
0: Indra is the master of senses.
1: Ee indriyamulaku adhipati evaru? Manasse.
0: Who is the master of the senses? The mind.
1: Kaavatti manasse Indrudu.
0: So mind is Indra.
1: అటువంటి ఇంద్రుణ్ణి మనయంతే ఉంచుకుని ఎక్కడో బయట ఉండేటువంటి ఇంద్రుని పైన మనము యుద్ధం చేస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
0: దట్ ఇంద్ర ఈస్ విత్ ఇన్ అస్. వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ఫైటింగ్ విత్ హిమ్ విత్ ఔటర్ ఇంద్ర?
1: కనుకనే మొట్టమొదట మనో నిగ్రహం కావాలి.
0: ఫస్ట్ వీ నీడ్ కంట్రోల్ ఆఫ్ మైండ్.
1: మనసును నిగ్రహించినటువంటి వాడే మాధవుని చేగలడు.
0: ద వన్ హూ హెస్ గట్ ఎ కంట్రోల్ ఆన్ హిస్ మైండ్ విల్ రీచ్.
1: ఈనాటి యువకులు యందు అనంతంగా అభివృద్ధి అయ్యేటువంటి దుర్భావములు దుశ్చింతనలు దురాలోచనలు దుస్సంగముల యొక్క ప్రభావములు దీనికి ఇదే మూల కారణం.
0: దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద ప్రెసెన్స్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ ఇల్ ఫీలింగ్స్ బ్యాడ్ బిహేవియర్ అమంగ్ యూత్ టుడే.
1: యువకులు యువతులు ఈ విషయాన్ని చక్కగా గుర్తించాలి.
0: యూత్ మెన్ అండ్ విమెన్ షుడ్ నో దిస్ క్లియర్లీ.
1: మనలో ఆవిర్భవించేటువంటి యొక్క ఈ దుర్భావములకు ఎవరు కారణం?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బ్యాడ్ థాట్స్?
1: ఈ దుశ్చింతలకు ఎవరు కారణము?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
1: ఈ దుఃఖములకు ఎవరు కారణము?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
1: ఈ దురాలోచనలకు ఎవరు కారణము?
0: ఫర్ మై నౌ
1: ఈ దుశ్చర్యలకు ఎవరు కారణము?
0: బ్యాడ్ యాక్షన్స్.
1: చక్కగా మీరు విచారించి లోతుగా ఆలోచించండి.
0: యు ఎంక్వైర్ వెల్, గో డీప్ ఇన్ టు ద మ్యాటర్.
1: అన్నింటికి నీ మూల కారణం ఆహారమే.
0: ఫర్ ఎవ్రీథింగ్ ద మెయిన్ కాజ్ ఈజ్ ద ఫుడ్.
1: ఈ యొక్క ఆహారం చేతనే మనస్సు యొక్క భావములు అనంతంగా రూపొందుతూ వచ్చాయి.
0: యాజ్ ఇస్ ద ఫుడ్ సో ఇస్ ద మైండ్.
1: ఈ మనస్సు బయట నున్నటువంటి ప్రకృతి దీన్ని ఆకర్షణ తన ఇదే చెప్పాడు సుబ్బారు ఆకర్షణ దీన్ని ఒక విధమైన యొక్క ఆకర్షిస్తుంది.
0: మైండ్ అట్రాక్ట్స్ ది ఔటర్ వరల్డ్ యాజ్ స్టేటెడ్ బై సుబ్బారావు.
1: దీనికి సరైనటువంటి దృష్టాంతం మీకు కావాలనుకున్నప్పుడు
0: వాంట్ గుడ్ ఎగ్జాంపుల్
1: నిత్య జీవితంలో ఈనాటి యువకులు యువతులు ప్రతి మానవుడు కూడాను అనుభవించేటువంటి యొక్క ఆనందంలోనే ఈ యొక్క అంతరార్థం మీకు గుర్తించుకోవచ్చు.
0: యూ విల్ ఫైండ్ ఇట్ యాజ్ ఇన్నర్ అండర్లైన్ కరెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
1: ప్రతి ఇంటి ఎందు కూడాను ఈనాడు టీవీ ఉన్నది.
0: ఇన్ ఎవ్రీ హౌస్ టుడే దేర్ ఇస్ టీవీ.
1: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి కలర్ టీవీలు పెట్టుకుంటారు.
0: రిచ్ పీపుల్ విల్ హ్యావ్ కలర్ టీవీ.
1: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి స్టార్ టీవీలు పెట్టుకుంటారు.
0: ఇఫ్ దే ఆర్ స్టిల్ మోర్ రిచ్ ఎనఫ్ దే విల్ హ్యావ్ స్టార్ టీవీ.
1: ఇవి కేవలం ఒక డైనింగ్ హాల్లో మాత్రమే కాదు, డ్రాయింగ్ రూమ్ లో కాదు, బెడ్రూమ్ లో కూడా పెట్టుకుంటారు.
0: దే విల్ ఇన్స్టాల్ కలర్ టీవీస్ నాట్ ఓన్లీ ఇన్ ది డ్రాయింగ్ రూమ్, దే విల్ హ్యావ్ ఇట్ ఇన్ ది డైనింగ్ హాల్ అండ్ ది బెడ్రూమ్.
1: ఏనాడు మన ప్రపంచంలో ప్రారంభమైనవో ఆనాడే మానవుని యొక్క మనస్సు మాలిన్యమైపోయింది.
0: The day when TVs started, the mind is polluted among in mankind.
1: మీరు చక్కగా యోచించండి. టీవీలు రాకమునకు మన యొక్క మనో దౌర్బల్యం ఇంతగా ఉండేటువంటిది కాదు.
0: ప్రయర్ టు ది ఇన్స్టాలేషన్ ఆఫ్ దిస్ టీవీ
1: మనసు ఇలాంటి దుర్భావం ఏనాడు కూడా అధికంగా కలిగేటువంటివి కాదు.
0: నెవర్ వాజ్ ది మైండ్ సో ఇంప్యూర్ డర్టీ.
1: ఇవి ప్రారంభించక మనకు ఇటువంటి దుశ్చర్యలు ఏమాత్రం కూడా మనం కనీ విని ఎరగము.
0: ప్రయర్ టు దీస్ డేస్ ఆఫ్ టీవీ
1: ఒక్కరో కోటికి ఒక్కరో జరుపుతుండేటువంటి వారు.
0: వన్ ఇన్ హండ్రెడ్ వన్ ఇన్ క్రోర్.
1: ఈనాడు చిన్న చిన్న గుడిసెల ఎందుకు ఈ టీవీలు ప్రారంభమైనాయి.
0: టుడే వీ ఫైండ్ టీవీస్ ఇన్ హట్స్ ఆల్సో.
1: ఆ టీవీలు ఏ విధమైనటువంటి మార్పులు తెస్తున్నాయి?
0: వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ యూ ఫైండ్ ఇన్ టీవీ?
1: భోజనం చేసే సమయంలో కూడా డైనింగ్ హాల్లో ఎదురుగా ఈ టీవీలు పెట్టుకుంటారు.
0: యాజ్ దే స్టార్ట్ ఈటింగ్ ఇన్ ద డైనింగ్ హాల్ దే విల్ హ్యావ్ టీవీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెం.
1: చూస్తూ దీన్ని భుజిస్తుంటారు.
0: యాజ్ దే వాచ్ దే స్టార్ట్ ఈటింగ్.
1: భుజించేటువంటి ఆహారం కాదు,
0: ఇస్ నాట్ ద ఫుడ్.
1: ఆ టీవీలో చూసేటువంటి మాలిన్యమే వీడు భుజిస్తున్నాడు.
0: వాట్ ఎగ్జాక్ట్లీ దే ఈ ఆల్ కాన్సన్ట్రేషన్ ఆన్ ది టీవీ.
1: ఆ దృష్టి చేతనే సృష్టి మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ దట్ ద హోల్ థింగ్ విల్ బి.
1: ఎలాంటి చర్యలు, ఎలాంటి దృశ్యములు, ఎలాంటి భావములు మనం చూస్తున్నామో అలాంటి దృశ్యములు, అలాంటి భావములు, అలాంటి యొక్క దుశ్చర్యలే మనలో ప్రవేశిస్తున్నాయి.
0: యాజ్ యూ వాచ్ ది యాక్షన్స్ ది సినారియో అండ్ ది ఫీలింగ్స్ ఓవర్ దేర్ ఆన్ టీవీ యూ విల్ హ్యావ్ దెమ్ ఇన్ టర్న్.
1: కనుకనే మన లోపల తెలియని రీతిగా కూడా మనలో కొన్ని ఆవేదనలు, ఆవేశములు అనేక అభివృద్ధి అవుతున్నాయి.
0: సో అన్నోయింగ్లీ యు ఆర్ ఎజిటేటెడ్, యు ఆర్ డిస్టర్బ్డ్.
1: అది నీకు తెలియదు.
0: యూ డోంట్ నో దాట్.
1: కానీ నేను ఏనాడు దీన్ని చింతించలేదే, ఇలాంటి భావాలు నాకు ఎందుకు రావాలని విచారిస్తాడు.
0: యూ మే ఫీల్ దట్ యూ నెవర్ ఎంటర్టైన్ సచ్ ఎ థాట్, బట్ హౌ ఇస్ ఇట్ దట్ యూ హావ్.
1: కానీ ఈ దుశ్చర్యలు, ఈ దుర్భావములు, దురాలోచనలు ఆ టీవీలో చూసినటువంటి బీజములే మన హృదయంలో నిలిచిపోయినాయి.
0: ఆల్ ది బ్యాడ్ యాక్షన్స్ అండ్ ఆల్ ది ఈవిల్ థాట్స్ ఆర్ బికాస్ ఆఫ్
1: అవన్నీ. సమయాన్ని పురస్కరించుకుని తిరిగి అవి మొక్కలుగా వచ్చి నీలో ఇలాంటి భావాలంతా అభివృద్ది పరుస్తూ ఉంటుంది.
0: విత్ ది పాసేజ్ ఆఫ్ ది టైమ్ దోస్ సీడ్స్ విల్ స్ప్రౌట్ అప్.
1: కనుక మనం భుజించే సమయం లోపల భయంకరమైనటువంటి విషయాలు మనం మాట్లాడకూడదు.
0: As we eat, we should never discuss horrible things.
1: ఒక ఉద్రేకకరమైనటువంటి విషయాలు కూడా మనం చింతించకూడదు.
0: We should never think of agitated matters.
1: మనం భోంచేస్తూ ఒకరికొకరు వాదోపవాదం చేయకూడదు.
0: As we dine, we should not argue with each other.
1: భోంచేసే లోపల సైలెంట్, కేవలం నిశ్శబ్దంగా భోంచేయాలి.
0: We should eat observing silence.
1: ఈ మాటల యొక్క తరంగములు కూడాను మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి.
0: బికాస్ ద వేవ్స్ ఆఫ్ దీస్ సౌండ్స్ విల్ గెట్ ఇన్ యువర్ హార్ట్.
1: ఎలాంటి భావములు, ఎలాంటి తరంగములు మనలో ప్రవేశిస్తున్నాయో అలాంటి ఊహలే మనలో ఆవిర్భవిస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ద వేవ్స్ ఆఫ్ ద సౌండ్స్ దట్ యు రిసీవ్ యూ విల్ హ్యావ్ ద థాట్స్ అకార్డింగ్లీ.
1: కనుక మనలో ఇలాంటి తరంగములను ఆవేశింపకుండా, ఆవిర్భవించకుండా ఈ విజ్ఞానం దృశ్యాన్ని మనం కొంతవరకు మర్చుకోవాలి.
0: Therefore, we should see that such vibrations do not originate within us, nor we entertain, receive them.
1: TV lanta vachai.
0: then we have starved
1: him. మనిషిని పూర్తి కూడా నువ్వు మసి చేస్తుంటుండాలి.
0: That is ruining man totally.
1: మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిబుగ్గులకు అమ్ముకుంటున్నారు.
0: The gem of human life is just sold like
1: gold. ఇది ఏదో మాకు ఒక ప్రశాంతిని అందిస్తుందని భావిస్తున్నారు.
0: They think that it confers peace.
1: కాదు కాదు, తాత్కాలికమైన ప్రశాంతిని ఇస్తుంది, నీకు చూచి ఆనందిస్తున్నావు.
0: It gives you temporary happiness.
1: తదుపరి అది నీలో ప్రవేశించి ఎన్ని విధాలను నిన్ను పెడతిప్పలబడుతుందో నీకు తెలియదు.
0: Later as these things get into you, to which direction you go you don't.
1: ఇది తేనె పూసిన కత్తి వంటిగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ నైఫ్ స్మియర్.
1: తేనెగానే నీవు నాకుతూ పోతే నాలుకనే కోసి వేసేస్తుంది.
0: యాజ్ యూ స్టార్ట్ గో ఆన్ లికింగ్ ద స్వోర్డ్ ద టంగ్ విల్ బి కట్.
1: కనుక ఇలాంటి దృశ్యములంతా కూడా ఈనాటి యువకులు యందు యువతులు యందు ప్రవేశించడం చేతనే ఈనాడు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా అల్లకల్లోలంగా ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ దీస్ సీన్స్ యాజ్ దే వాచ్ ఆన్
1: అశాంతిమయంగా ఉంటుండాలి.
0: ద హోల్ వరల్డ్ ఇస్ రెస్ట్లెస్.
1: కేవలం ఆవేశమయంగా ఉంటుండాలి.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఉద్రేకమయంగా ఉంటుండాలి.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్.
1: ఉత్సాహం అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నో ఎంథూజియాజం.
1: ఏదో ఉత్సాహంగా ఉండినట్టుగా నటిస్తున్నాడే కాని మానవుడు.
0: మ్యాన్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హిస్ ఎంకరేజ్.
1: కానీ అది ఉత్సాహం కాదు.
0: బట్ ఇట్స్ నో ఎంథూజియాజం.
1: ఏమండి బాగున్నారా నవ్వినట్టు, కానీ అది కేవలం ఒక సినిమా నవ్వు.
0: దే స్మైల్
1: లోపల బాధలుగా ఉంటుండాలి.
0: దే స్మైల్ అండ్ సే
1: ఆర్ యు. ఈనాటి మానవునికి బాధలు లేనటువంటి మానవుడు ఎక్కడా కనిపించడు.
0: దేర్ ఇస్ నో మ్యాన్ టుడే విదౌట్ ఏ ప్రాబ్లం.
1: కనుక జీవితం అంతా దుఃఖమయంగా ఉంటుంది.
0: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్
1: గ్రీఫ్. ఎలాంటిది? ఒక దుఃఖం కాదు, రెండు దుఃఖములు కాదు, మూడు దుఃఖములు కాదు, అన్ని దుఃఖములుగా నేను పొందుతుంటాది.
0: నాట్ వన్ ఫార్మ్ ఆఫ్ గ్రీఫ్ ఆర్ సారో ఆర్ ఎవ్రీథింగ్ ఇస్
1: అన్ని చింతామయంగా ఉంటుండాలి.
0: ఎవ్రీ వన్ ఇస్ ఆఫ్ ఎంగ్జైటీ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ
1: సావు చింత,
0: డెత్
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్
1: జీవించుట ఒక చింత,
0: లైఫ్
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీస్
1: సంతసం ఒక చింత,
0: హ్యాపీనెస్
1: వింత చింత,
0: ఆల్ ది మిస్టరీ.
1: ఇంత చింతలు గులిగినటువంటి చింత చెట్టు పైన కూర్చొని సంతోషంగా ఉండాలంటే ఎట్ట మీకు చూపిస్తుంది?
0: యు ఆర్ సీటెడ్ అండర్ ది ట్రీ టామరిండ్ full of spines. How do you find happiness?
1: పులుపుతో కూడినటువంటి చెట్టు.
0: It's one of full of all
1: చింతలతో కూడినటువంటి భగ్గములు.
0: It's one of all worries and problems.
1: ఇలాంటి దీనిలో నీవు నివసిస్తూ ఇంకా సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
0: Living there full of problems, how do you expect to be happy?
1: వీలే కాదు.
0: It's not possible.
1: కనుక మనం ఈనాడు మనం మార్చుకోవాల్సింది ఏమిటి? మన దృశ్యాన్ని, మన శ్రవణాన్ని, మన మాటలను సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: So what should we change today? We should properly direct all our vision, listening at our words.
1: సంక్రమణకు సరైనటువంటి అర్థం.
0: That is the true meaning of సంక్రమణ.
1: మనలో ఎట్టి పవిత్రమైనటువంటి పరివర్తన లేకపోతే ఎన్ని సంక్రాంతులు వచ్చి మనం ఏం ప్రయోజనం?
0: Without sacred transformation, what is the fun of festival like సంక్రాంతి?
1: లోపల అరసలు తింటుంటారు, పొద్దునంతా మీరు తిన్నారు, ఆ తినేంత వరకే దాని తీపు.
0: This morning you must have tasted arisha, the prasadam distributed.
1: అది చేదుగా మారిపోతుంది.
0: Later it becomes bitter.
1: అరిసెతో వచ్చేటువంటిది కాదు మనకు ఆనందము.
0: Is not the happiness that you get out of arisha.
1: పర్మనాలతో కలిగేటువంటిది కాదు పర్వదినములు.
0: And the festival is not out of
1: wrath. పవిత్రమైన భావాలతో మన జీవితాన్ని పోషించుకునేటువంటిది పర్వదినముల యొక్క ప్రధాన అర్థం.
0: A sacred festival should be spent with sacred ideas.
1: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థం ఉంటుంది.
0: Every festival has inner meaning.
1: కనుక చాలా మంది యువకులు అనుకుంటుంటారు,
0: మెనీ యూత్ ఫీల్,
1: మానవుడిగా పుట్టి
0: హ్యాంగ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్,
1: ఇంత మాత్రం స్వాతంత్రం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఇండిపెండెన్స్. వాట్
1: ఏదో చిన్న చేప నీళ్ళలో కూడా స్వతంత్రంగా సంచరిస్తుండాలి.
0: టైనీ ఫిష్ మూవ్స్ ఫ్రీలీ ఇన్ వాటర్.
1: చిన్న పచ్చి కూడా ఆకాశంలో స్వతంత్రంగా సంచరిస్తుండాలి.
0: లిటిల్ బర్డ్ మూవ్స్ ఫ్రీలీ.
1: అడవిలో ఉన్నటువంటి ప్రతి అనిమల్ కూడాను, మృగములు కూడాను స్వేచ్ఛగా సంచరిస్తుండాలి.
0: ఎవ్రీ బీస్ట్ అనిమల్. మానవుడు ఎందుకు స్వతంత్రం ఉండకూడదు? వై నాట్ మ్యాన్?
1: ఎందుకు వీడు స్వతంత్రంగా సంచరించకూడదు?
0: వై కాంట్ హి మూవ్ ఇండిపెండెంట్?
1: యువకులు ఎందుకు ఈ విధమైనటువంటి ప్రశ్నల వర్షము అధికంగా ఉంటుండాలి?
0: సో యూత్ విల్ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్.
1: నిజమే.
0: ఎస్,
1: చేప స్వతంత్రంగా ఉండటం నిజమే.
0: ఎస్, ఫిష్ ఇస్ ఫ్రీ.
1: పక్షులు స్వతంత్రంగా సంచరించడం నిజమే.
0: బర్డ్స్ మూవ్ ఫ్రీలీ.
1: మృగములు స్వతంత్రంగా సంచరించడం నిజమే.
0: అనిమల్స్ మూవ్ ఫ్రీలీ.
1: కానీ
0: బట్
1: ఏ విధమైన స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ దే హావ్?
1: చేప స్వతంత్రాన్ని అనుభవిస్తుండాలి.
0: ఫిష్ ఎంజాయ్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఫిష్.
1: మృగములు మృగ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి.
0: అనిమల్స్ విల్ హ్యావ్ అనిమల్ ఫ్రీడమ్.
1: పక్షులు పక్షి స్వతంత్రాన్ని అనుభవిస్తుంది.
0: బర్డ్ విల్ హ్యావ్ బర్డ్ ఫ్రీడమ్.
1: మనిషి మనిషి స్వతంత్రాన్ని అనుభవించు, మృగ స్వతంత్రాన్ని అనుభవించవద్దు.
0: యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ దిస్ హ్యూమన్ ఇండిపెండెన్స్, నాట్ దట్ ఆఫ్ అనిమల్ ఇండిపెండెన్స్.
1: నేను మనిషి అని చెప్పిన చెప్పుకుంటూ మృగము వలె సంచరించడం ఇది సరైన స్వాతంత్రమేనా?
0: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ బిహేవ్ లైక్ అనిమల్, కెన్ దట్ బి ఇండిపెండెంట్?
1: మనిషి వలె స్వతంత్రాన్ని అనుభవించు.
0: Enjoy the independence with the spirit of your human being.
1: స్వతంత్రాన్ని అనుభవించవద్దు.
0: Do not experience
1: స్వతంత్రం అనేటువంటి చాలా ప్రమాదము.
0: ది అనిమల్ ఇండిపెండెన్స్
1: ఏదో మృగాలు అనిపిస్తున్నాయని మనము అనిపిస్తే మనము ఒక మృగంగా తయారవుతాం.
0: ఇఫ్ యూ ఫాలో ది పాత్ ఆఫ్ అనిమల్ యూ టు బికమ్ అన్ అనిమల్.
1: కనుకనే మన స్వతంత్రము మనిషికి ఉండవలసిన స్వతంత్రము మనిషి స్వతంత్రమే.
0: దేర్ఫోర్ ది ఇండిపెండెన్స్ వీ షుడ్ హ్యావ్ ఇస్ దట్ ఆఫ్ హ్యూమన్ ఇండిపెండెన్స్.
1: ఈ మనిషి యొక్క స్వతంత్రం ఏమిటి?
0: వాట్ ఈస్ హ్యూమన్ ఇండిపెండెన్స్?
1: కొన్ని పరిమితులు ఉంటుండాలి ఈ మనిషికి.
0: మ్యాన్ హ్యాస్ సర్టన్ లిమిట్.
1: సత్య మార్గంలో ప్రవేశించాలి.
0: ఇస్ టు గో అలాంగ్ ద
1: పాత్. ధర్మాన్ని అనుసరించాలి.
0: ఫాలో రైట్స్.
1: ప్రేమను పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: శాంతితో జీవించాలి.
0: లివ్ ఇన్ పీస్.
1: ఇంకా అహింస అనేటువంటి దాన్ని పాలించాలి.
0: అండ్ యూ షుడ్ అబ్జర్వ్ నాన్ వయలెన్స్.
1: ఈ ఐదింటితోనూ నీవు స్వతంత్రాన్ని అనుభవించుకో.
0: హ్యావ్ ఇండిపెండెన్స్ విత్ ఆల్ దీస్ ఫైవ్.
1: ఇది ఈ పంచభూతముల యొక్క పరతత్వము.
0: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్.
1: ఈ ప్రపంచమంతా కూడా నువ్వు పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: దేనిని చూసినా పంచభూతముల యొక్క మయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: పర్వతములు అంతా కూడా నువ్వు శిలామయము.
0: మౌంటైన్స్ ఫుల్ ఆఫ్ రాక్.
1: వృక్షములు అంతా కష్టమయము.
0: ట్రీస్
1: భూమంతా మృణ్మయము.
0: దేహమంతా
1: మాంసమయము.
0: ద హోల్ బాడీ.
1: ఈ ఉన్నదంతా కూడా ఈ పంచభూతములే.
0: సో ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: కానీ
0: బట్
1: మన యొక్క అనుకూల నిమిత్తమై,
0: ఫర్ ది సేక్ ఆఫ్ కన్వీనియన్స్,
1: మన ఆనంద నిమిత్తమై,
0: ఫర్ అవర్ జాయ్,
1: కర్రను డోర్ గాను, విండోస్ గాను, టేబుల్ గాను, బెంచ్లు గాను మనం మార్చుకుంటున్నాం.
0: యూ మే మేక్ దిస్ వుడ్ యాజ్ ఎ టేబుల్ ఆర్ ఎ విండో ఆర్ లైక్ దాట్.
1: ఇది టేబుల్, ఇది కుర్చీ, ఇది డోరు, ఇది విండో. ఈ పేరు రూపంలో వేరైపోయింది కానీ అది కాస్తవే.
0: యూ మే కాల్ ఇట్ ఎ టేబుల్ ఆర్ ఎ చైర్ ఆర్ విండో, బట్ ఇట్స్ మేడ్ ఆఫ్ వుడ్ ఎనీవే.
1: ఇంకా పర్వతంలో ఎందు ఉన్నటువంటి యొక్క శిల,
0: దెన్ ద రాక్ ఆన్ ద మౌంటైన్.
1: ఇది కేవలము అన్ని రకములైనటువంటి మార్పులు గాను మనం చేసుకుంటున్నాం.
0: యూ కెన్ చేంజ్ ఇట్ ఎనీ వే యూ వాంట్.
1: ఏ మార్పులు?
0: వాట్?
1: తొక్కేది రాయి.
0: దట్ ఆన్ యూ ట్రెడ్ ఆన్
1: మొక్కేది రాయి.
0: యూ ఆఫర్
1: కట్టేది రాయి. కట్టేది రాయి.
0: ద వన్ యూ బిల్డ్ ఇస్ ద రాక్.
1: కొట్టేది రాయి.
0: దట్ యూ జస్ట్
1: కట్టేది, కొట్టేది, మొక్కేది, తొక్కేది అంతా రాయి.
0: సో ద వన్ దట్ యూ ట్రెడ్ అపాన్, ద వన్ యూ ఆఫర్ యువర్ ఒబేసాన్స్, ద వన్ యూ మోల్డ్ ఇస్ ద స్టోన్.
1: తొక్కే రాయి బండ.
0: సో ద వన్ యూ ట్రెడ్ అపాన్ ఇస్
1: తొక్కే రాయి విగ్రహము.
0: ద వన్ యూ సాల్యూట్ ఇస్
1: ఐడల్. రాయి చచ్చౌకము.
0: ద వన్ యూ
1: కొట్టే రాయి గుండు. కొట్టే రాయి గుండు.
0: And then you chisel is this stone.
1: ఈ అన్ని చేసినా గాని ఇది కేవలం శిలామయమే.
0: Everything, all of them is nothing but the stone.
1: ఇవన్నీ మన అనుకూల నిమిత్తమే మార్చుకునేటువంటి ఒక పరికరములే.
0: These are all the changes as per your convenience.
1: కనుక ప్రపంచములో ఉండనంతా కూడా పంచభూతములే.
0: So in this world, five elements are present.
1: ఈ పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు.
0: Beyond the five, you don't find.
1: ఒకవేళ మరొక భూతం ఏమన్నా ఉన్నదని నీ వాదించుకుంటే ఆ ఉన్నది ఒక్కటే.
0: If you say there is sixth element, there is only one existence.
1: అదే అంతఃకరణ.
0: That is inner senses.
1: ఇవన్నీ బహిర్కరణములు.
0: Everything is outer.
1: ఆ అంతఃకరణము యొక్క స్వరూపమే ఆత్మతత్వము.
0: The inner sense is the nature of spirit.
1: కనుక మానవులు తమ స్వతంత్రాన్ని తాను అనుభవించాలంటే ఈ ఐదింటికి మించి మనం పోకూడదు.
0: So man, in order to experience independence, should not go beyond five.
1: Vijayam chekurutundi.
0: Then only he'll be successful.
1: Andulone manaku taginatundi aanandam labhyamavutundi.
0: Then only he'll have happiness.
1: Kanuka manavudu edo okati chestunnaru kada ani dani swatantranni manam anubhavinchalani imitation ga pokundu.
0: Therefore, because simply act, don't imitate.
1: Ee naadi aadhunika yugamulandu,
0: in the modern age,
1: ee naati vidya prabhavamulandu,
0: because the effect of education,
1: anukarana anetundi okati pedda chedda vyadhi praveshinchindi.
0: There is a deadly disease of imitation.
1: ఆయనేదో ఒక పైప్ వేసుకున్నాడు, పైప్ అనగా ఏమిటి, డ్రైనేజ్ పైప్ టైప్ వేసుకున్నాడు ఒక ప్యాంట్.
0: దట్ పర్సన్ హ్యాస్ పుట్ ఆన్ ఎ డ్రైనేజ్ పైప్ లైక్ ప్యాంట్.
1: ఇది ఫ్యాషన్ అనేది నేను కుట్టించుకునేది.
0: ఐ టేక్ ఇట్ ద ఫ్యాషన్, ఐ టూ విల్ హ్యావ్ ఇట్ సేమ్ టైప్.
1: ఒకడు ఒక రెట్ట ఎరుపు, ఒక రెట్ట నలుపు.
0: వన్ ఫెలో విల్ హ్యావ్ ద షర్ట్ ఆన్ వన్ సైడ్ రెడ్ అదర్ సైడ్ బ్లాక్.
1: ఇది కలియుగ ఫ్యాషన్.
0: దట్ ఈస్ ది
1: నేను కూడా. ఇది ఎంత ఇమిటేషన్.
0: ఇట్స్ జస్ట్ ఇమిటేషన్.
1: యువర్ మ్యాన్, నీవు మనిషివి.
0: యువర్ మ్యాన్.
1: నీవు బ్లైండ్ గా అన్నింటినీ అనుసరించవద్దు.
0: నెవర్ ఇమిటేట్ బ్లైండ్లీ.
1: నీ కాన్షియన్స్ నీవు అనుసరించు.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఈ విధంగా కూడా మానవుడు అంత బలహీనుడైపోతున్నాడు.
0: లైక్ ది బికాస్ ఆఫ్ ఇమిటేషన్ మ్యాన్ హ్యాస్ బికమ్.
1: ఇంకా ఎంత బలహీనుడైపోయినాడు అంటే ఈనాటి యొక్క ప్రభావము.
0: హి హస్ బికమ్ మోర్ వీక్ టుడే.
1: ఈ సినిమాల వల్ల, టీవీల వల్ల, ఈ యొక్క రేడియోల వల్ల మానవుని యొక్క మనసు పూర్తి మాలిన్యమైపోతుండాలి.
0: ది హ్యూమన్ మైండ్ ఇస్ కంప్లీట్లీ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ సినిమా, టీవీ.
1: తన పవిత్రత అంతా కూడా ఈ విధమైనటువంటి యొక్క పెడ మార్గం లోపల పూర్తి కలుషితం అయిపోతుంది.
0: ఆల్ ది సీక్రెట్ క్వాలిటీస్ లేటెంట్ విత్ ఇన్ హిమ్ ఆర్ పొల్యూటెడ్.
1: దివ్యమైనటువంటి శక్తి మహాబలహీనమైపోతుంది.
0: దేర్ఫోర్ ద డివైన్ పవర్ విత్ ఇన్ హస్ బికమ్ వీక్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మన ముక్కు పైన ఒక ఈగి వాలింది.
0: సపోజింగ్ ఇన్ యాంట్ జస్ట్ స్టెప్డ్ ఆన్ యువర్ నోస్.
1: మస్కిటో.
0: ఎ మస్కిటో ఆన్ ద నోస్.
1: ఆ మస్కిటో వాలినప్పుడు మొట్టమొదట అట్టంటాం,
0: ఫస్ట్ యు జస్ట్ బ్రష్ ఇట్ అసైడ్.
1: మరీ వచ్చి అదే వాలుతుంది.
0: అగైన్ మస్కిటో ఫాల్.
1: నిన్ను టెస్ట్ చేస్తుండాలి, నీకు ఎంత ఓపిక ఉంటుండాలి అని.
0: ద మస్కిటో విల్ బి టెస్టింగ్ యూ హౌ ఫార్ యువర్ పేషెంట్ ఎనఫ్.
1: రెండవ తూరి వచ్చినప్పుడు ఇంకా కొంచెం గట్టిగా అంటాము.
0: నెక్స్ట్ టైం యూ వేవ్ ఇట్ యూ జస్ట్ బ్రష్ ఇట్ అసైడ్.
1: మూడవ తూర్ వచ్చినప్పటికే యుద్ధం చేస్తాము.
0: థర్డ్ టైం యూ స్టార్ట్ ఫైటింగ్ విత్ ఇట్.
1: ఒక చిన్న మస్కిటో ఇంత పెద్ద దేహం పైన వాలినప్పుడు నీవు సహించుకోలేనటువంటి యొక్క దుర్బలుడైపోయినావు.
0: వెన్ ఎ స్మాల్ మస్కిటో ఫాల్స్ ఆన్ యూ యూ ఆర్ నాట్ ఏబుల్ టు బేర్ ఇట్ యూ ఆర్ నాట్ పేషెంట్ యూ బికమ్ సో వీక్.
1: నిన్ను పరీక్షింప చేయడానికి వచ్చినటువంటి మస్కిటో పైన నీవు యుద్ధం చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతుండాలి.
0: యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఫైట్ విత్ ది మస్కిటో దట్ హస్ కమ్ దేర్ టు టెస్ట్ యు. ఎంత
1: బలహీనుడా నీవు కావటము.
0: షుడ్ యూ బికమ్ సో
1: వీక్. మన పూర్వీకులు ఎంత తపస్సు చేశారు.
0: అవర్ ఏన్షియన్స్
1: శరీరం పైన పుట్టలు పుట్టాయి.
0: They had ant hills all around. There you find all kinds.
1: మృగములంత సంచరించాయి.
0: Animals moved around.
1: మృగములంత ప్రవేశించాయి.
0: Snakes there.
1: కాని ఏ మాత్రము చలించలేదు.
0: But he didn't have any kind of fear. He didn't move.
1: ఇంత దృఢ శక్తితో ఉండినటువంటి మానవత్వము.
0: That human
1: ఎంత బలహీనమైపోయింది.
0: Today he has become weak.
1: ఎవరైనా ఒక అనురాని మాట అంటే మనం ఉండలేము.
0: If anyone says,
1: నేర్చుకోలేము.
0: If anyone says anything, you can't bear.
1: శాంతం నీకు లేకపోతుండాలి.
0: Can't you be peaceful?
1: ఇంత మాత్రం నీలో ఒక సరైనటువంటి ఓపిక లేకపోతే నీవు ఏమి సాధించగలం?
0: ఇఫ్ యూ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ పేషెన్స్ వాట్ ఈస్ ది.
1: ఈనాటి యువకులకు ఓపిక చాలా అవసరం.
0: యూత్ నీడ్ పేషెన్స్ టుడే.
1: నీవు భరించుకోవాలి.
0: యూ షుడ్ బి ఏబుల్ టు
1: శాంతాన్ని సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ బి పీస్ఫుల్.
1: శాంతం లేకపోతే సౌఖ్యం లేదు.
0: వితౌట్ పీస్ యూ కెనాట్ బి హ్యాపీ.
1: కనుక నీకు శాంతాన్ని నీవు పోషించుకోవాలి.
0: దెర్ఫోర్ ప్రిజర్వ్ పీస్.
1: ఆ శాంతి ఏ విధంగా వస్తుంది?
0: హౌ డు యూ గెట్ పీస్?
1: కేవలము దివ్య భావం చేతనే శాంతి మనకు లభ్యమవుతుంది.
0: బికాస్ ఆఫ్ డివైన్ ఫీలింగ్స్ విల్ హ్యావ్ పీస్.
1: నీవు దానిని భరించుకోలేకపోతే నీవు దీవుని సాధించలేవు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్ యూ కెనాట్ బి.
1: ఎవడు నన్ను దూషించాడు?
0: సమ్వన్ అక్యూజ్ మీ.
1: దూషించాడని వాడి పైన నీవెందుకు దూషణ చేయటం?
0: దెన్ వై షుడ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ హిమ్?
1: వాడు చెడ్డవాడు, నన్ను దూషించాడంటావు.
0: హీస్ అ బ్యాడ్ మ్యాన్, హీ అక్యూజ్.
1: నీవు వాడిని దూషించి నువ్వు చెడ్డవాడు అయిపోతావు.
0: ఇఫ్ యూ ఆల్సో అక్యూజ్ రిప్రిమాండ్ హిమ్, యూ టు బికమ్
1: ఇంకా వాడు మాత్రమే చెడ్డట్టు అవుతాడు. వాడిని చెడ్డ అనే దానికి నీకు ఎక్కడ అధికారం ఉంది?
0: వాట్ రైట్ యూ హ్యావ్ కాల్డ్ అదర్ మ్యాన్ బ్యాడ్?
1: దూషిస్తే దూషించుకొని.
0: లెట్ హిమ్ క్రిటిసైజ్.
1: ఈ పాంచభౌతికమైన దేహాన్ని నాకు నేనే దూషించుకుంటున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ షుడ్ క్రిటిసైజ్ మై సెల్ఫ్ ద బాడీ.
1: కానీ వాడు కూడా దూషిస్తే నాకు ఇంకా సహాయం చేసినట్టే.
0: దెన్ హి ఆల్సో క్రిటిసైజ్ హిస్ బాడీ విచ్ ఐ షోడ్ హీ హాస్ హెల్ప్ మీ.
1: ఈ నీతి బుడకమైన దేహాన్ని ఎవరు దూషిస్తే మనకేమి?
0: బాడీ ఇస్ అ వాటర్ బబుల్.
1: మనలో ఉండేటువంటి దోషాన్ని మనం వెతుక్కోవాలి.
0: వీ షుడ్ సర్చ్ ఇట్.
1: వాడు చెప్పిన దానిపైన మనం ప్రయాణం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ గో బై దట్ వాట్ ఈస్ సెడ్.
1: గట్టిగా దూషిస్తే గాల్లో చేరిపోతాయి.
0: ఇఫ్ హి షౌట్స్ లౌడ్లీ ఇట్ విల్ గో ఇన్ ది ఎయిర్.
1: తనలో తాను దూషిస్తే తనకే చేరిపోతాయి.
0: ఇఫ్ హి క్రిటిసైజెస్ విత్ ఇన్
1: మన వరకు రానే రావు అవి.
0: ఇట్ విల్ నెవర్ రీచ్ యు.
1: ఎందుకు ఈ బలహీనత మనం పెంచుకోవాలి?
0: వై షుడ్ దేర్ బి వీక్నెస్?
1: ఈ సత్యాన్ని యువకులు చక్కగా గుర్తించాలి.
0: యూత్ షుడ్ నో దిస్ ట్రూత్.
1: వాడేమో అన్నాడని వాడిపైన నీవు ద్వేషాన్ని పూనుకొని ఆ ద్వేషంతో కచ్చలు పెట్టుకుని ఈ కచ్చల చేత సమాజాన్ని అశాంతి చేయకూడదు.
0: సమ్వన్ సెడ్ సంథింగ్, రిప్రిమాండెడ్ యూ, డెవలప్ హేట్రెడ్, యూ హావ్
1: ఈనాడు ప్రతి పల్లె మొదలు పట్టణం వరకు కూడాను ఒక పార్టీ.
0: టుడే రైట్ ఫ్రమ్ ది విలేజ్ టు సిటీ యూ ఫైండ్ పార్టీ.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: ఇది ఒక పెద్ద బలహీనమైన రోగము.
0: ఇట్ ఇస్ ఎ బిగ్ డిసీజ్ ఆఫ్ వీక్నెస్.
1: ఆ రోగము ప్రవేశించడం చేతనే ఈ విధమైన అశాంతి ప్రపంచమంతా ప్రాకిపోయింది.
0: బికాస్ ఆఫ్ దిస్ వీక్నెస్ ఆఫ్ ది డిసీజ్ యూ హోల్ వరల్డ్ ఇస్ రెస్ట్.
1: ఎవడేమనుకుంటే నాకేమి? నాలో లేనటువంటిది ఏమనుకుంటే నాకేమి?
0: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మీ ఈవెన్ ఇఫ్ ఇట్ సెడ్ వై షుడ్ ఐ బాదర్.
1: కాదు,
0: ఐఎమ్ నాట్ టు లేట్.
1: ఆ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన మనం నిల్చాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్,
1: నాకు నేనే చెప్పుకుంటాను.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ హింసెల్ఫ్ నౌ.
1: నాకు ఎక్కడో దూరంలో ఉంటే ఏ గ్రామంలోనో ఏ పట్టణంలోనో ఉంటుంది ఓ బుట్టతల సాయిబాబా, బుట్టతల సాయిబాబా అంటే అది నాకే చేరుతుంది.
0: లెట్ దెమ్ బి ఎనీబడీ, దేర్ ఇస్ విలేజ్ ఆర్ సిటీ, ఇఫ్ దిస్ ఇస్ సాయిబాబా, ఐ హావ్ మాప్ ఆఫ్ హెయిర్, ఇట్ విల్ కమ్ టు మీ.
1: ఎందుకంటే అది నాలో ఉంది.
0: Because I have it.
1: అది ఎక్కడనుకున్నా నాదే.
0: Doesn't matter if it is said.
1: కానీ నా ఎదురుగా వచ్చి కూడా ఓ పట్టతల సాయిబాబా, పట్టతల సాయిబాబా నాకు సంబంధం కాదు.
0: If anyone stands in front of me and says you are bald headed Sai Baba, well I don't care.
1: నాకు బాల్డ్ హెడ్ లేదు.
0: Because I am not.
1: ఎందుకు నేను వాటిపైన జేగడం ఇవ్వాలి?
0: Then why should I fight with
1: him? ఇది సత్యమైన మార్గం.
0: This is true path.
1: నీలో ఏదైనా దోషం ఉంటే వాడు అన్నప్పుడు నీవు దాన్ని స్వీకరించవలసింది.
0: ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మిస్టేక్ పాయింట్,
1: దోషం లేనప్పుడు ఎవరేమనుకున్నా నీవు భయపడనక్కర్లేదు.
0: వెన్ దెర్ ఇస్ నో మిస్టేక్ యూ డోంట్ నీడ్ టు బి హ్యావ్ ఎనీ ఫియర్.
1: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈనాడు కోల్పోయినారు యువకుడు.
0: సచ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ లాస్ట్.
1: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: వెన్ యూ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ హావ్ సెల్ఫ్
1: సాటిస్ఫాక్షన్. ప్రపంచమంతా కూడా దూషించని నీవేమాత్రం వెరవనక్కర్లేదు.
0: లెట్ ది హోల్ వరల్డ్ క్రిటిసైజ్, డోంట్ ఫియర్.
1: ఎందుకంటే నీలో లేని దోషానికి నీవెందుకు భయపడాలి?
0: వై షుడ్ బి అఫ్రైడ్ వెన్ దట్ పాయింట్ ఇస్ నాట్ ఇన్ యూ? People talk like crows.
1: Kanukane మనము ఏ ఒక్కదానికి కూడా ఉద్రేకానికి అవకాశం మనలో ప్రవేశింపచేయకూడదు.
0: సో వి షుడ్ నాట్ బి ఎజిటేటెడ్ ఫర్ ఎనీ సిలీ
1: థింగ్. శాంతి శాంతి శాంతి అంటున్నాం.
0: వి షుడ్ బి ఇన్ పీస్. వి సే పీస్.
1: ఎందుకు మూడు పర్యాయములే శాంతి అనాలి?
0: వై షుడ్ వి సే థ్రైస్?
1: శాంతి అని ఒక తూరు అంటే చాలదా?
0: ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ ఇఫ్ వి సే వన్?
1: శాంతి శాంతి రెండు తూరు అంటే చాలదా?
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ వి సే ట్వైస్?
1: నాలుగో తూరు శాంతి శాంతి శాంతి శాంతి నాలుగో తూరు అనకూడదా?
0: వై కాంట్ వి సే ఫోర్త్ టైమ్?
1: మూడు పర్యాయములే మనం అనాలి.
0: వై త్రీ టైమ్స్?
1: అనగా ఏమిటి?
0: వాట్స్ మీనింగ్?
1: ఆది భౌతికము.
0: ఫస్ట్ ఆది భౌతిక.
1: ఆది దైవికము.
0: దైవిక.
1: ఆధ్యాత్మికము.
0: దెన్ ఆధ్యాత్మిక.
1: శారీర మానసిక ఆధ్యాత్మిక శాంతి మూడు కావాలి.
0: సో పీస్ ఇస్ నీడెడ్ ఎట్ ఆల్ ది త్రీ లెవెల్స్.
1: ఎందుకంటే నీ మూడు స్వరూపాలతో
0: మైండ్ అండ్ స్పిరిట్.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ అదే నీ దేహము.
0: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్.
0: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ది మైండ్.
1: యు రియలీ ఆర్ అదే ఆత్మ.
0: ద వన్ యు రియలీ ఆర్.
1: మూడు విధములైనటువంటి శాంతి మనకు ఉండాలి.
0: పీస్ ఇస్ నీడెడ్ ఇన్ ఆల్ ది
1: త్రీ. అందుకోసమే మనం మూడు పర్యాయం చెప్తున్నాము.
0: సో వి సే థ్రై.
1: మూడు పర్యాయములు శాంతి శాంతి అని 30 సంవత్సరం నుంచే చెప్తున్నాము. కానీ శాంతి ఎక్కడ మనలో లేదు. కేవలం ఒక గ్రామ్ఫోన్ ప్లేట్ బలి లేకపోతే టేప్ రికార్డ్ మాదిరి చెప్తున్నాము.
0: ఇట్ హస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ రిపిటేషన్ యాస్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్.
1: నాలో శాంతి ఉందా?
0: వెన్ ఐ సే పీస్ ఇస్ దేర్ పీస్ విత్ ఇన్ మీ?
1: ఎవరితో పోట్లాడాడు?
0: With whom have you fought?
1: ఆ కోపంతో ఇంటికి వచ్చాడు.
0: He returns with
1: anger. పూజ చేశాడు, భజన చేశాడు.
0: He did bhajan.
1: ఆ భజన కూడా ఉద్రేకంగానే చేశాడు.
0: He did bhajan in all agitation.
1: శాంతి పదం వచ్చింది ఇంకా.
0: Ultimately he had to say peace.
1: చెప్తున్నాడు శాంతి శాంతి శాంతి.
0: Then he says this word shanti peace so harshly.
1: పదములోనే శాంతి లేదు.
0: Even the
1: శాంతి ఏ విధంగా శాంతి మనకు లభ్యమవుతుంది?
0: Then how do you expect the real peace?
1: కనుక ఎలాంటి సమయం నందు కానీ మాటలు చాలా మృదువుగా ఉండాలి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ యూజ్ సాఫ్ట్ వర్డ్స్.
1: ఆ మృదు మధురమైనటువంటి మాటలే మనకు హృదయాన్ని చల్లబరుస్తుంది.
0: సాఫ్ట్ అండ్ స్వీట్ వర్డ్స్ విల్ పాసిఫై.
1: కనుక ప్రతి మానవుడు కూడా ఉద్రేకానికి అవకాశం ఇవ్వకూడదు.
0: సో నో మ్యాన్ షుడ్ యూ స్కోప్ ఫర్ ఎడ్యుకేషన్.
1: ఆవేదనకు అవకాశం ఇవ్వకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ వరీస్.
1: మనం అనేక విధమైనటువంటి కొన్ని ఆపోహలతో మనము మనలో మనం పెంచుకుంటున్నాము.
0: వీ హావ్ సర్టన్ ఇమాజినేషన్స్ వీ గో ఆన్.
1: తనలో తాను చింతించుకుని తనకు తానే కోపించుకుంటుంటాడు.
0: హీ వరీస్ ఎ లాట్ అండ్ ఈజ్ ఎడ్యుకేటెడ్.
1: ఇంత కారణము మనం చూసే దృష్టి యొక్క దోషము.
0: మిస్టేక్ లైస్ ఇన్ అవర్ లుక్.
1: మనం వినేటువంటి ఒక శ్రవణ దోషము.
0: లిసనింగ్.
1: మనం పలికేటువంటి పలుకు దోషము.
0: అండ్ అవర్ టాక్.
1: ఈ మూడింటి వలనే మనలో ఈ విధమైనటువంటి దుర్గుణములు, దుర్భావములు, దురాలోచనలు మనలో ఆవిర్భవిస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ హావ్ గాట్ ఆల్ డిఫెక్ట్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్ అండ్ అవర్ థాట్స్.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: మీరు ఏదైనా మీ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి విషయాలే ఉంటుంటే టీవీలో చూడండి, నేర్చుకోండి.
0: ఇఫ్ దర్ ఎనీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ యు వాచ్.
1: అంతేకాని ఈ సహజమైనటువంటి ఈనాడు చూపించేటువంటి టీవీలు మీ యొక్క జీవితాన్ని పూర్తి పాడు చేస్తుంది.
0: వాట్ ఆల్ దట్ యు వాచ్ ఆన్ టీవీ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
1: పోనీ మీరు ఎప్పుడైనా చూసినప్పటికీ భోజనాలు చేసేటప్పుడు మాత్రం ఇలాంటి దాన్ని చూడకండి.
0: యు మే సీ అదర్ టైమ్స్ బట్ నెవర్ వాచ్ యాజ్ యు ఈట్.
1: ఆ భోజనం కూడా ఏమవుతుందని ఆతృతో ఆతృతో తింటున్నారు, దాన్ని చూడాలి.
0: బికాస్ ఇన్ ఆర్డర్ టు వాచ్ ది టీవీ కాన్స్టెంట్లీ యూ ఈట్ హరీడ్లీ.
1: ఇది తింటుంటే దానిపై కాన్సన్ట్రేట్ చేయలేడే.
0: బికాస్ ఇఫ్ యూ ఈట్ హీ కాన్ కాన్సన్ట్రేట్ దేర్.
1: కనుక నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలంటే ఏ పని చేస్తున్నావో దానిపైన కాన్సన్ట్రేట్.
0: యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ దట్ యూ డూ.
1: పని చేసే సమయంలో పని లోపల కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: వెన్ యూ అండర్టేక్ వర్క్,
1: తినే సమయంలో తినిపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: యాజ్ యూ ఈట్ కాన్సన్ట్రేట్.
1: మాట్లాడే సమయంలో మాటలపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: యాజ్ యూ టాక్ కాన్సన్ట్రేట్ ఆన్
1: ఏ పనికి ఆ పనిపైనే మన దృష్టిని మార్చాలి.
0: సో యూ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ యూ అండర్టేక్.
1: నిజంగా మాట్లాడేటువంటి వాడు పని చేయలేడు.
0: Therefore, the one who talks can act.
1: పని చేసేటువంటి వాడు మాట్లాడలేడు.
0: The one who does cannot talk.
1: కనుకనే మనము ప్రతి పని ఎందు కూడాను ఆ దానిపైన లక్ష్యం పెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ఎవ్రీ
1: యాక్షన్. అదే మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క కాంతి.
0: సో దట్స్ మెయిన్ లైట్.
1: ఆ కాంతిని మనం సంక్రాంతిగా మనం విశ్వసించాలి.
0: దట్ లైట్ ఇస్ సంక్రాంతి.
1: ఆ కాంతి ఎప్పుడో సంవత్సరానికి ఒక తూరు వస్తుందని భావించకూడదు.
0: నెవర్ థింక్ దట్ ఇట్ కమ్స్.
1: క్షణములు కుణములలో ఈ సంక్రాంతి రావాలి.
0: ఎవ్రీ మూమెంట్ దేర్ షుడ్ బి సంక్రాంతి.
1: సమ్యక్ క్రాంతి ఇతి సంక్రాంతి. సమ్యక్ క్రాంతి అనగా సంపూర్ణమైనటువంటి యొక్క దీంతో మనం రావాలి.
0: యూ వీ షుడ్ కమ్ ఇన్ ఆల్ టోటాలిటీ ఇన్ ఫుల్నెస్.
1: చూడండి, మీకు తెలుసును సంగీతం ఉంటుంటుంది.
0: యు నో ది మ్యూజిక్.
1: ఎక్కడో కచేరీ జరుగుతుండాలి.
0: దట్ మ్యూజిక్ కాన్సర్ట్.
1: కానీ ఆ కచేరీపైన వాడు దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు? రాగము భావము తాళం పైన పోతున్నాడు.
0: దెన్ మ్యూజిక్ కాన్సర్ట్ హీ విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ట్యూన్ అండ్ ది రిథమ్.
1: కానీ చెప్పేటువంటి పదంలో ఉన్నటువంటి అర్థాన్ని ఎవడు గుర్తించడం లేదు.
0: బట్ నోబడీ అండర్స్టాండ్ ద వర్డ్స్ యూజ్.
1: ఎవరు పాడేటువంటి వాడే గుర్తించడం లేదు.
0: ఈవెన్ ది సింగర్ హింసెల్ఫ్ డజంట్ నో.
1: ఎందుకు? తాళం పోతుందో ఏమో. తాళము, శృతి, రాగము.
0: Because he may miss the beat or the tune.
1: ఇదియే మన భారతదేశానికి తెచ్చినటువంటి పెద్ద కళ.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యూజిక్ ఇస్ ద వెరీ బిగ్గెస్ట్ ఆర్ట్ ఇన్ భారత్.
1: భావ రాగ తాళ సమ్మిళితం భారతం అన్నారు.
0: భారత హెస్ గాట్ ది త్రీ భావాద ఫీలింగ్ రాగ ద ట్యూన్
1: భావము
0: భా ఫీలింగ్
1: రాగము
0: ట్యూన్
1: తా తాళము ఇదే భారత.
0: దిస్ ఇస్ భారత.
1: అనగా ఏమిటి? మనస్సు వాక్కు కాయము ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి మనకి.
0: ఇట్ మీన్స్ దేర్ షుడ్ బి హార్మనీ బిట్వీన్ ది మైండ్ అండ్ ది వర్డ్ అండ్ యాక్షన్.
1: కానీ అది చేరికినప్పుడు పదముల యొక్క భావం కూడా మనకు ప్రవేశించాలి.
0: వెన్ వన్స్ ది ట్రినిటీ ఇస్ దేర్ యుల్ అండర్స్టాండ్ ది
1: మీనింగ్. పదములో ఉన్నటువంటి భావాలు ఎవ్వరు కూడా గుర్తించడం లేదు.
0: నో వన్ కాగ్నైజెస్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్.
1: అదృష్టవశాత్తు త్యాగరాజు రాసినటువంటి ఒక తెలుగు పాఠం లోపల భారతీయులు అందరూ కూడా అర్థాన్ని చక్కగా గుర్తిస్తారు.
0: భారతీయస్ అండర్స్టాండ్ ఫుల్లీ వెల్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ యూస్డ్ బై త్యాగరాజు.
1: తెలుగు తెలుసు వాళ్ళకి.
0: Because they know Telugu language.
1: Telugu తెలుగు తెలియని వాళ్ళు దాంట్లో మ్యూజిక్ లోపల మంచి ఉన్నత స్థాయిలో ఉంటున్నారు.
0: బట్ ది తమిళియన్స్ హూ డోంట్ నో ది లాంగ్వేజ్ తెలుగు బట్ దేర్
1: ఎక్స్పర్ట్. అర్థం తెలిసినటువంటి ఆంధ్రులకు ఈ మ్యూజిక్ అంత అర్థం కావటం లేదు కర్ణాటక మ్యూజిక్.
0: ఆంధ్రాస్ దో దే నో ది మీనింగ్ బట్ దే డోంట్ నో మ్యూజిక్.
1: అర్థం తెలియనటువంటి యొక్క తమిళ వాళ్లకు ఈ యొక్క కర్ణాటక మ్యూజిక్ చాలా అర్థంగా ఒక ఉత్సాహంగా పాడుతుంటారు.
0: తమిళియన్స్ దో దే డోంట్ నో ది మ్యూజిక్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ కర్ణాటక.
1: రెండూ తెలిసినటువంటి వాడికి ఆ సభలో ప్రవేశిస్తే వాడికి తల చెడిపోతుంది.
0: బట్ ఎనీ పర్సన్ నోయింగ్ దీస్ టూ ఇఫ్ ఈస్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ హీ టర్న్స్ మ్యాన్.
1: త్యాగరాజు చెప్పాడు ఒకనొక సమయంలో.
0: త్యాగరాజు సెడ్ ఎట్ వన్ టైమ్.

0: త్యాగరాజ సార్, ఓ రామా, ఇఫ్ ఐ డోంట్ ఎక్స్టోల్ యూ, ప్రేజ్ యూ, వాట్ ఈస్ ఇట్ దట్ యు రన్ షార్ట్ ఆఫ్?
1: నేను పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ డస్ ఇఫ్ ఐ డోంట్ ఎక్స్టోల్?
1: నిన్నుటువంటి వారు ప్రపంచంలో కోటాలు కొట్టు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ దట్ ప్రేజ్ యు.
1: నేను నిన్ను పొగడకపోతే నీకు తగ్గిపోయేది ఏమి లేదు.
0: ఇఫ్ ఐ డోంట్ ప్రేజ్ యు, నథింగ్ యు
1: లూజ్. కనుక నేను పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు.
0: సో హీ సెడ్ ఇఫ్ ఐ డోంట్ ప్రేజ్ యు, యు డోంట్ లూజ్ ఎనీథింగ్.
1: ఈ తమిళ వాళ్ళలో కకారము గకారము, తకారము దకారము, దకారము టకారము అంతా ఒక్కటే.
0: Among Tamilians, ka, ga, ta, da, ta, da are
1: వాళ్ళ తప్పు కాదు, అది
0: ఇస్ నాట్ దేర్ మిస్టేక్.
1: వాళ్ళు పాడుతూ నే పకోడ తింటే నీకేమి కొర, నే పకోడ తింటే నీకేం కొరత, నే పొగడకుంటేనే దానికి, నే పకోడ తింటేనే దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
0: ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ పొగడా ద ప్రైజ్ దే సే పకోడా ది ఈటబుల్ దే ఆర్.
1: పొగడకుంటే ఏంటి, వర్ణించుకుంటే నీకేం తక్కువ, నే పొగోడ తింటే
0: పొగడా మీన్స్ ఎక్స్టోల్ ప్రైజ్ యూ పకోడా దట్ విచ్.
1: కనుకనే భావములకు అర్థములకు తాళములకు తగినటువంటి యొక్క శక్తిని మనం ఏకత్వం చేయాలి.
0: Therefore you should have the capacity to bring in the harmony, the unity. మీరు
1: విద్యార్థులుగా ఉంటున్నారు.
0: You are students now.
1: మీరు చదువుకుంటున్నారు.
0: You study.
1: ఈ చదువు ఏ లక్ష్యం కోసం చదువుతున్నారు?
0: What for you study here?
1: ఏదో నీ భవిష్యత్తులో జీవితాన్ని సుఖశాంతులతో అనుభవించాలి.
0: You want to experience, you want to be happy in your future life.
1: అంతేకాకుండా ఈ చదువులో ఉండేటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
0: యూ షుడ్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: అది సంస్కృతి,
0: దట్ ఈస్ కల్చర్.
1: సమ్యక్కృతి, ఇది సంస్కృతి. పరిపూర్ణంగా తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో టోటల్లీ, కంప్లీట్లీ.
1: కనుకనే మనము అనేకంగా మనము ఈ ప్రపంచంలో చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
0: వి ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వెరీడ్ వే ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఈ దుర్భావములకు మీరు చక్కగా యోచించేయండి. ఏనాడు మన భారతదేశంలో ఈ టీవీలు, ఈ యొక్క రేడియోలు ఏనాడు ప్రారంభమైనో ఆనాటి నుంచి మానవుని హృదయాలు మాలిన్యంగా మారిపోతున్నాయి.
0: ఇఫ్ యు ఎంక్వైర్ ది హిస్టరీ ఆఫ్ భారత్, the day when TV and radios are introduced here,
1: aithe vaatilo tappu ledu,
0: become bad.
1: Vaatilo tappu ledu,
0: no mistake there.
1: Aa program veseetundi varlo untundadi malinyam.
0: But the mistake lies with those people who are responsible for
1: the program. Ee prabhutvam kodunu dini sarayina rithilo artham chesukovatam ledu.
0: The government also don't have proper understanding.
1: Science and technology, chesistunna technology
0: is all the gimmick of the science and technology.
1: Yemiti ee technology?
0: What is this technology?
1: Manasunu chelapadaniki technology.
0: Only to spoil people, technology has become trick knowledge.
1: కనుక మనసును చెడిపేటువంటి మనం ఎవరు కూడా ప్రవేశపెట్టకూడదు.
0: సో నెవర్ గివ్ స్కోప్ టు స్పాయిల్.
1: అంతా కూడా ఈ యువకుల యొక్క మనసు చాలా మాలిన్యమైపోయింది, కలుషితమైపోయింది.
0: ద మైండ్ ఆఫ్ యూత్ ఈస్ హైలీ పొల్యూటెడ్.
1: కనుక మీరు భోంచేసే సమయంలో మాత్రము ఈ యొక్క టీవీని మీరు చూడకండి.
0: సో యాజ్ యూత్ నెవర్ వాచ్ టీవీ.
1: ఇంకే విధమైనటువంటి యొక్క సంభాషణ కూడా అధికంగా జరపకండి.
0: నెవర్ బీ ఇన్ కాన్వర్సేషన్.
1: అప్ప అమ్మలో ఎవరైనా పలకరిస్తే దానికి తగినటువంటి జవాబు మాత్రమే చెప్పాలి.
0: ఇఫ్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆస్క్ యు ఎనీథింగ్, గివ్ రిప్లై, దట్స్ ఆల్.
1: కానీ తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి.
0: బట్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: కానీ ఆ రేడియో టీవీలో ఆ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వమని చెప్పడం లేదు.
0: బట్ ద రేడియో అండ్ టీవీ విల్ నాట్ టీచ్ యూ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: అరే పిచ్చివాడా, ఎవరు నీవు? బాల్యం నందే యవనము, యవనము నందే వార్ధక్యం కూడా ఏమిటి ఉంటుంది? నీవే తాతవు, నీవే తండ్రివి, నీవే కొడుకు.
0: ఓ మ్యాడ్ మ్యాన్, ఇన్ యువర్ చైల్డ్హుడ్ దేర్ ఇస్ యూత్, ఇన్ యువర్ యూత్ దేర్ ఇస్ ఓల్డ్ ఏజ్. వై షుడ్ యూ రెస్పెక్ట్?
1: నేను కూడా పెద్దవాడిని అయిపోయినాను.
0: ఐఎమ్ గ్రోన్ అప్.
1: నేను గౌరవాన్ని తీసుకోవాలి కానీ గౌరవాన్ని ఇచ్చేవాడిని కాదు.
0: ఐ షుడ్ బి రెస్పెక్టెడ్, ఐ డోంట్ రెస్పెక్ట్.
1: పరమ అజ్ఞానము,
0: ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: నీవు ఎంత పెద్దవాడైనప్పటికీ తండ్రికి కొడుకే గాని తల్లి కంటే పెద్దవాడు కాదు కదా.
0: యూ మే బి ఎ గ్రోన్ పర్సన్ బట్ యెట్ యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ద సన్ ఆఫ్ యువర్ ఫాదర్.
1: కనుక తండ్రికి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చేయి.
0: దేర్ఫోర్ రెస్పెక్ట్ యువర్ ఫాదర్.
1: తల్లికి తగిన గౌరవాన్ని ఇచ్చేయి.
0: రెస్పెక్ట్ యువర్ మదర్.
1: కానీ ఇంటికి వచ్చినట్టు పెద్దలకు గౌరవం ఇచ్చే.
0: రెస్పెక్ట్ ఆల్ దోస్ దట్
1: వాళ్ళ పెద్దలు వచ్చి ఏదో ఇంటికి వచ్చేస్తే వాళ్ళు కేర్ చేయకుండా నీ పాటి నువ్వు రేడియో చూసుకుంటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఇది మనిషికి తగినటువంటి లక్షణమా?
0: When elders come and visit you, if you go on watching the TV, listen to radio, is not proper quality.
1: You radio vesukunnavu, TV vesukunnu chustunnavu.
0: You are listening to radio and watching TV.
1: Mee nanna chudalani mee nanna friend vachadu.
0: Your father's friend came.
1: Tatchame nee TV ni off cheyala.
0: Immediately stop.
1: వాళ్ళకి వెళ్ళి నమస్కరించాలి.
0: యూ షుడ్ పే యువర్ రెస్పెక్ట్.
1: ఎందుకండి మీరు ఇక్కడికి వచ్చారు? ఏ కారణం వచ్చారు?
0: యూ షుడ్ సే సార్,
1: ఆ కారణాన్ని తెలుసుకోవాలి, తండ్రికి దాన్ని అందించాలి.
0: నో ద రీజన్ ఫర్ దర్ విజిట్ అండ్ పాస్ ఆన్ టు యువర్ ఫాదర్.
1: ఆ యొక్క వినయమే లేదు.
0: నో దర్ ఇస్ నో హ్యూమిలిటీ.
1: ఆ యొక్క వ్యక్తితో పాటు ఇంకా దొంగలు వచ్చి చేరినప్పటికీ ఈ టీవీ వీడు మారడు.
0: అలాంగ్ విత్ ద గెస్ట్ మెనీ థీవ్స్ ఆల్సో మే ఎంటర్, స్టిల్ హీ వాచెస్ టీవీ.
1: దీనిపైన ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ మానవత్వం పైన పెట్టకూడదా?
0: ది కాన్సన్ట్రేషన్.
1: మానవుడై నీవు మానవత్వాన్ని విస్మరిస్తున్నావు.
0: బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ యూ హావ్ ఫర్గాటెన్ హ్యూమన్ క్వాలిటీ.
1: ఈనాటి మానవుడు మానవుడిగా జీవించాలి.
0: మ్యాన్ షుడ్ లివ్ యాజ్ మ్యాన్ టుడే.
1: కానీ ఇంకా ఉత్తమమైన మానవుడిగా తయారు కావాలి.
0: లేటర్ హీ షుడ్ స్ట్రైవ్ హార్డ్ టు బికమ్ ఎ నోబుల్ మ్యాన్.
1: మానవుడు మానవుడిగానే జీవిస్తాం.
0: సో హ్యూమన్ బీయింగ్ షుడ్
1: నీవు దైవం కానక్కర్లేదు.
0: యూ నీడ్ నాట్ బి గాడ్.
1: మానవుడు మానవుడిగా జీవిస్తే నీవే దైవంగా మారిపోతావు.
0: ఇఫ్ యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ యూ
1: దేనిని మనం ఆశ్రయిస్తే మనం ఆశించినటువంటి లభ్యమవుతుందో దాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి.
0: ఇఫ్ యూ ఫాలో ద పాత్ సర్టన్లీ యూ విల్ హ్యావ్ దట్ వాట్ యూ వాంట్ టు బి.
1: మీకు రివర్స్ రావాలి, నదులు కావాలి.
0: యూ వాంట్ రివర్,
1: నదుల్లో నీళ్లంతా ప్రవహించాలి.
0: వాటర్ షుడ్ ఫ్లో.
1: నీవు నదులను ప్రార్థిస్తున్నావు.
0: యు ప్రే టు రివర్.
1: ఇది పెద్ద అజ్ఞానం,
0: ఇట్స్ ఇగ్నోరెన్స్.
1: వర్షమే లేకపోతే నదులు ఎట్లొస్తాయి?
0: వితౌట్ రెయిన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్?
1: నీవు వర్షాన్ని నీవు ప్రార్థించు.
0: సో ప్రే,
1: వరుణ్ణి ప్రార్థించు, నదులు ఆటోమేటిక్ గా వచ్చేసేస్తాయి.
0: యూ షుడ్ ప్రే ఫర్ ద రెయిన్, దెన్ నేచురలీ రివర్స్ విల్ ఫ్లో.
1: నీవు వరుణి అనుగ్రహానికి పాత్రుడు కాకుండా నదిని పొందాలంటే ఎట్లా పొందగలం?
0: ఇఫ్ యూ డోంట్ ప్రే టు రెయిన్ గాడ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ రివర్స్ టు ఫ్లో?
1: అదే రీతిగానే
0: లైక్
1: మొట్టమొదటి నీకు అంతృప్తిని నీవు తగినటువంటి రీతిగా అనుభవించినప్పుడే.
0: So if you have self satisfaction first,
1: bahirtrupti neeku automatically labhistundi.
0: Then you will have external satisfaction automatically.
1: Neevu bahyamaya jeevithamlo opana sukha shantulu anubhavinchalanukunte motta mota antarmukhamainatundi shantini neeku pondali.
0: So in order to have the happiness and peace externally, you
1: jagatlo ennu jarugutuntunnayi manam vinalanivi chudalanivi.
0: In this world many things happen which we cannot speak out nor listen to.
1: Kaani manam em anukuntunnam, cha idi chedda jarugutundadi anukuntunnam.
0: But we say everything bad is happening around.
1: Nee vadi cheddadi anukunnappu aa chedda neelo lekunda chusko.
0: When you say bad, see that it does not be there in you.
1: Evaru edi chesthe neeku adi manchidani bhavisthunnavo aa manchidi neevu chesi choopinchu.
0: If you feel happy if anything is done to you, naturally you should do the same thing towards others.
1: కనుక ఆ మంచి చెడ్డలు నిర్ణయించే శక్తి నీలో ఉన్నది కదా.
0: యు హావ్ గాట్ ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఆ శక్తి నీలో లేకపోతే అతను చెడ్డ ఇతను మంచి అని ఎదిరిగా చెప్పగలరు?
0: వితౌట్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ డిస్క్రిషన్ హౌ డు యు డిసైడ్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ గుడ్?
1: డిస్క్రిమినేషన్ పవర్ నీలో ఉంటుండాలి.
0: యు హావ్ ద డిస్క్రిమినేషన్ పవర్.
1: కానీ అన్నిటిని డిస్క్రిమినేషన్ చేస్తున్నావు.
0: బట్ యు డిస్క్రిమినేట్ ఆల్.
1: నిన్ను నీవు డిస్క్రిమినేషన్ చేయటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్
1: యువర్సెల్ఫ్. నిన్ను నీవు విచారించాలి.
0: ఎగ్జామిన్ యువర్సెల్ఫ్.
1: అది ఏ ఆధ్యాత్మిక అంతరాత్మము?
0: దట్ ఇస్ ది స్పిరిచువల్.
1: ఏ మహనీయుల దగ్గరికి పోయినప్పటికీ నిన్ను నీవు తెలుసుకోనాయన.
0: If you go to any noble soul,
1: neevaru neevu telusko,
0: know yourself.
1: Gaani adi marchipothunnadu.
0: But we forget that.
1: Kanipinchinatundi vallanta meer evarandi, ekkadi nunchi vacharandi prashnistunnam.
0: But we go on asking everybody, who are you sir, where do you come from?
1: నీవెవరు నీవు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియనప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చారని తెలిస్తే నీకేం ప్రయోజనం?
0: బట్ యూ డోంట్ నో హూ యూ ఆర్, వేర్ యూ కమ్ ఫ్రమ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎంక్వైరింగ్.
1: మొట్టమొదట హూ ఆమ్ ఐ, నేనెవరు?
0: ఫస్ట్ నో హూ ఆమ్ ఐ,
1: నేను ఎక్కడి నుంచి వచ్చాను,
0: వేర్ ఫ్రమ్ ఐ కమ్.
1: ఇది ఏ త్యాగరాజు ఒక శంకరాచార్యులు వారు కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ థాట్ బై శంకరాచార్య.
1: ఒకడు గ్రామర్ చదువుతున్నాడు.
0: వన్ వాజ్ రిసైటింగ్ గ్రామర్.
1: డుక్కుంకరణే నుండి పాణి గ్రామం చదువుతున్నాడు.
0: ఇట్స్ పాణిస్ గ్రామర్ డుక్కుంకరణే ప్రిన్సిపల్ దే.
1: అక్కడికి వెళ్ళాడు.
0: హి వెంట్ దేర్.
1: బాబు ఏమి చదువుతున్నావు నీవు?
0: హి సెడ్ బాయ్ వాట్ ఆర్ యు రీడింగ్?
1: నేను పాణి గ్రామం చదువుతున్నాను.
0: హి సేయింగ్ ఐ యామ్ గోయింగ్ త్రూ పాణి
1: గ్రామర్. ఈ గ్రామర్ వల్ల నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ రీడింగ్?
1: నేను గొప్ప వ్యాకరణ సూత్రధారుడు అయిపోతాను.
0: ఐ బిన్ ఎక్స్పర్ట్ ఇన్ గ్రామర్.
1: వ్యాకరణ మాస్టర్ అయిపోతాను.
0: ఐ బి మాస్టర్.
1: ఈ మాస్టర్ కావటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: దెన్ వాట్ ఇస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్?
1: రాజసభలో చేరుతాను.
0: ఐ విల్ బి ద
1: ఫోర్ బహుమానాలు పొందుతాను.
0: ఐ విల్ బి
1: బహుమానాలు అందుకుంటాను.
0: ఐ విల్ రిసీవ్ గిఫ్ట్స్
1: అందుకుంటా. ఆ బహుమానాల వల్ల నీకు కలిగే ఫలితం ఏమిటి?
0: దెన్ వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ గెటింగ్?
1: నా కుటుంబంలో నేను నా బిడ్డలు సుఖంగా జీవిస్తాము.
0: ఎవ్రీబడీ ఇన్ అవర్ ఫ్యామిలీ విల్ బి హ్యాపీ.
1: ఎంతవరకు జీవిస్తావు అంటా?
0: హౌ లాంగ్?
1: బ్రతికినంత వరకు జీవిస్తానంటాడు.
0: సో లాంగ్ వి లివ్.
1: మరణించిన తర్వాత ఏమి నీకు ఫలితం వస్తుంది?
0: ఆఫ్టర్ డెత్ వాట్ విల్ హ్యాపెన్?
1: అది నాకు తెలియదు అన్నాడు.
0: సెడ్ ఐ డోంట్ నో దేర్ ఆఫ్టర్.
1: బ్రతికినంత వరకు జీవించేది మాత్రమే తెలిసింది అతనికి.
0: హి నోస్ వాట్ విల్ హ్యాపెన్.
1: అప్పుడు చెప్పాడు. అప్పుడు
0: హి నోస్ వాట్ విల్ హ్యాపెన్. సో లాంగ్ ఇస్ అలైవ్.

0: ఓ మూఢుడా, తర్వాత నీవు ఏం పొందుతావో నీకు తెలియనప్పుడు దీన్నంతా వెచ్చమని ఏం ప్రయోజనం?
1: ఓ ఫూలిష్ మ్యాన్, వెన్ యూ డోంట్ నో వాట్ గోయింగ్ టు హ్యాపెన్ లేటర్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ హావింగ్ ఎవ్రీథింగ్?
0: నీ వంటల్ని వండుతున్నావు ఇంటిలో,
1: యూ కుక్ ఎవ్రీథింగ్,
0: దీన్నంతా ఏ విధంగా నీవు సద్వినియోగం చేయాలి?
1: హౌ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ఇట్?
0: వండిన వంట ఎవరికైనా నీవు వడ్డించాలి కదా.
1: ఆల్ ది ఐటమ్స్ కుక్
0: మస్ట్ బి, మూసి పెడితే పాసిపోయా, పాసిపోయిన అన్నం పక్వానికి రాదు.
1: ఇఫ్ యు జస్ట్ హైడ్ ఇట్, డోంట్ సర్వ్ ఇట్, నేచురల్లీ ఇట్ గెట్స్
0: స్పాయిల్డ్. నీవు సాధించావు గ్రామర్ లో,
1: what is that you achieve?
0: ఈ ప్రపంచానికి ఏ విధంగా నీవు సద్వినియోగం చేస్తావు?
1: How are you making use for the benefit of the world?
0: అదే మూర్ఖత్వం అన్నాడు శంకరాచార్యులు.
1: శంకరాచార్య called it all madness, foolishness.
0: అదే రీతిగాని మనం చదువుతున్నాము.
1: Likewise we learn.
0: Laboratory లోపల గంటలు గంటలంతా కూడా దీన్ని పరీక్షలు చేస్తున్నాము.
1: ఇన్ లెబొరేటరీస్ వీ డూ ఎక్స్పెరిమెంట్,
0: పరిశీలన చేస్తున్నాము, ఎక్స్పెరిమెంటల్ చేస్తున్నాము, ఎక్స్పీరియన్స్ చూస్తున్నాము. కానీ జీవితంలో ఏమాత్రం సుఖం లేదు.
1: బట్ ఇన్ లైఫ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఎవరైనా నిన్ను ప్రశ్నించినప్పుడు నేను గొప్ప సైంటిస్ట్ అని అనుకుంటావు.
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ యు, యు థింక్ యు ఆర్
0: గో బాబు, వాటర్ నీవు ఏ విధంగా లభిస్తుంది అది నీకు?
1: యూస్ దట్,
0: మూసి పెడితే పాసిపోయా, పాసిపోయిన అన్నం పక్వానికి రాదు.
1: ఇఫ్ యు జస్ట్ హైడ్ ఇట్, డోంట్ సర్వ్ ఇట్, నేచురల్లీ ఇట్ గెట్స్
0: స్పాయిల్డ్. నీవు సాధించావు గ్రామర్ లో,
1: వాట్ ఈస్ దట్ యు అచీవ్?
0: ఈ ప్రపంచానికి ఏ విధంగా నీవు సద్వినియోగం చేస్తావు?
1: హౌ ఆర్ యు మేకింగ్

0: weakness.
1: ఎవరైనా నిన్ను ప్రశ్నించినప్పుడు నేను గొప్ప సైంటిస్ట్ అని అనుకుంటావు.
0: ఇవెన్ యూ ఆస్క్ యూ యూ థింక్ యు ఆర్
1: గో బాబు వాటర్ నీ ఏ విధంగా లభిస్తుంది అది నీకు.
0: ఇవెన్ ఎనీవన్ సేస్ హౌ యు గెట్ ఆక్సిజన్
1: రెండు మిక్స్ చేస్తే వాటర్ వస్తుంది సార్ అని ఒక్కసారి జవాబు చెప్తావు.
0: యూ విల్ గివ్ ఇమిడియట్ రిప్లై హైడ్రోజన్ ఆక్సిజన్ ఇన్ కాంబినేషన్
1: విత్ కేవలం గ్రంథ పరిచయంతో తెలుసుకున్నటువంటిదే కానీ ప్రాక్టికల్ లో వచ్చింది కాదు కదా.
0: ఇట్ ఇస్ ఆల్ టెక్స్చువల్ నాలెడ్జ్ నాట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: లెబరేటరీ లోపల నీకు ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేర్చి వాటర్ నువ్వు చేసావు నిజమే.
0: ఇన్ లెబరేటరీ ఇట్ ఇస్ ట్రూ దట్ యూ మేడ్ వాటర్ అవుట్ ఆఫ్
1: నిత్య జీవితంలో ఈ వాటర్ ఏ రీతిగా నీవు చూడగలవు.
0: ఇన్ డైలీ లైఫ్ హౌ డు యూ మ్యానుఫ్యాక్చర్ వాటర్.
1: భోజనం చేయడానికి ముందు కూర్చున్నావు.
0: You sat in front of
1: you oxygen hydrogen kalpukuntunnava.
0: Do you mix hydrogen oxygen there while eating?
1: Water nik kavali.
0: You want water.
1: Ade chadu ante emti samskaram ante emti indriya bhedam untundali.
0: You should understand the education and
1: hydrogen oxygen tho water cheyochunu.
0: You can make water
1: aa kodi water nu 10 mandiki neevu ye vidhanga panchalo dani telusukovatame ee oka samskruti.
0: Therefore the distributing the procedure to distribute this water is gopatanam
1: kaadu
0: nothing great in manufacturing
1: but cheyadam gopatanam
0: making proper use of it is great
1: kada ee sadvinayogam parcheyatvanti vidhananni manam gurtinchali
0: so we should know the method to make proper use
1: sadvinayogam ee samskruti
0: proper use is
1: cheyadam ee samskaram
0: manufacturing
1: పాటు సంస్కారం కూడా ఉంటుండాలి.
0: సో అలాంగ్ ఎడ్యుకేషన్ కల్చర్ ఇస్ నీడెడ్
1: కనుక విద్యార్థులారా
0: సో స్టూడెంట్
1: అనేక విధమైనటువంటి యొక్క విషయాలు ఈ జగత్తులో మీరు ఇప్పుడు చూస్తున్నారు వింటున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ లిసన్ టు మెనీ ఆఫ్ ది థింగ్స్
1: ఇన్ని విన్నప్పటికీ ఇన్ని చూసినప్పటికీ మీలో ఏమాత్రం మార్పు లేకపోతే ప్రయోజనం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ లిసనింగ్ అండ్ స్టడీయింగ్ ఇఫ్ యూ డోంట్ చేంజ్
1: మీరే ఈ యొక్క ప్రపంచాన్ని ఈనాడు తీర్చిదిద్దాలి.
0: యూ షుడ్ మోల్డ్ దిస్ వరల్డ్
1: భావి భారత పౌరులు మీరే.
0: యు ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్
1: మీరు దానిని సరి అయినటువంటి మార్గంలో నడుచుకుని దానికి ప్రబోధించడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: విద్యార్థులు యువకులు యువతులు అంతా కూడా ఒక విధమైనటువంటి యొక్క మాలిన్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని శుభ్రపరచడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: స్టూడెంట్స్ యూత్ మెన్ అండ్ విమెన్ షుడ్ రెక్టిఫై దిస్ పొల్యూషన్
1: వర్క్. నేను చేయగలను అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో నడుము కట్టుకుని ముందుకు వెళ్ళి
0: యూ షుడ్ హ్యావ్ ద డిటర్మినేషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ యుల్ సర్టన్లీ డూ ఇట్ వెల్.
1: నీవు సంపాదించడం గొప్పతనం కాదు.
0: నథింగ్ గ్రేట్
1: దేశానికి శాంతిని అందించడమే గొప్పతనము.
0: మేక్ ది వరల్డ్ హ్యాపీ
1: దేశంలో జరిగేటువంటి అశాంతిని చల్లార్చడమే గొప్పతనము.
0: యూ షుడ్ పాసిఫై ఎవ్రీబడీ
1: ఈ దేశంలో ఉండేటువంటి ఉద్రేకాన్ని తప్పక ప్రశాంతి చేయాలి శాంతిమయము చేయాలి.
0: యూ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో ఎడ్యుకేషన్
1: ఈనాడు విద్యార్థులు చేయవలసినటువంటి పని.
0: దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ స్టూడెంట్స్.
1: అట్టి విద్యార్థులు ఈనాడు భయంకరమైనటువంటి దృశ్యములను సృష్టిస్తూ వస్తున్నారు.
0: బట్ ద స్టూడెంట్స్ టుడే హ్యావ్ బికమ్ హారిబుల్ క్రియేటర్స్ నౌ.
1: అది సరికాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: మీరు విద్యార్థులైనటువంటి వారు తగినటువంటి శాంతిని ప్రపంచం యొక్క శాంతిని మనం కోరుతూ సమాజం లోపల సంక్షేమాన్ని మనం ఆశించుతూ రావాలి.
0: బీయింగ్ స్టూడెంట్స్ యూ వర్క్ హార్డ్ ఫర్ ద పీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీస్ ఇన్ ది వరల్డ్.
1: ఇలాంటి విద్యార్థులుగా మీరు తయారైనప్పుడే
0: వెన్ యూ మోల్డ్ యువర్
1: ఇలాంటి యువకులుగా మీరు పెరిగినప్పుడే
0: వెన్ యూ ఆర్ యూత్ ఆఫ్ దట్ కైండ్
1: దేశం యొక్క శాంతి చెప్పనక్కర్లేదు ప్రశాంతిగా ఏర్పడుతుంటారు.
0: ది కంట్రీ విల్ నాట్ ఓన్లీ బి అట్ పీస్ దేర్ విల్ బి సుప్రీం పీస్.
1: మొట్టమొదట మీరు శాంతిని కావాలి.
0: ఫస్ట్ బి అట్ పీస్.
1: ఇంటిలో శాంతి ఉండినప్పుడే వీధిలో శాంతి వస్తుంది.
0: వెన్ దేర్ పీస్ అట్ హోమ్ దెన్
1: వీధిలో శాంతి ఉండినప్పుడే గ్రామంలో శాంతి వస్తుంది.
0: దెన్ దేర్ విల్ బి పీస్ ఇన్ ది
1: విలేజ్. గ్రామంలో శాంతి ఉన్నప్పుడు జిల్లాలో శాంతి వస్తుంది.
0: పీస్ ఇన్ ది విలేజ్.
1: జిల్లాలో శాంతి ఉన్నప్పుడు స్టేట్ లో శాంతి వస్తుంది.
0: వెన్ దేర్ పీస్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ది స్టేట్ విల్ బి.
1: ఇంటిలోనే నీకు శాంతి లేదు.
0: You have no peace at home.
1: వీధిలోకి ఏ రీతిగా పంపగలవు?
0: దెన్ హౌ కెన్ యూ
1: కరెక్ట్ మొట్టమొదట మీరు ఇంటిలో ఉన్నటువంటి నలుగురు అన్న తమ్ముడు తల్లి బిడ్డలు అక్క చెల్లెండ్రు అందరూ ఐకమత్యంగా మీరు కలిసి ఉంటుండాలి.
0: సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ద ఫాదర్ మదర్ షుడ్ బి యునైటెడ్ ఎట్ హోమ్.
1: మీరు చాలా వరకు దీన్ని నిత్యము మీరు పేపర్స్ చదువుతుంటారు.
0: యూ రీడ్ న్యూస్
1: అనేక రకమైనటువంటి యొక్క ప్రబోధనంతా వస్తుంటాయి.
0: యూ ఆల్సో ఫైన్ న్యూస్
1: అనేకమైనటువంటి యొక్క న్యూస్ అంతా వస్తుంటుంటాయి.
0: యూ ఆల్సో గో త్రూ ద న్యూస్
1: అనుకోండి న్యూస్ సెన్స్ అనుకోండి ఏదో ఒకటి మీరు చదువుతున్నారు.
0: యూ సడన్లీ రీడ్ ఎదర్ న్యూస్ ఆర్ న్యూస్
1: సెన్స్. మొట్టమొదట ఐకమత్యాన్ని మనం సాధించాలి.
0: ఫస్ట్ డెవలప్ యూనిటీ.
1: ఈ ఐకమత్యాన్ని సాధించడం అంటే ఏ రీతిగా సాధించాలి?
0: హౌ కెన్ యూ అచీవ్ యూనిటీ ఇన్ వాట్ వే?
1: ఈ ఐకమత్యంలో మనం సాధించలేనటువంటిదే లేదు.
0: విత్ యూనిటీ దేర్ ఇస్ నథింగ్ యూ కెనాట్
1: అకాంప్లిష్. ఐదు వేళ్లు కూడా చేరితే ఎంత పని అయినా మనం చేయవచ్చు.
0: విత్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ జాయినింగ్ టుగెదర్ యూ కెన్ డూ ఎనీథింగ్.
1: ఒక తండ్రికి ఐదు మంది కొడుకులు ఉన్నారు.
0: ఎ ఫాదర్ హ్యాస్ ఫైవ్ సన్స్.
1: ఐదు మంది కొడుకులు, నాయన నేను మరణించిన తర్వాత మీరందరూ ఐకమత్యంగా ఉంటుండి మీ యొక్క దీనిని ఈ యొక్క కుటుంబం యొక్క పేరును కాపాడాలి అని అడిగాడు.
0: ద ఫాదర్ సేడ్ టు హిస్ సన్స్ ఆఫ్టర్ ఐ డై లెట్ యూ స్టాండ్ యునైటెడ్ అండ్ కీప్ అప్ ది నేమ్ ఆఫ్ ది ఫ్యామిలీ.
1: మేము మరణించేంత వరకు మేము ఐకమత్యంగానే ఉంటుంది మన యొక్క ఇంటి పేరు మనం నిలుపుతాము అనేటువంటి ప్రామిస్ చేశారు.
0: సన్స్ మేడ్ ఎ ప్రామిస్ దట్ దే విల్ స్టాండ్ యునైటెడ్ టిల్ దేర్ డెత్.
1: సరే, దాన్ని మనసులో పెట్టుకున్నాడు తండ్రి.
0: Father was happy on listening to
1: this. ఒకనాడు ఎవరో కట్టెల మోపు తీసుకుని ఇంటికి వచ్చాడు.
0: One day one was carrying firewood.
1: ఆ కట్టెల మోపును గోడ కానిచ్చాడు, వాడికి డబ్బిచ్చి పంపించాడు.
0: He carried it across the wall and paid the money.
1: ఒక్కొక్క కొడుకును పిలిచాడు.
0: He called each son.

0: ఆయన ఆ కట్టెల మోపులు ఒక్కడు దుంచి చూడు, నీ బలం ఎంతుందో చూడాలి అన్నాడు.
1: హి వాంటెడ్ ఎవ్రీ సన్ అండ్ హి వాంటెడ్ టు టెస్ట్ ది స్ట్రెంగ్త్ దట్ సో దట్ ఎవరీవన్ షుడ్ బ్రేక్ ద ఫైర్ వుడ్.
0: చాలా బలం అంతా ఉపయోగపెట్టాడు.
1: దే మేడ్ యూస్ ఆఫ్ ఆల్ దట్ స్ట్రెంగ్త్
0: కట్టెల మోపులు తుంచలేదు.
1: బట్ దే కుడ్ నాట్ బ్రేక్.
0: అదే విధంగానే ఐదు మందిని పిలిచాడు.
1: హి వాంటెడ్ ఆల్ ద ఫైర్.
0: ఐదు మంది వచ్చేసేసి ఒకరికి బలమును ప్రవేశపెట్టారు.
1: All the five.
0: ఎవరు కూడా ఆ కట్టెల మోపును తుంచలేదు.
1: ఆల్ ది ఫైవ్ జాయిన్డ్ అండ్ హావ్ ఇట్ హాడ్ ఇట్స్ స్ట్రెంగ్త్ దట్ కుడ్ నాట్ బ్రేక్.
0: ఆ కట్టెల నుంచి ఒక కర్రను తీశాడు, ఒకనికి ఇచ్చాడు. ఒక కర్రను తీశాడు, ఒకడికి ఇచ్చాడు. ఏదో ఒక కర్ర ఐదు మందికి ఇచ్చాడు.
1: Then the father separated out of that log and gave one
0: one second. ఒక క్షణంలో ప్రజలు తుంచి వేసేశాడు.
1: Everyone could break it at the center.
0: ఆ కట్టెల మోపులు ఉన్నటువంటి కట్టెలను తుంచి వేశావు.
1: You have really have broken the, all the pieces there in the firewood.
0: Nana chepparu.
1: Then father said,
0: Nayana anni kattalu cheri mopuga unte evvadu dinni tunchaledu.
1: If everything stands as one mass, nobody can break.
0: Okkoka karra vidividiga ayinappudu andaru tunchi veyagalaru.
1: When sticks are separated, everyone can break it.
0: అదే విధంగా మీరు ఐదు మంది కూడా ఏకంగా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు.
1: లైక్ వైజ్ వెన్ ఆల్ ఫైవ్ ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్ నథింగ్ కెన్ డు. విడిగా
0: అయిపోయింది అంటే మిమ్మల్ని ప్రతి ఒక్కడు విజయాన్ని పొందుతారు, మిమ్మల్ని అపజయం చేస్తారు.
1: వెన్ యు ఆర్ డివైడెడ్ యు విల్ సర్టన్లీ లూజ్, ఎవ్రీబడీ విల్ కాంక్వర్.
0: కనుకనే ఇంకా పైన మీరు ప్రామిస్ చేశారు, అందరూ కలిసి ఉండండి అన్నారు.
1: యు ఆల్రెడీ మేడ్ ఎ ప్రామిస్, స్టాండ్ యునైటెడ్
0: అందరూ కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంటుంది.
1: ఇఫ్ యు రిమైన్ యునైటెడ్
0: ఈ బట్టలో చూడండి ఎన్నో దారం చేరాయి.
1: దిస్ క్లాత్ హస్ సో మెనీ
0: ఈ దారంలోనే చేయటం వల్ల తుంచడానికి కష్టమైపోతుంది.
1: ఆల్ ద థ్రెడ్స్ టుగెదర్ మేక్
0: రెండు వేళ్లతో తుంచి వేయచ్చు.
1: ఇది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్, యూ కెన్ కట్ ఇట్ విత్ టూ ఫింగర్స్.
0: కనుకని ఐకమత్యమే బలము.
1: సో యూనిటీ స్ట్రెంగ్త్
0: ఆచరణే దీనికి తగినటువంటి ఒక గుణము.
1: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ యూనిటీ ఇస్ వర్త్.
0: ఈ ఐకమత్యాన్ని ఆచరణలో పెట్టాలి.
1: సో దిస్ యూనిటీ మస్ట్ బి ప్రాక్టీస్.
0: అప్పుడే మన దేశము ఆదర్శవంతమైన దేశంగా ఉంటుంది.
1: దెన్ అవర్ కంట్రీ విల్ బి ఐడియల్.
0: ఈ విద్యార్థి దశ ఆదర్శవంతమైన విద్యార్థిగా రూపొందుతుంది.
1: దిస్ స్టేజ్ ఆఫ్ స్టూడెంట్ ఇస్
0: యువకులు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ విధమైనటువంటి ఒక అశాంతికి అవకాశం అందించకూడదు.
1: యంగ్స్టర్స్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎన్ ఎడ్యుకేషన్.
0: కానీ ఈనాడు యువకులు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
1: నౌ ఇట్స్ టైమ్.
0: ఐదు మంది చేరి బజార్ లో వెళుతుంటే
1: వైల్ ఫైవ్ ఆర్ పాసింగ్ బై దిస్
0: ఎక్కడో వంటింట్లో వంట చేసే వాళ్ళు కూడా వినిపిస్తుంటాయి వీళ్ళ మాటలు.
1: దోస్ హూ ఆర్ ఇన్ ది కిచెన్ విల్ బి ఏబుల్ టు లిసన్ వాట్
0: ఇన్ ద కేకలు వేసుకుంటూ పోతుంటారు.
1: బికాజ్ దే షౌట్ టాక్ లౌడ్.
0: విద్యార్థుల లేక రౌడీ గ్యాంగ్స్.
1: Are the students a rowdy gang?
0: మనం విద్యార్థులైనటువంటి వాళ్ళము మనం ఎంత ప్రశాంతంగా జీవించాలి.
1: బీయింగ్ స్టూడెంట్స్ యూ షుడ్ బి పీస్ఫుల్.
0: మరొకరికి అశాంతిని అందించకూడదు.
1: యూ షుడ్ నెవర్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
0: మరొకరికి అశాంతిని అందించకుండా ప్రవర్తించేటువంటి వాడే నిజమైన విద్యార్థి.
1: హీఈస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హీ డజంట్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
0: చాలా గౌరవంగా మర్యాదగా మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ కీప్ అప్ రెస్పెక్ట్.
0: పెద్దలను గౌరవించాలి.
1: రెస్పెక్ట్
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: తోటి మానవులంతా గౌరవించాలి.
1: యూ షుడ్ రెస్పెక్ట్ అదర్స్.
0: దేశం యొక్క విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ స్పిరిట్ ఆఫ్ పేరెంట్స్.
0: జాతీయత బలము.
1: దట్ ఈస్ ది నేషనాలిటీ.
0: ఇది నేను పుట్టిన దేశం.
1: దిస్ మై మదర్ ల్యాండ్.
0: ఈ నాకు పుట్టిన దేశాన్ని నేను రక్షించుకోవాలి.
1: ఐ షుడ్ ప్రొటెక్ట్ మై
0: ఇది నాది మాతృదేశము.
1: దిస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: దిస్ మై మదర్
0: ఇది నా మతమంచు.
1: దిస్ మై రిలీజియన్.
0: ఎదగొట్టి నుడువనేరని బతికిన పీనుగొక్కడు వసడం గలడా.
1: డోంట్ యు ఫైండ్ ఎనీబడీ.
0: ఇది నా దేశము, ఇది నా భాష, నా మనవులు, నా యొక్క మనుషులు అనేటువంటి భావం ఏమిటంటే అది లేనటువంటి వాడు బతికిన శవంతో సమానమే.
1: The one who cannot declare this is my motherland and mother tongue and my religion, he is just as bad as a dead cock.
0: అది ఉండాలి.
1: He should be there.
0: అయితే ఇది నా దేశమని ఈ దేశం అభిమానంతో ఎట్లుంటారో పరదేశాన్ని కూడా అట్లనే చూడాలి.
1: Just as your spirit of patriotism, others also should have.
0: అన్ని దేశముల వారు కూడా ఐకమత్యంగా ఉంటుండాలి.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ టు స్టాండ్ యునైటెడ్.
0: వస్తే కుటుంబంగా మారిపోవాలి.
1: ఇట్స్ ఆల్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ది వరల్డ్.
0: ఇలాంటి పరివర్తన తెప్పించేటువంటిది మహాసంక్రాంతి.
1: దిస్ ఇస్ సంక్రాంతి బ్రింగ్ సచ్ డివైన్
0: ట్రాన్స్ఫర్మేషన్. ఈ విధమైనటువంటి సంక్రాంతి లోపల మహాశాంతిని పొందాలి.
1: ఇన్ ది సంక్రాంతి
0: శాంతిని పెంచాలి.
1: యు షుడ్ డెవలప్ ఇట్.
0: అట్రాక్షన్ ఆకర్షణ చేయాలి.
1: అండ్ యు షుడ్ అట్రాక్ట్ సో.
0: నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క అసంతృప్తిని ప్రపంచానికి పంచద్దు.
1: Never share your individual dissatisfaction.
0: నీ అసంతృప్తిని నీ యొక్క ఆవేశమును ఇతరులకు నీవు ఏమాత్రం కూడా ప్రవేశపెట్టద్దు.
1: Never share your dissatisfaction or anger.
0: నీ అశాంతి వస్తే నీ అశాంతి నీలోనే అడుచుకో.
1: If you are disturbed, see that you will control it.
0: దానివల్ల మరొకరిని బాధించడానికి ప్రయత్నం చేయొద్దు.
1: Never hurt others.
0: ఇంట్లో ఉండేటువంటి వారిలో కూడా నీ కోపం రావచ్చు.
1: You may be angry with people at home.
0: కానీ దానిని నీవు అణగదొక్కుకోవాలి.
1: But see that you will have a
0: ఆ విధమైనటువంటి ఓపికను పెంచుకోవాలి.
1: Have the patience.
0: అదే ముందు.
1: That's necessary.
0: దానివల్లనే త్యాగరాజ చెప్పు. శాంతము లేక సౌఖ్యము లేదు సరస జళ నయన. శాంతం లేకపోతే సౌఖ్యం లేదు.
1: When there's no peace, there's no happiness.
0: ఎవరికి ఈ శాంతి కావాలి?
1: Who needs peace?
0: దాంతునికైనా వేదాంతునికైనా.
1: నన్ను charity or a philosopher.
0: ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కానీ ఇంద్రియ ఆవేశంతో ఉండేటువంటి వారికి గాని శాంతి ఉండాలి.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్, ద వన్ హూ సకమ్స్ టు ద సెన్సెస్ నీడ్ టు బి.
0: అట్టి శాంతిని ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వేదము మొట్టమొదట.
1: వేద టీచర్స్ ది పీస్.
0: వేదము ఐకమత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: వేద స్పీక్స్ ఆఫ్ యూనిటీ.
0: కానీ ఈనాటి పండితులంతా కూడా ఈ రహస్యాన్ని చెప్పడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ స్కాలర్స్ డోంట్ టీచ్ ది సీక్రెట్.
0: అది వారి తప్పు కాదు, వారికే తెలియదు పాపం ఏం చేస్తారు.
1: ఇస్ నాట్ ది మిస్టేక్ ఆఫ్ ది స్కాలర్.
0: ప్రారంభమైనటువంటిది ఐకమత్యము.
1: సో ఇస్ యూనిటీ.
0: సహనాభవతు, సహనా గుణక్తు, సహ బీజం కరవావి. అందరూ కలిసి మెలిసి ఉండాలి.
1: ఎవ్రీబడి షుడ్ లివ్ టుగెదర్.
0: దానిని కలిసి మెలిసి మెలుసుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్, లెట్స్ లివ్ టుగెదర్, లెట్స్ డెవలప్ అవర్ ఫ్రెండ్షిప్.
0: కలిసి మెలిసి ఏక చెరిమితో జీవించుదాం.
1: లెట్స్ లివ్ ఇన్ ఫ్రెండ్షిప్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
0: కలిసి మెలిసి కలత లేక చెరిమితో జీవించుదాం.
1: వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్
0: కలిసి మెలిసి కలత లేక చెలివితో జీవించుదాం.
1: వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ ఫైట్.
0: ఇది వేదం మొట్టమొదట ప్రబోధించింది.
1: ఇస్ ద ఫస్ట్ టీచింగ్ ఆఫ్ వేద.
0: అందరూ మనం కలిసి మెలిసి ఉండాలి.
1: సో వి షుడ్ ఆల్ బి యునైటెడ్.
0: అన్న తమ్ములు ఎందైనా ద్వేషం రావచ్చును.
1: దేర్ మే బి హేట్రెడ్ అమంగ్ బ్రదర్స్.
0: విద్యార్థులు ఏమాత్రమూ ద్వేషం రాకూడదు.
1: అమంగ్ స్టూడెంట్స్ దేర్ షుడ్ నాట్ బి హేట్రెడ్.
0: కనుక ఇలాంటి విద్యార్థులు ప్రపంచంలో ప్రవేశించి
1: ఈనాడు
0: ప్రపంచాన్ని బాధించేటువంటి అశాంతిని మీరు కేవలం దాన్ని ప్రశాంతిగా మార్చాలి.
1: Convert all the restlessness that you find outside into peace.
0: మిట భాషను పెంచుకోండి.
1: Develop the limited talk.
0: అతి భాష మనకు అక్కర్లేదు.
1: Never talk excessively.
0: అతి భాష మతిహాని.
1: If you talk more,
0: మిట భాష అతిహాయి.
1: If you talk
0: అతి తిండి మతిహాని. మిత తిండి అతిహాయి.
1: Eat less. That gives you all the comfort and happiness.
0: అంతేగాని ఊరికే కడుపు నిండు ఎంత వరకు తినేసేస్తే నువ్వు ఏం పని చేయగలవు.
1: If you eat too much, you cannot do anything.
0: ఇంకా దీంట్లో తినవచ్చును అనేటువంటి యొక్క భావం నీలో వచ్చేంత వరకు మాత్రం తిను.
1: యూ కెన్ ఈట్ టు సచ్ ఎన్ ఎక్స్టెంట్ అంటిల్ దేర్ స్టిల్ సమ్ మోర్.
0: అధికంగా తింటే నువ్వేమాత్రం కూడా నువ్వు పని చేయలేవు, నీ యొక్క విజయాన్ని సాధించలేవు.
1: బట్ ఇఫ్ యూ ఈట్ మోర్ అండ్ మోర్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక మితంగా మాట్లాడండి, మితంగా తినండి, అమితంగా పని చేయండి, అమితంగా ఆనందించండి.
1: సో టాక్ లెస్, ఈట్ లెస్ అండ్ హ్యావ్ ఎక్సెస్ ఆఫ్ జాయ్, ఇన్ఫినిట్ జాయ్.
0: పని ఎందుకని భగవత్ నామాన్ని మాత్రం మర్చకుండా ఉండండి.
1: Under any circumstances, never forget the name of God.
0: ఈ నాడు సంక్రాంతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరాత్మము మన హృదయ పరివర్తన కావాలి.
1: The inner significance of సంక్రాంతి lies in this basic fact.
0: మనలో శాంతి అభివృద్ధి.
1: Let there be peace within us.
0: మనలో కాంతిని పెంచుకోవాలి.
1: We should develop the inner light.
0: ఆ పెంచుకున్నటువంటి కాంతిని శాంతిని ప్రపంచానికి పంచాలి.
1: And we should share this inner light and the peace with others.
0: నీవు సెల్ఫిష్ గా ఉండకూడదు.
1: Never be selfish.
0: ఈ వ్యక్తిగతమైనటువంటిది మాత్రం ఏమాత్రం సుఖం కాదు.
1: Never give scope for individual differences.
0: అంత ప్రపంచమంతా నా యొక్క బంధువులే, ప్రపంచమంతా నా యొక్క వారే అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి.
1: హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ బిలాంగ్ టు యూ, ఆల్ బిలాంగ్ టు యువర్ ఫ్యామిలీ.
0: ఇలాంటి అనంతత్వాన్ని బోధించేటువంటి ఈ సంక్రాంతి.
1: ఈ సంక్రాంతి ద టీచర్స్ యూ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్ఫినిటీ.
0: భజన బినా సుఖ

చక్కెర కంటే తీపి, చక్కెర కంటే తీపి, దది సారము కంటెను రుచ్యమౌను. పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము

స్వీటర్ దెన్ ద షుగర్, టేస్టియర్ దెన్ ద బటర్, టేస్టియర్ దెన్ ద నెక్టార్. ఇట్ ఈస్ ఎ వెరీ నెక్టార్.